0: just diamonds
1: అన్ని
0: బయలు పెట్టి
1: ఫిష్ మార్కెట్ లోపలే
0: దోస్ విచ్ ఆర్ సోల్డ్ అవుట్
1: సైడ్ మార్కెట్ చాలా గోడ్రేజ్ లో పెట్టి దీనిని ఎవరు కొనగలుగుతారో వారిని మాత్రమే ప్రవేశపెట్టి చాలా గుప్తంగా వారికి చూపుతారు.
0: Diamonds are kept in a safe custody. They will be shown to the one who is prepared to buy, who can afford.
1: కానీ ఈ ప్రేమరత్నం అనేటువంటి దాన్ని ఎక్కడ అమ్ముతున్నారు?
0: This diamond of love, where is it sold?
1: ఇది వ్యాపారానికి సంబంధించినటువంటిది కాదు.
0: It's not limited to business transaction.
1: కనుకనే ప్రేమ అనేటువంటి బజారులో ప్రేమ అనే అంగడి లోపల ప్రేమ స్వరూపుడైన భగవంతుడే ఈ ప్రేమను ఇస్తున్నాడు.
0: God, who is the embodiment of love, will give you this love, the precious diamond.
1: అతనొక్కడు తప్ప ఇంకెవరు దీనికి మాస్టర్ లేడు.
0: God is only the master of this love, no one else.
1: అతని దగ్గర మాత్రమే దీన్ని పొందడానికి వీలవుతుంది.
0: You can only get from him alone.
1: కనుక ఇలాంటి విలువైనటువంటి రత్నం ఈ ప్రేమ.
0: Love is such a valuable diamond.
1: ప్రపంచంలో ఉండేటువంటి రత్నాలకంతా విలువ కట్టొచ్చు.
0: You can estimate the price of all the worldly diamonds.
1: ప్రేమ రత్నానికి మాత్రం ఎవ్వరు కూడా విలువ చెప్పలేరు, కట్టలేరు.
0: But no one can ever estimate the price and the value of the diamond of love.
1: ఇంతటి ఘనమైన, ఇంతటి విలువైన, ఇంతటి పవిత్రమైన, ఇంతటి నిత్యమైన, ఇంతటి సత్యమైనటువంటి ఈ ప్రేమ తత్వాన్ని ఎంత వర్ణించినప్పటికీ ఇది సాధ్యం కాదు.
0: It's not possible to describe love in full, which is mighty, the sacred eternal truth.
1: కనుక ప్రేమను మీరు అలక్ష్యంగా భావించి, ప్రేమను ఏదో ఒక సామాన్యమైనటువంటిగా మీరు విశ్వసించి, ఇటువంటి పవిత్రమైన ప్రేమను మీరు కోల్పోకండి.
0: డోంట్ కన్సిడర్ లవ్ చీప్. నెవర్ నెగ్లెక్ట్ ఇట్, నెవర్ లూజ్ ఇట్, నెవర్ డ్రాప్ ఇట్.
1: ఇది తిరిగి చిక్కేటువంటిది కాదు.
0: యు కెనాట్ గెట్ ఇట్ బ్యాక్.
1: చిక్కిన సాయిని ఒక్కలేక చక్క చేసుకోండి.
0: Have Sai, having got him one.
1: పోయిన చిక్కన పత్తిని ఈ పాదసేవయండి.
0: When once you lose this opportunity of serving the Lord, you will
1: not get it.
0: It's only devotion that gives you power and
1: liberation.
0: Don't be carried away by hearsay what others tell you.
1: రండి రండి రండి రండి ఈ ప్రేమను కొనుగొండి.
0: Come along and experience and bask in this love.
1: ప్రేమముదిత మనసే కో

0: చెడ్డ బుద్ధులు మదిలోన చేరనేని, చెడ్డ బుద్ధులు మదిలోన చేరనేని, పిదప నాశము చేయు ఏ పెద్దనైనా, పిదప నాశము చేయు ఏ పెద్దనైనా.
1: వైట్ హ్యాండ్స్ ఆర్ బాన్ విత్ ఎ హంబుల్ బిగినింగ్ ఇన్ ఎ స్మాల్ స్కేల్ బట్ గ్రాడ్యువల్లీ దే విల్ ఈట్ అవే ది ఎంటైర్ వుడ్. లైక్వైజ్ ఇఫ్ ది బ్యాడ్ బిహేవియర్ బ్యాడ్ థాట్స్ అరైజ్ ఇన్ ద మైండ్ ఇట్ విల్ డిస్ట్రాయ్ ఇట్ విల్ పుట్ టు రూయిన్ ఎనీ గ్రేట్ మ్యాన్ ఫర్ దట్ మ్యాటర్.
0: పొగకు మూలము నిప్పుల పుంజముండ, పొగకు మూలము నిప్పుల పుంజముండ, రైలు పరుగుకు నడిపించు డ్రైవరుండ, ఆటోమేటిక్ లైటుకు అవధులుండ, ఒకడు జగతిని సృష్టింప ఉండవలదే, ఒకడు జగతిని సృష్టింప ఉండవలదే, ఒకడు జగతిని సృష్టింప నుండవలదే.
1: For the smoke, there is fire behind. And for the running train, there is a driver. Automatic light has got its own area. Like that, don't you find a creator who creates the entire creation?
0: Vidyarthulara.
1: Students.
0: Drishyamuku gocharamayye. ఈ చరాచర రూపమంతయి కూడను పంచభూతములతో కూడినటువంటిది.
1: ఆల్ దిస్ అపేరెంట్ వరల్డ్ కంప్రైజెస్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచభూతముల యొక్క ప్రకాశమే ఈ ప్రపంచం.
1: ద మానిఫెస్టేషన్ అండ్ ద బ్రిలియన్స్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఈస్ దిస్ వెరీ వరల్డ్.
0: పంచభూతముల యొక్క వికాసమే ఈ ప్రపంచము.
1: The full blossoming of the five elements is this world.
0: దీనికి విశ్వము అని కూడాను మరొక పేరు.
1: This is also called విశ్వము, universe.
0: V plus sha plus hum, ఇది విశ్వము.
1: V plus sha plus hum is విశ్వము.
0: అనగా అనేక రూపములతో అనేక అంగములతో అనేక భావములతో ఈ జగత్తునందు భగవంతుడే స్వరూపాన్ని ధరిస్తున్నాడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ గాడ్ హ్యాస్ మేనిఫెస్టెడ్ ఇన్ వేరీడ్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ విత్ సో మెనీ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
0: దీనినే పురుష సూక్తమునందు సహస్ర శేష పురుష సహస్రాక్ష సహస్రపాత్. ఈ విశ్వమంతయు కూడాను సహస్ర నేత్రములతో సహస్ర శిరస్సులతో సహస్ర పాదములతో సహస్ర అస్త్రములతో సహస్ర పరికరములతో ప్రభవించినటువంటిదే ఈ ప్రపంచం.
1: దిస్ వరల్డ్ ఈజ్ అవుట్ ఆఫ్ దట్ థౌజండ్ ఐడ్ వన్ ద వన్ విత్ థౌజండ్ హ్యాండ్స్ అండ్ థౌజండ్ ఫీట్.
0: విశ్వము కార్యము.
1: దిస్ యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
0: విష్ణువు కారణకుడు.
1: విష్ణు ఈజ్ ద కాజ్.
0: కార్యకారణ సంబంధమే ఈ యొక్క జగత్తు.
1: దిస్ వరల్డ్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
0: కార్యమునందు ప్రథమైనటువంటి యొక్క గొప్ప స్వరూపాన్ని ధరించి ఉంటాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఇన్ ఎ మైటీ ఫామ్, మ్యాగ్నిఫిసెంట్ ఫామ్.
0: కారణమునందు చాలా సూక్ష్మ స్వరూపాన్ని ధరించింటాడు.
1: But at the causal level, he is very subtle.
0: కానీ ఈ కార్యకారణం రెండు కూడాను ఒక్క దైవ స్వరూపమే.
1: However, the cause and effect are absolutely divine.
0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు.
1: In an atom, he is still smaller.
0: మేటి వస్తువునందున మేటి అగుచు.
1: He is bigger than the biggest.
0: సర్వమును సాక్షిభూతి అయి వెలగియున్న.
1: He shines there as an eternal witness.
0: ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే ఆత్మయగును.
1: That spirit, Atma, is Brahma. The Brahma is Atma.
0: సూక్ష్మనందు సూక్ష్మ స్వరూపాన్ని ధరించి ఉంటాడు.
1: He is subtle. He is very subtle. Smallest of the small.
0: ఘనమనందు ఘన స్వరూపుడై ఉంటాడు.
1: And is the biggest of the big.
0: ఈ సూక్ష్మ ఘనములకు రెండు కూడాను ఆకారమునందు భేదమే కాని అనంతమైన యొక్క శక్తి యందు ఏకత్వమే.
1: Though there is difference in these two, micro and macro, but that infinite power is one.
0: ఈ అణుఘనములు రెండు కూడాను అవినాభావ సంబంధములు.
1: They are interrelated.
0: అన్యోన్య ఆశ్రయం.
1: And are interdependent.
0: కనుక ప్రకృతిని మనము ప్రకృతిగా భావించి దీనిని వేరుగా తూయివేయరాదు.
1: Therefore, you cannot neglect nature and treat it separate.
0: ప్రకృతియే పరమాత్మ, పరమాత్మయే ప్రకృతి.
1: Therefore, this nature is God. God is nature.
0: ఈ ప్రకృతి యందున్నటువంటి పంచభూతములు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే.
1: The five elements of this nature are the divine form.
0: కనుకనే భూమిని భూదేవత అని పిలుస్తూ వచ్చారు.
1: Therefore, earth is called a deity.
0: భూమి కూడాను దేవతనే.
1: This earth is also a deity.
0: తరువాత జలమును గంగా దేవత అంటున్నారు.
1: Water is worshipped as goddess Ganga.
0: కనుక జలమును కూడాను దేవుడనే భావిస్తున్నారు.
1: Water is also considered as God.
0: గాలిని వాయు దేవుడు అంటున్నారు.
1: Wind is also a deity.
0: అగ్నిని అగ్ని దేవుడు అంటున్నారు.
1: So also fire, the fire god.
0: ఆకాశమును శబ్ద బ్రహ్మం అంటున్నారు.
1: There in the space you find శబ్ద బ్రహ్మన్ sound.
0: కనుక ఈ పంచభూతములు కూడాను భగవత్ స్వరూపములే.
1: Therefore all the five elements are the divine forms.
0: ఇట్టి పంచభూతములను మనము కేవలము అలక్ష్యంగా భావించి దీనిని పెడమార్గములో దుర్వినియోగపరుచుకుంటున్నాం.
1: We neglect these five elements and misuse them in the wrong direction.
0: భూతములను మనము అలక్ష్యంగా చూచి దుర్వినియోగపరిచినప్పుడు దైవమునే దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది.
1: If you neglect and misuse, it means you are misusing the divinity.
0: కనుక పంచభూతములు కూడాను సక్రమమైన మార్గములో పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టి దాని ద్వారా మనం కూడాను పవిత్రులు కావాలి.
1: Therefore, we should make proper use of these five elements in a sacred way and be sacred in turn.
0: భగవంతునకు మరొక పేరు కూడాను కలదు.
1: God has another name these elements.
0: పుట్టుటకు పూర్వం ఉన్నటువంటి పదార్థములు కాని
1: the material present prior to the birth,
0: ప్రస్తుతంలో ఉండినటువంటి పదార్థములు కాని
1: or the material present now,
0: భవిష్యత్తులో కలగబోయేటువంటి పదార్థములు కాని
1: or the material that awaits in future,
0: పుట్టించి పోషించి అంత్యము గావించినటువంటి వాడు భగవంతుడే.
1: The one who creates, sustains and annihilates is God himself.
0: ఈ మూడింటికి నీ అధిపతి అయినటువంటి ప్రభువు అతను తానే.
1: God is the master for all these three, creation, sustenance and annihilation.
0: కనుకనే భూత భవిష్యత్ వత్తాయ నమః అన్నారు.
1: Therefore, he is the master of the past, present and future.
0: భూతము వర్తమానము భవిష్యత్తు ఈ మూడింటికి కూడాను అధిపతి తానే.
1: So God is the master of the past, present and future.
0: కనుకనే ఆంధ్రులయందు సంవత్సరములు ప్రారంభించినప్పుడు ప్రభవ అంటారు.
1: Therefore, the commencement of the new year is called ప్రభవ.
0: అనగా దీనన్నిటి కూడాను ప్రభు తానే.
1: It only means God is the Lord.
0: ప్రభువును మొట్టమొదట మనము విశ్వసించాలి.
1: So we should have full faith in the Lord.
0: ప్రభువును విశ్వసించినప్పుడే ప్రకృతిని మనము చక్కగా శాంతిగా అనుభవించడానికి వీలవుతుంది.
1: When once you have full faith in the Lord, you can enjoy nature peacefully.
0: ఇది కృత కాదు, అనేక పర్యాయాలు చెప్పాను.
1: భగవాన్ సెడ్ ఎర్లియర్, రిపీటెడ్,
0: ఈ జగత్తునందు మంచి చెడ్డలకు నిరంతరం కూడాను ఘర్షణ జరుగుతూనే ఉంటుంది.
1: దేర్ ఇస్ ఎ కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్.
0: ధర్మాధర్మములకు ఘర్షణ జరుగుతూనే ఉంటుంది.
1: దేర్ ఇస్ ఎ ఫైట్ బిట్వీన్ ద రైచస్ అండ్ అన్రైచస్.
0: ఇది తప్పినది కాదు.
1: వన్ కెనాట్ ఎస్కేప్.
0: ఒకవైపున కౌరవులు, మరొక వైపున పాండవులు. ఒకటి ధర్మము, రెండవది అధర్మము. ఈ రెండింటికి నిరంతరం కూడా ఘర్షణ జరుగుతూనే ఉంటుంది.
1: కౌరవస్ అండ్ పాండవస్ they fought. That's a kind of conflict between the good
0: and bad. కానీ ఇరువురి యందు ఉన్నటువంటి ఒక మనోభావములు ప్రత్యేకంగా ఉంటున్నాయి.
1: Their feelings are different.
0: కౌరవులు మొట్టమొదట మేము రాజులము కనుక ఫస్ట్ ఐ అని విశ్వసించారు.
1: కౌరవస్ హ్యావ్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ద ఫస్ట్ ఐ.
0: నెక్స్ట్ వరల్డ్ అన్నారు.
1: నెక్స్ట్ పొజిషన్ ఇస్ గివెన్ టు ద వరల్డ్.
0: లాస్ట్ గాడ్ అన్నారు.
1: అండ్ దే కెప్ట్ గాడ్ ఇన్ ద లాస్ట్.
0: ఇది కౌరవుల యొక్క సాంప్రదాయం.
1: దిస్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ గివెన్ బై కౌరవస్.
0: పాండవులు అది కాదు.
1: పాండవస్ డిడ్ ఫాలో దాట్.
0: ఫస్ట్ గాడ్.
1: దే కెప్ట్ గాడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్.
0: నెక్స్ట్ వరల్డ్.
1: నెక్స్ట్ వరల్డ్.
0: లాస్ట్ ఐ.
1: అండ్ దే కెప్ట్ దిస్ ఐ ఇన్ ద లాస్ట్.
0: కనుకనే పరమభక్తులైనటువంటి వారు, ధర్మమూర్తులైనటువంటి వారు ఫస్ట్ గాడ్, మొట్టమొదటి స్థానంలో భగవంతుని ఉంచుకుంటారు.
1: Therefore, the one of righteousness and of great devotion.
0: అందుకోసమే భారతీయ సంస్కృతి యందు, సాంప్రదాయం నందు మొట్టమొదటి సంవత్సరము ప్రభవ.
1: Therefore, as per the tradition culture of Andhra, it's called Prabhava.
0: Shukla, Rajotpatti. ఈ విధంగా ఒక్కొక్కటి భగవంతుని నామంలో చెప్తుంటూ వచ్చారు.
1: Names of various years are the names of God only.
0: ఇతను ఎట్టి దానికి సంబంధించినటువంటి వాడు కాదు.
1: He is not related to any specifically.
0: కనుకనే అతనికి మరొక పేరు కూడాను ఒకటి కలిగించి పిలుస్తూ వచ్చారు ఋషులు.
1: And he has another name now.
0: అప్రమేయ అన్నారు పాపం.
1: He is called అప్రమేయ.
0: అప్రమేయుడనగా ఏమిటి?
1: What do you mean by that?
0: ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుమానాన్ని ఈ ప్రమాణములకు ఏమాత్రం కూడా చిక్కనటువంటి వాడు.
1: It only means he is beyond your comprehension.
0: ప్రమాణములు మూడు రకములైనటువంటివిగా ఉన్నాయి.
1: There are
0: ప్రత్యక్ష ప్రమాణము,
1: one direct evidence,
0: అనుమాన ప్రమాణము,
1: the second benefit of doubt.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: ఇంకా కొన్ని రకములైనటువంటి విషయం లోపల చాలా ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్ గా వచ్చేటువంటివిగా ఉంటాయి.
1: అండ్ దేర్ ఇస్ ఆల్సో స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్.
0: పరోక్షంగా కూడా ఉంటుంటాది.
1: ఇట్స్ ఆల్సో ఇండైరెక్ట్.
0: ఎట్టి ప్రమాణములకు కూడా చిక్కనటువంటి వాడు భగవంతుడు.
1: అండ్ హీఈస్ బియాండ్ ఆల్ ఎవిడెన్సెస్.
0: భగవంతుని ఇట్టిది అట్టిది అని ఎవరు నిర్ణయించడానికి సాధ్యం కాదు.
1: నో వన్ కెన్ డిసైడ్ ద స్పెసిఫిక్ నేచర్ ఆఫ్ ది డివినిటీ.
0: ఇతను భగవంతుడు, ఇతను కాదు అని ఎవరు చెప్తారో వాడు మూర్ఖుడు.
1: He is a fool who says he is God, other is not.
0: కారణం ఏమిటి?
1: Why?
0: మా ఆత్మ సర్వభూతాంతరాత్మ. అందరి యందు ఉండేటువంటి ఆత్మ ఒక్కటే.
1: Because the same ఆత్మ is present in all.
0: అన్ని బల్బుల యందు చేరినటువంటి ఒక కరెంట్ ఒక్కటే.
1: The same current flows in all the bulbs.
0: అన్ని తీపుల యందు చేరినటువంటి చక్కెర ఒక్కటే.
1: The same sugar is present in all.
0: అన్ని నగల యందు చేరినటువంటి బంగారు ఒక్కటే.
1: And the same gold is present in all jewels.
0: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్.
0: పశుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
1: ద కలర్ ఆఫ్ ద కౌస్ వేరీ బట్ ద మిల్క్ ఇస్ వన్.
0: జీవ జంతువులు వేరు,
1: ద లివింగ్ క్రీచర్స్ ఆర్ డిఫరెంట్.
0: జీవుండు ఒక్కడే
1: బట్ ది ఇన్డ్వెలర్ ఇస్ వన్.
0: పూల జాతులు వేరు, పూజలు ఒకటే.
1: Flowers are of various varieties, but worship is one.
0: Teliyalekanu manavu telividappi.
1: As they are not intelligent, they become fools.
0: Bratuku kosamu bahubada baddulairi.
1: To carry out their living, they struggle hard.
0: Intakantanu veredi yelga paratu.
1: What else is to be conveyed to you?
0: Sadhu sadguna ganyulau vidyarthulara.
1: Oh, this assembly of noble students.
0: ఏమిటి భేదం ఉంది? ఇది మల్లెపూల పూజ, ఇది గులాబీ పూజ, ఇది సామంతి పూజ, ఇది చెంపక పూజ అని పూజలు ప్రత్యేకంగా ఉందా? పూజ ఒక్కటే.
1: వర్షిప్ ఇస్
0: పుష్పములు వేరువేరుగా ఉండవచ్చు.
1: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్ వెరైటీస్. దేర్ ఇస్ నథింగ్ లైక్ జాస్మిన్ వర్షిప్ అండ్ రోజ్ వర్షిప్.
0: కోసము బహుబాద బద్దులైరి.
1: జస్ట్ ఫర్ దేర్ లివింగ్ దే సఫర్.
0: ఈ ప్రాకృతమైన జీవితమునందు, ఈ బ్రతికే నిమిత్తమై ఇన్ని రకములైనటువంటి భేదములు ఏర్పరచుకుంటూ వచ్చారు.
1: టు క్యారీ అవుట్ దేర్ లివింగ్ దే ఫాలో ఆల్ అప్ డిఫరెంట్.
0: భేదములంతా కూడాను ప్రవృత్తి యొక్క లక్షణములే.
1: అబ్జర్వెన్స్ ఆఫ్ ది డిఫరెన్సెస్ ఇస్ ఎన్ అవుట్
0: ప్రాకృతమైనటువంటి లక్షణములే.
1: ఇట్స్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: భౌతికమైనటువంటి లక్షణములే.
1: ఇట్స్ ఓన్లీ టెంపరమెంట్.
0: క్షణికమైన లక్షణములే.
1: ఇట్స్ మొమెంటరీ ఫీచర్.
0: కానీ సత్యమైన అనిత్యమైన శాశ్వతమైనటువంటి యొక్క అమృతమైనటువంటి లక్ష్యము ఒక్కటే ఆత్మతత్వము.
1: బట్ దట్ ఎటర్నల్ నెక్టరైన్ ట్రూత్ ఈస్ ద వన్ ఆఫ్ ఆత్మ.
0: కనుక మానవత్వం లోపల దైవత్వం అనేటువంటిది సర్వుని యందు కూడాను సమంగానే ఉంటుండాలి.
1: Therefore, divinity is present uniform in the entire humanity.
0: అయితే కొంతమంది వారి యొక్క బుద్ధి యొక్క ప్రభను పురస్కరించుకొని చిన్నది పెద్దదిగా కనిపిస్తుంటారు.
1: సమ్ బేసింగ్ ఆన్ దర్ ఇంటెలెక్ట్ కన్సిడర్డ్ స్మాల్ ఆర్ మోర్.
0: మన బుద్ధి మట్టితో చేసిన అద్దం వంటిది.
1: అవర్ ఇంటెలెక్ట్ ఇస్ లైక్ ఎ మిర.
0: ఈ అద్దం నందు ఎన్నో కోట్ల దూరం నందున్నటువంటి సూర్య నక్షత్రాదులు కూడా కనిపిస్తుంటాయి.
1: యూ కెన్ ఆల్సో వాచ్ ద సన్ అండ్ ద స్టార్స్ దేర్ ఇన్ ఎ స్మాల్ మిర.
0: అద్దము చేతిలో పట్టుకుని సూర్యుని వైపు త్రిప్పు ఆ సూర్య ప్రతిబింబము ఆ చిన్నటి అద్దంలో కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ జస్ట్ ఎక్స్పోజ్ ద మిర్రర్ టు ద సన్ యూ విల్ సీ ద రిఫ్లెక్షన్.
0: యొక్క చుట్టుకొలత చాలా ఎన్నో మైళ్ళ దూరం ఉండేటువంటిది.
1: ఇట్స్ పెరిఫరీ సో వైడ్ ఎక్స్టెండింగ్ టు సో థౌసండ్స్ ఆఫ్ మైల్స్.
0: ఇంత చిన్న అద్దంలో కనిపిస్తున్నాడు.
1: యు ఫైండ్ సచ్ ఎ మైటీ సన్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఎ స్మాల్ మిర్రర్.
0: దక్షిణామూర్తి విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నాడు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరే. మన బుద్ధి అనే చిన్న మిర్రర్ లోపలనే విశ్వమంతా ఇమిడి ఉంటుండాలి.
1: ఇన్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటెలెక్ట్ యు సీ ది ఎంటైర్ యూనివర్స్.
0: కనుక యూనివర్స్ అనగా ప్రపంచం అనగా విశ్వం అనగా ఎక్కడో బయట ఉన్నది కాదు, మన యందే ఉన్నది.
1: సో యూనివర్స్ ఆర్ వరల్డ్ వాట్ యు కాల్ ఇస్ ప్రెజెంట్ విత్ ఇన్
0: ది ఇన్నర్ బీయింగ్.
1: ఎవ్రీథింగ్ ఇస్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: నీ లోపల ఉన్నటువంటి దాన్ని బయట నీవు చూడగలుగుతున్నావు.
1: దిస్ వాట్ ఇస్ విత్ ఇన్ యూ యు ఆర్ ఏబుల్ టు సీ అవుట్సైడ్.
0: బయట ఏ మాత్రం కూడాను లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్ ప్రెజెంట్
0: అవుట్ సైడ్. ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే మాత్రమే మక్కువై ఉన్నాడు అని. ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువ అయి ఉన్నాడు.
1: హియర్ అండ్ దేర్ వేర్ ఎవర్ యు మే సీ యు ఫైండ్ ఓన్లీ వన్ ఆత్మ సో డియర్ టు యూ.
0: ఎక్కడైనా నీ వెతుకు.
1: యు సర్చ్ ఎనీవేర్.
0: ఒక్కటే.
1: ఓన్లీ వన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఈ పంచభూతములు ఒక్కటే.
1: బికాజ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ వన్.
0: దాన్ని మొన్నటి దినం చెప్పాను. అద్వైతం అనేటువంటిది మూడు రకములుగా ఉంటుండాలి.
1: Advaita non-dualism is of three types.
0: Bhava advaitamu.
1: One is the feeling level.
0: Karma advaitamu.
1: The level of the action.
0: Vastuva advaitamu.
1: And then the material level.
0: Yemiti advaitam okkate kada moodu vidhamuluga enduku untundadi.
1: When non-dualism is just one principle, how do you consider it?
0: Aithe ee prakruti yendu manam nitya jeevithamlo anubhavistunnamu.
1: But however we experience in every day.
0: Bhava advaitam.
1: One, non-dualism at the level of feeling.
0: Yemiti.
1: What is this?
0: This is butta.
1: This is cloth. This is cloth.
0: This is not cloth.
1: This is not cloth.
0: This is bundle of threads.
1: This is a bundle of threads.
0: Not threads.
1: Not threads.
0: This is cotton.
1: This is cotton.
0: Kabatti cotton, thread, cloth, moodu okkate.
1: Therefore cotton, thread and cloth are one and the same.
0: Viniyogamu. దీని రూపనామములు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.
1: ఇట్స్ యూటిలిటీ అండ్ ద నేమ్ ఆఫ్ ఫార్మ్ డిఫర్.
0: ప్రత్యేక దారం కాలేదు.
1: వితౌట్ కాటన్ యూ డోంట్ గెట్.
0: దారం లేక వస్త్రం కాలేదు.
1: వితౌట్ థ్రెడ్ యూ డోంట్ గెట్.
0: కాబట్టి ఇది వస్తువు యొక్క అద్వైతము.
1: సో దిస్ ఇస్ నాన్ డ్యూలిజం.
0: ఇది భావము.
1: దిస్ ఇస్ ద ఫీలింగ్.
0: ప్రతి ఒక భావము.
1: కాటన్ ఇస్ ద ఫీలింగ్.
0: దారము ఒక భావము.
1: సో ఆల్సో ద థ్రెడ్.
0: వస్త్రము ఒక భావము.
1: ద క్లాత్ ఇస్ ఆల్సో.
0: అయితే అన్నిటికీ ఉన్నటువంటిది పదార్థం ఒక్కటే.
1: హౌఎవర్ ది సేమ్ మెటీరియల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది త్రీ.
0: కనుక ఇది భావ అద్వైతము అన్నారు.
1: సో దిస్ ఇస్ కాల్డ్ నాన్ డ్యూలిజం అట్ ద లెవెల్ ఆఫ్ ఫీలింగ్.
0: రెండులాగా మా భావించడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ కన్సిడర్ ఇట్ ఆపోజిట్.
0: ఇది మన ప్రాకృతమైనటువంటి అద్వైతము.
1: దిస్ ఇస్ నాన్ డ్యూలిజం అట్ ద ఫిజికల్ లెవెల్.
0: ఇంకా క్రియాద్వైతం ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ దట్ యాక్షన్?
0: ఏ కర్మలు ఆచరించినప్పటికీ,
1: వాట్ ఎవర్ యాక్షన్ మైట్ బి అండర్టేకెన్,
0: ఏ విధమైన పనులు చేసినప్పటికీ,
1: వాట్ ఎవర్ వర్క్ ఇస్ డన్,
0: ఎట్టి సేవలో మనం పాల్గొన్నప్పటికీ,
1: ఎనీ సర్వీస్ రెండర్,
0: ఒక్క భావము. సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం. అన్ని కర్మలు కూడాను భగవంతుని ప్రీతిగా అర్పితం చేస్తున్నాను. ఈ అర్పిత భావం వచ్చినప్పుడు సర్వకర్మలు ఒక్కటే.
1: When once there is a feeling that all actions are offered to the lotus feet, as to please him, all actions become one.
0: నీవు అన్నం పెట్టావు భగవంతునికి.
1: Supposing you offer food to God.
0: అన్నం పెట్టక మునుపు అది అన్నము.
1: Even before it's offered, it is food.
0: భగవంతునికి ఆఫర్ చేసిన తర్వాత ప్రసాదం.
1: The moment it is offered, it becomes prasad.
0: భగవంతునికి ఫలములు నీవు పెట్టావు.
1: Supposing you offered a fruit.
0: పెట్టకమునుపు అది ఫలములు.
1: Prior to that, it never fruit.
0: కానీ నైవేద్యం జరిగిన తర్వాత అది ప్రసాదము.
1: The moment it is offered, it becomes prasad.
0: చక్కెర పొంగలి పెట్టావు. పులిహోర పెట్టావు.
1: పులిహోర.
0: భోజనం పెట్టావు.
1: భోజనం.
0: ఇవన్నీ కూడా నువ్వు భగవంతునికి నైవేద్యంగా పెట్టావు.
1: They are all offered to God.
0: కానీ పెట్టకమునుపు ఇది పులిహోర దద్దోజనము చక్కెర పొంగలి అని పెట్టచ్చు.
1: ప్రయర్ టు దట్ యు మే కీప్ సో మెనీ డిషెస్.
0: అర్పితమైన తర్వాత అంతా ప్రసాదమే.
1: వెన్ వన్స్ దే ఆర్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రసాద్.
0: కాబట్టి భగవత్ అర్పితమైనటువంటిది అంతా కూడాను క్రియాద్వైతమే.
1: సో వాట్ ఆల్ దట్ ఇస్ ఆఫర్డ్ టు గాడ్ ఈస్ నాన్ డ్యువలిజం ఎట్ ద లెవెల్ ఆఫ్ యాక్షన్.
0: రెండు అనేటువంటిది లేనే లేదు.
1: దేర్ ఇస్ నో టూ అట్ ఆల్.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: Only one.
0: No, not two, only one.
1: Not two, only one.
0: Unnadi okkate okkati.
1: Only one, not two.
0: Adi kriyadvaitam.
1: That is non-dualism at the level of action.
0: Inka.
1: Then.
0: Moodavadi.
1: Third one.
0: Padarthadvaitam.
1: Material non-dualism.
0: Idi emiti?
1: What is this?
0: ఈ దేహములో
1: ఇన్ దిస్ బాడీ
0: ఈ దేహములో
1: హియర్
0: ఆ దేహములు అన్నింటి ఎందు కూడాను
1: అండ్ దోస్ బాడీస్
0: ఆర్ పంచభూతములే.
1: ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్.
0: ఈ పంచభూతములు ప్రతి వ్యక్తి ఎందు కూడాను ఉన్నటువంటివే.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్.
0: ఇవి ఏ పదార్థాద్వైతములు.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ మెటీరియల్ నాన్ డ్యూలిజం.
0: నీ దగ్గర ఒక వస్తువు లేకపోతే మరొక దగ్గర ఆ వస్తువును మనం కోరవచ్చు.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆబ్జెక్ట్ యూ కెన్ రిక్వెస్ట్ సమ్వన్ ఎల్స్.
0: నీవు కోరే వస్తువు నీ దగ్గరనే ఉంది.
1: In fact, what you desire is present with you. Then why should you ask for it?
0: నీ యందు ఉన్నటువంటి ఒక పంచభూతములే ఎదుటివాణి యందు కూడా ఉంటున్నాయి.
1: The five elements in you are present in everyone.
0: నీ ఎదుటివాణి యొక్క పంచభూతములు నీ యందు ఆశించాలి.
1: Then why do you expect others?
0: అది ఏ ద్వైతము.
1: That is dualism.
0: అరే నా యందు ఉన్నటువంటి పంచభూతములే తన యందు ఉంటున్నాయి ఎందుకు నేను కోరాలి?
1: The five elements in me are present in the other man also. Why should I ask for it? Both are same.
0: కాబట్టి నాకు ఇంకొక వస్తువు అక్కర్లేదు.
1: So I don't want any other thing.
0: ఇంకొక వ్యక్తి నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీ అదర్ పర్సన్.
0: ఇంకొక పదార్థం నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్ ఎనీ ఆబ్జెక్ట్.
0: ఏకం ఏవ అద్వితీయం. ఇది ఏ ఒక్కటి.
1: ఓన్లీ వన్ నాట్ టూ.
0: ఏకోహం బహుశ్యాం బహుశ్యాం బహుశ్యాం.
1: వన్ మేనిఫెస్ట్ ఇన్ టూ మెనీ.
0: ఒకటే అనేకంగా రూపొందిపోయినాయి.
1: వన్ మేనిఫెస్ట్ ఇన్ టూ మెనీ.
0: ఒక్క బంగారు ఎన్నో నగలుగా తయారైపోయింది.
1: సేమ్ గోల్డ్ బికమ్స్ మెనీ జ్యూవెల్స్.
0: కనుకనే ఈ భగవతత్వం అనేటువంటిది పంచభూతముల సర్వులు యందు ఉండేటువంటివి.
1: Therefore the divinity, the five elements are present in all.
0: కనుక ఇందులో భేదమే లేదు.
1: So there are no differences whatsoever.
0: ఇది పదార్థద్వైతము.
1: This is non-dualism at the material level.
0: ఈ మూడింటి యందు మానవుడు సమర్థుడైనప్పుడే సార్థకత పొందుతాడు.
1: When man understands and becomes an expert,
0: మనసు
1: he will redeem his life.
0: ద్వైతం ఉంచుకొని
1: keeping dualistic mind
0: జీవితమునందు అద్వైతాన్ని బ్రతికినప్పుడు
1: and leads life in non-dualism
0: అశాంతి మనకు ప్రాప్తిస్తుంది.
1: And his life will be one of restlessness.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఒక శ్రీమంతుడు ఉండేటువంటి వాడు.
1: There is a rich man.
0: ఆ శ్రీమంతునికి ఏమీ పని లేదు ఇంకా.
1: He has no other work to do.
0: లోడింగ్ అన్లోడింగ్ లోడింగ్ అన్లోడింగ్ లోడింగ్ అన్లోడింగ్ తినటం కూర్చోవటం తినటం కూర్చోవటం.
1: He has no other work to do other than loading and unloading.
0: ఈ విధంగా తినటం చేత అజీర్ణ వ్యాధి వచ్చింది.
1: Because of excessive eating he was suffering from indigestion.
0: ఒక స్పెషల్ డాక్టర్ ని తీసుకొచ్చాడు.
1: A special doctor was brought.
0: దీని నివారణకు ఏది మూల కారణము ఏది దీనికి మందు అన్నాడు.
1: He just asked what medicine is to be taken.
0: చక్కని ఎక్స్పర్ట్ ఒక డాక్టర్ అతను చెప్పాడు.
1: డాక్టర్ ఇస్ అన్ ఎక్స్పర్ట్ హీ సెడ్.
0: శ్రీమంతుడా
1: ఓ రిచ్ మ్యాన్
0: నీవు నయా పైసా ఖర్చు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు స్పెండ్ నయా పైసా.
0: కానీ అజీర్ణ వ్యాధికి ఏ విధంగా నీకు నీవే తెప్పించుకున్నావు అజీర్ణం.
1: యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఇండైజెషన్.
0: నీ కడుపు ఎంత పడుతుంది అనేటువంటిది నీకు తెలియదా?
1: డోంట్ యు నో హౌ మచ్ యువర్ స్టమక్ వుడ్ అకామిడేట్.
0: కేవలం దురాశ చేత ఊరికే కూరుతున్నావు కర్ర పెట్టి.
1: బికాస్ ఆఫ్ గ్రీడ్ యు ఆర్ స్టఫింగ్ యువర్ బెల్లీ.
0: దాని వల్ల అజీర్ణం అయిపోయింది.
1: Therefore it led to indigestion.
0: చిన్న శక్తి తక్కువ పదార్థం ఎక్కువ.
1: Your power of digestion is less.
0: అప్పుడే అజీర్ణ వ్యాధి వచ్చేసింది.
1: Here arises indigestion.
0: దీనికి చక్కని మందు చెప్తున్నాను వినమన్నాడు.
1: So I'll prescribe good medicine.
0: ఇంత ఉప్పు గడ్డ ఉంటుంది.
1: Here is a ball of salt.
0: ఇప్పుడు వైట్ సాల్ట్ అని చాలా పౌడర్ గా వస్తుంది. పూర్వం అంత అట్ట కాదు గడ్డలుగా వచ్చేది.
1: You find the salt in the form of balls earlier.
0: ఎప్పుడు చూసినా నీవు ఒక కంపుగడ్డను దవడను పెట్టుకుని దాని సారాన్ని మింగుతూ ఉంటుంది అన్నాడు.
1: యూ కీప్ వన్ బౌల్ ఆఫ్ సాల్ట్ అండ్ చూ ఇట్ కంటిన్యూస్.
0: ఎవరైనా అజీర్ణ వ్యాధిగా ఉండేటువంటి వాడు ఈ ఉద్యమం చేసుకోవచ్చును.
1: Those who are suffering from indigestion can follow this prescription. And that rich man suffering of indigestion was chewing this salt. After some time he got complete relief. At that time, he was celebrating his
0: birthday.
1: As I don't have indigestion any longer, as today happens my birthday, let me distribute sweets, he decided. So he visited every shop, sweet shop.
0: Ayya, nee mithai ye ruchiga untundado chudala.
1: I want to test which
0: sweet
1: is. And he picked little and tasted. And it is fully salted. He went on searching for a good sweet in all of the 5 sweet shops.
0: Thus
1: the 6th shopkeeper could understand his position. And he went to the 6th shop and said,
0: The
1: shopkeeper said, there lies the tap in front here. Go and wash your mouth, then I'll give you the sweet.
0: అక్కడ పోయాడు ఇతను చెప్పినట్టుగా నోరు బాగా క్లీన్ చేసుకున్నాడు ఆ ఉన్నటువంటి ఉప్పు గడ్డను పక్కకు నొట్టేశాడు క్లీన్ గా వచ్చాడు
1: అండ్ లైక్ వైస్ హి వెంట్ దేర్ క్లీన్ హిస్ మౌత్
0: రుచి చూచాడు తీయగా ఉంది ఆ ఈ లడ్డు బాగా ఉంది అన్నాడు
1: దెన్ హి టేస్టెడ్ లడ్డు సో స్వీట్ దెన్ హి సెడ్ ఇట్స్ గుడ్
0: అప్పుడు ఆ లడ్డంగిడి వాడు చెప్తున్నాడు
1: దెన్ ది షాప్ కీపర్
0: పిచ్చివాడ నోటిలో ఉప్పు పెట్టుకుని ఎంత తీపి తింటే గానీ అది తీయగా ఉంటుంది ఆ ఉప్పుగానే ఉంటుంది
1: ది షాప్ కీపర్ సెడ్ హావింగ్ సాల్ట్ దేర్ ఆన్ వన్ హ్యాండ్ ఇన్ యువర్ మౌత్
0: అదే విధముగానే
1: లైక్వైజ్
0: ఈనాడు
1: టుడే
0: నాస్తికత్వం అనేటువంటి రోగం బయలుదేరినటువంటి వారికి
1: దిస్ డిసీజ్ ఆఫ్ ఎథీజం ఇస్ ర్యాంపెంట్
0: ఒక విధమైనటువంటి యొక్క చేదు అనేటువంటి ఒక గడ్డను లోపల పెట్టుకుని ఎన్ని దీనాలు ఎన్ని రూపంలో అయినటువంటి ఒక స్వీట్ తిన్నప్పటికీ అది చేదుగానే ఉంటుంటుంది
1: దే హ్యావ్ ఆల్ ద బిటర్నెస్ And they don't really see any sweet.
0: దురాలోచనలు దుశ్చింతనలు అనేటువంటిది తన నోటి అందు ఉంచుకుని ఎంత మధురమైనటువంటి యొక్క దైవ ప్రీతికరమైనటువంటి యొక్క నామములు కానీ సేవకులు కానీ లేక పదములు కానీ విన్నప్పటికీ అవి చేదుగానే ఉంటాయి ఉప్పగానే ఉంటాయి
1: With all the bitter thoughts and bitter feelings and bitter actions, you would not be able to relish any good activity, good thought. Does the mistake lie in the matter? No.
0: మనలో ఉన్నటువంటి రోగ దోషము
1: ద మిస్టేక్ లైస్ విత్ us
0: ఒక మ్యారేజ్ కి వెళ్ళాడు ఒక డయాబెటిక్ పేషెంట్
1: ఎ డయాబెటిక్ పేషెంట్ అటెండెడ్ ఎ మ్యారేజ్
0: అంత మ్యారేజ్ లో అందరూ భోజనాన్ని కూర్చున్నారు
1: ఆల్ సాట్ దేర్ ఫర్
0: అంత లడ్డు లడ్డు జిలేబి జిలేబి జిలేబి అని పంచుకుంటూ వచ్చారు
1: దే స్టార్టెడ్ సర్వింగ్ లడ్డు అండ్ జిలేబి స్వీట్స్
0: అందులో కొంతమంది 5-6 మంది మాకు వద్దండి వద్దండి అన్నారు
1: 5-6 పీపుల్ సెడ్ వి డోంట్ వాంట్ స్వీట్స్
0: కానీ వారికి తినాలనే ఆశనే
1: రియల్లీ స్పీకింగ్ దే వాంట్
0: లోపల డయాబెటిక్ పేషెంట్ ఆ రోగం ఉంటుంది వారిలో
1: బికాస్ దే సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్
0: ఆ రోగం ఉండటం వల్ల నాకు వద్దంటున్నాడే కానీ నిజంగా ఆ తీపి వద్దని చెప్పడం కాదు
1: బికాస్ ఆఫ్ ది డిసీజ్ ఆఫ్ డయాబెటీస్ దే సే నో ఇన్ ఫ్యాక్ట్ దే వాంట్ ఇట్
0: అదే విధంగానే
1: లైక్ వై
0: ఈ జగత్తునందు
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఆస్తికులు
1: థీస్
0: నాస్తికులు
1: ఎథీస్ట్
0: ఆస్తిక నాస్తికులు ప్రాస్తికులు ఇంతమంది ఉంటున్నారు
1: దేర్ సో మెనీ క్లాసెస్ ఆఫ్ పీపుల్
0: అందులోపల ఈ ఆస్తికులు అనేటువంటి వారికి ఒక విధమైనటువంటి యొక్క ప్రీతి కలిగినప్పుడు ఏది తీసుకున్నా గానీ తీయగానే ఉంటుంటారు
1: సో థీస్ వాట్ ఎవర్ దే టేక్ దే రిలిష్ దే లైక్ ఇట్
0: కనుకనే కొంతమందికి ఒక దైవ ప్రీతి లేనటువంటి వారికి అన్ని కూడాను తాను తప్పుగానే ఉంటుంటాయి ఏది తిన్నా కానీ అరుచిగానే ఉంటుంటాయి
1: దోస్ దట్ డోంట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్ వాట్ ఎవర్ దే పార్టేక్ ఇట్ వుడ్ బి బిటర్
0: ఇక్కడ ఉండినంత వరకు కూడాను విద్యార్థులు కానీ అధ్యాపకులు కానీ మరొకరైన కానీ మంచి పవిత్రమైన భావాలతో హృదయాన్ని నింపుకుంటారు
1: సో లాంగ్ దే ఆర్ హియర్ స్టూడెంట్స్ ఆర్ టీచర్స్ దే ఆర్ సీక్రెట్
0: అన్ని మంచిగానే కనిపిస్తాయి
1: ఎవ్రీథింగ్ అపియర్స్ గుడ్
0: మంచి మధురంగానే ఉంటాయి
1: ఎవ్రీథింగ్ సో
0: కానీ ఇక్కడ నుంచి దాటి వెళ్లిన తర్వాత
1: దే మూమెంట్
0: ఈ ప్రకృతి యొక్క వాతావరణం లోపల పడి
1: బికాస్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్
0: రోగం వారిలో ప్రారంభమైపోతుంది
1: దేర్ కమెన్సెస్ ది డిసీజ్
0: ఏమిటి
1: వాట్ ఇస్ ద
0: ప్రకృతి వాంఛలు అనేటువంటి రోగములు వస్తాయి
1: ద డిజైర్ ఆఫ్ వరల్డ్ ఈ
0: ప్రకృతి వాంఛలనే రోగములు ఎప్పుడు తనలో ప్రవేశించను ఆధ్యాత్మికం దూరం అయిపోతుంది
1: ద మూమెంట్ దిస్ డిసీజ్ ఆఫ్ వరల్డ్ డిజైర్
0: ఆధ్యాత్మిక పైన అన్ని రకమైనటువంటి ఆపోహలు పడిపోతారు
1: ది స్పిరిచువాలిటీ లీవ్స్ యూ దెన్ యూ విల్ బి కన్ఫ్యూజ్డ్
0: ఇంకా వారి ఆ రోగములకు ఏమాత్రము నివారణ లేదు
1: అండ్ దేర్ ఇస్ నో క్యూర్ ఫర్ సచ్ ఎ డిజీజ్
0: ఒక క్యాన్సర్ కైనా కానీ నివారణ ఉంటుంది కానీ భగవద్వేషం అనేటువంటి దానికి నివారణే లేదు.
1: దేర్ ఇస్ ఎ క్యూర్ ఫర్ క్యాన్సర్ బట్ నాట్ హేట్రెడ్ ఫర్ గాడ్.
0: చదువు తక్కువనా?
1: Is it that you don't
0: take a bhavam takkuna
1: or feeling?
0: Ravanasudu 24 vidyalu chadivadu, shrimantudu, balavantudu, gunavantudu, anni untunnayi.
1: Yes, everything else.
0: Kani
1: but
0: kama krodhamulu rendu lopala praveshinchadam chetane annintikini than dasudai poyadu.
1: Because of desire and anger he became a slave to everybody.
0: Asaku dasudaina jagamam tatikintanu dasude kada.
1: When one becomes a slave to the desire, he becomes a slave to the whole world. The one who conquers desire.
0: Anasyam bunu dasumu lokulella.
1: The whole world will serve him. Everybody will become his slave.
0: Aasake dasudaithe lokanike dasudaipothadu.
1: But he becomes a slave to the desire. He
0: daivanike dasudaithe lokame tanaku dasatvam pondutundi.
1: Be a slave to God, then the whole world will come to you.
0: Kanukane manamu daivatvanni vismarinchakoodadu.
1: Therefore we should never forget God.
0: Dani valla moodu cheppadu.
1: Three things are pointed out.
0: Vedantam nandu chakkani ratnala vanti mootalu ratnala vanti maatalu.
1: There are precious words which are gems, valuable gems.
0: Jagattunu nammavaddu.
1: Never believe this word.
0: Daivamunu maruvavaddu.
1: Never forget God.
0: Maranamunu maruvavaddu.
1: And never forget death.
0: Ee moodu kudanu untuntayi.
1: These three are essential.
0: Daivanni maruvavaddu.
1: Never forget God.
0: Lokanni nammavaddu.
1: Never believe this word.
0: Marananiki bhayapadavaddu.
1: And never be afraid of death.
0: అది తప్పింది కాదు.
1: యు కెనాట్ ఎస్కేప్ దేర్.
0: ఈ మూడు చాలా విశ్వాసంగా చూసుకోవాలి.
1: దీస్ త్రీ యు షుడ్ హావ్
0: ఏమిటి? లోకాన్ని నమ్మవద్దు.
1: నెవర్ బిలీవ్ దిస్ వరల్డ్.
0: ఎందుకంటే క్షణ క్షణములకు నువ్వు మారిపోతుండాలి.
1: బికాస్ ద వరల్డ్ చేంజెస్ మొమెంట్ టు మొమెంట్.
0: దైవాన్ని విడవవద్దు.
1: నెవర్ ఫర్గెట్ గాడ్.
0: మరణములకు భయపడవద్దు.
1: Words which are gems, valuable gems.
0: జగత్తును నమ్మవద్దు.
1: నెవర్ బిలీవ్ దిస్ వరల్డ్.
0: దైవమును మరువవద్దు.
1: నెవర్ ఫర్గెట్ గాడ్.
0: మరణమును మరవ

0: భయపడితే వదులుతుంది అది.
1: ఇఫ్ యు ఆర్ అఫ్రైడ్
0: అది ఎవరికి బంధుత్వాన్ని చూపించదు.
1: అండ్ ఇట్ షోస్ నో రిలేషన్షిప్ విత్ ఎనీబడీ.
0: అది ఎవరికి చూసినా గానీ తనకు తానుగానే ఉంటుంది.
1: ఇట్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈజ్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ద రిలేషన్షిప్.
0: కానీ వేదాంత పరిభాష యందు ఈ మూడు కూడా చాలా ప్రధానమైనట్టుగా తెలుసుకోవాలి.
1: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ దీస్ ఆర్ ది చీఫ్ ప్రిన్సిపల్స్.
0: కనుక దైవత్వం అనేటువంటిది ఎక్కడనో ఏ ప్రదేశమునందో ఏ స్థానమునందో ఉంటుంటుంది, అక్కడ మాత్రమే మనకు కనిపిస్తుంది అనుకోవటం చాలా వెర్రితనం.
1: If we just limit divinity to a particular place and situation, it
0: sarvatra untundadi bhagavat tattvam.
1: Divinity is present
0: adi
1: everywhere.
0: Adi leni sthaname ledu.
1: There is no place without him.
0: Adi kaani roopame ledu.
1: There is no form without
0: adi
1: him.
0: Adi kaani padarthame ledu.
1: There is no material without him.
0: Kanaka chetana achetanam landu kuda untundadi.
1: It is present in mobile and immobile.
0: Lokamulo scientists anta prati okati anu.
1: Scientists call it everything is of, made up of atoms.
0: Atoms అంటారు.
1: Atoms they say.
0: కాని లోకమంతా కూడా అణువుల యొక్క ప్రభావమే.
1: That the whole world is full of these atoms.
0: ఈ చెక్క ఉందంటే ఇదంతా కూడా అణు ప్రభావమే.
1: The wood is also full of atoms.
0: ఈ స్పీకర్ ఉన్నదంటే అదంతా అణు ప్రభావమే.
1: So also the speaker.
0: అంతా అణు యొక్క శక్తులు చేరికనే.
1: Everything is atomic power combination.
0: కాబట్టి వాళ్ళంతా దీన్ని అణువు అన్నారు.
1: So they all call it an atom.
0: కానీ ఆధ్యాత్మికులు దీన్ని శక్తి అన్నారు.
1: But spiritualists call it as power.
0: Vallanta kudunu kevalam oka vidhamainatundi yokka shakti annaru.
1: Spiritualists call it power.
0: Vallu energy annaru.
1: They call it energy.
0: Kaamatti peru vyathyasame kaani పదార్థం ఒక్కటే.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద నేమ్.
0: ఎక్కడెక్కడ పరమాణు ఉంటుందో అక్కడంతా దైవత్వం ఉంటుండాలి.
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ ఎన్ ఆటమ్ దేర్ ఇస్ డివినిటీ.
0: ప్రతి పరమాణువుకు ఒక రూపం ఉంటుండాలి.
1: ఎవ్రీ ఆటమ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఫామ్.
0: రూపం లేని అణువు లేదు.
1: దేర్ ఇస్ నో ఆటమ్ విదౌట్ ఎ ఫామ్.
0: కనుక దైవత్వాన్ని మనం విశ్వసించాలంటే మన హృదయవాసమే దైవత్వము.
1: టు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ వి షుడ్ నో గాడ్ డ్వెల్స్ ఇన్ అవర్ హార్ట్.
0: దైవమునకు అనేక రూపములు ఉంటున్నాయి.
1: గాడ్ హెస్ మెనీ ఫార్మ్స్.
0: అనేక రూపములతో కూడినటువంటిది దైవత్వము.
1: గాడ్ ఈస్ కాస్మిక్ విత్ వేరీడ్
0: ఫార్మ్స్. మన దేహం ఉంది.
1: వి హావ్ అ బాడీ.
0: కాళ్ళు ఉన్నాయి.
1: లెగ్స్.
0: చేతులు ఉన్నాయి.
1: హ్యాండ్స్.
0: రేళ్లు ఉన్నాయి.
1: ఫింగర్స్. నో.
0: కన్నులు ఉన్నాయి.
1: ఐస్.
0: చెవులు ఉన్నాయి.
1: ఇయర్స్.
0: నోరు ఉన్నాయి.
1: మౌత్.
0: కడుపు ఉంది.
1: స్టమక్.
0: అన్ని ఇవన్నీ చేరిందే దేహం.
1: ఆల్ టుగెదర్ మేక్ ఎ బాడీ.
0: ఇందులో ఒక్కోటి వేరు వేరుగా చేస్తే వేర్ ఇస్ బాడీ?
1: వి కాంట్ కట్ ఆఫ్ ఫ్రాగ్మెంట్ ది వేరియస్ లింబ్స్.
0: అదే రీతిగానే జగత్తులో ఏది చూసినప్పటికీ అన్ని భగవంతుని యొక్క అంగములే.
1: సో వాట్ ఆల్ యూ ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ దే ఆర్ ఆల్ ద లింబ్స్ ఆఫ్ ది డివైన్.
0: కొండలంతా ఒక రాయమయము.
1: ద హోల్ మౌంటైన్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ రాక్.
0: భూమి అంతా మృణ్మయము.
1: ద ఎర్త్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ మడ్.
0: వృక్షమంతా కాష్టమయము.
1: ట్రీ ఇస్ మేడ్ అప్ ఆఫ్ వుడ్.
0: దేహమంతా మాంసమయము.
1: బాడీ ఇస్ మేడ్ అప్ ఆఫ్.
0: అంతా కూడాను ఒక్కొక్క దాని పంచభూతముల యొక్క మయమే.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: శిలామయము పర్వతము.
1: ద మౌంటైన్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ రాక్.
0: కాష్టమయము అడవులు.
1: అండ్ ద ఫారెస్ట్.
0: శిలామయము సముద్రము.
1: అండ్ ఓషన్స్ ఆఫ్ వాటర్. అండ్ ఎర్త్ ఇస్ ఆఫ్ మడ్.
0: దేహము.
1: హ్యూమన్ బాడీ ఇస్
0: అంతా పంచభూతముల యొక్క ప్రభువమే.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ five elements.
0: కాబట్టి సర్వము పంచభూతముల యొక్క స్వరూపమే.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ ద మానిఫెస్టేషన్.
0: పంచభూతములే పరమాత్మ స్వరూపము.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద డివైన్ ఫామ్.
0: పరమాత్మకు ప్రత్యేకమైనటువంటి రూపం కాదు.
1: గాడ్ ఈస్ నాట్ ఎ సెపరేట్
0: ఫామ్. ఈ అంధులైనటువంటి వారు అజ్ఞానులైనటువంటి వారికి ఈ సత్యాన్ని నిరూపించే నిమిత్తమై అవతారములు దిగి వస్తుంటాయి.
1: To demonstrate this fact to blind people, ignorant people, God descends as avatar.
0: అవతారము ప్రత్యేకమైన రూపంతో రాదు.
1: Incarnation doesn't come separate.
0: ఎందుకోసము?
1: Why?
0: జగత్తునందు పుట్టినటువంటి సర్వ జీవరాశులు కూడాను తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తూ ఉంటున్నాయి.
1: ఆల్ క్రీచర్స్ ఆన్ ఎర్త్ డిశ్చార్జ్ దేర్ ఓన్ డ్యూటీ.
0: పశువులు, పక్షులు, క్రిమికీటకాదులు, చీమలు, దోమలు కూడాను తమ తమ కర్తవ్యాన్ని ఏమాత్రం కూడా భంగపరచుకోకుండా కాలం గడుపుతుంటాయి.
1: Animals, birds and bees, ants and mosquitoes, they discharge their duties.
0: అయితే ఈనాటి మానవుడికి మాత్రమే తమ కర్తవ్యాన్ని విస్మరిస్తున్నాడు.
1: But it's only man who has forgotten his responsibility.
0: ఒక పక్షులైనా కానీ సీజన్ రీజన్ అనుసరిస్తుంటాయి.
1: బర్డ్స్ ఫాలో సీజన్ అండ్ రీజన్.
0: కానీ మనిషికి మాత్రం నో సీజన్ నో రీజన్.
1: బట్ మ్యాన్ హ్యాస్ నో సీజన్ నో రీజన్.
0: కనుకనే ఈ మానవాకారమే వచ్చి ఈ చెడిపోయినటువంటి మానవుని సంరక్షించాలి.
1: సో గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ టు కరెక్ట్ ది హ్యూమానిటీ.
0: కనుకనే దైవం మానుష రూపేణ అన్న.
1: గాడ్ టేక్స్ హ్యూమన్ ఫార్మ్.
0: ఆ మనిషి రూపంలో రావడానికి కారణం ఇదే.
1: దిస్ ఇస్ ద రీజన్ వై హీ టేక్స్ హ్యూమన్ ఫార్మ్.
0: లేకపోతే మనిషిలో ఉన్నటువంటి ఒక దోషాన్ని నిరూపించాలని ఒక గ్రద్ద వచ్చి చెప్తే దాన్ని రాళ్లతో కొట్టి పంపిస్తాడు. దాన్ని ఏమాత్రం లక్ష్యం చేయడు.
1: ఇఫ్ ఎన్ ఈగిల్ వర్ టు కమ్ అండ్ పాయింట్ అవుట్ మిస్టేక్ ఎట్ యూ, యూ విల్ సర్టన్లీ ఫెల్ స్టోన్స్ అట్ ఇట్ రైట్ అవే.
0: అయ్యా నీకు బుద్ధి ఉందా లేదా అంటే నువ్వేమిటే నాకు చెప్తాము అని దాన్ని రెండు కూరలు కట్టతో

0: కొట్టి పంపిస్తాడు.
1: ఈవెన్ ఇఫ్ ఎ హీ బఫెలో వర్ టు కమ్ అండ్ టెల్ యూ యువర్ మిస్టేక్, యూ విల్ పెల్ స్టోన్స్ అట్ ఇట్ అండ్ డ్రైవ్ ఇట్ ఆఫ్.
0: కనుకని ఇక్కడ రెండు రకములైన తత్వాన్ని మనము భావించాలి.
1: హియర్ వీ హావ్ టు అండర్స్టాండ్ టూ పాయింట్స్ హియర్.
0: జ్ఞానదేవుడు,
1: వన్ ఇస్ జ్ఞానదేవ,
0: ఇంకొకడు భక్తి దేవుడు,
1: అనదర్ ఇస్ భక్తి దేవ.
0: ఈ ఇరువురు అన్నదమ్ములు ఉంటున్నారు.
1: బోత్ ఆర్ బ్రదర్స్.
0: ఇరువురు కలిసి ప్రయాణం చేస్తున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ ట్రావెలింగ్.
0: జ్ఞానదేవుడు, భక్తి దేవుడు.
1: జ్ఞానదేవ అండ్ భక్తి దేవ.
0: ఇరువురు ప్రయాణం చేస్తుండగా దాహం వేసింది.
1: దే వర్ థర్స్టీ ఆన్ ద వే.
0: భక్తి దేవుడు జ్ఞానదేవుడిని అడిగాడు.
1: భక్తి దేవ, జ్ఞానదేవ,
0: దాహంగా ఉంటుంది, అది మీరెక్కడా కనిపించలేదే.
1: I am very thirsty. I don't find water around.
0: జ్ఞానదేవుడు చెప్పాడు.
1: జ్ఞానదేవ సెడ్,
0: ఏదో కొన్ని ఎక్కడైనా బావులు ఏమైనా ఉన్నాయో వెతుకుదాము అన్నాడు.
1: లెట్ us be in search of wells if there are available anywhere. దూరం
0: పోయేటప్పుడు పాత బావి ఒకటి కనిపించింది.
1: They could see a well which is an old one.
0: అడుగు లోపల దాని నీరు కనిపించింది.
1: They could see water in depth.
0: అప్పుడు జ్ఞానదేవుడు,
1: జ్ఞానదేవ,
0: జ్ఞానదేవత కైవల్యం, ఏమైనా మారవచ్చును జ్ఞానదేవుడు.
1: With wisdom, with jnana, anything can be brought.
0: పచ్చి రూపాన్ని ధరించాడు, లోపలికి పోయాడు, నీరు త్రాగాడు, వచ్చాడు.
1: He has taken upon himself the form of a bird and got into the well.
0: జ్ఞానదేవుడు ఏ రూపాన్నైనా ధరించవచ్చును.
1: జ్ఞానదేవ can take upon himself any form.
0: జ్ఞానదేవత కైవల్యం.
1: Because wisdom is only path to liberation.
0: Advaita darshanam jnanam.
1: The non-dualism is real wisdom.
0: Sir, akkada ye matram kuda idi ledu.
1: So there's no difference
0: whatsoever. Ee roopanaina dharinchavachchu.
1: He can assume any form.
0: Kaani bhakti devudu.
1: But this bhakti deva.
0: Inka lopaliki poledu.
1: He couldn't get into the well.
0: Athaniki aa shakti ledu.
1: He is not in possession of that
0: power. Bhavi gattuna kuchunnadu.
1: He sat along this
0: gate. Daivanni premistu premistu premistu smarinchadu.
1: He just chanted the name of God with intense
0: heart. కొంత స్మరించేటప్పటికి నీరంతా తన కాళ్ళ క్రిందంతా వచ్చింది.
1: After some time he could notice water collecting under his feet.
0: చల్లగా ఉన్నదని కన్ను తెరిచి చూసేటప్పటికి అడుగున ఉన్నటువంటి బావిలో ఉన్న నీరంతా పొంగి తన దగ్గరికి వచ్చినాయి.
1: When he opened his eyes and started noticing, the water in the depth of the well came out.
0: జ్ఞానము అనేటువంటిది తన ఆకారాన్ని మార్చుకోవాల్సి వస్తుంది.
1: That jnana, wisdom will help you to change your form.
0: Bhakti deni maarchanakkaledu, tana premanu maarchukunte chalu sarvamu tana daggarike parigettostundi.
1: Whereas for the devotion, direct your love, everything will come to you.
0: Bhaktiki minchinatvanti marokati lene ledu.
1: There is no other thing beyond this devotion.
0: Bhakti devudu jnana devuniki oka letter rasadu.
1: Bhakti deva wrote a letter to jnana deva.
0: Emanu rasadu?
1: What did he write?
0: Emi rasadu?
1: What he wrote?
0: Oka tellati oka kaayitamu chutti కవర్ లో పెట్టి ఒక లెటర్ మాదిరి పంపించాడు జ్ఞానదేవునికి.
1: హీ రోట్ ఎ లెటర్, ఫోల్డెడ్ ఇట్, ఐడర్ పుట్ ఇట్ ఇన్ ఎన్వెలప్ అండ్ సెంట్ జ్ఞానదేవుడు.
0: జ్ఞానదేవుడు చూచాడు.
1: జ్ఞానదేవ రెడ్
0: అక్షరాలు ఉంటే బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మనం చూడవచ్చును.
1: ఇద్దరు లెటర్
0: ప్రియమైన సోదరా ఇట్ని నమస్కారంతో తమ్ముడు అని మొదటి ఎండ చూడొచ్చును.
1: వన్ కెన్ సీ ద బిగినింగ్ అండ్ ది ఎండ్ ఇఫ్ ద లెటర్ ఇస్ రిటన్.
0: అక్షరాలే లేవు దాంట్లో.
1: దేర్ ఆర్ నో లెటర్స్ దేర్ అట్ ఆల్.
0: కనిపించలేదు.
1: దే కుడ్ సీ.
0: అప్పటి నుంచి జ్ఞానదేవుడు రాస్తూ రాస్తూ రాస్తూ వస్తున్నాడు ఆ జాబుకు జవాబు.
1: అండ్ సిన్స్ దెన్ జ్ఞానదేవ స్టార్టెడ్ గివింగ్ రిప్లై.
0: ఎన్ని రాసినప్పటికీ ఆ జాబులో ఇంకా ఏం మిగిలినాయో ఏమిటో. అందువల్లనే నిరంతరము రాస్తూ రాస్తూ రాస్తూ అదే జ్ఞానత్వము అని ఎప్పుడు చూసినా పరిశోధన పరిశోధన పరిశోధన.
1: So Jnanadeva went on writing. It's a matter of investigation, continuous.
0: Life anta parishodantone poyindi.
1: The life is one of continuous investigation.
0: Parishilane eppudu jarigedi.
1: There is a matter of investigation when you explain.
0: Ee scientist anta ide gathe padutunnaru.
1: This is the situation.
0: Eppudu chuchina parishodana parishodana experimental experimental experimental no experience.
1: The scientist spent all the time in experimentation process, no experience.
0: ఈ ఎక్స్పెరిమెంట్ లో వచ్చేటువంటిది.
1: What is it that you get out of this?
0: నిన్నటిది ఈనాడు కొత్తగా కనిపిస్తుంది.
1: Yesterday's look new today.
0: ఈనాడుది రేపటికి కొత్తగా కనిపిస్తుంది.
1: And today's will be new tomorrow.
0: తర్వాత మొన్నటికి ఇది పాతగా మారిపోతుంది.
1: Later it will be old stuff.
0: ఇదంతా కొత్త పాత కొత్త పాత కొత్త పాత.
1: This is all the old and new.
0: కనుకని దీనివల్ల మనకు ప్రయోజనం లేదు.
1: No use out of it.
0: జ్ఞానము కంటే భక్తి చాలా సులభమైన మార్గము.
1: Path of devotion is easier than wisdom.
0: జ్ఞానం చాలా కష్టమైనటువంటి.
1: Wisdom is very tough.
0: ఇది అందరికి ప్రాప్తించేటువంటిది కాదు.
1: It's not given to everybody.
0: భక్తి భగవత్ నామస్మరణ చేతను ఆ ప్రేమావేశం చేతను ప్రేమ యొక్క భావం చేతనే సర్వం కూడా తన వశం చేసుకోగలడు.
1: With the joy and ecstasy repeating God's name you can capture everything in this world. Students,
0: మీ యందున్నటువంటి ప్రేమను
1: చెడ్డ
0: మార్గం పట్టించుకోకుండా
1: see that it won't go in the wrong way.
0: దానిని అసహ్యమైనటువంటి మార్గంలో దాన్ని ప్రవేశపెట్టకుండా
1: డోంట్ మేక్ ఇట్ చీప్.
0: సమాజంలో విరుద్ధమైన మార్గంలో దీన్ని ప్రవేశపెట్టకుండా
1: సీ దట్ యు వోంట్ యాక్ట్ అగైన్స్ ద నార్మ్స్ ఆఫ్ సొసైటీ
0: తల్లిదండ్రుల యొక్క అభిష్టమునకు ప్రవేశ విరుద్ధంగా ప్రవేశపెట్టకుండా
1: డోంట్ యాక్ట్ అగైన్స్ ద విషెస్ ఆఫ్
0: సర్వ సమాజమునకు సై అనిపించేటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి
1: సీ దట్ యు డైరెక్ట్ యువర్ లవ్ సో యాస్ టు విన్ ద అప్రిషియేషన్ ఆఫ్ ఎవరీబడీ
0: భగవద్ విషయం లోపల ఎవరాజ్ఞ మనకు అక్కర్లేదు
1: సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ యు డోంట్ నీడ్ టు ఎనీబడీస్ కమాండ్
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: మీరా నిరంతరము గిరిధర గోపాల గిరిధర గోపాల అని పాడుతున్నాడు
1: మీరా వాస్ సింగింగ్ సింగ్ గిరిధర గోపాల
0: కానీ మహారాణా కోపం వచ్చింది
1: రాణా వాస్ వెరీ యాంగ్రీ
0: అతని అభిష్టానికి ఈమె కొంతవరకు లొంగలేదు
1: షీ ఈజ్ యాక్టింగ్ అగెన్స్ట్ హిస్ ఇంట్రెస్ట్
0: ఎప్పుడు చూసినా కానీ సర్వకాల సర్వావస్థలు ఎందుకు కృష్ణనామంనే చింతిస్తూ ఉంటుంది
1: అట్ ఆల్ ప్లేసెస్ ఎవ్రీ టైమ్ షీ హాస్ బీన్ చాంటింగ్ కృష్ణాస్ నేమ్
0: ఆ కోపం చేత భరించుకోలేక
1: out of fury and anger
0: tana koppu batti bayataki yirchi talupu vesesadu mandiraniki
1: she caught hold of her hair and she was driven out of the temple
0: tatchane konchu shock vachindi paapam
1: immediately she was shocked
0: ayyo krishna ninnu vadali povatama nenetta sadhyam avutundi nenu undalenu ninnu vadali ani kontha baadha padindi
1: she felt so sad saying krishna can I leave you I can't go
0: bhagavantudu sarvatra undetunti vaadu
1: god is everywhere
0: krishna amara dil tumara mandir
1: my heart is your temple
0: ee temple kaadu
1: not this temple
0: ee temple maharana kattadu
1: this temple is built by maharana
0: neeve kattavu na hrudayam ane temple
1: whereas the temple of my heart is built by you
0: permanent
1: that temple you built is permanent
0: danni na nu vadaladaniki veelu kaadu
1: you cannot give up my
0: kaabatti na yokka temple ade
1: so that's my temple

0: Let the mind travel towards the place of merger of Ganga and Yamuna.
1: ఈ ప్రయాగకు నీకు టికెట్ బుక్ చేసుకోవద్దు లేకపోతే టికెట్ రిజర్వేషన్ చేసుకోవద్దు టికెట్.
0: Don't purchase a ticket and reserve your ticket to Prayaga.
1: Ganga Yamuna
0: the place of merger of Ganga and
1: Yamuna. ఉచ్ఛ్వాస నిశ్వాసములు రెండు ఒక ముక్కుతో తీసుకోవటం ఒక ముక్కుతో వదలటము ఇదే ఈడ పింగళ అన్నారు.
0: Inhalation and exhalation are the two processes.
1: ఈ ఈడ పింగళకు భూమధ్య స్థానమే కుంభకము అన్నారు.
0: For these two ఈడ పింగళ they are
1: different ప్రయాగ మూడింటి యొక్క ఏకత్వమే ప్రయాగ.
0: The place of merger is ప్రయాగ.
1: Ganga భక్తి.
0: Ganga is devotion.
1: Yamuna నానము ఒక కర్మ.
0: Yamuna is action.
1: అంతర్వాహిని అయినటువంటి సరస్వతి ఈ యొక్క లోపల భూమధ్య స్థానము.
0: సో ద ఇన్నర్ కరెంట్ సరస్వతి
1: గంగా యమునా సరస్వతి యొక్క మూడింటి యొక్క ఏక స్థానము భూమధ్య స్థానము.
0: ఆల్ ది త్రీ అట్ ద సెంటర్ ఆఫ్ ద ఫోర్
1: అక్కడ ఉన్నావు నీవు.
0: దేర్ యు ఆర్ ప్రెసెంట్
1: గంగా యమునా తీర్ చెల్లో రే మన్
0: ఓ మైండ్ ట్రావెల్ టు దట్ ప్లేస్.
1: గంగా యమునా నిర్మల పానీ ఇవి రెండు ఎట్లా ఉంటున్నాయి నిర్మలమైన జలంగా ఉంటుంది.
0: ద వాటర్ ఆఫ్ గంగా యమునా ఆర్ ప్యూర్ వెరీ
1: అంతేకాదు శీతల చెల్లోరేమన్ గంగా యమునా తీర్
0: ఓ మైండ్ ట్రావెల్ టు దట్ ప్లేస్ గంగా యమునా.
1: మోరమకుట పీతాంబర చూవే కుండల రజత శరీర్ చెల్లోరేమన్ చెల్లురే మన్ గంగా యమునా తీర్.
0: ఇట్స్ ప్లీడింగ్ విత్ ద మైండ్ సో దట్ ఇట్ మైట్ ట్రావెల్ టు దట్ ప్లేస్.
1: అక్కడికి వెళ్ళి
0: గో దేర్
1: మరొక చోటు నీకు వెళ్ళవద్దు.
0: డోంట్ గో ఎనీవేర్
1: అది కూడా ఎక్కడ ఉంది.
0: వేర్ ఇస్ ఇట్
1: నీలోనే ఉంది.
0: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ.
1: బయట ప్రపంచం కాదు.
0: ఇట్స్ నాట్
1: బయట ప్రదేశం కాదు.
0: ఔటర్ ప్లేస్
1: దైవం అంతా కూడా నీ హృదయమునందే నిండి ఉంటున్నది.
0: గాడ్ ఈస్ ఇన్ యువర్ హార్ట్.
1: అయితే
0: హౌఎవర్
1: అతన్ని ప్రత్యక్షంగా నీవు దేహరీతిగా నీవు అనుభవించినప్పుడు దాని యొక్క ఆనందం నీకు లభ్యమవుతుంది.
0: ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ హిమ్ సీ హిమ్ డైరెక్ట్లీ యూ విల్ బి హ్యాపీ.
1: పుస్తకంలో రాస్తుంటారు మైసూర్ పాక్ జిలేబీ బర్ఫీ అనేటువంటి రాస్తుంటారు.
0: దేర్ యూ ఫైండ్ సమ్ ఆఫ్ ద బుక్స్
1: చదివినప్పుడు అంత నీకు రుచి కనిపించదు.
0: వెన్ యూ రీడ్ యూ డోంట్ ఫైండ్ ద టేస్ట్.
1: కానీ అదే మైసూర్ పాక్ గులాబ్ జామ్ బర్ఫీ తీసుకుని వస్తే మంచిగా రుచిగా కనిపిస్తుంది.
0: బట్ ది సేమ్ స్వీట్స్ వెన్ యూ స్టార్ట్ ఈటింగ్ యూ విల్ నో ద టేస్ట్.
1: కనుకనే నా ఎందే ఉంటున్నదని భావంతో పోతే ఈ మాధుర్యం తెలియదు.
0: సో
1: ఆ భావస్వరూపుడైన భగవంతుడితో నీవు ఆనందాన్ని అనుభవించినప్పుడు అదే మాధుర్యంగా తెలుస్తుంది.
0: ఇట్స్ మియర్లీ ఏ ఫీల్ it will not help you. It should come to your experience.
1: కనుకని అవతారాలు దిగి రావడానికి ఇదే కారణాలు.
0: It is the purpose behind the advent of incarnation.
1: శారీరకంగా మానసికంగా బుద్ధిపూర్వకంగా సెన్సెస్ గా అన్నిటి ఎందుకు ఒక విధమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం భావించినప్పుడు ఇంతకంటే ఆనందం మరొకటి లేదు.
0: When we consider physical, mental, intellectual faculties as divine,
1: గోపికలు అన్నాడు ఆశిస్తూ వచ్చారు.
0: This is what Gopikas wanted then.
1: మాయందు హృదయ భూమి అనేటువంటిది కేవలము పగిలిపోతుంటుండాలి.
0: ద ల్యాండ్ ఆఫ్ అవర్ హార్ట్స్ ఇస్ బ్యారన్.
1: కృష్ణ
0: కృష్ణ
1: నీవు ఎక్కడెక్కడ పుడుతుంటావో అక్కడక్కడంతా మేము కూడా పుట్టాలి.
0: లెట్ అస్ బి దేర్ వేర్ ఎవర్ యు ఆర్ బోర్న్.
1: పుష్పంబువై నీవు పొలుపొంగుచుండిన తుమ్మెదనై నేను తిరుగుచుందు.
0: As you, oh Krishna, as you blossom like a flower, I go around you like a bee.
1: Bee. Neevu nenu pushpanga putte nenu bee ga puttali.
0: If you are born as a flower, let me be born as a bee.
1: Neevu cheyante varaku gee ani tirugutu nenu chaala rodana chestu tappaku neelo praveshinchali. Praveshinchaliki aa mattunu nenu traagutu tanmayatnanga mundipothanu.
0: I go round you, the flower, making humming sound and get into you and draw the nectar.
1: Vruchambuvai neevu vadilluchundina vallikanai neeku allukondu.
0: If you are there as a tree, let me be creeper around you.
1: Neevegina vruchamu aithe nenu creeper aipovali. ఎట్లా నీకు చుట్టుకొనే పోవాలి కానీ నీకు దూరంగా ఉండకూడదు.
0: ఇఫ్ యు ఆర్ ది ట్రీ ఐ షుడ్ బి క్రీపర్ జస్ట్ రౌండ్ యూ ఐ షుడ్ నాట్ బి సెపరేట్.
1: వర సముద్రుడే నీవైనా
0: ఇఫ్ యు ఆర్ ఎన్ ఓషన్
1: వాహిని ఎగుచు నేను నీలో ఐక్యమగుదు.
0: లెట్ మీ బి రివర్ అండ్ మర్జిన్ యూ.
1: నీవు సముద్రుడై పుట్టినప్పుడు నేను ఒక నదిగా వచ్చి నీలో ఐక్యమైపోవాలి.
0: ఇఫ్ యు ఆర్ దేర్ ఎస్ ఎన్ ఓషన్, లెట్ మీ బి రివర్ అండ్ మర్జిన్ యూ.
1: మేలు పర్వతమే నీవైనా పరచుకొని పారెద నేను సెలయేరునై.
0: ఇఫ్ యు ఆర్ ఎ మేరు మౌంటైన్, ఐ విల్ బి ఎ వాటర్ ఫాల్.
1: ఫాల్స్ అని దుంకేది కాదు, దాన్ని ఖర్చుకునే రావాలి.
0: ఫాల్స్ దే జస్ట్ స్టార్ట్ రన్నింగ్ టచింగ్ దట్.
1: అనంత ఆకాశమే నీవైనా,
0: ఇఫ్ యు ఆర్ ఇన్ఫినిట్ స్కై,
1: చిన్న చుక్క నేనై నీలోన చెలగుచుందు.
0: లెట్ మీ షైన్ దేర్ ఎస్ ఎ టైనీ స్టార్.
1: నీవు ఒక ఆకాశమైతే పెద్ద ఆకాశము, నేను చిన్న చుక్కగానైనా నీలో వస్తుంది.
0: ఇఫ్ యు ఆర్ ఆఫ్ దాట్ ఇన్ఫినిట్ స్కై, లెట్ మీ బి దేర్ ఎస్ ఎ టైనీ స్టార్.
1: కనుక నీకు మాకు ఏమాత్రము ఎడబాటు జరగకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ సెపరేషన్ బిట్వీన్ యూ.
1: వియోగం జరగకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి సెపరేషన్.
1: నిరంతరము సంయోగమే మాకు ప్రాప్తించాలి.
0: దేర్ షుడ్ బి దిస్ యూనియన్, కంటిన్యూస్ యూనియన్.
1: సంయోగమే సరి అయినటువంటి ఒక భక్తి తత్వము అన్నారు.
0: దట్ యూనియన్ ఇస్ త్రూ డివోషన్.
1: సారూప్య సారూప్య సామీప్య సాయుధ్య సావిధ్యం, ఇదే ముఖ్యమైన మార్గం. సాలోక్యము నీ చింతనలో ఉండాలి.
0: సాలోక్య, ఐ షుడ్ థింక్ ఆఫ్ యూ.
1: సామీప్యం నీకు దగ్గరగా ఉండాలి.
0: సామీప్య, ఐ షుడ్ బి నియర్ యూ.
1: సారూప్యము నీ రూపాన్ని నేను పొందాలి.
0: సారూప్య, ఐ షుడ్ హావ్ యువర్
1: ఫామ్. సాయుధ్యము నేను నేను ఐక్యమైపోవాలి.
0: సాయుధ్య, ఐ షుడ్ మర్జ్ ఇన్ యూ.
1: ఇది పంచమ పురుష మార్గము అన్నారు. పంచమ పురుష మార్గము,
0: దిస్ ఇస్ పంచమ పురుష మార్గం.
1: పురుష మార్గం నాలుగు ఉంటున్నాయి. ధర్మ అర్థ కామ మోక్షం నాలుగు. కానీ ఈ పవిత్రమైనటువంటి ఒక చేరిక అనేటువంటిది ఐదవ పురుషతత్వము.
0: దేర్ ఆర్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్, ధర్మ అర్థ కామ
1: పరమ భక్తి అన్నారు.
0: దిస్ వన్ ఇస్ యూనియన్, దట్ ఇస్ సుప్రీమ్ డివోషన్.
1: భక్తికి మించినటువంటిది మరొక జగత్తులో లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ థింగ్ బియాండ్ దిస్ సుప్రీమ్ డివోషన్.
1: ఎన్ని వర్ణించినప్పటికీ దీనికి మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యను అభ్యసించండి.
0: యు స్టడీ.
1: ఉద్యోగాలు చేసుకోండి.
0: డూ జాబ్.
1: వివాహాలు ఆడండి. డజన్ పిల్లలు కనండి.
0: హావ్ డజన్స్ ఆఫ్ చిల్డ్రన్.
1: కానీ
0: బట్
1: దైవాన్ని మాత్రం మరవకండి.
0: బట్ నెవర్ ఫర్గెట్ గాడ్.
1: దైవాన్ని మర్చిపోతే
0: ఇఫ్ యూ ఫర్గెట్,
1: జీవితమే జీవితం కాదు.
0: యువర్ లైఫ్ ఇస్ నో లైఫ్.
1: ఎంత గొప్పవాడైనా ప్రైమ్ మినిస్టర్ కావచ్చును, ప్రెసిడెంట్ కావచ్చును, కానీ హీరో బికమ్స్ జీరో ఇఫ్ హీ ఫర్గెట్స్ గాడ్.
0: You may be a very great man, prime minister or president. If you forget God, hero becomes zero.
1: Maripothuntai.
0: They change now and then.
1: Kani neevu aa yokka parama tattvanni maatram vadalakoodadu.
0: But you should never give up that spiritual aspect.
1: Daivamuniki enta avakasam chitti anta samipaniki povadaniki prayatname cheyipoyali.
0: Take every chance to be near God.
1: ఇది మానవుని యొక్క ప్రధానమైన సాధన.
0: దిస్ ఇస్ ది మెయిన్ స్పిరిచువల్ పర్సూట్ ఆఫ్ మ్యాన్కైండ్.
1: మానవత్వం సార్థకమైనట్టు అవుతుంది.
0: దెన్ ఓన్లీ హ్యూమన్ లైఫ్.
1: జంతువునాం నరజన్మ దుర్లభము.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్
1: లేదు. తినటం, త్రాగటం, ఉండటం, నిద్రించటం, ఇంత మాత్రం మానవత్వం.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ మియర్లీ
1: ఇవన్నీ చేయటం లేదా.
0: డోంట్ యూ ఫైండ్ అనిమల్స్ అండ్
1: దానికి మనకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: ఎవర్ డస్ ది డిఫరెన్స్ లై?
1: మానవుడు లోపల ఏమి ప్రత్యేకమైన ఉంటుంది?
0: స్పెషాలిటీ
1: విశిష్టత ఉంటుండాలి.
0: వాట్ ఇస్ దట్ స్పెషాలిటీ?
1: ఈ యొక్క పవిత్రత ఉంటుండాలి.
0: What is the sanctity behind it?
1: Anta okate.
0: Everything is
1: what is the purpose of life? Ani question vesukunte kana peena sona marna ide na naalugu arthalu.
0: If you put a question to yourself, what is the purpose of life? Is it merely eating and drinking and sleeping? No.
1: Dying
0: and dying.
1: ఇది అన్ని జరుగుతుండాలి. చీమలకు వస్తుంటాయి, పాములకు వస్తుంటాయి, అన్నిటికి దోమలకు వస్తుంటాయి.
0: యాంట్స్, స్నేక్స్, మస్కిటోస్ ఆల్సో పాస్.
1: నీవు అదే గట్టి పట్టిపోతే నీకు యొక్క మంచితనం ఏమిటి? మానవత్వంలో ఉన్నటువంటి విలువ ఏమిటి?
0: ఇఫ్ యూ ఆల్సో జాయిన్ దట్ కేటగిరీ, వాట్ ఈజ్ యువర్ స్పెషాలిటీ?
1: అన్నింటికంటే ఉన్నత స్థాయిని నీవు పోవాలి. అదే ఊర్ధమూలం అత శాఖ అని చెప్పింది వేదం.
0: యూ షుడ్ రీచ్ హయ్యర్ ఆల్టిట్యూడ్స్, హయ్యర్ లెవెల్స్.
1: అది భగవత్ ప్రేమకు సమీపాలు కావాలి.
0: And you should be close to God.
1: Bhagavat anugrahaniki patrulu kavali.
0: And you should enjoy God's love.
1: Bhagavat aanandanni anubhavinchali.
0: You should also enjoy.
1: Ee aanandam katti minchinatundi marokati ledu.
0: There's nothing beyond bliss.
1: Prema rahita marubhumulalo.
0: In this barren land, bereft of
1: premaankuramunu pempunda.
0: And we sow the seeds of love.
1: Prema vesemuto.
0: With all the feeling of love.
1: Prema sudha varshamu varshimpaga. ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానముసే ఎగదే, కృష్ణ గానముసే ఎగదే, మురళి గానముసే ఎగదే. ప్రేమ రహిత మరుభూములలో,
0: ద బారెన్ ల్యాండ్ వితౌట్ లవ్,
1: ప్రేమాంకురములు పెంపొంద. ఏవో చెట్లు నాటం కాదు, ఏ ముండ చెట్లు, ఏ ఇంకొక తుమ్మ చెట్లు మాట కూదు. ప్రేమ చెట్టే నాటాలి అక్కడ.
0: వీ షుడ్ నాట్ సో. any plantations of bushy plants or anything.
1: Premasudha varshamu varshimpaga.
0: As there is rainfall of love.
1: Rainfalls, love drops ravali.
0: There should be love drops in this rainfall.
1: Premanadullu pravahimpaga murali ganamuse yagadi.
0: As the rivers of love flow continuously, Krishna says.
1: Ganam yavarto chestunnavu, etla chestunnavu.
0: How are you playing on your flute?
1: Ee ganam chesedi murali.
0: It is the flute on which you play.
1: Aa murali anetuvanti emiti?
0: What is that murali?
1: తొమ్మిది త్వరలు ఉండేటువంటి మురళి.
0: దిస్ మురళి ఫ్లూట్ హెస్ 9 హోల్స్.
1: మన దేహములకు తొమ్మిది త్వరలు ఉన్నాయి.
0: అవర్ బాడీ హెస్ 9 హోల్స్.
1: కాబట్టి నా దేహముని నీ మురళిగా తీసుకో.
0: టేక్ మై బాడీ యాజ్ యువర్ ఫ్లూట్.
1: అయితే ఈ దేహమనే మురళి లోపల అనేక డిజైర్స్ అనేటువంటి పదార్థాలంతా ప్యాక్ అయిపోయింది.
0: This body of flute is fully packed with the desire.
1: కానుకనే స్వరాలు రావటం లేదు.
0: So we don't get proper tune.
1: దానంతా మంచి హాలోగా చేసినప్పుడు ఆ యొక్క భ్రాంతులు విసర్జించినప్పుడు అది మంచి త్వరగా తయారవుతుంది, హాలోగా తయారవుతుంది.
0: When once it is made hollow, free from worldly
1: desire. అది ఎప్పుడు హాలో అయిపోయిందో అప్పుడు కృష్ణ హలో అని పిలుస్తాడు.
0: When once the flute of the body becomes hollow, Krishna will say hello.
1: అప్పుడు దాన్ని తీసుకుంటాడు, వాయిస్తాడు.
0: Then he will pick it up and play on
1: that. ప్రతి తొర్ర పైన కూడా తన యొక్క బ్రేళ్లు స్మరిస్తుంటాయి.
0: And you will also find the touch of the fingers of the Lord.
1: తాను తన యొక్క పెదవుల పైన పండుకుంటుంది ఆ మురళి.
0: And this flute will be on the lips of
1: God. ఆ భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసం రెండు కూడాను ఆ ఫ్లూట్ ద్వారా పోయి అనేక మందికి ఆ శబ్దాన్ని వినిపించి ఆనందంలో ముంచి వేస్తుంది.
0: And it is the divine breath that comes out of the mouth as the melodious music.
1: కనుక భగవంతునికి మనం కావాల్సింది రెండు పదార్థాలుగా తయారు కావాలి.
0: So we should shape ourselves into two.
1: ఒకటి పావుకోళ్ళు, పాదరక్షలు.
0: వన్ స్లిప్పర్స్.
1: రెండవది మురళి.
0: సెకండ్ ఫ్లూట్.
1: ఇందులో ఏది నాకు కావాలి?
0: వాట్ ఇస్ దట్ ఐ వాంట్?
1: పావు రక్షలు అంటే ఆ పాదరక్షలపై నీ బరువంతా మోసుకోవచ్చు.
0: The whole body rests on slippers.
1: కింద ఉన్నటువంటి యొక్క రాళ్లకు, ముండకు, చెత్తకు, పాములకు అన్నిటికి భరించుకోవాలని.
0: And the slippers should bear everything around.
1: కానీ బాదరక్షలను భరించుకోవాల్సినటువంటిది పాదరక్షలు.
0: Only slippers should bear your weight.
1: ఇది మహా కష్టం.
0: It's very difficult.
1: ఇది ఏ విధంగా ఉంటుందో ఏమిటో.
0: వాట్స్ ద వే?
1: కానీ మురళిగా తయారు కావటం చాలా సులభం.
0: టు బికమ్ ఎ ఫ్లూట్ ఇస్ సో సింపుల్.
1: టవల్ ఇట్లా పట్టుకుని ఎంతసేపు అయినా ఉండాలంటే చేయి నొప్పి అవుతుంది.
0: టు హోల్డ్ ది టవల్ ఇన్ ద గ్రిప్ ఇస్ సో టఫ్.
1: కాబట్టి టవల్ ను గట్టిగా పట్టుకోవటం గొప్పతనం కాదు.
0: టు హోల్డ్ ఇట్ ఇన్ ద గ్రిప్ ఇస్ నాట్ గ్రేట్.
1: చాలా సులభం.
0: డ్రాప్ ఇట్ ఇట్ ఇస్ సో సింపుల్ అండ్ ఈజీ.
1: కనుకనే మన డిజైర్స్ ని గట్టిగా పట్టుకుని దాంతో అవస్థలు పడుకోవటం కాదు గొప్పతనము.
0: టు క్లింగ్ ఆన్, టు హ్యాంగ్ ఆన్ టు అవర్ డిజైర్స్, నథింగ్
1: వదలటమే చాలా సులభమైనటువంటి.
0: డ్రాప్ ఇట్ డౌన్, ఇట్ ఇస్ సో ఈజీ.
1: అది ఏ వైరాగ్యము అన్నారు.
0: దట్ ఈస్ రెనన్సియేషన్.
1: ఆ వైరాగ్యం అనేటువంటి దాన్ని మనం సాధ్యమైనంత వరకు సాధించాలి.
0: వీ షుడ్ డెవలప్ ద డిటాచ్మెంట్.
1: అయితే ఈ ప్రపంచంలో ఉండినప్పుడు ఆ వైరాగ్యాన్ని సాధించడం అంత సులభం కాదు.
0: హౌఎవర్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ నాట్ దట్ సింపుల్.
1: నా కొడుకు, నా బిడ్డ, నా భార్య, నా తల్లి, నా ఏమిటి ఇవన్నీ నా నా నా నా నా.
0: వీ గోన్ క్లెయిమింగ్ మై వైఫ్, మై సన్, మై
1: డాటర్. ఈ పదంలోనే కనిపిస్తుండదు అది నీది కాదు.
0: ఇన్ ద వెరీ వర్డ్ వీ సే దేర్ ఇస్ ఎ మీనింగ్.
1: నా కొడుకు, కొడుకు నాది కాదు, నా కాదు, కొడుకు, కొడుకు నాది కాదు.
0: నా మైన్ సన్, నో నా మీన్స్ నో నెగేషన్.
1: నా తల్లి, తల్లి నాది కాదు.
0: నా నో,
1: ఈ నా అర్థానికి తెలుసుకుంటే ఎంతైనా బాగా అవుతారు.
0: సో ఇఫ్ యు నో ది మీనింగ్స్ ఆఫ్ ది వర్డ్
1: నాకు అర్థం తెలుసుకోవాలి.
0: బట్ వి షుడ్
1: నా అనగా కాదు.
0: నా మీన్స్ నో.
1: నా ఇల్లు, ఇల్లు నాది కాదు.
0: నా ఇల్లు, దిస్ నాట్ మై హౌస్.
1: పదమునందే ఉంటుంది అది అర్థము.
0: ఇన్ ద వెరీ వర్డ్ దేర్ ఇస్ మీనింగ్ ఇంప్లాయ్డ్.
1: కనుకనే మొట్టమొదటి నాది, నాది, నాది, నాది. దీనిని వేదాంతం నేతి, నేతి, నేతి, నేతి, నేతి, నేతి, నేతి అన్నారు.
0: సో దిస్ క్లెయిమ్ ఆఫ్ మైన్ ఇస్
1: నేతి. వెన్న కరిగించి చేసినటువంటిది నెయ్యి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ది
1: నేతి కాదు.
0: నెగేషన్ నో.
1: ఇదంతా కూడా నువ్వు కేవలం దైవ స్వరూపమే. ఆ విశ్వాసాన్ని పెట్టుకోండి.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్, హ్యావ్ దట్ ఫెయిత్.
1: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ.

0: Radio Sai now brings you a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 22nd of November 1982 on the occasion of the first convocation of the Sri Satya Sai University.
1: Embodiment of love.
2: Prachina Gurukulamunandu Vidyarthi Samasta Vidyanu Nerchi Tan Vidya Matakude Gurukulamunu Vadade Vishalamaina Prapanchamundu Praveshinche Bodhu Samayamuna Gurulu Varini Chantacheti అనేక సదుపదేశములను ఆశీర్వాదములను అంది పంపించటం ప్రాచీన సాంప్రదాయం.
1: It has been an ancient custom right from centuries down the ages that in the ancient Gurukula system of education, pupils, after completing their course of study, after attaining a certain degree of achievement and attainment, would be called thus in the assembly of their guru, who in turn would pronounce their benediction, would give their blessing and give them a code of conduct to follow as they would go out into the world after that.
2: Dani chayani inan aadhunika vidyavantulu convocation address aneetundi peruto vidyarthulu tama tama taragatulu yandu ఉత్తీర్ణులైనటువంటి వారికి ఒక పట్టము నుంచి పంపుతున్నారు.
1: The practice of teaching today in the form of a convocation or a convocation address is precisely a function, an assembly of this nature. Today also we have the students, after the completion of their courses, being ready and fit to receive certain degrees and thereby showing what they have learned.
2: ఆనాటి సదుపదేశములు
1: those were the days when whatever was given to the students were of a high and ennobling nature. They were the principles given to the students which were to have
2: impacted.
1: They were also full of significance and meaning. They were those directed at making one understand the true nature of man.
2: పవిత్రమైనటువంటి సదుపదేశములు కాలగర్భితములో కలిసిపోయి కేవలము కలలో సంపన్నంగా కనిపించుతున్నది.
1: Such sacred doctrines and principles which are handed out to the students at the time of the convocation in the ages gone by, today when we look back upon those, all of that would appear to be a mere dream.
2: తైత్తరి ఉపనిషత్తునందు శిక్షా కల్పము అమృత వాక్కులైనటువంటి వాటిని అందించుతుండగా కర్ణానందముగా అనుభవించేటి వారు ఆనాటి విద్యార్థులు.
1: Students of those days were those who would be thrown into a state of delight at the mere listening of the commandments contained in the Taittiriya Upanishad.
2: స్వార్థంతో పరాత్మను విస్తరించి ఒక నిరాడంబరమైన జీవితమును గడిచేటి ఈనాటి విద్యార్థులకు ఈ సదుపదేశములు ఒక విచిత్రముగా కనిపిస్తున్నది.
1: Today's students who are caught in a maze of confusion, who all the while are goaded on by a selfish motive in whatever they think or do, all of this may seem to be a nothing and nothingness.
2: ఈనాడు నిర్విరామ కృషికి నిరంతర తాపత్రయములతో అంతులేని ఆశలతో అర్థము కాని ఆవేదనతో తులతూపుతున్నటువంటి ఈనాటి విద్యార్థులకు దిక్కును చూపే చక్కని దీపికలు ఆనాటి సుబోధలు.
1: Today's students who are being led astray aimlessly in the pursuit of fleeting pleasures, momentary comforts and aimless ambitions, what you have to look for in the ancient dictums to shine like beacon lights.
2: ఈనాటి ఆధునిక విద్య ఆవగింజంత చదివినప్పుడు గుమ్మడకాయంత అహంకారం బయలుదేరుతున్నది.
1: Today's knowledge of education is such that even if you are to acquire a fraction, a small iota of it in the form of a mustard grain, your ego gets puffed up to the extent of a pumpkin.
2: Iti ahankara rupulainatunti jinati vidyarthulanu aasa annatunti mitimiri poyadaneatunti spashtamavutunnadi.
1: Today's students who are thus caught in a sense, in a case of a puffed up ego sense, do have in addition a lot of desires.
2: Konevi vankai kosu nadigedi gummadakai.
1: You are buying a brinjal, but you hope to get the taste of a pumpkin.
2: Tanayaka vidya shaktulu atyalpamaina kutiga untunnayi aasinchedi ghanamainatunti yokka phalitam aasistunnaru.
1: What you are acquiring today are after all nothing, but what you seek for is something grand and great.
2: Vidya kevalam dhanarjana nimittamani kaani leka adhikara nimittamani kaani manam bhavinchalaru.
1: We should not be led to believe that education is that which gives us a sense of security in life, a sense of livelihood.
2: Vidyaku udyogamunaku undina sambandhanni manam tinchiveyali.
1: That link which exists between a job and education should be snapped.
2: Naitika aadhyatmika bhavamulato vidyanu antagattali.
1: You must try to study with a view to gaining a sense of proportion, a sense of balance in terms of ethical and moral values.
2: Manasunu nirmalamu bhavinchukoni nishwarthamaina sevalu tana kaalla paina taanu nilachi janasevalu cheyakunti prajnanu ఈనాడు విద్యార్థులు అభివృద్ధి పరచుకోవాలి.
1: Today students should aspire to get that degree of skill which will make their mind serene and pure, which will make them undertake tasks of service which will be beneficial to mankind at large.
2: Napoleon పదే పదే హెచ్చరించేటువంటి వాడు బి క్లియర్ రెస్ట్ విల్ ఫాలో అన్నాడు.
1: Napoleon would constantly admonish us, be clear, the rest will follow.
2: మన యొక్క హృదయం నిర్మలముగా ఉన్నప్పుడు వ్యక్తి కార్యమైనప్పుడను మనము సులభముగా సాధించగలము.
1: If your heart is pure and sublime, you certainly will achieve any amount of success.
2: ప్రాచీన కాలం నుండి విద్యార్థులు తమ యొక్క జీవితము కేవలం ఒక స్వల్పమైన జీవితంగా అనుభవించేటువంటి వారు.
1: Students in the ages gone by would regard their life as insignificant.
2: తమ యొక్క సహజ జీవితంలో చాలా సింపుల్ అంటారు, అనగా చాలా తేలికి అయినటువంటి జీవితాన్ని, అధిక వ్యయం కానటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి వారు.
1: Simplicity would govern, that was the rule of the day in the life and conduct of students of the days gone by.
2: కానీ ఈనాటి విద్యార్థులు తమ ఆలోచనలు అల్పమైనటువంటి వైనప్పుడు తమ యొక్క జీవితమును గడిపేటువంటిది మహా ఖర్చులతో కూడినటువంటిదిగా, వ్యయముతో కూడినటువంటిదిగా కనిపించుతున్నది.
1: But today we find that students, their thoughts and ideas are certainly lowly, but they do spend a lot of money in their pursuits.
2: Simple life and higher study.
1: Simple life and higher study.
2: ఆనాటి యొక్క విద్యార్థుల యొక్క ప్రవర్తన.
1: This was the guiding principle of the life of
2: ఈనాటి విద్యార్థులు, high living and low thinking.
1: Today's students have high living and low thinking as their guiding star.
2: ప్రాచీన కాలమునకు ఆధునిక కాలమునకు ఎంతటి వ్యత్యాసం ఏమిటో మీరు యోచించవచ్చు.
1: You can easily see for yourself that gulf which separates the ages gone by and the present day world.
2: మానవుడు ఈనాడు ప్రోగు చేసుకున్న సమస్త సంపదలు కూడా కాల మార్పు చేత శిథిలం కావచ్చు, మార్పు చెందవచ్చు.
1: What man acquires today due to the vicissitudes of time is suddenly bound to collapse and decay.
2: కానీ విద్యాధనం అనేటువంటిది మార్పు చెందేటువంటిది కాదు, క్షీణించేటువంటిది కాదు.
1: But the wealth of education that he seeks to get and which he gets is something which is beyond change.
2: Agni kaladu
1: fire does not burn by itself.
2: రాజుల కలవి కాదు.
1: Now the king, kings cannot possibly partake of this fire.
2: నీళ్ళ నానదు.
1: Fire does not sink in water.
2: చోరుల వశము కాదు.
1: Nor can a thief lay his hands on fire.
2: ఇట్టి విద్య మనము కేవలము సోదరులతో పంచుకునేటువంటిది కూడా కాదు.
1: This type of education is something which you cannot possibly share with your brothers or those around you.
2: మన తల్లిదండ్రులు లేక తాత ముత్తాతలు సంపాదించుకున్నటువంటి యొక్క ధనములు కాని వస్తు ఆహారాలు కాని అన్నదమ్ములు పంచుకోవచ్చు.
1: The wealth and the money that the parents have or the grandfathers have can possibly be shared by their descendants, inheritors.
2: విద్య అనేటువంటిది ఎవరితో కూడా పంచుకునటం సాధ్యం కాదు.
1: But vidya is something which can't be shared.
2: చల్లు కొలది చెలిమిలో అధికంగా ఊరినట్టుగా ఇది బోధించుకున్నది ఈ విద్య మరింత అభివృద్ధి నొందుతుంటుంది.
1: Just as you have a wick taking in any amount of oil, so also even as you keep giving, this vidya is something which grows.
2: దురదృష్టవశాత్తు మానవుడు ఈనాడు అధిక సంపత్తులతో ఐశ్వర్యములతో అధికారంతో తులుతూపుతున్నటువంటి సమయమున అందరూ మిత్రులవనే వెంటాడుతుంటారు.
1: Unfortunately today, you find this tendency prevailing that when a person is acquiring a certain amount of wealth or has a certain position of authority, there are any number of people around him.
2: అనేక విధములుగా స్తుతి చేస్తుంటారు.
1: They come in the praise of such a person.
2: ఇంటి యందు తిష్ట వేసుకుని నెలల తరబడి కూడా తింటూ ఉంటారు.
1: They make a permanent base in the house of such a person and eat of him.
2: దురదృష్టవశాత్తు కాల మార్పు చేత దరిద్ర దేవత తాండవ మాడిన ఈ మిత్రులుగా భావించినటువంటి వారు కంటికి కనిపించరు.
1: But unfortunately now, with the passage of time, if the person were to lose all his possessions and the goddess of poverty was to reign supreme in his house, not one amongst these so-called friends would be around.
2: ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వస్తారు.
1: When you have wealth, then the relatives would come to you.
2: అది ఎట్లన్నా తెప్పయుగ చెరువు నిండిన కప్పలు 10,000 చేరు.
1: This could be likened to this. A pond full of water would certainly attract frogs galore.
2: ఇట్టి మిత్రత్వము సరైనటువంటి మైత్రిత్వం కాదు.
1: Such a friendship cannot be called true friendship.
2: కానీ ఈనాటి విద్యార్థులలో కేవలము ఈ విధమైనటువంటి మైత్రిని పెంచుకుంటూ ప్రయత్నిస్తున్నారు.
1: But today's students do make an effort to inculcate friendship of this nature.
2: తల్లిదండ్రులు మంచి స్థితియందు అధికార స్థానంలో ఉంది విద్యార్థి యొక్క జోబిలో చక్కని 100 రూపాయల నోటు కనిపిస్తూ ఉంటే అందరూ కూడా స్నేహితులు అవుతారు. హలో హలో హలో అని వెంటాడుతుంటారు.
1: When the parents are prosperous and in a state where they can possibly give generously to their ward, the son would sport any amount of money in his blue shirt which can be seen through his pocket, and then you have any number of friends coming and greeting him, hello hello.
2: తండ్రి అధికారము విరమించినా ఆస్తిపాస్తులు సన్నగిల్లినా జోబీలో ఏమాత్రము నోట్లు కనిపించకపోయినా గుడ్ బై చెప్పి వెళ్ళిపోతుంటారు.
1: But if the parents were to fall, if they were to lose all their wealth and you can no longer see this cash in the pocket of your friend, then they would bid you goodbye and make a getaway.
2: ఇది కలియుగం యొక్క వికార లక్షణం అని చెప్పవచ్చున లేక ఆధునిక విద్య యొక్క అవలక్షణం అని చెప్పవచ్చున.
1: Should we call this a distortion of the prevailing times, Kali, or a product or a direct result of the present day education system?
2: నిజముగా విద్యార్థులకు అహంకారము పరమ శత్రు.
1: Truly speaking, the worst enemy which a student can possibly have is his own ego.
2: అహంకార పడకున్నరుడా.
1: Don't be egoistic, O man.
2: వెనుక ముందు తిరిగి చూడు.
1: Try and weigh the pros and cons. Look ahead and look backwards.
2: మమకారము వరకు నీకు.
1: And you will realize that attachment is also something to
2: take. ప్రతిదిన వాడకుడు లేడు.
1: Nobody can possibly live peacefully with this.
2: విజనాదని పలుకుతువా వెంటనెవరు కొనిపోరు.
1: You cannot possibly have any of these accompanying you.
2: పాప పుణ్యములతో కూడి మరణించు ఓ కిలాడి.
1: Oh, certainly, oh, playful thing, you certainly are going to die of your own sins.
2: కనుక మానవత్వం యొక్క విశిష్టతను గుర్తించుకున్నటకు విద్యార్థులు ప్రయత్నించడం లేదు.
1: So we find that students of today are not making an attempt to understand the true purpose or significance of man's life and his existence.
2: కేవలం ఈనాటి విద్యార్థులను నాస్తిక భావం నుండి నిండిపోతున్నది.
1: Today we find that there is an increasing feeling towards disbelief in the case of students of today.
2: సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగిపోవటం చేత కేవలం పూర్తి సాంకేతిక శాస్త్రం కానీ ఆధునిక శాస్త్రం కానీ ఆధ్యాత్మిక శాస్త్రం కానీ అర్థం చేసుకోలేనటువంటి ఈ మిడిమిడి చదువుల యొక్క విద్యార్థులు కేవలము మానవత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నారు.
1: In today's times, when we have an increasing expansion of knowledge in the scientific and technological fields, students of today don't have an avenue or an opportunity, or if they have, they're not in a position to make the best of it, of understanding the true purpose of life, which will guide them on the moral, the ethical, and the spiritual path.
2: Seeing is believing, and that is scientist.
1: Scientists maintain that seeing is believing.
2: కానీ ఈ పదం యొక్క అంతరార్థం ఏమిటి?
1: But what is the meaning of these words?
2: నిజంగా యోచిస్తే ఈ పదములకు ఏమాత్రం అర్థం లేదు, విలువ లేదు.
1: If you look deeper into them, you find that these words have no meaning, no value.
2: చూచిన దానినే విశ్వసించాలి అన్నారు.
1: What you see should be believed. This is what they say.
2: చూచేది ఏమిటి?
1: What is it that you are seeing?
2: మన కన్నులు చూస్తున్నాయి.
1: What is it that's making you see with your eyes?
2: కన్నులు నమ్మవచ్చునా?
1: Can we possibly trust our eyes?
2: కన్నులు కేవలం వ్యాధిగ్రస్తమైనప్పుడు తమ యొక్క దృష్టిమంతా వికారాన్ని పొందుతుంది.
1: When the eyes are jaundiced, what you see is something which is not like by you.
2: అది సత్యమని నమ్మడానికి వీలవుతుందా?
1: Can we possibly trust this as being true?
2: పోని మనసు ఆత్మ ఆనందము దుఃఖము అనేటువంటి పదమును ఉపయోగపెడుతున్నాము.
1: Or then take the case where we keep using these words, the mind, atma, happiness, distress.
2: ఇవన్నీ మనకు కంటికి కనిపించుతున్నావా?
1: Are we able to see them with the help of our eyes?
2: లేదా అనుభవించుతున్నాము?
1: Or are we experiencing them?
2: కంటికి కనిపించినటువంటి వ్యాధిగ్రస్తమైనప్పుడు తమ యొక్క దృష్టిమంతా వికారాన్ని పొందుతుంది.
1: When the eyes

0: ఏ రీతిగా నీవు నమ్ముతున్నావు?
1: Happiness is something which you cannot see with your eyes. How are you able to experience it?
0: కంటికి కనిపించినటువంటి మనసును ఏ రీతిగా నీవు విశ్వసిస్తున్నావు?
1: The mind is beyond your sight. How are you able to believe in the mind?
0: ఇక్కడ చూడటమా లేక అనుభవించటమా, ఏది సత్యం?
1: So what is the truth here? Seeing or experiencing?
0: ఇక్కడ అనుభవమే కాని చూడటం కాదు.
1: In this case, it is experience which counts, not mere seeing.
0: మరొక విషయం.
1: Another thing.
0: పెద్ద పెద్ద సైంటిస్టులు అంతా కూడాను ఈనాడు మిల్కీవే అంటారు, అనగా పాలు కొంతలు. పాలు కొంతలలో అనేక లక్షల నక్షత్రములు ఉంటున్నాయి అని వివరిస్తూ వస్తున్నారు.
1: Today's scientists maintain that in what we call as the Milky Way galaxy, you have thousands and lakhs and billions of stars twinkling along.
0: ఈ లక్షల నక్షత్రములను చూచిన వారెవరు?
1: Now who is it that has possibly seen these billions of stars?
0: నమ్మిన వారెంత మంది?
1: And how many really believe in this?
0: చూసిన వారు ఏ ఒకరిద్దరు ఉంటున్నారు.
1: Those who have possibly seen them are hardly.
0: కానీ ఈ విజ్ఞాన శాస్త్రమును అనుసరించేటువంటి వారందరూ దానిని విశ్వసిస్తున్నారు.
1: But then those who follow this scientific method probably believe in that.
0: అయితే ఈ పాలు పొందలలో ఉండినటువంటి యొక్క నక్షత్రములను సామాన్యమైన ప్రజలందరూ చూడగలుగుతున్నారా?
1: But then the stars contained in the Milky Way, are they being seen by the common layman?
0: ఈ చూడలేనిటువంటి స్థితి ఎందు దీనిని నమ్మటం ఏంటి?
1: When you are not able to see, how can you possibly believe now?
0: అదే విధముగానే దైవత్వాన్ని అనేక మంత్రద్రష్టలు తపస్సులు ఆచరించి వారి యొక్క పరిశోధనలో భగవంతుని చూడగలిగారు.
1: In the same manner, what you call divinity was seen, comprehended and experienced by sages of yore through their mantra shakti.
0: వారు చూడగలిగినటువంటి యొక్క దివ్య శక్తిని ప్రపంచములకు చాటుతూ వచ్చారు.
1: And what they thus saw and experienced, they wanted to hand it over to mankind at large.
0: దీనిని నమ్మవచ్చునా లేక నమ్మకూడదా?
1: Should we believe in this or should we not?
0: దీనినంత నమ్మకూడదని వైజ్ఞానికవేత్త వాదించినా ఆ ఐంటి చెప్పిన సైంటిస్ట్ చెప్పినటువంటి విషయాన్ని మాత్రం ఎందుకు నమ్మాలి?
1: If a scientist were to argue that you should not believe in this, then why should you possibly believe in what the scientist is telling from his
0: mind? ఇదంతా సైంటిస్ట్ చెప్పినటువంటి విషయమంతా కూడాను సామాన్యమైనటువంటి ప్రజలంతా చూడగలుగుతున్నారా?
1: Are the common people able to see and perceive what the scientists are telling them to be is true?
0: కనుక ఇది అర్థమయ్యేటువంటి వాదనలో కేవలం వ్యక్తిగతమైనటువంటి యొక్క అహంకారంతో ఈ విధమైనటువంటి యొక్క మార్గం నుండి ప్రవేశిస్తున్నారు అధిక జనం.
1: Today we have an increasing number of people following this aimless path of debating and arguing in a pointless way.
0: విశ్వాసం అన్నటువంటిది ఒక్కటే కాని మూఢ విశ్వాసమని, తెలిసిన విశ్వాసమని రెండు విశ్వాసములు లేవు.
1: What you call faith or belief is just one and the same thing. There is nothing like blind belief or faith or belief by faith.
0: విశ్వాసమే లేకుండా మనకు శ్వాసమే ఉండదు.
1: Without విశ్వాసం or faith, you cannot possibly have this process of
0: belief. మన నిత్య జీవితం అనేటువంటిది విశ్వాసంతో కూడినటువంటి శ్వాసమే.
1: So our everyday life, second to second, is something which has this breathing in and breathing out process.
0: కనుక మనం విశ్వాసము అనేటువంటి దానిని అభివృద్ధి పరచుకున్నప్పుడే అనుభవము అనేటువంటిది మనకు చిక్కుతుంది.
1: It's only when you have faith in you can you possibly secure the position of experiencing.
0: కనుక ప్రతి విద్యార్థి విద్యార్థినీలు మొట్టమొదట ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: So it is necessary for every student, be a boy or be a girl, to have the self-confidence of faith.
0: తనను తాను నమ్మనటువంటి వ్యక్తి ఎవరైనా నమ్మగలడు?
1: One who does not believe in himself or herself, how can he possibly trust somebody
0: else? జగత్తంతా కూడాను అనుమయమైనటువంటిదని వైజ్ఞానికులు వాదిస్తున్నారు.
1: Scientists once again make an argument that the world is nothing but atoms.
0: దీనిని ఆధ్యాత్మికం కూడాను అణురణీయాన్ మహతో మహీయాన్ అణువుల యొక్క స్వరూపం నందు తాను పరమాణువుగా ఉంటున్నాడు.
1: The same has been said in the spiritual parlance. He resides in the atoms, in the smallest of smallest things.
0: సముద్రం నుంచి తెచ్చినటువంటి యొక్క జలము ఏ విధంగా ఉప్పు రాళ్లగా తయారవుతున్నదో అదే విధముగానే ఈ అనుమయమైనటువంటి యొక్క దివ్యత్వము అవకాశమైనటువంటి యొక్క స్వరూపంగా తయారవుతుండాలి.
1: Just as you have the ocean water crystallizing into lumps of salt, so also you have divinity taking shape from the earth.
0: అనేక అణువులు

0: But ஏற்கனவே உப்பு கணம்.
1: The conglomeration of any number of atoms gives you a salt.
0: అనేక జీవితం యొక్క సమూహమే ఆధ్యాత్మికమందు అవతార తత్వం.
1: And what you have, a confluence of a large number of entities, is this ఆధ్యాత్మిక తత్వం.
0: ఆధ్యాత్మికమునకు ఒక వైజ్ఞానమునకు వ్యక్తి పరస్పర భేదములు కానీ ద్వేషము కానీ లేదు.
1: What you call is the spiritual part, and what you believe in the scientific method.
0: అయితే వైజ్ఞాన శాస్త్రమునందు ఇది కేవలము కొంతవరకు మాత్రమే ఇది ప్రమాణాన్ని నిరూపిస్తుంది.
1: There is absolutely no conflict. But what you see in the scientific way would lead you only to a certain extent.
0: ఇది అంతముతో కూడినటువంటిది.
1: This is something which has an end.
0: ప్రపంచమంతా కూడాను భగవంతుని యొక్క సృష్టియే.
1: All the creation around you is the creation of God.
0: భగవత్ సృష్టి అయినటువంటి యొక్క ప్రకృతిని పరిశోధనలు చేసి తెలుసుకొనుటకు ప్రయత్నించేటువంటి వాడు సైంటిస్ట్.
1: Nature which is the creation of God is explored by the scientist.
0: సృష్టిని మాత్రమే కాను పరిశోధనలు చేసేటువంటి వాడు ఈ సైంటిస్ట్.
1: He merely carries out experiments and observations.
0: సృష్టికర్తను తెలుసుకోవడానికి ప్రయత్నించేటువంటి వాడు సైంటిస్ట్.
1: The scientist aims at the creation of God which is nature. The
0: సృష్టికర్తను కనుగొన్నప్పుడు సృష్టి అంటే కూడాను మనకు సులభంగా అర్థమవుతుంది.
1: The saint on the other hand tries to understand the creator himself. When you understand the creator, you can understand his creation.
0: చెట్టును పెంచదలిచినటువంటి వ్యక్తి వేర్లకు నీరు పోయేవరని కానీ ఆకులకు కొమ్ములకు నీరు పోసినంత మాత్రమున ప్రయోజనం ఉండదు.
1: One who wishes to bring up, to grow a tree, has to water the roots, not the branches or the twigs.
0: కనుక మనము ఈ భౌతికమైన స్థితి యొక్క జగత్తు యొక్క భోగ భాగ్యములకు మురిసి మనము మునిగిపోతున్నాము.
1: We should not get carried away. We should not get sunk in the fleeting pleasures of the outside world.
0: ఇది ఏ నాటికి సత్యమైనటువంటిది చెప్పుటకు వీలు కాదు.
1: This is what is happening, and this is something which is not the true state of affairs.
0: చిత్త శుద్ధి లేకుండా మనకు ఆత్మ జ్ఞానం లభించదు.
1: Without purity of heart, we cannot possibly hope to acquire the atma jnana.
0: Chitta shuddhi nimittamai manamu aneka prayatnamu cheyali.
1: For this purity of heart, one must make an endeavor.
0: Manamu sampadinchinatuvanti yokka vidya shaktini kani leka dana shaktini kani buddhi shaktini kani samajamlo praveshapetti sahaja manavulaku dinni andinchutaku tagina krushi cheyali.
1: The skills that we have acquired, the physical process that we have, and our own innate strength should be directed towards the well-being of our fellow men.
0: Hattu cheyaka mana shaktini kudano sadviniyoga parichaka manamu anubhavinchaka poyina ini kevalam vrutha aipothundi.
1: We don't do that, we don't direct our efforts towards the service of others, then we are only frittering and wasting away.
0: Vandina annamunu taanaina tinali parulukaina pettali rendu leka moosi pettina paasipothundi.
1: What one cooks should be eaten by oneself, or should be served to somebody else. Otherwise, the food that is cooked would decay.
0: కానీ ఈనాటి విద్యార్థుల యొక్క పరిస్థితి ఈ విధమైన స్థితిలో ఉండే ఉంటుంది.
1: But today's students find themselves in such a
0: తమ ఎందున్నటువంటి యొక్క దివ్య శక్తిని తాము ప్రయత్నపూర్వకంగా గుర్తించుట కానీ దాన్ని కోరుకోవటం లేదు.
1: Their true innate capacity, they are not making an effort to understand or recognize.
0: పరులు చెప్పిన దానిని అనుసరించటం లేదు.
1: They are not prepared to listen to others if they were to be told so.
0: తాను చేయక పరువు చెప్పినది వినక కేవలం తన ఎందున్నటువంటి విలువైనటువంటి యొక్క దివ్య శక్తిని నిరుపయోగపరుచుకుంటున్నాడు.
1: He doesn't do it, he doesn't listen to others. Thereby, he is wasting away his faculties and his capacity.
0: మానవుడు చాలా విలువైనటువంటి వాడు.
1: Man is an extremely valuable entity.
0: Men are more valuable than all the wealth of the world.
1: Men are more valuable than all wealth of the world.
0: ఇటువంటి స్థితిని మనము గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: It is this innate value of man that we must try to understand.
0: ఈనాడు జగత్తు లోపల ఏ శక్తిని మనం అభివృద్ధి పరచవలనో శక్తి ద్వారా కాదు మానవ వ్యక్తి ద్వారా అవుతుంది.
1: Today in the world, if you want to achieve anything, it is through man that you have to achieve.
0: మనం ఈనాడు తెలివితేటలను పెంచుకుంటున్నామే కానీ గుణములను పెంచుకోవటం లేదు.
1: Today we certainly are laying great stress on increasing on our being clever.
0: Knowledge without action useless.
1: But not on character. Knowledge without action is useless.
0: Action without knowledge is foolishness.
1: Action without knowledge is foolishness.
0: కనుక మనం తెలివితేటలు తెలివితేటలని వెలవీగుతున్నామే కానీ నిజంగా మన తెలివితేటలు ఎంత మాత్రం.
1: We pat ourselves on being clever, but how far are we being clever?
0: ఈ తెలివితేటలను దుర్వినియోగం చేసుకునేటువంటి యొక్క మానవత్వానికి మనము గురి అవుతున్నాము.
1: We are led astray by being clever.
0: కాదు కాదు, నిజముగా విద్యా అనేది వివేకంతో కూడినటువంటి ఆధ్యాత్మికం.
1: But true vidya is that which gives you a sense of fulfillment, a sense of understanding of your true divine nature.
0: దివ్యత్వంతో కూడినటువంటి యొక్క పవిత్రమైన ఆత్మతత్వము.
1: It is something which is a coming together of your own divine nature and ఆత్మతత్వం.
0: ఈ విధమైనటువంటి విద్యను ప్రాచీన కాలమునందు అనేక విధములుగా సుబోధన చేసి గురువులు వారిని సరైన మార్గంలో పెట్టుటకు ప్రయత్నించేటువంటి వారు.
1: The gurus of yore would impart this type of education to their pupils and wards.
0: కాని ఈనాడు మన యొక్క విద్యను కూడాను సమాజమునందు వినియోగించక దాని యొక్క విశిష్టతను మనం గుర్తించక దుర్వినియోగపరచుకుంటున్నాము.
1: But today we are in a position where we are not seeking a fulfillment of what we have learned. Now are we putting it to good use?
0: Parama lobhiga vidu tayaravutunnadu.
1: He becomes a perfect miser.
0: Sadgunamulaku gheetu rani tyagam.
1: The true hallmark of a good character person is sacrifice.
0: Durgunamulaku gheetu rani lobhamu.
1: In the same way you can determine bad qualities by miser.
0: Kanuka ee lobhatvaniki manam longi దివ్యత్వమైనటువంటి త్యాగాన్ని మనం అభివృద్ధి పరచుకోలేకపోతున్నాం.
1: We are becoming subservient to being a miser and we are not in a position to get the sense of sacrifice enough.
0: లోకమందెవడైనా లోభిమానవుడున్నా,
1: if in this world there were to exist a perfect total miser,
0: లోకమందెవడైనా లోభిమానుని చంప,
1: if in this world if one were to kill such a person,
0: కొట్టవలదు వాణ్ణి తిట్టవలదు.
1: You need not take such a person to task, the second one. Nor should you ridicule him.
0: Paika madikinanta okkuna kaachu.
1: This person has this trait in him that he now would part with anything that he has. But the moment you ask him for money,
0: adhe vidhamgane manamu aneka shaktulanu saadhistunnamu.
1: This person, if he is asked of his wealth, would immediately collapse.
0: Ee shaktulanu sadvinyogapadamani korinappudu taa aa samastha yende palgonadu.
1: Today we are acquiring skill and you are asked to pass with your skill.
0: అప్పుడప్పుడు నేను విద్యార్థులకు చెప్తుంటాను, నాయన మానవత్వంలో దివ్యమైన గుణములు భవ్యమైన గుణములు నవ్యమైన గుణములు కోర్చుకుంటున్నాయి.
1: Very often I exhort the students in this way. We have in this world many qualities which will take you far in this life, which are novel and which are full of significance.
0: Ivanni manasika sthiti yokka lakshanamu.
1: Now these are those which guard and safeguard your interest in the mental plane.
0: Ivanni sattviyoga pachu nimittamai satsangamlo praveshinchamantunta.
1: If you want to protect them, then you must have satsanga or the company of the good.
0: Aneka mandi kalashalalu hostellu undinanta varaku kudanu chaala viniya vidhetalato విద్యార్థి వలె నటిస్తూ ఉంటారు.
1: There are those who, so long as they are in the college or in a hostel, behave with a great sense of responsibility, humility and obedience.
0: బయట ప్రపంచంలో ప్రవేశించిన వీరికి ఏమి జబ్బు లేక ఏ రోగము ఏ విధమైన యొక్క దుర్గుణము క్షణములో మార్పు చెందుతూ ఉంటారు.
1: The moment they step out into the world, we do not know what disease afflicts them, but they undergo a radical change.
0: జీవితమంతా కూడాను తాము బ్రతుకులతో ఈ విధంగా జీవిస్తుంటే ఒక్కతూరి చావటం కూడా మంచిది. ఇలాంటి మార్పు లేకుండా
1: if you are to live in a constant state of life and death in this life itself, it's much better that you have one death at one stroke.
0: మన సత్యాన్ని విశ్వసించినప్పుడు ఈ సత్యానికి జీవితాన్ని త్యాగం చేయాలి.
1: If you believe in one thing as being the truth, you must try and give your life for it.
0: అట్టు లేనటువంటి జీవితము కేవలము పశుపక్షి మృగముల కంటే హీనం.
1: A life devoid of other sentiments is akin to the life of an animal and worse.
0: కనుకనే ఆనాటి గురువులందరూ కూడా ఈ శిష్యులకు విశాల ప్రపంచంలో ప్రవేశించటం పూర్వము అనేక సుబోధనలు సలుపుతూ వచ్చారు.
1: So it was that in the days gone by, even as the students were about to step out into the world, their gurus would give them a certain
0: మొట్టమొదట సత్యాన్న ప్రమద గవ్యం, సత్యమునకు ఎట్టి ప్రమాదం కూడా రాకూడదు అన్నారు.
1: They used to give them a few principles. The first one, speak with the truth that does not come to any harm.
0: Dharmaanna pravada tavyam, dharmamunu yetti pravadam kodanu sambhavinchakodadu.
1: Second, dharma likewise should not come to any harm.
0: Kusalaanna pravada tavyam, mee yokka kshemamunaku yetti keedu kodanu raakudadu.
1: So also, for your own safety and security, there should be no harm.
0: ఈ భూతములకు కూడా ఎట్టి ప్రమాదం కూడా సంభవించకూడదు.
1: స్వాధ్యాయ
0: ప్రవచనార్థం భూత ధర్మం, స్వాధ్యాయ ప్రవచనార్థం అనగా మనం చేసేటువంటి ఆచరణకు, మనం అనుష్ఠించేటువంటి యొక్క మార్గములకు ఎట్టి ప్రమాదం కూడా సంభవించకూడదు.
1: And to the path that you seek for yourself should come to no harm or distress.
0: Satyam vada dharmam chara, satyanni paluku dharmanni aacharinchu.
1: Speak truth, follow dharma.
0: Matru devo bhava, pitru devo bhava, aacharya devo bhava, adithi devo bhavani ee vidyarthulaku subodhanalu salipi tirigi vishalamaina prapanchamuniki pampetunti vaaru.
1: If you are the mother, the father, the guru, the guest as God himself. Such were the dictums given to the students.
0: Talli, navamasamulu mosi, aneka vidhamainatuvanti shramalaku ochi, mee yokka dehamunu andinchindi.
1: The mother undergoes any amount of hardships for a period of 9 months and gives you this body.
0: Tana raktamuloni bhagamulu kudanu, meeku panchi, tanu bhagamu vahinchindi.
1: She gives her own blood and makes you what you are.
0: Alanti talli daiva samanam.
1: Such a mother is the same as God for you.
0: Tandri nee dehanni penchi poshinchi vidyavantuni chesi ninnu ee sthitiki teppinchadu.
1: The father takes care of you, takes care of your physical comfort, makes you grow, gives you this education, brings you to
0: the state. Anekamandi talli tandrulu kudanu aneka shramalaku vachi తామైన పట్టుండి బిడ్డలకు పెట్టి వారిని అభివృద్ధి గావిస్తూ వచ్చారు.
1: There are parents who undergo any amount of hardships, even to the extent of not teaching, so that they are
0: going to be my ప్రత్యక్ష దైవం.
1: Such a father is the very manifestation of God for you.
0: కేవలం దేహం ఆధారం చేసుకున్నంత మాత్రం నా ప్రయోజనం లేదు.
1: There is no point in making your body as a soul base.
0: అటువంటి రూపానికి జ్ఞానబోధ చేసి సమాజంలో ఒక వ్యక్తినిగా నిలబెట్టగలిగాడు గురువు.
1: And this body has been given a definite shape in terms of your being an entity in the society.
0: గురువు కూడాను ఒక దైవ సమానం.
1: So that your guru also is akin to God.
0: ఇంకా అతిథి అతన్ని ఆదరించి అతనికి సరియైనటువంటి గౌరవం అందించినప్పుడు ఆ అతిథి మనల్ని సమాజంలో కూడాను ఒక స్థానము అందించి మనల్ని గౌరవిస్తారు.
1: And then you have the visitor or the guest. If you take proper care of him, give him your respect and look after him, he is bound to give you a place in the society.
0: కనుక నిజముగా మన జీవితానికి వెలుగు అందించినటువంటి వారు తల్లి, తండ్రి, గురువు, అతిథి.
1: So these four people who have really given you something in this life are your mother, father, guru and the guest.
0: కనుకని ఆనాటి గురువులన్నీ కూడా మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని సుబోధన చేశారు.
1: Therefore, the gurus of those days would exhort, would tell the pupils that the mother, the father, the guru,
0: ఈనాటి విద్యావంతులు అతిథులను గౌరవించటం లేకుండా పోని లేక గురువును గౌరవించలేకుండా పోవచ్చు, కానీ కన్న తల్లిదండ్రులు కూడా గౌరవించలేనిటువంటి దురదృష్టులుగా తయారవుతున్నారు.
1: Have to be respected as God himself. Today we find the students, leave aside they are not respecting the guests of the guru, they are even demeaning and bringing to ridicule their own parents.
0: ఇది విద్య యొక్క లక్షణం కానీ.
1: దిస్ ఇస్ నాట్ ది ట్రూ క్వాలిటీ.
0: విద్యావంతుడు చేయవలసినటువంటి యొక్క కర్తవ్యం కాదు.
1: ఆఫ్ విద్య ఆఫ్ ది ట్రూ నేచర్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కనుక విద్యార్థులు వినయ విజేతుడై ఇంద్రియములు నిగ్రహం కలిగించుకుని తద్వారా తన జీవితాన్ని సమాజంలో వినియోగించాలి.
1: సో స్టూడెంట్ ది ట్రూ స్టూడెంట్ షుడ్ బి వన్ హూ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్, హూ బి ఏబుల్ టు కంట్రోల్ హిస్ సెన్సెస్ అండ్ మేక్ హిస్ లైఫ్ యూజ్ఫుల్.
0: విద్యార్థులు ఇంద్రియములకు లోబడి బానిసలై కేవలము ఇంద్రియములు యందు ఒక కీలు బొమ్మ వలె ఆడుతున్నారు.
1: టుడే స్టూడెంట్స్ హావ్ బికమ్ సర్వెంట్స్ ఆఫ్ ది సెన్సెస్ అండ్ దే డాన్స్ టు ది ట్యూన్ ఆఫ్ ది సెన్సెస్.
0: ఏది తలచినా, ఏది చూచినా, ఏది పలికినా, ఏమి చేసినా కూడాను స్వార్థమైనటువంటిది నిరంతరం కూడాను తన వెనుకలు ఆడుకునే ఉంటుందని.
1: ఎవ్రీ థాట్, ఎవ్రీ వర్డ్, ఎవ్రీ డీడ్ ఆఫ్ యువర్స్ ఈజ్ గోడెడ్ ఆన్ బై సెల్ఫిష్ మోటివ్.
0: విద్యార్థులారా, నిజముగా ఈనాడు పవిత్రమైనటువంటి విద్యను అభ్యసించి ప్రాచీన సంస్కృతిని తిరిగి నిలబెట్టి దివ్యమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటకు ప్రయత్నించండి.
1: You must try and take up the study in of that sacred education, which will give you a sense of regard for the ancient tradition, which will make you do something useful in this life.
0: Teenaru prapanchamulo praveshinchinatvanti yokka ashanti akrama anagara asatyamainatvanti paishachika pravartulanu anuchitaku sariyainatvanti margaanni meeru praveshinchandi.
1: Treat that path which will make you put an end to this sense of unrest, agitation, violence, which are dancing like demons all around you.
0: Nitya satyamulaga prakashinche prachina sampradayalanu samskrutini kalanugunyamga savarinchukoni melagatani nerchukovali.
1: Try to understand that way which will make you have a regard for the ancient customs and traditions and put them to good use in the changed times of today.
0: Daiya shasamula cheta manaka deekshana sadhinchataku sariyainatundi tyagamunu koonali.
1: Be brave, be courageous, take upon yourself the goal so that you may lead your life in a worthwhile way.
0: Vidyarthulu tyaga seelulu dhairya sahasamulu kaligina variga tayaru kavali.
1: What the world needs today is not a new society,
0: nutana dharmam kaadu,
1: not a new code of conduct,
0: nutana margam kaadu,
1: not a new path.
0: Kevalam tyaga premato koodinatundi yuvakulu yuvatulu adhyavasaram.
1: What the world needs is students and any number of them who will be driven by the sense of sacrifice and love, and students who would have a pure heart, a selfless
0: motive.
1: They should be able to curb the evil tendencies. They should have a sense of no ego.
0: అప్పుడే ఈ ప్రపంచంలో ప్రవేశించినటువంటి యొక్క అశాంతిని మనము చెదరగొట్టడం కానీ లేక నిర్మూలంగా ఉంచడం కానీ చేసిన వారం అవుతాం.
1: ఇట్స్ ఓన్లీ దెన్ కెన్ వి పాసిబ్లీ డిస్పెల్ దిస్ అశాంతి ఆర్ ల్యాక్ ఆఫ్ పీస్ విచ్ ఇస్ పర్మియేటింగ్ ఆల్ అరౌండ్ us.
0: కేవలం స్వార్థము స్వార్థము స్వార్థము, ఈ స్వార్థం అనేటువంటి యొక్క పిశాచమును మనము దూరం చేయాలి.
1: ఆల్ ది వైల్ ఇట్ ఇస్ సెల్ఫిష్నెస్. This is this devil. We have to drive this devil away.
0: ఇప్పుడు ఉండినంత వరకు కూడాను ధర్మము జీవించదు.
1: So long as you have this selfish motive, dharma can never attain victory.
0: విద్యార్థులు ప్రధానంగా ఆచరించవలసినటువంటివి, తమ యొక్క అంగములను ఏ మార్గమునందు ప్రవేశించవలసినటువంటివి కొంత విచారించాలి.
1: Students must try to inquire which is the best way of making their organs function.
0: మన భారతదేశం యొక్క గడిచిన జీవితాన్ని మనం ఒక్కసారి విచారించిన ఈ యొక్క దేశమునకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏమిటని మనకు స్పష్టమవుతుంది.
1: A quick look at the history of this country will tell you what are the causes for the plight which it finds itself in today.
0: పూర్వము మన దేశమునందు శక్తి సామర్థ్యం కలిగినటువంటి రాజులు లేకపోలేదు.
1: In the past there certainly were any number of people, kings, mighty ones at that.
0: దైవ పరాక్రమవంతులైనటువంటి వీరులు లేకపోలేదు.
1: The valorous, the valiant ones, any number of them are also
0: విజ్ఞానవేత్తలైనటువంటి సైంటిస్టులు లేకపోలేదు.
1: They were also scientists of a high caliber.
0: పండితులు లేకపోలేదు.
1: There were certainly any number of pandits of high caliber.
0: సర్వజ్ఞులైనటువంటి పండితులు, వైజ్ఞానులు, రాజాది రాజులు, అనేక విధమైనటువంటి ధీరులు వీరులు కూడా ఉండినప్పటికీ దేశము పరాధీనము కావడానికి కారణమేమిటి?
1: We certainly had any amount of pandits of high scholarship, scientists of high caliber, kings and the valorous ones, the valiant heroes, still the country became subservient.
0: వీరిలో ఒకరికి ఒకరికి ఐకమత్యం అనేటువంటిది లేదు. సహన భావం శూన్యం.
1: The reason was that one would not get along well with the other. There was no sense of unity.
0: కనుక ఐకమత్యము సామాజిక కృషి రెండు ఉంటే ఎంతటి విజయాన్ని అయినా మనం సాధించగలం.
1: So when you have a sense of unity and a sense of purpose for the society at large, certainly you can be successful.
0: మనకు సర్వశక్తులు ఉండి కూడాను కొన్ని దుర్గుణములు మనలో ప్రవేశించడం చేత మనం అందుకోవలసినటువంటి యొక్క ఆనందానికి అతి దూరమైపోతున్నాం.
1: Though we have been endowed with qualities of a high degree, because of a few impurities which have set in, we have not been able to achieve much.
0: ఈనాటి విద్యలు కేవలము మిథ్యా విద్యలు.
1: What you have today under the name of vidya is something which is transitory.
0: ఈనాటి యంత్రములు కేవలము పొట్టకూటి యంత్రములు.
1: And today's machinery is something which gives you livelihood.
0: వీటికి మనము స్వాధీనమై మన నిత్య సత్యమైనటువంటి యొక్క యంత్ర మంత్ర తంత్రముల యొక్క తత్వాన్ని మనం విస్మరిస్తూ వస్తున్నాం.
1: We tend to follow these and tend to forget and lose track of that which is permanent, everlasting.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములే మన మంత్రము.
1: The mantra that we have to understand is the process of inhaling and exhaling.
0: దీనిని సోహం సోహం సోహం అనేటువంటి యొక్క మంత్రంగా రూపొందుతూ వచ్చింది.
1: This mantra is the soham mantra.
0: నీ దైవం ఎక్కడ అనగా నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములే నీ దైవం.
1: Where is God? Your God is nothing but this process of inhaling and exhaling.
0: ఒక్క దినమునకు 21,660 పర్యాయములు నీకు సోహం నీవే దైవము నీవే దైవము అని బోధిస్తుండగా మనము దానిని సరిగా అనుసరించటం లేదు.
1: You have this great lesson being given to you that over a day you chant, you utter the name of God in the form of this soham 21,060 times.
0: కనుక నీ శ్వాసమునే నీ దైవంగా విశ్వసించి నీ జీవితానికి తగినటువంటి మార్గము అవలంబించు.
1: This breathing in and breathing out process is your God. Believe in this.
0: ఈ విధముగా విద్యార్థులలో సరైనటువంటి సక్రమమైనటువంటి మార్గాన్ని పెట్టుటకు గురువులు కూడాను తగిన దృక్పాటు కావాలి.
1: So the gurus or the teachers must undertake upon themselves the task of guiding the students on such lines.
0: విద్యార్థులు కేవలము లేత లకల వంటి వారు.
1: The students are like the tender creepers.
0: దానిని వదిలిపెట్టినా ఏ విధమైనటువంటి మార్గాన్నైనా అవలంబించవచ్చును.
1: If you are to lose hold of them, the creeper might take any form or shape.
0: దీని సరైన మార్గంలో తిప్పి సోపగా దీన్ని అందించడానికి ఉపాధ్యాయులు కూడా తగిన కృషి చేయాలి.
1: Students must catch hold of these creepers and see to it that it nourishes itself.
0: విద్యార్థులు వృక్షములకు వేరు వంటి వారు.
1: Students are like the roots of a tree.
0: భవనమునకు పునాది వంటి వారు.
1: They are like the basis of foundation.
0: ఈనాటి విద్యార్థులే భావి పౌరులు భావి అధికారులు భావి విద్యావంతులు.
1: Of a mansion. Today's students are tomorrow's citizens, tomorrow's leaders and tomorrow's men of authority.
0: అయితే ఈనాడు విద్యార్థులను సంస్కరింపజేసేటువంటి అధికారము ప్రభుత్వమునకు లేదు.
1: But today we have this case where the government has no right whatsoever to show the path to the students.
0: లేక విద్యార్థుల చేత సంస్కరింపబడేటువంటి యొక్క అధికారమా ప్రభుత్వమునకు లేదు.
1: Nor does the government have the right to be dictated to by the students.
0: కారణం ఏమనగా మీరు లేత ప్రాయమునందే భవిష్యత్తునకు తగినటువంటి యొక్క రూపకంగా దీన్ని మీరు తీర్చిదిద్దుకోలేనటువంటి యొక్క బలహీనతని.
1: The reason is that an inherent weakness where no effort is being made to direct and safeguard the interests of the students at a tender age.
0: బాల్యమునందే భవిష్యత్తుకు తగినటువంటి యొక్క రూపాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి.
1: It is only during a childhood that we must make an effort to take care of the future.
0: దాన్ని ఈ విద్యా అభ్యాసములందే మనం తగినటువంటి కృషి చేయాలి.
1: And this sort of an effort has to be forthcoming in the process of acquisition of vidya.
0: విద్యార్థులారా, ఈ యొక్క ఇన్స్టిట్యూట్ నందు మీరందరూ కూడా ఉత్తీర్ణులై బయట ప్రపంచంలో ప్రవేశించి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ సత్కీర్తిని కూడా నిలపడానికి కృషి చేయండి. ఇది మీరు అందించేటువంటి కృతజ్ఞత.
1: Students, having graduated from this institute, make sure that when you walk out, when you go out into the world, your code of conduct, your behavior would be such as to bring a good name to the institute.
0: కృతజ్ఞత లేకపోయినను పర్వాలేదు, కృతజ్ఞుడు మాత్రం కాకూడదు.
1: This is the gratitude that you can possibly show to the institute. You may not have a sense of gratitude, but for heaven's sake, don't become ungrateful wretches.
0: పరులతో చేరి లేక దుష్టులతో చేరి మీరు ఆ మార్గమును అవలంబించి ఈ పవిత్రమైనటువంటి భావమును మీరు కోల్పోకండి.
1: Don't get into the company of the bad and the wicked and the evil and lose sight of all the sacred things that you have learned.
0: Veeru purugu cheri vruchambu chedachunu.
1: An insect can possibly get into the roots and ruin the entire
0: tree. Veeru purugu cheri chettu chedachunu.
1: In the same manner, an insect can possibly bring down a huge mighty tree.
0: Kinchitundu cheri gunavantu chedachunu.
1: In the same way, the bad and the evil and wicked ones can possibly ruin a good one.
0: మీ భావములు విశాలమైనటువంటివిగా తీర్చిదిద్దుకోండి.
1: Try and make your vision a broad and
0: సంకుచితమైనటువంటి యొక్క భావాలను మీరు అభివృద్ధి పరచకూడదు.
1: Don't give room for narrow-mindedness.
0: విద్యావంతులము విద్యావంతులము అని చెప్పుకుంటూ సంకుచితమైనటువంటి భావం ప్రవేశించిన ఈ విద్యకు విలువే ఉంటుందండి.
1: Calling ourselves the educated ones, but being subservient to the low and the undesirable thing, how can you say that you are an educated one?
0: ఎక్కడ ఉండినా ఏ పని చేసినా ఈ పవిత్రమైనటువంటి భావనను మీరు లక్ష్యంగా ఉంచుకోవాలి.
1: Wherever you are, whatever you might be doing, see that you have a place and room for these noble qualities.
0: ఇన్ని దినములు ఈ విధముగా ప్రేమించి ఆలించి లాలించి పాలించినటువంటి యొక్క తత్వాన్ని మీరు మరిచినారంటే ఇది మీకు భవిష్యత్తుకు మంచిది కాదు.
1: Having stayed here, having been looked after with such tenderness, with such love, with such mercy, with such kindness, if you are to forget all this and then go, your future is going to be
0: tainted. If meru daivam be daggara,
1: God is nearer to you than your own mother.
0: Sanhitudu tandri kanna chala,
1: he is dearer to you than your own father.
0: Atti atma maracha appudu paapamu,
1: if you are to forget such an atma, certainly you are going to accrue sin.
0: Kanuka tandri vale preminchi tandri vale poshinchi guru vale upadeshinchi daivam vale rakshinchinatvanti yokka sai tattvanni meeru marachitira meeru inka munduku ra.
1: Sai has looked after you with love as a mother would, has taken care of you as your father would, has protected you as God would, has taught you as a guru would.
0: Nee shakti paina neevu aadharapadu.
1: If you forget such a Sai,
0: karuna kodana premattam kuda neevu vaanasa kaakoodadu.
1: Depend on yourself, don't become subservient to others.
0: Kevalam baita prapanchamlo poyetappatiki anukarana anukarana.
1: The moment you step out into the world, you begin to imitate.
0: Vidyarthulara anukarana anetvantidi maha balaheenamaina kunti yokka shakti.
1: Students, imitation connotes a weakness.
0: ఇలాంటి బలహీనత కలిగినటువంటి వాడు తన చదువు వల్ల దేశములకు ఏమి ఉపకారం
1: చేయగలడు?
0: ఇలాంటి బలహీనుల వల్ల దేశములకు ఏమి ఉపయోగం? కనుక మన జీవితాన్ని ధైర్య సాహసం చేత స్వశక్తి పైన ఆధారపడేటువంటి యొక్క భావములను పెంచుకోవాలి.
1: So you must try and make room and nourish feelings which will give you confidence in yourself.
0: విద్యార్థులు చక్కగా అందానందములతో కూడినటువంటి యొక్క స్వరూపాన్ని తీర్చిదిద్దుకోవాలి.
1: Students should make an effort to see that their lives become full of happiness and joy and beauty.
0: నీవు బయట ప్రపంచంలో పోయేటప్పటికీ అనేక విధములుగా నీ రూప నామములు కూడా మారుచుంటాయి.
1: As you go into the world, you find a radical transformation coming in your own makeup. The physical
0: ఇలాంటి విద్యార్థులను చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది.
1: When I see such students, I am given to a great sense of
0: నిజంగా వీడు మనిషి లేక మృగమా అని అనిపిస్తుంది.
1: I also feel, is this one a man or an animal?
0: నిజంగా మానవుడు అయితే ఒక్క మాటతో తాను సర్దుకోవాలి.
1: If he is really man, then he should set himself right by one word.
0: బయట ప్రపంచంలో ప్రవేశించేటప్పటికి అనేక విధమైనటువంటి తప్పు మార్గములను అనుసరిస్తూ ఉంటారు.
1: The moment you go into the world, you tend to take paths which are not to be taken.
0: విద్యార్థులు విద్యార్థిగా ఉంటే చక్కగా ఎంత అందంగా ఉంటుంటారు, ఎంత ఆకర్షణీయంగా ఉంటుంటారు.
1: If a student were to remain as a student, how attractive he would be. How
0: బయట దేహము లోపల మనసు రెండు కూడా పరిశుద్ధమైనట్టుగా ఉంటుండాలి.
1: How pleasing he would be. Externally, internally, he should be pure.
0: అట్టు లేక బయట ప్రపంచంలో ప్రవేశించేటప్పటికీ గడ్డములు వీసములు సైడ్ బోన్స్ తలలు పెంచి పెద్ద దగ్గరగా తయారవుతున్నాడు.
1: Rather than this happening, You find that the moment you step out into the world, you start growing a beard, you start growing long hair, sideburns, giving you the appearance of a beggar.
0: కేవలం నీవు మగవాడు పురుషుడు పురుషుడు అనిపించుకోవటానికి మీసములుంటేనా నా పురుషుడు.
1: టుడే యూ కాల్ యువర్సెల్ఫ్ మ్యాన్, బట్ డస్ ముస్టాచ్ గివ్ యూ ద స్టేటస్ ఆఫ్ మ్యాన్?
0: రాక్కు మీసములు లేవా?
1: The rat also has a mustache.
0: The cockroach
1: also has a
0: mustache.
1: Can you call them man?
0: Purusha lakshanam idiyala.
1: Are these the qualities of man?
0: Kaadu kaadu. Kevalam oka vidhamainatuvanti oka durgunamula lakshanam.
1: Certainly not. These are the qualities of a low nature.
0: Kanukani memu paata vidyarthulu yokka samaveshamu jarupukovalante kudanu kontha varaku ఇష్టపడుతుంటాం.
1: That is why I am a little averse to holding assemblies of our old students.
0: సంవత్సరంలో ఒక పర్యాయము ఈ సమావేశంలో ప్రవేశించేటప్పుడు అన్ని తీసుకుని వస్తారు.
1: Once a year, when they have to take part in a gathering of this nature,
0: ఇక్కడి నుంచి బయట పోతానే ప్రారంభిస్తారు.
1: They shave themselves clean and come. The moment they go back, they start going.
0: ఇలాంటి కుక్కలు కూడా చాలా తక్కువే ఉంటుంది.
1: Now such dogs are also few in number.
0: కానీ ఒక్కడుంటే చాలదా?
1: But even one such dog is enough.
0: Manchika,
1: this is not
0: an institute ko sariyanaatti gauravam kaadu.
1: This is not desirable or good and does not do well.
0: Kevalam pillalu yokka dosham maatrame kaadu.
1: Does not do the institute any good.
0: Ee talli tattulu kuda nu adhikaruluga untunnaru.
1: This is not the sole mistake of the student. The parents are also.
0: Ilanti pravartanalo undinatvanti yokka vidyarthulanu ee pavitramaina vatavaranamlo priyamainatvanti vidyarthulanu ee vidhamaina swechchaga vadile pettadamu talli tattulu yokka tappu kuda.
1: Students who are given to such ways and for being let free, the parents have to be held responsible.
0: అట్టి తల్లిదండ్రులు స్వామి మా స్వాధీనంలో లేదు మా మాటలు వినటం లేదు అని పలుకుతుంటారు.
1: Such parents come and implore to Swami, Swami, my our words are not in our control. We cannot possibly tell them anything.
0: ఇది పిరికితనముల యొక్క లక్షణం.
1: This is nothing but a case of timid.
0: కుమారం కాని మరెవరైనా కాని సన్నిహితి మార్గం అవలంబించినప్పుడు గెటవ్ ముందు బయటికి వెళ్ళిపోమని చెప్పాలి.
1: This is a case of being timid to the extreme. It could be your son, it could be anybody else. The moment he misbehaves, you should say, get out and turn them out of the
0: house. Kanukane Prahladu cheppadu kamalaakshu nachinchu karamulu karamulu.
1: That's why Prahlada said, the hands are those which indulge in acts of worship to the Lord.
0: Srinathu varninchu jihva jihva.
1: The tongue is that which sings the glory of the Lord.
0: Suravakshakunu chusu chukkulu chukkulu.
1: That which tends to see good things
0: are the shayiki mrokku siramu siramu.
1: And that head is that which bows down in obedience.
0: Vishnuvarninchu veenulu veenulu.
1: That which listens to the good
0: are the madhuvini tagalina manamu manamu. Kanuka indulo vidyarthulaku taginatvanti yokka vishayam okkate.
1: So what the students have to see in this is one thing.
0: Kumbhitidavu cheppedi gurudu gurudu. తండ్రి హరితీరుమని అడి తండ్రి తండ్రి.
1: వాట్ యు హావ్ టు అండర్స్టాండ్ ఇస్ దట్ ఫాదర్ ఇస్ వన్ హూ రియలీ టెల్స్ యు రీచ్ హరి, డు ఆల్ దట్ యు కెన్ టు రీచ్ హరి.
0: మంచి పనులు చేయమని, దైవ చింతనను అభివృద్ధి పరచుకోమని, సన్మార్గములో ప్రవేశించమని చెప్పేటువంటి బాధ్యత తల్లిదండ్రులది.
1: ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్ టు టెల్ ద వర్డ్స్ అండ్ ద స్టూడెంట్స్ దట్ దే మస్ట్ టేక్ పార్ట్ విచ్ విల్ లీడ్ దెం ఆన్ టు గాడ్ అండ్ లీడ్ దెం టు గుడ్.
0: విద్యార్థుల కడమార్గం పట్టుటకు మూడు విధములైన యొక్క తప్పు తండ్రిది.
1: సో టుడే ద స్టూడెంట్స్ హావ్ గాన్ అస్ట్రే, ద ఫాదర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఆన్ త్రీ కౌంట్స్.
0: కనుక తల్లిదండ్రులు కూడాను విద్యార్థులకు తగినటువంటి యొక్క మార్గం బోధించడం ఇది ప్రధానమైనటువంటి గురు లక్షణం.
1: సో ద పేరెంట్స్ ఆల్సో హావ్ టు టేక్ ఇట్ అపాన్ దెమ్సెల్వ్స్ టు సేఫ్ గార్డ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ దిస్ సన్ ఆర్ చిల్డ్రన్.
0: విద్యార్థులారా, గడిచినది గడిచిపోలేదు.
1: Students, what has gone by has gone by.
0: ఇంకా ముందుకైనా కూడాను మీరు ఈ విధమైనటువంటి అవలక్షణములను అభివృద్ధి పరచుకోక సరి అయినటువంటి లక్షణాలను మీరు పెంచుకొని మీరు చక్కని విద్యార్థులుగా రూపొందండి.
1: At least in future, see to it that you don't undertake such things. Try to do something good and ennobling.
0: మనము విద్యాలయములకు పోటము కేవలం గుణములు పోషించుకోవటం కానీ విజ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోవటం కాదు.
1: The purpose of going to an institution is not for the sake of acquiring some skills or for the sake of
0: gunamulu abhivruddhi kavalante manaku karacharalu akkarledu
1: or for the sake of bringing to the fore the good qualities. You need not go to a college for this.
0: కంసుని కాలేజీ ఎందు శ్రీకృష్ణుడు చదివినా?
1: Did Krishna at any time study in the college called Kamsa?
0: Hiranyakashipu college yandu Prahladudu chadivina?
1: Or did Prahlada study in the college of Hiranyakashipu?
0: Ee jagatvyaptini galpitaku vaari pavitra namamulu ee yokka gunamulu pradhanam.
1: What is it that marks them out so that they have acquired such a name and fame?
0: Durbuddhula talalunna.
1: If you have the evil tendencies in your mind,
0: దూరులను చెవులున్న,
1: if you have the ears listening to the bad,
0: కొంచి చూచు కనులున్న,
1: if you have the eyes to see the
0: పంచలను చెవులున్న,
1: to the undesirables and listening to the bad things,
0: ఈ గుణములు చూడగానే ధర్మము ఇక బ్రతుకదన్న.
1: If you do such things, there is no scope for dharma to flourish.
0: కనుక మనం చక్కని దృష్టి ఉంటుండాలి.
1: సో యు మస్ట్ హావ్ ఎ గుడ్ సైట్.
0: దృష్టి దోషం మనలో ప్రవేశించకూడదు.
1: దేర్ షుడ్ బి నో ట్రేస్ ఆఫ్ బ్యాడ్ ఇన్ యువర్ సైట్.
0: హాస్టల్ లో ఉండినంత వరకును తల ఉంచుకొని నడుస్తుంటారు.
1: As long as you are in the hostel, you bend your head down and
0: కానీ దురదృష్టవశాత్తు తమ యొక్క గ్రామంలో చేరిగా తల కిందికి వంచారు.
1: But unfortunately, the moment you step into your village or your place, you never so much as bend your head.
0: నిరంతరం కొడును బజార్లు బస్ స్టాండ్లు చూస్తుంటారు.
1: All the while you keep looking at bus stands and bazaars.
0: ఇది కాకి దృష్టి.
1: This is the sight endowed to a crow.
0: ఇలాంటి దృష్టిని మనం అదుపులో పెట్టుకోవాలి.
1: Such is a sight which you must control.
0: కనుక దృష్టి దోషము, వాక్ దోషము, శ్రవణ దోషము, క్రియా దోషము, మనో దోషములు దూరం చేయటమే ఇది పవిత్ర యజ్ఞ యొక్క లక్షణం.
1: ద డెఫిషియన్సీ ఆఫ్ యువర్ సైట్, ద డెఫిషియన్సీ ఆఫ్ యువర్ హియరింగ్, ద డెఫిషియన్సీ ఆఫ్ యువర్ టంగ్ ఇన్ లిసనింగ్ టు బ్యాడ్ థింగ్స్ అండ్ డూయింగ్ బ్యాడ్ థింగ్స్ త్రూ యువర్ హ్యాండ్స్. ట్రై టు కర్
0: కనుక దుర్గుణములు ఉండేటువంటి ఒక విద్యార్థికి పట్టము అందించడం కూడాను ఒక పాపం అనే చెప్పవచ్చు.
1: ట్రై టు కర్ దిస్. సో ఇట్ ఇస్ ఇన్ ఫ్యాక్ట్ ఎ సిన్ టు గివ్ ఎ డిగ్రీ టు ఎ పర్సన్ హూస్ హ్యాస్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ హిమ్.
0: కనుక మనం ఏ పట్టమును అందుకుంటామో ఆ పట్టమును తగిన ప్రవర్తన కూడా ఉంటుండాలి.
1: So in keeping with the degree that you have got, your behavior should follow.
0: Vidyarthulara, mee manchini kori, mee abhivruddhini kori, mee aanandamunu kori, mee saarthakatanu kori, nenu inta kashtamto cheptunnanu kaani mee paina dvesham kaadu, mee paina ee vidhamaina priti idi
1: ledu. Students, the reason that I am telling you so many things in so many ways is out of a deep sense of concern for your well-being, for your welfare and for your future prosperity, not a sense of distress, not a sense of hatred of being angry.
0: Meeku okkokariki okkoka talli untundi.
1: Each one of you has one mother.
0: Aa talli priyamane meeru sariga gurtinchukolekapothunnaru.
1: You are not in a position to understand the love of this one mother.
0: Kaani saayi prema veyi tallula prema.
1: But the love shown by Sai is the equivalent of the love of a mother.
0: ఒక తల్లిని అర్థం చేసుకోలేనటువంటి యొక్క మీకు వెయ్యి తల్లుల ప్రేమ ఏ రీతిగా అర్థం చేసుకోగలరు? ఇది అసాధ్యమే.
1: If you are not in a position to understand the love of just one mother, how can you understand the love of thousand mothers? It's impossible.
0: కనుక ఏ కొంతైనా కూడా మీరు అర్థం చేసుకుని వర్తించడానికి ప్రయత్నించండి.
1: So try and understand at least an iota of this love and behave accordingly.
0: నీకు కాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకువౌదు లోకమాత అని అనగా ఒక్క సాయి ప్రేమకు దూరమైపోతే జగత్తు కంటే దూరమైన.
1: If you become away, if you become far removed from the love of Sai, you will become distant to the world itself.
0: Naadu swartharahitamainatunte prema.
1: My love is a selfless love.
0: Pavitramainatunte prema.
1: It is sacred and pure.
0: ఏ విధమైనటువంటి సంకల్పరహితమైనటువంటి ప్రేమ.
1: And it has absolutely no motive, ulterior motive in it.
0: ఇలాంటి ప్రేమను మీరు పొందటం మహా అదృష్టం.
1: It is indeed a great big fortune for you to secure this love.
0: ఇలాంటి అవకాశమును పొంది కూడాను మీరు కేవలము ఒక దురదృష్టవంతులైపోయి పవిత్రమైనటువంటి మానవత్వాన్ని మసిబొగ్గులు కమ్ముకున్నట్టుగా ఈ లౌకిక భోగ భాగములకు అమ్ముకోవటము ఇది సరైన పద్ధతి కాదు.
1: యూ హ్యావ్ సెక్యూర్డ్ ద పొజిషన్ ఆఫ్ ఎ లవర్ దిస్, బట్ అన్ఫార్చునేట్లీ యు ఆర్ సెల్లింగ్ అవే యువర్ ట్రూ నేచర్ జస్ట్ యాజ్ యూ సెల్ అవే కోల్ బిట్స్ యూస్లెస్ వన్స్ అండ్ యు ఆర్ మేకింగ్ యువర్ సెల్ఫ్ సబ్సర్వియంట్ టు ద ఫ్లీటింగ్ ప్లెజర్స్ ఆఫ్ ద వరల్డ్.
0: మ్యాన్ కెన్ మేక్ ఎ పీపుల్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్. మానవుడు ఎంత గొప్పదైన కూడాను చేయగలడు, ఎంతటి పవిత్రమైన కూడాను చేయగలడు.
1: Man can make a people great and strong. He can achieve any amount of success in any endeavor.
0: Manavuni manaviga cheyatamu dhanam kaadu.
1: It is not wealth which you should be equated to.
0: Manavuni manaviga cheyatamu bangaru kaadu.
1: man reforming man or man transforming man cannot be called
0: manavuni manaviniga pravartipadiyatamu diamonds kaadu.
1: You can't say it is diamond when you make man behave as man.
0: Manavuni manavude cheyali.
1: Man to man, this is the equation to be understood.
0: Kanaka mimmalu meere uddharinchukovali.
1: You have to take care of yourself.
0: ఈ ఉద్ధరించుకునేటువంటి మార్గమును అభివృద్ధి పరచుకోండి.
1: And that which gives you a sense of purpose in this direction is what you must have.

0: Radio Sai now presents a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 28th of January 1982 at Mumbai.
1: Khanda khandantara ఖ్యాతినార్జించిన ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన

స్వాతంత్రమునుగన్న సమరభూమి. పాండిత్యమున చాలా ప్రఖ్యాతిగాంచిన ప్రతిభ చూపించిన భరతభూమి, సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు దిశక్తి చూపిన దివ్యభూమి, చిత్రకళలతోడ చిత్రమయ్యున్నట్టి భరతభూమి యందు జననమొంది. భరత మాత ధర్మ భాగ్యంబు కాపాడా బాధ్యతంత్ర

తుప్పు పట్టినచ్చు దాని తులుపవచ్చు, పొట్టు గింజల నుండి పోగొట్టవచ్చు, పొట్టు

0: progress is responsible for the progress of human beings.
1: 70 కోట్ల భారతీయులు యందు ఒకరికొకరు ఐకమత్యము లేక అన్యోన్యత లేక సహనభావము లేక ప్రేమతత్వము లేక ప్రవర్తిస్తుండటం చేతనే మానవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోతున్నారు.
0: Amongst the 70 crores of citizens of India, since there is no unity, since there is no forbearance, and since there is no love between one and another, they are unable to progress and do any good.
1: Yenu yeto hechinste a 2 avutundi.
0: If a is multiplied by a, it becomes a raised to the power of 2.
1: Adhe vidhamugane 70 kotla mandi bharatiyulu yendu okkokka bharatiyuniki madhyalo plus ప్లస్ ప్లస్ ప్లస్ అని హెచ్చించుకుంటూ పోతే భారతదేశమే కాక యావత్ ప్రపంచం కూడాను సాధించవలసినటువంటి యొక్క బాధ్యతను అనుభవించవలసినటువంటి ఆనందాన్ని అందుకోగలుగుతారు.
0: Thus, if amongst the 70 crores of the citizens of Bharat, if we go on adding plus plus from one to another, we will be able to acquire strength by which not only improve this country but also be helpful to the whole world.
1: ఈనాటి మానవత్వం నందు స్వార్థము అహంకారము అసూయ ఈ మూడు పైశాచికమైనటువంటి యొక్క ప్రవర్తులు శిరస్సునందు చేరి మానవత్వాన్ని మంటగలుపుతున్నవి.
0: ఇన్ హ్యూమన్ లైఫ్ టుడే డెమోనియక్ క్వాలిటీస్ లైక్ సెల్ఫిష్నెస్ ఈగో అండ్ జెలసీ ఎంటరింగ్ దేర్ కాండక్ట్ అండ్ దేర్ హెడ్ దే ఆర్ రూయినింగ్ ది వెరీ హ్యూమన్ లైఫ్.
1: మానవుడు స్వార్థరహితమైనటువంటి యొక్క సేవలయందు తన యొక్క కాయమును తన యొక్క కర్మను తన యొక్క కాలమును కూడాను సార్థకంగా ఉంచుకోవాలి.
0: మ్యాన్ షుడ్ బి ఏబుల్ టు సాంక్టిఫై ఇన్ హిస్ సెల్ఫ్లెస్ వర్క్ హిస్ బాడీ హిస్ వర్క్ అండ్ హిస్ థాట్.
1: దేశమనగా కేవలము మనతో మాట్లాడలేనటువంటి యొక్క భూమి మాత్రమే కాదు.
0: ఎ కంట్రీ ఇస్ నాట్ జస్ట్ ది సాయిల్ అండ్ ది ఎర్త్ ఆఫ్ ది కంట్రీ విచ్ కెనాట్ స్పీక్ టు అస్.
1: మనకు ప్రత్యక్షముగా సజీవమైనటువంటి సమాజమే దేశము.
0: వాట్ ఈజ్ ఎవిడెంట్ టు అస్ యాజ్ ఎ లివింగ్ కమ్యూనిటీ ఈజ్ ది కంట్రీ.
1: సమాజం యొక్క క్షేమమునందే మన యొక్క క్షేమం ఇమిడి ఉంటున్నది.
0: అవర్ ఓన్ వెల్ఫేర్ ఈజ్ కంటెయిన్డ్ ఇన్ ది వెల్ఫేర్ ఆఫ్ ది కమ్యూనిటీ.
1: నా యొక్క శక్తిని నా యొక్క బుద్ధిని నా యొక్క యావత్ పవిత్రమైనటువంటి భావములను తన నిమిత్తమే కాకుండా సమాజ నిమిత్తం కూడా నువ్వు దారబోస్తున్నాననేటువంటి సత్యాన్ని గుర్తించటము మానవుని ప్రధాన కర్తవ్యం.
0: మ్యాన్స్ ప్రైమరీ డ్యూటీ ఇస్ టు రికగ్నైజ్ దట్ హిస్ స్ట్రెంగ్త్ హిస్ విజ్డమ్ అండ్ హిస్ సేక్రెడ్నెస్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అదర్స్ అండ్ ది కమ్యూనిటీ యాజ్ వెల్.
1: ఉపయోగించకుండా పోయినప్పుడు ఒక యంత్రమైన తుప్పు పట్టిపోతుంది.
0: వెన్ ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ ఈవెన్ ఎ మెషీన్ గెట్స్ రస్టెడ్.
1: మానవుడు కర్మలను ఆచరించక సమాజ సేవలు చేయక కేవలము సుఖముతో సోమ్మేరిపోతూ వలె కూర్చోవటం చేత వాడు కేవలము తుప్పుబట్టిన జీవుడనే చెప్పవచ్చు.
0: మ్యాన్ ఇఫ్ హీ డస్ నాట్ వర్క్ ఇఫ్ హీ డస్ నాట్ డూ సర్వీస్ టు ది కమ్యూనిటీ ఇఫ్ హీస్ లేజీ అండ్ సిట్స్ ఐడిల్ వీ కెన్ కంపేర్ హిమ్ టు ఎ రస్టెడ్ మెషీన్.
1: నాడి ఆడినంత మాత్రమే బ్రతికి ఉండినట్టుగా మనం భావించరాదు.
0: జస్ట్ బికాస్ ది పల్స్ ఇస్ బీటింగ్ వీ షుడ్ నాట్ థింక్ దట్ వీఆర్ అలైవ్.
1: కర్మలు ఆచరించినటువంటి వాడే బ్రతికినటువంటి మానవుడు.
0: ఓన్లీ వన్ హూ డస్ హిస్ వర్క్ ఈజ్ ఎ లివింగ్ పర్సన్.
1: కేవలము లోడింగ్ అన్లోడింగ్ తినటము బ్రతకటము ఇంత మాత్రమే ఉండటం చేత మానవత్వము నిర్జీవమైనటువంటి జీవతత్వమే.
0: ఈటింగ్ అండ్ లివింగ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఇఫ్ దట్ ఈస్ ఆల్ వాట్ వీ డూ హ్యూమన్ లైఫ్ ఇస్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ లైఫ్ లెస్.
1: లేక పరులను చూచి అసూయపడటము మానవత్వమా?
0: ఆన్ ది అదర్ హ్యాండ్ లుకింగ్ ఎట్ అదర్స్ ప్రాస్పెరిటీ టు ఫీల్ జెలస్ ఇస్ ఇట్ హ్యూమన్?
1: లేక ఇతరులను చూచి దూషించటము ఇది మానవత్వమా?
0: లుకింగ్ ఎట్ అదర్ పీపుల్ అండ్ బ్లేమింగ్ దెమ్ ఇస్ దట్ హ్యూమన్ నేచర్?
1: స్వార్థము మానవత్వమా?
0: ఈజ్ సెల్ఫిష్నెస్ ఎ హ్యూమన్ క్వాలిటీ?
1: అహంకారము మానవత్వమా?
0: ఈజ్ ఈగో ఎ హ్యూమన్ క్వాలిటీ?
1: క్రోధము మానవత్వమా?
0: ఈజ్ యాంగర్ ఎ హ్యూమన్ క్వాలిటీ?
1: కాదు కాదు, ఇవి పశు లక్షణములు.
0: దీస్ ఆర్ అనిమల్ క్వాలిటీ.
1: మానవ లక్షణములనగా కరుణ సానుభూతి త్యాగము ఇవి పవిత్రమైనటువంటి మానవుని యొక్క గుణములు.
0: హ్యూమన్ క్వాలిటీస్ కంపాషన్ అండ్ ఎబిలిటీ టు హెల్ప్ అండ్ కైండ్నెస్ అండ్ ఫర్బేరెన్స్ సాక్రిఫైస్ దీస్ ఆర్ హ్యూమన్ క్వాలిటీస్.
1: కనుకనే మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యమైనటువంటి భావం

0: ఆలోచనలను ఈనాడు వెలివింపు చేయటానికి తగిన ప్రయత్నము చేయాలి మానవుడు.
1: సో ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ఫోర్త్ దీస్ డివైన్ క్వాలిటీస్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్, వన్ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్.
0: పవిత్రమైనటువంటి హృదయాత్మ స్వరూపులారా, ముఖ్యముగా జీవితము చాలా విలువైనటువంటిది.
1: సేక్రెడ్ డివోటీస్ ఇంపార్టెంట్లీ లైఫ్ ఇస్ ఎ వెరీ వాల్యుబుల్ థింగ్.
0: ఈ జీవితములకు ఆధారమైనటువంటిది ప్రాణము.
1: ది బేసిస్ ఫర్ దిస్ లైఫ్ ఈస్ ది లివింగ్ ఫోర్స్ ఇన్
0: ఇది మరింత విలువైనటువంటిది.
1: దిస్ లివింగ్ ఫోర్స్ ఈజ్ ఈవెన్ మోర్ వాల్యూ.
0: కానీ మన జీవితంలో లక్ష్యమును సాధించే నిమిత్తమై అనేక విధములుగా కూడా జీవితమును త్యాగము చేయవలసి వస్తుంటుంది.
1: ఇన్ అవర్ లైఫ్ ఇన్ ఆర్డర్ టు అటైన్ ది ఆబ్జెక్టివ్ ఇన్ మెనీ వేస్ వీ విల్ హావ్ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్.
0: కేవలం ఒక్కదాన్ని సాధించినంత మాత్రం తృప్తి పొందేటువంటి ఒక స్వభావం కాదు మానవత్వము.
1: మ్యాన్స్ నేచర్ షుడ్ నాట్ బి వన్ దట్ హీ సాటిస్ఫైడ్ బై అటైనింగ్ జస్ట్ వన్.
0: ఇంకా ఇంకా ఇంకా ఎన్నో సాధించాలి అనేటువంటి ఒక భ్రాంతితోనే మానవుడు ఉంటాడు.
1: Man usually has the ambition to attain more and more and more than he has actually attained.
0: Asantruptiye manaviki santrupti.
1: Dissatisfaction is man's satisfaction.
0: Kanuka ee manavattamlo manamu konni vidhamainatundi tyagamu unnainatundi manamu abhiruddhi gavinchukovali.
1: In this human life we shall have to promote what we may call sacrifice.
0: Sekarincheetundi swabhavame kalignatundi samudramu kudanu అట్టడుగున పడి ఉంటుంటుంది.
1: ది ఓషన్ విచ్ హ్యాస్ ది నేచర్ ఆఫ్ అక్వైరింగ్ మోర్ అండ్ మోర్ విల్ ఆల్వేస్ బి అట్ ది లోయెస్ట్ లెవెల్.
0: త్యాగభావము కలిగినటువంటి యొక్క మేఘములే పైకి పోయి గర్జించుతూ ఉంటాయి.
1: ది క్లౌడ్స్ విచ్ హ్యావ్ ది ఫీలింగ్ నేచర్ ఆఫ్ సాక్రిఫైసింగ్ దే గో హై అప్ అండ్ దే మేక్ సౌండ్స్.
0: కనుక మనలో త్యాగభావము ఏనాడు మనలో అభివృద్ధి అవుతుందో ఆనాడే మనం ఉన్నత స్థాయిలో మనం ఉత్తీర్ణులైపుతాం.
1: In that comparison, only when we have the feeling of sacrifice, we will be able to rise high like the cloud.
0: Konga tana mukkuto tana pottanu maatrame nippukunnattuga manavudu kevalam tana sukhamunaku maatrame tana aanandamunaku maatrame tana yokka saukhyamunaku maatrame taanu paatu padakoodadu.
1: Man, like filling his own stomach through his mouth, he should not all the time be working for his own happiness and for his own comfort.
0: Tana valana aneka mandi sukhapadeetvanti oka margaanni manam vetiki kanukoni danni aacharinchali.
1: Each one should find out the path through which by him others will be benefited and others will be happy.
0: Manaviki manaviki madhyanunna sambandha bandhavyanni gurtinchi vartinchadaniki prayatninchali.
1: One should make an attempt to recognize the connection between one man and another and conduct himself according to that.
0: Kaani ee naadi manavattamlo కృతజ్ఞత అనేటువంటిది మనకు కంటి కనిపించడం లేదు.
1: టుడే ఇన్ హ్యూమన్ లైఫ్ వీ డూ నాట్ ఫైండ్ గ్రాటిట్యూడ్ అట్ ఆల్.
0: ఏ వ్యక్తి ద్వారా మనం ఆనందాన్ని అనుభవిస్తున్నామో, ఏ వ్యక్తి ద్వారా మనం సుఖాన్ని అనుభవిస్తున్నామో ఆ యొక్క వ్యక్తిని ఈనాడు మర్చిపోతున్నాం.
1: బై విచ్ ఇండివిజువల్ వీఆర్ హ్యావింగ్ హ్యాపీనెస్, బై విచ్ ఇండివిజువల్ వీఆర్ హ్యావింగ్ సాటిస్ఫాక్షన్, వీఆర్ అన్గ్రేట్ఫుల్ అండ్ వీ ఫర్గెట్ హిమ్.
0: కృతజ్ఞత లేకుండా పోవటము క్రూర మృగముల లక్షణం.
1: విదౌట్ హ్యావింగ్ ఎనీ గ్రాటిట్యూడ్ is the quality of cruel animals.
0: Krura mrugamulu nirantaram kodanu chanchalattam tone untuntai.
1: Cruel animals are always shaking and forgetting.
0: Pilli, koti, chiruta, puli ilantivi mundu moodu adugulu vesi veliku tirugu chustu untai.
1: Cat, monkey, cheetah, tiger, they all move forward 3 feet.
0: Karanam emi?
1: And look back. What's the reason?
0: Tanalo kruratvam anetundi undatam chetane స్థిరత్వం అనేటువంటిది కాని నిశ్చలత్వం అనేటువంటిది కాని శూన్యమైపోతుండాలి తమయందు.
1: బికాస్ ఇన్ సచ్ అనిమల్స్ దేర్ ఇస్ క్రూయల్టీ, నైదర్ స్టెడ్ ఫస్ట్నెస్ నార్ బీయింగ్ స్టడీ ఈజ్ ప్రెసెంట్ ఇన్ దెమ్.
0: కనుకనే ఈనాటి మానవత్వం కూడాను అనేక విధముల యందు అనేక రంగముల యందు మానవుడు పాల్గొంటూ కూడాను నిరంతరము అశాంతి అశాంతి అశాంతికి గురి అయిపోతున్నాడు.
1: దిస్ ఈస్ ది రీజన్ వై today human beings while participating in several spheres of activity yet he is always subjected to lack of peace.
0: Shanti lekapota karanam emiti?
1: What is the reason for this absence of peace?
0: Tanu nirantaramu progu chesukuneetundi margamunande tana jeevithamunu ankitam chestunnadu kani tyagam cheseetundi dani endu ye maatram kuda nu munde cheppeyatam ledu.
1: The reason for this is he is dedicating his life all the time for acquiring things and keeping them with him. He is not trying to sacrifice and give up what he has.
0: Mana marchant cheppinattuga నిరంతరము కూడాను ప్రోగు చేసి ధనమును ఆర్జించి అనే విధములుగా కూడబెట్టినప్పటికీ పొయ్యేటమేలో ఒక్క కాసైనా కూడాను తన వెంట రాదు.
1: యాజ్ అవర్ మర్చెంట్ హెస్ సెడ్, ఆల్ ది టైమ్ అక్వైరింగ్, కలెక్టింగ్ అండ్ ఎర్నింగ్ మనీ, నాట్ ఈవెన్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్, నాట్ ఈవెన్ ఎ పైసా ఆఫ్ ఇట్ విల్ కమ్ విత్.
0: తల్లి గర్భము నుండి ధనము తేరెవ్వడు, వెళ్లిపోయేడు నాడు వెంట రాదు.
1: On the day when he leaves this world, he does not take the wealth with him.
0: లక్షాధికారైనా లవణ మన్నమే కాని మెరుగు బంగారము బ్రింగబోడు.
1: Even a millionaire will eat his food with salt, but he is not going to eat gold.
0: విత్త మార్జన చేసి విర్రవీగుటే కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు.
1: You can earn money and feel proud of it, but what you have earned will not come with you when you leave.
0: ముందుగా మొరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి దాచి,
1: without gifting and without giving for the benefit of others, keep it in the earth and close it and protect it and
0: kadaku dongala kitturo doralakavunu.
1: In the end, whether that money will be taken by the government or will be stolen by the thieves, one does not know.
0: Tene junti galiyava tiruvarulaku, tene yokka igalu aneka pushpamana nundi kudanu progu chesukotu vachi tana tenenu okka chotu progu chesi kattakadapatiki ఎవరో దానిని చంపిపోతుంటారు.
1: ది హనీ బీ విచ్ కలెక్ట్స్ ది హనీ ఫ్రమ్ వేరియస్ ఫ్లవర్స్ అండ్ గ్యాదర్స్ ఇట్ ఇన్ వన్ ప్లేస్, సంబడి ఎల్స్ టేక్స్ ఇట్ అవే ఫ్రమ్ ది హనీ బీ అండ్ ఎంజాయ్స్ ది హనీ.
0: తీరి కోసం కాదు మనం ధనమును ఆర్జించటము.
1: ఇట్ ఈస్ నాట్
0: త్యాగము త్యాగము త్యాగము. త్యాగేనైకే అమృతత్వ మానసు, త్యాగములోనే అమృతత్వం మనకు ఉంటుండాలి.
1: It is not to follow this path that we should earn money. It is for sacrifice and for sacrifice.
0: విశాల భావాన్ని మనము విజృంభింప చేసుకోవాలి.
1: ఇన్ సాక్రిఫైస్ దేర్ లైస్ ఇమ్మార్టాలిటీ.
0: నిరంతరము జీవితము సంకుచితము సంకుచితము సంకుచితము కుళ్ళిపోరాదు.
1: అట్ ఆల్ టైమ్స్ వీ షుడ్ నాట్ రూయిన్ అవర్ లైఫ్ ఇన్ నారో మైండెడ్నెస్, వీ షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్.
0: కనుకనే మానవత్వం అనగా కేవలము పవిత్రమైనటువంటి యొక్క కరుణ సానుభూతుల యొక్క లక్షణములే మానవత్వం సరి అయిన నేత్రములు.
1: The correct and true eyes for human life are the two qualities, forbearance and sacrifice.
0: Nijamuga ikkada bhagavantudu evaru?
1: Truly, who is God here?
0: Pratyakshamainatvanti yokka prakrutiye bhagavantuni yokka swaroopam.
1: What appears to us directly as creation, as nature, that is God.
0: Ee prakruti aneetvantidi nirantaramu nirvirama krishi cheta tana yokka kartavyanni nirvartinchukuntu త్యాగము గావిస్తూ ఉంటుంది.
1: దిస్ క్రియేటెడ్ వరల్డ్ అట్ ఆల్ టైమ్స్ డూయింగ్ ఇట్స్ డ్యూటీ అండ్ ఫుల్ఫిలింగ్ ఇట్స్ డ్యూటీ ఈజ్ సాక్రిఫైసింగ్ ఇట్ ఎవ్రీ మోమెంట్.
0: ఒక్క చిన్న ఉదాహరణ,
1: దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: గంటకు 1000 మైళ్ళ వేగముచే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుండాలి.
1: ది ఎర్త్ ఈజ్ రొటేటింగ్ రౌండ్ ఇట్ సెల్ఫ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 1000 మైల్స్ పర్ అవర్.
0: ఈ విధముగా చుట్టడం చేత ఎవరికి సుఖం కలుగుతుందని?
1: బై రొటేటింగ్ ఇన్ దట్ మేనర్ హూ ఈస్ బీయింగ్ బెనిఫిట్?
0: రాత్రి పగళ్లు ఏర్పడుతుండాలి.
1: వీ గెట్ ది నైట్ అండ్ డే అవుట్ ఆఫ్ సచ్ రొటేషన్.
0: ఈ రాత్రి పగలు చేత మానవుడు దానిని సుఖపడుతున్నాడు.
1: బై ది ఫార్మేషన్ ఆఫ్ ది నైట్ అండ్ డే మ్యాన్ ఈస్ బీయింగ్ బెనిఫిటెడ్.
0: ఎంత త్యాగమైనటువంటి కర్మలు ఆచరిస్తుండాలి భూదేవి.
1: వాట్ ఈస్ సాక్రిఫైసింగ్ వర్క్ ది ఎర్త్ ఈస్ డూయింగ్.
0: ఇంతేకాదు తన చుట్టూ తాను తిరుగుతూ కూడాను గంటకు 66,000 మైళ్ళ వేగంతో సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి.
1: నాట్ ఓన్లీ దిస్, ఇన్ అడిషన్ టు రివాల్వింగ్ రౌండ్ ఇట్ సెల్ఫ్, గోయింగ్ రౌండ్ ది సన్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 66,000 మైల్స్ పర్ అవర్.
0: ఈ విధముగా తిరగటం చేత ఋతువులు ఏర్పడుతూ ఉన్నాయి.
1: బై సచ్ మోషన్ ఆఫ్ ది ఎర్త్ వీఆర్ గెటింగ్ సీజన్స్.
0: ఈ ఋతువుల వల్ల వర్షం కురుగుతూ ఉండాలి.
1: బై దీస్ సీజన్స్ వీ గెట్ రెయిన్.
0: ఈ వర్షము చేత పంటలు పండుతున్నాయి.
1: త్రూ ది రెయిన్ వి గెట్ అవర్ హార్వెస్ట్.
0: ఈ పంటల చేత పొట్టలు నిండుతున్నాయి.
1: త్రూ అవర్ హార్వెస్ట్ వి ఫీడ్ అవర్ సెల్ఫ్.
0: ఈ భూమి చేసినటువంటి యొక్క త్యాగము ఎంత గొప్ప త్యాగముగా ఉంటుండాలి.
1: ది సాక్రిఫైస్ దట్ ఈస్ బీయింగ్ డన్ బై దిస్ ఎర్త్,
0: తన చుట్టూ తాను తిరగటం చేత కాని లేక తాను సూర్యుని చుట్టూ తిరగటం చేత కాని తనకు వచ్చిన ఫలితం ఏమాత్రమూ లేదు.
1: By going round itself or by going round the sun, the earth itself does not benefit itself in any way.
0: అదే విధముగానే ఆ భూమాత అయినటువంటి యొక్క ప్రకృతిని, ఈ ప్రకృతి యందు జన్మించినటువంటి యొక్క పార్థులు అందరూ కూడాను శుద్ధి పుత్రులైనట్టు మీరందరూ కూడాను ఆమెను అనుసరించడానికి ప్రయత్నించండి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్ ఆఫ్ యూ హూ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ దిస్ మదర్ ఎర్త్ టు ఫాలో దిస్ కాండక్ట్ ఆఫ్ మదర్ ఎర్త్ ఇన్ ఎ సాక్రిఫైసింగ్ వర్క్.
0: ఈ విధమైనటువంటి దీనిని మనం ప్రకృతిలో పుట్టినందుకు దీని యొక్క త్యాగాన్ని మనం అనుభవించి ఆచరించి ఆనందించినప్పుడే మన మానవత్వం సార్థకమవుతుంది.
1: Having born in this creation, it's only when we can take the lesson of sacrifice from Mother Earth and put it into practice in our life will become
0: true. కానీ ఈనాడు చెప్పటం కృష్ణ అర్పణం కృష్ణ అర్పణం.
1: But today we say in words that we are giving offering to Krishna.
0: అనుభవించడం కృష్ణ అర్పణం కృష్ణ అర్పణం.
1: In practice we simply feed ourselves.
0: మన క్రికెట్ ప్లేయర్ మర్చెంట్ చెప్పాడు, చక్కగా జోక్ చేశాడు.
1: Our cricket player Merchant said in a very nice joke.
0: దేవాలయంకు పోయినప్పుడు కూడాను కుడి చెయ్యి పర్సు పైన ఎడమ చెయ్యి తన బిడ్డలను ఎత్తుకోవటం.
1: Even
0: నిరంతరము కూడాను ధన చింత ధన చింత ధన చింత ధన చింత.
1: Even when you
0: దైవం దగ్గరికి పోయి కూడాను ధన చింతతోనే మనం జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం.
1: We are always thinking of money. Even in the presence of God, we are always thinking of money. Putting the hand on the purse, one hand on the purse and the other hand with your children.
0: ధనం కావాలి.
1: We want money.
0: కానీ ఎంతవరకు అంత అవసరం.
1: But to the extent to which it is essential.
0: మితిమీరిన ధనము మతిహాని కలిగిస్తుంది.
1: Too much wealth is going to ruin your mind.
0: ఈనాడు మానవత్వంలో అహంకారానికి మూల కారణము ధనమే.
1: The main reason for ego in human life today is wealth.
0: ఈ యొక్క అహంకారం అనేటువంటిది కేవలము మృగ లక్షణాలుగా రూపొందుతున్నాయి.
1: This ego and pride are taking the form of animal
0: humble, humble. వినయ విధేయతలు మానవుని యొక్క ప్రధానమైన గుణములు.
1: Humility and obedience are important qualities for man.
0: ఈ వినయ విధేయతలే ఈనాడు ఎక్కడ కూడా కనిపించటం లేదు.
1: Humility and obedience are not to be found anywhere today.
0: తండ్రిని చూస్తే కుమారునకు వినయం లేదు.
1: When he looks at his father, the son is not humble.
0: భర్తను చూస్తే భార్యకు లేదు, గురువును చూస్తే శిష్యునికి లేదు.
1: The wife has not the humility when she looks at the husband. The student has not the humility when he looks at the teacher.
0: నిరంతరము కూడాను అశాంతి అశాంతి అశాంతి అనేటువంటి దీని లోపల జీవితం అనేది దాన్ని వ్యర్థం గావిస్తున్నారు.
1: At all times in the field of lack of peace, lives are being wasted.
0: సారము లేని ఎట్టి భవసాగరమందున మునిగి తేలుచును దారియు తెన్నుయును గనక తత్తరముందడి మానసంబా.
1: In this ocean of life where there is no essence, you are swimming without knowing your objective, oh mind, in a terribly
0: confused state. Nee orimi inchukanta bhagavantuni bhaktini goltuveni srikarudu prema roopudu ninuga anchaga vachedinava kaantare.
1: If you are bored with a little devotion, think of God. God will come to your help and will put you in the direction.
0: Sarvula yendu kudanu daivattam untundadi.
1: Divinity is present in all people.
0: Ee vidhamainatundi yokka satyanni manam gurtinchi సర్వులను మనం గౌరవించాలి.
1: రికగ్నైజింగ్ సచ్ ట్రూత్ వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీవన్.
0: ఒక్క చిన్న ఉదాహరణము భగవద్గీత యందు.
1: దేర్ ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ భగవద్గీత.
0: భగవద్గీత యందు బీజం మాం సర్వభూతానాం అన్నాడు.
1: ఇన్ ది భగవద్గీత ఇట్ హెస్ బిన్ సెడ్ ఐ ఆమ్ ది సీడ్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: ఒక్క విత్తనము ఒక్క మామిడి విత్తనము భూమిలో పాతినాము.
1: వన్ సీడ్ వన్ మ్యాంగో సీడ్ వీ పుట్ ఇట్ ఇన్ ది ఎర్త్.
0: ఒక 10 సంవత్సరములకు పెద్ద వృక్షమైంది.
1: ఆఫ్టర్ 10 ఇయర్స్ ఇట్ బికమ్స్ ఎ బిగ్ ట్రీ.
0: కొన్ని 100 కాయలు అందులో కాచాయి.
1: దేర్ విల్ బి హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఆన్ దట్ ట్రీ.
0: అన్ని కాయలు కోసి పండించాము.
1: వీ కట్ ఆల్ ది ఫ్రూట్స్ ఫ్రమ్ ది ట్రీ అండ్ మేక్ ఇట్ రైప్.
0: ఒక్కొక్క పండు లోపల కూడా తిరిగి ఒక్కొక్క విత్తనం పోయి చేరి.
1: ఇన్ ఈచ్ వన్ ఆఫ్ దీస్ ఫ్రూట్స్ దేర్ ఇస్ అగైన్ వన్ సీడ్.
0: పాతినది ఒకే విత్తనము.
1: వాట్ యు హావ్ పుట్ ఇన్ ది సాయిల్ ఇస్ వన్ సీడ్.
0: కానీ ఇన్ని ఫలములలో ఇన్ని ఇత్తనాలు ఏ రీతిగా పోయి చేరినాయి?
1: బట్ ఇన్ సో మెనీ ఫ్రూట్స్ సో మెనీ సీడ్స్ హౌ డిడ్ దే కమ్.
0: అదే విధముగానే దైవము అనేటువంటిది ఒక్క విత్తనం నుంచి విశ్వము అనేటువంటిది పెద్ద వృక్షమైంది.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఫ్రమ్ ది సీడ్ ఆఫ్ గాడ్ దిస్ ఎంటైర్ క్రియేషన్ ఇస్ ఎ బిగ్ ట్రీ.
0: ఈ వృక్షమునందు మానవత్వం అనేటువంటి జీవరాశులు అన్ని కూడా కాయలుగా తయారైనాయి.
1: ఇన్ దిస్ ట్రీ ఆఫ్ క్రియేషన్ what we call the human beings are like fruits.
0: ఒక్కొక్క మానవత్వంలో కూడాను దైవత్వం అనే విత్తనం పోయి చేరి ఉంటుంది.
1: In each human life there is the seed of divinity present.
0: కేవలము ఒకడు బీదవాడు కావచ్చు, ఇంకొకరు కోటీశ్వరుడు కావచ్చు.
1: One may be a poor man, another may be a millionaire.
0: ఏ చిన్న కాయ కావచ్చు పెద్ద కాయ కావచ్చు,
1: ఇట్ మే బి ఎ స్మాల్ ఫ్రూట్, ఇట్ మే బి ఎ బిగ్ ఫ్రూట్,
0: ఏ సైజులు వ్యత్యాసమైనప్పటికీ జాతి ఒకే విత్తనమే చేరిపోయింది.
1: వాట్ ఎవర్ ది సైజ్ మే బి, ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫరెన్స్ వన్ కామన్ సీడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కనుకనే రిలీజన్ ఆఫ్ లవ్ అని,
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ రిలీజన్ ఆఫ్ లవ్,
0: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అని,
1: వన్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఈ రెండింటిని మనము చక్కగా నడుచుకోవాలి.
1: We should follow these two statements very well.
0: అనేక మంది ధనవంతులు ఉంటున్నారు జగత్తులో.
1: There are many wealthy people in the world.
0: అనేక మంది విద్యావంతులు ఉంటున్నారు.
1: There are many educated people in the world.
0: అనేక మంది బలవంతులు ఉంటున్నారు.
1: There are many strong people in the world.
0: అనేక మంది గుణవంతులు ఉంటున్నారు.
1: There are many people with good qualities.
0: కానీ శాంతిని మాత్రం నోచుకోలేకపోతున్నారు.
1: But none of them have peace of mind.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: నడతలో ఉండినటువంటి దోషమే.
1: It is the blemish that is present in their conduct. And
0: vaadu manavudiga pravartinchadam ledu.
1: He is not conducting himself as a human being.
0: Dhanam unnadi kada ani cheppani kannulu paina pettukoni nadustunnadu.
1: He thinks he is wealthy and he has his eyes.
0: Nenu vidyavantuni kada ani cheppani ahankaramto pravartistunnadu.
1: He feels he is an educated man and is proud.
0: నేను బలవంతుణ్ణి కదా అని చెప్పిన తన బలం పైననే పశుబలాన్ని ఉపయోగపెడుతున్నాడు.
1: He feels he is physically strong and behaves like an animal.
0: ఇవన్నీ ఎంత కాలం?
1: How long will they last?
0: Ivanni passing clouds.
1: These are all passing clouds.
0: Kadilipoye meghamule.
1: These are moving clouds.
0: Thiramainatuvi kaadu.
1: They are not stationary.
0: Kanukane aneka lakshala mandi naa daggariki anta vachi swami swami swami I want peace, I want peace.
1: This is why millions of people come to me and say swami swami I want peace.
0: Nenu cheptuntanu nee prashnalone untundadi answer antanu.
1: I tell them in your question lies the answer to your question.
0: Ikkada I want peace enni unnai moodu padamulu untunnai.
1: There are three words here. I want peace.
0: I want peace moodu padamulu.
1: There are three words. I want peace.
0: I ego.
1: I is the ego.
0: Want desire.
1: Want is the desire.
0: Ee rendintini thunchi vesthe peace nilustundi.
1: Remove the ego and the desire, peace will remain.
0: ఈనాడు ఈగో కావలసినంత పెట్టుకుని డిజైర్స్ తల నిండుకు నింపుకొని పీస్ పీస్ పీస్ ఎక్కడి నుంచి ఇంత పీసెస్ పీసెస్.
1: టుడే విత్ సో మచ్ ఈగో అండ్ విత్ ది డిజైర్ ఫుల్ ఆఫ్ యువర్ హెడ్ యూ వాంట్ పీస్. హౌ కెన్ యూ గెట్ పీస్? ఇట్స్ ఆల్
0: కావలసినంత మాత్రమే మానవునికి అత్యవసరం.
1: What is required and is essential is needed by man.
0: ఈనాడు మితిమీరినటువంటి ప్రోగు చేసుకోవటం చేతనే జగత్తంతా కూడా చాలా పూర్తి అశాంతితో నిండిపోయింటుంది.
1: బికాస్ అక్వైరింగ్ థింగ్స్ బియాండ్ ఆల్ లిమిట్స్ అండ్ నీడ్ ది వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్.
0: మానవత్వం కలిగినటువంటి వాడు మాత్రమే దైవత్వాన్ని తెలుసుకోవడానికి అర్హుడవుతాడు.
1: వన్ హూ హ్యాస్ హ్యూమన్ క్వాలిటీస్ ఇన్ హిమ్ అలోన్ ఈజ్ ఎంటైటిల్డ్ టు అండర్స్టాండ్ డివినిటీ.
0: మ్యాన్ కైండ్ అలోన్ కెన్ థింక్ అబౌట్ గాడ్.
1: మ్యాన్ కైండ్ అలోన్ కెన్ థింక్ ఆఫ్ గాడ్.
0: ఈనాడు మానవత్వం అనేటువంటిది మనలో లేకుండా దైవత్వాన్ని తెలుసుకోవటానికి పోతే వానికి ఏం తెలుస్తుంది? దయ్యమే తెలుస్తుంది కానీ దైవం తెలియదు.
1: Without human qualities in us, if we go to find out and experience divinity, how can he understand? He will only know the demon.
0: కనుకని ఈనాడు మానవత్వంలో ప్రేమ ప్రేమ ప్రేమ.
1: Today in human life what is needed is love.
0: సహనం కావాలి.
1: Forbearance is needed.
0: సానుభూతి ఉండాలి.
1: Understanding is needed.
0: ఒక కష్టపడేటువంటి వ్యక్తిని చూసి జాలిపోడండి.
1: A man in trouble should create compassion in
0: him. ఈనాడు జాలి అనేటువంటిది ఏమాత్రం కూడా నువ్వు కనిపించడం లేదు.
1: Today kindness and compassion for the suffering is not present.
0: మన కంటి ఎదురుగా అనేక అవస్థలకు గురి అవుతున్నటువంటి వ్యక్తిని చూసి విసుగు చెందుతున్నాము.
1: In your direct presence, if there is one who is suffering in many ways, we simply get
0: ఈ గతి ముందుకు ఏ రీతిగా వస్తుందో.
1: What will be your future?
0: ఈనాడు మనం ఒకరిని ఆనందపరిచినప్పుడే సానుభూతి చూపినప్పుడే రేపు తిరిగి మనకు సానుభూతి లభిస్తుంది.
1: When we can show happiness to another person and tolerate him, then only in future you will be tolerated.
0: ప్రతి యొక్క యాక్షన్ కూడాను రియాక్షన్ ఉంటుండాలి.
1: For every action there is a reaction.
0: ప్రతి సౌండ్ కూడాను రీసౌండ్ ఉంటుండాలి.
1: For every sound there is a resound.
0: కనుకని ప్రతి కర్మకు కూడాను ప్రతిఫలం అనేటువంటిది ఉంటుండాలి.
1: For every work there is a result.
0: ప్రేమ స్వరూపులారా, ఏదో మీరు చేస్తున్నాము ఎవరికీ తెలియకుండా మేము అనుభవిస్తున్నాము అని మీరు అనుకోవచ్చును.
1: ప్రేమ స్వరూపస్ యూ మే థింక్ దట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్, యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్.
0: ఇతరుల కన్నులు మీరు కట్టవచ్చును.
1: యూ మే బ్లైండ్ ది అదర్ పీపుల్.
0: సర్వవ్యాపి అయినటువంటి భగవంతుని కన్నులు కట్టలేరు.
1: బట్ యూ కెనాట్ క్లోజ్ ది ఐస్ ఆఫ్ గాడ్ హూ ఇస్ ప్రెసెంట్.
0: ఏది చేసినా ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది అనుభవించినా వాటి రియాక్షన్లు నీకు తప్పవు.
1: వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ ఎక్స్పీరియన్స్ అండ్ వాట్ ఎవర్ యూ సే, యూ
0: కెన్. భగవద్గీత యందు కర్మ ఫలము అన్నారు.
1: దిస్ హెస్ బీన్ టర్మ్డ్ ఇన్ భగవద్గీత యాజ్ ది ఫ్రూట్ ఆఫ్ యువర్ వర్క్.
0: ఈ కర్మ ఫలం అనేటువంటి దానిని నాస్తిక, యాస్తిక, ఆస్తిక, ఆస్తిక, నాస్తిక, ఎటువంటి స్థాయి అయినటువంటి వాడైనా కూడాను దీనిని అనుసరించక తప్పదు.
1: ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ దట్ ది రిజల్ట్ ఆఫ్ యువర్ ఓన్ వర్క్ షుడ్ బి ఎక్స్పీరియన్స్డ్ వెదర్ యు ఆర్ ఎ బిలీవర్ ఆర్ ఎ నాన్ బిలీవర్ ఆర్ ఎ బిలీవింగ్ నాన్ బిలీవర్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: దిస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక అద్దము ముందు పోయి నీవు చక్కగా నమస్కరించు నగుముఖంతో.
1: యు గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మిర్రర్ అండ్ సే నమస్కార్ విత్ ఎ స్మైలింగ్ ఫేస్.
0: ఈ నమస్కారం ఎవరికి వస్తుంది? అద్దం నుంచి తిరిగి నీకే వస్తుండాలి.
1: హూ విల్ గెట్ దిస్ నమస్కార్? ది మిర్రర్ విల్ గివ్ ఇట్ బ్యాక్ టు యూ.
0: లేక అద్దం ముందరికి పోయి కోపంగా దానిని దూషించు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్ అండ్ బీ యాంగ్రీ అండ్ బ్లేమ్ ది మిర్రర్.
0: తిరిగి ఆ యొక్క యాక్షన్ తిరిగి నీకే వస్తుంటుండాలి.
1: ది రిటర్న్ బ్లేమ్ విల్ కమ్ బ్యాక్ టు యూ ఫ్రమ్ ది మిర్రర్.
0: అదే విధంగానే ఈ ప్రకృతి అద్దము వంటిది.
1: ఇన్ ది సేమ్ మేనర్ దిస్ క్రియేషన్ ఈజ్ లైక్ ఎ మిర్రర్.
0: ఈ ప్రకృతి అనేటువంటి అద్దం ముందు నీవు ఎట్టి కర్మలు ఆచరిస్తున్నావో తిరిగి వాటిని యొక్క రియాక్షన్ నీకు వస్తుంటుంటాయి, తత్ఫలితము నీవు అనుభవిస్తావు.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ మిర్రర్ ఆఫ్ క్రియేషన్ ది కైండ్ ఆఫ్ వర్క్ యూ డూ.
0: ఏడు కాకపోయినా రేపైనా, రేపు కాకపోయినా ఇంకా 10 సంవత్సరాలకైనా ఇవి తప్పినది కాదు.
1: ఇఫ్ ఇట్ ఈస్ నాట్ టుడే, టుమారో, అట్లీస్ట్ 10 ఇయర్స్ లేటర్ దిస్ ఈస్ ఇన్ఎస్కేపబుల్.
0: కనుకనే మనము ఈ యొక్క వర్తమానము నుండి బి గుడ్, డూ గుడ్ అండ్ సీ గుడ్, దిస్ ఈస్ ది వే టు.
1: సో అట్ ది ప్రెసెంట్ టైమ్, ఇన్ ది ప్రెసెంట్ టైమ్ బి గుడ్, డూ గుడ్, సీ గుడ్, దట్ ఈస్ ది వే టు గాడ్.
0: ఈ విధమైనటువంటి కర్మల్లో మనం ఒక విశ్వాసాన్ని బలపరచుకోవాలి.
1: ఇన్ డూయింగ్ సచ్ వర్క్ వీ హావ్ టు డెవలప్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: ఈ విశ్వాసం అనేటువంటి దానిని మనం ఒక విధమైనటువంటి త్యాగభావములో దీనిని ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ ఎంటర్ అండ్ ప్రమోట్ దిస్ ఫెయిత్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఇదే మనకు నిజమైనటువంటి శాంతి.
1: దిస్ ఈస్ ట్రూ పీస్ ఫర్ అస్.
0: ఒక గడియారం, టైం పీస్ ఉంటుంటుంది.
1: వీ లుక్ ఎట్ ఎ క్లాక్.
0: ఇందులో ఎప్పుడు చూసినా టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ అని నడుస్తూ ఉంటుంది.
1: ఇన్ దిస్ క్లాక్ ది హ్యాండ్ విల్ బి మూవింగ్ ఆల్ ది టైమ్ ప్రొడ్యూసింగ్ ది సౌండ్.
0: ఎవరైనా దీనిని ప్రశ్న వేసినప్పుడు, అయ్యా ఈ గడియారం ఏమైనా విశ్రాంతి ఉందా అనేది, అబ్బే విశ్రాంతి లేదంటాం.
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ ది క్వశ్చన్ హ్యాస్ దిస్ క్లాక్ గాట్ ఎనీ రెస్ట్, వీ సే నో ది క్లాక్ హ్యాస్ నో రెస్ట్.
0: చాలా పొరపాటు.
1: దిస్ ఈస్ వెరీ రాంగ్.
0: నిరంతరము నిర్విరామ కృషి ఆచరించుతున్నటువంటి యొక్క ఈ గడియారము ఎంత పని చేస్తుండదో అంతకాలం దానికి రెస్ట్ కూడా ఉంటుంది.
1: ది టైమ్ విచ్ దిస్ క్లాక్ స్పెండ్స్ ఇన్ డూయింగ్ వర్క్ ఈజ్ ఆల్సో ది టైమ్ ఫర్ విచ్ ఇట్ హ్యాస్ రెస్ట్.
0: ఎట్లా?
1: హౌ ఈస్ దిస్ పాసిబుల్?
0: టిక్ టిక్ టిక్ టిక్, రెండు టిక్కులకు మధ్యలో ఒక విశ్రాంతి కాలం ఉంటుండాలి.
1: బిట్వీన్ వన్ టిక్ అండ్ ది సక్సీడింగ్ టిక్ దేర్ ఇస్ అన్ ఇంటర్వల్ విచ్ ఈస్ ఎ టైమ్ ఆఫ్ రెస్ట్ ఫర్ ది క్లాక్.
0: ఒక టిక్ ఈ టిక్ అనేటువంటి దానికి ఆ విశ్రాంతి చాలదా?
1: వన్ టిక్ అనదర్ టిక్ బిట్వీన్ ది టూ ఈజ్ నాట్ ది టైమ్ సఫిషియంట్ ఫర్ ఇట్ టు గెట్ రెస్ట్.
0: అదే దానికి విశ్రాంతి,
1: దట్ ఈస్ ఇట్స్ రెస్ట్.
0: అదే విధంగానే మనం పరులకు చేసేటువంటి ఒక ఉపకారమైనటువంటి కర్మలే మనకు విశ్రాంతి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ది గుడ్ వర్క్ దట్ వీ డూ టు హెల్ప్ అదర్స్ ఈజ్ అవర్ రెస్ట్.
0: ఇదే నిజమైన సమాజ సేవ.
1: దిస్ ఈస్ ట్రూ సర్వీస్ టు ది కమ్యూనిటీ.
0: ఈ సమాజ సేవని ఈనాడు కోల్పోవటం చేతనే సరి అయినటువంటి మానవత్వం మనకు లభించడం లేదు.
1: బికాస్ వీ హ్యావ్ లాస్ట్ ది సెన్స్ ఆఫ్ సచ్ సర్వీస్ టు ది కమ్యూనిటీ, వీ ఆర్ అనేబుల్ టు ఎంజాయ్ ది హ్యూమన్ నేచర్.
0: ఉత్తమ భావములచే,
1: విత్ గ్రేట్ ఐడియా,
0: ఆదర్శవంతమైనటువంటి యొక్క గుణములచే,
1: విత్ ఎగ్జాంపులరీ క్వాలిటీ
0: ప్రవర్తించేటువంటి మానవుడు ఈనాడు కరువైపోయాడు.
1: మ్యాన్ హూ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ ఇన్ దట్ మేనర్ ఇస్ వెరీ రేర్ టుడే.
0: 10 మందితో కూడి ఆచరించినటువంటి పనులు ఏంటి, మనకు ఆనందం లభిస్తుంటుండాలి.
1: వీ గెట్ అవర్ హ్యాపీనెస్ ఇన్ ది వర్క్.
0: కష్టమును మర్చిపోతున్నాము.
1: వీ ఫర్గెట్ అవర్ ట్రబుల్.
0: దీనికి చిన్న ఉదాహరణ,
1: దేర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: ఒక నది ఒడ్డున లేక సముద్రపు ఒడ్డున మనం ఒక 5 మైళ్ళు వాక్ చేశాము.
1: ఆన్ ది బ్యాంక్ ఆఫ్ ఎ రివర్ ఆర్ ఆన్ ఎ సీ షోర్ వీ వాక్ 5 మైల్స్.
0: ఒంటరిగా మనం 5 మైళ్ళు ప్రయాణం చేసినప్పుడు కాళ్ళ నొప్పులు వస్తాయి, చాలా విసుగు చేస్తుంది.
1: వెన్ వీ వాక్ 5 మైల్స్ అలోన్ అవర్ లెగ్స్ విల్ బిగిన్ టు పెయిన్ అండ్ వీ గెట్ టైర్డ్.
0: అదే 5 మైళ్ళు అదే కాళ్ళు 10 మందితో చేరి నడుచు.
1: ది సేమ్ 5 మైల్స్ విత్ ది సేమ్ లెగ్స్ యూ వాక్ విత్ 10 అదర్ పీపుల్ ఇన్ కంపెనీ.
0: కాళ్ళు నొప్పి రాదు.
1: యూ వోంట్ గెట్ యువర్ లెగ్స్.
0: ఆనందంతో శ్రమను మర్చిపోతావు.
1: విత్ హ్యాపీనెస్ యూ ఫర్గెట్ ది ట్రబుల్.
0: కనుకని 10 మందితో చేరి కూడినటువంటి ఒక సమాజ సేవ ఎందు మనకు దుఃఖములు కాని, విచారములు కాని, కష్టములు కాని మర్చిపోతాం.
1: So, the service you do to the community in the company of 10 other people.
0: ఈనాడు మానవుడు పవిత్రమైనటువంటి యొక్క మంచి మార్గమును అనుకరించటం లేదు.
1: Man today is not following the sacred good path.
0: ఎక్కడ చెడ్డవి, ఎక్కడ అన్యాయవి, ఎక్కడ అక్రమవి, ఎక్కడ అనాచారంవి జరుగుతుందో దాన్ని సులభంగా ఆచరించడానికి ప్రయత్నిస్తాడు.
1: Where there is injustice, where there is untruth and where there is harm, man takes to that path very easily.
0: ఎన్ని మంచి మాటలు మనం వినటం లేదు.
1: Are we not hearing many good words?
0: ఇవన్నీ మనం అనుకరణలో పెడుతున్నామా?
1: Are we putting them into
0: practice? ఏదైనా ఒక చెడ్డ మాట వింటే దాన్ని నమ్ముతాం.
1: The moment we hear something bad, we immediately believe it.
0: దీనికి కారణం ఏమిటి?
1: The reason for this.
0: నీవు పరమ చెడ్డవాడు కనుక నీ చెడ్డ మాటను నీవు అనుసరిస్తున్నావు.
1: The reason is you are very bad person and so you follow bad.
0: కనుకనే మనలో మంచివే ఉంటుంటే తప్పక మంచిని మనం అనుసరిస్తాం.
1: If there is good in us, we will follow good at once.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: There is an example.
0: ఒక విత్తనము మట్టిలో పెట్టాము.
1: We put a seed in the earth.
0: దానికి నీవు ఎరువు వేశాము.
1: We give it manure.
0: నీరు పోసాము.
1: We give water.
0: గాలి చక్కగా వచ్చేటట్టుగా అనుకూలపరిచాము.
1: We also give it sufficient breeze.
0: అయితే ఆ విత్తనము మట్టిగా మారుతుందాదా?
1: Is that seed changing itself into the earth?
0: లేక గాలిగా మారుతుండదా?
1: Or is it changing into breeze?
0: లేక నీరుగా మారుతుండదా?
1: Or is it becoming water?
0: లేక ఎరువుగా మారుతుండదా?
1: Or is it becoming manure?
0: లేదు లేదు.
1: No.
0: మట్టిలో ఉన్న సారాన్ని తీసుకుంటుంది.
1: It is extracting the essence.
0: నీటిలో ఉన్న బలాన్ని తీసుకుంటుంది.
1: It is taking the strength from the water.
0: ఎరువులో ఉన్నటువంటి శక్తిని తీసుకుంటుంది.
1: It is the strength from the manure.
0: గాలిలో ఉన్న ప్రాణవాయువు తీసుకుంటుంది.
1: It takes the life.
0: తన స్వభావాన్ని తాను అభివృద్ధి పరచుకుంటుంది.
1: It promotes its own natural quality.
0: అదే విధంగా మనం ఎటువంటి సంఘములో పోయినా కానీ వారిలో ఉన్నటువంటి మంచిని మాత్రమే మనం తీసుకుని మన స్వభావాన్ని మనం పెంచుకోవాలి. అంతేకాని వానికి నీవు బారిస కాకూడదు.
1: ఇన్ ది సేమ్ మేనర్ వాట్ ఎవర్ కంపెనీ యూ మే గో, యూ షుడ్ అబ్సార్బ్ ది గుడ్ ఇన్ దట్ కంపెనీ అండ్ ప్రమోట్ విత్ ది హెల్ప్ ఆఫ్ దట్ గుడ్ వాట్ ఈజ్ ఇన్ యు.
0: ఈనాడు అనుకరణ అనుకరణ అనుకరణ, వాడిని చూసి వీడు, వీడిని చూసి వాడు.
1: టుడే ఇమిటేషన్ ఇమిటేషన్, లుకింగ్ ఇట్ అనదర్ మ్యాన్ హీ ఇమిటేట్స్, లుకింగ్ ఇట్ అ థర్డ్ మ్యాన్.
0: వాడెవడో కొంచెం గడ్డం పెట్టుకున్నా అంటే వీడు గడ్డం పెట్టుకోవాలి.
1: ఇఫ్ సమ్వన్ ఎల్స్ హస్ గాట్ ఎ బియర్డ్, యు ఆల్సో వాంట్ టు గ్రో ఎ బియర్డ్.
0: ఇంకోడెవడో బెల్ బాటం వేసుకున్నా అంటే వీడు బెల్ బాటం వేసుకోవాలి.
1: ఇఫ్ అనదర్ పర్సన్ ఈస్ వేరింగ్ బెల్ బాటమ్స్, యూ ఆల్సో వాంట్ టు వేర్ బెల్ బాటమ్.
0: ఇంకోడెవడో సైడ్ బర్న్స్ బర్న్స్ పెట్టుకున్నా అంటే వీడు పెట్టుకోవాలి.
1: ఇఫ్ వన్ అదర్ పర్సన్ హెస్ సైడ్ బర్న్స్, యూ ఆల్సో వాంట్ టు హావ్ సైడ్ బర్న్స్.
0: బలహీనత ఎంత పిరికితనమా!
1: వాట్ వీక్నెస్, వాట్ కవర్డిస్.
0: ఇది ఆ మానవత్వం యొక్క లక్షణాలు.
1: ఇస్ దిస్ ది క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్?
0: నీ స్వభావాన్ని నీవు పెంచుకో.
1: ప్రమోట్ యువర్ ఓన్ నేచర్.
0: నీ గుణాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
1: ప్రమోట్ యువర్ క్వాలిటీ.
0: నీ త్యాగభావాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
1: యు బ్రాడెన్ యువర్ సర్కిల్.
0: ప్రేమతత్వంలో విశాలమైన హృదయాన్ని చేసుకో.
1: హావ్ ఎ బ్రాడ్ హార్ట్ ఇన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ లవ్.
0: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వంలో మనం ఏనాడు అభివృద్ధి చెందుతామో ఆనాడే మన భారతదేశము తిరిగి యథాస్థితి లోపల ఆదర్శవంతమైన దేశంగా తయారవుతుంది.
1: That day when we can promote our human qualities in this manner, again our country Bharat will become an ideal country.
0: Parama.

0: Forbearance is our beauty in this sacred land of Bharat.
1: Vratamula nitiyandu vanne gantina yetti gana satya silame kadina tapamu.
0: Amongst all the vratas known to this country, adherence to truth is the greatest vrata which has been given.
1: Madhura bhavam vedi mana desamandanna matru bhavamu kanna manyameddi.
0: What is the sweetest idea in our country? The sweetest idea is no greater than the
1: pranambu kantenu manam beganamanu manadese neetini mantagalpi.
0: The moral code of our country, which tells us that more than life, our own honor is greater, that kind of conduct. We have borrowed the moral conduct from other countries.
1: Vese vichitra svechayanu vichukatte.
0: Wanting to have the so-called freedom.
1: Aura yemandu bharata palanambu.
0: How shall I describe the rule of this country?
1: Yenu gettula tanabalam erugaledo.
0: Like the elephant which does not know its own strength.
1: Attulainaru mana bharatilu nedu.
0: So have become the citizens of Bharat today.
2: మన యొక్క శక్తిని మనం నమ్మలేకపోతున్నాం.
0: We are unable to believe the strength that is present in us.
2: వరుని మాటను నమ్ముతున్నాం.
0: We believe others' words.
2: ఇది మానవత్వము.
0: Is this human quality?
2: ఈ చెవులు కోసి పారవి.
0: Cut away your ears.
2: పరుని చూచినటువంటి దాన్ని నీవు విశ్వసిస్తున్నావు. నీ కన్నులు ఎందుకు పుచ్చుకొని చంపుకో.
0: You are believing in what others have seen. What is the use of your eyes?
2: నీ కన్నులతో నీవు చూడు.
0: Look at it with your
2: own eyes. నీ
0: Listen with your ears.
2: నీ హృదయంతో నీవు అనుభవించు.
0: Experience with your heart.
2: ఇది నీ మానవత్వం.
0: This is your human quality.
2: అంతేకాని పిరికి పందవలే ఇతరులను మనం అనుసరించడానికి ప్రయత్నించకూడదు.
0: But like a coward, we should not try and imitate others.
2: ఇది కేవలం ఒక విధమైనటువంటి బలహీనతని.
0: This is a weakness.
2: మానవుడు మానవుడు మానవుడు మా నా వా.
0: There are three letters describing a man. మా నా వా.
2: మా అజ్ఞానము.
0: మా is ignorance.
2: నా లేకుండా.
0: నా వితౌట్.
2: వా వర్తించటం.
0: వా కండక్ట్ యువర్ సెల్ఫ్.
2: అజ్ఞానం లేకుండా వర్తించినటువంటి వాడు మానవుడు.
0: వన్ హూ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ వితౌట్ ఇగ్నోరెన్స్ ఈజ్ మ్యాన్.
2: ఇది నిజమైనటువంటి మానవత్వం.
0: దిస్ ఈజ్ ట్రూ హ్యూమన్ నేచర్.
2: ఒక విధమైనటువంటి దురాశకు మనం లోబడిపోతున్నాము.
0: వీఆర్ సబ్మిటింగ్ అవర్ సెల్ఫ్.
2: దుర్భావంలో మునిగిపోతున్నాము.
0: వీఆర్ ఇమ్మర్సింగ్ ఇన్ బ్యాడ్ ఐడియా.
2: దురహంకారంలో తేలిపోతున్నాము.
0: In ego, we are floating.
2: కనుకనే మంచి కూడా నువ్వు చెడ్డగా మనకు కనిపిస్తుంటుండాలి.
0: సో గుడ్ అపియర్స్ యాజ్ బ్యాడ్ టు అస్.
2: కనుకనే మంచి పవిత్రమైన హృదయం కలిగినటువంటి వాడు నిరంతరము పైచూపులో ఉంటాడు.
0: వన్ హూ హాజ్ ఎ సేక్రెడ్ హార్ట్ విల్ ఆల్వేస్ బి లుకింగ్ అప్.
2: ఆహా నక్షత్రాలు సూర్యచంద్రాదులు ఎంత ప్రకాశంగా ఉంటున్నాయి.
0: హౌ బ్యూటిఫుల్ ది సన్ అండ్ ది మూన్.
2: కేవలం స్వార్థపరుడు
0: ఎ సెల్ఫిష్ పర్సన్
2: క్రింద చూపులో ఉంటాడు.
0: విల్ ఆల్వేస్ బి లుకింగ్ డౌన్.
2: ఎప్పుడూ చీకటే వాడికి.
0: ఈజ్ ఆల్వేస్ సీయింగ్ డార్క్.
2: ఎప్పుడూ మట్టే కనపడుతుంటాడు.
0: హీ ఆల్వేస్ లుక్స్ ఎట్ డార్క్.
2: పవిత్రమైన హృదయములో ఉండేటువంటి వాడికి గులాబీ పుష్పాన్ని చూస్తుంటాడు.
0: వన్ హూ హాజ్ ఎ సేక్రెడ్ హార్ట్ లుక్స్ అట్ ది ఫ్లవర్ ది రోజ్ ఫ్లవర్.
2: నిరాశపరుడు దాని క్రింద ఉన్నటువంటి ముందలు మాత్రమే చూస్తుంటాడు.
0: వన్ హూ హాజ్ నో హోప్ లుక్స్ అట్ ది థార్న్ అట్ ది రోజ్ ఫ్లవర్.
2: ఆశపరుడు ఇది టంబ్లర్ లో హాఫ్ నీరు ఉంటుండాలి. అర్థం నీరు ఉంటుండాలి.
0: దేర్ ఈజ్ వాటర్ హాఫ్ ఫుల్ ఆఫ్ ది టంబ్లర్.
2: దీనిలో స్వార్థరహితమైనటువంటి వాడు అర్థం నీరు ఉంటుండాది అని అనుకుంటాడు.
0: One who is selfless says there is half full of water.
2: స్వార్థపరుడు ఏమంటాడు అర్థము ఖాళీగా ఉంది అంటాడు.
0: One who is selfish says this tumbler is half empty.
2: వాడికి ఖాళీనే కనపడుతుంది కానీ నీరు కనపడదు.
0: He sees only the emptiness but not the water.
2: ఇక్కడ వ్యత్యాసం.
0: This is the difference.
2: ఈ విధమైనటువంటి యొక్క స్వార్థమునకు నిస్వార్థమునకు ఉండేటువంటి భేదము ఈ విధమైనటువంటి రీతిగా ఉంటాడు.
0: This difference between selfishness and selflessness is in this manner.
2: కనుక selfishness. Self, self, self, self. ఏది నిజమైన self?
0: What is the true self when you talk of selfishness?
2: Selflessness self is real self.
0: Selfless self is real self.
2: మన self, self, self. Self లో వచ్చినటువంటి ఫలితం ఏమి?
0: What is the fruit we get?
2: Self lives by getting and forgetting.
0: Self lives by getting and forgetting.
2: Love lives by giving and forgiving.
0: Love lives by giving and forgiving.
2: Love is selflessness.
0: Love is selflessness.
2: Self is lovelessness.
0: Self is lovelessness.
2: ఈ స్వార్థం అనేటువంటిది నిజంగా మానవుని యందు పూర్తిగా ఉండకూడదు. కొంతవరకు ఉండాలి.
0: this quality of selfishness should not be totally present in man. It may be present to some extent.
2: నేను బ్రతకాలి, నా కుటుంబం బ్రతకాలి, నా యొక్క బంధువులు బాగుండాలి, యావత్ జగత్తు సుఖంగా, ఇంత మాత్రం స్వార్థం తప్పదు.
0: I want to live, my family wants to live, my relation should be well.
2: నేను తినాలి, నేను ఉండాలి, ఇంతవరకు ఉండొచ్చు.
0: I should eat, I should live. To that extent it is tolerable.
2: కానీ మితిమీరినటువంటి ఆశకు పోతే ఈ స్వార్థం కూడా పెడమార్గం పడుతుంది.
0: But selfish desires beyond all limit will take the wrong path.
2: ఒక పశువు లేక ఒక మృగమునకైనా కూడా ఒక సీజన్ ఒక రీజన్ ఉంటుండాలి.
0: An animal or a cattle has got some reason and some season.
2: కానీ మనిషికి ఈనాడు no reason, no season.
0: But man today has no reason, has no season.
2: ఎక్కడ ఉంది mankind?
0: Where is mankind?
2: మానవత్వం మానవత్వం మానవత్వం అంటుంటారు మనం. ఎక్కడ మానవత్వం కనపడుతుంటుందని?
0: We talk of human nature. Human nature. Where is human nature? Where do we find human nature?
2: Human nature. Human nature antaru gaani edi human nature anipudu kuda nu vaallaku teliyatam ledu.
0: They keep on uttering the words human nature, but they do not know what human nature is.
2: Daanini manam artham chesukovatam katte nadichi choopinchatam chaala avasaram.
0: Better than trying to understand it, it is better to show it in practice.
2: Manalo undinatvanti okka divyatvam jantunam narajalma durlabham.
0: Of all the animals that are born, to be born a human being is the most
2: manavudu inta chaduvu chadutunnadu.
0: Man is acquiring so
2: inta vijnana prajnana sugnanamulto nindi untunnadu.
0: He is full of knowledge and wisdom.
2: Kani oka mrugamu kante heenanga pravartistunnadu.
0: But he is conducting himself worse than an animal.
2: Ka manavattam ekkada roopam manavattame kani gunamulo manavattam ledu.
0: Form is of a human being, but qualities are not of a human being.
2: Kanukane heenadu ఉన్నత విద్యా సంస్థలు స్థాపించి అందులో ఒక విధమైనటువంటి యొక్క ఈ యొక్క క్వాలిటీ మానవుని యొక్క దివ్యమైనటువంటి యొక్క గుణములను అభివృద్ధి పరచాలనేటువంటిది సాయి సంకల్పం.
0: సో సాయి సంకల్ప టుడే ఈజ్ టు ఎస్టాబ్లిష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ప్రమోట్ వాట్ ఆర్ కాల్డ్ హ్యూమన్ క్వాలిటీస్ ఇన్ దట్ ఎడ్యుకేషన్.
2: కేవలం కొంతమందికి అవి విరుద్ధంగా కనిపిస్తుంటాయి.
0: ఫర్ సమ్ పీపుల్ దే అపియర్ యాజ్ ఇఫ్ దే ఆర్ కాంట్రడిక్ట్.
2: కారణం తన యొక్క బ్యాక్గ్రౌండ్ ఆ యొక్క పరిస్థితిలో ప్రగతి.
0: ది రీజన్ ఫర్ దిస్ ఈస్ హిస్ ఓన్ బ్యాక్గ్రౌండ్ హ్యాస్ టేకన్ సచ్ ఎ పాత్.
2: మంచి కూడా వారికి చెడ్డగా కనిపిస్తుంటాది.
0: టు దెమ్ గుడ్ ఆల్సో అపియర్స్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ బ్యాడ్.
2: దీనికి మేము లెక్క చేయము.
0: వీ డు నాట్ కేర్ ఫర్ దిస్.
2: కానీ మా యొక్క సంస్థల యొక్క డిసిప్లిన్ ఈ క్రమశిక్షణ తూచా పాటించాలి.
0: బట్ ది డిసిప్లిన్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ హ్యాస్ టు బి ఫాలోడ్.
2: దీనికి కొంత కఠినమైన చర్యలే దీనికి అందించాలి.
0: We have to give some harsh
2: padarthamunaku taginatvanti prayogam aacharinchali.
0: We will have to apply what is suitable to the matter.
2: Vennanu vreelito kodte tunugutundi.
0: Butter can be broken with your finger.
2: Kaani inumunu sutitone kottali.
0: But an iron has to be beaten with the hammer to break.
2: Kanukani kramasichcha tappipoyinappudu deeniki oka vidhamainatvanti oka చర్య తీసుకోవాల్సి వస్తుంది.
0: So if one transgresses discipline, we have to take some
2: action. Samastaliyandu discipline, devotion and duty.
0: In the Satya Sai organizations, we give value to discipline, devotion.
2: Deni paina devotion?
0: Devotion on what?
2: Nee duty paina devotion.
0: Devotion on your duty.
2: Nee duty paina discipline.
0: Discipline on your duty.
2: Kaani duty ni lekapothe devotion ekkada vachindi?
0: But if there is no duty itself, where is
2: only
0: devotion?
2: Only deep ocean.
0: It's only a deep ocean.
2: Manam divine, divine, divine, divine antunna. Ekkada divine? Cheppedantha divine. డీప్ వైన్ లో కూర్చోవటం.
0: వీ టాక్ ఆఫ్ డివైన్ డివైన్ డివైన్. వేర్ ఇస్ ది డివైన్? ఇట్ ఈస్ ఇన్ డీప్ వైన్ యూ సిట్.
2: ఇది ఆ నిజమైనటువంటి డివైన్ లక్షణాలు.
0: ఇస్ దిస్ ది ట్రూ క్వాలిటీ?
2: ఇది ఆ మానవత్వానికి తగిన గుణాలు.
0: ఆర్ దీస్ ది క్వాలిటీస్ ఆఫ్ హ్యూమన్?
2: కాదు కాదు కాదు.
0: నో.
2: కనుక పెద్దలను చూసి గౌరవించాలి.
0: వీ షుడ్ రెస్పెక్ట్ వెన్ వీ లుక్ అట్
2: దిక్కులేనటువంటి వారిని దీనిని చూసి ఆదరించాలి.
0: వీ షుడ్ హెల్ప్ అండ్ గివ్ హెల్ప్ టు పీపుల్ హు ఆర్
2: బాధపడేటువంటి వారికి సహకారం అందించాలి.
0: పీపుల్ హు ఆర్ సఫరింగ్ షుడ్ బి హెల్ప్.
2: ఇంకే విధమైన దుఃఖంతో ఉండేటువంటి వారికి సానుభూతిని తెలపాలి.
0: పీపుల్ హు ఆర్ ఇన్ సమ్ అదర్ సారో షుడ్ బి షోన్ టాలరెన్స్.
2: సర్వుల యొక్క సుఖాన్ని మనం కోరాలి.
0: వీ షుడ్ డిజైర్ ది హ్యాపీనెస్ ఆఫ్ ఆల్ పీపుల్.
2: కనుకనే లోక సమస్త సుఖినో భవంతు అనేది వేదాంతం.
0: దట్ ఈస్ వై వేదాంత హెస్ సెడ్ ఆల్ ది పీపుల్ ఆఫ్ ది వరల్డ్ షుడ్ బి హ్యాపీ.
2: కానీ ఈనాడు భక్త కోటి ఎందుకు కూడాను చెప్పేది భక్తి.
0: బట్ టుడే ఈవెన్ అమంగ్స్ ది డివోటీస్ దే ప్రీచ్
2: చేసే పనులంతా భక్తి.
0: ది వాట్ దే డూ ఇస్
2: హృదయం ఎందుకు రక్తి.
0: సింప్లీ టు ఫీడ్ దెమ్సెల్వ్స్ అండ్ హ్యావ్
2: ప్లెజర్. చెప్పేది విరక్తి.
0: బట్ దే టీచ్ డిటాచ్మెంట్
2: కాదు కాదు కాదు
0: నో మనం
2: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్
2: మన యొక్క భావములు మన యొక్క పలుకులు మన యొక్క చర్యలు మూడు ఏకమైపోవాలి
0: అవర్ థాట్ అవర్ వర్డ్స్ అండ్ అవర్ డీడ్స్ షుడ్ ఆల్ బి హార్మోనైజ్
2: దీనిని వేదాంతము మనస్ ఏకం వచస్ ఏకం కర్మణ్ ఏకం మహాత్మనం అన్న
0: దిస్ ఈస్ వాట్ ది వేదాంత హెస్ సెడ్ ఇఫ్ యువర్ థాట్ ఈస్ వన్ యాజ్ ది సేమ్ యాజ్ ది వర్డ్
2: మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మన్ అన్యత్ దురాత్మనం
0: ఇఫ్ యువర్ థాట్ ఈస్ డిఫరెంట్ ఇఫ్ యువర్ వర్డ్ ఈస్ డిఫరెంట్ అండ్ ఇఫ్ యువర్ యాక్షన్ ఇస్ స్టిల్ డిఫరెంట్ యు ఆర్ కాల్డ్ దురాత్మన
2: ఈనాడు ప్రపంచమంతా కూడాను ఈ పరిస్థితుల్లోనే ఉంటుంది
0: టుడే ది హోల్ వరల్డ్ ఈస్ ఇన్ దిస్ సిచ్యువేషన్
2: దివ్యాత్మ స్వరూపులారా కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించి మానవత్వంలో ఉండేటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని అర్థం చేసుకోండి
0: దివ్యాత్మ స్వరూప రికగ్నైజింగ్ దిస్ ట్రూత్ అండర్స్టాండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ లవ్ దట్ ఇస్
2: దివ్యత్వాన్ని కూడా కొంతవరకు మీరు అర్థం చేసుకోండి
0: టు సమ్ ఎక్స్టెంట్ అండర్స్టాండ్ డివినిటీ
2: కేవలము నేను నీవు మానవుడు మానవుడిగా బ్రతుకు చాలు
0: యు జస్ట్ లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ దట్ ఈస్ ఎనఫ్
2: నీవు మానవత్వం నుంచి దిగజారనక్కర్లేదు
0: డూ నాట్ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది పొజిషన్ ఆఫ్ బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్
2: మన నడవడికల లోపల మన పవిత్రతను నిరూపించాలి
0: వీ షుడ్ ఎస్టాబ్లిష్ సేక్రెడ్నెస్ ఇన్ అవర్ కాండక్ట్
2: కేవలం మాటలతో చెప్పి ప్రయోజనం లేదు
0: నో యూ సింప్లీ అథరింగ్
2: ఈనాడు ప్రపంచం అంతా మాటల్లో హీరోస్ క్రియల్లో జీరోస్
0: ది హోల్ వరల్డ్ టుడే ఆర్ హీరోస్ ఇన్ దర్ వర్డ్స్ బట్ ఇన్ యాక్షన్ దే ఆర్ జీరోస్
2: ఈనాడు మనము యాక్షన్ లోపల హీరోస్ కావాలి
0: టుడే వీ షుడ్ బికమ్ హీరోస్ ఇన్ అవర్ యాక్షన్
2: మాటలు మాట్లాడేటువంటి వాడు పని చెయ్యడు
0: వన్ హూ సింప్లీ స్పీక్స్ డస్ నాట్ వర్క్
2: పని చేసేటువంటి వాడు మాట్లాడేకి టైం ఏముండదు
0: వన్ హూ వర్క్స్ హ్యాస్ నో టైమ్ టు స్పీక్
2: కనుకని ఈనాడు మనము పనులు చేయటం లోపల మనం అంతా కూడా ముందజ్జ వేసుకుని నడుముగట్టి సమాజంలో దిగాలి
0: సో టుడే ఇన్ డూయింగ్ వర్క్ ఆల్ ఆఫ్ అస్ టు టేక్ అ ఫార్వర్డ్ స్టెప్ అండ్ ఎంటర్ ది కమ్యూనిటీ
2: మన ఎముకలు అరిగేటట్టుగా మనం పని చేస్తే దంతములు అరిగేటట్టుగా తినవచ్చు
0: If we work so hard that our bones will get sharpened, then we can eat so much, so well that our teeth will
2: భగవంతుడు రెండు చేతులు అందించాడు
0: గాడ్ హెస్ గివెన్ అస్ టూ హ్యాండ్స్
2: రెండు చేతులను మాత్రం ముడుచుకొని నాకు పొట్టని నిండాలి పొట్టని నిండాలంటే ఎక్కడి నుంచి వస్తుంది
0: హోల్డింగ్ బోత్ యువర్ హ్యాండ్స్ అండ్ కీపింగ్ దమ్ ఐడిల్
2: రెండు చేతులతో నీవు బాగా పనిచేస్తే ఒక్క పొట్ట నిండదా
0: ఇఫ్ యూ వర్క్ వెల్ విత్ టూ హ్యాండ్స్ కెన్ యూ నాట్ ఫీడ్ వన్
2: నీవు పని చేయటం లేదు కాబట్టి పొట్ట నిండటం లేదు
0: Since you are not doing the work, you are...
2: ఈనాడు లోకములో పని చేయనటువంటి వాళ్ళు అధికమైపోతున్నారు.
0: Today, people who do not work are many in the world. పొట్ట
2: నింపుకునేటువంటి వాళ్ళు చాలా పెరిగిపోతున్నారు.
0: Those who want to fill their stomachs are many.
2: అందువలననే ఇక్కడ ఆర్థికంగా కూడా దేశం దిగజారిపోతుంది.
0: This is the reason why economically the country is going down.
2: కనుకనే ప్రతి మానవుడు కూడాను కష్టపడి పని చేయడానికి ప్రయత్నించాలి.
0: Every human being should work hard.
2: ఆ విధమైన యొక్క చెమటాచి మనం పని చేసినప్పుడే మనం జీవితాన్ని సుఖంగా అనుభవించగలం
0: ఇఫ్ యూ కెన్ వర్క్ విత్ ది స్వెట్ ఆన్ యువర్ బ్రౌ యూ కెన్ ఎంజాయ్
2: ఎవరెవరి పని వారికి తగినట్టుగా మనం తీసుకోవాలి
0: వాట్ ఎవర్ వర్క్ ఈస్ ఆర్డైన్డ్ ఫర్ ఈచ్ పర్సన్
2: సత్యసాయి సంస్థలు ఏదో వర్క్ ఈజ్ వర్షిప్ డ్యూటీ ఈజ్ గాడ్
0: దిస్ ఈస్ వై సత్యసాయి ఆర్గనైజేషన్స్ హావ్ బీన్ టోల్డ్ దట్ వర్క్ ఈజ్ వర్షిప్ డ్యూటీ ఈజ్ గాడ్
2: అంతేకాని కేవలం నీ యొక్క మనసు తెలియనట్లంతా నీవు పోకూడదు
0: ఆన్ ది అదర్ హ్యాండ్ యూ షుడ్ నాట్ మూవ్ అబౌట్ యాజ్ యువర్ మైండ్ గైడ్స్ యూ
2: నీవు విచారణాశక్తితో నీవు కొంతవరకు క్రియలు ఆచరించు
0: యూ షుడ్ హ్యావ్ ది ఎబిలిటీ టు డిస్టింగ్విష్ అండ్ విత్ దట్ ఎబిలిటీ టు ఎంక్వైర్ డూ యువర్
2: మనం ఆర్జించినటువంటి ధనాన్ని కొంతవరకు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టండి
0: ది వెల్త్ విచ్ యూ హ్యావ్ ఎర్న్డ్ పుట్ ఇట్ ఇన్ సమ్ సీక్రెట్ పాత్
2: దయా ధర్మము త్యాగము ఇవి మానవునికి సరి అయిన కీటుడాయి
0: కైండ్నెస్ గివింగ్ గిఫ్ట్ And sacrifice are the three essential qualities for man.
2: Anyayamu, akramamu, swarthamu, ahankaramu, asuya, ivanni kudunu lobhi yokka lakshanalu.
0: Injustice, causing hurt to others, ego and pride, these are the qualities of a greedy person.
2: Parulanu eppudu kudunu manam nindinchakoodadu. Idi maha paapam.
0: We should never blame others. This is the greatest sin.
2: Neelo unnatundi durgunalu neevu chakkadidduko.
0: You correct the bad qualities which are present in you.
2: నీనుండుకు కావాల్సినటువంటి దుర్గుణాలు పెట్టుకొని ఇతరులను అనేటువంటి అధికారం నీకు ఎక్కడ ఉంది?
0: With so many bad qualities in you, what right have you to find blame in others?
2: నీ యొక్క దుర్గుణాలను నీవు చక్క చేసుకొని నీ మంచి గుణాలను నీవు అభివృద్ధి పరచుకో.
0: Correct your bad qualities and promote your good qualities.
2: అప్పుడే మానవత్వం అభివృద్ధి చెందుతుంది.
0: Then human nature in you can prosper.
2: ప్రేమ ప్రేమ ప్రేమ సత్యసాయి సంస్థల్లో ప్రేమనే ప్రధానమైన ప్రాణం.
0: ఇన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ లవ్ ఇస్ ది ఎసెన్షియల్.
2: ప్రేమనే ఒక భగవత్ స్వరూపము.
0: లవ్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్
2: ప్రేమనే లేకపోతే ప్రపంచమే లేదు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ దేర్ ఇస్ నో వరల్డ్.
2: ప్రతి మానవుని యొక్క జీవిత వృక్షమునందు కూడాను ప్రేమ అనేటువంటి ఫలము పండుతుండాలి.
0: ఇన్ ది ట్రీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ ది ఫ్రూట్ ఆఫ్ లవ్ ఈస్ ప్రెసెంట్.
2: ఈ ప్రేమ అనేటువంటి ఫలం పైన కొంత తృష్ణ అనేటువంటి చర్మం కప్పబడి
0: ఆన్ దిస్ ఫ్రూట్ ఆఫ్ లైఫ్ దర్ ఇస్ ఎ స్కిన్ విచ్ వీ మే కాల్ ది డిజైర్.
2: ఈ డిజైర్ అనేటువంటి చర్మము తీసివేయాలి.
0: వీ విల్ హావ్ టు రిమూవ్ ది స్కిన్ ఆఫ్ డిజైర్.
2: కొంత లోపలికి పోతానే అక్కడ అసూయ అహంకారము కోరిక అనేటువంటి కొన్ని విధమైన విత్తనాలు కూడా ఉంటాయి.
0: వెన్ వీ గో ఇన్సైడ్ ది ఫ్రూట్ దేర్ వీ ఫైండ్ జెలసీ అండ్ ఈగో ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సీడ్.
2: ఈ పైన ఉన్నటువంటి డిజైర్ అనేటువంటి చర్మమును లోపల ఉన్నటువంటి జెలసీ అహంకారం అనేటువంటి ఒక విత్తనాన్ని తీసివేస్తుగా ఆ రసాన్ని ఆనందంగా గ్రోన్.
0: వెన్ యూ రిమూవ్ ది స్కిన్ ఆఫ్ డిజైర్ అండ్ వెన్ యూ రిమూవ్ ది సీడ్స్ ఆఫ్ ఈగో అండ్ ప్రైడ్.
2: దీనిని ఉపనిషత్తునందు రసోవైసహా.
0: It's only then that you can enjoy the rasa, the juice in it. This has been called in the Upanishads, raso vaisaha.
2: ఈ రసమును మనం ఆరగించినప్పుడే మానవత్వం అనేటువంటిది ఎంతైనా అభివృద్ధి అవుతుంది.
0: When we can enjoy this rasa, this juice, then human nature can be promoted to any extent in us.
2: దివ్యాత్మ స్వరూపులారా, దేశములో అనేక విధములైనటువంటి అశాంతులకు, అక్రమాలకు, అన్యాయములకు గురి అయినటువంటి ఈ సమయమునందు భక్తులైనటువంటి వారు, త్యాగులైనటువంటి వారు, మానవత్వాన్ని కలిగినటువంటి వారు ఈ దివ్య భావములను చూచుకొని అర్థము చేసుకుని చక్కగా ప్రవర్తించి అతి శీఘ్ర కాలమునంది భారతదేశమును పవిత్రమైనటువంటి ఆదర్శవంతమైన దేశంగా తీర్చిదిద్దుతారని నేను ఆశిస్తున్నాను.
0: ది కంట్రీ విచ్ ఇస్ టుడే ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్జస్టిస్ అండ్ అన్ట్రూత్ వేర్ ఎవర్ యూ గో. I am hoping that the devotees and members of the Satsai organizations will be able to remove these things and experience
2: ఎప్పుడు మనం రిటైర్డ్ అయిన తర్వాత మనం పని చేసుకుందాము, సమాజ సేవ చేసుకుందాము, ఈ చిన్న వయసు లోపల సమాజ సేవ మనకెందుకు అని ఈ పిచ్చి భావంలో మీరు మునగకండి.
0: Do not immerse yourself in the foolish idea that we will do service to the community sometime when we retire, sometime later. Why while we are young?
2: ఆ రిటైర్ అయిన తర్వాత ఏమి చేస్తావు నువ్వు? నీకు ఇంకొకరితో సర్వీస్ చేయించుకోవాలి.
0: After retiring, what is the service you can do? You will have to get service from others.
2: Pada pada manchu kinkarulu paasamula agedu vela.
0: When the messengers of death come to you and say, come along, your time is over, come, and when they drag
2: Bandhuvul
0: you out.
2: Bandhuvul dabadaba baitabettudi diklaapamu ledani cheppu vela.
0: When your relations say that there is no further use, this man is going to die, put him outside the house.
2: Aalu biddalun labalaba yetti vela.
0: When your wife and children cry loudly.
2: Appudu neevu tarama harinamamu notanu balkai daram.
0: Then is it possible for you to utter the name of Hari?
2: సరి అయినటువంటిది కాదు. శారీరకంగా, మానసికంగా అన్ని విధములైనటువంటి దృఢత్వంతో ఉండినప్పుడే మనం సర్వీస్ చేయాలి.
0: దిస్ ఈస్ నాట్ పాసిబుల్. వెన్ యువర్ బాడీ ఈస్ స్ట్రాంగ్, వెన్ యువర్ మైండ్ ఈస్ స్ట్రాంగ్, వీ షుడ్ డూ సర్వీస్.
2: మన ఇంద్రియాలను నిగ్రహపరచుకోవాలి.
0: వీ షుడ్ కంట్రోల్ అవర్ ఆర్గన్స్.
2: మన యొక్క శక్తినంతా కూడా సమాజ సేవలో దారవేయాలి.
0: వీ షుడ్ యూజ్ ఆల్ అవర్ స్ట్రెంగ్త్ ఇన్ ది సర్వీస్ టు ది కమ్యూనిటీ.
2: కనుకని సత్యసాయి సేవల యందు మానవ సేవనే మాధవ సేవ అని ప్రత్యేకమైనటువంటి యొక్క ఈ సర్వీస్ అనేటువంటి దాన్ని నియమిస్తూ వస్తున్నారు.
0: దట్ ఈస్ వై ఇన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ ఇన్ ది బిలీవ్ దట్ సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్.
2: ఈ సర్వీస్ అనేటువంటి దాంట్లో మన యొక్క బంధుత్వం పెరిగిపోతుంది.
0: ఇన్ సచ్ సర్వీస్ అవర్ రిలేషన్షిప్ విల్ బి ప్రమోటెడ్.
2: మానవత్వం అనేటువంటి దాని కూడా ఏకత్వంగా కూడుతుంది.
0: హ్యూమన్ నేచర్ ఆల్సో విల్ బికమ్ వన్ సింగిల్ హ్యూమన్.
2: అనేకత్వంగా ఉండేటువంటి దానిని ఏకత్వంగా దర్శిస్తాం.
0: What we see in diversity, we will feel it as unity, one.
2: ఇది నిజమైనటువంటి మానవత్వం.
0: This is true human quality.
2: ఒకదాన్ని అనేకంగా మనం చించకూడదు.
0: We should not diversify and make one thing into so many pieces.
2: కనుకని నేటి నుండి అయినా కూడాను శాంతి భావంతో, సత్య భావంతో, అనురాగ భావంతో, సమరస భావంతో మానవత్వం అనేటువంటి దాన్ని దివ్యత్వంగా అనుభవించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తాను.
0: సో అట్లీస్ట్ ఫ్రమ్ టుడే విత్ పీస్ ఇన్ యువర్ మైండ్ అండ్ విత్ ఫర్మ్నెస్ అండ్ విత్ ఫర్బేరెన్స్ I am hoping that you will experience divinity in the community and I am blessing you and I am bringing this discourse to a close.
1: Prema mudita manasik.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 33rd discourse on Gita, Bhagavan delivered on 15 September 1984. In this discourse, Bhagavan explains in detail the secret behind performing action without the expectation of its result. Sri Bhagavan Vacha.
1: Karmendriyani Samyamyaya Aste Manasa Smaran. కర్మలను ఆచరించుటలో కానీ కర్మలను ఆచరించకపోవటలో కానీ ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరము ఉండదు.
2: దెర్ ఈస్ నో అబ్జెక్షన్ వాట్స్ ఎవర్ ఎయిదర్ ఇన్ పర్ఫార్మింగ్ యాక్షన్ ఆర్ ఇన్ నాట్ పర్ఫార్మింగ్ ఎనీ యాక్షన్.
1: చిత్తమునందు వాసనలను వేరు చేయుటే ప్రధానమైనటువంటి అంశము.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు రిమూవ్ ద టెండెన్సీస్ విచ్ ఆర్ ఇన్ ద హార్ట్.
1: మనసునందులి మాధుల్యమునను దూరము చేయుటే ప్రధానము.
2: అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు డ్రైవ్ అవే ద డర్ట్ ఫ్రమ్ ద మైండ్ అండ్ ఫ్రమ్ ద హార్ట్.
1: చిత్తమునందులి రాగద్వేషములను నిర్మూలము గావించుటే దీని యొక్క ఆశయము.
2: The object and the goal is to root out the attachment and delusion from the heart.
1: ఇవి ఏవియో చేయకుండినా కేవలం ప్రపంచమును వెలిచి పారిపోయి గిరిగుహలయందు ఏకాంత వాసము చేసినప్పటికీ ఎట్టి కర్మలను ఆచరించకపోయినప్పటికీ వాడు బద్ధుడే.
2: Without doing any such exercise, if one runs away to a forest or to a cave and if one wants to just think of all these things, one is bound by all such thoughts and actions.
1: Karanam manasunandali malinyamulu aneka vidamulainatvanti bhavamulanu purikolpuchu untai.
2: The reason is the dirt and such accumulated tendencies in the heart will be prompting a number of thoughts in the man.
1: హృదయం నందలి వాసనలు అనేక విధములైన సంకల్ప వికల్పములను సృష్టించుతుంటాయి.
2: ది హిడెన్ థాట్స్ అండ్ సీడ్స్ ఇన్ ద హార్ట్ విల్ బి మేకింగ్ ఎ పర్సన్ టు థింక్ డిఫరెంట్ వేస్.
1: చిత్తమునందలి రాగద్వేషములు మానవత్వాన్ని మరుగు చేస్తూ ఉంటాయి.
2: అటాచ్మెంట్ అండ్ హేట్రేట్ ఇన్సైడ్ ద హార్ట్ విల్ బి మేకింగ్ ఎ మ్యాన్ ఫర్గెట్ హిజ్ ఓన్ హ్యూమన్ నేచర్.
1: కనుకనే మనసునందలి మాలిన్యము హృదయం నందలి వాసన చిత్తమునందరి రాగద్వేషములను ఎవరు నిర్మూలము గావించుకొని ప్రశాంత హృదయులై

0: జనమధ్యమును సంచరించుచున్నప్పటికీ, ఎట్టి కర్మలు ఆచరించుచుండినప్పటికీ అట్టి వారే నిజ యోగులని భగవద్గీత నిరూపించినది.
1: భగవద్గీత హ్యాస్ ప్రూవ్డ్ దట్ రిమూవింగ్ ఇంప్యూరిటీస్ ఇన్ ద మైండ్ అండ్ రిమూవింగ్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ లైకింగ్ అండ్ డిస్లైకింగ్ ఇన్ ద హార్ట్ ఇఫ్ వన్ కెన్ పర్ఫార్మ్ ఎనీ యాక్షన్ వాట్ ఎవర్ ది యాక్షన్ యూ విల్ నాట్ బి బౌండ్ బై దాట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
0: అయితే ఇట్టి సత్యమును గుర్తించలేని మానవులు కర్మ సన్యాసమును పూని కేవలము కాలము వ్యర్థము గావించటలో తమ కర్తవ్యమని భావిస్తుంటారు.
1: పీపుల్ హూ డు నాట్ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ట్రూత్ రినౌన్స్ యాక్షన్ అండ్ ఇండల్జ్ ఇన్ లేజినెస్.
0: ఆధ్యాత్మిక రంగంలో సోమరత్వమును కీర్తి అవకాశము ఉండదని గీత పదే పదే హెచ్చరిస్తూ వచ్చింది.
1: గీత హ్యాస్ రిపీటెడ్లీ వార్న్ దట్ ఇన్ ది ఏరియా అండ్ ది వరల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ లేజినెస్.
0: కనుకని భగవద్గీత యందు నిజమైనటువంటి యోగము అనాసక్తి యోగమని నిరూపిస్తూ వచ్చింది.
1: ఇన్ దట్ కాంటెక్స్ట్ ఓన్లీ భగవద్గీత హ్యాస్ బీన్ టీచింగ్ ద యోగా ఆఫ్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యోగా టు బి ప్రాక్టీస్డ్.
0: అది ఏ అనాసక్తి, ఆసక్తి లేనటువంటి యొక్క దివ్యమైనటువంటి మార్గమే అనాసక్తి.
1: దట్ ఈస్ ద యోగా ఆఫ్ అనాసక్తి డిస్ఇంట్రెస్టెడ్నెస్ నాట్ హ్యావింగ్ ఎనీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఇన్ ద థింగ్స్ దట్ ఆర్ పర్ఫార్మ్.
0: ఈ సాంఖ్యయోగమునందు నిష్కామ కర్మను ప్రత్యేకించి ప్రకటిస్తూ వచ్చింది.
1: ఇన్ ది చాప్టర్ సాంఖ్యా యోగ స్పెషల్ ఎంఫసిస్ హెస్ బీన్ లేడ్ ఆన్ పర్ఫార్మింగ్ యాక్షన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
0: ఎట్టి సాధకుడు కాని దుష్కర్మల నుండి నిష్కామ కర్మలకు ఎగబాకుటం ఇది సాధ్యము కాని పని.
1: నో పర్సన్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ రీచ్ ఏ స్టేజ్ ఆఫ్ నిష్కామ కర్మ ఇఫ్ హిస్ టెండెన్సీస్ ఆర్ బ్యాడ్.
0: నిష్కామ కర్మ నుండి సద్గుణ కర్మలకు అనగా సదాచార కర్మలలో ప్రవేశించి సత్కర్మలలో ప్రవేశించి తద్వారా నిష్కామ కర్మలు చేరడానికి ప్రయత్నించాలి.
1: ఏ పర్సన్ విల్ హావ్ టు ట్రావెల్స్ ఫ్రమ్ బ్యాడ్ క్వాలిటీస్ టు గుడ్ క్వాలిటీస్ అండ్ గుడ్ యాక్షన్స్ ఫ్రమ్ గుడ్ యాక్షన్స్ దెన్ హీ హాస్ టు రినౌన్స్ ద ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
0: కర్మలను ఆచరించుటలో ఉండినటువంటి యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ సీక్రెట్ ఆఫ్ పర్ఫార్మింగ్ యాక్షన్స్?
0: ఈ కర్మల వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుందని గీతావాక్యము.
1: ఇట్ ఈస్ గీతాస్ ప్రొక్లమేషన్ దాట్ అన్ అకౌంట్ ఆఫ్ యాక్షన్ అండ్ త్రూ యాక్షన్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్ కెన్ బి అటైన్డ్.
0: చిత్తస్య శుద్ధయే కర్మః, చిత్తశుద్ధి నిమిత్తమై కర్మలు ఆచరించమని ఆదేశించింది.
1: ది కమాండ్మెంట్ ఈస్ దట్ వన్ హాస్ టు పర్ఫార్మ్ యాక్షన్ ఫర్ ది సేక్ ఆఫ్ అటైనింగ్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్.
0: అయితే ఎట్టి కర్మల చేత చిత్తశుద్ధి ఏర్పడుతుంది?
1: బై డూయింగ్ వాట్ టైప్ ఆఫ్ యాక్షన్ వుడ్ ఏ పర్సన్ బి ఏబుల్ టు అచీవ్?
0: ఈశ్వరార్పణతో కావించినటువంటి కర్మల వల్లనే చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
1: వన్ వుడ్ బి ఏబుల్ టు అటైన్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఓన్లీ బై పర్ఫార్మింగ్ యాక్షన్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
0: ఈ ఈశ్వరార్పణ బుద్ధితో గావించినటువంటి ప్రతి కర్మ కూడాను ఇది చిత్తమునందు పవిత్రత ఏర్పరుస్తుంది.
1: ఎవ్రీ యాక్షన్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ విల్ బ్రింగ్ అబౌట్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్.
0: వండినటువంటి భోజనము మనం భుజించుటకు ప్రయత్నించుటలో ఇది కేవలం ఆహారంగా రూపొందుతుంది.
1: వెన్ ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్ ఈస్ టేకన్ యాజ్ ఈస్ ఈటన్ ఇట్ బికమ్స్ ఓన్లీ ఫుడ్.
0: ఈ ఆహారమునే భగవత్ అర్పితము గావించి భుజించటం చేత ఇది ప్రసాదంగా రూపొందుతుంది.
1: ఇఫ్ ది సేమ్ ఫుడ్ ఈస్ ఆఫర్డ్ టు ద లార్డ్ ఫస్ట్ అండ్ దెన్ టేకన్ ఇట్ బికమ్స్ ప్రసాదం.
0: కనుకనే మానవుడు సకర్మల ద్వారా ఆచరించేటువంటి ప్రతి ఒక్క క్రియకుడను ఇది కర్మరూపాన్ని ధరిస్తుంది.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ ఇస్ యాక్షన్ ఇస్ పర్ఫార్మ్డ్ బై మ్యాన్ ఇట్ బికమ్స్ మియర్ యాక్షన్ అండ్ కర్మ.
0: దైవార్పిత బుద్ధితో గావించినటువంటి ప్రతి చిన్న కర్మ కూడాను ఇది కర్మయోగంగా కాని లేక పవిత్రమైనటువంటి యొక్క యజ్ఞముగా కాని రూపొందుతుంది.
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ స్మాల్ యాక్షన్ ఇఫ్ ఇట్ ఇస్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ ఇట్ బికమ్స్ కర్మయోగ ఏ యోగా ఆఫ్ యాక్షన్ అండ్ ఆల్సో ఎగ్నైట్స్.
0: ఇట్టి కర్మయోగము చేతనే చిత్తశుద్ధి ప్రాప్తిస్తుంది.
1: ఓన్లీ త్రూ సచ్ యోగా ఆఫ్ యాక్షన్ వుడ్ ఏ పర్సన్ బి ఏబుల్ టు అటైన్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
0: భగవంతునికి అర్పితంగా ఆవించవలసినటువంటి కర్మలు ఎట్టి స్థితిలో ఉండాలి?
1: ఇన్ దట్ కేస్ వాట్ ఆర్ ది క్వాలిఫికేషన్స్ అండ్ వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ యాక్షన్స్
0: పవిత్రమైనటువంటివిగా ఉండాలి?
1: హౌ సేక్రెడ్ షుడ్ దే బి?
0: సామాన్యమైన మానవులకు ఏదో చిన్న పదార్థమును మనం అందించినప్పుడే అది ఉత్తమమైనదిగాను పవిత్రమైనదిగాను కొంత ఉపయోగకరమైనదిగాను ఉంటుండాలి.
1: ఈవెన్ వెన్ స్మాల్ ఆబ్జెక్ట్ ఇస్ ఆఫర్డ్ టు ఎన్ ఆర్డినరీ ఇండివిజువల్ ది ఆబ్జెక్ట్ మస్ట్ బి హావింగ్ సమ్ యూటిలిటీ అండ్ సమ్ ప్యూరిటీ అండ్ సమ్ సేక్రెడ్నెస్.
0: అలాంటి స్థితిలో దైవమునకు అర్పించేటువంటి కర్మలు ఇంకెంత పవిత్రమైనటువంటిగా ఉండాలి.
1: దట్ బీయింగ్ సో ఇఫ్ యు ఆర్ ఆఫరింగ్ టు ద లార్డ్ హింసెల్ఫ్ హౌ ప్యూర్ అండ్ సేక్రెడ్
0: ఎంతటి పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి.
1: హౌ ప్యూర్ దే షుడ్ బి
0: ఎంతటి సార్థకమైనటువంటిగా ఉండాలి.
1: హౌ ఎక్స్ట్రీమ్లీ సెల్ఫ్ ఫుల్ఫిల్ షుడ్ దే బి
0: భగవంతునికి అర్పించట లోపల ఏ పని అంటే ఆ పని ఎట్టి వస్తువు అంటే అట్టి వస్తువును అర్పించుటకు ప్రయత్నించరాదు.
1: వన్ షుడ్ నాట్ మేక్ an effort on offering all types of actions and all types of objects as an offering to the Lord.
0: Kanukane bhagavantuniki arpinchinatundi karmalu sattkarmalaganu pavitramaina karmalaganu aadarshavantamaina karmalaganu roopondinchukovali.
1: Therefore if you want to offer actions to the Lord you must make them pure, you must make them sacred, you must make them great before you offer.
0: Oka bhagavantuniki oka pushpamu arpitam cheyalante ఆ పుష్పమునందులో ఉండేటువంటి క్రిములను మనం వేరు చేసి దానిని పరిశుద్ధపరిచి ఆ పుష్పమును భగవత్ అర్పితంగా ఇస్తాం.
1: ఇఫ్ యు వాంట్ టు ఆఫర్ ఎ ఫ్లవర్ టు ద లార్డ్ యు రిమూవ్ ది ఇన్సెక్ట్స్ ఇన్ ద ఫ్లవర్ అండ్ మేక్ ఇట్ ప్యూర్ దెన్ ఓన్లీ ఆఫర్ ఇట్ టు ద లార్డ్.
0: కనుక మనము చేయు ప్రతి కర్మ కూడాను భగవత్ అర్పితమైనటువంటి పుష్పంగా రూపొందాలి.
1: ఎవ్రీ యాక్షన్ విచ్ యు పర్ఫార్మ్ షుడ్ బికమ్ ఎ ఫ్లవర్ విచ్ కెన్ బి ఆఫర్ టు ద లార్డ్.
0: పుష్పములో సుగంధము చేరినట్టుగా మన కర్మల్లో పవిత్ర భావములు చేరాలి.
1: జస్ట్ యాజ్ ఫ్రాగ్రెన్స్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ ద ఫ్లవర్ ఆఫర్డ్ టు గాడ్ సో ది యాక్షన్స్ మస్ట్ బి సేక్రెడ్.
0: పుష్పము ఏ విధమైనటువంటి అందాన్ని అలంకరింపుచుందో అదే విధంగాని మానవుని యొక్క కర్మలు కూడాను పరిశుద్ధమైనట్టుగాను ఒక మార్గదర్శకమైనట్టుగాను నిరూపించాలి.
1: Just as a flower which is to be offered to the Lord must be pure and beautiful, so also the action must be sacred and pure.
0: ఇట్టి కర్మలను భగవత్ అర్పితము గావించటమే భగవద్గీత యొక్క నిజ యోగము.
1: ద ట్రూ యోగ ఆఫ్ భగవద్గీత ఇస్ టు ప్రాంప్ట్ us టు ఆఫర్ సచ్ యాక్షన్స్ టు ద లార్డ్.
0: జ్ఞానాజ్ఞానమును వేరు చేసి
1: డిస్టింగ్విషింగ్ బిట్వీన్ వైజ్ థింగ్స్ అండ్ అన్వైజ్ థింగ్స్
0: జ్ఞానమును అజ్ఞానమును తెలుసుకొని
1: అండర్స్టాండింగ్ విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్
0: జ్ఞానమును జ్ఞానముతో లయము గావించటమే సాంఖ్యము.
1: Sankhya refers to merging wisdom with wisdom.
0: Kanuka Sankhya yoga managa gnanamunu gnanamuto layamu gavinchukuneetundi vidhaname sankhyam.
1: Sankhyam refers to the method of merging wisdom with wisdom.
0: Ishwaranubhutini pondagoru varu mottamota konni pradhanamainatundi lakshyamulanu kudanu lakshanamulanu kudanu kaligi untundali.
1: People who want to experience the Lord must develop and have a few important characteristic features.
0: Orpu.
1: The qualities are patience,
0: pattudala,
1: determination,
0: sharira manasika parisuddhamu,
1: purity of the body and the mind,
0: avedanto kurinatundi prema,
1: love full of earning,
0: nishchat sampatti. Idi sama damamu uparati titichcha saddha samadhanam.
1: The six types of wealth, sama, dama, uparati, titiksha, shraddha, samadhana.
0: Ikkada orpu.
1: Patience here.
0: Orpu anetvattadi, prati manavanikini pradhanamuga undavasinatundi lakshanam.
1: Patience and forbearance is a very important characteristic which every person should have.
0: Ee orpunu kolpotam chetane rajulu brashtulayyaru.
1: Kings have been destroyed because they have lost this spiritual quality.
0: ఈ ఓర్పును కోల్పోవటం చేతనే ఋషులు కూడాను భ్రష్టులయ్యారు.
1: Great rishis also were destroyed because they lost this particular quality of patience.
0: ఈ ఓర్పును కోల్పోవటం చేతనే పండితులు కూడాను పతనమయ్యారు.
1: Scholars also came to ruin because they lost this particular quality.
0: ఈ ఓర్పు అనేటువంటిది ప్రధానమైన కవచంగా మనం తీసుకోవాలి.
1: This particular quality of patience must be taken as an important shield and armor.
0: ఓర్పునే లేకుండినా మానవత్వమునకి ఏమాత్రము విలువ రాణించదు.
1: There would be no value whatsoever to humanity and human beings if they do not have patience.
0: ఓర్పు అనేటువంటిది కేవలం స్థితప్రజ్ఞులకు ప్రధానమైనటువంటి యొక్క గుణంగా రూపొందుతుంది.
1: This particular quality of patience is an important quality for sthitaprajna.
0: ఈ ఓర్పునే లేకుండినా మనము దీనిని సాధించలేము.
1: Without having this particular quality of patience, we would not be able to attain that.
0: ఈ ఓర్పునకు మనము పట్టుదల అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్షణము.
1: రెజల్యూట్ నేచర్ అండ్ డిటర్మినేషన్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రీ.
0: పట్టుదలను కేవలము మూర్ఖమైనటువంటి పట్టుదలగా ఉంటుండకూడదు.
1: ద రెజల్యూట్ నేచర్ షుడ్ నాట్ బి అసోసియేటెడ్ విత్ ఫూలిష్నెస్.
0: పవిత్రమైన కార్యములు యందు,
1: ఇన్ ది సేక్రెడ్ టాస్క్,
0: సారమాత్మకమైనటువంటి విషయములందు,
1: ఇన్ ది మ్యాటర్స్ రిలేటింగ్ టు స్పిరిచువాలిటీ,
0: ఇది ఏమాత్రం కూడాను తాము చలించక భ్రమించక స్థిరత్వమును కలిగి ఉండేటువంటి యొక్క భావమును మానవునికి పట్టుదల అని చెప్తూ వచ్చారు.
1: Man's firmness and resolute nature may be described as the one which is undiluted, which is full of firmness, which in these respects,
0: enni vidhamulainatundi ibbandulu manaku praaptinchinappatikini,
1: whatever obstacles you may get,
0: enni vidhamulainatundi yokka anaanukoolam manaku sambhavinchinappatikini,
1: whatever troubles and problems you may face,
0: pattina పవిత్రమైన కార్యమును సాధించేటువంటి విషయంలో మనకు పట్టుదల అత్యవసరము.
1: వి షుడ్ హ్యావ్ దట్ ఫర్మ్నెస్ ఇన్ అచీవింగ్ అండ్ అకాంప్లిషింగ్ ద టాస్క్ విచ్ వి హావ్ అండర్టేకన్.
0: పట్టుదలనే లేకుండినా ఓర్పునకు బలమే ఉండదు.
1: ఇఫ్ వి డు నాట్ హ్యావ్ డిటర్మినేషన్, ది పేషెన్స్ విల్ నాట్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్.
0: ఓర్పు పట్టుదల రెండు కూడాను ఒక జమట బిడ్డలు.
1: పేషెన్స్ అండ్ డిటర్మినేషన్ ఆర్ లైక్ ట్విన్స్.
0: ఇది ఒకదానిని ఒకటి వీడి ఉండలేవు.
1: వన్ కెనాట్ లివ్ వితౌట్ ది అదర్.
0: పట్టుదల వీడింది మా ఓర్పు అనేటువంటి మనం బలహీనం పొందుతాం.
1: వితౌట్ డిటర్మినేషన్ ది పేషెన్స్ విల్ నాట్ బి ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ఇట్ సెల్ఫ్.
0: ఓర్పును కోల్పోతే మా పట్టుదల అనేటువంటిది అంతర్ధానం అయిపోతుంది.
1: ఇఫ్ యు లూజ్ పేషెన్స్ డిటర్మినేషన్ ఆల్సో విల్ నాట్ బి దేర్.
0: ఇంకా శారీర మానసిక పరిశుద్ధములు,
1: దెన్ ప్యూరిటీ ఆఫ్ ది బాడీ అండ్ మైండ్.
0: శారీరమును మనం ఏ విధంగా పరిశుద్ధం గావించుకుంటున్నామో, మానసిక సంబంధమైనటువంటి యొక్క ప్రవర్తనలు కూడాను భావములు కూడాను మనం పరిశుద్ధము గావించుకున్నట్టుకు తగిన ప్రయత్నం చేయాలి.
1: జస్ట్ యాజ్ వి అండర్టేక్ వేరియస్ యాక్ట్స్ టు ప్యూరిఫై అవర్ బాడీ, సో ఆల్సో వి షుడ్ అండర్టేక్ సర్టన్ యాక్ట్స్ టు ప్యూరిఫై అవర్ మైండ్.
0: ఇందులో రాగద్వేషములు,
1: ఇన్ దాట్ అటాచ్మెంట్ అండ్ లైకింగ్ అండ్ డిస్లైక్,
0: అభిమాన మమకారములు,
1: ఈగోనెస్, ఈగోయిజం,
0: ఇలాంటి భావములను మనసునందు నుంచి మనం వేరు చేయాలి.
1: We should remove these qualities from our mind.
0: అప్పుడే మనకు ఒక ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది.
1: Then only we'll be able to get self control.
0: పూర్వం ఏ విధంగా తన యొక్క అవయవములను ఇష్టం వచ్చినట్టుగా వదులుకోవటము, ఇష్టం వచ్చిన సమయంలో తాను మడుచుకోవటము జరుగుతుండను, అదే విధంగానే మన ఇంద్రియములను మనం స్వాధీనమునందుంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి.
1: జస్ట్ యాజ్ టార్టాయిస్ వుడ్ బి ఫ్రీ టు లూజ్ ఇట్స్ లిమ్స్ అండ్ కమ్ అవుట్ అండ్ దెన్ ఆల్సో విత్డ్రా ఇట్ సెల్ఫ్, వీ షుడ్ హ్యావ్ ఇన్ సేమ్ వే సెన్స్ కంట్రోల్.
0: ప్రధానమైనటువంటి గుణములు స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణములు అని నిరూపించింది గీత.
1: గీత హ్యాస్ ప్రూవ్డ్ దట్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ.
0: కనుక మానవుడు ఎట్టివాడు అనేటువంటి విషయాన్ని నిరూపించేటువంటిదే కర్మక్షేత్రము.
1: The area and the field of karma or action, it proves what type of
0: man he is. Indulo nishkama karma ku chala pradhanata nandinchindi.
1: That is the very reason why so much of importance is given for nishkama action.
0: Addamu mana mukham yokka swaroopanni e vidhanga nirupistundo,
1: just as mirror proves the type of face that we have,
0: mana dehamunondale temperature ni e vidhanga thermometer nirupistundo,
1: just as thermometer gives the reading of the temperature of our body,
0: manavuni yokka manchi cheddalanu karma kalapamulo nirupistundi,
1: his action proves what type of feelings a person has.
0: Kanuka manavudu ettivaadu aneetunte vishayanni taanu cheseetunte karmala dwarane మనకు గుర్తింపు చేసుకోవచ్చు.
1: వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ వాట్ టైప్ ఆఫ్ పర్సన్ ఏ పర్సన్ ఈజ్ బై సీయింగ్ హిజ్ యాక్షన్స్.
0: ఒకరు చూచుటకు మహాసాత్వికంగా కనిపించవచ్చును.
1: యూ వన్ మే అపియర్ టు బి ఏ సాత్విక్ పర్సన్,
0: మహాత్యాగిగా గోచరం కావచ్చును.
1: హీ మే అపియర్ టు బి ఏ పర్సన్ ఆఫ్ గ్రేట్
0: పవిత్రమైన హృదయుడుగా మనకు విశ్వసించవచ్చును.
1: వీ మే బిలీవ్ దట్ హీ ఈజ్ ఏ పర్సన్ విత్ సేక్రెడ్ హార్ట్.
0: కానీ అతను చేయు కర్మలు యందు మహాపశుత్వాన్ని రాక్షసత్వాన్ని కూడాను గోచరింప చేస్తుంది.
1: బట్ ఇఫ్ హిజ్ యాక్షన్స్ మైట్ ప్రూవ్ అదర్వైజ్ షోయింగ్ ఎనిమాలిటీ అండ్ డెమానిక్ నేచర్, ఇట్ కుడ్ బి ఈజీలీ అండర్స్టూడ్.
0: మరికొందరు చూచుటకు చాలా కఠినుడిగా మనకు కనిపించవచ్చు.
1: సమ్ అదర్ పీపుల్ మే బి అపియరింగ్ టు బి వెరీ క్రూయల్,
0: నిర్దయ నిర్దాక్షిణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా మనం నిరూపించవచ్చు.
1: వి మే ఫీల్ దట్ దే ఆర్ క్రూయల్ అండ్ కరప్ట్.
0: కానీ కర్మ మార్గములో వారు సాత్వికమైన దయాప్రేమల చేత ఆచరించేటువంటి వృత్తులను బండి పట్టి అతను సాత్వికుడని భావించవచ్చు.
1: బట్ ఇఫ్ దోస్ పీపుల్ ఇన్ దర్ యాక్షన్స్ టేక్ ఎగ్జిబిట్ కంపాషన్ అండ్ సచ్ అదర్ గ్రేట్ క్వాలిటీస్, దే మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సాత్విక్.
0: రజోగుణం నందున్నాడా లేక సాత్వికం నందున్నాడా తామసుకునందున్నాడా అనేటువంటి విషయాన్ని వారు ఆచరించేటువంటి కర్మల ద్వారానే మనకు స్పష్టమవుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు డిసైడ్ వెదర్ ఎ పర్టికులర్ పర్సన్ ఇస్ సాత్విక్ నేచర్ రాజసిక్ ఆర్ తామసిక్ బేస్డ్ అపాన్ ది యాక్షన్ దే పర్ఫార్మ్ యూ కెన్ డిసైడ్ సో.
0: కనుక కర్మక్షేత్రం అనేటువంటిది మానవుని యొక్క ధర్మ ప్రవృత్తులను నిరూపించేటువంటి యొక్క శక్తి సామర్థ్యం కలిగినటువంటి అనేటువంటిది భగవద్గీత స్పష్టం చేసింది.
1: భగవద్గీత హాస్ క్లారిఫైడ్ దాట్ ఇట్ ఇస్ ది ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ విచ్ షోస్ వెదర్ ఎ పర్టికులర్ పర్సన్ ఈజ్ ఏ సాత్విక రాజసిక తామసిక్.
0: మానవుని యొక్క నిత్య జీవితము లోపల నిత్య కార్యాపరములందు తాను ఆచరించవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యాలు నిరూపించేసినటువంటిది భగవద్గీత.
1: భగవద్గీత హాస్ ప్రూవ్డ్ దాట్ వాట్ టైప్ ఆఫ్ యాక్షన్స్ హావ్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ డైలీ లైఫ్.
0: సర్వసంగ పరిత్యాగై లేక అరణ్యములు చేరమని లేక సన్యాసములు పుచ్చుకోమని భగవద్గీత ఆదేశించటం లేదు.
1: భగవద్గీత హాస్ నాట్ కమాండెడ్ టు రినౌన్స్ ఆల్ ద థింగ్స్ టు టేక్ సన్యాస ఆర్ టు గో టు ఫారెస్ట్.
0: కర్మ మార్గము మానవునికి ప్రధానమైనటువంటి ధర్మం అని కూడా నిరూపించింది.
1: ఇట్ హాస్ ఆల్సో ప్రూవ్డ్ ఇట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు అండర్టేక్ యాక్షన్.
0: ధర్మ మార్గమును ప్రవర్తించడమే జీవితం యొక్క మర్మం అని కూడా బోధించింది.
1: ద సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈస్ టు టేక్ టు ద పాత్ ఆఫ్ ధర్మ. దిస్ హాస్ బీన్ ప్రూవ్డ్.
0: జన్మ యొక్క ధర్మమును ధర్మం యొక్క మర్మమును గుర్తించడమే మానవుని యొక్క కర్తవ్యం అని కూడా స్పష్టం చేసింది.
1: ఇట్ ఆల్సో హాస్ ప్రూవ్డ్ దట్ ఇట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ టు రికగ్నైజ్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్ అండ్ సీక్రెట్ ఆఫ్ ధర్మ.
0: కర్మను వదలి క్షణమైన కూడాను కాయము నిలుచుటకు వీలు కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు సస్టైన్ బాడీ విత్ లీవింగ్ ఎంటైర్ యాక్షన్.
0: కర్మాచరణ యందే తన యొక్క కర్తవ్యం ఇమిడి ఉన్నదని సత్యాన్ని నిరూపించింది.
1: ఇట్ హాస్ ఆల్సో ప్రూవ్డ్ ది ట్రూత్ దట్ ది సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ యాక్షన్.
0: కనుకనే సామాన్యమైనటువంటి మానవుడు సామాన్యమైన సాధకుడు మొట్టమొదట కర్మ మార్గమునందు తాను ప్రవేశించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ అండ్ సాధక షుడ్ ఎంటర్ ఇన్ ది ఏరియా ఆఫ్ యాక్షన్.
0: ఈ కర్మల యందు పవిత్రమైనటువంటి కర్మలుగా మనం నిరూపించాలి.
1: అమంగ్ ద యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ వి మస్ట్ ప్రూవ్ దట్ దే ఆర్ సేక్రెడ్.
0: పరోపకార సంబంధమైనటువంటి వృత్తులుగా మనం పెంపొందించాలి.
1: వి హావ్ టు డెవలప్ దీస్ యాక్షన్స్ ఇంటూ యాక్షన్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ టు
0: ఆదర్శవంతమైనటువంటి కర్మలను మనం ఆదేశించాలి.
1: వి హావ్ టు పర్ఫార్మ్ యాక్షన్స్ విచ్ ఆర్ ఐడియల్.
0: ఆచరించాలి.
1: వి హావ్ టు ప్రాక్టీస్ దెమ్.
0: అప్పుడే ఇవి క్రమక్రమేణా సాత్విక భావంలో ప్రవేశించి తదుపరి నిష్కామ కర్మలో అవి ప్రకాశిస్తాయి.
1: ఓన్లీ దెన్ దీస్ యాక్షన్స్ విల్ ఎంటర్ ఇన్ టు ది ఏరియా ఆఫ్ సాత్విక్ అండ్ దెన్ దే మే బికమ్ నిష్కామ యాక్షన్స్.
0: వాంఛలు లేకుండా ఎట్టి మానవుడు కూడా కర్మను ఆచరించలేడు.
1: నో పర్సన్ విల్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ యాక్షన్ వితౌట్ డిజైర్.
0: అయితే ఈ వాంఛలు భగవత్ప్రీత్యార్థమైనటువంటి వాంఛలుగా మనం రూపొందింప చేసుకోవాలి.
1: వి విల్ హావ్ టు జస్ట్ డెవలప్ దీస్ యాక్షన్స్ అండ్ డిజైర్స్ ఇన్ టు డిజైర్స్ విచ్ విల్ బి ఫర్ ది సీకింగ్ ఆఫ్ గాడ్.
0: కనుకని దీనిని అనాసక్తి యోగం అని కూడాను పదే పదే నిరూపిస్తూ వచ్చాడు.
1: దిస్ హెస్ ఆల్సో బీన్ ప్రూవ్డ్ రిపీటెడ్లీ దట్ దిస్ బిలాంగ్స్ టు ది యోగ ఆఫ్ అనాసక్తి డిస్ఇంట్రెస్టెడ్నెస్.
0: ఇక్కడ మాయా అనేటువంటిది కొంతవరకు ఆవరిస్తుంది.
1: హియర్ దిస్ విల్ బి ది స్పెల్ ఆఫ్ మాయా.
0: ఆవరణ విక్షేపములు అనేటువంటిది దీనికి మూల కారణంగా నిలుస్తున్నాయి.
1: There are two important things which form the basis of it, avarana and vichepa.
0: ee avarana vichepam loku roopam ledu.
1: There is no particular form for these two avarana.
0: Avarana managa avarinchinatundi kappabadinatundi.
1: Avarana refers to the one which covers.
0: ఏ విధంగా కప్పబడినటువంటిది?
1: How does it cover?
0: దేనితో కప్పబడినటువంటిది?
1: With what does it cover?
0: ఈ యొక్క కప్పబడినటువంటి దాన్ని మనం ఏ విధంగా దీన్ని తీసివేయాలి?
1: హౌ కెన్ వీ జస్ట్ అన్కవర్ దిస్ పర్టికులర్ థింగ్ విచ్ ఇస్
0: రూపమే లేనటువంటి దానిని మనం కప్పబడటం ఏమిటి? దీన్ని తీసివేయటం ఎట్లా?
1: ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఫార్మ్ ఇట్ సెల్ఫ్ హౌ డస్ ఇట్ కవర్ హౌ కెన్ ఇట్ బి రిమూవ్డ్.
0: ఇదియే మాయా యొక్క స్వభావం.
1: దిస్ ఈస్ ది వెరీ నేచర్ ఆఫ్ మాయా.
0: దారి ఎందు పడినటువంటి త్రాడును,
1: ఎ రోప్ విచ్ ఇస్ లయింగ్ ఆన్ ద రోడ్,
0: చీకటిగా ఉన్న సమయంలో,
1: ఇన్ ది టైమ్ ఆఫ్ డార్క్నెస్,
0: ఇది పాము అని మనం భ్రమించాము.
1: వీఆర్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ ఇట్ ఇస్ ఎ స్నేక్.
0: అయితే ఇక్కడ ఆవరణం ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ ఇట్ దట్ హస్ కవర్డ్?
0: ఉన్న త్రాడును పాము చేత కప్పబడినట్టుగా భ్రమిస్తున్నాము.
1: వీఆర్ డెల్యూటెడ్ విత్ ద ఫీలింగ్ దట్ ఎ రోప్ ఈస్ కవర్డ్ విత్ ది.
0: కానీ పాము ఉన్నదా?
1: ఈస్ దేర్ స్నేక్?
0: లేదు.
1: దేర్ ఇస్ నో స్నేక్ దేర్.
0: లేని దానిని కప్పబడించుకోవటము ఇది ఒక విధమైనటువంటి భ్రాంతి.
1: How can that rope be covered with the thing which does not exist? It is delusion.
0: ఈ భ్రాంతి ఏ సమయంలో మనకు ఆవరించినటువంటిది?
1: Under what circumstances does it use its own influence on us?
0: ఇది చీకటి యందు ఆవరించినది.
1: In darkness there is this particular feeling.
0: అయితే త్రాడును పాము ఆవరించినదా లేక మనందను భ్రమ ఆవరించినదా?
1: Whether snake has covered the rope or delusion has covered us,
0: పామును త్రాడును పాము ఆవరించలేదు.
1: Snake has not covered the rope.
0: మానవుని మనసును భ్రమ ఆవరించింది.
1: It is the delusion which has covered the mind of man.
0: కనుక ఈ భ్రమనే ఒక మాయ.
1: This delusion itself is maya.
0: దీనిని ఒక జ్యోతితో లేక ఒక వెలుతురుతో దానిని వేసి చూసినప్పుడు ఇక్కడ పాము లేదు.
1: When you put a torch or when you light a lamp there and see, you don't find a snake there.
0: ఉన్నది త్రాడే.
1: There is only rope there.
0: కనుక ఆవరణం పోయినది.
1: Then this delusion has disappeared.
0: ఉన్న పదార్థం కనిపిస్తుండాలి.
1: The real object is seen there.
0: ఇది విక్షేపం.
1: This is vikshepa.
0: ఉన్నది ఎప్పటికీ ఉండిదే.
1: A thing which is existing is
0: always ఏ మార్పులు కూడా ఉండవు.
1: There is no change whatsoever in that.
0: భ్రమలు రావటం పోవటం ఇది కేవలం ఒక విధమైనటువంటి బంధుత్వంగా భావించుకోవచ్చు.
1: It is the delusion which comes and goes. It is something like
0: maya kani,
1: be it maya,
0: badhalu kani,
1: be it pains,
0: nindalu kani,
1: be it
0: nishkramulu kani,
1: sansha,
0: ivanni kudanu kevalam raaka pokalato undinatundi bandhutvam vantivi.
1: All these things come and go like relatives.
0: Vachina bandhuvulu shashvatanga mani intilo nilavaru.
1: Relatives who have come to our house will not stay there permanently.
0: Raavatam povatam,
1: they come and go.
0: Idhe vidhamgane maya anetundi kevalam manavuni yokka bhrantiga raavatam povatam jarugutundi.
1: In the same way this maya comes and goes as a delusion for the human being.
0: Unna traadunu kappapadinatundi paamu,
1: it is the snake which covers the rope.
0: Ide aavaranam,
1: this is aavarana.
0: Kaani kappapadinatundi paamu వెలుతురుతో మనం చూడగలిగినప్పుడు లేకపోవటము ఉన్న త్రాడు ఉండటమే విక్షేపము.
1: ఇట్ ఈస్ విక్షేప విచ్ మేక్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ లైట్ టు సీ రోప్ యాజ్ రోప్ అండ్ స్నేక్ డిసపియర్స్.
0: అయితే ఆవరణం ఒక పర్యాయము, విక్షేపం ఒక పర్యాయము జరుగుతుందా అని మనం విచారించవచ్చు.
1: దెన్ విల్ హావ్ టు జస్ట్ ఎన్క్వైర్ వెదర్ ఆవరణ అండ్ విక్షేప కమ్ అట్ టు డిఫరెంట్ టైమ్.
0: ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క పర్యాయం కూడా గోచరం కావచ్చును, కానీ రెండు కూడా ఒకే పర్యాయం గోచరం కావచ్చు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ దట్ దే మే అపియర్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఆర్ అట్ ద సేమ్ టైమ్ ఆల్సో.
0: రావటం పోవటం అప్పుడే ఆవరణ విక్షేపం రెండు కూడా జరగవచ్చు.
1: కమింగ్ ఆర్ గోయింగ్ బోత్ ఆఫ్ ఆవరణ అండ్ విక్షేప మే టేక్ ప్లేస్ అట్ ద సేమ్.
0: కనుక అర్జునుడికి కప్పబడినటువంటి అజ్ఞానం అనేటువంటి ఆవరణాన్ని ఈ సాంఖ్యయోగమునందు జ్ఞాన బోధ చేత అర్జునుడు దానిని తీసి కృష్ణుడు దానిని తీసి పారవేసి అర్జును యొక్క స్వప్రకాశమైనటువంటి యొక్క స్వభావమైనటువంటి యొక్క స్వసంకల్పమైనటువంటి యొక్క స్వస్వరూపమైనటువంటి యొక్క దీనిని నిరూపింపు చేసుకున్నాడు.
1: Krishna, by teaching wisdom to Arjuna, he has been able to free him from this delusion and make him find in his self-effulgence.
0: Kani manamu bai pai drishtilu matrame manamu abhruddhiri gavinchukuntunnamu.
1: If we may be developing only superficial understanding,
0: antardrishti ప్రధానమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ది ఇన్నర్ విజన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: అది శాశ్వతమైనటువంటిది.
1: దట్ అలోన్ ఈస్ పర్మనెంట్.
0: అట్టి సత్యమైన నిత్యమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని మనం మరచి కేవలం నశ్వరమైన అస్థిరమైన చంచలమైన మార్పు చెందినటువంటి ఈ జగద్దృష్టిని మనం అభివృద్ధి గావించుకోవటం చేతనే మనకు నిజతత్వాన్ని మనము దూరం చేసుకుంటున్నాం.
1: వీఆర్ బికమింగ్ డిస్టెంట్ టు ది ట్రూ ఫీలింగ్ అండ్ ట్రూ అండర్స్టాండింగ్ బికాస్ వీఆర్ డెవలపింగ్ ఎన్ ఔటర్ విజన్ విచ్ ఈస్ ఇంపర్మనెంట్ అండ్ ఫర్గెటింగ్ ది ఇన్నర్ విజన్ విచ్ ఈస్ ట్రూ అండ్ విచ్ ఈస్ సేక్రెడ్.
0: భగవంతుడు చేసేటువంటి పని అది.
1: ఇట్ ఈస్ దిస్ విచ్ గాడ్ పర్ఫార్మ్స్ అండ్ డస్.
0: నాయన, ఎంతకాలం ఈ జగత్తునందు నీవు జీవించినప్పటికీ ఎన్ని విధములైనటువంటి కర్మలు ఆచరించినప్పటికీ ఇవి క్షణభంగురము.
1: చైల్డ్, ఫర్ వాట్ ఎవర్ టైమ్ యు మే లివ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ వాట్ ఎవర్ యాక్షన్స్ యు పర్ఫార్మ్,
0: బంధుత్వమును అభిమానమును మమకారమును అభివృద్ధి చేసుకుందువో ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయేటువంటివి.
1: వాట్ ఎవర్ రిలేషన్షిప్, వాట్ ఎవర్ అటాచ్మెంట్, వాట్ ఎవర్ ఈగోయిజం యూ డెవలప్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు డిసపియర్.
0: ఈ జీవిత ప్రవాహములో సర్వము కూడా ఇందులో కొట్టుకుని పోయేటువంటివి.
1: ఇన్ ది ఫ్లో ఆఫ్ లైఫ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి వాష్డ్ అవే.
0: కొట్టుకుని పోయేటువంటి యొక్క ఈ పదార్థములు మనం పట్టుకున్నప్పుడు ఇవి మనం రక్షించగలవా?
1: If you catch hold of things which are themselves subject to this flow, how can they give you
0: pattukunna padarthamu kottukoni povuchunnadi?
1: The thing which you are catching also is washed away.
0: పట్టబడినటువంటి పదార్థము కొట్టుకుని పోతున్నది.
1: ద పర్సన్ క్యాచింగ్ ఆల్సో ఈజ్ వాష్డ్ అవే.
0: పట్టుకున్నవాడు కొట్టుకుని పోతున్నాడు.
1: పర్సన్ హూ ఈస్ క్యాచింగ్ దీస్ థింగ్స్ ఆల్సో
0: దీనిని పట్టుకుని ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ క్యాచింగ్ వాట్ ఆఫ్ దిస్?
0: కనుకనే మనము ఈ అనిత్యమైనటువంటి యొక్క విషయములు యందు పటుత్వమును మనం అభివృద్ధి పరచుకుని మన యొక్క జీవిత తత్వాన్ని మనం మరుగు చేసుకుంటున్నాం.
1: డెవలపింగ్ ఫర్మ్ కన్విక్షన్ అండ్ ఫర్మ్ ఫెయిత్ అండ్ అటాచ్మెంట్ టు టెంపరరీ థింగ్స్ వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్.
0: కనుక శాశ్వతమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం శరణు చొచ్చినప్పుడే మనకు నిజమైనటువంటి యొక్క ఆనందం లభిస్తుంది.
1: ఓన్లీ వెన్ వీ సరెండర్ టు ద పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ ది డివినిటీ విల్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్ అండ్ పర్మనెంట్ జాయ్.
0: కనుక అర్జున, నీకు ఆవరించినటువంటి ఈ అజ్ఞానము దూరము గావించుకొని ఇంద్రియములను నిగ్రహించుకొని నీవు రాగద్వేషములను దూరం చేసుకుని మనసునందరి మాలిన్యమును కొంతవరకు తుడుచుకోమని ఆదేశించాడు కృష్ణుడు.
1: కృష్ణ హస్ కమాండెడ్ ఓ అర్జున, రిమూవ్ ది ఇగ్నోరెన్స్ విచ్ ఈస్ కవరింగ్ యూ, ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద అటాచ్మెంట్ అండ్ ద డెల్యూజన్ అండ్ ప్యూరిఫై యువర్ ఓన్ హార్ట్ అండ్ ఫీలింగ్స్ టు సమ్ ఎక్స్టెంట్. అట్లీ
0: మానవ జీవితమునకు కర్మకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
1: దెర్ ఇస్ నో అదర్ రాయల్ రోడ్ ఫర్ హ్యూమన్ లైఫ్ అదర్ దాన్ యాక్షన్.
0: కర్మను ఆధారం చేసుకునియే నీవు భక్తి యందు నీవు ప్రవేశించాలి.
1: యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద ఏరియా ఆఫ్ డివోషన్ ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ యాక్షన్.
0: భక్తిని నీవు కొంతవరకు అభివృద్ధి పరచుకునియే జ్ఞానములో ప్రవేశించాలి.
1: ఓన్లీ ఆఫ్టర్ డెవలపింగ్ డివోషన్ యూ విల్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ద ఏరియా ఆఫ్ విజ్డమ్ అండ్ జ్ఞాన.
0: కనుక మానవుని యొక్క విశిష్టత గాని మానవుని క్రింద తోయుటకు గాని ఉన్నత స్థాయికి కొనుకోవడది కాని కర్మని.
1: ఇట్ ఇస్ ది యాక్షన్ విచ్ టేక్స్ ఎ మ్యాన్ టు ఎన్ ఎలివేటెడ్ స్పాట్ అండ్ ఎలివేట్స్ హిమ్ ఆర్ బ్రింగ్స్ హిమ్ డౌన్ టు ద డెప్త్స్ ఆఫ్ సారో.
0: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలన్నీ కర్మ చేత కట్టబడినటువంటివి.
1: బి ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆఫ్ మ్యాన్, ఇట్ ఇస్ ఇన్ఎక్స్ప్లికబ్లీ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
0: ఈ కర్మల చేత యజ్ఞ యాగాది కృతువులు కానీ దాన ధర్మాది వృత్తులు కానీ మనం ఆచరించవచ్చు.
1: బై యాక్షన్ వీ మే పర్ఫార్మ్ యజ్ఞ యాగ ఎట్సెట్రా.
0: అయితే యజ్ఞ యాగాది క్రతువుల యొక్క ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ పర్ఫార్మింగ్ యజ్ఞ అండ్ యాగ?
0: కేవలం మోక్షమును చేర్చడం మాత్రమే, స్వర్గమును చేర్చడం మాత్రమే.
1: ఆల్ దీస్ థింగ్స్ కెన్ టేక్ యూ ఓన్లీ అప్ టు హెవెన్.
0: కానీ ఇంతకంటే ఉన్నతమైనటువంటి స్థాయి మరొకటి ఉన్నదని కృష్ణుడు హెచ్చరించాడు అర్జునుకు.
1: కృష్ణ హాస్ వార్న్ అర్జున దట్ దేర్ ఇస్ ఎ స్టేజ్ ఫార్ బియాండ్ హెవెన్స్.
0: యోగ కర్మ సుకౌశలం అన్నాడు. కౌశలం అనే కాదు సుకౌశలం అన్నాడు.
1: Performing action skillfully is yoga.
0: ఇంతకంటే ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి స్థానం మరొకటి ఉన్నది నాయన.
1: There is a stage which is far beyond, far more sacred than this.
0: ఈ స్వర్గమే సత్యము నిత్యమని నీవు భావించకు.
1: Do not consider this heaven as a permanent.
0: క్షీణే పుణ్యే మధ్య లోకం విశంతి, ఇది కొంతకాలములకు తిరిగి దిగిరావలసి వస్తుంది.
1: At the end of the exhaustion of the merits, you will have to come down to earth.
0: ఇది తాత్కాలికమైనటువంటి క్యాంపు.
1: This is only a temporary camp.
0: ఇందులో నీవు శాశ్వతంగా జీవించడానికి వీలు కాదు.
1: You would not be able to permanently live in that.
0: ఏదో దేహ సంబంధమైన ఇంద్రియ సంబంధమైనటువంటి భోగభాగ్యములు లభించునని నీవు భావించవచ్చు.
1: You may be thinking that you can get a few pleasures of the body and a few pleasures of the mind.
0: ఏ భోగభాగ్యములు నీవు ఆశించితేవో దీనికంటే కొంత ఉత్తమమైనట్టుగా ఉండవచ్చును. అంతేకాని అంతకు మించి మరొక సుఖములు అక్కడ లేవు.
1: The pleasures and luxuries which you may get in heaven may be a little more greater than what you get on earth.
0: కనుక దీనికంటే ఉన్నతమైనటువంటి ఒక స్థానం వరకున్నది.
1: దేర్ ఇస్ అ స్టేజ్ విచ్ ఇస్ ఫార్ బియాండ్, ఫార్ మోర్ సీక్రెట్ దాన్ దిస్.
0: అది ఏ? దైవాత్మ తత్వం.
1: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఐడెంటిఫైంగ్ వన్ సెల్ఫ్.
0: ఇది బ్రహ్మ సంయోగము.
1: దిస్ ఆల్సో మర్జెన్స్ విత్ బ్రహ్మ.
0: ఇది ఆత్మానుసంధానము.
1: దిస్ ఈస్ అసోసియేషన్ విత్ ఆత్మ.
0: కనుక ఇట్టి దివ్యమైనటువంటి స్థితిని నీవు పొందుటకై నీవు కర్మలు యందు నిష్కామ కర్మను ఆచరించమన్నాడు.
1: For attaining this particular state, you better perform actions without expecting the fruits thereof.
0: నీవు ఏదైనా ఒక కర్మను ఆచరించినప్పుడు దానికి ఫలితం ఉండనే ఉంది.
1: When you perform any action, there will certainly be a fruit for that.
0: అది నీవే అనుభవించాలనేటువంటి ఒక సిద్ధాంతం ఇక్కడ లేదు.
1: There is no rule which says that you alone should enjoy the fruit of it.
0: మన తాతగారు ఒక మామిడి చెట్టు పాతి ఉండవచ్చును మన పెరట్లో.
1: Our grandfather might have sown a seed and developed.
0: అది వృక్షమై కాయలు కాచే సమయానికి తాతగారు పోవచ్చును.
1: ద గ్రాండ్ ఫాదర్ మైట్ హావ్ డైడ్ బై ది టైమ్ ది ట్రీ గివ్స్ ఫ్రూట్స్.
0: కానీ ఆ ఫలములు తన మనమళ్ళు, తన కొడుకులు, తన మనమరాళ్లు కూడా అనుభవించవచ్చు కదా.
1: ది ఫ్రూట్స్ ఆఫ్ ద ట్రీ మే బి ఎంజాయ్డ్ బై ద గ్రాండ్ చిల్డ్రన్ ఆఫ్ దిస్ పర్సన్.
0: కనుక కర్మను ఆచరించినటువంటి వ్యక్తి దీనిని అనుభవించకపోయినప్పటికీ దాని ఫలితమేమో ఉంటున్నది.
1: A person who performs the action might not enjoy the fruits thereof.
0: ఆ ఫలితమును ఎవరైనా కూడా అనుభవించవచ్చు.
1: But there will be fruits and that will be enjoyed by someone.
0: అదే విధముగాని ఆ తాతగారు ఈ మామిడి వృక్షము పెద్దదైపోయి దీని ఫలమును నేను అనుభవించాలి అనేటువంటి ఉద్దేశంతో తాను పాతలేదు.
1: The grandfather who developed that particular plant, he did not undertake this particular task in the hope
0: mana peratiloni uchchamu enaatikaina phalamun istundi adi mana vaaru evaraina bujistaru aneetundi oka vishala bhavamto nenu naati undachu.
1: With a broad mind that the tree in the courtyard would give the fruits to someone or other, he might have undertaken this.
0: Itti vishalamaina bhavamto paatinaatundi vruchchamu yokka phalitame tana kutumbamulu anubhavistuntaru.
1: It is the fruits of such great actions which would be reaped by the members of the family.
0: ఆ తాతగారు ఏ ఉద్దేశంతో అనుభవించారు, నా కుటుంబీకులైనా అనుభవించవచ్చు, అక్కడ కూడా ఒక విధమైనటువంటి సంకుచితమైనటువంటి అభిలాష కలిగి ఉంటున్నాడు.
1: With what objective and motive did he just grow that particular tree? He might have done it for the sake of
0: సంకుచితమైనటువంటి ఆసక్తితో నాటాడు.
1: He has done it with a selfish motive that might be enjoyed by the members of his family.
0: కానీ స్వార్థమైనటువంటి తనను తాను అనుభవించుకోవాలనేటువంటి స్వార్థం కంటే కొంతవరకు కుటుంబాన్ని కూడా విశాలం చేసుకోవటం ఇది కొంత ఉత్తమమైనటువంటి భావమే.
1: సెల్ఫిష్నెస్ విచ్ ఇస్ కన్ఫైన్ టు హిజ్ ఓన్ ఎంజాయ్మెంట్ ఈజ్ మచ్ స్మాలర్ కంపేర్డ్ టు
0: అయితే ఇంతకంటే ఉత్తమమైనటువంటి భావము ఎవరైనా అనుభవించని అనేటువంటి దీంట్లో భావం అభివృద్ధి పరచుకోవటం మరింత ఉత్తమమైనటువంటి స్థితి.
1: ఏ ఫీలింగ్ విచ్ makes a person to undertake action for the sake and welfare of anyone else, this is a great action, great feeling.
0: దీనిని దైవార్పిత భావంతో చేయటము మరింత విశాలంగా ఉంటుంటాడు.
1: Performing any action as an offering to the God is the greatest of all the actions.
0: కనుకనే అన్నింటికంటే నిష్కామ కర్మయందు ఆచరించవలసినటువంటిది దైవార్పితమైనటువంటి భావంతో సర్వకర్మలు కూడా మనం అనాశక్తితో మనం ఆచరించాలి.
1: Therefore, whatever actions are performed by us, we have to perform it as an offering to the God without expecting the fruits of action.
0: కనుక బుద్ధి యోగము కంటే కూడాను అనాశక్తి యోగం అనేటువంటిది మహా పవిత్రమైనటువంటి దాన్ని కూడాను ఇందులో నిర్ణయం అవుతుంది.
1: One can find out from this that it is అనాసక్తి యోగ ఈజ్ ఫార్ సుపీరియర్ టు బుద్ధి యోగ.
0: ఈ యోగమునందైనా కొంత విచారణ శక్తి కలుగుతుంది.
1: ఇన్ బుద్ధి యోగ దేర్ మే బి రూమ్ ఫార్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్క్వైరీ.
0: బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం,
1: బట్ ఇంటెలిజెన్స్ గ్రాస్ థింగ్స్ ఫార్ బియాండ్ ద మైండ్.
0: కనుక ఇక్కడ బుద్ధి కంటే ఉన్నతమైనటువంటిది ఉత్తమమైనటువంటిది అనాసక్తి.
1: Therefore, అనాసక్తి ఈజ్ గ్రేటర్ దాన్.
0: అయితే ఇట్టి అనాసక్తి సామాన్య మానవులకు సాధ్యమయ్యేటువంటిది కాదు.
1: బట్ ఇట్ ఈస్ నాట్ ఈజీలీ అవైలబుల్ అండ్ యాక్సెసిబుల్ ఫర్ ఆర్డినరీ పీపుల్.
0: సాధ్యం కాదని మనం విసర్జించరాదు.
1: జస్ట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్, వీ షుడ్ నాట్
0: క్రమక్రమేణ దానికి మనం సాధించడానికి ప్రయత్నించాలి.
1: గ్రాడ్యువల్లీ వీ షుడ్ మేక్ అన్ ఎఫర్ట్ టు అచీవ్ ఇట్.
0: మనం అసాధ్యమైనటువంటి కార్యములు ఎన్నింటినో మనం సాధన చేత సాధిస్తూ ఉన్నాము.
1: విత్ ఎఫర్ట్స్ క్వైట్ ఎ ఫ్యూ ఇంపాసిబుల్ థింగ్స్ ఆర్ అచీవ్డ్.
0: సాధనమున పనులు సమకూరు ధరలోన.
1: విత్ ప్రాక్టీస్ వుడ్ బి ఏబుల్ టు అచీవ్ మెనీ థింగ్స్.
0: అయితే ఒక్కటి మాత్రం మనం లక్ష్యం అందించుకోవాలి.
1: బట్ వీ షుడ్ కీప్ వన్ థింగ్ ఇన్ అవర్ వ్యూ.
0: ఎక్కడ చూసినప్పటికీ ఉండినటువంటిది ఒకే తత్వము అనేటువంటి సత్యాన్ని గుర్తింపు చేసుకోవాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ దట్ ఇట్ ఇస్ ది సేమ్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఆల్
0: సర్వత్రా పంచభూతాని.
1: ఆల్ అరౌండ్ దేర్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్ అలోన్.
0: అష్టం, ఈ ఆరోది లేనే లేదు అనేటువంటి దానిని మనం నిరూపించాలి.
1: వీ షుడ్ హావ్ టు ప్రూవ్ టు అవర్సెల్ఫ్ దట్ దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ సిక్స్త్ వన్.
0: ఎక్కడ చూసినప్పటికీ నపాతాళే నభూతలే, పాతాళం నందు కానీ భూతలం నందు కానీ ఎక్కడ కూడా ఐదు భూతముల కంటే మించినటువంటివి లేవు.
1: వేర్ ఎవర్ యు సీ, బీట్ ఇన్ ద నెదర్ వరల్డ్ ఆర్ ఆన్ ద ఎర్త్, యు విల్ ఫైండ్ ఓన్లీ దిస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ భూతములు కూడా పరమాత్మని యొక్క ప్రతిబింబములే.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆల్సో ఆర్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
0: అంశములే,
1: దీస్ ఆర్ ఆల్ హిస్ ఆస్పెక్ట్స్.
0: కనుక అన్నింటిని కూడాను ఈ పంచభూతాత్మకంగా మనం భావించుకోవటము ఇదే భగవత్ ప్రీతి అర్థం కూడా అవుతుంది.
1: కన్సిడరింగ్ ఆల్ దీస్ థింగ్స్ యాజ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్, దిస్ బికమ్స్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్.
0: ఇలాంటి ఉన్నత భావమును ఉన్నత లక్ష్యమును మన యొక్క దృష్టి అందించుకొని కర్మలు ఆచరించటం లోపల మనము సార్థకమైనటువంటి జీవులుగా తయారు కావాలి.
1: We become sanctified human beings by performing the action, keeping such lofty ideals, lofty thoughts in our view.
0: Manam pai pai drushtini maatrame abhivruddhi parchukoraadu.
1: We should not develop only external vision.
0: Okanoka samayamlo Janaka Maharaju Pandita Mahasavanu erpaadu chesadu.
1: Once upon a time, King Janaka had called the assembly of great scholars.
0: Indulo goppa goppa panditulantaru kudanu andulo praveshincharu.
1: Great scholars participated in it.
0: ప్రతివాద భయంకరులు కూడా ప్రవేశించారు.
1: పీపుల్ హూ ఆర్ ఫ్రైట్
0: వాగ్ద్వారం లోపల జగత్తునంతా ఆడించేటువంటి ఒక శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు కూడా ప్రవేశించారు.
1: పీపుల్ హూ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఆర్టికులేట్ ఇన్ దర్ ఆర్గ్యుమెంట్స్ ఆల్సో పార్ట్
0: భూమిని కదిలింప చేసేటువంటి వారు కూడా ప్రవేశించారు.
1: పీపుల్ హూ ఆర్ కంపేర్డ్ టు జస్ట్ రైట్ ఇన్ ద వరల్డ్ దే ఆల్సో జస్ట్
0: వీరి ప్రతిజ్ఞలు పట్టుకు చూస్తే చాలా భయంకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. సామాన్యమైనటువంటి మానవులు అందులో ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశం లేదు.
1: The assembly was said that there was no room for ordinary people to enter into.
0: అందులో జనక మహారాజు యొక్క సమావేశము లోపల ఇది గొప్ప గొప్ప వారికి అవకాశం ఉంటుంటది, కానీ సామాన్యులకు ఇందులో ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
1: In the assembly and in the meetings which are conducted by King Janaka, only great accomplished people will have an opportunity.
0: ఇటువంటి మహా అద్భుతమైనటువంటి మహాసభ లోపల అష్టావక్రుడు ప్రవేశించడానికి ప్రయత్నించాడు.
1: In such a great magnificent assembly, Ashtavakra tried to enter.
0: అష్టావక్రుడిని వదిలేటువంటి వారెవరు?
1: హూ వాజ్ ప్రిపేర్డ్ టు లీవ్ అష్టావక్ర టు ఎంటర్?
0: అతనికి ఎట్టి రికమెండేషన్ లేదు.
1: హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ రికమెండేషన్ వాట్స్ ఎవర్.
0: అతనికి ఎట్టి సహాయము లేదు.
1: హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ హెల్ప్.
0: అతనికి దైవ సహాయం ఒక్కటే.
1: ది ఓన్లీ హెల్ప్ దట్ హీ హ్యాడ్ వాజ్
0: దాని నమ్మినటువంటి వారికి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి యొక్క నష్ట కష్టములను ప్రాప్తించవు.
1: హూ ఎవర్ హ్యాస్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ గాడ్ విల్ నాట్ బి పుట్ టు ఎనీ సబ్జెక్ట్.
0: తాత్కాలికంగా అడ్డులు తగిలినప్పటికీ అది మున్ముందు విజయాన్ని సాధింపజేస్తుంది.
1: టెంపరరీలీ దేర్ మే బి సమ్ ఆబ్స్టకల్స్ అట్ ద ఎండ్ హీ షుడ్.
0: కానీ 3 దినములు జనక మహారాజు ద్వారం దగ్గర కావలిగాచాడు.
1: 3 డేస్ హీ హ్యాడ్ టు వెయిట్ అట్ ద డోర్ ఆఫ్ జనక.
0: ఈ సమావేశంలో పాల్గొనటకై వెళ్లేటువంటి యొక్క మహా వీరులను కూడాను పండితులను కూడాను చూస్తూ వచ్చాడు.
1: హీ వాజ్ అబ్జర్వింగ్ ఆల్ దోస్ గ్రేట్ స్కాలర్స్ హూ ఆర్ గోయింగ్ టు అటెండ్ దిస్ మీటింగ్.
0: ఇది గొప్ప గొప్ప మహనీయులకంతా ఇటు ప్రాప్తి లభిస్తుండాలి, నాకు కూడాను సాధ్యమైతే లభించవచ్చునని కొంతవరకు సంకల్పాన్ని బలహీనం చేసుకోకుండా ఉన్నాడు.
1: హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్ అప్ హిస్ రెజల్యూషన్ థింకింగ్ దట్ గ్రేట్ స్కాలర్స్ ఆర్ ఆఫ్ కోర్స్ ఎంటరింగ్ ఐ విల్ ఆల్సో గెట్ ఎ ఛాన్స్.
0: కానీ ఎవరో ఒక మహనీయుడు ఇతని యొక్క పరిస్థితిని చూచి జనక మహారాజునికి చెప్పాడు.
1: One great person among the scholars looked at this particular person and his condition, and he informed this to King Janaka.
0: Vayo vruddhudu kaadu.
1: He is not an elderly person.
0: Madhya vayaskuduga untunnadu.
1: He is a person of the middle age.
0: Itaniki em matram kudano anubhavam lenattuga kanipistundadi.
1: He does not seem to have much of experience.
0: Kaani anubhavam niragamam anantundi nirnayinchadam sadhyam kaadu.
1: It is difficult to say whether he is having experience or he doesn't have.
0: Etti puttalo etti paamundunu.
1: We do not know what type of person he is.
0: Kanaka elanti vyakti yandu elanti pavitramainatundi yokka vishayamulu velavadutundayo gurtinchukovalani Janaka Maharaju atanlo lopala pravesha pettadu. Janaka Maharaju tana yokka sthanamlo aasinudayyadu.
1: King Janaka took his seat.
0: ఈ సమయం లోపల అష్టావక్రుడు ప్రవేశించాడు ఈ సమావేశంలో.
1: At that time Ashtavakra entered the hall.
0: ఇతని రూపమును చూచిన తక్షణమే ఈ యొక్క సమావేశంలో ఉండేటువంటి గొప్ప గొప్ప పండితులందరూ కూడా పక్కున నవ్వినారు.
1: ఆల్ దోస్ గ్రేట్ స్కాలర్స్ హూ వర్ ఇన్ ద మీటింగ్ అండ్ ఇన్ దట్ పర్టికులర్ గ్యాదరింగ్ దే ఆల్ లవ్డ్ అట్ హిమ్ ది మోమెంట్ దే సా హిస్ ఫామ్.
0: కానీ జనకుడు కన్ను వార్చకుండా చూస్తున్నాడు, తాను నవ్వలేదు.
1: కింగ్ జనక వాస్ కీన్లీ అబ్జర్వింగ్ దిస్ పర్టికులర్ పర్సన్. హీ వాస్ నాట్ ప్రిపేర్డ్ టు లవ్.
0: ఈ లోపల అష్టావక్రుడు ఈ పండితుల కంటే అధికంగా గట్టిగా నవ్వాడు.
1: Meanwhile, what happened was, Ashtavakra began laughing louder than the
0: scholars. పండితులకు ఆశ్చర్యం వేసింది.
1: The scholars were surprised.
0: మేము నవ్వటంలో ఒక కారణం లేకపోలేదు.
1: There is a reason for our laughing. There is no.
0: కానీ ఇతను నవ్వడానికి కారణం ఏమిటి? ఇది ఒక పెద్ద సమస్యగా ఏర్పడింది.
1: It became a big problem for them as to why this man should laugh at us.
0: ఇలాంటి వికార ఆకారమును చూచిన తక్షణమే ఎట్టి మనిషికైనా కూడాను తనకు తెలియకుండానే ఒక విధమైనటువంటి నవ్వు ప్రారంభం కావచ్చు.
1: Whoever he be, when he looks at a crooked appearance and an appearance which is rather ugly, people will be forced to laugh.
0: ఇది కేవలం అమాయకత్వంగా కూడాను మనం భావించవచ్చు.
1: This may be considered as ignorance.
0: ఒక తల్లి చంటి బిడ్డను ఎత్తుకుని పోతుంటే వెనక ఎవరైనా వస్తుంటే వాళ్ళని చూచి నవ్వుతుంది ఈ చంటి బిడ్డ.
1: An innocent child may be laughing at a person who is coming behind when mother is carrying
0: it. When a child smiles, every other person who
1: looks at the child will be forced to smile
0: at him. This
1: is the great test and sacredness of
0: innocence.
1: There is sacredness which is inherent in innocence.
0: పండితులందరూ కూడా చాలా గొప్పవారు.
1: Scholars
0: ఏమాత్రం కూడా చేరి లేదు వాళ్ళు.
1: దేర్ ఇస్ నో ఇన్నోసెన్స్ దేర్.
0: కనుక వారు ఈ యొక్క వ్యక్తి నవ్వటంలో కారణం ఏమిటో అని గుర్తించాలని అందరూ కాచుకొని ఉంటున్నారు.
1: దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు ఫైండ్ అవుట్ వాట్ ది కాజ్ ఫర్ దిస్ పర్టికులర్ పర్సన్ లవింగ్ సో లౌడ్.
0: ఒక పండితుడు సాహసించి, నాయన నీవెవరో కానీ ఈ రూపం చూస్తే మాకు చాలా నవ్వు వస్తుంటుండాలి, కానీ దీని వల్లనే మేమందరూ నవ్వాము, కానీ నీవు నవ్వడానికి కారణం ఏమిటి?
1: One among the scholars made bold to say that, oh person, who are you? We do not know. When we looked at you, your form made us laugh. Why are you laughing in response to our laughter?
0: Ayya, neen ikkade edo goppa panditula mahasabha jarugutundalani nenu praveshinchanu.
1: Well sir, I entered this particular assembly thinking that this is an assembly of great scholars.
0: Ilanti varanta ee yokka samaveshamlo untunnarante nenu ee Janaka Maharaja samaveshaniki vachi undevaanni kaadu.
1: If only I had known such people are in this assembly, I would not have come to this.
0: Nenu goppa goppa maha panditulantara undaranu cheppi praveshinchanu.
1: I entered here thinking that there are great scholars,
0: kaani ikkadanta charmakarulu maatrame untunnaru,
1: but there are only cobblers here.
0: Ee maata vineetappudiki panditulaku chaala kopam vachindi.
1: Those scholars who assembled there were very angry when he uttered like this.
0: Charmakarulu ante cheppulu kutteetundi varu ani dini artham.
1: Charmakarulu refers to a cobbler who stitches.
0: ఇంత కఠినమైనటువంటి పదం ఉపయోగపెడుతున్నావా అని అందరు కూడా చాలా ఉగ్రులైనారు.
1: ఆల్ దో స్కాలర్స్ వర్ వెరీ యాంగ్రీ ఫర్ యూజింగ్ సచ్ ఎన్ అబ్యూజివ్ ఆర్ ఇన్సల్టింగ్ వర్డ్.
0: అష్టావక్రుడు చెప్పాడు, మీ చర్యలకు ఈ పదమే సరైనటువంటి పదం అన్నాడు.
1: దిస్ ఈస్ ఎ ప్రాపర్ వర్డ్ టు డిస్క్రైబ్ యువర్ యాక్షన్, హీ సెడ్.
0: చెప్పులు కుట్టేటువంటి వారికి చర్మం యొక్క విషయం బాగా తెలుస్తుంది, కానీ మిగతా వారికి ఏమాత్రమూ తెలియదు.
1: ఓన్లీ కాబ్లర్స్ విల్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ది వాల్యూ ఆఫ్ ద స్కిన్, అదర్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్.
0: కాబట్టి మీరందరూ నా చర్మాన్ని చూసి నవ్వుతున్నారు.
1: ఆల్ ఆఫ్ యు ఆర్ లవింగ్ అట్ మై స్కిన్.
0: నా యొక్క పాండిత్యాన్ని చూడటానికి మీరు ప్రవేశపెట్టలేదు.
1: యూ హావ్ నాట్ కేర్ టు ఫైండ్ అవుట్ మై
0: చేయలేదు.
1: యూ హావ్ నాట్ మేడ్ ఎనీ ఎఫర్ట్స్ టు నో మై స్కాలర్షిప్.
0: కనుక పండితులైనటువంటి వారు అంతర్దర్శనము కలిగి ఉంటుండాలి.
1: Pandits should have the capacity to look inward.
0: Kanuku ee antardeshame leinatundi oka tattamu idi panditjaniki oke maatram kodanu avakasam kaadannadu.
1: A person who does not have an inner vision cannot be described as a scholar at all, he said.
0: Ee satyanni gurtinchinatundi janakudu itanni pravesha petti idanto panditjam yokka vishayanni pradarshinchamani koraadu.
1: King Janaka, who recognized this particular aspect, asked him to enter into the assembly and asked him to
0: ade vidhamugani లోకములో ఎంతటి గొప్పవారైనప్పటికీ బాహ్య దృష్టిని మనం అభివృద్ధి పరుచుకుంటాము, కానీ అంతర్దృష్టిని ఏమాత్రం కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించడం లేదు.
1: ఇన్ ది సేమ్ వే ఇన్ ద వరల్డ్, హౌఎవర్ గ్రేట్ వీ మే బి, వీ డెవలప్ ఓన్లీ ఎక్స్టర్నల్ విజన్ అండ్ నాట్ ది ఇన్వర్డ్ విజన్.
0: కనుక నీ యొక్క దేహ సౌందర్యము, దేహ పటుత్వము, దేహం యొక్క శక్తి సామర్థ్యములు నీవు ఊహించవచ్చును, కానీ దైవము మానసిక పరిశుద్ధమే,
1: చిత్తము
0: యొక్క ప్రభావమే.
1: You may take into account and recognize only the physical features, the physical power, the education, etc. But God looks to
0: hrudayam yokka shanta swabhavamane thanu parisilistadu.
1: God looks to the purity of the heart and the inner peace of the heart.
0: Kalukane mana antardrushtini manam abhivruddhi parchukoni antarbhavamulanu konta varaku prashantamaina reetiga manamu chuchukovali.
1: We should develop inner vision and develop inner peace.
0: Yetti samayamunandu kani manam udrekamulaku kani ఇంకే విధమైనటువంటి యొక్క దీనికి కానీ మనం ఆవేశానికి కానీ మనము గురి కారాదు.
1: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ బీ ఇట్, వీ షుడ్ నాట్ బి సబ్జెక్ట్ టు ఈజీ ఎక్సైట్మెంట్.
0: వారి ఎందు ఉండేటువంటి భావములు బయట రాని.
1: ది ఫీలింగ్స్ విచ్ ఆర్ ఇన్సైడ్ విల్ హావ్ టు
0: మ్యానిఫెస్ట్. ఎవరైనా నిన్ను దూషించారనుకో,
1: సమ్వన్ వుడ్ జస్ట్ లెట్ అస్ సే ఇన్సల్ట్ యు.
0: ఈ దూషించడం వల్ల నీకు ఒరిగేటువంటిది ఏమి లేదు, తరిగేటువంటిది ఏమి లేదు.
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు లూజ్ ఆర్ బై దట్ కైండ్ ఆఫ్
0: ఇన్సల్ట్. నీవు ఏమాత్రం కూడా ఆవేశపూర్వకంగా నీవు ఉద్రేకం తెప్పించుకోరాదు.
1: ఫర్ సచ్ ఇన్సల్ట్ షుడ్ నాట్ రెస్పాండ్ విత్ ఎక్సైట్.
0: శాంతంగా ఉంటుంటే నీపైన అతని కలిగినటువంటి ద్వేషం ఏమిటో అదంతా ఒక్కతూరి బయటపడిపోని.
1: If you are peaceful, all the anger that he has may be poured out.
0: కానీ దానిని నిలపడానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఇది ప్రమాదాన్ని చేకూరుస్తుంది.
1: If you try to obstruct that particular feeling of anger and expression, then it will lead to dangerous situation.
0: ఏదైనా ఒక వ్యక్తికి వామిటింగ్, వాంతులు ప్రారంభమవుతాయి.
1: Let us just presume that a particular person is vomiting.
0: ఈ వాంతులు దేని వల్ల మనకు వాంతులు కలుగుతున్నాయి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్ వామిటింగ్?
0: ఈ యొక్క ప్రేగుల లోపల ఏదో ఒక మలిన పదార్థం చేరటం చేత, లేక యాసిడ్ ఫామ్ కావటం చేత ఈ వాంతులు ప్రారంభమవుతాయి.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఎంట్రింగ్ ఆఫ్ సమ్ ఇంప్యూరిటీస్ ఇన్ టు ద స్టమక్.
0: ఎక్కడ మలినము చేరునో అక్కడ పురుగులు చేరుతాయి.
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ ఇంప్యూరిటీ దేర్ విల్ బి ఇన్సెక్ట్స్.
0: ఎక్కడ మరణము పురుగులు చేరును అక్కడ అనారోగ్యం ప్రారంభం.
1: వేర్ దేర్ ఇస్ ఇంప్యూరిటీ అండ్ ఇన్సైడ్ దేర్ విల్ బి లాక్ ఆఫ్ గుడ్ హెల్త్.
0: కనుక దేహములో ఏ భాగమునందు కూడా మనం మాలిన్యం చేర్చుకోవడానికి ఏమాత్రం కూడా పూనుకోకూడదు.
1: దేర్ ఫోర్ షుడ్ బి కేర్ఫుల్ టు సీ దట్ నో ఇంప్యూరిటీస్ ఎంటర్ ఇన్ టు అవర్ బాడీ.
0: కనుకనే లోపల ఉండినటువంటి మాలిన్యం చేతని ఈ విధమైనటువంటి వామిటింగ్ వస్తుంటారు.
1: అన్ అకౌంట్ ఆఫ్ సమ్ ఇంప్యూరిటీ ఇన్సైడ్ ది సిస్టమ్ దేర్ విల్ బి వామిటింగ్.
0: ఈ సమయం లోపల మనం వానికి ఈ వాంతులు నిలపడానికి మందులు ఇవ్వరాదు.
1: At such a time, we should not give medicine to stop his vomiting.
0: Mandulu isthe em avutundi edo tatkalikanga adu nilichipothundi kani aa yokka malinyam lopana undinanta varaku tirigi eppudaina mari raavachu.
1: If you give medicine, the vomit may not come out, but that will be there in the stomach.
0: Kanuka aa malinyam bayata padeyanta varaku niyu ఏ మాత్రం కూడా మందులు దానికి ఇవ్వరాదు.
1: యూ షుడ్ అలౌ ఆల్ ది ఇంప్యూరిటీస్ టు కమ్ అవుట్ అండ్ యూ షుడ్ నాట్ అబ్స్ట్రక్ట్ బై గివింగ్ మెడిసిన్.
0: పూర్తి వచ్చిన తర్వాత ఆ బలహీనత కావాల్సింటే నీవు బలాన్ని చేకూర్చు.
1: ఆఫ్టర్ ఆల్ దీస్ ఇంప్యూరిటీస్ ఆర్ కమ్ అవుట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వామిటింగ్ దెన్ యూ కెన్ జస్ట్ గివ్ సమ్ మెడిసిన్ టు గివ్.
0: ఈ యొక్క వాంతులు అయిన తర్వాత తాను బలహీనుడైపోతాడు.
1: ఆఫ్టర్ దిస్ వామిటింగ్ హి బికమ్స్ వీక్.
0: ఈ బలహీనుడైనప్పుడు మనం ఏమి చెప్పినా వింటాడు.
1: వన్స్ హి బికమ్స్ వీక్ వాట్ ఎవర్ యూ సే హి విల్ ఒబే.
0: ఈ పద్ధతిని మనం అవలంబించాలి.
1: వి హావ్ టు ఫాలో దిస్ పర్టిక్యులర్ ప్రొసీజర్.
0: వారు ఏమైనా చెప్తున్న సమయంలో దాన్ని మనం అడ్డు తగలకూడదు.
1: వెనెవర్ ఎ పర్సన్ ఇస్ టెల్లింగ్ సంథింగ్ డోంట్ అబ్స్ట్రక్ట్.
0: చెప్పుకొని తనలో ఉన్నటువంటి మాలిన్యం ఎంతవరకు అంత బయటపడిపోని.
1: వాట్ ఎవర్ హి వాంట్స్ టు సే లెట్ హిమ్ సే యాస్ లాంగ్ యాస్ హి వాంట్స్ టు లెట్ హౌ
0: శాంతాన్ని వహించాలి.
1: అంటిల్ సచ్ టైమ్ యు షుడ్ హావ్ పీస్.
0: ఈ శాంతమే మనకు సౌఖ్యము.
1: దిస్ గివ్స్ యు జాయ్.
0: ఈ సౌఖ్యమే మనకు సంతోషము.
1: ది సేమ్ జాయ్ గివ్స్
0: యు హ్యాపీనెస్. ఈ సంతోషమే మనకు స్వర్గము.
1: దిస్ ఇట్సెల్ఫ్ ఇస్ హెవెన్.
0: ఇలాంటి స్వర్గతుల్యమైనటువంటి ఒక భావాన్ని మనం దూరం చేసుకుని ఏదో మనం అనవసరమైనటువంటి ఉద్రేకాల్లో మనం ప్రవేశించరాదు.
1: వై షుడ్ వి బికమ్ డిస్టెంట్ టు సచ్ హెవెన్లీ ఫీలింగ్స్ అండ్ వై షుడ్ వి గెట్
0: ఈ ఓర్పు అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క గుణం.
1: దిస్ క్వాలిటీ ఆఫ్ పేషెన్స్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్.
0: ఉన్న సద్గుణములు అన్నింటికంటే కూడా ఇదే చాలా గొప్ప గుణం.
1: ఆఫ్ ఆల్ ద క్వాలిటీస్ గుడ్ క్వాలిటీస్ ఎ పర్సన్ కెన్ హ్యావ్ పేషెన్స్
0: పర్యాయం చెప్తాను.
1: స్వామి హాస్ సెడ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్
0: క్షమ సత్యం.
1: Forbearance is truth.
0: Chama dharmamu.
1: Forbearance is dharma.
0: Chama vedamu.
1: Forbearance is veda.
0: Chama ahimsa.
1: Forbearance is non-violence.
0: Chama dharmambo.
1: Forbearance is dharma also.
0: Chama santoshamu.
1: It also is joy.
0: Chama sarvamu.
1: It is everything.
0: Chama sarvasvamu. Sarva lokamulandu.
1: It is everything in all the worlds put together.
0: Ee chamanu manamu kaligi undinappude వానికి దమము ఉపరితి అన్ని కూడా ప్రవేశిస్తాయి.
1: వెన్ ఎ పర్టికులర్ పర్సన్ హ్యావ్ దిస్ క్షమా దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు అక్వైర్ ది అదర్ థింగ్స్ లైక్ దమా ఉపరతి అండ్ ఆల్ ది అదర్ థింగ్స్.
0: కనుక దీనిని మనం లోపల పవిత్రమైనటువంటి యొక్క పరిశుద్ధంగా మనం భావించాలి.
1: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎన్ ఇన్నర్
0: గుణమును మనం ఏనాడు మనం దూరం చేసుకుందామో అదే లోపల పరిశుద్ధము.
1: ఓన్లీ వెన్ వి free ourselves from bad qualities that will bring
0: pipe and soap lu powder lu veskoni tikkoni kevalam pavitranga oka vasanu undanta veskoni undinanta matrame adi parishuddham kaadu.
1: External application of soap powders etc and such perfumes, they are not going to purify you internally.
0: Mind shuddham prati okkaru gavinchukovachunu.
1: Externally we may purify ourselves
0: kaani antar shuddhi ati avasaram entundi.
1: Inner purity is
0: kaaranam emanaga అంతర్బహిత సర్వవ్యాప్య నారాయణ. భగవంతుడు లోపల బయట ఉంటున్నాడు.
1: ది రీజన్ ఈస్ లార్డ్ ఈస్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: కనుక భగవంతుడు ఉన్నటువంటి ప్రదేశాన్ని పవిత్రమైనటువంటి ప్రదేశంగా మనం నిరూపించాలి.
1: ది ఎంటైర్ ప్లేస్ వేర్ లార్డ్
0: ఇదే పరిశుద్ధమైనటువంటి స్థానంగా మనం ఏర్పరచుకోవాలి.
1: వీ హావ్ టు ప్యూరిఫై.
0: బయట ప్రపంచం నందు ఉండేటువంటి ప్రపంచంలో భగవంతుడు మనకు గోచరం కాదు.
1: ది లార్డ్ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ మీరు
0: అంతర్భావం నందు ఉన్నటువంటి భగవంతుడే మనకు సర్వత్రా వెంట జంట ఇంట కంటి రెప్పవలే కాపాడుతూ ఉంటాడు.
1: ది ఇన్డ్వెల్లింగ్ గాడ్ అలోన్ విల్ బి ఏబుల్ టు గివ్ యూ ఆల్ ప్రొటెక్షన్ బీట్ వేర్ ఎవర్ యు గో.
0: కనుక ఇక్కడ స్థితప్రజ్ఞ లక్షణం లోపల మానవుడు ఎట్టి గుణములను కలిగి ఎట్టి స్వభావముల చేత తాను ఆదర్శవంతమైనటువంటి ఒక వ్యక్తిగా రూపొందింప చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ సాంఖ్య యోగంలో అమితంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ టాట్ ఇన్ సాంఖ్య యోగ వాట్ ఆర్ ద క్వాలిటీస్ విచ్ విల్ మేక్ ఎ పర్సన్ అన్ ఐడియల్ పర్సన్ అండ్ స్థిత ప్రజ్ఞ.
0: ఇక్కడ శమం.
1: టేక్ వన్ శమం.
0: మనశ్శాంతి.
1: ఇట్ ఈస్ పీస్ ఆఫ్ మైండ్.
0: దమము.
1: దమం.
0: ఇంద్రియ నిగ్రహం.
1: ఇట్ ఈస్ సెన్స్ కంట్రోల్.
0: ఉపరతి.
1: ఉపరతి.
0: ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క ఆవేదన.
1: ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ యాంగ్విష్.
0: అనగా ఒక విధమైనటువంటి పవిత్రమైనటువంటి భావంతో కూడినటువంటిది ఉపరతి.
1: ఇట్ ఈస్ యాంగ్విష్ అసోసియేటెడ్ విత్ ఎ సేక్రెడ్ ఫీలింగ్.
0: తితీక్ష ఎట్టి క్లేశ సమయంలందైనా కూడాను అచంచలమైనటువంటి ఒక స్థిరత్వాన్ని కలిగి ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఎ ఫీలింగ్ ఆఫ్ స్టడీనెస్ అండ్
0: ఎలాంటి బాధలు, ఎలాంటి దుఃఖములు, ఎలాంటి విచారములు సంభవించినప్పటికీ ఏమాత్రం కూడా చలించినటువంటి యొక్క బుద్ధిని, భ్రమించినటువంటి మనసును కలిగి ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ బి ది టెస్ట్, వాట్ ఎవర్ బి ది ట్రిబులేషన్స్, వాట్ ఎవర్ బి ది ట్రైయింగ్ సర్కమ్స్టెన్సెస్, హ్యావింగ్ ఎ స్టడీ మైండ్ అండ్ అన్డెల్యూటెడ్ మైండ్ అండ్ అన్ అన్వేవరింగ్ మైండ్, దిస్ ఈస్ ఉపరతి.
0: తితీక్ష ఉపరితి అనగా వాంఛలు ఎందుకు త్యాగము చేర్చుకోవటం.
1: ఉపరతి మీన్స్ రినౌన్సింగ్ డిజైర్స్.
0: శ్రద్ధ అనగా గురువునందు కాని, పండితులు ఎందు కాని, తాను విశ్వసించినటువంటి పరమాత్మను ఎందు కాని నిశ్చలత్వం, ఆ వాక్యాన్ని ఒక శాస్త్రవాక్యము, భగవత్ వాక్యాన్ని గాఢంగా విశ్వసించేటువంటి ఒక స్థితిని శ్రద్ధ అంటారు.
1: శ్రద్ధ రెఫర్స్ టు హ్యావింగ్ ఎ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద గురు, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద స్క్రిప్చర్, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్.
0: సమాధానం. ఈ సమాధానం అంటేనేగా ఏమిటంటే అన్నింటి ఎందుకు సంతృప్తి కలిగి ఉంటుండాలి.
1: సమాధాన రెఫర్స్ టు హ్యావింగ్ కంటెంట్మెంట్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ అండ్ ఇన్ ఆల్ థింగ్స్.
0: ఇంతేకాదు చిత్తేకాగ్రత అత్యవసరం.
1: నాట్ మెయిన్లీ దాట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ ఈజ్
0: ఈ చిత్తేకాగ్రత ఉండినప్పుడే,
1: ఓన్లీ వెన్ ఎ పర్సన్ హాస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్,
0: మానవుని ఎందు అచంచలత్వము ఏర్పడుతుంది.
1: Man would be able to have firmness, steadiness.
0: అచంచలత్వం ఏర్పడినప్పుడే,
1: ఓన్లీ వెన్ హీ హాస్ స్టడీనెస్,
0: మానవుని యందు ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క శ్రద్ధ మనకు చేకూరుతుంది.
1: దెన్ ఓన్లీ హీ విల్ బి ఏబుల్ టు డెవలప్ ఫర్మ్ ఫెయిత్.
0: ఈ తీవ్రమైనటువంటి శ్రద్ధ బయలుదేరినప్పుడే వాంఛలు యందు కొంతవరకు విరక్తి కలుగుతుంది.
1: ఓన్లీ వెన్ హీ హాస్ ఇంటెన్స్ ఫెయిత్ హీ విల్ బి ఏబుల్ టు డెవలప్.
0: వాంఛలు యందు విరక్తి కలిగినప్పుడే ఇంద్రియములు తమంతటి తామే నిగ్రహించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
1: When one has disgust for desires of the objects of the world,
0: ఇంద్రియ నిగ్రహం కలిగినప్పుడే మనశ్శాంతి చేకూరుతుంది.
1: Then only he will have sense control and then only
0: మనశ్శాంతి చేకూర్చినప్పుడు అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడుతుంది.
1: When there is peace of mind, there is inner and outer purity.
0: అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడినప్పుడు ఓర్పు సహజంగా మన స్వరూపం అయిపోతుంది.
1: When there is inner and outer purity, patience will become automatic second nature.
0: కనుకొని ఈ ఐదు విధములైనటువంటి భావములు సాధకుడు అత్యవసరంగా సాధించాలి అని నిరూపించాడు.
1: దేర్ఫోర్ ఎవ్రీ సాధక హాస్ బీన్ ఆస్క్డ్ టు ప్రాక్టీస్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్.
0: కేవలం శ్లోకములు కంఠస్థం చేసినంత మాత్రమున మనకు ఏమాత్రము ఫలితం రాదు.
1: బై హార్టింగ్ అండ్ మెమరైజింగ్ ది శ్లోకమ్స్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్.
0: కంఠస్థము చేయటంతో పాటు ఒకటి రెండు విషయాలైనా మన నిత్య జీవితంలో మనము నిరూపించాలి.
1: అలాంగ్ విత్ మెమరైజింగ్ ది శ్లోకమ్స్ వన్ ఆర్ టూ థింగ్స్ అట్లీస్ట్ షుడ్ బి ప్రాక్టీస్డ్ ఇన్ డైలీ లైఫ్.
0: అప్పుడే గీతా మకరందము మన హృదయమును చేరగలదు.
1: దెన్ ఓన్లీ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ గీతా విల్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు అవర్ హార్ట్.
0: కనుక ప్రతి దినము కూడాను మీరు అనుభవించేటువంటి ఈ ఆనందమును క్రమక్రమేణ అంతర్ముఖం గావించుకున్నటకు తగిన కృషి చేయాలని నేను ఆశిస్తున్నాను.
1: స్వామి ఈజ్ జస్ట్ విషింగ్ that all this great joy which we are enjoying every day, we'll have to practice by making it inward property of our own selves.
2: That was the 33rd in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 15th September 1984, Bhagavan explained the secret behind performing action without the expectation of its result.

0: Sairam, dear listeners. Shirdi Baba spoke of Shraddha or earnestness as one of the two important attributes that a spiritual aspirant should always have. In today's discourse, Bhagwan Shri Satya Sai Baba describes why it is important for everyone to cultivate this value. Let us now listen to a divine discourse that Bhagwan Baba delivered on his 77th birthday on the 23rd of November 2002 in Prashanti Nilayam.
1: Kramamudappaka minta Chelanavu Chandrudu క్రమముదప్పకమింట ప్రతిదినంబును భానుడు ఉదయాస్తమయముల నొందనేల గగనంబునకు శాంతి కాజేయు తారకల్ పగలు మాత్రము దాగు భంగియేల క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల అనిశంభు కళకళ ధ్వనులు నవ్వుచు నదుల్ సరళము ప్రవహించు చందమేళ ప్రకృతిలో ఎందు చూచిన ప్రాణులందు ధన విభవం జాతి మత భేదంబులేల ధన విభవ శాంతి మత భేదంబులేల ఎవరి ఆజ్ఞకు బద్ధులో ఎవరు ప్రభువో అతని ఆజ్ఞ

0: అతని ఆజ్ఞను పాలింప నరయరండు. క్రమము దప్పక మింట ప్రతిదినంబును మేరు ఉదయాస్తమయముల నొందనీల.
1: డెఫినెట్లీ ఇన్ ఎగ్జాక్ట్ ప్రిసిషన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ సన్ రైజ్ అండ్ సన్సెట్.
0: గగనంబునకు శాంతి కాజేయుతారగల్ పగలు మాత్రము దాగు భంగియేల.
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద స్టార్స్ దట్ హైడ్ దెమ్సెల్వ్స్ దో దే గ్లిటర్ ఇన్ ద నైట్.
0: అనశంబు కళకళ ధ్వనులు నవ్వుచు నదులు సలిలములు ప్రవహించు చందమేళ.
1: ఇట్స్ సో బ్యూటిఫుల్ దట్ ద రన్నింగ్ బ్రూక్స్ డౌన్ ద వ్యాలీస్ ఫ్లో ఇన్సెసెంట్లీ విత్ సౌండ్స్.
0: క్షణమైన విశ్రాంతి కనకతా పవనుండు జీవకోటిని బ్రోవ వీవదేల.
1: We find the tireless wind that blows continuously, sustaining the living beings.
0: Prakritilo yendu chuchina pranulandu dana vibhava mata vedambulela.
1: In this nature, among mankind, why should there be differences on grounds of wealth, caste, community and religion?
0: ఎవని ఆజ్ఞకు బద్ధులో ఎవరు ప్రభువో అతని ఆజ్ఞను పాలింప అరయరండు. అతని ఆజ్ఞను పాలింప నరయరండు.
1: నో హూ ఇస్ ద కమాండర్, నో హూ ఇస్ ద మాస్టర్ హూస్ కమాండ్ అండ్ ఆర్డర్ యూ షుడ్ ఒబే అండ్ ఫాలో. టు నో దాట్ ఎంక్వైర్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: ప్రేమస్వరూపులారా,
1: embodiments of law.
0: ప్రతి ప్రాణి కూడాను ప్రతి మానవుడు కూడాను సుఖశాంతులు కావాలని ఆశిస్తుంటాడు.
1: ఎవ్రి లివింగ్ క్రీచర్, ఎవ్రీ మ్యాన్ ఎస్పైర్స్ ఫర్ హ్యాపీనెస్, పీస్ అండ్ బ్లెస్.
0: కానీ ప్రకృతి యొక్క తత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Yet he is not able to know the nature.
0: ప్రకృతిలో ప్రతి జీవి జీవిత పరమావధిని గుర్తించాలని ప్రయత్నిస్తుంటాడు.
1: ఇన్ దిస్ నేచర్ ఎవ్రీవన్ వాంట్స్ టు నో ద అబ్జెక్టివ్, ద గోల్ ఆఫ్ లైఫ్.
0: కానీ ఎవరు ఇట్టి పరమావధిని గుర్తించడానికి పూనుకున్నప్పటికీ ఫలించటం లేదు.
1: దో ఫర్మ్లీ డిటర్మిన్డ్, నో వన్ యెట్ హెస్ ఫౌండ్ అవుట్ ద గోల్ ఆఫ్ లైఫ్.
0: ఏ నూటికొక్కరో కోటికొక్కరో దీనిని సాధించడానికి పూనుకొని విడ్చుకుండా ఉంటారు.
1: వన్ ఇన్ థౌజండ్, వన్ ఇన్ మిలియన్ వుడ్ కంటిన్యూ ఇన్ దిస్ పర్స్యూట్ విదౌట్ డ్రాపింగ్ ఇన్ ద.
0: సామాన్య ప్రజలు ఈ పరమావధిని గుర్తించడానికి సాధ్యం కాదని గుర్తించి నిరంతరము తమ యొక్క జీవితమును భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థ ప్రభావం నందు కాలంను గడుపుతుంటారు.
1: ది ఆర్డినరీ పీపుల్ ఫైండ్ ఇట్ ఇంపాసిబుల్ to know the goal of life, so they are drowned in fleeting, momentary, physical, worldly pleasure.
0: కడుపు నిండుకు తిండి, కంటి నిండుకు నిద్ర, ఒంటి నిండుకు వస్త్రము, ఇంటి నిండుకు పిల్లలు, కలకలలాడే కలత్రయములతో, కిలకలలాడే ఇంద్రులతో, ఇదియే ప్రకృతి యొక్క వైభవం అని భావించుతూ తృప్తి పొందుతుంటారు.
1: People are deluded. They are mistaken that the life centers around food, raiment, shelter in the company of the wife and relations.
0: Kani intakante goppa paramavadi adhikanga untunnadi.
1: But there lies the supreme goal above them.
0: Nitya satyamainatundi aanandamunu pavitramaina jeevitanni gadupe nimittamai pranulu aneka mandi aneka sadhanalu salputuntaru.
1: In this nature people proceed different spiritual paths to enjoy that eternal bliss and a sacred life.
0: Upanishadulu yendu ee shashvata aanandamu ponde nimittamai taittiriya upanishattu ee yokka deenini oka pachiga polchukonnadi.
1: Upanishads, the Taittira Upanishad in particular, describes the bird in this context.
0: దీనికి తల శ్రద్ధ అని పేరు పెట్టింది.
1: The head symbolizes శ్రద్ధ or sincerity.
0: ఈ పక్షి యొక్క కుడి భాగము రుతం అని పిలుస్తూ వచ్చారు.
1: The right side of this bird is called రుతం.
0: ఎడమ భాగము రెక్క సత్యం అని పిలుస్తూ వచ్చారు.
1: The left wing is called సత్యం.
0: రుతం సత్యం ఇవి రెండు కూడా ఆ పక్షి యొక్క వింగములు అనగా రెక్కలు.
1: రుతం అండ్ సత్యం ఆర్ ది టూ వింగ్స్ ఆఫ్ ద బర్డ్.
0: దానికి తోక ఉంటుండాలి.
1: ఇట్ హ్యాస్ ఎ టెయిల్ టూ.
0: ఆ తోక యొక్క తత్వము మూలాధారం.
1: ద టెయిల్ రిప్రజెంట్స్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్.
0: మధ్య భాగం యొక్క దేహము మహత్తరము.
1: అండ్ ద బాడీ ఈజ్ మహత్ మిస్టీరియస్.
0: ఈ ఉపనిషత్తు యొక్క పక్షి యొక్క అంగములు శ్రద్ధ రుతం సత్యం మహత్తత్వం యోగము ఈ ఐదు అంగముల చేత ఇది ప్రతిబింబించి వస్తున్నది.
1: దిస్ బర్డ్ హ్యాస్ గాట్ ద పార్ట్స్ ఆఫ్ సిన్సియరిటీ శ్రద్ధ ద రుతం ద సత్యం అండ్ మహత్ ప్రైమార్డియల్.
0: రుతం అనగా కేవలము ఒక రెక్క మాత్రమే మనం భావించరాదు.
1: రుతం ఈజ్ నాట్ మియర్లీ ఏ వింగ్.
0: త్రికాల భాజ్యం రుతం అన్నారు.
1: రుతం ఈజ్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద
0: ఎట్టి కాలములందు మూడు కాలములందు మార్పు చెందినటువంటిదే ఈ రుతం.
1: Rutam does not change at any point of time.
0: Satyam, ఇది కాలానుగుణ్యంగ కొంతవరకు మార్పు చెందేటువంటిది.
1: Satyam changes with the passage of time.
0: భూత భవిష్యత్తు వర్తమాన కాలమునందు ఇది కొంతవరకు మార్పు చెందుతుంటాయి. కానీ సత్యము మాత్రము వదలదు.
1: It may change in the three times, the past, present and future.
0: దీనిని సత్యము అన్నారు.
1: This is called Satyam.
0: ఇంకా కంఠం ఉంటుండాలి.
1: Neck.
0: ఈ కంఠమునకు సరియైనటువంటి పేరు శ్రద్ధ.
1: ది నెక్ స్టాండ్స్ ఫర్ శ్రద్ధ, స్టెడ్ఫాస్ట్నెస్.
0: ఈ శ్రద్ధ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: ది స్టెడ్ఫాస్ట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: శ్రద్ధావాన్ దపతే జ్ఞానం.
1: వన్ ఎక్వైర్స్ విజ్డమ్ అవుట్ ఆఫ్ ది సిన్సెరిటీ.
0: శ్రద్ధ ప్రతి జీవికి కూడాను ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
1: ది సిన్సెరిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ బీయింగ్.
0: చుతం హితం అనేటువంటి రెండు పదములు చేరి శ్రద్ధ అనేటువంటి ఒక పదం ఏర్పడుతున్నది.
1: శ్రద్ధ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ రుతం అండ్ హితం.
0: ఈ రెండు పదములు చేరినప్పుడే శ్రద్ధ అనే పదం ఏర్పడుతున్నది.
1: శ్రద్ధ రిప్రజెంట్స్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ వర్డ్స్.
0: గీత యందు కూడాను శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, నేను శ్రద్ధ చేతనే లభ్యమవుతాను అని పలికాను.
1: గీత ఆల్సో క్లియర్లీ డిక్లేర్స్ దట్ విల్ ఎంజాయ్ ద మేనిఫెస్టేషన్ అవుట్ ఆఫ్ సిన్సెరిటీ.
0: కేవలము ఇంత మాత్రమే కాకుండా కృష్ణుడు చెప్పాడు, శ్రద్ధ స్వరూపుని నేనేను అన్నాడు.
1: కృష్ణ ఫర్దర్ డిక్లేర్డ్ దట్ ఈస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ స్టెడ్ఫాస్ట్నెస్.
0: ఏ కార్యము చేయవలసినని, ఏ యొక్క కర్మను ఆచరించవలనన్నను శ్రద్ధ అత్యవసరము.
1: టు అకాంప్లిష్ ఎనీ టాస్క్ స్టెడ్ఫాస్ట్నెస్ ఇస్ ఎసెన్షియల్.
0: కొనక శ్రద్ధ లేనటువంటి మానవుడు ఏ చిన్న కార్యం కూడాను సాధించలేడు.
1: మ్యాన్ విదౌట్ సిన్సెరిటీ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: అందులో ఆధ్యాత్మిక తత్వం నందు శ్రద్ధ అత్యవసరమైనటువంటిది.
1: ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ శ్రద్ధ సిన్సెరిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: శ్రద్ధ అనగా దీనికి మరొక పేరు వాంఛలను బలవత్తం చేసినటువంటిది అనగా బలవంతరమైనటువంటి ఆచరణ శ్రద్ధ.
1: Shraddha is meaning the strengthening of one's own ambition.
0: దృఢమైనటువంటి విశ్వాసమే శ్రద్ధ.
1: Strong faith is Shraddha.
0: శాశ్వతమైనటువంటి విశ్వాసమే శ్రద్ధ.
1: A permanent faith is Shraddha.
0: చెలింపలేనటువంటిదే శ్రద్ధ.
1: Unwavering faith is Shraddha.
0: ఈ జ్ఞానమునే ఉపనిషత్తులు అనేక విధములుగా ప్రబోధిస్తూ వచ్చాయి.
1: దిస్ విజ్డమ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వేరీడ్ వేస్ ఇన్ ఉపనిషత్.
0: శ్రద్ధతో కూడినటువంటి యొక్క జ్ఞానము ఇది చాలా తారకము అని పిలుస్తూ వచ్చారు.
1: దట్ విజ్డమ్ అబ్టైన్డ్ అవుట్ ఆఫ్ శ్రద్ధ ఈజ్ తారకం ఆర్ లిబరేషన్.
0: ఈ శ్రద్ధ యందు కొంచెం శ్రద్ధారహితమైనటువంటి జ్ఞానము కొంత వేరు పేరుగా పిలుస్తూ వచ్చారు, తారకము అన్నారు.
1: అండ్ దిస్ జ్ఞాన విజ్డమ్ వితౌట్ శ్రద్ధ ఈజ్ క్వైట్ డిఫరెంట్.
0: ఈ శ్రద్ధతో కూడినటువంటి తారకము.
1: దట్ విత్ సిన్సెరిటీ ఇస్ తారకం.
0: శ్రద్ధ కొంచెం వదిలినటువంటిది మారకము.
1: అండ్ దట్ వితౌట్ సిన్సెరిటీ ఇస్ మారక, చేంజబుల్.
0: కనుక తారకము మారకము ఈ రెండింటి యొక్క జ్ఞానములే ఈనాడు మానవుడు పొందవలసినటువంటిది.
1: మ్యాన్ షుడ్ అక్వైర్ దిస్ విజ్డమ్ విచ్ ఈస్ చేంజబుల్ అండ్ విచ్ ఈస్ చేంజ్లెస్.
0: శ్రద్ధారహితమైనటువంటిది మారకము.
1: దట్ విత్ శ్రద్ధ, విదౌట్ ఇట్ ఈస్ మారకము.
0: శ్రద్ధతో కూడినటువంటిదే తారకము.
1: దట్ విత్ శ్రద్ధ ఇస్ తారకం.
0: ఇది తారక మంత్రమునే మనము నిరంతరము ప్రబోధిస్తూ ఉండాలి, ప్రచారం చేస్తూ ఉండాలి.
1: దిస్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆఫ్ తారక మస్ట్ బి ప్రాక్టీస్డ్ అండ్ ఇన్వెస్టిగేటెడ్.
0: తైత్తిరీయ ఉపనిషత్తునందు ప్రధానమైనటువంటి సూత్రము.
1: దిస్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్ అకార్డింగ్ టు తైత్తిరీయ ఉపనిషత్.
0: ఇది చాలా మంది దీన్ని సరైనటువంటి రీతిలో గుర్తించడానికి ప్రయత్నించడం.
1: Many have not explored the detail in depth.
0: ప్రేమ స్వరూపులార,
1: embodiments of love.
0: ఈ తైత్తిరీయోపనిషత్తులందు ఉన్నటువంటి జ్ఞాన స్వరూపము చాలా పవిత్రమైనటువంటిది.
1: The way how Taittiriya speaks of wisdom is highly sacred.
0: ప్రతి మానవుడు కూడాను లౌకికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా అన్నింటి ఎందు కూడాను శ్రద్ధ అత్యవసరమని ప్రబోధిస్తూ వచ్చింది.
1: It has clearly emphasized on the necessity of sincerity in every walk of life, be that ethical or scientific or worldly or physical.
0: ముఖ్యంగా ఆధ్యాత్మిక దత్తమునందు ఈ శ్రద్ధ తారక మంత్రంగా ప్రబోధిస్తుంది.
1: In spiritual field, this sincerity is almost a mantra.
0: కనుకనే తారక మంత్రం అని చెప్పినట్టు శ్రద్ధ కలిగినటువంటిదే ఈ తారకము.
1: Therefore, Taraka speaks of this mantra.
0: శ్రద్ధ రహితమైనటువంటి ఒకదే మారకము.
1: Without this sincerity, it is maraka, changeable.
0: Maraka anetundi sadda undadi kaani idi continue ga prayatninchajeyandi.
1: In maraka the changeable, there is no sincerity.
0: Kalaka nirantaramu sarvakala sarvavasthala yendu kudanu trikalamlu yendu kudanu shashvatanga satyanga nityanga undeetundi ee taraka mantramu.
1: Therefore, Taraka remains eternal, immortal, changeless in all the three periods of time.
0: ఈ ఐదు అంగములు కూడాను సార్థకం గావించుకొని మాలిన్య రహితం చేసుకున్నప్పుడే మానవునికి నిజమైన జ్ఞానం లభిస్తుంది.
1: Man would acquire wisdom if he finds fulfillment of these five limbs of the body.
0: రుతం, సత్యం, మహత్తరము, ముత్తం ఈ మూడింటి యొక్క తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
1: We have to recognize in the first instance the significance of rutam, satyam and foundational principle mahat.
0: ee moodinti yokka sarame nijamainatvanti gnanamu.
1: The essence of these three is true wisdom.
0: Kanaka gnanam anaga kevalamu edo oka vidhamaina grantha parichayam kaadu.
1: Wisdom is not textual knowledge.
0: Advaita darshanam gnanam ani cheppetvanti kaadu.
1: It is not merely the experience of non-dualism.
0: Dvaitamanandukunu advaitam emidi untunnadi.
1: Even in dualism there is non-duality.
0: Ilanti parama satyanni prabodhinchinatvante Taittiriya Upanishadu.
1: Taittiriya Upanishad speaks of this supreme principle of truth.
0: Deeniki maroka samayamnandu Shankaralu varu jeyatra chetunnappudu anni vaipulu kodunu prayanam salutu vacharu.
1: Shankara went round the country celebrating his victory.
0: Bharata deshamanta kodunu nalumulalla tirigi vacharu.
1: He went round all the four corners of this country.
0: Kani uttara deshamunaku vellinappudu
1: when he was in the north
0: akkada oka maha pedda gurumto undinatvanti oka rushini thanu kalukunnadu.
1: He could come across a sage of nobility and excellence.
0: Athanu kevalam oka rushi kaadu grihasthasamlo unnatvanti vaade.
1: He is not merely a celibate but he is a householder.
0: Athani pere mandalikudu.
1: His name is Mandalika.
0: Athani patni Ubhaya Bharati.
1: His wife is Ubhaya Bharati.
0: Aa Ubhaya Bharati sarva sampannalu koodinatvantidi.
1: Ubhaya Bharati is full of plenty and prosperity.
0: Rutam, satyam, mutam moodintri kodunu gurtinchinatvantidi.
1: She is prosperous in terms of wisdom, rutam, satyam and mark.
0: Atanito Shankara varu vaadam cheyadaniki koorukunnaru.
1: Shankara was ready to argue with him.
0: ఈ ఆర్గ్యుమెంట్ లోపల ఎవరు విజయాన్ని సాధించారు అనేటువంటి సాధ్యాన్ని వ్యబోధించే నిమిత్తమై శంకర్ల వారు ఉభయ భారతిని ఎన్నుకున్నాడు.
1: శంకర హాస్ చోజన్ ఉభయ భారతి యాజ్ ద జడ్జ్.
0: మండనమిస్తుని భార్య
1: ఉభయ భారతి ఇస్ ది వైఫ్ ఆఫ్ మండనమిస్తు.
0: అతను ఓడినాడా గెలిచినాడా అనేటువంటి చెప్పడం లోపల ఆమెకు ఎట్టి సందేహం లేదు.
1: She has no doubt with regard to the winner in this argument.
0: సర్వజ్ఞానము సంపన్నుడైనటువంటిది ఆ ఉభయ భారతి.
1: Ubhaya Bharati knows all the details
0: Shankara
1: of wisdom.
0: Varu mandana mishrudu vaadinche samaya lopala taanu eka deekshato pooni ee rutaanni poonukundi.
1: When there was argument between Shankara and mandana mishra, here is
0: kadapatiki
1: Ubhaya Bharati determination.
0: Tana bhartha odipoyinaadani gurtinchindi.
1: Finally she declared that her husband lost in the argument.
0: హస్బెండ్ ఓడిపోవటం చేత శంకర్ల వారు విజయాన్ని సాధించారు.
1: బికాస్ ఆఫ్ దిస్ రీజన్ శంకర ఈజ్ ద విన్నర్.
0: అందువల్ల ఈ వాగ్వాదనకు పురుకునే ముందుగా ఒక విధమైనటువంటి యొక్క ప్రమేషన్ చేసి వచ్చాడు.
1: ఇన్ దీస్ ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఏ పాయింట్ వాజ్ పుట్ ఫోర్త్.
0: కనుకనే ఆ సిద్ధ ప్రకారము అతను సన్యాసం స్వీకరించాడు.
1: And as per the agreement, he has accepted celibacy.
0: పతి అని సన్యాసం స్వీకరించిన తర్వాత సతికుడను అర్ధాంగి కనుక ఆమె కూడాను స్వీకరించింది.
1: The wife, being the half body of the husband, followed the same path.
0: ఈ విధంగా ఇరువురు సన్యాసాశ్రమం స్వీకరించి
1: both of them have renounced the whole
0: జగత్తునందు జ్ఞాన ప్రబోధన సరిపోయేటువంటి మార్గమును ప్రబోధిస్తూ వచ్చారు.
1: They have chosen the path of propagating wisdom in this world.
0: జ్ఞానం లేకుండా మానవత్వమే క్షీణించిపోతుంది.
1: Without wisdom, human life has no value.
0: చిన్నదాని మొదలుకొని పెద్దదాని వరకును విచారణ శక్తి చెలపవలసి వస్తుంది.
1: One has to think from the smallest to the biggest.
0: కట్టగలపటికి ఈ ఉభయ భారతి చెప్పింది.
1: Finally, Ubhayabharati said,
0: ఈ పవిత్రమైనటువంటి ఒక జ్ఞానం మనకు లభించాలంటే మూడు మార్గములు మనం ప్రవేశించాలి అన్నది.
1: To acquire this sacred wisdom, we should follow three paths.
0: అది నిజమైనటువంటి జ్ఞానం అనింది.
1: That is the true wisdom, she said.
0: అతను కేవలము తన పత్ని వియోగం చేతనే అనగా అపజయం చేతనే తాను ఏమాత్రము విచారం చేయలేదు.
1: The husband was not bothered, worried because of his being lost in this argument.
0: కనుక దీనికి కారణము తన యొక్క నిజమైనటువంటి శక్తిని పూర్తిగా గుర్తించుకోలేకపోయాడు.
1: హీ కుడ్ నాట్ నో ద రియల్ వాల్యూ ఆఫ్ ద విజ్డమ్ హీ అక్వైర్డ్.
0: వృతం యొక్క రూపాన్ని తాను తెలుసుకోలేకపోయాడు.
1: హీ కుడ్ నాట్ నో ద ట్రూ ఫార్మ్ ఆఫ్ వృతం.
0: అప్పుడు భోంచేసే సమయం లోపల
1: వైల్ డైనింగ్
0: అన్నం బ్రహ్మ అని చెప్పాలి.
1: వన్ హ్యాస్ టు సే ఫుడ్ ఈస్ గాడ్ అన్నం బ్రహ్మ.
0: రసో విష్ణు
1: రసో విష్ణు
0: ఈ రసమే విష్ణు స్వరూపము.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఫుడ్ ఈస్ విష్ణు.
0: అన్నమే బ్రహ్మ.
1: ఫుడ్ ఈస్ గాడ్.
0: అన్నము దేహములో ప్రవేశించి సర్వాంగముల యందుకును సారాన్ని ప్రబోధిస్తుంది అనగా అందిస్తుంది.
1: ద ఫుడ్ పార్ట్ టేకెన్ విల్ హ్యావ్ ఇట్స్ ఎసెన్స్ దట్ ఈస్ సప్లై టు ద హోల్ బాడీ.
0: ఈ శక్తియే కాకుండా రక్తమునుగా మార్చి ఆ రక్తమును శక్తిగా రూపొందింపజేస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు బ్లడ్ అండ్ ఎనర్జీ.
0: భోక్తో దేవో మహేశ్వర అన్నది తిరిగి.
1: And it is also said, the one who can takes food is God again.
0: ఆ బలమే జగత్తునకంతకును జ్ఞానమును ప్రబోధిస్తుంది అని.
1: And this principle teaches wisdom to the whole world.
0: అన్నం బ్రహ్మ.
1: Food is God.
0: రసం విష్ణు.
1: Essence is Vishnu.
0: భక్తో దేవో మహేశ్వర.
1: And the one who partakes is Maheshwara.
0: మూడు గుణములుగా ఉంటున్నాయి.
1: These are the three attributes.
0: ఈ మూడు గుణములు కూడాను ఏకం చేయటమే నిజమైనటువంటి వృతం అన్నారు.
1: వృతం ఇస్ యూనిఫైయింగ్ దీస్ త్రీ పాయింట్స్.
0: మూడు గుణములు కూడాను ఏకం భావించాలి.
1: ది త్రీ అట్రిబ్యూట్స్ మస్ట్ బి యూనిఫైడ్.
0: దేహము మనస్సు క్రియ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి వృతం.
1: వృతం మెంట్ ది పర్ఫెక్ట్ హార్మనీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: మనస్సు ఏకం వచస్ ఏకం కర్మన్ ఏకం మహాత్మనం.
1: It's only noble soul who will have unity in thought, word, and deed.
0: కనుకనే మనో వాక్ కర్మలు ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి యొక్క సత్యము.
1: Therefore, the oneness of thought, word, and deed is the truth.
0: ఈ మూడే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము.
1: These three represent Brahma, Vishnu, and Maheshwara.
0: ఎవడైనా సరే ఏ కాలంలోనైనా సరే ఈ మూడింటి యొక్క తత్వాన్ని పవిత్రం గావించుకోవాలన్న ఈ మూడింటి యొక్క మంత్రమును ప్రవేశపెట్టాలి.
1: Let him be anyone of any point of time should know the significance of these three.
0: ఇప్పుడు ఒక బల్బ్ ఉంటుండాలి.
1: Here is a bulb.
0: లేక లైట్ ఒక గ్లాస్ ఉంటుండాలి.
1: And you find a glass there.
0: లైట్ ప్రకాశంగానే ఉంటుండాలి కానీ మూయబడినటువంటి గ్లాసు కొంతవరకు మాలిన్యం చేరటం వల్ల ప్రకాశం తగ్గిపోతుంది.
1: Because of the glass which is dirty surrounding here in the bulb, you get dim light only.
0: పొగ చేరుకొని పోవటం చేత
1: because of smoke around
0: ఈ జీవిత లైట్ ప్రకాశవంతంగా ఉండదు.
1: The light of life doesn't shine.
0: దానిని పూర్తిగా తుడిచివేసినప్పుడే
1: when you clean the glass
0: jyoti spashtanga kanipistundi.
1: You can see the light clearly.
0: Adi ee naadu manam cheyavalsinatundi pani.
1: That's what we should do today.
0: Aa pogane aham annaru.
1: And the smoke around is aham.
0: Mana manasu yokka chuttugulanu cherinatundi ee pogane.
1: It is a smoke of illusion around the mind.
0: అహంకారం అనేటువంటి చేరటం చేతనే దివ్య జ్యోతి జ్ఞాన జ్యోతి అనేటువంటిది ప్రకాశించడానికి వీల్లేదు.
1: It is ego that is responsible for the dim light.
0: ఈ అహంకారం అనేటువంటి దేని ఎందు ప్రవేశిస్తుంది?
1: ఈగో, వేర్ డస్ ఇట్ గెట్ ఇన్?
0: మనం ప్రవేశించేటువంటి యొక్క సత్యనిత్యమైనటువంటి మార్గమును వదిలిపెట్టినప్పుడే అహంకారం చేరుతుంది.
1: వెన్ వీ గివ్ అప్ దిస్ ఎటర్నల్ ట్రూత్ఫుల్ పాత్ ఆఫ్ లైఫ్ వీఆర్ ఈగోయిస్టిక్.
0: తన సత్యాన్ని తాను గుర్తించుకోలేనప్పుడే అహం వచ్చి చేరిపోతుంది.
1: వెన్ యూ డోంట్ నో యువర్ ట్రూ నేచర్ యూ ప్రాకృతమైన
0: భావాలు అభివృద్ధి అయినప్పుడే అహం వచ్చి చేరిపోతుంది.
1: ది వరల్డ్లీ థాట్స్ లీడ్ టు ఈగో.
0: ప్రాకృతమైనటువంటి సంకల్పము చేరినప్పుడే తనలో అహం వచ్చి ప్రవేశిస్తుంది.
1: ది వరల్డ్లీ థాట్స్ విల్ మేక్ యూ ఈగోయిస్టిక్.
0: అధికార స్థానాన్ని ప్రవేశించినప్పుడే అహం వచ్చి చేరిపోతుంది.
1: వన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఈగో బికాస్ ఆఫ్ అథారిటీ అండ్ పొజిషన్.
0: ఇవన్నింటినీ కొంతవరకు నిర్మూలన చేయాలి.
1: One has to kill all these.
0: అప్పుడే ఈ అహమునకు ప్రవేశం ఉండదు.
1: Then there will be no aham ego.
0: అహమును తుడిచివేయకుండా జ్ఞాని మాత్రం కాదు.
1: Without wiping out ego, you cannot have wisdom.
0: పవిత్ర జ్యోతిని తాను తెలుసుకోలేడు.
1: You cannot know the sanctity of
0: ప్రకాశించేటువంటి పవిత్ర జ్యోతిని మనం చూడాలనుకుంటే ఈ జ్యోతికి చుట్టూ ఉన్నటువంటి ఈ మసిని తుడిచివేయాలి.
1: To see the light of life, one has to clean the glass around.
0: ఈ యొక్క ప్రబోధనే ఉభయ భారతి ప్రబోధించింది.
1: This is the teaching of Ubhaya Bharati.
0: ఒకానొక సమయంలో అప్పుడు తాను గంగానది తీరంలో ఆశ్రమం నిర్మించుకుని అందులో నివాసం చేస్తుండాలి.
1: At one time she built a hermitage along the shores of Ganges and started.
0: ఆమెతో అనేక మంది శిష్యురాలంతా చేరి జ్ఞాన ప్రబోధనలు వింటున్నారు.
1: There are many disciples around her listening to her teaching.
0: ప్రతి తెల్లవారి కూడాను గంగానదికి పోయి స్నానం ఆచరించి వచ్చేటువంటి వారు వీరందరూ చే.
1: దే గో ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ టు హ్యావ్ ఎ డిప్ అండ్ బాత్.
0: ఆ మార్గంలోని బ్రహ్మజ్ఞాని అని ఒక సన్యాసి ఉంటున్నాడు.
1: దే కుడ్ ఫౌండ్ ఎ రినన్షియంట్ ఆఫ్ విజ్డమ్.
0: అతను పోతూ పోతూ ఉండేటప్పుడు ఈ ఉభయ భారతి కండి ఆమె పడింది.
1: And then Ubhaya Bharati could notice the presence of this renunciant.
0: అతను సర్వసంగ పరిత్యాగ అయిపోయినాడు.
1: He has totally sacrificed.
0: అతను నిజంగా జ్ఞానియే.
1: Is one of his
0: కానీ అందులో చిన్న దోషాన్ని గుర్తించింది ఉభయ భారతి.
1: Ubhaya Bharati found out a small mistake here.
0: తన నీరు త్రాగేటువంటి ఒక దురను కొంచెం తలకింద పెట్టుకుని పండుకున్నాడు.
1: He was resting, keeping that earthen pot as a pillow.
0: అప్పుడు ఈమె పోతుకూడను ఆహా ఇతనేమో బ్రహ్మజ్ఞానే నిజమే.
1: He is one of wisdom, no doubt.
0: కానీ ఇతని లోపల ఒక చిన్న లోపం ఉంటుందా దేనిది.
1: Here there is some fault in him.
0: అది అతనికి వినయతట్టుగా చెప్పింది గట్టిగా.
1: And she declared loudly.
0: ఏమని చెప్పింది?
1: What did she say?
0: ఏమిటమ్మా అతని లోపము అని అడిగారు శిష్యురాళ్ళు.
1: And disciples asked her, what is the fault here?
0: అమ్మా సర్వసంగ పరిత్యాగైపోయి సర్వమును త్యాగం చేసి సర్వ సన్యాసమును పొంది కడకడపడికి ఇక్కడ వచ్చి తన తల క్రింద నిండిన బుర్ర నీటి బుర్ర ఎవరెత్తుకుని పోతారో ఏమో అనేటువంటి అభిమానం చేత అతని తల క్రిందనే పెట్టుకున్నాడు.
1: హావింగ్ రినౌన్స్డ్ ద హోల్ లాట్ ఆఫ్ దిస్ వరల్డ్ హీ వాంటెడ్ టు సేఫ్ గార్డ్ హిస్ అర్థన్ పాట్ ఆఫ్ వాటర్ కీపింగ్ ఇట్ యాజ్ హిస్ పిల్లో.
0: అది విన్నాడు ఆ సన్యాసం.
1: దిస్ సెలబ్రేట్ హర్డ్ దిస్.
0: తక్షణమే అతను ఆమె తిరిగి వచ్చే సమయంలో ఆ బుర్రను తీసి ఆమె పాదాల దగ్గర విసిరాడు.
1: వాచింగ్ హర్ రిటర్నింగ్ హీ త్రూ ఇట్ అవే దిస్ అర్థన్ పాట్.
0: అప్పుడు దానిని చూచి ఉభయ భారతి చెప్పింది, ఒక్కటే వదిలినాడు అని చెప్పి అనుకున్నాను, ఒక్కటే దోషం ఉన్నది అనుకున్నాను, ఇప్పుడు రెండు దోషములు ఉన్నవి అనింది.
1: షీ సెడ్ ఐ థాట్ హీ హాస్ వన్ మిస్టేక్, హీ హాస్ టూ మిస్టేక్స్ నౌ.
0: ఏమిటి ఇది?
1: వాట్ ఈస్ ఇట్?
0: ఈ యొక్క ఉభయ భారతి ఈ విధంగా చెప్పింది అని అభిమానం చేత దాన్ని పారవేశాడు.
1: దిస్ రినన్షియంట్ హాస్ థ్రోన్ ఇట్ ఆఫ్ ద అర్థన్ పాట్ బికాస్ ఆఫ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఈగో.
0: దీన్ని ఎవరైనా ఎత్తుకుని పోతారో ఏమో అని భయం చేత దాచుకోవటం అహం.
1: అహం ఇస్ టు కీప్ ఇట్ ఇన్ సేఫ్టీ అండ్ ఇన్ హిస్
0: కస్టడీ. ఈ విధంగా చెప్పింది ఈ యొక్క భావం నాలో ఉండకూడదు అని అభిమానం చేత దాన్ని రెండవ దీనికి పారవేశాడు.
1: బికాస్ హిస్ ఈగో ఇస్ హర్ట్ హీ త్రూ ఇట్ ఆఫ్.
0: అహంకార అభిమానం రెండు ఉండటం చేత అతను జ్ఞాని కాడు అని.
1: హీ కెనాట్ బి ది వన్ ఆఫ్ విజ్డమ్ ఇఫ్ హెస్ దిస్ ఈగో అండ్ పొజిషన్.
0: ఈ విధంగా ప్రపంచ సంచారం చేస్తూ జ్ఞానాజ్ఞానం వర్ణిస్తూ జ్ఞానాజ్ఞానం నిర్ణయం చేస్తూ సంచారం చేసి సద్బోధన చేస్తూ వచ్చింది ఉభయ భారతి.
1: ఉభయ భారతి వెంట ఆన్ బ్రింగింగ్ ఎ కైండ్ ఆఫ్ డిస్టింక్షన్ బిట్వీన్ విజ్డమ్ అండ్ ఇన్నోసెన్స్ అండ్ ప్రొపగేటెడ్ ద హోల్ ఆఫ్ ద వరల్డ్.
0: కానీ కలి ప్రభావం చేత స్త్రీలకు చాలా మనము విలువ ఇవ్వటం లేదు.
1: యాజ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కలి విమెన్ ఆర్ నాట్ వాల్యూ.
0: వారిలో ఉన్నటువంటి యొక్క ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానం అంతా కూడా అతీతమైనటువంటివిగా ఉన్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ గాట్ దట్ స్పిరిచువాలిటీ అండ్ నాలెడ్జ్ are transcendental.
0: ఎవరికి నీ ప్రత్యక్షంగా గోచరం కానటువంటి గుణములు కూడాను వాళ్ళలో ఉన్నాయి.
1: Women have certain qualities which are not apparent to men.
0: అంటే స్త్రీలు కదా అని వారిని మనం అలక్ష్యం చేయకూడదు.
1: Because they are women, you cannot neglect them.
0: వారు ప్రత్యక్ష ప్రబల స్వరూపులు.
1: In fact, they are very forms of energy.
0: ప్రత్యక్ష జ్ఞాన స్వరూపులు.
1: They are the embodiments of wisdom.
0: కనుకనే అట్టి జ్ఞాన స్వరూపులైనటువంటి స్త్రీలను మనం కొంతవరకు గౌరవించుతూ రావాలి.
1: We have to respect women who are the personification of wisdom.
0: ఆమె ఒకానొక సమయం లోపల చెప్పింది.
1: She said at one time,
0: ఉద్యోగములు చేయ నృతులందరూ పోవా గృహకృత్యములు తీర్చి గృహిణి లేరి.
1: ఇఫ్ ఆల్ విమెన్ స్టార్ట్ అటెండింగ్ ఆఫీసెస్ హూ విల్ అటెండ్ టు హౌస్ హోల్డ్ వర్క్.
0: ఆలు మగలు ఇరువురు ఆఫీసులకు పోవా ఇల్లును పోషించు పిల్లు లేరి.
1: ఇఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ గో టు ద ఆఫీసెస్ హూ విల్ మెయింటైన్ ద ఫ్యామిలీ.
0: పుస్తకాలు చేపట్టి పురుషుల వలె పోగా వంట ఇంటిని దిద్దు వంతలేరి.
1: If women also go along with their files to the offices, who will take care of the kitchen?
0: Parabalulaku nerpa paathasalalakega tamabalulaku nerpu taluleri.
1: If they go to schools and colleges to teach, who will teach their own children?
0: Dharam valla kalugu ibbandi teerina intiloni koratalu enta undu.
1: There may be a kind of solution to the financial problem.
0: Ee udyogam chese so many problems at home. Dharam valla korata teerutundi kaani intilo unnatundi baadalu enniyo untuntai.
1: The financial demands may be met with, but there will be many house problems.
0: Kanukane vaari anni baadalu kuda ochukoni
1: they could bear all the suffering.
0: Annitini sahinchukoni
1: they could bear all the suffering in
0: the pain. Labhinchetvanti dukkamulu kashtamulu anta kuda tattukoni nettukoni munduku saagipoyetvanti dheerulu gambheerulu vaallu.
1: Women are so mighty and powerful, they could resist all the obstacles and the difficulties on the way of life.
0: Gruhamaryadalanu kaapaadukuntu
1: they uphold the
0: gruhini aneetvanti keerti nilavettukuntu
1: they uphold the courtesy and the prestige
0: ee pracharam prabhachayankata chaadtu vachindi ubhayabharati
1: propagated this idealism.
0: Kanuka ప్రపంచం లోపల ఏ వ్యక్తి ఎందుకు ఏ విధమైన శక్తి సామర్థ్యం ఉన్నావో ఎవరు గుర్తించుకోలేరు.
1: నోబడీ కెన్ నో ది యాక్చువల్ పొటెన్షియల్ ఆఫ్ ఎవ్రీ పర్సన్.
0: కనుక మానవుడు జ్ఞానస్వరూపుడు కావాలనుకుంటే ఈ విధమైన మూడు మార్గములు అవలంబించాలి.
1: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు బి ది వన్ ఆఫ్ విజ్డమ్ హీ షుడ్ నో ద త్రీ ఫోల్డ్ పాత్.
0: సత్యం రుజాత్.
1: Speak truth.
0: Priyam bruyat.
1: In an acceptable
0: way. Bruyat satyam apriyam.
1: Never say truth in a harsh way.
0: Satyam anetvanti kevalamu oka vidhamaitvanti naitika vidhiyanu kaapadutundi.
1: Satya is the moral value.
0: Priyam bruyat idi kevalamu dharmika gunamunu kaapadutundi.
1: The truth has to be said in a good way, palatable way.
0: Bruyat satyam apriyam idi aadhyatmika gunamunu kaapadutundi.
1: Never say it in a harsh way, that is spiritual.
0: Anniyu satyamlone imidi untunnavi.
1: All are present in satya.
0: Satyame pratyaksha daivam prati manavulaku.
1: Truth is God to everyone.
0: Ye devalayamu ponakkaledu.
1: You don't need to go.
0: Satyam sarvatra untundadi.
1: Truth is everywhere.
0: Satyame sarva sampadalu kudanu kolipothunnattu vaari kudanu kaapadutundi.
1: And truth will confer all the plenty and prosperity to everybody.
0: Prema sarupulara
1: embodiments of
0: satya margamunu avalambinchandi.
1: Follow the path of truth.
0: Dharmamunu poshinchandi.
1: Sustain dharma.
0: Jeevita margam lopala nijamainatvanti gnanamunu abhivruddhi cheskondi.
1: In the path of life, acquire wisdom.
0: Ee gnanaabhivruddhi nimittamai
1: improve upon wisdom.
0: Manamu annam bruyat. అన్నం సరైన సజీవైన దీంట్లో చదువు తీసుకుంటూ రావాలి.
1: వీ బిగిన్ విత్ ఫుడ్ విచ్ వీ హావ్ టు టేక్ ఇట్ ఇన్ ద ప్రాపర్ వే.
0: ప్రియం అన్నం ప్రియంగా ఉంటుండాలి.
1: ద ఫుడ్ షుడ్ బి టేస్ట్ఫుల్.
0: ఈ ప్రియంగా ఉన్నటువంటి అన్నం కూడాను దైవ చింతన చేత దోషం నిర్మూలన కావించాలి.
1: యాజ్ వీ ప్రే టు గాడ్ ద మిస్టేక్స్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ద ఫుడ్
0: అన్నం బ్రహ్మ కలుగుని దాన్ని బ్రహ్మగా భావించుకోవాలి.
1: కన్సిడర్ ఫుడ్ యాజ్ గాడ్.
0: ఇంకా మనం తెలుసుకో విష్ణువు.
1: Then Vishnu.
0: Rasomai Vishnuhu.
1: The essence of food.
0: Ee annam tinna tarvata rasaswarupamai mana dehamlo sancharistuntundi.
1: The essence of food is supplied to the whole body.
0: Adi Vishnu swarupamu.
1: That is Vishnu vastness.
0: Brahmo devo maheshwarah.
1: Brahma.
0: ఈ బ్రహ్మ అనేటువంటిది భోక్తో దేవో మహేశ్వర.
1: ద వన్ హూ పార్టేక్స్ ఫుడ్ ఇస్ మహేశ్వర.
0: ఈ రెండింటి యొక్క శక్తి చేతనే మానవుడు బ్రహ్మస్వరూపాన్ని ధరిస్తుంటాడు.
1: మ్యాన్ అస్యూమ్స్ ద ఫార్మ్ ఆఫ్ క్రియేటర్ బ్రహ్మ.
0: శివస్వరూపాన్ని ధరిస్తుంటాడు.
1: అండ్ హీ టేక్స్ అపాన్ హింసెల్ఫ్ ద ఫార్మ్ ఆఫ్ శివ.
0: శివస్వరూపమనగా ఏమిటి?
1: వాట్ ఈస్ శివ?
0: అన్ని విధాల త్యాగమైనటువంటి వాడు.
1: హీ సింబలైజెస్ సాక్రిఫైస్.
0: ఏ విధంగా త్యాగం చేసుకున్నాడు?
1: హౌ డస్ హీ సాక్రిఫైస్?
0: అన్నింటి కూడాను ఒక్కటి కూడా తన దేహం కూడాను తాను త్యాగం చేసుకునేటువంటి వాడు శివుడు.
1: అండ్ ఇన్ఫాక్ట్ శివ సాక్రిఫైసెస్ హిస్ బాడీ.
0: ఈ బాడీని ఏ విధంగా త్యాగం చేశాడు?
1: How did he do it?
0: ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను దేహాన్ని అమితంగా ప్రేమిస్తుంటాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ అటాచ్డ్ టు ద బాడీ.
0: కానీ ఇట్టి దేహాభిమానం కూడాను అతనికి తెలియదు.
1: శివ హ్యాస్ నో బాడీ అటాచ్మెంట్.
0: ఈ దేహాభిమానం పూర్తి త్యజించి
1: He has given up the body attachment.
0: ఆత్మాభిమానం నుండి తన ఆత్మను ఇమర్చి
1: He remained in the state of the self, Atma.
0: దినదినం ఊరూరు తిరుపమిత్తుడు గాని కంటి ఇంటి పట్టున కీటి కురివలేదు అని పార్వతి బోధించింది.
1: పార్వతి టోల్డ్ హిమ్ యూ గో రౌండ్ ద హోల్ ఆఫ్ ది సిటీ విజిటింగ్ హౌస్ ఆఫ్టర్ అదర్ హౌస్.
0: ఒక ఇల్లు కూడా లేదే.
1: యూ డోంట్ హ్యావ్ రెసిడెన్స్.
0: ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్?
0: దినదినం ఊరూరు తిరుపమెత్తుడు గాని ఇంటి పట్టిన కూటి కిరవలేదు.
1: యూ గో రౌండ్ హౌస్ టు హౌస్ బెగ్గింగ్ ఫుడ్.
0: తన దాచుకున్న దోశడు కంపలేదు.
1: యూ హ్యావ్ నో షెల్టర్.
0: ఇట్టి కాపురము నేను ఎట్లు చేతు అనింది.
1: హౌ కెన్ ఐ బీ ఇన్ దిస్ ఫ్యామిలీ షీ సెడ్.
0: పరమ శాంతంతో శివుడు బోధించాడు.
1: శివ పాసిఫై.
0: పార్వతి ఇల్లు కట్టిన మాత్రాన ఏమీ అయ్యే.
1: What happens even if you have big house?
0: ఎలుకలు మనకన్న ముందే చేరు.
1: And the rats will get in even before we go.
0: ఎలుకలు రాగడి ఏకని ఒక పిల్లి.
1: And then there will be cat also following rat.
0: పిల్లి బాలకు ఒక పెయ్యవలయు.
1: And you have so many problems.
0: సంసారం ఇది, దీన్ని మీరు ఏమాత్రం ఆశించకూడదు అని చెప్పాడు పార్వతికి.
1: And he told Parvati this way, don't expect these things.
0: అటువంటి సర్వసంగ పరిత్యాగి అయినటువంటి వాడు ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ ఎ టోటల్ రినన్షియంట్.
0: మౌళి గుడికెళ్ళి చంద్ర మఖండ కళతోడ బెడదారు గుంపెడు జడతోడ.
1: అండ్ హి హస్ గాట్ ద ఫోర్ లాక్స్ విచ్ ఆర్ ఇంటర్వోవెన్.
0: జడలో ప్రవహించు చెదరేటి చిగుతోడ.
1: అండ్ విత్ ఆల్ ద షైనింగ్ light over there,
0: dambaina palanetrambu thoda,
1: with the forehead which is so big,
0: nalla regadi vanti nallani medu thoda,
1: with the dark neck,
0: karamulu naga kankanamu theda,
1: with all the ankle there,
0: nadumulu chutti naga charmam thoda,
1: and there you find the skin around the
0: bhasmam thoda,
1: and with bhasma
0: vibhuti thoda, kunkuma pottuto,
1: and the kunkum on the forehead,
0: tamula raga darambu thoda, talhaimam vaivajya taatankamulu thoda, విచ్ఛాస్త్రవద్దయ వృష్టి తోడ, నల్ల కులువలు దునుమాడు కొల్లలాగుడు, మెరుగు చామన చాయని మేని తోడ.
1: విత్ ఆల్ ది షైన్, విత్ ఆల్ ది లైట్ అండ్ ది స్కిన్ అరౌండ్ ది వెయిస్ట్ అండ్ ది కుంకుమ ఆన్ ది ఫోర్హెడ్, శివ
0: తేజిస్తూ వచ్చాడు.
1: అండ్ శివ
0: మౌళి గుడికెళ్ళి చంద్ర మఖండ కళ తోడ,
1: విత్ ఆల్ ది షైనింగ్ లైట్ ఆఫ్ ది మూన్,
0: బెడదారు గుంపెడు జడ తోడ,
1: విత్ ఆల్ ది ఫోర్ లాక్స్ ఇన్ రోవర్,
0: జడలో ప్రవహించు చెదరేటి చిగు తోడ,
1: అండ్ దేర్ ఇస్ ఫైన్ ది ఫైన్ ది రెస్ప్లెండెంట్
0: దంబైన పాల నేత్రము తోడ,
1: విత్ ది వైట్ ఫోర్హెడ్,
0: ఇలాంటి వేషాన్ని ధరించి,
1: విత్ దట్ అపారల్,
0: సర్వసంగ పరిత్యాగి అయి,
1: హీ సాక్రిఫైస్డ్ ఆల్,
0: కేవలము ప్రపంచములకు జ్ఞానబోధన చల్పుతూ వచ్చాడు.
1: హీ టాట్ ది lessons of wisdom to the world.
0: ఈ జ్ఞానం అంటే ఏమిటని చెప్పారు.
1: వాట్ ఈస్ విజ్డమ్?
0: త్రికరణ శుద్ధి అయి జ్ఞానము అన్నాడు కట్టగలిపటికి.
1: Jnana meant the purity of heart is jnana.
0: Mana dehamunu parishuddham cheskovali.
1: We have to keep our body pure.
0: Mana manasunu parishuddham cheskovali.
1: Mind must be purified.
0: Mana karmanu mana parishuddham cheskovali.
1: Our actions must be pure.
0: Kalukne deenini the proper study of mankind is man ani.
1: This what is said, the proper study of mankind is man.
0: Anta emti a mankind?
1: What is mankind?
0: Sharira manasu karmala yokka ekatvame mankind.
1: It only means unifying thought, word and deed.
0: ఇట్లా దాన్ని మనం ఈనాడు చేస్తున్నామా?
1: ఆర్ వి డూయింగ్ లైక్ దిస్?
0: పెద్ద శ్రమ పడనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ ఎక్సర్సైజ్.
0: కష్టపడనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ స్ట్రెయిన్.
0: మన శరీర శుద్ధత.
1: చెక్ చెక్ ది
0: గంగా నదికి సద్లోనే ఉంటుంటారు.
1: అండ్ ఇస్ దేర్ వెరీ క్లోజ్?
0: కానీ స్నానం చేయరు.
1: దో రివర్ ఇస్ సో క్లోజ్ యు డోంట్ టేక్ బాత్.
0: ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: కనుక అన్ని ఉండి కూడాను వారి పరిశుద్ధతకు పూనుకోవటం లేదు.
1: దో వీ హ్యావ్ ఆల్ వీఆర్ నాట్ ప్యూర్.
0: దీనినే అశుద్ధతో కూడినటువంటి వాడు.
1: హీఈస్ ఫుల్ ఆఫ్ డర్ట్ టుడే.
0: అన్ని అనుకూలములు ఉండి కూడాను మనం ఈ అనుకూలాన్ని సద్వినియోగం చేసుకోలేకుండా పోతున్నాం.
1: దో వీ హ్యావ్ ఆల్ కన్వీనియన్సెస్ వీఆర్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దెమ్.
0: అది సోమరితనం అన్నారు.
1: ఇట్ ఈస్ ఆల్ లేజినెస్.
0: ఈ సోమరత్వం ఉన్నటువంటి వాడు తమో గుణంతో విద్యుత్తుంటాడు.
1: ద వన్ హూ ఇస్ లేజీ ఈస్ ఫుల్ ఆఫ్ అనిమల్ క్వాలిటీ, తమో గుణ.
0: ఈ అనిమల్ క్వాలిటీని పూర్తి నిర్మూలం గావించి,
1: వన్ హ్యాస్ టు కిల్ అనిమల్ క్వాలిటీ,
0: మానవత్వాన్ని పెంచుకుని,
1: డెవలప్ హ్యూమన్ క్వాలిటీ,
0: దాన్ని దైవత్యంగా మార్చుకోవాలి,
1: అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు డివైన్ క్వాలిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా ఈనాడు మీరు గుర్తించవలసినటువంటిది,
1: వాట్ యు హావ్ టు నో టుడే ఈజ్,
0: చిత్తశుద్ధి కోసం మీరు ప్రాకులాడాలి.
1: స్ట్రగుల్ హార్ట్ ఫర్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్.
0: చిత్తశుద్ధి ఒకటి ఉంటే నా సర్వము సిద్ధి కలుగుతుంది.
1: విత్ ది ప్యూరిటీ ఇన్ హార్ట్ యూ విల్ హావ్ ఎవ్రీథింగ్.
0: చిత్తశుద్ధికి మనం తినే అన్నము,
1: ఫర్ ద ఫుడ్ యూ టేక్,
0: తినే భావము,
1: ద ఫీలింగ్,
0: అనుభవించే ఆనందము, ఈ మూడింటి యొక్క ఏకత్వము కావాలి.
1: ద ఫుడ్ దట్ వీ టేక్ అండ్ ద ఫీలింగ్ విత్ విచ్ వీ టేక్ అండ్ ద ఎంజాయ్మెంట్ వీ హావ్,
0: వండేటువంటి సమయం లోపల వంటను పరిశుద్ధంగా మనం వండాలి.
1: అండ్ వైల్ కుకింగ్ ఇట్ షుడ్ బి ప్యూర్.
0: పూర్వకాలం నందు,
1: ఎర్లియర్,
0: ఆచార బ్రాహ్మణులైనటువంటి వారందరూ కూడాను,
1: పీపుల్ ఆఫ్ ట్రెడిషన్,
0: తాను భుజించేటువంటి ఆహారము తన పత్నే వండాలి కానీ ఇతరులు వండడానికి వీలు కాదన్నాడు.
1: దే ఇన్సిస్టెడ్ దట్ ద వైఫ్ హాస్ టు కుక్ ఫర్ హిమ్.
0: అనగా ఆ యొక్క పత్ని సర్వుని యొక్క గృహంలో ఉన్నటువంటి వారి సుక్షేమాన్ని మనసులో తలుచుకొని వండుతుంది.
1: బికాస్ వైఫ్ కుక్స్ కీపింగ్ ఇన్ వ్యూ ద హెల్త్ ఆఫ్ ది హౌస్ హోల్డర్.
0: ఈ కుక్స్ మనం పెట్టుకుంటే వాడు ఏ చింతతో చేస్తారో ఏమో.
1: If the cook is there, what
0: feeling
1: he would have? What thought he would be entertaining? All the thoughts of the cook will get into the food, turns into a poison.
0: కనుక ఏ విధంగా కూడా ఇతరులను ప్రవేశించపెట్టలేదు.
1: So they didn't entertain anybody.
0: కనుక అన్నం బ్రహ్మ.
1: Food is God.
0: అది పూర్తి పవిత్రమైన బ్రహ్మగా రూపొందుతుంది.
1: And then the food is God in full.
0: రసో విష్ణు.
1: Essence is
0: అది ఫుడ్ వల్ల రసంగా మారినటువంటిది, అది కూడా పవిత్రంగా ఉంటుంటుంది.
1: అండ్ ది ఎసెన్స్ ఆఫ్ ద ఫుడ్ ఇస్ బౌండ్ టు బి సీక్రెట్.
0: కేవలం శరీర శుభ్రతే మాత్రమే కాదు,
1: నాట్ మియర్లీ ఫర్ ద బాడీ,
0: మానసిక పరిశుద్ధం కూడా ఉండాలి.
1: ద మైండ్ షుడ్ బి ప్యూర్.
0: ఆ వండే సమయం లోపల పదార్థం యొక్క విషయాన్ని చక్కగా విచారించి వండాలి.
1: వైల్ కుకింగ్ వన్ షుడ్ నో ద మెటీరియల్ దట్ ఈస్ కుక్డ్.
0: భర్త తెచ్చాడు ఈ కూరగాయలు.
1: హస్బెండ్ బ్రాట్ వెజిటబుల్.
0: ఈ కూరగాయలు ఏ విధంగా తెచ్చాడు ఏమిటో.
1: హౌ హాస్ హి బ్రాట్ దెమ్.
0: వాళ్ళని ఏమైనా అధికార దీంతో వాళ్ళ భయపెట్టి ఆ కూరగాయలు తెచ్చాడా ఏమిటో.
1: బికాస్ ఆఫ్ పొజిషన్ అథారిటీ మైట్ హావ్ బ్రాట్ ది వెజిటబుల్స్ టోటలీ ఫ్రీ.
0: అదే కాకుండా వారికి ఏ విధంగా కూడా కొంత దొంగతనంగా లభించినటువంటిది కూరగాయలు తెచ్చాడు ఏమిటో.
1: ఆర్ ది వెజిటబుల్స్ మైట్ హావ్ బీన్ స్టోలెన్ ఫ్రమ్ ద మార్కెట్.
0: ఈ విధమైనటువంటి చర్యల చేత ఆ పదార్థములు మాలిన్యమైపోతుంటాయి.
1: దీస్ యాక్షన్స్ మేక్ ద ఫుడ్ పొల్యూటెడ్.
0: కనుక ఆ పొల్యూషన్ చేత మనిషికి పాయిజన్ గా మారిపోతుంది.
1: అండ్ ద వెరీ పొల్యూటెడ్ ఫుడ్ ఈజ్ ఎ పాయిజన్.
0: ఎవరు మీరు గుర్తించలేరు.
1: మెనీ పీపుల్ కెనాట్ నో.
0: నిత్య జీవితంలో మనం తినేటువంటి తిండి వల్ల ఎన్నియో మనం కర్మలు ఆచరిస్తున్నాము.
1: అవుట్ ఆఫ్ ద ఫుడ్ దట్ వి టేక్ వి డు సో మెనీ యాక్షన్స్.
0: ఎన్నియో దోషములను మనం పొందుతున్నాము.
1: దేర్ సో మెనీ మిస్టేక్స్ దట్ వి డు.
0: ప్రేమ స్వరూపులారా, కాలం కొంచెం అధికంగా అయినప్పటికీ మీరు చక్కగా ప్రార్థించి భుజించండి.
1: హ్యావ్ యువర్ ఫుడ్ ఓన్లీ ఆఫ్టర్ ప్రేయర్.
0: అప్పుడే ఈ పన్ని పరిశుద్ధమైపోతాయి.
1: దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ప్యూర్.
0: పరిశుద్ధమైనప్పుడు శుద్ధ జ్ఞానం మనకు లభించుతుంది.
1: అండ్ అవుట్ ఆఫ్ ప్యూర్ ఫుడ్ యు విల్ హావ్ ప్యూర్ నాలెడ్జ్.
0: ఒకానొక సమయం లోపల ఋషికేశ్ లోపల శివానంద ఆశ్రమం పక్క లోపల ఒక ఆశ్రమం ఉండేటువంటిది.
1: అట్ వన్ టైమ్ ఇన్ ఋషికేస్ వెరీ క్లోజ్ టు శివానంద ఆశ్రమ దేర్ ఇస్ అనదర్ హెర్మిటేజ్.
0: అక్కడ అందరూ చాలా వరకు సన్యాసులు చేరేవారే. వారు వచ్చిన వారికి అందరికీ ఫ్రీ చపాతీలు ఇచ్చేటువంటి వారు.
1: దేర్ నంబర్ ఆఫ్ సెలబ్రేట్స్ దేర్ అండ్ ఆల్ చపాతీస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రీలీ.
0: ఆశ్రమ వాసులు కూడా దాన్ని భుజించేటువంటి వారు.
1: ద ఇన్మేట్స్ ఆల్సో హ్యాడ్ ద సేమ్ ఫుడ్.
0: కానీ నిత్య జీవితం గడిపేటువంటి పవిత్రమైనటువంటి జీవి ఒక సన్యాసి ఉంటున్నాడు.
1: దేర్ లైస్ ఎ సేక్రెడ్ నోబుల్ సోల్.
0: ఆ ముందు రోజు ఒక సేతి వారు ఉన్నారు. సేతి
1: వన్ డే ఎ సేత్ ఎ రిచ్ మ్యాన్.
0: అతనికి ఓ భార్య మరణించడం చేత ఒక దినం 11వ దినము సమారాధన చేస్తూ వచ్చాడు.
1: దట్ రిచ్ మ్యాన్ లాస్ట్ హిస్ వైఫ్ అండ్ ఆన్ 11th డే ఫుడ్ వాజ్ సర్వ్ టు మెనీ పీపుల్.
0: ఆ ఫుడ్ లోపల చాలా పాయిజన్ గా ఉంటుంది.
1: అండ్ ద ఫుడ్ వాజ్ కంప్లీట్ పాయిజన్.
0: ఏమిటది పాయిజన్?
1: వాట్ ఇస్ ద పాయిజన్?
0: ఆ బిడ్డ అనగా ఆ యొక్క వైఫ్ ఏ విధంగా మరణించింది?
1: హౌ డి షీ డై ద వైఫ్ ఆఫ్ దిస్ రిచ్ మ్యాన్?
0: చూచాడు.
1: యు నో
0: ఆ యొక్క సేతి చాలా వృద్ధుడు.
1: దట్ సేట్ రిచ్ మ్యాన్ ఇస్ ఓల్డ్ పర్సన్.
0: ధనాశ చేత ఒకరిని భ్రమింపు చేసి యంగ్ గర్ల్ ని పెళ్లి చేసుకున్నాడు.
1: బికాస్ ఆఫ్ హిస్ మనీ హీ కుడ్ మ్యారీ ఏ యంగ్ గర్ల్.
0: ఆ బిడ్డ నిరంతరము ఏడుస్తూ ఉండేటువంటిది.
1: దట్ యంగ్ గర్ల్ వాజ్ షెడ్డింగ్ షెడ్డింగ్.
0: నా తండ్రి నా జీవితాన్ని ఈ విధంగా పాడు చేసి పెట్టాడే.
1: And she was so sad because of her father.
0: చాలా బాధపడుతూ ఉండేటువంటిది.
1: She was feeling very sad.
0: కనుకనే ఆ బాధపడుతూ ఒకనాడు ఏం చేసింది? గ్యాంజెస్ లో పోయి పడిపోయింది.
1: వన్ డే వాట్ షీ టు డూ? షీ జంప్డ్ ఇన్ టు గ్యాంజెస్.
0: ఆ మరణించినటువంటి ఆమెకు ఈ శ్రాద్ధం చేస్తూ వచ్చాడు ఈ భర్త.
1: అండ్ హీ వాస్ డూయింగ్ ఆబిచ్యూరీ రైట్స్ ఆన్ ద 11th డే.
0: ఆ శ్రాద్ధం చేసినటువంటి భోజనము ప్రతి ఆశ్రమానికి కూడా పంపించాడు.
1: అండ్ ద ఫుడ్ ఈజ్ సప్లైడ్ టు ఆల్ ఆశ్రమ్స్ హెర్మిటేజెస్.
0: ఆ యొక్క ఆశ్రమాల లోపల ఒక పద్ధతి ఉంటుండాలి. వీరు వండి పంపించలేదు. ఇంత డబ్బును ఇచ్చేస్తే ఆశ్రమ వాసులే వండుకొని తింటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ కుక్డ్ ఫుడ్ ఈజ్ నాట్ సెంట్ టు ఆల్ దీస్ ఆశ్రమ్స్. ఓన్లీ ప్రొవిజన్స్ ఆర్ గివెన్.
0: ఆశ్రమ లోపల ఫుడ్ చేశారు.
1: The food is made.
0: ఇదందరూ భుజించారు.
1: All had partaken.
0: ఈ సత్య మార్గంలో ప్రవేశించినటువంటి సన్యాసి దీన్ని భుజించినటువంటి తక్షణమే రాత్రికి నిద్రపట్టలేదు.
1: The man of truth, the noble soul, could not sleep that night.
0: చాలా బాధపడుతూ వచ్చాడు.
1: He was miserable.
0: ఒక యంగ్ గర్ల్ కనిపించుకుంటూ వచ్చింది.
1: And he could visualize young girl.
0: ఏమిటి, నాకు ఎప్పుడు కూడా ఈ చింత లేదే.
1: I don't have any thought of a woman.
0: నేను ఎప్పుడు విషయవాసంలో నేను వాసించనే.
1: I don't have any sensual pleasure.
0: నాకు ఈ స్త్రీ స్వప్నంలో రావటము.
1: How is that I dream of a
0: woman? జ్ఞానంలో కూర్చునేటప్పటికే అందులో ఆమె కనిపించటము.
1: The moment he sat for meditation, he saw that young lady.
0: చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది.
1: It is a very miserable thing.
0: నేను తలంచినటువంటి విషయము నాకు స్వప్నంగా రూపొందుతుంది.
1: In fact, what I thought appears in meditation.
0: అని రెండవ దినము సచ్చిదానందమైనటువంటి గురువు దగ్గర పోయి ప్రయత్నించాడు.
1: And he questioned his guru, సచ్చిదానందం.
0: స్వామి, నాకు ఎందుకు ఈ దృశ్యం ఈ విధంగా కనిపిస్తుంది?
1: He said, Swami, why do I dream like this?
0: నాయనా, యోచన పడవద్దు.
1: Don't worry.
0: నేను విచారిస్తానని రెండవ దినము ఆ సేతి వాళ్ళ కుటుంబాన్ని పిలిపించి విచారించాడు. ఎందుకోసం ఈ తద్దినం చేశారు?
1: The guru said, I will investigate. He called for this rich man. Why the obituary rites performed on the 11th day?
0: ఈమె యువతి అనగా చాలా యంగ్ గర్ల్, ఈమె ఆత్మహత్య చేసుకుంది.
1: Then he could know that young girl committed suicide.
0: కనుకనే ఆ సూసైడ్ చేసుకున్నందుకు ఏ విధంగా చచ్చిందో ఏ విధంగా పోయిందో అది ఎవరు గుర్తించరు.
1: Nobody knows how she committed suicide.
0: 12వ దినము తద్దినం మాత్రం చేసుకుంటారు.
1: It is only 11th day which is a rite for form.
0: ఈ విధంగా జరిగిన చరిత్రనంతా కూడాను ప్రబోధించాడు.
1: And he could know what all had happened.
0: రెండవ దినము ఆ సచ్చిదానందం వచ్చి ఇతనికి సన్యాసికి చెప్పాడు, నాయన ఈ విధంగా మరణించింది తన వైఫ్.
1: The Sachidananda Guru told his disciple, this is how she committed suicide. దాని వల్ల
0: ఈ యొక్క భోజనం లోపల ఆ యొక్క దుర్ప్రభావం అనేటువంటి ఒక సిచువల్ సోల్ ఈమె కనిపిస్తూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ దీస్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద డిపార్టెడ్ సోల్ ద ఫుడ్ ఈస్ పాయిజన్ అండ్ యూ కుడ్ సీ హర్ ఇన్ యువర్ విజన్.
0: భావం కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి మార్గాన్ని నిర్మూలన చేసి అపవిత్రమైనటువంటి దృశ్యాలంతా కనిపింపజేస్తుంది.
1: ద ఫీలింగ్ ఆల్సో ఇఫ్ ఇట్ ఇస్ ఇంప్యూర్ ఇట్ షోస్ ఆల్ ఇంప్యూరిటీస్.
0: ఆ నాటి నుంచి సన్యాసి భోజనం కూడా మానివేశాడు.
1: That day renunciant has given up taking food.
0: Phalam dilatamu kaalam gadapatam.
1: He had partaken only fruits.
0: Edo inta paalu taagatam kaalam gadapatam.
1: And he just took
0: dehaniki edo untu undali kada.
1: Something is required for the body.
0: Vichanam deharachatram dehani kaapadukune nimittamu kontha aaharam undali.
1: Food is essential for the maintenance of the body.
0: Enta sadakudainappudigini కొత్త కార్ అయినప్పటికీ పెట్రోల్ వేయాలి కదా.
1: ఇట్ మే బి ఎస్పరెంట్ ఆర్ ఇట్ మే బి ఎ న్యూ కార్ ఇట్
0: పెట్రోల్ వేయాలి. కార్ రన్ కాదు,
1: వితౌట్ పెట్రోల్ ఇట్ వోంట్ రన్.
0: కాబట్టి దేహం అనేటువంటి కారుకు ఈ పెట్రోల్ అనేటువంటి భుజం భుజించకపోతే ఏమి జరగదు.
1: బాడీ ఇస్ ద కార్ దట్ రిక్వైర్స్ ద పెట్రోల్ ఆఫ్ ఫుడ్ టు రన్.
0: కనుక ఏదో ఒకటి భుజించాలి.
1: వన్ హ్యాస్ టు ఈట్ సంథింగ్ ఆర్ అదర్.
0: కాలం గడుపుతూ వచ్చాడు.
1: సో స్పెండింగ్ టైమ్ లైక్ దాట్.
0: అప్పటి నుంచి అతనికి ఈ దృశ్యం కనిపించడం లేదు.
1: అండ్ సిన్స్ దెన్ దిస్ డ్రీమింగ్
0: స్టాప్డ్. ఎన్నో దృశ్యములు మన స్వప్నంలో కనిపించకుండా ఉండవలసినటువంటి అన్ని కనిపిస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ సో మెనీ సీన్స్ అపియర్ ఇన్ అవర్ డ్రీమ్స్.
0: స్వప్నమునందు మాత్రమే కాదు జ్ఞానమునందు కూడా ఇవన్నీ ప్రత్యక్షం అవుతుంటాయి.
1: యు ఆల్సో కమ్ అక్రాస్ దోస్ సీన్స్ వైల్ ఇన్ మెడిటేషన్.
0: ఇవి కేవలం ఆహారం నుంచి ఏర్పడేటువంటి దోషం లేదు.
1: దే ఆర్ ఆల్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద ఫుడ్.
0: ఆహారం నుంచి, ఆహారం సంపాదించినటువంటి వ్యక్తి నుంచి మనకి ఈ దోషాలు ఏర్పడుతుంటాయి.
1: ద ఫుడ్ and the one who brought the food and his feelings are responsible for this.
0: కనుకనే ఆ ప్రాచీన కాలమందు స్వయం పాకం.
1: So in ancient days they all cooked for themselves.
0: ఎక్కడైనా మార్కెట్ పోయినప్పుడు కూరగాయలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడగాలి.
1: If any provisions are brought home you should ask where from you got it.
0: అనగా ఇవేనా దొంగతనం తీసుకుని వచ్చారా లేక మరియమైన తీసుకున్నారా అని బోధిస్తారు.
1: Have you stolen them or accepted as bribe you should question.
0: కనుక దోషరహితమైనటువంటి వస్తువులే మనం భుజించాలి.
1: వీ హావ్ టు ఈట్ ఓన్లీ డిఫెక్ట్లెస్ ఫుడ్.
0: ఆ విధంగా దోషాన్ని పరిశీలించడం చాలా కష్టమవుతుంది.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇన్వెస్టిగేట్ ద మిస్టేక్.
0: కనుక భుజించడానికి పూర్వము
1: బిఫోర్ యూ ఈట్ ఫుడ్
0: బ్రహ్మార్పణం బ్రహ్మహవిన్ బ్రహ్మాగ్నో బ్రహ్మనాహృతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన ఈ ప్రమాణం చేత మనం భుజించాలి.
1: ప్రే టు గాడ్ ఆఫర్ ఫుడ్ టు గాడ్ ఇన్ ఫుల్ అవేర్నెస్ ద వన్ హూ టేక్స్ యాక్సెప్ట్ ఫుడ్.
0: అది మీరు కాలేజీలో ఇప్పుడు ఎప్పుడు భోజన టైంలో మీరు స్మరిస్తుంటారు.
1: దిస్ ఈజ్ యువర్ ప్రేయర్ ఎట్ ద టైమ్ ఆఫ్ డైనింగ్.
0: అది పరిశుద్ధమైన భావంతో నీవు ప్రార్థిస్తే ఆ అన్నం పరిశుద్ధంగా మారిపోతుంది.
1: విత్ సీక్రెట్ థాట్ ఇఫ్ యూ ప్రే ద ఫుడ్ విల్ బి ప్యూర్.
0: ఎవరు ఏ దోషం చేసినప్పటికీ
1: ఎనీ మిస్టేక్ మే బి కమిటెడ్ బై
0: ఎనీ
1: దట్ మిస్టేక్ వుడ్ నాట్ గెట్ ఇన్ టు ద.
0: కనుకనే ఈ ఉభయ భారతి ఈ విధమైనటువంటి ప్రబోధలు ప్రపంచానికి చేస్తూ వచ్చింది.
1: దిస్ హాస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ ఉభయ భారతి ఆల్ రౌండ్ ద వరల్డ్.
0: కనుకనే ఆమె పరిపూర్ణ జ్ఞానరాలైపోయింది.
1: సో షీఈస్ వన్ ఆఫ్ టోటల్ విజ్డమ్.
0: అట్టి జ్ఞానం మనం సంపాదించాలంటే ఈ విధమైనటువంటి పరిశుద్ధమైన హృదయం కావాలి.
1: టు ఎక్వైర్ దట్ ప్యూర్ నాలెడ్జ్ వీ షుడ్ హావ్ సీక్రెట్ హార్ట్.
0: ఒకానొక సమయంలో విక్రమాదిత్యుడు పెద్ద సభ జరిపాడు.
1: అట్ వన్ టైమ్ విక్రమాదిత్య కన్వీన్డ్ ఎ బిగ్ కాన్ఫరెన్స్.
0: ఆ సభయందు ఏమని చెప్పాడు, బుద్ధి గొప్పదా మేధస్సు గొప్పదా.
1: హీ క్వశ్చన్ దిస్ వే, ఈస్ ది ఇంటెలెక్ట్ దట్ ఈస్ గ్రేట్ ఆర్ ద మైండ్ ఇంటెలిజెన్స్.
0: మేధస్సు,
1: మేధస్సు
0: తెలివితేటలు,
1: ఇంటెలిజెన్స్
0: అది ఏది గొప్పది అని చేశాడు.
1: ఈ క్వశ్చన్ వాట్ ఈస్ గ్రేట్.
0: సమావేశమైనటువంటి పండితులందరూ కూడా మేధస్సే గొప్పది అన్నారు.
1: ఇన్ ద కాన్ఫరెన్స్ ఎవ్రీబడి సెట్ దట్ ఇస్ ఇంటెలిజెన్స్ దట్ ఇస్ గ్రేట్.
0: విక్రమాదిత్యుడు దాన్ని అంగీకరించలేదు.
1: విక్రమాదిత్య డిడ్ నాట్ యాక్సెప్ట్.
0: అన్నింటికంటే బుద్ధి చాలా గొప్పది అన్నాడు.
1: బుద్ధి ఇస్ సుపీరియర్ టు ద మైండ్.
0: మేధస్సు లోపల కొన్ని కొన్ని మార్పులు చెందుతూ ఉండొచ్చు.
1: మైండ్ మే హావ్ చేంజెస్.
0: వ్యక్తిగతమైనటువంటి మార్పులు చెందుతూ ఉండొచ్చు.
1: దేర్ మే బి ఇండివిజువల్ చేంజెస్.
0: ప్రవర్తన సంబంధించినటువంటి మార్పులు చెందుతూ ఉండొచ్చు.
1: చేంజెస్ బేస్డ్ ఆన్ ద కాండక్ట్.
0: కానీ బుద్ధి చాలా పరిశుద్ధమైనటువంటిది.
1: బట్ ఇంటెలెక్ట్ ఇస్ ప్యూర్.
0: కనుకనే బుద్ధి కంటే మించినటువంటిది లేదు అన్నాడు.
1: సో దెర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ది ఇంటెలెక్ట్.
0: కనుకనే బుద్ధి గ్రాహ్య మతేంద్రియం అని ప్రబోధించాడు.
1: దేర్ ఫోర్ హీ సెడ్ దిస్ ఇంటెలెక్ట్ బుద్ధి ఇస్ ట్రాన్సెండెంట్.
0: దీనికి మించినటువంటి జ్ఞానం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ విజ్డమ్.
0: మనం ఆశించేటువంటి ఆత్మ జ్ఞానం అంతా బుద్ధి అందే ఇమిడి ఉంటున్నది.
1: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఈస్ ఇన్ ది ఇంటెలెక్ట్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: అందరూ కూడాను ఈనాటి నుంచి కూడాను భుజించే సమయం లోపల పవిత్రమైన మంత్రాన్ని నిశ్చయించుకుని భుజించండి.
1: ఫ్రమ్ దిస్ డే బిఫోర్ యూ పార్టేక్ యువర్ ఫుడ్
0: దోషమును కూడా హృదయంలో ప్రవేశించవు.
1: అండ్ దెన్ నో మిస్టేక్ విల్ గెట్ ఇన్ యువర్ హార్ట్.
0: బ్రహ్మ
1: ఫుడ్ ఈస్ గాడ్.
0: రసో విష్ణు,
1: ది ఎసెన్స్ ఇస్ విష్ణు.
0: భోక్తో దేవో మహేశ్వర,
1: ద వన్ హూ ఈట్స్ ఇస్ మహేశ్వర.
0: మానవుని యొక్క భూలోకాలు కూడా చేరుస్తుంది.
1: ద ట్రినిటీ ఈజ్ ఈక్వల్ టు ద త్రీ వరల్డ్స్.
0: ఈ త్రికరణ శుద్ధియే నిజమైన పవిత్ర జ్ఞానం అనుకున్నారు.
1: ద ప్యూరిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఇస్ విజ్డమ్.
0: ఏ సాధన చేయకపోయినప్పటికీ పర్వాలేదు.
1: యు డోంట్ నీడ్ టు ఫాలో ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఏదో చేస్తుంటాం మనం సాధనలో.
1: వి డు సర్టన్
0: సాధనలు ప్రధానంగా సాధనలు కేవలం తాత్కాలిక తృప్తి కోసం మాత్రమే.
1: దీ స్పిరిచువల్ పాత్స్ గివ్ యూ టెంపరీ హ్యాపీనెస్.
0: అది కాదు, ఇది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది.
1: యు నీడ్ ఎటర్నల్ బ్లిస్.
0: ఇలాంటి ఆనందాన్ని మనం పొందే నిమిత్తమై
1: టు ఎక్వైర్ దిస్ బ్లిస్
0: అన్నం బ్రహ్మ.
1: We should begin with Vishnu. Food is God.
0: Rakto Devo Maheshwara.
1: Yes, is Vishnu.
0: Manam tine baharamu, raktamu, dani santarinchetundi yangamulu anni kudunu parishuddham aipothayi.
1: Therefore, the food, the essence and the blood, they'll all be sanctified.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్
0: ఇలాంటి మంత్రం సరైన రీతిగా శుభ్రం చేయడానికి మనకు మొట్టమొదటి ఋతం సత్యం.
1: ఋతం సత్యం టు బిగిన్ విత్
0: అనగా ఋతం చాలా గొప్పది.
1: ఋతం ఇస్ గ్రేటెస్ట్.
0: ఋతం అనగా త్రికాల భాగ్యమైనటువంటిది. ఋతం
1: ఋతం ఇస్ చేంజ్లెస్.
0: పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ మూడింటి యొక్క ఏకత్వాన్ని గర్చించినటువంటి ఋతం.
1: ఇట్ రిమైన్స్ ఆల్ ద సేమ్ ఇన్ ద పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్.
0: అది నిజమైన జ్ఞానము.
1: దట్ ఇస్ ట్రూ విజ్డమ్.
0: సత్యంలో కూడా కొన్ని కాలాన్ని పరిగణంగా కొంచెం మార్పు చెందవచ్చును.
1: సత్య మే షో సర్టన్ చేంజెస్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైం.
0: కాలాన్ని పరిగణంగా మార్పు చెందేటువంటిది అంతా కూడా మారకమన్నారు.
1: And that which is changeable is marakam.
0: ఎట్టి సమయమునందు కూడాను కాలమును వాస్తవం చేయకుండా పవిత్రమైనటువంటి దీని లోపల శాశ్వతంగా నిలిచేటువంటిది సరైనటువంటి మార్గము ఒక్కటే.
1: Therefore, the changeless, immortal, eternal path is tarakam only one.
0: ఇది తారకం కాదు, ఇది మారకం. మారకంలో మార్పు చెందుతుండాలి, తారకంలో ఉంటుండాలి సర్వము.
1: All the changes are there in only in మారకం, but not in tarakam.
0: ఇది తారక మంత్రము అని ప్రబోధిస్తూ వచ్చారు రామదత్తులు.
1: And this is తారక మంత్ర.
0: తారక మంత్రం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ తారక మంత్రం?
0: మూడు కాలములు ఎందుకు మార్పు చెందినటువంటిది తారకము.
1: తారకము మీన్స్ దట్ విచ్ డస్ నాట్ చేంజ్.
0: తారకము సూటెరుగవలెనన్న సద్గురుని కృపచే తారతమ్యము తెలుసుకొనమన్నా.
1: చాంట్ తారక మంత్ర, గో టు యువర్ ప్రిసెప్టర్.
0: ఎరుకమన పండకుండా జాగ్రత్త అనే తమకు స్వప్నాశ శక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకము సూటెరుగవన్న.
1: నో తారక మంత్ర టు నో ది రియాలిటీ ద విట్నెస్ విచ్ ఎగ్జిస్ట్.
0: ఎప్పటికీ అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకం.
1: దేర్ ఫోర్ ద తారక స్పీక్స్ ఆఫ్ ది ఎటర్నల్ విట్నెస్ విచ్ ఈస్ సేమ్.
0: ఏ మతం వారైనా కానీ, ఏ కులం వారైనా కానీ తారక మంత్రాన్ని తెచ్చుకోవాలి.
1: పీపుల్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ.
0: కానీ ఇప్పుడు భక్తులు భక్తులు భక్తులు అనుకుంటుంటారు.
1: కెన్ రిపీట్ తారక మంత్ర. వి కాల్
0: భక్తులు సాధన చేస్తున్నారే కానీ
1: వి అడాప్ట్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: అడుగు పెట్టిందంతా అసత్యమే.
1: ఎవ్రీ స్టెప్ వీ అటర్ లైస్.
0: మాట పలికిందంతా అసత్యమే.
1: వాట్ ఎవర్ వీ సే ఇస్ అన్ట్రూత్.
0: కాలు పెట్టిందంతా అధర్మమే.
1: ఎవ్రీ స్టెప్ ఇస్ అధార్మిక్.
0: పలికిందంతా అసత్యమే.
1: అండ్ వాట్ ఆల్ వీ స్పీక్ ఇస్ అన్ట్రూత్.
0: ప్రేమ అనేటువంటి దాంట్లో ఏమాత్రము కొంతవరకు నేను కానీ సరైనటువంటి పరిశుద్ధం లేదు.
1: దేర్ ఇస్ నో ప్యూర్ లవ్ at any time.
0: స్వార్థ సప్రయోజనాలతో నిండి ఉంటుండాలి.
1: We are full of selfishness and self-interest.
0: ఇలాంటి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ఏమాత్రం భావించకూడదు.
1: We should not consider these traits.
0: భక్తులు భక్తులు అనుకొని ప్రపంచమంతా సంచరిస్తూ ఎంత దుర్మార్గమైనటువంటి పనులు చేస్తుంటారు.
1: Calling ourselves devotees, we commit all wicked deeds.
0: ఇలాంటి పాపానికి గురి అయినటువంటి వాడు మహాపాపి.
1: And he is the worst of the sinner.
0: అలాంటి పాపిని ముఖం కూడా చూడకూడదు.
1: We should not see the face of such sinners.
0: బయటకు చూస్తే మంచి అందచందములు కనిపిస్తారు.
1: ఎక్స్టర్నల్లీ దే ఆర్ హ్యాండ్సమ్.
0: కానీ లోపల చూస్తే అంతా మాలిన్యమే.
1: విదిన్ దేర్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్.
0: అలాంటి మాలిన్యానికి మనం చేర్చుకోకూడదు.
1: వి షుడ్ నాట్ హ్యావ్ సచ్ పొల్యూషన్ విదిన్.
0: ధనం కోసమని తన జీవితాన్ని అంతా నాశనం చేసుకుంటాడు.
1: పీపుల్ రూయిన్ దేర్ లైఫ్ ఫర్ మనీ.
0: ధనం కంపాదించవచ్చును.
1: మనీ యూ కెన్ హ్యావ్.
0: కొంతమంది నేను చెప్పారు, స్వామి స్వామి యొక్క బర్త్డేకి రావాలనుకుంటుంటే కొంతవరకు నువ్వు లీవ్ చిక్కటం లేదు.
1: సమ్ సే స్వామి వీ డోంట్ హ్యావ్ లీవ్ టు అటెండ్ భగవాన్.
0: లీవ్ పెట్టేసేస్తామన్నారు.
1: దే సెడ్ దే విల్ అప్లై సిక్ లీవ్ అండ్ కమ్ హియర్.
0: నేను చెప్పాను సిక్ లీవ్ కూడా మంచిది కాదు.
1: స్వామి సెడ్ యూ కెనాట్ అప్లై.
0: అసత్యం చెప్పి వచ్చినట్టు నీవు రాకపోయినా మంచిదే కానీ నీవు అసత్యం చెప్పద్దు.
1: డస్ నాట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ కమ్, నెవర్ అటర్ ఎ లై.
0: సత్యవ్రతాన్ని ఆచరించండి.
1: అండ్ ప్రాక్టీస్ ట్రూత్.
0: ఆ సత్యం చేతనే మీకు సర్వేశ్వరుడు మీకు సాక్షాత్కరిస్తాడు.
1: అండ్ ది ట్రూత్ విల్ టేక్ యూ టు గాడ్.
0: కనుక సత్యం చేతనే మనం దైవత్వాన్ని పొందాలి.
1: అండ్ ఇట్స్ ఓన్లీ ట్రూత్ యూ కెన్ దట్ గివ్స్ యూ మ్యానిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ.
0: మనం పవిత్రతను పొందాలి.
1: అండ్ దెన్ యూ కెన్ హ్యావ్ దట్ సీక్రెట్ క్వాలిటీ.
0: నిజమైన జ్ఞానతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలంటే నిజమైనటువంటి ప్రార్థనే చాలా అవసరం.
1: ద ట్రూ విజ్డమ్ కుడ్ బి అక్వైర్డ్ బై సిన్సియర్ ప్రేయర్.
0: అది అన్నం బ్రహ్మ.
1: దట్ ఈస్ ఫుడ్ ఇస్ గాడ్.
0: సో విష్ణు.
1: అండ్ ఎసెన్స్ ఇస్ విష్ణు.
0: భక్తో దేవో మహేశ్వర.
1: అండ్ ది ఇన్డ్వెలర్ ఇస్ మహేశ్వర.
0: ఇంతకంటే ఏం కావాలి?
1: వాట్ మోర్ ఈస్ రిక్వైర్డ్?
0: ఈ ప్రార్థన పెద్ద శ్రమ పడవలసిన అవసరం లేదు.
1: యూ డోంట్ నీడ్ టు స్ట్రెయిన్ టు ఆఫర్ దిస్ ప్రేయర్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: Vandanam.
1: Salutation.
0: Archanam.
1: Worship.
0: Dasyam.
1: Servitude.
0: Sneham.
1: Friendship.
0: Atmanivedanam.
1: Surrender.
0: Manam daivamto sneham cheyali.
1: We should have friendship with God.
0: Atani sneham okkatunte prapanchamanta mana hastagatam ayipothundi.
1: If God is your friend, the whole world will come to you.
0: Kani ఆ ఉన్న స్నేహాన్ని కూడా ఊడగొట్టుకుంటున్నారు ఈనాటి కర్మజీవులు.
1: అండ్ టుడే వి లూజ్ అవర్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
0: స్నేహం ఆత్మ నివేదనకు ముందుగా స్నేహమే జపిస్తుంది.
1: బిఫోర్ సెల్ఫ్ సరెండర్ ఫ్రెండ్షిప్ ఈస్ దేర్.
0: ఆ ఫ్రెండ్షిప్ అనేటువంటిది సామాన్యంతో లభించేటువంటిది కాదు.
1: ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ ఆర్డినరీ.
0: దానిని మనం సంపాదించుకోవాలి.
1: దట్ వీ షుడ్ హ్యావ్
0: సంపాదించుకున్నటువంటి దాన్ని సార్థకం చేసుకోవాలి.
1: అండ్ దట్ ఫ్రెండ్షిప్ కల్టివేట్
0: సార్థకం చేసుకునేటువంటి దాన్ని సాధనలో నింపాలి.
1: షుడ్ ఫైండ్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ సాధన.
0: కేవలం మాటలతో మనం కాలం వ్యక్తం చేయకూడదు.
1: వి షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈనాడు ప్రత్యేకంగా మీరు గుర్తించవలసినటువంటిది సత్యం పలకాలి.
1: వాట్ యూ షుడ్ నో టుడే ఈస్ యూ షుడ్ స్పీక్ ట్రూత్.
0: సత్యమే మన జీవితానికి ఆధారము.
1: ట్రూత్ ఈస్ ది
0: సత్యమే మన ప్రత్యక్షమైనటువంటి పరమాత్ముడు.
1: ట్రూత్ ఈస్ గాడ్.
0: ఆ సత్యాన్ని మనం ఉల్లంఘించకుండా సాధ్యమైనంత వరకు అనుచరణలో పెట్టుకుంటాము.
1: అండ్ వీ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ టు ది
0: ఆహారం చాలా ప్రధానమైనటువంటిది.
1: ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ ఫుడ్ లోపల కూడా ఈ మూడు మార్గంలో అవలంబించాలి.
1: వీ షుడ్ ఫాలో దీస్ త్రీ పార్ట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫుడ్.
0: బ్రహ్మ
1: ఫుడ్ ఈజ్ బ్రహ్మ.
0: ఎందుకంటే ఏం కావాలి?
1: వాట్ మోర్ యూ ఇస్ నీడెడ్.
0: రసో విష్ణు.
1: రస ఎసెన్స్ ఇస్ విష్ణు.
0: దేవో మహేశ్వర.
1: అండ్ ది ఇండ్వెల్లర్ ఇస్ మహేశ్వర.
0: ఈ త్రికాలం ఎందుకు పవిత్రం గావించేటువంటి ఈ మూడే ప్రార్థనలు.
1: దీస్ త్రీ ప్రేయర్స్ విల్ నేచురల్లీ గివ్ యూ లిబరేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా మీరు జీవితం లోపల ఇలాంటి విద్యార్థులుగా వచ్చి ఈ ప్రదేశంలో ప్రవేశించి ఈ విధమైనటువంటి యొక్క సంభాషణలు విని కొంతవరకు అప్పుడో ఇప్పుడో కూడా మార్పు చేసుకోవటం చాలా అవసరము.
1: Being students here, spending time in this place, sanctum sanctorum, it gives you chance for transformation. Many people from distant places come
0: here. They are
1: waiting for a chance
0: to be here. See,
1: make you proper use of the chances given to
0: you. And
1: never use any harsh words
0: anytime.
1: Never speak untruth at any time. Embodiments of love.
0: ముఖ్యంగా మీరు జీవితం లోపల ఇలాంటి విద్యార్థులుగా వచ్చి ఈ ప్రదేశంలో ప్రవేశించి ఈ విధమైనటువంటి యొక్క సంభాషణలు విని కొంతవరకు అప్పుడో ఇప్పుడో కూడా మార్పు చేసుకోవటం

0: కూడా మీరు ఉపయోగపెట్టకండి.
1: అండ్ నెవర్ యూజ్ ఎనీ హార్ష్ వర్డ్స్ ఎనీ టైం.
0: ఎలాంటి పరిస్థితుల్లో అసత్యం ఆడవద్దు.
1: నెవర్ స్పీక్ అన్ట్రూత్ ఎట్ ఎనీ టైం.
0: ఏదైనా అసత్యం ఆడవలసి వస్తే సత్యమో వద్దు అసత్యం వద్దు మౌనం వహించు.
1: ఇఫ్ ఇట్ దేర్ నెసెసిటీ టు స్పీక్ ఎనీథింగ్ జస్ట్ గివ్ అప్ స్పీకింగ్ ఇట్ ఆల్ డో అబ్జర్వ్ సైలెన్స్.
0: ఈ మౌనం చేతనే సర్వకార్యం సిద్ధిస్తుంది.
1: బై అబ్జర్వింగ్ సైలెన్స్ యూ కెన్ అచీవ్.
0: సత్యం చెప్తే వివిధులకు అపకారం అవుతుందో ఏమో అని భయపడవద్దు.
1: బై టెలింగ్ ట్రూత్ యూ మే బి అఫ్రైడ్ ఆఫ్ హార్మింగ్
0: సంబడీ. నేను పాపినైపోతానేమో అని భయపడవద్దు.
1: బై అటరింగ్ ఫాల్స్ హుడ్ యూ మే సీ దట్ యూ మే
0: సిన్. సత్యమునకు విలువనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫియర్ టు స్పీక్ ట్రూత్.
0: అలాంటి పరిస్థితి లోపల మౌనం వహించు.
1: అండర్ దోస్ సర్కమ్స్టాన్సెస్ అబ్జర్వ్
0: సైలెన్స్. సత్యములకు రెండింటికి అతీతంగా నీవు ఉంటుండు.
1: యూ షుడ్ బి బియాండ్ ద ట్రూత్ అండ్ అన్ట్రూత్.
0: సాధ్యమైనంత వరకు జీవితాన్ని సత్య మార్గంలో ప్రవేశపెట్టండి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: యువకులైనటువంటి వారు కాబట్టి స్టార్ట్ అర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ.
1: యాజ్ యువర్ యంగ్స్టర్స్ యూ షుడ్ నో స్టార్ట్ అర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ.
0: ఈ యంగ్ ఏజ్ లోపల మీరు స్టార్ట్ చేయాలి.
1: యూ షుడ్ స్టార్ట్ వైల్ యు ఆర్ యంగ్.
0: తర్వాత మీ యొక్క జీవితం చాలా సార్థకమవుతుంది.
1: ద హోల్ లైఫ్ వుడ్ బి కంఫర్టబుల్ అండ్ కన్వీనియంట్ దేర్ ఆఫ్టర్.
0: ఈ విధంగా సార్థకం గావించుకునే మార్గాన్ని ఈనాడు గుర్తించుకుని వర్తించడం అత్యవసరము.
1: ఇట్ ఇస్ నెసెసరీ టు లీడ్ ద లైఫ్ టు అటైన్ ద గోల్ ఆఫ్ లైఫ్.
0: నా పుట్టిన పండుగ నా పుట్టిన పండుగ నేను ఎప్పుడు ఆశించలేదు.
1: భగవాన్ డస్ నాట్ వాంట్ సెలబ్రేషన్.
0: పుట్టిన పండుగ ఆశించాలని నాకు ఆశ లేదు.
1: భగవాన్ డజంట్ డిజైర్ ద సెలబ్రేషన్.
0: ఎన్ని ప్రోగ్రామ్లు వచ్చినాయి కానీ వాటిని ఉల్లంఘించాను.
1: మెనీ ప్రోగ్రామ్స్ హి హస్ నాట్ పర్మిటెడ్ దెమ్.
0: జనాలు వచ్చినారు కాబట్టి ఈ యొక్క కర్మలు కూడా ఆచరించవలసి వచ్చింది.
1: బికాస్ సో మెనీ పీపుల్ ఆర్ హియర్ దిస్ హాస్ టు బి సెలబ్రేటెడ్.
0: లేకపోతే నాకు ఈ ఉత్సాహమే లేదు.
1: భగవాన్ డజంట్ వాంట్ ఇట్.
0: ఈ పండుగలు చేసుకోవాలని ఆశనే లేదు.
1: హి డజంట్ వాంట్ ఎనీ సెలబ్రేషన్.
0: నిత్యము పండుగే.
1: ఎవ్రీ డే ఇస్ ఎ ఫెస్టివల్.
0: నేను
1: భగవాన్ ఇస్ ఆఫ్ ఎటర్నల్ బ్లెస్.
0: ఎట్టి ఆనందము ఇతరుని ఇచ్చేటువంటిది కాదు నాకు.
1: భగవాన్ బ్లెస్ ఇస్ నాట్ ఫ్రమ్ ఎనీ.
0: ఇతరుల ఆనందం కోసం నేను కాచుకోను.
1: హి డజంట్ వెయిట్ ఫర్
0: యు. ఆనందం నా నుండి ఉండేది.
1: దట్ బ్లెస్ ఇస్ వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ బ్లెస్.
0: ఇచ్చే ఆనందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం.
1: The bliss of Bhagavan is eternal bliss.
0: Dvandvaditam kadal satyam tattvamasadi lakshyam.
1: It is non-dual, supreme and spiritual.
0: Ekam nityam vimalam acharam sarvadi sachibhutam.
1: It is pure, unsullied, unpolluted, unblemished. It is pakka pure.
0: Bhavatitam trigunaraitam.
1: It is transcendental, attributeless.
0: Naketti gunamulu levu.
1: No attributes.
0: Meer nammina namakapoyinappudiki naa yokka deeniki nene aanandam.
1: Believe it or not, Bhagavan is personification of bliss.
0: ఆ లోపములంతా మీలో ఉద్భవిస్తుంటాయి కానీ నాలో రావు.
1: ఆల్ డిఫెక్ట్స్ ఆర్ ఇన్ యూ.
0: ఏది నేను చేసినా మీ నిమిత్తమే.
1: వాట్ ఎవర్ హీ భగవాన్
0: మీ క్షేమం కోసమని,
1: ఫర్ యువర్ వెల్ఫేర్,
0: మీ పవిత్రత కోసమని,
1: ఫర్ యువర్ ఓన్
0: మీ ఆనందం కోసమని,
1: ఫర్ యువర్ హ్యాపీనెస్,
0: మీరు నిరంతరం కూడా ఆనందంగా ఉంటుండండి.
1: భగవాన్
0: దోషరహితులై జీవించండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు బి ప్యూర్ అండ్ డిఫెక్ట్లెస్.
0: దోషరహితులై జీవించడం అదే నాకు ముఖ్యమైనటువంటిది.
1: ఇఫ్ యు ఆర్ బ్లెమిష్లెస్ స్వామి ఇస్
0: ఎలాంటి సంఘం చేరినప్పటికీ
1: యూ మే బి ఇన్ ఎనీ కంపెనీ.
0: ఆ సంఘం ద్వారా మీ దోషాన్ని పెంచుకోకూడదు.
1: అండ్ డోంట్ డెవలప్ కల్టివేట్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: అలాంటి దోషరహితులై మీరు జీవించడమే నాకు చాలా ఆనందము.
1: భగవాన్ వాంట్స్ యూ టు లీడ్ ఎ స్పాట్లెస్ లైఫ్.
0: నాకు ఎప్పుడు ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి యొక్క బాధలు నాకు కలగవు.
1: భగవాన్ హ్యాస్ నో సఫరింగ్ ఎట్ ఎనీ టైం.
0: నాకు ఏ విధమైనటువంటి విచారము లేదు.
1: నో వరీ ఎట్ ఆల్.
0: ఎలాంటి చింతన నాకు లేదు.
1: నో థాట్స్ వాట్స్ ఎవర్.
0: ఈ వరీ నాకెందుకు? అన్ని నాకు కావలసినట్టు ఉన్నాయి. నాకేది ఆశ లేదు.
1: భగవాన్ హ్యాస్ ఆల్ ఇన్ హిమ్ విత్ హిమ్.
0: ఏది చేసినా మీ నిమిత్తమే.
1: వాట్ ఎవర్ హీ డస్ ఇట్ ఇస్ ఫర్ యూ.
0: ఏది చెప్పినా మీ నిమిత్తమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ యూ.
0: వాట్ ఎవర్ ఐ డు గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ యూ.
1: వాట్ ఎవర్ భగవాన్ డస్, వాట్ ఎవర్ భగవాన్ సేస్, ఇట్ ఇస్ గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ యూ.
0: నాట్ ఫర్ మీ.
1: ఇట్ నాట్ ఫర్ భగవాన్.
0: నేనే మీకోసం ఉన్నాను.
1: భగవాన్ ఈస్ హియర్ ఫర్ యూ.
0: నా కోసం ఇంక నాకెందుకు?
1: అండ్ వాట్ ఇస్ దట్ హీ వాంట్స్.
0: కాబట్టి నన్ను ఉపయోగపెట్టుకోండి.
1: Make full use of Bhagavan.
0: నేను ఎప్పుడు సిద్ధమే.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ రెడీ.
0: కానీ పవిత్రమైనటువంటి భావాన్ని మీరు పెంచుకోండి.
1: బట్ యూ షుడ్ హ్యావ్ సీక్రెట్ థాట్స్.
0: దివ్యమైన జీవితాన్ని పెంచుకోండి.
1: అండ్ హ్యావ్ డివైన్ లైఫ్.
0: ఇది ఏ ముఖ్యమైన. ఏ తప్పులు జరిగినా మీలో వచ్చేటువంటి భావం లే దోషములు.
1: ఆల్ ది మిస్టేక్స్ ఆర్ ద ఫీలింగ్స్.
0: నేను ఒక సమయం లోపల మౌనం వహిస్తాను.
1: అండ్ భగవాన్ ఈజ్ ఓన్లీ విట్నెస్.
0: ఓ స్వామి ఏదో మా దోషం చూసుకుని స్వామి మాతో మాట్లాడటం లేదే మౌనం వహించాడే అనుకుంటారు.
1: You think we committed some mistakes, so Swami is so silent, not talking.
0: నేను ఎప్పుడు దోషాన్ని వెతికేటువంటి స్వభావమే నాకు లేదు.
1: భగవాన్ హ్యాస్ నో నేచర్ టు ఫైండ్ ఫాల్ట్ విత్ యు.
0: నా నేత్రం ఎప్పుడు కూడా పరిశుద్ధమైనటువంటివి.
1: భగవాన్స్ ఐస్ ఆర్ ప్యూర్.
0: నేను ఎప్పుడు శుద్ధంనే చూస్తుంటాను కానీ అశుద్ధం పక్కన ఉన్నప్పటికీ నేను చూడను.
1: హి ఆల్వేస్ వాచెస్ గుడ్ ఇన్ యూ, నాట్ ఎనీథింగ్ ఫాల్ట్ ఆర్ డిఫెక్ట్.
0: ఆ బ్యాడ్ అనేది మీ యొక్క ఇమాజినేషన్.
1: ఆల్ ద బ్యాడ్ ఈస్ యువర్ ఓన్.
0: మీలో ఉంది కాబట్టి అది మీకు ఇమాజినేషన్ గా వస్తుంటుంది.
1: యాజ్ ఇట్ ఈస్ విత్ ఇన్ యూ ఇట్ కమ్స్ ఫోర్త్ యాజ్ ఇమాజినేషన్.
0: నాలో లేదు కాబట్టి బ్యాట్ కూడా గుడ్ గా కనిపిస్తుంది.
1: బికాస్ నో డిఫెక్ట్ ఇన్ భగవాన్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.
0: కనుక మీరు ఎప్పుడు కూడా స్వామి విషయంలో డౌట్స్ కి అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ ఎంటర్టైన్ ఎనీ డౌట్స్ ఇన్
0: సంశయాత్మా వినశ్యతే.

0: doubt are sure to perish.
1: సంశయానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ గివ్ స్కోప్ టు
1: డౌట్. నిస్సంశయుడిగా ఉండాలి.
0: బి డౌట్లెస్.
1: దృఢత్వ స్వరూపుడై ఉండాలి.
0: హావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: దృఢమైన ఆత్మస్వరూపాన్ని ధరించాలి.
0: అండ్ ఆల్సో థింక్ ఆఫ్ ది సెల్ఫ్ విచ్ ఇస్ సో
1: స్ట్రాంగ్. మీకు అందరికీ తెలుసు, ఎవరైనా మన గృహానికి వచ్చినా మనం వారిని చూసినా వాళ్ళని గౌరవించండి.
0: రెస్పెక్ట్, ఎక్స్టెండ్ ఆల్ హాస్పిటాలిటీ, కర్టెసీ టు విజిటర్స్.
1: మన ప్రేమను పంచండి.
0: షేర్ ద లవ్ విత్ ఎవ్రీబడీ. మీరు
1: తినే తిండిలో కొంత భాగమైన వారికి పెట్టండి.
0: సర్వ్ ఫుడ్ టు ది గెస్ట్.
1: అప్పుడే నీకు సరైనటువంటి మాదక శాంతి కలుగుతుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ద మెంటల్ పీస్.
1: ఇది నిజమైనటువంటి జ్ఞానము.
0: దిస్ ఇస్ ట్రూ విజ్డమ్.
1: ఇలాంటి కంటే జ్ఞానం కంటే ఇంకేం కావాలి?
0: వాట్ ఎల్స్, వాట్ మోర్ ఇస్ విజ్డమ్.
1: కనుక జ్ఞానం అంటే ప్రత్యేకం ఇచ్చేటువంటిది కాదు.
0: విజ్డమ్ ఇస్ నాట్ సెపరేట్.
1: త్రికరణ శుద్ధి కావాలి.
0: ద ప్యూరిటీ,
1: ఋతాన్ని మనం అనుసరించాలి.
0: అండ్ యూ షుడ్ ఫాలో ఋతం.
1: ఋతం అనగా దేహరీతిగా, మనస్సురీతిగా, కర్మరీతిగా, మూడింటి ఎందుకు కూడా మనం ఋతాన్ని అనుసరించాలి.
0: యూ షుడ్ ఫాలో అడాప్ట్ ఋతం బై యూనిఫైయింగ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: తారకంగా మీరు రూపొందండి, మారకంగా మాత్రం వద్దు.
0: ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు చేంజ్లెస్ తారక, నాట్ ఎవర్ చేంజింగ్.
1: మధ్య మధ్య మార్పు చెందుతుంటుంటే అంతకంటే దురదృష్టవంతుడు మరొక లేడు.
0: ఇఫ్ యూ గో ఆన్ చేంజింగ్ మూమెంట్ టు మూమెంట్, యూఆర్ వెరీ అన్లక్కీ.
1: అది మంకీ మైండ్.
0: ఇట్ ఇస్ మంకీ మైండ్.
1: మ్యాన్ కైండ్.
0: బట్ యూ బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
1: ఇది తారకం మ్యాన్ కైండ్.
0: తారకం ఇస్ మ్యాన్ కైండ్.
1: చెలించేటువంటి మైండ్ మ్యాన్ కైండ్.
0: మారకం ఇస్ మ్యాన్ కైండ్.
1: కానీ మంకీ మైండ్.
0: ఇట్ ఇస్ మంకీ మైండ్.
1: కనుక అలాంటి దానికి మనం పోకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ గో
1: మనం మంకీ కాదు.
0: యు ఆర్ నాట్ ఎ మంకీ.
1: ఇలాంటి మానవుడై పుట్టి దీనికి మనం ప్రవేశించకూడదు.
0: యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్, యు కెనాట్ గో అలాంగ్ ద మంకీ పాత్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు పుట్టిన దినం అనేటువంటిది మీరు కొత్తగా నేర్చుకోవాల్సినటువంటిది ఒకటే ఒకటి.
0: యు హావ్ టు లెర్న్ టుడే ఆన్ దిస్ బర్త్డే ఒకేషన్.
1: పవిత్రమైన వాక్యంను వృధా చేయొద్దండి.
0: Never waste your words that are sacred.
1: వేస్ట్ చేసినటువంటి వైద్యుని కాలం మనం సంపాదించుకోలేము.
0: ద టైమ్ లాస్ట్ కెనాట్ బి రీగెయిన్డ్.
1: పుడమిలో ప్రవహించినటువంటి ప్రతి మానవునికి ప్రత్యక్ష పరమాత్మ సత్యమే.
0: ఎవ్రీ మ్యాన్ ఆన్ అర్త్ కెన్ సీ గాడ్ యాజ్ ట్రూత్.
1: ఆ సత్యాన్ని నీవు అనుసరించుతున్నారా?
0: ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: దానికి ప్రక్కనే ఉన్నటువంటి ధర్మాన్ని కూడా నీవు అనుసరిస్తున్నారా?
0: బై ఇట్ సైడ్ ఇస్ రైచోస్.
1: సత్యం నాస్తి పరో ధర్మ.
0: దేర్ ఇస్ నో ధర్మ రైచోస్.
1: సత్యం రెండు అనుసరిస్తూ పోవాలి.
0: ఫాలో సత్య అండ్ ధర్మ.
1: సత్య ధర్మము శాంతి ప్రేమతో మీ నిత్య జీవన యాత్ర సాగించు. సత్య ధర్మము శాంతి ప్రేమతో నిత్య జీవన యాత్ర సాగించు. సత్య ధర్మము శాంతి ప్రేమ.

0: విశ్వ విపుల మైత్రీ విడదీయరానిది. విశ్వ విభుని మైత్రి విడదీయరాదని వినుడు భారతీయ వీరసుతుడ, వినుడు భారతీయ వీరసుతుడ.
1: When the Lord of the whole cosmos is illuminating everything, the creation in turn becomes effulgent. The link between the creator and the created is one of friendship, one of love.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Anadi kalam nundi భారతదేశము అనంతమైన సౌజన్యమును సౌశీల్యమును ప్రకటిస్తూ వచ్చింది.
1: ఫ్రమ్ టైమ్స్ ఇమెమోరియల్ భారత్ హ్యాస్ యాక్చువల్లీ ట్రాన్స్లేటెడ్ ద గ్రేట్ వాల్యూస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ హార్మనీ.
0: ఆధ్యాత్మికమునకు, శీల సంపత్తికి, దాన ధర్మాలకు పుట్టినిల్లు ఈ భారతదేశం.
1: Bharat is the very place where great people are born who are conscious of the spiritual strength much more than the material.
0: Shanti saubhagyamulaku mettinillem.
1: For peace and for prosperity, this is their country.
0: Bharatadesamunandukala satyashilamunu gurtinchadaniki అనాది కాలం నుండి భారతదేశమే అన్ని ప్రయత్నములు జరుపుతూ ఉన్నది.
1: ఇట్ ఈస్ ద పీపుల్ ఆఫ్ భారత్ హూ ఆర్ మేకింగ్ ట్రెమెండస్ ఎఫర్ట్స్ ఫ్రమ్ ద వెరీ పాస్ట్ టు ఎస్టాబ్లిష్ దీస్ వాల్యూస్ అపాన్ ది ఎర్త్.
0: భారతదేశము అన్యోన్యమైన, అనుకూలమైన, ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని ఆదర్శిస్తూ వచ్చింది.
1: ద ల్యాండ్ ఆఫ్ భారత్ has been holding up the mirror to these values from a long time of friendship and of linking together love and harmony.
0: Satyamanu prakatinchinatundi desamulyandu oka Bharat desamunaku minchinatundi desamu marokati ledu.
1: There is no equal to the land of Bharat for proclaiming the truth.
0: Ee Bharat desamunandu anekulu ఆధ్యాత్మిక మార్గం నందు అభివృద్ధి గాంచారు.
1: There are many people in this land of Bharat who have promoted the study of spiritual matters.
0: Sri Ramudu palinchina desham ee Bharat desham.
1: Sri Rama was born in the land of Bharat.
0: Sri Krishnudu Gitanu bodhinchinatundi deshamu ee Bharat desham.
1: This very land is the place where Sri Krishna taught to people the Bhagavad Gita.
0: Vyasudu Vedamulanu భిన్నము గావించి ప్రచార ప్రబోధములు జరిపినటువంటిది ఈ దేశము.
1: ఇన్ దిస్ ల్యాండ్ సేజ్ వ్యాస టాక్ టు పీపుల్ ద గ్రేట్ స్క్రిప్చర్స్.
0: వాల్మీకి రామాయణమును లిఖించి దేశములకు సత్యధర్మములను ప్రబోధించినటువంటి దేశము ఈ భారతదేశము.
1: సేజ్ వాల్మీకి రోట్ ద రామాయణ అండ్ దెన్ హీ ప్రొక్లెయిమ్ సత్య అండ్ ధర్మ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ద నేషన్.
0: ఇట్టి పవిత్రమైన దేశము ఎక్కడ కూడా మరొకటి లేదనే చెప్పవచ్చును.
1: దర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఈక్వల్ టు దిస్ ప్లేస్ వేర్ ఇట్ ఇస్ కన్సర్న్డ్ ఇన్ స్పిరిచువల్ వాల్యూ.
0: ఇట్టి పవిత్రమైన భారతదేశం నందు పుట్టి భారతీయులని అనిపించుకుని భారత సమయాన్ని, సౌమ్యాన్ని ప్రచార ప్రబోధన సరిపుటకు ఈనాటి మానవుడు వెనుకంజ వేస్తున్నాడు.
1: Today's man is hesitant to proclaim himself as one born in the land of Bharat and to declare the values that have been taught in Bharat from time immemorial.
0: Kanuka itti Bharat desam nandu puttinatvanti okka prajalu Bharat desam yokka samskrutini anubhuti chestu aaradhana chestu apyasistu andistu raavali.
1: So the people born in Bharat should really learn all these values and try to teach and proclaim it to the whole world.
0: Bharat deshamunandu vicheetvanti gali satyasuktamainatvantidi.
1: The very air of the land of Bharat is pure and full of truth.
0: Kaala krinda necheetvanti dummu dharmaseelamainatvantidi.
1: The very dust that rises from their feet is full of the value of dharma.
0: భారతీయుల యొక్క ఔన్నత్యము నిజముగా విచారించిన ఈ భారతదేశమునందు మట్టిగా ఉండేటువంటి ఒక భూమి, మరణంగా వచ్చినటువంటి భూమి పవిత్రమైనటువంటి యొక్క మణిగా మారుతూ వచ్చింది.
1: Whatever perhaps is not very sacred, the very dust of the land of Bharat transforms it into something that is very valuable and sacred.
0: భారతీయులకు జీవితము క్షమ జీవితము.
1: The very life of the man of the Bharat is full of forbearance.
0: భారతదేశమునందు ప్రవహించేటువంటి గంగ ప్రేమవాహిని.
1: The very Ganga which flows is full of love.
0: ఇటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమలకు నిలయమైనటువంటి భారతదేశము ఈనాడు ఏ విధంగా మారుతూ వచ్చింది?
1: Why is the land of Bharat now becoming different when it has been the very symbol of satya dharma prema?
0: ప్రాచీన కాలం నుండి ఈ భారతదేశము ఎన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శ చరిత్రలను దేశానికి అందిస్తూ వచ్చింది.
1: This land of Bharat from the very ancient times is holding up as examples great people.
0: పరమ పావనమైన భారతావనియందు సహనమున్నదే మనకు చక్కదనము.
1: In the land of Bharat, the women of India have been exemplary for their forbearance and fortitude.
0: పరమ పావనమైన భారతావనియందు
1: among the pure and unsullied women
0: సహనమున్నదే మనకు చక్కదనము.
1: These unsullied and pure women of Bharat have held the mirror.
0: వ్రతములన్నిటియందు వన్నెగాంచినయట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
1: The greatest austerity and vow is to keep up these values thoroughly.
0: మాతృదేశము కన్నా మాన్యమేది.
1: There is nothing beyond the motherland.
0: ఇలాంటి పవిత్రమైన భారతదేశం నందు సహనమే మనకు సత్యశీలము.
1: ఇట్ ఇస్ ఫోర్టిట్యూడ్ దట్ ఇస్ ద ఎగ్జాంపులరీ వర్చ్యూ ద ల్యాండ్ ఆఫ్ భారత్.
0: శాంతమే మనకు రక్షక భర్త.
1: ఇట్ ఇస్ పీస్ దట్ ఇస్ ద అడోర్న్మెంట్.
0: ఇటువంటి పవిత్రమైన భారతదేశం నందు మనం జన్మించి కూడాను ఈ దేశం యొక్క సంస్కృతిని మనం ఈనాటి కూడాను కాపాడుకోలేకుండా ఉన్నామంటే ఎంత అవివేకమో యోచించుకోవచ్చు.
1: How deplorable it is that we who have been born in this land of Bharat, which is full of these values, have forgotten them totally today.
0: Kani ee naati yuvakulu yuvakulu chaduvulu chadavali.
1: Today's young boys and girls have got to have education.
0: Unnata vidyanu abhyasinchali.
1: They have got to study higher studies.
0: Aa vidyayandu unnatundi aadarshalanu jagatruku chaatali.
1: But they have got to spread this as exemplary to all the people.
0: కాని ఈ చదువులంతా కూడా కేవలం ఉద్యోగాల నిమిత్తమై మనం చదవరాదు.
1: We should not study only for a livelihood.
0: ప్రజలకు భారతీయ సంస్కృతిని అనేకంగా బోధించి ఈ సంస్కృతి యొక్క అభివృద్ధి యొక్క విషయమును విపులంగా విమర్శించాలి.
1: We should disseminate the very traditions of Bharat and the culture and see that once again it is resurrected.
0: కానీ ఈనాటి విద్యార్థులు కూడాను ఈ చదువులు చదవటము కేవలము ఆదర్శాలను అందించే కోసమని యోచించుకోవటం లేదు.
1: But today's boys and girls who study, they do not ever think that these values have got to be
0: తాత్కాలికమైనటువంటి యొక్క అనుకూలముల నిమిత్తమై ఈ చదువును వినియోగించుకుంటున్నారే కాని నిత్య సత్యమైనటువంటి భారతీయ సంస్కృతిని అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో ఈ చదువులు అభ్యసించడం లేదు.
1: They do not want to proclaim the tradition, the culture of Bharat, but they merely study for the sake of short-term benefits.
0: ఉద్యోగమును చేయ యువతులందరూ.
1: If boys study this type of education, go for jobs.
0: ఉద్యోగమును చేయ యువతులందరూ.
1: If boys go for jobs.
0: ఆఫీసులకు వెళ్ళి అలమటింత్రు.
1: If they go to the office, the women.
0: భార్య భర్తలిరువురు ఆఫీసులకు పోవా గృహకృత్యములు తీర్చు గృహిణిలేరి.
1: When boys and girls have educated, go for jobs, who will look after the home?
0: పరబాలురకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లులేరి.
1: When they go to teach other children, who is the tutor to teach their own children?
0: ఆలు మగలిరువురు ఆఫీసులకు పోగా గృహకృత్యములు తీర్చు గృహిణి లేరి.
1: So when boys and girls go for jobs, who is the housewife to look after the home?
0: పుస్తకాలు చేయబట్టి పురుషుల వలె పోవా వంట ఇంటిని దిద్దు వనిత లేరి.
1: When they take the books and go like men to the office, who is going to look to the kitchen?
0: ఇంటిలోని కొరతలెంతయో యుండును డబ్బు కొరత తీరు దాని వలన.
1: When there is so much lacking in the home, will money solve these problems?
0: సుఖము చూడబోవా శూన్యమే ఉద్యోగి పదవి ఎందు ఉన్న పడతికెప్పుడు.
1: If one goes for status and for jobs, definitely they do not derive any happiness from it by neglecting the home.
0: ఈనాడు చదువుకున్నందుకు స్త్రీలు కూడా ఉద్యోగం చేయాలని ఒకరిపై ఒకరు పోటీలు పడుతున్నారు.
1: Today women, because they have studied, they are sort of wanting to go for jobs in competition.
0: ఉద్యోగం చేయటంలో దోషం లేదు.
1: There is nothing wrong in going for a job.
0: లేదు.
1: It's not wrong.
0: కానీ
1: but
0: తమ ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకుని ఆ ఉద్యోగంలో ప్రవేశించాలి.
1: బట్ దే మస్ట్ ఆల్సో లుక్ ఆఫ్టర్ దర్ హోమ్ అఫేర్స్ అండ్ దెన్ ఓన్లీ గెట్ ఇన్ టు జాబ్స్.
0: ఉద్యోగములు చేయ యువతులందరూ పోవా వంట ఇంటి దిద్దు వనిత లేరి.
1: If the woman goes out of the house for jobs, who is the woman who looks after the kitchen and the care of the home?
0: మన ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకొని వర్తించాలి.
1: So one has to look after the needs of the home also.
0: ఆలు మగలిరువురు ఆఫీసులకు పోవా పిల్లలు పోషించు తల్లు లేరి.
1: When boys and girls go to the office, who will look after the children?
0: ఆ పిల్లలను చూసుకునేటువంటి తల్లి ఇంటిలో లేకపోవడం చేత పిల్లలు పెడమార్గం బట్టి చెడిపోతున్నారు.
1: Because the mother is not at home to look after her child, the child goes in different wrong ways.
0: పుస్తకాలు చేయబట్టి పురుషుల వలె పోగా
1: taking the books, if she goes to the office like men,
0: గృహకృత్యములు తీర్చు గృహిణి లేరి.
1: So there is no housewife to look after the home.
0: Parabaluraku nerpa paathashalakega tamabaluraku nerpu tallu leri.
1: She goes to the school to teach other children, but who is there to teach her own child?
0: Kevalam ee udyogamula valla dhanasana valla koncha grokurchamulu sadipovachunu gaani కానీ తమ బిడ్డలు ఏ పెడమార్గం పడతారు ఇంటిలో తల్లిదండ్రులు లేకపోవటం పిల్లలు పెడమార్గం పట్టి చెడిపోవడానికి అవకాశం ఉంటుంటది.
1: They may have a desire to work and earn money, but when they leave the children at home all alone, the children get spoiled.
0: మొట్టమొదట మన చదువును మన పిల్లలకు బోధించాలి.
1: So whatever we have learned, we have got to teach the children.
0: పిల్లల్ని అభివృద్ధి పరిచినప్పుడే నీ యొక్క చదువు యొక్క విషయము అర్థమవుతుంది.
1: It is only when we care for the children's prosperity, then only there is a meaning to your study.
0: చదువు వ్యక్తి యొక్క నిజమైనటువంటి శక్తిని నిరూపించే నిమిత్తమై ఏర్పడినటువంటిది.
1: When you study, it is to bring out the potential in you. That is it.
0: ఈ విధంగా వనితల యొక్క ధర్మములు మనం గుర్తించి వర్తించడానికి ఎన్నో ఆదర్శాలు మనకు కనిపిస్తున్నాయి.
1: To be aware of the duties of a woman, there are many ideals that are shown to us.
0: ప్రపంచం లోపల స్త్రీలు ఎన్నో విధమైనటువంటి ఒక సంస్కారాన్ని అభివృద్ధిపరిచి ఆ సంస్కృతి ద్వారా తమ యొక్క జీవితమును ఆదర్శప్రాయంగా నిరూపిస్తూ వచ్చారు.
1: Many women were there who tried to show that to the world that values matter more than the material things.
0: కనుకనే సావిత్రి వీరందరూ కూడా ఎట్టి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు అనేటువంటిది బోధిస్తుంది.
1: It is Savitri, the great woman, who was exemplary.
0: ఆనాటి కాలమునందు స్త్రీలు తమ గృహకృత్యములు తీర్చుకుంటూ గృహాన్ని పోషించుకుంటూ పిల్లలకు తగిన ఆదర్శాన్ని నిరూపిస్తూ తాము ప్రవర్తించి పిల్లలకు తగినటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి వారు.
1: In those women of the old led exemplary lives, looked after their home and their children, and thereby became illustrious examples.
0: కానీ ఈనాడు అట్టి ఆదర్శాన్ని తమ బిడ్డలకు అందించేటువంటి తల్లులు చాలా కరువైపోయారు.
1: But today the women are scarce when they hold up examples to their children.
0: డిగ్రీ తీసుకున్న తక్షణమే ఉద్యోగాల కోసం అప్లై చేస్తుంటారు.
1: As soon as they get their degrees, they apply for a job.
0: ఇంకా తన ఇంటిలో ఉన్నటువంటి పిల్లలకి అయితే ఏమవుతుంది?
1: దెన్ వాట్ ఇస్ ద ఫేట్ ఆఫ్ ద చిల్డ్రన్ అట్ హోమ్?
0: ఒక్క బిడ్డను తల్లి పోషించిందంటే అదే గొప్ప దేశానికి ఉపకారం చేసినట్టు.
1: If they can just take after one child, that would be helping the nation so much.
0: తమ బిడ్డలు పెడమార్గమును పట్టించి తమ ఉద్యోగాలు చేసి ఎంత ధనమును సంపాదించి వచ్చిన ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ద బెనిఫిట్ వెన్ షీ ఎర్న్ సో మచ్ మనీ లీవింగ్ ద హోమ్ అండ్ లీవింగ్ ద చైల్డ్ టు ద కేర్ ఆఫ్ అదర్స్?
0: కనుక మొట్టమొదటి ఇంటిని సర్దిద్దుకోవాలి.
1: సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ మస్ట్ లుక్ ఆఫ్టర్ యువర్ హోమ్ ప్రాపర్లీ.
0: ఇంటి పనులు చక్కగా జరుపుకోవడానికి తగినటువంటి అవకాశం అందించుకోవాలి.
1: టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్ ఆఫ్ ద హౌస్ యూ విల్ హ్యావ్ టు టేక్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్.
0: కానీ ఈనాటి విద్యావంతులైనటువంటి స్త్రీలు ఒక వంటవాడిని పెట్టుకుంటారు, ఒక వర్కర్ని తీసుకుంటారు, తాము ఉద్యోగాలు చేస్తుంటారు.
1: Today's women, they employ a cook and make them do the work at home and they go out for a job.
0: ఈ వచ్చేటువంటి జీతం లోపల ఈ వంటవాడికి ఒక పని మనిషికి తరిగినటువంటి స్థితిగా సరిపోతుంది.
1: So whatever money they get, they'll have to pay to the cook and the servant woman of what you
0: తర్వాత తమ బిడ్డలు ఏ విధమైనటువంటి మార్గంలో పడుతున్నారో యోచించుకోవాలి.
1: Then they'll have to think of how they've got to develop their children.
0: నిరత సత్యప్రవుడి ధరణి నేలిన హరిశ్చంద్రుడి దరభాష చనగలేదా?
1: Was not Harishchandra born on this land?
0: ఆ చంద్రమతి ఎంతటి చదువు చదివినప్పటికీ తల్లి యొక్క దీనిని మొట్టమొదటి భర్త యొక్క దీనిని అనుసరిస్తూ వచ్చింది.
1: చంద్రమతి, who was his wife, who had always followed her husband meticulously.
0: అతను కొంత బలహీనుడు అయ్యేటప్పటికీ తాను ధైర్యాన్ని బోధిస్తూ వచ్చింది.
1: When he became a little weak minded, she started to tell him and put courage into him.
0: రాజా, మీరు చక్రవర్తులు.
1: Oh king, you are the emperor.
0: మంచి తెలివితేటలు గలవారు.
1: You are full of intelligence.
0: విద్యా సంపన్నులు మీరు.
1: You have got a lot of
0: అట్టి మీరు బలహీనతకు చోటు ఇవ్వకూడదు.
1: Such a person should never given to weakness.
0: సత్య మార్గమునందు మనం ప్రవేశించాము జీవితాన్ని.
1: We have got to fill our lives with a lot of satya.
0: సత్యనదిలో మనం ప్రవేశించాము.
1: We have got into satya.
0: ఇదగలిగితే మనం గట్టు చేరుతాము, లేకపోతే మునిగిపోతాము.
1: And only then we shall reach the other bank.
0: ఇంతే కాని మనకు తిరిగి పోవటం మనకు దీక్ష కాదు అని.
1: వి షుడ్ నాట్ టర్న్ బ్యాక్, దట్ ఈస్ నాట్ ద వా వి షుడ్ టేక్.
0: కనుక ఇటువంటి ధైర్యాన్ని పతనగూడును బోధించినటువంటి స్త్రీలు ఆనాటి స్త్రీలు.
1: Those days women even put in a lot of courage into their men.
0: భారతీయ సంస్కృతిని అంత పవిత్రమైనటువంటి ఒక మార్గంలో కాపాడుతూ వచ్చిన వారు భారతీయ స్త్రీలు.
1: The women of Bharat were those who tried to look after their husband, not only ordinary welfare.
0: సీత, ఎటువంటి పరిస్థితులు ఏందైనా కూడా తాను కంటి నీరు నింపక,
1: whatever the circumstances, she did not shed tears.
0: ఇదరికి ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ వచ్చింది.
1: She became exemplary and showed it to everybody.
0: రాక్షసుని చేతిలో చిక్కుకొని కూడాను,
1: even when she was caught by the rakshasa,
0: ఏ మాత్రము జంకక కుంకక,
1: she never felt afraid.
0: తన యొక్క పతి యొక్క గుణములను పోషించుకుంటూ,
1: and she started always think of the values of her husband.
0: రాముని యొక్క పత్ని సీత అయినందుకు సీతారాములు వలె మనం నడుచుకోవాలి జీవితాన్ని అని ప్రబోధిస్తూ వచ్చి.
1: సో రామ బీయింగ్ ఎగ్జాంపరీ, షీ థాట్ షీ బీయింగ్ హిస్ వైఫ్ షీ షుడ్ అప్హోల్డ్ ద ధర్మ ద వాల్యూస్.
0: ఇంకా దమయంతి, ఈ దమయంతి గొప్ప పతివ్రత.
1: దమయంతి వాజ్ అ పతివ్రత.
0: ఆమె తన యొక్క దీక్ష చేతనే పతి యొక్క గుణమును కూడా అభివృద్ధి పరుచుకుని రాజ్యాన్ని సంపాదించింది.
1: బికాస్ ఆఫ్ అ డిటర్మినేషన్ షీ వాజ్ ఏబుల్ టు విన్ బ్యాక్ ద కింగ్డమ్ ఆఫ్ హర్ హస్బెండ్.
0: కానీ ఆనాటి కాలంలో స్త్రీలు ఆ విధమైనటువంటి గుణముల చేత రాజ్యాన్ని పోషించుకుంటూ పిల్లల్ని పాలించుకుంటూ దన్ని విధములైనటువంటి గొప్ప పేరును సంపాదించుకుంటూ వచ్చారు.
1: Because of the sterling virtues of the women of those days, not only they saved the kingdom, but they also looked after their children and spread these values all over.
0: అలాంటి గొప్ప పేరును మనం సంపాదించాలి.
1: So we will have to earn such a great name.
0: మంచి పేరును సంపాదించాలి.
1: We have got to earn a good name.
0: మనకు ఉద్యోగం లేకపోయినప్పటికీ ధనం లేకపోతే పోతుంది.
1: Doesn't matter if you don't have a job or money.
0: ధనం వల్ల కలిగేటువంటి సుఖం కంటే మన గుణం వల్ల కలిగేటువంటి సుఖమే గొప్పది.
1: The happiness that we derive from values which we practice is
0: ఈనాటి విద్యార్థులు కూడాను బలము గుణము చెలిమి ఈ మూడింటి కోసమే పాటుపడుతున్నారు.
1: Today's boys educate women and they're only striving for wealth, prosperity.
0: కానీ ధనము ఉండొచ్చును, చెలిమి ఫ్రెండ్స్ ఉండొచ్చును, బలం ఉండవచ్చును.
1: యు మే హ్యావ్ స్ట్రెంగ్త్, ఫ్రెండ్స్ అండ్ మనీ.
0: కానీ గుణమే లేకపోయినా ఏం ప్రయోజనం?
1: బట్ ఇఫ్ యు డు నాట్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్ వాట్ ఇస్ ద యూజ్?
0: పురుషులకు కానీ స్త్రీలకు కానీ గుణమే గొప్ప ప్రధానము.
1: ఫర్ మెన్ అండ్ విమెన్ ఇట్ ఇస్ వర్చ్యూ దట్ ఇస్ ఇంపార్టెంట్.
0: గుణం లేని జీవితము బలం లేని జీవితమే.
1: ద లైఫ్ వితౌట్ దీస్ వర్చ్యూస్ ఇస్ ఫుల్ ఆఫ్ వీక్నెస్.
0: కనుకనే ఆనాటి స్త్రీ పురుషులు గుణములకై పాటుపడుతూ వచ్చారు.
1: సో దోస్ డేస్ మెన్ అండ్ విమెన్ దే స్ట్రైవ్ ఫర్ దీస్ వాల్యూస్ అండ్ గుడ్ క్యారెక్టర్.
0: పేరు ప్రతిష్టలకై ప్రాణాన్ని ఇస్తూ వచ్చారు.
1: They did not even fear to give up their lives for this cause.
0: పతి యొక్క గౌరవాన్ని కాపాడే నిమిత్తమై స్త్రీలు పాటుపడుతూ వచ్చారు.
1: The women strive to keep up the honor of their husbands.
0: వ్యక్తి యొక్క గౌరవాన్ని కాపాడుకునే నిమిత్తం కాదు.
1: They strive to uphold everything that was virtues and good.
0: వ్యక్తి యొక్క బలము ధనం పైన ఆధారపడలేదు.
1: the strength of the individual is not upon wealth.
0: గుణం పైనే ఆధారపడి ఉంటుంది.
1: It is on good character and goodness that it
0: కనుక ఆనాటి కాలం నుండి కూడా భారత స్త్రీలు గుణం కోసమని ఎంతయో ప్రాకులాడుతూ ప్రాణాన్ని వదులుతూ వచ్చారు.
1: So from time immemorial, the women of Bharat were striving only for sterling virtues.
0: So ఈనాడు కూడా మనము మన గుణం కోసమనే ఎన్ని విధం నేర్పిస్తామైనా ఓర్చుకోవాలి.
1: So today we'll have to strive to get for ourselves good qualities and virtues.
0: లోకములో
1: in the world
0: గుణవంతులైన స్త్రీ పురుషులు లేకపోవడం చేతనే దేశం ఈ విధమైనటువంటి పరిస్థితులకు దాగిపోయింది.
1: It's because men and women of character are deteriorating. The state today is so deplorable.
0: కనుక ఈనాడు మనం కావాల్సినటువంటిది కనక వస్త్రాలు కాదు.
1: It's not today that we want golden.
0: గుణమును మనం సంపాదించాలి.
1: Not wealth, but we have to acquire.
0: గుణము లేకపోతే ఎన్ని బలం నుండి కూడా ప్రయోజనం లేదు.
1: Good qualities are important. No use of wealth and prosperity.
0: ధనమున్నదని ఘనముగా పొగిడిన
1: ఇఫ్ యూ థింక్ ఓన్లీ వెల్త్ మ్యాటర్స్
0: క్షణమైన సుఖం మనకు చిక్కదు.
1: యూ విల్ నాట్ గెట్ ఇట్ అవర్ హ్యాపీనెస్.
0: కనుక గుణమును సంపాదించుకోవాలి.
1: సో యూ విల్ హ్యావ్ టు అక్వైర్ గుడ్ క్వాలిటీ.
0: ఈ గుణముతో పాటు
1: అలాంగ్ విత్ దీస్ గుడ్ క్వాలిటీ
0: పతి యొక్క గౌరవాన్ని కూడా మనం కాపాడుతూ రావాలి.
1: యూ హావ్ గాట్ టు సస్టైన్ ది ఆనర్ ఆఫ్ యువర్ హస్బెండ్.
0: పతి గౌరవమే లేక కాపాడకుండా పోయినా ఈ స్థుతి ఎంత సంపాదించినప్పటికీ ప్రయోజనం ఉండదు.
1: If you cannot safeguard the honor of your husband, what is the use of earning so much?
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Mukhyamga streelu purushulu manu cheyavalsinatundi pani gunavantuluga tayaru kavali.
1: The most important thing for men and women is that they should develop a good
0: gunamaya
1: character.
0: Gunamaya lekundina enta pani chesi kodanu enta chaduvu kodanu prayojanam undadu.
1: If they do not have good qualities, what is the use of education and all that they
0: strive for? Chaduvulanni chadivi చాలా వివేకియై మగిడి తండ్రిని కూడా మందమతుడు.
1: What's the use if you have studied and you cannot understand these things?
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేరు.
1: So if you even study a lot and if you cannot give up your bad qualities, what is the use?
0: తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేరు.
1: You are studying only for the sake of argumentation, but you are not really studying for the truth.
0: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదువలేరు.
1: You study and study of what is the use, try to study that from which you get absolute liberation.
0: కరుగని ఈ నాటి చదువులన్నీ కూడా కేవలము
1: so today's education
0: పొట్టకూటి నిమిత్తమై పైల్దేరినటువంటివిగా ఉంటున్నాయి.
1: It's something one strives for livelihood.
0: నీతి నిజాయితీలను పూర్తి మోసం చేసుకుంటున్నాయి.
1: Truth and everything else has just gone.
0: గౌరవ మర్యాదలను మంట కలిపి వేస్తున్నాయి.
1: Honor and virtues have been burnt up.
0: కనుకనే మనం ఈనాడు సంపాదించుకోవాల్సినటువంటిది మనము సరి అయిన కీర్తిని.
1: సో టుడే వాట్ యూ హావ్ గాట్ టు అక్వైర్ ఇస్ ఫేమ్ విచ్ ఇస్ గుడ్.
0: ఆనాడు ధర్మమునకే పట్టం కట్టారు.
1: ఇన్ దోస్ డేస్ ఓన్లీ ఫాలో రైచియస్నెస్.
0: సత్యమునకే కంకణం కట్టారు.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ట్రూత్ దట్ దే స్ట్రైవ్డ్.
0: ప్రేమ చేతనే జీవితాన్ని సాధిస్తూ వచ్చారు.
1: దే లివ్డ్ దేర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: భారత స్త్రీలంతా కూడాను కేవలం ఆనాటి కాలం నుండి సత్యమునకై త్యాగం చేస్తూ వచ్చారు.
1: Women of Bharat sacrificed themselves for unalloyed pristine truth.
0: అలాంటి సత్యజీవులైనటువంటి స్త్రీలు ఈనాడు ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: We do not find such great women of truth today.
0: సత్యమునకై తన జీవితాన్ని అంకితం గావించినటువంటి స్త్రీలు ఎందరో ఉన్నారు.
1: There are so many people who sacrifice their life for the sake of truth.
0: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చందమతి భారతీయ గాదే.
1: Is not Chandramati the woman of India who tried to honor her husband?
0: కుల సతీత్వము అగ్ని గుండాన ప్రకటించే సీత భారత ధారా జాత గాదే.
1: Is not Sita the one, the illustrious woman of Bharat?
0: కినిచి దుర్మద కిరాతియు భూతి గావించే దమయంతి భారత రమణి గాదే.
1: It's not Damayanti, the great woman who got back everything for her husband.
0: Satpasagara vesti satmasalamana bharta data pativrata prabhava bhava sampannataku gade bhattabhumi.
1: So there are so many women who have been of sterling character.
0: Akila deshalakini upadhyayi kade.
1: Are they not the teachers for the whole world?
0: Bharata desamu anadi kalam nundi kudanu anni desamulakunu upadhyaya sthanamlo nichinatvanti ee pavitramaina Bharata desam.
1: India from time immemorial has been the guide and the teacher for everyone.
0: కరుగని ఈ పవిత్రమైన భారతదేశమును కర్మభూమి త్యాగభూమి యోగభూమిని బిరుదులు సంపాదించింది.
1: So the pristine pure land of Bharat is a land of karma tyaga. It's called so.
0: కర్మను ఆచరించాలి.
1: You have got to do your duty.
0: కర్మనే లేకుండా మన జీవితమే జరగదు.
1: If we do not follow karma, our whole life is lost.
0: మనం దినమునకు ఎంతయో కాలమును వ్యర్థం గావిస్తున్నాము.
1: We are just wasting so much time every day.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: కాలమును వ్యర్థం గావించుకోవటము ఇది సరైన సార్థకం కాదు.
1: You should not waste time. That is not the way to do it. It's not proper.
0: మన యొక్క కాలం లోపల ఎంతో కాలం వేస్ట్ అయిపోతుండాలి.
1: Today so much of time is being wasted.
0: కాని ప్రాచీనులు ఆ విధంగా కాలమును ఒక క్షణమైనా వేస్ట్ చేసిన వారు కాదు.
1: But people of ancient times, they never frittered away time.
0: కాలమే భగవస్వరూపుడు అనుకోని కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలతప్రమ్నాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః అని కాలాన్ని ఆరాధన చేస్తూ వచ్చారు.
1: They began to worship time as the one supreme.
0: అట్టి కాలస్వరూపుడైనటువంటి యొక్క దైవాన్ని మనం ఎందుకు విస్మరిస్తున్నాము?
1: Why have we forgotten that God who is the very embodiment of time?
0: ఒక దినం సండే వచ్చిందంటే అబ్బా ఈనాడు నేను హాయిగా ఉంటానని ఆనందిస్తాడు. ఆనాడు మనం బాధపడాలి, సండే టైం లోపల పని లేకుండా పోతుండాలి, ఎంత కర్మ విమోచన చేస్తున్నాము.
1: When the night comes or the twilight comes, you feel happy that you're free. That's not so. You're just wasting the time.
0: కాలమును మనము సరైన రీతిలో వినియోగించుకోవటం లేదు.
1: You've got to use the time in the proper way.
0: ఏ పని లేకపోయినప్పుడు ఏదైనా ఒక సమాజ సేవ అయినా మనం చేయాలి.
1: If you have got the time, get into social work.
0: పరోపకారమునికైనా మనం పాటుపడాలి.
1: We have got to strive to help others.
0: దేశ సంరక్షణకై మనం త్యాగం చేయాలి.
1: For the sake of our land, we have got to make great sacrifices.
0: జనుల యొక్క అభివృద్ధి కోసమే మనం ఎంతైనా ఆధారం చేసుకోవాలి.
1: We have got to be exemplary in the way we sacrifice ourselves for our nation.
0: ఇది భారతీయులు నేర్చుకోవాల్సినటువంటి ఒక కర్మదీక్ష.
1: This is a thing of the Bharat, which is the duty of the land people of Bharat.
0: దీనినే భగవత్ గీత ఎందుకును కర్మణ్యేవ అధికారస్య మాపదేశవదాచన.
1: It is said in the Bhagavad Gita, do your work, but the fruit of the work is not yours.
0: కర్మాని మనం సాధన సాధకం చేసుకోవాలి.
1: We have got to do our
0: కర్మ. అనగా ఏమిటి?
1: What's the meaning of karma?
0: ఏదో పాప కర్మ పుణ్య కర్మ అనుకుంటున్నావు, అది కాదు. మానవుడు ఆచరించేటువంటి ప్రతి చైతన్యం కూడా కర్మనే రూపం.
1: Everything that one man does with consciousness is called duty.
0: మానవుడుకు ఉన్న కరచరణాది అభిమానుల చేత కావించేటువంటి సర్వ కర్మలు కూడాను పుణ్యకర్మలే.
1: ఎవ్రీథింగ్ మ్యాన్ పర్ఫార్మ్స్ విత్ హిస్ హ్యాండ్స్ అండ్ హిస్ లెగ్స్ ఈజ్ ఆల్ సేక్రెడ్ డ్యూటీ.
0: కానీ ఈ పుణ్యకర్మలకు ఆధారమైనటువంటి యొక్క భావం పవిత్రమైనదిగా ఉండాలి.
1: బట్ యువర్ ఫీలింగ్స్ హావ్ గాట్ టు బి ప్యూర్ వెన్ యు డు యువర్ డ్యూటీ.
0: భావం పవిత్రమైనదిగా ఉంటున్నప్పుడు ఎట్టి కర్మలు చేసినా కానీ అది పరమాత్మ ఆరాధనగానే తోస్తుంది.
1: వెన్ యువర్ థాట్స్ ఆర్ ప్యూర్ అండ్ యూ డూ ద వర్క్, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
0: కనుక మనం ఒక క్షణమైనప్పుడు కర్మను వేస్ట్ చేయకూడదు. మనం
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ డ్యూటీ.
0: ఆ విధంగా చేసినప్పుడే మనకు నిజమైన జీవితము సార్థకమవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వీ డూ దట్ వే ఆర్ లైఫ్ విల్ రియల్లీ బికమ్ వర్ది.
0: మానవులకు కాయమును అందించాడు.
1: మ్యాన్ హెస్ బీన్ గివెన్ దిస్ టైమ్.
0: కాయమునకు కర్మను అందించాడు.
1: అండ్ ఫర్ ఎవ్రీథింగ్ యూ హావ్ గాట్ టు డూ.
0: కర్మకు కారణమని అనిపించాడు.
1: అండ్ ఫర్ యువర్ డ్యూటీ ద కాజ్.
0: కాలం కూడా అందించాడు.
1: And the time is also given.
0: Karma, kayamu, kalamu, ee moodinti oka ekatvam chetane manavudu sarthakam kavali.
1: Your body, your dharma and your thoughts, these are combined.
0: Kala karma karana kartavyalu chakkaga nirvartinchadame manavu yokka pradhanamaina dharmam.
1: You do your duty according to the time and what is assigned to you.
0: Ilanti pavitramainatundi bharatiya samskrutini ee naadu andarikulunu vismarincharu.
1: Everybody has got to think of this wonderful tradition, culture of Bharat today.
0: భారతీయ సంస్కృతి అంటే ఎంత పవిత్రమైనటువంటిది.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ సంథింగ్
0: అనాది కాలం నుండి కూడా భారతదేశంను సంరక్షించుకుంటూ వచ్చేది భారతీయ సంస్కృతియే.
1: ఇట్ ఇస్ ఇండియన్ కల్చర్ దట్ హస్ బీన్ ప్రొటెక్టింగ్ ద ల్యాండ్ ఆఫ్ భారత్.
0: కల్చర్ అంటే ఏమనుకుంటున్నారు?
1: వాట్ యు థింక్ ఇస్ కల్చర్?
0: కేవలము ఒక జీవితానికి ఒక ఉపాధి అనుకుంటున్నారు.
1: It is not something, it is like a teacher.
0: ఇది వే ఆఫ్ లైఫ్ అనుకుంటున్నారు.
1: యు ఆర్ సేయింగ్ దట్స్ ద వే
0: ఆఫ్ లైఫ్. కాదు, ఇది
1: ఇట్స్ నాట్ ద వే ఆఫ్ లైఫ్.
0: భారతీయ సంస్కృతి నిజమైనటువంటి ఒక జీవితానికి ఆదర్శవంతమైనటువంటిది కాదు.
1: కల్చర్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ మేక్స్
0: దేశానికి ఆదర్శాన్ని నిరూపించేటువంటిది.
1: ద కల్చర్ బికమ్స్ టెల్స్ ది ఎగ్జాంపుల్ టు ద హోల్ వరల్డ్.
0: కనుక ఈ కల్చర్ ను మనము పవిత్రమైన రీతిగా ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను.
1: యు హావ్ గాట్ టు యూస్ దిస్ కల్చర్ ఆఫ్ సంథింగ్ ఎగ్జాంపరీ అండ్ ప్యూర్.
0: ఎంత కాలం నుండియో భారతీయ సంస్కృతిని బోధించాలని అనేక మంది అనేక పాటుపడుతున్నారు.
1: Many people have tried very hard to tell people about the culture.
0: కానీ బోధించిన కానీ వినేటువంటి వారు లేరు.
1: But they speak, but there are no
0: వినని వారు కూడాను ఆచరించేటువంటి వారు లేరు.
1: No use of speaking but not putting it.
0: ఆచరించే సమయంలో కూడాను తగినటువంటి ఒక అనుకూలాలు కలిగినటువంటి వారు ఎంతో ఉన్నారు.
1: Even practicing you have got to see to it that it is done.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్,
0: ప్రతి కర్మను కూడా చిత్తశుద్ధితో మనము అనుభవించాలి.
1: యు హావ్ గాట్ టు డు ఎవ్రీ డ్యూటీ విత్ ద ప్యూర్ హార్ట్.
0: చిత్తశుద్ధి లేక చేసిన కర్మలు అంతా వ్యర్థమైపోతుంది.
1: Everything becomes useless if your heart is not pure and you do it.
0: పవిత్రమైన భావం చేత చిన్న కర్మ ఆచరించినా గాని అది ఏ గొప్ప ఫలం కావచ్చు.
1: Even a little work which you do with a pure heart, it becomes really fruitful.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు 19th నవంబర్ లేడీస్ డే అని పెట్టుకున్నాము.
1: Today, November 19th, we call it the Ladies' Day.
0: Ladies' Day అంటే ఏమనుకున్నారు?
1: What is the meaning of Ladies' Day?
0: ఆ నాడంతా ఏదో కొన్ని కర్మలు ఆచరించడం, కొన్ని పవిత్రమైనటువంటి విషయాలు తెలుసుకోవటము, ఇతరులు ఉపన్యాసం గావించుకోవటము, ఇలాంటివన్నీ అనుకుంటున్నారు.
1: You are thinking that that day there are some celebrations.
0: కాదు కాదు, మనం దినమంతా కూడాను ఒక సార్థకమైనటువంటి ఒక టైం ని వేస్ట్ చేయకుండా చూసుకోవాలి.
1: ఇట్స్ నాట్ మెర్లీ టాకింగ్ అండ్ సేయింగ్ థింగ్స్ బట్ ద హోల్ డే యు హావ్ గాట్ టు సీ దట్ యు డోంట్ వేస్ట్
0: ఈ 19వ తేదీ మనం ఆచరించినటువంటి ఒక బలమనే జీవితం అంతా కూడాను ఆదర్శంగా నిలుస్తుంది.
1: వాట్ వి లెర్న్ టుడే షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ లైఫ్స్ ఫర్ అ లైఫ్ టైం.
0: కనుక ఇట్టి ఆదర్శవంతమైన జీవితాన్ని మనము అభివృద్ధి పరుచుకొని కాపాడుకోవాలి.
1: సో దిస్ టైప్ ఆఫ్ ఎగ్జాంపులరీ లైఫ్ వి హావ్ గాట్ టు ఫాస్టర్ ఇట్ డే బై డే.
0: తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: యు హవ్ గాట్ టు హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: మనం ఏ విధమైన కష్టంలో వచ్చినప్పటికీ ఆత్మ గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
1: వి హవ్ గాట్ టు విత్స్టాండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎస్టాబ్లిష్ అవర్ ఓన్ ఆనర్.
0: ఆత్మ గౌరవము, ఆత్మ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా పోతే ఇంకా మనిషి ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వన్ డజంట్ హావ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ ఆఫ్ నో యూజ్.
0: ఆత్మ గౌరవం కోసం మనం పాటుపడాలి.
1: వి హావ్ గాట్ టు స్ట్రైవ్ ఫర్ అవర్
0: బలం లేకపోతే పోతుంది.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యు హావ్ నో మనీ.
0: ఇంకే విధమైన బలం లేకపోతే పోతుంది.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ ఎనీ.
0: సమాజంలో అందరూ అవమానం చేయని తప్పలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇన్ సొసైటీ డిజాన్స్.
0: ఆత్మ గౌరవాన్ని పెంచుకోండి.
1: బట్ యు హావ్ గాట్ టు ఫాస్టర్ యువర్
0: ఓన్. ఆత్మ గౌరవం కోసమని అనేక రకమైన శ్రమలు పడి లింకన్.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ హావ్ సేఫ్ గార్డెడ్ దేర్ సెల్ఫ్ రెస్పెక్ట్ లైక్ లింకన్.
0: అతను ఈ ఆత్మ గౌరవం కోసమని అనేక హింసలు పడ్డాడు.
1: For the sake of establishing his own.
0: తల్లి బోధించింది, నాయనా నీవు ఏది లేకపోయినా కూడా నీవు బాధ లేదు, ఇతరులు నీ స్నేహితులు నిన్ను బాధ పెట్టినా కూడా తప్పేం లేదు, వాళ్ళు పెడతారు, అది వాళ్ళ స్వభావం, నీవు దానికి తగినటువంటి ఆత్మగౌరవాన్ని నిలుపుకోమని.
1: His mother guided him and said, doesn't matter if people just mock at you or say anything, but you have got to establish your own self respect.
0: అతి ఆత్మ గౌరవం చేతనే తన బజార్ లో ఉండేటువంటి దీపం కింద కూర్చొని చదువుకుంటూ వచ్చాడు.
1: And because of his self respect, he studied under the street lamp.
0: ఆ చదువు చదివేసేసి గొప్ప ఉత్తీర్ణుడయ్యాడు.
1: And having studied that way, he became so illustrious.
0: కట్టగలవటికి గొప్ప దేశమైనటువంటి అమెరికా దేశమునకు ప్రెసిడెంట్ గా అయ్యాడు.
1: అండ్ ఇన్ ది ఎండ్ హీ అచీవ్ ద ప్రెసిడెన్షిప్ ఆఫ్ అమెరికా.
0: ఎక్కడ ఉన్నటువంటి వాడు ఆత్మ గౌరవం చేతనే కదా అంతటి స్థానాన్ని సంపాదించుకోగలిగాడు.
1: బికాస్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ హీ వాజ్ ఏబుల్ టు ఎర్న్ సచ్ ఎ హై స్టేటస్.
0: కనుక తల్లులు బోధించేటువంటి బోధనలు చాలా ఉన్నాయి.
1: సో దర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ ఎ మదర్ షుడ్ టీచ్ ద సన్.
0: తల్లులు ఎంతైనా కూడా కుమారునికి ప్రాణం ఇచ్చేదానికి రక్తమైన ఇచ్చి తాము సాధించుకుంటూ రావాలి.
1: The mother should be able to sacrifice even her own blood for the sake of the welfare of her son.
0: సద్గుణములను పెట్టి సద్గుణములను పోషించే నిమిత్తమై కుమారుడికి మంచి బోధన చేస్తూ రావాలి.
1: The mother should teach the son of the very great virtues.
0: సద్గుణములు అనగా ఏమిటి?
1: What are these good qualities?
0: మామూలు దుర్గుణాన్ని దూరం చేసి సదాచార సంపన్నుడైనటువంటి సద్వాక్యములను అభివృద్ధి పరచుకోవాలి.
1: దట్ ఇస్ టు టేక్ అవే ద బ్యాడ్ క్వాలిటీస్ అండ్ దెన్ టు డెవలప్ ఇన్ అస్ మోర్ అండ్ మోర్.
0: దీనిని మన సమాజం నందు సత్య ధర్మ శాంతి ప్రేమలు అని చెప్పారు.
1: అండ్ దట్ ఇస్ హౌ ఇన్ సొసైటీ వి కాల్ సత్య ధర్మ శాంతి ప్రేమ.
0: ఈ సత్యం అనేటువంటిది ఈనాడు ఎవరు నడుచుకోగలుగుతున్నారు?
1: హూ ఇస్ ద వన్ హూ ఇస్ నౌ లుకింగ్ ఆఫ్టర్ దిస్?
0: అందరూ ఉపన్యాసాలు ఇస్తున్నారే గాని
1: ఇస్ ఎనీబడి ఫాలోయింగ్ సత్య?
0: ఎవరి ఆదర్శప్రాయమైనటువంటి సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస అంటున్నారు.
1: The ideals we talk of are satya, dharma, ahimsa, prema.
0: ఒక దినమైనా కూడా సత్యం చెప్పినటువంటి మాడున్నాడు మనలో?
1: Is there anyone at least in one day who adheres to truth?
0: ఊరికే మనం ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నామే కానీ
1: there is no use of just speaking.
0: ఆదర్శవంతమైనటువంటి అనుకూలాలు మనం చూపుతున్నామా?
1: Have you ever been telling ourselves that we should do it?
0: లేదు.
1: No.
0: సత్యాన్ని పలికేటువంటి మాటలు లేవు.
1: There are no nothing at
0: ధర్మాన్ని చేసేటువంటి చేతలు లేవు.
1: You're not doing dharma or satya.
0: అనాది కాలం నుండి భారతీయ దేశం లోపల సత్యాన్ని పలుకుతూ వచ్చారు.
1: In the ancient times, people were only speaking the truth in Bharat.
0: ధర్మాన్ని ఆచరిస్తూ వచ్చారు.
1: They were adhering to dharma.
0: ఎట్టి పరిస్థితులైనా కూడా సత్యాన్ని ఉల్లంఘించలేదు.
1: Whatever the circumstances, they never forgot
0: the truth. సత్యం నాస్తి పరో ధర్మ.
1: They felt that
0: దీని కంటే మించింది లేదు మనకి ఇంకా.
1: The truth was the only thing.
0: సత్యాన్ని పలకాలి, ధర్మాన్ని ఆచరించాలి.
1: యు హావ్ గాట్ టు స్పీక్ ద ట్రూత్.
0: కనుకనే మన పుస్తకాల లోపల సత్యం వద ధర్మం చర.
1: సో స్పీకింగ్ ద ట్రూత్ యు హావ్ గాట్ టు యాక్ట్ రైచియస్లీ.
0: ధర్మాన్ని చేయాలని చెప్పారు కానీ ధర్మాన్ని పలకమని చెప్పలేదు.
1: యు హావ్ గాట్ టు యాక్ట్ ఇన్ ధార్మిక్ వే. యు నో
0: సత్యాన్ని పలకాలి గాని సత్యాన్ని చేయడానికి వీలు లేదు.
1: యు హావ్ గాట్ టు స్పీక్ ది ట్రూత్ బట్ యు కెనాట్ ట్రాన్స్లేట్ ఇట్ ఇన్ టు యాక్షన్.
0: మనము చెప్పినవి చేసినవి పలికినవి అంతా ఒక్కటి కావాలి.
1: Thought, word and deed should be in harmony.
0: Adi a proper study of mankind is man and Bharatiya Sanskriti.
1: So it is said the proper study of mankind is man.
0: Talachinatundi talapu.
1: Whatever you think.
0: నాకు నుంచి వచ్చిన పలుకు.
1: Whatever words you speak.
0: రెండు కూడా క్రియలోపల లీనం కావాలి.
1: And in action they should combine together.
0: ఈనాడు తలపు ఏమొస్తుందో కానీ ఎవరికి తెలియదు.
1: So you do not know how your thoughts go.
0: చెప్పిన పలుకుకు చేసే చేతలకు సంబంధమే లేదు.
1: There's absolutely no connection between your words and your actions.
0: కనుకనే ఈ యొక్క అపవిత్రమైన యొక్క కర్మల చేతనే మానవ జీవితము చాలా వ్యర్థమైపోతుంది.
1: Of the unholy way of conducting ourselves, there's absolutely no happiness or peace.
0: సత్య పలుకు చేతనే మానవ జీవితము సమృద్ధి కావాలి.
1: It's only by speaking the truth that you can set right things.
0: సత్యము చాలా గొప్ప విలువైనటువంటిది.
1: Truth is very valuable.
0: Satyam nasti paro dharmaha.
1: You do not have any duty beyond truth.
0: Satyamuniki minchinatundi marokati ledu.
1: There is nothing beyond satya truth.
0: Ee satyam palikeetundi naluku cheta enni asatyalu enni apramaralu enta anacharalu palukutundadi naluka.
1: With this very tongue which it speak the truth, you are using it in a negative way by talking untruth.
0: Rasagni madhurapriyatvam satyam hitam paramam vadami avarnayeta madhurakshalani govinda damodara madhaveti anindi.
1: The tongue only should speak the truth and utter the name of Govinda Damodara. But what is the tongue?
0: Paradoshanulone potundadi gaani naaluka paropakaramainatundi okka pavitramaina vakyamulu vaadutundi.
1: The tongue is always straying away into gossip and criticizing others, but not
0: alanti jeevitham emaipothundo telipadaniki veelledu.
1: That type of life you do not know to what
0: prachina kaalam nundi mana bharatiyulu maraniste tirigi ee desham nunde vachi puttali ani sankalpinchukoneatundi vaaru.
1: In immemorial days our people of Bharat always feel that they should be born
0: atti
1: again.
0: Deshabhimanamu matabhimanamu vakyabhimanamu antati abhimanam kaligetundi varu.
1: And they wanted to come back and then again once again resurrected revive these things.
0: Ee naadu deshabhimanamu poyindi.
1: Now one doesn't love
0: dharmabhimanamu poyindi.
1: They do not love righteousness.
0: Inka vaaru chesetundi em abhimanamu.
1: And what is it?
0: Dehabhimanamu penchukuntunnaru.
1: What is it they are doing? Only they are fostering their body.
0: Emti what neetipuduga.
1: The body is just a water bubble.
0: Aa neetipudigunte dehamnu enta kaalam nevu kaapaadukogalavu.
1: How are you going to look after for such a long time, can you?
0: Yenaado okaadu putukkumane pudipothundi.
1: The body will just vanish in no time.
0: Kaligane dehaabhimanam kante aatmaabhimanam penchukovali.
1: Instead of always thinking of the body, we have got to think of the atma.
0: Na aatmane sarva deshamunu kudunu samrakshistundadi.
1: It is my atma which is looking after the whole
0: world. అందరియందు ఉన్నటువంటి ఆత్మనే నా యందు కూడా ఉంటుంది.
1: The atma which is in everyone is in me.
0: నా యందు ఉన్నటువంటి ఆత్మనే అందరియందు ఉంటుంది.
1: So the atma within me is in everybody.
0: కనుకనే ఆత్మ సుఖం నీది కాదు దేశానికంతా కూడా సుఖంగా ఉంటుంది.
1: So if you consider this to the whole nation will be happy and peaceful.
0: కనుకనే ఆత్మాత్మమైనటువంటి మానవుడే నిజమైన మానవుడు.
1: The one who thinks that is atma natma alone, he is the real man. ఆత్మను
0: విసర్జించి
1: if he doesn't think of the atma,
0: మానవ తత్వమును బోధించకుండా
1: if he tries to talk about
0: kaalam vyattham gaavinchetunte vaadu jeevithamu vyattham ayipoyinatundi.
1: One who wastes his time in talking about unnecessary thing, his whole life is useless.
0: Embodiment of November 19th teedi ento pavitramainatundi dinamu.
1: November 19th is a very sacred day.
0: Nijanga meeru nammutaro namaro kaani
1: whether you believe it or not,
0: Gruhamamma annante ee body ki mother.
1: Gruhamamma is
0: ఆమెందరినీ కూడా ప్రేమతో మన పలకరించేటువంటిది.
1: షీస్ టు స్పీక్ టు ఎవ్రీబాడీ విత్ లవ్.
0: పైకి వచ్చేది
1: షీస్ టు కమ్ అప్ స్టేర్స్.
0: స్వామి వాళ్ళు ఎవరో చాలా బాధగా వచ్చారు ఒక్క తూరి చూచి మాట్లాడుతుంది.
1: I have come with a lot of pain, Swami, will you please talk to me?
0: Yavaraina badala padutunte ochukuneetundi kaadu.
1: She could never withstand the sorrow of
0: daya hrudayamuto undeetundi aame.
1: She was full of compassion.
0: Andukosamane aamiki intati peru prakhyati vachinayi.
1: That is why her fame and honor has spread so much.
0: కనుకనే మంచి పేరు రావాలంటే పవిత్రమైన పలుకులు పలకాలి.
1: సో ఇఫ్ యు హావ్ గాట్ టు గెట్ గుడ్ నేమ్, యు హావ్ గాట్ టు సే థింగ్స్,
0: ఉపకారం చేయాలి.
1: యు హావ్ గాట్ టు హెల్ప్ అదర్స్.
0: నేను ఎంతో కోపడుతుంటాను, నువ్వు ఈ రికమెండేషన్ చేయడానికి వచ్చేది పైకి వద్దు పో అంటుంటాను.
1: ఐ వుడ్ టెల్ హావ్ యు కమ్ టు మేక్ సచ్ రికమెండేషన్స్ గో ఐ వుడ్
0: కాదు స్వామి పాపం చాలా కష్టాలు పడుతున్నారు వాళ్ళు ఒక్కతూరి పలుకరించి పంపించండి.
1: ఓ స్వామి దే ఆర్ రియల్లీ ఇన్ డిఫికల్టీ, కుడ్ యు స్పీక్ టు దెం వన్, షీ వుడ్ సే.
0: అప్పుడు నేనే అనుకునేది ఈమె మనసులో ఇంతటి కరుణ ఉంటుండాలి ఇంత దయ ఉంటుండాలి అని ఎంతో ఆనందించేటువంటి వాడిని.
1: Then I would feel how much of kindness and compassion.
0: అట్టి హృదయాన్ని మనం నిజంగా కూర్చుంటే దయా హృదయము అని.
1: సచ్ ఎ హార్ట్ ఇస్ ఎ హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: హృత్ ప్లస్ దయా హృదయం.
1: హృత్ ప్లస్ దయా ఇస్ హృదయం.
0: దయతో కూడినటువంటి యొక్క హృదయమే నిజమైన దయ.
1: ద హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్ ఇస్ ద వన్.
0: ఈనాడు కఠినమైనటువంటి వాక్కులు వస్తున్నాయి.
1: And from there you will get true
0: gauravamainatundi perlu pogottukuntunnaru.
1: And the true love which comes out of this
0: vaakne rasagne madhura priyatvam madhuramainatundi vaakyam kavali.
1: So you will have to speak sweet words and good words.
0: Yavanni noppinchetundi padukulu palakaraadu.
1: You should not pain anyone with your words.
0: Appude manavudiki jeevitham saarthakam avutundi.
1: It's only then man's life would become fruitful.
0: Prema swaroopulara
1: embodiment of love.
0: Mukhyanga స్త్రీలు నోటిని కంట్రోల్ చేసుకోవాలి.
1: ప్రైమరీలీ విమెన్ షుడ్ కంట్రోల్ దేర్ టంగ్.
0: మగవాళ్ళు ఎన్నో సంస్థల్లో తిరుగుతుంటారు కాబట్టి వారికి అంత కంట్రోల్ చేయడం కష్టమవుతుంది.
1: బికాజ్ మెన్ గో అబౌట్ ఆల్ ఓవర్ ఇట్స్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు కంట్రోల్ దేర్ టంగ్.
0: ఇంటి యొక్క బాధ్యతలంతా కూడా నిర్వర్తించుకుంటూ దానిని సరైన మార్గంలో నడుపుకోవటం స్త్రీలనే సరైన ధర్మం.
1: So the very duty of the woman is to look after the home very carefully and meticulously and always control.
0: ఇంటికి వచ్చేటువంటి వారిని గౌరవంగా పలకరించాలి.
1: She should give honor and respect to those who visit her house.
0: ఎవరైనా వచ్చేస్తే వారికి మన చేతన ఎంత సహాయం చేయాలి.
1: And we will have to help those who come to us.
0: కేవలం ఇప్పుడు మాటలు చెప్తున్నామే కానీ సహాయం చేయటం లేదు.
1: We talk so much but we don't do it.
0: ఎవరికైనా కష్టాలు కలిగితే అయ్యో పాపం ఈనాడు వారికి జరిగింది రేపటి దిన మనకు జరగవచ్చును. కష్టాలు ఎవరికైనా తప్పినవి కాదు.
1: And you'll have to think today they are in difficulty, tomorrow I
0: am adarshamainatundi matal cheta vaadini challabarchali hrudayanni.
1: So I may be in the same difficulty, so talk to them sweet words and kind words.
0: Manam ee naati palukulu sarinatti palukule levu.
1: We do not speak properly.
0: Kadinamainatundi vakyamlu techukuntunnamu.
1: We use harsh words.
0: దీనికంటే రాక్షస పలుకులే మేలు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ డెమోనియక్ దెన్ దిస్.
0: కనుక మనం ఇలాంటి కఠినమైన పలుకులు పలకరాదు.
1: సో వీ షుడ్ నాట్ సే ఎనీథింగ్ హార్ష్ టు ఎనీ.
0: ఎవరి మనసును మనం ఎక్కువగా నొప్పిస్తామో అంతకు రెండింతలు మనసు మనం రేపటి దినం.
1: ఇఫ్ వి హర్ట్ ఎనీబడీ ట్వైస్ ది అమౌంట్ వీ విల్ గెట్ హర్ట్. దట్స్
0: ఏ కర్మనైనా కొన్ను తప్పింది కాదు.
1: వి విల్ హావ్ టు డు ఎవ్రీ డ్యూటీ యు హావ్ టు.
0: ఈనాడు ఒకరికి అనుభవిస్తే రేపటి దినం నీవు అనుభవిస్తావు.
1: If you do something to somebody harm, you will have to suffer it the next day.
0: కనుకన పలకరించడం కూడాను మృదుమధురమైనటువంటి వాక్కుల చేత మనిషిని చల్లబరచాలి.
1: You have to speak to people pleasantly and softly.
0: అప్పుడే నిజమైన జీవితం మనకు అర్థమవుతుంది.
1: Then only we will understand what is life.
0: ఏదో ఒక అనేసినాంలే వారికి బాధ పెట్టినాంలే అని మనం నోరు మూసుకొని ఉండకూడదు.
1: We should not just disregard everything.
0: ఇది తప్పక ఏనాడైనా నేడు కాకపోయినా రేపైనా కూడా తప్పింది కాదు.
1: It's a simple truth
0: that దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
1: The simple truth is whatever you do comes back to you twofold.
0: కనుక ఎవరి మనసును నొప్పించుకోకుండా పలకరించండి.
1: We have got to talk to people sweetly without hurting them.
0: ఈ విధమైన జీవితాన్ని గడిపినటువంటి వారు నిజమైన ధన్యులు అవుతారు.
1: If those people follow these truths they'll
0: నిజమైన ముక్తి. ముక్తి అంటే అదే నిజమైన ముక్తి.
1: What is mukti? That is mukti.
0: Moksham, moksham ante adi nijamaina mokshamu.
1: This is true moksha. What is moksha?
0: Moham lekunda mohani chayam chesukunetundi mokshamu.
1: One who gets rid of all delusion is liberation.
0: Elanti paristhithulu endaina kodanu evvanni manamu dushinchakoddu.
1: Whatever circumstances we should not criticize.
0: Evvanni manamu vimarsinchakoddu.
1: We should not criticize them, analyze them.
0: Evvaru doshamulo manam vetukunti pokoddu.
1: We should not search for the bad points.
0: Ninaadu idaru doshamulni vetukunti pote repadi dinam nee doshamulu vetukuntaruntaru.
1: If you search for the bad qualities of others tomorrow.
0: ఒక చిన్న దృష్టాంతం మీకు తీసుకోండి.
1: Now an example.
0: వీడు అలాంటి వాడు అనేటి వాడికి వేలు చూపిస్తే.
1: You said this person is like
0: వేలు మాత్రమే వాడిని చూపించింది.
1: And you're pointing a finger.
0: మూడు వేలు నిన్ను చూపుతా ఉంది.
1: Remember, three fingers are pointing at you.
0: కాబట్టి మూడు దోషములు నిన్నే చూపిస్తుండాలి.
1: So you have got three bad qualities.
0: ఈ మూడు నిన్ను దోషం చూపిస్తుండది.
1: So when you point one finger, three fingers point at you.
0: మనం ఏదో ఎవరి దోషంలో మనం చూపిస్తున్నాం అనుకుంటున్నాం కానీ మూడు దోషములు నీవు కూడా నీకు కనిపిస్తున్నాయి.
1: We think we are pointing at somebody but your own defects.
0: అది మర్చిపోకూడదు.
1: Your own defects
0: are being
1: exposed.
0: హస్తస్య భూషణం దానం.
1: So you should not gossip or talk.
0: హస్తస్య భూషణం దానం.
1: So that is not the quality that you should.
0: వాక్యం సత్యం.
1: So you should speak the truth.
0: కంఠం ఇచ్చినందుకు దానికి అలంకారం ఏమిటి?
1: What is the adornment for having been born?
0: Necklace veskotam kaadu.
1: It is not doing other things.
0: Kantam nunchi manchi palukule adhe nijamaina ratnalu.
1: The true gems and adornment is the truth that you speak out of your mouth.
0: Hastasya bhushanam danam. Danam chesinatvante adhe nijamaina hastamu.
1: When you give charity, that is the thing which is.
0: Alanti hastam lekunda uriki hastam pettukunte ee prayojanam.
1: Charity is the adornment for the hands.
0: Hastam uriki vyaktam.
1: So if you do not do charity, it's just useless.
0: ప్రతి ఒక్క అంగం కూడాను ప్రపంచంలో భగవంతుడు అందించింది అన్ని సార్థకంగా గావించుకునే నిమిత్తమే.
1: గాడ్ హెస్ గివెన్ ఆల్ దీస్ ఆర్గన్స్ టు మేక్ ఇట్ జస్టిఫై.
0: కన్నులు చూస్తున్నాయి, కన్నులు చూచేది ఉంటుంది, ఎంతో పవిత్రమైనటువంటి దీన్ని.
1: We have to see with the eyes things that are pure and
0: కంటిలో ఎంత శక్తి ఉన్నాయో తెలుసిన, ఎంత శక్తి ఉన్నదో తెలుసిన,
1: you know how much power
0: అంత శక్తినంతా మనం వ్యర్థం చేసుకుంటున్నాము.
1: We should not waste away the power in our eyes.
0: 12 crores వెలుతురుతో ఉంటుంది అది కన్ను.
1: In the eyes there are 12 crores of power.
0: నీకు చూచేది ఒక మనిషి కనపడచ్చు.
1: You might see one person.
0: కానీ నీకు తెలియకుండా ఈ కన్ను ఎన్నో చూస్తుంటున్నాయి.
1: But without knowing your eyes are seeing so many things.
0: పూర్వమంతా కూడా నువ్వు నమస్కారం, సూర్య నమస్కారం చేసేవాడు, కొన్ని శబ్దాలతో సూర్యుని ప్రార్థించేటువంటి వారు.
1: సో ఇన్ ఓల్డెన్ డేస్ దే వుడ్ డు సూర్య నమస్కార అండ్ ప్రే టు ద సన్.
0: సూర్యాయ నమః అని ఒక నమస్కారం చేస్తే చాలు.
1: ఇఫ్ యూ వర్షిప్ ద సన్ గాడ్ ఇట్స్ ఎనఫ్.
0: ఆ సూర్య నమస్కారం చేసినప్పుడు నీకు ఎంతో ఫలితం వస్తుంటుంది.
1: వెన్ యూ డు నమస్కార్ టు ద సన్ గాడ్ యూ
0: రియలైజ్ నీ కనుల్లో ఉన్నటువంటి దీప్తులు చాలా ప్రకాశవంతంగా ఉంటుంటాయి.
1: వెన్ యూ వర్షిప్ ద సన్ గాడ్ యువర్ ఐస్ బికమ్ మోర్.
0: ఆ విధంగా ఇతరుల యొక్క దోషములేగని మనం చూస్తుంటే మన కనులు కొన్ని గుడ్డి అయిపోతాయి.
1: So if you see some things that are disagreeable, your eyes also will lose their power.
0: భగవంతుని ప్రసాదించినటువంటి ప్రతి అంగమును కూడాను సార్థకం చేసుకోవాలి.
1: సో వాట్ ఎవర్ ద లింబ్స్ ఆర్ ది ఆర్గన్స్
0: పూర్వమంతా కూడాను నమస్కారం, సూర్య నమస్కారం చేసేవాడు, కొన్ని శబ్దాలతో సూర్యుని ప్రార్థించేటువంటి వారు.
1: సో ఇన్ ఓల్డెన్ డేస్ దే వుడ్ డు సూర్య నమస్కార అండ్ ప్రే టు ద సన్.

0: are the limbs and the organs that God has given, you should really make them
1: fruitful.
0: The weakness is within you, it's not from outside. Embodiments of love. We are thinking that this is very ordinary in daily life. So in these very small things is liberation. Because you are somebody who is lucky, you have got the eyes to see everything. That is fortune. What is fortune? It is not
1: adrushtam.
0: So fortune is where you can see.
1: కనుకనే మనకు ఏది కనిపించదు.
0: We may not be able to see. మనకు
1: కనిపించకుండా అది మనల్ని బాధ పెడుతుంటది.
0: We are really feeling sorry that we cannot see.
1: అదే అదృష్టం.
0: That is the good fortune of ours.
1: ఏంటి fortune?
0: What is this fortune?
1: కనిపించకుండా మనకు అందిస్తుంటది సుఖాన్ని సంతోషాన్ని.
0: So we are trying to see things which maybe we cannot
1: see. You may
0: get some derived happiness by seeing, but there are so many things that you get without
1: being
0: seen. That is the fortune. We are thinking that fortune is something we can get. That is not fortune. Whatever even you cannot comprehend is your fortune. So that which cannot see is the fortune that you have. Therefore, we can see many things perhaps, but there are many things we cannot see also. Embodiments of
1: God.
0: Land of Bharat is a very, very illustrious
1: one.
0: The land of Bharat is also full of prosperity and wealth.
1: కేవలం రూపాయి నోట్లు కాదు అందించేది.
0: ఇట్స్ నాట్ మెయిన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ.
1: ధనము అదే విజ్ఞాన ధనము.
0: అండ్ దట్ ఇస్ ద
1: అదే ప్రజ్ఞాన ధనము. అదే పవిత్రమైన ధనము. అదే సుజ్ఞానమైన ధనము. ఆ ధనాన్ని ఎంతో పెట్టుకొని వచ్చింది భాగవతం.
0: That the wealth of knowledge and truth and all these things.
1: దేశంలో ఎక్కడ పోయినప్పటికీ ఈ అదృష్టమైనటువంటి వెంటనే వస్తుండాలి.
0: And in this land, wherever you go, there you find this fortune.
1: నీ చేతుల్లోకి అందించుకుంటూ వస్తుండాలి.
0: It's not only giving it to you, it's handing it over to you.
1: కానీ దుర్మార్గుడైన వాడు ఆ చేయిని విడిచిపెట్టున్నాడు.
0: But the man who's unlucky is not able to take it.
1: మనం అంత కఠినులు కాకూడదు.
0: We are not that way.
1: మనది మానవ జీవితము.
0: Here is our human life.
1: మానవ అంటే ఉపనిషత్తుల లోపల గొప్ప పేరు కలిగినటువంటి వాడు.
0: We are men, and in the Upanishads, man is exalted.
1: Upanishadulopala goppa shakti kaliginatuvadu ani artham.
0: And in the Upanishads, he is called a person with tremendous strength.
1: Inte goppa pavitramainatuvadu ani kuda artham.
0: He is also called a person who is very pure.
1: Goppa gnanani bodhinchetuvadu ani artham.
0: And one who has got a lot of knowledge.
1: Vignanani andichetuvadu ani artham.
0: And that he can even impart knowledge to others.
1: Kalpani Upanishadulanetundi enno artham cheptuntu vachinayi.
0: So in the Upanishad, man is described in many ways.
1: కనుక
0: దేర్ఫోర్
1: ఈ ఒక చిన్న చిన్న పదాలకంతా కూడా మీరు అర్థం తెలుసుకోకుండా ఎంతనో తప్పులు పని చేస్తున్నాం.
0: సో వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ది స్మాల్ వర్డ్స్ అండ్ వి ఆర్ గోయింగ్ ఇన్ ద రాంగ్ వే.
1: అదృష్టం కానీ దురదృష్టం కానీ
0: వెదర్ ఇట్
1: మంచి కానీ చెడ్డ కానీ మన వెంటనే ఉంటుండాలి.
0: మిస్ ఫార్చ్యూన్ ఆఫ్ ఫార్చ్యూన్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇస్ జస్ట్ బిహైండ్ us.
1: కానీ అది మనం తెలుసుకోకుండా చేస్తున్నాం.
0: బట్ వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దిస్.
1: తిరిగి అది ఏనాటికైనా అది మనకు ఫలితాన్ని అందిస్తుండాలి.
0: Someday or other we'll have to
1: ఆ ఫలితం అనుభవించే సమయంలో అయ్యో నేను ఏం పాపం చేస్తున్నావు ఏ పాపం చేస్తున్నావు అని అప్పుడు నీ ఒగుస్తున్నావు.
0: We will have to feel the fruit of whatever we do and we do not understand.
1: ప్రయోజనం ఏమిటి?
0: What's the use of thinking now?
1: ముందే నీవు జాగ్రత్త పడాలి.
0: You have got to be careful right at the start.
1: ఆ కష్టం గురి కాకుండా చూసుకోవాలి.
0: You have got to see that you do not lose that
1: అన్ని దైవానుగ్రహమే నీకు సాక్షి.
0: And God is the witness.
1: దైవ సంకల్పం అనేటువంటిది గొప్ప కీర్తిని సంపాదించేటువంటిది.
0: The will of God is something which brings great deed of faith.
1: కీర్తిని సంపాదించుకొని నిలుపుకొని నిజమైనటువంటి జీవితాన్ని సార్థకం చేసుకోండి.
0: So try to earn for yourself fame and a good name and make good your life.
1: నేటి నుంచి మనం ఏ పని చేసినప్పటికీ ఇది భగవత్ప్రీత్యార్థం భగవత్ప్రీత్యార్థం అనేటువంటి భావంతో అర్పణ చేసుకుంటూ రండి.
0: From today onwards, offer everything to God, every bit that you do, think, work and do.
1: అప్పుడే నిజమైనటువంటి జీవితం మీకు లభ్యమవుతుంది.
0: It's only then it's a true life that you can gather.
1: ఈ నాడు మనం సంపాదించుకునేటువంటి ధనకనక వస్తువానాదులు కాదు.
0: It's not what you acquire, the wealth and all that.
1: సుజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానమే మన వెంట వచ్చేటువంటి ధనకనక వస్తువానాదులు.
0: There are material wealth and so many things you may acquire by way of knowledge.
1: నిత్యమైన సత్యమైన ధనాన్ని మనం సంపాదించాలి.
0: You have got to acquire the wealth of truth and dharma.
1: అట్టి ధనాన్ని మనం సంపాదించినప్పుడే నిజమైనటువంటి దైవ బలం మనకు వెంటనే ఉంటుంది.
0: That is the true wealth and then you will have the grace of God.
1: ప్రేమ

0: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
1: ఈనాడు
0: టుడే
1: ఎంతో 19th చాలా మంది కాచుకొని ఉంటున్నారు.
0: పీపుల్ వేర్ వెయిటింగ్ ఫర్ 19th November.
1: అలాంటి పవిత్రమైన భావం కలగటమే ఒక పెద్ద అదృష్టము.
0: ఈవెన్ టు ఫీల్ దట్ గుడ్ థాట్ ఈస్ రియల్లీ అ ఫార్చ్యూన్.
1: పూర్వం ఉండినటువంటి ఈ చెడ్డ భావాలంతా వదిలిపెట్టండి.
0: Try to give up all those bad thoughts that you have.
1: ఉత్తమమైనటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోండి.
0: Try to cultivate good thoughts.
1: ఉత్తమ జీవితాన్ని మనం ఆదర్శించాలని తీసుకోండి.
0: And try to strive for a good life, an exemplary life.
1: ఉపనిషత్ వాక్యంలో ఉండేటువంటి యొక్క పవిత్రత అనేటువంటి పదాన్ని మనం వినియోగించుకోండి.
0: We have got to try to understand what is pure in life.
1: ఉపనిషత్ అనేటువంటిది మానవునికి పవిత్రమైనటువంటిది అని నిరూపించాలి.
0: And Upanishads always says that man has everything that is pure.
1: అందుకనే ఉపనిషత్తులు అన్ని కూడాను జ్ఞానములు అని బోధించాలి.
0: And Upanishads always tell us about knowledge and wisdom.
1: వేదమంతా కేవలము ఒక పదములు మంత్రములు మాత్రమే.
0: In Vedas there are the mantras.
1: వేదము లౌకికమైనటువంటి ఒక పురుష సూక్తము స్త్రీ సూక్తము ఇలాంటివంతా నేర్పిస్తూ వచ్చింది.
0: And there are many various texts of these Vedas.
1: ఎంత వేదములు నేర్చుకున్నప్పటికీ
0: whatever Vedas we may learn,
1: upanishadune meeku teliyakunda poyina anta vyartham aipothundi.
0: If we do not understand the Upanishads, the whole thing goes wrong.
1: Kabani vedamulanta ayin tarvathe upanishadulu prarambhistaru.
0: It's after the Vedas that one learns the Upanishads.
1: Upanishadunaga emti upasameepina chedichetmentu upanishadtani anaga manaku sameepanga untundi manaku sariyainatundi okka balanni andinchetuvantive upanishadulu.
0: So the meaning of Upanishad is that which is near to us and which we can learn at close quarters.
1: Atti nijamaina shaktini meeru sampadinchalani aashistu aashirvadistu na deergha prasangani viramistunnanu.
0: So I'm blessing you that you may acquire this true knowledge and then be happy always.
2: भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद

भजन भी शांति नहीं जप जान बिना संयोग नहीं प्रभु दर्श बिना।

0: मत नहीं भगवान बिना कोई अपना नहीं
1: Thank you.

0: ఎంతటి మూర్ఖుడు నేను, స్వగ్రహంలో తనను గౌరవించటం తప్పదు.
1: One might be foolish to any extent, is bound to be respected in his own residence.
0: ఎంతటి మూర్ఖుడు నేను, తల్లిదండ్రులను ప్రేమించక తప్పదు.
1: Any fool for that matter will have to love his own parents.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: తమ పుత్రుడు ఒకటి చేత ఈ యొక్క ప్రేమానుబంధములను వదలుకొనలేక అభిమాన మమకారం చేత మూర్ఖుడనైనను తాము ప్రేమిస్తూ ఉంటారు తల్లిదండ్రులు.
1: Parents love him for the simple fact, because of their love and attachment, though the son is fool, yet they love him.
0: Swagrami pujyate prabhu. Gramadhikari ఎన్ని విధములైనటువంటి మూర్ఖత్వంతో ప్రవర్తించుచున్నప్పటికీ గ్రామస్థులు అతని గౌరవిస్తూనే ఉంటారు.
1: The head of the village may be a fool without any proper administration, yet villagers respect him.
0: కారణం, అధికారం తన హస్తములో ఉంటున్నది.
1: The reason is, he is in authority.
0: అధికారమునకు గౌరవిస్తూ అధికారమును చేకూర్చుకున్నటువంటి ఒక వ్యక్తి కూడాను గౌరవాన్ని అందిస్తుంటారు.
1: The respect is because of the position he holds.
0: గ్రామమునకు అధికారి.
1: He is the head of the village.
0: స్థానమునకు గౌరవాన్ని ఇస్తుంటారు.
1: He is respected for his position.

0: దేశములో రాజు ఎలాంటి వాడైనప్పటికీ ప్రజలు అతన్ని గౌరవిస్తుంటారు.
1: King might be in any way, but yet the subjects' people respect him.
0: కారణం అధికార స్థానం.
1: The reason is his position of authority.
0: కేవలం ఈనాటి కలియుగమునందు అధికారమునకు ధన సంపత్తికి గౌరవం ఇస్తున్నారే కాని గుణమునకు కాని తన యొక్క శీల సంపత్తికి కాని ఎవరు కూడాను గౌరవం అందించటం లేదు.
1: In this Kali age, people with wealth and authority are respected, but not because of their virtues and character.
0: Vidya sarvatra pujyate. Yetti vidya. Nananam ganam uttamam. Atma vidyake sarvatra gauravam untuntadi.
1: It is only the knowledge of the spirit, atmic vidya, is respected everywhere.
0: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు ఏమాత్రం కూడాను గురి కాక విద్య సర్వత్రా గౌరవింపబడుతుంటుంది.
1: It is not affected by the time and the space in its circumstances. It is respected all over.
0: ఆత్మ విద్య మరింత గౌరవాన్ని అందిస్తుంది.
1: The knowledge of the spirit is much more respected.
0: అది వేద కాలమునందు ఆవిర్భవించినటువంటి యొక్క బ్రహ్మ జ్ఞాన తత్వము.
1: This knowledge of the spirit has been there since Vedic times, Brahmajnana.
0: Adiye Grift aneetvanti oka German nayakudu ee veda tattvanni gurinchi anekanga prabodhisthu vachadu.
1: The same thing is taught by the German leader Grift to everybody.
0: Veda is the first word spoken by man.
1: He said,
0: Veda is the first word.
1: Grift said, Veda is the first word spoken by man.
0: మానవుని నుండి ఆవిర్భవించినటువంటిది మొట్టమొదటి పదము వేదము.
1: వేద ఇస్ ది ఫస్ట్ వర్డ్ స్పోకెన్.
0: దీనిని జర్మన్ దేశస్థుడైనటువంటి మ్యాక్స్ ముల్లర్ కూడాను అనేక విధములుగా కూడాను దీనిని గౌరవిస్తూ వచ్చాడు.
1: మ్యాక్స్ ముల్లర్, జర్మన్, ఆల్సో రెస్పెక్టెడ్ వేదాస్.
0: అతను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆశ్రమాన్ని కల్పించుకుని ఈ ఆశ్రమంలో ఏకాంతమైన జీవితాన్ని గడుపుతూ వేదాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేస్తూ వచ్చాడు.
1: మ్యాక్స్ ముల్లర్ హ్యాస్ గాట్ హిస్ ఓన్ ఆశ్రమ వేర్ హీ స్పెంట్ ఇన్ లోన్లీనెస్ అండ్ గాన్ త్రూ ది వేదాస్ ట్రాన్స్లేటెడ్ ఇంగ్లీష్.
0: అనేక మంది భారతీయులు ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ లోపల ICS చదవడానికి ప్రవేశించారు.
1: దోస్ డేస్ భారతీయర్స్ entered into, got admission at Oxford University so to secure ICS.
0: వారందర్నీ పురస్కరించుకొని వారికి ఒక చక్కని సందేశాన్ని అందిస్తూ వచ్చాడు మ్యాక్స్ ముల్లర్.
1: మ్యాక్స్ ముల్లర్ గేవ్ మెసేజ్ టు దీస్ ఎంట్రన్స్ ఇన్ టు ICS కోర్స్.
0: ఇండియా వాట్ ఇట్ కెన్ టీచ్ అస్ అనే ఒక పుస్తకం రాశాడు.
1: హీ హాస్ రిటన్ ఎ బుక్ కంటైనింగ్ ద ఇన్ఫర్మేషన్ దట్ వాట్ ఇండియా వుడ్ గివ్ దెమ్.
0: టీచ్ అస్
1: వాట్ ఇట్ వుడ్ టీచ్.
0: ఏమి చేస్తా ఉంది మనకు టీచింగ్?
1: వాట్ ఈస్ దట్ ఇట్ టీచెస్ అస్?
0: సత్యం వద, ధర్మం చర, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఇవి ప్రధానమైనటువంటి ఫోర్ పిల్లర్స్ ఈ యొక్క భారతీయ సంస్కృతి యొక్క భవనమునకు అన్నాడు.
1: ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ భారతీయ కల్చర్ దర్ ఆర్ ఫోర్ పిల్లర్స్. వన్, స్పీక్ ట్రూత్. సెకండ్, ఫాలో రైచియస్నెస్. మదర్ ఇస్ గాడ్. ఫోర్త్ వన్, ఫాదర్ ఇస్ గాడ్.
0: వేదమునందు ఆవిర్భవించినటువంటి యొక్క సమస్త ధర్మములు కూడాను భారతీయ సంస్కృతి యొక్క అంగములే.
1: ఆల్ ధర్మస్, there are all the different limbs, components of Veda.
0: ee sanskruti yokka prabhavamunu puraskarinchukoni Wilson ane 20 German man chaala dinni varnistu vachadu.
1: Basing on all these qualities, Wilson German narrated it in different ways.
0: Parasara Maharshi likinchinatvanti yokka puranam yokka tattvanni taanu English lo tarjuma chestu vachadu.
1: He also translated epics into English.
0: ఆ తర్జుమా చేసినటువంటి యొక్క ఈ పద్మపురాణం యొక్క ప్రభావమును కూడా చక్కగా వివరిస్తూ కలియుగమునందు పర్తి అనే గ్రామంలో సత్య అనే పేరుతో 5 అడుగుల 3 ఇంచులు ఉండేటువంటి యొక్క వ్యక్తి ఉద్భవిస్తాడని కూడాను దానిలో ఉంటుండాలి.
1: As he was translating Padma Purana, there is a specific mention of this. That there in a village by name Parthi, The one by name Satya, 5 feet 3 inches, would be born there.
0: Yavat prapanchamane aakarshimpajesetvanti oka biggest magnet annadu.
1: He described that Satya is the biggest magnet that would draw, that would attract the entire world.
0: Kanuka ee vidhamainatundi naadi grandhamulanta kudanu Parashara Maharshi aneka vidhamulainatundi oka Bharatiya oka bhavishyattu gurinchi vrastu vachadu.
1: Sage Parashara also described what lies ahead in future.
0: Wilson Boulton ani aina Manu Chakravarti rasinatundi oka dharma shastramunu goppaga tarjuma chestu Manu's Law anetundi book rastu vachadu.
1: Wilson also wrote a book by name Manu's Law, which is the translation of the book written by Manu.
0: ఈ యొక్క మనశాస్త్రంలో లేనటువంటి యొక్క తత్వములు ఏ శాస్త్రమునందు కాని ఏ యొక్క కాలమునందు కాని ఏ దేశమునందు కూడా లేవు అని నిర్ణయించి వచ్చాడు.
1: It is clearly decided all those things contained in this Manu's composition are not present anywhere.
0: కనుక భారతీయ సంస్కృతి అనేక రంగముల చేత అనేక భావముల చేత యావత్ ప్రపంచమును కూడాను అరికట్టుకున్నది.
1: The culture of Bharat could encompass the entire world because of its strength.
0: Kanukane Vyasudu enna bharate tanna bharata annadu anaga bharatamulo lenetuvantivi ee desamulo kuda levu annadu.
1: That's what was Vyasa said. What is not there in Bharat is not present anywhere.
0: Sarvamu bharatamunde untunnavi.
1: Everything is present in Bharat.
0: Kanukane itti bharat desam yokka sanskruti tattvanni ee naadu bharatiyule vismaristu vachunnaru.
1: Such mighty culture of Bharat is forgotten by Bharatiyas.
0: Kanuka Bharatiyulokka samprapti gaani duradrishtamu gaani adrishtamu gaani vaari vaari sankalpam pai aadharapadi untundali.
1: Therefore their deservedness, fortune or bad luck depend on their thoughts.
0: Adrishtam annanu ninna.
1: Yesterday we thought of adrishtam.
0: Adrishtam anaga drushtiki kanipinchinatvanti adrishtamu ani.
1: Adrishta, which is not seen with the eye.
0: Ee adrishtam anetvanti ekka manaku praaptistundali.
1: How do you deserve this adrishta?
0: Sankalpamulu anetvanti beejamulu naati karmalu anetvanti phalamunu pondutunnam.
1: You sow the seeds of thought and reap the fruits of action.
0: Karma anetvanti beejamulu naati manamu abhimanamu anetvanti phalamunu pondutunnam.
1: We sow the seeds of action and reap the fruits of attachment.
0: అభిమానం అనేటువంటి బీజములు నాటి శీలము అనేటువంటి ఫలమును పొందుతున్నాం.
1: We sow the seeds of attachment and reap the fruits.
0: శీలం అనే బీజమును నాటి అదృష్టం అనేటువంటి ఫలాన్ని పొందుతున్నాం.
1: We sow the seeds of character and reap the fruits.
0: కనుక అదృష్టం అనేటువంటిది
1: అదృష్ట
0: శీలంపై ఆధారపడి ఉన్నది.
1: So adrushta depends on character.
0: Seelamu abhyasam paina aadharapadi unnadi.
1: The character depends on the
0: abhyasam karma paina aadharapadi unnadi.
1: Habit depends on
0: karma sankalpam paina aadharapadi untundi.
1: Action in turn depends
0: kanukane adrushtamunaku mana sat sankalpamule mooladharamu.
1: So for adrushta the good thoughts are responsible.
0: Ikka duradrushtamunaku edi karanam?
1: What is the response for bad luck?
0: Dusankalpamulaneetunti beejamulu naati దురభ్యాసం అనేటువంటి ఫలములు పొందించుకుంటున్నాం.
1: We sow the seeds of bad thoughts and then we get the bad actions thereof.
0: దురభ్యాసం అనేటువంటి బీజములు నాటి దుశ్శీలము అనేటువంటి యొక్క ఫలములు పండించుకుంటున్నాం.
1: We sow the seeds of bad actions and cultivate bad character.
0: దుశ్శీలము అనేటువంటి బీజములు నాటి దురదృష్టం అనేటువంటి దాన్ని పొందుతున్నాం.
1: We sow the seeds of bad character and reap the fruits of bad luck.
0: కనుక అదృష్ట దురదృష్టంలో రెండు కూడాను సంకల్పములపైనే ఆధారపడి ఉంటుంది.
1: Therefore good luck and bad luck depend on thoughts.
0: కనుక సంకల్పము అనేటువంటిది ఉత్తమమైనటువంటిది కావాలి.
1: Therefore thoughts should be noble.
0: ఇక్కడ స్వగృహే పూజ్యతే మూర్ఖ. మూర్ఖుడంటే ఎవరు?
1: హూ ఇస్ ఎ ఫూల్?
0: అనగా మంచి తెలిసి కూడాను దానిని విస్మరించి ఎంతమంది బోధించినప్పటికీ దానిని లెక్క చేయక పెడమార్గమును పట్టేటువంటి వాడు మూర్ఖుడు.
1: హూ ఇస్ ఎ ఫూల్? ద ఫూల్ ఇస్ ద వన్ హూ నోస్ వాట్ ఇస్ గుడ్ బట్ హీ ఫర్గెట్స్ ఇట్. Though taught by many, he will not practice what is good.
0: ఎన్ని విధములైనటువంటి మంచిని బోధించినప్పటికీ తన యొక్క దుర్గుణములను ఏమాత్రమును విడువక దానిపైనే పట్టుపట్టి సాధించేటువంటి వాడు మూర్ఖుడు.
1: He is only a fool who does not pay heed to all those things, good things that are told, but yet he would hold on to the bad.
0: సత్యం అంటే ఏమో తెలుసు.
1: He knows what is truth.
0: ధర్మం అంటే ఏమో తెలుసు.
1: He knows dharma.
0: దుర్యోధనుడు దుశ్శాసనుడుకు సర్వధర్మములు తెలుసు.
1: దుర్యోధన దుశ్శాసన నో ఆల్ ధర్మ.
0: కానీ ఆచరణలో ప్రవేశపెట్టేవారు కాదు.
1: But they have not taken them to practice.
0: సత్యం ఏది అని చక్కగా తెలుసు.
1: They know clearly what is truth.
0: కానీ అసత్యమనే పలికేటువంటి వారు.
1: But yet they always
0: తెలిసియు దానిని విస్మరించి తెలియనటువంటి యొక్క తత్వములను తాను ఆచరించేటువంటి వాడు మూర్ఖుడు అని.
1: A fool is the one, though he knows everything, but he forgets and acts.
0: దివ్యత్వాన్ని విస్మరించి లోకతత్వాన్ని అనుసరించేటువంటి కూడా మూర్ఖత్వమే.
1: It's also foolishness where knowing fully the divinity one forgets and follows the worldly way.
0: ఈ మూర్ఖత్వం అనేటువంటిది మహా అధికమైపోయింది.
1: This foolishness is on the rise more and more today.
0: కనుకని దివ్య భావములు ఈనాడు మానవుని యందు ఆవిర్భవించాలి.
1: Therefore divine thought should find a place in man today.
0: దైవము గుణాతీతమైనటువంటి తత్వము.
1: God is beyond attributes.
0: దైవమనగా ఏమిటి?
1: Who is God?
0: సర్వుల యందు ప్రవేశి ఉండినటువంటి ప్రేమనే దైవము.
1: God is the divine love present in all. Love is God.
0: అది సర్వుని యందు ఉంటున్నది.
1: That is in all.
0: పరమాత్ముడు తన యొక్క ప్రేమను సర్వ విధముల ఏ విధంగా ప్రకటిస్తున్నాడో అదే విధంగానే ప్రతి మానవుడు కూడాను తన యందు ఉన్నటువంటి ప్రేమ తత్వాన్ని ఆ విధంగా ప్రకటించాలి.
1: Just as God manifests, expresses his divine love in everybody, so also everyone should express his love.
0: కనుక ప్రేమ అనేటువంటిది పరమ పూజ్యమైనటువంటిది.
1: Therefore the love is sacred, most sacred.
0: Ananto vai premaha, anantamainatundi ee prema.
1: Love is infinite.
0: Apramanamainatundi ee prema.
1: It's beyond all measure.
0: Alanti tattvanni bhagavat tattvanga bhavinchali.
1: We have to take the principle of love as divinity.
0: Entati balavantudainanu, entati medha shakti kalavadainanu, entati dhanavantudainanu premanu vyapara reetiga konadaniki veedu kaadu.
1: One might be physically strong, intelligent, wealthy, cannot buy love with money.
0: ఇది కేవలము అద్దెకి ఇచ్చినది కాని అద్దెకి పుచ్చుకున్నది కాని కాదు.
1: Neither it can be taken for rent nor rented out.
0: ఇది అప్పు ఇచ్చుకున్నది కాని అప్పు తీసుకున్నది కాని కాదు.
1: Neither it could be given as loan or could be received as loan.
0: ప్రేమ సర్వత్రా పరిపూర్ణమై ఉండేటువంటిది.
1: Love is present in full measure everywhere.
0: ఈ నాడు ఈ ప్రేమను వ్యాపార రంగంలో ప్రవేశపెట్టి వస్తున్నారు.
1: That love is made into business today.
0: కనుక అట్టి ప్రేమను ప్రేమ పూర్వకంగా కూడాను మనం అందుకోవాలి.
1: Therefore you have to receive love through love.
0: అది మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము.
1: That is the main aim, goal of human.
0: ఈ నాడు అనేక విద్యలను అందుకుంటున్నారు.
1: We acquire various forms అనేక
0: శక్తులను సంపాదిస్తున్నారు.
1: We have many power.
0: అనేక పదవులను ఏలుతున్నారు.
1: We are in positions.
0: కానీ అది కాదు.
1: It's not that important.
0: పవిత్రమైనటువంటి ప్రేమను అందుకునేటువంటి యొక్క అర్హతను సంపాదించుకోవాలి.
1: We should deserve to receive the sacred love.
0: ఇట్టి పరమతత్వాన్ని మనం బోధించే నిమిత్తమై వేదములు అనేక విధములుగా కూడాను అనేక శాఖోపశాఖములుగా అభివృద్ధి పొంది మానవులకు ప్రబోధిస్తూ వస్తుంది.
1: వేద విత్ ఆల్ ఇట్స్ బ్రాంచెస్ టీచెస్ దిస్ ప్రిన్సిపల్ యాజ్ టు హౌ టు రిసీవ్ ద డివైన్ లవ్.
0: ప్రేమతత్వం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ లవ్?
0: ప్రేమకు రూపము లేదు.
1: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
0: అయితే ఈ ప్రేమతత్వం అనుభూతికి మాత్రము సర్వరూపములు ఉంటున్నది.
1: హౌఎవర్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఇట్ హ్యాస్ మెనీ ఫార్మ్స్.
0: ఇది ఎలాంటి రూపంలో ధరిస్తే అలాంటి రూపాన్ని పొందుతుంది.
1: ఇట్ కెన్ అస్యూమ్ ఎనీ ఫార్మ్ యాజ్ ఇట్ డిసైడ్.
0: ఎవరినైనా ప్రశ్నించవచ్చును, గాలికి ఏమి రూపము అని చెప్పవచ్చు.
1: యు కెన్ క్వశ్చన్ ఎనీబడీ వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్.
0: గాలికి రూపము లేదు.
1: ఎయిర్ హ్యాస్ నో ఫార్మ్.
0: కానీ గాలి ఉన్నది.
1: యట్ ఇట్ ఎగ్జిస్ట్.
0: గాలియే లేకపోతే నీవే లేవు.
1: వితౌట్ ఎయిర్ యూ డోంట్ లివ్.
0: అయితే దీనికి రూపం ఏ రీతిగా నీవు నిర్ణయించగలవు?
1: దెన్ హౌ డు యూ డిసైడ్ ఇట్స్ ఫార్మ్?
0: ఫుట్బాల్ లో పోస్తే ఫుట్బాల్ రూపాన్ని ధరిస్తుండాలి.
1: ఇన్ ది ఎయిర్ ఇస్ ఇన్ ది ఫుట్బాల్ ఇట్ ఈస్ ఆఫ్ ద ఫార్మ్.
0: బెలూన్ లో వేస్తే బెలూన్ రూపాన్ని ధరిస్తుండాలి.
1: ఇన్ ఎ బెలూన్ ఇట్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ ఎ బెలూన్.
0: అదే రీతిగానే ఏ యొక్క వ్యక్తి లోపల ఈ యొక్క ప్రేమతత్వం చేరుతుందో ఆ ప్రేమతత్వం ఆ రూపాన్ని ధరిస్తుంది.
1: As the love enters into a particular person, it assumes that form.
0: ఇంకా రెండవది నీరు.
1: Second water.
0: నీరుకు ఏ రూపం ఉన్నది?
1: What form is it?
0: నీరుకు ఏ రూపము లేదు.
1: Water has no form.
0: ఎలాంటి కంటైనర్ లో పోస్తే అలాంటి రూపాన్ని ధరిస్తుంది.
1: It takes the form of the container.
0: కనుకనే ఆకారంను పురస్కరించుకుని ఏ ఆకారం యొక్క తత్వాన్ని ప్రేమ తత్వాన్ని నిరూపిస్తూ వస్తుంది.
1: Therefore, basing on the container, it takes the form, and then we think of love that way.
0: కానీ ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: కంటైనర్ చూస్తున్నాడే కాని దాని యొక్క అభావాన్ని ఏమాత్రము గుర్తించడం లేదు.
1: Watches only the container but not the contained.
0: Anaga pravrutti marganne pravartistunnadu kani nivrutti tattvanni artham cheskotam.
1: He goes by the outward tendency but not the inward form.
0: Bhakti anaga emiti?
1: What is devotion?
0: Kevalam edo jnanam cheyatamu, japam cheyatamu, smarana cheyatamu ityadi bhakti ga bhavistunnaru.
1: We think that meditation, the chanting are the forms of devotion.
0: Ee bhaktini kodanu navividamaina enti bhakti ga nirupistu vastunnaru.
1: There are 9 paths of devotion.
0: Shravanam,
1: listening,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్స్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదన,
1: సరెండర్.
0: ఈ నవవిధ మార్గములో ఆత్మనివేదనకు ముందున్న స్థానం ఏమిటి?
1: Among all the 9 paths of devotion, what is the penultimate?
0: Sneham.
1: Friendship.
0: Sneham jarigina tarvatane aatma nivedana jarugutundi.
1: When once there is friendship, it would lead to
0: Anta
1: surrender.
0: Anta varaku matram arpitam kaadu.
1: Till then you cannot surrender.
0: Ee naadu arpitam anaga emiti?
1: Today what is meant by surrender?
0: Andichatam kaadu. Tanadi taanu ichukovatame.
1: Giving one's own self.
0: ఈ స్నేహాన్ని మనం పెంచుకోవాలి మొదలు.
1: We have to develop friendship first.
0: స్నేహం అంటే ఏంటి?
1: What is friendship?
0: హలో హలో అంటమా స్నేహం?
1: Friendship doesn't mean hello hello.
0: కాదు కాదు.
1: No.
0: రెండు దేహములు ఒక్క ప్రాణము అదే స్నేహం.
1: Two bodies in one life, that is friendship.
0: రెండు దేహములు ఎందుకు ఒక్క భావమే ఆవిర్భవించాలి?
1: In both the bodies there should be one thought.
0: అది మైత్రి అన్నారు.
1: That is మైత్రి.
0: మైత్రి.
1: మైత్రి.
0: మైత్రి అనగా మూడింటి యందు ఉండేటువంటి తత్వం ఒక్కటే.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ది సేమ్ ఫీలింగ్.
0: శరీరము, మనసు, ఆత్మ మూడింటి యందు ఉండేటువంటిది ఒక్కటే, అదే మైత్రి. అది నిజమైనటువంటి ఒక స్నేహం.
1: ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద బాడీ, మైండ్ అండ్ స్పిరిట్, దట్ ఈస్ మైత్రి ఫ్రెండ్షిప్.
0: మై నేను,
1: మై ఐ,
0: దేని యందు? త్రీ, దేహము, మనస్సు, ఆత్మ తత్వం నందు.
1: The same thing there, where the body, mind and
0: spirit.
1: That is surrender. Then only you receive, attain divinity. So long you and I consider apart, you don't attain divinity.
0: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతనః అన్నాడు. ప్రతి ఒక్కరి ఎందుకు నాయంశమే ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ వన్ దేర్ ఇస్ ద డివైన్ స్పార్క్.
0: మమై వాంసు సర్వభూత సర్వభూతములు ఎందుకు మమై వాంసు.
1: ఇన్ ఆల్ క్రీచర్స్ యూ ఫైండ్ ద డివైన్ స్పార్క్.
0: కనుక నీవు ప్రత్యేకంగా ఉండేటువంటి వాడు కాదు.
1: సో యువర్ గాడ్ ఈస్ నాట్ సెపరేట్.
0: కేవలం దేహాభిమానం చేత నీవు ప్రత్యేకించినటువంటి వ్యక్తిగా నీవు భావిస్తున్నావు.
1: బికాస్ ఆఫ్ ది బాడీ అటాచ్మెంట్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సెపరేట్ అండ్ డిస్టింక్ట్.
0: కనుక ఈ మైత్రి తత్వాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలంటే చక్కని ఆజ్ఞను ప్రకారం నడుచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మైత్రి, వీ హావ్ టు ఫాలో గాడ్స్ కమాండ్.
0: ఈనాటి భక్తి తమ స్వార్థమునే లక్ష్యం ఉంచుకుంటారు కానీ దైవ ఆజ్ఞను ఏమాత్రం కూడా పాటించటం లేదు.
1: ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ వీ థింక్ ఆఫ్ ఆల్ సెల్ఫిష్నెస్ బట్ వీ డోంట్ ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్.
0: ఇంకా ఎందుకు ఆజ్ఞలు ఇవ్వాలి?
1: దెన్ వై షుడ్ ద కమాండ్ బి గివెన్?
0: భక్తి అంటే ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ డివోషన్?
0: చెప్పినదే చేయనప్పుడు ఇంక భక్తి అనేటువంటిది ఎక్కడి నుంచి ఉంటుంది?
1: When you don't follow, how do you call it devotion?
0: ప్రతి ఒక్కటి కూడా నువ్వు దైవ ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి.
1: Everything you have to follow as per God's command.
0: అది నిజమైనటువంటి యొక్క మార్గం.
1: That is the true path.
0: ఎందుకనగా?
1: Why?
0: పురందర్దాస్ చెప్పాడు.
1: పురందర్దాస్ said,
0: ఓ భగవంతుడా,
1: ఓ గాడ్,
0: మరెదు నిన్నే ధరగే బందే. నిన్ను మర్చిపోవడం చేతనే ఈ యొక్క ప్రపంచంలో నేను వచ్చి పుట్టాను.
1: ఐఎమ్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ ఐ హావ్ ఫర్గాటన్ యూ.
0: నిన్నే నేను హృదయంలో పెట్టుకుంటే నాకు జన్మమే లేదు.
1: హ్యాడ్ ఐ ఇన్స్టాల్డ్ యూ ఇన్ మై హార్ట్, ఐ వుడ్ హావ్ టేకెన్ బర్త్.

0: అందరి సంశయములకు ఒక్కటే కారణం.
1: For all doubts, only one reason behind.
0: దేహాభిమానం ఉండినంత వరకు సంశయం అనేది మాత్రం వానికి వెదలరి ఉండదు.
1: So long there is body feeling, you are bound to have doubts.
0: ఒక్కతూరి నీ విచారణ చేయి.
1: Inquire one.

0: కొండలో రాతిపైన చెట్టు పుట్టింది.
1: యు ఫైండ్ ది ట్రీ గ్రోయింగ్ ఆన్ ద మౌంటైన్ టాప్.
0: దానికి కట్టగట్టి నీరు పెట్టి ఎరువు పోసి ఎవరు పెంచారు?
1: హూ మెన్యూర్డ్ ఇట్, హూ వాటర్డ్ ఇట్ టు గ్రో?
0: నీవే పెంచావు.
1: యు హావ్ గ్రోన్ ఇట్.
0: నెమలిగే చిత్రబన్నవను బరిదవరియారో. ఈ నెమలికి ఎన్ని రకములైనటువంటి రంగులు వేశారు, ఎవరు వేశారు ఇవి?
1: హూ పెయింటెడ్ డిఫరెంట్ కలర్స్ టు ద పీకాక్?
0: ఎంత గొప్ప పెయింటర్ అయినప్పటికీ ఈ యొక్క నేచురల్ పెయింట్ కు విరుద్ధంగానే కనిపిస్తుంటారు.
1: హీ మే బి గ్రేటెస్ట్ పెయింటర్ బట్ ఇట్ కెన్ నాట్ బి నేచురల్.
0: కానీ దీనికి ఎవరు పెయింట్ వేశారు?
1: హూ పెయింటెడ్ పీకాక్?
0: ఎంత కళాకారుడు నీవు దేవుడా?
1: గాడ్, యు ఆర్ ఎన్ ఆర్టిస్ట్.
0: గొప్ప ఆర్టిస్ట్.
1: యు ఆర్ ఎ డివైన్ ఆర్టిస్ట్.
0: పవళదాల తెగే కెంపిట్ట యారో. పచ్చని చినుకకు ఎర్రని మూతిని పెట్టాడు.
1: The parrot has got the nose, the beak which is red.
0: ఇది ఎవరు పెట్టారు?
1: హూ మేడ్ ఇట్ సో?
0: ఇవన్నీ కూడా నువ్వు ఏ సైంటిస్ట్ దీన్ని నిర్ణయం చేయగలరు?
1: హూ కెన్ డిసైడ్? ఎనీ సైంటిస్ట్ ఫర్ దట్ మ్యాటర్?
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి ప్రాకృత ధర్మంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు.
1: దే టేక్ ఇట్ దట్ ఇట్స్ ఎ నేచురల్ ప్రాసెస్.
0: కాదు, ఇది
1: నో,
0: ఇది కేవలము నివృత్తి మార్గము.
1: ఇట్ ఇస్ ఇన్ వర్డ్ పార్ట్.
0: దైవ సంకల్పం చేత సర్వములు కూడా జరుగుతుంటాయి.
1: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ గాడ్స్.
0: దైవ సంకల్పంతో జరగనటువంటిది ఈ జగత్తులో ఒక్కటే లేదు.
1: నథింగ్ కెన్ హ్యాపెన్ వితౌట్ గాడ్స్ విల్ ఇన్ దిస్ వరల్డ్.
0: అట్టి విశ్వాసాన్ని ఈనాడు మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ సచ్ ఫెయిత్ నౌ.
0: నేనెందుకు? నేను మానవుడనా? నేను బీదవాడినా? కాదు కాదు.
1: ఎమ్ ఐ హ్యూమన్ బీయింగ్? ఎమ్ ఐ పూర్?
0: నేను నరుడను, నేను కేవలం హీనుడను అని భావిస్తున్నారు అనేక మంది.
1: మెనీ కన్సిడర్ దట్ దే ఆర్ హ్యూమన్స్, దే ఆర్ మీన్.
0: కానే కాదు.
1: సర్టన్లీ నాట్.
0: అందుకోసమనే పురందదాస్

0: ఓ దేవుడా, నీ ఉండినంత వరకు నేనెందుకు పరదేశం అవుతాను, నేనెందుకు బీదవాడిని అవుతాను, నేను కాదు.
1: Oh God, so long you are there, how can I ever be poor? No.
0: అంతా నీవే చేస్తున్నావు.
1: You do everything.

0: ఈ విద్య చెప్పేవాడు నీవే, బుద్ధి చెప్పేవాడు నీవే, శిక్షించేవాడు నీవే, రక్షించేవాడు నీవే. నీ చేతిలో లేనిది కాదు.
1: యు ఆర్ ది టీచర్, యు కరెక్ట్ మీ, యు పనిష్ మీ, యు ప్రొటెక్ట్ మీ. నానే
0: కనుక నా పైన నీకు సర్వ హక్కులు ఉంటున్నాయి కనుక నేను ఎందుకు బీదవాడిని అవుతాను?
1: వెన్ యు హావ్ ఎవ్రీ రైట్ ఆన్ మీ, హౌ కెన్ ఐ బి పూర్?
0: నేను బీదవాడిని అయితే నీ హక్కులు నా పైన చెలాయించవు కదా.
1: వెన్ ఐఎమ్ యువర్స్, యు హావ్ గాట్ ఆల్ ది రైట్.
0: నేను నీవాడనే కనుక నేను నీ హక్కులు నా పైన చెలాయిస్తున్నావు.
1: సిన్స్ ఐఎమ్ యువర్స్, యు హావ్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ మీ.
0: కనుక మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, అందరూ దైవాంశ స్వరూపులే.
1: సో ఆల్ ఆర్ స్పార్క్స్ ఆఫ్ డివైన్.
0: అట్టి సత్యాన్ని గుర్తించి,
1: నోయింగ్ ద సచ్ ట్రూత్,
0: అట్టి దైవంతో చేరడానికి ప్రయత్నించాలి.
1: వన్ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బి ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్.
0: ఎన్ని చదువులు చదివినప్పటికీ, ఎన్ని పదవులు ఏరినప్పటికీ, కేవలము పదవిలో ఉండినంత వరకు గౌరవమే.
1: You may have very high education, you may be in position, you will be respected until you are in position.
0: పదవులు పోయిన తర్వాత ఎవరు నిన్ను గౌరవిస్తున్నారు?
1: The moment post is lost, who will respect you?
0: కాదు, దైవ సన్నిధిని ఇచ్చినటువంటి వానికి ఎక్కడ ఉండినా గౌరవమే.
1: If one is close to God, he will be respected.
0: అడవుల యందున్న,
1: maybe in the forest,
0: ఆకాశమునున్న,
1: orange sky,
0: పట్టణమునున్న,
1: city,
0: పల్లెనున్న,
1: village,
0: గుట్ట మీదనున్న,
1: mountain top,
0: పట్టేటబడి ఉన్న,
1: or in the deep sea,
0: ఒక్కటే దైవం, ఒక్కటే దైవం.
1: God is one.
0: తన అభిష్టం నెరవేరినా దైవము, లేకపోతే దయ్యము.
1: When his desire is fulfilled, దైవము. God is not fulfilled, దయ్యము, the demon.
0: కానీ అతనే దయ్యము, కానీ దైవం దయ్యం కాదు.
1: In fact, you are the demon, the దయ్యము, but not God, దైవ.
0: నీకు లోక వాంఛలతో నింపుకున్నటువంటి నీ హృదయానికి నీవే దయ్యంగా భావిస్తున్నావు.
1: Because you have filled your heart with worldly desires, you are దయ్య, the demon.
0: కనుక నీ దయతో నింపుకో.
1: Fill it with daya, compassion.
0: ఈ లోక వాంఛలతో నింపుకోవద్దు.
1: Don't fill it up with worldly desire.
0: ఒక ట్యాంక్ లోపల మంచి ప్యూర్ వాటర్ ఫిలప్ చేస్తే ట్యాప్స్ లోపల ప్యూర్ వాటరే వస్తుంది.
1: If you fill the tank with pure water, you will draw the pure water out of the taps.
0: ఆ ట్యాంక్ అంతా కూడా డర్టీ వాటర్ ఫిలప్ చేస్తే ట్యాప్స్ లో అంత డర్టీ వాటరే వస్తుంది.
1: If you fill the tank with dirty water, you will get the same out of
0: the tap. తత్ భవతి.
1: As is
0: నీ భావమును పురస్కరించుకుని దైవం అన్ని రూపముగా నీకు గోచరిస్తుంటాడు.
1: As is the feeling, so is the manifestation of the Lord.
0: రామాయణంలో కూడా చెప్పాను.
1: It said in Ramayana.
0: యముడెవరు, రాముడెవరు?
1: Who is Yama, God of death? Who is Rama, God?
0: యముడే రాముడు, రాముడే యముడు.
1: యముడు is రాముడు, రాముడు is యముడు.
0: యముడు వేరు, రాముడు వేరు కాదు.
1: They are not separate.
0: పాదక్రాంతుడై శరణు వచ్చినటువంటి యొక్క విభీషణునికి రాములు దేవుడిగా కనిపించాడు.
1: విభీషణ, who has surrendered to Rama, Rama is God.
0: కానీ దుర్మార్గంలో ప్రవర్తించి దుష్టతనంలో చరించటం చేత రావణునికి రాముడే యముడైపోయాడు.
1: బట్ రావణ, హూ ఇస్ ఫుల్ ఆఫ్ వికెడ్ థాట్ అండ్ వికెడ్ యాక్షన్, రామా గాడ్ అపియర్డ్ యాజ్
0: ఓం నమో నారాయణాయ అని చింతిస్తున్నటువంటి ప్రహ్లాదునికి నారాయణుడే దైవంగా కనిపించాడు.
1: టు ప్రహ్లాద, నారాయణ అపియర్డ్ మేనిఫెస్టెడ్ యాజ్ గాడ్.
0: నామరూపముల్నే ఆధారంగా తీసుకున్నటువంటి హిరణ్యకశిపునికి ఆ యొక్క నారాయణుడే యముడుగా మారిపోయాడు.
1: బట్ హిరణ్యకశిపు హస్ గాన్ బై ది నేమ్ అండ్ ది ఫామ్, ది వెరీ గాడ్ అపియర్డ్ యాజ్ యమ, ద గాడ్ ఆఫ్ డెత్.
0: దుష్టగుణముల చేత దయా దాక్షిణ్యముల రహితుడైపోయి సొంతం సోదరుని హింసించడానికి పూనుకున్నటువంటి యొక్క కంసునికి యముడుగా కనిపించాడు కృష్ణుడు.
1: Therefore the Kamsa was ready to harm his own brother without any compassion or any mercy.
0: ఆ కంసుని యొక్క తండ్రి అయినటువంటి విగ్రసేనునికి కృష్ణుడు దైవంగా కనిపించాడు.
1: వెరెస్ట్ అగ్రసేన, కృష్ణ
0: దైవం వేరు, యముడు వేరు కాదు.
1: Therefore God and Yama are not different.
0: అంత నీ యొక్క భావములు పురస్కరించుకొని వస్తుంటాయి.
1: Everything is based on your feeling.
0: కాబట్టి దుష్టత్వమునకు అదృష్టత్వమునకు ఇది ఏ మూల కారణములు.
1: Therefore this is the main reason for that which is apparent, which is not apparent.
0: కనుక మొట్టమొదట మనం అదృష్టులు కావాలి.
1: So we should deserve that
0: అదృష్టం. అదృష్టం కావాలనుకుంటే చక్కని శీలవంతమైనటువంటి గుణం కలగాలి. అట్టి గుణవంతుడే చక్కని కర్మలు ఆచరిస్తాడు.
1: The one with virtues will do good actions.
0: ఎట్టి కర్మలు? సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం.
1: All actions are to please God.
0: ఏ కర్మలు చేసినా దైవ కార్యములుగానే భావిస్తూ వస్తుంటాయి.
1: He considers all as divine actions.
0: అట్టి వానికి సత్ సంకల్పములే.
1: He will have good thoughts.
0: మంచి సంకల్పములే ఆవిర్భవిస్తుంటాయి.
1: He will entertain good
0: thoughts. దుష్ట సంకల్పములు దరి అయినా చేరవు.
1: Bad thoughts will not approach him.
0: కనుక
1: so
0: మనము భగవత్ యొక్క భావాన్ని మనం హృదయమునందు ఉంచుకొని ఈ ప్రాకృతమైనటువంటి కర్మలను సక్రమమైన కర్మలుగా మనం ఆచరిస్తూ రావాలి.
1: Therefore we should preserve and entertain divine thoughts in our heart and proceed in physical actions in the world.
0: ఈ ICS చదివేకపోయినటువంటి విద్యార్థులకు మ్యాక్స్ ముల్లరు చక్కని ఇదే ఉపదేశం చేశాడు.
1: Max Muller gave very good teaching to those students who have gone there for IES, ICS.
0: Teach ayin tarvata
1: became a teacher.
0: Oka IAS officer, ICS officer Max Muller nu chuttaanikani velladu.
1: One ICS officer went to visit
0: Max Muller. నాలుగు వేదములు కూడాను తర్జుమా జరుపుతూ ఉంటున్నాడు.
1: మాక్స్ ముల్లర్ ట్రాన్స్లేటెడ్ ఆల్ ఫోర్ వేదాస్.
0: భారతదేశమునందు కూడాను లేరు అంతటి చక్కని సంస్కృతం చదివినటువంటి వాడు.
1: హిస్ ఎన్ ఎక్స్‌పర్ట్ ఇన్ సంస్కృత్. నన్ కెన్ ఎవర్ ఈక్వల్ హిమ్.
0: ఈ సంస్కృతంలోని అనేక శ్లోకములను కూడాను రాస్తూ వచ్చాడు.
1: హి ఆల్సో కంపోజ్డ్ మెనీ వర్సెస్ ఇన్ సంస్కృత్.
0: భారతదేశంలో నేను తిరిగి పుట్టేటువంటి ఒక ప్రాప్తి ఉంటే నేను భారతదేశంలో పుట్టాలి అనుకున్నాడు.
1: ఇఫ్ ఎవర్ ఐ యామ్ టు బి బోర్న్ హి వాంటెడ్ టు బి బోర్న్ హియర్ ఇన్ భారత్.
0: భారతదేశం ఇంత డస్ట్ అయిన కూడా తన రెప్పైన వేసుకుంటే నేను ఎంతో అదృష్టవంతుని అన్నాడు.
1: హి థాట్ ఇట్స్ ఎ ఫార్చ్యూన్ టు హావ్ డస్ట్ ఆఫ్ భారత్ ఆన్ హిస్ హెడ్.
0: అలాంటి ఉద్దేశంతో ఉత్సాహంతో ఉండినటువంటి ఒక మ్యాక్స్ ముల్లర్ చూడటానికి ఒక ఐసీఎస్ ఆఫీసర్ వెళ్లాడు.
1: వన్ ఐసీ ఆఫీసర్ వెంట్ దేర్ టు విజిట్ మ్యాక్స్ ముల్లర్.
0: విజిటింగ్ కార్డు పంపించాడు లోపలికి.
1: హి సెంట్ ది విజిటింగ్ కార్డ్ ఫస్ట్.
0: ఈ విజిటింగ్ కార్డు పంపించే సమయం లోపల
1: అట్ దట్ టైమ్
0: మ్యాక్స్ ముల్లర్ ఒక వేదము లోపల ఒక విధమైనటువంటి ఒక సూక్తికి అర్థం తెలియకుండా యోచన చేస్తూ ఉన్నాడు.
1: అట్ దట్ టైమ్ మ్యాక్స్ ముల్లర్ వాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ డీప్ థాట్ as he was translating one important verse.
0: భగవద్గీత యందు ఉండినటువంటి యొక్క కవిం పురాణం అనుశాస్తం రణో రణీయాంశమ స్మరజ్య సర్వస్య దాతారం చింతరూపం ఆదిత్యవర్ణం తమస పరస్థాత్ అన్నాడు. గొప్పగా వేశాడు. దీనికి అర్థం ఏమిటి అని యోచన చేస్తూ ఉన్నాడు.
1: హీ వాస్ థింకింగ్ ఆఫ్ ది మీనింగ్ ఆఫ్ ఎన్ ఇంపార్టెంట్ వర్స్ ఇన్ భగవద్గీత.
0: చూచాడు ఈ కార్డు.
1: హీ సా దిస్ విజిటింగ్ కార్డ్.
0: ఆ కార్డు ఏమిటిందో అది.
1: వాట్ ఈస్ దేర్.
0: ఎవరు ఈ యొక్క వ్యక్తి పేరు ఏం పేరు.
1: వాట్స్ ది నేమ్ ఆఫ్ ది పర్సన్.
0: చతుర్వేద అమరేశ్వర శాస్త్రి అని రాశాడు.
1: హిస్ నేమ్ ఇస్ చతుర్వేద అమరేశ్వర శాస్త్రి.
0: ఆ మ్యాక్స్ ముల్లర్ చాలా ఆనందించాడు.
1: మ్యాక్స్ ముల్లర్ వాస్ హ్యాపీ.
0: అతను సర్వెంట్ కంతా నీవు రెండు కప్స్ కాఫీ టీ రెడీ చేసి పెట్టు అన్నాడు.
1: హి ఆర్డర్డ్ ది సర్వెంట్ టు రెడీ టూ కప్స్.
0: నాకు ఒక్క వేదమే తెలియదు. ఇతను ఎవరో చతుర్వేద శాస్త్రి. నాలుగు వేదములు కూడా తెలిసినటువంటి వాడు వచ్చినాడు. ఎంత అదృష్టవంతుని నేను.
1: మ్యాక్స్ ముల్లర్ థాట్ దిస్ వే ఐ డోంట్ నో ఈవెన్ వన్ వేద. ఐఎమ్ సో లక్కీ అండ్ ఫార్చునేట్ టు హావ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ఫోర్ వేదాస్ టుడే.
0: ఫోర్ వేదాస్ చతుర్వేద శాస్త్రి.
1: చతుర్వేద శాస్త్రి ద నేమ్.
0: ఆ పేరు వింటానే ఆనందించాడు ఈ మ్యాక్స్ ముల్లర్.
1: మ్యాక్స్ ముల్లర్ వాస్ ఇమెన్స్లీ హ్యాపీ.
0: తక్షణమే అతన్ని దగ్గరికి వెళ్లి తీసుకువచ్చాడు లోపల.
1: ఇమ్మీడియట్లీ బ్రాట్ హిమ్ ఇన్.
0: వెరీ లక్కీ మ్యాన్ ఐఆమ్ అని అన్నాడు.
1: హి సెడ్ ఐఎమ్ లక్కీ మ్యాన్.
0: కూర్చోబెట్టాడు. ఇచ్చాడు.
1: హీ మేడ్ హిమ్ సిట్.
0: ఎక్కడ నుంచి వచ్చారంటే నేను ఇండియా నుంచి వచ్చానన్నాడు.
1: హీ ఆస్క్డ్ వేర్ డు యు కమ్ ఫ్రమ్. హీ సెడ్ ఐ యామ్ ఫ్రమ్ ఇండియా.
0: నేను వేదానికి తర్జుమా చేస్తున్నాను.
1: ఐ యామ్ ట్రాన్స్లేటింగ్.
0: మీరు చతుర్వేద శాస్త్రి.
1: యు ఆర్ చతుర్వేద శాస్త్రి.
0: దీనికి అర్థం ఏమిటి అని అడిగాడు.
1: హీ జస్ట్ ఆస్క్డ్ వాట్స్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్.
0: అబ్బే వేదాలు యూజ్లెస్. వేదాస్ నాకేం తెలియదు అన్నాడు.
1: హీ సెడ్ వేదాస్ దే ఆర్ యూజ్లెస్. ఐ డోంట్ నో ఎనీథింగ్.
0: తాను స్తంభించిపోయాడు.
1: హీ వాస్ స్టన్డ్.
0: ఏమిటి భారతదేశం నుంచి వచ్చి చతుర్వేద శాస్త్రిని పేరు పెట్టుకుని వేదముల్నే విమర్శిస్తున్నాడా. టుడే ఇస్ మై బ్యాడ్ లక్ అన్నాడు.
1: హియర్ ఇస్ ఎ పర్సన్ ఫ్రమ్ భారత్ విత్ ద నేమ్ చతుర్వేద శాస్త్రి. హీ క్రిటిసైజెస్ వేద. టుడే ఇస్ ఎ బ్యాడ్ డే హీ సెడ్.
0: చూచారా విదేశీయుల్లో ఉండినటువంటి యొక్క విశ్వాసములు విదేశీయుల్లో ఉండినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క భావములు భారతదేశంలో జన్మించి భారతీయుడని పేరు పెట్టుకుని భారత నీరు త్రాగి భారత అన్నం భుజించి భారత గాలిని పీల్చినటువంటి భారతీయునికి ఈ విశ్వాసాలు లేకుండా పోతున్నాయి.
1: యు సీ ది అమౌంట్ ఆఫ్ ఫెయిత్ అండ్ సాంక్టిటీ అటాచ్డ్ టు వేదిక్ టెక్స్ట్ బై ఫారినర్స్. ద భారతీయస్ హు డ్రింక్ ద వాటర్ హు బ్రీత్ ది సేమ్ ఎయిర్ హు టేక్ ది సేమ్ ఫుడ్ డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ ఫెయిత్.
0: సంకల్పించుకున్నాడు మ్యాక్స్ ముల్లర్.
1: మ్యాక్స్ ముల్లర్ థాట్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్
0: ఇంక నేను భారతదేశానికి పోనక్కర్లేదన్న.
1: ఐ డోంట్ నీడ్ టు గో టు భారత్ ఎనీమోర్.
0: భారతదేశానికి పోతే నా బుర్ర ఏమైపోతుందో.
1: వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇఫ్ ఐ గో టు భారత్.
0: నేను ఇప్పుడు చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటున్నాను.
1: టుడే ఐఎమ్ ప్యూర్ అండ్ సీక్రెట్.
0: నిర్మమో నిరహంకారి సశాంతి మరగచ్చతే. ఇంత నిర్మలంగా ఇంత నిశ్చలంగా ఉంటున్నాను నేను.
1: ఐఎమ్ ప్యూర్ అండ్ స్టడీ.
0: అక్కడ ఆ సహవాస దోషంతో ఏమైపోతుందో.
1: బికాస్ ఆఫ్ ది కంపెనీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్
0: అదే చెప్పడము. టెల్ మీ యువర్ కంపెనీ ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఈ కంపెనీల చేతనే మానవుడు చెడిపోతున్నాడు.
1: మ్యాన్ రూయిన్స్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ ద కంపెనీ.
0: మంచి వారితో చేరితే మంచి గుణములు వస్తున్నాయి.
1: ఇఫ్ యూ ఆర్ గుడ్ కంపెనీ యు హావ్ గుడ్ క్వాలిటీ.
0: చెడ్డ వారితో చెడ్డ గుణములు వస్తున్నాయి.
1: ఇన్ బ్యాడ్ కంపెనీ యు డెవలప్ బ్యాడ్ క్వాలిటీ.
0: మన చింత మంచి పవిత్రమైనటువంటి వస్తువులు మనం పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ షుడ్ హావ్ సీక్రెట్ ఆబ్జెక్ట్స్ అరౌండ్.
0: మీరు అనుకుంటారు స్వామి ఏదైనా ఉంగరాలు ఇచ్చినా లేక గడియారాలు ఇచ్చినా ఇంకే విధమైన రక్షలు ఇచ్చినా ఇదంతా ఏదో ప్రాపంచికంగా మా తృప్తి కోసం ఇచ్చాను. చాలా పొరపాటు.
1: యు థింక్ స్వామి ఇస్ ప్రెజెంటింగ్ అస్ గిఫ్టింగ్ ద రింగ్స్ అండ్ ది లాక్స్ అండ్ వాచెస్.
0: ఆ విధంగా మీరు భావించకండి.
1: డోంట్ థింక్ సో.
0: మీ భవిష్యత్ యొక్క జీవితానికి ఇది ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి సోపానములు.
1: For your future, it is a ladder that will you, that will take
0: you up and up. ఈ పవిత్రమైన పైన ధరించినప్పుడు పవిత్రమైన భావాలే వస్తుంటాయి.
1: So long you have these sacred objects, you will have sacred thoughts.
0: అరణ్యవాసం లోపల సీత రాములకు చెప్పింది.
1: This is what Sita said to Rama there in the forest.
0: Rama,
1: Rama,
0: నీవు తాపసవేషమును ధరించావు.
1: You are in the dress of an ascetic.
0: కేవలం అరణ్యములో సంచరిస్తున్నావు.
1: యు మూవ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్.
0: సర్వ సౌఖ్యములతో కూడినటువంటి రాజ్యాన్ని కూడా నువ్వు నీవు త్యజించావు.
1: యు హావ్ గివెన్ అప్ ది కింగ్డమ్ ఆఫ్ ఆల్ కన్వీనియన్సెస్.
0: నీకు రైట్ ఉండినప్పటికీ నీవు ఏమాత్రం అక్కర్లేదని త్యాగం చేశావు.
1: దో యు హావ్ రైట్, యు హావ్ నాట్ ఎక్సర్సైజ్.
0: అమృతత్వమానసహు త్యాగేనైకి అమృతత్వం, ఇంతటి పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపడానికి వచ్చావు.
1: యు హావ్ కమ్ హియర్ టు లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
0: కానీ
1: బట్
0: ఎందుకు నీవు ఈ యొక్క ధనస్సులంతా పెట్టుకున్నావు?
1: వై డు యు క్యారీ ద బౌ విత్ యు?
0: ఈ యొక్క అస్తములు నీ వెంట ఉండకూడదు.
1: యూ షుడ్ హ్యావ్ బౌ అండ్ యారో.
0: అస్తములు వెంట ఉంటుంటే దాన్ని హింసించడానికి హింసాభావం కూడా ప్రారంభిస్తుంది.
1: సో లాంగ్ యూ క్యారీ బౌ అండ్ యారో, యూ విల్ హ్యావ్ ది టెండెన్సీ టు బి వయలెంట్.
0: హింసించడానికి వచ్చావు నీ అరణ్యానికి.
1: వై డు యూ కమ్ హియర్ టు రిసార్ట్ టు వయలెన్స్?
0: అరణ్యములో సహజంగా సంచరించేటువంటి మృగములు తన యొక్క గృహంలో సంచరించినట్టుగా ఉంటాయి.
1: దట్ సో మెనీ అనిమల్స్ మూవింగ్ అబౌట్ ఫ్రీలీ ఇన్ ఎ నేచురల్
0: వే. తన ఇంట్లో తాను స్వయంగా సంచరిస్తూ స్వేచ్ఛగా సంచరిస్తున్నటువంటి మృగాలను చంపటము, ఇది హింస కాదా?
1: వెన్ దే మూవ్ అబౌట్ ఫ్రీలీ ఇన్ దేర్ ఓన్ అబోర్డ్, ఈజ్ ఇట్ నాట్ బ్యాడ్ టు హార్మ్?
0: అది ఏమి హింస చేస్తున్నాయి?
1: Then what harm they have put you to?
0: కానీ నీ ఎందుకోసం ఈ ధనుస్సుని తీసుకుని వచ్చావు?
1: Why do you carry this bow and arrow?
0: ఈ విధంగా ఎలాంటి వస్తువులు మన దగ్గర ఉంటే అలాంటి భావాలు ఆవిర్భవిస్తుంటాయి.
1: The objects that you carry will certainly reflect upon the
0: thought. చాలా మంది పిల్లలకు తెలుసును.
1: Many of you know.
0: చేతిలో పెన్ను ఉంటుంటే ఊరికి ఏదో రాస్తుంటారు, గోడల పైన రాస్తుంటారు, చేతుల పైన. ఈ రాయటం అనేటువంటి అలవాటు.
1: If you have got the pen on hand, you go on scribbling something on the paper on hand.
0: చిన్న చాకేగిన ఉంటుంటే, కత్తి ఉంటుంటే, దాంతో ఏదో గోర్లు చివురుకుంటావు, ఇంకేమేమో చేస్తావు, కర్రలంతా చేస్తావు, ఏమేమో చేస్తుంటావు.
1: If you have a small knife on hand, you will be cutting the nails or something or other.
0: ఎందుకంటే పాత జన్మం యొక్క వాసన కోత జన్మం యొక్క తత్వము.
1: Because there are all the tendencies of the previous life.
0: కనుక ఇవన్నీ మనం దగ్గర పెట్టుకోకూడదు. మంచి మన దగ్గర పెట్టుకోవాలి. కంఠంలో మంచిది ధరించాలి.
1: Put on good things.
0: కంఠస్య భూషణం సత్యం.
1: It's only the truth that's a real jewel.
0: అయితే శబ్దంలో సత్యం వస్తుండాలి, కానీ కంఠానికి భూషణం దైవ స్వరూపము.
1: It's only the divine form which is the real jewel to your neck.
0: ఇంకా హస్తస్య భూషణం దానము అన్నారు.
1: And the jewel to the hand is charity.
0: కాదు, ఆ దానంతో పాటు దైవానుగ్రహంతో పొందినటువంటి యొక్క రింగులు కూడా ధరించాలి.
1: Along with charity you should also wear the ring.
0: ఇవన్నీ మనకి ఎందుకు అని అనుకుంటారు చాలా మంది.
1: Imagine why they are gifted.
0: యథార్థాన్ని గుర్తించుకోలేని వ్యక్తులే ఈ విధమైనటువంటి భావాలకు గురి అవుతుంటారు.
1: Those who do not understand the inner significance.
0: ఇవన్నీ భారతీయ సంస్కృతి యందు ఎంత పవిత్రమైనవో ఉన్నాయి.
1: As per the culture of Bharat, they are all sacred.
0: ఇప్పుడు సంస్కృతి అంటే మీరు కనుక్కోండి.
1: You understand what's culture?
0: ఏమిటి సంస్కృతి అంటే?
1: What is culture?
0: సంస్కరింపబడినటువంటిదే సంస్కృతి.
1: That which is refined is culture.
0: ఎట్లా?
1: How?
0: ఇప్పుడు వరి పండుతుండాలి పంటగా.
1: You find the paddy crop growing.
0: అయితే పండినటువంటి దానిని గడ్డిగానే తెచ్చుకుని భుజిస్తున్నావా?
1: Do you eat in their original form the
0: paddy? నుంచి ప్యాడీని సెపరేట్ చేస్తున్నావు.
1: You separate the paddy from the grass.
0: ఈ ప్యాడీగా ఉండినటువంటి పొట్టునంతా తీసివేస్తున్నావు.
1: You remove the husk around the grain.
0: ఈ రైస్ నంతా తిరిగి వండి అన్నంగా చేసుకుంటున్నావు.
1: You cook the rice.
0: దీన్ని అగ్నిపాకం జరిగిన తర్వాతనే నీవు భుజిస్తున్నావు.
1: ఆఫ్టర్ కుకింగ్ ఓన్లీ యూ ఈట్.
0: కనుకనే అగ్ని సంస్కారం జరిగిన తర్వాత నీ ఆహారంగా మారుతుండాలి.
1: సో ఫుడ్ ఈజ్ రిఫైన్డ్ బై ఫైర్.
0: గడ్డి నుంచి వేరు చేయటము,
1: సెపరేటింగ్ ఫ్రమ్
0: గడ్డి నుంచి వేరు చేయటము,
1: రిమూవింగ్ ద హస్క్,
0: అగ్నితో సంస్కరింపబట్టము,
1: రిఫైన్డ్ బై ఫైర్,
0: నీవు భుజించటము,
1: దెన్ ఓన్లీ యూ ఈట్.
0: ఈ సంస్కారము అన్నారు.
1: దిస్ ఈజ్ రిఫైన్.
0: అనగా చెడ్డనంతా తీసివేసి,
1: రిమూవింగ్ ఆల్ ద బ్యాడ్,
0: గడ్డిని పొట్టును అంతా తీసివేసి,
1: రివ్యూయింగ్ ఆల్ ద బ్యాడ్ ద గ్రాస్ అండ్ ద హస్క్,
0: బియ్యమును వండుకొని భుజించినప్పుడు అది సంస్కారం అన్నారు.
1: కుకింగ్ ద రైస్ యాజ్ ఇట్ ఈస్ ఇస్ రిఫైన్.
0: ప్యాడీ ఉంది, ప్యాడీ ఒక బ్యాగ్ ఉంటుండాలి.
1: ద ప్యాడీ ఇట్ ఈస్ దేర్ వన్ బ్యాగ్,
0: వన్ బ్యాగ్ ప్యాడీ 200 rupees.
1: వన్ బ్యాగ్ ప్యాడీ 200 rupees.
0: కానీ దాన్ని సంస్కరింప చేసినప్పుడు వన్ బ్యాగ్ రైస్ 1000 rupees.
1: When once you refine, polish it, it is of 1000 rupees in its
0: value. కాబట్టి సంస్కరింప చేయటం చేత విలువ కూడా నువ్వు పెరిగిపోయింది.
1: Because polishing refinement value has gone high.
0: కనుకనే సంస్కారం చేత విలువ పెరుగుతుంది, పరిశుద్ధము అవుతుంది.
1: So this processing will make it more valuable.
0: కనుకనే సంస్కరించడం ఏమిటి? చెడును దూరం చేసి మంచిని పోషించడమే సంస్కారము.
1: సో కల్చర్ మీన్స్ గివింగ్ ఇట్ అ బ్యాడ్ అండ్ డెవలప్.
0: అది వే ఆఫ్ లైఫ్.
1: దాట్స్ ద వే ఆఫ్ లైఫ్.
0: వే ఆఫ్ లైఫ్ అంటే ఏమిటి? మన జీవితం లోపల మనం భుజించేటువంటి ఆహారం పరిశుద్ధమైనదిగా ఉండాలి.
1: వే ఆఫ్ లైఫ్ మీన్స్ వాట్ ఆల్ దట్ వీ ఈట్ షుడ్ బి
0: ప్యూర్. అనగా వడ్డను వేరు చేసి, పొట్టును వేరు తీసి, దీన్ని అగ్ని సంస్కారం చేసి దాన్ని భుజించాలి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యు హావ్ టు కట్ ద గ్రాస్, రిమూవ్ ద హస్క్, cook it and then eat later.
0: Way of life.
1: This is the way of life.
0: అప్పుడు లేకుండా పోతే మన ఈ బియ్యం ప్రయోజనమే లేదు.
1: Otherwise the bread is of no value.
0: అదే రీతిగా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
1: That's so many.
0: ఇది ఒక తట్ట.
1: This is a
0: ఇది ఒక వెండి తట్ట.
1: This is a silver plate.
0: కానీ వెండి వెండిగా ఉంటుంటే మనం ఉపయోగపెట్టుకోలేము.
1: But if it remains a silver, you can't use it.
0: వెండిని బాగా కాంచి సంస్కరింపచేసి
1: it should be burnt, it should be processed.
0: సుత్తితో కొట్టి
1: హ్యామర్
0: తో అన్ని విధాల దాన్ని హింసించి
1: you should hammer it.
0: అగ్నిలో వేసి
1: put it in fire.
0: అన్ని సంస్కరింపజేసడం చేతనే ఇది ఒక చక్కని అనుకూలమైనటువంటి ప్లేట్గా మనకు తయారైంది.
1: If you refine it, process it, then it will transform into a plate.
0: ఇది ఒక బట్ట.
1: This is a cloth.
0: అయితే ఇది బట్ట ఏ రీతిగా అయింది?
1: How does it take?
0: మొట్టమొట్ట పత్తిగా వచ్చింది.
1: First it was
0: పత్తి నుంచి చక్కని దారంగా తీశాము.
1: And you draw thread.
0: ఈ దారమును నేసినాము.
1: And it's way.
0: నేసి ఇది వస్త్రంగా తీసుకున్నాము.
1: Then cloth.
0: అప్పుడే ఇది way of life. దీని వినియోగించుకోవడానికి వీలైంది.
1: This cloth represents the way of life.
0: కనుకని పనికిరానటువంటి వస్తువు పనికి వచ్చేటువంటి రీతిగా మార్చుకోవటమే సంస్కృతి.
1: కల్చర్ మీన్స్ మేకింగ్ యూజ్ ఆఫ్ యూస్లెస్ థింగ్స్ ఇన్ ఎ ప్రాపర్
0: సంస్కారంతో కూడినటువంటిదే భారతదేశము.
1: దాట్ ఈస్ భారత
0: దాని కూడా సంస్కారం సంస్కారం సంస్కారం.
1: ఎవ్రీ పర్సన్ రిఫ్లెక్ట్స్ దిస్ కల్చర్.
0: బయట నుంచి వచ్చినామంటే ఇంట్లో పోయాలంటే ముందు కాళ్ళు కడుక్కుని లోపల పోతున్నాం.
1: ఇఫ్ యూ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ గెట్ ఇన్ యూర్ హౌస్ యూ వాష్ యువర్ ఫీట్ ఫస్ట్.
0: ఏమిటి బయట మనం సంచరించడం చేత కాళ్లలో అనేక రకమైనటువంటి విషక్రిములంతా కూడా చేరి ఉంటాయి.
1: As you move about outward, you have to wash your feet because there's so many poisonous insects there.
0: కనుకనే పరిశుద్ధం చేసుకోవాలి.
1: So you have to purify, clean.
0: ప్రతి దానికి కూడాను చాలా మంది బ్రాహ్మణులు కూడాను అన్ని అన్నం వడ్డించుకున్న తర్వాత దాన్ని ఔపానమని చేస్తారు.
1: Many Brahmins, they have got a practice.
0: చేతిలో నీళ్లు పోసుకుంటారు.
1: దే విల్ హావ్ వాటర్ ఆన్
0: హెడ్ చుట్టూ చుట్టేస్తారు.
1: దే విల్ జస్ట్ గో ఇట్ రౌండ్ ద ప్లేట్.
0: పానాయ నమః, అపానాయ నమః, గానాయ నమః, ఉదానాయ నమః, సమానాయ నమః అని ఈ పంచ ప్రాణముల యొక్క పేర్లు చెప్తుంటారు.
1: దే అటర్ ద నేమ్ ఆఫ్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: ఎందుకోసం చుట్టూ వేశారు?
1: వై షుడ్ టేక్ ఇట్ రౌండ్
0: అనగా ఇది కూడా ఒక సంస్కారము.
1: దిస్ ఇస్ ఆల్సో కల్చర్.
0: వండిన వంట లోపల
1: వడ్డించినటువంటి
0: తట్ట లోపల ఉన్నటువంటి పదార్థములకు ఏ చీమలో వచ్చి దీన్ని ప్రవేశించి కొంతవరకు కల్మషం గావించవచ్చు.
1: ద ఫుడ్ సర్వ్ దేర్ ఆన్ ద ప్లేట్ వెల్ యూ మే ఫైండ్ ద యాంట్స్ గెటింగ్ ఇన్ టు ద ప్లేట్.
0: చుట్టూ నీరు పోస్తే చీమలు రావడానికి వీల్లేదు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ కీప్ వాటర్ అరౌండ్ ద ప్లేట్
0: చిన్న చిన్న విషయాలు కూడా భారతీయ సంస్కృతి ఎంత విచిత్రమైనటువంటి ఆన్సర్ ను చెప్తూ వస్తుంది.
1: ఇన్ దీస్ సటిల్ మ్యాటర్స్ ద కల్చర్ ఆఫ్ భారత్ హస్ గాట్ మెనీ ఎక్స్ప్లనేషన్స్.
0: మీనింగ్లెస్ వర్డ్స్ సంస్కృతిలో లేనే లేదు.
1: In Sanskrit there are no meaningless words.
0: Kani meaning teliyinatundi word words matramo useless words ga upayogistunnadu.
1: But the people who don't know the meaning they use it in a meaningless way.
0: Teliyinatundi word teliyinattiga undadu.
1: A first ignorant person will not remain innocent. He talks as if he knows. That is foolishness.
0: Telisinattiga maatadatame murkattamu.
1: To talk
0: teliyinatundi dani telusukotaniki prayatninchu.
1: When you don't know, make effort to know.
0: కనుక భగవత్ తత్వంలో ఎన్నో విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం లేవుండి ఉంటున్నాయి.
1: ఇన్ డివినిటీ దేర్ సో మెనీ సటిల్ పాయింట్స్.
0: ఈ వేదమంతా కూడాను ఒక్కొక్క అక్షరంలో కూడాను ఒక్కొక్క శక్తి స్వరూపం ఏమిటి ఉంటుందని.
1: ఎవ్రీ లెటర్ హస్ ద కల్చర్ ఆఫ్ భారత్ హస్ గాట్ మెనీ ఎక్స్ప్లనేషన్స్.
0: మీనింగ్లెస్ వర్డ్స్ సంస్కృతంలో లేనే లేదు.
1: ఇన్ సాంస్క్రిట్ దేర్ ఆర్ నో మీనింగ్లెస్ వర్డ్స్.
0: కానీ మీనింగ్ తెలియనటువంటి వర్డ్స్ మాత్రము యూజ్లెస్ వర్డ్స్ గా

0: ఒక్కొక్క శక్తి స్వరూపం ఏమిటి ఉంటుండాలి.
1: ఎవ్రీ లెటర్ హెస్ గాట్ ఎ మైటీ పవర్ బిహైండ్.
0: వాక్ అనే ఒక శబ్దం.
1: దేర్ ఇస్ వన్ వర్డ్ బై నేమ్ వాక్.
0: వాక్
1: వాక్
0: ఈ వాక్ అనేటువంటి పదము ఒక పదము.
1: దిస్ ఇస్ వన్ వర్డ్.
0: ఈ పదము లోపల ఇంకొక పదం వస్తుంది.
1: దేర్ ఇస్ అనదర్ వర్డ్ నౌ.
0: పదము అనేటువంటిది ఒక పదమే. అన్ని పదార్థములే.
1: ఎవ్రీథింగ్ ఇస్ మెటీరియల్.
0: ఈ పదార్థములో ఏముంటుండాలి అర్థము?
1: వాట్ ఇస్ ది మీనింగ్ దేర్?
0: పదమునకు అర్థమే పదార్థము.
1: ది అర్థ ద మీనింగ్ ఆఫ్ ద పద ద వర్డ్ ఈస్ ద
0: పదము. ఇది గులాబీ పుష్పము.
1: దిస్ ఇస్ రోజ్ ఫ్లవర్.
0: గులాబీ పుష్పము అనేటువంటి పదమునకు ఈ పుష్పమే అర్థము.
1: ద మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ రోజ్ ఫ్లవర్, దిస్ ఫ్లవర్ ఈస్ ది ట్రూ మీనింగ్.
0: కర్చీఫ్ అనేటువంటి పదమునకు ఇది అర్థము.
1: ఫర్ ది వర్డ్ కర్చీఫ్ దిస్ ఈస్ ది మీనింగ్.
0: ఈ పదమునకు అర్థమును చూపించేటువంటి కనుకనే దీనికి పదార్థము అని పేరు పెట్టారు.
1: యాజ్ ఇట్ షోస్ ద మీనింగ్ ఇట్స్ కాల్డ్ పదార్థ.
0: పదమునకు అర్థమును నిరూపించేటువంటిది పదార్థం అన్నారు.
1: దట్ విచ్ ప్రూవ్స్ ద మీనింగ్ అర్థ టు ద పద ద వర్డ్ ఇస్ పదార్థ.
0: కనుక ఈ సంస్కృతి భావం నందు
1: సో ఇన్ కల్చర్
0: ఇంకా కొన్ని కొన్ని విచిత్రమైనటువంటివన్నీ ఉన్నాయి.
1: దర్ ఆర్ మెనీ పెక్యూలియర్ థింగ్స్.
0: ఒకటి, ఆధ్యాత్మిక తత్వం లోపల చక్కని పదం ఉంటుండాలి.
1: In spiritual parlance, there's a very good word.
0: Aksharam annadu.
1: We say akshara.
0: Ee aksharam ante emiti?
1: What do you mean by that?
0: Idu oka kevalam oka vratalo undirukunte aksharam ga paavustundi.
1: Is it that you write? That which is written, akshara, the letter.
0: Letter adi.
1: The letter.
0: Aksharam anaga letter adi.
1: Akshara means letter.
0: Aithe.
1: However.
0: Vedanta paribhashalo aksharam anaga shashvatamainatundi ani artham.
1: But in Vedantic parlance, akshara means
0: swarupudu.
1: Permanent. God is permanent.
0: కాదు, ఈ యొక్క పర్మనెంట్ లో కూడా నువ్వు టెంపరీ కూడా చేరి ఉంటుండాలి.
1: ఈవెన్ ఇన్ దట్ పర్మనెంట్ థింగ్ దేర్ ఇస్ దట్ విచ్ ఇస్
0: టెంపరీ. దీంట్లో కూడా నువ్వు పర్మనెంట్ కూడా చేరి ఉంటుండాలి.
1: ఈవెన్ ఇన్ ది ఎఫీమరల్ దేర్ ఇస్
0: పర్మనెంట్. శాశ్వతంలో శాశ్వతమైనది ఉంటుండాలి.
1: దేర్ ఇస్ పర్మనెన్స్ ఇన్ టెంపరీ.
0: శాశ్వతంలో అశాశ్వతమైనటువంటిది ఉంటుండాలి.
1: ఇన్ దట్ పర్మనెంట్ థింగ్ దేర్ ఇస్ టెంపరీ.
0: మనం ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి సంస్కృతి.
1: యు నో దట్ ఇస్ కల్చర్.
0: అక్షరం
1: అక్షరం
0: ఆక్షరం
1: ఆక్షరం
0: ఆ అనగా నశించేటువంటిది జీవాత్మ.
1: ఆ మీన్స్ పెరిషబుల్ ఇండివిజువల్ సోల్.
0: క్షరం అనగా జీవించి నశించేటువంటిది.
1: క్షర దట్ లీవ్స్
0: ఆ అనగా నిరంతరము ఉండేటువంటిది.
1: ఆ దట్ విచ్ ఇస్ పర్మనెంట్
0: ఆ శాశ్వతము
1: ఆ ఇస్ పర్మనెంట్.
0: క్షరం నశించటము.
1: క్షర పెరిషబుల్
0: నశించేటువంటిది ఆత్మ. నశించినటువంటిది పరమాత్మ.
1: దేర్ఫోర్ దట్ విచ్ ఇస్ నాట్ పెరిషబుల్ ఇస్ డివినిటీ.
0: ఆత్మ పరమాత్మల యొక్క చేరికే అక్షరం.
1: ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ది సూపర్ సోల్ అక్షర.
0: కనుకని ప్రతి దాని ఎందుకు కూడాను ఎంతో అంతరార్థాన్ని కూడి ఉంటుండాయి.
1: సో ఫర్ ఎవ్రీ సటిల్ పాయింట్ దేర్ ఇస్ మైటీ మీనింగ్ బిహైండ్.
0: విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: మీరు భారతీయ సంస్కృతిని గురించి ఇంకా ఎంతో తెలుసుకోవాలి.
1: యూ హావ్ టు నో మెనీ థింగ్స్ అబౌట్ కల్చర్ ఆఫ్
0: అడుగు అడుగునకును భారతీయ సంస్కృతి అడ్డ వస్తుంది మనకు.
1: ఇన్ ఎవ్రీ స్టెప్ యుల్ కమ్ అక్రాస్
0: మాట మాటకు కూడాను భారతీయ సంస్కృతి మనకు పిలిపిస్తుంది.
1: ఎవ్రీ వర్డ్ రిఫ్లెక్ట్స్ ది కల్చర్ ఆఫ్
0: చూపు చూపుకు కూడాను మధ్యలో ఉన్నటువంటి భారతీయ సంస్కృతమే.
1: ఎవ్రీ లుక్ స్పీక్స్ ఆఫ్ కల్చర్ ఆఫ్ భారత్.
0: కనుకనే ఒకనొక సమయం లోపల గజరాజు మకరితో బాధపడుతున్నాడు.
1: అట్ వన్ టైమ్ ది కింగ్ ఎలిఫెంట్ వాస్ ఫైటింగ్ విత్ ది క్రోకడైల్.
0: కావవే వరద సంరక్షించు భద్రాత్మక.
1: ఓ గాడ్
0: మొర పెట్టుకున్నాడు రావే ఈశ్వర.
1: ది కింగ్ ఎలిఫెంట్ వాస్ ప్రేయింగ్ టు గాడ్. ఓ గాడ్ కమ్ డౌన్.
0: తక్షణమే భగవంతుడు వచ్చాడు.
1: God appeared there.
0: దీనికి అనేక మంది కవులు
1: many poets
0: భగవంతుడు ఈ యొక్క దాసునకు ఎంత దూరంలో ఉంటాడు.
1: How long distant is present God from the devotee?
0: ఈ కొంతమంది మేధావులంతా ఉంటారు చూడండి.
1: You know many intellectuals.
0: తెలివి తక్కువ మేధావులు.
1: They're foolish intellectuals.
0: వాడన్నాడు ఏనుగు అరిస్తే ఎంత దూరం వినపడుతుందో అంత దూరంలో ఉంటాడు భగవంతుడు అన్నాడు.
1: They said God is present at that distance where from the cry or the shout of the elephant is heard.
0: ఇది ఎంత అజ్ఞానం.
1: What a sort of ignorance it is.
0: ఎక్కడి నుంచి నువ్వు ఎక్కడికో రాడు భగవంతుడు.
1: God doesn't come from anywhere.
0: సర్వత

0: కన్నులు మాత్రమే కనిపిస్తుంటాయి.
1: And if you feel like this, oh God, don't you see my misery, don't you see my suffering, he will be finding the eyes of God.
0: నా రోగం నీకు వినిపెట్టడం లేదా?
1: Don't you listen to my
0: నా ప్రార్థన నీకు వినటం లేదా?
1: Don't you listen to my suffering.
0: అని ప్రార్థించేటువంటి వానికి చెవులు మాత్రమే ఉంటాయట.
1: The one who prays so, he will find the ear.
0: సర్వతోచి తిరోముఖం. అన్నింటి ఎందు కూడా నువ్వు తన యొక్క ముఖంతోనే కనిపిస్తూ ఉంటాడట.
1: You will find the face of God.
0: ఒరే పిచ్చివాడ, షిరిడీలో కూడా అట్టే చెప్పింది, నేను ఎప్పుడూ నీ వెంటనే ఉన్నానరా.
1: ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ.
0: నీ వీ పెనుకులనే వస్తున్నానరా నీ వెంట.
1: ఐ ఫాలో యూ, స్టాండింగ్ బిహైండ్ యూ
0: అన్నాడట.
1: హీ సెడ్ సో.
0: అనేటప్పటికి కొంచెం దూరం పోయి
1: ఈ
0: భక్తుడు వెనక తిరిగి చూసుకున్నాడట.
1: ద డివోటీ టర్న్డ్ బిహైండ్ అండ్ వాచ్డ్.
0: వెనక లేడు.
1: హీ ఇస్ నాట్ దేర్.
0: సాయిబాబా ఎంత అబద్ధం చెప్పాడు.
1: సాయిబాబా, వాట్ ఎ లై హీ సెడ్.
0: నీ వెనకనే ఉంటున్నానని చెప్పాడు కదా.
1: హీ సెడ్ ఐ యామ్ బిహైండ్.
0: ఏది నా వెనక కనిపించడం లేదే.
1: ఐ డోంట్ ఫైండ్ హిమ్.
0: తిరిగి వెనక్కి వెళ్ళాడు.
1: సో హీ రిటర్న్.
0: బాబా,
1: బాబా,
0: మీరు ఇంత పెద్దవారు కదా.
1: యూ సచ్ ఎ బిగ్ మ్యాన్.
0: ఇంత అబద్ధాలు చెప్పొచ్చునా?
1: వై షుడ్ బి లై.
0: నా వెంటనే ఉంటున్నావని చెప్పావు.
1: యూ సెడ్ యు ఆర్ బిహైండ్.
0: నా వెనకనే ఉంటున్నావని చెప్పావు.
1: యూ సెడ్ యు ఆర్ బిహైండ్.
0: నేను చూస్తే నీవు లేవే.
1: వెన్ ఐ టర్న్ బ్యాక్ ఐ హావెంట్ సీన్ యు.
0: ఒరే సైతాన్.
1: హీ సెడ్, ఓ సైతాన్ మ్యాడ్ క్యాప్.
0: ఇదేరా నీ బుద్ధి?
1: ఇస్ ఇట్ యువర్ ఇంటెలిజెన్స్?
0: కాదు కాదు. నీవు తిరిగినప్పుడు నీ వీపు కూడా తిరిగింది కదా.
1: వెన్ యూ టర్న్ యువర్ బ్యాక్ ఆల్సో టర్న్.
0: నీ వీపు తిరిగినప్పుడు నేను తిరిగాను.
1: వెన్ యువర్ బ్యాక్ టర్న్, ఐ టు టర్న్.
0: తాను వెనక్కి తిరిగినప్పుడు తన వీపు కూడా తిరిగింది, తన వెనకనే ఉంటున్నాడు.
1: వెన్ హీ టర్న్డ్ హిస్ బ్యాక్ ఆల్సో టర్న్డ్.
0: దైవము యొక్క పదములు ఎంత గూఢమైనటువంటివి గాను, ఎంత రహస్యమైనటువంటివి గాను, ఎంత విచిత్రమైనటువంటివి గాను ఉంటుంటాయి.
1: ద డివైన్ వర్డ్స్ ఆర్ సో సటిల్.
0: అర్థం చేసుకోలేరు.
1: ఆర్డినరీ కెనాట్ అండర్స్టాండ్.
0: కనుక నీ అర్థం చేసుకోవడానికి నీ ప్రయత్నించవద్దు.
1: సో డోంట్,
0: చెప్పినది విని నడుచుకో.
1: డోంట్ ట్రై టు అండర్స్టాండ్, ఫాలో వాట్ ఈ సెడ్.
0: అది నీ యొక్క కర్తవ్యం.
1: దట్స్ యువర్ డ్యూటీ.
0: కనుక
1: సో
0: భగవత్ విషయం లోపల ఇంకా ఎంతెంతో ముందు తెలుసుకోవాల్సినటువంటిదంతా ఉంటుంటుంది. భగవత్ విషయం ఎవ్వరికి సాధ్యం కాదు తెలుసుకోవటానికి.
1: నో వన్ కెన్ కాంప్రిహెండ్ ఇన్ ఫుల్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: సామాన్యమైనటువంటి మానవుడిగా కనిపిస్తుంటుంది.
1: అపియర్ టు బి ఆర్డినరీ హ్యూమన్.
0: కానీ అతీతమైనటువంటి శక్తి ఆవిర్భవిస్తుంటారు.
1: బట్ దే హావ్ ట్రాన్సెండెంటల్ పవర్.
0: కనుక అది అందరికీ సాధ్యం కాదు.
1: It's not possible to everybody to know.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: So do your duty.
0: నీ యొక్క సందేహాన్ని నివారణ చేసుకోవడానికి దైవానికి అర్పితం గావించు.
1: To get your doubts cleared, offer yourself to God.
0: అదియే నీ యొక్క ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యము.
1: That's your main duty today.

0: ధన్యవాదం. ఎవరు భగవంతుని ఏ విధంగా ప్రాప్తం చేస్తారో ఆ రూపాన్ని ధరిస్తుంటాడు.
1: గాడ్ టేక్స్ అపాన్ హింసెల్ఫ్ దట్ ఫార్మ్ డిపెండింగ్ అపాన్ ద మోడ్ ఆఫ్ యువర్ ప్రేయర్.
0: భగవంతుడు నా వెంటనే ఉంటుండి, నన్ను సంరక్షించాలి అని ప్రార్థించుకునేటువంటి వారికి వెనక వైపున పాద శబ్దాలు మాత్రమే వినిపిస్తూ ఉంటాయి.
1: If you pray that God should be with you, you listen to the sound of
0: his voice. భగవంతుడ, నా కష్టంలో నీకు కనిపించడం లేదా, నా ఏడుపు నీకు కనిపించడం లేదా అని అనుకునేటువంటి వాళ్లకు

0: Sairam, dear listeners, Bhagwan Baba has on several instances highlighted the sacred power of the Gayatri Mantra. It is in fact considered to be the essence of all mantras. In today's discourse, Baba elaborates on the various subtle aspects of the Gayatri principle and declares that constant chanting of the Gayatri Mantra will protect us from all dangers in life. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on the 10th of February 2000 in Prashanti Nilayam.
1: Priyamaina Yuvakulara,
2: dear youngsters,
1: Jeevitamunaku Chala Pradhanamainatuvanti Yokka Samayam Idi.
2: This is the most auspicious, important moment of time in our life.
1: Jeevitamu Nalagantastula Medapaina Jeevistundadi.
2: Life is a mansion of four floors.
1: Modatidi Adiye Gayatri.
2: The first floor is Gayatri.
1: Adiye Brahmacharyamu.
2: This is the state of celibacy or
1: Brahmacharya. Gruhasthamu.
2: The second floor is Gruhastha, householder.
1: Moodavadi Vanaprasthamu.
2: Third, Vanaprastha, recluse.
1: Nalagavadi Sanyasamu.
2: Fourth, Sanyasa, the renunciant.
1: Kanuka Jeevitamunaku Inadu Miru Punadi Vestunnaru.
2: Today you are laying the foundation for the mansion of life.
1: Ee punadi enta bhadramuga enta gattiga untundo inka moodu antastulu kudanu deeniki taginattiga bhadranga untayi.
2: If the foundation is so safe, secure and strong, the rest of the three floors would be safe.
1: Manavunaku kudanu nalugu vidhamulainatuvanti yokka janmalu untunnavi.
2: Man has four births.
1: Modatidi తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు సహజమైన శుద్ధ జన్మము.
2: ద ఫస్ట్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద వూంబ్ ఆఫ్ ద మదర్, విచ్ ఇస్ నేచురల్ వన్, ఫిజికల్.
1: రెండవది గాయత్రి మంత్రోపదేశం చేత ద్విజుడవుతున్నాడు.
2: బికాస్ ఆఫ్ రిసీవింగ్ దిస్ హోలీ గాయత్రి హీ టేక్స్ ద సెకండ్ లైఫ్.
1: మూడవది వేదాధ్యయనం చేత మూడవ జన్మం నొందుతున్నాడు.
2: బై గోయింగ్ త్రూ ద హోలీ స్క్రిప్చర్ వేద he gets into the third life.
1: Brahma tattvanni gurtinchina tarvata brahmanudu avutunnadu.
2: After realizing the supreme brahman, he becomes a brahmin.
1: Kevalam janma brahmanudu maatrame kaadu karma brahmanu kuda kavali.
2: Not merely brahmin by virtue of birth, by virtue of action too.
1: Manam brahma tattvanni gurtinchina tarvatane brahmanani cheppadaniki oka adhikaram untundali.
2: You can call yourself a brahmin if you realize the nature of brahman.
1: ఈ మూడింటికి కూడాను దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి గాయత్రి నామమే ప్రధానమైనటువంటిది.
2: ఫర్ ఆల్ దీస్ త్రీ స్టెప్స్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఇస్ గాయత్రి, విచ్ ఇస్ నోవెల్ అండ్ డివైన్.
1: సర్వ దేవతలు కూడాను మానవుని యందే జీవిస్తున్నారు.
2: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద హోలీ డైటీస్ రిసైడ్ ఇన్ మ్యాన్.
1: మనం భుజించేటువంటి స్థూలమైన అన్నం యొక్క స్వరూపమే నిజమైన బ్రహ్మతత్వము.
2: ఇన్ ఫ్యాక్ట్ the food that we partake is brahman that builds up our physique.
1: Ah annam yokka sukshma swarupame vishnu swarupamu.
2: The subtle form of the food is vishnu.
1: Moodavadi ati sukshmaina kuri swarupame ishvara swarupamu.
2: The subtlest of the food is ishvara.
1: Anduvallane annam brahma.
2: So it is said annam brahma, food is god.
1: Ee brahma tattvamunu motta motta manayandu pravesha pettukovali.
2: We have to install the nature of Brahman within ourselves first.
1: Stoolamaina annamu dehaniki pushtini andistundi.
2: In fact, the grass part of the food will build the body.
1: Sukshmaina annamu manasuku pushtini andistundi.
2: The subtle part of the food will nourish our mind.
1: Ati sukshmainatuvanti oka aaharamu vaak shuddhi gaavistundi.
2: The subtlest form of the food will purify our word.
1: Kanuka vaak shuddhi kaani deha pushti kaani mano pushti kaani ఈ యొక్క అన్నమే మూల కారణము.
2: దేర్ఫోర్ ఎయిదర్ ఫర్ ది ప్యూరిటీ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది వర్డ్, ద బాడీ అండ్ ద మైండ్, ద ఫుడ్ ఇస్ ద కాజ్.
1: కనుకనే అన్నం బ్రహ్మ రసో విష్ణు.
2: సో ఇట్ ఇస్ సెడ్ ఫుడ్ ఈస్ బ్రహ్మ, ది ఎసెన్స్ ఇస్ విష్ణు.
1: ఈ విధమైనటువంటి రసో వయసహ దైవము రసస్వరూపుడే.
2: గాడ్ ఈస్ ఎసెన్స్ రసహ.
1: గాయత్రి కూడాను సర్వదేవతా స్వరూపిణి.
2: గాయత్రి ఇస్ మల్టీ డైమెన్షనల్.
1: సర్వ మంత్రముల యొక్క స్వరూపిణి.
2: షీ ఈస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ డిఫరెంట్
1: మంత్ర. గాయత్రి ఛాందస మాత, వేదములకు అంతటికి తల్లి వంటిది.
2: గాయత్రి ది మదర్ ఆఫ్ వేద.
1: ఇటువంటి గాయత్రి మంత్రమును స్మరించిన తర్వాత ఏ మంత్రమును కూడా మనము స్మరించనక్కర్లేదు.
2: వన్స్ యూ రిసైట్ చాంట్ గాయత్రి, యూ డోంట్ హ్యావ్ టు రిసైట్ ఎనీ అదర్.
1: గాయత్రికి మూడు పేర్లు ఉన్నాయి.
2: గాయత్రి హ్యాస్ త్రీ నేమ్స్.
1: మొదటిది గాయత్రి.
2: ద ఫస్ట్ వన్ ఇస్ గాయత్రి.
1: రెండవది సావిత్రి.
2: ద సెకండ్ ఇస్ సావిత్రి.
1: మూడవది సరస్వతి.
2: థర్డ్ వన్ ఇస్ సరస్వతి.
1: గాయత్రి, సావిత్రి, సరస్వతి.
2: గాయత్రి, సావిత్రి, సరస్వతి.
1: గాయత్రి ఛాందసా మాత అని ఆ వేదముల యొక్క స్వరూపిణి.
2: గాయత్రి ఇస్ ఎ వెరీ ఎంబాడీమెంట్.
1: గాయత్రి త్రాయతి ఇది గాయత్రి. మన యొక్క సెన్సెస్ కు మాస్టర్ అయినటువంటిది గాయత్రి.
2: గాయత్రి ఇస్ ద మాస్టర్ ఆఫ్ అవర్ సెన్సెస్.
1: ప్రాణములకు అధిపతి అయినటువంటిది సావిత్రి.
2: సావిత్రి ఇస్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ది లైఫ్ ప్రిన్సిపల్.
1: కనుకనే మరణించిన భక్తులు కూడాను సత్యవంతుని కూడాను ప్రార్థన చేత తిరిగి ప్రాణం తెప్పించుకున్నది.
2: బై వర్చ్యూ ఆఫ్ అవర్ ప్రేయర్, ఇన్సెసెంట్ ప్రేయర్, షీ కుడ్ రిజరెక్ట్ హర్ హస్బెండ్.
1: కనుక గాయత్రి సావిత్రి, సావిత్రి అనగా లైఫ్ కు మాస్టర్.
2: సావిత్రి ఇస్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్.
1: ఇంకా సరస్వతి.
2: థర్డ్ వన్ సరస్వతి.
1: సరస్వతి అనగా మన వాగ్దేవత స్వరూపిణి.
2: సరస్వతి ఇస్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఆఫ్.
1: ఈ మూడింటి యొక్క స్వరూపమే మానవ జీవితము.
2: హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
1: సత్యము రీతి.
2: ట్రూత్ ఈస్ ద వే.
1: ధర్మము కీర్తి.
2: ధర్మ ఇస్ ద రెప్యుటేషన్.
1: న్యాయము శాంతి.
2: జస్టిస్ ఇస్ పీ.
1: కనుకనే ఈ మూడింటి యొక్క స్వరూపమే దైవతా స్వరూపము.
2: దీస్ త్రీ కాన్స్టిట్యూట్ ద వెరీ డివైన్.
1: మానవుడు ఈ మూడింటి ఎందు కూడాను తన జీవితమును సార్థకం గావించుకోవాలి.
2: మ్యాన్ హ్యాస్ టు వర్క్ ఫర్ హిస్ రిడెంప్షన్ అలాంగ్ దీస్ త్రీ ఛానల్.
1: కనుక గాయత్రి మంత్రం అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు.
2: గాయత్రి మంత్రం ఇస్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
1: మొట్టమొదట మన వాక్శుద్ధిని గావించుకోవాలి.
2: ఫస్ట్ వీ హ్యావ్ టు ప్యూరిఫై అవర్ వర్డ్.
1: మాట మంచిదైనప్పుడే మన జీవితం మంచిదవుతుంది.
2: ఇఫ్ అవర్ వర్డ్స్ టు యూటర్ గుడ్ అవర్ లైఫ్ ఇస్ బౌండ్ టు బి.
1: కాలు దారితే కలుగదు నష్టము, నాలుగు దారితే నరకమేరా. నాలుగును మాత్రము దారినివ్వకుండా చూసుకోవాలి.
2: If you slip, doesn't matter. But the slip of the tongue will put you to danger.
1: ఈ కారణమును పురస్కరించుకునియే పూర్వపు ఋషులంతా కూడాను మిత భాషను అభ్యసిస్తూ వచ్చారు.
2: Basing on this principle, ancient sages observed
1: అతి భాష చేత కొంత ఉడుదుకులైనటువంటి మాటలు రావచ్చు.
2: Excessive talk will make you speak that which is not necessary.
1: కనుక తక్కువ మాటలు మాట్లాడి
2: talkless
1: సత్యాన్ని కాపాడుకొని
2: uphold the truth
1: కీర్తిని సంపాదించాలి.
2: Earn all the reputation.
1: మిత భాష అతిహాయి.
2: Limited talk will make you comfortable.
1: అతి భాష మతిహాని.
2: Too much talk will turn you mad.
1: కనుకనే మిత భాష చేత మనం ఈ సత్యాన్ని కాపాడుకోవాలి.
2: In fact, you can keep up truth by talking less.
1: ఈ విధమైన యొక్క సత్యోపదేశములు గావిస్తూ గాయత్రి, సావిత్రి, సరస్వతి ఈ మూడు దేవతా స్వరూపులు కూడాను మానవుని ఎందే ఉంటున్నవి.
2: Therefore, గాయత్రి, సావిత్రి, సరస్వతి speak the principle of truth present latent in everyone.
1: Bhur అన్నాడు.
2: Bhur is said.
1: మొట్టమొదటిది ఏమిటి?
2: The first one is Bhur.
1: అనగా ఏమిటి? భూలోకము అని.
2: Bhur, the planet Earth.
1: భూలోకం అనగా ఏమిటి? మెటీరియల్ తో చేరినటువంటిది.
2: What is this earth? It is all the one of material.
1: ఈ మెటీరియల్ లోకం అనేటువంటిది మన దేహమే.
2: ద బాడీ ఇస్ మేడ్ అప్ ఆఫ్ మెటీరియల్.
1: భూవా.
2: ద సెకండ్ భూవహ.
1: ఈ భూ అనగా ఏమిటి?
2: వాట్ ఈస్ భూవహ?
1: భూ భూవ.
2: భూ భూవహ.
1: భూవ అనేటువంటిది ఈ మెటీరియల్ లోకం అనేటువంటి దేహానికి కొంత విధమైనటువంటి యొక్క వైబ్రేషన్ కలిగిస్తుండాలి.
2: భూవహ ఈస్ దట్ వైబ్రేటింగ్ ప్రిన్సిపల్ పాసింగ్ త్రూ
1: ప్రాణము.
2: That is the life.
1: ఆ ప్రాణమే ఈ దేహాన్ని కదిలిస్తూ ఉంటుండాలి.
2: It is the life that pulsates the body.
1: ప్రాణం మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది?
2: Where from you get the life?
1: సువహ.
2: It is from సువహ.
1: అది ఏ ఒక విధమైనటువంటి జ్ఞానశక్తి.
2: Tuvaha is the strength of wisdom.
1: దీనిని ప్రజ్ఞాన శక్తి అన్నారు.
2: It is the strength of supreme knowledge.
1: దీనిని ఇంగ్లీష్ లో కూడాను కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు.
2: This in English is termed as constant integrated awareness.
1: కనుకనే ఇదియే రేడియేషన్ అన్నారు.
2: This is the radiation.
1: మెటీరియల్ లోకము,
2: మెటీరియలైజేషన్ ఇస్ ఆర్
1: వైబ్రేషన్ లోకము,
2: వైబ్రేషన్
1: రేడియేషన్ లోకము,
2: రేడియో
1: ఈ మూడు కూడా మానవుని ఎందు ఇమిడి ఉంటున్నాయి.
2: ఆల్ ది త్రీ వరల్డ్స్ ఆర్ ఇమ్మనెంట్ ఇన్ మ్యాన్.
1: ది వన్ యూ థింక్ యు ఆర్ అదే మన దేహము.
2: ది వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ ద బాడీ.
1: ది వన్ అదర్ థింక్ యు ఆర్ మెంటల్ లోకము.
2: ద వన్ అదర్ థింక్ యు ఆర్ ఇస్ సైకలాజికల్ ప్లేన్.
1: ది వన్ యూ రియలీ ఆర్ అదే ఆత్మ లోకము.
2: ది వన్ యూ రియలీ ఆర్ ఇస్ ది ఆత్మిక్ ప్లేన్.
1: దేహమునకు, ప్రాణమునకు, జ్ఞానమునకు మూడింటికి మన దేహమే మూలాధారము.
2: బాడీ ఇస్ ద బేసిస్ ఫర్ ఆల్ ద ఫిజిక్, ద లైఫ్ అండ్ ద విజ్.
1: ఏ సాధనను ఎందు మనం విద్యను సాధించాలన్నా దీనికి మూడింటికి ఆధారం ఉంటుంది. అది
2: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ఆల్ దీస్ త్రీ వీ నీడ్ ఎ బేసిస్.
1: దేహం చాలా పవిత్రమైనటువంటిది.
2: బాడీ ఇస్ సేక్రెడ్.
1: కానీ ఇంత పవిత్రమైనటువంటి దేహాన్ని మనం దుర్వినియోగం చేసుకోవటం చేతనే మనకు దుష్ట బుద్ధులు, దురాలోచనలు, దుశక్తులు మనలో ప్రారంభిస్తున్నాయి.
2: ద సీక్రెట్ బాడీ ఇస్ మిస్యూజ్డ్, వేస్టెడ్. దేర్ఫోర్ వి ఫైండ్ ప్లేస్ ఫర్ ద వికెడ్ థాట్స్ అండ్ వికెడ్ యాక్షన్స్.
1: కనుకనే మనము ఈ దేహాన్ని సద్వినియోగం సాధించాలి.
2: హెన్స్ వి హావ్ టు మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ ద బాడీ.
1: సత్కర్మలో ప్రవేశించాలి.
2: టేక్ టు గుడ్ కాన్స్.
1: సదాచారంలో దిగాలి.
2: టేక్ టు ఆల్ గుడ్ ప్రాక్టీస్.
1: సత్కర్మలు ఆచరించాలి.
2: వి షుడ్ హావ్ టు అండర్టేక్ గుడ్ యాక్షన్.
1: అప్పుడే ఈ దేహం చాలా పవిత్రమవుతుంది.
2: దెన్ ద బాడీ బికమ్స్ హైలీ.
1: దేహం పవిత్రమైనప్పుడు మనసు కూడాను పవిత్రమవుతుంది.
2: వెన్ వన్స్ ద బాడీ ఇస్ సేక్రెడ్, మైండ్ ఆల్సో బికమ్స్ సేక్రెడ్.
1: కనుక మనస్సు, దేహము పవిత్రమైనప్పుడు ఆత్మ నిరంతరము శుద్ధిగానే ఉంటాయి.
2: వెన్ వన్స్ ద బాడీ అండ్ ద మైండ్ ఆర్ సేక్రెడ్. ఇన్ ఫ్యాక్ట్ ఆత్మ హెస్ నో అట్రిబ్యూట్.
1: ఎట్టి అపవిత్రతను లేదు.
2: నథింగ్ అన్సేక్రెడ్.
1: కనుకనే ఆత్మ పరిశుద్ధమైనటువంటిది.
2: ఆత్మ ఇస్ ప్యూర్.
1: దీనిని వేదము నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపమని ఎనిమిది విధములైనటువంటి వర్ణన చేస్తూ వచ్చింది.
2: ఆత్మ హెస్ గాట్ ఎయిట్ క్వాలిటీస్, దట్ ఇస్ ప్యూర్, ఇట్స్ అన్సలీడ్, ఎటర్నల్, బ్లెమిష్లెస్, ఇమ్మోర్టల్.
1: కనుక మానవత్వం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
2: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ సేక్రెడ్.
1: జంతువునాం నరజన్మ దుర్లభం.
2: ఆఫ్ ఆల్ ద లైఫ్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
1: ఇన్ని జన్మలు ఎత్తినప్పటికీ, ఇన్ని జన్మలు ఎందుకు మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
2: ఆఫ్ ఆల్ ద లైఫ్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ దట్ హస్ గాట్ టు బి లివ్డ్, విచ్ ఇస్ మోస్ట్ ప్రెషస్ అండ్ డిజర్వింగ్.
1: ఈ శరీరం దేనికోసం అందించాడు భగవంతుడు?
2: వై గాడ్ హస్ గిఫ్టెడ్
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం, ధర్మం ఆచరించే కోసమని.
2: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు మ్యాన్ కైండ్ టు అండర్టేక్ గుడ్ యాక్టివిటీ ధర్మ.
1: కనుకనే మానవుడనగా కేవలం సామాన్యమైనటువంటి ఒక రూపంగా చూచి మనం భ్రమించరాదు.
2: లెట్స్ నాట్ కన్సిడర్ ద హ్యూమన్ లైఫ్ సో చీప్ అండ్ ఆర్డినరీ.
1: సర్వ గమ్యములకు,
2: ఫర్ ఆల్ డెస్టినేషన్,
1: సర్వ ప్రాప్తులకు,
2: ఫర్ ఆల్ డిజర్వ్నెస్,
1: సర్వ దివ్యమునకు అన్నింటికి ఈ దేహమే మూల కారణము.
2: బాడీ ఇస్ ద మెయిన్ ఇన్స్ట్రుమెంట్ దట్ అటైన్స్ ఎవ్రీథింగ్.
1: కనుక ఇట్టి పవిత్రమైన దేహం చేత
2: సీక్రెట్ బాడీ
1: పవిత్రమైన మంత్రమును ఉచ్చరించి
2: అటర్ సీక్రెట్ మంత్ర
1: పవిత్రమైన కర్మలు ఆచరించి
2: వీ అండర్టేక్ సీక్రెట్ యాక్టివిటీ
1: పవిత్రమైన జన్మలుగా మనము పొందాలి.
2: అండ్ వీ హావ్ టు వర్క్ ఫర్ అవర్ రిడెంప్షన్ మేకింగ్ ఇట్ సీక్రెట్ లైఫ్.
1: కనుక మనము ఏ విధమైనటువంటి ఒక అలక్ష్యం కూడాను దేహం పైన ప్రవేశపెట్టకూడదు.
2: వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ అవర్ బాడీ.
1: దీనికి ఐదు శక్తులు ఉంటున్నాయి.
2: బాడీ హాస్ గాట్ ఫైవ్ ఫ్యాకల్టీస్.
1: ఏమిటి ఆ శక్తులు?
2: వాట్ ఆర్ దోస్ పవర్?
1: ప్రతి దాని ఎందుకు ఒక విధమైనటువంటి ఒక దివ్యశక్తి లేకుండా దీనికి ప్రభావం అనేటువంటిది ఉండదు.
2: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ విచ్ ఇస్ ది కాజ్ ఫర్ ఆల్ ది ఎఫెక్ట్స్.
1: దీనినే మానవతా విలువలు అన్నారు.
2: దీస్ వీ కాల్ హ్యూమన్ వాల్యూస్.
1: మానవతా విలువలు అంటే ఏమిటి?
2: వాట్ ఆర్ హ్యూమన్ వాల్యూస్?
1: ఈ విలువలు మానవంతోనే ప్రారంభం అవుతున్నాయి.
2: ఇన్ ఫ్యాక్ట్ దే బిగిన్ విత్ వెరీ బర్త్.
1: అది ఏ? సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు.
2: దీస్ ఆర్ ది ఫైవ్ హ్యూమన్ వాల్యూస్, సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస.
1: మనం వీటిని కొత్తగా సంపాదించనక్కర్లేదు.
2: యు డోంట్ నీడ్ టు అక్వైర్ దెమ్ న్యూ.
1: నీ వెంటనే ఉన్నాయి.
2: దే ఆర్ విత్ యూ.
1: కానీ నీవు దాన్ని మర్చిపోయినావు.
2: యూ హావ్ ఫర్గాటన్ దెమ్.
1: కనుకనే అవి నీకు జ్ఞాప్తికి రాకటం లేదు.
2: దేర్ఫోర్ యు ఆర్ నాట్ రిమైండింగ్ యువర్ సెల్ఫ్.
1: ఆచరణలో పెట్టడం లేదు.
2: యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్.
1: ప్రతి దానిని కూడా నువ్వు ఆచరణ ఎందుకు ఉంచాలి?
2: ఫర్ ఎవ్రీథింగ్ నీడ్స్ టు బి ప్రాక్టీస్.
1: టన్నులు టన్నులు ఉపన్యాసం చెప్పేదానికంటే
2: ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ టాక్స్ టన్స్ అండ్ టన్స్,
1: ఒక ఔన్స్ ఆచరణలో పెట్టిస్తారు.
2: అన్ ఔన్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఇస్ ఎనఫ్.
1: కనుక మనము ఒక్క మాటను మనం ఆచరణలో పెట్టిస్తారు.
2: వీ హావ్ టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్.
1: ఈనాడు ఆచరణ శూన్యం కావటం చేతనే
2: దిస్ ప్రాక్టీస్ ఇస్ జీరో టుడే.
1: మానవత్వం అంతా మరుగుపడిపోయింది.
2: హ్యూమన్ లైఫ్ ఇస్ లాస్ట్.
1: మానవుడు దానవుడిగా మారిపోతున్నాడు.
2: మ్యాన్ హ్యాస్ బికమ్ ఎ డెమన్.
1: ఆదర్శాలు మర్చిపోతున్నాడు.
2: హ్యాస్ ఫర్గాటెన్ ఐడియల్స్.
1: కానీ ఆశలు మాత్రం పెంచుకుంటున్నాడు.
2: బట్ హ్యాస్ గాట్ అంబిషన్.
1: దేహాభిమానం అధికమవుతుంది. అది
2: బాడీ అటాచ్మెంట్ ఈజ్ రైజింగ్.
1: కానీ ఆత్మాభిమానం క్షీణిస్తుంది.
2: బట్ అటాచ్మెంట్ టు ద సెల్ఫ్ ఈజ్ ఆన్ ద డిక్లైన్.
1: ఆత్మాభిమానం పెంచుకోవాలి.
2: ఇన్ఫాక్ట్ యూ హావ్ టు డెవలప్ అటాచ్మెంట్.
1: దేహాభిమానం కూడా ఉండవచ్చు, కానీ దేహం ఎంతవరకు కర్మాచరణకు మాత్రమే.
2: వీ క్యాన్ హ్యావ్ బాడీ అటాచ్మెంట్ టు ది ఎక్స్టెంట్ నెసెసరీ యాజ్ టు అండర్టేక్ యాక్టివిటీ.
1: కనుకనే ఈ దేహం పుట్టినటువంటి దేశాన్ని మనం గౌరవంగా చూడాలి.
2: ఇన్ఫాక్ట్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దిస్ బాడీ.
1: అది ఏ జాతీయత గౌరవము అని.
2: అండ్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద కంట్రీ నేషనాలిటీ.
1: రాముడు కూడాను
2: రామ
1: అరణ్యము లోపల ఉండినప్పుడు
2: కట్టగలిపటికి
1: లంకకు చేరుతాడు.
2: రీచ్ లంక ఎట్ ద ఎండ్.
1: లంకలో కావలసినంత ధనం ఉంటుండాలి.
2: లంక ఇస్ ఫుల్ ఆఫ్
1: కనకనక వస్తు వాహనాలతో నిండి ఉంటుండాలి.
2: దేర్ ఇస్ నో డర్త్ ఆఫ్ వెల్త్ దేర్.
1: కనపటికి లక్ష్మణుడు కూడాను చెప్పాడు,
2: అన్న
1: భరతుడు ఏలుతున్నాడు మన భరత రాజ్యాన్ని.
2: ఇన్ఫాక్ట్ భరత ఇస్ రూలింగ్ అవర్ కింగ్డమ్ ఓవర్ దేర్.
1: దానికి మనం అడ్డు తగలటం న్యాయం కాదు.
2: లెట్ నాట్ stand on
1: ee kruru durmargudainaatundi ravanudu marninchadu.
2: In fact the cruel wicked ravana died.
1: Kara ee deshanni neeve paarinchamannadu.
2: Better you rule this Lanka.
1: Ee maata vini Vibhishanu kuda vachi paadala paina paddadu.
2: Vibhishana also fell at the feet of the Lord and
1: Swami,
2: said, Swami
1: madiya dhanadharadi sarvabhara samarpitam aatmanam seshabhutam ee rachchamam charanagati annadu.
2: He said, Swami, I surrender myself unto you, all my kingdom, all my wealth, all my family.
1: Innatundi ramudu em annadu.
2: You know what Rama said?
1: Janani janmabhumisya sargadivagariyasi.
2: The motherland.
1: Nenu puttina desamu naaku puttina talli naaku chaala pradhanamu veere swargamto samanam.
2: He said, my mother and motherland are the very paradise.
1: Attuvanti naa talli ainatundi deshanni nenu vadali paradesamlo nenu etta pravesham.
2: I cannot get away from my motherland.
1: Naa kashtam ledu annadu.
2: I don't want that.
1: Kanuka ee naatu manavudu janani మనకు జన్మం ఇచ్చినటువంటి ఒక తల్లి.
2: సో వీ హ్యావ్ టు రిమెంబర్ మదర్.
1: మహాపూజనీయురాలు.
2: యూ హ్యావ్ టు వర్షిప్ హర్.
1: ఆమె లేక నీవు లేవు.
2: యూ కెనాట్ ఎగ్జిస్ట్ విదౌట్ హర్.
1: కనుకనే జనని జన్మభూమి ఆ యొక్క పుట్టినటువంటి దేశం కూడా చాలా ప్రధానమైనటువంటి.
2: మదర్ ల్యాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: ఇది జాతీయత హక్కులు అని మనవి.
2: దిస్ ఇస్ వాట్ యూ కాల్ ద రైట్.
1: భారతదేశంలో ఉండినటువంటి హక్కులు ఏ దేశం నందు కూడా లేవు.
2: ద రైట్ యూ హ్యావ్ ఇన్ దిస్ కంట్రీ భారత్ ఆర్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
1: ఈ భారతదేశంలో హద్దులు ఏమిటి?
2: What are the boundaries?
1: హిమాచల పర్వతం లే దీనికి హద్దులు.
2: హిమాలయాస్ ఆర్ ది బౌండరీ.
1: హిమాచలములు కదలనటువంటివి.
2: హిమాలయాలు అన్వేవరింగ్ స్టడీ.
1: అది ఏ మన దేశం యొక్క హద్దులు.
2: దే ఆర్ ద బౌండరీస్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: అక్కడ నీ ఈశ్వరుడు ఉన్నాడు అని.
2: దేర్ లైస్ ఈశ్వర.
1: అనగా ఎక్కడ ఈ ఈశ్వరుడు?
2: వెర్ ఇస్ ఈశ్వర?
1: హిమ అచలం.
2: హిమ అచల.
1: హిమం అనగా మంచు.
2: హిమ ఇస్ ఐ.
1: మంచు అనగా తెల్లగా ఉంటుంది.
2: ఇట్ ఈస్ వై.
1: కానీ కరిగిపోతుంటాయి.
2: బట్ ఇట్ మెల్ట్.
1: అది మన హృదయము తెల్లగా ఉండాలి, పవిత్రమైనదిగా ఉండాలి.
2: అవర్ హార్ట్ షుడ్ బి వైట్ అండ్ బ్రైట్.
1: కరిగి ప్రవహించేటువంటి హృదయంగా ఉంటుండాలి.
2: ఇట్ షుడ్ మెల్ట్ అండ్ ఫ్లో.
1: క్రిస్ప్లెస్ దయా హృదయము. కరిగేటువంటిదిగా ఉండాలి హృదయము.
2: క్రిస్ప్లెస్ దయా ద హార్ట్ దట్ మెల్ట్.
1: అచలం. హిమ అచలం కదలనటువంటిదిగా ఉండాలి.
2: అచల హెడి అన్వేవరింగ్ అన్షేకబుల్.
1: అటువంటి హిమముతో కూడినటువంటి యొక్క పర్వతమైనటువంటి హృదయమును కదలకలేనటువంటి స్థితిని ఉంచుకోవటమే నిశ్చలము అన్నారు.
2: ద స్టడీనెస్ ఇస్ నథింగ్ బట్ కీపింగ్ అవర్ హార్ట్ సో ప్యూర్ అండ్ స్టడీ అన్షేకబుల్.
1: కానీ ఈనాడు మన హృదయము చలించిపోతుంది.
2: బట్ టుడే అవర్ హార్ట్ ఇస్ షేకింగ్ ఎవ్రీ.
1: కారణం మన వాంఛలు మితిపేరిపోతున్నాయి.
2: బికాస్ ఆఫ్ టూ మెనీ డిజైర్.
1: ఇవి మితిమీరిపోవడం చేతనే ఈ యొక్క భరించుకోలేక ఈ హృదయం కదిలికగా ఉంటుండాలి.
2: బికాస్ ఆఫ్ ఇన్ఫినిట్ డిజైర్ ద హార్ట్ స్టార్ట్ వేవరింగ్ టేకింగ్.
1: కనుక లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్ అన్నారు.
2: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్.
1: కోరికలను క్రమక్రమేణా తగ్గించుకోవాలి.
2: హావ్ టు రిడ్యూస్ అవర్ లగేజ్ ఆఫ్ డిజైర్.
1: ఎంత తగ్గించుకుంటే అంత నీవు సుఖంగా ఉంటుంటావు.
2: మోర్ యూ రిడ్యూస్ మోర్ హ్యాపీ విల్ యూ బీ.
1: ఇది గాయత్రి మంత్రం ప్రబోధించేటువంటిది.
2: దిస్ ద టీచింగ్ ఆఫ్ గాయత్రి.
1: నాయన నీవు సర్వభారములు భగవత్ అర్పితం చేయవి.
2: యు ఆఫర్ ఎవ్రీథింగ్
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం.
2: లెట్ ఆల్ యువర్ యాక్షన్స్ బి ప్లీజింగ్ టు గాడ్. ఏం
1: చేసినా భగవంతుని ప్రీతిగా చేయుము.
2: వాట్ ఎవర్ యు డూ ఇట్ షుడ్ బి ప్లీజింగ్ టు గాడ్.
1: అది చేసేటువంటి సత్కర్మ.
2: దట్ ఇస్ గుడ్ యాక్షన్ ఐ డూ.
1: దీంట్లో ఎట్టి బాధలు నీకు లభించవు.
2: యు విల్ నాట్ ఫేస్ ఎనీ సఫరింగ్.
1: ఎట్టి కష్టములు ప్రవేశించవు.
2: నో డిఫికల్టీ.
1: కనుక నేను సుఖంగా జీవించాలనుకుంటే
2: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ హ్యాపీ లైఫ్
1: కోరికలు తగ్గించుకోవాలి.
2: యూ షుడ్ హ్యావ్ లిమిటెడ్ డిజైర్.
1: కానీ తల్లిదండ్రులను ప్రేమించాలి.
2: యు హావ్ టు లవ్ యువర్ పేరెంట్.
1: మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
2: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: నేను అనేక పర్యాలు స్టూడెంట్స్ చెప్తుంటాను.
2: భగవాన్ టెల్స్ టు స్టూడెంట్స్ రిపీటెడ్లీ.
1: పిల్లలారా,
2: బాయ్స్,
1: మీ యొక్క జీవితం అనేటువంటిది చాలా అదృష్టవంతమైనటువంటిది.
2: యువర్ లైఫ్ ఇస్ వాల్యుబుల్.
1: మీ బ్లడ్,
2: యువర్ బ్లడ్,
1: మీ ఫుడ్,
2: యువర్ ఫుడ్,
1: మీ హెడ్,
2: యువర్ హెడ్,
1: మీ దుడ్డు,
2: యువర్ దుడ్డు, మనీ,
1: ఈ నాలుగును తల్లి యొక్క గిఫ్టే.
2: ఆల్ దీస్ ఫోర్ ఆర్ గిఫ్ట్స్ ఆఫ్ యువర్ మదర్.
1: కనుక నీ మొట్టమొదటి నీవు తల్లికి నీవు జీవితానికి కృతజ్ఞత అందించమన్నారు.
2: ఫస్ట్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్ టు యువర్ మదర్.
1: నీవు అందించవలసినటువంటి తల్లికి మొట్టమొదట.
2: ఫస్ట్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్.
1: ఏ దేశమైనా పోని మాతృదేశం అంటారు.
2: యు మే గో ఎనీవేర్, వి సే మదర్ ల్యాండ్.
1: కానీ ఫాదర్ ల్యాండ్ అని ఎవరు చెప్పరే?
2: నో వన్ సేస్ ఫాదర్ ల్యాండ్.
1: ఫాదర్ కంత ప్రధానం కాదు.
2: ఫాదర్ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్.
1: మదర్ ఇస్ చాలా ముఖ్యం.
2: మదర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
1: తొమ్మిది నెలలు మోసి కని పెంచి అనేక కష్టములకు ఓర్చి మీకు వచ్చినటువంటి జబ్బులంతా కూడా రాత్రిం పగలు మేలుకొని ఆహారం మాని మిమ్మల్ని రక్షించుకుంటూ వచ్చింది.
2: ఇన్ఫాక్ట్ మదర్ హాస్ గివెన్ బర్త్ టు యు బేరింగ్ ఆల్ ద పెయిన్ ఫర్ 9 మంత్స్, ఫీడింగ్ యూ, టేకింగ్ కేర్ ఆఫ్ యూ, కెరసింగ్ యూ.
1: కనుకనే మొట్టమొదటి తల్లి చాలా ప్రధానమైనటువంటి.
2: సో మదర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఇటువంటి తల్లిని మనం మర్చకుండా నిరంతరం కూడా తల్లి ఆజ్ఞను తెలిసా వహించాలి.
2: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ యువర్ మదర్, యూ హావ్ టు ఓబే హర్.
1: తల్లి ఏది చెప్పినా కానీ అది వేదే వాక్యే.
2: వాట్ ఎవర్ మదర్ టెల్స్ ఇట్ ఇస్ వేద.
1: అది సత్యమైనటువంటి వాక్యే.
2: ఇట్ ఇస్ వన్ ఆఫ్ ట్రూత్.
1: నీ క్షేమాన్ని కోరే చెప్తుంది కానీ, నీ మంచిని కోరే చెప్తుంది కానీ, నీ చెడ్డని కోరే తల్లి ఎక్కడా కనిపించదు.
2: ఇన్ ఫ్యాక్ట్ మదర్ టెల్స్ ఇన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్. దేర్ ఇస్ నో బ్యాడ్ మదర్ ఎనీవేర్.
1: నీవు గొప్ప విద్యావంతుడు కావచ్చును,
2: యు మే బి హైలీ ఎడ్యుకేటెడ్.
1: తల్లి విద్యాహీనురాలు కావచ్చును,
2: మదర్ మే బి లిటిల్.
1: ఎంత విద్య లేకపోయినప్పటికీ తల్లి యందు నీ క్షేమాన్ని కోరేటువంటి శ్రేయస్సు భావం ఉంటుండాలి.
2: మదర్ మే బి ఇల్లిటరేట్ బట్ షీ థింక్స్ ఆఫ్ యువర్ వెల్ఫేర్, యువర్ ప్రోగ్రెస్ అండ్ అడ్వాన్స్.
1: అటువంటి తల్లి యొక్క స్వరూపమే గాయత్రి.
2: గాయత్రి ఇస్ ది వెరీ పర్సనిఫికేషన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ మదర్.
1: అటువంటి గాయత్రి మాత్రమును,
2: ద గాయత్రి,
1: మనము మూడు వేళలు ఎందుకు స్మరిస్తూ ఉంటే,
2: వి హావ్ టు చాంట్ థ్రైస్ ఎ డే.
1: మొట్టమొదటి ప్రాత సంధ్య అన్నారు.
2: ఫస్ట్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, ట్వైలైట్,
1: మధ్యాహ్న సంధ్య,
2: అండ్ ద మిడ్ డే,
1: సాయం సంధ్య,
2: అండ్ ఈవినింగ్ ట్వైలైట్.
1: అనగా తెల్లవారు ఏమవుతుంది?
2: మార్నింగ్ వాట్ హ్యాపన్?
1: తెల్లవారు నీవు సూర్యుని వైపు మొహం తిప్పి కూర్చున్నప్పుడు,
2: యాజ్ యు టర్న్ టువర్డ్ సన్,
1: నీ నీడ నీకంటే ఎన్నో రెట్లు అధికంగా కనిపిస్తుంది.
2: అండ్ యు ఫైండ్ ద షాడో ఇంక్రీజింగ్ మోర్ దాన్ యువర్ సైజ్.
1: కానీ ఎంతకాలం నీవు ఆ విధంగా కూర్చున్నా కానీ నీ నీడని నీవు దాటలేవు.
2: యు మే స్టాండ్ లైక్ దట్ బట్ యు కెనాట్ క్రాస్.
1: నీడనే మాయా.
2: ఎవరీ షాడో ఇస్ ఇల్యూషన్.
1: దాన్ని మనం దాటాలంటే ఏం చేయాలి?
2: వాట్ షుడ్ యు డు టు క్రాస్?
1: నీ ముఖము సూర్యు నుంచి తిప్పాలి.
2: టర్న్ టర్న్ అగైన్స్ట్ ది డైరెక్షన్ ఆఫ్ ద సన్.
1: అప్పుడే నీ నీడ వెనకబడిపోతుంది.
2: దెన్ యువర్ షాడో విల్ ఫాల్ బిహైండ్.
1: అప్పుడు నీ మాయ నిన్ను ఏమాత్రము బాధించదు.
2: దెన్ యుల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఇల్యూషన్.
1: మధ్యాహ్న సంధ్య,
2: అండ్ ద మిడ్ డే,
1: అనగా 12 గంటల సమయం లోపల సూర్యుడు నీ శిరస్సు పైన ఉంటుంటాడు.
2: 12 o'clock నూన్, సన్ ఇస్ ఆన్ ద టాప్ రైట్ ఆన్ ద హెడ్.
1: అప్పుడు నీ నీడ నీ పాదాల కింద పడిపోతుంది.
2: అండ్ ద వెరీ షాడో విల్ బి అండర్ యువర్ ఫీట్.
1: నీకు ఇటు పోదు అటు పోదు.
2: ఇట్ నైదర్ దిస్ సైడ్ నాట్ దట్ సైడ్.
1: సాయం సంధ్య,
2: ఇట్స్ ఈవినింగ్ టైం.
1: నీవు సూర్యుడు వైపు తిరుగుతూ ఉంటే ఇంకా నీ నీడ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతుంటాయి.
2: అండ్ ది షాడో విల్ బి ఇంక్రీజింగ్ మోర్ అండ్ మోర్ యాజ్ యు టర్న్ టువర్డ్స్ ద సన్.
1: కనుక నీవు సూర్యుని వైపు తిరగనక్కర్లేదు.
2: యూ డోంట్ హ్యావ్ టు టర్న్.
1: చంద్రమా మనసో జాత, తెచ్చో సూర్యో జాత, నీ మనసే నీ చంద్రుడు.
2: అండ్ ఫ్యాక్ట్ ద వెరీ మూన్ ఇస్ అవర్ మైండ్.
1: నీ యొక్క మనసే నీ యొక్క చంద్రుడు. ఆ చంద్రుడు మనసు పైన నీవు ఏకాగ్రత పరచుకో.
2: కాన్సన్ట్రేట్ ఆన్ ద మూన్ ద మైండ్.
1: అప్పుడే నీ యొక్క మాయ ఏమాత్రమో బాధించదు.
2: దెన్ యుల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఇల్యూషన్.
1: కానీ
2: బట్
1: ఈనాడు కలియుగ ప్రభావం చేత,
2: బికాస్ ఎఫెక్ట్ ఆఫ్ ది ఏజ్ కలి,
1: ఇంతేకాకుండా ఆధునిక యుగం చేత,
2: బికాస్ ఆఫ్ మోడర్న్ ఏజ్,
1: చదువు మితిమీరి పెరుగుతూ ఉండటం చేత,
2: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ స్పెషలైజేషన్ ఇన్ నాలెడ్జ్,
1: దీంతో పాటు బుద్ధి తక్కువ అవుతుండాలి,
2: బికాస్ ఆఫ్ పర్వర్టెడ్ ఇంటెలిజెన్స్,
1: బుద్ధి బాగా కుశలతగా ఉంటుండాలి.
2: In fact, one is intellect.
1: కాని గుణం తగ్గిపోతుండాలి.
2: But yet the virtue is less than.
1: గుణం లేని బుద్ధి ఉండి ప్రయోజనం ఏమిటి?
2: What for is intelligence without?
1: గుణం లేని చదువు ఉండి ప్రయోజనం ఏమిటి?
2: What for is the knowledge without?
1: ఈ చదువు కేవలం గ్రంథ పరిచయమే మాత్రమే కాని,
2: all the knowledge is textual information.
1: మరి దివ్యమైన జీవితాచరణ లోపల ఏ మాత్రము సహాయం చేయటం లేదు.
2: It doesn't help you to lead a divine life.
1: కనుక మనం దివ్య జీవితానికి తగినటువంటి యొక్క చదువును మనం చదవాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ టు స్టడీ టు లీడ్ ద డివైన్ లైఫ్.
1: లౌకిక చదువులు కూడా అవసరమే.
2: ద సెక్యులర్ ఎడ్యుకేషన్
1: దానితో పాటు
2: అలాంగ్ విత్ దట్
1: ఆధ్యాత్మిక విద్య కూడా అత్యవసరము.
2: ద స్పిరిచువల్ ఎడ్యుకేషన్
1: ఆధ్యాత్మిక విద్య విద్యానాం అన్నారు.
2: ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద స్పిరిచువల్ ఇస్ ద
1: ట్రూ. ఈనాడు చదివినటువంటి చదువులు అన్ని కూడా చిన్న చిన్న నదులు కాలువలు వంటివి.
2: ఆల్ అవర్ ఫీల్డ్స్ ఆఫ్ స్పెషలైజేషన్ ఆర్ లైక్ రివర్స్ అండ్ రివర్ లైన్.
1: ఇవన్నీ తీరి ఎక్కడ పోతున్నాయి?
2: వేర్ టు ది గో అల్టిమేట్లీ?
1: నదీ నామ సాగరోగతి సగం సముద్రంలో చేరిపోతున్నాయి.
2: ఆల్ రివర్స్ మర్జ్ ఇన్ మైటీ ఓషన్.
1: ఆ సముద్రమే లేకపోతే ఈ నదులకు స్థానమే లేదు.
2: వెన్ దేర్ ఇస్ నో ఓషన్ రివర్స్ ఫైండ్ నో ప్లేస్.
1: కనుక అన్ని విద్యల కంటే ఆధ్యాత్మిక విద్య చాలా అవసరమైనది.
2: ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద స్పిరిచువల్ ఇస్ హైయెస్ట్ అండ్ నోబ్లెస్ట్.
1: కానీ ఈనాటి కొందరు విద్యావంతులు
2: some educated people today
1: vidya vidyavantulu undinappatikini
2: though they are educated
1: vivekahinuluga pravartistunnaru
2: they have lost all their intellect discrimination
1: chinna pillalu devudu anti premaina poojistunte
2: when young boys pray to god
1: bhajanlu chestunte
2: when they do bhajan
1: ఆ పిల్లలను మందలిస్తున్నారు తల్లిదండ్రులు. ఏమిట్రా ఈ చిన్న వయసు లోపలే నీకు దేవుడు?
2: Why are you bothered of God at this tender age?
1: నా మాదిరి ఉద్యోగం చేసి
2: జాబ్ లైక్
1: రిటైర్డ్ అయిపోయిన తర్వాత
2: ఆఫ్టర్ రిటైర్మెంట్
1: అప్పుడు ఏ పని ఉండదు, అప్పుడు నీవు స్మరించుకో దేవుణ్ణి.
2: డూ జాబ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ సిన్స్ యూ హ్యావ్ నో అదర్ వర్క్ టు డూ థింక్ ఆఫ్ గాడ్ దెన్.
1: చిన్న వయసు నుంచి నీవు ఎందుకు స్మరిస్తావు?
2: వై డూ యూ థింక్ ఆఫ్ గాడ్ ఎట్ దిస్ టెండర్ ఏజ్?
1: చాలా తప్పు.
2: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ. ఈ చిన్న వయసు నుంచినే మనం దైవ చింతన చేస్తూ ఉన్నప్పుడే పెద్ద అయిన తర్వాత రిటైర్ అయినప్పుడు కూడా మనకి ఈ దైవ చింత జ్ఞాపకం వస్తుంది.
2: When you think of God right at this tender age right now, you can think of God later in during
1: your life. కనుక దైవ చింతకు మాత్రం ఈ వయసు చాలా ప్రధానమైనటువంటిది.
2: This is the right stage to
1: think of God. Golden age.
2: Very important age.
1: ఇది పవిత్రమైన వయసు.
2: This is a sacred
1: age. ఈ వయసును మాత్రం మనం ఏమాత్రం చెరుపుకోకూడదు.
2: We should never neglect this sacred time.
1: ఇంకా కొంతమంది తల్లిదండ్రులు
2: some parents
1: పిల్లవాడు ఏదైనా ఒక డిగ్రీ పాస్ అయినాడంటే
2: the moment boy gets a degree
1: తక్షణమే విదేశాలకు పాస్పోర్ట్ కోసం అప్లై చేయమంటారు.
2: ఇమ్మీడియట్లీ పేరెంట్స్ ఇన్స్ట్రక్ట్ దేర్ చిల్డ్రన్ టు అప్లై ఫర్ పాస్పోర్ట్ టు గో అబ్రాడ్.
1: స్వదేశంలో లేనటువంటి విదేశంలో ఏమిటి?
2: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఫైండ్ దేర్ విచ్ ఇస్ మిస్సింగ్ హియర్?
1: దీనినే చెప్తారు, ఎన్న భారతే తన్న భారత అన్నారు. భారతంలో లేనటువంటిది మరి ఏ దేశంలో ఉండదు?
2: దట్ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ భారత్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్ ఎల్స్.
1: నీవు చదవవలసి చదువు భారతదేశంలో లేదా?
2: ఇస్ దాట్ ఎడ్యుకేషన్ యూ వాంట్ గో దర్? ఇస్ ఇట్ నాట్ అవైలబుల్ హియర్?
1: నువ్వు విదేశాలకు పోయి చదవాలి.
2: వై డు యు వాంట్ టు గో అబ్రాడ్?
1: నువ్వు విదేశాలకు పోతున్నావు కానీ నువ్వు చదువుతున్నావా?
2: యు గో దేర్ డు యు స్టడీ దేర్?
1: చదవటం లేదు. వికార బుద్ధులు పెంచుకుని
2: యూ హ్యావ్ ఆల్
1: విపరీతమైనటువంటి చేష్టల చేత మనము కేవలము వికృతమైనటువంటి రూపాన్ని పొందుతున్నాం.
2: యూ అండర్టేక్ ఆల్ సిల్లీ యాక్టివిటీ విత్ పర్వర్టెడ్ మైండ్ పర్వర్టెడ్ జీనియస్.
1: నా దృష్టిలో నేను చూసినటువంటి దీంతో వరకు కూడా ఎంతమందో విద్యాశాలకు వెళ్ళినారు.
2: Bhagavan knows many you have gone abroad.
1: ఎవరు సరైనటువంటి దీంతో ఇంటి భారతదేశానికి చేరలేదు.
2: నాట్ ఈవెన్ వన్ రిటర్న్ సేఫ్ ఇన్ ద ప్రాపర్ కండిషన్.
1: విదేశాలకు పంపేది ఏ నిమిత్తమై పంపుతున్నారు?
2: వై డు వి సెండ్ దెం అబ్రాడ్?
1: వీడు గుణవంతుడు కావాలని కాదు పంపించేది, ధనవంతుడు కావాలని పంపుతున్నారు.
2: నాట్ దట్ హీ షుడ్ బి గుణవంత ద వర్చ్యువస్ బట్ ఓన్లీ ధనవంత.
1: ధనము ధనము ధనము
2: మనీ అండ్ మనీ.
1: ఈ ధనం ఏం చేస్తుంది?
2: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
1: ధనం ఉంటుంది, లోక సౌకర్యాలు చేకూరుస్తుంది.
2: మనీ ఇస్ నెసెసరీ ఫర్ కన్వీనియన్స్.
1: కానీ మానసిక శాంతిని అందించగలదా?
2: బట్ కెన్ ఇట్ కన్ఫర్ పీస్?
1: లేదు.
2: నో.
1: ఒక ఆధ్యాత్మికమే మానసిక శాంతిని అందిస్తుంది.
2: ఇట్ ఇస్ ఓన్లీ స్పిరిచువాలిటీ దట్ కన్ఫర్ పీస్.
1: ప్రతి మానవుడు కూడా ఈనాడు
2: ఎవ్రీ మ్యాన్
1: ఏదో ఒక పిచ్చి పట్టినట్టుగా విదేశాలకు పంపడం విదేశాలకు పంపడం.
2: ఇట్ హాస్ బికమ్ ఎ మోర్ ఆర్ లెస్ మ్యాడ్నెస్ టు గో అబ్రాడ్.
1: ఆ విదేశాల వారంతా కూడా భారతదేశానికి చేరటం.
2: ఆల్ ఫారినర్స్ కమ్ హియర్ టు భారత్.
1: నిజంగా ఆ విదేశంలో శాంతి సుఖమే ఉంటుంటే ఆ దేశం వారు ఈ దేశానికి ఎందుకు వస్తారు?
2: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దేర్ ఇస్ పీస్ అబ్రాడ్ వై షుడ్ దే కమ్ హియర్?
1: అక్కడ ఏమాత్రము లేదు.
2: దేర్ నో పీస్ దేర్.
1: ధన సౌకర్యాలు ఉంటున్నాయి,
2: హావ్ కన్వీనియన్స్.
1: గుణ సౌకర్యం అసలే లేదు.
2: బట్ నథింగ్ వాట్స్ ఎవర్ రికార్డ్ ఇస్ సెల్ఫ్.
1: ధనమెచ్చిన మదమెత్తును.
2: ఇఫ్ యూ హావ్ గాట్ మనీ యుల్ బి అరగెంట్.
1: మదమెచ్చిన దుర్గుణము మానక హెచ్చు.
2: ఇఫ్ యు ఆర్ అరగెంట్ యుల్ హావ్ బ్యాడ్.
1: ధనముడిగిన మదముడుగును.
2: ద మోమెంట్ మనీ ఇస్ గాన్ మదముడిగిన
1: మానవులేమో.
2: ద మోమెంట్ వెన్ వన్స్ మనీ ఇస్ గాన్
1: దుర్గుణాలు ప్రవేశించకుండా ఉండాలంటే స్వదేశం నందే ఉండాలి.
2: ఇన్ ఆర్డర్ టు సీ దట్ యుల్ బి గుడ్ యు హావ్ టు రిమైన్ ఇన్ యువర్ మదర్ ల్యాండ్.
1: నేనే పెద్ద ఆదర్శం.
2: భగవాన్ ఇస్ ది బిగ్గెస్ట్ ఐడియల్.
1: ఎన్ని వేల మంది ఎంతమందో భక్తులంతా వచ్చి స్వామి మా దేశానికి రావాలి మా దేశానికి రావాలి ఎంత దిన్నము ప్రార్థిస్తూనే ఉన్నారు.
2: మిలియన్స్ ఆఫ్ డివోటీస్ ఆర్ ప్రేయింగ్ భగవాన్ దట్ హి షుడ్ గో.
1: ఈనాటి వరకు నేను ఆ తలంపే లేదు నాలో.
2: దిస్ డే హాస్ నాట్ ఎంటర్టైన్డ్ ఎనీ థాట్.
1: కారణం ఏమిటి?
2: వై
1: సర్వధర్మములకు మూలాధారమైనటువంటి భారతదేశం.
2: భారత్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఆల్ ఫెయిత్.
1: ఈ దేశంలో ఉండేటువంటి యజ్ఞయాగాది క్రతువులంతా ఎంత పవిత్రమైనటువంటివి.
2: సేక్రెడ్ రిచువల్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ ఐడియల్.
1: ఒక ఉదాహరణము, ట్రైన్ పోతుందా అనుకోండి,
2: యాజ్ ది ట్రైన్ ఇస్ గోయింగ్,
1: ట్రైన్ లో ఎన్నో బాక్సెస్ అంతా ఉంటాయి,
2: డిఫరెంట్ సో మెనీ కంపార్ట్మెంట్,
1: కానీ దానికి ఒక్కటి మాత్రమే ముందు ఇంజిన్ రూమ్ ఉంటుంది.
2: ద ట్రైన్ విల్ హ్యావ్ ఇంజిన్ ఇన్ ద ఫ్రంట్.
1: ఆ ముందు ఉంటుంటుంది ఇంజిన్.
2: ఇంజిన్ ఇస్ ఇన్ ద ఫ్రంట్.
1: దాంట్లోనే పొగ, దాంట్లోనే నిప్పులు, దాంట్లోనే మంటలు ఉంటాయి.
2: దేర్ యూ ఫైండ్ ద కోల్ అండ్ ద ఫైర్ అండ్ ద డ్రైవర్.
1: పెట్టి పెట్టిలో కూడా ఈ మంటలు ఉండవు.
2: యూ డోంట్ ఫైండ్ ఫైర్ కోల్ ఇన్ ఎవ్రీ కంపార్ట్మెంట్.
1: కాబట్టి సర్వదేశంలో కూడా భారతదేశము ఇంజిన్ వంటిది.
2: భారత్ ఇస్ ది ఇంజిన్ ఫర్ ఆల్ ఆఫ్ ద కంట్రీస్ ఇన్ ద ట్రైన్ ఆఫ్ ద వరల్డ్.
1: భారతదేశం నుండి యజ్ఞయాగాది క్రతువులంతా కూడా ఉప్పొంగిపోతున్నాయి.
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ భారత్ వేర్ యూ ఫైండ్ సేక్రెడ్ రిచువల్ ఫుల్ ఆఫ్.
1: మిగతా దేశంలో దీనికి అతికించినటువంటి పెట్టెల వంటివి.
2: ఆల్ అదర్ కంపార్ట్మెంట్స్ ఆర్ లింక్డ్ టు ది ఇంజిన్.
1: కానీ కొన్ని కొన్ని దేశాలు పడిపోతుంటాయి.
2: అఫ్ కోర్స్ వీ ఫైండ్ ది రేంజ్.
1: కారణం ఏమిటి?
2: వై
1: లింక్ సరిలేకపోవటం వల్లే పడిపోతుంది.
2: బికాస్ దేర్ ఇస్ నో ప్రాపర్ లింకేజ్.
1: కనుక భారతదేశం యొక్క దివ్యతత్వం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటి.
2: ద డివినిటీ ఆఫ్ భారత్ ఇస్ హైలీ సేక్రెడ్.
1: కనుక భారతదేశం నందు ఉండి భారతీయ సంస్కృతిని నీవు కాపాడి, భారతీయ సంస్కృతిని నీవు ఆచరణ ఉంచి, భారతీయ సంస్కృతిని ప్రచారం చేయాలి.
2: దేర్ఫోర్ స్టే హియర్ ఇన్ భారత్, థింక్ ఆఫ్ కల్చర్ ఆఫ్ భారత్, ప్రాక్టీస్ ది కల్చర్ ఆఫ్ భారత్ అండ్ ప్రాపగేట్.
1: అది నిజమైనటువంటి యొక్క తత్వం, గాయత్రి స్వరూపము.
2: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఇన్ ద టీచింగ్ ఆఫ్ గాయత్రి.
1: గాయత్రికి పంచముఖి అని పేరు.
2: వీ సే గాయత్రి హస్ ఫైవ్ ఫేసెస్.
1: ఐదు ముఖములు ఉంటున్నాయి ఆమెకు.
2: హి హస్ ఫైవ్ ఫేసెస్.
1: ఏమిటి ఐదు ముఖములు?
2: వాట్ ఆర్ దే?
1: ఓ ఒక ముఖము.
2: ద ఫస్ట్ ఫేస్ ఓం.
1: భూహ దుహ సత్. ఈ ఐదు ముఖములు.
2: ఇట్ హస్ గాయత్రి ఫైవ్ ఫేసెస్. ఓం భూర్ భువ సువ.
1: చతుర్వరేణ్యం.
2: చతుర్వరేణ్యం.
1: భర్గో దేవస్య ధీమహి.
2: భర్గో దేవస్య ధీమహి.
1: ఓ దేవత, నా ఎందున్నటువంటి అంధకారమును, నా ఎందున్న అజ్ఞానమును దూరం చేసే.
2: ఓ మద సీ ద ఇన్నర్ డార్క్నెస్ ఇస్ డిస్పెల్డ్, ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ధియో యోన ప్రచోదయాత్. ధియస్ అనగా బుద్ధిని అభివృద్ధి పరచు.
2: ధియో యోన ప్రచోదయాత్. గ్రాంట్ మీ ద
1: గాయత్రి మంత్రం అంతా ఇదియే.
2: దిస్ ఇస్ ఎసెన్స్ ఆఫ్ గాయత్రి.
1: తర్వాత ప్రార్థన.
2: దెన్ ప్రేయర్.
1: ధియో యోన అదే ప్రార్థన.
2: ధియో యోన ప్రచోదయాత్ ఇస్ ద ప్రేయర్.
1: తల్లి నాకు ఈ మంచి బుద్ధిని అనుగ్రహించు అని భక్తి.
2: ఓ మదర్ విత్ ఆల్ ద డివోషన్ ఐ ప్రే అంటూ యూ టు గ్రాంట్ మీ ఇంటెలిజెన్స్.
1: ఈ విధమైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యములతో కూడినటువంటి ఒక మంత్రము గాయత్రి మంత్రము.
2: గాయత్రి ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ది త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ డివోషన్, విజ్డమ్ అండ్ రెనన్సియేషన్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి గాయత్రి మంత్రమును స్మరించడం చేత ఎంతో మనసు పవిత్రమవుతుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ చైన్ గాయత్రి ద మైండ్ విల్ బి సేక్రెడ్.
1: అందులో విద్యావంతులు,
2: ఎడ్యుకేటెడ్
1: యువకులైనటువంటి వారు తప్పక గాయత్రి మంత్రం స్మరించాలి.
2: యంగ్స్టర్స్ ఎడ్యుకేటెడ్ మస్ట్ నెసెసర్లీ చాంట్ గాయత్రి.
1: మీరు బాగా విచారం చేసుకోండి, గాయత్రి మంత్రోపదేశము చాలా మంది పెద్ద వయసు అయిన తర్వాత చేస్తుంటారు.
2: ఇన్ఫాక్ట్ దిస్ గాయత్రి ఇస్ గివెన్.
1: అంతవరకు వారి యొక్క బుద్ధి ప్రభావము అభివృద్ధి కాదు.
2: Till Gayatri teaching is given, they will not be intelligent.
1: Gayatri mantrochchara jarigina tarvatane buddhi vikasistundi.
2: The moment he receives Gayatri,
1: prakatistundi, prabhavistundi.
2: The intellect blossoms and manifests.
1: Kanukane motta motta manu Gayatri mantrani ashtavayasulo upane cheyali.
2: So at the
1: garbhashtami annaru.
2: At the age of 8.
1: ఆ వయసులో చేసినప్పుడు ఎంత తెలివితేటలుగానో పెరుగుతుంటాడు పిల్లవాడు.
2: The Gayatri mantra is given at the age of 8, he will be highly intelligent.
1: కనుక మనం చిన్న వయసు నుండి చేయటం చాలా మంచిది.
2: ఇట్స్ వెరీ ఎసెన్షియల్ టు డూ ఇట్ అట్ యంగ్.
1: కానీ ఎప్పుడైనా సరే జీవితం లోపల గాయత్రి మంత్రాన్ని స్మరించిన చేత ఎంతైనా ధన్యులు అవుతారు.
2: దట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యు చాంట్ గాయత్రి ఎట్ ఎనీ ఏజ్, సర్టెన్లీ యు విల్ బి లిబరేటెడ్.
1: కనుక భక్తి శ్రద్ధలు చాలా ప్రధానమైనటువంటివి.
2: బట్ డివోషన్ అండ్ సిన్సెరిటీ ఆర్ ఇంపార్టెంట్.
1: ఈనాటి ప్రభావము చాలా మితిమీరి పోతుండాలి.
2: యు నో ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది మోడర్న్ ఏజ్.
1: దీనికంత కారణము భక్తి శ్రద్ధలు లేకపోవటమే.
2: ది రీజన్ ఫర్ ఆల్ ద రూయిన్ అవుట్ సైడ్ ఇస్ అబ్సెన్స్ ఆఫ్ డివోషన్.
1: ఎక్కడ చూసినా అశాంతియే,
2: రెస్ట్లెస్నెస్ ఎవ్రీవేర్.
1: ఎక్కడ చూసినా భయమే.
2: వి ఫైండ్ ఫియర్ ఆల్ ఓవర్.
1: కారణము దైవ చింతన లేదు.
2: బికాస్ పీపుల్ సర్వ భయం.
1: సర్వ భయమును కూడా నువ్వు నివారణ గావించేది ఒక దైవ మంత్రమే.
2: యూ కెన్ బి ఫియర్లెస్ బై థింకింగ్ ఆఫ్ గాడ్.
1: దైవం అనేటువంటి ఆస్తి మన ఎందుకున్నప్పుడు
2: దేనైనా
1: మనం సంపాదించుకోవచ్చు.
2: యూ కెన్ అచీవ్.
1: దైవము కేవలము సువర్ణ స్వరూపుడు.
2: గాడ్ ఈస్ గోల్డెన్.
1: కనుకనే భగవంతుణ్ణి సువర్ణ గర్భాయ నమః అన్నారు.
2: సో వీ కాల్ గాడ్ సువర్ణ గర్భాయ.
1: హిరణ్య గర్భుడు భగవంతుడు.
2: గాడ్ ఈస్ గోల్డ్.
1: హిరణ్యగర్భుడు.
2: హిరణ్యగర్భ
1: కాబట్టి ఆ గోల్డ్ అనేటువంటి మన దగ్గర ఉంటుంటే దేనైనా మనం సామాన్లు కొనవచ్చు.
2: విత్ గోల్డ్ ఆన్ హ్యాండ్ యూ కెన్ హ్యావ్ ఎనీ జ్యువెల్ ఆఫ్ యువర్ చాయిస్.
1: కనుక దైవ చింతన అనేటువంటి మన వెంట ఉన్నప్పుడు ధర్మము అనేటువంటి జ్యువెల్ కొనవచ్చు.
2: ద మూమెంట్ యూ హావ్ గాట్ ద థాట్ ఆఫ్ గాడ్ ద
1: శాంతి అనే జ్యువెల్ కొనవచ్చు.
2: యూ కెన్ హావ్ ద జ్యువెల్ ఆఫ్ ధర్మ,
1: ప్రేమ అనే జ్యువెల్ కొనవచ్చు.
2: జ్యువెల్ ఆఫ్ లవ్,
1: ధర్మము అనేటువంటి జ్యువెల్ కొనవచ్చు.
2: జ్యువెల్ ఆఫ్ సెల్ఫ్,
1: ప్రేమ అనే ధనం చేత ఎంత ధనమైనా ఎంత వస్తువులైనా మనం ఆశించవచ్చు.
2: విత్ ది వెల్త్ ఆఫ్ లవ్ యూ కెన్ బై ఎనీ కమోడిటీ, ఎనీ ఆర్టికల్ ఆఫ్ ఎనీ ప్రైస్.
1: కనుక సర్వమునకును హిరణ్య గర్భుడు చాలా ముఖ్యుడు.
2: ఫర్ ఎవ్రీథింగ్ హిరణ్య గర్భ గోల్డ్ ఇస్
1: అతనే దైవము.
2: ఈజ్ గాడ్.
1: ఆ దైవమును మన హృదయం నందించుకున్నప్పుడు
2: సర్వము
1: దైవ భావములు ఆవిర్భవిస్తుంటాయి.
2: వెన్ యూ ఇన్స్టాల్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ ఎవ్రీథింగ్ ట్రాంక్ వుడ్ గెట్.
1: ఒక పాత్రలో పాయసం పోసి ముంచిపెట్టినప్పుడు 10 రంధ్రములు కొట్టినా ఒక్కొక్క రంధ్రంలో కూడా పాయసమే వస్తుంది, కానీ మరొక విషయం రాదు.
2: వెన్ యూ కీప్ ద రైస్ పుడింగ్ ఇన్ ఎ వెసల్ మేడ్ అప్ ఆఫ్ హోల్ నేచురలీ దట్ వుడ్ కమ్ అవుట్ రెయిన్.
1: కనుక మన హృదయం నిండుకును దైవమునే పెంచుకున్నప్పుడు సర్వము కర్మలు కూడాను దైవ స్వరూపాలుగానే మారుతుంటాయి.
2: ఫిల్ యువర్ హార్ట్ విత్ గాడ్ సో దట్ ఆల్ యువర్ థాట్స్ అండ్ యాక్షన్స్ ఆర్ బౌండ్ టు బి డివైన్.
1: నీవు చేసే సర్వ పనులు కూడాను దైవ కర్మలుగానే ఉంటుంటాయి.
2: ఆల్ యువర్ యాక్షన్స్ ఆర్ డివైన్.
1: కానీ ఈనాటి మానవులకు శ్వాస ఉన్నది కానీ
2: మ్యాన్ టుడే హ్యాస్ శ్వాస బ్రెత్,
1: విశ్వాసము లేదు.
2: హ్యాస్ నో విశ్వాస ఆఫ్ ఫెయిత్.
1: విశ్వాసం లేని శ్వాసం ఉంటే ప్రయోజనం ఏమిటి?
2: వితౌట్ విశ్వాస ఆఫ్ ఫెయిత్ వాట్ ఫర్ ఇస్.
1: కనుక మన శ్వాస విశ్వాసంతో కూడినటువంటిదిగా ఉండాలి.
2: సో యూ షుడ్ హ్యావ్ ద బ్రెత్ శ్వాస విత్ విశ్వాస ఆఫ్ ఫెయిత్.
1: కనుక మంచి దానిపైన విశ్వాసం ఉండాలి.
2: హ్యావ్ ఫెయిత్ ఇన్ గుడ్ థింగ్.
1: ఈనాటి మానవుడు మంచిని విశ్వసించడం లేదు.
2: మ్యాన్ టుడే హ్యాస్ నో ఫెయిత్ ఇన్ గుడ్ థింగ్.
1: చెడ్డని విశ్వసిస్తున్నాడు.
2: ఫెయిత్ ఇన్ బ్యాడ్ థింగ్.
1: అది మంచిది కాదు.
2: ఇట్ నాట్ ప్రాపర్.
1: మన జీవితం మనకి ఏమాత్రము సుఖం అందించదు.
2: యు విల్ నెవర్ బి హ్యాపీ బై దట్ వే.
1: ఈనాటి యువకులందరూ కూడాను
2: యంగ్స్టర్స్ టుడే
1: దేశ క్షేమాన్ని,
2: వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ,
1: లోక హితాన్ని,
2: గుడ్ ఆఫ్ ది కంట్రీ,
1: దివ్యమైన భావాన్ని పెంచాలి.
2: They should work for the welfare, the progress of the country, and the divine thought.
1: హితోపదేశములుగా ఉంటుండాలి.
2: And all your teaching should be good.
1: దేశమునకంతా ఉపకారమైనటువంటి కర్మలు ఆచరించాలి.
2: You should render service to the country.
1: ఇది వ్యాసుడు కూడా చెప్పాడు.
2: This is stated by Vyasa.
1: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచన ద్వయం. 18 పురాణములు రాసి కట్టగలిపటికి ఈ పురాణములు చదివేటువంటి టైం మీకు చిక్కటం లేదు.
2: Vyasa composed 18 epics. You don't have time to go through them all.
1: కనుక ఈ రెండింటి ఎందుకు ఒక చిన్నదిగా మీరు భావించుకొని దాన్ని స్మరించండి.
2: ఐ సేట్ ఇన్ సమ్మరీ ది ఎసెన్స్ ఇన్ టూ సెంటెన్సెస్ ఆఫ్ ఆల్ ది
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. 18 పురాణములు చదవనక్కర్లేదు.
2: యూ డోంట్ హ్యావ్ టు రీడ్ ఆల్ ది 18 ఎపిక్స్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
2: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: ఈ రెండింటినీ మనం తీసుకుంటే చాలు.
2: యూ విల్ టేక్ దీస్ టు దట్ సీ నౌ.
1: ఎప్పుడు ఇతరులకు సహాయం చేద్దాం.
2: హెల్ప్ ఎవ్రీబడి.
1: ఇతరులకు ఏమాత్రం కీడు జరగకుండా ఉందాం.
2: నెవర్ హార్మ్ ఎనీబడి.
1: అది ఏ నిజమైనటువంటి భక్తి యొక్క ప్రవర్తి.
2: That is the true devotion and surrender.
1: Bhakti, bhakti ante pujal cheyatamu, pratamam cheyatamu, bhajan cheyatamu, inta maatrame kaadu.
2: Devotion does not mean worship or chanting or meditation alone.
1: Ivanni kevalam bahyamaina karmalu.
2: They are only external physical actions.
1: Ee bahyamaina karmalu enni undinappatiki antarbhavamlandu parishuddhame lekapothe idantha ashuddhame.
2: If the inner feeling is not pure, all the external actions are bound to be impure.
1: Kanuka meerandarkunu premanu penchukondi.
2: So grow, develop.
1: Preme daivamu, daivame prema.
2: Love is God, God is love.
1: Kanuka tallidandrulu preminchandi.
2: Love your parents.
1: Tallidandrulu sevinchandi.
2: Serve your parents.
1: Tallidandrulu santrupti pettandi.
2: Satisfy them.
1: Kaani tallidandrulu nadchukondi.
2: Follow the command.
1: Okka vela kontha mandi tallidandrulu ఇది తెలియకునో తెలుసు కొంతవరకు తప్పుడు మార్గం తప్పిస్తారు.
2: ఇన్నోసెంట్లీ ఆర్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ పేరెంట్స్ మే గివ్ మిస్
1: వాళ్లకు మీరు సహజంగా శాంతభావం చేత వాళ్లకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాలి.
2: రిమైన్ ఇన్ పీస్, ట్రై టు కన్విన్స్ దెమ్, ఎక్స్ప్లెయిన్ దెమ్ నీట్లీ.
1: నాయన నీవు ధర్మం సంపాదించాలి.
2: మై డియర్ సన్, యూ షుడ్ ఎర్న్ మనీ.
1: నీ విదేశాలకు పోవాలి.
2: యూ షుడ్ గో అబ్రాడ్
1: చెప్తే అప్పుడు చెప్పాలి మీరు.
2: నీ
1: ఆజ్ఞ ఆయన శిరసా వహిస్తాను, కానీ ఈ ధనం కాదు నాకు మూలము.
2: Mother, I'll follow your command, but money is not important.
1: నా గుణమే నాకు ప్రధానము.
2: గుణ వర్చ్యూ ఇంపార్టెంట్.
1: గుణము లేని ధనం ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఫార్ ఇస్ ద మనీ వితౌట్ గుణ వర్చ్యూ?
1: కనుక నేను గుణాన్ని పోషించుకునే నిమిత్తము దైవాన్ని రక్షించుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను.
2: ఇన్ ఫ్యాక్ట్ ఐ వాంట్ క్యారెక్టర్, దేర్ ఫోర్ ఐ ఫాలో గాడ్.
1: ఆ విధంగా చెప్తూ ఉంటే తల్లిదండ్రులు కూడా మనసు కలుగుతుంది.
2: ఇన్ ద బాయ్ సేస్ పేరెంట్స్ విల్ బి హ్యాపీ అండ్ సాటిస్ఫై.
1: కనుక తల్లిదండ్రులు ఆజ్ఞ నడుచుకోవాల్సిందే, కానీ కొన్ని కొన్ని మాత్రము మూర్ఖమైనటువంటి వాటి కూడా నడుచుకోనక్కర్లేదు.
2: యూ హావ్ టు నెసెసర్లీ ఫాలో ద కమాండ్ ఆఫ్ ద పేరెంట్స్, బట్ నాట్ ఫూలిష్ డిక్టేషన్.
1: కానీ కొన్ని పరిస్థితులు ఈనాడు కలి ప్రభావం చేత విరుద్ధమైన భావాలు కూడా బోధిస్తున్నారు తల్లిదండ్రులు కొందరు.
2: As an effect of the Kali Age, even parents also advise their children in the wrong way.
1: అది వాళ్ళకి తెలియక బోధిస్తున్నారే కానీ నీ పైన ప్రేమ లేక కాదు.
2: It is out of their innocence, ignorance.
1: తల్లిదండ్రులకు బిడ్డలపైన ప్రేమ మెందుగా ఉంటుండాలి.
2: In fact, parents love their children very much.
1: కానీ భవిష్యత్తు వాళ్ళకి తెలియదు.
2: But you don't know the future.
1: కనుకనే వారు ఆ విధంగా చెప్తుంటారు. వాళ్ళని మనం ద్వేషించకూడదు.
2: Don't hate them anyway.
1: వారికి సహజంగా వారికి మనం చెప్పడానికి ప్రయత్నించాలి.
2: యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ ఇన్ ఎ న్యాచురల్ సింపుల్ స్వీట్ వే.
1: ఆ విధంగా చేసి వారి మనసు కూడా సంతృప్తి పరచాలి.
2: అండ్ మేక్ దెమ్ హ్యాపీ అండ్ సాటిస్ఫై దెమ్, ప్లీజ్ దెమ్.
1: యువకులారా,
2: యంగ్స్టర్,
1: మీ వయసు చాలా పవిత్రమైనటువంటిది.
2: యువర్ ఏజ్ ఇస్ హై.
1: ఈ వయసులో మీరు అభివృద్ధి చెందాలంటే దేశమంతా కళ్యాణంగా జరుగుతుంది.
2: If you are perfect now, the whole country will prosper.
1: ఈ నాడు ఉపనయనం చేసుకున్నటువంటి పిల్లలందరూ కూడా గాయత్రి మంత్రాన్ని హృదయపూర్వకంగా స్మరించాలంటే దేశంలో ఎట్టి బాధలు ఉండవు.
2: In fact, the Gayatri Mantra you receive today, if you chant, there will be no problem.
1: ఎట్టి కష్టాలు కూడా మీకు సంభవించవు.
2: There will be no agitation.
1: ఎట్టి బాధలకు మీరు గురికారు.
2: No suffering.
1: కనుకని దైవ చింతన మాత్రం మీరు మానకండి.
2: Never give up thinking of God.
1: ప్రహ్లాదు మీ యొక్క బ్రదరే.
2: ప్రహ్లాద ఇస్ యువర్ బ్రదర్ ఆఫ్టర్ ఆల్.
1: వాళ్ళ తండ్రి హిరణ్యకశిపుడు.
2: అండ్ హిస్ ఫాదర్ ఇస్ హిరణ్యకశిపు.
1: అతను చాలా దుర్మార్గుడు.
2: ఇస్ వెరీ బ్యాడ్ ఫెలో.
1: అయినప్పటికీ నామం అంటే దాన్ని ఇష్టపడ్డు.
2: హి డజంట్ రిలీజ్ గాడ్స్ నేమ్.
1: కానీ దాన్ని లెక్క చేయలేదు.
2: బట్ ప్రహ్లాద
1: తండ్రి మాట ధిక్కరించలేదు.
2: ఇన్ఫాక్ట్ ఇట్ ఇన్ దిస్
1: నవ్వుకుంటూ వినేటువంటి వాడు.
2: యూస్ లిసన్ స్మైలింగ్.
1: కానీ తన పద్ధతి తాను మానలేదు.
2: బట్ ఇట్ డిడ్ గివ్ అప్ హిస్ ఓన్ టెంపర్మెంట్.
1: ఇలాంటి వాడిని బాధించాలి, వీడికి మనసు మార్చాలి అని ఏనుగులు చేతి తొక్కించాడు.
2: ఇన్ ఫాక్ట్ ఫాదర్ హాస్ పుట్ హిమ్ టు సఫరింగ్. హి మేడ్ ఎలిఫెంట్ ట్రాంపుల్ ఆన్ హిమ్.
1: ఇప్పటికి నారాయణ్ నారాయణ్ నారాయణ్ అన్నాడు.
2: దో హి వాస్ ట్రాంపుల్డ్ అండర్ ద ఫీట్ ఆఫ్ ది ఎలిఫెంట్, హి డిడ్ గివ్ అప్ ది గాడ్స్ నేమ్ నారాయణ్.
1: ఏనుగులు నారాయణ స్వరూపాన్ని పొందినాయి.
2: ఈవెన్ ఎలిఫెంట్ హాస్ గాట్ ద ఫామ్ ఆఫ్ నారాయణ.
1: రాజభామల చేత కనిపిస్తూ వచ్చారు.
2: ఆ పాయిజన్ స్నేక్
1: నారాయణ నారాయణ అన్నాడు.
2: అండ్ హీ చాంటెడ్ గాడ్స్ నేమ్.
1: అనుకుడు నారాయణ స్వరూపాన్ని పొందిన.
2: ఈవెన్ ద పాయిజన్ స్నేక్ ట్రాన్స్ఫార్మ్
1: సముద్రంలో నెట్టించాడు.
2: అండ్ హీ థ్రోన్ ఇంటు ఓషన్.
1: ఆ పడే సమయంలో నారాయణ నారాయణ అన్నాడు.
2: అండ్ హీ థ్రోన్ ఇంటు ఓషన్. హీ చాంటెడ్
1: సముద్రం నుంచి నారాయణ వచ్చి రక్షించాడు.
2: హియర్ కేమ్ అప్ నారాయణ ఇన్ రెస్క్యూ.
1: కనుకని హృదయంలో పవిత్రమైన భావాలు ఉన్నప్పుడు ఎక్కడైనా మనకు రక్షణ తప్పింది కాదు.
2: When you have sacred feelings within you, you are bound to be protected.
1: కనుకని దైవ భావాన్ని నిస్సంశయంగా,
2: have divine thoughts undoubtedly,
1: అచంచలంగా,
2: unwavering,
1: ప్రేమ చేత,
2: with love,
1: స్మరించడానికి ప్రయత్నించు.
2: Chant and sing his glory.
1: కానీ ఒక్కొక్క పర్యాయము దైవం పైన కూడా నువ్వు కోపం వస్తుంటాది.
2: Sometimes you are angry with God also.
1: కానీ కోపం మంచిది కాదు.
2: It's not good.
1: కామ క్రోధ లోభము ఈ మూడు కూడాను నరక ద్వారములే.
2: ఇన్ ఫ్యాక్ట్ కామాది డిజైర్ క్రోధ అనేంగా లోభాది గ్రీ.
1: రావణుడు ఎలాంటి వాడు తెలుసునా?
2: యు నో వాట్ రావణ.
1: రావణుడు చాలా గొప్ప శక్తివంతుడే. గొప్ప విద్యావంతుడే, బలవంతుడే, గుణవంతుడే. కానీ ఒక కామానికి లోబడిన చేతనే తన కన్న బిడ్డలను తన రాజ్యాన్ని కూడా భస్మం చేసుకున్నాడు.
2: బికాస్ హీస్ బికమ్ ఎ విక్టిమ్ టు కామాది డిజైర్ హీ లాస్ట్ హిస్ కింగ్డమ్ ద క్లాన్.
1: ఇంకా క్రోధము,
2: క్రోధయాంగర్,
1: క్రోధమంటే హిరణ్యకశిపుడే.
2: హిరణ్యకశిపు సింబలైజెస్ యాంగర్.
1: హిరణ్యకశిపునికి క్రోధం పెట్టుకోవడం చేత ఏం సాధించాడు?
2: హిరణ్యకశిపు ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్ ఫ్యూరీ. వాడి
1: తాను కూడా భస్మం అయిపోయాడు.
2: హి గాట్ హింసెల్ఫ్ బర్న్.
1: లోభము,
2: లోభాగ్రి,
1: లోభము దుర్యోధనుడే.
2: దుర్యోధన స్టాండ్స్ ఫర్ గ్రీడ్.
1: ఆ దుర్యోధనుడు లోభం పెట్టుకోవడం చేత కట్టకడపకి ఏమైపోయింది?
2: బికాజ్ హీ వాస్ గ్రీడీ. వాట్ హ్యాపెన్?
1: 100 మంది అన్నదమ్ములు కూడా ఒక్క భస్మం అయిపోయాడు.
2: హి లాస్ట్ ఆల్ హిస్ బ్రదర్స్, 100 ఆఫ్ దెమ్.
1: కానీ పంచపాండవులు ధర్మమును మాత్రమే ఆచరిస్తూ వచ్చారు.
2: పాండవ 5 ఇన్ నంబర్.
1: ఆ పాండవులు సుక్షేమంగా జీవించారు.
2: దే వర్ సేఫ్ అండ్ సెక్యూర్.
1: భారతదేశానికి ఆదర్శ పురుషులుగా నిలిచారు.
2: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఐడియల్స్ ఎంటైర్ కంట్రీ భా.
1: ధర్మమూర్తులుగా ప్రచారం చేశారు.
2: దట్ వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ధర్మ.
1: కాబట్టి కామక్రోధ లోభములు చాలా చెడ్డవి.
2: దేర్ఫోర్ ద డిజైర్,
1: ఎంత ధనవంతుడైనా, ఎంత గుణవంతుడైనా, ఎంత బలవంతుడైనా కట్టగడపటికి లొంగిపోక తప్పదు.
2: హి మే బి నోబుల్ వన్, ఎ రిచ్ వన్, ఎ స్ట్రాంగ్ వన్, యట్
1: కనుక ధనబలమును, విద్యాబలమును, గుణబలమును, భుజబలమును ఆధారం చేసుకుని మనం గర్వించరాదు.
2: Therefore we should not be carried away by this ego of wealth, the knowledge and the physical
1: ప్రేమ బలమును పెంచుకోండి.
2: We have to develop love.
1: ప్రేమ ఉంటే విరోధి కూడా మీకు మంచి మిత్రుడుగా మారిపోతాడు.
2: When you have love, even the worst of your enemy will become your friend.
1: కనుక ప్రేమను పెంచుకోండి.
2: డెవలప్ లవ్.
1: ఎవరితో మాట్లాడినా ప్రేమతో మాట్లాడండి.
2: యూ టాక్ లవింగ్లీ విత్
1: ఏ పని చేసినా ప్రేమతో చేయండి.
2: యూ మే డూ ఎనీథింగ్ విత్ లవ్.
1: అప్పుడే నీ యొక్క జీవితం చాలా ధన్యమవుతుంది.
2: దెన్ యువర్ లైఫ్ ఈజ్ అన్ ఐడియల్ వన్.
1: అంతేకాని ప్రేమ లేకుండా భక్తి లేకుండా ఇన్ని చేసినప్పటికి నీ ప్రయోజనం లేదు.
2: వితౌట్ లవ్ అండ్ డివోషన్ యూ మే డూ ఎనీథింగ్, ఇట్స్ ఆల్ బీన్ వెయిన్.
1: అనేక మంది వాదిస్తుంటారు ఏమిటి నీకు ఈ భక్తి.
2: మెనీ ఆర్గ్యూ వాట్
1: ఫర్ కనిపించని దేవుణ్ణి నీవు ఎట్లా నమ్ముతున్నావు?
2: వై డూ బిలీవ్ గాడ్ హూమ్ యూ డోంట్ సీ?
1: ఇదంతా మూర్ఖత్వం అంటారు.
2: ఇట్స్ ఆల్ ఫూలిష్నెస్.
1: సర్వము భగవంతుని చూస్తూనే ఉన్నాము.
2: ఇన్ ఫ్యాక్ట్ వి సీ గాడ్.
1: చూస్తూ చూస్తూ కూడా భగవంతుడు లేడని ఎట్లా చెప్పగలవు?
2: వి సీ హిమ్ బట్ యెట్ వి డినై హిమ్.
1: ఏది చూసినా భగవంతుడే.
2: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: సర్వ రూపములు కూడా భగవంతుడే.
2: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: సర్వ పురుగులు భగవంతుడే.
2: ఆల్ ఆర్ హిస్.
1: సర్వ జంతువులు భగవంతుడే.
2: ఆల్ బీయింగ్స్ ఆర్ హిస్.
1: సర్వ క్రిమికీటకాదులు కూడా భగవంతుడే.
2: దేర్ఫోర్ ఆల్ ఇన్సెక్ట్స్ అండ్ బర్డ్స్ అండ్ బీస్ ఆర్
1: డివైన్. సర్వ భూతానాం అనింది వేదం. ప్రేమ లేకుండా భక్తి లేకుండా ఇన్ని చేసినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
2: వితౌట్ లవ్ అండ్ డివోషన్ యూ మే డూ ఎనీథింగ్, ఇట్స్ ఆల్ బీన్ వెయిన్.
1: అనేక మంది వాదిస్తుంటారు ఏమిటి నీకు ఈ భక్తి.
2: మెనీ ఆర్గ్యూ.

0: సర్వభూతానాం అనింది వేదము.
1: Veda says God dwells in all of the beings, creatures.
0: అంతా భగవంతుడిగా చూస్తున్నప్పుడు నీవు భగవంతుడిగా చూడటం లేదు ఈ ప్రకృతిని.
1: In fact, you don't have that divine look.
0: ప్రకృతిగా చూస్తున్నావు కాబట్టి నీకు భగవంతుడు కనబడటం లేదు.
1: You have got that worldly vision, therefore you don't have that experience.
0: ప్రకృతి భావం మర్చిపో, ప్రకృతిని భగవంతుడిగా చూడు, తప్పక నీకు సాక్షాత్కరిస్తా.
1: Give up this worldly outlook, have that divine feeling, divine vision.
0: ఇది పుష్పం అనుకుంటే పుష్పంగానే ఉంటుంది.
1: Everything is a flower, it's flower.
0: కానీ ఈ పుష్పంలో ఫ్లవర్ ఒక గంధం ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from you get the smell, fragrance?
0: ఈ గంధాన్ని ఎవరు పెట్టారు?
1: Who is the cause behind it?
0: ఇది దీని యొక్క సహజము.
1: It is natural quality.
0: అదే రీతిగానే మానవుని యొక్క ధర్మము మానవత్వం దైవత్వం తనతో కూడి ఉంటుందే.
1: Therefore human quality is to think of God.
0: ఆ దైవత్వం తనతోనే ఉన్నది.
1: God is with you.
0: లేడని చెప్పడం ఏ రీతిగా అయితే ఉంది?
1: Well, how can you deny him?
0: తల్లిని నీవు ప్రేమిస్తున్నావు.
1: You love your mother.
0: తల్లికి రూపం ఉంది.
1: మదర్ హ్యాస్ ఎ ఫామ్.
0: కానీ తల్లి ప్రేమకు రూపం ఉందా?
1: మదర్స్ లవ్ హ్యాస్ నో ఫామ్.
0: ఆ ప్రేమ లేకపోతే ఈ దేహాన్ని ఏం ప్రేమిస్తావు?
1: Then there is no love. How do you love this body?
0: ఆ దేహములో ప్రేమ ఉంది.
1: That body is there like love.
0: ప్రేమనే దైవము.
1: And that very love is God.
0: అటువంటి ప్రేమను మనం ప్రేమించినప్పుడే మన ప్రాణం కూడాను ప్రేమిస్తుంది మనవల్ల.
1: In fact, when you have that love within us, the whole life would be lovely.
0: కనుక తల్లిదండ్రులను గౌరవించండి.
1: Hey, respect your parents.
0: నీ భావం నీవు పరిశుద్ధం గావించుకో.
1: కీప్ యువర్ ప్యూర్ ఫీల్.
0: ఈ గాయత్రి మంత్రం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటిది.
1: గాయత్రి మంత్ర ఇస్ హైలీ సేక్రెడ్
0: చెప్పినారు కూడా శాస్త్రుల వారు.
1: శాస్త్రిజీ సేడ్
0: ఈ గాయత్రి మంత్రంలో ఉండేటువంటి సారము ఏ దేవత ఎందుకు కూడా లేదు.
1: ది ఎసెన్స్ ఆఫ్ గాయత్రి.
0: దేవతలు అనేక దేవతలుగా ఉన్నారు.
1: ఇస్ నాట్ నోటీస్ ఎనీవేర్ దట్ సో మెనీ డైటీస్.
0: ఎన్ని దేవతలు అయినా కానీ అందులో ఉన్నది ఒక్కటి.
1: ద డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: చూడండి ఇందులో ఎన్నో పువ్వులు ఉన్నాయి.
1: సో మెనీ ఫ్లవర్స్ హియర్.
0: ఫ్లవర్స్ అనేకము కానీ
1: ఫ్లవర్స్ ఆర్ మెనీ.
0: దారం ఒక్కటే.
1: బట్ ద థ్రెడ్ ఇస్
0: ఈ దారమే ఈ ఫ్లవర్స్ అంతా కట్టి వచ్చేసింది.
1: ఇట్ ఇస్ ద థ్రెడ్ దట్ బైండ్స్ ఆల్ దీస్ ఫ్లవర్స్.
0: కాబట్టి దివ్యమైన శక్తి ఒక్కటే.
1: ద డివైనిటీ ఇస్ వన్.
0: ఈ వ్యక్తులు అనేకంగా ఉంటుంటాయి.
1: ఇండివిజువల్స్ ఆర్ మెనీ.
0: కాబట్టి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మీరు గుర్తించండి.
1: రికగ్నైజ్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఆ ఏకత్వాన్ని గుర్తించినటువంటి వానికి ఏనాటికి నీ బాధలు ఉండవు.
1: ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ యూనిటీ యూ నెవర్ సఫర్ ఎనీ.
0: పర్వతముల వంటి బాధలు మనం వెంటాడినప్పటికి మంచు మాదిరి మాయమైపోతాయి.
1: యూ మే ఫేస్ అన్బేరబుల్ సఫరింగ్ బట్ దట్ వుడ్ ఆల్ వానిష్ లైక్ ఎ మిస్ట్.
0: కనుక ఆ విశ్వాసాన్ని పెంచుకోండి. ఎవరేమి చెప్పినప్పుడు మీరు దాన్ని ఆలకించకండి.
1: డోంట్ ఫాలో అదర్స్ వర్డ్స్.
0: వారి తృప్తి కోసం వారు చెప్పవచ్చు. కాన్షియస్ నీకు ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియస్.
0: అప్పుడే నీకు క్షేమం జరుగుతుంది.
1: దెన్ యుల్ బి గుడ్ అండ్ సెక్యూర్.
0: యువకులారా,
1: యంగ్స్టర్,
0: ఈనాడు చాలా పవిత్రమైనటువంటి దినము.
1: టుడే సెక్రెడ్ డే.
0: జీవితానికి ప్రధానమైనటువంటి ఫౌండేషన్.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ద ఫౌండేషన్ డే.
0: పునాది చాలా భద్రంగా ఉండినప్పుడే
1: కీప్ ఇట్ సేఫ్ అండ్
0: సెక్యూర్. దేశం అనేటువంటి భవనం కూడా చాలా భద్రంగా ఉంటుంది.
1: ద మ్యాన్షన్ ఆఫ్ ద నేషన్ వుడ్ బి సేఫ్ అండ్ సెక్యూర్.
0: కాబట్టి దేశ భావన కూడా మీరు మనసులో పెట్టుకోవాలి.
1: హ్యావ్ ద నేషనల్ ఫీల్.
0: నేషనల్ థాట్ మనలో ఉండాలి.
1: హ్యావ్ నేషనల్.
0: ఈనాడు నేషనల్ భావమే పోయింది.
1: టుడే దేర్ ఇస్ నో నేషనల్ ఫీలింగ్.
0: కారణం ఏమిటి?
1: వాయ్
0: ఈ రాజకీయ నాయకులు చేసినటువంటి పని.
1: దిస్ ఈస్ ది యాక్షన్ ఆఫ్ పొలిటీషియన్.
0: మనం కేవలం ఒక దేశాభిమానం మాత్రం పెట్టుకుంటే దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా మారాలి?
1: యూ షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్ ఆఫ్
0: దేశాభిమానాన్ని మనం పెంచుకోవాలి.
1: డెవలప్ ఫీలింగ్స్ ఆఫ్ పేట్రియాటిజం.
0: వీలైతే దేహాభిమానాన్ని ఏమైనా త్యజించాలి.
1: డజంట్ మ్యాటర్, యూ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్ లైఫ్.
0: అప్పుడే మనం ఆశయాల కోసం పోతున్నాం. ఆశయాలు పెట్టుకోకూడదు.
1: దెన్ యూ వర్క్ ఫర్ ఆశయ. That ideals, not for asha, that desire.
0: Asalu matram pettukokoondi.
1: Don't have the desire.
0: Aashayalu teesukondi.
1: Go by aashayalu.
0: Ee vidhamaina yokka bhavaani meeru penchukunnappudu.
1: When you develop this idea,
0: daivam iyandi aavirbhavistundi.
1: How do you expect God?
0: Ee naatikaina kuda daani yokka tattvaani meeru anubhavinchagalaru.
1: You are bound to experience God.
0: దైవాన్ని చూడాలని మీకు చాలా ఆశగా ఉంటే
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్
0: స్థిరమైనటువంటి విశ్వాసంతో మీరు కొలుచండి. తప్పక దైవం మీకు కనిపిస్తాడు.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ విత్ దిస్ ఫెయిత్ ప్రొసీడ్ యూ విల్ సీ హిమ్.
0: ఉన్నాడో లేదో, ఉన్నాడో లేదో అని సందేహంతో మాత్రం ఉండకూడదు.
1: బట్ ఇఫ్ యూ హావ్ గాట్ ద డౌట్ వెదర్ హీ ఇస్ దేర్ ఆర్ నాట్, యూ కెనాట్ సీ హిమ్.
0: ఉన్నవారికి ఉన్నాడు.
1: హీ ఇస్ దేర్ టు హూమ్ దట్ బిలీవ్.
0: లేడు.
1: He doesn't exist to whom that do not believe.
0: కాని అది వారి వారి భావంపై ఆధారపడి ఉంటుంది.
1: It goes by their thought.
0: మనము విశ్వాసం పెంచుకుని
1: డెవలప్
0: ఈ గాయత్రి మంత్రం ఈనాడు చెప్పినట్టుగా మూడు రకములుగా ఉచ్చరించుకుని
1: వీ హావ్ టు రిపీట్ ఇట్ థ్రైస్. గాయత్రి మంత్రం
0: భూర్భువస్వ సవితుర్వరేణ్యం.
1: సవితుర్వరేణ్యం
0: భర్గో దేవస్య ధీమహి.
1: భర్గో దేవస్య
0: ధీమహి. యో యోనః ప్రచోదయాత్.
1: యో యోనః ప్రచోదయాత్.
0: ఈ విధమైన మంత్రాన్ని మీరు నిరంతరము స్మరించుకుంటుండండి.
1: యూ చాంట్ దిస్ మంత్ర కంటిన్యూ.
0: ఇది పొద్దున మధ్యాహ్నం సాయంకాలం అనే కాదు.
1: ఇట్స్ నాట్ ఓన్లీ
0: సర్వదా సర్వకాలేషు సర్వత్ర.

0: Everywhere, in all periods of time, you can
1: నీకు మధ్యాహ్నము తెల్లవారి సాయంకాలం అంటారు. దేవతకు మధ్యాహ్నం సాయంకాలం తెల్లవారి కాలమే లేదు.
0: ఇట్ మే బి టు యూ ది ఎర్లియస్ ఆఫ్ ద మార్నింగ్ మిడ్ డే అండ్ ది ఈవినింగ్, బట్ గాడ్ ఇస్ బియాండ్ టైం.
1: కాలాతీతమైనటువంటిది.
0: గాడ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైం.
1: అలాంటి కాలాతీతమైన దైవాన్ని స్మరించడానికి ఒక కాలమే నిర్ణయం ఎందుకు మీరు చేసుకోవాలి?
0: దెన్ గాడ్ ఇస్ టైమ్లెస్, వై డు యూ స్టిప్యులేట్ టైం?
1: కనుకనే సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం అన్నారు.
0: యూ కెన్ థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్ ఎట్ ఆల్ టైమ్.
1: కనుక మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ, మీ బాధలు కలిగినప్పటికి, బాధలు లేకుండా ఉండినప్పటికీ నామస్మరణ మాత్రం చేయండి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ డు నాట్ గివ్ అప్ ది సింగింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. చాంట్ హిస్ గ్లోరీ.
1: భజన దినాసుక శాంతి నై.

0: மூக்குள்ளார மாதா பித்துள்ளார ఈనాడు ఈ యొక్క గాయత్రి మంత్రోపదేశం జరిగింది. ఈ గాయత్రి మంత్రం చేత ముందు దేవతలు కూడాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మన ఎందే ఉన్నారనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించండి.
1: యూ గివెన్ దిస్ గాయత్రి ఉపదేశ దిస్ మార్నింగ్. హావ్ ఫుల్ ఫెయిత్ దట్ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ ఇన్ యూ.
0: స్థూలమైనటువంటి అన్నం అంతా కూడాను కేవలము ఒక బ్రహ్మ రూపంగా ధరిస్తున్నారు.
1: ద గ్రాస్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఈస్ బ్రహ్మ.
0: సూక్ష్మమైనటువంటి ఒక స్వరూపం అంతా కూడా విష్ణు స్వరూపంగా ఉంటుంది.
1: ద సటిల్ ఫార్మ్ ఇస్ విష్ణు.
0: అతి సూక్ష్మమైనటువంటి ఆహారం అంతా కూడా ఈశ్వరుడిగా ఉంటుంది.
1: సటిలెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఈశ్వర.
0: కాబట్టి మీరు ఇంకా వెళ్లి క్యాంటీన్కి వెళ్లి ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులైనటువంటి భోజనాన్ని భుజించి ఆ ముగ్గురిని కూడా మీ హృదయంలో నిలుపుకొని శాంతి జీవితాన్ని గడపండి.
1: భగవాన్ వాంట్స్ యూ to have these three deities Brahma Vishnu Maheshwara there in the canteen, accept food in the divine form of trinity.
0: Kevalam Brahma Vishnu Maheshwara ane bhavame kaadu,
1: not simply trinity.
0: Sura dehamu dehani bhava krishna andistundadi.
1: The gross form will give strength to the body.
0: Sushmaina dehamu manasuku krishna andistundadi.
1: And the subtle form will make your mind strong.
0: Adi sushmaina kidi vaakunu samrakshistundadi.
1: The subtlest strengthens the faculty of
0: కాబట్టి శారీర మానసిక వాక్స్వరూపులైనటువంటి మీరు దివ్యమైన యొక్క ఆదర్శాన్ని అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని నిర్వహిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు స్ట్రెంగ్థన్ యువర్ బాడీ, స్ట్రెంగ్థన్ యువర్ మైండ్, ప్యూరిఫై యువర్ వర్డ్. సో సేయింగ్ భగవాన్ బ్రింగ్స్ దిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

రాజ్యమెలగవచ్చు. హేమ గోదానము ఇయవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు. గగనమందు

తెలుసు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్ర

0: One can acquire all forms of knowledge and be outstanding in an assembly of scholars. One can fight with all the valor and the courage in times of war. Being born as a king, one can be reputed as an able king. One can offer gold and cows as charity. One can even count the number of stars in the sky. One can mention the names of all the living beings. One can be an expert in all eight forms of knowledge. One can even reach moon, but yet controlling the body and the senses to turn inward and to remain in the state of equanimity, it is absolutely difficult. Students.
1: ఈ విశాల ప్రపంచమునందు మానవుడు నేర్చనటువంటి విద్యలు లేవు.
0: In this vast world, there's no knowledge which man has not acquired.
1: అన్ని విద్యలు నేర్చియు, అన్ని సౌఖ్యములను చూచుకు, ఈ విశాల ప్రపంచమంతయును సంచరించుకూడను, సర్వ పదార్థముల యొక్క రహస్యమును కూడా గుర్తించినవి, కాని తానెవరో తెలియక ఉండా ఉంటున్నాడు మానవుడు.
0: విత్ టోటల్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ వేరియస్ ఫీల్డ్స్ బీయింగ్ ద రెసిపియంట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ హీ మూవ్స్ అబౌట్ యాక్టివ్లీ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ హీ నోస్ ద సీక్రెట్స్ ఆఫ్ మ్యాటర్ బట్ హీ డస్ నాట్ నో హూ హీ ఈస్.
1: ఇన్ని తెలిసి తానెవరూ తనను తెలియకుండా ఉండినా ఇన్ని తెలిసి ప్రయోజనమేమిటి?
0: Without knowing one's own self, what's the fun of knowing the rest?
1: Kanuka manavudu ee jagatnandu udbhavinchi ee visala prapanchamnam sarva vidyalu nerchi motta modata tanantaanu gurtinchukuntaku tagina krushi cheyali.
0: Therefore, moving about actively in this vast wide world with all the expertise and the knowledge, one should know one's own self.
1: తానెవరో తెలుసుకుంటే జగత్తంతా ఇప్పుడు ఒక్క నిమిషంలో తెలిసిపోతుంది.
0: ఇఫ్ వన్ నోస్ వన్స్ ఓన్ సెల్ఫ్ హీల్ బి నోయింగ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: ఇదియే అద్వైతం యొక్క ప్రధాన స్థితి.
0: దిస్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
1: పదార్థ అద్వైతము, భావాద్వైతము, క్రియాద్వైతము, ఈ మూడు అద్వైతముల యొక్క సమ్మిత స్వరూపమే ఈ ప్రపంచం.
0: ద వరల్డ్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ నాన్ డ్యూలిజం ఇన్ త్రీ స్టేట్స్ అట్ ద లెవెల్ ఆఫ్ ద మ్యాటర్ ద ఫీలింగ్ అండ్ యాక్షన్.
1: ఇది ఒక కర్చీఫ్.
0: దిస్ ఇస్ ఎ కర్చీఫ్.
1: దీని యొక్క వస్తువు యొక్క అద్వైతం ఏమిటి?
0: వాట్ ఈస్ ది నాన్ డ్యూయల్ ఆస్పెక్ట్ హియర్?
1: ఇది దారముల యొక్క చేరిక.
0: Is the combination of threads.
1: ఈ దారములకు ఆధారం ఏమిటి?
0: What is the basis for these threads?
1: దీనికి ప్రత్తి.
0: It is the cotton.
1: కాబట్టి ఈ వస్తువు యొక్క అద్వైతం ఏమిటి? ప్రత్తి, దారము, గుడ్డ మూడు కూడాను ఒక్కటే.
0: Therefore, the non-dual aspect is this. The cotton first, that becomes thread, and finally becomes a cloth.
1: అదే విధముగానే ప్రతి పదార్థము యొక్క తత్వము త్రికాల భాగ్యంతో కూడినటువంటి ఒక వస్తు స్వరూపాన్ని గుర్తించుకున్నప్పుడు అది ఏ వస్తువు యొక్క అద్వైతం అవుతుంది.
0: లైక్ వైజ్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద మ్యాటర్ దెన్ వన్స్ వీ గో డీపర్ వీల్ అండర్స్టాండ్ ద చేంజ్లెస్ ఎసెన్స్ అట్ ద బాటమ్.
1: ప్రతి దారము, వస్త్రము అనేటువంటి రూపనామములు వేరు వేరైనప్పటికీ పదార్థం ఒక్కటే.
0: కాటన్, థ్రెడ్ అండ్ క్లాత్, the name and form vary, but the matter is one and the same.
1: ఇక భావాద్వైతం ఏమిటి?
0: Then what is non-dualism in the feeling?
1: ఇన్ని వేల మంది వ్యక్తులు ఇక్కడ కూర్చున్నారు.
0: Thousands have congregated here.
1: ఒక్కొక్కరి రూపనామములు వేరు వేరుగా ఉంటున్నాయి.
0: Each one has got his own name and form.
1: వీరందరూ ఒక్కటి కాదు.
0: They are not one anyway.
1: కానీ
0: బట్
1: నేను వీరందరూ ఒక్కటే అనేటువంటి ఒక అద్వైతాన్ని నిరూపిస్తాను.
0: భగవాన్ ప్రూవ్స్ ద ఫ్యాక్ట్ దట్ యు ఆర్ ఆల్ వన్.
1: రూపనామములు భిన్నముగా ఉన్నవి కాని
0: దో ద నేమ్ అండ్ ఫార్మ్ డిఫర్,
1: పరిస్థితుల యొక్క ప్రభావం భిన్నముగా ఉన్నది కాని
0: The circumstances vary.
1: ఆశపాశల యొక్క స్థితులు విభిన్నముగా ఉన్నవు కాని
0: ద డిజైర్ అండ్ అంబిషన్స్ డిఫర్
1: కష్ట సుఖములు ఎందు కాని
0: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్
1: దుఃఖానందములు ఎందు కాని
0: ఇన్ టైమ్స్ ఆఫ్ కంఫర్ట్
1: భిన్నముగా కనిపించుచున్నప్పటికీ
0: డూ దే అపియర్ టు డిఫర్
1: అందరి ఎందు ఉండినటువంటి ఒక తత్వము ఒక్కటే అదే పంచభూతములు
0: That which is present, common, uniformly distributed in all are these five elements.
1: అందరి యందు కూడా ఈ పంచభూతములు సమానంగానే ఉంటున్నాయి.
0: The five elements are uniformly distributed in all.
1: ఇది వ్యక్తుల యొక్క అద్వైతం.
0: This is non-dualism at the individual level.
1: ఇందులో ఏ యొక్క భాగం పోయినప్పటికీ భూతం పోయినప్పటికీ మానవుడు కానేరు.
0: With any one of the elements missing, he cannot be a human.
1: కనుక రూపనామములు మనం భిన్నంగా చూచినప్పటికీ ఇందులో అంతర్భూతమైనటువంటి యొక్క పంచభూతములు ఒక్కటే
0: Therefore, name and form may vary, but the five elements are basically essentially same.
1: ఈ సమావేశమునందున్నటువంటి వ్యక్తులు మాత్రమే కాదు జగత్తునందున్నటువంటి సమస్త జీవరాశులు కూడాను పంచభూతములే ఏకత్వము
0: Not merely those who have assembled here in this August assembly, all the rest present all over the universe are one and the same.
1: ఇంకా పదార్థాద్వైతం ఏమిటి
0: And what is this non-dualism in respect of matter?
1: ఒక స్థితిగతులను పురస్కరించుకొని
0: బేసింగ్ ఆన్ ది స్టేట్ అండ్ పొజిషన్
1: ప్రతి మానవుడు కూడా ఏదో కొన్ని అభిష్టములు నిలుపుకొని ఉంటుంటాడు
0: ఎవ్రీ పర్సన్ ఎంటర్టైన్ సర్టన్ అంబిషన్స్
1: అనేక ఆశలతో నిండి ఉంటాడు
0: Yes, so many ambitions.
1: కానీ ఆశలతో నిరాశలు కూడా పొందుతుంటారు
0: బట్ He has got frustrations and disappointments.
1: అంతులేని ఆశలతో
0: because of too much of desire.
1: అర్థం కాని ఆవేదనతో
0: and the worry with
1: అప్రాప్త రూపమైన ప్రాప్తికై
0: he struggles.
1: ప్రాకులాడి కడపకు నిరాశయై నిస్పృహయై నిస్సందేహంగా నిలిచి ఉంటాడు.
0: He struggles to achieve that though quite undeserving. He has got the meaningless worry and anxiety, excessive desire.
1: ఏ పనులు చేసినప్పటికీ
0: whatever work that is done
1: ఏ చింతలు సల్పినప్పటికీ
0: whatever thought entertained
1: కానీ అన్నింటి యందు కూడాను ఈ ఫలము యొక్క భావం విసర్జించి సర్వకర్మ భగవత్ప్రీత్యార్థమనేటువంటి భావంతో చేసినప్పుడు ఇది ఏ నిజమైనటువంటి అద్వైతము
0: ఎవ్రీ థాట్ ఎంటర్టైన్డ్ ఎవ్రీ యాక్షన్ అండర్ టేకెన్ ఇఫ్ ఇట్ ఇస్ డన్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీ రివార్డ్ ఆర్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్
1: ఫలమును ఆశించినప్పుడే ఇది ఒక ఆశ నిరాశగా రూపొందుతుంది
0: When once we have got expectations, there will be appointment and disappointment.
1: అసంతృప్తిగా రూపొందుతుంది
0: The satisfaction turns into dissatisfaction.
1: కానీ సర్వము భగవత్ప్రీత్యార్థంగా భావించినప్పుడు ఏ దుఃఖమునకు ఏ విచారమునకు ఏ ఆనందమునకు అవకాశమే ఉండదు
0: When once actions are offered so as to satisfy and please God, there will be no disappointment and frustration.
1: మానవుని యందు నాలుగు విధములైనటువంటి యొక్క స్థితులు స్థిర నివాసమై ఉండటం చేతనే మానవుడు ఇన్ని విధములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు
0: సిన్స్ దేర్ ఆర్ ఫోర్ స్టేట్స్ ఇన్ మ్యాన్ దట్ హ్యావ్ కమ్ టు స్టే వన్స్ ఫర్ ఆల్ హీస్ పుట్ టు ఆల్ దీస్ సార్ట్స్ ఆఫ్ సఫరింగ్
1: మానవుని యందు దేవుడు
0: గాడ్ ఇన్ మ్యాన్
1: మానవుని యందు మానవుడు
0: మ్యాన్ ఇన్ మ్యాన్
1: మానవుని యందు రాక్షసుడు
0: డెమన్ ఇన్ మ్యాన్
1: మానవుని యందు పశువు
0: అనిమల్ ఇన్ మ్యాన్
1: కనుకనే దైవము మానవుడు రాక్షసుడు పశువు అన్ని కూడా ఒక్క మానవుని ఎందే ఉంటున్నాయి
0: దేర్ఫోర్ గాడ్ మ్యాన్ డెమన్ అనిమల్ ఆల్ దీస్ ఫోర్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్
1: ఏ విధంగా ఉంటున్నాయి
0: హౌ
1: పరిస్థితుల యొక్క ప్రభావాన్ని పురస్కరించుకొని దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావాన్ని కూడా పురస్కరించుకొని కాలకర్మ కారణ కర్తవ్యాన్ని పురస్కరించుకొని ఒక్కొక్క స్థానమునందు ఒక్కొక్కటి అభివృద్ధి అవుతుంటాయి
0: Basing on the position, the circumstances, the time and the space, the reason, the responsibilities, actions undertaken, they come out, express themselves.
1: కనుకనే మానవుని యందు దేవుడు ఏ రీతిగా ఉన్నాడు?
0: In what form God is present in man?
1: బ్రహ్మనిష్ట పరో దేవః. ఈ మానవుని యందు నిరంతరము కూడాను దైవ చింతన సల్పుతూ ఏ విధమైనటువంటి వాంఛను లేక అహంకార రహితుడై ఆనందమయుడై నిరంతరం కూడాను ఆనందాన్ని అనుభవిస్తుంటాడు
0: మ్యాన్ థింగ్స్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ హీ డస్ ఆల్ యాక్టివిటీ ఇన్ యాక్షన్ విదౌట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీ రివార్డ్ విదౌట్ ఎనీ ట్రేస్ ఆఫ్ ఈగో అండ్ థింగ్స్ ఆఫ్ ద డివైన్
1: పవిత్రమైన భావమును చింతిస్తుంటాడు
0: He entertains sacred thoughts.
1: పరోపకార సంబంధమైనటువంటి దీంతో పనిచేస్తుంటాడు.
0: హీ రెండర్స్ సర్వీస్ టు ఎవ్రీబడి.
1: నిరంతరం కూడా ఏ వర్క్ చేసినప్పటికీ ఇది భగవత్ ప్రీత్యార్థంగా చేస్తుంటాడు.
0: వాట్ ఎవర్ వర్క్ హీ అండర్టేక్స్ హీ డస్ ఇట్ టు ప్లీజ్ గాడ్.
1: కనుకనే అన్ని గుడ్ వర్క్స్ కూడా గాడ్ వర్క్స్ గానే రూపొందుతాయి.
0: దేర్ఫోర్ ఎవ్రీ గుడ్ వర్క్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు గాడ్స్ వర్క్.
1: కనుకనే ఇతనికి మరొక చింత లేదు.
0: హీ హాస్ నో అదర్ థాట్.
1: ఇది కేవలము సర్వ కర్మ కూడా భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావం ఉంటాయి.
0: ద ఫీలింగ్ ఈస్ దట్ ఆల్ యాక్షన్స్ బి సాటిస్ఫైయింగ్ అన్ టు గాడ్.
1: కనుకని ఇతని యందు ఈ పవిత్రమైన గుణములు దైవ స్వరూపాన్ని నిరూపిస్తుంటాయి.
0: దీస్ సీక్రెట్ క్వాలిటీస్ వర్చ్యూస్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ విల్ ప్రూవ్ ద డివినిటీ ఇన్ హిమ్.
1: మానవుడు తన విషయమును కాని లోక విషయమును కాని ఏమాత్రం నువ్వు చింతించక నిరంతరం కూడా పవిత్రమైనటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మాత్రం స్మరిస్తూ ఉంటాడు.
0: మ్యాన్ డజన్ థింక్ ఆఫ్ హింసెల్ఫ్ నార్ ఆఫ్ ద వరల్డ్. హీ థింక్స్ ఆఫ్ దిస్ ఎటర్నల్ ట్రూత్ దట్ ఈస్ డివినిటీ లేటెంట్ ఇన్ హిమ్.
1: ఈ చింతలు ఎక్కడి నుంచి వచ్చాయి?
0: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్?
1: ఇది మానవుని యొక్క హృదయ స్థాయి నుండి వచ్చాయి.
0: దే ఎమనేట్ అవుట్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్.
1: కాబట్టి ఈ దైవత్వం ఎక్కడి నుంచి ఆవిర్భవించింది?
0: Where from you get this divinity?
1: ఇది మానవుని నుండినే ఆవిర్భవించింది.
0: It comes out of man only.
1: కనుకనే బ్రహ్మనిష్ట పరో దేవః. ఈ బ్రహ్మనిష్ట యందు మాత్రమే కాలమును గడిపేటువంటి వాడు ఈ మానవుని యందు దేవుడు.
0: Therefore the one who spends all the time thinking of the divine, you'll find the divinity in him.
1: ఆకారం మానవుల ఆకారమే కాని సర్వ కర్మలు కూడాను దైవ చింతనలు గానే జరుగుతున్నాయి.
0: Though he is a human being in form, but all thoughts are absolutely divine.
1: అన్ని కర్మలు కూడాను దైవ కర్మలుగానే రూపొందుతున్నాయి.
0: All good actions transform into God actions.
1: కనుకనే మానవుని యందు దైవత్వం ఈ రీతిగా ప్రకటిస్తూ ఉంటుంటాది.
0: Like this God shines, manifests in man.
1: ఇంకా మానవుని యందు మానవుడు.
0: Next aspect, man in man.
1: సత్య ధర్మో రథో మర్త్యః అన్నది వేదము. సత్య ధర్మో రథో మర్త్యః. ఈ మత్స్యలోకమునందు ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడాను
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆన్ ఎర్త్
1: సత్యధర్మమును మాత్రమే వరించి
0: హీఈస్ ఆఫ్టర్ ట్రూత్ అండ్ రైట్నెస్
1: సత్యధర్మమును మాత్రమే విశ్వసించి
0: హాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ దీస్ టూ
1: తన మార్గమును తే మాత్రము విడువక
0: హీ డజంట్ డ్రాప్ హిస్ పాత్
1: కర్తవ్య కర్మను విసర్జించకుండా
0: హీ డజంట్ గివ్ అప్ హిస్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్
1: తన కుటుంబం యొక్క కర్తవ్యాలు పోషించుకుంటూ వస్తుంటాడు.
0: హీ టేక్స్ కేర్ ఆఫ్ హిస్ హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్
1: దాన ధర్మములో ప్రవేశిస్తుంటాడు.
0: He entertains all acts of charity.
1: దయా ప్రేమలతో నిండి ఉంటాది వాని హృదయము.
0: His heart is full of compassion.
1: మానవుడు అనగా ఏమిటి?
0: Who is a human being?
1: ఉపనిషత్తులందరూ కూడా మానవుడు అనగా విశ్వాసం కలవాడు అని.
0: Upanishads define manava human as the one with faith.
1: అందరిని విశ్వసిస్తుంటాడు.
0: He has got full faith in everybody.
1: ఇతను భయపడటానికి అవకాశం లేదు.
0: He has no fear at all.
1: భయపడేది మృగము, భయపడేది పశువు.
0: It is only the animal that is fully of fear.
1: పశువు భయపడుతుంది.
0: It is the cow that is afraid of situation.
1: కాని మనిషి మృగము కాదు, పశువు కాదు, కనుక భయపడకూడదు.
0: So man is not cow, man is not animal, he need not be afraid of anything.
1: కనుక భయపెట్టేటువంటిది మృగము.
0: So it is only animal.
1: నీవు ఇతరుని ఎవరిని భయపెట్టకూడదు.
0: So don't make anyone fear.
1: నీవు భయపడనక్కర్లేదు.
0: Don't have any fear.
1: నీవు పశువు కాదు.
0: You are not an animal, you are
1: మనిషి.
0: You are a human being.
1: కనుకనే నీవు భయపడకూడదు, భయపెట్టకూడదు.
0: Therefore you should be fearless and you should not cause the sense of fear in others.
1: ఇట్టి నిత్య కర్మల చేత తన నిత్య జీవితాన్ని గడుపుతూ ఉంటాడు మానవుడు.
0: So man spends his daily routine of activity in this way.
1: ఇంతే కాకుండా
0: not only
1: పరోపకార సంబంధమైనటువంటి ఒక సోషల్ వర్క్స్ అనగా సమాజ సేవలు ఎందు పాల్గొంటుంటాడు.
0: హీ ఆల్సో రెండర్ సర్వీస్ పార్టిసిపేట్స్ ఇన్ సోషల్ వర్క్
1: మానవ సమాజం లోపల నిత్య సత్యమైనటువంటి కీర్తులను పొందుతుంటాడు.
0: హీ ఆల్సో ఎర్న్స్ రెప్యుటేషన్ నేమ్ అండ్ ఫేమ్ ఇన్ సొసైటీ
1: మానవతా విలువను తాను ఆచరిస్తూ ఆనందిస్తూ ఇతరులకు ఆనందింపజేస్తుంటాడు.
0: హీ ప్రాక్టీసెస్ హ్యూమన్ వాల్యూస్ అండ్ హీ డిలైట్స్ హిమ్సెల్ఫ్ అండ్ మేక్స్ అదర్స్ హ్యాపీ.
1: సత్యము అనేటువంటి మానవ ధర్మము ధర్మం పైన ఆధారపడి ఉంటుంది.
0: The truth depends on righteousness, the dharma.
1: ఈ ధర్మము అనేటువంటిది శాంతిపైన ఆధారపడి ఉంటుంది.
0: Righteousness depends on peace.
1: శాంతి అనేటువంటి ప్రేమపైన ఆధారపడి ఉంటుంది.
0: Peace depends on
1: ఈ ప్రేమ అహింసపైన ఆధారపడి ఉంటుంది.
0: Love depends on
1: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలన్నీ కూడా మానవతా విలువలు.
0: Therefore the truth, righteousness, peace and love, non-violence.
1: ఒక్క సత్యము నీలో ఉండనా అహింసలో హింసలో నీవు పాల్పడవు.
0: When once there is truth in you, you never resort to violence.
1: నీలో ధర్మం ఉండెనా హింసలో నీవు పాల్పడవు.
0: When once there is righteousness, you never be violent.
1: నీలో శాంతి ఉండెనా హింసలో పాల్పడవు.
0: When you have peace, you never be violent.
1: నీలో ప్రేమ ఉండెనా హింసలో పాల్పడవు.
0: If you have love, you never be violent.
1: కనుకనే సత్యమున్నటువంటి వాడు, ధర్మమున్నటువంటి వాడు, శాంతి ఉన్నటువంటి వాడు, ప్రేమ ఉన్నటువంటి వాడు, ఇతను అహింసలో ఉన్నటువంటి వాడే.
0: Therefore, the one with truth, righteousness and peace and love always spends his time in non-violence.
1: ఈ విధమైనటువంటి మార్గములందు నిత్య జీవితాన్ని మానవుడిగా భావించు, బుద్ధిస్తూ, అనుభవిస్తూ, ఆనందిస్తూ, ఇతరులకు అందిస్తూ ఉంటాడు.
0: This is the true human life. He should find happiness and bliss leading a human life in true spirit.
1: ఇంకా మానవుని యందు ఉన్నటువంటి రాక్షసుడు ఎవరు?
0: Then who is the demon in man?
1: మద్యపానో రథో రాక్షసః, అనగా ఈ మత్తు పదార్థములపైన తన ఉన్మత్తుడైపోయి తాను రాక్షసత్వానికి పాల్పడి అనేక విధమైనటువంటి యొక్క దుర్మార్గములో పాల్గొంటుంటాడు.
0: ద వన్ హూ ఇంటాక్సికేటెడ్ అండ్ హూ ఫర్గెట్స్ హింసెల్ఫ్, లాస్ట్ హింసెల్ఫ్ అండ్ ఎంటర్స్ ఇన్ ఆల్ వికెడ్ యాక్టివిటీ ఈస్ ద వెరీ డెమన్.
1: రాక్షసత్వానికి మరొక కారణం ఆధారం లేదు.
0: There is no other reason to be demonic.
1: ఈ మద్యపానమే రాక్షసత్వానికి ప్రధానమైనటువంటి మూల కారణం.
0: Alcoholism is the main cause for all this demonic activity.
1: దానిని భుజించినటువంటి వానికి మానవత్వం మర్చిపోతాడు.
0: The one who drinks naturally forgets his human quality.
1: ఏమంటున్నానో, ఏమంటున్నానో, ఏం మాట్లాడుతున్నానో అనేటువంటి విషయం కూడాను మర్చిపోతాడు.
0: He forgets what he speaks and what he does.
1: ఆ సమయంలో తల్లి, బిడ్డ, భార్య అనేటువంటి ఒక ఏమాత్రం కూడా విచక్షణ జ్ఞానం ఉంటుండదు.
0: At the time there will be no consideration of mother, father, child.
1: ఇది పాపమా పుణ్యమా అనేటువంటిది కూడాను విచారించడు.
0: He loses that discrimination whether it is a sin or a virtue.
1: కనుక ఈ విధమైనటువంటి చర్యల్లో పాల్గొని తన మానవత్వాన్నే మర్చి
0: So he undertakes to such activity and forgets the human quality.
1: Jivitatvanni visvasinchi
0: and he goes by this transient world.
1: Bhavishyattunu vismaristadu.
0: He forgets the future.
1: Kanuka itti rakshasattvam kudanu manavuni ende untunnadi.
0: Such a demonic nature is present in man.
1: Inka pasuttam ye reetiga untundadi.
0: Third one, animality, animal quality.
1: Idi gnaneena shunyaha pasubhis samanaha.
0: The one without wisdom is equal to an animal.
1: ఇతనికి ఎట్టి జ్ఞానము ఉండదు.
0: He has no trace of wisdom.
1: ఏ విధమైన విచక్షణ జ్ఞానము ఉంటుండదు.
0: He has no sense of discrimination.
1: కేవలం తన కడుపుకు తాను తినటము.
0: He eats full.
1: నిరంతరముగా లౌకికమైన భోగ భాగ్యములను అనుభవించటము.
0: He always experiences worldly pleasure.
1: ఆహారం ఇంద్ర భయ మైంద్రాదుల లోపల కాలమును గడపటము.
0: He spends all his time eating and drinking and sleeping.
1: ఇది పశుత్వము యొక్క లక్షణములు.
0: These are qualities of animal.
1: దీనికి అడ్డు తగిలినటువంటి వారిని హింసించటం.
0: He will also be violent against those that come in his way.
1: పరులను దూషించటము.
0: He goes on accusing others.
1: పరులను హాస్యాస్పదం గావించటము.
0: He will be making fun of others.
1: ఇవన్నీ కూడాను కేవలము ఒక పశుత్వం యొక్క లక్షణాలుగా ఉంటుంటాయి.
0: These are all the qualities of an animal.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను పశుత్వము, రాక్షసత్వము, మానవత్వము, దైవత్వము అనేటువంటి నాలుగు తత్వములతో నిండి ఉంటున్నాడు మానవుడు.
0: Therefore, every man has got these four qualities: animal qualities, demonic qualities, human qualities, and the divine qualities.
1: అయితే మనం ఈనాడు అనేక విద్యలను అభ్యసిస్తున్నాము.
0: Today we study various forms of knowledge.
1: ఈ విద్యలను అభ్యసించి ఏం పోగొట్టుకుంటున్నాం మనం?
0: What is that we are actually losing?
1: అనేక మంది ప్రపంచం లోపల ఎన్నో విద్యలను అభ్యసించినటువంటి వారు ఉన్నారు.
0: In this world there are many people who have learned many forms of education.
1: ఇన్ని విద్యలు నేర్చుకుని మానవత్వంలో ఉండినటువంటి విశిష్టత ఏమిటి అని ఏమైనా గుర్తించుకున్నారా?
0: Having learned so much, have they ever realized the significance and greatness of human life?
1: వారి వారి గౌరవ మర్యాదలు, వారి వారి ధన సంపాదనలు వారు చూసుకుంటున్నారే కాని నేను మానవుడిగా ప్రవర్తిస్తున్నానా లేదా, నేను మానవుడు అంటే ఏ విధంగా ఉంటుండాలి అనేటువంటి క్వశ్చన్ వేసుకుని ఎవడైనా మానవుని వల్లే బ్రతుకుతున్నాడా?
0: Everyone takes care of their own reputation, their own prestige and the dignity and the money. Has anyone answered the question, is human or not?
1: మానవుని వలె డ్రెస్ వేసుకుంటున్నాడు.
0: He has got an attire of a human.
1: మానవుని వలె అధికారం చలాయిస్తున్నాడు.
0: He occupies the position of a human.
1: కానీ మానవత్వాన్ని తానే మాత్రం గుర్తించడం లేదు.
0: But he doesn't recognize the human quality.
1: మానవుడు అంటే ఏమి?
0: Who is the human being?
1: కామక్రోధ లోప మోహమద మత్సరమైనటువంటి దానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: The one who doesn't give any scope for lust, greed, anger, avarice.
1: తన హృదయంలో నుంచుకొని
0: విత్ దిస్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ అండర్ కంట్రోల్.
1: ఎన్ని చదువులు చదివి ఏమి ప్రయోజనము?
0: Well, what is the fun of reading without these things? What is the use of amassing wealth? It's all useless. It will all be in vain. Educated man should conduct himself properly. Virtues. Good intellect. Adherence to truth.
1: Bhakti.
0: Devotion.
1: Kramasiccha.
0: Discipline.
1: Kartavya palanamulu.
0: Discharging the responsibilities. It is the education that teaches all. Student must learn. What is that you learn? Do you have discipline? Without devotion and discipline, what is the use?
1: ప్రతి దాని యందు కూడాను మానవతా గుణములను ప్రవేశపెట్టాలి.
0: We have to see that there will be human values in every aspect of our life.
1: ఎప్పుడు చూసినా కూడాను ఇతరులను దూషించటము, ఇతరులను పరిహసించటము, ఇతరులను హాస్యాస్పదం గావించటము, ఇతరుల యొక్క దోటపాట్లు మాత్రమే మనం చింతించటంతో కాలం గడుపుతున్నాం.
0: We spend all the time accusing, criticizing others, making fun of others, finding fault with others.
1: ఇతరుల యొక్క మంచి చెడ్డలను మనం చింతించటం చేత మన గతి ఏమవుతుందది? మా మంచి చెడ్డలంతా కూడా మన హృదయంలో ప్రవేశిస్తున్నాయి.
0: When we go on thinking of others, good and bad, those qualities get into you.
1: కనుక ఎవరిదో కాదు నీవు చింతించటము.
0: You are not thinking of anyone.
1: పరుల చెడ్డంతా కూడా నీలో రిఫ్లెక్షన్ గా బయలుదేరుతుంది.
0: All the bad you think of will be in you also.
1: కారణం ఏమిటి?
0: Why?
1: పరుల చెడ్డను నీవు చింతిస్తున్నావు.
0: Because you constantly think of bad of others.
1: కనుక నీ ఇతరుల యొక్క చెడ్డను నీవేమాత్రము చింతించకూడదు.
0: సో నెవర్ థింక్ ఆఫ్ బ్యాడ్ ఆఫ్ అదర్స్.
1: ఒకవేళ ఇతరులు ఏమైనా చెడ్డగా ఉంటుంటే దాన్ని సరిచేయడానికి తగినటువంటి కృషి చేయి.
0: If anyone is bad, try to correct, rectify.
1: అంతేకాని నీవు మంచివాడైతే ఇతరుల చింతను నీవెందుకు చింతించాలి?
0: If you are truly good, why should you think of anybody?
1: కనుక ఈనాటి మానవుని యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉన్నదంటే నిరంతరము కూడా ఎవరిదో ఒకరిని చింతన చేయటము, ఎవరినో ఒకరిని విమర్శించడము, ఎవరినో ఒకరిని దూషించడము, ఎవరినో ఒకరిని పరిహసించడము, ఎవరినో ఒకరిని హాస్యాస్పదంగా చూడటం.
0: వాట్ ఈస్ ది ట్రెండ్ ఆఫ్ మోడర్న్ మ్యాన్? హీ గోస్ ఆన్ థింకింగ్, అక్యూజింగ్, క్రిటిసైజింగ్, మేకింగ్ ఫన్ ఆఫ్ సమ్వన్ ఆర్ అదర్.
1: ఇలాంటి విద్యకు లక్షణమనే కావు.
0: This is not a qualification.
1: ఇది మానవత్వానికి విరుద్ధమైనటువంటి గుణములు.
0: It is just opposite the human life.
1: మానవతా విలువను గుర్తించేటువంటి మానవుడు ఎవరిని కూడా ఏ విధంగా కూడా పరిహసించడు.
0: The one who has known, practices human values will never make fun of anybody. He will never demean anybody.
1: కనుక ఇతరులను కించిత్పరిచేటువంటి యొక్క తత్వము ఇది కేవలము ఒక పశుత్వమే.
0: ఇఫ్ యూ హ్యూమిలియేట్ ఎనీబడి, ఇట్స్ అనిమల్ క్వాలిటీ.
1: కేవలము స్వార్థత్వానికి మూల కారణమే.
0: సెల్ఫిష్నెస్ ఇస్ ద రూట్ కాజ్.
1: కనుక మానవుని యందు ఈ స్వార్థం అభివృద్ధి కావటం చేతనే రాగద్వేషములు అనేటువంటివి అందులో ప్రవేశిస్తూ ఉన్నాయి.
0: Because of this selfishness ever on the rise, you find this attachment and hatred.
1: ఈ స్వార్థం మితిమీరిపోతుండాలి.
0: This selfishness
1: అంతవరకు కూడా స్వార్థం స్వార్థం స్వప్రయోజనమే.
0: Until the end approaches, he spends all the time in selfishness.
1: సరి అయినటువంటి స్థితిని పొందేది.
0: When does he reach the correct level?
1: పుట్టినందుకు ఏమి సార్థకము?
0: What is it?
1: భూమికి బరువు, తిండికి చేటు.
0: And it's just a burden to earth and also waste of food that he part.
1: మనం మానవునిగా పుట్టినందుకు 10 మందికి ఏమైనా సహాయం చేయాలి.
0: Having been born a human being, we should help.
1: అది 18 పురాణముల యొక్క సారం.
0: That is the essence of 18 epics.
1: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్.
0: ఇట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ 18 ఎపిక్స్ స్టేటెడ్ బై వ్యాస ఇన్ 2 సెంటెన్సెస్. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్.
1: ఈనాడు హెల్ప్ అనేటువంటిది ఎక్కడ కనిపించడం లేదు.
0: టుడే దేర్ ఇస్ నో హెల్ప్.
1: ఎక్కడ చూసినా హర్ట్, హర్ట్, హర్ట్, హర్ట్.
0: ఎవ్రీవేర్ వి ఫైండ్ దిస్ హర్ట్, హర్ట్.
1: చదువుకున్న వాడిని మొదలుకొని
0: చదువులేనటువంటి
1: వాడి వరకు,
0: డౌన్ కోటేషన్
1: మొదలుకొని కూటి పేద వరకు కూడాను ఈ హర్ట్, హర్ట్, హర్ట్.
0: Right from the educated, the illiterate, the pauper to the millionaire,
1: bidavadu chinna apakaram chesthe kotisodu pedda apakaram chestunnadu.
0: If a poor man harms in a little way a rich man,
1: సహాయం అనేటువంటి వాళ్ళ మనసులో ఆవిర్భవించడం లేదు.
0: దేర్ నో ట్రేస్ ఆఫ్ హెల్ప్.
1: ఒక దానము ధర్మము అనేటువంటి ఒక సద్భావమే అతని ఎందు ఉండటం లేదు.
0: దేర్ ఆర్ నో గుడ్ ఫీలింగ్స్ ఆఫ్ చారిటీ.
1: ఈ ప్రపంచంలో పుట్టి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దిస్ హ్యూమన్ లైఫ్ అండ్
1: బర్త్? ఈ విధంగా సంపాదించి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఎర్నింగ్ మనీ?
1: కనుకనే మన చదువులంతా కూడా నిరుపయోగంగా మారిపోతున్నాయి.
0: దేర్ ఫర్ ఆల్ అవర్ లర్నింగ్
1: ధన సంపాదన నిమిత్తమై కాలమును, కర్మమును, కాయమును కూడా వ్యర్థం గావించుకుంటున్నాము.
0: వి వేస్ట్ అవర్ టైం ఓన్లీ టు ఎర్న్ మనీ. వి వేస్ట్ అవర్ బాడీ.
1: ఇంత సంపాదించి ఏమైనా మనం వెంట తీసుకుపోతున్నామా? లేదు.
0: Do you take money with you at the end? No.
1: ఏ కాసైనా తీసుకొని పోవటం లేదు.
0: You don't take single
1: ఏ మట్టైనా తీసుకొని పోవటం లేదు.
0: Not even sand.
1: అదే అలెగ్జాండర్ బోధించినటువంటి సరైనటువంటి సత్యవాక్ పరిపాలన.
0: That is the teaching of Alexander in this context.
1: భారతదేశంపై దండెత్తి వచ్చి
0: having attacked
1: వెనుకకు పోయే సమయంలో మధ్యదారి లోపల హార్ట్ అటాక్ వచ్చింది.
0: As he was returning, as he was back home, he sustained heart attack.
1: కానీ డాక్టర్స్ అందరూ కూడా ప్రయోజనం లేదన్నారు.
0: Doctors have given up hopes.
1: కానీ దానికి అలెగ్జాండర్ ఏమాత్రం భయపడలేదు.
0: Alexander was not afraid.
1: ధైర్యంగా వారికి బోధిస్తూ వచ్చాడు.
0: He gave the answer. He taught them with all the courage.
1: ఈ దేహం ఈ మధ్య మార్గంలో నేను వదిలిపెట్టవచ్చు.
0: I may die any moment on the way.
1: భౌతికము దుర్బలమైన కాయం ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: This body is a five of all the senses. When we are going to die, we can't.
1: శతవర్షములు దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
0: 100 years life span though prescribed, you cannot.
1: బాల్యమందు ఏక ప్రాయమందు
0: or youth,
1: ఏక ముదిమియందు ఏక ముసలియందు
0: or old age,
1: ఎరుకలేదు.
0: When you are going to die, you don't know.
1: మరణమే నిశ్చయము.
0: Death is certain.
1: బుద్ధిమంతుడైన తాను ఉన్నంతలో తాను తెలియవలే.
0: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
1: బ్రతికినట్టే కూడా మన యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోవాలి.
0: వైల్ అలైవ్ లెట్ అస్ నో వాట్ యు
1: ఏం గుర్తిస్తావు.
0: వాట్ ఈస్ దట్ యు నో ఆఫ్టర్ డెత్.
1: కనుకనే ఈ విధంగా బోధించి నేను మరణించిన తర్వాత నీవు మన దేశానికి తీసుకుని పోండి ఈ దేహాన్ని.
0: అలెగ్జాండర్ టాట్ దిస్ వే అండ్ సెడ్ ఆఫ్టర్ ఐ డై టేక్ దిస్ బాడీ బ్యాక్ టు అవర్ కంట్రీ.
1: ఈ దేశానికి తీసుకుని పోయారు.
0: The body is taken to
1: Alexander చెప్పినట్టుగా వారు నటించారు.
0: They acted as per his instructions.
1: చేతులు పైకి పెట్టారు.
0: The two hands are lifted up.
1: బాడీ అంతా వైట్ క్లాత్ తో బంధించారు.
0: The body is wrapped by a white cloth.
1: చేతులు పైకి పెట్టి వీధి కూడాను అలెగ్జాండర్ దేహాన్ని తిప్పుతున్నారు.
0: The two hands are lifted up and the whole body is taken in a procession.
1: Every దేశంలో ప్రతి ఒక్కరు కూడాను ప్రశ్నిస్తూ వచ్చారు.
0: Everyone started questioning.
1: ఎందుకు చేతులు పైకి పెట్టారు?
0: Why hands are lifted?
1: ఇది అలెగ్జాండర్ చెప్పినటువంటి ఒక పదం.
0: దిస్ ఈస్ ది సెంటెన్స్ టీచింగ్ ఆఫ్ అలెగ్జాండర్.
1: అలెగ్జాండర్ ఎన్ని దేశంలో జయించాడు?
0: అలెగ్జాండర్ కాంక్వర్డ్ మెనీ కంట్రీస్.
1: అన్ని దేశంలో కూడా అనేక సరైన కీర్తి ప్రతిష్టలు పొందాడు.
0: ఈజ్ వన్ ఆఫ్ రెప్యుటేషన్ నేమ్ అండ్ ఫేమ్.
1: అతనికి ధనమునకు తక్కువ లేదు.
0: దేర్స్ నో డర్త్
1: తక్కువ లేదు.
0: ఈజ్ వర్చువస్.
1: అతను అరిస్టాటల్ యొక్క పరమ భక్తుడు.
0: ఈజ్ ఎన్ ఆర్డినరీ డివోటీ ఆఫ్ అరిస్టాటల్.
1: అరిస్టాటల్ ప్లేటో యొక్క పరమ భక్తుడు.
0: అరిస్టాటల్ ఇస్ ద డిసైపుల్ ఆఫ్ ప్లేటో.
1: ప్లేటో అనేటువంటి వాడు సోక్రటీస్ పరమ భక్తుడు.
0: ప్లేటో ఇస్ ద డిసైపుల్ ఆఫ్ సోక్రటీస్.
1: కనుకనే సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటల్, అలెగ్జాండర్ ఈ నాలుగింటి యొక్క సంబంధాన్ని తాను పురస్కరించుకుని నేను ఇంత ఉంటున్నాను, ఇంత కీర్తిని సంపాదించాను, కానీ ఏమి ప్రయోజనం? నేను ఈ దేహాన్ని వదిలే సమయం లోపల ఒట్టి చేతులతో పోతున్నానని జగత్తుకు చాటమని చెప్పాడు.
0: హావింగ్ బీన్ ద హైయర్ అండ్ ఆల్సో హావింగ్ ద రెసిపియంట్ ఆఫ్ ద విజ్డమ్ ఆఫ్ సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటల్, అలెగ్జాండర్, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ ఎంప్టీ హ్యాండెడ్. లెట్ దిస్ వరల్డ్ నో దిస్.
1: అందరు కూడా నువ్వు ఎంప్టీ హ్యాండ్ తో పోవలసింది.
0: ఎవ్రీవన్ హ్యాస్ టు రిటర్న్.
1: బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఇంత చీటీ కానీ నీకు అందించరు.
0: బ్యాంక్ బ్యాలెన్స్ నాట్ ఈవెన్ ఎ చిట్ వుడ్ బి గివెన్ టు యు ఎట్ ది ఎండ్.
1: లేకపోతే పోతున్నావు కదా అని చెప్పని ఏమైనా ఎవరికైనా అడ్రస్ ఇచ్చిపోతావా?
0: యాజ్ యూ లీవ్ దిస్ వరల్డ్ వుడ్ యూ ఎవర్ గివ్ యువర్ అడ్రస్?
1: పుట్టే సమయంలో ఇంత బట్ట అయినా కట్టుకుని రావు.
0: At the time of birth you don't bring a piece of
1: పోయే సమయంలో ఇంత అడ్రస్ అయినా ఇచ్చిపోవు.
0: వైల్ గోయింగ్ బ్యాక్ యూ డోంట్ గివ్ అడ్రస్.
1: ఎందుకు ఎక్కడ పోతున్నావు?
0: Where are you born and where do you go?
1: ఎక్కడ పోతున్నావు అనేటువంటిది మనసుకు మనసు సాక్షిగా రావాలి.
0: And your mind or
1: నేను చేసినటువంటి పుణ్య ఫలమునకు నేను స్వర్గానికి వెళ్తున్నాను అని ధైర్యంగా చెప్పవచ్చు.
0: You should declare with all the courage that I will certainly go to heaven and have done meritorious activity.
1: నేను నరకానికి వెళ్తున్నాను చెప్పవచ్చు.
0: For all the sinful acts I did, I am bound to be in
1: నరకం. రెండు కూడాను నీవు చేసిన పనులు ఎందే నిమిడి ఉంటున్నాయి.
0: So heaven and hell are the results of your own actions.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను మానవుని యొక్క సంకల్పంపైనే ఆధారపడి ఉంటున్నాయి.
0: So everything depends on human.
1: మంచి చెడ్డలు అన్ని కూడాను మానవ సంకల్పంలో కుదిరి ఉంటున్నాయి.
0: Good and bad depend on thoughts.
1: కనుకనే మొట్టమొదట మంచి సంకల్పంలో అభివృద్ధి ఖర్చుకోవాలి.
0: First develop good thoughts.
1: త్యాగ భావంలో మనం ప్రవేశించాలి.
0: పవిత్రమైన
1: మానవత్వాన్ని పెంచుకోవాలి.
0: లీడ్ ఎ సేక్రెడ్ హ్యూమన్
1: సమాజం నందు మంచి కీర్తిని సంపాదించాలి.
0: గెట్ ఎ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ.
1: పాపి పాపి అనేటువంటి చెడ్డ కీర్తిని మనం తెచ్చుకోకూడదు.
0: నెవర్ గెట్ ఎ బ్యాడ్ నేమ్ దట్ యు ఆర్ ది వర్స్ట్ సిన్నర్.
1: కనుకనే నీవు మంచి పేరును సంపాదించు.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: అదియే నీకు జగత్తులో ఎంట వచ్చేది.
0: దట్స్ వన్ దట్ ఫాలోస్ యూ.
1: బంధువులందరూ వాకిటి దాకా వల్ల కాటికే వత్తురు.
0: రిలేషన్స్ విల్ కమ్ టు ది డోర్ స్టెప్ ఆర్ టు ది బరియల్ గ్రౌండ్.
1: అందరు బంధువులు వస్తారు.
0: ఆల్ రిలేషన్స్.
1: ఇంకా ధనవంతుడే చచ్చిపోయిందంటే వందల కార్లు అంతా వెళ్లిపోతుంటాయి అక్కడికి.
0: వెన్ ఎ రిచ్ మ్యాన్ డైస్ హండ్రెడ్స్ ఆఫ్ కార్స్ రీచ్ ది బరియల్ గ్రౌండ్.
1: కానీ ఇంతమంది పోయి కట్టగడపడి ఏం చేస్తున్నారు? ఒట్టి చేతులతో ఇంటికి వస్తున్నారు.
0: ఆల్ పీపుల్ గో టు ది బరియల్ గ్రౌండ్. వాట్ డు దే డూ? దే రిటర్న్ ఎంప్టీ.
1: బంధమడితే నేను బాయని ఆపద్ బంధువు భగవన్ నామేమరా.
0: But there is only one God who
1: is with you. Janta, inta, kanta untundi. Ninnu kaapaadutundi okka Bhagavat naamame.
0: It's only God's name that will be with you, in you, around you, above you, below you. That will protect you at all times.
1: Kanuka atti divyamainatundi daanini mari ee naadu manam vismarinchi anityamu ashashtamu asatyamainatundi daanini manam pattukoni మన జీవితమంతా కూడా దీంతోనే అవస్థల పాలైపోతున్నాము.
0: Therefore we have forgotten this divine eternal truth, but we are carried away by
1: ఎంత కాలం ఎంత చదివినటువంటి వాడైన కూడాను కట్టగడపటి వరకు తన సత్యాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: In spite of long life spent, he is not able to know his own truth.
1: Attachment.
0: What is the reason? Attachment.
1: ఇది ఈ అటాచ్మెంట్ అంటే ఏమిటి?
0: What is this attachment?
1: కనుకనే డిటాచ్మెంట్ కావాలి.
0: సో వీ షుడ్ డెవలప్ డిటాచ్మెంట్.
1: లాక్ ఉంది.
0: హియర్ ఇస్ లాక్.
1: కీ పెట్టు.
0: పుట్ ది కీ దేర్.
1: టర్న్ రైట్ సైడ్.
0: టర్న్ రైట్ సైడ్.
1: ఓపెన్ అవుతుంది.
0: ఇట్ అన్లాక్స్ ఓపెన్.
1: టర్న్ రైట్ లెఫ్ట్ సైడ్.
0: టర్న్ లెఫ్ట్ సైడ్.
1: లాక్ అవుతుంది.
0: ఇట్ లాక్స్.
1: సేమ్ లాక్.
0: సేమ్ లాక్.
1: సేమ్ కీ.
0: సేమ్ కీ.
1: టర్నింగ్ డిఫరెన్స్.
0: There is difference in the turning.
1: Kalpane ni hrudayame lock.
0: Your heart is locked.
1: Ye manase key.
0: Mind is the key.
1: Turn God's side. Detachment ane liberation.
0: Turn God's side. That detachment liberation.
1: Turn world side.
0: That is attachment.
1: Ee attachment e mahabalam.
0: And this attachment is bondage.
1: It will
0: make you worried day and night.
1: ధనం ఉండి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ద మనీ?
1: అన్ని ఉండి కూడాను అశాంతికి గురి అయిపోతున్నారు.
0: విత్ ఆల్ దిస్ ఈజ్ రెస్ట్లెస్.
1: కనుక మనము ఎన్ని ఉండినప్పటికీ మన శాంతిని పొందేటువంటి మార్గం ఏమిటి? త్యాగమే.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ పొజిషన్స్ వీ షుడ్ నో ద పాత్ టు
1: అది. ఈ వేదము బోధించినటువంటిది నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనేకే అమృతత్వ మానసు. మంచి కార్యములు చేయి.
0: Do good actions.
1: పవిత్రమైనటువంటి యొక్క పరులకు దానం చేయి.
0: ఆఫర్ థింగ్స్ ఇన్ చారిటీ.
1: ఎడ్యుకేషన్ కు దానం చేయి.
0: ఆర్ డొనేట్
1: హెల్త్ కు దానం చేయి. పల్లెల లోపల అనేక విధములైనటువంటి బాధలు పడుతుండేటువంటి వారంతా ఉంటారు.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ సఫర్ ఇన్ విలేజెస్.
1: కనుక మానవునికి హెడ్ హార్ట్.
0: For man, head and heart are important.
1: ఇవి రెండు కూడాను బాడీలో సంబంధమైనటువంటివి.
0: Both are present in the body.
1: Head is education. Heart is health.
0: Heart stands for
1: body
0: health.
1: Body is water. కనుకనే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ బాడీకి కావాలి.
0: సో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ రిక్వైర్డ్.
1: ఎలాంటి హెల్త్?
0: వాట్ సార్ట్ ఆఫ్ హెల్త్?
1: ఏదో కేవలము మనం జీవించడం కోసమని హెల్త్ కావాలి.
0: నాట్ ఫర్
1: సేవ కోసం హెల్త్ కావాలి.
0: వీ నీడ్ హెల్త్ ఫర్ సర్వీస్.
1: సర్వీస్ చేసే కోసమే దేహం చాలా ఆరోగ్యంగా ఉండాలి.
0: వీ షుడ్ బి హెల్దీ టు రెండర్ సర్వీస్.
1: అందుకోసం మన ఆరోగ్యాన్ని కోరాలి. కానీ సేవ చేయనటువంటి వాడికి ఆరోగ్యం కూడా ఎందుకు?
0: వీ షుడ్ డిజైర్ హెల్త్.
1: వాడు ఉండినా చచ్చిన వాడితో సమానమే.
0: మ్యూర్ హెల్త్ ఈజ్ జస్ట్ ఈక్వల్ టు ఎ లివింగ్ డెత్.
1: మనకు హెడ్ ఉండాలి.
0: వీ నీడ్ హెడ్.
1: ఎలాంటి హెడ్ ఉండాలి?
0: వాట్ సార్ట్ ఆఫ్ హెడ్?
1: పరులు చింతన చేసి పరులను దూషించి పరులను విమర్శించేటువంటి హెడ్ కాదు.
0: ది హెడ్ దట్ డస్ నాట్ ఎంటర్టైన్ ద థాట్స్ ఆఫ్ అదర్స్
1: బట్ అక్యూజ్. చింతించేటువంటి హెడ్ కావాలి.
0: ద హెడ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. కనుకనే
1: ఫుడ్ హెడ్ గాడ్ ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మనం విచారించుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ నో ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ త్రీ, ఫుడ్ హెడ్ అండ్ గాడ్.
1: నీకు ఫుడ్ ఎందుకు కోసం కావాలి?
0: వై డూ నీడ్ ఫుడ్?
1: నా హెడ్ ని పెంచుకోవటం కోసం.
0: టు డెవలప్ మై
1: హెడ్. నా గుణాన్ని అభివృద్ధి పరచుకోవటం కోసమని.
0: డెవలప్ మై
1: గుణం ఎందుకోసం ఉండాలి?
0: వై డూ నీడ్ దిస్?
1: సమాజ సేవలో పాల్గొనడానికి.
0: టు రెండర్ సర్వీస్.
1: సహాయం చేయడానికి.
0: సో హెల్ప్
1: సమాజానికి. సత్కీర్తి తేవడానికి.
0: టు బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు సొసైటీ.
1: కనుకనే సమాజం యొక్క సంకర్షణ మనం ఆనందంగా చూసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ ది సేఫ్టీ అండ్ వెల్ఫేర్.
1: సాంఘిక సామాజిక శక్తిని మనం పోషించుకోవాలి.
0: వీ షుడ్ ఆల్సో మెయింటైన్ ది సేఫ్టీ. ఇందువల్లనే
1: మనం సమాజంలో పుట్టాము.
0: ఫర్ దట్ రీజన్ వీఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
1: 15 డేస్ సమాజంలో.
0: వీఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
1: 15 డేస్ సమాజంలో.
0: వీ గ్రో ఇన్ సొసైటీ.
1: కానీ సమాజం యొక్క చింతనే మనం చేయకపోతే ఇంతకంటే ద్రోహం మరొకటి లేదు.
0: ఇఫ్ వీ డోంట్ థింక్ ఆఫ్ సొసైటీ దేర్ కెనాట్ బి గ్రేటర్ బిట్రేయల్ దెన్ దట్.
1: వీళ్ళంతా కూడా కృతజ్ఞుడు.
0: దే ఆర్ అన్గ్రేట్ఫుల్ రిచ్.
1: కనుకనే మనం సమాజంలో పుట్టినందుకు సమాజానికి సేవ చేయాలి.
0: హ్యావ్ బీ బోర్న్ ఇన్ సొసైటీ వీ షుడ్ సర్వ్ సొసైటీ.
1: సమాజం బాగుంటేనే మనం బాగుంటాము.
0: ఇఫ్ సొసైటీ ఇస్ గుడ్ యూ విల్ బి గుడ్.
1: లేకపోతే నీవెట్లా బాగుంటావు?
0: ఆర్ హౌ డు ఎక్స్పెక్ట్ టు బి గుడ్?
1: కనుకనే సమాజ సేవలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి.
0: సో ఎవ్రీవన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ సోషల్.
1: సమాజం యొక్క సంక్షేమాన్ని అంతా మనం ఆశించాలి.
0: వన్ షుడ్ డిజైర్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: అప్పుడే క్షేమమైన జీవితం కూడా మనకు ప్రాప్తిస్తుంది.
0: అండ్ యువర్ వెల్ఫేర్ డిపెండ్స్ ఆన్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ సమాజ సేవకు మనకు కావలసినటువంటి ప్రేమ ఒక్కటే.
0: But in social service, love is essential.
1: ఈ ప్రేమకు మించినటువంటి మరొకటి లేదు.
0: There is no other thing beyond love.
1: ఈ ప్రేమనే సర్వమును మనకు సమకూరుస్తుంది.
0: Through love you can get everything.
1: అది లేకుండా ఎన్ని గ్రంథాలు చదివి ఏం ప్రయోజనం?
0: Without love, what is the use of reading so many books?
1: అంతే కదా bookish knowledge.
0: That's all bookish knowledge.
1: కాబట్టి పుస్తకము మస్తకము ఒకటైపోతుంది.
0: Therefore the head and the book become one and the same.
1: ఏ ప్రయోజనం?
0: What is the
1: practical లో లేనటువంటి పుస్తకాలు చదివి ప్రయోజనం ఏమిటి?
0: When you don't put it into practice,
1: what is the కాల్చివేస్తే కూడా ప్రయోజనం ఉండదు.
0: There's no use. You can burn all the
1: books. అంత మనం చదవకూడదు.
0: So we should not read so many.
1: దాని వల్ల మన బుర్రను చెడగొడుతుంది.
0: You turn mad.
1: నీవు తెలుసుకున్న ఒక సత్యాన్ని నీవు ఆచరణలో పెట్టు.
0: At least practice one truth that you come to know.
1: కనుకనే ఈనాడు మనకు కావాల్సింది ప్రాక్టికల్ నాలెడ్జ్, నాట్ బుకిష్ నాలెడ్జ్.
0: So today what we need is practical knowledge, not bookish knowledge.
1: మనం చేసి ఆనందించి అనుభవించి అందరికీ అందించడానికి ప్రయత్నించాలి.
0: Therefore we should act, we should do and find happiness there.
1: ఏ నిమిషం మనం పోయినా తొందరలేదు. మన జీవితం కోసం మనం ఆశించకూడదు.
0: Let us not aspire to live long.
1: కానీ ఒక్క పేరును సంపాదించుకుంటే చాలు.
0: But it's enough if we get a good name.
1: అది ఏ కీర్తి.
0: That is reputation.
1: కనుకనే మనం దేహం ఇచ్చినందుకు.
0: For the body being given.
1: కంఠం సత్యస్య భూషణం.
0: It is the truth that is the real jewel to the neck.
1: హస్తం త్యాగస్య భూషణం.
0: ఇట్ ఇస్ ద సాక్రిఫైస్ దట్ ఇస్ ద ఆర్నమెంట్ టు ద హ్యాండ్.
1: త్యాగం హస్తస్య భూషణం.
0: అండ్ ఇట్ ఇస్ ద సాక్రిఫైస్ ద చారిటీ ఫర్ ద హ్యాండ్.
1: శాస్త్రం శ్రోత్రస్య భూషణం.
0: సీక్రెట్ టెక్స్ట్ ఇస్ ద ఆర్నమెంట్ టు ద
1: భూషణం. కిం ప్రయోజన. ఇంక ఏమి మనకు అలంకారం కావాలి?
0: వాట్ ఎల్స్ డెకరేషన్?
1: కంఠమునకు సత్యమే అలంకారంగా ఉంది.
0: ద ట్రూత్ ఈస్ ద వెరీ డెకరేషన్.
1: చేతికి త్యాగమే అలంకారంగా ఉంటుందా?
0: సాక్రిఫైస్ ఇస్ ద ఆర్నమెంట్ టు ద హ్యాండ్.
1: శాస్త్రమే అలంకారంగా ఉంటుందా?
0: సీక్రెట్ టెక్స్ట్ ఇస్ ద డెకరేషన్.
1: అలంకారాలు కావాలి.
0: దెన్ వై డు యు నీడ్ అదర్ ఆర్నమెంట్?
1: నెక్లెస్, డైమండ్ కుండలాలు ఇవన్నీ వేసుకుంటే దొంగల బాధ ఎక్కువ.
0: If you have got the diamond necks and golden chain and gold rings,
1: then
0: it's not that.
1: దైవం యొక్క ప్రేమనే మనకు అలంకారము.
0: ఇట్స్ ఓన్లీ లవ్ ఫర్ గాడ్ ఇస్ ద డెకరేషన్.
1: ప్రేమను మాత్రమే పొంది ప్రేమ చేతనే జీవితం సార్థకం గావించుకోవాలి.
0: లెట్ us try to have that love, develop that love and redeem our lives.
1: ప్రేమ ముదిత మనసే కో రా.

0: On 19th of November 2001, on the holy occasion of Ladies' Day, Bhagawan has delivered an inspiring discourse for women. Bhagawan exhorted mothers to teach their children not just to acquire worldly education and wealth, but to become pure and selfless beings. Some touching incidents from the life of Bhagawan's chosen mother, Ishwaramba, can be heard.
1: గత జీవుడగు పతిం బ్రతికించి ఎముగెల్చే సావిత్రి భారత సాధ్వికాదే.
2: A woman who brought back to life her dead husband, that is Savitri, is she not remembered and memorable?
1: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ గాదే.
2: Was not Chandramati an Indian woman who extinguished the tremendous fire that was burning?
1: కినిసి దుర్మద కిరాతియు భూతిగావించే దమయంతి భారత రమణి గాదే.
2: Is not Damayanti the greatest woman of India who did so many things which are so memorable and rememberable?
1: సత్వ సాగర వేష్టి తస్మాతలమున భరత దాతి పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి.
2: ఇండియా భారత్ ఈజ్ ద ఫ్లరిషింగ్ ఫీల్డ్ ఆఫ్ మెనీ ఇలాస్ట్రియస్ విమెన్ హూ బీన్ ఫేమస్ ఫర్ దర్ ఉమెన్హుడ్.
1: అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదే.
2: Is not India the teacher of the whole world?
1: Prema swarupulare

0: embodiments of love.
1: అనాది కాలము నుండి భారతదేశమును అనేక ఆదర్శముల చేత ఆనందింపజేస్తూ వచ్చినటువంటి వారు స్త్రీలు.
0: In the land of Bharat, from times immemorial, women have not only upheld womanhood, but have given joy to everyone.
1: కనుకనే సృష్టి ఆది నుండి కూడాను స్త్రీ పురుషులు అనేటువంటి స్త్రీ పేరు ముందు పురుషుని పేరు వెనుక పెడుతూ వచ్చారు.
0: Therefore, from creation of the beginning of creation, we always say the name of the woman first as స్త్రీ and then only పురుష, the man.
1: స్త్రీ అనగా ప్రకృతి యొక్క స్వరూపమే.
0: స్త్రీ, the word స్త్రీ means she is the embodiment of creation.
1: కనుక మొట్టమొదట స్త్రీని ఆధారం చేసుకుని జీవిత సమస్యలను పరిహారం గావించుకుంటూ వచ్చారు ప్రాచీన ఋషులు.
0: So the rishis of old took woman as the ideal and tried to solve their problems through the women.
1: అన్ని సమస్యలకు కూడాను స్త్రీల యొక్క పవిత్ర హృదయాలే దీనికి మూల కారణములు.
0: To solve all the problems, the purity of the woman's heart is at the bottom.
1: ఈనాడు లోకములో ఎక్కడ చూచినా దుఃఖము, ఎక్కడ చూచినా అశాంతి, ఎక్కడ చూచినా బాధలు, కష్టసుఖములు కూడా కంటికి కనిపిస్తున్నవి.
0: టుడే ఇన్ దిస్ హోల్ వైల్డ్ వరల్డ్ వి సీ నథింగ్ బట్ కయోస్, సఫరింగ్, హేట్రిడ్ అండ్ సో మెనీ అదర్ నెగటివ్ క్వాలిటీస్.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్?
1: పవిత్ర హృదయులైనటువంటి యొక్క స్త్రీ పురుషులు లోపం కావటమే ఈ దేశమునకు ఇట్టి కష్టములకు మూల కారణం.
0: Because there isn't harmony between the men and the women, this is the reason for all the chaos and trouble in the world.
1: దేశం యొక్క మంచి చెడ్డలు అన్ని కూడాను పవిత్ర హృదయులైనటువంటి స్త్రీ పురుషుల యొక్క చర్యల వలనే దీనికి మంచి చెడ్డలుగా రూపొందుతున్నది.
0: So whether it is good or bad, everything is represented only by the purity that resides in both men and women.
1: దేశములో పవిత్ర హృదయులైనటువంటి స్త్రీ పురుషులే ఉండినా దేశక్షేమములకు ఎట్టి కొరత కూడా ఉండదు.
0: ఇఫ్ దెర్ వర్ ఓన్లీ విమెన్ అండ్ మెన్ ఆఫ్ ప్యూరిటీ, దెన్ దెర్ వుడ్ బి నథింగ్ లాకింగ్ ఇన్ ద పీస్ అండ్ జాయ్ ఇన్ ద వరల్డ్.
1: ఈనాడు అట్టి పవిత్ర హృదయములు అనేక విధములైన మాలిన్యం చేత కలుషితమైపోయినవి.
0: టుడే ద ప్యూర్ హార్ట్స్ హావ్ బీన్ బిస్మర్జ్డ్ విత్ సో మచ్ ఆఫ్ డర్ట్ ఆఫ్ హ్యూమన్ నెగటివ్ థాట్స్.
1: ఇది కాగితము.
0: That is a paper.
1: It is pure white ga untundadi.
0: It is pure white.
1: Kani deeniki itu vaipuna tirigi vrayatam cheta koncham malinyam aipoyindi.
0: Because something is written on the reverse, it has become a
1: malinyam. Manu yokka hrudayam kodanu itti pavitramaina kunte yokka kagitham vantidi.
0: Even the pure heart is like the pure paper that we have.
1: Kani itti కాగితం పైన అనేక రకములైనటువంటి యొక్క సమస్యలు చేరిపోవటం చేతను, కూడిపోవటం చేతను ఇది మాలిన్యం పొందుతున్నది.
0: ఆన్ దిస్ ప్యూర్ పేపర్ బికాస్ వి రైట్ సో మెనీ థింగ్స్ దట్ ఆర్ ఇన్సాల్వబుల్ నెగటివ్, ఇట్ బికమ్స్ డర్టీ.
1: మీకందరికీ తెలుసును, తెల్లవారు లేచిన మొదలు న్యూస్ పేపర్ వైపు చూస్తూ ఉంటారు మీరు.
0: We all know that from the time you get up in the morning,
1: aa newspaper puram chuchinappudu etti vasanalu kaani etti oka galankam kaani etti oka galiju kaani kanipinchadu.
0: You look to the newspaper which is pure, which has no dirt, which has no bad smell, nothing whatsoever.
1: Kaani adi neti newspaper repatiki waste paper ga avutundi.
0: Today's newspaper becomes tomorrow's waste paper.
1: Ee waste paper lopala mallepoolu chutti pettinappudu aa paper ku mallepoolu vasane vastundi.
0: If in this waste paper you wrap flowers, jasmine flowers, it gets a beautiful fragrance.
1: అదే పేపర్ పైన కొన్ని వాసన కలిగినటువంటి పకోడాలు చుట్టినప్పుడు పకోడాల వాసన వస్తుంది.
0: ఇన్ ద సేమ్ పేపర్ ఇఫ్ యూ ర్యాప్ అప్ పకోడాస్ విచ్ హావ్ సమ్ కైండ్ ఆఫ్ అ స్మెల్, ఇట్ టేక్స్ ద స్మెల్ ఆఫ్ ద
1: పకోడా. ఆ పేపర్ పైననే తిరిగి డ్రై ఫిష్ అంతా కట్టినప్పుడు డ్రై ఫిష్ వాసన వస్తుంది.
0: అండ్ ఇన్ ద సేమ్ పేపర్ ఇఫ్ యూ పుట్ డ్రై ఫిష్, ఇట్ గెట్స్ ద స్మెల్ ఆఫ్ డ్రై ఫిష్.
1: ఎట్టి భావంలో అట్టి పవిత్రమైనటువంటి యొక్క చింతన మనకు కలుగుతుండాలి.
0: వాట్ ఎవర్ ఆర్ థాట్స్, సచ్ ఇస్ వాట్ ట్రాన్స్పైర్స్.
1: కనుకనే మానవుని యొక్క హృదయమునందు పవిత్ర భావములు మనం అభివృద్ధి గావించుకున్నప్పుడే మన హృదయము పవిత్రమైనటువంటి యొక్క కరుణ చేత రాజెదుగుతుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వి ఇన్కల్కేట్ ఇన్ అస్ good thoughts and kind thoughts that we become kind and
1: ఈనాటి మానవునికి హృదయం నుండి ఆవిర్భవించేటువంటి భావములు అన్ని కూడాను కలుషితమైనటువంటివిగా ఉంటున్నాయి.
0: Today in man what emanates from the heart is always negative, full of blemishes.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: ఈ పవిత్రమైన హృదయం లోపల అనేకమైనటువంటి యొక్క కొన్ని మన్యమైనటువంటి యొక్క వాచనలు చేతుకుంటున్నాయి.
0: ఇట్స్ బికాస్ ఇట్ ఇస్ ప్యూర్ హార్ట్ ఆల్ సోర్ట్స్ ఆఫ్ డర్టీ థింగ్స్ అక్యూములేట్.
1: దుర్భావములు, దుర్వాసనలు, దుశ్చింతలు, ఈ విధమైనటువంటి యొక్క పదార్థములు కూడుకోవడం చేతనే మన హృదయం కూడాను కలుషితమైపోతున్నది.
0: బ్యాడ్ థాట్స్ అండ్ ఆల్ నెగటివ్ థింగ్స్ గెట్ ఫిల్డ్ అప్ అండ్ సో హార్ట్ బికమ్స్ బిస్మర్చ్డ్.
1: ప్రాచీన కాలం నుండి ఈ హృదయాన్ని పవిత్రము గావించుకుంటూ వచ్చారు పవిత్రమైనటువంటి యొక్క స్త్రీలు.
0: Women from time immemorial have tried to keep up this purity of the heart.
1: గతజీవుడగు పతిని ప్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్వికాది చచ్చినటువంటి యొక్క భర్తను ప్రతికించినటువంటి స్త్రీలు ఉన్నారు, కానీ చచ్చినటువంటి భార్యను ప్రతికించినటువంటి పురుషుడు ఎక్కడా కనిపించలేం లేదు. ఏ చరిత్రలో కూడా మనకు తెలియదు.
0: In the whole of history, there have been women who brought back like Savitri dead husbands to life. But there is not a single example of a man who has brought back to life a dead wife.
1: Itti pavitramaitvanti yokka gunamunu kaliginatvanti yokka streelu anadi kaalam nundi Bharata desham nandu enniyo vidhamainatvanti aadarshalu nirupistu vacharu.
0: In Bharat, from time immemorial, there have been many women of such good unsullied character that we can hold them as illustrious examples.
1: Yinadu ఈ స్త్రీల యందు ఒక విధమైనటువంటి యొక్క సమాజము అభివృద్ధికి తగినటువంటి యొక్క చర్యలు లేకపోవటం చేతనే ఈ సమాజం కూడాను ఈ విధంగా కలుషితమైపోయింది.
0: ఇట్స్ బికాస్ టుడే ఉమెన్ ఇస్ నాట్ ఏబుల్ టు బి టోల్డ్ హిస్ వాల్యూస్ దట్ ద హోల్ సొసైటీ ఇస్ టర్నింగ్ దిస్ వే.
1: ఈనాడు ఆధునిక యుగం మార్గం చేత అనేక రకములైనటువంటి యొక్క చర్యలు ఆధునికంగానే చేరిపోతున్నాయి.
0: బికాస్ ఆఫ్ ద చేంజెస్ ఆఫ్ దిస్ మోడర్న్ వరల్డ్ ఆల్ న్యూ ఫ్యాంగల్ థాట్స్
1: సద్భావములకు సత్చర్యలకు సత్చింతలకు చక్కని అవకాశమే కనిపించడం లేదు.
0: దర్ ఇస్ నో ప్లేస్ వాట్స్ ఎవర్ ఫర్ గుడ్ థాట్స్ ఫర్ గుడ్ యాక్షన్స్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ గుడ్ డీడ్స్.
1: కనుక ఈనాడు స్త్రీలకు ఈ పవిత్రమైనటువంటి యొక్క భావనలు అభివృద్ధి పరచుకోవాలి. దీనికి సత్యసాయి సంస్థలని, సత్యసాయి మహిళా విభాగములని దీనికి ఏర్పరిచి ఈ సత్సంగ ప్రభావాన్ని జగమునకు చాటే నిమిత్తమై దీనికి ఏర్పరుస్తూ వచ్చాం.
0: ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద రికగ్నిషన్ ఆఫ్ దీస్ వాల్యూస్ అండ్ దెన్ ఇట్ ఇస్ ద ఉమెన్ హూ షుడ్ అప్హోల్డ్ ఇట్ అండ్ సో దర్ ఆర్ వేరియస్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ శ్రీ సత్యసాయి లైక్ మహిళా విభాగ్ అండ్ సో మెనీ అదర్ టైప్ ఆఫ్.
1: కనుకనే స్త్రీలు కూడినప్పుడే జగత్తంతైకుడును ఒక పవిత్రమైనటువంటి దేశంగా రూపొందుతుంది.
0: It's only when the women get together that the whole nation becomes something exemplary.
1: ఈ స్త్రీల యొక్క సంఘము ఎంతనో గొప్ప విలువను సంపాదించింది.
0: So this society of women lends it a lot of dignity.
1: ఇటువంటి స్త్రీల యొక్క తత్వమును ఈనాటి పురుషులు కూడాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: So men should make an effort to understand this value in women.
1: దేశమును కూడాను హస్తగతము గావించుకునేటువంటి శక్తి కలిగినటువంటి స్త్రీలు ఈ స్త్రీలు.
0: These women are those who can really do such things in the world.
1: స్త్రీలు కేవలం సామాన్యమైనటువంటి యొక్క బానిసలుగా భావిస్తున్నారు అనేక మంది పురుషులు.
0: Men think that women are just subordinate to them.
1: కాదు కాదు.
0: It's not so.
1: వారు తలంచినప్పుడు జగత్తునే ఒక మూట మాదిరి కట్టగలరు.
0: When they just think they can just bundle up the world.
1: అటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి స్త్రీలను మనం ఈనాడు చులకన చేయటం చేతనే మన గతి ఈ విధంగా మారిపోతున్నది.
0: ఇట్స్ బికాస్ వి ఆర్ బిలీటింగ్ సచ్ విమెన్ హూ కెన్ డూ సచ్ ట్రెమెండస్ టాస్క్ ద వరల్డ్ హస్ కమ్ టు దిస్ స్టేజ్.
1: స్త్రీలు సాధించలేనిటువంటిది లేదు లోకంలో.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ ఎ ఉమెన్ కెనాట్ అచీవ్.
1: అలాంటి స్త్రీల యొక్క తత్వంను మనం దినము కూడా గుర్తించి వారికి తగినటువంటి ప్రోత్సాహ ఉత్సాహములు కూడా కల్పించి వారికి తగినటువంటి సమాజం లోపల తోడ్పాటు గావించాలి.
0: Recognizing this quality in woman, we will have to give her support and try to encourage her and see that she becomes the pillar in society.
1: అలాంటి encouragement ఏ మాత్రము చేయటం లేదు స్త్రీలకు.
0: The women do not get encouragement at all.
1: ఏదైనా ఒక సత్సంగంలో ప్రవేశించినారా అంటే ఈ పురుషులకు దానిపైన కోపం కలుగుతుంది.
0: If they go to satsang, the men become angry.
1: వారి స్వార్థము వారి స్వప్రయోజనముకి మాత్రమే ప్రయత్నిస్తున్నారు. కానీ స్త్రీల వల్ల జగత్తునికి ఎంత ఉపకారం కలుగుతుంది, ఎంత పవిత్రమైనటువంటి మార్గం ఏర్పడుతుంది అనేటువంటి సత్యాన్ని వారు గుర్తించుకోలేకపోతున్నారు.
0: దే ఆర్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ దేర్ ఓన్ సెల్ఫిషెస్ ఆఫ్ ద సెల్ఫ్ కంఫర్ట్. దే ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ దట్ త్రూ విమెన్ అలోన్ దట్ సొసైటీ కెన్ ప్రోగ్రెస్ ఇన్ ద
1: చాలా వరకు స్త్రీల యందు స్వార్థరహితమైనటువంటి హృదయం ఉంటుంటాయి.
0: Women have got a heart which is devoid of selfishness.
1: Daya premana cheta vaadu hrudayam nindi untadi.
0: Their heart is full of compassion and kindness.
1: Pillalanu poshinchetunte vishayam lopala entano jagrataga untuntaru.
0: In bringing up their children they are so careful.
1: Okka chanamaina kudunu bhartha sahinchukoledu.
0: Even one moment the husband cannot
1: kaani aa pillalanu poshinchetunte vidhanamlo raatrim pagalu kudunu streelu entano paatu padutuntaru.
0: Night and day the woman will strive to look after her child.
1: ఆ పిల్లల యొక్క ప్రవర్తనకు ఎన్నో విధమైనటువంటి యొక్క తోడ్పాటు కూడా చేస్తుంటారు.
0: And she will always support the child in many of its actions and thoughts.
1: ఈనాటి చదువుల వల్ల, ఈనాటి విద్యా విధానముల వల్ల ఆ పిల్లల యొక్క పరిస్థితులు క్రమక్రమేణా మాలిన్యమైపోతున్నది.
0: Today because of this modern education the children are getting little degraded.
1: పూర్వమంత పిల్లలకు ఏదైనా అక్షర స్వీకారం చేయాలనుకుంటుంటే
0: in the early days when a child had to be initiated in letters
1: om namah shivaya om namo narayanaya ani cheppetunte varu
0: and the women would teach the child say om namah shivaya om namo narayana
1: aa yokka perrathane aa pillalu yokka hrudayalu kramakramina hrudayamlo chitrinchukoni pothochu
0: and with this type of training that the children's hearts would expand
1: ee naati aadhunika yugamu yokka chadulu edithiga unnai.
0: What is the type of modern education?
1: వాళ్ళ అక్షర స్వీకారం చేయాలనుకుంటే
0: if they want to be initiated
1: చిన్న చిన్న బుక్కులు చదివించాలంటే
0: if they have to read small books
1: తల్లి తండ్రులు కూడా ఎలాంటి పుస్తకాలు చెప్పిస్తున్నారు.
0: How do the parents, what type of books do they
1: read? They are black sheep అంటారు. ఇది వాళ్ళకి నేర్పించేటువంటిది.
0: So this is what they teach them. Baba black sheep.
1: కనుకనే మనం చెడ్డ పదాలంతా కూడా ఈనాడు పిల్లలకంతా నేర్పిస్తున్నాము.
0: సో వీఆర్ టీచింగ్ చిల్డ్రన్ ఆల్ బ్యాడ్ థింగ్స్.
1: ఎవరైనా ఇంటికి వచ్చేస్తే వారికి నమస్కారం చేసే పిల్లలను చాలా స్వాగతం చేసేటువంటి వారు.
0: Earlier children when any elders came to the house they would do namaskar.
1: ee naadu atti vinay vidhedale purthi kolipoyinaru.
0: There is no humility these days in children.
1: Kalukane motta motta pillalaku chakkani gunamulu nerpinchali.
0: So first and foremost the children should be
1: ee naadu pillalu kalimi balimi chelimini maatrame korutu unnaru.
0: Today's children are taught only to think of money and so many other things which are worldly.
1: కానీ గుణములు మాత్రం నేర్పటం లేదు.
0: బట్ దే ఆర్ నాట్ టీచింగ్ దెమ్ గుడ్ హ్యాబిట్స్.
1: గుణము లేని బలము ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్స్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ సచ్ టైప్ ఆఫ్ ట్రైనింగ్?
1: గుణము లేని చెలిమి ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్స్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎడ్యుకేషన్ విచ్ హస్ నో వాల్యూస్?
1: గుణము లేని కలిమి ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్స్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ వెల్త్ వెన్ యూ డు నాట్ హావ్ ఎనీ వాల్యూస్?
1: ధనం వస్తుంది పోతుంది.
0: మనీ కమ్స్ అండ్ గోస్.
1: కానీ మొరాలిటీ వాళ్ళకి చేర్చాలి.
0: But you must teach them morality.
1: నీతి నిజాయితీ ఆ పిల్లలకు బోధించాలి.
0: You've got to tell them what is honesty and truth.
1: ప్రాచీన కాలంలో ఇలాంటి పవిత్రమైనటువంటి చదువులు పిల్లలకు చెప్పించేటువంటి వారు.
0: In the olden days children were taught such type of education.
1: కానీ ఈనాడు
0: మా
1: పిల్లలు పెద్ద చదువు చదవాలని
0: they think
1: గొప్పవారు కావాలని ఆశిస్తున్నారు.
0: Today parents think that their children should study very high and they should become very important.
1: తల్లిదండ్రులంతా కూడా మా బిడ్డలు గొప్పవారు కావాలని ఏనాడు కూడా వారు ఆశించలేదు.
0: In olden times the parents never thought that the children should become some great person.
1: మా పిల్లలు మంచివారు కావాలని ఆశించారు.
0: They desired that the children should become good people.
1: ఆ మంచివారు కావాలని ఆశించిన చేతనే భారతదేశము ఇంత దేశమునకంత ఆదర్శవంతమైనటువంటి జీవితంగా అందిస్తూ ఉంటారు.
0: బికాస్ దే ఆల్ డిజైర్ దట్ ద చిల్డ్రన్ షుడ్ బి గుడ్ పీపుల్ దట్ ద ల్యాండ్ ఆఫ్ భారత్ హస్ బికమ్ అన్ ఎగ్జాంపుల్.
1: ఈనాడు కాలేజీకి పోయేటువంటి పిల్లలకంతా కూడా తల్లిదండ్రులు చక్కని బోధలు చేపలేదు కదా.
0: టుడే ద పేరెంట్స్ హావ్ గాట్ టు గివ్ దెం గుడ్ అడ్వైస్.
1: కానీ ఈనాడు పిల్లలకు చెప్పడం లేదు.
0: బట్ టుడే చిల్డ్రన్ డోంట్.
1: ఇంటికి వచ్చిన తక్షణమే
0: as soon as they come home
1: అమ్మ టీవీ స్విచ్ చేస్తుంది.
0: Mother switches on the TV.
1: నాన్న వచ్చి కూర్చుంటాడు.
0: Father comes and sits down.
1: నాన్న కొడుకులు కూడా టీవీ చూసుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తుంటారు.
0: And then the father and son see the TV and feel very happy.
1: ఇది నేర్పించేది.
0: Is this what one teaches the children? Not at all.
1: ఆనాటి తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తక్షణమే పూజ రూమ్ దగ్గర పిలుచుకొని పోయేటువంటి వారు.
0: In those days the parents as soon as the children came from school
1: teachers చెప్పినటువంటి విషయాలంతా కూడా వారికి చక్కగా అర్థమయ్యేటట్టుగా బోధించేటువంటి వారు.
0: They would take them to the prayer room and then tell them what the teachers had told them again and again so that they could understand.
1: ఈనాటి కాలేజీ పిల్లలకంతా కూడా తల్లిదండ్రులు ఒరే నువ్వు గొప్ప చదువులు కావాలరా.
0: టుడే పేరెంట్స్ సే టు ద
1: డబుల్ డిగ్రీస్ పొందాలి.
0: You have got to become a great person.
1: చేయాలి
0: డబుల్ డిగ్రీస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్
1: లక్షాధివంతులైనటువంటి మామగారు నీకు చిక్కుతారు ఉంటారు.
0: It's only then that the whole world will respect you and regard you.
1: అప్పుడు ఫాదర్ ఇన్ లా
0: and the father in law.
1: కానీ అలాంటి వానాడు కోరేటువంటి వారు కాదు.
0: But those days, the mothers and fathers didn't desire
1: this. చిక్కాలని ఆశించేటువంటి వారు కాదు.
0: దే నెవర్ థాట్ దే షుడ్ గెట్ ఎ గ్రేట్ స్టేటస్ అండ్ పవర్.
1: గొప్ప గుణవంతురాలైన భార్య చిక్కాలని కోరేటువంటి
0: దే థాట్ దట్ హి షుడ్ బికమ్ ఎ రియల్లీ గుడ్ పర్సన్.
1: కనుక ఆనాటి కాలం నుండి వచ్చినటువంటి పరిస్థితులు ఎంతయో మృదుమధురమైనటివిగా ఉండేది.
0: ఇన్ దోస్ డేస్ ఆల్ దీస్ టైప్ ఆఫ్ హ్యాబిట్స్ వేర్ సో వెరీ ఎంజాయబుల్ అండ్ ప్లెజెంట్.
1: ఈనాడు ప్రపంచంలో ఈ రకమైనటువంటి అవస్థలను మనం వింటున్నామంటే దీనికి మూల కారణం ఏమిటి?
0: ఇఫ్ టుడేస్ వరల్డ్ వి ఆర్ లిసనింగ్ టు సో మెనీ అడ్వర్స్ థింగ్స్ వాట్ ఇస్ ద రీజన్?
1: గుణవంతులైన తల్లిదండ్రులు ఇంట్లో లేరు.
0: బికాజ్ ద పేరెంట్స్ దెమ్సెల్వ్స్ ఆర్ నాట్
1: ఇంట్లో గుణవంతులైన తల్లిదండ్రులు లేకపోవడం చేతనే గుణవంతులైనటువంటి బిడ్డలు అభివృద్ధి కావడం లేదు.
0: ఇఫ్ ద పేరెంట్స్ ఆర్ నాట్ గుడ్ బై దెమ్సెల్వ్స్ ద చిల్డ్రన్ రియల్లీ కెనాట్ బికమ్ గుడ్.
1: కనుక మొట్టమొదట గృహమే ప్రధానం. మొట్టమొదటి స్కూలు.
0: సో ద ఫస్ట్ థింగ్ ఇస్ ద హోమ్ అండ్ ద స్కూల్.
1: రెండవది సొసైటీ.
0: సెకండ్ ఇస్ సొసైటీ.
1: ఈ సొసైటీ లోపల పోయినప్పుడే పిల్లలు సరైనటువంటి యొక్క గుణములు నేర్చుకుంటున్నారు.
0: When they go into society, it is that the children learn how to behave.
1: ee naadu prathi okka vidyarthi kudanu gurtinchavalsindi motta motta vatti.
0: Every student today has got to recognize,
1: nenu inni vidyanu nerchanu.
0: I have studied so much.
1: Where have I
0: ee
1: society nunchi nerchanu.
0: The society has given it to me.
1: Nenu enni telivilo poshinchukunnanu.
0: I have tried to learn so many things.
1: Poshinchukunnanu.
0: From where did I get to?
1: Ee society nunchi nenu poshinchukunnanu.
0: I got it from the society.
1: Naa yokka manchi chedlu anni kudanu society nunchine vachinayi.
0: All the good and the bad have got from the society.
1: Pavitramaitvanti yokka ee sangamu nunchi nenu intati abhivruddhini pondinanu.
0: From this good society that I have progressed so much.
1: Kaani
0: but
1: నేను ఈ సొసైటీకి ఏం చేస్తున్నాను?
0: బట్ వాట్ ఎమ్ ఐ డూయింగ్ టు ద
1: సొసైటీ? నుంచి నేను మంచివి నేర్చుకున్నానే కానీ నేను సొసైటీకి ఏమి మంచి చేస్తున్నాను?
0: ఐ హావ్ లెర్న్ సో మెనీ గుడ్ థింగ్స్ ఫ్రమ్ ద సొసైటీ
1: అనేటువంటి ప్రశ్న తనలో తాను వేసుకోవాలి.
0: బట్ వాట్ ఐ యామ్ డూయింగ్ ఇన్ టర్న్ ఫర్ ద సొసైటీ?
1: ఇంత ఉపకారం చేసినటువంటి సొసైటీకి మనం ఏమి ఉపకారం చేస్తున్నాము?
0: టు ద సొసైటీ హూ హస్ డన్ సచ్ గుడ్ టు మీ వాట్ ఇన్ టర్న్ ఆఫ్
1: ఐ డూయింగ్ సొసైటీ మంచిని అందుకుంటున్నాము.
0: ఐ యామ్ టేకింగ్ సో మచ్
1: సొసైటీ చెడ్డగా మార్చి వస్తున్నాము.
0: ఐ యామ్ ట్రైయింగ్ టు చేంజ్.
1: కానీ అట్టిది చేయకూడదు.
0: You should not do that.
1: అదే కృతజ్ఞుడు అనేటువంటి మాట వచ్చింది.
0: దట్ ఈస్ ద ఫాల్ట్ హియర్.
1: మానవునికి ఈనాడు కృతజ్ఞత లేదు.
0: Man has no gratitude today.
1: ఎవరి నుంచి మంచిని నేర్చుకున్నామొ వారికి మనం నిరంతరం కూడా కృతజ్ఞులై ఉండాలి.
0: From whomsoever we have learned good things, we must be grateful
1: forever. If
0: we cannot give them respect, what is the use
1: of knowledge?
0: Then all our education is no good. What is it that we
1: have attained?
0: What is it that we really
1: inculcated?
0: All this
1: becomes useless.
0: First and foremost, we have got to hold and regard
1: society.
0: Because we are born in society.
1: We
0: have grown.
1: సొసైటీలో జీవిస్తున్నాము.
0: వీఆర్ లివింగ్ ఇన్
1: సొసైటీని గౌరవించాలి.
0: వీహ్ గాట్ టు షో రెస్పెక్ట్ టు సొసైటీ.
1: అప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జీవితంగా.
0: ఇట్స్ ఓన్లీ దెన్ అవర్ లైఫ్స్ విల్ బికమ్ ఎగ్జెంప్లరీ.
1: కానీ ఇలాంటి మంచి విషయాలను తల్లులు పోషించేటువంటి వారు.
0: ఇన్ ఓల్డెన్ డేస్ ద మదర్ షుడ్ టెల్ దీస్
1: థింగ్స్.
0: మదర్ షుడ్ టెల్ దీస్ థింగ్స్ టు ద చిల్డ్రన్.
1: చెప్పాను కూడా.
0: ఐ ఆల్సో టోల్డ్ ది అదర్ డే.
1: అభిమన్యుడు వచ్చి
0: అభిమన్యు కేమ్.
1: తల్లి నేను యుద్ధానికి వెళుతున్నానని తల్లికి నమస్కారం చేశాడు.
0: హి టోల్డ్ హిస్ మదర్ దట్ హి వాస్ గోయింగ్ టు ద బ్యాటిల్ అండ్ ప్రోస్ట్రేటెడ్ టు హర్.
1: కానీ తాను ఎన్నో బుద్ధులు నేర్పింది.
0: అండ్ షీ టాట్ హిమ్ సో మెనీ గుడ్ థింగ్స్.
1: నాయన తామర మొగ్గరంబు
0: ద బట్ ఆఫ్ ద
1: వరదర్పిత శాస్త్ర గర్భభంజనోద్దామ బలుండు కుంభజుడు దానిని పన్నినవాడు. ద్రోణాచార్యుడు దాన్ని పన్నినవాడు.
0: ద్రోణాచార్య వాస్ ద టీచర్.
1: భార్య గర్భవతి.
0: The wife was pregnant.
1: కాలం ఎటుండును చెప్పలేము.
0: We cannot say what transpired.
1: నీ మామయ్య తండ్రి నేరిచుట మానమునిని తలపింక పుత్రక అనింది. నాయన నీకు ముఖ్యంగా మామగారైన కృష్ణుడును తండ్రి గారైన అర్జునుడు ఇంట్లో లేరు.
0: యువర్ అంకుల్ అండ్ యువర్ ఫాదర్ అర్జున ఆర్ నాట్ హియర్.
1: ఇంతే కాక భార్య గర్భవతిగా ఉంటుండాలి.
0: నాట్ ఓన్లీ దాట్ యువర్ వైఫ్.
1: ఇలాంటి పరిస్థితిలో నీవు యుద్ధంలో ప్రవేశించకూడదు.
0: యూ షుడ్ నాట్ గో టు వార్ అట్ ద స్టేజ్
1: అని ఎంతో బోధించింది.
0: షీ టోల్డ్ హిమ్ సో మచ్.
1: కట్టకడపటికి ఆ యొక్క అభిమన్యుడు వినలేదు.
0: దెన్ అభిమన్యు డిడ్ నాట్ లిసన్.
1: అమ్మా నీవు బోధించేది ఇదియా నాకు.
0: ఇస్ దిస్ ద అడ్వైజ్?
1: కుంభ జాతి కురవీరులపై మృగరాజు పోలివే నిలుపుచు చండ కండ నికర ఉన్నతి వారం నాటే అల్దిజల్ బలుపు చెగించిన ముసుత భద్రము నీకపు నుంచి పలకక ఈ తెరగున పోకు పోకుమని తీవ్రత నాటి పాడియా.
0: ఆర్ యూ ట్రైంగ్ టు obstruct me from going into the war when it is so essential to do so?
1: తల్లి, మీరు నన్ను ఆశీర్వదించి పంపవలసినటువంటి వారు, మీరు ఈ విధంగా పోకూడదని అడ్డు చేయటము న్యాయం కాదు.
0: You should bless me and tell me to go to the war. You should not prevent me from going.
1: అప్పుడు ఆమె తెలుసుకుని
0: దగ్గరకు వచ్చి,
1: నాయనా నీవు చిన్నవాడు.
0: She told him, child, you're small.
1: అయినప్పటికీ నీవు ఎంతో దీర్ఘకాలం బ్రతకవలసినటువంటి వాడు.
0: You've got to live for a very long time.
1: మంచి సత్కీర్తిని తేవలసినటువంటి వాడు.
0: You've got to get fame and name.
1: తండ్రి మామల యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసినటువంటి వాడు.
0: And you've got to attain the grace of your uncle and your father.
1: కుంకుమ పారాయణ పాదములకు రాసి,
0: and she wrote all this.
1: అప్పుడు ఆమె ఆశీర్వదిస్తుంటుంటారు.
0: And then she blesses him.
1: ఏమని ఆశీర్వదిస్తుంటుంది?
0: How does she bless him?
1: ఇంతకంటే గొప్పది నీకు లేదు నాయన.
0: True,
1: కుమారుడు పుట్టినందుకు విజయాన్ని సాధించడము, గౌరవాన్ని పోషించడము, కీర్తిని నిలబెట్టడము, ఇది ఏ ముఖ్యమైనటువంటివి?
0: There's nothing greater than truth. You've got to establish victory and you've got to show your courage, and that is what is most
1: కీర్తిని నిలబెట్టు.
0: And try to attain fame.
1: అట్టి కనరచ్చ సీరచ్చ ఎంగరచ్చ రచ్చలందరూ శ్రీమ దివ్యమౌ శ్రీరామరచ్చ తోడు నీడై నిన్ను కాపాడుగాక అని.
0: God's protection will be with you. You've got to become famous and a great person in virtue and in values.
1: కనుక కీర్తిని సంపాదించడమే కుమారుడు పుట్టినందుకు తగినటువంటి గుర్తు.
0: So for a son who is born, he has got to obtain fame.
1: కానీ ఈనాడు ఆధునిక యుగంలో పిల్లలకు ఆ విధమైన బోధన చేయటం లేదు.
0: But mothers these days do not tell their children this.
1: కొడుకు పుట్టిన తక్షణమే,
0: as soon as the son is born,
1: ఏదో గొప్పవాడు కావాలని అనేక విధమైనటువంటి స్వీట్స్ అంతా పంచుతుంటారు.
0: They feel that he must become a great person and they distribute sweets.
1: కాని పూర్వం అట్లా చేసేటువంటి వారు కాదు.
0: But in the olden days they were not doing that.
1: వారు ఆశీర్వదించి,
0: they would bless.
1: ఎప్పుడు పుట్టిన పండుగగా చేసుకునేటువంటి వారు.
0: When would they do the birthday of the child?
1: పుట్టిన పండుగను పుట్టినరోజు దినమున చేసుకునేటువంటిది కాదు.
0: The birthday is not to be celebrated.
1: ఏనాడు ఆ కుమారుడు సమాజం నుంచి మంచి పేరు తెస్తున్నాడో ఆనాడు మాత్రమే అతనికి పుట్టిన పండుగ చేసేటువంటి.
0: It's when he gets great name from society, that is his birthday, not the day when he is born.
1: ఈనాటి బర్త్డే నీ బర్త్డే కాదు.
0: Today's birthday is not.
1: ఏనాడు నీ ఇంటి పేరు నిలబెడతావో,
0: when you establish,
1: ఏనాడు నీ కీర్తిని సాధిస్తావో,
0: the prestige of your home,
1: నీ తండ్రి పేరు గౌరవం తెస్తావో,
0: when you get
1: respect, పుట్టిన దినము,
0: and that is the day of your birth.
1: పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
0: The joy of having a son doesn't start when the child is just born.
1: పుత్రుని జన్మను కనుగొని పొగడగా పుత్రోత్సాహము కలుగు.
0: When everybody praises him, it is then the father feels proud.
1: ఏనాడు సమాజం లోపల నీ కుమారుడు చాలా గొప్పవాడండి, చాలా మంచివాడండి కీర్తిస్తారో ఆనాడే నీకు పుత్రోత్సాహం.
0: It is when the whole society praises your son as a very great person.
1: కనుక ప్రాచీనపు యొక్క సంస్కారాలకు ఈనాటి సంస్కారములకు ఎంత భేదము మీరు యోచించండి.
0: There's a lot of difference between what in the olden times they held as values in comparison to today.
1: కనుక ప్రాచీన కాలం నుండి కూడా బిడ్డలను పోషించేటువంటిది తల్లియే.
0: So from times immemorial is the mother.
1: మాతృమూర్తి అన్నారు.
0: The mother who takes care of the child.
1: పిల్లలకు పాఠశాల.
0: So it is the mother who is the one.
1: ఆశీర్వదించడం కూడాను వేదములో,
0: when she blesses,
1: మాతృదేవో భవ, పుత్రదేవో భవ, ఆచార్య దేవో భవ.
0: So we say మాతృదేవో భవ, mother is God,
1: పుత్రదేవో భవ,
0: and then God.
1: మొట్టమొదట మాతృదేవే పెట్టారు.
0: First we have the name of the mother.
1: ఎక్కడైనా తీసుకోండి.
0: Wherever you may take
1: పవిత్రమైన చరిత్రలు ఎందుకు కూడా మీరు విచారించండి.
0: Even in history which is so
1: సీతారాము అని పెడతారు, కానీ రామసీతా అని ఎవరు పెట్టరు?
0: We say సీతారామ, we don't say రామా సీత.
1: కృష్ణా రాధ అని పెడతారా? లేదు, రాధా కృష్ణ అని పెడతారు.
0: We don't say కృష్ణ రాధ, we say రాధా కృష్ణ.
1: పార్వతి పరమేశ్వర అంటారు, కానీ పరమేశ్వర పార్వతి అని ఎవరు చెప్పరు?
0: We say పార్వతి పరమేశ్వర, we don't say పరమేశ్వర పార్వతి.
1: స్త్రీల పేరే మొట్టమొదటిదని ఉచ్చరిస్తూ వచ్చారు.
0: So first and foremost it is a woman's name.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: మానవ జీవితాన్ని ఉద్ధరింపజేసేటువంటిది వారే.
0: It is a woman who tries to look after all the good.
1: తప్పు చేసినప్పుడు మందలించవచ్చునే, కానీ
0: yes she may get correct you when you go wrong.
1: పిల్లలను సరైన ప్రీతితో కాపాడేటువంటి వారు, వారి అభివృద్ధి గావించి సరైనటువంటి మార్గము తెప్పించేటువంటి వారు తల్లులు మాత్రమే.
0: But the mother's heart is full of love and is she who tries to encourage the child to become a great and virtuous person.
1: కనుక అలాంటి తల్లులు ఈనాడు తిరిగినే అభివృద్ధి కావాలి.
0: So such type of mothers should come.
1: అప్పుడే భారతదేశము పవిత్రమైన స్థితిగా రూపొందుతుంది.
0: It's only then Bharat, the land of Bharat, will become a great.
1: పరమ పావనమైన భారతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
0: ఇట్ ఇస్ ద ఫోర్బేరెన్స్ ఇన్ ద ఇండియన్ ఉమెన్ దట్ ఇస్ ప్రైజ్ వర్ది.
1: వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
0: ద పెనెన్స్ ఇస్ దట్ absolute purity and chastity in the Indian woman.
1: Bedi mana desemandanna matruvavamu kanna manyameti.
0: Exalted love you can find only in the mother.
1: Kadane matruvavam kante goppadi mana desamlo marakatu ledu.
0: Motherhood, nothing can match it, nothing can equal it.
1: Alanti matru manasanu santrupti parichetuvanti pillalu kavali.
0: But we have got to have children who will satisfy such a type.
1: Alanti matru mottulu kuda nu ee naati abhiruddhi pundali.
0: And such type of mothers should increase today.
1: Ee abhiruddhini kore.
0: It is for this increase.
1: November 19th దినంగా ఏర్పరచుకుంటూ వచ్చాం.
0: సో నవంబర్ 19th హస్ బీన్ ఇయర్ మార్క్డ్ ఆఫ్ ద లేడీస్ డే.
1: కొన్ని నాది నేను చెప్పుకోవటం గొప్పది కాదు.
0: ఇట్ ఇస్ నాట్ దట్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ మై సెల్ఫ్.
1: కానీ ఈ యొక్క శరీరములకు మాతృమూర్తి ఈశ్వరమ్మ ఉండేటువంటిది.
0: ఫర్ దిస్ బాడీ దెర్ వాజ్ ద మదర్ ఈశ్వరమ్మ.
1: ఆమె ఎంత మంచి విషయాలు చెప్పేటువంటిది అంటే చాలా గొప్పవి. చదువు రాదు, సంధ్యలు రాదు, ఓనామాలే నేర్చుకోలేదు.
0: షీ వాజ్ అన్ఎడ్యుకేటెడ్, షీ వాజ్ యాక్చువల్లీ ఇల్లిటరేట్. బట్ వాట్ వండర్ఫుల్ థింగ్ షీ ఇస్ టు టెల్.
1: ఆమెనే మొట్టమొదట స్వామి మన దేశంలో ఎంతో గొప్ప మంది ఉంటారు, కానీ చిన్నపిల్లలు ఆ యొక్క నడుచుకొని బుక్కబట్టాన్ని పోతున్నారంటే నాకు చాలా కంటినీరు కారుస్తుంది. మన గ్రామంలోనే ఒక చిన్న స్కూల్ కట్టించండి స్వామి అని కోరింది.
0: స్వామి దేర్ ఆర్ మెనీ మెనీ పీపుల్ బట్ లిటిల్ లిటిల్ చిల్డ్రన్ గో వాకింగ్ టు ద స్కూల్ ఇన్ బుక్కపట్నం ఫ్రమ్ మార్ విలేజ్. స్వామి కుడ్ యూ ప్లీజ్ బిల్డ్ ఎ స్కూల్.
1: నా దగ్గర డబ్బు లేదే అన్నాను.
0: అండ్ ఐ సెడ్ ఐ హ్యావ్ నో మనీ విత్ మీ.
1: తన మెడలో అది తీసింది దండ దీన్ని అమ్మేసి కావాల్సింది కట్టండి స్వామి అనేది.
0: షీ రిమూవ్ ద గోల్డెన్ చైన్ ఫ్రమ్ హర్ నెక్ అండ్ దెన్ షీ సెడ్ సెల్ ఇట్ అండ్ దెన్.
1: తొందరపడద్దు, నేను నిన్ను పరీక్ష చేయడం కోసం నేను అడిగాను, నేను తప్పక కట్టిస్తానన్నాను.
0: డోంట్ బి హేస్టీ, ఐ జస్ట్ వాంటెడ్ టు టెస్ట్ యూ.
1: రెండవది నేనే పునాది వేశాను.
0: ఐ షల్ బిల్డ్ ద స్కూల్ ఆన్ ద సెకండ్ ఎయిట్.
1: వారం లోపలే కొట్టడం తయారైపోయింది.
0: ద ఫౌండేషన్ వాజ్ లేడ్ అండ్ ఇన్ వన్ వీక్
1: పిల్లలందరినీ స్కూల్లో చేర్చాను.
0: One week it was complete and all the children were admitted to the school. After a week, I asked her, are you now satisfied? She didn't say she was happy. She said, I am somewhat satisfied, but there is something more, Swami. What is it? You tell me.
1: చిన్న పిల్లలకు జలుబు దగ్గు ఇలాంటివంతా వస్తుంటే ఆ బుక్కుపట్నం ఆసుపత్రికి ఆ తల్లు ఏడ్చుకుంటూ తీసుకుని పోతుంటే వీళ్ళు ఇక్కడి నుంచి నడిచే లోపలనే వాళ్ళకి ఏమైపోతుందో అని బాధపడుతున్నాను. ఆ చిన్న హాస్పిటల్ ఒకటి మన గ్రామంలో కట్టించండి అని.
0: When little children have little ailments like cold and fever and all that, the mothers should walk to Bukkapattam and take them. And in the meanwhile, anything can happen, Swami. Could you please build a hospital for these little ones?
1: So, a hospital kuda oka chinnadi kattincharu.
0: So I built a small hospital here.
1: Ee vidhanga okkoti okkoti pavitramainatundi oka prajalaku upayogamayyetundiga bojincheetundi varu.
0: So she was a person who used to tell things which were for the good of all mankind.
1: Swami, mana gramamlo maatrame undi prayojanam kaadu, anni gramamlo variki kuda aanandanni andinchu.
0: Swami, it is not enough if it is in our own village. All the villages should have these facilities.
1: Kanaka prati manavudu kuda sugamga undali.
0: Every man should be happy.
1: Meer bhajan laipothane cheptunnaru.
0: You say after the
1: bhajan lokasamasta sukhino bhavantu ani,
0: that the whole world should be happy.
1: Kani lokamanta sugamga unda ippudu.
0: But when the whole world has to be happy,
1: enduku lokarikanta sugana andinchukuntaru.
0: Why shouldn't we give happiness?
1: Inta mandi vastunnare,
0: so many people are coming.
1: Tappani lokaniki sugana andinchali Swami anindi.
0: And she said, you have got to give them all happiness, Swami. I took her to Bangalore.
1: అక్కడ సమ్మర్ క్లాస్ ప్రారంభం చేశాను.
0: We started the summer course.
1: ప్రపంచంలో అనగా అన్ని దేశాల నుంచి కూడా స్టూడెంట్స్ ని పిలిపించాము.
0: And all students from all over the world they came.
1: కాలేజీ మాత్రమే కాదు.
0: It was not only our college.
1: అన్ని దేశముల యొక్క కాలేజీ పిల్లల్ని కూడా పిలిపించాను.
0: The children of all the colleges also could come.
1: వాళ్ళని పిలిపించి వారి క్లాసులు చెప్పి వారి సాయంకాల సమయం లోపల మంచి బోధనలు చేస్తుంటే.
0: So they were having classes and in the evening we would tell them such good things.
1: Navutu undetundi.
0: She would smile with joy.
1: Tirigi bhojanani poyinappudu em niku aanandanga untunnava ippudu ani adigetundi vaadu.
0: When I stood to take my food I would ask her, are you happy?
1: Ante aanandam em kavalaga Swami.
0: Swami, what more joy.
1: Inta mandi deshasthulanta baagu padutunte naaku adhe baagu anni.
0: When so many people in the world are procuring such happiness. She had a heart which was large and expansive.
1: Ee naadu sankuchitamaina bhavaru
0: టుడే వి ఆర్ వెరీ వెరీ
1: స్మాల్ నా పిల్లలు మాత్రమే క్షేమంగా ఉండాలి
0: ఏ స్మాల్ హౌస్
1: నా వారు మాత్రమే క్షేమంగా ఉండాలి
0: ఓన్లీ ఆ చిల్డ్రన్ షుడ్ ఉంటారు ఆ చిల్డ్రన్ షుడ్ బి హ్యాపీ షీ వాజ్ నాట్ ద వన్
1: బట్ సచ్ క్షేమంగా ఉండాలి
0: షీ నెవర్ హ్యాడ్ సచ్ అ నారో
1: మైండ్ ఈ గ్రామంలో ఉండగలుగుతున్నాం
0: ఇఫ్ ఎవ్రీబడీ ఈస్ హ్యాపీ ఓన్లీ వీ కెన్ లివ్ ఇన్ దిస్ విలేజ్
1: గొప్ప గొప్ప విషయాలంతా కూడా చదువు రాకపోయినప్పటికీ బోధించేటువంటిది
0: ఈవెన్ ఇఫ్ షీ హ్యాడ్ నో ఎడ్యుకేషన్ షీ వుడ్ ఆల్వేస్ టెల్ సచ్ వండర్ఫుల్ వాల్యుబుల్ థింగ్స్
1: ఆనాటి వరకు ఉండటం చేతనే
0: బికాస్ మదర్స్ లైక్ హర్ వేర్ దేర్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్
1: లోకమంతా ఎంతో కీర్తిని పొందుతూ వచ్చింది భారతదేశం
0: సో ఇండియా గెయిన్ సచ్ ట్రెమెండస్ రెప్యుటేషన్
1: ఇండియాకి ఇంత గొప్ప పేరు రావడానికి కారణం ఏమిటి
0: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ఇండియా టు గెట్
1: ఆనాటి ఇండియాలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు గొప్ప గుణవంతులుగా ఉండేటువంటి వారు
0: బికాస్ ద మెన్ అండ్ విమెన్ ఆఫ్ ఓల్డ్ ఇన్ ఇండియా వేర్ పీపుల్ హూ ఆర్ ఇన్వెస్టెడ్ విత్ సచ్ వండర్ఫుల్ వాల్యూస్
1: పిల్లలకందరికి నీకు టిఫిన్లు పెట్టించాను
0: సెకండ్ డే వి గేవ్ టిఫిన్ టు ఆల్ ద చిల్డ్రన్
1: అప్పుడు ఈమె కూడా కొంచెం తినింది
0: షీ ఆల్సో ఎయిట్ అ లిటిల్
1: తినింది కూర్చుంది
0: షీ సాట్
1: నేను పైన ఉన్నాను
0: I was upstairs.
1: Swami, Swami, Swami, ani moodu thoru pilichindi.
0: She called thrice, Swami, Swami, Swami.
1: Vastunnanu, vastunnanu, povaddu annanu.
0: I said, I'm coming, coming, don't go.
1: Povaddu annanu.
0: I said, don't go.
1: Don't go. Nenu vastunnanu
0: annanu. I'm coming, I said.
1: Papam Gokaku unnadu.
0: Gokak was there.
1: Gokaku emati Swami ki cheptunnade.
0: But Gokak,
1: ame ekkadiki povalanindi. అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు
0: హీ థాట్ వై స్వామి
1: పరిగెత్తి వచ్చాను కింద
0: వేర్ ఇస్ షీ గోయింగ్ సో ఐ కేమ్ డౌన్ క్విక్లీ
1: నా చేతులు పట్టుకుంది
0: కాట్ హోల్డ్ ఆఫ్ మై హ్యాండ్స్
1: నాకు మనస్తృప్తిగా చేసినారు స్వామి
0: షీ సెడ్ యూ హావ్ డన్ టు మై హార్ట్స్ కంటెంట్
1: లోపల స్టూడెంట్స్ మాత్రమే కాదు మంచి పండింది
0: నాట్ ఓన్లీ స్టూడెంట్స్ హావ్ గెయిన్ ద బెనిఫిట్ ఆఫ్ సమ్మర్ క్లాస్
1: గొప్ప విశాలమైన హృదయం వచ్చింది
0: ఐ హావ్ ఎక్స్పాండెడ్ మై హార్ట్
1: ఇదిగో నేను పోతున్నానని చేతులు పట్టుకుని నమస్కారం చేసింది
0: I'm going, she said, she cut out of my hand. And then she did, and then she
1: fell off.
0: What is the reason for her to go
1: away?
0: Everyone wants a quick death.
1: అనగ దుర్భావము లోపం ఉంటుంటే ఆయాసకరమైన మరణం జరుగుతుంటుంది.
0: If we have got wicked thoughts inside, we will have an uneasy death.
1: కాను ఆమెకి ఏ మాత్రము ఆయాసం లేదు.
0: She never had any
1: type of
0: any disability. She was always even when she was
1: 96
0: from Whitefield
1: కళ్యాణపురం అని గోగినేని వారి ఇల్లు ఉంటుంటే 3 miles నడుచుకుని పోయేటువంటిది
0: when Gokunani's house was 3 miles away from Whitefield
1: ఇల్లుకు వారి ఇంటికి పోతున్నావు
0: she went walking
1: చిన్న కారులో కావాల్సింది పోకూడదా అని నేను అడిగితే
0: I asked her, why are you going walking? Couldn't you go in a car?
1: Papu vari maatadichi raavalani aase undi swami.
0: Swami, I've given them the word, so I have to go.
1: Ee car lo kucchunte naaku sukham undadu.
0: I will not be happy if I sit in the car.
1: Car lekapoyina naaku paravaledu.
0: I do not mind if there is a car.
1: Car unnai anindi.
0: I've got the legs, swami.
1: Car naaku unnai.
0: I've got legs.
1: Car lepoyina aadharapadetundi ame.
0: I've got to be on my legs.
1: Amanta itadi oka cheemani koreetundi chaalu goppadi.
0: She was so desirous
1: alanti tanulu anadi unditam chetane
0: desirous of everybody's happiness
1: ee lokamanta kuda nu ento abhirudhi gavinchukuntu vachindi
0: because such mothers existed in those time the whole world
1: subbamma intlo nenu undaga
0: once when I was in subbamma's house
1: appudu 12th dinu 12th samvatsaram
0: I was 12 years old
1: appudu subbamma nenu gatti adigaanu subbamma oti long ukti gown kutinchu annanu
0: I said subbamma get a long gown stitch for me
1: ఆమె కూడా ఇష్టం లేదు
0: షీ ఆల్సో డిన్ లైక్
1: స్వామి మీరు పంచి కావాల్సింది కట్టుకోండి గౌన్ ఎందుకు వేసుకుంటారు
0: స్వామి యూ కెన్ టై అ ధోతీ వై డు యు వాంట్ టు వేర్ అ గౌన్
1: లేదు ఇది సమయం ప్రారంభమైంది
0: ఐ సెడ్ నో నో ద టైమ్ హస్ బిగన్
1: స్వామి మాట కట్టు చెప్పకూడదు అనేది ఒక గౌన్ కుట్టించుకొని వచ్చింది
0: సో షీ డి నాట్ వాంట్ టు గో అగైన్ స్వామిస్ వర్క్
1: అప్పుడు నాకు గౌన్ కూడా ఎంత కావాలా
0: షీ గాట్ ఎ గౌన్ స్టిచ్
1: రెండు అణాలు ఇస్తే ఒక గౌన్ అయ్యేటువంటిది
0: So two annas would fetch a gown in those days.
1: Vekku vilu kuda nu kaadu.
0: It was not very costly either. She got the gown.
1: Aa kutte vaadiki enti ivali oka bottu ivali.
0: And to the person who stitched, you have got to give him one
1: paisa. Rendana bottu chethe naaku gown tayaraipindi.
0: So in 2 days my gown was ready.
1: Adi vesukunna tarchame
0: subbamma
1: cheppampichindi Ishwaramma maa intiki raa ani.
0: And as soon as I put on the gown, she sent word to Ishwaramma saying.
1: Aa vachinappudiki nenu akkada chusinappudiki chaala kantiniri pettindi.
0: And as soon as she saw me, she shed tears.
1: Yeh swami, ee roopani chuttaru kada nannu pilipinchaaru ikkadiki.
0: Why did you call me to see this appearance of yours?
1: Chaalu chaalu.
0: Enough.
1: Jagatkantha kodunu aadarshavantamaina danni andistunnanu.
0: am trying to be exemplary to the whole world.
1: కషాయ వస్త్రం కట్టినప్పుడు కషాయం బుద్ధులంతా పోతుంటాయి.
0: When I wear the ochre robes, all those dirty wicked thoughts will go.
1: ఈ విధంగా వారికి బోధించి
0: దిస్ వే ఐ షుడ్
1: వై ఎన్ని ప్యారగాలో చెప్పించేటప్పటికి ఆనాటి తల్లులు చాలా సంతృప్తి పడేటువంటి వారు.
0: అండ్ ఇన్ సో మెనీ వేస్ అండ్ ఐ వుడ్ సాటిస్ఫై దెమ్.
1: కనుకనే భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈస్ ద వెరీ ఎంబాడీమెంట్
1: పరిపూర్ణమైనటువంటి స్వార్థరహితుడు.
0: హీ హాస్ అబ్సల్యూట్లీ నో సెల్ఫ్.
1: భగవంతుని అనుసరించినటువంటి వారు స్వార్థరహితులే కావాలి.
0: సో దోస్ పీపుల్ హూ బిలీవ్ ఇన్ గాడ్ వుడ్ షుడ్ బి కమ్
1: ప్రేమ స్వరూపంగా మారిపోవాలి.
0: యువర్ హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్ లవ్.
1: ఆ ప్రేమ వచ్చినప్పుడు ప్రపంచమంతా ఒక్కటిగా మారిపోతుంది.
0: సో వెన్ యూ గెట్ దట్ లవ్ ద హోల్ వరల్డ్
1: ఏకాత్మ భావనగా నిలుస్తుంది.
0: అండ్ యూ విల్ హావ్ ఓన్లీ వన్ ఇంటెన్షన్.
1: ఏకాత్మ భావనగా ఉన్నప్పుడు ఒకరిపై ఒకరి ద్వేషాలు కూడా రావు.
0: When you have just only one thought, there can be no room for hatred. There is absolutely no room for hatred. And the love makes you feel I and you are one.
1: కనుక దైవత్వం లోపల దైవ ప్రేమను అనుసరించి దైవ ప్రేమ కోసమే పాటుపడేటువంటి వ్యక్తులు ఎంతనో అదృష్టవంతుడు.
0: దోస్ పీపుల్ హూ జస్ట్ ఫాలో గాడ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్.
1: ఈనాటి వరకు నాకు కాలం నుంచి తల వరకు కూడా ఎక్కడికే నాకు స్వార్థం లేదు.
0: I have absolutely no selfishness from top to
1: toe. If you imbibe the
0: selfless love, you will also become selfish. And you will love
1: everybody.
0: You will become exemplary to many.
1: Therefore, లోకంలో తల్లి తండ్రి మిత్రులు ఎంతమందో ఉంటుంటారు, వాళ్ళ ప్రేమలో అయినా అంతో ఇంతో కొంచెం స్వార్థం ఉంటుంది.
0: ది లవ్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ ద బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ అట్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఏ మాత్రమూ స్వార్థం ఉండదు.
0: బట్ ఇన్ గాడ్స్ లవ్ దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో సెల్ఫిష్నెస్.
1: ప్రేమ కోసం ఎందుకు మీకు ప్రాకులాడుకోవటం?
0: Why do you want to strain yourself?
1: కేవలం భౌతికమైనటువంటి ఈ లౌకికమైనటువంటి కృత్రిమమైనటువంటి ఈ ప్రేమల కోసం పాటుపడుతున్నారు.
0: యూ ఆర్ టేకింగ్ సో మచ్ ఆఫ్ పెయిన్స్ ఫర్ దిస్ లిటిల్ లవ్ ఆఫ్ ద వరల్డ్.
1: అన్ని ప్రాకృతమైనటువంటివే.
0: దిస్ ఇస్ ఆల్ వరల్డ్.
1: ఇవి కేవలం నెగిటివ్ ప్రేమలే.
0: దీస్ ఆర్ ఆల్ నెగిటివ్.
1: దైవం యొక్క ప్రేమ ఒక్కటే పాజిటివ్.
0: గాడ్స్ లవ్ ఇస్ ది ఓన్లీ పాజిటివ్.
1: పాజిటివ్ ప్రేమను మీరు సాధించినప్పుడే
0: it is when you understand this
1: powerfulity పనులు మీరు చేయగలరు.
0: Then you will be able to do such
1: ఆదర్శవంతమైన కర్మలు మీరు ఆచరించగలరు.
0: You can do work that is really exemplary.
1: ఎవరేమనుకున్నప్పటికీ పర్వాలేదు.
0: Doesn't matter who thinks what.
1: ప్రేమలో దోషం భయపడనక్కర్లేదు.
0: When you have absolutely no blemish in your love, you need
1: ప్రేమ తత్వాన్ని మొట్టమొదట పెంచుకోవాలి.
0: First you have got to inculcate this love within you.
1: పాప లేని పావనత్వం పట్టి
0: without fear of sin if you go towards the world,
1: దైవ ప్రీతి లేని దాని పట్టి
0: ఇఫ్ యు ఫాలో ద పాత్ విదౌట్ గాడ్స్ లవ్,
1: మానవత్వం అణగే మానవులందున
0: ద మ్యాన్ హుడ్ అబ్సల్యూట్లీ డిక్రీస్ అండ్ వానిష్ అండ్ గోస్ టు నథింగ్.
1: ఇది విప్లవము.
0: అండ్ దిస్ విల్ బికమ్ ఎ రెవల్యూషన్ ఇన్ ద హోల్ వరల్డ్.
1: వారి మాటలు వీరి మాటలు నమ్మేసేసి మనం ఏమాత్రం కూడా దైవ ప్రేమను మనం పాటు చేసుకోకూడదు.
0: బిలీవింగ్ దిస్ వన్ ఆర్ దట్ వన్ వీ షుడ్ నాట్ లో కాకుండా. The whole world are like crows. They will do so many things. They will tell you so many negative things. But we have got to look into our hearts and then think. How pure is my heart? I will not be afraid of anything. Why when we have no blemish, why should we be afraid? I have only one atma, one heart. And it's full of love. There is nothing that can enter inside.
1: కనుక ఓర్వలేనటువంటి వారందరూ కూడాను అసూయాపరులందరూ కూడాను అనేక కథలు పుట్టిస్తుంటారు.
0: సో పీపుల్ ఆర్ జెలస్ అండ్ హూ కెన్ నాట్ విత్స్టాండ్ దీస్ థింగ్స్ దే విల్ స్ప్రెడ్ అంత
1: కూడాను ఆ మంచి కోసమని.
0: Those are also things and negative things are also for our good.
1: పురస్కారం అన్ని కూడాను మన మంచి కోసమే.
0: All these things which come as obstacles are good for us.
1: నసుకార లభ్యతే సుఖం. సుఖం నుంచి సుఖం మనకు రాదు.
0: You don't get happiness out of
1: happiness.
0: We get happiness out of suffering.
1: కొగనే మనకు నిందల నుంచినే ఒక విధమైనటువంటి పూజలు కలుగుతుంటాయి.
0: It is because of blames it is that we
1: దైవమును కీర్తిని పవిత్రంగా అభివృద్ధి గావించాలంటే కొన్ని మధ్యలో ఇలాంటి దుండగమైనటువంటి నిందలు రావాలి.
0: If we have got to inculcate the firm faith in God, we will have to confront these things.
1: దాంట్లో ఏ మాత్రం మనం భయపడనక్కర్లేదు.
0: We need not be afraid of it at all.
1: ఓ కాకులు
0: whole world is like crows.
1: Yes anu variki yes anu ra.
0: You have to say yes to yes.
1: No anu variki no anu ra.
0: Tell no to those who say no.
1: Yes anu mi noti gani saiki sarvam. Yes yes yes.
0: You may have no and yes, but sai is always yes.
1: So nenu eppudiki ye vidhamaitundi dinku naano no aneetundi raadu.
0: So out of me can never come the word. No. I'm always happy. I do not know anything except bliss. Oh Swami, my husband is dead. If they say, I say, I'm very happy. Why is he saying happy when my husband is dead? Maybe he did not hear properly. Everything is for the good. When he's a husband, would he not die? These are two things that go together. They go as two birds. For everything, I'm always very happy. Therefore, I do not have any desires till today.
1: Okay, desire.
0: There's only one desire. All should unite. You will have to find out the unity behind every person. You will have to always live in love. We'll have to respect everyone in life. And you will have to love your parents. This is what I desire. Therefore, so children, you may do some wrong, I don't know English. But we will not have to think
1: past
0: of the faults.
1: Past. Forget the past.
0: Forget the past. Past is past.
1: Future is not sure.
0: Future is not sure. How can you think of the future?
1: Present is very important.
0: The present is very important.
1: This is not ordinary present.
0: This is not ordinary.
1: This is omnipresent.
0: This is omnipresent.
1: Present meer chusi aanandinchandi.
0: So be happy in the present.
1: Present lo meer aanandanni anubhavinchandi.
0: Try to be blissful in the present.
1: Kalukone tallidandrulanta kuda goppa gunavantuluga andi mimmalni gunavantuluga chesi vaari janma saarthakam chesukovalani nenu aashisthunnanu.
0: So parents also not only should be of character, but they should also make their children character, full of character. The parents should always desire the goodness and the prosperity. Let us not desire that they should become great people. They should become good people.
1: Good boy, good boy, good boy.
0: Good boy.
1: Good boy, God boy.
0: The good boy will become God boy.
1: Bad boy, God boy.
0: Bad boy will never become a good boy.
1: Good boy, good boy, and pinchukovali.
0: You will have to become good boy. Good boy. How did it come? When the Britishers were here earlier, they would say goodbye, goodbye. Then it became good boy. Then the good vanished.
1: Bye, bye, bye, bye, and
0: bye, bye, bye, it became. With the passage of time, so many things changed.
1: Good boy.
0: We have got to do the thing when we become good boys.
1: Good boy ga meer tayarayi tappakadapatiki God boy ga meer roopandalani nenu aashisthunnanu.
0: You will have to become good boys and gradually become God boys. That is my desire.
1: Ekkada poyinappudiki ni ye pani chesinappudiki ni deeni valla naaku 10 mandiki nenu manchi chestunnana leda ani vicharinchukuntu cheyali.
0: Whatever you do, wherever you go, you will have to think, am I doing that thing which will make
1: nimittam kaadu naa swartha nimittam kaadu ani maatrame vicharinchali.
0: Will it make others happy? It should not be selfish in anything.
1: Ee selfishness povali.
0: The selfishness should go.
1: Selfless Raval.
0: You must become selfless.
1: Self is lovelessness.
0: Self is lovelessness.
1: Love is selflessness.
0: Love is selfishness. So the love should become selfless.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక తల్లిదండ్రుని మీరు అభివృద్ధి పరుచుకొని ఆ తల్లిదండ్రుల ఆజ్ఞను మీరు శిశ్రావహించి ఈ క్రమక్రమేణా ఇంకా ముందుకు ముందుకు కావలసినటువంటి మీరు కూడా తల్లిదండ్రులుగా రూపొందాలి.
0: So the parents also should inculcate values in the children. The children should listen to the parents. And tomorrow when you become parents, you will have to tell your children the same values.
1: కనుక ఇలాంటి ప్రబోధన చేసే నిమిత్తమైపోయి ఈ 19వ తేదీ నవంబర్ 19వ తేదీ ఈ దినము పవిత్రమైన దినంగా రూపొందింపచేశారు.
0: So to give you this message, November 19th has become a very holy day.
1: నవంబర్ 19th అనేది ఏదో ఒక తమాష కోసం నిర్ణయించింది కాదు.
0: నవంబర్ 19 is not there for mere.
1: తల్లుల యొక్క ప్రేమతత్వాన్ని జగత్తునకు చాటాలి.
0: To disseminate the mother's love to the whole world.
1: పిల్లలను పవిత్రవంతులుగా రూపొందింపచేయాలి.
0: And the children should become pure.
1: ఆదర్శవంతమైన పుత్రులుగా రూపొందించాలి.
0: దే మస్ట్ బికమ్ ఎగ్జాంపులరీ చిల్డ్రన్.
1: అందు నిమిత్తమై 19వ తేదీ పవిత్రమైన దినంగా రూపొందింపజేశాం.
0: ఫర్ దిస్ రీజన్ దిస్ 19th ఇస్ బికమ్ ఎ హాలో డే.
1: కనుక ఈ 19th అనేటువంటిది ఇంకా జన్మమంతా ఎన్ని జన్మలు వచ్చినా కానీ ఈ 19th ఏంటికి మారదు ఇంకా.
0: So time may pass, eons may pass, but 19th will remain forever.
1: సంవత్సరమైనప్పటికీ నవంబర్ 19th ఏనాటికి మారదు.
0: Many years may go by, but the November 19th
1: స్వామి యొక్క దృఢమైనటువంటి సంకల్పంతో చేసినటువంటిది
0: will never change because it is the outcome of Swami.
1: చాలా మంది ఇంకా నెలలో కూడా 19th తేదీ కంటే కూడా పండుగలు చేసుకుంటున్నారు.
0: And on 19th, November 19th, many people do celebrate it.
1: కనుకనే ఈ 19వ తేదీకి భగవంతుని ప్రేమను పొందే నిమిత్తమై ఆచరించేసినవి మీరు భావించాలి.
0: సో యూ మస్ట్ థింక్ దట్ నవంబర్ 19th హస్ బిన్ ఇయర్ మార్క్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు ఆబ్టైన్ ద లవ్ ఆఫ్ గాడ్.

0: Sai Ram, dear listeners, why does an avatar or God in human form perform miracles? The infinite divine power assumes a human form and performs miracles just to help devotees develop attachment and devotion to that particular form of the Lord. Gradually, the Lord enables them to move towards worshipping the formless and omnipresent divine power. In today's shower of divine wisdom, Baba expounds this point beautifully. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba delivered during the Sera celebrations in Prashanthi Nilayam on the 11th of October 2005.
1: Dear students,
2: లోకంలో అందరిని భగవంతుని ఆశించి భగవంతుని చేరాలని తపిస్తున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ అస్పైర్ టు బి క్లోజ్ టు గాడ్ అండ్ టు మర్జ్ ఇన్ హిమ్.
2: అది ఈనాడు కాదు, ఏనాటి నుండియో జరుగుతూ వచ్చింది.
1: దిస్ యర్నింగ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ డే, ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ సిన్స్ లాంగ్.
2: అదేవిధంగా దైవాన్ని చూచి, దైవాన్ని వర్ణించి, దైవాన్ని చింతించి దైవంతో చేరాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది ఋషులు కూడాను ఈ విధంగా తపిస్తూ వచ్చారు.
1: Many sages did penance and prayed to see God, and they went on extolling, describing God, contemplated on God, and they wanted to merge in God.
2: Kanuka idi aarati nunchi vaaru ichinatvanti oka sampradayam.
1: Hence this has been the tradition since those times.
2: Narada vastu naamam cheppukuntu vachadu.
1: Narada, while he was moving about, he went on chanting, singing the glory of God.
2: Ayyo otti naamam cheppithe prayojanam emiti? ఇది కేవలము సోంబేరు చేసేటువంటి పనం.
1: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ సింప్లీ సింగింగ్ ఈజ్ ది గ్లోరీ. ద మియర్ సింగింగ్ ఈజ్ ది క్వాలిటీ ఆఫ్ ఎ లేజీ మ్యాన్.
2: చెప్పాడు తానే, ఈ కారణము కేవలం నా తృప్తి కోసం నేను చేస్తున్నాను.
1: This singing glory of God is doing for my own satisfaction.
2: Devanam kirtanam ki kevalamu sumbelu chesesutu panam.
1: What is the fun of simply singing is the glory. The mere singing is the quality of a

0: listening, thinking, recalling, service, salutation, worship, servitude, friendship, and surrender.
1: ఇది ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను భక్తులు కూడాను ఇదే పని చేస్తున్నారు.
0: ద నైన్ ఫోల్డ్ పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ఫాలోడ్ బై ది డివోటీస్ ఆఫ్ దోస్ డేస్ అండ్ ది డివోటీస్ ఈవెన్ నౌ.
1: ప్రపంచమంతా కూడాను ఈ విధంగా స్మరిస్తూ వస్తుంటే భగవంతుడికి ఎక్కడ రెస్ట్?
0: వెన్ ఆల్ ద డివోటీస్ ఆర్ సింగింగ్ హిస్ గ్లోరీ, వేర్ ఈజ్ రెస్ట్ ఫర్ గాడ్
1: అని తిరిగి నారదుడే వచ్చి బోధించాడు.
0: థింకింగ్ సో నారద రిటర్న్ అండ్ స్టార్టెడ్ టీచింగ్.
1: నారాయణ, మేము నామంలో మాత్రమే చెప్పుదాం కాని నామరసమనేటువంటిది నీ ఎందుంటున్నది, నీవు ఆ రసమిచ్చినప్పుడేవే మేము ధన్యులమవుతాము అని తాను ప్రార్థించాడు.
0: అండ్ హీ కేమ్ టు నారాయణ అండ్ సెడ్, though we sing your glory, your name, in fact you are the very essence of that name, unless you pass on to us, bless us with that essence of the sweetness, we cannot be liberated, we cannot be redeemed.
1: ఇది చెప్తూ రావటం చేత మరికొంత దీనికి విరుద్ధంగా ప్రచారం చేస్తూ వచ్చారు.
0: While he was talking so, some people felt in a different way and started contradicting him.
1: ఈ పొలిటికల్ ట్రబుల్స్ ఆనాటి మొదలు నేటి వరకు కూడా ఉన్నాయి.
0: These political explanations, the conflicts, have been there then and now.
1: ఎవరైనా ఒకటి చెప్తే దానికి విరుద్ధమైనటువంటి వారు మరి ముగ్గురు ఉంటుంటారు చెప్పేకి.
0: If anyone says one thing, there are three people to oppose.
1: అప్పుడు నారదుడు చెప్పాడు.
0: నారద సైడ్,
1: అయ్యా నీ చేతికి ఐదు వేళ్ళు ఉన్నాయి.
0: యువర్ హ్యాండ్ హ్యాస్ ఫైవ్ ఫింగర్స్.
1: ఈ ఫైవ్ ఫింగర్స్ కూడాను ఫైవ్ లైఫ్స్. లైఫ్స్
0: ది ఫైవ్ ఫింగర్స్ ఆర్ ఫైవ్ లైఫ్స్.
1: ఈ ఫైవ్ ఫింగర్స్ కూడాను ఒక ఫింగర్ ఎవరైనా ఒకరిని చూపుతుంటుంటే మిగతా మూడు ఫింగర్స్ నిన్ను చూపుతుంటాయి.
0: If the pointing finger is directed towards you, the other three fingers are pointed towards you only.
1: చూడు, అది నీవు గుర్తించుకోవటం లేదు. ఒకటి నీవు వాడు అని చెప్పి చెప్పిస్తే నేను మూడు నువ్వు అని చెప్తుంటారు.
0: You are showing the other man with the pointing finger, but the three fingers are directed towards you.
1: అదే విధంగానే కొందరు వెళ్ళి నారదుతో చెప్పారు.
0: Likewise, some went to Narada and said,
1: అయ్యా మీరు చెప్పినట్టుగా మేము చేస్తూనే ఉన్నాము, కానీ దైవం మాకు కనిపించటం లేదు.
0: We are acting exactly what you are telling us, but yet we could not see God.
1: అప్పుడే ఎంతమాత్రము ఎవరు తెరచిన అంత మాత్రమే నేను, ఎంత మాత్రంతో ఎవరు చెప్తుంటారో అంత మాత్రమే నేను.
0: యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ డిపెండింగ్ అపాన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఫీలింగ్, ద వే హౌ విజువలైజ్ హిమ్.
1: వారిది వారికే అప్పచెప్పేది.
0: అండ్ హీ జస్ట్ అపియర్స్ ఇన్ ద వే యూ వాంట్ హిమ్.
1: ఈ విధంగా ఆనాటి మొదలకు నేటి వరకు కూడా వాదోపవాదములు జరుగుతూనే వస్తున్నాయి.
0: Therefore, the argumentation was going on right from those days and have been continuing even this day.
1: అప్పుడు తానేం చేసింది? ఏదో భగవంతుని స్మరిస్తూ వస్తుంటే అందరూ ఈ విధంగా చెప్తున్నారు, నేను లోపల నేను మరణం చేసుకుంటాను అని ఆమె లోపలికి మార్చింది ఈ యొక్క శబ్దమును.

0: people have been commenting when I am singing loudly, and he decided, let me sing within myself.
1: అదే విధంగానే స్మరిస్తూ వచ్చింది.
0: Likewise, the singing went on.
1: ప్రపంచం లోపల ఒకరు ఒక రకము.
0: Each one is of his own type in this world.
1: ఎవరికి ఏది ఇష్టమో వారు మాత్రం చేసుకోవచ్చు. వీలైనటువంటి వారు చేయడానికి వీలు లేదు.
0: Each one follows the method that he relishes, he likes. It is not possible for others to follow.
1: సర్వలయందు కూడా ఉన్నటువంటిది పరమాత్మ ఒకడే.
0: In fact, the very same God is present in everyone.
1: ప్రతి ఒక్కరియందు కూడా ఈ యొక్క హృదయమునందు వ్యాపించి ఉండగా ఒకరు మాత్రమే చెప్పేటువంటిది ఎప్పటికీ నచ్చదు.
0: When God resides in the altar of the heart of everybody, it's not necessary that all should accept the path of one person.
1: ఇప్పుడు రాధ నా కృష్ణుడు కావాలి, కృష్ణుడు కావాలి అని కోరుతుండాలి.
0: రాధ ప్రేస్ ఫర్ కృష్ణ, షీ వాంట్స్ హిమ్.
1: కానీ రాధ యొక్క చెల్లెలే ప్రభ ఉన్నాడు.
0: బట్ రాధాస్ సిస్టర్ ప్రభ.
1: ప్రభ అనేటువంటి ఆమె నా కృష్ణుడు వద్దు, నా కృష్ణుడు వద్దు అని ఆమె కోరుతూ వచ్చింది.
0: అండ్ వాట్ హర్ ఫీలింగ్ ఈజ్ ఐ డోంట్ వాంట్ కృష్ణ ఈజ్ హర్ ఫీలింగ్.
1: కానీ ఇరువురికి భక్తి ఉన్నది.
0: బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డివోటెడ్.
1: ప్రభ ఎంతనో విరుద్ధము రాముడు కృష్ణుడికి.
0: ప్రభ టర్న్ ఆపోజిట్ టు కృష్ణ.
1: ఒకనాడు రాధ పాడుకుంటూ బృందావనం వెళుతుండాలి.
0: వన్ డే రాధా వాజ్ రీచింగ్ బృందావన్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
1: ప్రభ ఆమె భర్త కూడాను వారు కూడా బృందావనం వస్తున్నారు.
0: ప్రభ అండ్ హస్బెండ్ ఆల్సో ఫాలోడ్ రాధ.
1: ఆమె భర్తను వదిలిపెట్టి ఒక క్షణమైన ఆయన ఉండదు.
0: ప్రభ నెవర్ స్టేస్ అవే ఫ్రమ్ హర్ హస్బెండ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: రాధ ఒక క్షణమైన కూడాను కృష్ణుని వదిలిపెట్టి ఉండలేదు.
0: Radha cannot live away from Krishna even for a moment.
1: ఈ విధంగా ఇరువురి భావం కూడా విరుద్ధమైన మార్గంలో నడుస్తూ ఉండాలి.
0: Therefore the feelings of these two are quite opposed, contradictory to each other.
1: ఒకనాడు తమాష అడిగింది కృష్ణుడి.
0: One day she has put this question fancifully.
1: కృష్ణ నీవు ఎన్నో రూపములు తరుచున్నావు.
0: Krishna, you put on many forms.
1: Kani, nee okka turi na prabha husband yokka form tharthe manchidi annadu.
0: At once you take the form of the husband of prabha, she prayed.
1: Appudu neeku enduku samayam raavali annadu.
0: He said, leave it to me, I will do it at an appropriate time.
1: Oka naadu prabha భర్తతో వస్తుండ సమయం లోపల ఇప్పుడు అన్ని రూపంలో చూస్తున్నాడట. నీ రూపంలో కూడా వచ్చేస్తే నేను నా గతి ఏమిటి అనేది ఆమె.
0: ప్రభ వన్ డే వాజ్ రిటర్నింగ్ ఎలాంగ్ విత్ హర్ హస్బెండ్. షీ స్టార్టెడ్ ఫీలింగ్ లైక్ దిస్, కృష్ణ యూ టేక్ మెనీ ఫార్మ్స్, ఇఫ్ యూ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మై హస్బెండ్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ.
1: కానీ కొంచెం లేటుగా ఈ యొక్క రాధ గ్రామం నుంచి తన ఇంటికి వచ్చింది.
0: అండ్ రాధ ఆల్సో రీచ్ రాధర్ లేట్ ఫ్రమ్ ది విలేజ్.
1: వచ్చేటప్పటికి ప్రభ భర్త బెడ్ పైన పడుకున్నాడు కప్పుకొని.
0: బై దట్ టైమ్ ద హస్బెండ్ ఆఫ్ ప్రభ వాజ్ రెస్టింగ్ ఆన్ బెడ్ విత్ ది బ్లాంకెట్ ఓవర్ హిమ్.
1: పగ్గు తెచ్చాడు.
0: అండ్ దే జస్ట్ రిమూవ్ ద బ్లాంకెట్.
1: చెప్పాడు ప్రభ ఎవరితను.
0: And then Krishna asked, Prabha, who is he?
1: I'm also saying, ayyo, yena na bhartaki ee pichi pettindi, andariki pettina pichi na bhartaki kuda pettindi ani chaala chese dey anindi eva.
0: And she was very much surprised. What is it that my husband is also mad like any other people? Therefore, Prabha said, come on, get up. Then he got up and started replying. And he starts telling, I am not your husband. What is the name of your husband? That is not my name. You are mistaken. And what he said. And she cried. This is all the divine play. And she, followed by her husband, went to the public. Krishna did so many miracles like this, so many. And the question was put, who is the husband of this lady? And she said, he is following me. Why should I say specially?
1: అప్పుడు కృష్ణుడు చెప్పాడు రాధతో, రాధ చూస్తున్నా పబ్లిక్ అంతా కూడాను ఆమె భర్త ఆమె భర్త అంటున్నారు, కాబట్టి నీ భర్త అని చెప్పి చెప్పాడు.
0: కృష్ణ సెడ్, రాధ, హ్యావ్ యూ నాట్ వాచ్డ్ ఆల్ ద పబ్లిక్ ఆర్ ఫీలింగ్ దట్ ద పర్సన్ బై హర్ సైడ్ ఈజ్ హస్బెండ్ యు సీ అండ్ హీ నెవర్ సెడ్ దట్ హీఈస్ హర్ హస్బెండ్.
1: ఆమెకు చాలా తలవంపులు వచ్చింది.
0: అండ్ షీ వాజ్ పుట్ టు షేమ్.
1: తల వంచుకొని లోపలికి వెళ్ళింది.
0: షీ బెంట్ డౌన్ హర్ హెడ్ అండ్ వెంట్ ఇన్.
1: అప్పుడు పూర్వం చెప్పినటువంటి ఒక మాట ఈనాడు చెప్తూ వచ్చాడు.
0: అండ్ హీ స్టార్టెడ్ రిపీటింగ్ వాట్ హీ సెడ్ ఎర్లియర్.
1: రాధా, నీవు నా చర్యల మనసు మార్చమని నన్ను కోరావు కదా.
0: రాధా, యు ప్రే టు మీ దట్ ఐ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ది హార్ట్ ఆఫ్ యువర్ సిస్టర్.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: ద నోర్ ఆఫ్ ద బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్ హింసెల్ఫ్.
1: కలుపునే అటువంటి భ్రమను మార్చాలనుకుంటుంటే బ్రహ్మనే ఈ భ్రమను మార్చాలి. బ్రహ్మస్వరూపం ధరించి
0: దేర్ఫోర్ టు చేంజ్ దిస్ భ్రమ ఇల్యూజన్ ఇట్ ఇస్ ఓన్లీ పాసిబుల్ ఫర్ బ్రహ్మ ద డివైన్ టు ట్రాన్స్ఫార్మ్.
1: అది వినింది పాపం రాధ.
0: రాధ హర్డ్ దిస్.
1: రూపలికి వెళ్ళింది.
0: వెంట్ ఇన్.
1: కానీ ప్రభ ఏమని తలుచుకుంటున్నారో అని చాలా బాధపడుతూ వచ్చింది.
0: అండ్ షీ వాజ్ ఫీలింగ్ సాడ్ బికాస్ షీ వాంటెడ్ టు నో వాట్ వుడ్ హ్యాపెన్ టు ప్రభ హర్ సిస్టర్.
1: కానీ ప్రభ బయట నట్టు చాలా దూషిస్తూ ఉండాలి.
0: బట్ ప్రభ వెంట్ ఆన్ క్రిటిసైజింగ్ అక్యూజింగ్.
1: కానీ నా భర్త ఈ మించి ఎందుకు వచ్చాడు?
0: హౌ ఇస్ దట్ మై హస్బెండ్ హాస్ కమ్ దిస్ వే
1: అని చాలా దూషించింది.
0: అండ్ షీ అక్యూజ్.
1: అది భగవంతుడు బ్రహ్మవిత్ బ్రహ్మ భవతి, నేను బ్రహ్మగానే ఉన్నాను కనుకనే నేను బ్రహ్మగానే వచ్చాను.
0: అండ్ దెన్ హీ ఈజ్ దిస్ రిప్లై ఆఫ్ గాడ్, సిన్స్ ఐఎమ్ గాడ్ ఐ హావ్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్ ఐ కెన్ టేక్ ఎనీ ఫార్మ్.
1: కనుక ఎవరేం దూషించినప్పుడు దూషణ భూషణ తిరస్కారం నాకేమి అంటావు.
0: అండ్ హీ ఆల్సో డిక్లేర్డ్ దట్ ఐఎమ్ నాట్ క్యారీడ్ అవే బై ది ప్రైజ్ ఆర్ బ్లేమ్.
1: దూషణ ద్వేషంతో చెప్తారు.
0: అండ్ వన్ అక్యూజెస్ అవుట్ ఆఫ్ హేట్రెడ్.
1: పూజ కేవలము భక్తితో చేస్తారు.
0: అండ్ వన్ ప్రైజెస్ in the process of worship.
1: Dushana bhushana rendu kudalu okate.
0: In fact the praise and blame are one and the same.
1: Kani nenu okati gane tarustanu ani cheppi tanu aa vidhangane nadustu vachadu.
0: And Krishna considered both alike and has conducted himself that way.
1: Appudu 3 dinamulu ayin tarvata Chandrika chaala santoshinchindi.
0: After 3 days passed, Chandrika was extremely happy.
1: Mari potre ఈ రాధతో పాటు చంద్రిక కూడా బయలుదేరింది.
0: ఆన్ ద ఫోర్త్ డే చంద్రిక ఆల్సో స్టార్టెడ్ జర్నీ.
1: రాధతో పాటు రావటము,
0: అకంపనీ
1: రాధతో పాటు భజన చేయటము.
0: అండ్ షీ టు దస్ భజన్.
1: ఆ భజన లోపల భగవంతుని తాను లీలం చేసుకోవటం.
0: అండ్ వైల్ సింగింగ్ గ్లోరీ ఆఫ్ గాడ్ షీ ఫర్గెట్స్ హర్ సెల్ఫ్.
1: ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
0: థింగ్స్ వెంట్ ఆన్ లైక్ దిస్.
1: కానీ ఇది ఎందుకోసం చెప్తున్నానంటే రాధా భర్త చంద్ర భర్తగా మారిపోవటం.
0: ఐ భగవాన్ ఇస్ టెల్లింగ్ దిస్ ఇస్ దిస్ ది హస్బెండ్ ఆఫ్ రాధా కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు
1: చంద్రిక చంద్రిక మాదిరి ఉండకుండా కేవలం రాధవలే మాత్రం.
0: అండ్ ది చంద్రిక గెట్ హర్ సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్ లైక్ రాధా.
1: ఈ రెండు కూడాను కేవలం జీవబ్రహ్మల యొక్క మార్పులే.
0: దీస్ ఆర్ ది చేంజెస్ బిట్వీన్ ది యూనివర్సల్ సెల్ఫ్ అండ్ ద కాస్మిక్ సెల్ఫ్.
1: కనుక నేను రాధగా ఉన్నాను, రాధగానే నిన్ను పూజిస్తున్నాను అని చెప్పింది.
0: Therefore her reply was, I want to remain as Radha, and as Radha, I am worshipping you.
1: భగవంతుడు ఎట్టిదే నన్ను చూపవచ్చు.
0: God can play, can will, do any miracles whatsoever.
1: కానీ కలికాలం దీన్ని అంగీకరించదు.
0: But in this Kali age, people do not accept.
1: వాళ్ళు యాక్సెప్ట్ చేసినా సరే, చేయకపోయినా సరే, భగవంతుడి భగవంతుడి.
0: Whether people accept or reject, God's will continue.
1: అందువల్ల భగవంతుడు ఎట్టి దోషములు చేయరు.
0: There will be no defects or mistakes in the will of God.
1: ఆ మిస్టేక్స్ అంతా కూడా కేవలము సరిచేసి చూస్తారు, కానీ దాన్ని ఏమాత్రం దూరం నెట్టడు.
0: In fact, these mistakes are merely we attribute them. In fact, in reality, there are no mistakes at all.
1: మిస్టేక్ లేనప్పుడు ఎందుకు తాను భయపడాలి?
0: When there is no mistake, why should he have any fear at all?
1: కానీ నోటితో చెప్పే మాటలు తగుడును మార్పు చెందుతూ రావచ్చు.
0: All that we say may change.
1: ఇవన్నీ కూడా కేవలము మాటల మ్యాజిక్.
0: This is all the magic of words.
1: కనుక ఈ యొక్క మ్యాజిక్ అనేది మనం ఏమాత్రము నమ్మకూడదు.
0: We should not be carried away by the magic of words.
1: ఈ విధంగా చేసేటప్పటికి రాధతో పాటు ప్రభకుడను చాలా ఏకమైపోయింది.
0: As things went on, Prabha could accept like Radha, both are one now.
1: కాదు, ఇద్దరు కూడా ఒకటైపోయి
0: both are one now.
1: కృష్ణునే పూజిస్తూ వచ్చారు.
0: They were praying to Krishna.
1: కృష్ణుడు చాలా లీలామానుష విగ్రహుడు.
0: Krishna is the cosmic form of his own, the divine will.
1: కనుక ఇట్టి కృష్ణుణ్ణి మేము ఏమాత్రమో వదలము.
0: We will not give up, we will not leave Krishna under any circumstance.
1: ఇది పూర్వమే చెప్పాడు కృష్ణుడు.
0: This was declared by Krishna even before.
1: రాధ, మానవులు మాయతో ఉంటుంటారు. ఆ మాయతో ఉన్నటువంటి వారిని మోహంగులో తిప్పితే వాడు కూడా మాయలో పడిపోతారు.
0: The people are deluded. Because of the delusion, they are full of attachment. And therefore, they are carried away by illusion.
1: Attachment lekapothe ee premane naaku raadu.
0: When there is no attachment, there will be no trace of love at all.
1: Kaluka ee attachment kosamani ee vidhanga bhagavantudu aneka rakamga roopalu maarustu vastuntadu.
0: Because for this reason of love and attachment, God goes on changing his form.
1: Bhagavantudu endu dosamlu lemu.
0: In fact, there are no mistakes in God.
1: Kaluka evarem anukunte naakevi.
0: He is not bothered whatever we say about him.
1: నా చేతిలో ఒక వస్తువు ఉన్నప్పుడు దాని వస్తువు సంగతి ఎవరికి తెలియనప్పుడు ఏమైనా అనుకోవచ్చు.
0: When there is an object in my hand, in my grip, you may think in any way what it is.
1: కాబట్టి నా చేతిలో ఉన్నటువంటిది నాకు తెలుసు కానీ అందరికి తెలియదు.
0: What I hold is best known to me and not to others.
1: కనుకనే ఇలాంటి యుక్తిని పొందినటువంటి వాడే కాబట్టి కృష్ణుడు అనేక రకముగా అనేక యుక్తులు చేస్తుంటాడు.
0: బికాస్ కృష్ణ బీయింగ్ కాన్షియస్నెస్, హీ కుడ్ హ్యావ్ ఎనీ ఫార్మ్, ఎనీ నంబర్ ఆఫ్ మేనిఫెస్టేషన్స్.
1: కృష్ణుడి లీలను విన్నారు.
0: దీస్ ఆర్ ఆల్ లీలాస్ ఆఫ్ కృష్ణ.
1: ఈ కృష్ణ లీలలు ఎవరికి తెలియదు.
0: లీలాస్ ఆఫ్ కృష్ణ ఆర్ నాట్ కాంప్రిహెండెడ్, అండర్స్టూడ్ బై ఎనీబడి.
1: కృష్ణుడు వలే వస్తాడు,
0: కమ్స్ ఎస్ కృష్ణ.
1: పాపరు వలే వెళ్తాడు,
0: అండ్ హీ రిటర్న్స్ యాజ్ ఇన్నోసెంట్ వన్.
1: పామరుడుగా వెళ్ళినాడు కృష్ణుడు.
0: కృష్ణ బీయింగ్ సో ఇన్నోసెంట్,
1: తిరిగి పామరుడు కాడు.
0: అండ్ ఈజ్ నాట్ ఇన్నోసెంట్ ఎనీ లాంగర్.
1: అది కృష్ణుడు కృష్ణుడే.
0: కృష్ణ ఇస్ కృష్ణ ఎట్ ఎనీ టైమ్.
1: కనుక భగవంతుని యొక్క లీలను ఎవరు మార్చడానికి చెప్పడానికి వీలు లేదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు నో ఇన్ డెప్త్ ద లీలాస్ ఆఫ్ కృష్ణ అండ్ నారోట్ అండ్ ఎక్స్టోల్ హిమ్ ఇన్ డెప్త్.
1: అసలు కృష్ణుని యొక్క శిష్యుడే కృష్ణుని నమ్మలేకుండా పోయారు.
0: And in fact, the very follower of Krishna could not have faith in him.
1: ఎందుకు ఈ విధంగా మారుతున్నాడు?
0: Why Krishna goes on changing like this?
1: ఇది కేవలము జగత్తులోని మానవులను మోహములో ఉంచి తద్వారా దాన్ని భక్తిగా పెంచుకోవడం.
0: Krishna has been changing like this only to see that people, by being carried away by this attachment, they will get attached to God once for all through the path of devotion.
1: కనుక భగవంతుతో అటాచ్మెంట్ చేయటం కోసమని ఈ విధంగా పెంచుతుంటాడు.
0: Krishna is like this, it is his design so that we may be attached to Krishna.
1: కృష్ణుడు ఎట్టి వాంఛలు లేవు.
0: Krishna is desireless.
1: Desires అనేటువంటిదే లేదు.
0: He has no desire at all.
1: ఏ కాంక్షలు అతనికి లేదు.
0: And he has no ambition whatsoever.
1: అటువంటి కాంక్షలు లేనటువంటి భగవంతుణ్ణి అనేక రకములుగా వీడు వర్ణించుకోవటము ఇది కేవలం వీడి మాయా కాదని, వీళ్ళ యొక్క మనసు కాని భగవంతుని యొక్క దోషం కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ డెల్యూటెడ్ మైండ్ దట్ థింగ్స్ దట్ గాడ్ హ్యాస్ డిజైర్స్. ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హ్యాస్ నో డిజైర్ అట్ ఆల్.
1: కట్టగలిపటికి రాధ ప్రభలు ఇద్దరు కూడా ఒకటారు.
0: ఫైనల్లీ వాట్ హ్యాపెండ్, రాధ అండ్ ప్రభ బికేమ్ వన్.
1: ఈ ప్రభతో చేరి రాధ కూడాను ప్రభగానే మారింది.
0: Because of this unity, Radha also could be transformed as
1: Prabha.
0: As is the company, so is the friendship. As is your friend, so you will be. My friend is my sister now. I should transform my sister also, she should be like me.
1: అందుకోవల్ల రాధా చంద్రిక ఇద్దరు కూడా ఒకటే అయిపోయినారు.
0: Like this, Radha and Chandrika are exactly alike. They are one.
1: ఆ చంద్రికకు మరొక పేరు ప్రభ.
0: The other name of Chandrika is Prabha.
1: తల్లి పిలుస్తున్నటువంటిది ప్రభ అని.
0: Mother addresses her as Prabha.
1: బయట ప్రజలంతా కూడా పిలిచేది చంద్రిక.
0: She is Chandrika in society. That's how she is called by everybody.
1: కాలి రెండు మూడు పేర్లు ఉంటాయి అందరికి కూడా.
0: And people have 2 to 3 other names also.
1: కనుక ఆ ప్రభ రాధ ఇద్దరు కూడా ఒకటైపోయి,
0: ప్రభ అండ్ రాధ ఆర్ వన్,
1: ఇద్దరు మనసు ఏకమైపోయి,
0: బోత్ ది మైండ్స్ ఆర్ వన్.
1: మైండ్స్ ఏకం చేయటం చాలా కష్టం.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు యూనిఫై మైండ్స్.
1: దేన్నైనా మార్చొచ్చు కానీ మనసును మార్చేకి వీలు కాదు.
0: యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎనీథింగ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు చేంజ్ ద మైండ్.
1: కానీ అది ఒక భగవంతుడికి మాత్రమే తెలుసు.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ కెన్ చేంజ్ ద మైండ్.
1: కనుక మనవ మార్పులు కావాలంటే దైవం తప్ప అన్యులకి ఇది అర్థం కాదు.
0: ఇఫ్ యూ వాంట్ ఎనీ చేంజ్ ఇన్ యువర్ మైండ్, గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్, సరెండర్ టు గాడ్. హీ ఓన్లీ కెన్ చేంజ్ యువర్ మైండ్.
1: కనుక ఇలాంటి భగవంతుడు చేయనటువంటి యొక్క మనసును అందరికీ ఇచ్చాడు.
0: గాడ్ హ్యాస్ గివెన్ ద మైండ్ దట్ హీ కెన్ చేంజ్.
1: కనుక అందరు కూడాను భగవంతుడి మైండ్ మార్చాలని, వారి మనసు మార్చండి స్వామి, నీ పైన చాలా దేశంగా ఉన్నాడు అని తల్లిదండ్రులు చెప్తుంటారు.
0: Therefore parents always pray to Bhagavan, Swami, you change the mind of that fellow because he has not developed any kind of love for you. Please change his mind.
1: నా కుమారుడు చాలా మంచివాడు.
0: My son is very good.
1: కానీ వాడు ఎప్పుడు కూడా ఇలాంటి దుర్మార్గంలో పోడు.
0: బట్ హీ నెవర్ టేక్ టు ఎనీ వికెడ్ యాక్టివిటీ, క్రూయల్ యాక్షన్స్.
1: కనుక మీరే వాడిని మార్చండి అని చెప్తుంటారు నాకు.
0: అండ్ దే ఆల్సో సే యూ షుడ్ ఓన్లీ సెట్ హిమ్ రైట్ భగవాన్.
1: చెప్పాడు భగవంతుడు కూడాను, నేను కూడా నువ్వు మార్చలేనమ్మా.
0: గాడ్ సేస్ ఐ టు కెనాట్ చేంజ్.
1: ఎందుకంటే మైండ్ మైండే.
0: బికాజ్ మైండ్ ఇస్ ద మైండ్.
1: మనోమూలం మీద జగత్తు.
0: ద హోల్ వరల్డ్ యూనివర్స్ డిపెండ్స్ ఆన్ ద మైండ్.
1: కనుక ఈ యొక్క ప్రపంచం తగులను మైండ్ పైనే ఆధారపడి ఉంటుంది.
0: దేర్ఫోర్ ద హోల్ యూనివర్స్ గోస్ ఆన్ డిపెండింగ్ ఆన్ ద మైండ్.
1: ఈ విధంగా మార్చి అనేక రకములైనటువంటి ఒక భక్తిని ఈ లోకంలో చాటుతూ వచ్చాడు.
0: Therefore, by transforming the mind, the principle of devotion is propagated in this world.
1: ఈ విధంగా మార్చి,
0: having transformed,
1: కృష్ణుడు తన యొక్క కార్యములు తర్వాత జరుపుతూ వస్తున్నాడు.
0: And Krishna went on fulfilling his own tasks.
1: కనుక భగవత్ యొక్క యుద్ధము, రామాయణం గాని, భారతం గాని, భాగవతం గాని, మూడింటి అంత కూడాను కేవలం దైవం యొక్క మార్పు వల్లనే జరుగుతూ వచ్చింది గాని, యుద్ధం విజయం కాదు చూస్తూ వచ్చింది గాని, లేకపోతే వారి యొక్క మనోశక్తి వల్ల కాదు.
0: రామాయణ, భారత, భాగవత, దే స్పీక్ ఆఫ్ లీలాస్ ఆఫ్ గాడ్, హౌ హీ గోస్ ఆన్ చేంజింగ్ అండ్ హౌ విన్స్ ది విక్టరీ. ఇట్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ ది మైండ్ ఆఫ్ మ్యాన్.
1: కనుకనే మైండ్ మార్చడం అనేటువంటిది మానవ చేత అయ్యేటువంటి పని కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ మ్యాన్ టు చేంజ్ ద మైండ్.
1: కర్ర తిట్టవచ్చు తిన్నగాను.
0: యూ కెన్ జస్ట్ చేంజ్ ద బెండ్, బెండ్ అండ్ స్ట్రైటన్ ఎనీ ట్రీ.
1: కానీ రాయి మార్చరైనా.
0: But can anyone change the mind?
1: Kani manasu maatchagalra.
0: But can they transform the mind and its mentality?
1: Mind maatchadaniki veele ledu.
0: It is not possible at all.
1: Mind yokka swabhavam dani swabhavi.
0: The nature of the mind remains as it is.
1: Kanuka ee manasu maatchukokunda anniti kudanu vaasthesistunnadu. Taane maarigalipochustunnadu.
0: Therefore man is just transforming externally, but he has not changed his mind.
1: Thanane maartadu gaani haruleka mind maarchadu.
0: You may change for yourself, but you cannot change the mind of others.
1: And others kaadu, self also changes.
0: And it is not possible even for you, for yourself, to change your own mind.
1: Kanuka manasu maarchutaku margame ledu.
0: There is no path to change the mind.
1: ఇలాంటి పరిస్థితులు ఎందు భగవంతుని యొక్క విశ్వాసము మనం ఎందు దృఢంగా ఉండాలి.
0: అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ వన్ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అటువంటి ఫెయిత్ దృఢంగా ఉండినప్పుడే భగవంతుడు కూడా వారికి హెల్ప్ చేస్తుంటాడు.
0: వెన్ అవర్ ఫెయిత్ ఇస్ స్ట్రాంగ్ గాడ్ ఆల్సో విల్ హెల్ప్ అస్.
1: కనుక గాడ్ అనేటువంటిది కేవలము ఒక రూపం కాదు.
0: గాడ్ ఈజ్ నాట్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
1: అదొక శక్తి.
0: ఇట్ ఈస్ పవర్.
1: ఆ శక్తికి ఎట్టి పవర్ అయినా ఉంటుండాలి.
0: గాడ్ ఈజ్ ద డివైన్ పవర్ ఇన్ఫినిట్.
1: ఈ పవర్ చేత ఎట్టి మార్పులైన చేయవచ్చును.
0: దిస్ ఇన్ఫినిట్ డివైన్ పవర్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎనీ నంబర్ ఆఫ్ చేంజెస్.
1: ఆ విధంగా రాధా చంద్రిక ఇద్దరు కూడా ఏకమైపోయి,
0: రాధా అండ్ చంద్రిక ఆర్ వన్ అండ్ ద సేమ్ యూనిఫైడ్,
1: వారిద్దరు ఏకమైపోయి గోకులంతా కూడా పూర్తి మార్చివేశారు.
0: బీయింగ్ వన్ బోత్ ఆఫ్ దెమ్ కుడ్ బ్రింగ్ ఇన్ టోటల్ ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ ది హోల్ ఆఫ్ గోకులం.
1: వారిద్దరు కూడాను కృష్ణుని కోరారు.
0: బోత్ ఆఫ్ దెమ్ ప్రేయర్ టు కృష్ణ,
1: కృష్ణ మేము మీ ద్వారకకు వచ్చి చేరిపోలే.
0: కృష్ణ వీ షుడ్ రీచ్ యువర్ ద్వారక.
1: కనుక మీ ద్వారక మమ్మల్ని రప్పించుకోండి.
0: కృష్ణ సీ దట్ వీ రీచ్ యువర్ ద్వారక వేర్ యు ఆర్.
1: నేనే వచ్చి తీసుకుని వెళ్తానన్నారు.
0: Krishna said, I myself will take you along with me.
1: ఈ విధంగా చెప్పిపోయినటువంటి కృష్ణుడు,
0: హావింగ్ సెడ్ సో కృష్ణ,
1: పాండవులు కౌరవుల యొక్క యుద్ధంలో గుమిగూడారు.
0: And there was war between Pandavas and Kauravas.
1: ఇందులో అన్ని చెప్పిన మాటలంతా కూడా మర్చిపోయాడు అని అనుకున్నారు ఈ రాధాప్రభులు.
0: And these people thought that Krishna has forgotten the promise given to them.
1: ఉన్నట్టు ఉండి ఒక దినము కథం వచ్చింది.
0: All of a sudden the chariot reached there.
1: Each ekkadiki dwaraku.
0: And it reached dwaraka.
1: Dwaraka vellaadu Krishnudu digadu.
0: And Krishna got down there.
1: Dwaraka nunchi andaru anni vey kanulato chuchu vacharu.
0: All people were waiting for him with thousands of years waiting, longing for
1: Krishnudu ikkadostunnadu ikkadostunnadu ani aashchayapaddaru.
0: They were very much surprised to watch the chariot there. What has brought him here?
1: అక్కడ వీరటువంటి కృష్ణుడు ఎక్కడ ఉన్నాడంటే రాధా ఇంటిలో ఉన్నాడు.
0: వేర్ ఇస్ కృష్ణ? వేర్ ఇస్ కృష్ణ? ఈస్ ఫౌండ్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ రాధా.
1: అప్పుడు అందరూ కనుక్కున్నారు, ఇది రాధా చంద్రిక యొక్క భక్తి ప్రభావమే ఇది అని అనుకున్నారు.
0: ఆల్ పీపుల్ కుడ్ నో దిస్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద డివోషన్ ఆఫ్ రాధా అండ్ చంద్రిక.
1: అప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి వారిద్దరిని తీసుకుని ద్వారక వెళ్ళారు.
0: And then Krishna came, took both of them along with him to Dwaraka.
1: Aa Dwaraka ni enni rakalu chitrinchukunnaru ee Radha Chandrikadu.
0: Radha Chandrika had prayed to Krishna there in Dwaraka, had many of the desires.
1: Radha Chandrikade unnaru kaani akkada inke okaru leru.
0: Radha Chandrika only remained there, no one else.
1: Veerandaru vellaru akkadu.
0: All of them have gone there.
1: Chusinappudiki Krishnudu velu gaane unnadu. రాధా చంద్రిక వేరుగానే ఉంటున్నారు.
0: దే సా కృష్ణ అపార్ట్ ఫ్రమ్ రాధా చంద్రిక.
1: అప్పుడు చెప్పాడు, నేను మార్చినటువంటి వారిని ఇంకొకరు మార్చడానికి వీలు కాదు.
0: కృష్ణ సెడ్, వెన్ వన్స్ ఐ చేంజ్ ఎ పర్సన్ No one else can bring, can change him.
1: కనుక దైవం అనేటువంటి వాడు ఎన్ని రూపంతోనైనా మారవచ్చు.
0: God can assume any number of forms he wills.
1: కాని దేహం ఒక్కటే.
0: But the body is one.
1: మార్గములు ఎన్నైనప్పటికీ అందులో ఉన్నటువంటి యొక్క మహాశక్తి ఒకటే.
0: There may be many parts and many forms, but the divine power is one and the same.
1: అందరి ఎందు ఒక పవర్ ఉంటున్నదని మీరు భావిస్తారు.
0: You think that the divine power varies from person to person.
1: వేరు వేరుగా ఉండదు.
0: That's not different.
1: ఈ దేహమునందు ఏ ప్రాణం ఉంటుందో, ఏ ఆత్మ ఉంటుందో, అదే రీతిగా ఈ దేహమునందు అదే ఆత్మ ఉంటుంది.
0: ఆత్మ ప్రెజెంట్ ఇన్ దిస్ బాడీ ఈజ్ వెరీ మచ్ ప్రెజెంట్ ఇన్ దట్ బాడీ ఆల్సో.
1: అందరి ఎందు కూడా అదే ప్రేమ ఉంటుంది, అదే ఆత్మ ఉంటుంది.
0: ద సేమ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ.
1: కనుక ఇది ఏసీ కరెంటు, ఇది డీసీ కరెంటు, అంటే ఇన్ని రకాలైన మనసు అది కరెంట్ ఏమో ఒకటే.
0: యు మే సే దిస్ ఈజ్ ఏసీ కరెంట్ ఆర్ డీసీ కరెంట్ బట్ కరెంట్ ఈజ్ కరెంట్.
1: అదే రీతిగా ఆత్మ అనేటువంటిది అందరి ఎందు ఒక్కటే ఉంటుంది.
0: సిమిలర్లీ ఆత్మ ఇస్ వన్ అండ్ ది సేమ్ ఇన్ ఆల్.
1: కానీ వారి వారి ప్రాప్తి కొద్దీ వారి మనసును మార్పుతూ చేసుకుంటూ వస్తుంటాడు భగవంతుడు.
0: డిపెండింగ్ అపాన్ దేర్ డిజర్వ్నెస్ గాడ్ బ్రింగ్స్ అబౌట్ చేంజ్.
1: అయితే అతని యొక్క ప్రిన్సిపల్స్ అనగా డిసిప్లిన్ ఏమి మారడానికి వీల్లేదు.
0: ద డివైన్ లా డిసిప్లిన్ విల్ నెవర్ చేంజ్.
1: ఇట్టి చేంజ్ కానటువంటి యొక్క మనసును భగవంతుడు ఒక్కడు మాత్రమే మార్చగలడు.
0: ద మైండ్ విచ్ ఇస్ డిఫికల్ట్ టు బి చేంజ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ గాడ్ టు హూమ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు బ్రింగ్ అబౌట్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్.
1: కనుక మనో మార్పులు మానవుల వల్ల జరిగేటువంటిది కాదు.
0: ద చేంజెస్ ఆర్ నాట్ ఆఫ్ అవర్ మేకింగ్.
1: కానీ మంత్రాల వల్ల జరిగేటువంటిది కాదు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్
1: మంత్రాల వల్ల జరిగేటువంటిది కాదు.
0: బై మంత్ర ఆర్ తంత్ర
1: యంత్రంతో కూడా మారదు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్ అబౌట్ చేంజ్ విత్ యంత్ర.
1: కనుక చేంజ్ అయ్యేటువంటిదంతా కూడా భగవంతుడు మార్చినప్పుడే అందరికి మనసు మారుతుంటుంది.
0: ద రియల్ చేంజ్ పాసిబుల్ ఇఫ్ ఓన్లీ గాడ్ విల్స్ ఇట్.
1: కనుక భగవంతుడు ఏమైనా చేయగలడు.
0: గాడ్ కెన్ డూ ఎనీథింగ్.
1: ఎక్కడికైనా వెళ్ళగలడు.
0: హీ కెన్ రీచ్ ఎనీవేర్.
1: ఎవరినైనా కూడా తీసుకొని పోగలడు.
0: హీ కెన్ నో ఎనీబడి అండ్ అప్రోచ్ అండ్ బీ హిమ్.
1: కానీ ఎవరు తీసుకెళ్లి వెళ్ళినప్పటికీ అది ఒక్కరే.
0: బట్ గాడ్ ఈజ్ వన్. హీ మే బి విత్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్.
1: కానీ కౌరవుల దగ్గరికి వచ్చినటువంటి అప్పుడు పాండవుల దగ్గరికి పోయినప్పుడు ఒక్కడే కృష్ణుడు.
0: వెదర్ ఈజ్ ది కంపెనీ ఆఫ్ కౌరవాస్ ఆర్ పాండవాస్ కృష్ణ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
1: కానీ అందులో వేరు వేరు రూపాలుగా కనిపించాడు.
0: బట్ హి అపియర్డ్ ఇన్ మిరియడ్ వేస్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్.
1: కానీ ఎట్టి రూపం కొరకు అట్టింది కాదు.
0: బట్ ఇన్ ఫ్యాక్ట్ నన్ ఆఫ్ దీస్ ఫార్మ్స్ నన్ ఆఫ్ ది నేమ్స్ బిలాంగ్ టు హిమ్ ఇన్ రియాలిటీ.
1: కానీ తాను ఒక్కడే.
0: బట్ గాడ్ ఈజ్ వన్ కృష్ణ.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ నాట్ టూ.
1: రెండుగా నేను లేడు.
0: అండ్ హీ ఈజ్ నాట్ టూ, ఈజ్ నాట్ డ్యూయల్.
1: ఒక్కడిగానే ఉన్నాను.
0: గాడ్ ఈజ్ నాన్ డ్యూయల్ వన్.
1: ఎక్కడ పోయినప్పటికీ, ఇక్కడ ఉండినప్పటికీ, ఏ దేశం పోయినప్పటికీ గాడ్ ఒక్కడే ఒకడు.
0: యు మే బి ఎనీవేర్, యు మే గో ఎనీవేర్, యు మే బి వాట్ ఎవర్ యు మే బి, బట్ గాడ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ యూ ఆల్ ద టైమ్.
1: కనుక భగవంతుడిని మారడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
0: గాడ్ విల్ నెవర్ చేంజ్, హీస్ చేంజ్లెస్.
1: గాడ్ చేంజ్ అయిపోతే అంతా చేంజ్ అయిపోతుంది.
0: ఇఫ్ గాడ్ చేంజెస్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ చేంజ్.
1: కనుక భగవంతుడిని మార్పు చేయడానికి వీల్లేదు.
0: సో గాడ్ ఈజ్ చేంజ్లెస్, ఈజ్ ఎటర్నల్.
1: కనుక ఈ భగవంతుడు మార్చాడు, భగవంతుడే ఇన్ని విధాల మనసు తిప్పించాడు అని అనుకోవటము ఇది కేవలం ఒక పొరపాటు.
0: ఇట్ ఇస్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ థింక్ దట్ దీస్ చేంజెస్ ఆర్ బ్రాట్ ఇన్ యూ బై గాడ్. నో, ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు థింక్ సో.
1: ఆ విధంగా మీరు చింతించుకుని భగవంతుడు సత్యము, నిత్యము, నిర్మలము, నిరంజనము.
0: గాడ్ ఈజ్ ఎటర్నల్, ఈజ్ ఇమ్మోర్టల్, ఈజ్ ఎవర్ ఎఫల్జెంట్.
1: ఇట్టి పరమాత్మని ఎవరు కూడా మార్చలేరు. ఇట్టి పరమాత్మ తత్వాన్ని అందరూ అర్థం చేసుకోవటం చాలా కష్టం.
0: వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద డివినిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుని ప్రేమకు మరొకరి ప్రేమ ఏమాత్రం కూడా సాటి రాదు.
0: ద డివైన్ లవ్ ఈజ్ అన్పారలల్డ్. నో అదర్ లవ్ వుడ్ ఎవర్ మ్యాచ్ ఇట్.
1: కనుక ఈ ప్రేమ మారేటువంటిది కాదే కాదు.
0: Divine love is changeless.
1: ఎన్ని రూపములను ధరించినప్పటికీ ఆ యొక్క రూపం మారేటువంటిది కాదు.
0: There may be any number of forms, but the divine love is
1: Nirgunam, Niranjanam, Sanatanam, Niketanam, Nitya Suddha Buddha Bhukta Nirvana Sarupinam.
0: It is pure, it is ever effulgent, it is immortal, it is nectarine, it is existential.
1: Ilanti manasunu evaru maarchagalaru?
0: Who can bring about change in God?
1: ఏ పేరు పెట్టినప్పటికీ వెంకటేశ్వరులు అనండి, రాములు అనండి, కృష్ణుడు అనండి, సాయిబాబా అనండి, ఏ పేరు పెట్టే పేర్లు మాత్రం మారలే గాని తాను ఎవరు.
0: దెర్ ఆర్ మెనీ నేమ్స్, వెంకటేశ్వర, రామ, కృష్ణ, ఎనీ నేమ్, బట్ గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
1: అందుకోసం చెప్పారు, ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: దెర్ఫోర్ భగవాన్ సేస్ గాడ్ ఈజ్ ఓన్లీ వన్, నాట్ టూ.
1: రెండుగా లేదు.
0: ఈజ్ నాట్ డ్యూయల్.
1: కానీ కొంతమంది భావించవచ్చు, దేవుడు రాముడిగా మారినాడు, విష్ణుడిగా మారినాడు, ఇప్పుడు దేవుడు లేడు అని అంటున్నారు.
0: వీ మే కన్సిడర్ గాడ్ ఈజ్ రామ ఎట్ వన్ టైమ్, బట్ హీ హాస్ బికమ్ కృష్ణ లేటర్, దట్ హీ గోస్ ఆన్ చేంజింగ్. యూ మే ఫీల్ సో.
1: కానీ అది నీ చేంజ్ గాని గాడ్ చేంజ్ కాదు.
0: ఇట్ ఈస్ ఆల్ ది చేంజ్ ఇన్ యువర్ మైండ్, బట్ గాడ్ ఈజ్ చేంజ్లెస్.
1: అటువంటి మార్పు చెందినటువంటి యొక్క భగవంతుణ్ణి మనం భగవంతుడా అని పిలిచడం ఇది తప్పేముంది?
0: We should understand that God is changeless. We should pray to God that way. Oh, changeless God, you are eternal.
1: అని మనం పూర్తి నమ్మకాన్ని పెట్టుకోవాలి.
0: We should have full faith in the divinity that is changeless.
1: కనుక దైవమును ఏమాత్రం కూడా పేరు మార్పులు జరిగినంత మాత్రం రూప మార్పులు ఎప్పుడు కూడా జరగవు.
0: Because there is a change in the name, but God is one and the same.
1: భగవంతుణ్ణి ఏ విధంగా కూడా మార్చడానికి వీలు లేదంటే భగవంతుని యొక్క మనసు సంకల్పము చాలా గొప్పది.
0: మే గివ్ ఎనీ నేమ్, బట్ ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ మైటీ అండ్ గ్రేటెస్ట్.
1: అది మారినందుకే సర్వము మారవచ్చు.
0: వెన్ వన్స్ ద విల్ ఆఫ్ గాడ్ చేంజెస్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్ ఆటోమేటికలీ.
1: కనుక భగవంతుడికి ఈ చేంజెస్ అంతా కూడా ఎప్పుడు నచ్చదు.
0: దేర్ ఆర్ నో చేంజెస్ వాట్స్ ఎవర్ ఇన్ గాడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ ప్రేమను ప్రేమగానే పెట్టుకోండి.
0: కీప్ దట్ లవ్ యాజ్ ప్యూర్ లవ్.
1: ఆ ప్యూర్ని ప్యూరిటీగానే తీసుకోండి.
0: దట్ ప్యూర్ లవ్ లెట్ ఇట్ రిమైన్ ద ఆల్ ఇట్స్ ప్యూరిటీ.
1: కానీ ప్యూరిటీనే యూనిటీ.
0: అండ్ దట్ ప్యూరిటీ విల్ లీడ్ టు యూనిటీ.
1: యూనిటీనే డివినిటీ.
0: అండ్ దట్ వెరీ యూనిటీ ఈజ్ డివినిటీ.
1: కనుకనే మీ యొక్క ఇండివిజువల్ ప్రేమను ప్రేమగా మార్చుకోండి.
0: Convert the individual love into divine love.
1: అప్పుడు డివైన్ లవ్ ఏ నిజమైనటువంటి యొక్క భగవంతుడిగా మారుతుంది.
0: అండ్ దట్ డివైన్ లవ్ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
1: ఈ డివినిటీతోనే మీరు ఎన్నైనా చేయవచ్చు, ఎన్నైనా చూడవచ్చు.
0: విత్ డివినిటీ యూ కెన్ అకంప్లిష్, యూ కెన్ అటైన్, అచీవ్ ఎనీథింగ్.
1: కానీ ఈ డివినిటీ తప్పో ఏమో అని కొంతమంది సందేహిస్తుంటారు.
0: యూ డౌట్ డివినిటీ. And you question the divinity. Some people do it.
1: కానీ ఎవ్వరు చేయడానికి వీల్లేదు.
0: We can never question the will of God.
1: ఈనాడు భగవంతుని యొక్క మనసును మార్చినారు అని అనుకుంటుంటాం.
0: And we think that we have changed the mind of God. That God has changed our mind. We think so.
1: కానీ భగవంతుని మనసు ఎప్పుడు కూడా చేంజ్ కాదు.
0: But God's mind is changeless. It is uniform. It is one and the same.
1: అది స్థిరమైనటువంటిది.
0: It is steady and strong.
1: Steady and strong.
0: It is steady and strong.
1: అటువంటి స్ట్రాంగ్ అయినటువంటి దాన్ని ఎవరే విధంగా చేయగలరు?
0: దట్ స్ట్రాంగ్ డివినిటీ, దట్ స్టడీ డివినిటీ, వెల్ వీ కెనాట్ మెడిల్ విత్.
1: ఒక చెక్క ఉంటుండ, అది వుడ్ ఉంటుండది.
0: అండ్ హియర్ లైస్ ద వుడ్.
1: ఆ వుడ్ ను మనం బాల్ మాదిరి చేయవచ్చును.
0: యూ కెన్ మేక్ విత్ దట్
1: అంబు మాదిరి చేయవచ్చును.
0: యూ కెన్ మేక్ ఇట్ ఇన్ టు ఎ బాల్.
1: అంబుగా చేయవచ్చు.
0: అండ్ యూ కెన్ మేక్ ఇట్ ఇన్ టు ఎ బౌ అండ్ అన్ ఎరో.
1: కానీ దాన్ని ఒక విధమైనటువంటి యొక్క అంబుగా చేయడానికి వీలు కాదు.
0: అండ్ యూ కెనాట్ మేక్ ఇట్ ఇన్ టు కంప్లీట్లీ బెండెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అబౌ.
1: భగవంతుని యొక్క మనసు ఎప్పుడు కూడా ఒక్కటిగానే ఉంటుంటుంది.
0: దేర్ఫోర్ ద కాస్మిక్ మైండ్, ద యూనివర్సల్ మైండ్ ఆఫ్ గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
1: ఆ యూనివర్సల్ మైండ్ ఎన్ని అప్పుడప్పటికి ఏది కావాలో అది మారుతుంటుంది.
0: ద యూనివర్సల్ మైండ్ విల్స్ అండ్ బ్రింగ్స్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ జస్ట్ దెన్ దేర్ ఇట్ సెల్ఫ్.
1: అవన్నీ కూడా ఎట్టి మార్పులైనా చేయవచ్చు.
0: అండ్ ద డివైన్ యూనివర్సల్ విల్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎనీ నంబర్ ఆఫ్ చేంజెస్.
1: కనుక భగవంతుడు ఏమైనా మార్చగలడు.
0: God can bring about any change to any extent. He can do anything.
1: అందరికీ ఒక విధమైనటువంటి ఒక క్షణం లోపల అందరికీ ఒక దర్శనమే వచ్చిన
0: God can give his darshan in a moment if he wills to everybody at the same time.
1: కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం కాదు.
0: But each one will not have the darshan separately meant, designed for him.
1: అది వారి వారి ధ్యాన సమయంలో వారి వారి మనసుని పెట్టి చేయవచ్చును.
0: హౌఎవర్ డిపెండింగ్ అపాన్ యువర్ మెడిటేషన్ అండ్ యువర్ కంటెంప్లేషన్ యూ మే విజువలైజ్ గాడ్.
1: కనుక ఇమిటేషన్ లోపల ఎన్ని రకాలైన చేయొచ్చు.
0: బట్ ది మెడిటేషన్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ బట్ గాడ్ కెన్ అపియర్ టు ఎవ్రీబడి అట్ ది సేమ్ టైమ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు ఇట్టి రహస్యం ఎంత కూడా మీరు తెలుసుకోవటం చాలా అవసరం.
0: Bhagavan says that it is most essential for all of us to know the secrets of divinity this day.
1: ఒక డివినిటీ తెలుసుకుంటుంటే యూనివర్సల్ అంతా తెలుసుకున్నట్టు.
0: And once you know the divinity, you will be knowing the whole of the universe.
1: కనుక ఈ ఒక్కదాన్ని మీరు గుర్తించండి.
0: This factor you should know.
1: కానీ కొంతమంది చూస్తారు మరి మార్చుకుంటారు.
0: Some people experience, but they get changed.
1: ఆ విధంగా చేంజ్ కాకూడదు.
0: నెవర్ చేంజ్ లైక్ దాట్.
1: ఆ చేంజ్ లెస్ గా నువ్వు ఉండినప్పుడు నీకు ఎంతైనా కూడా అనుగ్రహిస్తాడు.
0: ఇఫ్ యు ఆర్ చేంజ్ లెస్ యూ విల్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ ఇన్ఫినిట్లీ.
1: గాడ్ రూపంలోనే మీరు లీనమైపోతారు.
0: ఇన్ఫాక్ట్ యూ విల్ మర్జ్ ఇన్ గాడ్ ఇఫ్ యు ఆర్ చేంజ్ లెస్ అండ్ స్టడీ.
1: ఇట్టి సత్యాన్ని మీరు ఎవరికి చెప్పినా కూడా ఇది నమ్ముతారు.
0: And you are carried away. You have got belief in everybody, whatever is said to you.
1: కానీ నేను చెప్తే వారు నమ్ముతారు నమ్మరు అని మీరు సందేహించనక్కర్లేదు.
0: But you don't doubt whatever Bhagavan says. Everyone is bound to have faith, total faith in what Bhagavan says.
1: కనుక మీరందరూ కూడా ఏక మనస్సుతో ఉంటుండండి.
0: All of you remain with one pointedness, with one mind.
1: అనేక మంది యోగులు భోగులు జోగులు విరాగులు వైరాగులు అందరు కూడా మార్పు చెందుతూ వచ్చారు.
0: వి ఫైండ్ మెనీ పీపుల్ ఆస్పిరెంట్స్ ద సీకర్స్ ద రిచ్ ద అఫ్లుయెంట్ ద రెనన్షియన్స్ హూ గో ఆన్ చేంజింగ్.
1: వారి మనసు వల్ల ఉండినప్పుడే వారికి తప్పక అక్కడ దర్శనమిస్తుంది.
0: అండ్ ఇఫ్ దే హ్యావ్ ద చేంజెస్ మైండ్ దే విల్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్.
1: ఋషికేశ్ పోయినప్పుడు ఋషికేశ్
0: వెన్ భగవాన్ హ్యాడ్ బీన్ టు ఋషికేశ్
1: పురుషోత్తమానంద అని ఒక సన్యాసి ఉండేటువంటి వాడు.
0: దేర్ వాజ్ ఎ సెలిబ్రేట్ రెనన్షియంట్ బై నేమ్ పురుషోత్తమానంద.
1: పురుషోత్తమానంద ఎక్కడ ఉన్నాడు? వశిష్ఠ కేవ్ లో ఉంటున్నాడు.
0: పురుషోత్తమానంద వాజ్ స్టేయింగ్ ఇన్ ఎ కేవ్ నియర్ ఋషికేశ్.
1: వశిష్ఠ కేవ్
0: అండ్ దట్ కేవ్ ఇస్ వశిష్ఠ కేవ్.
1: ఆయన ఒకడు తప్ప ఆ కేవ్ లో ఎవ్వరూ ఉండరు.
0: పురుషోత్తమానంద లివ్డ్ ఆల్ అలోన్ ఇన్ దట్ వశిష్ఠ కేవ్, నో వన్ ఎల్స్ దేర్.
1: అందులో చిన్న దీపం పెట్టుకుని
0: అండ్ హెస్ గాట్ ల్యాంప్ ఓవర్ దేర్ వెన్ స్మాల్ వన్.
1: తాను ఒక్కడే అక్కడ ఉంటుంటారు.
0: అండ్ హీ రిమైన్డ్ ఇన్ సాలిట్యూడ్.
1: కొంచెం బజార్కి వచ్చి అంటే రోడ్డుకు వచ్చేసి ఎవరైనా పోతుంటుంటే కొంచెం పాలు ఇవ్వండి అంటారు.
0: ఇఫ్ ఎనీవన్ పాసెస్ బై ద స్ట్రీట్ పీపుల్ విల్ ఆస్క్ వుడ్ యు గివ్ అస్ సమ్ మిల్క్.
1: ఏ మిల్క్ అయినా సరే,
0: ఎనీ మిల్క్ వాట్స్ ఎవర్,
1: ఎనిమిది కానీ ఆవుది కానీ గేదెది కానీ ఏదైనా మిల్క్ కొంచెం ఇవ్వండి.
0: ఇట్ మే బి ఎనీ మిల్క్ that you have, he used to ask, would you give me some milk?
1: Whatever he iste thane badranga pettukunevaru.
0: And he takes from them the milk and keeps it in a safe place.
1: Tea chesukunevaru.
0: And then he used to make use of it.
1: Dantlo koncham neeru posi deeni tea tho kalpukunevattu vaadu chakkara vesukunevaru.
0: He will mix it with water and add some tea and sugar and consume it.
1: కట్టగలపటికి ఆయన కొండ ఎక్కడానికి రోడ్డు పైన పోవడానికి కూడా శక్తి లేకపోయింది.
0: హీ డిడ్ హావ్ సఫిషియెంట్ స్ట్రెంగ్త్ టు క్లైంబ్ అపాన్ ద మౌంటైన్ అండ్ వాక్.
1: కానీ ఆ మౌంటైన్ కూడాను ఋషికేశ్ పోయే చాలా ఎత్తైనటువంటిది.
0: ద మౌంటైన్ ఈజ్ వెరీ హై అండ్ రూట్ టు ఋషికేశ్.
1: కానీ నాలుగు రెండు చేతులు రెండు కాళ్ళు కూడా పెట్టి కట్టగలపటికి కొండ ఎక్కేవాడు.
0: అండ్ హీ హాడ్ టు క్రాల్ విత్ బోత్ ది లెగ్స్ అండ్ హ్యాండ్.
1: అక్కడ పోయి ఎవరైనా కొంచెం పాలిచ్చిందంటే అది ఒక వారం రోజులు పెట్టుకునేవాడు.
0: అండ్ ఇఫ్ ఎనీవన్ గివ్స్ హిమ్ సమ్ మిల్క్ హీ యూజ్డ్ టు కీప్ ఇట్ ఫర్ ఎ వీక్.
1: దాంట్లో ఇంత పాలు పోసుకునేవాడు.
0: అండ్ దెన్ హీ మిక్స్ సమ్ వాటర్ ఇన్ ద మిల్క్.
1: ఒక వారం కూడా యవ్వ దగ్గరికి పోయేటువంటి వాడు.
0: ఫర్ వన్ వీక్ హీ నెవర్ విజిటెడ్ ఎనీబడి.
1: దాంతోనే కాలం గడిపేటువంటి వాడు.
0: అండ్ హీ స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ దట్ లిటిల్ మిల్క్ హీ హ్యాడ్.
1: అట్టు ఉండేటువంటి ఒక పురుషోత్తమానంద,
0: సచ్ ఎ పర్సన్ పురుషోత్తమానంద,
1: స్వామి అక్కడ పోతానే ఇచ్చాడు.
0: When one Swami had been to Rishikesh, Purushottamananda saw Bhagavan there.
1: Chinna chiti rasichadu. Please, please, please, come Bhagavan, come Bhagavan, come Bhagavan.
0: He wrote a small slip. Please, please, please, come Bhagavan, come Bhagavan.
1: Darshan Devi, Darshan Devi, Darshan Devi.
0: Oh Bhagavan, give me your darshan. I want your darshan, he prayed.
1: ఒక్క జాబు చూశాను నేను పరిగెత్తొచ్చాను కిందికి.
0: ద మూమెంట్ భగవాన్ సా దట్ స్లిప్ ఇమ్మీడియట్లీ భగవాన్ వెంట్ దేర్.
1: కానీ అక్కడికి వచ్చేప్పటికే తలుపు వేసుకున్నాడు.
0: బట్ భగవాన్ వెంట్ దేర్ అండ్ హీ క్లోజ్ ది డోర్స్.
1: కానీ ఆయన దానికి లేచి వచ్చి తీసేకి బరువు అయిపోయింది ఒళ్ళు బరువు.
0: హీ డిడ్ంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు గెట్ అప్ అండ్ ఓపెన్ ద డోర్.
1: నేను పోతుంటే నా వెంట పరిగెత్తొచ్చాడు కస్తూరి.
0: అండ్ కస్తూరి ran behind Swami as Swami was proceeding ahead.
1: అప్పుడు కస్తూరి కూడా మంచి బలవంతుడిగా ఉండేటాడు.
0: కస్తూరి వాజ్ రిలేటివ్లీ క్వైట్ స్ట్రాంగ్ ఎట్ దట్ టైమ్.
1: నేను కస్తూరి ఇద్దరు వెళ్ళాం.
0: కస్తూరి అండ్ భగవాన్ వెంట్ దేర్.
1: అప్పుడు ఆయన చిన్న మాటలతో మాట్లాడుతున్నాడు ఈ పురుషోత్తమానంద.
0: పురుషోత్తమానంద వాజ్ స్పీకింగ్ వెరీ సాఫ్ట్లీ.
1: ఇప్పుడు నేను పురుషోత్తముడైనాను.
0: నౌ హీ సేస్ ఐఎమ్ పురుషోత్తమ ద నోబ్లెస్ట్ అమాంగ్ మెన్.
1: ఉత్తమ పురుషుడు అయిపోయినాను నేను.
0: Now I am a noble man.
1: అని చెప్పేటప్పటికి అక్కడ ఎవరు లేరు తాళం కొట్టడానికి. కస్తూరి ఒక్కడే ఉన్నాడు.
0: నో వన్ ఈస్ దేర్ టు ట్యాప్ ద డోర్. కస్తూరి వాజ్ దేర్ ఆల్ అలోన్.
1: ఆయన మాత్రం చాలా సంతోషించి,
0: అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ.
1: మీరిద్దరు కలిసినప్పుడు నాకు చాలా ఆనందమైంది.
0: ఐఎమ్ సో హ్యాపీ దట్ బోత్ ఆఫ్ యూ హ్యావ్ కమ్.
1: అప్పుడు ఆయన లోపల ఉండి నన్ను కూడా లోపల పెట్టుకున్నాడు.
0: అండ్ పురుషోత్తమానంద వాజ్ ఇన్సైడ్. Called Bhagavan also to go in. Swami went into that.
1: అప్పుడు పురుషోత్తమానంద కస్తూరి చెప్పాడు.
0: అండ్ పురుషోత్తమానంద టోల్డ్ కస్తూరి,
1: కస్తూరి మీరంతా లోపల చూడండి లోపల.
0: హీ సెడ్ కస్తూరి యూ సీ వాట్ ఆల్ ఇస్ దేర్ ఇన్ సైడ్.
1: అందుకే కస్తూరి కొంచెం పేపర్ వాడు కదా అతనికి కొంచెం ఆశగా ఉంది.
0: కస్తూరి బీయింగ్ ఎ జర్నలిస్ట్ హీ వాజ్ క్వైట్ ఇంక్విజిటివ్.
1: కనుక అంతా చూస్తూ పోతున్నాడు.
0: సో హీ వెంట్ ఆన్ వాచింగ్ ది సరౌండింగ్స్.
1: ఈ పురుషోత్తమానంద దృష్టి నాపై ఎన్ని పెట్టాడు.
0: బట్ పురుషోత్తమానంద హ్యాస్ కాస్ట్ హిస్ కాన్సన్ట్రేటెడ్ లుక్స్ ఆన్ భగవాన్.
1: నేను ఒక డేట్ ఇచ్చిపోయాను.
0: భగవాన్ గేవ్ ఎ డేట్.
1: ఎప్పుడే నేను కల్పించానంటే మీ దీదంతా కూడా చాలా ఇదైపోతుంది, గలాట అయిపోతుంది.
0: ఇఫ్ యూ వాంట్ టు సీ మీ దేర్ బి లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్, దేర్ బి లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ ద విసినిటీ
1: అని చెప్పి నేను ఒక జాబ్ ఇస్తాను, ఆ జాబ్ లో అప్పుడు చూసుకోమని చెప్పి చెప్పాను.
0: భగవాన్ సెడ్ ఐ విల్ గివ్ యూ ఎ లెటర్ అండ్ దెన్ యూ కెన్ ఓపెన్ ద లెటర్ అండ్ గో త్రూ ద కంటెంట్స్.
1: కస్తూరి దగ్గర ఇంత చీటీ తీసుకున్నాను.
0: అండ్ హీ కలెక్టెడ్ ఎ స్మాల్ స్లిప్ ఫ్రమ్ కస్తూరి.
1: పలాని డేట్ కు పలాని టైం కు నేను వస్తాను.
0: భగవాన్ సెండ్ ద మెసేజ్ ఐ విల్ సర్టన్లీ కమ్ అట్ ఎ స్పెసిఫిక్ డేట్ ఆన్ సచ్ ఎ సచ్ ఎ టైమ్ సచ్ ఎ సచ్ ఎ డేట్.
1: ఆ నాటికి తాను బాగా స్నానం చేశాడు, గంగలో పోయి మునిగాడు, చాలా ఆనందంగా వచ్చి కూర్చున్నాడు.
0: దట్ డే హీ గాట్ అప్ హ్యాడ్ హిస్ హోలీ డిప్ ఇన్ గ్యాంజెస్ అండ్ సాట్ క్వైట్లీ.
1: నా యొక్క దర్శనం కోసమని కాచుకోని ఉన్నాడు.
0: వాజ్ వెయిటింగ్ ఫర్ దర్శన్ ఆఫ్ భగవాన్.
1: ఆయన కేవలం నేను పోతే నేను ఆయన కనపడను, ఆయన నాకు కనపడ్డు.
0: ఇఫ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద కేవ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు సీ భగవాన్ అండ్ భగవాన్ కెనాట్ సీ హిమ్ ఫిజికలీ.
1: కనుక ఆయన పెట్టుకుని కూర్చున్నాడు, చూస్తూ చూస్తూ చూస్తున్నాడు, అట్టి పడిపోయాడు.
0: He was watching and he was staring and fell.
1: అప్పుడు అతను నాకు ఒక టెలిగ్రామ్ ఇచ్చాడు.
0: And then he sent a telegram to Bhagavan.
1: I am coming today.
0: He sent a telegram to Bhagavan. I am coming today.
1: Be ready, be ready, be ready.
0: Be ready, be ready.
1: అని ఇచ్చాడు. నేను దాన్ని చూసుకున్నాను. నేను నా వెంట ఉన్నాడు చూడండి, రాజారెడ్డి ఉన్నాడు. రాజారెడ్డి ఇప్పుడు బొంబాయిలో ఉన్నాడు.
0: And there is also Rajareddy in the company of Bhagavan. He is now there in Bombay.
1: Appudu Rajareddy ki nen cheppanu.
0: Bhagavan told Rajareddy,
1: "Yo palan date lopala meeru kaachukondi, meere radio lo pettukuntaru, meeku telisina naaku teliyadu."
0: And you keep the slip with you. I am going to visit you on such and such a date at a particular time.
1: There
0: in Delhi, all people were waiting for Swami. All dignitaries were waiting for Swami. They were all waiting for him.
1: Waiting number.
0: Then there was broadcast news.
1: And
0: they could tune their radio and they all could see Swami.
1: As
0: all were watching, Purushottamananda fell down and breathed his last. And all sent telegrams to Bhagavan.
1: Swami Purushottamananda vachadu.
0: Swami Purushottamananda reached you.
1: Nijapara, avunu, avunu.
0: Bhagavan said, yes, yes, he reached me.
1: Kanuka, atari, atari, guharapara, jepen.
0: Bhagavan said, you get in that Vasishta cave where Purushottamananda stayed, you go and watch.
1: Hindu, Express, ivanni veerandaru kuda poyaru akkadiki.
0: All these journalists, Hindu, Express, they all went there.
1: Akkada poi aa cave nu darshiste.
0: When they opened the door and started seeing the whole cave,
1: guhanta kuda nu basmanga nindindi.
0: Whole cave is full of vibhuti of Bhagavan there in the cave.
1: Kala dhoriki Sivananda vaadu anta vachesi ayani teesukoni poi ayani gangalo kalipaaru.
0: Ultimately the body was taken and then immersed in Ganges.
1: Appadi nunchi kodunu Purushottamananda peru chaala perigipoyindi.
0: And since that day Purushottamananda was popular day by day, more and more.
1: Purushottamananda shishyulu andaru Puttaparthiki vachesaru.
0: All disciples of Purushottamananda visited Puttaparthi. They arrived here.
1: Akkada vachi 10 dinalu nilichipoyaru.
0: They stayed here for 10 long days.
1: Maa guru mee daggariki vachesaru.
0: They all told Bhagavan, our Guru reached you and we all have come
1: here. We
0: want to see him and go, Bhagavan.
1: All
0: courtesy, hospitality were all extended to the disciples of Purushottamananda and they all returned happily.
1: Purushottamananda chala uttamude.
0: Purushottamananda is really a noble soul.
1: Then Uttamale, Purushottamudu.
0: Is Purushottama the noble among Purushas, men?
1: Ani andaru chaala aanandincharu.
0: All were very happy on noticing this.
1: Purushottamananda kevalam nenu rendu dinalu untunnanu.
0: Swami stayed with Purushottamananda for 2 days.
1: Oka dinam undi vellipodamani anukunnanu.
0: One day he wanted to return.
1: Kaani ayana koraadu. ఇంకా ఒక దిన ఉండేసి వచ్చినారంటే నేను ఆయన
0: చెప్పి ప్రే టు భగవాన్ టు స్టే దేర్ ఫర్ ఎ డే మోర్.
1: అప్పుడు ఒక దిన ఎక్కువగా ఉంటుండి అతన్ని సంతోషపెట్టి అతను అన్ని విధ ఆయన కట్టేటప్పటికి పండుకున్నాడు. తన నా తొడపై పెట్టి పండుకున్నాడు.
0: స్వామి స్టేడ్ దేర్ వన్ డే ఎక్స్ట్రా అండ్ పురుషోత్తమానంద కెప్ట్ హిజ్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ భగవాన్.
1: నిద్రపోయాడు.
0: And he slept.
1: నిద్రపోయిన వాడు ఎట్టబోయినాడు చాలా సమాధిలో పోయాడు.
0: And the sleep took him to samadhi state.
1: ఎంతసేపు అయినా ఇంకా లేదు.
0: And he didn't get up for any length of time.
1: కానీ ఇంకొకరు డిస్టర్బెన్స్ చేయకూడదు.
0: But no one should be disturbed.
1: అప్పుడు అతనే ఉంటుంది, నేను కూడా అక్కడే ఉన్నాను.
0: And as he remained in samadhi, Bhagavan also didn't disturb him.
1: చీకటి అయిపోయింది.
0: And it was dark.
1: ఎక్కడ ఏమి కనపడటం లేదు.
0: అండ్ నథింగ్ ఈజ్ విజిబుల్ ఎట్ దట్ టైం.
1: అది చూసి కస్తూరి ఎవరితో చెప్పాడు, ఓ చిన్న ల్యాంటర్న్ తీసుకురండి.
0: వాచింగ్ దిస్ కస్తూరి టోల్డ్ సంబడి అట్లీస్ట్ బ్రింగ్ సమ్ ల్యాంప్.
1: అప్పుడు చిన్న ల్యాంప్ పెట్టుకుని ఆ రూమ్ లోపల నేను కస్తూరి పురుషోత్తమానంద ముగ్గురు మాత్రమే ఉన్నాం.
0: విత్ దట్ ల్యాంప్, స్మాల్ ల్యాంప్ ఓవర్ దేర్, భగవాన్, కస్తూరి, Purushottamananda spent the whole night in that cave.
1: Idi Purushottamananda charitra.
0: This is the history of Purushottamananda.
1: Akkada nunchi vachin tarvata ikkada Sivananda oke kopa.
0: Sivananda is full of anger.
1: అక్కడ రెండు దినాలు ఉన్నారు, ఇక్కడ ఉండలేదు, మా శాస్త్రం ఉండబడ అట్లా ఆయన చాలా బాధపడ్డాడు.
0: శివానంద ఫెల్ట్ వెరీ సాడ్, భగవాన్ యు స్టేడ్ దేర్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 డేస్ అండ్ నౌ యు ఆర్ నాట్ స్టేయింగ్ విత్ అస్. హీ వాజ్ వెరీ యాంగ్రీ, అప్సెట్.
1: ఎవరైనా కోపడుకొని నాకేమి,
0: లెట్ ఎనీ వన్ థింక్ యాజ్ దే ఫీల్, భగవాన్ ఇస్ నాట్
1: బాదర్డ్. దగ్గర ఉండేవారు,
0: ఐ స్టేడ్ దేర్ విత్ పురుషోత్తమానంద.
1: ఎవరేమనుకున్నారా, నాకేం భయం లేదు.
0: లెట్ ఎనీ వన్ ఫీల్ యాజ్ దే విష్, బట్ స్వామి ఇస్ నాట్ బాదర్డ్.
1: రెండవది నేను పురుషోత్తమానంద ఆశ్రమంలో 2 దినములు నేను ఉండినాను అని పేపర్లో వచ్చేటప్పటికీ అందరూ ఆనందించారు.
0: వెన్ వన్ ది న్యూస్ పేపర్స్ కేమ్ విత్ ది న్యూస్ దట్ భగవాన్ స్టేడ్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 డేస్, ఎవ్రీబడి, ది హోల్ పాపులేషన్ వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆన్ కమింగ్ టు నో దిస్ న్యూస్.
1: అట్లా ఆయన దగ్గర ఉంటుంటే అందరూ ఆనందించారు.
0: అండ్ భగవాన్ గేవ్ హ్యాపీనెస్, బ్లిస్ టు ఎవ్రీబడి దట్ అసెంబ్ల్డ్.
1: మీ అందరి హ్యాపీనెస్ నా హ్యాపీ అన్నాను.
0: భగవాన్ సెడ్, ఇఫ్ యు ఆర్ ఆల్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ.
1: ఇప్పుడు కూడా ఆ వశిష్ఠ కేవ్ అట్లా ఇచ్చిపెట్టేసి,
0: దట్ వశిష్ఠ కేవ్ ఇస్ యాజ్ ఇట్ ఈస్ ఈవెన్ దిస్ డే.
1: ఇప్పుడు కూడా అట్టే ఉంది.
0: ఈవెన్ నౌ ఇట్ ఈస్ లైక్ దాట్.
1: పోయేతోరి ఢిల్లీకి పోయినప్పుడు కూడాను, ఢిల్లీలో కూడాను అతని ఫోటో పెట్టి ఆ డేట్ లోపల అందరికీ భజన జరిపించారు.
0: వెన్ భగవాన్ విజిటెడ్ ఢిల్లీ అండ్ భగవాన్ మేడ్ ఎవ్రీబడి టు జాయిన్ భజన్.
1: ఈ విధంగా అనేక మంది ఋషులు చాలా పరితపిస్తున్నారు.
0: దెర్ ఆర్ మెనీ సేజెస్ అండ్ సెయింట్స్ హూ ఆర్ యర్నింగ్, ప్రేయింగ్ ఫర్ భగవాన్.
1: ఈ విధంగా వారందరూ కూడా ప్రేమిస్తుంటుంటే మీరందరూ ఈ విధంగా ప్రేమిస్తున్నారు.
0: When that is the height of love of those sages, saints there, and this is the state of our love here.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 11th of October 2005 in Prashanti Nilayam during the Dasera festival. By giving an example from the life of the Krishna avatar, Baba described how God alone can bring about a transformation of the human mind. He also added that only when we develop faith in God, He will come to our rescue. Thank you and Sai Ram.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: సత్యమిదియని నమ్మకుడీ సంబరమున విశ్రమించక నాతోడ వెడలి రండు. విశ్రమించక నాతోడ వెడలి రండు. సత్యమిది అని తెలుపుదు సంతసముగా, సత్యమిది అని తెలుపుదు సత్యమిది అని తెలుపుదు సంబరముగా.
1: Seeing this ephemeral apparent world, never think that it is permanent and true. Do not sleep, don't be in slumber. Follow me, walk with me. I'll show you the path of truth in all happiness and joy.
0: Vidyarthulara,
1: students,
0: Bharatiya charitram పవిత్రము అంతై కూడను సంస్కృతిపై ఆధారపడి ఉంటున్నది.
1: ద హిస్టరీ అండ్ ద సీక్రెట్నెస్ ఆఫ్ భారత్ దే ఆల్ డిపెండ్ ఆన్ ది కల్చర్.
0: వేదశాస్త్ర ఇతిహాస పురాణ ప్రమాణములన్నీ కూడను ఈ సంస్కృతిపైననే ఆధారపడి ఉన్నది.
1: ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్ ఆఫ్ దిస్ ల్యాండ్ ద వేదాస్ the itihasas and other all shastras,
0: bharatiya samskruti samskrutam pai aadhara padi unnadi.
1: Samskruti, the culture, is based on samskruta, the Sanskrit.
0: Prachina kalam nundi prati palleyandu kudanu samskrutamune vaadukunetundi vaaru.
1: In ancient times in Bharat, in every village, Sanskrit was the spoken

0: లాంగ్వేజ్.
1: ప్రతి మానవుడు కూడాను ఒకరినొకరు క్షేమ సమాచారంలో ప్రశ్నించే సమయం నందు కూడాను సంస్కృత భాషనే ఉచ్చరించేది వారు.
0: దే యూజ్డ్ సంస్కృత్ ఇన్ ద రెగ్యులర్ కన్వర్సేషన్స్.
1: వీధి నాటకములందు కూడాను సంస్కృత పదములే ఉపయోగించేటువంటి వారు.
0: దే మేడ్ యూజ్ ఆఫ్ సంస్కృత్ అండ్ సంస్కృత్ వర్డ్స్ ఇన్ ఆల్ దేర్ డ్రామాస్.
1: అర్థము తెలియకపోయినప్పటికీ ఆ సంస్కృత పదములు ఎందు ఉండేటువంటి యొక్క మాధుర్యము ఇట్టిది అట్టిది అని ఎవరినూ వర్ణించలేకపోయారు.
0: దో ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీ సంస్కృత్ వర్డ్ మే నాట్ బీ నోన్ బట్ ద స్వీట్నెస్ యాజ్ వీ హియర్ ఇట్ ఇట్స్
1: ద్రౌపది వస్త్రాపహరణమని వీధి నాటకం ఆడుతున్న సమయం లోపల ఒక జవాను అక్కడ ఉండేటువంటి వాడు సూతుడు అని అతనికి పేరు.
0: యాజ్ ఎ ప్లే వాజ్ స్టేజ్డ్ దేర్ ఇస్ వన్ అసోసియేట్ స్టాండింగ్
1: వేషము ఆ స్టేజ్కి వచ్చినప్పటికీ ఎవరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకోసం వచ్చారు అని ప్రశ్నించేటువంటి ఒక పని ఆ సూతకుంది.
0: The first one present there, the Sutaka, asks any actor that gets onto the dais the details, who he is and the role he plays.
1: మొట్టమొదట ధర్మరాజు ఆ స్టేజ్ లో ప్రవేశించాడు.
0: First, ధర్మరాజు stepped there.
1: సూతుడు ప్రశ్నించాడు.
0: సూతుడు asked him,
1: ఎవరండి మీరు?
0: Who are you?
1: ఎందుకు వచ్చారు?
0: Why have you come?
1: ఎక్కడి నుంచి వచ్చారు?
0: Where do you come from?
1: అని అడిగేటప్పటికీ
0: when he asked these questions,
1: adhabra subhra sarada bravibrama bramana vibrajamana dhajapatanchita sindhuradvara sambadamadaganda kandaram bettina dharmarajari yerungava suta sutakula neta anni jababichadu. adhabra subhra sarada bravibrama bramana dharmaraju inni vidamle enti titles anta unnai.
0: Dharmaja has so many titles.
1: Adhabra, Subhra, Vibhra, Adhabra, Subhra, Saradhabra, Vibhrama, Brahmana, Vibhrajamana, Dvajapatanchita, Sindhuradvara, Samadamadaganda, Kandarambettina, Dharmarajani Yerungava, Suta, Sutakula Neta. Naa yetti paristhitulu yendaina kudam, Trikalamulu yendu kudanu, ఎట్టి బాధలు ఎంతైనా ఎట్టి కష్టములు ఎంతైనా ఎట్టి దుఃఖములు ఎంతైనా నేను సత్యమునే పలికేటువంటి వాడను. నా పేరు ధర్మజుడు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ ఎట్ ఆల్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ ట్రిబులేషన్స్ ఐ ఆల్వేస్ హోల్డ్ ఆన్ టు ట్రూత్ మై నేమ్ ఇస్ ధర్మజ.
1: ధర్మము మొట్టమొదట స్టేజ్కి ప్రవేశించింది.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ ధర్మ that has stepped onto the stage first time.
1: Prapanchame oka vedika.
0: The whole world is a stage.
1: Mayane ikkada sootudu. Mayane sootudu.
0: And this maya illusion is sootudu.
1: Aa vachinatundi vyaktini prashnistundi.
0: And this maya illusion questions.
1: Kanukane aa dharmam aneetundi inni vidhamaneetundi yokka shaktulato inni vidhamaneetundi yokka bahumatulato జగత్ వ్యాప్తిని గావించి ప్రతి వ్యక్తి ఎందు కూడాను ధర్మము ప్రవేశించి అధర్మమును నిర్మూలం గావించి సత్య మార్గములో ప్రజలను నడిపించేటువంటి యొక్క స్వరూపమే ఈ ధర్మం యొక్క స్వరూపం.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ ధర్మ దట్ స్టెప్స్ ఆన్ టు ద డయస్ ప్లేయింగ్ ద ఫస్ట్ రోల్ షోయింగ్ ఇట్స్ పవర్ అండ్ కెపాసిటీస్ సో దట్ మ్యాన్ మే ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ధర్మ అండ్ ట్రూత్.
1: అట్టి ధర్మము ప్రాచీనమైన యొక్క వేద ప్రశ్నమును సత్యం వద ధర్మం చెర అని ప్రత్యేకంగా ప్రబోధిస్తూ వచ్చింది.
0: దేర్ఫోర్ ఇట్ వాజ్ టాట్ స్పెషల్ ఇన్ దోస్ టైమ్స్ దట్ వన్ షుడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
1: నాయన ఈ జగత్తునందు ఏమైనా నీవు మర్చవచ్చును కాని ఏమైనా నీవు వదలవచ్చును కాని సత్యమును ధర్మమును వదలవద్దు. సత్యమును పలుకు ధర్మమును ఆచరించు.
0: యు మే ఫర్గెట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ యు మే డ్రాప్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ బట్ హోల్డ్ ఆన్ టు ట్రూత్ ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ.
1: ఈ వేదమైనటువంటి యొక్క పలుకులు ఎంతమంది నడుచుకుంటున్నారు? ఎంతమంది దీన్ని పాటిస్తున్నారు?
0: హౌ మెనీ ఫాలో దిస్ పాత్, హౌ మెనీ అబ్జర్వ్ దిస్ ప్రిన్సిపల్.
1: ఈ సత్యము ధర్మము మనసు నుంచి వచ్చేటువంటివి కాదు.
0: సత్య అండ్ ధర్మ ఆర్ నాట్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ద మైండ్.
1: హృదయ బుద్ధి యొక్క కంపాషన్, కరుణ చేతనే ఇవి ఆవిర్భవించేటువంటివి.
0: సత్య అండ్ ధర్మ దే ఆర్ బోర్న్ బికాస్ ఆఫ్ ద కైండ్నెస్ ఆఫ్ బుద్ధి ఆర్ ఇంటెలెక్ట్.
1: కర్మముల చేత వర్ధిల్లేటువంటివి కాదు.
0: దే కెనాట్ బి ఫాస్టర్డ్ బై యాక్షన్.
1: కనుక ఇవి హృదయం నుండి ఆవిర్భవించాలి.
0: దేర్ఫోర్ దే మస్ట్ అరైజ్ ఫ్రమ్ వన్స్ ఓన్ హార్ట్.
1: మధ్య మార్గంలో ప్రకృతి యొక్క భావమును పురస్కరించుకుని అభ్యాసము చేసుకునేటువంటివి కాదు.
0: యు కెనాట్ గెట్ దెమ్ బై ప్రాక్టీసింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ద హాఫ్ వే.
1: దురదృష్టవశాత్తు
0: అన్ఫార్చునేట్లీ
1: ఈనాటి మానవుడు బుద్ధిని విస్మరించుతున్నాడు.
0: Man has forgotten his intellect.
1: హృదయాన్ని మర్చిపోతున్నాడు.
0: Has forgotten his heart.
1: మనసునే లక్ష్యం నందుంచుకుంటున్నాడు.
0: He centers his
1: మనసును అనుసరించడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: He wants to follow his mind.
1: మనసును ఆధారముగా కొన్న మానవుండు.
0: The man who goes by his mind.
1: పశువు కంటెను హీనమై పతనమగును.
0: He will ruin himself much worse than an animal.
1: బుద్ధి నాధారముగా కొన్న బుధజనుండు.
0: An intelligent one who follows the intellect.
1: పశుపతిగా మారునని పల్కే పర్తివిభుడు.
0: The Lord of Parthi says, the one intelligent person who follows the intellect will transform into
1: నని పల్కే పర్తి విభుడు.
0: The Lord of Parthi says that an intelligent one who follows the intellect would be Pashupati or divine.
1: మానవుండు. ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఒక సంకల్పం ప్రారంభమైన తక్షణమే యాక్షన్.
0: టుడే వాట్ హ్యాపన్స్ ఇస్ ఎవ్రీవన్ as thought స్టార్ట్స్ దేర్ హి రిజార్ట్స్
1: టు యాక్షన్. అది మనసు యొక్క లక్షణము.
0: దట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ది మైండ్.
1: దీనిని లక్షణం అని చెప్పకూడదు, అవలక్షణం.
0: యు కెనాట్ కాల్ ఇట్ క్వాలిటీ, ఇట్స్ వీక్నెస్.
1: థాట్స్ వచ్చిన తక్షణమే యాక్షన్ లో ప్రవేశపెట్టకూడదు.
0: యూ షుడ్ నాట్ రిజార్ట్ టు యాక్షన్ ది మూమెంట్ థాట్ అరైజెస్.
1: తక్షణమే అది బుద్ధికి అందించాలి.
0: యూ షుడ్ పాస్ ఇట్ ఆన్ టు ఇంటెలెక్ట్.
1: అక్కడ బుద్ధి నిర్ణయ శక్తి చేస్తుంది.
0: Their intellect discriminates.
1: నిత్యానిత్య విషయ పరిశీలన సలుపుతుంది.
0: It examines what is transient and permanent.
1: Is it right or wrong?
0: It discriminates between is it right or wrong, good or bad.
1: ఆ విచారణ చేయటం చేతనే మానవుడు సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తాడు.
0: As he exercises this discrimination, he treads along the right path.
1: సమస్త పంచభూతములకును నిలయము ఆకాశం.
0: For all the five elements, the central space, the central one is
1: ఆకాశమునగా శబ్దమునకు నిలయము.
0: Means it's the center for all the sound.
1: ఈ శబ్దం ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from does it come?
1: శబ్ద బ్రహ్మమై.
0: The sound.
1: చరాచరమై.
0: The mobile and immobile.
1: జ్యోతిర్మయి వాంగ్మయి.
0: The light. Speech.
1: నిత్యానందమయి.
0: ఎటర్నల్ బ్లెస్.
1: పరాత్పరమయి.
0: డివైన్.
1: మాయామయి శ్రీమయి.
0: ఇల్యూషన్ ద వెల్త్.
1: ఇవన్నీ కూడాను శబ్దం నుండి ప్రారంభమైనటువంటివి.
0: దే ఆల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సౌండ్.
1: ఈ శబ్దం ఎక్కడ నుంచి?
0: శబ్ద
1: బ్రహ్మమయి. బ్రహ్మము నుంచి శబ్దం ప్రారంభమైంది.
0: ది సౌండ్ కేమ్ ఫ్రమ్ బ్రహ్మం.
1: ఈ శబ్దం నుండి ఆత్మ ప్రారంభమైంది.
0: దెన్ దేర్ కమ్స్ ది ఆత్మ, ది స్పిరిట్.
1: ఆత్మ నుండి మనసు పుట్టింది.
0: మైండ్ ఇస్ బాండ్ టు దిస్ ఆత్మ.
1: మైండ్ నుండి వాక్ పుట్టింది.
0: అండ్ ఇట్ ఈస్ ద వర్డ్ ఆర్ ద స్పీచ్ దట్స్ బాండ్
1: వాక్. తర్వాతనే యాక్షన్ జరిగింది.
0: అండ్ దేర్ ఆఫ్టర్ యాక్షన్.
1: కనుకనే ఆత్మకు మొదటి పుత్రుడు మైండ్.
0: Therefore, mind is the first son of Atma, the spirit.
1: Mind putrude vaku.
0: And this word or the talk is the son of mind.
1: Ee vaku Atmaku grandson.
0: Therefore, the speech faculty is the grandson of this Atma, the soul.
1: Ee vakunaku kriya great-grandson.
0: And therefore the action kriya is great-grandson.
1: Karuka mana kriya, mana vaku, mana manasu, mana atma okka family.
0: And therefore the action and the speech faculty, mind and the spirit belong to the same
1: mind
0: family.
1: Mind anetvanti daniki kevalamu aneka vidhamainatvanti yokka upamanamulu cheptuntaru kani chala porapatu.
0: They compare the mind in varied ways, but it's a mistake.
1: Atma yokka swabhavamune akkada undali.
0: The mind should have the same traits of that of Atma.
1: Putranamam si.
0: It is Atma that takes the form.
1: Atmane tana kumarunu swarupamlo udhavistunnadu jagatthanandu.
0: It is Atma that takes the form of his own
1: Tandri
0: son.
1: Tandriye kumarunu swarupamlo udhavistunnadu.
0: It is the father who takes the form of his own son.
1: Kabatti Atmaku direct ga vachinatvanti kumarudu manasu.
0: Therefore the mind is the first son of Atma.
1: Kanuka mind nu inta nichanga manam upayoginchararu.
0: So we should never make our mind bad.
1: ఇష్టమొచ్చినట్టుగా దానిని ప్రవేశపెట్టరాదు.
0: We should not allow it to waver.
1: దృశ్యములంతా చూస్తుంది.
0: It watches the scenario.
1: శబ్దములంతా వింటుంది.
0: It listens to all.
1: కానీ దానికి ఒక స్వరూపం లేదు.
0: But it has no form as such.
1: ఫారం లేదు కానీ సర్వ కర్మను మానసే ఆచరింపజేస్తుంది.
0: Though mind has no form as such, but it's responsible for all actions.
1: అయితే కనిపించే సమస్త దృశ్యములు కూడాను ఉపయోగించవలసినటువంటివే కదా. దీనిని త్యజించవలసింది కాదని మీరు భ్రమించవచ్చు.
0: యు మే బి హ్యావింగ్ ఎ ఫీలింగ్ దట్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ దట్ యు సీ విత్ ది ఫిజికల్ ఐ మస్ట్ బి మేడ్ యూజ్ ఆఫ్.
1: మూడు స్థానములు ఉంటున్నవి.
0: బట్ దేర్ ఆర్ త్రీ పొజిషన్.
1: జాగ్రత్త స్వప్న సుషుప్తులు,
0: ద వేకింగ్ స్టేట్, ద డ్రీమింగ్ స్టేట్ అండ్ ద డీప్ స్లీప్.
1: విశ్వుడు జాగ్రత్త.
0: ద విశ్వుడు ఇస్ ది వేకింగ్ స్టేట్.
1: ఆ విశ్వుని యొక్క స్వరూపం అనగా అనేక రూపనామములతో కూడినటువంటిది.
0: విశ్వుడు ది వేకింగ్ స్టేట్ ఇస్ ఫుల్ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: ఇంకా ప్రాజ్ఞుడు
0: సెకండ్ స్టేట్
1: నిద్రావస్థ స్వప్నావస్థ.
0: ద సెకండ్ స్టేట్ ఇస్ ప్రాజ్ఞుడు ద డ్రీమింగ్ స్టేట్.
1: ఈ ప్రాజ్ఞుడు అనేటువంటి దానికి కూడాను ఈ విశ్వుడు అనేటువంటి మైండ్ అనేక సంకల్పంతో రూపొందింపచేస్తాడు.
0: ఇట్ ఈస్ ద మైండ్ ది విశ్వుడు హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద థాట్ ప్రాసెస్.
1: నీకు నిద్ర వచ్చింది,
0: యు స్లీప్.
1: ఆ నిద్ర లోపల నీవు బొంబాయి పట్టణాన్ని చేరావు.
0: దేర్ ఇన్ యువర్ డ్రీమ్ యూ రీచ్ బాంబే.
1: అక్కడ అన్ని రకమైనటువంటి యొక్క అనుభూతులు నీవు పొందావు.
0: యు హ్యాడ్ వేరీడ్ ఎక్స్పీరియన్సెస్.
1: తల్లిదండ్రులను చూచావు.
0: యు సా యువర్ పేరెంట్స్.
1: ఫ్రెండ్స్ ని చూచావు.
0: మెట్ యువర్ ఫ్రెండ్స్.
1: అన్ని విధాలు ఆనందించావు.
0: యు ఆర్ హ్యాపీ.
1: కానీ ఇంత మందిని ఏది సృష్టించింది?
0: వాట్ ఈస్ దట్ క్రియేటెడ్ ఆల్ దిస్?
1: మైండ్ ఏ.
0: ఇట్ ఈస్ ది వెరీ మైండ్ దట్
1: నిన్ను సృష్టించింది.
0: ఇట్ క్రియేటెడ్ యూ ఆల్సో.
1: ఈ ప్రయాణాన్ని సృష్టించింది.
0: ఐ ట్రావెల్.
1: బాంబేని సృష్టించింది.
0: బాంబే.
1: తల్లిదండ్రులను సృష్టించింది.
0: పేరెంట్స్.
1: మిత్రులను సృష్టించింది.
0: ఫ్రెండ్స్.
1: సమస్త బజార్ను కూడా సృష్టించింది.
0: అండ్ ద మైండ్ క్రియేటెడ్ ఆల్ స్ట్రీట్స్ దట్ యూ వాక్డ్ అరౌండ్.
1: అయితే సృష్టించింది మాత్రమే కానీ అనుభవించటం లేదు.
0: మైండ్ క్రియేటెడ్ బట్ ఇట్ హాస్ నాట్ ఎక్స్పీరియన్స్డ్.
1: కలలు చూచిన నిత్యను మేడలు కన్నులు విప్పిన లేవు కదా.
0: ఆల్ ద మ్యాన్షన్స్ అండ్ ప్యాలెసెస్ దట్ యూ ఫైండ్ దేర్ ఇన్ ద డ్రీమ్ యూ డోంట్ ఫైండ్ దెమ్ యాజ్ యూ ఓపెన్ యువర్ ఐస్.
1: చూచావు బొంబాయిలు అంతా కూడా, మెరీన్ డ్రైవింగ్ కూడా చూచావు.
0: దేర్ యూ హ్యావ్ సీన్ ద మెరైన్ డ్రైవ్ దేర్ ఇన్ బాంబే.
1: కానీ తెల్లవారేటప్పటికీ ఏ దృశ్యము లేదు.
0: నెక్స్ట్ మార్నింగ్ యాజ్ యూ ఓపెన్ యువర్ ఐ యూ డోంట్ ఫైండ్ ఎనీ.
1: శివాజీ పార్క్ లో పోయి నువ్వు ఆటలంతా చూచావు.
0: You have seen all kinds of sports
1: there. కానీ తెల్లవారు లేచేటప్పటికే నీకు అదొక్కటి కనిపించటం లేదు.
0: నెక్స్ట్ మార్నింగ్ యూ గెట్ అప్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్. యూ
1: కాళీ టెంపుల్ రోడ్ లోపల పోయి ధర్మక్షేత్రాన్ని కూడా చూచావు.
0: యూ హావ్ సీన్ దట్ ధర్మక్షేత్ర ద గ్రేట్ సెంటర్ దేర్
1: ఇన్ బాంబే. కానీ తెల్లవారు లేచేటప్పటికీ ప్రశాంతి నిలయంలోనే ఉన్నావు.
0: ద మూమెంట్ యూ గెట్ అప్ నెక్స్ట్ మార్నింగ్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ప్రశాంతి నిలయం.
1: ఈ చూచింది ఎవరు?
0: హూ సో దట్?
1: ఈ అనుభవించింది ఎవరు?
0: హూ ఎక్స్పీరియన్స్?
1: అనుభవింప చేసింది ఎవరు?
0: హూ మేడ్ యూ ఎక్స్పీరియన్స్?
1: అంతా మనసే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ది యాక్ట్ ఆఫ్ ద మైండ్.
1: కనుకనే ఇది అనేక రకములైనటువంటి ఒక నాటకం నాటిస్తుంది.
0: ఇట్ ప్లేస్ ఆల్ టైప్స్ ఆఫ్ డ్రామా.
1: కనుక మనము చేసినవి చూచినవి అన్నీ కూడాను దృశ్యకల్పితమైనటువంటివి కానీ హృదయ సంబంధమైనటువంటివి కాదు.
0: సో ఆల్ దట్ వీ హావ్ డన్, ఆల్ దట్ వీ హావ్ సీన్, దే ఆర్ ఓన్లీ జస్ట్ మేడ్ బై ద మైండ్ బట్ నాట్ ఆఫ్ యువర్ ఓన్.
1: చూచేది వేరు.
0: వాట్ ఈస్ దట్?
1: చేసేది వేరు.
0: వాట్
1: చదివేది
0: డిఫరెంట్? వాట్ ఈస్ స్టడీ ఇస్ డిఫరెంట్?
1: స్టడీ వేరు.
0: స్టడీ ఇస్ డిఫరెంట్.
1: కానీ చేసేది వేరు.
0: బట్ వాట్ యు డూ ఇస్ ఆల్ టుగెదర్.
1: విద్యార్థులు ఇక్కడ ఉన్నారు.
0: స్టూడెంట్స్ ఆర్ హియర్.
1: మీ టెక్స్ట్ బుక్స్ అంతా చదువుతున్నారు.
0: యు రీడ్ యువర్ టెక్స్ట్ బుక్స్.
1: మీ యొక్క అధ్యాపకులంతా మీకు చక్కగా బోధిస్తున్నారు.
0: టీచర్స్ టీచ్ యూ వెల్.
1: కానీ డిగ్రీని తీసుకుంటున్నారు.
0: యు రిసీవ్ యువర్ డిగ్రీ.
1: ఉద్యోగం లభిస్తుంటారు.
0: యు గెట్ ద జాబ్.
1: ఉద్యోగంలో ప్రవేశ ప్రవేశించావు.
0: యు టేక్ ఇట్.
1: కానీ నీవు చదివినవి ఆ ఉద్యోగంలో ఏం ఉపయోగపడుతున్నావు?
0: టు వాట్ ఎక్స్టెంట్ యు మేక్ యూజ్ ఆఫ్ దట్ వాట్ యు స్టడీ.
1: ఏమాత్రం కూడా నువ్వు ఇక్కడ చదివినవి అక్కడ ఉద్యోగంలో ఉపయోగపెట్టడం లేదు.
0: యు ఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఎనీథింగ్ దట్ యు స్టడీ హియర్ దేర్ ఇన్ ద జాబ్.
1: ఎందుకు ఈ చదువులు?
0: వై దిస్ స్టడీ?
1: చదివినటువంటివి సమాజం లోపల వినియోగించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం కలిగి ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ కెపాసిటీ టు మేక్ యూజ్ ఆఫ్ యువర్ స్టడీస్ వాట్ యు స్టడీడ్ హియర్ టు రెండర్ సర్వీస్ ఇన్ సొసైటీ.
1: కేవలం ఏదో సర్వీస్ చిక్కింది.
0: You secure a job.
1: నా పొట్ట నిండుతుంది.
0: I fill my belly.
1: కేవలం కుటుంబం జరుగుతుంది.
0: I maintain family.
1: జీవితం వెళ్ళిపోతుంటారు.
0: I carry out my living.
1: చేయాలనుకుంటున్నాము.
0: You are satisfied with that.
1: ఏ వ్యక్తి అయినా కూడాను.
0: Any person.
1: నేను చదివినది ఏమిటి?
0: What is it I study?
1: నేను చేసేది ఏమిటి?
0: What job I do?
1: ఈ చదువు వల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
0: What is the result of my studies?
1: అనేటువంటి యొక్క సత్యాన్ని ఎవడు కూడాను విచారించడానికి ప్రయత్నించడం లేదు.
0: No one investigating to understand this truth.
1: కనుకనే చదివినటువంటిది ఎక్కడ పెట్టాలి? సమాజం లోపల, సంఘం లోపల. మనం జన్మించినటువంటి యొక్క సమాజంలో దీనిని తగినటువంటి రీతిగా ఉపయోగపెట్టాలి.
0: Therefore, all that we have studied must be fully made use of as we render service to the society where you are born.
1: వంట వండినావు.
0: You just cooked it there in the kitchen.
1: అన్ని చక్కగా మంచి టేస్ట్ గానే ఉంటున్నాయి.
0: All items are delicious.
1: కానీ ఎన్నో విధమైనటువంటి రకమైనటువంటి వంటలు వండావు.
0: So many preparations are made.
1: కానీ
0: బట్
1: దానిని తెచ్చి డైనింగ్ హాల్ లోపల వచ్చినటువంటి గెస్ట్ కు మనం వడ్డించినప్పుడు కదా దీనివల్ల దీనికి ఫలితం లభిస్తుంది.
0: The actual results will be known if only when these delicious items are brought from the kitchen and served to the guests on the dining table.
1: వంట రూమ్ లో చేసినటువంటి వంట రూమ్ లోనే పెట్టి
0: if the preparations are there in the kitchen.
1: వచ్చిన గెస్ట్ అంతా కూడా హోటల్ కు తీసుకుని పోతే వంట ఎందుకు చేయించాలి?
0: If you take escort guests to a hotel, what for all the preparations?
1: ee chesina vante emi prayojanam?
0: What is the use of all the preparations made?
1: Enta nirupayogam?
0: It's all useless.
1: Kanukone ade vidham gane manam telusukunnatundi manchi vishayamulu,
0: all the things we have known,
1: manam anubhavinchinatundi manchi vishayamulu,
0: all good things we experienced,
1: manasulo print ayipovali,
0: must be imprinted on our mind.
1: Adi e okaloka samayam lopala
0: this at one time
1: మెసేజ్ తీసుకుని వచ్చాడు కృష్ణుడి నుంచి గోపికల దగ్గరికి ఉద్ధవుడు.
0: ఉద్ధవ బ్రాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ కృష్ణ టు గోపికాస్.
1: కానీ ఆ మెసేజ్ ని ఎవరికి అందించడానికి వీలు కాకపోయింది.
0: ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు హ్యాండ్ ఓవర్ దిస్ మెసేజ్ టు ఎనీ వన్.
1: గోకులములో ఉండినటువంటి గోపికలు, గోపాలులు కృష్ణుని యొక్క ప్రేమను మనసులో హత్తుకుని పోయినటువంటి వారు.
0: ద లవ్ ఆఫ్ కృష్ణ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ది హార్ట్ ఆఫ్ అవర్ బాయ్స్.
1: ఉపనిషత్తులు, వేదాంతములు, యోగములు అన్ని తెలుసుకున్నటువంటి వాడు ఈ యొక్క బంటు.
0: ఉద్ధవ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ సీక్రెట్ టెస్ట్ అండ్ ఆల్సో యోగ శాస్త్రం.
1: కృష్ణుడి దగ్గరనే చెప్పాడు, స్వామి చదువు సంధ్యలు లేనటువంటి వాడు మూర్ఖులు ఈ గోపికలు.
0: ఉద్ధవ సైడ్ ఓ స్వామి కృష్ణ ద గోపిక
1: ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేరు.
0: దే డోంట్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: అలాంటి వారికి తమరు ఆజ్ఞిస్తే నేను అక్కడికి పోయి ఒక యోగమును బోధింపజేసి తద్వారా తమ యొక్క సాక్షాత్ స్వరూపాన్ని వాళ్ళకి తప్పక కలిగించేస్తానున్నాడు.
0: ఓ లార్డ్ ఇఫ్ యు పర్మిట్ మీ ఐ విల్ గో ఓవర్ దేర్ అండ్ టీచ్ దిస్ యోగ శాస్త్ర టు దోస్ గోపికస్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
1: అయితే కృష్ణుడు పంపాడంటేనే ఆ గోపికలు వస్తారు, కానీ ఇంకెవరు పంపినారన్నారు రాడు.
0: గోపికస్ విల్ రెస్పాండ్ ఇఫ్ ఓన్లీ ఐఎమ్ సెంట్ బై యూ నాట్ బై ఎనీబడి.
1: వాళ్ళకేమిటి, ఏ దేవుడు లేడు.
0: దే హ్యావ్ నో అదర్ గాడ్.
1: బ్రహ్మం వచ్చాడు, బ్రహ్మం మేము చూడలేదు.
0: Brahma appeared, they said, we have not seen
1: Brahma. Vishnu came, we have not seen him before.
0: Vishnu came, we have not seen him before.
1: Shivudu vachadu, mem chudaledu Shivudu.
0: Shiva, we never met him earlier.
1: Chudanatvanti dani paina ye reetiga memu lagnam gavinchedi maa manasu.
0: How can I concentrate my mind on that I have not met?
1: Okkade Krishnudu.
0: We have seen only one Krishna.
1: Atani yokka shakti samarthyamlu anubhavinchindedi aa okkan dwaraane.
0: We could enjoy his power and capacity.
1: Kanaka maaku Krishnudu tappa anyam maaku akkarledu.
0: Excepting Krishna, we don't want anyone.
1: Kanukane Krishnunni ఎవరు పోయినప్పటికీ అలౌ చేసేటువంటి వారు కాదు కృష్ణుడి యొక్క భక్తికి.
0: సో దే నెవర్ అలౌడ్ ఎనీవన్ ఎల్స్ టు స్టెప్ ఇన్ దేర్.
1: ఇంత చీటీ రాసివ్వండి, మీరు రాసిస్తే కానీ వారు నన్ను ప్రవేశపెడతారు, లేకపోతే నన్ను అక్కడ ప్రవేశింపచేయరు అన్నాడు.
0: ఉద్ధవ సెడ్ కృష్ణ గివ్ మీ ఎ స్మాల్ చిట్ సో దట్ ఐ విల్ బి పర్మిటెడ్ టు ఎంటర్.
1: రాసి ఇచ్చాడు.
0: హీ గేవ్ దట్ చిట్.
1: ప్రియమైన గోపికలారా,
0: డియర్ గోపికాస్,
1: నా మిత్రుడు పరమమిత్రుడైనటువంటి
0: మై ఇంటిమేట్ ఫ్రెండ్
1: ఉద్ధవుడు ఈ చీటిని తీసుకుని వస్తున్నాడు. అతని యొక్క ఆదేశాన్ని మీరు అనుసరించండి.
0: ద బేరర్ ఆఫ్ స్టిక్ ఇస్ మై ఇంటిమేట్ ఫ్రెండ్ ఉద్ధవ, ఫాలో హిస్ కమాండ్.
1: తెచ్చి చూపించారు.
0: హి బ్రాట్ ఇట్ అండ్ హి షోన్.
1: కృష్ణుని యొక్క రథంలోనే వచ్చాడు ఈ ఉద్ధవుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి ట్రావెల్డ్ ఇన్ ద సేమ్
1: చారియట్. మరింత మోసమైపోయింది.
0: సో దేవర్ డిసీవ్
1: మచ్. రథం వచ్చింది, యశోద ఇంటి ముందు నిలిచింది.
0: అండ్ ద చారియట్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
1: ఏ ఆహ్వానం లేకపోయినప్పటికీ గోపికలందరూ పరిగెత్తి వచ్చారు యశోద ఇంటికి.
0: థింకింగ్ దట్ కృష్ణ అరైవ్డ్ ఆల్ గోపికాస్ అసెంబ్లెడ్ దేర్.
1: కృష్ణుడు ఇక్కడ, కృష్ణుడు ఇక్కడ, కృష్ణుడు ఇక్కడ.
0: దే వర్ జస్ట్ వాచింగ్ వేర్ కృష్ణ ఇస్.
1: రాత్రింపగలు కన్నులు కాయలు కాచేటట్టుగా కూడా చూస్తూ చూస్తూ నిరాశ పడ్డారు.
0: డే అండ్ నైట్ దే వర్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్.
1: మధురకు వెళ్ళినటువంటి కృష్ణుడు మరొక ఒక్క క్షణమైన కూడా బృందావనము రాలేదు.
0: ద మూమెంట్ హి హస్ గాన్ ఓవర్ దేర్ టు మధురా, హి హస్ నాట్ కమ్ బ్యాక్ టు బృందావన్.
1: నిరాశకు గురి అయ్యారు.
0: దే వర్ డిసప్పాయింటెడ్.
1: నిస్పృహను పొందారు.
0: దే వర్ ఫ్రస్ట్రేటెడ్.
1: ఏ విధమైనటువంటి యొక్క శక్తిని కోల్పోయారు.
0: దే లాస్ట్ ఆల్ దేర్ ఎనర్జీ.
1: ఆనందంగా పరిగెత్తారు.
0: బట్ హౌఎవర్ దే వర్ రన్నింగ్ ఇన్ జాయ్ ఎక్స్పెక్టింగ్ కృష్ణ.
1: చూపించారు చీటీని.
0: అండ్ ద చిట్ వాస్ షోన్ టు దెం. ఉద్ధవ హస్ గివెన్ ద చిట్.
1: కృష్ణుడు పంపించాడు చీటీని అన్న.
0: దిస్ చిట్ ఇస్ గివెన్ టు మీ బై కృష్ణ.
1: ఒక గోపిక చెప్పింది.
0: వన్ గోపిక సేడ్,
1: ఉద్ధవ మేము గోపికలము, పల్లెపరుచులము.
0: వీఆర్ గోపికస్, ది విలేజ్ గర్ల్స్.
1: మాకు ఈ చదువులు సంధ్యలు మాకు రావు.
0: We don't have any formal education.
1: మా తల్లిదండ్రులు ఏ పాఠశాలకు మమ్మల్ని పంపలేదు.
0: We are not sent to any schooling by our parents.
1: ఓనామాలు కూడా మాకు తెలియదు.
0: We don't know any letters.
1: అంత మూర్ఖులమైనటువంటి మేము.
0: We are so foolish. We don't know.
1: దేంట్లో విద్యలో మాత్రమే మేము మూర్ఖులము.
0: We are fools only in matter of education.
1: ఆత్మ విద్య లోపల మేము అమరత్తులము.
0: But in spiritual knowledge we know everything.
1: అనేటప్పటికీ ఎవరైనా ఇంత వంతు చదివిన వారు ఉంటే దీన్ని చూడండి అన్నారు.
0: ఇఫ్ దేర్ ఆర్ సంబడీ హూ నోస్ ఎట్లీస్ట్ సమ్ లెటర్స్ యూ మే గో త్రూ దిస్ చిట్ హీ సెడ్.
1: ఒక గర్ల్ కొంత అక్షరాలు తెలిసినటువంటి గర్ల్ ఉన్నది.
0: వన్ గర్ల్ నోస్ లెటర్స్ ది ఆల్ఫాబెట్స్.
1: ఆమెకు అందించాడు.
0: హీ పాస్డ్ ఆన్ ద చిట్ టు హర్.
1: ఆమె ముట్టలేదు.
0: షీ డిడ్ టచ్ ద చిట్.
1: ఉద్ధవ నీకు ఒక నమస్కారం.
0: ఉద్ధవ ఐ ఆఫర్ మై సెల్యూటేషన్స్ టు యూ.
1: ఎందువలనగా నాకు అక్షరం తెలుసును. కృష్ణుని దగ్గర నేను ఎన్ని పర్యాయంలో మాట్లాడ్డాను. కృష్ణుని యొక్క హ్యాండ్ రైటింగ్ నాకు బాగా తెలుసు.
0: ఐ నో కృష్ణ ఇంటిమేట్లీ. ఐ నో హిజ్ హ్యాండ్ రైటింగ్ ఆల్సో.
1: కానీ నేను దానిని ముట్టలేను.
0: బట్ ఐ డోంట్ టచ్ దట్ చిట్.
1: ఎందుకు ముట్టకూడదు?
0: వై డోంట్ యూ టచ్?
1: కృష్ణ భక్తి ఇంత గొప్పదిగా మీరు భావిస్తున్నారు, విశ్వసిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఆనందిస్తున్నారు, ఎందుకు దీన్ని మీరు ముట్టకూడదు?
0: యు వర్షిప్ కృష్ణ, యు అడోర్ హిమ్, యు సే దట్ యు లవ్ హిమ్, వై డోంట్ యూ టచ్ ది చిట్?
1: భక్తి యొక్క ప్రపత్తులు మీకు ఏమాత్రం కూడా అర్థం కాదు.
0: You cannot understand the levels, altitudes of devotion.
1: Krishna vyogam cheta maa dehamanta mandipothundadi.
0: Because of pangs of separation from Krishna, the whole body is burning.
1: Kanuka aa jaavunu memu mutteteppudiki jaaluku kaalipothundo emto.
0: If we just touch that chit, it may get burned down.
1: Kanuka Krishna vratanu memu basmam cheyadam maaku ishtam ledu.
0: So we don't want to burn that chit given by Krishna.
1: Enta goppa vicharam vaadindi.
0: That is the level of their devotion.
1: నాకు తెలిసిన విద్యను చక్కగా ఇంకో తీసుకుని చక్క చదవచ్చును. కానీ గోపిక ఆ పని చేయలేదు.
0: బికాస్ ద ఫ్యాక్ట్ దట్ షీ నోస్ ద లెటర్ షీ డి నాట్ పిక్ అప్ ద చిట్.
1: మా దేహం నరక పర్యంతం కూడాను కృష్ణ యొక్క వియోగాగ్ని లోపల మండిపోతుండాలి మా దేహము.
0: బికాస్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ కృష్ణ ద హోల్ బాడీ ఇస్ బర్నింగ్.
1: ఏది ముట్టినా కూడా అది కాలిపోయే స్థితిలో ఉండాలి.
0: వాట్ ఎవర్ యు మే టచ్ ఇట్ మే బి బర్న్డ్.
1: కనుక కృష్ణుని యొక్క ఆ పవిత్రమైనటువంటి సువర్ణ ఆశ్రమంను మేము బసం చేయడానికి మాకు ఇష్టం లేదు.
0: వీ డోంట్ వాంట్ టు బర్న్ పుట్ ఇట్ ఆన్ ఫైర్ ద గోల్డెన్ లెటర్స్ ఆఫ్ కృష్ణ.
1: ఇంకొక గోపికను చూపించారు.
0: అండ్ ద చిట్ వాస్ గివెన్ టు అనదర్ గోపిక.
1: ఆ గోపిక చూచింది. ఉద్ధవ నీకు ఒక నమస్కారం.
0: ఉద్ధవ వీ రెస్పెక్ట్ యు, అవర్ నమస్కార్ టు యూ.
1: నాకు కూడా నువ్వు కృష్ణుని యొక్క హ్యాండ్ రైటింగ్ చాలా బాగా తెలుసు.
0: ఐఎమ్ ఆల్సో ఫెమిలియర్ విత్ ది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ కృష్ణ.
1: కానీ దాన్ని చదవడానికి నేను ప్రయత్నం చేస్తే నేను ఈ దుఃఖాన్ని భరించుకోలేను.
0: I cannot bear this suffering or grief any longer.
1: నాయక కంటిగారలు ఆ యొక్క జాబు పైన పడి అక్షరములంతా చెదిరిపోతాయి.
0: As the tears of grief fall on this letter, all letters will be washed out.
1: అక్షరములంతా చెదిరిపోయిన తర్వాత నేను ఏ రీతిగా చదవాలి?
0: Well, when all the letters are not there, how can I read them?
1: కనుక నేను దాన్ని చదవను.
0: So I cannot read it.
1: కడపటికి ఉద్ధవుడే చదివాడు.
0: Then Uddhava read it himself.
1: చదివింది మూడే అక్షరాలు.
0: Only three sentence lines he read.
1: ఓ ప్రియమైన గోపికలారా,
0: ఓ డియర్ గోపికాస్,
1: నా ప్రియమిత్రుడైనటువంటి ఉద్ధవుని పంపుతాను, అతని ఆదేశాన్ని అనుసరించండి.
0: ఐఎమ్ సెండింగ్ మై ఇంటిమేట్ ఫ్రెండ్ ఉద్ధవ, ఫాలో హిస్ కమాండ్.
1: ఇంతే చదివాడు.
0: That's all.
1: Inta maatraniki mem inkenduku vellipothamani vellaru.
0: Only to this extent, yes, better we go, they said.
1: విద్దముండి ఒక్కరైనా కూడా నువ్వు కన్నెత్తి చూడలేదు.
0: నాట్ ఈవెన్ వన్ గోపిక స్టేర్డ్ ఆర్ లుక్డ్ ఎట్ ఉద్ధవ.
1: కృష్ణుణ్ణి చూచినటువంటి కన్నులు మరొక పురుషుణ్ణి చూడకూడదు.
0: ఐస్ దట్ హావ్ సీన్ కృష్ణ ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు లుక్ ఎట్ ఎనీబడీ.
1: కన్ను

0: Though they are gifted with beautiful eyes, they are not able to watch the form, divine form of splendor and grandeur because they are blind.
1: Chevatulai ati manoharamaina nigana malimpa nerarairi.
0: Gifted with ears, yet they are not able to listen to the melodious music of the divine.
1: Pani pankajamandu paramatma undiyu paadu samsarambu korirairi.
0: Though there is God available to confer blessing, but you only want worldly desire, the family.
1: Yanta duradrushtavantulo.
0: How unfortunate you are.
1: Yemi telupu.
0: What is to be conveyed?
1: Yanta duradrushtavantulki emani telupali.
0: To these unlucky people, what is to be conveyed?
1: Ani varu vicharam chestu potu vacharu.
0: They were just thinking in this direction.
1: Kattagadapatiki amma na okka yoga chemanaina kuda mi vicharinchi meer chudandi annadu.
0: He said, O Gopikas, at least find out the welfare at least.
1: Uddhava, neeku aneka manasulu undavachu.
0: Uddhava, you may have many minds.
1: Maa gopikalaku unnadi okke manasu, okke manasu.
0: But Gopikas, we have only a single mind.
1: Ade Krishnudu yokka manasu.
0: That is of Krishna's.
1: Aa manasu kudanu ippudu ikkada ledu.
0: Even that mind is not with us.
1: Krishnudutho paatu Madhuraku poyindi.
0: It has followed Krishna to Madhura.
1: Kanaka nee yoga kshemanni vicharinchu kaani nee yogam yokka speech ni vinadaniki kaani maaku rendo manasu ledu.
0: So we cannot respond to your kind inquiries nor listen to your talk on yoga shastra.
1: Aa okka maata tho nee uddhavuni yokka tala garrun tirigipoyindi.
0: The whole head reeled and turned at one instant. What's all this study?
1: ఏ సబ్జెక్టు తెచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలంతా కూడాను కేవలం తల లోపల కూరి కూరి కూరి కూరి తల పగిలిపోయేటట్టుగా ఈ యొక్క విద్యలంతా చేర్చుకుంటున్నారు.
0: ఆల్ దిస్ ఎడ్యుకేషన్, ద వరల్డ్లీ నాలెడ్జ్ ఇన్ ద ఫిజికల్ మ్యాటర్ ఈజ్ స్టఫ్డ్ ఇన్ టు ది హెడ్.
1: ఏ అమెరికాలోదో, ఏ జపాన్ లోదో, జర్మనీ లోదో, ఏ అఫ్రికాదో, ఏ దీంతో అన్ని చింతలు తెచ్చి తలలో చేర్చుకుంటున్నారు.
0: ఆల్ దోస్ మ్యాటర్స్ రిలేట్ టు అమెరికా, జపాన్, జర్మనీ ఆర్ స్టఫ్డ్ ఇన్ టు ది హెడ్.
1: దీనికోసం ఈ తల ఇచ్చింది ఇది.
0: Is it for that reason the head is gifted?
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: When the head is empty, you can stuff it with anything.
1: ఏమేమో నిండి ఉన్నా తల బుర్రది ఖాళీ అగునా.
0: The head which is fully of that matter, unless it is empty, you cannot add anything.
1: తల బుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా.
0: Unless it is empty, you cannot fill it up with the spiritual knowledge.
1: ఇది కాదు మన తలలో నింపుకోవాల్సినటువంటిది.
0: ఆల్ దిస్ నాట్ ద వరల్డ్లీ నాలెడ్జ్.
1: చదవలసింది చదవలసిందే.
0: Yes, we should study.
1: ఆ చదవలసినటువంటి దాంట్లో ఏది అవసరమైందో దాన్ని మాత్రం పెట్టుకోవాలి.
0: బట్ వి షుడ్ ట్రెజర్ దాట్ విచ్ ఇస్ నెసెసరీ.
1: అనవసరమైనవన్నీ చూసినవంతా చేసినవంతా తలలో పెట్టుకోవటం మంచిది కాదు.
0: వి నీడ్ నాట్ స్టఫ్ అవర్ హెడ్ విత్ ఆల్ దట్ వి సీ అండ్ ఎక్స్పీరియన్స్.
1: ఒక పల్లెటూరి గ్రామంలో
0: ఇన్ ఎ విలేజ్
1: ఒక అధ్యాపకుడు ఈ పల్లె పిల్లలందరినీ చేర్చుకుని పాత కొట్టము లోపల చదువు చెప్తున్నాడు.
0: There in an old building in a village, a teacher started teaching to village boys.
1: చెప్పాడు.
0: He said,
1: 3 + 3 + 3 - 2 అన్న ఎంతరా అన్నాడు.
0: He said, 3 + 3 + 3 - 2 is what's number? What's the balance? He said.
1: వాడు ఎక్కడో చూస్తున్నాడు పాపం.
0: This boy was looking at something else.
1: ఆ గురువు గారు ప్రశ్నించారు, ఏమిట్రా ఏం చేస్తున్నావు, నేను చెప్పిందంతా చేరిందా లోపల అన్నాడు.
0: ద టీచర్ సెడ్, వేర్ ఆర్ యూ స్టేరింగ్, వేర్ ఆర్ లుకింగ్, హ్యాస్ ఇట్ గోన్ ఇన్ యువర్ హెడ్ వాట్ ఆల్ ఐఎమ్ టీచింగ్.
1: ఐఎమ్ టీచింగ్ అని చెప్పలేదు.
0: వాట్ ఈస్ థాట్?
1: ఇంత చేరిందా పూర్తి,
0: హ్యాస్ ఇట్ గోన్ ఇన్ యువర్ హెడ్ కంప్లీట్లీ?
1: వాడు అన్నాడు.
0: ద బాయ్ సెడ్,
1: చిత్తం శివుని పైన, భక్తి పరుల పైన అన్నట్టు వాడి దృష్టి ఎక్కడో ఉంటుండాలి.
0: బట్ హిజ్ లుక్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
1: సార్, అంతా చేరింది, తోక మాత్రం బయట ఉంది అన్నాడు.
0: ఈస్ ద బాయ్ సెడ్, సార్, everything has gone excepting the tail.
1: Anaga emti aa paata kottam lopala oka torra untundadi.
0: There in that old building, there you find a hole.
1: Elaka poi cheripoyindi.
0: A rat was getting into that hole.
1: Elaka poorthi cheripindi, thooka matham bayata undi.
0: The entire rat has gone into the hole, but the balance tail was remaining behind.
1: Teacher bodhinchedi okati, veedu chuchindi cheppadam marokati.
0: The lesson of the teacher is one thing and the reply of the student is different.
1: ఈ విధంగా ఇలాంటివి చేర్చుకోవడానికి తల వచ్చిందేది.
0: Are the heads are given to stuff such matter?
1: కాదు కాదు.
0: No.
1: జీవితానికి ఏది ఆదర్శవంతమైనటువంటిది?
0: What is real, really ideal in our life?
1: సమాజానికి మేము ఏ ఆదర్శాన్ని అందించేటువంటి విద్యార్థులుగా తయారు కావాలి?
0: What type of idealism that I can...
1: Vidya anaga emiti?
0: What is education?
1: Vid plus ya vidya.
0: Vid plus ya is vidya.
1: Ya yedi.
0: Ya that.
1: Vidya anaga jnanamu.
0: That wisdom.
1: Yedi jnanamu nandinchuno adiye vidya.
0: That which confers wisdom is vidya.
1: ఈనాటి జ్ఞానం అనేటువంటిది ఎక్కడా అందించడం లేదు.
0: టుడే నో విజ్డమ్ వాట్స్ ఎవర్.
1: అంతా అజ్ఞానమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: ఒకానొక సమయం లోపల ఈ పండితులందరూ కూడా చెండ అమార్కులు స్నానం చేయడానికని నదికి వెళ్లారు.
0: ది టూ స్కాలర్స్ చెండ అండ్ అమార్క్ వర్ దే వర్ గోయింగ్ టు ది రివర్ టు హావ్ ఎ బాత్.
1: తోటి బాలుడంతా చేర్చుకున్నాడు.
0: ప్రహ్లాద అసెంబ్లెడ్ ది రిమైనింగ్ బాయ్స్ దేర్.
1: నారాయణ భజ నారాయణ నారాయణ భజ నారాయణ తను మనరంజన భవ భవ భంజన అసురని ఖండన్ నారాయణ్ తను మనరంజన భవ భయ భంజన అసురని ఖండన్ నారాయణ్ నారాయణ భజ నారాయణ్ నారాయణ భజ నారాయణ్ నారాయణ్ భజన చేయించాడు.
0: హీ మేడ్ ఆల్ బాయ్స్ జాయిన్ ఇన్ కోరస్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: మత్స్య కూర్మ వరాహనరహరి వమనగు అవతారకియ పరశురామ అవరు రామ కృష్ణ బను దుష్టుం కోసం వారకియ ఏ అవతారి లీలాధారి కుంజ విహారి నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ నారాయణ నారాయణ.
0: హి మేడ్ ఆల్ బాయ్స్ జాయిన్ ఇన్ భజన్స్ గ్రూప్ సింగింగ్.
1: భజన శమనకు సజన బనాకర్ భక్తి మార్గనికి లాదియా సాయి భజన సే భవసా.

0: ನಾರಾಯಣ ಭಜ ನಾರಾಯಣ ಭಜ ನಾರಾಯಣ
1: ನಾರಾಯಣ ಭಜ ನೇರ್ಪಿಸ್ತೂ చెప్తున్నాడు. చూచారా, మన అధ్యాపకులంతా కూడాను మనల్ని ఎంత మోసం చేస్తున్నారో అధ్యాపకులు వేరుగా భావించకండి. అధ్యాపకులు మనల్ని చాలా మోసం చేస్తున్నారు.
2: అవర్ టీచర్స్ ఆర్ డిసీవింగ్ అస్ టోటల్లీ.
1: కారణమేమిటి?
2: వై?
1: నా తండ్రి అయిన హిరణ్యకశిపుడు,
2: మై ఫాదర్ హిరణ్యకశిపు,
1: అర్థకామమ్మను గురించి మాత్రమే బోధించండి, ధర్మము మోక్షాన్ని గురించి బోధించకండి అని ఈ అధ్యాపకులకు ఒక శాసనం చేశాడు.
2: మై ఫాదర్ హిరణ్యకశిపు కమాండెడ్ ఆల్ టీచర్స్ to teach only two principles, artha, the money, the kama, desire.
1: ఏమిటి మన చదువు?
2: What is this education?
1: అర్థాన్ని, ధనమును సంపాదించాలి అని చెప్పాడు.
2: He said that we should earn money.
1: ధనమును సంపాదించడానికి కాలేజీలకు పోవాలనా?
2: To earn money.
1: డిగ్రీలు తీసుకోవాలనా? బజారుకి పోతే బిచ్చగాంతిగా మరి ఎంతమంది ధనమును సంపాదిస్తున్నారు?
2: To earn money, should we go to a college and receive the degree? So many beggars
1: ఎంత మంది దొంగలంతా కూడా గండ్లు వేసి ధనము సంపాదిస్తున్నారు.
2: And so many people earn money in so
1: ధనము సంపాదించడానికి విద్య అవసరమా నీకు?
2: Is education needed to earn
1: money? చీ చీ చీ, మన గురువులు ఈ విధమైన పిట్టి బోధనలు మనకు చేస్తున్నారు, మనం ఏమాత్రం కూడా ఫాలో చేయకూడదు.
2: We should not follow our teachers.
1: ఇంకా కామము.
2: And then kama, desire.
1: విషయవాంఛను అనుభవించడానికి చూడు, అదిగో కోతి, ఇదిగో కుక్క, ఇదిగో ఎలుక, ఇదిగో నరక, కుక్క, ఎక్క, నక్క, ఎలుకలు, పిల్లులు, గద్దలు అన్నిటినీ చూపించాడు. ఇవన్నీ అనుభవిస్తున్నాయే, ఇవి అనుభవించడానికి దీనికి చదువు కావాలనా?
2: ద కామాది డిజైర్ టు హ్యావ్ ది సెన్సువల్ ప్లెజర్, వై షుడ్ వి స్టడీ ఆర్ రిసీవ్ ఎడ్యుకేషన్? యు ఫైండ్ ద క్యాట్స్ ఇన్ ద ర్యాట్స్.
1: తెలియనటువంటి యొక్క ఆత్మవిద్యను బోధించడానికి అధ్యాపకులు కావాలి.
2: వీ నీడ్ ఎ టీచర్ టు టీచ్ అస్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: పదార్థాన్ని బోధించడానికి విద్యార్థులు ఎందుకు మనకు?
2: వై డు వి నీడ్ టీచర్స్?
1: అధ్యాపకులు ఎందుకు మనకు?
2: వై? వాట్ ఫార్? మెటీరియల్ నాలెడ్జ్.
1: కనుక ఈ యొక్క అత్తకామములు బోధించే నిమిత్తమై ఉండేటువంటి ఈ విద్యకు మనం ఎప్పుడు కూడా విరుద్ధం కావాలి.
2: Therefore we turn totally against the education.
1: సై అనిపించుకుంటుంది పిల్లలకందరికీ.
2: So all boys accepted this view of Prahlad.
1: టీచర్స్ వస్తున్నారు.
2: టీచర్స్ were just started.
1: స్ట్రైక్ ప్రారంభం చేశారు పిల్లలంతా.
2: Boys started their strike.
1: ఏ పదము పలకకూడదని చెప్పాడో హిరణ్యకశిపుడు, అదే పలకాన్ని అందరు కూడా నువ్వు ఉచ్చరిస్తున్నాడు. నారాయణ భజ నారాయణ్, నారాయణ భజ నారాయణ్ నారాయణ్.
2: హిరణ్యకశిపు నెవర్ వాంటెడ్ దెమ్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ లార్డ్ నారాయణ.
1: నారాయణ యొక్క నామం మాత్రమే ఉచ్చరించకూడదు, ఇంకేమైనా ఉచ్చరించవచ్చు.
2: నో వన్ షుడ్ అటర్ హిజ్ నేమ్ నారాయణ. యూ కెన్ సే
1: దానికి విరుద్ధంగా ఈ పిల్లలంతని తయారు చేశాడు ప్రహ్లాదు.
2: ప్రహ్లాద్ అటర్న్డ్ దెమ్ అగెన్స్ట్ హిస్ కమాండ్.
1: వచ్చాడు చెండా అమార్కులు.
2: చెండామార్కా కేమ్ దేర్?
1: తలలు కొట్టుకున్నారు.
2: బీటింగ్ దేర్ హెడ్.
1: తా జెండను కోతి వనమల్లా చేర్చిపోయింది అన్నట్టుగా ఈ ప్రహ్లాదును మాత్రమే చేయటం కాకుండా పిల్లలందరికీ కూడా నారాయణ భజన చేయిస్తున్నాడే, ఏమి కర్మరా?
2: ప్రహ్లాద్ హాస్ స్పాయిల్డ్ సఫిషియెంట్లీ హిమ్సెల్ఫ్, బట్ హీ స్పాయిలింగ్ ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్. వాట్ ఎ ఫేట్ ఇట్ ఈస్
1: అని ప్రహ్లాదును చాలా దండించారు.
2: అండ్ దే జస్ట్ పనిష్ ప్రహ్లాద.
1: ఎంత దండించినప్పటికీ మీరు బోధించేటువంటిది చాలా తప్పు.
2: In spite of all the punishment, he said, what the teachers are
1: dharmamu padamga undali.
2: In education, dharma, that should be the first foundation.
1: Idhe purushottamamlo pradhanamaitvanti oka sopanamu.
2: It is the first step in the objectives of life.
1: Dharmamuno artamu, artamto dharmamu sadhinchali, dharmamuto arthanni sadhinchali.
2: Therefore we should earn money, the artha, based on dharma, the righteous.
1: Dhanam ka avasyamide kaani ధర్మంతో మనం ధనం సాధించాలి.
2: మనీ ఇస్ నెసెసరీ, బట్ యూ షుడ్ ఎర్న్ ఇట్ ఇన్ ఎ రైచువస్ వే.
1: వాంఛలు ఉండవలసినది,
2: షుడ్ హావ్ డిజైర్,
1: కానీ ధర్మంతో వాంఛను అనుభవించాలి.
2: బట్ దే షుడ్ బి రైచువస్ డిజైర్స్.
1: ఈ విధంగా అనుభవించినప్పుడే మోక్షము ఆటోమేటిక్ గా మనకు వస్తుంది.
2: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ బేస్డ్ ఆన్ ధర్మ రైచువస్నెస్, యూ విల్ హావ్ మోక్ష లిబరేషన్.
1: ప్రహ్లాదు, నా మోక్షో నమస సృష్టే న పాతాళే న భూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాశే మోక్ష ఇతి స్మృతి. నమోక్షే నమస సృష్టి, ఆకాశం నుంచి టక్కన ఉట్టిపడి రాదు మోక్షము.
2: లిబరేషన్ డజంట్ డ్రాప్ ఫ్రమ్ ద స్కై ఆల్ ఆఫ్ ఎ సడన్.
1: నపాతాళే నభూతలే,
2: నాట్ ఫ్రమ్ ద
1: ప్రపంచం నుంచి కానీ లేక భూమండలం నుంచి కానీ అది పుట్టి రాదు.
2: నాట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ఎర్త్ ఆర్ ఆన్ ద ఎర్త్.
1: అజ్ఞాన హృదయ గ్రంథీర్నాసే,
2: ద ఇగ్నోరెన్స్ మస్ట్ బి కిల్ టోటలీ.
1: మోక్ష ఇతి స్మృతి, అదే స్మృతి చెప్పినటువంటిది.
2: దట్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ స్మృతి, ద టెక్స్ట్.
1: పైన ఉన్నటువంటి నిమురును ఊపి వేస్తే నిప్పు మనకు సహజంగా కనిపిస్తుంది.
2: ఇఫ్ యు బ్లో ఇట్ ఆఫ్ ద యాష్ యు కెన్ సీ ద ఫైర్ బిహైండ్.
1: కప్పుకున్నటువంటి మేఘమును కదిలిపోతే సూర్యుడు మనకు ప్రకాశిస్తాడు.
2: వెన్ వన్స్ ద క్లౌడ్స్ క్లియర్ యు కెన్ సీ ద సన్.
1: కనుక మనం క్లౌడ్స్ అంతా పంపడానికి వేరే ప్రయత్నం చేయనక్కర్లేదు.
2: యు డోంట్ నీడ్ టు మేక్ ఎన్ ఎగ్జర్షన్ ఆర్ ఎఫర్ట్.
1: పుట్టించింది సూర్యుడే.
2: ఇట్స్ ద క్లౌడ్ కేమ్ అవుట్ ఆఫ్ సన్ ఓన్లీ.
1: తానే పుట్టించినటువంటి యొక్క సూర్యుడు తనను కప్పివేసినప్పుడు తన క్రోధం తెప్పించుకుంటాడా?
2: దేర్ఫోర్ ద సన్ విల్ నెవర్ బి యాంగ్రీ విత్ ద క్లౌడ్ బికాస్ ఇట్ ఇస్ ప్రోడక్ట్ ఇట్ ఇస్ ఓన్ ప్రోడక్ట్.
1: అవే కదిలిపోతుంది.
2: దే పాస్ ఆఫ్ ఆన్ దేర్ ఓన్.
1: కనుక ఈ విద్యార్థులకు అధ్యాపకులు బోధించవలసింది ఇది కాదు.
2: సో వాట్ టీచర్స్ టు టీచ్ ఇస్ నాట్ సింప్లీ దిస్.
1: ధర్మము మొదటి పాదము.
2: సో ధర్మ రైట్స్ ద
1: ఫస్ట్ గామము మండో రెండో స్టెప్స్
2: అండ్ ద వెల్త్ అండ్ డిజైర్
1: మోక్షము టాప్ లెవెల్
2: అండ్ లిబరేషన్ ఇస్ అట్ ద టాప్.
1: మిద్దిని ఎక్కాలంటే లాడర్ వేస్తున్నాము.
2: ఇఫ్ యూ వాంట్ క్లైమ్ అప్ ద స్టేర్ కేస్
1: ఇన్ స్టెప్ లేకపోతే పై స్టెప్ లేకపోతే మిద్దిని ఎట్టెక్కగలము?
2: వితౌట్ ద ఫస్ట్ స్టెప్ అండ్ ద ఫైనల్ హౌ కెన్ యూ క్లైమ్?
1: ఈ మధ్యలో ఉండేటువంటివి ఈ రెండు కూడాను.
2: దీస్ టూ ఆర్ ఇన్ బిట్వీన్.
1: కనుక విద్యార్థులారా,
2: సో స్టూడెంట్స్,
1: మనము ఉపాధ్యాయులకు బోధించాలి. మనము
2: వీ షుడ్ టీచ్ అవర్ టీచర్స్.
1: మనమే టీచర్స్ కావాలి.
2: లెట్ అస్ బి టీచర్స్.
1: ఈ విధంగా విద్యార్థి 5 సంవత్సరముల పిల్లవాడు
2: ప్రహ్లాద్ ఆఫ్టర్ ఆల్ 5 ఇయర్స్
1: అలాంటి పిల్లవాడే ఈనాడు సైంటిస్ట్ అంతా కూడాను 1000 సంవత్సరములు పరిశోధన చేసి అణుశక్తి సర్వత్రా ఉంటున్నదనేటువంటి సత్యాన్ని ఈనాడు ప్రబోధిస్తూ ఉన్నారు.
2: సైంటిస్ట్ ఆఫ్ 1000 ఇయర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్ సెట్ ది హోల్ వరల్డ్ ఇన్
1: ఐదు సంవత్సరముల యొక్క విద్యార్థియే ఆనాడు ప్రహ్లాదుడు.
2: ప్రహ్లాద్ వాజ్ ఏజ్డ్ ఓన్లీ 5.
1: ఎందుకలడు అందులేడని సందేహము వలదు.
2: Never doubt that God is here and that He is not there.
1: Chetri sarvopagatundu.
2: God is everywhere.
1: Yendendu vedaki chuchina andande kaladu.
2: Wherever you search for Him, you will find Him over there.
1: Anade cheppadu Prahladudu.
2: Prahlada declared then itself.
1: Ekkada chuchina kuda anuvu lopala kanamu lopala kudanu Bhagavantude unnadu.
2: God is present in every atom and in every cell.
1: దానిని ఈ సైంటిస్ట్ అంతా కూడాను ఆటమ్ అని చెప్తూ వచ్చారు.
2: ద మోడర్న్ సైంటిస్ట్ కాల్ ఇట్ అన్ ఆటమ్.
1: ఆటమ్ శక్తి అని ప్రబోధించారు.
2: దే కాల్ ఇట్ ఆటమ్ ఇస్ ఎనర్జీ.
1: ఆ శక్తిని ఎనర్జీ అన్నారు.
2: దట్ దే కాల్ ఇట్
1: ఎనర్జీ ఇస్ గాడ్ అన్నారు.
2: దే సే ఎనర్జీ ఇస్ గాడ్.
1: కనుక ఇన్ని రకమైనటువంటి చుట్టుకొని తెస్తున్నారు ఈ సైంటిస్ట్.
2: సైంటిస్ట్ విల్ హ్యావ్ టు మేక్ సో మెనీ టర్న్స్ రాని.
1: ఆధ్యాత్మిక శక్తి డైరెక్ట్ గా దాన్ని అనుభవించుకుంటూ వచ్చింది.
2: But the spiritual power will make you experience
1: directly. The food served on the
2: plate can be partaken
1: straight away.
2: But what is the procedure adopted by scientists
1: today? They
2: collect the food served on the plate with a hand and turn it round their body and try to put the marks into the
1: mouth.
2: With all the curves and the bends, ultimately food will reach the mouth only.
1: ఇది సైన్స్ యొక్క ప్రభావము అన్నారు.
2: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ సైన్స్.
1: ఏమిటి ప్రభావము?
2: వాట్ ఇస్ దిస్?
1: కనుక ఆనాడే ప్రహ్లాద్ అంత నేచురల్ అయినటువంటి సైన్స్ అంతా కూడాను చక్కగా స్వల్ప బుద్ధిలోనే నేర్చుకున్నాడు
2: ప్రహ్లాద. At the time he could know this.
1: చదివినవంతా కూడా మనం నేర్చుకోవడానికి కాదు.
2: ఆల్ దట్ వి స్టడీ ఇస్ నాట్
1: చదివినవంతా ఉపయోగపెట్టడానికి కాదు.
2: నాట్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
1: పిల్లలు ఉండవచ్చు సైంటిస్ట్.
2: దర్ మెనీ స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్ హియర్.
1: మీరంతా ల్యాబొరేటరీలో పోతున్నారు.
2: యు గో టు ద ల్యాబొరేటరీ.
1: హైడ్రోజన్ 2 భాగాలు, ఆక్సిజన్ 1 భాగం, 2 వేస్తే వాటర్ అయిపోతుంది అంటారు.
2: 2 parts of hydrogen, 1 part of oxygen, H2O will make water.
1: ఎక్కడ మీరు ల్యాబొరేటరీలో మాత్రమే మీరు ఈ పని చేయొచ్చు.
2: దిస్ ఇస్ పాసిబుల్ టు డూ ఇట్ ఇన్ ద లెబొరేటరీ.
1: నీవు భోజనానికి వచ్చినప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్ తెచ్చి కలుపుకుంటున్నావా?
2: ఆన్ ద డైనింగ్ టేబుల్ యూ డోంట్ మిక్స్ హైడ్రోజన్ ఆక్సిజన్ టు మేక్ వాటర్ దేర్.
1: లేదు.
2: నో.
1: కనుక ఈనాటి ఎడ్యుకేషన్ అంతా కూడాను కేవలం ఎడ్యుకేషన్ గా ఉంటుండాలి. ఆనాటి ఎడ్యుకేషన్ అంతా కూడాను ఎలివేషన్ గా ఉంటుండాలి.
2: బట్ ఎడ్యుకేషన్ ఆఫ్ దోస్ టైమ్స్ ఇస్ ఎలివేషన్.
1: ఆ ఎలివేషన్ కావాలి మనం ఇప్పుడు.
2: దట్ ఎలివేషన్ ఇస్ నీడెడ్.
1: చూచే వారందరికీ ఎలివేషన్ చాలా ఆనందాన్ని ఇస్తుంది.
2: ఎవ్రీబడి దట్ విల్ సీ ఇస్ ది ఎలివేషన్ దట్ సింబల్.
1: మన యొక్క విద్యా విధానాన్ని సమాజం లోపల సర్వులకు అందుబాటు అయ్యేటువంటి మార్గంలో మనం నిరూపించడానికి ప్రయత్నపూర్వకంగా మనం ఆచరించాలి.
2: We should practice all the things that we study here so that all our knowledge will be available to everybody in this society.
1: నీవు ఎక్కడైనా ఉండు.
2: You may stay anywhere.
1: అంత దైవమే చూసుకుంటాడు.
2: God will take care of you.
1: ఆ విశ్వాసాన్ని మాత్రం పెంచుకోవాలి.
2: We should strengthen that faith.
1: అడవులయందున్న,
2: you may be in the forest,
1: ఆకాశమునన్న,
2: or in the space,
1: పట్టణమునన్న
3: ఆర్ సిటీ
1: పల్లెనున్న
3: ఆర్ ఎ విలేజ్
1: గుట్ట మీదనున్న
3: మౌంటైన్ టాప్
1: నట్టేటబడి ఉన్న
3: ఆర్ ఇన్ ద డీప్ సీ
1: ఎక్కడున్నానేమి ఎరుగునతనే
3: యు మే బి ఎనీవేర్ బట్ గాడ్ నోస్
1: ఎక్కడ ఉన్నా అతను తెలిసిపోతుంది
3: గాడ్ నోస్ వేర్ ఎవర్ యు ఆర్
1: సర్వత్రా ఉంటున్నాడు
3: బికాస్ హిస్ ఎవ్రీవేర్
1: నీ తల ఇక్కడ ఉంటుండాలి
3: యువర్ హెడ్ ఈస్ హియర్ ఆన్ ద టాప్
1: కానీ నీ కాలు కింద ఉంటుండాలి
3: బట్ ది ఫీట్ ఆర్ బిలో
1: కాలిపైన ఒక చీమ పోతుండాలి
3: యాజ్ యాంట్
1: కానీ కచ్చల మీద అన్ని పొట్టి కొట్టేశావు కదా
3: ఇమ్మీడియట్లీ యుల్ థంప్ ఇట్ దేర్
1: తల పోయి చూచింటే దానికి అక్కడ
3: హెడ్ హాస్ నాట్ గాన్ డౌన్
1: అక్కడ సర్వత్రా ఉంటుండాలి ఈ యొక్క చైతన్య శక్తి
3: బట్ దిస్ అవేర్నెస్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది
1: దేశములో దేహములో చైతన్య శక్తిని ఏ విధంగా సర్వత్రా ఉంటుండాదో అదే విధంగానే దేశమంతా కూడాను భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు
3: జస్ట్ ఎస్ దేర్ ఈస్ దిస్ చైతన్య అవేర్నెస్ ఆల్ ఓవర్ ద దేహ ద బాడీ దేర్ ఇస్ అవేర్నెస్ ఆల్ ఓవర్
1: దేహము దేశము బింబ ప్రతిబింబములే
3: దేహ ద బాడీ అండ్ దేశ ద కంట్రీ ఆర్ ద
1: భావ అభావములే భావ అభావములే
3: దేర్ ఓన్లీ ది థాట్స్ అండ్ ద కౌంటర్ థాట్స్ అలోన్
1: చీకటి వెలుగులు రెండు లేవు
3: ద డార్క్నెస్ అండ్ ద లైట్ ఆర్ నాట్ సెపరేట్
1: ఇప్పుడు చూడండి చీకటిగా ఉంటుండాలి
3: నౌ ఇఫ్ ఐ లిటిల్ డార్క్
1: లైట్ వేస్తేనే చీకటి కనిపించదు
3: ద మూమెంట్ యు స్విచ్ ఆన్ ద లైట్ దేర్ ఇస్ నో డార్క్
1: ఎక్కడ పరిగెత్తిపోయింది
3: వేర్ హాస్ ఇట్ గాన్
1: తిరిగి లైట్ ఆఫ్ చేస్తానే మరి చీకటి వస్తాం
3: వెన్ స్విచ్ ఇట్ ఆఫ్ యు ఫైండ్ ఇట్
1: ఎక్కడ నుంచి వచ్చింది ఎక్కడ పోలేదు ఎక్కడ రాలేదు
3: ఇట్ హాస్ నాట్ గాన్ ఎనీవేర్ ఇట్ హాస్ నాట్
1: అపియర్డ్ దీపం ఉన్నప్పుడు చీకటి కనిపించదు చీకటి ఉన్నప్పుడు దీపం కనిపించదు
3: వెన్ వన్స్ ఇట్ ఇస్ డార్క్ యు డోంట్ హావ్ ద లైట్ వెన్ వన్ దేర్ ఇస్ లైట్ దేర్ ఇస్ నో లాంగర్ డార్క్
1: ఒక్కటే భావ అభావములే
3: బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్ వన్ ఇస్ మానిఫెస్టేషన్
1: ఎక్కడికి పోలేదు అది ఎక్కడి నుంచి రాలేదు
3: సో దిస్ హాస్ నాట్ గాన్ ఎనీవేర్ దట్ హాస్ నాట్ కమ్ హియర్
1: ఒక్కటే ఎప్పటికీ
3: Only one thing that exists all the time.
1: Adi ye satyam.
3: That is truth.
1: Aa satyame trikala bhadyam.
3: That truth is indivisible in all three times.
1: Atti trikala bhadyam ainatundi satya tattvanni manam ekkada poyinappudikini ye pani chesinappudikini manam danni vismarinchakoodu.
3: We should never forget this truth which is indivisible in all three periods of time wherever you are whatever you do.
1: Motta motta meer enni vidyalu nerchinappudikini
3: you may study anything.
1: Drishtini matram pettukondi.
3: But keep in your view.
1: ఏది ఆ దీనికంతా సర్వ విద్యలకు ఆధారం
3: వాట్ ఈస్ ది ఎసెన్స్ వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్
1: అది ఆధ్యాత్మ విద్య విద్యానాం
3: ఇట్ ఈస్ ఓన్లీ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్స్
1: విద్యానాం నేనే అన్నాడు కృష్ణుడు
3: కృష్ణ సెడ్ ఐఎమ్ దట్ స్పిరిచువల్
1: ఆధ్యాత్మ విద్యను నేనే
3: ఐఎమ్ దట్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్
1: స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా కాదు
3: స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఆఫ్ సపరేట్
1: అన్నింటి ఎందుకు స్పిరిచువల్ ఎడ్యుకేషన్
3: ఇట్ ఈస్ అన్ అండర్ కరెంట్ ఇంగ్రీడియంట్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్
1: మ్యాటర్ ఉంటుండాలి ఒక అయస్కాంతం ఉంటుండాలి
3: ఇట్స్ అ మ్యాగ్నెట్ అండ్ అన్ ఐరన్
1: ఒక ఐరన్ పీస్ ఉంటుండాలి
3: ఐరన్ పీస్
1: అయస్కాంతం ఐరన్ పీస్ టక్కన కరుచుకుంటుంది
3: అండ్ దిస్ ఐరన్ ఫెయిలింగ్ విల్ ఇమీడియట్లీ గెట్ స్టక్ టు దట్ మ్యాగ్నెట్
1: ఇదంతా మ్యాగ్నెట్ ఐరన్ పీస్ ని చక్కగా ఆకర్షించింది అనుకుంటున్నాం
3: వి థింక్ దట్ మ్యాగ్నెట్ అట్రాక్ట్స్ ఐరన్ పీస్
1: కాదు కాదు
3: నో
1: అది కూడా దైవత్వమే
3: ఇట్స్ ఆల్సో డివినిటీ
1: ఈ మ్యాగ్నెట్ లో ఉన్నటువంటి పవర్ తానే
3: ద మ్యాగ్నెటిక్ పవర్ ఇస్ డివినిటీ
1: ఐరన్ శుభ్రంగా ఉంటుంటేనే దాన్ని ఆకర్షిస్తుండాలి
3: ఇది ఐరన్ ఈస్ క్లీన్ ఇట్ విల్ బి డ్రా
1: దురదృష్టవశాత్తు ఈ నాటి కలియుగ మానవులు ఏ విధంగా భావిస్తున్నారు
3: వాట్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ది మోడర్న్ పీపుల్ టుడే
1: మ్యాగ్నెట్ ని పెద్ద దీన్ని కొండ పోయి పెట్టినప్పటికీ
3: ఈవెన్ ది మ్యాగ్నెట్ ఇస్ బిగ్
1: ఐరన్ దగ్గర పెట్టినా గానీ దాన్ని ఆకర్షించదు
3: ఈవెన్ ది ఐరన్ ఫైలింగ్ ఇస్ సో నియర్ ఇట్ విల్ నాట్ బి డ్రాన్
1: అప్పుడు మ్యాగ్నెట్ ఏమని చెప్తుండది
3: వాట్ ఈస్ ది ఆన్సర్ ఆఫ్ ది మ్యాగ్నెట్
1: ఐరన్ చెప్తుండది ఈ మ్యాగ్నెట్ లో పవర్ లేదు అంటుంది
3: దిస్ ఐరన్ సేస్ దిస్ మ్యాగ్నెట్ హ్యాస్ నో పవర్
1: అప్పుడు మ్యాగ్నెట్ పక్కు నవ్విందట
3: మ్యాగ్నెట్ స్మైల్
1: ఓ పిచ్చి అయ్యనా
3: ఓ మ్యాగ్నెట్
1: నువ్వు కావలసినంత డస్ట్ రస్ట్ చేర్చుకున్నావు నేను ఎట్ట నేను దగ్గర చేర్చుకునేది
3: ఓ ఐరన్ యూఆర్ ఫుల్ ఆఫ్ డస్ట్ అండ్ రస్ట్ హౌ ఆమ్ ఐ టు అట్రాక్ట్
1: నీ డస్ట్ అండ్ రస్ట్ క్లీన్ చేసేయి ఆటోమేటిక్ గా వస్తున్నావు
3: గెట్ యువర్ సెల్ఫ్ క్లెన్స్డ్ కంప్లీట్లీ గెట్ యువర్ సెల్ఫ్ రిమూవ్డ్ ఆఫ్ దిస్ డస్ట్
1: కనుకనే మనం జీవితం అనేటువంటి ఒక ఐరన్ పీస్ వంటివి
3: దేర్ ఫర్ అవర్ లైఫ్ ఈస్ అన్ ఐరన్ పీస్
1: మానవుని దేహమంతా ఐరన్ ముక్కనే
3: ద హోల్ హ్యూమన్ బాడీస్ ఆఫ్ ఐరన్ పీసెస్
1: దాన్ని శుభ్రం చేసుకోవాలి
3: ఇట్ మస్ట్ బి క్లీన్డ్
1: కేవలం పైన స్నానం చేసి ఒక సోప్ వేసుకున్నంత మాత్రమే కాదు
3: నాట్ సింప్లీ ది ఎక్స్టర్నల్ బాత్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ సోప్
1: అంతర్బహిష్ట సర్వవ్యాప్తి నారాయణ స్థిత లోపల వెలుపల సర్వత్రా కూడా మనం శుభ్రంగా ఉంటుంది
3: క్లీన్లీనెస్ ఇన్నర్ అండ్ ఔటర్ ఇంపార్టెంట్
1: ఆ విధంగా ఉంటుంటే దైవత్వం అనేటువంటి మ్యాగ్నెట్ టక్కన ఖర్చుకుంటుంది
3: దెన్ ద డివైన్ మ్యాగ్నెట్ విల్ డ్రా యు నియర్
1: ఖర్చుకోవటమే కాదు
3: నాట్ మియర్
1: ఐరన్ కూడా నువ్వు మ్యాగ్నెట్ గా మార్చేస్తుంది
3: నాట్ మియర్లీ దట్ ఈవెన్ ఐరన్ బికమ్స్
1: ఎ మ్యాగ్నెట్ బ్రహ్మ విత్ భవతి
3: దట్ ఇస్ నో అదర్
1: బ్రహ్మ ఎక్కడైనా ఎక్స్పెరిమెంటల్ చేయండి
3: యు ఎక్స్పెరిమెంట్ దిస్ ఎనీవేర్
1: మ్యాగ్నెట్ కు ఒక పిన్నును కనిపించండి
3: జస్ట్ అలౌ ది పిన్ టు
1: ఆ పిన్ను అంటే రెండు దినాలు పెట్టండి మూడవ దినం ఆ పిన్ మ్యాగ్నెట్ అయిపోతుంది
3: థర్డ్ డే ది పిన్ బికమ్స్ ఎ మ్యాగ్నెట్
1: చూసారా దాని సంపర్కం చేత, దాని సంబంధం చేత, దాని స్నేహం చేత పిన్ను కూడాను ఐరన్ ముక్క కూడాను మ్యాగ్నెట్ గా మారిపోయి,
3: బికాస్ ఆఫ్ ద అసోసియేషన్, బికాస్ ఆఫ్ ద నియర్నెస్, బికాస్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్,
1: దాని యందు ఉన్నటువంటి యొక్క పవిత్రత ఈ విధంగా ఉంటుంది.
3: దట్ ఈస్ ద సీక్రెట్ క్వాలిటీ లేటెంట్ ఇన్ ఆల్ గుడ్ థింగ్స్.
1: గొడ్డలి తీసుకుని వెళ్తారు అడవికి.
3: యు టేక్ ఎన్ యాక్స్ అండ్
1: ఒక గంధ చెట్టును కొట్టుతాడు బాగా గొడ్డలతో.
3: యు జస్ట్ కట్ ఆఫ్ ఎ శాండల్ ట్రీ.
1: కానీ అంత సుగంధమును అందించేటువంటి యొక్క ఆ గంధపు చెట్టు నన్ను ఈ గొడ్డలతో కొట్టాడే అని దానిపైన ఏమైనా కోపిస్తుందా? కాదు.
3: ద శాండల్ ట్రీ దో ఇట్ ఈస్ కట్ ఆఫ్ విత్ ఎన్ యాక్స్, ఇట్ ఈస్ నెవర్ యాంగ్రీ విత్ ది యాక్స్.
1: తన సుగంధాన్ని కూడా ఆ గొడ్డలి కొంచెం అందిస్తుంది.
3: ఇట్ విల్ పాస్ ఆన్ ఇట్స్ ఫ్రాగ్రెన్స్ ఈవెన్ టు ద యాక్స్.
1: చూసారా ఎంత ఉపకారం.
3: వాట్ హెల్ప్ ఈస్ రెండర్డ్.
1: మీకు ఒక చిన్న ఉదాహరణ. షిరిడి లోపల
3: స్మాల్ ఎగ్జాంపుల్ దేర్ ఇన్ షిరిడి.
1: ముందు బాబా అక్కడికి వెళ్ళినప్పుడు
3: బాబా వెంట్ దేర్ బిఫోర్
1: ఏది లేదు. ఒక చావిడి అంటే పాడుబడిన చావిడి ఉండేటువంటి.
3: దేర్ వాజ్ ఓన్లీ ఎన్ ఓల్డ్ చౌల్ ట్రీ చావిడి.
1: అక్కడ ఒక చిన్న వేప చెట్టు పెరుగుతూ వచ్చింది.
3: దేర్ ఇస్ ఎ స్మాల్ నేమ్ ప్లాంట్ దేర్.
1: ఆ వేప చెట్టు పెరుగుతూ పెరుగుతుంటే దాని ఒకవైపున మాత్రమే నీడ ఉండేటువంటి కొమ్మ ఇట్లా పోయింది.
3: As the plant was growing, it was bent on one side, so there was
1: shade that collected.
3: And Baba used to sit under this shade.
1: ఎంతో శ్రమపడి భిక్షానికి వెళ్లి తిరిగి వచ్చినా అదే నీడలో కూర్చునేటువంటి వాడు.
3: హి గోస్ అరౌండ్ ద విలేజ్ అండ్ సిట్స్ అండర్ ద షేడ్ ఆఫ్ దట్ నీమ్ ప్లాంట్.
1: తర్వాత
3: సమ్ టైమ్
1: ఈ యొక్క లక్ష్మీబాయ్ అల్లుడు,
3: సన్ ఇన్ లా ఆఫ్ లక్ష్మీబాయ్,
1: ఆయన ఒక చిన్న మంటపం కట్టించాడు.
3: అండ్ హీ బిల్ట్ ఎ స్మాల్ టెంపుల్ దేర్.
1: దాంట్లో పోయి కూర్చుంటూ వచ్చాడు.
3: అండ్ యూస్ టు సిట్ దేర్ సిన్స్ దెన్.
1: అక్కడ కూర్చొని ఈ యొక్క వేప చెట్టును చూచాడు.
3: అండ్ హీ వాచ్డ్ దట్ నేమ్ ప్లాంట్ ఫ్రమ్ హియర్.
1: ఈ సంవత్సరములు నాకు చల్లని నీడను అందించి నాకు ఎంతో ఉపకారం చేసింది.
3: ఓ నేమ్ ప్లాంట్, యూ హావ్ హెల్ప్ మీ సో లాంగ్ గివింగ్ మీ ఫైన్ కూల్ షేడ్.
1: ఓ వృక్షమా,
3: ఓ ప్లాంట్,
1: నాకు ఆయన ఆనందాన్ని అందించినటువంటి ఆ కొమ్మ నీవు ఎప్పుడు మధురంగానే ఉండువుగా. కానీ
3: that branch of this neem plant that has given me the comfort and convenience of its shade,
1: ఇది కూడా నేను సిటీకి ఎక్కడైనా వెళ్తే ఆ ఒక్క కొమ్మలో మాత్రమే ఆకులు తీయగా ఉంటాయి, కానీ మిగతా కొమ్మలంతా కూడా తీయగా ఉండవు.
3: దేర్ఫోర్ ఈవెన్ దిస్ డే ద లీవ్స్ ఆఫ్ దట్ బ్రాంచ్ ఆఫ్ దట్ నీమ్ ప్లాంట్ ఆర్
1: అనగా ఉపకారం చేసినటువంటి వారి యొక్క ఫలితం ఎప్పటికీ ఉపకారంగానే ఉంటాయి.
3: దేర్ఫోర్ దోస్ దట్ రెండర్ హెల్ప్ దట్ విల్ బి రిమెంబర్డ్.
1: కనుక మనము ఉపకారంలో మనం ఎంతైనా కూడా త్యాగం చేయాలి.
3: దేర్ఫోర్ వైల్ రెండరింగ్ హెల్ప్ యూ హ్యావ్ టు సాక్రిఫైస్ అ లాట్.
1: ఈ ఉపకారం నందు ఉపకారమే మనకు ప్రాప్తిస్తుంది.
3: అండ్ యూ విల్ బి హెల్ప్డ్ ఇన్ టర్న్.
1: అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేయండి.
3: యూ హెల్ప్ దోస్ దట్ హార్మ్ యూ.
1: అప్పుడు నీకు చక్కని ఫలితం నీకు అందిస్తుంది.
3: దెన్ యూ విల్ హ్యావ్ పాజిటివ్ రివార్డ్స్.
1: మనం చేసినటువంటి యొక్క ఉపకారం ఏనాటి కూడా వృధా కాదు.
3: ఆల్ ది హెల్ప్ యూ డూ నౌ తక్షణమే ఉపకారం
1: కలగలేదే అని మనం నిరాశకు గురి కాకూడదు.
3: డోంట్ బి డిసప్పాయింటెడ్ బికాస్ యూ డోంట్ గెట్ ద రివార్డ్.
1: టేక్ టైమ్.
3: ఇట్ విల్ టేక్ టైమ్.
1: కొంతకాలం ఉంటే తప్పక మనకు ఆ ఫలితం లభిస్తుంది.
3: వెయిట్, యూ సర్టన్లీ గెట్ యువర్ రివార్డ్స్.
1: విద్యార్థులారా,
3: స్టూడెంట్స్,
1: మీ విద్యలన్నీ నేర్చడమే కాకుండా
3: యూ షుడ్ నాట్ ఓన్లీ స్టడీ,
1: దీనిని సక్రమమైన మార్గంలో జగత్తును కూడా ఉపయోగపెట్టాలి.
3: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే ఇన్ ది వరల్డ్.
1: తద్వారా జగత్ ఎంతైనా కూడా నువ్వు సర్వజనులకు ఉపకారమయ్యేటువంటి రీతిగా ఒక పంటలో లేక ఇంకే విధమైనటువంటి ఏ విధమైన కొంచెం నీరో ఈ విధమైనటువంటి పంచభూతంలో ఏ ఒక్క శక్తినైనా కూడా నువ్వు మనం 10 మందికి అందించేటువంటి దీంట్లో మనము తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
3: యూ షుడ్ డిటర్మిన్ టు సర్వ్ ద సొసైటీ ఇన్ వన్ ఫార్మ్ ఆర్ అదర్ ప్రొవైడింగ్ దేర్ డిమాండ్ నీడ్స్.
1: అంతే గ్రంథంలో చదివి కేవలం మన ప్రాక్టీస్ లోపల ప్రాక్టికల్ లోపల దీన్ని ఉపయోగపెట్టకపోతే ఈ చదువు నిరుపయోగమైపోతుంది.
3: హావింగ్ లెర్న్ ఆల్ దాట్ ఇఫ్ యూ డోంట్ పుట్ ఇట్ టు ప్రాక్టీస్ టుమారో ఇట్ విల్ బి యూస్లెస్.
1: పుస్తకముల నిండా మస్తుగా చదివి ఉండే.
3: దేర్ ఇస్ లాట్ ఆఫ్ లెర్నింగ్ సబ్జెక్ట్ దేర్ ఇన్ ద బుక్.
1: మస్తకముల నిండా మట్టి మెండు,
3: బట్ ది హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ మడ్.
1: ఏం ప్రయోజనం?
3: వాట్ ఈస్ ది యూస్?
1: కాబట్టి ఆ పుస్తకము మస్తకం కావాలి.
3: Therefore, that book must be transformed. When once the head and the book become one, you can practice later. And
1: there
3: we should also expose the secrets of our knowledge.
1: Prema mudita manasikaso.

వివిధ శాస్త్రచయము వేద వేదాంగము జీవి మనసు తెరను చీల్చలేవు. తెరకు ఇవ్వల జీవి దేవుడవ్వల నుండు, తెరకు ఇవ్వల జీవి దేవుడవ్వల నుండు

0: All sacred texts, the Vedas and so on, will never make any human being to be away from, or rather to cut off, this curtain of illusion. It is impossible. You find in front of the curtain the individual and behind God. You find the effect here and the cause behind.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Prachina Kalam Nundi. Veda Prabhavam Cheta. Bharata Deshamu. Anni Deshamunaku. ఆధ్యాత్మిక సంపత్తిని బోధిస్తూ ప్రబోధిస్తూ లోకసమస్త సుఖినో భవంతు అన్నటువంటి యొక్క ప్రధానమైనటువంటి సూత్రమును జగత్తుకు అందించేది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ బికాస్ ఆఫ్ దిస్ వేదిక్ లిటరేచర్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ భారతీయస్ హ్యావ్ బీన్ షేరింగ్ ది స్పిరిచువల్ వెల్త్ విత్ ఎవ్రీబడీ ఆల్ ఓవర్ ద వరల్డ్ విత్ ది కార్డినల్ ప్రిన్సిపల్ praying for the welfare of the entire universe. Loka samasta sukhino bhavantu.
1: Ee naati manavudu laukikanga vaijnanikanga entayo prakrutini sadhinchadu.
0: Man has attained progress in science and technology.
1: Kani naitikanga dharmikanga dinidinamulaku మానవత్వం దిగజారిపోతున్నది.
0: బట్ డే బై డే ద మారల్ వాల్యూస్ అండ్ ద రైచస్ కాండక్ట్ ఆర్ డిక్లైనింగ్.
1: మానవుడు ఏమి చేసినా ఏమి చూసినా ఏమి తలచినా ఏమి అనుభవించినా ఇవంతా కూడాను స్వార్థమునకు అడ్డుగా తగిలి అనేక విధమైనటువంటి ప్రయోగం చేత తన యొక్క వ్యక్తిత్వాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు.
0: Man today is able to sustain his individuality in a mean way because whatever he does, whatever he thinks over, whatever he speaks, is full of selfishness and self-interest.
1: ఈ నాటి మానవుడు స్వార్థము చేతిలో కీలుబొమ్మయై జీవిస్తున్నాడు.
0: Man today is living as a puppet in the hands of selfishness.
1: ఇట్టి స్వార్థ స్వప్రయోజనముల చేత మానవత్వమునే కోల్పోయి కేవలం పశుత్వాన్ని అనుభవిస్తున్నాడు.
0: బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ హీ హాజ్ లాస్ట్ ద బేసిక్ హ్యూమన్ క్వాలిటీ అండ్ హీ హాజ్ రిసార్టెడ్ టు యానిమల్ నేచర్.
1: మానవ జీవితము చాలా విలువైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: జీవించదగినటువంటిది.
0: ఇట్ హాస్ టు బి లివ్డ్.
1: ఇట్టి పవిత్రమైన జీవితాన్ని సార్థకం గావించుకొనక వ్యర్థం చేసుకోవటం ఇది మానవత్వానికి కళంకం.
0: సచ్ ఎ సీక్రెట్ లైఫ్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ రిడీమ్డ్ ఇఫ్ ఇట్స్ నాట్ లిబరేటెడ్ It is a matter of shame and insult.
1: ee naati manavudu
0: man
1: oka vidhamainatundi niyamamunu poonaka tanu korinattuga jeevisthu tarchinattuga chestu anubhavinchina reethilo anubhavisthu unnadu.
0: Man today doesn't seem to follow any discipline and he wants all those around and he wants to think as per his whims and fancies.
1: Nasseyo niyamam vina denikainanu oka niyamam atyavasaram.
0: For anything a discipline is essential.
1: Oka nadi pravahistundi.
0: A river is flowing.
1: Ee pravahincheetundi nadiki konni gattu lekapothe idi gramamul paina padi aneka apakaramunu guri chestundi.
0: If the river has no bunds on either side, it will drown or maroon the entire village.
1: Adi nadiki rendu gattu kattinappudu idiye janopakariya undi jeevithanni saathakam gaavistundi.
0: The same river, if it has got bunds on either side, is useful for irrigation.
1: Adiye rendu gattlu.
0: These are the two bunds.
1: Ashtachara namamtho kudinatundi gattu ee rendu.
0: One bud is 8-lettered one.
1: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ఇది ఒక వైపున గట్టు.
0: ద బండ్ ఆఫ్ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
1: సంశయాత్మ వినశ్యతే ఇది రెండవ గట్టు.
0: ద అదర్ బండ్ ఈజ్ సంశయాత్మ వినశ్యతే.
1: మొట్టమొదటి మానవునికి సంశయాత్మ వినశ్యతే ఈ అష్టాక్షర నామాన్ని సార్థకం చేసుకోవాలి.
0: First, we should understand this band of samsayatma vinashyati.
1: Samsayam undinanta varaku kudanu manavudu ye chinna karyanni kudanu sadhinchaledu, vijayanni andukoledu.
0: So long there is doubt, man cannot achieve anything. He cannot understand even a fraction.
1: Nissamsayamga
0: he should be doubtless.
1: Ye karyamulandaina kudanu thanu mundan jeviyali.
0: He has to step forward, march ahead doubtlessly.
1: ఇదియే మన జీవిత ప్రవాహమునకు ఒకవైపున గట్టు.
0: దిస్ ఇస్ వన్ బండ్ అక్రాస్ ద రివర్ ఆఫ్ లైఫ్.
1: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఈ ఎనిమిది అక్షరముల యొక్క గట్టు మరొక వైపుది.
0: వీ హ్యావ్ అనదర్ బండ్ ఆన్ ద అదర్ ఎడ్జ్, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
1: ఈ రెండు గట్టుకు మధ్యలో మానవ జీవితం అనేది ప్రవహించి అనుగ్రహం అనే సాగరంలో లీనమవుతుంది.
0: The river of human life flows in between the two bands and merges ultimately in the mighty ocean of divinity.
1: Kanipinche vrikshamunaku kanipinchani veerlaku neeru poyali.
0: For the tree that is apparent needs water, the roots that are hidden.
1: Kani kanipinchanadi tinipinchunu mee karmala phalamunu manmam jeeva.
0: O individual, understand, those that you do not see, those which are hidden, will make you face the consequences of your actions today.
1: Veerana bhadram cheyakunna veerana kaapadakundina vrutchame kulipothundi.
0: If you don't water, if you don't safeguard and protect the roots, the entire tree would be damaged.
1: Jeevitame oka firewood maadiri tayaravutundi.
0: The life boils down to that of firewood.
1: Neeru lenappudu ee chetti emaipothundi, endipothundi.
0: Without water, the tree becomes dry.
1: Endipoyina vrikshamlo ee vidhamainatvanti phalamulu manam andukolemu.
0: The tree that becomes dry would never yield fruit.
1: Kanuka prati manavudu kudanu ee samsayam anetvanti dani nirmoolam gavinchi nissamsayamto bhagavantuni sevinchadaniki ponukovali.
0: Therefore, man must determine to kill this doubt and lead a doubtless life.
1: Ee karyamulakaina kudanu ee rendu addu lekundina విజయాన్ని సాధించలేడు.
0: విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ టాస్క్ ఇఫ్ వీ ఎంటర్టైన్ దిస్ డౌట్.
1: ఓం నమో నారాయణాయ ఇది కాదు అష్టాక్షర నామం.
0: ఓం నమో నారాయణాయ
1: ఇది భగవంతుడిలో ఉన్నటువంటి ఒక పేరు.
0: ఇస్ ఎయిట్ లెటర్డ్ నేమ్ ఆఫ్ గాడ్.
1: కానీ నిస్సంశయం అనేటువంటిది నిజమైనటువంటి మార్గము.
0: ద ట్రూ పాత్ ఇస్ రియలీ డౌట్లెస్ వన్.
1: సంశయాత్మ వినశ్యతే ఈ ఎనిమిది అక్షరములే నిజమైనటువంటి యొక్క మార్గం నిరూపించినటువంటిది.
0: ద ట్రూ పాత్ ఆఫ్ డౌట్లెస్నెస్ ఈజ్ వెరీ మచ్ రిఫ్లెక్టెడ్ ఇన్ దిస్ నేమ్ సంశయాత్మ వినశ్యతి.
1: ఈ సంశయమే లేకుండా మానవుడు సాధించలేనటువంటిది జగత్తులో ఒక్కటిని లేదు.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్, ఇఫ్ యు ఆర్ రియలీ డౌట్లెస్, దేర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ ఇంపాసిబుల్ టు యూ.
1: ఇంకా రెండవది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
0: The second one, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
1: ఈ నిస్సంశయమైనటువంటిది ఈ మానవ జీవితం అనే వృక్షములకు వేర్ల వంటిది.
0: దిస్ డౌట్లెస్ టెంపరమెంట్ అండ్ యాటిట్యూడ్ కాన్స్టిట్యూట్ ఆర్ కంపేరబుల్ టు ద రూట్స్.
1: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ఇది ఏ వృక్షము యొక్క ఫలములు.
0: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం రిప్రజెంట్స్ ద ట్రీ.
1: పైన ఫలము కింద వేరు.
0: We find the fruit above and the root below.
1: Paina fruit kinda root.
0: Above the fruit, below the root.
1: Madhyalo aneka vidhamainatvanti okka kommalu remmalu aakulu ivanni kuda cheri untayi.
0: In between the fruit and the root, we find the branches, the leaves and so on.
1: Manavudu chettunu naate deni kosamani.
0: Why man plants a tree?
1: Phala nimittame chettunu naatutunnadu.
0: He plants a tree expecting fruit.
1: Phalame lekundina chettune naatadu.
0: If he doesn't expect a fruit, he doesn't plant.
1: కనుక మానవ జీవితం అనేటువంటి వృక్షమునకు ఫలం ఏమిటి?
0: So for the tree of human life, what is the real fruit?
1: అది ఏ పూర్ణ జ్ఞానము.
0: The fruit of human life is total awareness, wisdom.
1: పరిపూర్ణ విశ్వాసమే ఈ వృక్షమునకు బలమైనటువంటి వేరు.
0: The total faith is the strong root of human life.
1: మానవ జీవితమును పెంచుకొని
0: human life goes on.
1: ఆ మానవ జీవితమునందు ఉండినటువంటి మనస్తత్వాన్ని విశాలము గావించుకుని
0: one should expand the broad feelings.
1: ఈ మానసిక విశాలమునకు తగినట్టుగా వాక్కును అభివృద్ధి పరచుకున్నప్పుడే మానవత్వము సార్థకమవుతుంది.
0: When his mind and the word are broad enough, then he'll progress.
1: దీనిని పురస్కరించుకుని ప్రాచీనపు సాధకులందరూ కూడాను పండితులందరూ కూడాను కొన్ని మంత్రములు బోధిస్తూ వచ్చారు.
0: Basing on this, ఏన్షియంట్ సీకర్స్ హిస్ పేరెంట్స్ అండ్ స్కాలర్స్ స్టార్టెడ్ టీచింగ్ సెట్ మంత్రస్
1: అన్నం బ్రహ్మ
0: ఫుడ్ ఈజ్ గాడ్
1: రసో విష్ణు
0: వాటర్ ఈజ్ గాడ్
1: అన్నం బ్రహ్మ
0: ఫుడ్ ఈజ్ గాడ్
1: ఈ అన్నం అనేటువంటిది ఈ దేహంలో ప్రవేశించి దేహంలో సర్వత్రా ప్రసరించి దేహంలో పుష్టిని సంతుష్టిని ఇచ్చేటువంటిది
0: ఇట్స్ ద ఫుడ్ దట్స్ పార్టేకెన్ దట్ మెయింటైన్స్ అండ్ సస్టైన్స్ ద బాడీ విత్ ది ఎసెన్స్ సప్లైడ్ ఆల్ ఓవర్ ద బాడీ
1: ఈ పుష్టితో సంతుష్టితో ఉండేటువంటి యొక్క దేహమునందు దానిని కాపాడే నిమిత్తమై సద్వినియోగపరచుకునే నిమిత్తమై మనస్సును సరైనదిగా ఇవ్వమని ప్రార్థించటమే
0: ఇన్ ఆర్డర్ టు సేఫ్ గార్డ్ దిస్ బాడీ విచ్ ఇస్ fully strong and satisfied it needs the mind that has got to be proper
1: siddho devo maheshwaraha ee maheshwarudu evaru
0: who is maheshwara
1: anaga ee manasunu sareena margamlo pravesha petti ee manasu dwara vaakunu pravesha petti ee vaaku cheta saarthakam pondatame
0: really the truth and the principle of the speech faculty is really fulfilled if it symbolizes if it expresses the mind behind it
1: dehame brahma
0: body is brahma
1: kevalam oka manase vishnuhu
0: mind is vishnu
1: vaakye maheshwarudu
0: the speech faculty is maheshwara
1: ee moodinti oka tattvamunu puraskarinchukoni brahma vishnu maheshwara aneetvanti oka పేర్లు సార్థకం చేసుకున్నారు
0: బేసింగ్ ఆన్ దీస్ త్రీ ద ట్రినిటీ ఆఫ్ గాడ్ హెడ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ మెంట్
1: కనుక మానవ దేహము బ్రహ్మస్వరూపమైనటువంటిది
0: సో హ్యూమన్ బాడీ ఈజ్ బ్రహ్మన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్
1: ఈ బ్రహ్మయందు మనస్సు అనేటువంటి ఒక విష్ణువు సర్వత్రా వ్యాపించినటువంటి వాడి
0: దేర్ ఇన్ దిస్ బాడీ ద బ్రహ్మన్ వీ ఫైండ్ ద విష్ణు ద మైండ్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద
1: విష్ణు అనగా సర్వవ్యాపకత్వంతో కూడినటువంటి వాడు
0: The very name Vishnu means that who is all pervasive.
1: కనుక మన మనసు సర్వత్రా ఉంటున్నది.
0: Mind is everywhere.
1: మనోమూలం విధం జగత్. జగత్తంతా వ్యాపించి ఉంటున్నది మనసు.
0: Mind spreads all over the universe.
1: విష్ణు వలె ఈ మనస్సు సర్వత్రా ప్రచారం చేస్తుంటాది.
0: Mind the Vishnu moves about all over.
1: కనుకనే మనస్సు విష్ణువు అన్నారు.
0: So mind is Vishnu.
1: హేదో దేవో మహేశ్వరః మహేశ్వరుడు అనగా ఎవరు
0: దెన్ హూ ఇస్ మహేశ్వర
1: వాక్కే
0: ద స్పీచ్ ఫ్యాకల్టీ
1: ఈ శబ్దంతో కూడినటువంటి వాక్కే నిజమైనటువంటి మహేశ్వరు
0: ద వెర్బల్ ఓకల్ ఎక్స్ప్రెషన్ మేకింగ్ సౌండ్ ఇస్ మహేశ్వర
1: కనుకొనే ప్రాచీన మహర్షులందరూ కూడాను శబ్ద బ్రహ్మమయ్యి మొట్టమొదటి శబ్దమును ఉచ్చరించారు
0: సో ది ఏన్షియన్స్ ఫస్ట్ అటర్డ్ దిస్ యాజ్ ద ప్రైమోర్డియల్ సౌండ్
1: చరాచరమయ్యి
0: That which is cause for
1: Jyotirmayi,
0: light,
1: Vangmayi,
0: talk,
1: Nityanandamayi,
0: eternal bliss,
1: Paratparamayi,
0: super
1: Mayamayi, Srimayi,
0: the one of illusion and wealth.
1: Kanukani ee vaaku nundi ee ashta swarupamulu kudanu aavirbhavistunnayi.
0: By expression, we'll carry on with us all the eight forms of the divinity.
1: Kanuka manavattvam edo kinchitainatundiga bhavincharadu.
0: Let us not consider human life so low.
1: మానవత్వం యొక్క దివ్యత్వాన్ని గుర్తించుకుని వర్తించడమే నిజమైనటువంటి జీవితము.
0: The true life lies in understanding the divinity within the human life.
1: కేవలం చేతులు కాళ్ళతో కూడి ముఖంతో కూడి కన్నులతో కూడి చెవులతో కూడి ఏదో లోక సంబంధమైన విషయములంతా అనుభవించుకునే నిమిత్తమై ఈ దేహాన్ని అనుగ్రహించలేదు.
0: Body is not gifted only to possess The various limbs like hands, the legs, the face and so on is not for that purpose.
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ధర్మాన్ని పోషించి ధర్మాన్ని ప్రచారం చేసి ధర్మాన్ని అనుభవించే నిమిత్తము దేహాన్ని ఇచ్చారు.
0: God has gifted this body to understand, to practice, to propagate the principle of dharma.
1: ఈ ధర్మం అనగా ఏమిటి?
0: What is dharma?
1: అది ఏ మనస్సు యొక్క భావము, దేహం యొక్క సంకల్పము, వాక్ యొక్క స్వరూపము.
0: Dharma represents the trinity, that which is thought of in the mind, that which is entertained in the body and expressed. Therefore, human life is the combination of the mind, the body and expression.
1: భగవంతుడు సర్వ దేహములు యందుకూడను సాక్షాత్కరిస్తూ ఉన్నాడు.
0: God manifests in every human life.
1: ఇలాంటి పరిస్థితిని మనము గుర్తించుకోవటానికి ప్రయత్నించడం లేదు.
0: We are not making an effort to understand this.
1: భగవంతుడు సర్వత్రా వ్యాపించినటువంటి వాడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: అంటే సర్వవ్యాపకుడైనటువంటి భగవంతునికు ఒక చిన్న మందిరం కట్టటము.
0: We build a small temple for God who is everywhere.
1: చిన్న జ్యోతిని వెలిగించటము.
0: We light a simple lamp.
1: కేవలం ఒక విధమైనటువంటి ఒక కర్పూరంతో హారతి ఇవ్వటము.
0: అండ్ వి గివ్ హారతి విత్ ద క్యాంఫర్.
1: అన్నపానాలు చిచ్చి భగవంతునికి నైవేద్యం చేయటము.
0: We make sacred offering with food and water.
1: ఈ విధమైనటువంటి ఒక సంకుచితమైన భావము చేత మానవుడు జీవిస్తున్నాడు.
0: Man is carrying on his life with his narrow feelings.
1: బ్రహ్మాండమంతట ప్రభలు చుండెడి తనకు.
0: టు గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది యూనివర్స్
1: ఆలయంబునమర్చ అలవియగున.
0: ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ టు బిల్డ్ ఎ టెంపుల్ ఫర్ హిమ్?
1: కోటి సూర్యుల కాంతి మేటి గల్గిన తనకు ప్రమిత ద్వీపమునెవరు పెట్టగలరు?
0: God who has got the brilliance of crore of suns, who can just light a simple oil lamp in front of him?
1: Ajaharadulakaina andani vaniki yerupu ganugona nevaritaramu.
0: When he cannot be understood by deities like Brahma, who can understand his true form?
1: Sarvajalamulayandu sancharinchedi tanaku sariyaina perida sadhyamaguna.
0: When God moves about in everyone, what name can you give him?
1: Brahmandamantata bojjalo nunnatti bachya bojjamu evaru pettagalaru.
0: When the whole universe is within his stomach, what food you offer to him?
1: Vasudha deliyuchunnadi pancha bhautika manuchu.
0: We just call it the physical body.
1: బ్రతుకు కోసము బహుబాధ బద్ధులైది.
0: వీఆర్ బౌండ్ టు క్యారీ ఆన్ అవర్ లైఫ్.
1: ఇంతకంటెను వేరది ఎరుగపరతు.
0: వాట్ ఎల్స్ ఇస్ టు బి కమ్యూనికేటెడ్
1: సాధు సద్గుణగణ్యులవు సభ్యులార.
0: ఓ మెంబర్స్ ఆఫ్ దిస్ నోబుల్ ఆగస్ట్ అసెంబ్లీ,
1: ప్రేమ స్వరూపులార,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: సర్వత్రా ఉండినటువంటిది భగవంతుడే.
0: God is present everywhere.
1: Sarva jeevulu endukudunu prakashinchedi bhagavantude.
0: God shines in all creatures beings.
1: Sarva jalamulu endu undetundi bhagavantude.
0: God is present in all of the waters.
1: Itti bhagavantunaku kevalam alpamaina swalpamainatundi oka aaradhanalu jalpi kevalam mana yokka manasunu kudunu alpanga bhavistunnam.
0: We do certain things that are so low and bring down the level of God.
1: Kanuka bhagavantunni vishalamainatundi oka ప్రకృతి స్వరూపునిగా భావించాలి.
0: వీ హావ్ టు కన్సిడర్ ద క్రియేటర్ యాజ్ బిగ్ యాజ్ దట్ ఆఫ్ ఎ క్రియేషన్.
1: కేవలం భూమి మాత్రమే కాదు,
0: నాట్ మియర్లీ ఎర్త్,
1: కేవలం నక్షత్రములు మాత్రమే కాదు,
0: నాట్ గెలాక్సీ,
1: కేవలం ఆకాశం మాత్రమే కాదు,
0: నాట్ మియర్లీ స్పేస్,
1: సర్వ మండలములు కూడా భగవంతుని యొక్క స్వరూపములే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది ఎంటైర్ సిస్టమ్ వర్క్స్ ఆన్ ద డివైన్ ప్రిన్సిపల్.
1: ఇలాంటి భగవంతుణ్ణి,
0: సచ్ గాడ్,
1: అల్ప స్వరూపంతో మనం ఆరాధించటము, ఇది భగవంతునికి అవమానం చేసినట్టు అవుతుంది.
0: Is worship in a narrow, limited sense, does it not to humiliating God in general?
1: Dakshinamurti cheppadu.
0: Dakshinamurti said,
1: Vishwam tappala dushyamana nagare annadu. Ee vishwamanta kudanu inta vishalamaina vishwamu chinna addamulo kanipistundi.
0: This vast world can be seen in a small mirror.
1: Adhe vidhamugane
0: likewise
1: akanda brahmandamainatundi daiva swarupamu.
0: This infinite cosmic form of God,
1: హృదయము అనేటువంటి చిన్న అద్దంలోనే లీనమై ఉంటుంది.
0: Infinite cosmic God can be seen in the small mirror of human heart.
1: కనుక ఇంతటి విశాలమైన భగవంతుడు మానవుని హృదయం లోపల ప్రతిష్ఠింపబడ్డాడు.
0: Therefore, the infinite God, vast God, is installed in human heart.
1: కనుకనే అతనికి హృదయవాసి అన్నారు.
0: Therefore, God dwells in
1: us. ఇది హృదయవాసి అయినటువంటి భగవంతుణ్ణి ఎవరు ఆరాధన చేసేది?
0: When God dwells in our heart, who can worship him?
1: నీవెవరు?
0: Who are you?
1: ఈ హృదయం ఏవది?
0: And what is your heart?
1: ఈ సత్యాన్ని గుర్తించుకుంటే నీవు అనేటువంటిది ఏమాత్రము లేదు.
0: When once you understand the truth, you as such do not exist.
1: ప్రపంచమంతయకును ద్వైతంతో ఏర్పడినటువంటిది.
0: The whole world is the result of dualism.
1: నేను ఇది అని రెండు పదములతో ఉంటుండాలి.
0: Here we use two words, I and this.
1: ఇది నేను అనేటువంటిది ద్రష్ట.
0: This I is the seer.
1: ఇది అనేటువంటి దృశ్యము.
0: This is the scene.
1: ద్రష్ట దృశ్యముల యొక్క సంబంధమే ఈ జగత్తంతా.
0: The whole world is the combination of the seer and the seen.
1: ఈ విశాలమైన హాల్లో ఇంతమంది కూర్చున్నారు.
0: ఇన్ దిస్ బిగ్ హాల్ మెనీ ఆర్ సీటెడ్
1: అయితే ఇవంతా దృశ్యమే.
0: దిస్ ఇస్ ఆల్ ద సీన్
1: చూచేది ఎవరు?
0: హూ ఇస్ ద సీయర్?
1: నేనే.
0: ఐ ఆమ్ ద సీయర్.
1: కనుక నేను అనేటువంటి ఒక ద్రష్ట ఈ కూర్చున్నటువంటి వ్యక్తులందరినీ దృశ్యాన్ని చూస్తున్నాడు.
0: ఐ ద సీయర్ సీస్ ఆల్ ద సీన్ అరౌండ్.
1: కేవలం మరొక వ్యక్తులు మాత్రమే కాదు,
0: నాట్ మియర్లీ ఇండివిజువల్స్.
1: నా దేహాన్ని నేను చూసుకుంటున్నాను.
0: ఐ సీ మై బాడీ.
1: దేహము ఇది,
0: బాడీ
1: దృశ్యము,
0: బాడీ దిస్ ద సీన్.
1: కానీ చూచేటువంటి వారు నేను.
0: బట్ ద సీయర్ ఇస్ ద రియల్ ఐ.
1: ఈ కన్నులు, చెవులు, సర్వాంగములు కూడాను ఈ యొక్క దేహం నందే ఉంటున్నాయి.
0: ది ఐస్, ద ఇయర్స్, ఆల్ లింబ్స్ ఆఫ్ ద బాడీ.
1: కానీ చూచేది ఎవరు?
0: హూ ఇస్ ద సీయర్ యాక్చువల్లీ?
1: అది ఏ సాక్షిభూతుడైనటువంటి యొక్క ద్రష్ట.
0: సీయర్ ఇస్ ది ఎటర్నల్ విట్నెస్.
1: కనుక దృశ్యాన్ని చూచి మనం మోసపోకూడదు.
0: లెట్స్ నాట్ బి డిసీవ్డ్
1: బై దృశ్యాన్ని చూచి మనం మురిసిపోకూడదు.
0: లెట్స్ నాట్ డిలైట్
1: దృశ్యాన్ని చూచి మనం ఆనందించకూడదు.
0: లెట్స్ నాట్ బి హ్యాపీ ఆఫ్ ద సీన్.
1: ఈ దృశ్యములకు మూల కారణమైనటువంటి ద్రష్టను చూచి ఆనందించాలి.
0: లెట్స్ బి హ్యాపీ ఆఫ్ ద సీయర్ అండ్ నాట్ ద సీన్.
1: ద్రష్టను చూచేటువంటి దృష్టి ఈ యొక్క చర్మచిచ్చువుడు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ నేకెడ్ ఐ దట్ హెల్ప్స్ యూ టు సీ ద సీయర్.
1: ఈ చర్మచిచ్చువులకు జ్ఞానచిచ్చువుని మనం బోధించుకోవాలి.
0: వీ మస్ట్ డెవలప్ ది ఐ ఆఫ్ విజ్డమ్.
1: బ్రతికినంత కాలము చర్మచిచ్చువులతోనే ఇది జగత్తును చూచి మన జన్మను సార్థకం గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
0: వీఆర్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు వర్క్ ఫర్ లిబరేషన్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ ఫిజికల్ నేకెడ్ ఐ.
1: చర్మచిచ్చువుల చేత చూచినటువంటి దానివల్ల సార్థకం ఏనాటికి మనకు లభ్యం కాదు.
0: ద ఫిజికల్ నేకెడ్ ఐ విల్ నెవర్ గివ్ యూ ద రిజల్ట్.
1: జ్ఞాననేత్రములతో మనం చూడాలి.
0: ఇట్ ద విజ్డమ్ ఐ దట్ హెల్ప్స్ యూ.
1: కనుక జ్ఞాననేత్రం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ ఐ ఆఫ్ విజ్డమ్?
1: అంతర్భూతమైనటువంటి యొక్క దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: ది ఐ ఆఫ్ విజ్డమ్ మీన్స్ ద ఇన్నర్ విజన్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: మానవత్వం లోపల
0: ఇన్ ది హ్యూమన్ లైఫ్
1: అనేక విధమైనటువంటి యొక్క స్వరూపాలు ఉంటున్నాయి.
0: ద మెనీ ఫార్మ్స్.
1: జడములు ఉంటున్నాయి, చైతన్యం ఉంటుండాలి.
0: వి ఫైండ్ ద జడ ఇనర్ట్.
1: అయితే జడ చైతన్యం రెండు కూడా దైవ స్వరూపములే.
0: This inert matter and that which is of awareness are divine.
1: కాని జడమును మనం అలక్ష్యం చేస్తున్నాం.
0: బట్ వీ నెగ్లెక్ట్ ద ఇనర్ట్ పార్ట్.
1: చైతన్యమును కూడా కొన్నింటిని మాత్రం అలక్ష్యం చేస్తున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ పార్ట్ ఆఫ్ ది అవేర్నెస్ ఇస్ ఆల్సో నెగ్లెక్టెడ్.
1: కానీ ఈ చైతన్య స్వరూపంలో సర్పం మొదలుకొని ఎలకలు మొదలుకొని చిన్న చిన్న జీవరాశులు కూడా దైవ స్వరూపంలే.
0: దిస్ అవేర్నెస్ ప్రిన్సిపల్ is present everywhere, right from insect, the small creatures also. పాములు
1: నేర్పే నిమిత్తమై ఈశ్వరుడు తన ఆభరణములంతా పాములుగా ధరించాడు.
0: To teach this broad idea of spirituality, we find snakes adorning the neck of Ishwara.
1: ఈ యొక్క సర్పములు భగవంతుని దేహంలో ఉండినంత వరకు కూడా అవి కూడాను ఇతరుల యొక్క నమస్కారములు అందుకుంటుంటాయి.
0: Snakes that adorn the neck of Ishwara also receive worship from the devotees.
1: కానీ ఆ దేహమును విడిచిపోయినా దాన్ని చంపుతారు.
0: The moment snake gets away from Ishwara will face the
1: music. ఈ పాములకు ఇంత విలువ ఇచ్చినటువంటిది ఏది?
0: Who attached value to the snake?
1: దైవం యొక్క స్వరూపమే.
0: It's only the company of God.
1: వినాయకుడు ఉంటున్నాడు.
0: Here we have Vinayaka.
1: ఈ వినాయకుని దగ్గర ఎలుక ఉంటుండాలి.
0: We find the mouse there.
1: కానీ ఎలుకకు కూడాను నైవేద్యం చేస్తున్నాము.
0: Food, sacred food is offered to mouse.
1: మూషిక వాహనుడని వర్ణిస్తున్నాము.
0: And we worship the mouse there.
1: కాని ఆ మూషికమే వినాయకుని వదిలి కొంచెం దూరం పోని దాన్ని బోను పెట్టి పట్టేస్తాం.
0: The moment rat leaves the company of Vinayaka, it will be trapped and killed.
1: కనుకనే దైవంతో కూడినటువంటి దానికి అంతరికుడును ఒక విధమైనటువంటి గౌరవ మర్యాద లభిస్తుంది.
0: Therefore, esteem and the respect are one when we are in the company of God.
1: కనుక మనం అందరూ కూడా ఒక దైవంతో కూడినటువంటి వారమే అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించాలి.
0: వీ షుడ్ నో ద బేసిక్ ఫండమెంటల్ ట్రూత్ దట్ వీఆర్ ఎసెన్షియలీ డివైన్.
1: దేహములో వివిధమైనటువంటి అంగములు ఉండినట్టుగా
0: జస్ట్ ఎస్ ద లింబ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ,
1: దైవం యొక్క దేహము లోపల వివిధమైనటువంటి స్వరూపాలు కూడా ఉంటున్నాయి.
0: ఇన్ ద కాస్మిక్ ఫార్మ్ ఆఫ్ గాడ్ డిఫరెంట్ ఫార్మ్స్ డూ ఎగ్జిస్ట్.
1: కానీ అన్ని రూపములు కూడా దైవ స్వరూపమే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
0: God has 1,000 heads, 1,000 ears and 1,000 eyes.
1: కాబట్టి సహస్రనేత్రములు అనగా ఏమిటి?
0: 1,000 eyes, what do they stand for?
1: అందరి నేత్రములు భగవంతుని యొక్క స్వరూపం నేత్రములే.
0: It means all our eyes are his.
1: అందరి శిరస్సులు కూడాను భగవంతుని యొక్క శిరస్సులే.
0: All our heads are his.
1: అందరి పాదములు కూడాను భగవంతుని యొక్క పాదములే.
0: All our feet are his.
1: ఈ విధమైనటువంటి యొక్క విశాలమైన విశ్వాసాన్ని అభివృద్ధి గావించుకున్నప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని అర్థం చేసుకున్న వారు మొత్తం.
0: వెన్ వీ డెవలప్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దిస్ డైరెక్షన్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ గాడ్.
1: కానీ రాతి నాగల కండరే రత్నజు అనగా కర్ణంలో చెప్పాడు పురందరదాసు.
0: పురందరదాస్ సేస్ ఇన్ కన్నడ లాంగ్వేజ్,
1: రాతి నందిని చూస్తే
0: వెన్ వీ
1: దొక్కుతాము.
0: వెన్ వీ సీ నంది,
1: సజీవంతో కూడిన నందిని చూస్తే దాన్ని అనేక కష్టములు పెట్టి కొడుతుంటాం.
0: When we see the Nandi, the bull made up of stone, we offer our salutation. But the bull alive in its original form is beaten, thrashed.
1: సజీవమైనదాన్ని సిచ్చిస్తున్నాము.
0: That which is alive,
1: నిత్యమైనటువంటి దాన్ని పూజిస్తున్నాము.
0: Whereas lifeless stony bull is worshipped.
1: ఇది మానవుని యందున్నటువంటి పెద్ద అజ్ఞానం.
0: This is biggest of ignorance in man.
1: అన్ని రూపములు కూడా భగవంతుని యొక్క స్వరూపముడే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్.
1: అన్ని నామములు కూడా భగవంతుని యొక్క నామములే.
0: ఆల్ నేమ్స్ ఆర్ డివైన్.
1: ఈ సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు నో దిస్ ట్రూత్ ఫస్ట్.
1: ఈ యొక్క ప్రాణి కూడాను పిపీలకాది బ్రహ్మ పర్యంతం కూడాను తానే ఉంటున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ పర్వేడ్స్ ఆల్ ఓవర్ రైట్ ఫ్రమ్ యాంట్ టు ది మైటీ క్రీచర్స్.
1: ఓ భగవంతుడా, నిన్ను వర్ణించుటకు వీలు కాదు.
0: ఓ గాడ్, ఐ కెనాట్ ఎక్స్టోల్ యువర్
1: నరేటివ్.
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు ప్రైజ్ యూ ఓ గాడ్?
1: ఎవరు పొగడగలరు నిన్ను?
0: హూ కెన్ ప్రైజ్?
1: ఎవరు వర్ణించగలరు?
0: హూ కెన్ డిస్క్రైబ్?
1: ఎవరు వర్ణించలేరు.
0: నన్ కెన్ నరేటివ్ ఇన్ ఫుల్.
1: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
0: You are smaller than that of an atom, so subtle.
1: Ganamu kante ati gananiyudavu.
0: You are biggest of the big.
1: Enugude nalugu laksha jeevamula.
0: Among 84 lakhs of species.
1: Anayam ganana paayikunduvata.
0: You are always with them.
1: Anurenu thudakashtam modalu akanda rupudavai velejuvata. Ninu ganugonna gallama.
0: From microcosm to macrocosm, you spread and you activate and you are there behind. Can we praise you? This is truth and this is untruth.
1: Satyam kaalatvadi jagatlone ledu.
0: There's nothing in this world
1: that is satyanveshana satyanveshana anukuntunnaru.
0: That's untruth. People say
1: satyam ekkado oka pradeshamlo undetundi satyanni vetikatam jarugutundi.
0: If truth exists at one place, you can search for it.
1: Sarvam satyanni vetikedi enduku?
0: When truth is everywhere, truth is everywhere.
1: Intilona deepam veliguchunundaga పొరుగు ఇంటికి అగ్గి అరుగురేలా.
0: వెన్ యూ హ్యావ్ లైట్ ఎట్ హోమ్, వై డూ యూ గో టు నైబర్స్ హౌస్ టు లైట్ ఇట్?
1: నీ ఇంట్లోనే జ్యోతి వెలుగుతుంటుంది.
0: Yes, there is light that illumines.
1: పొరుగు ఇంటికి ఎందుకు నీవు అగ్గి కోసం వెళ్తున్నావు?
0: Then why do you go to the fire house of the neighbor?
1: నీ జ్యోతిని అభివృద్ధిపరచుకో.
0: Develop your own light.
1: దీనికంటే మించినటువంటి మరొకటి లేదు.
0: Nothing is more than this.
1: అందరి యందు కూడాను దివ్య జ్యోతి, అఖండ జ్యోతి.
0: It is that infinite light of love.
1: అద్వైత జ్యోతి.
0: That light of non-dualism.
1: అదే మానవ జీవిత జ్యోతి.
0: That is the light of life present in us.
1: ఇటువంటి జీవన జ్యోతిని మనము చెంతనే పెట్టుకుని చింతిస్తూ ఏదో జ్యోతి కోసం మనం ప్రపంచమంతా వెతుకుతున్నాము.
0: This light of life within us, but we are in search of light elsewhere, outside.
1: జ్యోతి వెలుగుతుండగా
0: when the light is shining,
1: మరొక జ్యోతిని వెలిగించుకోవటం ఎందుకు?
0: Why do you need another light?
1: వెలిగే జ్యోతిని చూడటానికి ఇంకొక జ్యోతి అవసరమా?
0: To see the light burning, do you need another light to see that?
1: వెలిగే జ్యోతిని చూడటానికి వెలుగు అనేది ఆనందంగా ఉంటుంది.
0: And the light that shines, the very light itself,
1: ప్రకాశించేటువంటి చంద్రుని చూడాలనుకుంటే
0: to see the shining moon,
1: ఒక టార్చ్ లైట్, హరికెన్ లాంటర్న్, పెట్రోమాక్స్ లైట్ మనకు అక్కర్లేదు.
0: To see the shining moon, you don't need hurricane lamp or a torch light.
1: చంద్రుని యొక్క ప్రకాశం చేతనే చంద్రుని చూడవచ్చు.
0: The moon light will help you to see the moon behind.
1: అదే విధంగానే మానవ జీవన జ్యోతి ద్వారానే దైవ జ్యోతిని, విశ్వజ్యోతిని, పరమాత్మ జ్యోతిని చూడవచ్చు.
0: Through the light of life, we can see the light of the divinity. We can see the light of atmic principle.
1: దివ్య జ్యోతిని మనం చూడాలంటే జీవన జ్యోతి ద్వారానే చూడాలి.
0: The light of divinity can be seen through the light of life.
1: జీవన జ్యోతి దివ్యజ్యోతి యొక్క ప్రతిబింబమే.
0: The light of life is the reflection of the divine light.
1: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన.
0: Therefore God says you are all the sparks of the divinity.
1: అలాంటి ప్రతిబింబమైనటువంటి యొక్క దైవత్వాన్ని, మన ప్రతిబింబమైనటువంటి యొక్క జీవత్వాన్ని ఏకంగా మనం భావించుకోవాలి.
0: We have to understand the main divinity and the reflection of the humanity and the
1: జీవుడే దేవుడు, దేవుడే జీవుడు.
0: The individual is God, God is the individual.
1: కనుక రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుకున్నప్పుడే దివ్యత్వం అనేది మనకు బోధపడుతుంది.
0: వెన్ యూ అండర్స్టాండ్ ద యూనిటీ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ గాడ్ యూ విల్ అండర్స్టాండ్ ది డివినిటీ.
1: శరణాగతి అన్నాడు సచ్చిదానందం.
0: సచ్చిదానందం మెన్షన్డ్ ఆఫ్ శరణాగతి.
1: శరణాగతి అనేటువంటి పదం లోపల మూడు రకమైనటువంటి స్థానములు కనిపిస్తాయి.
0: ఇన్ దిస్ వర్డ్ శరణాగతి దేర్ ఆర్ త్రీ స్టెప్స్ ఆఫ్ సరెండర్.
1: శరణాగతి చేసేటువంటి వాడొకడు, చేయించుకునేటువంటి వాడొకడు, శరణాగతి మరొకటి, మూడుగా కనిపిస్తున్నాయి.
0: దేర్ ఆర్ త్రీ హియర్. ద వన్ దట్ సరెండర్స్, ద వన్ టు హూమ్ హీ సరెండర్స్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ సరెండర్.
1: కనుక లోక సంబంధమైనటువంటి లెక్కల లోపల మూడు ఉంటున్నాయి.
0: సో ఫ్రమ్ వరల్డ్లీ వ్యూ పాయింట్ వీ
1: ఫైండ్ 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 2 అంటారు.
0: వీ సే ఫ్రమ్ ది వరల్డ్లీ మ్యాథమెటిక్స్ 3 మైనస్ 1 ఈజ్ 2.
1: కానీ ఆధ్యాత్మికంలో ఇది 2 కాదు, 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 1.
0: బట్ ది స్పిరిచువల్ మ్యాథమెటిక్స్ సేస్ 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1.
1: ఇది ఎట్లవుతుంది?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
1: దీనికి వాదోపవాదము జరుగుతూ ఉంటాయి.
0: వెల్ వీ ఆర్గ్యూ ఆన్ దిస్.
1: మన ఇంటిలో ఒక అద్దం ఉంది.
0: వీ హ్యావ్ ఎ మిర్రర్ ఎట్ హోమ్.
1: అద్దం ముందు నీవు పోయి నిల్చుకున్నావు.
0: యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్.
1: నిల్చుకునేటప్పటికే నీ ప్రతిబింబం అద్దంలో కనిపిస్తుండాలి.
0: యూ ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ ఇన్ ద మిర్రర్.
1: నీవు, ప్రతిబింబము, అద్దము, మూడు ఉంటున్నాయి.
0: హియర్ ఆర్ ది త్రీ, యూ, ద రిఫ్లెక్షన్ అండ్ ద మిర్రర్.
1: అయితే ఈ మూడింటి యందు ఆ అద్దమును తీసివేసిస్తే ప్రతిబింబం కూడా పోతుంది.
0: నౌ ఆఫ్ ద త్రీ రిమూవ్ ద మిర్రర్, ద రిఫ్లెక్షన్ ఆల్సో వానిషెస్.
1: కేవలం బింబం మాత్రమే నిలుస్తుంది.
0: అండ్ యూ ద ఆబ్జెక్ట్.
1: అదే ఏకం సత్విప్రాబోధా వదంతి.
0: యూ దట్ రిమైన్స్ ఇస్ ద ఓన్లీ ట్రూత్.
1: కనుకనే మనము దైవత్వాన్ని గుర్తించడానికి మన యొక్క దేహభ్రాంతి అనేటువంటి క్రమక్రమేణా చల్లారాలి.
0: సో ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ డివినిటీ, బాడీ అటాచ్మెంట్ షుడ్ డిక్రీస్.
1: ఈ దేహం అనేటువంటిది ఒక అద్దం వంటిది.
0: బాడీ ఇస్ లైక్ ఎ మిర్రర్.
1: ఇందులో జీవతత్వం అనేటువంటి ప్రతిబింబంగా ఉంటుండాలి.
0: ద ఇండివిజువల్ నేచర్ ఈజ్ సీన్ యాజ్ ద రిఫ్లెక్షన్.
1: ప్రతిబింబం మూలాధారం ఏమిటి? బింబమైనటువంటి ఆత్మతత్వమే.
0: ద బేసిస్ ఫర్ ద రిఫ్లెక్షన్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: జీవుడు, దేవుడు ఒక్కటే.
0: The individual and God are one.
1: మధ్యలో అద్దం మాత్రమే కనిపిస్తుండాలి.
0: But there stands in between the mirror.
1: ఈ ప్రపంచం అనేటువంటి అద్దం లోపల మనం అనేక రూపాలను చూస్తున్నాము.
0: In this mirror of the world, we visualize many forms.
1: ఆ మిర్రర్ కూడాను మట్టే.
0: That mirror is made up of clay.
1: అది కూడా ప్రకృతికి సంబంధించినటువంటిది.
0: It's also of the world.
1: ఈ ప్రకృతి కూడాను భగవత్ స్వరూపమే.
0: The entire world is divine.
1: సర్వము భగవత్ స్వరూపమైనప్పుడు భేదములకు ఏమాత్రం అవకాశం ఉండదు.
0: When everything is essentially divine, there cannot be any
1: difference. దీనిని పరిష్కరించుకునే ప్రాచీనులైనటువంటి పండితులు ఏకం సత్ విప్రా బహుధా వదంతి అన్నారు. ఉన్నది ఒకటే అయినప్పటికీ అనేకంగా భావిస్తూ వస్తున్నారు.
0: Basing on this, ancient seekers, parents and scholars said, the truth is one, narrated as many by scholars.
1: కొరకు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించరాదు.
0: We should never fragment the unity and diversity.
1: అనేకత్వాన్ని ఏకత్వంగా విశ్వసించడం చాలా అవసరం.
0: We should have full faith in the unity in diversity.
1: ప్రేమ స్వరూపులారు.
0: Embodiments of love.
1: మీరు ఏదో ప్రేమ స్వరూపులంటే మీరు ఒక స్వరూపంగా ధరించినటువంటి వారు.
0: You have taken a form.
1: అందరి యందు ఉన్నటువంటిది ప్రేమ ఒక్కటే.
0: Love is uniform in all.
1: ఈ ప్రేమ అనేటువంటి దాన్ని మనం ఆధారం చేసుకుంటే,
0: if we base everything on love,
1: sarvamu ee prema yende avirbhavistayi.
0: You will understand that everything originates out of this love.
1: Prema lenetvanti oka tattva marokati lene ledi.
0: There cannot be any person without this love.
1: Love is God, live in love.
0: Love is God, live in love.
1: Ee oka daivatvam anetvanti premane.
0: God is love.
1: Ee premaku oka aadi anchamle levu.
0: God, this love has neither the beginning nor the end.
1: అణువు కంటే అనేది సూక్ష్మంగా ఉంటుంది.
0: ఇట్ ఈస్ స్మాలర్ దాన్ అన్ యాటమ్.
1: ఘనము కంటే అది ఘనంగా ఉంటుంటాయి.
0: ఇట్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్.
1: కనుక ఇట్టి దానిని మనము విభజించటము, వేరువేరుగా భావించటము, ఇది సరైనటువంటి ఇది అర్థం కాదు.
0: యూ కెనాట్ ఫ్రాగ్మెంట్ ఆర్ సెగ్మెంట్ దిస్ లవ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ఫినిట్.
1: సర్వత్రా ఉన్నటువంటిది ఈ ప్రేమతత్వమే.
0: ఇట్ ఇస్ ద లవ్ దట్ ఈస్ ఆల్
1: సర్వ స్వరూపములు ప్రేమ స్వరూపములే.
0: ఆల్ ఆర్ ద
1: సర్వ మార్గములు ప్రేమ మార్గములే.
0: ఆల్ ఆర్ ద పాత్స్ ఆఫ్ లవ్.
1: సర్వ సాధనలు కూడా ప్రేమ యొక్క సాధనలే.
0: ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్
1: సర్వ గమ్యం కూడా ప్రేమని.
0: ద గోల్ ఈజ్ లవ్.
1: అనంతమైనటువంటి ఒక జగత్తునందు అఖిల మానవ కోటిలో ఉన్నది ఒకే ప్రేమని.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్, ఇన్ఫినిట్ వరల్డ్, ద వన్ దట్ ఎగ్జిస్ట్ ఈజ్ లవ్.
1: కనుక ఇట్టి ప్రేమతత్వాన్ని మనం అనుభవించాలి.
0: వీ హావ్ టు ఎక్స్పీరియన్స్ సచ్ ఎ లవ్.
1: ఎట్టి సమయంలో ఇప్పుడు ప్రేమను మాత్రం మనం వదలరకూడదు.
0: ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ వీ షుడ్ నెవర్ గివ్ అప్ లవ్.
1: కొన్ని సమయంలో ఈ ప్రాకృతమైనటువంటి జీవితానికి ద్వేషములు, అసూయలు, కష్టములు, అహంకారములు, మమకారములు ఇత్యాది కొన్ని అవలక్షణాలు మనలో ఆవిర్భవిస్తుంటాయి.
0: ఇన్ ఎర్త్లీ సోజర్న్ ఇన్ అవర్ లైఫ్ టైమ్ దేర్ కమ్ సర్టన్ ఫీలింగ్స్ ఆఫ్ హేట్రెడ్, జెలసీ, ఆబ్స్టకల్స్, ప్రైడ్, ఎవరెస్ట్.
1: వచ్చినటువంటి అసూయ కుడును ప్రేమగానే మనం తీసుకోవాలి.
0: వీ హావ్ టు కన్సిడర్ దిస్ జెలసీ ఆల్సో యాస్
1: దాని కుడును ప్రేమగా భావించు.
0: Consider the jealousy as love.
1: అప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు.
0: Then there cannot be any hatred.
1: ద్వేషం వచ్చేది ఎప్పుడు?
0: When do you hate?
1: రెండు వ్యక్తులుగా ఉన్నప్పుడే ఒకరిపైన ఒకరు ద్వేషం వస్తుంది.
0: Hatred exists when there are two persons.
1: రెండు భావములుగా ఉండినప్పుడే ఒకరిపైన ఒకరు అసూయ కలుగుతుంది.
0: When there are differences, there is a scope for jealousy.
1: రెండు భావములు పెట్టుకో, రెండు మనుషులు ఉండవచ్చును కానీ ఒకే భావమే.
0: There may be two persons, but there should be one feeling.
1: అనేక బల్బులు ఉన్నప్పటికీ ఒకే కరెంటే.
0: Though there are many bulbs, the current is one.
1: కాబట్టి ఆత్మ అనేటువంటిది అన్ని దేహములు ఎందుకు కూడా ఏకత్వంగానే ఉంటుండాలి.
0: The current of Atma is present in all of the beings as one principle.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి, అందరి ఎందుకు కూడా ఏకంగానే ఉంటుంది.
0: సో ట్రూత్ ఈజ్ వన్, దట్ వన్ ట్రూత్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబాడీ.
1: ఇలాంటి ఏకాత్మ భావాన్ని మనం అభివృద్ధి పరచుకొని,
0: we have to develop the spirit of oneness,
1: prema tattvanni manam chakkaga poshinchukoni,
0: and we have to develop the spirit of love,
1: divyatva swarupuluga roopondali,
0: and we have to transform ourselves as divine forms.
1: ఇది జీవన సాధన.
0: This is the true spiritual practice. అంతేకాని
1: చిన్న చిన్న రూపాలను మాత్రం ఆరాధిస్తూ,
0: we should not worship small minor
1: forms. పెట్టుకొని,
0: we should not confine to names.
1: ఈ పేరుకు ఈ రూపము, ఈ పేరుకు ఈ రూపము అని నిర్ణయించుకొని,
0: we should not limit the form and the name.
1: దైవ స్వరూపాన్ని కూడా మనము చాలా సంకుచితపరుస్తున్నాము.
0: We are just narrowing down the really effulgent, brilliant form.
1: భగవంతుడివి.
0: All forms are God's.
1: ఇలాంటి భావాన్ని మనం పెట్టుకున్నప్పుడు క్రమక్రమేణ కొంతకాలమునకు మనకు అట్టి భావం ఏర్పడుతుంది.
0: విత్ దాట్ ఫీలింగ్ బిహైండ్ వన్ డే ఆర్ అదర్ విల్ హ్యావ్ దాట్ ఐడియా రియలైజ్డ్.
1: తుమ్మెద ఒక చిన్న గూడు కట్టుకుంటుంది.
0: యు ఫైండ్ ద బటర్ఫ్లై మేకింగ్ ఎ నెస్ట్,
1: నాట్ బటర్ఫ్లై. అది చిన్న ఒక పురుగును తెచ్చి పెట్టుకుంటుంది ఆ లోపల.
0: ఇట్ బ్రింగ్స్ దేర్ ద క్యాటర్పిల్లర్ ఇన్సైడ్.
1: అన్ని ద్వారములు మూసివేస్తుంది.
0: ఇట్ క్లోజెస్ ఆల్ ద డోర్స్ అరౌండ్.
1: కానీ ఒక ద్వారం మాత్రం పెట్టుకుని అక్కడ ఘీమని తిరుగుతూ ఉంటారు.
0: హౌఎవర్ వన్ ఓపెనింగ్ ఇస్ లెఫ్ట్ ఎట్ వన్ పాయింట్ ఇట్ గోస్ ఆన్ మేకింగ్ హమ్మింగ్ సౌండ్ అరౌండ్.
1: కానీ లోపల పెట్టినటువంటి పురుగుకు ప్రపంచమంతా కూడా ఏమీ తెలియదు.
0: ద క్యాటర్పిల్లర్ ఇన్సైడ్ డస్ నాట్ నో ద అవుట్ సైడ్ వరల్డ్.
1: ఇది చేసేటువంటి ఒక శబ్దంకు మాత్రమే లక్ష్యం ఇస్తుంది.
0: ఇట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ ద ఇన్సెక్ట్, ద హమ్మింగ్ సౌండ్.
1: విని విని విని విని కదపడికి ఏమవుతుంది? భ్రమరు కీటకం భ్రమరంగా మారిపోతుంది.
0: లిసనింగ్ టు దిస్ సౌండ్ ద క్యాటర్పిల్లర్ బికమ్స్ ద బటర్ఫ్లై.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: మానవాకారంతో ఉన్నటువంటి మీరు,
0: we having taken the human form,
1: దైవ భావంని మీ యందు అభివృద్ధి పరచుకున్నా,
0: if we develop divine feeling day by day,
1: మీరు కూడా దైవ స్వరూపంగా మారిపోతారు.
0: we also transform ourselves
1: బ్రహ్మైవ భవతి
0: into the divine forms. The knower of Brahman becomes Brahman,
1: becomes Brahma,
0: becomes
1: బ్రహ్మ స్వరూపాన్ని పొందుతారు.
0: And you assume
1: బ్రహ్మ తత్వాన్ని పొందాలనుకున్నప్పుడు,
0: in order to
1: become భావాన్ని చింతిస్తుండాల.
0: And think, entertain Brahmic feelings.
1: Sarvada, sarvakaleshu, sarvatra Brahma chintanam.
0: Where? Everywhere, at every point of time, we should think of Brahman.
1: Anni samayamulandu kudanu.
0: Everywhere, at
1: anni sthanamulandu kudanu.
0: Everywhere.
1: Anni paristhitulandu kudanu.
0: Under all circumstances.
1: ఈ విధమైనటువంటి దైవత్వాన్ని మనం పొందడానికి ఇదే సరైన మార్గం.
0: వీ షుడ్ ట్రై టు వర్క్ అవుట్ స్ట్రగుల్ ఫార్ టు అటైన్ ద డివినిటీ.
1: మనం ప్రపంచాన్ని తిరగనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు గో అరౌండ్ ద వరల్డ్.
1: డబ్బును ఖర్చు పెట్టనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు స్పెండ్ మనీ.
1: ఈ విధమైనటువంటి యొక్క శ్రమపడి అనేక విధమైనటువంటి కష్టములకు గురి అయిపోయి ధనములు వ్యర్థం చేసి మనము దైవత్వాన్ని చూడాలి అనే ఆశతో మనము ప్రయాణం చేయకూడదు.
0: వీ డోంట్ నీడ్ టు ఎగ్జర్ట్ అండ్ స్ట్రెయిన్ ఇన్ ఎక్స్పెక్టేషన్ టు విజువలైజ్ ది divinity. We don't need to spend money.
1: ఈ దైవ స్వరూపులు,
0: you are divine.
1: ఆ విధంగా భావించుకోండి.
0: Consider yourself.
1: క్రమక్రమేణ కృష్ణుడెవరు? మీరే. రాములెవరు? మీరే. ఈశ్వరుడెవరు? మీరే. విష్ణు ఎవరు? మీరే. అంతా మీరే.
0: యు ఆర్ కృష్ణ, యు ఆర్ రామ, యు ఆర్ ఈశ్వర, యు ఆర్ డివైన్.
1: కనుక ఇవి పెట్టిన పేర్లు కానీ పుట్టిన పేర్లు కాదు.
0: దీస్ ఆర్ ది నేమ్స్ గివెన్, దీస్ ఆర్ నాట్ ది నేమ్స్. పేర్లు
1: అంటే తల్లిదండ్రులు పెట్టినటువంటివి.
0: ద నేమ్స్ ఆర్ గివెన్ టు యూ బై పేరెంట్స్.
1: దేహములు తల్లిదండ్రులు ఇచ్చినటువంటివి.
0: ద బాడీస్ పేరెంట్స్ గివెన్.
1: కానీ దేవుడిచ్చింది ఏది?
0: వాట్ ఇస్ దట్ గాడ్ హాస్ గివెన్?
1: ఏ హృదయము?
0: గాడ్ హాస్ గివెన్ హృదయం.
1: అది మరొకరికి ఇవ్వడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ పాస్ ఇట్ ఆన్ టు
1: ఎనీ. ఇది మరొక స్వాధీనంలో లేదు.
0: ఇట్స్ నాట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఎనీ వన్.
1: కనుకనే మీ దేహానికి పెట్టిన పేర్లు, దేహ ఆకారముకు ఇచ్చినటువంటి రూపములు తల్లిదండ్రుల యొక్క ప్రసాదములు.
0: The form of this body and the name given to the body are the gifts of our parents.
1: కాని హృదయం అనేటువంటిది ఎవరు ఇవ్వడానికి వీలు కాదు.
0: బట్ హృదయ
1: అది
0: కెనాట్ బి గివెన్ బై ఎనీబడీ.
1: ఆవిర్భవించినటువంటిది.
0: ఇట్ ఇస్ ఎ నేచురల్ వన్.
1: ఇది హృదయం అనేటువంటిది సరైనటువంటి ఒక తత్వము.
0: హృదయ ఇస్ అవర్ ఎసెన్షియల్ ట్రూ నేచర్.
1: ఒకరి దగ్గర నుంచి పుచ్చుకున్నది కానీ ఇంకోరికి ఇచ్చేటువంటిది కానీ కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఎ గిఫ్ట్ టు బి రిసీవ్డ్ నాట్ టు బి గివెన్.
1: ఈ హృదయాన్ని ఇచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు గివ్.
1: కానీ ఈ హృదయాన్ని ఇచ్చుకోవటం లోపల వన్ వే ట్రాఫిక్ గా ఉండాలి.
0: వైల్ గివింగ్ ఇట్ షుడ్ నాట్ బి ఓన్లీ వన్.
1: ఇచ్చుకో పుచ్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు.
0: యు ఆల్వేస్ గివ్ గివ్ నెవర్ రిసీవ్.
1: ఇచ్చుకోవటం పుచ్చుకోవటం అయిపోతే రెండు హృదయాలుగా మారిపోతాయి.
0: ఇఫ్ ఇట్ అమౌంట్స్ టు గివింగ్ అండ్ రిసీవింగ్ ఇట్ అమౌంట్స్ డ్యుయలిజం.
1: ఓకే, హృదయమే,
0: హార్ట్ ఈజ్ వన్.
1: ఏకాత్మ భావాన్ని పెట్టుకోండి.
0: వీ షుడ్ డెవలప్ దిస్ వన్నెస్.
1: ఈ ఏకాత్మ స్థితి వచ్చేంత వరకు కొన్ని సాధనలు మాత్రం చేయండి.
0: Until we reach that state,
1: లక్ష్యం ఏకాత్మ భావం పెట్టుకోండి.
0: ది ఎయిమ్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ వన్.
1: అనేకంగా సాధన చేయండి.
0: ఎస్ వీ కెన్ ప్రాక్టీస్ వేరియస్ పాత్స్.
1: తప్పు లేదు.
0: నో మిస్టేక్.
1: కానీ ఈనాడు సాధన చేస్తున్నారు.
0: వీ డూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: సాధన చేస్తున్నారు. ప్రాప్తమైన సాధన చేస్తున్నారు.
0: వీ ఫాలో వరల్డ్లీ ప్రొసీజర్స్.
1: జపమాల తిప్పుతుంటారు.
0: వీ జస్ట్ రోల్ ద టాలిస్మన్.
1: మాల తిరుగుతుండాలి కానీ మనసు కూడా తిరుగుతూ ఉండాలి.
0: టాలిస్మన్ మూవ్స్ ఆన్ ద మైండ్ ఆల్సో గోస్ ఆన్.
1: చెయ్యి మాల తిప్పుతుంటారు, మనసు మార్కెట్ కి పోతుండాలి.
0: ఇట్ ఈస్ ది హ్యాండ్ దట్ రొటేట్స్ రివాల్వ్ ద టాలిస్మన్ వైల్ ద మైండ్ గోస్ టు మార్కెట్. వై దిస్
1: ధ్యానంలో కూర్చుంటారు.
0: యు సిట్ ఇన్ మెడిటేషన్.
1: కదలక మెదలక కూర్చుంటారు, ఇది ధ్యానం అని.
0: అండ్ యూ సిట్ దేర్ ఇన్ ది నేమ్ ఆఫ్ మెడిటేషన్.
1: చిన్న అనుమాత్రమైనటువంటి ఒక ఈగి వాళ్ళకి టచ్ మీద దాన్ని కొట్టేసేస్తావు.
0: ఇఫ్ ఎ ఫ్లై ఫాల్స్ ఆన్ యువర్ బ్యాక్ ఇమీడియట్లీ యూ హిట్ ఇట్.
1: ఇంత పెద్ద దేహం పైన ఇంత చిన్న దోము వలటంలో ఏం నష్టమైంది?
0: ఆఫ్టర్ ఆల్ సచ్ ఎ బిగ్ బాడీ యూ హ్యావ్, వాట్ ఈస్ దట్ యూ లూజ్?
1: ఆ చిన్న దోము నీ దేహం పైన వాలి ఈ దేహ యొక్క అభిమానాన్ని పెంచుతూ ఉంటుండాలి.
0: అండ్ ద లిటిల్ ఇన్సెక్ట్ ఆర్ మస్కిటో దట్ ఫాల్స్ ఈస్ ద కాజ్ ఫార్ యువర్ బాడీ అటాచ్మెంట్.
1: ఇంత చిన్న చీమ చిక్కినప్పటికీ నీ దేహం భరించుకోలేకుండా ఉంటుంది.
0: యూఆర్ నాట్ ఏబుల్ టు బేర్.
1: ఇంత అపలత్వంతో కూడినటువంటిది ఈ దేహం.
0: ద బాడీ ఇస్ సో వీక్.
1: ఇంత సంకుచితమైన భావంతో కూడినటువంటిది ఈ దేహం.
0: ఇట్ ద బాడీ ఇస్ ఫుల్లీ ఆఫ్ నారో మైండెడ్ నేచర్.
1: కనుకనే ఇలాంటి దేహం ఏమాత్రము మనం లక్ష్యం చేయకూడదు.
0: వీ షుడ్ నెవర్ ఫాలో దిస్ బాడీ.
1: ఏం జరిగినా జరగవచ్చు.
0: ఇట్ మే హ్యాపన్ ఎనీథింగ్.
1: కానీ దేహమునికే గాని ఆత్మకు సంబంధం లేదు.
0: వాట్ ఎవర్ దట్ హ్యాపన్స్ ఇట్ ఇస్ టు ద బాడీ బట్ నాట్ టు ఆత్మ.
1: నా యొక్క దైవము,
0: మై ఆత్మ ఇస్ గాడ్.
1: దానిని నివాసం చేసుకున్నటువంటిది ఈ దేహము.
0: అండ్ ఇట్ ఇస్ ద బాడీ దట్ హ్యాస్ గాట్ ద ఆత్మ.
1: బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
0: బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ది ఆత్మ అండ్ ది వైన్ ఆర్ ఏన్షియన్.
1: కాబట్టి ఈ దేహం అనేటువంటి ఒక గుడి ఎందు ఒక్కొక్క గుడి ఎందుకు కూడా ఆత్మ అనేటువంటి ఒక దేవుడు ప్రతిష్ట అయి ఉన్నాడు.
0: ఇన్ దిస్ బాడీ ద టెంపుల్ ఆఫ్ గాడ్. వీ హావ్ ద ఆత్మ ద డివైన్ ఇన్ ఎవ్రీ వన్.
1: కనుక దేహాత్మల రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
0: సో వీ హావ్ టు అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ ఇన్ ద బాడీ అండ్ ఆత్మ.
1: ఈ దేహంలో అనేక అంగములు ఉంటున్నాయి.
0: దిస్ బాడీ హ్యాస్ సో మెనీ పార్ట్స్ ద లింబ్స్.
1: ఈ అంగములంతా ఏనికి? దేహానికి అంగములు.
0: దీస్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ దిస్ బాడీ.
1: ఈ అంగములకు ఏది కారణము?
0: వాట్ ఇస్ ద కాజ్ బిహైండ్ దిస్?
1: సమాజమే కారణము.
0: ది సొసైటీ.
1: సమాజమునికి ఏది కారణము?
0: వాట్ ఇస్ ద లింబ్ ఆఫ్ ద సొసైటీ?
1: కారణము
0: ద నేచర్.
1: ప్రకృతికి ఏది కారణము?
0: వాట్ ఇస్ ద కాజ్ ఫర్ ద నేచర్? గాడ్.
1: కనుక ఈ ప్రకృతి అంతా పరమాత్మ నుంచి ఆవిర్భవించిన.
0: దేర్ఫోర్ ద నేచర్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ గాడ్స్ మేనిఫెస్టేషన్.
1: కాబట్టి ఒకదానికొకటి ప్రభువుగా ఏర్పడుతుండాలి.
0: సో వన్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ది అదర్.
1: ఈ విధంగా మనం విచారణ చేసి అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం తీసుకోవాలి.
0: బై ఎంక్వైరింగ్ లైక్ దిస్ వీ షుడ్ అండర్స్టాండ్ దిస్ యూనిట్.
1: ప్రాచీన బ్రాహ్మణులంతా కూడాను అన్నం బ్రహ్మ అన్నారు.
0: సో ఏన్షియంట్ బ్రాహ్మిన్స్ ప్రీస్ట్లీ క్లాస్ సెడ్ ఫుడ్ ఇస్ గాడ్.
1: ఓ దైవమా,
0: ఓ గాడ్,
1: ఈ తిన్నటువంటి అన్నము
0: ద ఫుడ్ పార్ట్
1: దేహంలో సర్వత్రా ప్రసారించి
0: గోస్ సర్క్యులేట్ దేహాన్ని
1: తగినటువంటి శక్తిని అందించు.
0: ఇట్ గివ్ అండ్ ఇట్ గివ్స్ ఎనర్జీ.
1: ఎందుకోసం ఈ శక్తి?
0: వై?
1: నీ యొక్క ధర్మాన్ని ఆచరించే కోసమని.
0: వెన్ వీ ఫాలో
1: యొక్క సేవను ఆచరించే కోసమని.
0: ఐ నీడ్ ఎనర్జీ టు సర్వ్ యూ ఓ లార్డ్.
1: దేహానికి శక్తినిచ్చి.
0: ఎస్, ది ఎనర్జీ ఇస్ గివెన్ ఫర్ ద
1: త్రీ.
0: అండ్ దెన్ అగైన్
1: రసో విష్ణు.
0: వాటర్ ఇస్ విష్ణు.
1: ఈ రసస్వరూపమైనటువంటి యొక్క విష్ణు ఎవరు?
0: హూ ఇస్?
1: మనసే. అప్పుడు మనసు కూడా ప్రార్థిస్తుండాలి.
0: మై
1: దేహాన్ని నేను కాపాడుకుని
0: ఐ ప్రొటెక్ట్ ది సెక్యూర్
1: సరైనటువంటి మార్గంలో ప్రసరింపజేసి
0: ఐ అలవ్ ఇట్ టు గో ఇన్ ద రైట్
1: కర్మంలో నేను ఉండేటట్టుగా నాకు సద్బుద్ధిని ఇమ్మని చెప్పింది.
0: గివ్ మీ ఎ గుడ్ మైండ్ సో యాజ్ టు డూ గుడ్ డీడ్స్.
1: ఇంకా తర్వాత వాక్.
0: దెన్ ది వర్డ్.
1: వాక్ ఏం చెప్తుండాలి?
0: టాక్ ఫ్యాకల్టీ, వాట్ డస్ ఇట్ సే?
1: అందమైన సేహాన్ని ఇచ్చావు.
0: యూ హావ్ గివెన్ మీ గుడ్ బాడీ.
1: స్వచ్ఛమైన మనసునిచ్చావు.
0: గుడ్ ప్యూర్ మైండ్.
1: పవిత్రమైన వాక్కు నాకు ప్రవేశపెట్టు.
0: ఓ గాడ్ గివ్ గ్రాంట్ మీ సో యాజ్ టు స్పీక్ ఆల్ దట్ ఈస్.
1: కాబట్టి బ్రహ్మ నుండి విష్ణు, విష్ణు నుంచి ఈశ్వరత్వం.
0: దేర్ ఫోర్ బ్రహ్మ.
1: దేహమే బ్రహ్మ.
0: విష్ణు అండ్ ఈశ్వర. బాడీస్ బ్రహ్మ.
1: మైండ్ ఏ విష్ణు.
0: మైండ్ ఇస్ విష్ణు.
1: వాక్ ఏ ఈశ్వరుడు.
0: స్పీచ్ ఫ్యాకల్టీ ఈజ్ ఈశ్వర.
1: ఇద్దరి స్వరూపాన్ని మనం కాపాడుకోవటం అత్యవసరం.
0: ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు ప్రొటెక్ట్ దిస్ ట్రినిటీ. విత్ ఇన్ అవర్ బాడీ.
1: త్రిగుణం, త్రిదళాకారం, త్రినేత్రం, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం. ఈ త్రిగుణంతో కూడినటువంటి ఈ దేహమే
0: ద బాడీ విత్ ద త్రీ అట్రిబ్యూట్స్.
1: ఇందులో ఒక్కొక్క దాని మనసు నందు ఉన్నది, వాక్కునందు ఉన్నది, దేహం నందు ఉన్నది ఆత్మ.
0: ఇన్ ద బాడీ ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ది సేమ్ ఆత్మ ఇస్ ప్రెసెంట్.
1: బిల్లపత్రి ఉంటుంటారు త్రిదిరాకారంగా.
0: యు హావ్ గాట్ ద బిల్వ లీఫ్ విత్ త్రీ లీఫ్లెట్స్.
1: కాబట్టి దేహము, మనసు, వాక్కు ఈ మూడు కూడా నువ్వు త్రిదళంగా ఉంటుండాలి.
0: ద త్రీ లీఫ్లెట్స్ రిప్రజెంట్ ద బాడీ, మైండ్ అండ్ స్పీచ్ ఫ్యాకల్టీ. ద ప్రైమోడియల్ ప్రిన్సిపల్ ఇస్ ఆత్మిక్.
1: కనుక ఈ త్రిగుణంతో కూడినటువంటి యొక్క ఈ బిల్వను నీకు అర్పితం చేస్తున్నాను.
0: ఐ ఆఫర్ దిస్ బిల్వ లీఫ్ విత్ త్రీ లీఫ్లెట్స్.
1: దీన్ని పురస్కరించుకునే సచ్చిదానందం శరణాగతి అన్నాడు.
0: బేసింగ్ ఆన్ ది సచ్చిదానందం రిఫర్ టు శరణాగతి.
1: శరణాగతి అనగా
0: సరెండర్ మెన్.
1: అన్నిటి యొక్క ఏకత్వమే శరణాగతి.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇస్ ట్రూ సరెండర్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైం
1: రాములు అరణ్యవాసం చేస్తున్న సమయంలో
0: వెన్ రామా వాజ్ స్పెండింగ్ టైమ్ ఇన్ ది ఎగ్జైల్
1: రామ లక్ష్మణ సీత ముగ్గురు కూడా నువ్వు చిత్రకూట పర్వతం చేరారు.
0: రామ లక్ష్మణ సీత రీచ్డ్ చిత్రకూట మౌంటైన్.
1: కానీ రాములు అలసినట్టుగా నటన చేశాడు.
0: రామ వాజ్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ హీ వాజ్ టైర్డ్.
1: లక్ష్మణ
0: లక్ష్మణ
1: మీ వదిలి గారు చాలా అలసిపోయినట్టుగా ఉంటుండాలి.
0: యువర్ సిస్టర్ లా సీమ్స్ టు బి టైర్డ్.
1: మనం ఇంకా ఈ 10 సంవత్సరం ఇక్కడే ఉండవలసి వస్తుంది.
0: వీ మే హావ్ టు స్టే హియర్ ఫర్ 10 ఇయర్స్.
1: కాబట్టి ఒక పర్ణశాల నియమించు అన్నారు.
0: బిల్డ్ ఎ స్మాల్ హట్ ఫర్ అవర్ స్టే.
1: లక్ష్మణుడు ఎక్కడన్నా అన్నాడు.
0: లక్ష్మణ సెడ్ వేర్.
1: నీకు ఇష్టం వచ్చిన చోటు నిర్ణయించున్నాడు.
0: రామ సెడ్ డిసైడ్ ఫర్ యువర్
1: రామా నేను ఏం పాపం చేశాను అని కూలబడ్డాడు లక్ష్మణుడు.
0: లక్ష్మణ ఫెల్ ఆన్ ద గ్రౌండ్ ఇమీడియట్లీ. వాట్ సిన్ ఐ హావ్ కమిటెడ్ రామ.
1: చాలా ఆశ్చర్యపడింది.
0: అండ్ సీత వాజ్ సర్ప్రైజ్డ్.
1: ఏమన్నాడు మీ అన్నగారు?
0: వాట్ ఈస్ దట్?
1: నిన్ను తిట్టలేదు, కొట్టలేదు కదా.
0: వాట్ ఈస్ దట్ యువర్ బ్రదర్ సెడ్?
1: ఎందుకు నీవు ఇంత బాధపడుతున్నావు?
0: హి హస్ నాట్ అక్యూజ్డ్ యు, హస్ నాట్ బీటెన్ యు, వై ఆర్ యు సాడ్?
1: అడిగింది సీత.
0: అండ్ సో ఆ సీత,
1: తల్లి ఇంతకంటే వేరొక దోషం ఉందా?
0: మదర్ దేర్ కెనాట్ బి హయ్యర్ అక్యూజేషన్.
1: నేను సర్వము అతనికి అర్పితం చేశాను.
0: ఐ ఆఫర్డ్ ఎవ్రీథింగ్.
1: మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం ఆత్మానాం శేషభూతమి రక్షమాం శరణాగతి. నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, రాజ్యం ఉంది, సర్వస్వాన్ని త్యాగం చేసి నేను ఎందుకు రామునితో వచ్చాను?
0: లక్ష్మణ సేస్ ఐ సరెండర్డ్ మై సెల్ఫ్, మై వైఫ్, మై చిల్డ్రన్, మై ప్రాపర్టీ, మై కింగ్డమ్, ఎవ్రీథింగ్ ఐ హావ్ సరెండర్డ్ మై సెల్ఫ్.
1: అలాంటి సమయంలో నీకు ఇష్టం వచ్చిన చోటు కట్టమంటే నాకు ఒక ఇష్టం ఉందా?
0: అండ్ వెన్ బ్రదర్ రామా సేస్ యూ చూస్ ద ప్లేస్ అండ్ కన్స్ట్రక్ట్ ద హార్ట్,
1: ఇంత కఠినమైనటువంటి మరొక దూషణం ఉంటుండదా?
0: కెన్ దేర్ బి హయ్యర్ అక్యుజేషన్, డీపర్ అక్యుజేషన్ దాన్ యూజింగ్ హార్ష్ వర్డ్స్ లైక్ దిస్?
1: పాపం చేశారు,
0: ఐ కమిటెడ్ సమ్ సిన్.
1: ఈ విధంగా చేసేటప్పటికి రాములు వెళ్లి, దయామయుడైనటువంటి రాములు, లక్ష్మణ పొరపాటు అంగీకరించాడు.
0: కంపాషనేట్ రామ,
1: లక్ష్మణ ఇగో పలాన్ చోటు నువ్వు ఆశ్రమం కట్టు అన్నాడు.
0: డోంట్ ఫీల్ లైక్ దట్, డోంట్ ఫీల్ సాడ్, హియర్ ఈస్ ద ప్లేస్ యూ కెన్ బిల్డ్ ఎ హార్ట్.
1: తర్వాత సీతను పర్ణశాలలో పెట్టి రాములు లక్ష్మణులు చుట్టూ ప్రాంతాన్ని సంచారం చేస్తూ వచ్చారు.
0: వైల్ సీత వాజ్ సిట్టింగ్ ఇన్ ద హార్ట్, రామ అండ్ లక్ష్మణ వాజ్ గోయింగ్ రౌండ్ ప్రొటెక్టింగ్ ది హోల్ థింగ్.
1: రామ యొక్క చరణమే నా యొక్క శరణమని, శరణమే చరణమని భావించుకున్నటువంటి యొక్క లక్ష్మణుడు,
0: లక్ష్మణ కన్సిడర్డ్ ద ఫీట్ ఆఫ్ రామ టు హూమ్ హీ సరెండర్.
1: ప్రదేశములకు పోయేటప్పటికి
0: ఎనీ వెంట ప్లేస్
1: లక్ష్మణ మనసు మారిపోయింది.
0: ద మైండ్ ఆఫ్ లక్ష్మణ చేంజ్.
1: అన్నా నేను ఇంక ఈ అడవిలో ఉండలేను.
0: బ్రదర్ ఐ కాన్ బి హియర్ ఎనీ లాంగర్.
1: ఈ బాధను నేను సహించలేను.
0: ఐ కాన్ బేర్ యువర్ హార్ష్ వర్డ్స్.
1: అయోధ్యకు వెళుతానన్నాడు.
0: ఐఎమ్ గోయింగ్, లీవింగ్ యూ.
1: రాములు నవ్వుతూ,
0: రామ
1: తొందరపడకు, తొందరపడకు అని చేయపట్టుకుని కొంచెం దూరం పరిస్థితం రామన్నాడు.
0: రామశాలకు
1: పోయి దీన్ని విచారిస్తామన్నాడు.
0: రామ సెట్ స్మైలింగ్లీ వెయిట్ ఫర్ సమ్ టైమ్. హీ కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ హ్యాండ్ అండ్ బోత్ వెంట్ క్లోజ్ టు ద హార్ట్.
1: ఒక చల్లని ఛాయతో ఉన్నటువంటి ఒక చెట్టు కింద కూర్చున్నారు.
0: దే సాట్ అండర్ ఏ హ్యూజ్ ట్రీ ఎంజాయింగ్ దిస్ షేడ్.
1: అప్పటికి లక్ష్మణ మనసు మారిపోయింది.
0: దెన్ దేర్ ద మైండ్ ఆఫ్ లక్ష్మణ చేంజ్డ్.
1: ఏమి లక్ష్మణ, ఎప్పుడు వెళుతావు అయోధ్య అని ప్రశ్నించాడు రాములు.
0: రామ ఆస్ లక్ష్మణ, వెన్ ఆర్ యూ లీవింగ్ ఫర్ అయోధ్య?
1: అయోధ్యతో నాకేం పని ఉంది?
0: లక్ష్మణ సేస్ వాట్ బిజినెస్ ఐ హావ్ దేర్ ఇన్ లక్ష్మణ.
1: సర్వము అయోధ్య,
0: యూ ఆర్ ఎవ్రీథింగ్.
1: అలాంటి రాములు వదిలి నేను అయోధ్యకు వెళ్ళడం నాకు కళ్ళలో కూడా భావం లేదు అన్నారు.
0: ఐ విల్ నాట్ ఎంటర్టైన్ దిస్ ఐడియా ఈవెన్ ఇన్ ఎ డ్రీమ్, లీవింగ్ యువర్ కంపెనీ అండ్ స్టెప్పింగ్ ఇన్ టు అయోధ్య.
1: కొంత దూరం లోపల నీవు అయోధ్య వెళుతానని చెప్పావు కదా అన్న.
0: ఎ మూమెంట్ బ్యాక్ యూ సెడ్ దట్ యుల్ గో టు అయోధ్య.
1: దానికి కారణమేమిటో నాకు తెలియదు.
0: ఐ డోంట్ నో ద రీజన్.
1: అప్పుడు రాములు చెప్తున్నాడు.
0: దెన్ రామా సేస్
1: లక్ష్మణ,
0: లక్ష్మణ
1: స్థానబలం కూడా ఉంటుండాలి. స్థానబలంతో పాటు స్థానబలం కూడా కొంచెం చూసుకోవాలి.
0: అలాంగ్ విత్ యువర్ స్ట్రెంగ్త్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ల్యాండ్ వేర్ యూ లివ్.
1: భగవంతుడి నుంచి దూరం పోవడానికి ఆ స్థల మహత్యమే.
0: ఇట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ ద ల్యాండ్ వేర్ యూ లివ్.
1: ఎందుకంటే ఆ స్థలం లోపల సూర్ప్రక సంచరించినటువంటి స్థలము.
0: విత్ దట్ ప్లేస్ వేర్ యూ డిసోబేడ్ మీ ఈస్ ద వన్ దట్ ఈస్ ట్రావెల్ వేర్ సూర్ప్రక
1: స్థానంలో మనం సంచరించాము.
0: సో వీ మూవ్డ్ అబౌట్ ఇన్ దట్ ఏరియా.
1: సూర్ప్రక భావాలే భేదములే మనలో ఆవిర్భవిస్తాయి.
0: దేర్ఫోర్ వీ హ్యావ్ ది సూర్ప్రక ఐడియాస్ ఆఫ్ డిఫరెన్సెస్.
1: మరొక స్థానంలోకి వచ్చాము.
0: అండ్ నౌ వీ మూవ్డ్ అవే ఫ్రమ్ దట్ సూర్ప్రక ల్యాండ్.
1: చిత్రకూట పర్వతం పైన మహర్షులంతా నివసించేటువంటి
0: చిత్రకూట మౌంటైన్ ఇస్ ది ప్లేస్ ఆఫ్ సెయింట్స్.
1: ఇక్కడికి వచ్చేసరికి మహర్షుల యొక్క భావం వచ్చేసేసి
0: నౌ హావ్ సెయింట్లీ ఫీలింగ్
1: కనుకనే మన స్థానంలో కూడా పవిత్రమైన స్థానంలో ఉంటుండాలి.
0: సో అవర్ ప్లేసెస్ ఆల్సో షుడ్ బి సేఫ్.
1: దుర్మార్గులు దుష్టులు సంచరించేటువంటి ప్రదేశంగా ఉండకూడదు.
0: దే షుడ్ నాట్ బి ది డ్వెల్లింగ్ ప్లేసెస్ ఫర్ ద వీకెండ్ అండ్ ది క్రూయల్ పీపుల్. Run away from the bad company.
1: ee chedda nenuvunnaga manaku vachindante nan nunchi bayata povali manam.
0: When once bad comes to you, it will never leave you any time.
1: Smarinchu,
0: think of good.
1: Swara sadha samagamam,
0: join the good and noble.
1: Kuru punya mahoratram,
0: do good deeds day and night.
1: Manam cheyavalsinatundi sadanalu,
0: these are the spiritual practices.
1: Chedda danni vadalali, manchi danni sambandham chesukovali.
0: We should give up the bad and join the good.
1: Nirantaram manchine chestu jeevinchali.
0: We should do good deeds continuously.
1: Smara nityam anityatam, ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటి విచారణ చేయాలి.
0: వీ షుడ్ ఆల్సో మేక్ ఎ కాన్స్టెంట్ ఎంక్వైరీ వాట్ ఈస్ ఎఫీమరల్ వాట్ ఇస్ పర్మనెంట్.
1: ఈ ప్రకృతి అనిత్యమే.
0: దిస్ నేచర్ ఈస్ టెంపరీ.
1: భవనములు అనిత్యమే.
0: బిల్డింగ్స్ ఆర్ టెంపరీ.
1: కంటికి కనిపించేటువంటి దృశ్యములు అన్ని కూడా అనిత్యములే.
0: ఆల్ ది సినారియో దట్ యు సీ విత్ ది ఐ ఆర్ టెంపరీ.
1: కానీ నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వం ఒకటే.
0: ది ఎటర్నల్ ట్రూత్ ఈస్ దిస్ ఆత్మని
1: ఆశ్రయించటమే శరణాగతి అన్నారు.
0: Surrendering to Atma is important.
1: Atma bhavanni manam penchukoni
0: develop atmic principle.
1: Nirantaramu atma chintanthene mana jeevithamnu saathakam gaavinchukovali.
0: We can work for our liberation thinking of this primordial atmic principle constantly.
1: Ee vidhamainatundi sadhanalu chesinappudu దైవత్వం మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండి అన్ని విధాలు కూడా కాపాడుతాడు.
0: వెన్ వన్స్ వీ అండర్టేక్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ గాడ్ విల్ ప్రొటెక్ట్ అస్ స్టాండింగ్ బిహైండ్ అస్ అబవ్ అస్ బిలో అస్ విత్ ఇన్ అస్.
1: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ.

0: విద్యార్థులైన విద్యార్థినియులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా,
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, అథారిటీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎమాన్సిపేటివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: విద్యకు కేవలం ఎంతటి ఘనత ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తించాలి విద్యార్థులు.
1: Students must realize the greatness of education in the first instance.
0: Andame vidya.
1: Education is true beauty.
0: Ee vidya manavuniki guptamaina dhanam.
1: Education is the hidden treasure of mankind.
0: Vidya బంధుజను విదేశగమని. మనం విదేశములకు వెళ్ళినప్పుడు మనకు నిజమైనటువంటి బంధువు విద్యని.
1: When you go abroad, your true relation is education.
0: విద్యా గురునాం గురు. గురువులకు గురువైనటువంటిది విద్య.
1: Education is the teacher of teachers.
0: Vidya raja supujyate nahi dhanam vidya vihinam pasum. Rajya sabhale endu leka rajula sabhale endu kudanu vidyane poojinturu kani ధనమును పూజించరు.
1: ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్స్ ఇట్స్ ఓన్లీ ఎడ్యుకేషన్ దట్ ఇస్ రివియర్డ్ అండ్ ఆనర్డ్, నథింగ్ ఎల్స్.
0: అట్టి నిత్యమైన సత్యమైన విద్యను నేర్వనటువంటి వాడు కేవలము మూఢుడనే చెప్పవచ్చు.
1: ద వన్ హూ డస్ నాట్ ఎక్వైర్ దిస్ ఎడ్యుకేషన్ విచ్ ఇస్ ఎటర్నల్ ట్రూత్ ఈజ్ నో హ్యూమన్ బీయింగ్ అట్ ఆల్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: విజ్ఞానమునందు విద్యయందు మీరు వెనుకంజ వేసిన మీ తల్లిదండ్రులు ఎంత పరితపింతురో మీకు తెలియదు.
1: యు డు నాట్ అండర్స్టాండ్ హౌ యువర్ పేరెంట్స్ ఫీల్ ఇఫ్ యు ఆర్ బ్యాక్వర్డ్ ఇన్ అక్వైరింగ్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్.
0: అటులని నైతికంగా ఆధ్యాత్మికంగా వెనుకబడినటువంటి బిడ్డలను చూచి భారత మాత కూడాను చాలా అంతకంటే వెయ్యి రెట్లు పరితపిస్తుంది.
1: Our motherland will also feel very sad when the social and spiritual aspects are not learnt by the student community.
0: Janani janmabhumascha swargadipagareesi. Janmabhumi ainatunti bharatadesamu janmamichinatunti talli yokka baadalanu nivarana gaavinchadaniki vidyarthulu kankanam kattukovali.
1: The students should now determine to see that the motherland is free from this suffering of watching her own sons not acquiring spiritual aspects.
0: Vidya anaga emiti?
1: What is knowledge?
0: Etti vidyanu vidyarthulu abhyasinchali?
1: What sort of education is to be acquired by students?
0: Manava abhyudayamunaku margadarshakamainatundi edi?
1: What is it? The ideal that ensures the progress of mankind.
0: Kani పవిత్రమైనటువంటి యొక్క విద్యాతత్వం ఈనాడు విద్యార్థులు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: స్టూడెంట్స్ ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ద శాంక్టిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ప్రస్తుత విద్యా విషయంలో మానవునికి లభించేటువంటి ఫలం ఏమిటి?
1: వాట్ ఈస్ ద అల్టిమేట్ రిజల్ట్ యూ ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్?
0: ఈ పంచతంత్రములను పరిశీలించి పరిశోధించి గుర్తించి పరులకు అందించి ఆనందించడమే విద్యార్థుల యొక్క ప్రధాన కర్తవ్యం.
1: Is the main responsibility of the students to acquire the various skills of knowledge and share with the rest of the community.
0: Vyakti yokka gauravamu kevalam vidya valane manaku labhinchadu.
1: The prestige of the human doesn't depend merely on the acquisition of the knowledge.
0: Ee vidyaku samskaram kodanu athyavasaram.
1: Along with this education, the culture, the refinement is also required.
0: Vidya negative, samskaram positive.
1: Education is negative, while culture refinement is positive.
0: Vidya kevalamu information e kaani transformation kaadu.
1: Education is merely information. It doesn't amount to transformation.
0: Ee samskrutiye transformation.
1: The culture expects transformation.
0: Ee samskrutiye leinatundi vidya neeru leni pairu.
1: Education without this culture is something like the field without water supply.
0: Current leni vairu.
1: It is a wire that without current.
0: Deepam leni illu.
1: And it is the residence without the
0: light. Pantulu leni badi.
1: And the school without the teacher.
0: Devudu leni gudi.
1: It is a temple without the deity.
0: Ilanti kevalam samskruti lekunda manavudu vidyanu abhyasinchatam cheta ఎక్కడికి పోతున్నాడు ఏం చేస్తున్నాడు తనకే అర్థం కాదు.
1: Without the cultural values, by merely acquiring the knowledge and the education, in which direction the youth is travelling, well, they are not aware of it.
0: ఈ విద్యా విధానం నందు దీన్ని సంస్కరించడానికి అనేక మంది అనేక రకమైనటువంటి కమిటీలు స్థాపించారు.
1: To bring changes, reforms in the education field, many committees have been appointed in the past.
0: కానీ అన్ని కమిటీలు కూడాను కొన్ని నిర్ణయాలను తీసుకుంది.
1: All committees have taken certain decisions.
0: కాని ఆచరణలో శూన్యమైంది.
1: But in practice, they have not done anything.
0: కనుక పెద్దలు ఆచరించినటువంటి ఒక మార్గమును ఈనాటి పిల్లలు అనుసరించడం అత్యవసరము.
1: So it's most essential that youngsters should follow the example of the elders.
0: ప్రాచీనులు అనేక విధములైనటువంటి ఒక శోధనలు చేసి పరిశీలనలు సలిపి పరిశుద్ధమైన భావమును ప్రాకులాడి దానిని ఆచరించి ఆనందించి జనానికి అందిస్తూ వచ్చారు మహర్షులు.
1: ఏన్షియంట్ రిషి సేజెస్ అండ్ సెయింట్స్ హ్యావ్ ఇన్వెస్టిగేటెడ్ ఎక్స్పెరిమెంటెడ్ వేరియస్ థింగ్స్ దట్ ఆర్ రియల్లీ సీక్రెట్ దే హ్యావ్ ప్రాక్టిస్డ్ అండ్ షేర్డ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి విద్యను ఈనాడు అభ్యసించుటకు ప్రయత్నించాలి విద్యార్థులు.
1: స్టూడెంట్స్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు అక్వైర్ దిస్ సీక్రెట్ నాలెడ్జ్.
0: కేవలం బుకిష్ నాలెడ్జ్ మాత్రమే ప్రయోజనం కాదు.
1: బుకిష్ నాలెడ్జ్ ఇస్ నాట్ టోటల్లీ ఆఫ్ యూజ్.
0: ఇది కేవలము తన నుండి ఏర్పడేటువంటి యొక్క భావములు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద ఐడియాస్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: దీనినే ఎడ్యుకేషన్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ఎడ్యుకేషన్.
0: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇంగ్లీష్ పదం.
1: Education is the English word.
0: ఇది బుకిష్ నాలెడ్జ్ కి సంబంధించినటువంటిది.
1: దిస్ ఇస్ రిలేటెడ్ టు ద బుకిష్ నాలెడ్జ్.
0: కానీ మరొకటి ఉన్నది ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేర్ అనేటువంటిది ఒకటి ఉంది.
1: బట్ ఎడ్యుకేషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ అనదర్ వర్డ్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ అంటే ఏమి? లోపల ఉన్నటువంటి దానిని, హృదయంలో ఉన్నటువంటి దాన్ని, గుప్తమైనటువంటి దాన్ని, పవిత్రమైనటువంటి దానిని బయటికి లాగి దానిని అనుసరించి దాన్ని పరిశీలించి దాన్ని అనుభవించాలి.
1: ఎడ్యుకేర్ యాక్చువల్లీ మెంట్ బ్రింగింగ్ అవుట్ దాట్ విచ్ ఇస్ లేటెంట్, that which is hidden in one's own heart, which has got to be learnt and practiced thereafter.
0: Education anetundi prakrutamainatundi vidyalu.
1: This education is the physical knowledge.
0: Educare anetundi antarmukhamainatundi oka aanandamu.
1: Educare confers the inward bliss.
0: Sarvaanandamulaku moolakaranamu manavuniki hrudayame.
1: For all the entire totality of bliss, it is the heart that is the center.
0: Bahyamaina ee prapanchamnandu ఎన్ని శక్తులు గలవో అన్ని శక్తులు కూడాను మానవుని హృదయం నుండే ఇమిడి ఉన్నవి.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ పొటెన్షియాలిటీస్ దట్ యు ఫైండ్ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్.
0: తన యందే ఉన్నటువంటి సమస్త శక్తులను కూడాను గుర్తించుకోలేక మానవుడు ఈనాడు బయట పరిశీలన జరుపుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద లేటెంట్ కెపాసిటీస్ బట్ యెట్ ఈజ్ ఇన్ సర్చ్ ఇన్ ద ఔటర్ వరల్డ్.
0: బయట మనకు కనిపించేటువంటి అన్ని కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: All that you find outside is nothing but the reflection of
0: your being.
1: That's nothing but the reflection of one's own being within.
0: Kanuka manavudu tama drushtini lopaliki praveshisipetti tadwara vicharana salipi antarmukhamainatundi aanandamunu bayataki teppinchukovali.
1: Therefore man must turn inward, investigate and experience in the outer world.
0: Ee naadu bhautikamainatundi vidyalaku maatrame మానవుడు జీవితమంతకుడును కాలమంతకుడును దుర్వినియోగం చేస్తున్నాడు.
1: man is spending all his time in acquiring the physical, secular, external knowledge.
0: భౌతిక విద్యలు కూడా అవసరమే.
1: The secular knowledge is also necessary.
0: కానీ దీని యొక్క సర్వశక్తి కూడా అంతర్ముఖమైనటువంటి ఒక విద్య అందే ఇమిడి ఉంటున్నది.
1: The entire power, the energy is centered within.
0: అదే ఫండమెంటల్ ఎనర్జీ.
1: That is fundamental energy.
0: ఈ ఫండమెంటల్ ఎనర్జీ లేకుండా ఏమి చేసి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of doing everything without this fundamental energy?
0: చూడండి, ఈ టంబ్లర్ లో వాటర్ ఉంది.
1: Here this tumbler has water.
0: ఈ వాటర్ దేని వల్ల పుట్టింది?
1: How is it formed?
0: ఏ విధంగా ఆవిర్భవించింది?
1: How do we find it?
0: ఆక్సిజన్, హైడ్రోజన్ రెండు కలపటం వల్ల వాటర్ ఏర్పడిపోయింది.
1: Water is the result of the combination of hydrogen and oxygen.
0: కానీ హైడ్రోజన్, ఆక్సిజన్ వల్ల ఎంత వాటర్ నీవు డెవలప్ చేయగలవు?
1: Out of these two, hydrogen, oxygen, how much of water can you make?
0: ఇది అసాధ్యము.
1: It is impossible.
0: కేవలము దీని యొక్క ఫండమెంటల్ దీన్ని మనం ప్రధానంగా పట్టాలి.
1: You have to catch hold of this fundamental principle.
0: ఇది ఏమి? ఎన్ని టంబ్లర్?
1: This is silver tumbler.
0: ఈ సిల్వర్ టంబ్లర్, ఈ సిల్వర్ సిల్వర్ స్పూను, ఈ సిల్వర్ ప్లేటు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినటువంటివి?
1: What is the origin, the prime material out of which you find the silver spoon, the silver plate and tumbler? You can change the tumbler. You can also change the spoon. So also the plate. All can be changed in one form or other. What is that ultimate purpose? That is the silver.
0: Ah, silver fundamental bhakti.
1: That silver is the fundamental one.
0: దాని నుండి ఈ రూపంలో నామంలో ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: బేసింగ్ ఆన్ ది సిల్వర్ విచ్ ఇస్ ఫండమెంటల్ యూ కెన్ మేక్ ఎనీ ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్.
0: ఫండమెంటల్ విద్య మన హృదయ స్థానం నుండి ఉంటున్నది.
1: ఫండమెంటల్ ఎడ్యుకేషన్ ఈస్ ప్రెజెంటెడ్ ఇన్ అవర్ హార్ట్.
0: దీనిని ఆత్మ విద్య అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ ద సెల్ఫ్ నాలెడ్జ్.
0: దీనిని జ్ఞానశక్తి అన్నారు.
1: ఇట్ ఈస్ కాల్డ్ ద పవర్ ఆఫ్ విజ్డమ్.
0: ఈ జ్ఞానశక్తి అనేటువంటిది విద్యానాం జ్ఞానశక్తి. విద్య యొక్క జ్ఞానశక్తిని మనం చక్కగా పరిశీలన చేయాలి.
1: వీ హ్యావ్ టు ఎంక్వైర్ క్లియర్లీ ద పవర్ ఆఫ్ విజ్డమ్ త్రూ దిస్ ఎడ్యుకేషన్ కల్టివేటెడ్
0: కనుక ఈనాటి భౌతికమైనటువంటి యొక్క ఎడ్యుకేషన్ లోపలనే మన కాలం అంతా వ్యర్థం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైమ్ ఇన్ ఎక్వైరింగ్ దిస్ ఫిజికల్ అవుట్
0: ఇలాంటి విద్యలు గడిపినటువంటి వాడు మన భారతదేశంలో కోట్లకు మంది ఉన్నారు.
1: దర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ దిస్ థాట్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ వీరి వల్ల జగత్తు కలిగినటువంటి ఫలితం ఏమిటి?
1: What is that the world? How is it going to be benefited?
0: ఈ చదువరులంతా కూడా జగత్తుకు ఏ ఉపకారం చేస్తున్నారు?
1: The educated people in what way they are helping the community?
0: ఏమీ లేదు.
1: Nothing.
0: తమ కోసం తాము పాటుపడుతున్నారు.
1: ఇట్ ఇస్ జస్ట్ స్ట్రగ్లింగ్ ఫర్ వన్
0: తమ బంధువుల కోసం తాము పాటుపడుతున్నారు.
1: దే వర్క్ ఫర్ దేర్ ఓన్
0: సమాజం కోసం ఎవరు పాటుపడుతున్నారు?
1: హూ ఆర్ వర్కింగ్ ఫర్ ది సొసైటీ.
0: కనుకనే మనం సమాజం కోసం పాటుపడాలి.
1: సో వీ షుడ్ వర్క్ ఫర్ ద సొసైటీ.
0: సర్వే లోక హితే రతః. ఇది విద్యలో ప్రధానమైనటువంటిది.
1: వర్కింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ ఈస్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: సర్వే సమదిత గుణైః. ఇది రెండవ పాయింట్.
1: ద సెకండ్, టు మేక్ ఎవ్రీవన్ హ్యాపీ.
0: సర్వే జ్ఞానైక సంపన్నః.
1: రిక్వైర్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్ ఈస్ ద థర్డ్ ఆస్పెక్ట్.
0: కనుక మొట్టమొదట మనము సమాజం కోసం పాటుపడాలి.
1: సో వీ షుడ్ వర్క్ ఫర్ ద సొసైటీ.
0: సమాజం యొక్క సమృద్ధి కోసం మనం పాటుపడాలి.
1: వీ షుడ్ వర్క్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్
0: సమాజం యొక్క సంక్షేమం కోసం పాటుపడాలి.
1: వీ షుడ్ వర్క్ ఫర్ ది వెల్ఫేర్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ కమ్యూనిటీ.
0: సమాజంలో ఒక వ్యక్తివే.
1: You are an individual in the community.
0: సమాజం యొక్క క్షేమంలో నీ క్షేమం కూడా ఇమిడి ఉంటున్నది.
1: యువర్ ప్రోగ్రెస్ డిపెండ్స్ అపాన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కమ్యూనిటీ బై అండ్ లార్డ్.
0: ప్రతి మానవుడు కూడా చదివిన చదువును
1: ఎవ్రీ పర్సన్
0: కేవలము ధనం నిమిత్తమే అమ్ముకోకూడదు.
1: Should not allow the education should be sold like that.
0: ఈనాడు విద్యలు అన్ని కూడా వ్యాపార రంగంగా మారిపోయింది.
1: Education has become business today.
0: ఈ బిజినెస్ లో కూడా చాలా చెడ్డ బిజినెస్ గా మారిపోయింది.
1: That too bad business.
0: నీవు సమాజం నుంచి ఏ శక్తులను నీవు సాధిస్తావో
1: దాట్ విచ్ యువర్ గాట్ అవుట్ ఆఫ్ ద కమ్యూనిటీ
0: ఆ శక్తులను తిరిగి సమాజంకే సద్వినియోగం చేయాలి.
1: హాస్ గాట్ టు బి డెడికేటెడ్ బ్యాక్ టు ద సొసైటీ.
0: సమాజం నుంచి అందుకున్నటువంటి విద్యను తిరిగి సమాజంకే అమ్ముకోవటమా?
1: యూ హావ్ రిసీవ్డ్ ఎడ్యుకేషన్ ఇన్ దిస్ కమ్యూనిటీ అండ్ యూ సెల్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ.
0: మానవత్వమునకే విరుద్ధమైనటువంటిది.
1: ఇట్ ఇస్ జస్ట్ అగైన్స్ట్ ది హ్యూమన్.
0: త్యాగమే మానవుని యొక్క ప్రధానమైన గుణము.
1: And it is the virtue that's most important.
0: దీనిని వేదమునందు న కర్మణ న ప్రజయాధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు.
1: The Veda clearly declares that the sacrifice that confers immortality, no community, no wealth, no power whatsoever.
0: కనుకనే వేదమునందు కూడాను సహస్ర శిరీష పురుషః. సహస్ర శిరస్సుగలిగినటువంటి వాడు పురుషుడు.
1: Veda declares God with thousands of heads.
0: కనుకనే దీన్ని వేదము కూడాను ఏకత్వంగా భావించు వచ్చింది.
1: వేద ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: ఏకోహం బహుశ్యాం, ఉన్నది ఒక్కటే.
1: ఓన్లీ వన్ దట్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ.
0: అనేకత్వం అనేటువంటి మన భ్రమలే.
1: దిస్ మల్టిప్లిసిటీ ఈజ్ అవర్ ఇమాజినేషన్.
0: సహనావతు సహనౌ పునక్తు సహ వీర్యం కరవావహి. అంత సహస్రము కూడా ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ప్లూరాలిటీ అల్టిమేట్లీ ఇస్ బేస్డ్ ఆన్ ద యూనిటీ.
0: కనుకనే కలిసి మెలిసి తిరుగుదాం.
1: లెట్స్ మూవ్ టుగెదర్.
0: కలిసి మెలిసి పెరుగుదాం.
1: లెట్స్ గ్రో టుగెదర్.
0: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్స్ గ్రో అవర్ ఇంటెలిజెన్స్ టుగెదర్ హావింగ్ గాట్ ఇట్.
0: కలిసి మెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం అనింది వేదం.
1: ద వేద సేస్ లెట్ అస్ లివ్ టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఇన్ టోటల్ ఫ్రెండ్షిప్.
0: కనుక ఈ భారతీయ సంస్కృతిని మనం ఏం చేస్తున్నాం?
1: వాట్ ఇస్ దట్ వి ఆర్ డూయింగ్ విత్ దిస్ కల్చర్?
0: దీన్ని మనం ఆచరణలో పెట్టి అనుభవించి పనులకు అందించాలి.
1: వి హావ్ టు ప్రాక్టీస్, ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ షేర్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మనం చదివిన చదువులంతా కూడాను ఏ ఉద్యోగం కోసమని, ఏ ఇన్కమ్ కోసమని అనేటువంటి థాట్స్ మనం మర్చిపోవాలి.
1: యాజ్ స్టూడెంట్స్ ఫర్గెట్ ద థాట్ వాట్ జాబ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ది ఎమోల్యూమెంట్ ఆఫ్
0: సంపాదన.
1: వాట్ ఇస్ దిస్ ఎర్నింగ్?
0: బెగ్గర్ కూడా సంపాదిస్తున్నాడు.
1: బెగ్గర్ ఆల్సో ఎర్న్స్.
0: కానీ సంపాదన గొప్పనా?
1: Do you think there's something great to earn?
0: Daname daivam baiye.
1: God, the money has become God.
0: Daivam matamaiye.
1: The pomp has become religion.
0: Swarthamaiye buddhiki sthanamaiye.
1: Selfishness has become a center of activity in
0: our intellect.
1: Righteousness is gone.
0: Danamu heenam baiye.
1: And this righteousness is totally declined.
0: Aakaramannundu manam aneka rakamuluga vivaristunnamu.
1: We just describe it, narrate it, going by form.
0: Ahamu andam baiye.
1: And this ego has become a matter of beauty.
0: Swarthamiye fashion.
1: Selfishness has become fashion today.
0: Ilanti fashion lo manam tirigipothunnamu.
1: We are after such a fashion.
0: Vidyarthulara,
1: students,
0: swarthani tejinchali.
1: Sacrifice this
0: aikamatyanni poshinchali.
1: And foster the love.
0: ఇలాంటి ప్రేమతత్వాన్ని పెంచాలి.
1: డెవలప్ లవ్.
0: త్యాగభావంతో మనం జీవించాలి.
1: వీ హావ్ టు లివ్ దిస్ లైఫ్ విత్ ద ప్రిన్సిపల్ ఆఫ్
0: సర్వ సర్వవిధమైనటువంటి అనుకూలములు మనకు చేకూరుతాయి.
1: దెన్ యూ విల్ హావ్ ఆల్ కన్వీనియన్సెస్ టు ఫాలో.
0: కనుక మన అనుకూలం నిమిత్తమై మనం ప్రాకులాడకూడదు.
1: వీ షుడ్ నాట్ వర్క్ ఫర్ కన్వీనియన్సెస్ అలోన్.
0: ఏమిటి ఈ అనుకూలములు?
1: వాట్ ఆర్ దిస్ కంఫర్ట్?
0: ఈనాడు నీవు అనుభవించినటువంటి అనుకూలములు రేపటి దినం నీకు అది విరుద్ధంగా ఉంటుంది.
1: ద కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్ దట్ యు ఎంజాయ్ టుడే మే ఆకలి అయ్యే
0: సమయంలో అన్నం నీకు చాలా రుచిగా కనిపిస్తుంది.
1: అండ్ ఎట్ వన్ స్టేజ్ బ్యూటీ యు మైట్
0: మరో నిమిషమే దాన్ని విరుద్ధంగా మనం తోసివేస్తాం.
1: నెక్స్ట్ మినిట్ యు మే టర్న్ అగైన్స్ట్ ది బ్యూటీ.
0: ఈ ఆశలకు, దురాశలకు, నిరాశలకు, ప్రాప్తులకు అన్నిటికీ ఏది కారణము?
1: వాట్ ఈస్ దట్ which is responsible for aspiration, ambition, frustration,
0: failure?
1: It is the mind that is the cause for the bondage and liberation. For everything mind is responsible. Where is mind? You think that mind is in you? No. In fact, mind is so expansive all over the world.
0: ఆ జగత్తంతా వ్యాపించిన మనసు నీ యందు కూడా ఉంటున్నది.
1: ద మైండ్ దట్ హస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈజ్ ఇన్ యూ ఆల్సో.
0: చూడండి, ఈ బల్బ్స్ అంతా కూడా ఎన్ని నీకు కనిపిస్తున్నాయి?
1: డోంట్ యూ ఫైండ్ సో మెనీ బల్బ్స్ ఆల్?
0: ఈ బల్బ్ లో ఉన్నటువంటి ప్రకాశమే ఆ బల్బ్ లోనే ఉంది.
1: ద లైట్ దట్ యూ ఫైండ్ హియర్ ఈజ్ ఆల్సో దేర్.
0: అదే రీతిగా దేహములంతా కూడా బల్బ్స్ వంటివి.
1: సో ఆల్ బాడీస్ ఆర్ లైక్ బల్బ్స్.
0: ఆ విల్ పవర్, ఆ ఆత్మశక్తియే కరెంటు.
1: దట్ విల్ పవర్ ఇస్ ద కరెంట్.
0: అందరి యందు ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
0: మన గౌరవ రామారావు చెప్పింది, అందరి యందు దైవం ఉంటున్నాడు.
1: Governor stated that God is in everyone.
0: Ishavasyam idam jagat.
1: God is present in the entire universe.
0: Ishara sarvabhutanam.
1: God is present in all beings.
0: Sarvabhutamani endu untunnadi.
1: Is present everywhere.
0: Dani manam ye vidhanga anubhistunnam.
1: How are you experiencing?
0: Ninake meeku anek paryam cheppanu.
1: Bhagwan said many times.
0: Deho devalay prakto jeevo deva sanatana.
1: Body is the temple and the divine and individual. Jeevude devudu. The individual is divine.
0: కాబట్టి ఈ దేహం ఏ విధంగా దేవాలయము, ఆ దేహము అదే విధంగా దేవాలయమే.
1: జస్ట్ యాజ్ దిస్ బాడీ ఇస్ ద టెంపుల్ దట్ బాడీ ఇస్
0: ఈ దేహం అన్నీ కూడా దేవాలయములే.
1: ఆల్ దిస్ బాడీస్ ఆర్ టెంపుల్స్.
0: ఈ దేవాలయంలో ఉన్నటువంటి ప్రతి జీవుడు కూడా దేవుడే.
1: అండ్ ఎవ్రీ పర్సన్ ది ఇండివిజువల్ సోల్ ఈస్ డివైన్.
0: కాబట్టి నీవు ఎవరిని ద్వేషిస్తావు?
1: దెన్ హూమ్ ఆర్ యూ గోయింగ్
0: ఎవరిని ప్రేమిస్తావు?
1: హూమ్ ఆర్ యూ గోయింగ్ టు లవ్?
0: అన్ని దేవాలయములే.
1: ఆల్ ఆర్ టెంపుల్స్.
0: అన్నింటియందు ఒకే దేవుడే.
1: సేమ్ గాడ్ రిసైడ్స్
0: కాబట్టి ఈ విశ్వ కుటుంబంగా నీవు భావించి అందరినీ నీవు ప్రేమించు.
1: కన్సిడర్ ది ఎంటైర్ యూనివర్స్ యాజ్ వన్ ఫ్యామిలీ అండ్ లవ్ ఆల్. నెవర్ హేట్ ఎనీబడీ.
0: ద్వేషిస్తావా, నిన్ను నీవు ద్వేషించుకున్నవాడవుతావు.
1: ఇఫ్ యు హేట్ ఎనీవన్ ఇట్ అమౌంట్స్ టు హేటింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: కనుకనే హర్ట్ ఎవర్
1: అండ్ దేర్ ఫోర్
0: లవ్ ఎవర్ హర్ట్ నెవర్.
1: సో హర్ట్ నెవర్ హెల్ప్ ఎవర్.
0: ప్రేమను పూజించాలి.
1: అండ్ దెన్ హ్యావ్ దిస్ లవ్.
0: ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గాడ్ బియాండ్ లవ్.
0: దైవమే ప్రేమ.
1: గాడ్ ఇస్ లవ్.
0: లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ద్వేషం కానీ అసూయ కానీ ఇంకే విధమైనటువంటి క్రోధం కానీ ఇలాంటి దుర్గుణములకు అవకాశం ఇవ్వకూడదు.
1: స్టూడెంట్స్ డు నాట్ హ్యావ్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ ఐదర్ హేట్రెడ్ ఆర్ జెలసీ ఆర్ పామ్.
0: ఏ దుర్గుణములైనా కూడా అవి నిన్ను నిన్నే ప్రేమిస్తుంది, ప్రేమిస్తుంది, ద్వేషిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద క్వాలిటీస్ మే లవ్ యూ ఆర్ మే జస్ట్ త్రో యూ అవుట్.
0: ద్వేషించేది నీ ప్రేమనే.
1: ఇట్ ఇస్ ద వెరీ
0: ప్రేమించేది నీ ప్రేమనే.
1: అండ్ ఇట్ ఇస్ వెరీ సేమ్ లవ్ దట్ వుడ్ ది కాజ్ ఫర్ ద లవ్ ఇన్ టర్న్.
0: ఇలాంటి ప్రేమించేటువంటి ప్రేమను మేము పెంచుకోవాలి.
1: అండ్ హ్యావ్ దిస్ లవ్ దట్ ఇన్ టర్న్స్ లవ్.
0: స్టార్ట్ ది డే విత్ లవ్.
1: స్టార్ట్ ది డే విత్ లవ్.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్
0: లవ్. ఫిల్ ది డే విత్ లవ్.
1: ఫిల్ ది డే విత్
0: లవ్. ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: ది వే టు గాడ్.
1: దిస్ ఇస్ ద వే టు గాడ్.
0: కనుక ఇలాంటి ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్
0: లవ్. ప్రతి మానవుని కూడా నువ్వు విద్య వల్ల ఒక దయామయుడిగా మార్చాలి.
1: ఎవ్రీ ఎడ్యుకేటెడ్ పర్సన్ షుడ్ బి కంపాషనేట్ వన్.
0: దయలేనటువంటి విద్య ఉండి ప్రయోజనం ఏమిటి?
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎడ్యుకేటెడ్
0: శిలాహృదయుడిగా మారకూడదు.
1: యు షుడ్ నాట్ బి స్టోన్ హార్టెడ్.
0: ఈ శిలాహృదయుడిగా ఉండిన చేతనే ఒకనొక సమయంలో గాంధీ చాలా విచారంగా ఉంటున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది స్టోన్ హార్టెడ్ పీపుల్ గాంధీ ఫెల్ట్ సాడ్ అట్ వన్ టైమ్.
0: బ్రిటిష్ ధర వచ్చాడు, ఏమి గాంధీ గారు ఏమిటి యోచిస్తున్నారు మీరు అన్నారు.
1: బ్రిటిషర్ కేమ్ అండ్ సెడ్ గాంధీజీ వై ఆర్ యు
0: సేయింగ్ దిస్. ఆఫ్ హార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అన్నాడు. ది హార్డ్నెస్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్.
1: హీ సెడ్ ఇట్ ది హార్డ్నెస్ ఇస్ ది ఆర్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ప్రజల యొక్క హృదయము చదివే కొలది కూడా కేవలం ఒక హార్డ్ అయిపోతుంటున్నది.
1: అండ్ గాంధీజీ సెడ్ ది హ్యూమన్ హార్ట్ ఇస్ బికమింగ్ హార్డ్ బై డే.
0: శిలాగా మారిపోతున్నారు.
1: ఇట్ ఇస్ స్టోన్ హార్టెడ్.
0: కాబట్టి అది సరైనటువంటి చదువు కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ ఎడ్యుకేషన్.
0: హృదయాన్ని కరిగించాలి.
1: ది హార్ట్ షుడ్ మెల్ట్.
0: ప్రేమను కదిలించాలి.
1: అండ్ ది లవ్ షుడ్ మేక్ యు మూవ్.
0: దివ్యత్వాన్ని పోషించాలి.
1: Divinity has to be fostered.
0: ప్రతి మానవుని కూడాను దయామయునిగా మార్చాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ బి కంపాషనేట్.
0: కనుకనే ఆ విధమైనటువంటి యొక్క విద్యనే ఈనాడు అత్యవసరము.
1: దట్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టుడే.
0: ఏదో చదివినామో పెద్ద డిగ్రీస్ తీసుకున్నాం అనుకుంటున్నారు.
1: యూ థింక్ దట్ యూర్ ఎడ్యుకేటెడ్ విత్ హై డిగ్రీస్.
0: ఈ డిగ్రీస్ కాదు ముఖ్యము.
1: డిగ్రీస్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
1: డూ యూ కాల్ ఆల్ దోస్ పీపుల్ దట్ కెన్ రీడ్ అండ్ రైట్ ఎడ్యుకేట్?
0: కాలేజీల డిగ్రీలను పొందే విద్యావంతులగునా?
1: బై వేర్ ఎక్వైరింగ్ కాలేజ్ డిగ్రీస్ కెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్
0: ఎడ్యుకేట్? సుఖతి లేక విద్యను సద్విద్యలగునా?
1: వితౌట్ ప్రాపర్ మైండ్ అండ్ ఇంటెలెక్ట్ కెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేట్?
0: బ్రతుకుటకే విద్య అన్న బ్రతుకునేది పశుపక్షులు.
1: ఇఫ్ ది ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ ఎ లివింగ్ డోంట్ యూ ఫైండ్ బర్డ్స్ అండ్ బీస్ట్ లివింగ్ ఇన్ ద వరల్డ్?
0: అవి ఏమి చదివినాయి?
1: వాట్ ఎడ్యుకేషన్ దే హ్యావ్.
0: కాబట్టి కేవలం బ్రతుకుడు కోసం కాదు మన విద్య.
1: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మియర్లీ ఫర్ లివింగ్.
0: ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్.
1: ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్.
0: కనుక మనము లివింగ్ కోసమని ప్రయత్నం చేస్తున్నాము.
1: బట్ వేర్ మేక్ ఎఫర్ట్ ఫర్ అవర్ లివింగ్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఉద్యోగాల కోసమని ప్రయత్నం చేస్తున్నాము.
1: వేర్ మేక్ ఎఫర్ట్ టు గెట్ ఎన్ ఎంప్లాయ్.
0: ఈ ఉద్యోగములకు చదువుకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని తెంచి వేయాలి.
1: వి హావ్ టు కట్ ఆఫ్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ ద జాబ్.
0: కనుక ఉద్యోగం అంటే కాదు, ఉద్యోగం ఏది ఉద్యోగము? ఇంటి పని కూడా ఉద్యోగమే.
1: వాట్ ఇస్ ఎంప్లాయ్మెంట్? వాట్ ఇస్ జాబ్?
0: నీ తల్లిదండ్రులు చేసేటువంటి పని కూడా నువ్వు చేయి.
1: అండ్ యూ డూ దాట్ వాట్ ఇస్
0: తల్లిదండ్రులకు హెల్ప్ చేయి.
1: హెల్ప్ యువర్ పేరెంట్.
0: ఏ పని చేసినా అది ఉద్యోగమే.
1: ఎనీ వర్క్ దట్ యు డూ ఇస్ ఎ జాబ్.
0: విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్.
1: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వర్షిప్.
0: వర్క్ ఇస్ వర్షిప్, డ్యూటీ ఇస్ గాడ్.
1: వర్క్ ఇస్ వర్షిప్, డ్యూటీ ఇస్ గాడ్.
0: కనుక నీవు ఏ పని చేసినా అదంతా ఉద్యోగమే.
1: యు మే డూ ఎనీథింగ్, ఇట్ ఇస్ ఎ జాబ్.
0: కానీ ఈనాటి మోడర్న్ బాయ్స్ అంతా కూడాను,
1: the modern boys today,
0: edaina oka degree pondin tachaname,
1: the moment they get the degree,
0: passport degree potaru inka,
1: they go to the passport office.
0: Videshalaku povali.
1: They want to go to foreign country.
0: Emiti videshamulu bharatadeshamlo ledi videshamulu emtundi?
1: What is it that's present in foreign country?
0: Enna bharate tanna bharata bharatamlo leinatundi bharatadeshamlo leinatundi videshalu ekkada ledu.
1: That which is not present in Bharat is not present anywhere in the world.
0: కనుకనే భారతదేశంలో ఉన్నటువంటి పవిత్రతను ఈనాడు మనం మర్చిపోతున్నాము.
1: ద సేక్రెడ్నెస్ ఆఫ్ భారత్,
0: భారతదేశం త్యాగ భూమి.
1: భారతదేశం
0: కర్మభూమి,
1: కానీ
0: ఇలాంటి కర్మభూమి, త్యాగభూమి, యోగభూమి అయిన భారతదేశాన్ని భోగభూమిగా మార్చడానికి ప్రయత్నం
1: చేస్తారు.
0: కాదు ఒక రోగమే,
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ డిసీజ్ అలోన్.
0: కనుక మనం బయట దేశానికి పోవడానికి ప్రయత్నం చేయకూడదు.
1: డోంట్ మేక్ అటెంప్ట్ టు గో అబ్రాడ్.
0: నీ దేశాన్ని నీవు సంరక్షించుకో.
1: ప్రొటెక్ట్ యువర్ కంట్రీ.
0: ఇది నాదు మాతృదేశము.
1: ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: ఇస్ మై మదర్.
0: ఇది నా మతమంచు. ఎడగొట్టి నుడువు నేరని బ్రతికిన పీనుగొక్కడు వస్తుందని కలడా?
1: Is, don't you, do you find any person who does not declare with all the pride that this motherland, this is my mother tongue?
0: కనుకనే ఈ మన మదర్ ల్యాండ్ భారతదేశంకు మించినటువంటి దేశం మరొకటి లేదు.
1: మదర్ ల్యాండ్ భారత్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఎటువంటి పవిత్రమైన దేశం,
1: సీక్రెట్ కంట్రీ.
0: అన్ని దేశములకు నాయకత్వాన్ని వహించినటువంటి భారతదేశం.
1: ఇన్ఫాక్ట్ భారత్ ఇస్ ద లీడర్ ఆఫ్ ఆల్.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని రంగములు ఎందుకూడను, రాజకీయ రంగం ఎందుకూడను ఆధ్యాత్మిక స్థానాన్ని వహించేటువంటి.
1: ఇన్ఫాక్ట్ భారత్ ఇస్ ద లీడర్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ద మోరల్, ఎథికల్, ద సైంటిఫిక్, పొలిటికల్ అండ్ స్పిరిచువల్.
0: మీరు ఎందుకు వదులుతున్నారు?
1: వై ఆర్ యూ గివింగ్ అప్ ది ఎస్టీమ్ అండ్ ద ప్రెస్టీజ్ ఆఫ్ ద కంట్రీ?
0: నీ పుట్టిన దేశం యొక్క విశ్వాసమే పోతే పెట్టిన దేశం ఎంతకాలం ఉంటుంది?
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ది అటాచ్మెంట్ యువర్ దిస్ పుట్టిన దేశం మదర్ ల్యాండ్, పెట్టిన దేశం ఫారిన్ కంట్రీ, హౌ ఆర్ యూ గోయింగ్ టు డెవలప్ అటాచ్మెంట్ టువర్డ్స్ దాట్?
0: ఇది పుట్టిన దేశము.
1: దిస్ ద పుట్టిన దేశం మదర్ ల్యాండ్.
0: ప్రేమించాలి.
1: లవ్ యువర్ మదర్ ల్యాండ్.
0: దేశానికి మనం ఉపకారం చేయాలి.
1: యూ షుడ్ వర్క్ ఫర్
0: ఈ దేశంలో. మనం సేవ చేయాలి.
1: సర్వ్ యువర్ కంట్రీ.
0: ఈ దేశం యొక్క సర్వీస్ ను మనం తీసుకోవాలి.
1: అండ్ జస్ట్ గెట్ ఆల్ దాట్ అవుట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మీరు చదవాల్సిందే భౌతిక విద్యలు కూడాను.
1: ఎస్, యూ హ్యావ్ దిస్ ఎడ్యుకేషన్.
0: కానీ భౌతిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడాను అత్యవసరమే.
1: అలాంగ్ విత్ దిస్ మెటీరియల్ నాలెడ్జ్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇస్ ఈక్వలీ రిక్వైర్డ్.
0: నైతిక, ఆధ్యాత్మిక విద్యలు లేనటువంటి ఒక సభ లోపల ఏమాత్రము శాంతి ఉండదు.
1: దట్ కాంగ్రిగేషన్ బిరెఫ్ట్ ఆఫ్ మోరల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్ విల్ నెవర్ హ్యావ్ పీస్.
0: కనుక విద్యార్థులైనటువంటి వారు రెండింటి ఎందుకు నెగిటివ్ పాజిటివ్ గా మనం భావించుకోవాలి.
1: స్టూడెంట్ షుడ్ కన్సిడర్ దీస్ టూ ఆస్పెక్ట్స్ నెగిటివ్.
0: కానీ ఈనాటి విద్యార్థులందరూ కూడా హృదయాన్ని పూర్తి నెగిటివ్ గా మార్చుకుంటున్నారు.
1: స్టూడెంట్స్ టుడే హ్యావ్ మేడ్ దేర్ హార్ట్ టోటలీ నెగిటివ్.
0: ఇది కేవలం నిరుపయోగమైనటువంటిది.
1: ఇట్ ఈస్ యూస్లెస్.
0: ఇది తాడు దగ్గర గాలిపటం వంటిది.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ కైట్ దట్ హెస్ లాస్ట్ ఇట్స్ థ్రెడ్.
0: ఇది ఎక్కడ పోయి పడిపోతుందో,
1: వేర్ ఇట్ ఫాల్స్ వీ డోంట్ నో.
0: కనుకనే నీవు దీన్ని సరైనటువంటి విద్యగా నీవు తీర్చిదిద్దుకోవాలి.
1: టేక్ ఎడ్యుకేషన్ ద ప్రాపర్ సెన్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ యొక్క గుణములు చాలా మంచివే.
1: యువర్ వర్చ్యూస్ ఆర్ నో డౌట్ గుడ్.
0: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటిది.
1: దిస్ ఏజ్ ఇస్ సీక్రెట్.
0: ఈ వయసులో వచ్చేటువంటి భావములు కూడా చాలా పవిత్రమైనవి.
1: ద ఫీలింగ్స్ దట్ యు హావ్ ఎట్ దిస్ టెండర్ ఏజ్.
0: కానీ టేక్ టైం, తొందరపాటు పడకూడదు.
1: నెవర్ బీన్ ఏ హరీ. టేక్ టైం.
0: మేక్స్ వేస్ట్. వేస్ట్ మేక్స్ వరీ. సో డు నాట్ బీన్ ఏ హరీ.
1: హేస్ట్ మేక్స్ వేస్ట్.
0: తొందరపాటు పడి నీవు చాలా దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావు.
1: Being in a hurry, you are misusing, wasting
0: your time. Yedaina oka thought neelo vachinda, take time. Idi mancha chedda, idi satyama kada, idi avuna satyama, ee vidhanga vicharana cheyali.
1: The moment a thought arises in you, distinguish, discriminate clearly whether right or wrong, good or bad.
0: Undi prayojanam emti?
1: What is the fun of
0: aa discrimination kudanu?
1: That discrimination,
0: ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ చేయకూడదు.
1: షుడ్ నాట్ బి ఆన్ ఇండివిజువల్ గ్రౌండ్.
0: ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయి. నాకు, నీకు, వీరికి, వారికి, అందరికీ మంచి ఏది?
1: ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ ఇస్ ఎసెన్షియల్ విచ్ ఇస్ ఈక్వల్లీ అప్లికబుల్ టు ఆల్.
0: అప్పుడే దీనికి సార్థకత ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ ఇట్స్ గోల్ ఇస్ అచీవ్డ్.
0: విద్యార్థులు, తొందరపాటు లేకుండా నిదానంగా కాలం తీసుకుని పవిత్రమైన యోచన చేత పవిత్రమైన కర్మలు చేయాలి.
1: స్టూడెంట్స్ షుడ్ నెవర్ బీ ఇన్ ఎ హరీ. దే షుడ్ టేక్ టైమ్. దే షుడ్ పేషెంట్ ఎనఫ్ and undertake good activity.
0: Governor kudanu chaala manchi vishayalu cheppindi.
1: Governor mentioned many good things.
0: Aamiki ento vayasu kaani ento vayasu lopala inno vidhamaina anubhootulu pondindi.
1: She has varied experiences.
0: Kanukane aa experience deeni valane meeku ee vidhamna andinchindi.
1: She has told you out of her own experience.
0: Mukhyanga evaripaina variki motta motta namakam kavali.
1: Everyone should have self confidence.
0: Adhe self confidence undali.
1: Self confidence necessary.
0: Ee self confidence valane self satisfaction.
1: Out of the self confidence you will have self satisfaction.
0: Self satisfaction valane self sacrifice.
1: Out of self satisfaction leads to self sacrifice.
0: Self sacrifice valane self realization.
1: Self sacrifice ends in self
0: realization. Self confidence motta motta foundation.
1: Self confidence is the foundation.
0: Self satisfaction wall.
1: Self satisfaction is the wall.
0: Self sacrifice the roof.
1: Self sacrifice the roof.
0: Self realization life.
1: Self realization is the life.
0: Roof lekunda neevu andulo undagalava?
1: Can you live there without the roof?
0: గోడలు లేకుండా రూఫ్ వేయగలవా?
1: Without the wall, can you lay
0: down? గోడలు కట్టగలవా?
1: Well, is that possible?
0: కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మొట్టమొదటిది.
1: So self-confidence, the first and foremost.
0: సెల్ఫ్ అంటే ఎవరు?
1: Then what is this self?
0: అదే దైవం.
1: That is divine.
0: నేను నేను నేను నేను.
1: Everyone says I.
0: ఎక్కడ పోయినప్పటికీ నేను నేను నేను అని అంటున్నారు.
1: Everywhere we introduce ourselves as I.
0: ఇది అనేక రకములుగా కూడా విచారం చేసి వేదాంతంలో నిర్ణయాన్ని తెచ్చుకుంది.
1: The Vedanta explains clearly about this I.
0: అయ్యా నీవెవరు నీవు మొట్టమొదటి తెలుసుకో.
1: సర్, ఫస్ట్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: నిన్ను నీవు తెలుసుకోకుండా దేన్ని నీవు తెలుసుకోగలవు?
1: నో దై సెల్ఫ్, వితౌట్ దట్ వాట్ ఎల్స్?
0: ఇది నా దేహము,
1: ఇస్ మై బాడీ.
0: ఇది నా మైండ్,
1: ఇస్ మై మైండ్.
0: ఇది నా చెయ్యి,
1: మై హ్యాండ్.
0: ఇది నా కాలు,
1: మై లెగ్.
0: నా కన్ను,
1: మై ఐ.
0: అన్ని నావి నావి. బట్ హూ ఆర్ యూ? హూ ఆర్ యూ?
1: యూ సే దే ఆర్ మైన్, దెన్ హూ ఆర్ యూ?
0: యూ ఆర్ మై,
1: వి ఆర్ మై.
0: నా చేతులు ఉంటున్నావు, నా కడుపు ఉంటున్నావు, కానీ నీవెవరు?
1: యూ సే మై హ్యాండ్స్, మై లెగ్, దెన్ హూ ఆర్ యూ?
0: ఇది నా కర్చీఫ్,
1: మై కర్చీఫ్.
0: కర్చీఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
1: కర్చీఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
0: ఇది నా టంబ్లర్,
1: ఇస్ మై టంబ్లర్.
0: టంబ్లర్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
1: టంబ్లర్ ఇస్ సెపరేట్.
0: ఇది నా బాడీ అంటే బాడీ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: విచ్ ఇస్ మై బాడీ, బాడీ సెపరేట్ ఫ్రమ్ యూ, దెన్ హూ ఆర్ యూ?
0: కాబట్టి ఈ విధంగా విచారణ చేస్తూ చేస్తూ చేస్తూ వస్తే నీవెవరుంటే ఒక్కడే.
1: If you go on investigating, inquiring this way, you will know the one principle.
0: ఈ పిల్లలు ఎందు ప్రతి ఒక్కరిని విచారించు.
1: You inquire everyone here.
0: Who is Ramaya? Nenu.
1: Who is Ramaya? I.
0: Who is Rangaya? Nenu.
1: Rangaya, I.
0: Who is Neelamma? Nenu.
1: Neelamma, I.
0: Who is Palamma? Nenu.
1: So, I.
0: Everyone
1: says I.
0: Veru roopamulu veru veruga untunnayi.
1: The names and forms are different.
0: Andari yendu nenu nenu anetunte answer okkate vastundi.
1: But the answer I is uniform and common.
0: Kabatti motta motta nee neevu nu telusukunte prapanchanne telusukunna vaadaipothavu.
1: Know thyself, then you'll know the rest of the world.
0: ఈ ప్రపంచమంతా నేను అనేటువంటి పదంతోనే నిండి ఉంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ ఐనెస్.
0: ఈ వేదాంతము అన్నారు.
1: దిస్ ఇస్ స్పిరిచువల్.
0: ఈ వేదాంతం అనేది అద్వైతము అన్నారు.
1: దిస్ వేదాంత ఇస్
0: వేదము ద్వైతము అన్నారు.
1: వేద ఇస్ డ్యూలిజం.
0: కనుకనే వేదాంతమే అద్వైతం.
1: వేదాంతం
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: ద సేమ్ వేద ఇస్ రిఫర్డ్ బై స్కాలర్స్ ఇన్ వేరీడ్ మ్యాన్.
0: ఎవరి బాధలను చూసి మనం మనసు కరిగిపోతుందో,
1: That suffering which makes
0: ఎవరి కష్టములను
1: you feel,
0: చూచి సహాయం చేయాలని బుద్ధి పుట్టుందో,
1: the difficulties that prompt you to help,
0: ఎవరి దుఃఖమును చూచి నివారణ కావించాలని మనసు వస్తుందో,
1: watching the griefs of others and you feel like giving them relief,
0: ఎందు ఉన్నటువంటిది నీవు మనిషి.
1: And if you have that heart, you are a true human being.
0: మనిషి అంటే ఏమిటి?
1: Who is a human being?
0: మనస్తో కూడిన వాడే మనిషి.
1: Manishi, human being, is the one with manas, mind.
0: Ah, manasu leni vaadike dayaraadu.
1: And the one without mind or manas.
0: Ah, manasu leni vaadike oka vidhamainatundi oka krupa raadu.
1: Then with the one without mind will not have any compassion.
0: Andarini neevu chuchi santoshinchi andari oka baadalanu nivarana gaavinchadaniki prayatnam cheyali.
1: Be happy in the company of everybody and try to give relief to those people who suffer.
0: Vidyarthulara,
1: students,
0: మీరు చదవడానికి ప్రయత్నిస్తున్నారు,
1: పెద్ద
0: పెద్ద డిగ్రీస్ పొందాలని ఆశిస్తున్నారు, కానీ ఎన్ని పొందినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ దెమ్
0: దేశము మాతృదేశం యొక్క సంస్కృతిని మాత్రం మరవకండి.
1: నెవర్ ఫర్గెట్ ది కల్చర్ ఆఫ్ యువర్ మదర్ ల్యాండ్.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే భారతీయ సంస్కృతి.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ లైస్ ఇన్ వన్ ప్రిన్సిపల్, అండర్స్టాండింగ్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: కానీ ఏకత్వాన్ని భిన్నత్వం గావించడం కాదు మన సంస్కృతి.
1: అవర్ కల్చర్ డస్ నాట్ గో బై దిస్ వే, స్ప్లిటింగ్ ద వన్ ఇంటు మెనీ.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: ట్రూత్ ఇస్ వన్, స్కాలర్స్ స్పీక్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: కనుక ఎన్ని చేసినప్పటికీ,
1: in spite of all that you do,
0: meer chadavvasinatundi chaduvul lopala,
1: in all the education that you acquire,
0: ye chaduvunaina kuda nee paropakara nimittamai meer praakulaadali,
1: has got to be utilized to help others.
0: Neevu nerchukunnatundi vidyanu jagatulu edo oka margamlo dani sadvinivam cheyali.
1: The education, the knowledge you have got now must be used for the benefit of others in some way or other.
0: Engineering,
1: medical,
0: ఈ చదువులు ఇవన్నీ కూడా పెద్ద బిజినెస్ గా మారిపోయినాయి.
1: Today the medical education, the engineering have become business.
0: ఒక్క సీట్ మెడికల్ సీట్ కావాలనుకుంటే,
1: for one medical seat,
0: 20 lakhs
1: capitation fee.
0: లక్ష అంటే 2 లక్షలు అనుకున్నట్టుగా ఉండాలి మీరు.
1: Lakh, లక్ష, two lettered one.
0: 20 లక్షలు పెట్టి నీవు చదువు ఏం చేస్తావు?
1: 20 lakhs you spend. What is it?
0: ఎందుకు ఆ చదువు చదివేదానికంటే ఆ డబ్బునంతా కూడా బ్యాంకులో పెట్టి వచ్చే ఇంట్రెస్ట్ హాయిగా కూర్చొని,
1: ఇన్స్టెడ్ ఆఫ్ paying 20 lakh capitation fee, better you deposit in the bank.
0: 20 lakhs medical chadivite 20 lakhs sampadinchadaniki neevu corruption cheyavalsi vastundi.
1: Therefore, in order to get back the money, 20 lakh that you spend,
0: corruption kanta mula karanam dabbichi chadivatame deeniki mula karanam.
1: You try to get it. The main cause is that you pay the money.
0: Dabbichi emi chadavakoodadu manam.
1: In fact, you should never
0: chikkipoyina paravaledu.
1: Doesn't matter even if you don't secure a seat.
0: Chaala mandi pillalanta pallelu adite ivu em chestunnavara nayana ante నేను చదువుకుంటున్నాను.
1: ఇఫ్ యు ఆస్క్ ఎనీ బాయ్ ఫ్రమ్ ఇన్ ఎ విలేజ్, దే సే చదువుకుంటున్నాను.
0: చదువుకుంటున్నాను.
1: ఐఎమ్ హర్టింగ్ ఎడ్యుకేషన్.
0: చదువుకుంటున్నాను.
1: ఇస్ నాట్ చదువుకుంటున్నాను లర్నింగ్, చదువుకుంటున్నాను.
0: ప్రైమరీ స్కూల్లో ఫస్ట్ క్లాస్ వానికి సీట్ చిక్కాలంటే 20,000 రూపాయలు ముందుగా డిపాజిట్ కట్టాలి.
1: టు గెట్ ఎ సీట్ ఇన్ ప్రైమరీ స్కూల్ యూ హావ్ టు పే 20,000.
0: ప్రైమరీ స్కూల్ నుంచి కూడా పిహెచ్డి వరకు కూడా డబ్బుతోనే ఉంటుండాలి.
1: Everything is linked, right from a primary education to PhD, linked with money.
0: ఇలాంటి వాడిని కరప్షన్ ఏ రీతిగా మారుతారు?
1: Well, such people, how do you expect them to
0: remove corruption? తప్ప కొట్టవలసి వస్తుంది. అది రైటే.
1: Yes, it's right then.
0: ఖర్చు పెట్టాడు.
1: Yes, parents.
0: తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దానికి ఖర్చు పెట్టించారు.
1: And parents suffered a lot to pay the donation.
0: ఖర్చు పెట్టినప్పుడు తిరిగి తల్లిదండ్రులకు చేర్చాలి.
1: So, parents must get back the money, you know.
0: కనుక మనం ఆ విధంగా ఖర్చు పెట్టనక్కర్లేదు. ఈ విధంగా మనం దుర్వినియోగం చేయనక్కర్లేదు.
1: We need not spend like that and try to get back.
0: ఏది చదువు చదివినా కూడా ఆ చదువు నీ యొక్క పొట్ట నింపుకోవడానికి చేత కదా.
1: వాట్ ఆర్ ఎడ్యుకేషన్ యూ మే హ్యావ్, కాంట్ యూ క్యారీ ఆన్ యువర్
0: లిప్స్? విద్యార్థులారా, రెండు చేతులు ఇచ్చాడు భగవంతుడు మీకు.
1: స్టూడెంట్స్, గాడ్ హెస్ గివెన్ యూ టూ హ్యాండ్స్.
0: ఒక పొట్ట ఇచ్చాడు. ఒక పొట్ట నింపుకోవడానికి రెండు చేతులతో పని చేస్తే నిండదా?
1: టు ఫిల్ వన్ స్టమక్, కాంట్ యూ వర్క్ హార్డ్ విత్ బోత్ ఆఫ్ ది హ్యాండ్స్?
0: రెండు చేతులు పని చేయటం లేదు నీవు.
1: యూఆర్ నాట్ వర్కింగ్ విత్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్.
0: పొట్ట నిండటం లేదు.
1: సో యూ ఆర్ నాట్
0: పొట్ట నింపుకోవడానికి మానవుడిగా పుట్టాలా?
1: షుడ్ యూ బి బోర్న్ టు ఫిల్ యువర్ స్టమక్?
0: పశుపక్షులు మృగాలు కూడా పొట్ట నింపుకోలేట్లేదా?
1: డోంట్ యు ఫైండ్ బర్డ్స్ అండ్ బీస్ ఫిల్లింగ్ దేర్ స్టమక్స్?
0: కనుక స్టమక్ కోసం మీరు ప్రయత్నం చేయకండి.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ స్టమక్.
0: మీరు నింపుకోవడం మనసును పవిత్రం చేసుకోవడం చేయండి.
1: యూ షుడ్ మేక్ యువర్ మైండ్ సేక్రెడ్.
0: మన యొక్క భావములంతా కూడా పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: ఆల్ ఫీలింగ్స్ షుడ్ ట్రెడ్ అలాంగ్ ది
0: ఇంకా 15 దినములంతా ఉంటుండాలి.
1: ఈ
0: 15 దినములు కూడా పిల్లలు నేర్చుకోవాల్సినటువంటి ఎన్నో ఉంటున్నాయి.
1: In the coming 15 days there are lots of
0: people. Gopaka panditulu kuda vastunnaru.
1: Many scholars will be visiting you.
0: Scholars kuda anek rakamainatundi yokka anubhutulanta andistaru.
1: Scholars will share their experiences with you.
0: Eenaadu mana governor andichachudu aa vidhanga vachina varandaru kuda vaaru vaari experience istuntaru.
1: Just as governor has given her message, many scholars also will give.
0: Experience chaala important.
1: Experience is very important.
0: Aa experience ni manam andukovatamu.
1: We have to
0: daani aacharanalo pettamu.
1: And then share it.
0: దాన్ని అందులోకి అందించాము.
1: అండ్ దెన్ షేర్ విత్ ఎవ్రీబడి.
0: కనుక మీరు ఈ విద్యా విషయం లోపల చాలా జాగ్రత్తగా మెలగాలి.
1: యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ డ్యూరింగ్ దిస్ పీరియడ్.
0: విద్య లోపల మనం సరైనటువంటి అందుకోకపోతే అవిద్యగా మారిపోతుంది.
1: ఇఫ్ యూ డోంట్ రిసీవ్ ఎడ్యుకేషన్ ప్రాపర్లీ, యూ బికమ్
0: ఈనాడు విద్యలంతా కూడా కేవలం కృత్రిమైన విద్యలుగా ఉంటున్నాయి.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: ఈ ఎడ్యుకేషన్ కాదు ఇదంతా, అంతా ఎడ్యుకేషన్.
1: ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్, ఇట్ ఇస్ ఆల్ ఎడ్యుకేషన్.
0: ఇలాంటి ఎడ్యుకేషన్ చదివి ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ సచ్
0: ఎడ్యుకేషన్? అన్నారు
1: యు సే ఎడ్యుకేషన్,
0: మంది ఎడ్యుకేర్ కావాలి.
1: బట్ వీ షుడ్ ఫాలో ది ఎడ్యుకేర్.
0: హృదయం నుంచి వచ్చేటువంటి భావములకే ఎడ్యుకేర్ అంటారు.
1: ఎడ్యుకేర్ మీన్స్ కనోట్స్ దాట్ విచ్ కమ్స్.
0: తల నుంచి వచ్చేటువంటి భావములకే ఎడ్యుకేషన్ అన్నారు.
1: ఎడ్యుకేషన్ పర్టైన్స్ టు ది హెడ్.
0: ఇవంతా కేవలం తల నుంచి వస్తుంటాయి వస్తుంటాయి పోతుంటాయి, పాసింగ్ క్లౌడ్స్.
1: దోస్ దట్ కమ్ అవుట్ ది హెడ్ come and go like passing clouds.
0: హృదయం నుంచి వచ్చేటువంటి మానవతా విలువలు శాశ్వతంగా నిలిచేటువంటి
1: హ్యూమన్ వాల్యూస్ దట్ కమ్ అవుట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్,
0: ప్రేమ, సహనము, సత్యము, త్యాగము, సానుభూతి, ఇవన్నీ కూడా హృదయం నుంచి వచ్చేటువంటి
1: కంపాషన్, ఫర్బేరెన్స్, టాలరెన్స్, ట్రూత్, సాక్రిఫైస్, దే ఆర్ వాల్యూస్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: అవి ఏ నాటికి మార్పు చెందదు.
1: దే విల్ నెవర్ చేంజ్.
0: ఈనాడు మీరు చదివిన చదువులు, చేసే ఉద్యోగాలు, ఇవన్నీ కూడా కేవలము ప్రాకృతమైనటువంటి విద్యలే.
1: The education that you receive today and the job, they are changeable.
0: కానీ మార్పు చెందినటువంటి హృదయం నుంచి వస్తున్నాయి.
1: The changeless comes out of heart.
0: కరుణే దీనికి హృత్ ప్లస్ దయా హృదయం అన్నారు.
1: Therefore it is
0: compassion తో కూడినటువంటిది ఈ హృదయం.
1: హృదయ హార్ట్ హృత్ ప్లస్ దయా, ద వన్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: ఈ తల నుంచి వచ్చిన అంతా కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్.
1: ద వన్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది హెడ్ ఇస్ గ్యాస్ట్రిక్ ట్రబుల్.
0: తలంపులే తలంపులే తలంపులే,
1: థాట్స్ అండ్ థాట్స్.
0: ఈ తలంపులు గుచ్చి ఏం ప్రయోజనం?
1: వన్ ఆఫ్ దీస్ థాట్స్.
0: ఇది మంచిది, హృదయం నుంచి ఆవిర్భవించాలి.
1: థింగ్స్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
0: సద్గుణంబులు,
1: వర్చ్యూస్,
0: సద్విద్య,
1: గుడ్ ఎడ్యుకేషన్,
0: సత్యనిరతి,
1: ట్రూత్,
0: కరుణ,
1: కంపాషన్,
0: క్రమశిక్ష, కర్తవ్య పాలనములు,
1: డిసిప్లిన్, డ్యూటీ.
0: నేర్పు అనే విద్య.
1: ఇట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్.
0: విద్యార్థి నేర్వలేదు,
1: స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు లెర్న్.
0: తెలివితేటలు ఎన్ని ఉండి కూడా ప్రయోజనం లేదు.
1: మియర్ ఇంటెలిజెన్స్ విల్ నాట్ హెల్ప్ యూ.
0: తెలివితేటలు ఉండవచ్చు.
1: యూ మే హావ్ ఇంటెలిజెన్స్.
0: ఫాక్స్ కూడా చాలా తెలివితేటలు కలిగినటువంటిది.
1: ఫాక్స్ ఈజ్ హైలీ ఇంటెలిజెంట్.
0: కానీ అది కూడా చదువుకోవడమే.
1: Do you call it education?
0: ఆ యుక్తితో వచ్చేటువంటి ఒక తెలివితేటలు మనకు అక్కర్లేదు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ నాక్.
0: మనం హృదయంతో వచ్చేటువంటి తెలివితేటలు కావాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ హార్ట్.
0: ఎక్కడైనా సరే మీరు కానీ మీ స్నేహితులకి ఏమైనా మాట్లాడదామనుకుంటున్నాం, ఈ హృదయంతో వచ్చేటువంటి యొక్క సంకల్పాలకు మీరు బోధించండి.
1: Either you or as you talk with your friends, see that things come out of one's own heart.
0: ఈ విధంగా సరైనటువంటి విద్యను నేర్చి
1: హ్యావ్ ప్రాపర్ ఎడ్యుకేషన్.
0: మన విద్య ఎలాంటిది తెలిసినా మీకు తెలుసును, ఏ ఒక్క దాంట్లో ఒక నయా పైసా పుచ్చుకునేటువంటిది కాదు.
1: యు నో ది ఎడ్యుకేషన్ ఆఫర్డ్ హియర్, వీ డోంట్ చార్జ్ యూ కలెక్టర్ ఫీ.
0: ఎడ్యుకేషన్
1: వీ హావ్ ఫ్రీ ఎడ్యుకేషన్ హియర్.
0: కేజీ మొదలుకొని పీజీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్.
1: రైట్ ఫ్రమ్ కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ.
0: ఇలాంటి దానికి మనం మేము ఏం ఆశిస్తున్నాము?
1: వాట్ దట్ వీ వాంట్ ఫ్రమ్
0: యూ. మీరు బయటకు పోయి మీరు ఒక ఆదర్శ పురుషులుగా రూపొందాలి.
1: యాజ్ యూ లీవ్ అస్ యూ షుడ్ బి ఐడియల్
0: పౌరులుగా మీరు జీవించాలి.
1: యూ షుడ్ బి ఐడియల్ సిటిజన్స్.
0: బయటికి పోయి మీ ఆదర్శాన్ని అందరికీ ఫ్రీగా అందించాలి.
1: లెట్ యువర్ ఐడియల్స్ బి ఫాలోడ్ బై.
0: అక్కడ నుంచి మీరు ఫ్రీగా అందుకొని
1: యూ రిసీవ్ థింగ్స్ ఫ్రీ హియర్.
0: అక్కడ పోయి మీరు డబ్బులు కనుక్కుంటుంటే ఇది ఎంత మోసము.
1: రిసీవింగ్ థింగ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ హియర్ అండ్ యూ సెల్ ఇట్ అవుట్, వాట్ వాట్ ఈస్ ద ఫన్ దేర్?
0: ఇది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: ఇది కేవలం ఒక బిజినెస్ గా వస్తుంది.
1: ఇట్ అమౌంట్స్ టు బిజినెస్.
0: ఇలాంటి దాంట్లో మనం ప్రవేశించకుండా ఉండాలి.
1: యూ షుడ్ నెవర్ యాక్ట్ లైక్ దట్.
0: ప్రేమతో నీ వందించు.
1: షేర్ విత్ లవ్.
0: అందరితో ఒక షేర్ చేసుకో.
1: షేర్ విత్ ఎవ్రీవన్.
0: ఈ షేర్ ఎలాంటి షేరు?
1: వాట్ కైండ్ ఆఫ్ షేరింగ్?
0: పార్ట్ టైం దీంట్లో కాదు.
1: ఇస్ నాట్ పార్ట్ టైం షేరింగ్.
0: ఒక్క ఫుల్ గా చేయాలి.
1: ఇస్ ఫుల్ టైం వర్క్.
0: ఈ విధంగా చేసినప్పుడే విద్య మీకు అబ్బుతుంది బంగారు.
1: దెన్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ ఐడియల్ ఎడ్యుకేషన్.
0: కానీ మీకు అందరికీ తెలిసిన మన యొక్క కాలేజీ యొక్క సత్వము.
1: యు ఆల్ నో అబౌట్ అవర్ కాలేజ్.
0: ఈ కాలేజీలో చదివినప్పుడు
1: as you study here
0: ఎట్లా చదవాలి?
1: How do you
0: study? 24 hours చదవకూడదు.
1: You should not study 24 hours.
0: కొంచెం టైం ఇవ్వాలి.
1: You should take time.
0: మీరు కాలేజ్ నుంచి వచ్చారు.
1: You are returned from the
0: college. వచ్చిన తర్వాత తిరిగి అక్కడ బుక్ పట్టుకొని కూర్చోకూడదు.
1: Return from the college you should not catch.
0: ఆడుకో.
1: You should play for some time.
0: Play play చేయి.
1: Play.
0: తర్వాత కొంచెం సింగ్ చేయి.
1: Sing for some time.
0: ఏమైనా పవిత్రమైన ఇంకొక పని చేసుకో.
1: And do some good work.
0: కానీ 24 hours పని చేయకూడదు.
1: 24 hours you can't spend time for.
0: అంతేకాకుండా చదువుకోవటం ఇంటికి పోతానే పుస్తకములు పారవేసకూడదు.
1: అండ్ ద మూమెంట్ యూ ఆఫ్టర్ కంప్లీటింగ్ స్టడీ షుడ్ నాట్ త్రో అవుట్ బుక్స్.
0: దాన్ని భద్రంగా పెట్టి
1: యూ షుడ్ కీప్ దెమ్ సేఫ్.
0: దాన్ని తగినటువంటి రీతిలో అనుభవించి
1: అండ్ రీడ్ అకార్డింగ్లీ.
0: మీకు చెప్పాను నెపోలియన్ ఎలాంటి క్రమశిక్షణ పోయాడని.
1: భగవాన్ మెన్షన్ అబౌట్ నెపోలియన్ ది కైండ్ ఆఫ్ డిసిప్లిన్ హీ హాడ్.
0: తాను ప్రతి దానికి కూడా టైం కొద్ది నిద్రపోయేవాడు.
1: నెపోలియన్ యూస్ టు గో
0: నిద్ర ఆహారాన్ని రెండింటినీ కూడా కంట్రోల్ చేసుకున్నాడు నెపోలియన్.
1: Perfect discipline in respect of food and sleep.
0: Atta undali manamu.
1: We should be like that.
0: Manam intiki potane
1: the moment we go home
0: college kaati chestaru leji aipotaru.
1: The moment we return from college the first letter ka is gone, we remain lazy.
0: ఈ లేజీస్ మాత్రం మనకు కాకూడదు.
1: లేజినెస్
0: ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
1: లేజినెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
0: రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
1: రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
0: కనుక మీరు రియలైజేషన్ చేయండి. మీరు
1: హ్యావ్ రియలైజేషన్.
0: ఈ లేజినెస్ కు మీరు చోటు ఇవ్వకండి.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్
0: లేజినెస్. టూ మచ్ టాక్ కూడా మంచిది కాదు.
1: టూ మచ్ ఆఫ్ టాక్ ఈజ్ నాట్ గుడ్.
0: టూ మచ్ టాక్ ఏమవుతుంది? మన మెమరీ పవర్ ను పాడు చేస్తుంది.
1: బై టాకింగ్ టూ మచ్ యూ లూజ్ యువర్ మెమరీ పవర్.
0: తెలివితేటలు కూడా పాడు చేస్తుంది.
1: ఇట్ స్పాయిల్స్ యువర్ ఇంటెలిజెన్స్.
0: కనుకనే టూ మచ్ టాక్ కూడా మంచిది కాదు.
1: డోంట్ టాక్ టూ మచ్.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ యూ కెన్ స్పీక్
0: మంచిగా మాట్లాడు. పెద్దలను గౌరవించు.
1: పెద్దలను
0: ప్రేమించు.
1: లవ్ యువర్ పేరెంట్స్.
0: ఈ విధమైనటువంటి ఒక ప్రేమతో నీవు ఉంచినప్పుడే నీవు ఒక విద్యావంతుడు అవుతావు.
1: ఇఫ్ యూ హావ్ దిస్ సార్ట్ ఆఫ్ లవ్ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మున్ముందు దీని యొక్క విషయాలంతా కూడా మాట్లాడుకుందాం.
1: ఇన్ ది కమింగ్ డేస్ యూ ఆర్ గోయింగ్ టు నో మెనీ.
0: ఈ యొక్క ప్రసంగాలు విరమించుకుని
1: భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
0: విషయాలంతా కూడా హృదయంలో చేర్చుకుని
1: all those you heard
0: dani appudu mananam cheskuntu raavali.
1: You start thinking, recalling, recapitulating.
0: Inna tindini e vidhanga pasuvu venuku techukoni jeerninpa cheskuntundo
1: just as the cow brings back the consumed food and digests assimilates.
0: Ippudu intiki potane dani teppinchukoni tiriki jeerninchukovali.
1: The moment you go home, go to your rooms, recall all these things.
0: Ikkada vinnatvanti education.
1: All that you hear here is
0: education.
1: And the experience at home is educare.
0: కాబట్టి ఎడ్యుకేషన్ ఇక్కడ, ఎడ్యుకేర్ ఇంటిలో.
1: ఎడ్యుకేషన్ హియర్, ఎడ్యుకేర్ అట్ హోమ్.
0: జీర్ణించుకోవాలి.
1: అండ్ యూ హావ్ టు డైజెస్ట్ అసిమిలేట్ ఆల్ దట్ యు హియర్.
0: అప్పుడే మీకు సరైనటువంటి పుష్టి సంతృప్తి ఏర్పడుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ సంతృప్తి, సాటిస్ఫాక్షన్, పుష్టి, ద స్ట్రెంగ్.

0: God does not exist in some separate country or nation. He dwells in this very body itself. When it is sin, there is nothing like a sin which exists in some foreign country. Sin is basically associated with the deeds that you perform.
1: Divyatma Sarupulara.
0: Embodiments of divine Atma.
1: Vilavalainapatikini. Astiramainapatikini. ఈ మానవ దేహము ఆత్మదీవునకు నివాసమవుట చేత దీనిని సక్రమమైన మార్గములో కాపాడుకోవటం ప్రతి మానవుని యొక్క కర్తవ్యం.
0: ఆల్ దో దిస్ ఫిజికల్ బాడీ డస్ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ అండ్ ఎనీ పర్మనెన్సీ అబౌట్ ఇట్, యాజ్ ఇట్ హౌసెస్ గాడ్ అండ్ ఆత్మా, ఇట్ హ్యాస్ టు బి యూజ్డ్ ప్రాపర్లీ.
1: దేహ పోషణ మానవుని ప్రధాన కర్తవ్యం.
0: టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే ఈజ్ ఎ డ్యూటీ ఎంజాయిన్డ్ ఆన్ మ్యాన్.
1: దృఢత్వమే లేనటువంటి ఒక దేహమునందు మానవత్వము అనేక చిక్కులు పాలు కాగలదు.
0: ఎ బాడీ విచ్ ఈజ్ నాట్ స్ట్రాంగ్ విల్ పుట్ మ్యాన్ టు డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్.
1: మానవ జీవితము దేహమనే పునాదిపైన ఆధారపడి ఉంటున్నది.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ బేస్డ్ అపాన్ the foundation of the physical body.
1: Kanukane aadhunikamainatunti yokka vaigyanamunaku karakulainatunti roman desham varu kudanu ee deham yokka visishtatanu gurtinchi varu deha poshana nimittamai aneka vidhamulainam drudhatvame leinatunti yokka dehamunandu manavattamu aneka chikkulu palu kagaladu.
0: A body which is not strong will put man to difficult

0: ఈ దేహం యొక్క విశిష్టతను గుర్తించి వారు దేహ పోషణ నిమిత్తమై అనేక విధములైనటువంటి శ్రద్ధను తీసుకునేటువంటి వారు.
1: ద రోమన్ సైంటిస్ట్ హూ హ్యావ్ లేడ్ ఫౌండేషన్ ఫార్ ద వేరియస్ సైన్సెస్ హ్యావ్ ఎక్స్పౌండెడ్ దట్ దిస్ ఫిజికల్ బాడీ హ్యాస్ టు బి ప్రాపర్లీ మెయింటైన్.
0: ఈ దేహము తనంతటికి తానేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రపంచము.
1: This physical body may be compared to a world in itself.
0: దేహమనగ కేవలము ఒక ఆకారము మాత్రమే కాదు.
1: When you think of physical body, you should not confine it to only its
0: form. అనేక అంగములతో కూడినటువంటి యొక్క సమష్టి స్వరూపము.
1: This is a collection and a conglomeration of different limbs.
0: ఏ అంగమునకు ఆ అంగము లావణ్యమైనటువంటిది.
1: Each limb has its own beauty.
0: అన్ని అంగముల యొక్క సౌందర్యమును కూడాను మనం కాపాడుకోవాల్సిన కర్తవ్యము.
1: ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ ఈచ్ లింబ్ ఆఫ్ ది బాడీ.
0: అనారోగ్యములకు గురి అయినటువంటి దేహము, బలహీనతకు గురి అయినటువంటి దేహము ఒక దృఢమైనటువంటి సంకల్పాన్ని చేయలేదు.
1: ఎ బాడీ విచ్ ఈస్ సబ్జెక్టెడ్ టు డిసీజ్ అండ్ వీక్నెస్ కెన్ నెవర్ కంటెయిన్ స్ట్రాంగ్ థాట్స్ అండ్
0: సౌభిత్రమైన దివ్యమైన భవ్యమైన భావములు మానవుల నుండి ఆవిర్భవించవలన శరీరం దృఢమైనటువంటిదిగాను ఆరోగ్యమైన వంటిదిగాను ఉండాలి.
1: ఇఫ్ నోబుల్ మ్యాగ్నిఫిషెంట్ అండ్ గ్రేట్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ విల్ హావ్ టు ఎమర్జ్ ఫ్రమ్ మ్యాన్ ద ఫిజికల్ బాడీ మస్ట్ బి స్ట్రాంగ్ అండ్ సౌండ్.
0: అన్ని మతముల వారు కూడాను దేహం యొక్క పోషణను అంగీకరించినటువంటి వారే.
1: ఆల్ ది రిలీజియన్స్ హావ్ అగ్రీడ్ అపాన్ ద ఫ్యాక్ట్ దట్ బాడీ మస్ట్ బి టేకెన్ కేర్ ఆఫ్ వెల్.
0: ఇది అనిత్యము అశాశ్వతము అయినట్టుదే అయినప్పటికీ
1: ఇట్ ఈస్ ఇంపర్మనెంట్ నో డౌట్.
0: సత్యనిత్యమైనటువంటి యొక్క దివ్యత్వము ఇందుకు నివాసంగా ఉండటం చేత ఈ యొక్క దేహమును మనము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపవలసినటువంటిది.
1: ఇట్ డిజర్వ్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ అండ్ ఇంపార్టెన్స్ బికాస్ ఇట్ హ్యాస్ హౌస్డ్ గాడ్ అండ్ ఆత్మ ఇన్ సైడ్ ఇట్.
0: కనుక మతములన్నీ చేరి మంచిని బోధించి
1: ఆల్ ది రిలీజియన్స్ కెన్ ఓన్లీ టెల్ గుడ్ థింగ్స్
0: తెలిసి మెలుగవలను తెలివితోడ.
1: బట్ వన్ షుడ్ కండక్ట్ వన్ సెల్ఫ్ విత్ దట్ అవేర్నెస్.
0: మతులు మంచివైన మతమేది చెడ్డది.
1: ఇఫ్ యువర్ థింకింగ్ ఈస్ ప్రాపర్ విచ్ రిలీజియన్ ఇస్ బ్యాడ్.
0: కనుక అన్ని మతములు కూడాను ఏది బోధించినప్పటికీ సమష్టి క్షేమమునకే కానీ వ్యష్టి యొక్క క్షేమమునకు కాదని సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ హ్యావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్ that all the religions have expounded the need for the collective welfare and not the individual welfare.
0: మలమూత్ర దుర్గంధ మాంసరక్తంతో కూడినటువంటి ఈ దేహమునంది దివ్య భవ్యమైన నవ్యమైనటువంటి ఒక ఆత్మతత్వము రాణిస్తూ ఉంటుండాలి.
1: ది ఆత్మ విచ్ ఈస్ మ్యాగ్నిఫిషెంట్ అండ్ నోబుల్ అండ్ గ్రేట్ ఈస్ షైనింగ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ విచ్ ఈస్ ఇంపర్మనెంట్ అండ్ ట్రాన్సియంట్.
0: దేహ బలహీనం చేత ఇది తరుగదు, దేహ బలము చేత పెరుగదు.
1: Atma will not grow on account of its own strength and will not become weak on account
0: perigi, of its own strength. Perigi taraganatvanti yokka tattvame atma tattvamu.
1: The principle of Atma is one which does not grow and decline.
0: Idi nirantaram kudanu pavitramainatvantidi.
1: It is always sacred.
0: Viluvainatvantidi.
1: Always precious.
0: Balamainatvantidi.
1: It is always strong.
0: Yetti paristhitulu endu kudanu deeni viluva ye matram kudanu taggadu.
1: Under all circumstances it remains strong and it will never decline.
0: పెద్ద వజ్రం ఒకటి పెంటలో దొరికిన విలువ మారదు, దాని వెలుగుపోదు.
1: ఇఫ్ యూ వర్ టు ఫైండ్ ఎ వెరీ హైలీ వాల్యుయబుల్ బిగ్ డైమండ్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ఆర్డినరీ స్టోన్స్ ది డైమండ్ విల్ నాట్ లూజ్ ఇట్స్ వాల్యూ.
0: మంచి గుమ్మడి పండు కంచెలో కాచిన రుచియు మారదు, దాని చవియుపోదు.
1: Just because the pumpkin has been grown just near your house in the garden, its taste will not change.

0: నిరంతరము కూడాను ప్రకాశిస్తూనే ఉంటుంటాయి.
1: ఆల్దో ది ఫిజికల్ బాడీ ఈజ్ సబ్జెక్టెడ్ టు వేరియస్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ అండ్ డర్ట్, ద మోస్ట్ ప్రెషియస్ ఇన్వాల్యుబుల్ ఆత్మ ఈజ్ రిసైడింగ్ విచ్ ఈస్ ప్యూర్ అండ్ పర్మనెంట్.
0: అయితే అన్ని మతముల వారు కూడాను ఈ దేహం యొక్క పుష్టిని సంతృష్టిని కోరటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ ది రిలీజియన్స్ ఆస్పైరింగ్ టు ప్రొటెక్ట్ అండ్ లుక్ ఆఫ్టర్ దిస్ ఫిజికల్ బాడీ?
0: దేహో దేవాలయ ప్రోక్తో, ఇది దేహం అనేటువంటిది భగవంతుని యొక్క దేవాలయము అనేటువంటి విశ్వాసమే దీనికి మూల కారణం.
1: ది రీజన్ ఈస్ దట్ ఎవ్రీవన్ హాస్ బిలీవ్డ్ దట్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
0: కనుక ఈ పవిత్రమైనటువంటి దేహమును అలక్ష్యము చేయక, అశ్రద్ధ పూనక, తగినటువంటి శ్రద్ధతో దీనిని సరైన మార్గంలో ప్రవేశపెట్టి దీని కర్తవ్య కర్మలు ఆచరించటము మానవుని ప్రధానమైనటువంటి ధర్మము.
1: ఇట్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ టు సీ దట్ దిస్ ఫిజికల్ బాడీ డజంట్ సఫర్ ఫ్రమ్ ఎనీ వీక్నెస్ ఆర్ డిసీజ్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫిజికల్ బాడీ అండ్ యూజెస్ ఇట్ ప్రాపర్లీ.
0: కానీ ఇట్టి సత్యమును గుర్తించలేనిటువంటి వ్యక్తులు అనేక వ్రతములని, నోములని, ఉపవాసములని ఈ పేర్ల చేత దేహమును కృషింప చేసుకుంటున్నారు.
1: బట్ అన్ఫార్చునేట్లీ పీపుల్ హూ డు నాట్ నో దిస్ సీక్రెట్ ఇన్ ద నేమ్ ఆఫ్ వేరియస్ వ్రతాస్ అండ్ వోస్ ఆర్ మేక్ అండర్టేకింగ్ సచ్ యాక్ట్స్ విచ్ వీకన్ దిస్ ఫిజికల్ బాడీ.
0: తద్వారా మనము నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం గుర్తించలేము.
1: By undertaking such steps, you will never realize the reality of Atma.
0: Putta paina maddhinchina paamu marana unduna?
1: By beating upon the ant hill, can you kill the snake inside?
0: Tanumunta dandinchina vishayabhogamulu aduguna?
1: By putting this physical body to suffering, can you get realization?
0: Aakali dappulu maninanta aatmagnani taanavuna?
1: By merely giving the food and water, can you really become Atma?
0: Tanevaru teliyakunna tattvajnanam etukulunu.
1: Without knowing who you really are, how can you become
0: tattvajnanam kudaravalanna tanevaro gurtinchadaniki prayatninchali.
1: If you really want to become a tattvajnani, you should try to know who you really are.
0: Manavudante emito aneetundi satyanni kuda manam artham chesukovali.
1: You should also realize what man really stands for.
0: Idanu nirantaram kudanu nootanude. నిరంతరము నూతనుడే.
1: సీజ్లెస్లీ అండ్ కంటిన్యూస్లీ హీఈస్ న్యూ.
0: ఇతను సనాతనుడు కానీ పురాతనుడు కానీ కాదు.
1: హీఈస్ నైదర్ ఏన్షియంట్ నార్ మోడర్న్.
0: ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ ఈ దేహము నిరంతరము నూతనంగానే ఉంటుంది.
1: ఎనీ నంబర్ ఆఫ్ బర్త్స్ వన్ మే టేక్, ఎవ్రీ బర్త్ ఈజ్ న్యూ.
0: మానవత్వం దివ్యత్వంతో కూడినటువంటి ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని ఇది నిరూపిస్తుంది.
1: ఇట్ ఆల్సో షోస్ దట్ మ్యాన్ ఈజ్ ది హ్యూమన్ లైఫ్ ఈజ్ బేసికలీ అసోసియేటెడ్ విత్ డివినిటీ.
0: ఇది కొన్ని విధములైన విచారణ సలిపినప్పుడే దీని నిజ స్వరూపం మనకు గోచరమవుతుంది.
1: ఓన్లీ విత్ యు అండర్టేక్ ప్రాపర్ ఎన్క్వైరీ యు వుడ్ బి ఏబుల్ టు రియలైజ్ దిస్ బేసిక్ ట్రూత్.
0: స్వస్వరూప సంధానమే దీని యొక్క నిష్ట.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ ఈజ్ టు రియలైజ్ హూ యు రియలీ ఆర్.
0: ఇది నిష్టనే జ్ఞానమునకు సరైనటువంటి ద్రష్ట.
1: ఏ రియల్ జ్ఞాని ఇస్ వన్ హూ హ్యాస్ దిస్ కైండ్ ఆఫ్
0: ఈ ద్రష్ట యొక్క సందర్శనమే భక్తి యొక్క ప్రభావము.
1: Getting darshan of the great souls is the very purpose of devotion.
0: Dashtadham chetane drushtini manamu abhruti parichukoni srushtini manam anubhavinchali.
1: When you get the vision of association of great souls, you can get a real vision and then enjoy kaani
0: aakaram koodinanta maatramana manavattam aneetundi dani manam saarthakam gaavinchukotam idi avivekamu.
1: By merely getting a human form, you are not going to sanctify human life.
0: ఆకారం మానవాకారం ఉండవచ్చును.
1: ఇన్ ఫార్మ్ వన్ మే బి ఎ హ్యూమన్.
0: మానవ గుణముల చేత ఈ మానవత్వాన్ని మరుగు చేయవచ్చును.
1: బట్ బై క్వాలిటీస్ యు మైట్ హావ్ హిడెన్ ది రియల్ హ్యూమన్ నేచర్ అండ్ బికమ్ ఏ డెమన్.
0: ఆకారమును చూచి మానవత్వంగా మనం భ్రమించరాదు.
1: వి షుడ్ నాట్ గెట్ డెల్యూడెడ్ బై మియర్లీ లుకింగ్ అట్ హ్యూమన్ ఫార్మ్.
0: నిజమైన మానవత్వం అనగా మానవ, మా అనగా కాదు, నవ అనగా కొత్తది. కొత్తది కానటువంటిది మానవత్వం.
1: The real meaning of manava, man, is the one who is not new.
0: Antiye kaka deeniki marok artham kudanu untunnadi.
1: There is one more meaning for this.
0: Manava mood achamto kudinatvantadi.
1: It is a three letter word. Manava.
0: Ma anaga ajnanam.
1: Ma refers to ignorance.
0: Na anaga lekunda.
1: Na refers to not.
0: Va anaga vartinchatamu.
1: War refers to conducting
0: himself.
1: The one who conducts himself free from ignorance alone is man. This
0: means. అజ్ఞానముకు గురి అయి అశాంతికి లోనై దివ్యమైనటువంటి ఆత్మజ్ఞానము లభించాలంటే ఇది ఏ రీతిగా సాధ్యమవుతుంది?
1: ఇఫ్ వన్ ఇస్ సబ్జెక్టెడ్ టు ఇగ్నోరెన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్, హౌ కెన్ యూ రియలైజ్ దట్ హీ ఈజ్ రియలీ డివైన్?
0: ఈ మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని మనం మొట్టమొదటి అర్థం చేసుకోవాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ యూ షుడ్ రికగ్నైజ్ దిస్ హ్యూమానిటీ యాజ్ బేసికలీ డివినిటీ.
0: అర్థం చేసుకునుక నానార్థములో అనర్థములు మాత్రమే ఉంచుకుని యథార్థమును విసర్జించడం చేత ఇది సత్యమైనటువంటి యొక్క స్వరూపం మనకు గుర్తించడానికి వీలు కాదు.
1: వెన్ వన్ మిస్టేక్స్ అండ్ మిస్అండర్స్టాండ్ వేరియస్ మీనింగ్స్ అండ్ మిస్ఇంటర్ప్రిట్స్, వన్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది కరెక్ట్ మీనింగ్ అండ్ రియలీ ఎంజాయ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
0: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకునా?
1: ఎవరీ గ్రీన్ బర్డ్ కెన్ ఇట్ బి లైక్ ఎ ప్యారెట్ కెన్ ఇట్?
0: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగున?
1: ఎవరీ వర్మ్ దట్ మూవ్స్ అబౌట్ ఆన్ ఎ ఫ్లవర్ can you call it a bee?
0: పులిచర్మం కప్పినట్టు గాడిద తా పురియగున?
1: జస్ట్ బై వేరింగ్ ద స్కిన్ ఆఫ్ ఎ టైగర్ కెన్ ఎ డోంకీ బికమ్ ఎ టైగర్?
0: ఏనుగంత బలిసి ఉన్నా పంది ఏనుగవుటన్నటయ్యా?
1: జస్ట్ బికాస్ ఎ పిగ్ ఈజ్ యాజ్ ఫ్యాట్ యాజ్ ఎన్ ఎలిఫెంట్ కెన్ ఇట్ రియలీ బికమ్ ఎన్ ఎలిఫెంట్?
0: కనుక ఆకారమును చూచి మానవత్వంగా భ్రమించటము కేవలం అవివేకమే.
1: ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ ది ఫార్మ్ అలోన్ అండ్ సే దట్ ఈస్ ఎ
0: మానవత్వం అనగా మనసు మాట క్రియయు
1: హ్యూమానిటీ
0: ఒక్కటిగానే అతికి ఉంటాయి.
1: ద వన్ హూ యూనిఫైస్ అండ్ హార్మోనైజెస్ ద వర్డ్ థాట్ అండ్ డీడ్ అలోన్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మాట యందు వేరు,
1: ఇన్ వర్డ్ డిఫరెంట్.
0: పనులు యందు వేరు,
1: ఇన్ యాక్షన్ ఈజ్ క్వైట్ డిఫరెంట్.
0: వచనమందు వేరు,
1: అండ్ ఇన్ థింకింగ్ హీఈస్ డిఫరెంట్.
0: ఈ విధమైనటువంటి మార్గం అనుసరించినప్పుడు మానవత్వం ఎట్లవుతుంది?
1: How can a person be called if one is so different in different?
0: Kanuka dharinchinatundi dehamu kanukane idi dehamu, oke dahinchetundi deham kanukane idi dehamu, jindinchetundi shariram kanukane idi shariramu. Ilanti aatma tattvam cheta deeniki aneka naamamulu erpadutu vachinavi.
1: This physical body has got different names like dehamu because it gets burned down, shariramu because it houses a shariri, and they it gets destroyed.
0: దేహం ఒక నీటి బుడగ వంటిది.
1: ద ఫిజికల్ బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: క్షణములో ఈ యొక్క నీటి బుడగ లీనమవుతో నీటి ఎందు.
1: ఇన్ వాట్ మూమెంట్ దిస్ వాటర్ బబుల్ బ్రేక్స్ డౌన్?
0: అయితే ఈ నీటి బుడగ ఎక్కడ నుంచి వచ్చింది?
1: బట్ దెన్ దిస్ ఫ్రమ్ వేర్ నీటి ఎందు బబుల్ కమ్? ఇట్ హాస్ కమ్ ఫ్రమ్ వాటర్.
0: నీటి ఎందు పెరిగి
1: it has grown in water.
0: Neeti end anangu neeti buduga,
1: it has merged back into water itself.
0: Narudu budambu,
1: man is water bubble.
0: Narayanudu neeru,
1: narayana is water.
0: Kanuka ee buduga kevalamu neeti nundine puttinatuvantidiga undinappudu ఈ యొక్క నరుడు కూడాను నారాయణుడి నుంచినే ఆవిర్భవించినటువంటి వాడు.
1: జస్ట్ యాజ్ ఎ వాటర్ బబుల్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ వాటర్, ద మ్యాన్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ నారాయణ.
0: సత్యాన్ని మనం గుర్తించినప్పుడే శరీరము అలక్ష్యం చేయక, అశ్రద్ధ చేయక, తగినటువంటి రీతిగా దీన్ని పోషించుకోవటానికి కృషి చేస్తాం.
1: ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ విల్ టేక్ స్టెప్స్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే అండ్ లుక్ ఆఫ్టర్ ఇట్.
0: ఇది ఒక పనిముట్టు అయినప్పటికీ,
1: ఆల్దో దిస్ ఇస్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్,
0: దీనికి తగినటువంటి యొక్క హద్దులు హంగులు కూడా ఉండాలి.
1: There are certain rules and regulations which are prescribed to take care of that.
0: Jagattunanda prati padarthamulakudu konni niyamamulu untunnavi.
1: Every object in the world has certain rules and regulations.
0: Nasreyo niyamam vina,
1: there is no welfare without a code of conduct. Idhemu
0: aneka niyamamulato koodinatvantidi.
1: This physical body also has certain rules and limitations.
0: Mana pravartanalu endukani,
1: in our behavior,
0: mana choopulu endukani,
1: in our looks,
0: mana matalu endukani,
1: in our words,
0: మన యొక్క భావములు ఎందు కాని,
1: ఇన్ అవర్ ఫీలింగ్స్,
0: ఒక విధమైనటువంటి యొక్క పవిత్రతను మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ షుడ్ ఆల్వేస్ డెవలప్ సేక్రెడ్నెస్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్.
0: అట్లు పవిత్రము గావించుకొనక
1: వితౌట్ దట్ కైండ్ ఆఫ్
0: అనుగ్రహించినటువంటి అంగములు అన్నిటి కూడాను అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడే మానవత్వము దానవత్వంగా మారిపోతుంది.
1: ఇఫ్ వన్ మిస్యూజెస్ అండ్ అబ్యూజెస్ ద లింబ్స్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ, ద హ్యూమానిటీ బికమ్స్ డెమానిక్.
0: మన జీవితం అంతా ఇప్పుడు ఒక వ్యాపార రంగంగా ఉంటుండాలి.
1: అవర్ ఎంటైర్ లైఫ్ మే బి కంపేర్డ్ టు ఎ బిజినెస్ ఫీల్డ్.
0: మన దేహములో ఉష్ణం అనేటువంటిది 99కే పోయిందట ఈ ఉష్ణము, ఇది రోగంగా రూపొందుతుంది.
1: ఇఫ్ ది హీట్ ఇంక్రీజెస్ 99 degrees, దెన్ వి సే
0: మన బ్లడ్ ప్రెషర్ కూడాను 120/80 ఉంటుంది.
1: సిమిలర్ ఇస్ అవర్ బ్లడ్ ప్రెషర్ 120/80.
0: కానీ ఇది 90గా పోయిందంటే మన బ్లడ్ ప్రెషర్ కూడాను రోగంగా మారుతుంది.
1: ఇఫ్ దిస్ 80 బికమ్స్ 90, ఇట్ బికమ్స్ ఎ డిసీజ్.
0: మన ఐబాల్ కూడాను ఎంత వెలుతురునో అంత వెలుతురు మాత్రమే చూడగలదు. ఎక్కువ వెలుతురునే చూసినప్పుడు మన రెటీనా బర్న్ అవుతుంది.
1: ఈవెన్ అవర్ ఐబాల్ కెన్ సీ ఎ లిమిటెడ్ లైట్. ఇఫ్ ఇట్ సీస్ ఎక్సెసివ్ లైట్, ది రెటీనా బర్న్స్. మన ఇయర్ డ్రమ్స్
0: కూడాను అంతే, ఎంత శబ్దమో అంత శబ్దం వినగలదు. అమితమైనటువంటి శబ్దం విన్నప్పుడు మన ఇయర్ డ్రమ్ కూడాను బస్ట్ అవుతుంది.
1: సిమిలర్ ఇస్ విత్ అవర్ ఇయర్ డ్రమ్స్. Limited sound is okay, otherwise they burst.
0: కనుక మన దేహం అంతా కూడా కేవలం ఒక లిమిటెడ్ కంపెనీ.
1: అవర్ ఫిజికల్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ లిమిటెడ్ కంపెనీ.
0: ఇలాంటి యొక్క దేహమును కాపాడుకోవటం కూడా కొంత లిమిట్ కావాలి.
1: టు టేక్ కేర్ ఆఫ్ సచ్ ఎ ఫిజికల్ బాడీ దేర్ ఆర్ సర్టన్ లిమిట్స్.
0: దీనికి తీసుకునే ఆహారంలోనూ కొంతవరకు పరిమితం ఉండాలి.
1: ఇన్ ది ఫుడ్ పార్ట్ టేకన్ బై దిస్ బాడీ,
0: త్రాగే నీరు ఎందుకు పరిమితం ఉండాలి.
1: ఇన్ ఆల్సో ది వాటర్ దట్ ఇస్ పార్ట్ టేకన్,
0: వాటర్ ఎందు పరిమితము.
1: దేర్ ఇస్ లిమిట్ ఇన్ వర్డ్స్,
0: వినటం ఎందు పరిమితము.
1: ఇన్ హియరింగ్ దేర్ ఇస్ ఎ లిమిట్.
0: మన జీవితం అంతా కూడా ఒక పరిమితమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: అవర్ ఎంటైర్ లైఫ్ కన్సిస్ట్ ఆఫ్ సర్టన్ లిమిట్స్ అండ్
0: పరిమితములకు మితిమీరినప్పుడే ఇది ఒక ప్రమాదమునకు గురి అవుతుంది.
1: వెన్ వన్ ఎక్సీడ్స్ ది లిమిట్ దెన్ వన్ ఫేసెస్ ది డేంజర్.
0: అతి తిండి మతిహాని, మిత తిండి అతిహాయి.
1: Excessive food makes one go mad.
0: Ati bhasha matihani, mita bhasha atihai.
1: Excessive talk makes a person
0: kanukane manavudu ee dehamunu ee vidhamainatundi oka margamulo anubhavimpa cheskovalo aa aanandamulaku sariyainatundi margamune manam anusarinchali.
1: We have to undertake such path which can really confer joy on us in using our physical body.
0: మానవులకు ఐదు విధములైనటువంటి యొక్క విచారణ శక్తులు ఉంటున్నవి.
1: There are 5 types of thinking power in every human being.
0: దానిని ఒక జ్ఞానం అన్నారు.
1: And that has been described as జ్ఞానం.
0: ఈనాడు సామాన్యంగా ప్రపంచమంతటికును సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానము ఒకటి. అదే తెలివితేటలతో కూడినటువంటిది.
1: The type of knowledge which is available in the world and which is all pervasive,
0: దీనినే మొట్టమొదటిదాన్ని bookish knowledge అన్నారు.
1: This type of knowledge is called bookish knowledge.
0: ఈ bookish knowledge నుంచి కూడా superficial knowledge గా మారిపోయింది.
1: This bookish knowledge has given birth to superficial knowledge.
0: ఈ superficial knowledge లోపలే మన జీవితం అంతా వ్యర్థం చేసుకుంటున్నాము.
1: We are wasting our entire life in this superficial knowledge.
0: ఈ వయసునందు ఈ మానవులకు ఉండవలసినటువంటి general knowledge, common sense జీరోగా ఉంటుండాలి.
1: What is required as general knowledge and common sense for man is a big zero in
0: him. కనుక జనరల్ నాలెడ్జ్ కామన్ సెన్స్ అనేటువంటిది కేవలం విద్య వల్ల లభించేటువంటిది కాదు.
1: జనరల్ నాలెడ్జ్ అండ్ కామన్ సెన్స్ కెనాట్ బి అక్వైర్డ్ త్రూ బుక్స్.
0: నిత్య జీవితంలో కర్తవ్య ధర్మం వల్లనే మనకు ఈ యొక్క జనరల్ నాలెడ్జ్ ని మనము పోషించుకోవచ్చును.
1: వన్ కెన్ ప్రొటెక్ట్ అండ్ అక్వైర్ జనరల్ నాలెడ్జ్ త్రూ డైలీ లివింగ్.
0: సమాజ సేవ వల్ల, సమాజ సంపర్కం వల్ల ఈ జనరల్ నాలెడ్జ్ ని మనం పోషించుకోవడానికి అవకాశం ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫాస్టర్ జనరల్ నాలెడ్జ్ బై బీయింగ్ ఎ సర్వెంట్ ఆఫ్ ది సొసైటీ అండ్ సర్వింగ్ ది సొసైటీ.
0: ఇంకా నాలుగవది డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
1: ద ఫోర్త్ వన్ ఈస్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఈనాడు ఏ విధంగా ఉంటుందని మనం విచారం చేసినప్పుడు,
1: వెన్ యూ థింక్ ఆఫ్ హౌ దిస్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్
0: స్వార్థపరమైనటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
1: మ్యాన్ ఈస్ యూజింగ్ ఇట్ ఓన్లీ యాజ్ ఎ సెల్ఫిష్.
0: తమ దోషాలు తాము కొంతవరకు సమన్వయం చేసుకునేటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
1: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఈజ్ యూజ్ ఓన్లీ టు డిఫెండ్ హిజ్ ఓన్ డిఫెక్ట్స్.
0: ఇది వ్యక్తి సంబంధమైనటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
1: దిస్ ఈజ్ ఓన్లీ ఎన్ ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
0: కనుక ఈ డిస్క్రిమినేషన్ పెడమార్గం పడుతుండాలి.
1: దట్ ఈస్ వై దిస్ డిస్క్రిమినేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ ద రాంగ్
0: సైడ్. సరైనటువంటి డిస్క్రిమినేషన్ కాదు.
1: దిస్ ఈజ్ నాట్ ప్రాపర్ డిస్క్రిమినేషన్.
0: సమష్టి సంబంధమైనటువంటి డిస్క్రిమినేషన్ మనకు కావాలి.
1: Discrimination collectively applicable is what is needed now.
0: ఎవనికి వాడు సమర్థించుకునేటువంటి ఒక డిస్క్రిమినేషన్ చూస్తున్నాడు. నాది రైట్.
1: Man is using discrimination to defend and say that it is his right.
0: ఇది స్వార్థపరమైనటువంటి ఒక డిస్క్రిమినేషన్.
1: This is selfish discrimination.
0: అందువలనే యువకులైనటువంటి వారు చాలా పెడమార్గం పట్టడానికి అవకాశం ఏర్పడుతుంది.
1: That is the reason why the youth are prompted to go on the wrong path.
0: ఇది ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ కావాలి.
1: ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
0: ఎవరికి సంబంధించినటువంటి అందరికీ సమన్వయమైనటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
1: ది డిస్క్రిమినేషన్ మస్ట్ బి సచ్ దట్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ పీపుల్, నాట్ టు వన్ అలోన్.
0: 2+2=4. ఇది రష్యన్స్ కానీ చైనీస్ కానీ అమెరికన్స్ కానీ పాకిస్తాన్ వాళ్ళు కానీ ఇండియన్స్ కానీ అందరూ ఇది సమంగా ఒప్పుకోవచ్చు తప్పదు.
1: 2+2=4 whether it is Russians, Pakistanis, Chinese or Indians or any
0: కానీ ఇక్కడ ఒక ఆధ్యాత్మిక మార్గం లోపల
1: బట్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ
0: 3-1=1 అంటుంది.
1: 3-1=1
0: కానీ ఇది ఎవరు కూడా అంగీకరించరు.
1: బట్ పీపుల్ విల్ నాట్ అగ్రీ ఫర్ దిస్.
0: ఇది కేవలం ఒక ఫండమెంటల్ కాకుండా ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ గా రూపొందుతున్నట్టు ఉంటుంది.
1: పీపుల్ హూ డిఫెండ్ ఆర్ థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండివిజువల్ డిస్క్రిమినేషన్.
0: ఆధ్యాత్మికము అలాంటి సంకుచితమైనటువంటి డిస్క్రిమినేషన్ ఏనాడు కూడా చేయదు.
1: స్పిరిచువాలిటీ విల్ నెవర్ అండర్టేక్ సచ్ నారో డిస్క్రిమినేషన్.
0: అర్థం తెలుసుకోలేక లేక విచారణ చేసుకోలేక ఇది కేవలము వ్యక్తిగతమైనటువంటి యొక్క విచారణ శక్తి అని అనుకోవచ్చు.
1: They may think without understanding, without proper inquiry, that this is used.
0: ఏ వ్యక్తిని మనం ప్రశ్నించినప్పటికీ 3-1=1 అంటే ఎవరు కూడా ఇది మ్యాథమెటిక్స్ లో తప్పు అంటారు.
1: Whomsoever you ask whether it is 3-1=1, they will say no, this is wrong.
0: కానీ ఇది రైట్ అని నేను వాదిస్తాను.
1: బట్ ఐ సే దట్ దిస్ ఈజ్ రైట్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్?
0: ఇది వ్యక్తిగతమైనటువంటిది కాదు.
1: ది రీజన్ ఈజ్ ఇట్ ఇస్ నాట్ ఇండివిజువల్.
0: సంబంధమైనటువంటిది.
1: ఇట్ ఈస్ కలెక్టివ్.
0: ఆత్మ సంబంధమైనటువంటిది.
1: ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు
0: అమర సంబంధమైనటువంటిది.
1: ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు హిమ్ హ్యూమానిటీ.
0: అమృత సంబంధమైనటువంటిది.
1: ఇట్ ఈస్ విత్ అసోసియేటెడ్ విత్ ఇమ్మార్టాలిటీ.
0: విచారణ శక్తి ద్వారా కూడా ఇది మార్పు చెందడానికి వీలు కాదు.
1: దిస్ కెనాట్ బి చేంజ్డ్ బై థింకింగ్ అండ్ ఆర్గ్యూయింగ్.
0: కనుకనే ఇది ఈ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ లోపల కొన్ని విధమైనటువంటి మార్పు కలగడం చేతనే మానవత్వాన్ని సక్రమమైన మార్గంలో గుర్తించలేకపోతున్నారు.
1: As people are going on the wrong thinking, they have not been able to recognize humanity.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: ఐదవ విచారణ శక్తి అత్యవసరము.
1: The fifth type of knowledge is very essential.
0: అది ఐదవది. Practical discrimination. Practical knowledge గా ఉండాలి.
1: And that is practical knowledge.
0: ఈ practical knowledge లేకపోవడం చేతనే ఇన్ని విధమైనటువంటి యొక్క ఆపోహలకు గురి అయిపోతున్నారు మానవులు.
1: మ్యాన్ ఈస్ గెటింగ్ ఇన్యూమరబుల్ డౌట్స్ బికాస్ హీ డజంట్ హ్యావ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ప్రతి విషయమును కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి.
1: ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ఈనాడు ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఏమిటో వాళ్ళకి అర్థం కావటం లేదు.
1: టుడే మ్యాన్ హస్ నాట్ బీన్ ఏబుల్ టు.
0: ఏ వ్యక్తి తనకు సంబంధించినటువంటిది తన యొక్క అనుభూతిగా భావిస్తున్నాడు.
1: ఈచ్ వన్ ఈస్ కన్సిడరింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హిజ్ ఓన్ లిమిటెడ్ ఎక్స్పీరియన్స్.
0: నేను సమాజంలో ఒక్కడిని.
1: I am one among many in the society.
0: సమాజం యొక్క సమస్య అతృప్తిని కూడా నేను అనుభవించాలి.
1: ఐ మస్ట్ ఆస్పైర్ టు హ్యావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది ఎంటైర్ సొసైటీ.
0: ఇక్కడ చక్కని విచారణ చేయాలి.
1: లెట్ అస్ థింక్ ప్రాపర్లీ హియర్.
0: సముద్రం నుంచి ఏ రీతిగా అలలు ఉద్భవిస్తున్నావో,
1: జస్ట్ యాజ్ వేవ్స్ ఆర్ ఎమర్జింగ్ ఫ్రమ్ ఓషన్,
0: సూర్యుడి నుంచి కిరణములు ఏ విధంగా ఆవిర్భవిస్తున్నావో,
1: జస్ట్ యాజ్ రేస్ ఆర్ ఎమర్జింగ్ ఫ్రమ్ సన్,
0: ఒక్క దైవం నుంచి ఆవిర్భవించినటువంటిది ప్రేమ.
1: లవ్ హ్యాజ్ ఎమర్జింగ్ ఫ్రమ్ గాడ్ ఇన్ ద సేమ్ వే.
0: ఈ ప్రేమ అనేటువంటి భగవంతునికి ప్రేమకు ఎట్టి విభాగము లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ గాడ్ అండ్ లవ్.
0: సూర్యునికి కిరణములకు ఏ విధమైనటువంటి యొక్క భేదములు ఉండవు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సన్ అండ్ హిజ్ రేస్.
0: సముద్రములకు అలలకు భిన్నమైనటువంటి మార్గం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఓషన్ అండ్ వేవ్స్.
0: అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము.
1: దే ఆర్ మ్యూచువల్లీ రిలేటెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్.
0: అదే విధంగానే ఈ దేహమును కూడాను దివ్యత్వమైన ఆత్మతత్వములకు సంబంధించినటువంటి ఒక సత్యాన్ని మనం గుర్తించాలి.
1: సచ్ ఇస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ ఫిజికల్ బాడీ అండ్ ఆత్మ. దిస్ ట్రూత్ వీ షుడ్ రికగ్నైజ్.
0: దేహమందు ఆత్మదేవుడు ఉండేను సుమా.
1: ఇన్ దిస్ ఫిజికల్ బాడీ దేర్ ఇస్ గాడ్ ఆత్మ.
0: ఈ దేహము అనిత్యము అశాశ్వతము అయినప్పటికీ నిత్య సత్యాన్ని గుర్తించేంత వరకు కూడాను ఈ దేహమును ఆధారంగా మనం తీసుకోవాలి.
1: Although this physical body is impermanent and transient, to understand the divinity which is existing in this, we have
0: అనేక మంది
1: ఈ
0: దేహ పోషణ లోపల అలక్ష్యం చేస్తున్నారు.
1: Many people are rather indifferent in looking after this physical body. అనేక రోగాలకు
0: గురి అవుతుండాలి.
1: That is the reason why they are getting different diseases.
0: ఈ రోగముల చేత తమ యొక్క దివ్యమైనటువంటి ఆనందాన్ని కూడా అందుకోలేకపోతున్నారు.
1: Man has not been able to enjoy bliss because of these diseases.
0: ధర్మార్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూల ఉత్తమం.
1: In order to achieve
0: చతుర్విధ పురుషార్థములైనటువంటి యొక్క ధర్మార్థ కామములు కూడా మనం ఆశించవలనను అనుభవించవలనను ఈ దేహములకు ఆరోగ్యం అత్యవసరము.
1: In order to enjoy and experience the four goals of human life, physical health and physical body are very important.
0: అయితే దీనికి ఏ విధమైన మార్గాన్ని మనం అనుసరించాలి?
1: బట్ వాట్ పాత్ షుడ్ వి టేక్?
0: దీనిని సరియైనటువంటి యొక్క విచారణ చేత ప్రవర్తనలో మార్పులు మనం తెప్పించుకోవాలి.
1: వీ షుడ్ బ్రింగ్ అబౌట్ ప్రాపర్ చేంజెస్ ఇన్ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ త్రూ ప్రాపర్
0: ఆహారంతో కలిగేటువంటి యొక్క ఆరోగ్యం కంటే మానసిక సంబంధమైనటువంటి యొక్క అనారోగ్యమే ఈనాడు అభివృద్ధి అవుతుండాలి.
1: టుడేస్ వరల్డ్ ది మెంటల్ డిసీజెస్ ఆర్ గ్రేటర్ దాన్ ద డిసీజెస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఫుడ్.
0: నిరంతరము కూడాను మానవుడు యోచించటము
1: కంటిన్యూస్లీ మ్యాన్ ఈజ్ అండర్టేకింగ్ టు థింక్ అండ్ వరీ.
0: యోచన అనేటువంటి దానికి రూపం ఏమిటి?
1: What is the form of this worry?
0: ఈ విచారము అనేటువంటి దానికి రూపం ఏమిటి?
1: What is the form of this?
0: What is the shape of worry?
1: What is the shape of worry?
0: It is only mental created fear. కనుక మనం మానసిక సంబంధమైనటువంటి యొక్క ఆలోచన చేతనే మనం అనారోగ్యంకు గురి అవుతున్నాము.
1: We are getting mental diseases because of unnecessary thinking.
0: మనం ఏమాత్రం కూడా ఆలోచన చేయకూడదు.
1: We should not think at all.
0: ఈ ఆలోచన ఒక్కొక్క సమయం లోపల హద్దు మీరిపోతుంటారు.
1: దిస్ థింకింగ్ ఈజ్ ఎక్సీడింగ్ లిమిట్స్ సెట్ ఫర్ ఇట్.
0: ఇది హద్దు మీరిపోయినప్పుడు హస్తవ్యస్తంగా మారిపోతుంది.
1: ఎక్సెసివ్ థింకింగ్ మేక్స్ ఆల్ ప్రాబ్లమ్స్.
0: తద్వారా కొంతవరకు కూడాను మెంటల్ అనగా మానసిక సంబంధమైనటువంటి వ్యాధులు కూడా సంభవిస్తాయి.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దాట్ మ్యాన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు మెంటల్ డిసీజెస్.
0: ఈనాడు లోకము లోపల అనేక మంది మతి భ్రమలు కలగడానికి కారణం ఇదే.
1: In today's world, so many people are becoming mad because of that excessive thinking.
0: Entavaraku antavaraku manam chintinchali.
1: Our thoughts must be always be within limits. They should not exceed the limits.
0: Avasaramainatundi aa samayamunku maatrame manam chintinchali.
1: Depending upon the exigency of the
0: situation, gadichipoyina darini రాబోయేదానని మనం అనవసరంగా చింతించి అనారోగ్యానికి గురి అవుతున్నాము.
1: డు నాట్ బాదర్ అబౌట్ ది పాస్ట్ విచ్ ఇస్ డెడ్ అండ్ ది ఫ్యూచర్ విచ్ ఇస్ అన్బోర్న్.
0: ఈనాటి యువకులు ఈ విధమైనటువంటి వ్యాధులకే గురి అయిపోతున్నారు.
1: టుడేస్ యూత్ ఆర్ సబ్జెక్టెడ్ టు దిస్ కైండ్ ఆఫ్ లిమిటేషన్.
0: ఒక్కొక్క యూనివర్సిటీ లోపల కూడా పరీక్ష చేసి చూసినప్పుడు 80% to 90% కూడా మానసిక సంబంధమైనటువంటి భ్రాంతుల చేతనే అనారోగ్యాన్ని పొందుతున్నారు.
1: When a research was undertaken in a number of universities, 80 to 90% of the people are having some kind of mental problem or the other.
0: కనుక మనము ఈ వయసు లోపల మంచి పవిత్రమైనటువంటి వయసు.
1: This time, this youth is most sacred.
0: ఈ వయసునందు మనం ఏమాత్రం కూడాను అనారోగ్యంకు గురి కాకూడదు.
1: We should not subject ourselves to any type of problem or disease.
0: సాధ్యమైనంత వరకు మానసిక సంబంధమైనటువంటి విచారణలు తగ్గించుకోవడానికి చూసుకోవాలి.
1: As far as possible, think within limits only.
0: Adhikanga chadavatam kani,
1: excessive reading,
0: adhikanga aadatam kani,
1: excessive play,
0: adhikanga paadatam kani,
1: excessive sleep,
0: adhikanga nidrinchatam kani,
1: excessive sleep,
0: ee shariramunaku haani kaligutu chestundi.
1: All these will harm the physical body.
0: Inte kaadu manamu ceiling on disease lopala naalugu rakamainatundi okka vidiga manam bodhichutu vacham.
1: We have already just seen four types earlier.
0: మొదటిది డోంట్ వేస్ట్ ఫుడ్.
1: ఫస్ట్ వన్ ఈజ్ డోంట్ వేస్ట్ ఫుడ్.
0: ఎందుకోసం మనం వేస్ట్ చేయకూడదు?
1: వై షుడ్ వి నాట్ వేస్ట్ ఫుడ్?
0: ఫుడ్ ఈజ్ గాడ్.
1: బికాస్ ఫుడ్ ఈజ్ గాడ్.
0: మనం ఈ ఫుడ్ నుంచినే వచ్చినటువంటి ఆకారమే మన యొక్క జీవితము.
1: దిస్ ఫిజికల్ బాడీ హాస్ కమ్ ఫ్రమ్ ఫుడ్.
0: ఇది ఆహారమయమైనటువంటి జీవితము.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫుడ్.
0: ఇది అన్నమయమైన జీవితము.
1: దిస్ ఇస్ ఫుడ్ స్వీట్.
0: ఇది అన్నగత ప్రాణము.
1: దిస్ లివ్స్ ఆన్ ఫుడ్ ఓన్లీ.
0: కనుకనే మనం ఆహారంను వ్యర్థం చేసినప్పుడు మన జీవితాన్ని వ్యర్థం గావించుకున్నటువంటి వారం.
1: దట్ ఈస్ ద రీజన్ వై వేస్టింగ్ ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు వేస్టింగ్ లైఫ్.
0: ఇంకా డోంట్ వేస్ట్ మనీ.
1: సెకండ్ వన్ ఈజ్ డోంట్ వేస్ట్ మనీ.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: ఈనాడు యువకులు అనవసరమైన రీతిగా కూడా ఖర్చులు చేస్తున్నారు.
1: టుడేస్ యూత్ ఆర్ వేస్టింగ్ మనీ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
0: ఇది దురభ్యాసములకు గురి అవుతుంది.
1: దిస్ లీడ్స్ టు బ్యాడ్ హ్యాబిట్స్.
0: దుర్మార్గంలో ప్రవేశింప చేస్తుంది.
1: యు ఆర్ లైక్లీ టు గో ఆన్ ద వికెట్ పాత్.
0: అనేక విధమైన అశాంతికి గురి చేస్తుంది.
1: అండ్ దట్ విల్ పుట్ యు టు ఎ లాక్.
0: సాధ్యమైనంత వరకు దీన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
1: రెడ్యూస్ ది ఎక్స్పెండిచర్ టు ద మినిమం.
0: ఇది సరైనది కాదు.
1: ఎక్సెసివ్ ఎక్స్పెండిచర్ ఇస్ నాట్ గుడ్.
0: మన భారతదేశము ఆర్థికంగా అనేక రకములైనటువంటి యొక్క చిక్కులలో చేరి ఉంటున్నది.
1: Our country, Bharat, is facing a number of economic and financial problems.
0: అలాంటి పరిస్థితులు ఎందు స్వార్థమే అభివృద్ధి కావడం చేతనే ఈ ఎకనామిక్స్ లోపల చాలా హీన పరిస్థితి ఏర్పడిపోయింది.
1: All these economic problems have arisen on account of selfishness.
0: ఈ స్వార్థము స్వప్రయోజనాన్ని దూరం గావించాలన్నప్పుడే అప్పుడే మన దేశం బాగుపడుతుంది.
1: వన్స్ యూ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్,
0: సమష్టి భావాన్ని మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ దట్ కలెక్టివ్
0: అప్రోచ్, జాతి సమగ్రతను మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ ఆల్సో బ్రింగ్ అబౌట్ కోఆపరేషన్ అండ్ కలెక్టివిటీ ఇన్ ద నేషన్,
0: దేశం యొక్క సమగ్రతను మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు బ్రింగ్ అబౌట్ వెల్ఫేర్ ఆఫ్ ద నేషన్,
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ,
1: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఈ సత్యం వచ్చినప్పుడే మన ఆర్థిక పరిస్థితి గాని ఆధ్యాత్మిక పరిస్థితి గాని చక్కగా సరైన స్థితిలో బ్యాలెన్స్ గా ఉంటుంటాయి.
1: వెన్ యూ బ్రింగ్ అబౌట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, దెన్ ఓన్లీ
0: మన జీవితం అంతా కూడా ఒక బ్యాలెన్స్ పైన ఆధారపడి ఉంటుండాలి.
1: అవర్ ఎంటైర్ లైఫ్ రెస్ట్ ఆన్
0: బ్యాలెన్స్. బ్యాలెన్స్ కావాలి,
1: ఫస్ట్ బ్యాలెన్స్.
0: కూర్చోవడానికి బ్యాలెన్స్ కావాలి,
1: వైల్ సిట్టింగ్ డౌన్
0: సైకిల్ తొక్కడానికి బ్యాలెన్స్ కావాలి,
1: సైక్లింగ్ వీడ్స్
0: కార్ డ్రైవ్ చేయడానికి బ్యాలెన్స్ కావాలి,
1: కార్ డ్రైవింగ్ వీడ్స్
0: యోచన చేయడానికి బ్యాలెన్స్ కావాలి,
1: థింకింగ్ వీడ్స్.
0: అంత లైఫ్ ఒక బ్యాలెన్స్.
1: Life is based upon balance.
0: ఈ బ్యాలెన్స్ ఈనాడు తప్పిపోయింది.
1: If there is a little imbalance,
0: కారణమేమిటి?
1: Why is the అనకో
0: మితిమీరిన తెలివి పెరిగిపోయింది?
1: It is an excessive cleverness.
0: Knowledge చాలా అధికమైపోయింది.
1: Knowledge has grown beyond
0: limits. ఈ నాలెడ్జ్ ని సక్రమమైన మార్గంలో పెట్టాలంటే దీనిని స్కిల్ చేయాలి.
1: If you want to properly use knowledge, it has to be converted into skill.
0: ఈ నాలెడ్జ్ ని స్కిల్ చేసినప్పుడు బ్యాలెన్స్ సక్రమంగా ఉంటుంది.
1: When you convert knowledge into skill, there is balance.
0: వచ్చాయి ఈనాటి యువకులు నాలెడ్జ్ ని కిల్ చేస్తున్నారు, దాని వల్లే బ్యాలెన్స్ తప్పిపోయింది.
1: బట్ అన్ఫార్చునేట్లీ టుడేస్ యూత్ ఆర్ కిల్లింగ్ నాలెడ్జ్, దేర్ ఫార్ ది బ్యాలెన్స్ ఇస్ డిస్టర్బ్. వాట్ ఈస్ ది
0: మన చూపుల లోపల మన నాలెడ్జ్ అంతా కూడా వ్యర్థమైపోతుందని.
1: వీఆర్ వేస్టింగ్ అవర్ నాలెడ్జ్ త్రూ
0: మన వినికిడి లోపల కూడా మన నాలెడ్జ్ వ్యర్థమైపోతుంది.
1: త్రూ హియరింగ్
0: నీ మాటల చేతను నాలెడ్జ్ వ్యర్థమైపోతుంది.
1: త్రూ ఎక్సెసివ్ టాక్
0: నీ తలపుల చేతను నాలెడ్జ్ వ్యర్థమైపోతుంది.
1: త్రూ ఎక్సెసివ్ థింకింగ్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
1: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక రేడియో ఉంటుంటది,
1: దేర్ ఇస్ ఎ రేడియో.
0: ఆ రేడియో లోపల ఏదైనా ఒక స్టేషన్ మనం పెట్టుకున్నాం.
1: యూ హావ్ స్విచ్డ్ ఆన్ ద రేడియో అండ్ పుట్ ఎ స్టేషన్.
0: దాన్ని శబ్దంగా పెట్టుకోవచ్చును, చాలా నెమ్మదిగా కూడా పెట్టుకోవచ్చు. వాయిస్
1: ది వాల్యూమ్ మే బి మోర్ ఆర్ ది వాల్యూమ్.
0: ఈ వాల్యూమ్ లోపల నీవు ఏమాత్రము వ్యత్యాసం చేయనక్కర్లేదు.
1: దేర్ ఇస్ నో నీడ్ ఫార్ కన్సిడరింగ్ అబౌట్ ది వాల్యూమ్.
0: దానిని స్టార్ట్ చేసి పెట్టావంటే
1: వన్స్ యూ ఆన్ ది రేడియో,
0: విను వినకపో,
1: వెదర్ యూ లిసన్ టు రేడియో,
0: అది పెద్ద శబ్దంగా పెట్టు లేక చిన్న శబ్దంగా పెట్టు,
1: వెదర్ ది వాల్యూమ్ ఇస్ మోర్ ఆర్ లెస్,
0: ఎన్నో యూనిట్లు కరెంట్ వ్యస్తమవుతుంది.
1: సో మెనీ యూనిట్స్ ఆఫ్ కరెంట్ ఈస్ యూజ్డ్ అప్.
0: అదే విధంగానే మన దేహం ఒక రేడియో వంటిది.
1: అవర్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ రేడియో.
0: మనం నిరంతరము యోచన చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, గట్టిగా మాట్లాడుతున్నాం, తనలో తాను మాట్లాడుతున్నాం, నిద్రలో మాట్లాడుతున్నాం, నిద్ర వచ్చేంత వరకు మాట్లాడుతున్నాం. ఎప్పుడు చూసినా తెల్లవారి లేచింది మొదలు రాత్రి పరుగున్నంత వరకు మనలో మనం మాటలు జరుగుతూనే ఉంటున్నాయి.
1: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్, వెదర్ స్లీపింగ్, టాకింగ్, వాకింగ్, కంటిన్యూస్లీ ఇండల్జింగ్ ఇన్ టాకింగ్ టు అవర్ సెల్ఫ్.
0: తద్వారా ఎన్ని విధములైనటువంటి ఎంత ఎనర్జీ మనకు వ్యర్థమైపోతుండాలి.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ సచ్ టాక్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ వేస్ట్.
0: ఈ ఎనర్జీ వేస్ట్ కావటం చేతనే ఎనర్జీగా మారిపోతుండాలి జీవితం.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ వేస్టింగ్ ఆఫ్ దిస్ ఎనర్జీ లైఫ్ హాస్ డెవలప్డ్ ఇన్ టు ఎన్ ఎనర్జీ.
0: కనుక ఈ దేహమునందు ఉండేటువంటి శక్తిని సద్వినియోగపరచుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఎనర్జీ ఇన్ ది బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: అప్పుడే మనకు చక్కని బ్యాలెన్స్ కూడా ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ వీ విల్ ఎంజాయ్ బ్యాలెన్స్ ఇన్ లైఫ్.
0: విద్యార్థులారా, దేహం ఆరోగ్యంగా పుష్టిగా సంతృష్టిగా ఉండినప్పుడే మన బ్యాలెన్స్ సరైన స్థితిలో మనం అనుభవించవచ్చును.
1: డియర్ స్టూడెంట్స్, వీ కెన్ ఎంజాయ్ లైఫ్ ఓన్లీ వెన్ అవర్ బాడీ ఈజ్ హెల్తీ, స్ట్రాంగ్.
0: గడచిన దాన్ని మీరు ఏమాత్రమూ చింతించదక్కర్లేదు.
1: డూ నాట్ వరీ అబౌట్ ది పాస్ట్.
0: పాస్ట్ ఈజ్ పాస్ట్, ఫర్గెట్ ది పాస్ట్. నడుచుకొని వచ్చిన రోడ్డు చూసుకునే వచ్చాం కదా, ఇంక వెనక్కి ఎందుకు చూడాలి?
1: యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ ది పాత్ విచ్ హ్యావ్ వాక్డ్ అప్, వై డు యూ లుక్ బ్యాక్?
0: ఇది ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి ఒక సెకండ్ అయినా ఒక ఇంచ్ అయినా ముందుకు రాదు.
1: యూ కెనాట్ గెట్ బ్యాక్ ది డెడ్ పాస్ట్.
0: అలాంటి రానిదాని నిమిత్తమే మనం ఎందుకు యోచన చేయాలి?
1: వై డు యూ వరీ అబౌట్ పాస్ట్ విచ్ యూ కెనాట్ గెట్ బ్యాక్?
0: ఇన్ ద ఫ్యూచర్,
1: దెన్ ఫ్యూచర్
0: భవిష్యత్తు. ఇది భవిష్యత్తు మనకు తెలియనటువంటిది, అగాధమైనటువంటిది.
1: ఫ్యూచర్ ఇస్ నాట్ నోన్ టు అస్, ఇట్ ఈస్ అన్ఫాథమబుల్.
0: రేపు రేపు అనేటువంటి భావం చేసినప్పుడు రేపటి వరకు మనం ఉండేది ఏం ష్యూరిటీ?
1: యూ మే సే టుమారో, బట్ వేర్ ఇస్ ది గ్యారంటీ దట్ యూ విల్ లివ్ ఫర్ టుమారో?
0: రేపు అనేటువంటిది ఏమాత్రం మనకు నమ్మకం ఉంది?
1: టుమారో దేర్ ఇస్ నో గ్యారంటీ అబౌట్ టుమారో.
0: కనుక నమ్మకం లేనటువంటి దాని నిమిత్తమై మనం ఎందుకు యోచన చేయాలి?
1: వై డు యూ థింక్ అబౌట్ టుమారో?
0: ఫ్యూచర్ ఇస్ నాట్ షూర్.
1: You are not sure of tomorrow.
0: ఫ్యూచర్ అలాంటి ష్యూర్ కానటువంటి దానికి ఇన్ష్యూర్ చేయటం ఎందుకు?
1: వై డూ ఇన్ష్యూర్ ఫ్యూచర్ విచ్ ఇస్ నాట్ ష్యూర్?
0: ఈ రెండు రకములైనటువంటి చింతల చేతనే మన జీవితం వ్యర్థమైపోతుండాలి.
1: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ బై దీస్ టూ కైండ్స్.
0: మానవుడు యువకులు దుఃఖములకు గురి కావటము, విచారములకు గురి కావటము, అనారోగ్యములకు గురి కావటము కారణమే.
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ టుడేస్ మ్యాన్స్ గ్రీఫ్?
0: ఉన్నదానితో తృప్తి పడక లేని దానికై అవస్థలు పడుతున్నాడు, అందువల్లనే అశాంతి గురి అవుతున్నాడు.
1: వీఆర్ సఫరింగ్ స్ట్రైఫ్ అండ్ గ్రీఫ్ బికాస్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ వీ హ్యావ్. We are simply aspiring to have which we cannot get.
0: Vidyarthulara,
1: dear students,
0: gatamu gatamu,
1: past is
0: bhavishyattu bhavishyattu,
1: future is future.
0: Ee rendintini manam vicharinakkaledu. Vartamanam chaala pradhanamainatundi.
1: Let us not bother about those
0: present
1: two.
0: present
1: is very important. Present,
0: this is not ordinary present, this is omnipresent.
1: Present is not ordinary present, this is omnipresent.
0: Anaga emti bhavishyattu yokka ఫలితము ఈ యొక్క ప్రజెంట్ లో ఉంటుండాలి, పాస్ట్ యొక్క ఫలితము ప్రజెంట్ లోనే ఉంటుండాలి.
1: వాట్ డూ యూ మీన్ బై ఆమ్ని ప్రజెంట్? ది ఫ్యూచర్ ఫ్రూట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ప్రజెంట్.
0: ముందు ఏ విత్తనము నాటావో ఆ యొక్క మొక్కని ఇప్పుడు వచ్చింది.
1: వాట్ ఎవర్ సీడ్ యువర్ సోన్ ఇన్ ద పాస్ట్,
0: ఇప్పుడు ఏ మొక్కను నాటుతావో ఆ ఫలమే ముందుకు అనుభవిస్తావు.
1: వాట్ ఎవర్ సీడ్ యువర్ సోయింగ్ టుడే యువర్ గోయింగ్ టు రీప్ ది ఫ్యూచర్ అండ్ ప్రజెంట్.
0: పాస్ట్ రెండు కూడా ప్రజెంట్ లో ఉంటున్నాయి.
1: దేర్ ఫోర్ present in the present you find
0: vartamananni sakramaina margamlo anubhavinchandi.
1: Therefore enjoy present.
0: Yetti vicharamulukunu avakasam nandinchakoddu.
1: Do not give room for any worry.
0: Ee sakramaina margamnu anubhavinchinappude mana jeevitham aadarshavantamaina jeevithanga roopondutundi.
1: Only when we present, enjoy present,
0: abhutamaina jeevithanga roopondutundi,
1: then only it will be immortal.
0: Amaratvanni pondutundi.
1: It will be able to get immortality.
0: Manavatvanni saathakanga avistundi.
1: It will sanctify man's life.
0: Vidyarthulara, deham yokka visishtatanu manam alakshyam cheyakoddu.
1: Dear students, do not ignore this special aspect of
0: human
1: body. In this world everything is important.
0: Aithe annintini manam alakshyam chestunnama?
1: Are we ignoring everything?
0: Ledu. Anityam asukham lokam mim praapya bhajasvamam anedi. అనిత్యం అసుఖం ఈ రెండు రూపంతో చేరినటువంటిది ఈ జగత్తు. కనుక దేహం అంటే ఒక దేవాలయంగా భావించి
1: కన్సిడర్ బాడీ యాజ్ ఎ టెంపుల్.
0: ఈ దేవాలయం ఎలాంటి దేవాలయము?
1: వాట్
0: నడిచే దేవాలయము.
1: దిస్ ఇస్ ఎ వాకింగ్ టెంపుల్,
0: పర్మనెంట్ దేవాలయం కాదు.
1: దిస్ ఇస్ నాట్ ఎ ఫిక్స్డ్ టెంపుల్.
0: ఎక్కడ నడుస్తుంటే అక్కడంతా దేవుడు ఉన్నాడు.
1: వేర్ ఎవర్ యు గో యు ఆర్ క్యారీయింగ్ గాడ్ విత్ యూ.
0: ఈ మూవింగ్ టెంపుల్,
1: దిస్ ఇస్ ఎ మూవింగ్ టెంపుల్.
0: ఇలాంటి దేవాలయమును మనం సాత్వికమైన రీతిగా మనం అనుభవించాలి.
1: వీ హావ్ టు ఎంజాయ్ దిస్ సేక్రెడ్.
0: ఏది చేసినా దేవుడున్నాడు లోపల.
1: వాట్ ఎవర్ యు డూ,
0: ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: వాట్ ఎవర్ యు డూ, కన్సిడర్ దట్ గాడ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ యు.
0: ఆత్మవిశ్వాసం లేకుండా
1: యు షుడ్ హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: లోక విశ్వాసం చేతనే మనం జీవితాన్ని గడపటం చేత
1: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓన్లీ విత్ కాన్ఫిడెన్స్ ఇన్ ద వరల్డ్,
0: అశాంతికి గురి అయిపోతున్నాము.
1: వీఆర్ సబ్జెక్టెడ్ టు గ్రీఫ్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్.
0: గోడ కట్టాలంటే పునాది భద్రంగా ఉండాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు కన్స్ట్రక్ట్ ఎ వాల్, దేర్ ఇస్ నీడ్ ఫర్ గుడ్ ఫౌండేషన్.
0: భద్రంగా ఉండాలి,
1: దెన్ ఓన్లీ వాల్ విల్ బి.
0: గోడ భద్రంగా ఉండినప్పుడే మనం రూఫ్ భద్రంగా వేయవచ్చును.
1: ఓన్లీ వెన్ ది వాల్ ఈస్ సేఫ్ ది రూఫ్.
0: రూఫ్ భద్రంగా ఉండినప్పుడే నివాసం అందులో ధైర్యంగా చేయవచ్చు.
1: వీ కెన్ లివ్ హ్యాపీలీ ఓన్లీ వెన్ ది రూఫ్ ఈస్ సేఫ్.
0: కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్.
1: Self confidence is the foundation.
0: Self satisfaction the wall.
1: Self satisfaction the wall.
0: Self sacrifice the roof.
1: Self sacrifice the roof.
0: Self realization life.
1: Self realization is the life.
0: Kanuka manam self self self self ante emti?
1: What do you mean by self?
0: Rendu rakamulainatundi self lu unnai ikkada.
1: There are two types of self.
0: Ekacharam anetundi self, I oka self.
1: One lettered self, I is one self.
0: ఇంకా రెండవది ఈవైఈఐ, ఇది మూడు అక్షరముల యొక్క ఐ.
1: ది అదర్ వన్ ఇస్ ది త్రీ లెటర్డ్ సెల్ఫ్
0: ఈవైఈఐఏ బాడీ.
1: ది త్రీ లెటర్డ్ ఐ ఇస్ ది బాడీ.
0: ఏకాక్షర ఐఏ ఆత్మ.
1: ద వన్ లెటర్డ్ ఐ
0: ఏకం సత్యం విమలం అచలం సర్వది సాక్షిభూతం.
1: దిస్ వన్ లెటర్డ్ ఐ ఈజ్ ఎ విట్నెస్ టు ఎవ్రీథింగ్.
0: ఐ అనేటువంటి ఏకాక్షరము సర్వులు ఎందు ఉంటుండాలి.
1: The one letter I exists in every human being.
0: ఈ మూడు అక్షరములు ఐ కొంతమందికి లేకుండా ఉండవచ్చును.
1: సమ్ పీపుల్ మే నాట్ హ్యావ్ దిస్ త్రీ లెటర్ ఐ.
0: కొంతమందికి ఉండి కూడా క్యాట్రాక్ట్ రావచ్చును.
1: సమ్ పీపుల్ మే గెట్ క్యాట్రాక్ట్ విత్ ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ హ్యావింగ్.
0: వేరు వేరు దోషములు అందులో ప్రారంభము కావచ్చును.
1: అండ్ దేర్ మే బి సమ్ అదర్
0: కానీ యోగి భోగి జోగి విరాగి బైరాగి సర్వులు ఎందు కూడాను ఈ ఏకాక్షర ఈ సమంగానే ఉంటుండాలి.
1: వెదర్ ఇట్ ఈస్ యోగి బైరాగి ఆర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ దిస్ ఐ ఈక్వలీ అండ్ యూనిఫామ్లీ.
0: ఇప్పుడు ఒక్కటి భగవతే అని నేను పిలిచాను, ఆయన నేను ఐ అంటాడు.
1: Now I call Bhagavate, he raises his hand and says, I.
0: Hak sir, anpilichanu, nenu I antadu.
1: I say, Hak sir, he raises his hand and says,
0: Arjun I. Arjun Gupta, anpilichanu, I antadu.
1: Arjun Gupta, I just call, he says, I.
0: Chibbar, anpilichanu, I antadu.
1: Chibbar, I say, he raises his hand.
0: Bhagavate, Hak sir, Singh, Chibbar, Rupanamavulu veru ainappatikini. అందరి నుండి ఐ ఐ ఐ అనేటువంటి ఒక జవాబు ఒక్కటిగానే వచ్చింది.
1: ద నేమ్ అండ్ ఫార్మ్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ పీపుల్ ఈస్ డిఫరెంట్ బట్ ది వర్డ్ ఐ
0: రూపనామములు వేరు అయినప్పటికీ ఈ ఐ అనేటువంటిది అందరి ఎందు ఉన్నటువంటిది ఒక్కటే ఒక్కటే.
1: దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ ద నేమ్ అండ్ ఫార్మ్.
0: దానిని వేదాంతం ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: దట్ ఈస్ వాట్ ది ఫిలాసఫీ సేస్. There is only one thing which is existing. Scholars
0: యువకులు ఈనాడు యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేకత్వంలోని ఏకత్వాన్ని మనము అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ ఎంజాయ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఈ ఏకత్వమును అనేకత్వంగా భావించడం చేతనే ఈ అశాంతికి గురి అయిపోయింది లోకం.
1: వీఆర్ లూజింగ్ పీస్ బికాస్ వీఆర్ కన్సిడరింగ్ యూనిటీ.
0: పాకిస్తాన్ వేరు, ఇండియా వేరు, రష్యా వేరు, చైనా వేరు, అమెరికా వేరు అని ఈ రకమైనటువంటి భేదములు ఉండవచ్చును, కానీ అన్ని కలిసి ఒకే భూమి పైన ఉన్నాయి కదా.
1: వెన్ యూ గో ఆన్ బ్రింగింగ్ అబౌట్ డిఫరెన్సెస్ దట్ పాకిస్తాన్ ఇస్ డిఫరెంట్, రష్యా ఇస్ డిఫరెంట్,
0: ఈ రకమైనటువంటి యొక్క ఏకత్వానికి మనం పెంచుకుంటే ఈ భిన్నత్వంలో ద్వేషములు కానీ అసూయలు కానీ క్రోధములు కానీ ఉండడానికి అవకాశమే ఉండదు.
1: ఇఫ్ యూ కెన్ డెవలప్ యూనిటీ దెన్ దెర్ విల్ నాట్ బి రూమ్ ఫార్ ఎనీ క్వారల్స్ అండ్ మిస్అండర్స్టాండింగ్.
0: స్కై ఈజ్ వన్ బట్ స్టార్స్ ఆర్ మెనీ. Nations are many, but earth is one. Beings are many, breath is one. ఈ రకమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనం భావించుకుంటే నిజమైనటువంటి ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
1: The real bliss will develop in our own heart when we see unity in the entire diversity.
0: విద్యార్థులారా, ఇది చాలా పవిత్రమైన వయసు.
1: Dear students, youth is most precious.
0: భిన్న భావములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: We should not give room for any differences in thoughts.
0: ఈ విధమైనటువంటి మార్పులకు మూల కారణము అనారోగ్యమే.
1: It is lack of good health which is giving room for this kind of thoughts.
0: చూడడానికి పుష్టిగా కనిపించవచ్చును.
1: Apparently the body may be
0: మానసిక తత్వం చాలా బలహీనంగా ఉండవచ్చును.
1: But the mind may be weak.
0: మనము హెల్తీ బాడీ లోపలే హెల్తీ మైండ్ ఉంటాయి.
1: దేర్ కెన్ బి హెల్తీ మైండ్ ఓన్లీ ఇన్ హెల్తీ బాడీ.
0: మన బాడీ ఏ విధమైనటువంటిగా ఉంటుందో దానిలో వచ్చేటువంటి భావాలు కూడా ఆ రకమైనటువంటిగానే వస్తుంటాయి.
1: ద టైప్ ఆఫ్ థాట్స్ యూ గెట్ విల్ డిపెండ్ అపాన్ ది టైప్ ఆఫ్ బాడీ దట్ యూ హ్యావ్.
0: మంచి పుష్టిగా సంతృష్టిగా ఉండేటువంటి దేహం నుంచి దృఢమైనటువంటి సంకల్పాలు మనకు ఆవిర్భవిస్తుంటాయి.
1: ఇఫ్ ది బాడీ ఈజ్ స్ట్రాంగ్ హెల్తీ అండ్ స్టడీ దెన్
0: బలహీనమైన దేహం నుంచి అన్ని అనుమానాలే ఆవిర్భవిస్తుంటాయి.
1: From a weak mind, only doubts emerge.
0: Kanuka, manamu, manaku maname, balulama, leka abalulama, ani vishayanni manu vicharinchukovachu.
1: Each one can question for himself whether his body is...
0: Nee sankalpam ettidiga untuntado, nee balam attidigane undi.
1: Your thoughts will depend upon the type of weakness or strong body that you have.
0: Kanukane yadbhavam tadbhavatihi annaru.
1: That is the reason why it is said that the thoughts that you get depend upon...
0: Dehamu anityame. నీటి బుడగే, అశాశ్వతమే, మలినమే, కాని ఇందులోపలనే ఒక రత్నము, ఒక దివ్యము, ఒక భవిత్వము, ఈ యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము ఉంటుండాలి.
1: ఫిజికల్ బాడీ ఈజ్ వీక్, ఇట్ ఇస్ అ వాటర్ బబుల్, ఇట్ ఇస్ ఇంపర్మనెంట్, నో డౌట్.
0: దాని నిమిత్తమై మనం ఈ దేహాన్ని మనం కాపాడుకోవాలి.
1: బట్ వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ బాడీ ఫర్ ద సేక్ ఆఫ్ పర్మనెంట్ ఆత్మ విచ్ రిసైడ్స్ ఇన్.
0: ఇనుప పెట్టికి ఒక వెలుగు ఉంటుండదు.
1: దేర్ మే నాట్ బి మచ్ వాల్యూ ఫర్
0: ఇట్. వెలలేని ఇనుప పెట్టె లోపల చాలా విలువైనటువంటి నగలు పెట్టాము.
1: మోస్ట్ ప్రెషియస్ జ్యువెలరీ ఇస్ కెప్ట్.
0: ఆ నగల నిమిత్తమై ఇనుప పెట్టెను మనం కాపాడుకోవాలి.
1: వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ ఐరన్ సేఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ ది జ్యువెలరీ విచ్ కంటైన్స్.
0: అందులో ఏమాత్రము విలువైన నగలే లేకపోతే ఇనుప పెట్టెను మనం కాపాడనక్కర్లేదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో జ్యువెలరీ ఇన్ ద ఐరన్ సేఫ్, నో నీడ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్.
0: ఇది ఇనుప పెట్టె వంటిది.
1: బాడీ ఈజ్ సంథింగ్ లైక్ ఎన్ ఐరన్ సే.
0: ఇందులో ఒక భద్రమైనటువంటి యొక్క ఆత్మ ఉంటుండాలి.
1: దేర్ ఈజ్ ఆత్మ విచ్ ఈస్ సో.
0: దాని నిమిత్తమై ఈ దేహాన్ని మనం కాపాడుకోవాలి.
1: ఫర్ ద సేక్ ఆఫ్ ఆత్మ వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది బాడీ.
0: జీవితం కోసం మనం భుజించాలి, కానీ ఆహారం కోసం జీవించరాదు.
1: We have to partake food for the sake of life. We should not live for food.
0: ఈనాడు చాలా మంది కేవలము ఆహార నిమిత్తమే జీవించినట్టుగా భావిస్తున్నారు.
1: Many people think as if they are living for eating.
0: మనకు నిజముగా ఆత్మభావమే ఆత్మవిశ్వాసమే ఉంటుంటే ఆహారం మన దగ్గరికి నడుచుకుని వస్తుంది.
1: If we have faith in Atma, food walks itself up to you.
0: అన్నం కోసం మనం వెతుకులకి అక్కర్లేదు.
1: We need not search and work for food.
0: అందుకోసమనే వేదాంతమునందు భాగవతమునందు కూడాను ఆత్మ కోసం వెతికేటువంటి వాడు గోపి, అన్నం కోసం వెతికేటువంటి వాడు పాపి అన్నారు.
1: దట్ ఈస్ వై ఇన్ భాగవత ఇట్ సెడ్ వన్ హూ సీక్స్ ఆత్మ ఈజ్ గోపి, వన్ హూ సీక్స్ ఫుడ్ ఈజ్ ఎ పాపి.
0: ఆత్మాన్వేషణకై మనం వచ్చి అన్నాన్వేషణ జరుపుతున్నాము.
1: We have come here for inquiring into Atma, and but we are inquiring into food alone.
0: Atma anugraham unte anna anveshana sarpanakkaraledu.
1: If you only inquire after Atma, you need not search for food at all.
0: Puttinchina vaadu pettalekapothada?
1: The one who has given birth to you, will he not take
0: care of you? Ee vishwasanni manam balaparchukovali.
1: We should develop firm faith in this kind of thinking.
0: Nayana, ninnu neevu telusuko, ninnu neevu chusuko, ninnu neevu gurtinchuko ani neeku bodhisthu vachindi Vedantam.
1: Vedanta has taught you, child, take care of yourself, think about yourself, find out who you really are.
0: ఈ సత్యాన్ని విస్మరించారు మానవుడు.
1: బట్ మ్యాన్ హెస్ గివెన్ అప్ దిస్ ట్రూత్.
0: అరే బాబు, నీ ముఖాన్ని నువ్వు చూసుకోరా ఎట్టుందో అని అద్దం చేతికిస్తే ఆ అద్దాన్ని ఇంకొకరి ముఖం ముందు పెట్టేస్తే నీ ముఖం ఎట్ట కనపడుతుంది?
1: చైల్డ్, హ్యావ్ ఎ లుక్ అట్ యువర్ ఓన్ ఫేస్ ఇన్ దిస్ మిర్రర్, అండ్ వెన్ ది మిర్రర్ ఈస్ షోన్ టు సమ్వన్ ఎల్స్, హౌ కెన్ యూ గెట్ యువర్ ఓన్ ఇమేజ్?
0: నీ ముఖం నువ్వు చూసుకోలేదు, నీ ముఖాన్ని చూసుకునే నిమిత్తమే నీకు అందించినటువంటి బుద్ధి అనే అద్దాన్ని పరలోకం ముందు పెడుతున్నావు.
1: Intellect which is given as a mirror to see yourself is used to judge others. దోషములను
0: నీ గుర్తించుకోవడానికి వీలు కాలేకుండా పోతుందవి.
1: That is why you have not been able to recognize who you really are.
0: కనుక ఆత్మవిశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి.
1: Develop self confidence.
0: ఈ ఆత్మవిశ్వాసం ఉండినప్పుడే మనకు ఆనందము లభ్యమవుతుంది.
1: Self confidence alone can confer bliss.
0: విచారములు ఏమాత్రమూ మనం చేయకూడదు.
1: We should not worry.
0: ధైర్యంతో వచ్చినటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములను ఎదుర్కోవడానికి తగినటువంటి యొక్క బలమును సంపాదించుకోవాలి.
1: We should develop strength to face all problems with courage.
0: అందువల్లే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల నాలుగు ఎఫ్లు అని చూబోధించాం.
1: That is why four Fs have been taught in our education system.
0: అదే మొదటి F, follow the master. నీ కాన్షియన్స్ ను ఫాలో చేయి.
1: Follow the master, follow your conscience.
0: రెండవది face the devil.
1: Second one is face the devil.
0: Third F, fight to the end.
1: Third one is fight till the end.
0: Fourth F, finish the game.
1: Fourth, finish the game.
0: ఇది నీ యొక్క నిజమైనటువంటి తత్వం.
1: This is the
0: key. ఈ విషయంలో నీవు నిరంతరం కూడా చదువును సాధిస్తూ రావాలి.
1: You have to make real progress in these four directions.
0: ఏమిటి ఈ చదువులు?
1: What is the type of
0: ఆంగ్ల చదువుల లోపల A, B, C అని ఉండాలి.
1: In the education you have got ABC.
0: ఈ ABCD యొక్క అంతరార్థం ఏమిటి?
1: What is the inner meaning of ABC?
0: Always be careful.
1: Always be careful is the inner meaning of ABC.
0: ఇది మనం ఉండవలసింది. ఇది వేదాంతం నందు ఉత్తిష్టత అజాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత. జాగ్రత్త, అజాగ్రత్త, జాగ్రత్త.
1: The same thing has been told in Vedanta. Arise, awake and stop not till thy goal is reached. Awareness, awareness.
0: ఇలాంటి చదువుల లోపల సంస్కృతికి సంబంధించినటువంటి చదువులు మనం చదవాలి.
1: We have to undertake study associated with culture.
0: Vidyarthulara, enta kaalam manam bratikinappatikini,
1: for whatever period of time,
0: enni vaigyanamulu manam telusukunnappatikini,
1: however much of science,
0: enni palavulu yelinappatikini,
1: whatever authority and power you may get,
0: ye naatikaina kodunu mana tattvanni manam gurtinchaka tappadu.
1: One day or the other you have to realize your real truth.
0: ఇలాంటి సత్యాన్ని ఎప్పటికో తెలుసుకోవాల్సింది, ఇప్పటికే తెలుసుకో.
1: ఇన్స్టెడ్ ఆఫ్ రియలై వెయిటింగ్ ఫర్ సమ్,
0: ఎప్పటికప్పుడే నీవు గుర్తించుకో.
1: రికగ్నైజ్ యాజ్ అండ్
0: ఎప్పటికప్పటికే నీవు జాగ్రత్తగా ఉండు.
1: బి అవేర్ ఎవ్రీ మూమెంట్.
0: భగవత్ యొక్క అనుగ్రహం కానీ, భగవంతుని యొక్క ఆగ్రహం కానీ, భగవంతుని యొక్క ప్రేమ కానీ, భగవంతుని యొక్క ఆశీర్వాదములు కానీ ఏ నిమిషంలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా లభిస్తుందో.
1: గాడ్స్ గ్రేస్, గాడ్స్ యాంగర్, గాడ్స్ లవ్, in what moment, how it befalls you, you do not know.
0: భౌతికమైన లౌకికమైనటువంటి ప్రపంచమునందు కొన్ని కొన్ని మనకు తెలుస్తుంటాయి, అర్థమవుతుంటాయి.
1: ఇన్ ది ఫిజికల్ వరల్డ్ యూ కెన్ గెట్ టు నో సర్టన్ థింగ్స్ ఈజీలీ.
0: కనుక ఆధ్యాత్మికంలో ఏది కూడా మనకు తెలియదు, అర్థం కాదు.
1: ఇన్ స్పిరిచువల్ వరల్డ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ది సట్లిటీస్.
0: కానీ మన కర్తవ్యాన్ని మనం ఆచరిస్తూ పోతుంటే,
1: దేర్ ఫోర్ వీ షుడ్ గో ఆన్,
0: ఎప్పటికప్పుడు మనం సంసిద్ధమైన ఆనందాన్ని చేర్చుకుని ఉంటే,
1: If we are ready to enjoy life every moment,
0: ఆనందాన్ని చేకూరుస్తుంది.
1: It gives, it confers.
0: రాబోయే దాని నిమిత్తమై విచారం చేయకూడదు.
1: Do not worry about the unborn.
0: గడిచిపోయిన దానిని ఏమాత్రము చింతించకూడదు.
1: Do not worry about the dead past.
0: Past is past. అన్ని passing clouds, passing clouds, passing clouds.
1: Consider all these things as
0: ఈ ప్రపంచంలో ఒక వస్తువు కానీ ఒక వ్యక్తి కానీ ఒక విషయము కానీ శాశ్వతమైనది ఒక్కటి కూడా లేదు.
1: There is no object, no matter, no individual who is permanent in this world.
0: దీని పేరే జగత్.
1: The name of this world itself is జగత్.
0: జగత్, జగత్. రావటం పోవటమే దీని యొక్క పేరు.
1: జగత్ మీన్స్ కమింగ్ అండ్ గోయింగ్.
0: ఈ సత్యాన్ని గుర్తించుకుని మనం ఎందుకు విచారం చేయాలి?
1: వన్స్ యు నో దిస్ ట్రూత్, వై షుడ్ యు వరీ?
0: కనుక ఈ యొక్క విచారం మనకు ఏమాత్రం కూడా అవకాశం అందించరాదు.
1: దేర్ ఇస్ నో రూమ్ ఫార్ వరీంగ్ అట్ ఆల్.
0: అప్పుడే మానవత్వము తగినటువంటి ఒక దివ్యత్వాన్ని పొందడానికి అర్హత చేకూరుతుంది.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ విల్ అక్వైర్ ది స్ట్రెంగ్త్ టు రియలైజ్ డివినిటీ ఇన్ హిమ్.
0: ఒక్క మానవత్వంలో తప్ప అన్య జీవులకు ఈ యొక్క అవకాశం లేదు.
1: ఎక్సెప్టింగ్ ఫర్ మ్యాన్, నో అదర్ లివింగ్ బీయింగ్ హ్యాస్ ఎన్ ఆపర్చునిటీ లైక్ దిస్.
0: దీనికి ఆహార విహారములే మూల కారణం.
1: ఫర్ దిస్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఆర్ ఎసెన్షియల్.
0: జగత్తునందు పుట్టినటువంటి 84 లక్షల జీవరాశుల లోపల కూడా
1: అమంగ్ 84 లక్షల్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ దిస్ వరల్డ్ విచ్
0: 93,99,999 తమ యొక్క సహజాహారాన్ని తాను అనుభవిస్తున్నాయి.
1: 83,99,999
0: ఆర్ బౌండ్ బై దేర్ ఓన్ పశుపక్షి భగవంతుడు అందించేటువంటి సహజాహారాన్ని అందుకుంటున్నాయి.
1: ఆల్ దీస్ బీస్, బర్డ్స్ ఎట్సెట్రా టేక్ ది ఫుడ్.
0: అధికమైనటువంటి జబ్బులు చేయటం లేదు.
1: Therefore, they are not suffering any type of diseases.
0: కాని మానవుని యొక్క జిహ్వచాపల్యం చేతనే వీడు అనేక రకమైనటువంటి రుచులకు మరిగి దీనిని కల్పితమైనటువంటి పక్వాలుగా మార్చుకుంటూ వస్తున్నాడు.
1: Swayed by the taste of the tongue, man is trying to change the natural food into various types of delicious food.
0: పాకం చేయాలి, నా టేస్ట్ నిమిత్తమే కుర్మాలు బర్మాలు అన్ని చేసుకోవాలి.
1: For satisfying your own taste, you'll have to prepare different types.
0: కాని వాని ఆయు ప్రమాణం ఎంత బర్న్ అయిపోతుందో వాడు యోచన చేసుకోవటం లేదు.
1: But he is not bothered to think about the longevity and how long he is going to live.
0: ఇందులో కూడాను మన ఆహార నిమిత్తమైన దీంట్లోపల కూడాను
1: ఈవెన్ విత్ రెఫరెన్స్ టు ఫుడ్
0: కూరగాయలు ఆహారం తినేటువంటి వారికి తక్కువ జబ్బులుగా వస్తున్నాయి.
1: పీపుల్ హూ టేక్ మోర్ వెజిటబుల్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు లెస్ ఆఫ్ డిసీజెస్.
0: ఇది కూరగాయలు లేకుండా మాంసాహారం చేసేటువంటి వారికి ఎక్కువ జబ్బులు వస్తున్నాయి.
1: ద నాన్ వెజిటేరియన్స్ గెట్ మోర్ డిసీజెస్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్?
0: ఆ యొక్క మానవునికి సమన్వయమైనటువంటి ఆహారమే వానికి సరి అయిన బ్యాలెన్స్ ఇస్తుంటారు.
1: దిస్ వెజిటేరియన్ ఫుడ్ అలోన్ గివ్స్ ద టైప్ ఆఫ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ విచ్ ఇస్ రిక్వైర్డ్ బై మ్యాన్.
0: ఇది హ్యూమన్ బాడీ, అది అనిమల్ బాడీ.
1: That is animal body from which
0: ee rendintikini sariyinatti yokka cherika kudaradu.
1: It is difficult to bring about a balance.
0: Edo doctors cheptuntaru protein anta deentlo untuntadi bhujinchandi pushtiga avutarani. Idi kevalamu vaari balahinatale.
1: Doctors when they say that this mutton has
0: trage paallo pushti leda andulo protein leda perugulo protein leda kurgayallo protein leda bedallo protein leda protein ekkadaina untundadi sadhyamainta varaku.
1: Protein is not merely available in mutton, it is available in every type of vegetable, in dal.
0: Idi kevalamu sharirikamainatti anarogyame kaakunda మానసిక సంబంధమైన అనారోగ్యాన్ని కూడా పెంచుతున్నాయి.
1: ఇట్ నాట్ మెయిర్లీ బ్రింగ్స్ అబౌట్ ది డిసీజెస్ ఆఫ్ ది బాడీ, బట్ ఈవెన్ డిసీజెస్ ఆఫ్ ది మైండ్ ఆర్ బ్రాట్ అబౌట్ బై ది
0: మన మైండ్. ఎట్లా పోతుందంటే ఫుడ్ టు హెడ్ టు గాడ్, ఈ మూడింటికి సంబంధం ఉంటుంది.
1: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫుడ్, హెడ్ అండ్ గాడ్.
0: ఈ అనిమల్ ఫుడ్ ని మనం భుజించడం చేత అనిమల్ థాట్స్ ఏ మనలో ప్రారంభమవుతున్నాయి.
1: వెన్ యూ పార్టేక్ అనిమల్ ఫుడ్, యూ గెట్ అనిమల్ థాట్స్.
0: చూసారా, ఎట్టి ఆహారము అట్టి భావం.
1: యూ కెన్ సీ నేచురలీ ది టైప్ ఆఫ్ ఫుడ్ డిసైడ్ ది టైప్ ఆఫ్ థాట్స్.
0: కనుక ఈనాడు మానవత్వానికి విరుద్ధమైనటువంటి యొక్క అమానుష్యత్వాన్ని అనుభవిస్తున్నారంటే ఎంత ఘోరమైనటువంటిది.
1: ఇట్ ఈస్ అట్రాషియస్ దట్ మ్యాన్ ఈస్ సబ్జెక్టింగ్ హిమ్సెల్ఫ్ టు సచ్ కైండ్ ఆఫ్ హెల్ప్లెస్.
0: అడవుల్లో స్వేచ్ఛగా సంచరించేటువంటి మృగముల కంటే హీనమైపోతుంది అది మానవుని యొక్క మనస్సు.
1: Man's mind is becoming worse than the animals.
0: Nirdachinyanga, nirmohanga, apreetiga manavatvanni himsistundadi.
1: Man is cruelly putting other people to suffering without any kindness.
0: Manaviki manaviki madhyane sanikta sambandha bandhavyam kolipothundadi.
1: Man is losing the human approach towards other human beings in the very first
0: కారణము మన ఆహార దోషమే.
1: The reason is the type of food that you take.
0: విద్యార్థులారా, ఆహార విహారాన్ని సరైన దృష్టిలో మీరు ఉంచుకోవాలి.
1: Dear students, enjoy food and habits in proper way.
0: ఏ ఆహారము మనకు సరైనటువంటి యొక్క ఆరోగ్యం కాని ఆనందానికి కాని అవకాశాన్ని అందిస్తుంది అనేటువంటి విచారణ చేయాలి.
1: You should think before you partake food. What type of food gives you
0: good health? దినమునకు రెండు పర్యాయములు భుజించేటువంటి వారు.
1: The ancient ones used to partake food only twice a day.
0: మహర్షులు దినమునకు ఒక్క పర్యాయమే భుజించేటువంటి వారు.
1: And there are people who take food only once a day.
0: కనుకనే ఒక్క పర్యాయం భుజించేటువంటి వాడు యోగి అన్నారు.
1: Person who takes food once a day is a yogi.
0: రెండు పర్యాయములు భుజించేటువంటి వాడు భోగి అన్నాడు.
1: The person who takes food twice a day,
0: మూడు పర్యాయములు భుజించేటువంటి వాడు రోగి అన్నారు.
1: The person who takes food thrice a day,
0: ఇన్నాడు మూడు కాదు,
1: person who deceives.
0: ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్ని పర్యాయములు తీసుకుంటారు. మధ్య మధ్య పానీయం సమర్పయామి, కాఫీలు టిఫన్లు ఇవన్నీ వేస్తున్నాం మనం. ఈ రకంగా ఈ జడమైనటువంటి దేహానికి సరైనటువంటి జీర్ణశక్తి లేనప్పుడు దీనికి అనేక రకమైన ఆహారం వేయటం వల్ల అజీర్ణ వ్యాధి సంభవించకేమవుతుంది?
1: Today we are not confining ourselves to even 3 times food, 4 times and any number of times and frequently we take. The physical body suffers diseases and indigestion because
0: ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క క్యాలరీ ఖర్చు అవుతుండాలి, జీర్ణమవుతుండాలి.
1: The physical body consumes 1 calorie worth of food.
0: యువకులైనటువంటి వాడు 2000 calories చక్కగా తినవచ్చు.
1: Youth can take 2000 calories.
0: సరైన రీతిగా మనం బ్యాలెన్స్ లో ఉండాలంటే 1500 calories చక్కని ఆరోగ్యాన్ని అందిస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ రియలీ ఎంజాయ్ గుడ్ హెల్త్, 1000 calories ఆఫ్ ఫుడ్ వుడ్ బి సఫిషియెంట్
0: దినమునకు. కానీ ఈనాడు మనము 4000 calories తింటున్నాం మనం ఇప్పుడు.
1: బట్ టుడే వీఆర్ పార్టేకింగ్ 4000 or 5000 calories.
0: తద్వారా నిద్ర పట్టదు.
1: On account of that, your sleep is disturbed.
0: నిద్ర లేని మాట శుద్ధాలు పన్నుతాడు అని వారికి వికారమైనటువంటి భావాలంతా ఉద్భవిస్తుంటాయి.
1: A person who does not get proper sleep gets very wrong.
0: ఈ వికారమైన భావం లోపల తన ఆకారాన్ని మర్చిపోతున్నాడు.
1: And with such kind of perverse ideas, man
0: అనారోగ్యానికి గురి అవుతున్నాడు.
1: Man loses his health also.
0: కనుక దేహాన్ని సాధ్యమైనంత వరకు కూడాను హద్దులో ఉంచుకొని ఆరోగ్యము పెంచుకొని మన సక్రమమైన మార్గం లోపల కర్తవ్య కర్మలు నిర్వర్తించడానికి తగినటువంటి శక్తిని మనం అందించాలి.
1: యూజ్ ది బాడీ ఇన్ అ ప్రాపర్ వే, టేక్ ఫుడ్ విత్ ఇన్ లిమిట్స్ అండ్ ఎంజాయ్ లైఫ్.
0: అమితంగా దేహ భ్రాంతిని కూడా పెంచుకోరాదు.
1: డూ నాట్ డెవలప్ ఎక్సెసివ్ అటాచ్మెంట్ అండ్
0: ఇది నాది అనేటువంటి మమత్వము,
1: ది ఫీలింగ్ ఆఫ్ మై
0: నేను అనేటువంటి అహంకారము,
1: ద ఈగో,
0: ఈ రెండే సమస్త అనర్థములకు మూల కారణము.
1: All the problems are wrought by this kind of ego and possessiveness.
0: కనుక కర్తృత్వ భోక్తృత్వాలను మనం కొంతవరకు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should reduce our doership and our possessive instincts.
0: అప్పుడే మనం చక్కని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించగలము.
1: Then only we can offer ourselves as an ideal life.
0: మనము కొన్ని రకమైనటువంటి సైకలాజికల్ గా కూడాను మన యొక్క జీవితంలో అనారోగ్యము సంభవిస్తుంటాయి.
1: On account of certain psychological reasons also we suffer.
0: మీరు చక్కగా ఎప్పటికప్పటికి మీరు ఎగ్జామిన్ చేసుకోండి.
1: యూ కెన్ ఎగ్జామిన్ యువర్ సెల్స్ ఎవ్రీ మూమెంట్.
0: నా పల్స్ సరిగా ఆడుతుందా లేదా అని అనుమానంతో చూసుకుంటే అప్పుడు ఎక్కువ తక్కువ అయిపోతుంది.
1: ద మూమెంట్ యూ జస్ట్ వాచ్ యువర్ పల్స్ విత్ ది థాట్ వెదర్ మై పల్స్ ఈజ్ ఆల్ రైట్, ఎదర్ ఇట్ బి ఎక్సెసివ్ ఆర్ ఇట్ బి షార్ట్.
0: ఆ విధమైనటువంటి యోచనతో మనం పల్స్ చూడకూడదు.
1: యూ షుడ్ నాట్ లుక్ అట్ యువర్ పల్స్ విత్ ఎ డౌట్.
0: సక్రమంగా ఉన్నాయి అనేటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో మనం జీవితాన్ని సాగించాలి.
1: వీ షుడ్ లివ్ ఎ లైఫ్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: అది సక్రమంగానే బయలుదేరుతాయి.
1: దెన్ ఓన్లీ ఎవ్రీథింగ్ వీ విల్ గో ఆల్ రైట్.
0: ఈనాడు రాత్రికి నాకు చక్కగా నిద్రపోవాలనుకుంటే ఆనాడు నిద్రనే రాదు.
1: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు హ్యావ్ గుడ్ స్లీప్ అన్ ఎ పర్టికులర్ డే ఇన్ ఎ డిటర్మిన్డ్ వే, that very night he will not get sleep at all.
0: నిద్రని గురించి నీవు యోచించనక్కర్లేదు.
1: One should not bother about sleep at all.
0: రెండింటినీ యోచించకుండా చక్కగా నీవు పౌడించి చక్కని నిద్ర వస్తుంది, గాఢ నిద్ర.
1: వితౌట్ బాదరింగ్ యువర్ సెల్ఫ్ మచ్ అబౌట్ ది స్లీప్
0: ఇవన్నీ కూడా నువ్వు దేహములకు ఉండేటువంటి యొక్క రోగములు.
1: దిస్ ఆర్ ఆల్ ద డిసీజెస్.
0: ఇవి బలహీనతలు
1: విత్ ద బాడీ, వీక్నెసెస్ ఆఫ్ ది బాడీ.
0: ఇంత బలహీనతతో కూడినటువంటి ఈ దేహాన్ని దివ్యత్వంతో కొంతవరకు మార్చుకున్నప్పుడే ఇది సర్వబలము స్వరూపాన్ని పొందుతుంది.
1: It gets all strength only when you think of divinity, which you really are.
0: Maharishanta kudanu deeni anusaristune vacharu.
1: The ancient great souls
0: vaadiki ee divyatvanni anubhavinche nimittamai antakaalam bratakalani aashincharu.
1: In order to enjoy that divine life, they wanted to live long life.
0: Ee naadu 60 70 samvatsaralu endite is old man antaru.
1: Today the moment a man becomes 70 year old,
0: kaani purvakaalamlo
1: old man
0: 80 90 100 ఉండినప్పుడు కూడా వాడు చక్కని యువకుడు.
1: ఇన్ ది ఓల్డెన్ డేస్ ఈవెన్ వెన్ ఎ పర్సన్ వాస్ 90 or 100, హి వాస్
0: విద్యార్థులారా, మీరు చదివి ఉండవచ్చును, మహాభారతం లోపల 86 సంవత్సరములు కృష్ణునికి, 84 సంవత్సరములు అర్జునికి.
1: డియర్ స్టూడెంట్స్, ఇన్ మహాభారత యు మస్ట్ హావ్ రెడ్ దట్ కృష్ణ వాజ్ 86 ఇయర్స్ ఓల్డ్ అండ్ అర్జున 84 ఇయర్స్ ఓల్డ్ డ్యూరింగ్ ద టైం
0: యువకులు వాడు.
1: దే వర్ యూత్.
0: ఆ యుద్ధంలో ఎంత పౌరుషంగా, ఎంత ధైర్యంగా, ఎంత సాహసంగా, పుష్టికరమైన దేహంతో పోరాడుతూ వచ్చారు.
1: ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ మహాభారత దే ఫాట్ హీరోయికలీ.
0: సైన్యాధిపతి అయినటువంటి వాడు ఎవరు కౌరవుల వైపున?
1: హూ వాజ్ ది కమాండర్ ఇన్ చీఫ్?
0: భీష్మాచారి.
1: భీష్మ వాజ్ ద కమాండర్.
0: అతని యుద్ధంలో 116 సంవత్సరంలో అతనికి
1: 90 or 100, హీ వాజ్.
0: విద్యార్థులారా, మీరు చదివి ఉండవచ్చును, మహాభారతం లోపల 86 సంవత్సరములు కృష్ణునికి, 84 సంవత్సరములు అర్జునికి.

0: Suppose the peacock's egg is hatched by a hen. It will remain still a peacock only after it is hatched, and it will never become a hen.
1: కనుక దేహం అనేటువంటిది అనేక మాలిన్యములతో కూడినటువంటిది అయినప్పటికీ ఇందులో నిర్మలము నిశ్చలము నిస్వార్థమైనటువంటి ఆత్మతత్వం

0: అతని యుద్ధంలో అప్పుడు 116 సంవత్సరములు అతనికి.
1: At the time of war, he was 116
0: commander chief.
1: And he was the commander in
0: chief. 116 వాడైతే కుక్కి మంచం లోపల వణుకుతూ పడిపోయి ఉంటాడు.
1: Today, if one is 116 years, one will be.
0: అతను 9 దినములు ఘోరమైనటువంటి యుద్ధం చేశారు.
1: He fought very ferocious war for 9 days.
0: వారికి మనోబలమే.
1: What is the reason? They are the
0: వారికి ఆహార బలమే.
1: They are the strength.
0: ఆత్మబలమే.
1: స్ట్రెంగ్త్ ఆఫ్ ఆత్మ.
0: కనుకని ఈనాడు ఆత్మబలం ఏమాత్రమూ లేదు.
1: టుడే ఆత్మిక్ స్ట్రెంగ్త్ ఇస్ అబ్సెంట్.
0: క్షణ క్షణమున కుక్కును బంప్స్ జంప్స్ బంప్స్ జంప్స్
1: మొమెంట్ ఆఫ్
0: స్థిరత్వమే లేదు.
1: మొమెంట్ ఆఫ్ ద మొమెంట్
0: తన అభిష్టం నెరవేరినా ఒక ఫోటోకు 10 ఫోటోలు పెట్టేస్తారు.
1: ఇఫ్ వన్ ఫుల్ఫిల్స్ వన్ విషన్,
0: అభిష్టం ఏమైనా భిన్నమైనా ఉన్న ఫోటోలు అన్ని తీసివేసేస్తారు.
1: If his will is wishes are not satisfied, he removes the photos of God.
0: Kani idi sareinatundi sthirattam kaadu.
1: But this is not,
0: you may worship a picture as a god but not God as a picture. ఈ విధమైనటువంటి భావాన్ని మనం క్షణక్షణములకు మార్చుకుంటుంటే మన జీవితం ఏ విధమైనటువంటి దృఢత్వాన్ని పొందుతుంది?
1: If you go on wavering moment after moment, how can your life be steady at all?
0: ఎన్ని కష్టములైనా నష్టములైనా దుఃఖములైనా విచారములకైనా కూడా మనం ధైర్యంగా ఆదుకొని దాన్ని ఎదుర్కోవడానికి తగిన కృషి చేయాలి.
1: We should make efforts to courageously face all the troubles, tribulations, problems of life.
0: ఈనాటి మానవునకు ఆస్తికుడు ఆస్తికుడు అనుకుంటున్నారే కానీ ఈ ఆస్తికుల వల్లనే మన భారతదేశంలో నాస్తికత్వం అధికమైపోతూ వచ్చింది.
1: టుడేస్ భారతీయస్ కన్సిడర్ దెమ్సెల్స్ ఎస్ బిలీవర్స్ బట్ ఆల్ ది ప్రాబ్లమ్స్ విచ్ భారత్ ఈస్ ఫేసింగ్ ఈజ్
0: ఆస్తికులైనటువంటి వారే సరైన మార్గాన్ని అనుసరించడం లేదు.
1: ది బిలీవర్ దెమ్సెల్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ద రైట్ పాత్.
0: చెప్పుకునేది భక్తి, చేసేదంతా భుక్తి.
1: They say that they are devotees, but they follow the path of bhukti.
0: అది కాదు నిజమైనటువంటి భక్తి.
1: That is not the type, proper type of devotion.
0: అన్నిటికీ మనం సిద్ధంగా ఉండాలి.
1: We must be ready for everything.
0: పిలిచి అడుగా చెరుకు పెట్టునా బెల్లంబు.
1: When you call the sugar cane and ask for jaggery, will it give you jaggery?
0: పిగొట్టి రసము పీల్చకున్నా.
1: Only when you crush it and
0: జాతి వజ్రమైన స్థాన పెట్టవలే.
1: Even if it is a very valuable diamond, you have to just
0: cuttings lekapothe daniki viluve takku aipothundi.
1: Without cuttings a diamond will not
0: badale lekapothe ee cheruku palanina ivadu.
1: If you don't crush the sugar cane, it will not give you sugar juice at all.
0: Kanuka manavuni yandu aneka kashtamulu nashtamulu dukkamulu anitini madinchinappude andro nijamainatundi yokka saram manaku aavirbhavistundi.
1: That is the reason why when man undergoes various trials, tribulations,
0: kanukane bhakti bhakti bhakti anaga అనేక వేదాంత ఉపనిషత్తుల యొక్క సారమును మదించి అందించినటువంటి సుధా నిధియే ఈ భక్తి అన్నారు.
1: డివోషన్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద స్క్రిప్చర్స్ అండ్ ఆల్ ద గ్రేట్ టెక్స్ట్.
0: భక్తిలో ఏమాత్రం కూడా చలనం ఏర్పడకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ అన్స్టడీనెస్ అండ్ వేవరింగ్ ఇన్ డివోషన్.
0: దానిని స్థిరమైనటువంటిదిగా మనం నిలుపుకున్నప్పుడే,
1: డివోషన్ మస్ట్ బి
0: దృఢమైనటువంటి విశ్వాసం కలిగినప్పుడే,
1: స్ట్రాంగ్ అండ్ ఫర్మ్
0: ఫలాన్ని మనం చక్కగా అందుకోవడానికి అర్హులమవుతాం.
1: వి కెన్ రీచ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ట్రూ డివోషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: కనుక దేహభావం అనేటువంటిది ఉండినప్పటికీ ఆత్మ లక్ష్యంతో పల దేహభావాన్ని మనం అనుసరించాలి, అనుభవించాలి.
1: యూ మే హ్యావ్ ఎ ఫీలింగ్ ఆఫ్ యువర్ ఓన్ బాడీ ఐడెంటిటీ, బట్ విత్ డివైన్ థాట్స్ ఇఫ్ యూ ఎంజాయ్ ది బాడీ దేర్ ఇస్ నో హార్మ్.
0: కనుక విద్యార్థులైనటువంటి వారు దేహమును, ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని, ఆత్మ, ఇవి 5 పంచ ప్రాణములు. ఈ 5 యొక్క రహస్యాన్ని మనం చక్కగా గుర్తించినప్పుడే ఇంతకంటే మనకు ఆధ్యాత్మికం మనకు అక్కరలేదు.
1: దేర్ ఇస్ నో గ్రేటర్ ఫిలాసఫీ ఇన్ స్పిరిచువాలిటీ దాన్ అండర్స్టాండింగ్ ద సీక్రెట్స్ అండ్ ది మిస్టరీస్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ, ది సెన్స్ ఆర్గన్స్.
0: ఏ సాధన చేయనక్కర్లేదు.
1: దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ అదర్ సాధన.
0: సత్యాన్ని గుర్తించుకుంటే అంతే చాలు.
1: రియలైజ్ ద ట్రూత్, ఎవ్రీథింగ్
0: సత్యమే సర్వస్వరూపము.
1: ట్రూత్ ఈజ్ ఎవ్రీథింగ్.
0: ఈనాడు సత్యాన్ని గుర్తించుకోక ఎన్ని సాధనలు చేసినప్పటికీ అనేక విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయిపోతున్నాం.
1: పీపుల్ ఆర్ ఫేసింగ్ ఆల్ ప్రాబ్లమ్స్ బికాస్ దే ఆర్ డూయింగ్ సాధనాస్ వితౌట్ రియలైజింగ్ ట్రూత్.
0: కనుక ఈ దేహ సంబంధమైన, ఇంద్రియ సంబంధమైన, మనసు సంబంధమైనటువంటి యొక్క రహస్యాన్ని మొట్టమొదట గుర్తించుకునే నిమిత్తమై ఈ యొక్క సమ్మర్ క్లాస్ లోపల ఈ 15 దినములు కూడాను ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి, ఆత్మతత్వాన్ని బోధించమని చెప్పని వైస్ ఛాన్సలర్ కోరటం చేతనే ఈ శరీర సంబంధమైన విషయాలు నేను చెప్పడం జరుగుతుండాలి.
1: దిస్ సమ్మర్ కోర్స్ ఈజ్ అరేంజ్డ్ ఫర్

0: understanding these mysteries and the real subtle truths about the physical body, sense organs, the mind, the intellect and the Atma. And as Vice Chancellor has prayed for it, I have undertaken to explain all
1: jnanam, these things.
0: We say meditation.
1: ఏమి చేస్తున్నాము మనం ధ్యానం?
0: What are we doing in meditation?
1: కన్నులు మూసుకొని చక్కగా కూర్చుంటున్నాము.
0: Closing the eyes, we sit in a good posture.
1: ఈ మనసు ఎక్కడెక్కడికో, ఏ చాకలిండ్లకో, ఏ కుమ్మరిండ్లకో, ఏ బజారుకో పరిగెత్తుండాలి.
0: But we are allowing the mind to wander in the bazaar and going to the washroom.
1: ఈ విధమైనటువంటి ధ్యానంలో కాలం వ్యర్థం చేసేటంటే కర్మలో ప్రవేశించు, సేవలో ప్రవేశించు, సమాజ సేవలు చేయి.
0: Instead of undertaking such a type of false meditation, undertake service of the society.
1: దీని రహస్యాన్ని నువ్వు గుర్తించకుండా ఎంతకాలం నువ్వు కన్నులు మూసుకున్నా నిద్ర రావచ్చునే కానీ సమాధి నీకు కుదరదు.
0: వితౌట్ అండర్స్టాండింగ్ ది రియల్ సటిలిటీస్ ఆఫ్ ది ధ్యాన, యు స్టార్ట్ డూయింగ్ ధ్యాన, యు స్లీప్ అండ్ యు విల్ నెవర్ మెడిటేట్.
1: కనుక మొట్టమొదటి మనసు అంటే ఏమిటి దాన్ని తెలుసుకోవాలి.
0: అండర్స్టాండ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వాట్ మైండ్ ఇస్,
1: దానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ యుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ ఇట్.
1: ఒక ముసలమ్మ వచ్చి, స్వామి నాకు ఈ పాడు మనసు నన్ను అనేక హింసలు పెడుతుండాలి, ఎక్కడెక్కడో నన్ను తీసుకెళ్తుండాలి, నన్ను నానా అవస్థలకు గురి చేస్తుండాలి అని ప్రార్థించింది.
0: వన్ ఓల్డ్ లేడీ కేమ్ అండ్ ప్రేయర్, స్వామి దిస్ మైండ్ ఈస్ గివింగ్ మీ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్స్, ఇట్ ఈస్ డ్రాగింగ్ మీ టు వేరియస్ ప్లేసెస్ అండ్ టేకింగ్ మీ టు డిఫరెంట్ ప్లేసెస్ అండ్ గివింగ్ మీ అన్నెసరీ.
1: ఎవరు నిన్ను బాధిస్తున్నారని ప్రశ్నించేటప్పటికి ఈ మనస్సు అనింది.
0: When I asked her who is giving you trouble, she said this mind.
1: అది చెప్పు, దాన్ని పట్టి చంపేస్తానన్నాడు.
0: You show me this mind, I am going to kill it.
1: Kadundo naaku teliyadu anindi.
0: She said, I do not know where it is.
1: Kadundo teliyinatundi manasunu yemunu baadhistundadi matram etta telusu.
0: Without knowing where it is, how do you know that it is giving you trouble?
1: Manase ninnu baadhistundado, ninnu neevu baadhichukuntunnavo.
0: I do not know whether mind is giving you trouble or you are giving trouble to yourself.
1: Kadundo nannu baadhistundadani telisinappudu dani nirmulam gaavinchadaniki prayatnam cheyavachchu.
0: When you know that a particular person alone is giving you trouble,
1: yedi baadhistundado teliyinappudu manasu paina nepam vesukuntunte idi sevalam somartanam.
0: If we are go on telling that mind is giving you trouble, it is laziness.
1: Kanukane manasu yokka tattvanni chakkaga manam gurtinchadaniki prayatninchali.
0: Understand the principle underlying the mind in the very first.
1: Ee indriya tattvanni kuda manam chakkaga gurtinchadaniki prayatninchali.
0: Understand the secrets of sense organs.
1: Okkokati kuda nu daiva srishti lopala chakkani rahasyanni unchi pettinatundi.
0: Every thing which is created by God has
1: samulenaatundi enaadu kuda nu bhagavantudu srishtinchadu.
0: God never creates anything which does not have meaning.
1: Anni atasaktamainatundi.
0: Everything has meaning and significance.
1: Anandamayamainatuntivi.
0: They are full of bliss.
1: Amulyamainatuntivi.
0: Most precious.
1: Alanti dani manu gurtinchadaniki prayatninchadam ledu.
0: We are not making efforts to realize that truth.
1: Kanuka ee 15 dinamulo lopala ee dehamu, indriyamu, manasu, buddhi ఈ ఆత్మతత్వాన్ని చక్కగా గుర్తించుకుని నిశ్చింతగా నిర్మలంగా ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: డ్యూరింగ్ దీస్ 15 డేస్ యూ హావ్ టు అండర్స్టాండ్ ద ఫిజికల్ బాడీ, ది సెన్స్ ఆర్గన్స్, ద మైండ్, ద ఇంటెలెక్ట్ అండ్ ది ఆత్మా, అండ్ మేక్ యువర్ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ వరీస్, pure and also ideal, and thus I bless you and bring this discourse to a close.

0: భవతి. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చంద్రుని వంటి చల్లదనమైనటువంటి మనసు, కిరణముల వంటి తేజస్వంతమైనటువంటి యొక్క జ్ఞానము, మానవులకు ప్రధానమైనటువంటి యొక్క అంగములు.
1: The main duty of man lies in all the comforting coolness of the mind of the type of the moon and all of the wisdom of the kind of the light the sun rays.
0: మానవుని యందు అహంకారం ఉండినంత వరకు ఆలు బిడ్డలు కూడా ప్రేమించాలి.
1: So long there is ego in man, he will not be liked by his family members, the wife and children.
0: ఏనాడు ఈ మానవుని నుండి ఆ అహంకారం తొలగునో అప్పుడే యావత్ ప్రపంచం కూడాను అతన్ని ప్రేమిస్తుంది.
1: That day the ego leaves him, that person would be loved and appreciated by everybody.
0: కనుక మానవుడు మొట్టమొదట తన యొక్క అహంకారం చంపుకోవాలి.
1: Therefore it is very necessary for man to kill his ego.
0: అహంకారమే మానవుని అతపత్రము గావించు ఒక బాంబు వంటిది.
1: Ego is like a bomb that ruins and responsible the fall of man.
0: క్రోధము మానవుని యందు ఉండినంత వరకు దుఃఖము తప్పినది కాదు.
1: So longer there is anger in man, he cannot be free from misery.
0: ఏనాడు మానవుడు తన నుండి క్రోధమును అతపత్రము గావించును ఆనాడే అందరూ అతన్ని గౌరవిస్తారు.
1: That day when you kill your anger, you will be respected by everybody.
0: లోభం మానవులకు ఒక పెద్ద కష్టంతో కూడినటువంటి యొక్క కీలకము.
1: This greed, miserliness, is something that's very serious in man.
0: మానవుడు లోభమును హతమార్చిన సర్వులకు ఆనందము తాను కూడా ఆనందించగలదు.
1: When once this greed, miserliness is killed, you'll not only be happy, you'll make the rest of all equally happy.
0: అహంకార క్రోధ లోభముని మానవుని అన్ని విధములుగా దానవత్తునిగా మార్చుతున్నది.
1: Man becomes a demon because of ego, anger and greed.
0: లోకములో ఒక్కటి తెలుసుకుంటేవా సర్వము తెలుసుకున్నవాడవుతావు.
1: In this world, if you know one, the rest will be automatically known.
0: ఆ ఒక్కదాన్ని నీవు మర్చితివా దేని కూడా తెలుసుకున్నాను తెలుసుకోలేని వాడవుతావు.
1: If that one is not known, there's no use in knowing the rest.
0: ఒక్కటి ఉంచి దాని పక్కన ఎన్ని సున్నలు పెట్టినా దానికంత విలువ ఎక్కుతుంది.
1: If you put zeros by the side of one, the value will be higher and higher.
0: ఆ ఒక్కటి తీసివేసినా ఏ సున్నలు కూడా విలువ ఉండదు.
1: When once one is cut off, the zero has no value.
0: కనుకనే మానవులకు ఆత్మాభిమానమే మొదటి నంబర్.
1: Therefore, love of the self is this number one.
0: ఆత్మాభిమానం ఉంచుకున్న తర్వాత ఎన్ని అభిమానములు చూసుకున్నప్పటికీ అన్నిటికీ విలువ ఎక్కుతుంది.
1: When once you have love for the self, that amounts to the loving of the rest of all.
0: ఈశావాస్యం నిజం సర్వం.
1: The entire universe is divine.
0: ఈశుడనగా ఎవరు?
1: Who is God?
0: సర్వ దేహములు యందు సర్వ ప్రాణములు యందు సర్వ జీవులు యందు సంచరించేటువంటి చైతన్యమే ఈశ్వరత్వం.
1: This awareness, the consciousness which is present in every body, in every being, is divinity.
0: కనుకని ఈశావాస్యం నిజం జగత్తు జగత్తంతా కూడాను ఈశ్వరుని యొక్క మహత్యతనే నిండి ఉన్నది.
1: Therefore the entire universe is filled with divine.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఈశ్వర నామమును నిరంతరము స్మరించినప్పుడే స్మరించడానికి అవకాశం కలుగుతుంది.
1: As we repeat God's name more and more, that is the key to liberation.
0: కనుక మనం జగత్తులో ఎన్ని సుఖములు, ఎన్ని ఆనందములు, ఎన్ని సౌభాగ్యములు అనుభవించినప్పటికీ దైవాభిమానమే లేకుండా అన్ని కూడా కేవలం వ్యర్థమైనటువంటివి.
1: You may be having the pleasures, the comforts, conveniences. If you don't have love for God, all would be in vain.
0: భారతదేశమునందు నామస్మరణ చేయుచు, సేవలు సలుపుచు, జగత్తంతా వ్యాపించి సంచరించేటువంటి కోటాను కోట భక్తులు కలరు.
1: In Bharat there are crores and crores of people who chant the glory of God and serve the fellow man.
0: నతపాంసి నతీర్థానాం నశాస్త్రాణ జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినాం. సేవ చాలా ప్రధానమైనటువంటిది.
1: Service is very important.
0: ప్రతి ప్రాణి ఎందుకును దైవం కలడని విశ్వసించి ఆ ప్రాణిని మనము ఆరాధన చేస్తూ సేవిస్తూ రావాలి.
1: We have got to serve in full awareness that God dwells in every being.
0: ఈ సేవని యందు అహంకారమును చంపుకోవాలి.
1: As we serve others, we have to kill our ego.
0: నేను సేవ చేస్తున్నాను అనేటువంటి అహంకారం ఉండినంత వరకు అది సేవ కింద పనికి రాదు.
1: If your ego is sick, you cannot call it a service.
0: కనుక మనం చేసే ప్రతి సేవ కూడా సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో మనం సేవలు చేయాలి.
1: We have to serve with the spirit that all services be pleasing unto God.
0: సేవలు చేస్తున్నారు, ఎందరో సేవలు చేస్తున్నారు, కానీ దాని ఫలితం మీరు అనుభవించుకుంటున్నారు.
1: There are many people of service. They do serve. But do they enjoy the consequences or the reward?
0: సేవ యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంశాన్ని మనం గుర్తించాలి.
1: We have to understand the main thing behind service.
0: తనం తాను మరచి తాను దైవంగా భావించి చేసే సేవలను దైవంకే అతీతంగా భావించుకున్నప్పుడే ఇది నిజమైన సేవగా రూపొందుతుంది.
1: One has to forget one's own self as one serves and consider one's own self as the divine. Then that service would be an offering to God.
0: మానవులకు దేహాభిమానము, జీవాభిమానము, ఆత్మాభిమానము అన్ని కూడా ఉండినప్పటికీ దైవాభిమానము శూన్యంగా ఉంటుంది.
1: There is attachment to our body. We love our individuality, separateness, but we don't have love for God.
0: దైవాభిమానం ఉండినప్పుడే ఈ సేవలకు తగినటువంటి యొక్క విలువ చేకూరుతుంది.
1: So long love for God exists, then there will be value to service.
0: కనుక మనం చేసే చిన్న సేవ అయినప్పటికీ అది దైవప్రీతిగా మనం భావించి చేసినప్పుడు అది ఏ ఘనంగా మారిపోతుంది.
1: Therefore it may be a tiny simple task, but yet when once you do it with all sincerity, that would please God.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఎవరికి ఎవరు సేవ చేస్తున్నారు?
1: Who is serving?
0: ఎవరు చేయించుకుంటున్నారు?
1: Who is the one that receives?
0: చేయునది చేయించుకున్నది ఒక్కడే.
1: The one who serves and the one who serves.
0: ఏకాత్మా సర్వభూతాంతరాత్మ.
1: It's only one that spreads everywhere.
0: అది ఏకం సత్య తిప్రా బహుదా వదంతి.
1: The truth is one and not two.
0: కనుకనే ఉన్నది ఒక్కడే.
1: The one that exists.
0: చేసేది ఒక్కరికి.
1: It's only done unto one.
0: నామము ఎన్నియో మనం చెప్పవచ్చును.
1: We may recite any number of names.
0: కానీ ఏక ప్రభువుగా అనేక నామం. అనేక నామంతో కూడినటువంటి ప్రభు ఒక్కడే.
1: Lord God is one with many names.
0: కనుకనే పేరు మనకు ముఖ్యం కాదు.
1: Names are important, not important.
0: రూపంలో మనకు ముఖ్యం కాదు.
1: Forms are not important.
0: భావమే నిజమైనటువంటి భక్తి.
1: The feeling is the basis for.
0: భగవంతుడు భావప్రియుడే కానీ బాహ్యప్రియుడు కాదు.
1: God is after your feeling and not after external.
0: ఇలాంటి భావప్రియుడైనటువంటి భగవంతునికి భావంతోనే మనం సేవ చేయాలి.
1: With sincere feeling we should please God because you'll be pleased by our feelings.
0: కొన్ని దినముల నుండి 75-76 దినముల నుండి భజన చేసుకుంటూ గ్రామ సేవలు చేసుకుంటూ బెజివాడ ప్రజలు ఇక్కడికి చేరారు.
1: For the last 76 days devotees from Bejawada are here reciting God's name, serving villages in the neighborhood.
0: కొన్ని వేల మంది షిరిడి నుంచి బయలుదేరి అనేక క్షేత్రములను దర్శించి కన్యాకుమారి నుంచి బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి చేరారు.
1: Thousands of devotees right from Shirdi they have gone up to Kanyakumari and are right now here.
0: జీవితమే ఒక సేవగా మారిపోతూ వస్తుంది.
1: The whole life turns into service.
0: ఆ జీవితాన్ని సేవమయంగా మార్చుకోవాలి.
1: The life should be transformed into service.
0: దేహం వచ్చింది దేనికోసమని?
1: What for is the body?
0: కర్మానుబంధిని మనుష్యలోకి.
1: The body is given for action.
0: లోక సేవ నిమిత్తమే ఈ దేహమును అందించాడు భగవంతుడు.
1: God has gifted this body to render service to fellow.
0: ఈ దేహమును దుర్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయకూడదు.
1: We should never misuse our body.
0: దుర్మార్గంలో ప్రవేశపెట్టకూడదు.
1: We should not make use of it for wicked purposes.
0: చేరకూడదు.
1: We should not be in bad company.
0: ఈ దేహమును సార్థకం గావించుకునేటువంటి సత్కర్మంలో మనం ప్రవేశించాలి.
1: We have to do service and good actions so as to redeem.
0: సద్భావంతో సత్కర్మంతో సమాజ సేవను ఆచరించడమే మానవుని ప్రధానమైన కర్తవ్యం.
1: The man's main duty is to serve the fellow man with good feelings.
0: Kanuka premato manam ee jagatlo seva chese nimittamai bhagavantudu prasadinchinatvanti panimuttu ee deham ani bhavinchali.
1: We have to consider that this body is gifted to us as an instrument to serve the fellow man with all the love.
0: Ee uchvasa nishvasam rendu kudunu bhagavati yokka naamam chetane jarugutu vastundayi.
1: In fact, the very breathing process, inhalation, exhalation, God is present in all of the beings as an eternal witness.
0: Adiye so hum so hum so nene.
1: The eternal witness, divine presence, is very reflected. So hum, I am God.
0: So hum ane kundi nemuto. తన యొక్క జీవితంలో ఉచ్ఛ్వాస నిశ్వాసములు గంటకు
1: 21,000 Who are doing these tasks?
0: Cheyinadi cheyinchinadi okkade.
1: The one who does and makes you do is one and the same.
0: Kalukani ekatma bhavani manam penchukovadaniki tagina kriti cheyali.
1: We should make every effort to develop the feeling of oneness.
0: Annintikini okkade unnadu.
1: God is one.
0: Nee swasa, nee mata, nee shravanamu, nee palulu sarvam kurunu okka deham dwarane jarugutundadi.
1: In fact, our breathing, our word, our talk and our acts are done by one body.
0: తనకు ఎవరికో మనం చేయటం లేదు.
1: యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీవన్ ఎల్స్.
0: అంతా తనకే చేస్తున్నారు.
1: యు ఆర్ సర్వింగ్ గాడ్ ట్రూలీ.
0: అహం బ్రహ్మాస్మి అనేది వేదం.
1: వేద సేస్ అహం బ్రహ్మాస్మి అండ్ గాడ్.
0: తత్ త్వం అసి.
1: And it said tattvamasi
0: dadda. Prajnanam brahma.
1: It is awareness prajnanam brahma.
0: Ayamatma brahma.
1: And I am atma brahma.
0: ఈ చతుర్విధములైనటువంటి మహావాక్యములు నాలుగు వేదముల ద్వారా ప్రపంచానికి అందించినటువంటి మహాబోధలు.
1: These are the greatest teachings given to mankind from the four Vedas.
0: ఇలాంటి మహావేదలు మానవుని యందు నిలిచి ఉండగా మానవుడు ఎందుకు దీన్ని మర్చి ఉంటున్నాడు?
1: When these four mahavakyas are passed on to the mankind,
0: అడుగడుగునకు తన యొక్క ప్రతిబింబం కనిపిస్తూనే ఉంటుంది.
1: He sees his own reflection everywhere.
0: మాట మాటలు ఎందుకు సత్యం ఒక్కాణిస్తూ ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఎవ్రీ వర్డ్ దట్ అటర్స్ దే
0: ప్రతి దృష్టి ఎందుకు ధర్మం రాణిస్తూ ఉంటుంది.
1: ఇన్ ఎవ్రీ యాక్ట్ దేర్ షైన్స్ ద రైటోస్నెస్
0: ప్రతి శ్వాస ఎందుకు దివ్యత్వం ప్రకాశిస్తూ ఉంటుంది.
1: ఇన్ ఎవ్రీ బ్రెత్ దేర్ షైన్స్ ద డివినిటీ
0: ఇంత దైవోన్మాదమైనటువంటి యొక్క జీవితం మనం ధరించుకుంటాను.
1: విత్ దిస్ లైఫ్ ఆఫ్ డివైన్
0: కానీ మనం ఏమీ చేయనటువంటి మూర్ఖుల వలె ప్రదర్శిస్తున్నాము.
1: వి యాక్ట్ యాజ్ ఇఫ్ వీఆర్ ఇగ్నోరెంట్ and foolish.
0: మనం అజ్ఞానులం కాదు.
1: We are not ignorant.
0: సజ్ఞానులం సుజ్ఞానులం.
1: We are one of awareness. We are one of spirituality.
0: ఈ సత్యాన్ని గుర్తించడానికే మానవత్వంలో ఈ దివ్యత్వం ప్రవర్తించింది.
1: There is divinity in mankind to realize this alertness, awareness.
0: మీరందరూ కూడా భోజన సమయంలో ప్రార్థన చేస్తుంటారు.
1: You all pray at the time of partaking.
0: బ్రహ్మార్పణం బ్రహ్మావి బ్రహ్మాగ్నో బ్రహ్మనాహుతం బ్రహ్మైవ తేన కంతవ్యం బ్రహ్మకర్మ సమాధినః అన్నారు.
1: At the time of dining, you pray to God, saying that the food is an offering to God. The one who eats is God.
0: You cheppadam brahmarpanam antunnavu.
1: You say that food is an offering to God.
0: Kani ekkada unnadu brahma?
1: Then where is brahma?
0: Tirigi tatchana mee lopam nunchi javabu vastundadi. Aham vaishyanaro bhutva. Aham vaishyanaro bhutva.
1: Here comes the reply. God says, I am vaishyanara.
0: నేను నీ యందు వైశ్వాన రూపంలో ఉంటున్నాను.
1: గాడ్ సేస్ ఐ యామ్ ఇన్ యు ఇన్ ద ఫామ్ ఆఫ్ వైశ్వాన.
0: పిచ్చి బాలవుడా, నీవు బ్రహ్మార్పణం అనుకుంటున్నావు. నీ వైశ్వానుడైనటువంటి నీ ఉదరం నుండి ఉండినటువంటి భగవంతునికి అర్పితం గావిస్తున్నావు.
1: O Madhav, you think that you are offering to God, understand that I mean you in the form of Vaishvanara receiving all the food. Not to anybody. Not that you are doing anyone. Even the hurt, that is, you are hurting yourself. Never consider harming. You are hurting, harming unto yourself. Either good or bad, whatever you do unto others will come back to you.
0: Sarvajeeva namaskaram kesavam pratigacchate
1: annaru. Whosoever you salute and pay your obeisance, it amounts to respecting God.
0: Adhe vidhamgane sarvajeeva tiraskaram kesavam pratigacchate.
1: The denial of everyone amounts to denial of God.
0: Neevu evariko chedu chestunna annatundi kuda neeku.
1: No, you are harming yourself. You think you are doing good to someone else. No, you are doing good to yourself. Therefore, God is one and the same in all. That principle of divinity which is unity is forgotten. We go on pilgrimage around the we go around the pilgrim center. And we chant the names. God is his basic foundation for all. Any name given. And whatever path you
0: take.
1: Only God, only one God. Who and this principle of oneness is forgotten. We have to keep always in view the unity and diversity. But unfortunately today, instead of visualizing unity and diversity, we visualize multiplicity, plurality and unity. We should never divide the one into many. We should always go by the oneness or unity. This is the main service that man should undertake. Here and there, everywhere, elsewhere, God is one. Think of God who is within you. Have God in your heart and work, service on
0: you.
1: Think of God in your mind. Both of your hands. Then the work will be transformed into worship. We should serve with these sentiments and feelings. Today we don't have any faith in service. For the last several years we have been listening and hearing and we have been serving people. To what extent have you
0: achieved?
1: What is it you achieved? What have you known? What is the secret behind it? Nothing whatsoever. Therefore, we have to develop our conduct. There should be change in our behavior. There should be transformation of
0: thought.
1: Our looks should change. We should have good looks. We should develop sacred vision. And we should talk well, good talk. Good listening. With good audition, good thought and good talk, there develops the goodness in you basically. Then once we develop good sight, that takes you to liberation. In liberation, we should develop good sight, vision. It's not enough if you just pay your respects when you visit a temple. You may do namaskar to anyone. All will go to God only. There is no body where there is no God. God is in dweller in all of the beings. The main duty of mankind is to recognize, realize the truth. We have been listening to philosophy. We read many books. We go around pilgrimage. What is the use of all? Man's mind has not been transformed. And in fact, we are not serving at all. We are stone hearted, so
0: hard.
1: We should be so soft and tender like butter. And we should be like a butter. And our walk should be nectarine. The talk should be nectarine, there lies the main value. And that is the real declaration to you. With the beautiful jewelry. With all the mighty powers latent in you. We are leading a useless life. Our look should be so cool and comforting. It should not be harsh looks. Our words should be nectarine. We should never use bad words or harsh words. Because of harsh words, we turn wicked. And therefore you should be talking and the heart. And the heart should be so sweet like honey. And we should never use harsh words. And this is the real gift to mankind. With all the valuable latent gifts given to us, we are misusing them. We should never misuse them and we should make proper use of them. Embodiments of love. The human life is
0: very.
1: Of all of the beings, human life is. The human life is highly sacred and noblest of all as a gift of God. And human life is just the gift because of the accrued merit of the past. Why should we misuse the divinity? If anyone asks you any question, talk to people with a smile on the face. These sacred qualities are totally missing in man today. We consider ourselves as devotees. No.
0: దేహంతో సంచరిస్తున్నామే కానీ
1: యు ఆర్ మూవింగ్ అబౌట్ ఇన్ ద బాడీ.
0: మనసంతా కూడా దుర్మార్గములో ఎందుకు ప్రవేశిస్తుంది?
1: మైండ్ ఇస్ ఆల్వేస్ వీకెన్.
0: మనసు సన్మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: లెట్ ద మైండ్ ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
0: సత్కర్మలు ఆచరించాలి.
1: అండ్ లెట్ ప్రాక్టీస్ ట్రూ.
0: సద్విషయములు చింతించాలి.
1: లెట్ us థింక్ ఆఫ్ గుడ్ థింగ్.
0: అది ఏ నిజమైన మానవత్వంలో ఉన్నటువంటి యొక్క గౌరవము.
1: దేర్ లైస్ ద రెస్పెక్ట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: మానవుని యొక్క గౌరవము,
1: the respect of
0: man, మర్యాద,
1: the courtesy,
0: ప్రవర్తనలో మనం అందుకోవాలి.
1: They all very much reflected in our
0: heart. పవిత్రమైన ప్రవర్తనలో మానవుని యందు ఆవిర్భవించాలి.
1: That kind of sacred behavior should find a place in our life.
0: కనుక మానవుడు నేను కేవలం మానవుడిగా భావించకూడదు.
1: You should not consider yourself simply a human.
0: జీవుడే దేవుడు.
1: The individual is divine.
0: ఇది పవిత్రమైన భారతీయుల యొక్క వేదాంతం.
1: This is the basic philosophy of Bharatiya.
0: జీవుడే దేవుడు.
1: Jiva, individual is Deva, God.
0: Yevudu, jeevudu, veru kaadu.
1: Jiva, individual, Deva, God are not separate.
0: Ishvara sarvabhutanam.
1: Ishvara, God is in all sarvabhutanam. Only one God that dwells in all of the countless number of
0: beings.
1: And this is the philosophy.
0: This
1: is the sacred meaning of it. With all
0: the
1: sacred thoughts, feelings within us. And we have to work for our redemption, our daily life. And see that ultimately our lives are liberated. We are born as human. We should never go in the wrong direction. And be born as human. But our minds are not human at all.
0: We
1: have to uphold and live up to the title of a human being By having our being, our mind, that of a human.
0: నేను మానవుడు మానవుడు మానవుడు అనేటువంటి దివ్యమైనటువంటి కీర్తి సంపాదించాలి.
1: We should get that credit of being born as a human being.
0: ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
1: What is spirituality?
0: ఏదో పూజలు చేయటము, భజన చేయటము, యాత్ర చేయటము, ఇది కాదు ఆధ్యాత్మికము.
1: What is spirituality? Is it worship or undertaking?
0: మానవుడి అందున్నటువంటి ఒక పశుత్వాన్ని హింసించి.
1: Spirituality meant killing the animality.
0: మానవత్వాన్ని దైవత్వంగా మార్చుకోవటమే ఆధ్యాత్మికము.
1: Transform the humanness in you into the divine is spirituality.
0: అది నిజమైన ఆధ్యాత్మికము.
1: That is the true spirituality.
0: మానవుని యందు ఉన్నటువంటి పశుత్వాన్ని హింసించాలి.
1: Therefore we have to kill the animal.
0: నశింపజేయాలి.
1: And we have to see.
0: హతమార్చాలి.
1: We have to kill it.
0: ఆ పశుత్వం ముగినంత వరకు ఈ మానవత్వం దివ్యత్వానికి చేరదు.
1: So long there is animal quality, you can never attain divinity.
0: కానీ దిన దినమునకు ఈ యొక్క పశుత్వం పెరిగిపోతున్నది, కానీ దివ్యత్వం ఏమాత్రమే చేరటం లేదు.
1: Day by day there is animal quality that is on the increase, rise.
0: కనుక మనము పశువులు కాదు.
1: We are not animals.
0: ఇతరులు భయపెట్టకూడదు.
1: We should never make anybody afraid of us.
0: మృగములు కాదు.
1: And we are not animals to make us afraid of
0: us.
1: And we are not animals to be
0: frightened.
1: In fact, you are born as a human being with all the courage and strength.
0: మానవత్వం మనం పొంది కూడను.
1: And being born a human.
0: దివ్యత్వం అనేది ఉండి కూడను.
1: Though divinity within you.
0: అర్థం చేసుకుని లేకపోతే.
1: We are not able to understand.
0: కాలాన్ని వ్యర్థం గాలిస్తున్నారు.
1: And we are wasting our time.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ముఖ్యంగా మీరు.
1: Most importantly.
0: ఈ దినము చెప్పేదే కదా సాయిబాబా అని కొని అలక్ష్యం చేయకండి.
1: Never neglect things. Thinking that these things are repeated time and again.
0: దివ్యమైన శక్తి ఇంత అంతని కాదు.
1: The divine faculty, the divine power in you is beyond it.
0: అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నారు.
1: He's the smallest of the small and the biggest of the big.
0: Scientists అందరూ కూడా ఎంతో పరిశోధనలు చేశారు.
1: Scientists investigated, experimented.
0: ఈ అణు అనేటువంటి దాని లోపల ఒక ఆవుకాయంత ప్రసాదాన్ని తీసుకుని భూమిలోకి వస్తే ఆ ఆవుకాయంత ప్రసాదము కొన్ని వేల టన్నులుగా బరువుగా ఉంటాయి.
1: అండ్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎన్ ఆటమ్ వెన్ ఇట్ ఈస్ టేకెన్ యుల్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ మైటీ అండ్ వెరీ హెవీ.
0: ఆ ఆవకాయంత పదార్థమే.
1: అండ్ దట్ వాస్ ద సైజ్ ఆఫ్ ఎన్ ఆవకాయ.
0: 12,000 టన్నులు బరువు ఉంటుంది.
1: ఇట్ ఈస్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ 12,000 టన్స్.
0: ఆ పదార్థం యొక్క బరువు అంతగా ఉంటుంది. పరమాత్మ యొక్క బరువు ఎంతగా ఉండాలి?
1: ఇఫ్ దట్ ఈస్ ది వెయిట్ యూ కెన్ ఎస్టిమేట్ ఇమాజిన్ ద వెయిట్ ఆఫ్ ది
0: డివైన్. అణోరణీయాన్ మహతో మహీయాన్.
1: ద స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్.
0: కనుక అణువులు అణువుగా ఉన్నాడు.
1: సో ఈస్ ద స్మాలెస్ట్
0: ఘనంలో ఘనముగా ఉన్నాడు.
1: అండ్ ఈస్ ద బిగ్గెస్ట్ అమంగ్ ద బిగ్.
0: అణువు కంటే అతి సూక్ష్మమైనది.
1: ఈస్ సట్లర్ దాన్ ది సట్లెస్ట్.
0: ఘనము కంటే అతి గణనీయమైనది.
1: మైటియర్ బిగ్గర్ దాన్ ది మైటియర్.
0: దీనికి మించినటువంటి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ బియాండ్ దిస్.
0: కనుకనే భగవత్ తత్వాన్ని ఇచ్చిది అట్టిదని మనం నిర్ణయించుకోవటం కేవలం అవివేకమే.
1: Therefore the nature of God is beyond.
0: ఎవరికూ భగవంతుని యొక్క తత్వం ఇచ్చిది అని వర్ణించలేరు.
1: No one can extol, narrate.
0: ఎంత వర్ణించినప్పటికీ ఇది కేవలము ఆ వర్ణన కంట కూడా తగ్గినట్టుదే కాదు.
1: All narrations are just beneath the reality.
0: ఈ వర్ణన మానవ యొక్క తృప్తి.
1: This mere extolation gives you satisfaction.
0: అల్ప తృప్తి.
1: It is just so low.
0: కానీ అనంతమైన శక్తి.
1: But there is infinite power.
0: ఈ అనంతమైన శక్తిని అల్ప తృప్తిగా మనము అనుకోవటం చాలా పొరపాటు.
1: The infinite power cannot be brought down to a simple level.
0: అయితే
1: however
0: అణువులందును గణములందును ఒకే టేస్ట్.
1: But the taste continues to be the same in the smallest.
0: సముద్రానికి వెళ్ళి కొంచెం చేతితో నీరు తీసుకుని రా.
1: Go to the sea and collect some water.
0: దాన్ని కొంచెం నీ నోట్లో వేసుకో.
1: అండ్ జస్ట్ డ్రింక్ ఇట్.
0: అది ఉప్పుగానే ఉంటుంది.
1: అండ్ యు విల్ ఫైండ్ ఇట్ సాల్టీ.
0: ఆ సముద్రానికి వెళ్ళి
1: గో టు ఓషన్.
0: ఒక బింట నీరు తీసుకుంటా.
1: కలెక్ట్ బిగ్
0: దాంతో నీరు వేసుకున్నప్పటికీ ఉప్పుగానే ఉంటుంది.
1: దట్ ఆల్సో ఇస్ సెలైన్.
0: కానీ క్వాంటిటీ డిఫరెన్స్ కానీ క్వాలిటీ ఒక్కటే.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ది క్వాంటిటీ బట్ క్వాలిటీ ఇస్ సేమ్.
0: కనుకని నీ క్వాలిటీని నువ్వు చూస్తూ రావాలి.
1: సో యు గో బై ద క్వాలిటీ.
0: నీ ఎన్నున్నటువంటి క్వాలిటీ చాలా ఉత్తమమైనటువంటి.
1: ద క్వాలిటీ ఇన్ రియాలిటీ ఇస్ ఇన్ యూ.
0: భగవంతుడు ఎప్పుడు కూడా క్వాలిటీని చూస్తాడు కానీ క్వాంటిటీని చూడదు.
1: గాడ్ గోస్ బై ది క్వాలిటీ నెవర్ బై క్వాంటిటీ.
0: ల్యాక్స్ ఆఫ్ మిల్క్ అంతా ఉంటుంటుంది.
1: యు ఫైండ్ ది ల్యాక్స్ ఆఫ్ మిల్క్.
0: ఇదంతా కేవలము ఒక విధమైనటువంటి యొక్క డాంకీ మిల్క్ వంటిది.
1: దట్ ఇస్ ఆల్ డాంకీస్ మిల్క్.
0: కానీ ఒక టీ స్పూన్ కౌ మిల్క్.
1: ద టీ స్పూన్ ఫుల్ ఆఫ్ కౌ మిల్క్.
0: ఆ టీ స్పూన్ ఒక కౌ మిల్క్ త్రాగినా సంతోషమే.
1: That teaspoon full of cow milk is more precious.
0: కలదని అల్పమైనప్పటికీ ఆనందంగా నీ భుజించు.
1: It may be low in quantity but you can partake it blissfully.
0: అధికము కదాని దాన్ని ఆశించి దురాశ భంగం కాదు కానివకు.
1: Never run after that which is in excess in plenty.
0: దురాశ చాలా చెడ్డది.
1: and too much of desires will make you miserable. A small thing can be enjoyed plentifully. You will have infinite happiness out of that. Embodiments of love. In fact, there are many, many people who are in search of God. If you ask them what are you doing, they say we are in search of God. What do you mean by that? Where is God? God is everywhere. Here and there and everywhere, God is one. When God is everywhere, why do you need to search for
0: Him?
1: God is present everywhere. You don't have to doubt whether He is there or not. Wherever you search, wherever you go, you find Him in thought. And Prahalada is so young. A tiny thought. When you
0: were
1: sent to for learning,
0: Chanda Amarkulu chala kathinamaina shiksha istu vacharu.
1: Chanda Amarka, the teachers, they were very bad.
0: Tana lakshyamunu daivam payinchadu.
1: He had his aim as God.
0: Sarvamu Narayana Narayana.
1: He considered everything as Narayana, divine.
0: Tandri okanadu pilipinchadu.
1: And father summoned him one day.
0: Nayana, neevemo goppa vidyalanu nee chadivinavata.
1: The father said, it seems you have learnt many. Come on, repeat one or two things that you have studied.
0: Chadivinchadu.
1: He said, teachers made me study.
0: Chadivinchi dharma artha kama moksham mulumi.
1: I have studied all the objectives of life.
0: Chadivinchi galavu pekkulu.
1: I studied many, many books.
0: Chadivulalo marumvella chadivinchi tandri anna.
1: And I have gone through the very secret, the essence of study.
0: Nirutra nayana, aa marumve meeku cheppamannadu.
1: Father asked, what is the essence of all learning?
0: Om namo narayanaya.
1: Prahalada said, Om namo narayanaya.
0: తండ్రికి బుర్ర తెలిసింది.
1: And there is father felt reeling.
0: రెండు కొట్టి ఆ పిల్లవాడిని పంపించాడు.
1: He has beaten him, thrashed him and driven out.
0: దైవ ద్వేషి హిరణ్యకశిపుడు.
1: Father has got bitterness, hatred
0: for God.
1: Where is the son Prahlada? And Prahlada is full of love for God. And father is full of hatred for God. Therefore, this wide gulf of difference between love and hatred. Therefore, with all good and sweet words, the human quality can turn into divine nature. Embodiments of love. Never develop hatred.
0: అసూయను పెంచుకోకూడదు.
1: Never be jealous.
0: అహంకారాన్ని ఏమాత్రం మనం అటమార్చకుండా ఉండకూడదు.
1: Never entertain ego killing.
0: మొట్టమొదటి అహంకారాన్ని అటమార్చండి.
1: First kill your ego.
0: అప్పుడే మనం ఈగో పూర్తి పోతుంది.
1: And then ego will find no
0: place. అప్పుడే దానికి తగినటువంటి ప్రేమతత్వం పెరుగుతుంది.
1: There develops true love.
0: ప్రేమ చేతనే భగవంతుని పొందాలి.
1: And you can attain divinity through love only.
0: ప్రేమ మహిత మరి భూములను ప్రేమాంకురములు పెంపొంద.
1: In this barren land, bereft of love, for the feelings of love to develop, with all the emotions of love,
0: ప్రేమ సుధా వర్షము వర్షి,
1: as there is rainfall of love,
0: ప్రేమ నదులు ప్రవహింపగమురలి గానము చెయ్యెను.
1: For the rivers of love to flow incessantly, O Krishna, sing
0: భగవంతుని యొక్క గానం ఎంత బాగుంది, మధురంగా ఉంటుంది.
1: The melody of divine is beyond
0: understanding.
1: Those that listen to the melody of the divine celestial song will know the taste of it. Embodiment of love.
0: ఏ సాధనలు, ఏ జపములు, ఏ ధ్యానములు, ఏ యోగములు చేయడానికి సాధ్యం కాకపోయినప్పుడు నామస్మరణ చేయండి.
1: It may not be possible for you to undertake penance, meditation, the worship, but chant the
0: glory of the name.
1: Do not get into that practice that you
0: do
1: not
0: know.
1: Proceed along the easy, simple
0: path.
1: And in Krita
0: Yajna,
1: in Treta Yajna,
0: in
1: Dvapara
0: Varsha,
1: in this age of Kali, it is only Namasmarana.
0: Hare Nama, Hare Nama, Hare Nama.
1: He's only chanting the name of God. There is no other path to reach God other than singing His glory. So sing His name, sing His glory. There's nothing beyond
0: this.
1: Any spiritual practice should end up in chanting His glory. Embodiments of love. Students. Those pilgrims.
0: అందరూ సేవ చేస్తున్నారు. శ్రవణం,
1: కీర్తనం, సింగింగ్,
0: విష్ణుస్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వర్ధనం,
1: అర్చనం, వర్షిప్,
0: దాస్యం,
1: స్నేహం,
0: ఆత్మనివేదనం,
1: అండ్ సరెండర్.
0: నవవిధ మార్గముల లోపల ప్రవేశించి ఈ నవద్వరణతో కూడినటువంటి దైవత్వాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారు.
1: All these 9 paths of devotion will ultimately take you to God, to the divine.
0: కాని మార్గం ఎన్ని అయినప్పటికీ గమ్యం ఒక్కటే.
1: Paths are many, but goal is one.
0: కానీ ఆ యొక్క గమ్యాన్ని చేరండి.
1: We have to reach that goal.
0: గమ్యానికి దూరం కావద్దండి.
1: Never be away from the goal of life.
0: దైవ మార్గంలో ప్రవేశించకండి.
1: And do not go in a wrong direction.
0: దైవ విరుద్ధమైన మార్గంలో ప్రవేశించవద్దు.
1: Never act against God.
0: కేవలం నీ స్వార్థమే నీ పెంచుకోవద్దు.
1: Never be selfish.
0: స్వార్థమే స్వప్రయోజనముకు మూల కారణం.
1: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్
0: స్వప్రయోజనమే ఆధ్యాత్మికానికి అతి దూరము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది సెల్ఫిష్నెస్ విల్ డిస్టెన్స్ యూ ఫ్రమ్ స్పిరిచువాలిటీ.
0: కనుక మనము ఈ స్వార్థాన్ని త్యాగం చేయాలి.
1: సో వి హావ్ టు సాక్రిఫైస్.
0: పరార్థాన్ని ప్రేమించాలి.
1: అండ్ వి షుడ్ లవ్ గాడ్.
0: దేవుని అంకితం చేసుకోవాలి.
1: అండ్ దెన్ డెడికేట్ అవర్ లైఫ్ టు
0: హిమ్. దేవుని మార్గంలో మీరు చేరినప్పుడే దివ్యమైన శక్తి మీకు ప్రాప్తిస్తుంది.
1: వెన్ వి ప్రొసీడ్ అలాంగ్ ద డివైన్ పాత్ వి విల్ హావ్ డివైన్ ఎనర్జీ.
0: ఈ నాడు షిరిడీ నుంచి కొన్ని వేల మంది వచ్చారు.
1: From Shirdi, thousands are here.
0: Anta yatra chestunnaru.
1: They have gone round on pilgrimage. They visited pilgrim centers.
0: Punya pavitramaiti pernu tanchukuntu.
1: And they have been thinking of sacred name of God.
0: Vaaru ee naadu prashantanam cheyaru.
1: Today they reached prashanti nilayam.
0: Kaani ee annintiki moola kaaranamu namasmarana.
1: It is only namasmarana, God's name, that brought you here.
0: Chetravulu veru kavachunu.
1: The pilgrim centers
0: chetram chetrajna chapi maadvidde rendu kudumo okkate.
1: And therefore kshetra the center, kshetrajna the knower are one and the same.
0: Kshetrajne lekapothe kshetrame kaadu.
1: When there is no knower, there cannot be anything to be known.
0: Kaabatti enni tiriginappudiki mana hriday kshetrani maatramu pavitramga avinchukovali.
1: We might go around any place, the kshetra the human body must be made perfect.
0: Kadinamaina maatalanu tagginchukondi.
1: Never use harsh words.
0: Paradoshamaina maarukondi.
1: Never accuse anybody.
0: పరచింత అనేటువంటి వదలండి.
1: యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ఎనీవన్.
0: పరమాత్మ చింతన పెంచుకోండి.
1: థింక్ ఆఫ్ గాడ్ మోర్ అండ్ మోర్.
0: ఇది నిజమైన సాధన.
1: దిస్ ఇస్ ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: చేతనైనంత వరకు పరలోక సేవ చేయండి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ సర్వ్ అదర్స్.
0: మీ శక్తి కొద్ది సేవ చేయండి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ అదర్స్.
0: కానీ ఆ సేవలో కూడా సార్థకమైన సేవ చేయండి.
1: అండ్ రెండర్ ట్రూ సర్వీస్.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: చాలా మంది ఇప్పుడు మా పాత విద్యార్థులు అంతా కూడాను
1: యు హావ్ అవర్ ఫార్మర్
0: బ్రాహ్మణపల్లి, బీడిపల్లి, వెనుపల్లి ఇంకా సేవ చేయడానికి వచ్చారు.
1: అవర్ ఓల్డ్ స్టూడెంట్స్ హావ్ బీన్ సర్వింగ్ ఇన్ ద నైబరింగ్ విలేజెస్.
0: కానీ ఈ సేవ చేస్తున్నారు.
1: దే డు సర్వ్.
0: ఎంత చేస్తున్నారు?
1: హౌ ఆర్ దే సర్వింగ్?
0: కానీ చేసే సేవలు ఎందు భావం ముంచి చేయాలి.
1: అండ్ యు షుడ్ డు ఇట్ ఇన్ ట్రూ స్పిరిట్.
0: అయ్యా, మీ సేవ చేయడానికి మేము వచ్చాము.
1: వి హావ్ కమ్ హియర్ టు సర్వ్ యు.
0: మీరు కూడా మాతో చేరండి.
1: యు ఆల్సో పార్టిసిపేట్.
0: మీరు కూడా మాతో చేరి నేర్చుకుని నిత్యము మీ సేవ చేయొచ్చు.
1: You also join us and learn and serve.
0: బయటనుంచి వచ్చేటువంటి వారు ఏదో ఒక నెలకు రెండు నెలలకు నీ గ్రామానికి వస్తారు.
1: Those that come from outside
0: ఆ సేవను మీరు నేర్చుకుంటే నిత్యము నీ గ్రామ సేవ నేర్చేసుకోవచ్చు.
1: బట్ ఇఫ్ యూ లర్న్ ద టెక్నిక్ ఆఫ్ సర్వీస్ యూ కెన్ సర్వ్ బై
0: గ్రామం చాలా మాలిన్యంగా ఉంటుంది.
1: అండ్ ద విలేజెస్ ఆర్ ఫుల్
0: మలినమైన పదార్థములతో కూడి ఉంటుంది.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ డర్ట్.
0: తద్వారా మనము మన పిల్లలకు కొన్ని భయంకరమైన రోగాలు కూడా ప్రాప్తిస్తున్నాయి.
1: దేర్ఫోర్ వి అండ్ అవర్ చిల్డ్రన్ ఫాల్ సిక్ రిపీటెడ్లీ.
0: గ్రామాన్ని పరిశుద్ధంగా చేసుకోవాలి.
1: లెట్ us keep our villages
0: నీరును పరిశుద్ధమైనగా పెట్టుకోవాలి.
1: అండ్ వి షుడ్ సీ ద వాటర్
0: గాలిని పరిశుద్ధమైనదిగా తీసుకోవాలి.
1: లెట్ us breathe good air.
0: అప్పుడే దీనికి తగినటువంటి పరిశుద్ధమైన హృదయం కూడా ప్రాప్తిస్తుంది.
1: అండ్ దెన్ వి విల్ హావ్ ద ప్యూర్ హార్ట్.
0: సమ్యక్ దృష్టి,
1: గుడ్ లుక్స్,
0: సమ్యక్ శ్రవణము,
1: గుడ్ లిసన్,
0: సమ్యక్ వాక్కు,
1: గుడ్ వర్డ్,
0: సమ్యక్ వర్క్,
1: గుడ్ వర్క్,
0: సమ్యక్ థాట్,
1: అండ్ గుడ్ థాట్.
0: ఈ 5 కూడా పవిత్రంగా ఉంటుంటే నువ్వు సమ్యక్ రూపం పొందుతావు.
1: When all these are 5 are sacred, you'll be perfect.
0: అప్పుడే నీకు తగినటువంటి ప్రాప్తి చెందుతుంది.
1: Then you deserve everything.
0: సాహిత్యం ప్రాప్తిస్తుంది.
1: అండ్ యు మర్జ్ ఇన్ గాడ్.
0: సారూప్యం, సారూప్యం, సాహిత్యం, సాహిత్యం.
1: దేర్ఫోర్ ది టూ, వన్ ఇస్ నియర్నెస్, అదర్ ఇస్ ఐడెంటిటీ.
0: మొట్టమొదట మనం సారూప్యంలో ప్రవేశించాలి.
1: ఫస్ట్ యు బీ నియర్ క్వైట్ క్లోజ్.
0: తర్వాత సామీప్యంగా పోవాలి.
1: అండ్ దెన్ గెయిన్ ప్రాక్సిమిటీ మోర్ అండ్ మోర్.
0: సారూప్యాన్ని పొందాలి.
1: అండ్ యు విల్ హావ్ ఐడెంటిటీ.
0: తర్వాత సాహిత్యం ఏకం కావాలి.
1: అల్టిమేట్లీ మర్జర్ వన్నెస్ విత్ ది డివైన్.
0: కాబట్టి నది ఎంత దూరం నుంచి వచ్చి ప్రవహించి,
1: ద రివర్ కమ్స్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్,
0: కట్టగడ వచ్చి వచ్చి వచ్చి వచ్చి సముద్రాన్ని చేరిపోతుంది.
1: ఫ్లోయింగ్ ఇన్సెంట్లీ గ్రాడ్యువలీ ఇట్ మర్జెస్ ఇన్
0: సాగరోగతి. నది పుట్టింది దేనికోసం?
1: వాట్ ఫార్? ద రివర్ టేక్స్ బర్త్.
0: సముద్రం పొందే కోసం.
1: టు మర్జ్ ఇన్ టు మైటీ.
0: అదే విధంగా మానవుడు పుట్టింది దేనికోసం?
1: వాట్ ఫార్ ఇస్ ద హ్యూమన్ లైఫ్?
0: ఏదో ప్రపంచంలో సుఖములు సంతోషములు ఆనందాలు అనుభవించే కోసం కాదు.
1: నాట్ టు ఎంజాయ్ ది కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్ ఆఫ్ ద వరల్డ్.
0: జీవితం ఉన్నంత వరకు అనుభవించుకో.
1: ఇట్స్ నెసెసరీ సో లాంగ్ యువర్ లైఫ్. కానీ
0: కష్టపడి నీవు దైవంతో జీవితం కావాలి.
1: బట్ అల్టిమేట్లీ యూ షుడ్ మర్జ్ ఇన్ డివైన్.
0: నీ జీవితాన్ని ఎందుకోసం వచ్చిందని ప్రశ్న వేసుకో.
1: వీ షుడ్ క్వశ్చన్ వై ఫార్ హిస్ లైఫ్.
0: దైవంతో చేరడానికి వచ్చినాం.
1: ద లైఫ్ ఇస్ దేర్ టు మర్జ్ ఇన్ గాడ్.
0: చూడడానికి వచ్చాము.
1: అండ్ వై వాట్ ఫార్ ఆర్
0: దైవాన్ని అనుభవించడానికి వచ్చాము.
1: వీ ఆర్ హియర్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: అనుభవిస్తున్నావు.
1: What is that your experience?
0: దైవాన్ని అనుభవించడం లేదు.
1: దైవాన్ని
0: చూడటం లేదు.
1: You don't see.
0: దైవాన్ని చేరటం లేదు.
1: You are not anywhere near God.
0: లోకంతో అనుభవించే కోసం వచ్చావు.
1: You experience in society.
0: లోకంతో నువ్వు జీవిస్తున్నావు.
1: You live in society.
0: లోకంలో లయమైపోతున్నావు.
1: And ultimately end of your life
0: మానవ జన్మము.
1: Is that the thing that you are here?
0: పిచ్చమైనటువంటి మార్గం కాదు మానవ జన్మము.
1: No, human life is not
0: that. పిచ్చమైనటువంటి మానవ జన్మము.
1: Human life is rare.
0: పిచ్చమైన మానవ జన్మము.
1: It is so sacred.
0: భవ్యమైన మానవ జన్మము.
1: It is so novel and new.
0: ఇలాంటి పవిత్రమైన మానవ జన్మాన్ని నేను
1: novel and new ever fragrant human life is wasted today.
0: అందరు విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: యాత్రికులారా,
1: అండ్ పిల్గ్రిమ్స్,
0: అందరూ కూడా ఈ పవిత్రమైన మార్గాన్ని నేను ప్రవేశించి,
1: ఆల్ ఆఫ్ యూ షుడ్ ట్రెడ్ అలాంగ్ దిస్ సెక్రెట్
0: పాత్. నామం చేత నేను కాలము సార్థకం చేసుకో.
1: యూ షుడ్ స్పెండ్ యువర్ లైఫ్ చాంటింగ్ హిస్ గ్లోరీ, సింగింగ్ హిస్ నేమ్.
0: ఎంతకు కాలము సార్థకం చేసుకోవడానికి వీలు కాదు.
1: దేర్ ఇస్ నో అదర్ వే టు శాంక్టిఫై అవర్ టైం.
0: నడుస్తూ నామస్మరణ చేసుకోవచ్చు.
1: యూ కెన్ సింగ్ గాడ్స్ నేమ్.
0: పండుకొని నామస్మరణ చేసుకోవచ్చు.
1: యాజ్ యు వర్క్ యూ కెన్
0: సింగ్. నామస్మరణ చేసుకోవచ్చు.
1: ఎవ్రీ టైం
0: ప్రయాణం చేస్తూ నామస్మరణ చేసుకోవచ్చు.
1: యాజ్ యు సర్వ్ యూ కెన్ సింగ్.
0: నామస్మరణకి ఎట్టి అడ్డులే లేదు.
1: To sing his glory, there is no obstacle anyway.
0: కానీ దానికి ఒక హద్దు ఉంటుందని.
1: Everything has got an obstacle limit.
0: ఏదైనా ఒకటి కావాలంటే దానికి ఒక ట్యాక్స్ కట్టాలి.
1: If you want anything, you need to pay tax.
0: నల్ దగ్గరలో ప్రవహిస్తుంటే ఆ నీరు తీసుకోవాలంటే ట్యాక్స్ కట్టాలి.
1: You need to pay water tax even to collect water.
0: కరెంట్ బిల్ ఇంటి తీసుకోవాలంటే ట్యాక్స్ కట్టాలి.
1: And you have to pay electricity bill.
0: కానీ నామస్మరణకు no tax.
1: For namasmarana there is no tax at all.
0: ఎవరు అడిగేవారు లేదు.
1: Nobody will tax you.
0: ఏ కష్టము దీనికి అవసరం లేదు.
1: Nothing whatsoever.
0: సులభంగా లభించేటువంటి.
1: It's so easily available.
0: చేయలేకపోతున్నాడు.
1: Why are you not able to sing his
0: glory? ఈ మానవుడు సులభంగా చిక్కినటువంటి దాన్ని వదిలిపెట్టున్నాడు.
1: Man is just giving up that is which is so easily.
0: కష్టంతో లభించేటువంటి చాలా మంచిదని భావిస్తున్నాడు.
1: And he considers that which is so difficult to obtain.
0: అది ఒక చెడ్డ భావం.
1: That is a wrong feeling.
0: సులభంగా చిక్కినటువంటి మనకు పవిత్రమైనటువంటి.
1: That which is easily available.
0: ఎట్టి కష్టము అందించకుండా.
1: దేర్ ఇస్ నో డిఫికల్టీ.
0: ఎట్టి బాధను కలిగించకుండా.
1: నో సఫరింగ్.
0: సులభంగా ఉన్న చోట నేను ఉట్టి పడుతుంది.
1: యు విల్ గెట్ ఇట్ వేర్ వేర్ యు ఆర్.
0: ఆ ప్రేమనే నిజమైనటువంటి యొక్క భక్తి.
1: అండ్ దట్ లవ్ ఇస్ డివోషన్.
0: ఆ ప్రేమనే లేకుండా భక్తియే లేదు.
1: When there is no love, it cannot be
0: జపము తపము ధ్యానము యోగము యజ్ఞము ఇవన్నీ చేసినప్పటికీ ప్రేమనే దీనికి ప్రాణము.
1: Therefore, whatever you may do, the yajna or japa or dhyana, but love for God is the basis.
0: ప్రేమనే లేకుండా ఏ చిన్న కార్యం కూడా మనం చేయలేము.
1: బిరెఫ్ట్ ఆఫ్ లవ్ యూ కెనాట్ అండర్టేక్ ఎనీ టైనీ టాస్క్.
0: అన్నింటి యందు లౌకికమునందు అలౌకికమునందు ప్రేమనే ప్రధానము.
1: ఇన్ దిస్ వరల్డ్లీ టాస్క్ అండ్ అదర్ వరల్డ్లీ అఫైర్స్ లవ్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆత్మనందు అధ్యాత్మనందు జిజ్ఞాస యందు ప్రేమ భావమే ప్రధానము.
1: ద సీకర్ ద వన్ ఆఫ్టర్ మనీ ద వన్ హూ వాంట్స్ టు నో
0: ఆత్మనందు కుండు ప్రేమనే ప్రధానము.
1: అండ్ ద లవ్ ఇస్ ఫౌండేషన్ ఫర్ ఆల్.
0: అట్టి పవిత్రమైన ప్రేమ తత్వాన్ని మీరు పెంచుకోండి.
1: వి హావ్ టు డెవలప్ దట్ సీక్రెట్ లవ్ మోర్ అండ్ మోర్.
0: ఎవరిని మనం విమర్శించకూడదు.
1: వి షుడ్ నెవర్ క్రిటిసైజ్.
0: ఎవరిని మనం దూషించకూడదు.
1: వి షుడ్ నాట్ అక్యూజ్ ఎనీబడీ.
0: పరిహసించకూడదు.
1: అండ్ వి షుడ్ నాట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీబడీ.
0: ప్రేమ చేతనే వారిని ప్రసన్నులు గావించు.
1: అండ్ వి షుడ్ ప్లీజ్ అదర్స్ బై లవ్.
0: మానవుని ప్రసన్నులు గావించుకునేటువంటి ప్రయత్నమే మానవుని యొక్క సాధన.
1: సో మెయిన్ స్పిరిచువల్ ప్రాక్టీస్ లైస్ ఇన్ ప్లీజింగ్ అదర్ మ్యాన్.
0: ఇలాంటి సులభమైన మార్గాన్ని మీరు అనుభవించి
1: ఎక్స్పీరియన్స్ దట్ సింపుల్ ఈజీ పాత్.
0: సులభమైన యొక్క ఆనందాన్ని అనుభవించి
1: అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ దిస్ బ్లిస్ విచ్ ఇస్ ద వన్ ఆఫ్టర్ మనీ ద వన్ హూ వాంట్స్ టు నో
0: ఆస్తిక నాస్తికమైన కుండు ప్రేమనే ప్రధానం.
1: అండ్ ద లవ్ ఇస్ ఫౌండేషన్ ఫర్ ఆల్.
0: అట్టి పవిత్రమైన ప్రేమ తత్వాన్ని మీరు పెంచుకోండి.
1: వి హావ్ టు డెవలప్ దట్ సీక్రెట్ లవ్ మోర్ అండ్ మోర్.
0: ఎవరిని మనం

0: simple, easy path.
1: సులభమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించి
0: అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ దిస్ బ్లెస్ విచ్ ఇస్ సో ఈజీ
1: సులభంగా జీవితాన్ని సాధన చేస్తుంది
0: అండ్ లీడ్ ఎ లైఫ్ ఇన్ ఎ సింపుల్ వే

0: హృదయము దూరమయ్యే.
1: There's no place for righteousness in our hearts.
0: బ్రతుకు బరువయ్యే, గతులకు గతులు దప్పే.
1: Life has become a matter of burden. We are far off from our destination.
0: జాగు చేసిన కడకు ఏ గతియునవును.
1: If it is delayed further, what is going to happen in future?
0: విద్యయందు నైతిక విలువ చేర్చి.
1: The human values must be there in the education system.
0: భారతీయపు ధర్మంబు పడయరయ్యా.
1: Acquire the Bharatiya culture.
0: భారతీయపు ధర్మంబు పడయరయ్యా.
1: Acquire the dharma of Bharat.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థినీయులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: విద్యాపోషకులారా,
1: ఎమాన్సిపేటర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: విద్యాభిమానులారా,
1: పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: ఆధ్యాత్మిక సంపత్తికి నిలయమైన ఈ భారతదేశమునందు ధర్మము దినదినమునకు క్షీణించిపోవచ్చున్నది.
1: Bharat, being the center of all spiritual wealth, has lost this righteousness or dharma.
0: Anyaya, akrama, avaniti aneetvanti paisachika pravartulu swechchaga vilayitandamu chalputunnavi.
1: We find the demonic qualities like injustice, immorality, dishonesty, dancing.
0: Itti tarunamunandu vidyarthi vidyarthiniyulu దీనిని సంస్కరింపజేసి దేశమునకు శాంతి భద్రతను అందించడానికి విద్యార్థులు దీనికి తగిన సమర్థులు.
1: అట్ దిస్ మోమెంట్ స్టూడెంట్స్ టు టేక్ చార్జ్ ఆఫ్ ఇట్ యాజ్ దే ఆర్ ఎలిజిబుల్ టు బ్రింగ్ బ్యాక్ ద ఏన్షియంట్ కల్చర్ అండ్ ఎస్టాబ్లిష్ పీస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యా విషయమునందు కాని విజ్ఞాన విషయమునందు కాని బిడ్డలు వెనుకబడిన తల్లిదండ్రులు ఎంత పరితపించురో.
1: Don't you find the parents feeling so sad if you are back, if you are backward in education?
0: నైతిక ఆధ్యాత్మిక మార్గమునందు వెనుకబడినటువంటి బిడ్డను చూచి భారతదేశము అంతకు కోయలు కోట రెట్టు చాలా విచారపడుతున్నది.
1: If you trail behind, backward in morality and spirituality, motherland also will feel so sad crores and crores of times more than the human life.
0: జనని జన్మభూమిని రక్షించి ఆమె పరితాపమును దూరము గావించుటకు విద్యార్థుల ప్రప్రథమంలో కంకణం కట్టుకోవాలి.
1: స్టూడెంట్స్ షుడ్ డిటర్మిన్ టు సేఫ్ గార్డ్ అప్హోల్డ్ ద కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: దేశంలో శాంతి భద్రతలను కాపాడటానికి పూనుకోవాలి.
1: దే షుడ్ డిటర్మిన్ టు బ్రింగ్ బ్యాక్ ద పీస్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇన్ దిస్ కంట్రీ.
0: దేశం అనగా ఏమిటి? మట్టి కాదు, మానవులి.
1: The motherland does not mean the dust alone, assembly of human beings.
0: మానవులను సంస్కరింపచేయటం అంటే ఏమిటి?
1: How to change, transform the human being.
0: సంస్కారం అనగా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సాధన కానేరదు.
1: Transformation is not a separate spiritual practice.
0: నిత్య జీవితంలో ఆచరించేటువంటి ఒక తలంచేటువంటి ఒక దుర్భావములను దుశ్చర్యలను దూరము గావించుకుని సద్భావమును సచ్చర్యలను అభివృద్ధి పోయించుకోవటమే దీనికి సంస్కృతి అంటారు.
1: రిఫైన్మెంట్ ఆఫ్ కల్చర్ మెంట్ గివింగ్ అ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ థాట్స్, ఎంటర్టైనింగ్ గుడ్ సెంటిమెంట్స్, గుడ్ ఫీలింగ్స్ అండ్ గుడ్ బిహేవియర్.
0: విద్య అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మెంట్ బై ఎడ్యుకేషన్?
0: ఎట్టి విద్యను ఈనాడు బిడ్డలు ఆచరించాలి, అనుభవించాలి?
1: What sort of education should you receive and acquire?
0: Vidya yokka pramanamulu emiti?
1: What is the standard yardstick?
0: Etti vidya manavuni yokka abhyudayaniki sadhana kalugutundi?
1: What sort of education ensures progress of humanity?
0: Prastutapu vidya valla kaligeetvanti yokka prayojanam emiti?
1: What is the use of the present day education system?
0: Ee pancha tantramulanu ye manavudu పరిశోధించి పరిశీలించి అనుభవించి ఆనందించి జగత్తుకు అందించను వాడే విఘ్నుడు.
1: The one who understands the meaning and knows the answers to these questions, practices and follows, adheres to these principles and delights himself, is truly a knowledgeable person.
0: Vyakti yokka viluva kevalam vidya valane yerpadadu.
1: The value of a human being does not totally depend on education.
0: Deeniki jeevita sanskruti kudanu todu kavali.
1: The culture of life should also accompany.
0: Samskaram anaga emiti?
1: What do you mean by culture?
0: మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని అభివృద్ధి గావించుకొని అవ్యక్తమైనటువంటి దాన్ని వ్యక్తీకరింపచేయటమే నిజమైనటువంటి సంస్కృతి.
1: ద కల్చర్ మెంట్ ద హిడెన్ డివినిటీ మస్ట్ మేనిఫెస్ట్ మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: సంస్కారం లేని జీవితము కేవలము దీపము లేని ఇల్లు వంటిదే.
1: లైఫ్ వితౌట్ కల్చర్ ఈజ్ లైక్ ఎ రెసిడెన్స్ వితౌట్ లైట్.
0: దీపము లేనిటువంటి గృహము లోపల దుర్గంధమును అందించేటువంటి యొక్క గబ్బిడమును ప్రవేశించునే కాని సుగంధమును అందించేటువంటి యొక్క పవిత్రమైన దివ్య భావాలు ఏర్పడవు.
1: At home, if you don't have light, it is full of foul smell, bad bats moving around. There's no place for fragrance or good smell.
0: సంస్కారం అనగా కేవలము తాడు తిరిగిన గాలిపటం వంటిది.
1: Culture meant is that like a kite without a string.
0: ee gali patamu ye podala paina padunu ye inla paina padunu ye munla paina padunu evarunu cheppaler.
1: No one can decide where this kite would fall, either on bushes or houses or residences.
0: Inka samskaram lenindi chaduvu challani kasu vantidi.
1: And education without this culture is like a coin which is useless, fake one.
0: ఈ చెల్లని కాయను బిచ్చగాడు కూడాను అంగీకరించడు.
1: A coin which is not genuine is not going to be accepted even
0: by a beggar. సంస్కారం లేనటువంటి వ్యక్తిని ఎవరు కూడాను గౌరవించరు.
1: No one would be respected without culture.
0: ఇలాంటి పరిస్థితుల యందు మానవుడికి సంస్కారము శీల సంస్కారం అత్యవసరము.
1: At this moment, culture and character in particular are very essential.
0: ముఖ్యముగా ఈనాడు విద్యా విధానమునందు అనేక విధములైనటువంటి విప్లవమైనటువంటి మార్పులు సంభవించాలి.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ రివల్యూషనరీ చేంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ మస్ట్ టేక్ ప్లేస్.
0: స్వతంత్రం వచ్చి 50 సంవత్సరములు అయినప్పటికీ అనేక కమిటీలు ప్రభుత్వము పెట్టింది.
1: వి కంప్లీటెడ్ 50 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ అండ్ ద గవర్నమెంట్ కాన్స్టిట్యూటెడ్ సెవెరల్ ఆఫ్ ద కమిటీస్.
0: ఈ కమిటీలు అన్ని కూడాను అనేక విధములైనటువంటి ఆదేశాలను అందించినాయి.
1: కమిటీస్ సజెస్టెడ్ మెనీ ఆఫ్ ద రికమెండేషన్స్ అండ్ ఐడియల్స్.
0: కానీ అందించినవి మాత్రమే కాని ఆచరణలో శూన్యం.
1: దే సింప్లీ మేడ్ సర్టన్ సజెషన్స్ బట్ దే హావ్ నాట్ బీన్ ఫాలోడ్.
0: నేటికి కూడాను ప్రాచీనప యొక్క భావములను ఏ మానవుడు కూడాను ఆచరించడానికి కాని అందుకోవటం కాని ప్రయత్నించడం లేదు.
1: ఈవెన్ దిస్ డే నో వన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు ఫాలో ది ఏన్షియంట్ కల్చరల్ హెరిటేజ్.
0: ఇట్టి విద్యా విధానం చేత దేశము చాలా అశాంతికి గురి అవుతున్నది.
1: బికాస్ ఆఫ్ దిస్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ది కంట్రీ ఈస్ ఫేసింగ్ రెస్ట్లెస్నెస్ అండ్ అజిటేషన్.
0: సమస్త అశాంతులకు మూల కారణము విద్యాస్థానమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హావ్ బికమ్ సెంటర్స్ ఆఫ్ అజిటేషన్స్ అండ్ డిస్టర్బెన్సెస్.
0: విద్య అనగా జ్ఞానము అని తెలుసుకోవటము.
1: విద్య ది ఎడ్యుకేషన్ మెంట్ టు నో.
0: దీనిని ఆంగ్ల భాషనందు ఎడ్యుకేషన్ అన్నారు.
1: This in English language vidya is called education.
0: Education.
1: Education.
0: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది లాటిన్ లాంగ్వేజ్ నుంచి కూడా వచ్చినటువంటి పదము ఎడ్యుకేర్ అన్నారు.
1: Education is the derivative of the Latin language educare.
0: Educare అనగా ఏమిటి?
1: What is meant by educare?
0: వెలుపలకు తీవటము.
1: To pass on, to bring out.
0: మనకు అగోచరముగా ఉండినటువంటి దానిని గోచరింపజేసుకోవటమే దీనికి ఎడ్యుకేర్.
1: Educare is it meant to bring out that which is latent, that which is hidden.
0: ఇది లౌకికమైనటువంటి యొక్క మార్పు.
1: This is physical transformation.
0: కానీ మరొకటి వెలుపులకు తీయవలసినటువంటిది మానవుని హృదయమునందు ఉన్నటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ప్రకటించడము.
1: However, there is another interpretation to bring out the divinity, the divine feelings latent in human life.
0: ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
1: వన్ ఇస్ ఎర్నింగ్ డైలీ బ్రెడ్ లివింగ్, అదర్ ఇస్ ద లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ జనరల్.
0: జీవనోపాధితో పాటు జీవిత పరమావధి కూడాను అత్యవసరము.
1: along with living, it is also essential to know the goal of life.
0: రెండు నేత్రములు మానవునికి ఎంత అవసరమో జీవనోపాధి జీవిత పరమావధి కూడాను రెండు శాస్త్రములు అనేటువంటివిగా చూపించాయి.
1: Just as the two eyes are most essential, these two aspects are very necessary. One is living and the life in general.
0: సైకిల్కు రెండు చక్రములు ఎంత ప్రధానమో,
1: just as the two wheels are essential for a cycle,
0: మానవుని యొక్క జీవిత రథమునకు ఈ రెండు కూడాను అంత ఆధారమే.
1: For the chariot of human life, these two wheels are very essential.
0: ఈనాడు ఒంటి చక్రం పైన జీవితం జరుగుతూ ఉండాలి.
1: Today, the whole chariot is moving on one.
0: కేవలం జీవనోపాధి అనేటువంటి యొక్క దీనిపైనే ఆధారపడి ఉంటుండాలి.
1: Everything centered around this living aspect.
0: ఇది కూడాను క్రమక్రమేణా దినదినములకు అరిగిపోతున్నది.
1: It also withers as time passes off.
0: ఈ చక్రములు అరిగిపోవడం చేతనే జీవితం అలసిపోతుంటుండాలి.
1: Because of this withering, we become tired.
0: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ఏ మానవుడు కూడా ప్రయత్నించటం లేదు.
1: నో మ్యాన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ది డివినిటీ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: తానెవరు అనేటువంటి ఒక సత్యాన్ని కూడా తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: హీస్ నాట్ మేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అటెంప్ట్ టు నో వాట్ హీ రియల్లీ ఈజ్.
0: అది ఏ జీవిత పరమావధి.
1: దట్ ఈస్ ది మెయిన్ గోల్ ఆఫ్ లైఫ్.
0: తన అంతర్భావమునందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని, అంతర్హృదయమునందు ఉన్నటువంటి యొక్క దివ్య ప్రకాశాన్ని వెలుగులకు దివించటమే దీనికి సరి అయినటువంటి ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ ద లేటెంట్ ఇన్హెరెంట్ ఇమ్మనెంట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ అండ్ ఆల్సో టు మేనిఫెస్ట్ ద లైట్ ఆఫ్ డివినిటీ.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని ఏ రీతిగా మనం వెలుగులకు తీవాలి?
1: హౌ టు బ్రింగ్ అవుట్ ద డివినిటీ అవుట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: స్థూల జగత్తునందు,
1: ఇన్ దిస్ గ్రాస్ వరల్డ్,
0: మానసిక సీమయందు,
1: and in the mental realm,
0: సాంఘిక ప్రభావమునందు,
1: the social effect,
0: నిరంతరము వెలిగేటువంటి సత్యమునకు ప్రత్యక్ష స్వరూపమే విద్య.
1: The education is the true reflection and the personification of the light.
0: ఇది కేవలము ఒక్క రంగమునందు మాత్రమే కాదు.
1: It's not limited to one aspect.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, రాజకీయ రంగమునందు కూడాను ఈ యొక్క దివ్యత్వము అనేటువంటిది ప్రకాశింపచేయాలి.
1: The divinity should shine in all aspects of life, the moral, ethical, physical, worldly, all aspects in general.
0: కాని ఈనాటి యొక్క విద్యార్థులు గ్రంథ పరిచయం మాత్రమే విద్యగా భావిస్తున్నారు.
1: But students today consider themselves educated by becoming familiar with the books.
0: ఇది కేవలము superficial knowledge.
1: This kind of textual knowledge is superficial knowledge.
0: ఇది కాదు నిజమైనటువంటిది. Practical knowledge గా ప్రయాణం చేయాలి.
1: This is not the truth. You should acquire the
0: నిత్య జీవితంలో సత్య మార్గమును అనుసరింపజేసి ధర్మ మార్గమును ప్రవేశించి నిత్య సత్యమైనటువంటి స్థానమును చేరడానికి తగినటువంటి యొక్క ప్రయాణం చేయాలి.
1: You should travel in the direction along the path of truth, along the path of righteousness to understand what is permanent and everlasting.
0: ఈనాడు ధనమే దైవంగా భావిస్తున్నారు.
1: Today we consider mammon wealth as God.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: ఈ ధనం అనేటువంటిది మానసిక శాంతిని అందించదు.
1: మనీ విల్ నెవర్ కన్ఫర్ మెంటల్ పీస్.
0: ప్రాకృతమైనటువంటి అనుకూలములు చేకూర్చవచ్చునే కానీ మానసిక శాంతిని చేకూర్చలేదు.
1: ఇట్ మే గివ్ యూ ఫిజికల్ వరల్డ్లీ కన్వీనియన్సెస్ బట్ నాట్ ద మెంటల్ పీస్.
0: కానీ దీని యొక్క సత్యస్వరూపాన్ని మానవులు గుర్తించుకొనలేక, ప్రభుత్వం కూడాను గుర్తించుకొనలేక, విద్యారంగమునందు వివిధమైనటువంటి మార్గంలో అభివృద్ధి పొందిందని భావిస్తున్నారు.
1: దిస్ ట్రూత్ ఈస్ నాట్ అండర్స్టూడ్ బై పీపుల్ ఇన్ జనరల్ నాట్ ద గవర్నమెంట్. But yet they make certain recommendations in the education field.
0: ee naadi bharat desham nandu vidya chaala abhivruddhi nindindani viswasistunnaru.
1: We have full faith that education is progressing in Bharat today.
0: Emiti ee progress?
1: What is this progress?
0: Neeti niyamalu granthana nilichipoye.
1: The morality and the discipline have confined themselves to books.
0: హృదయమంతయు దుర్గంధ సదనమయ్యే.
1: ద హార్ట్ హ్యాస్ బికమ్ ద సెంటర్ ఆఫ్ ఆల్ ఫౌల్ స్మెల్.
0: చేతులంతయు స్వార్థంపు చేతులయ్యే.
1: ద హ్యాండ్స్ హ్యావ్ బికమ్ టోటలీ సెల్ఫిష్.
0: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు?
1: దిస్ ఈజ్ ద ప్రోగ్రెస్ ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్.
0: ఇది ఆ ప్రోగ్రెస్?
1: ఇస్ దట్ ప్రోగ్రెస్?
0: నిజమైన విద్య యొక్క లక్ష్యం ఇవియా?
1: ఆర్ దీస్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: కూడుబెట్టిన వారిని కూలద్రోయు.
1: In fact, one harms the person who feeds him. who serves
0: మేలు చేసిన వానికి కీడు చేయు.
1: In fact, they betray, they harm the person from whom he receives help.
0: విద్య నేర్పిన వానిని వెక్కిరించు.
1: In fact, they make fun of their own teachers who teach
0: them. ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్య యందు.
1: This is the progress in education today.
0: ఇది ప్రోగ్రెస్ గా భావించుకోవటం చాలా అవమానకరం.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు టేక్ దిస్ యాజ్ ప్రోగ్రెస్.
0: ఇది ప్రోగ్రెస్ లే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎ ప్రోగ్రెస్.
0: ఇలాంటి భావాన్ని ఈనాడు మానవుని హృదయం లోపల ప్రవేశించి సరి అయినటువంటి ఒక మార్పును తెప్పించడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ ఎంటర్టైన్ సచ్ ఫీలింగ్స్ ఇన్ అవర్ హార్ట్ అండ్ రెక్టిఫై ద డిఫెక్ట్.
0: తాను చదివిన చదువును సమాజంలో ప్రవేశపెట్టి
1: all the education he acquired should be made use of for the betterment of
0: sangham yokka cheemanni manam aashinchali.
1: We should always pray, work for the progress and welfare of the society.
0: Manavudu pradhananga aashinchavalsindi sangha samcheemame.
1: In fact, what we should aspire and work for is the welfare of the progress.
0: Sarve loka hite rataha, sarve loka hite rataha,
1: and everybody should be happy.
0: Sarvajnana sampannaha,
1: they should have all wisdom and knowledge.
0: Sarve samilita gunaihi, ee moodu kudunu vidya yokka pramanamulu.
1: These are the three main qualities of every education.
0: Sarivetvanti prati vidyarthi kudunu samajamlo praveshinchi samajanni samrakshinchadaniki poonukovali.
1: Every graduate should step into society, serve the society and work for its progress.
0: ఈ విధమైనటువంటి యొక్క సేవలు చేయడానికి సర్వ విధమైనటువంటి జ్ఞానం కూడాను మానవుని హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ అవర్ హార్ట్స్ దట్ వుడ్ హెల్ప్ అస్ టు రెండర్ సర్వీస్ టు పీపుల్.
0: సర్వే సమిద్దా గుణైహి, అన్ని మంచి గుణములు కూడాను విద్యార్థి యందు ఉండాలి.
1: ఆల్ వర్చ్యూస్ షుడ్ బి ప్రెసెంట్ ఇన్ స్టూడెంట్స్.
0: విద్యార్థి ఉన్న స్థానము ప్రశాంతమైనటువంటి వాతావరణంగా ఉంటుండాలి.
1: ద సెంటర్స్ ఆఫ్ లర్నింగ్ షుడ్ బి పీస్ఫుల్,
0: పవిత్రమైనటువంటి యొక్క స్థానంగా ఉంటుండాలి.
1: ద సెంటర్స్ ఆఫ్ లర్నింగ్ షుడ్ బి సెక్రెడ్,
0: పరోపకార సంబంధమైనటువంటి యొక్క పనులతో నిండి ఉండాలి.
1: ఇట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ యాక్టివిటీస్ సర్వింగ్ సొసైటీ.
0: ఇది ఏ విద్యార్థి యొక్క లక్షణము.
1: దిస్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క భావములు ఈనాటి విద్యార్థులందు ప్రవేశించడానికి ఏమాత్రము అవకాశం లేదు.
1: టుడే దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ సీక్రెట్ థాట్స్.
0: ఈ దోషం ఎవరి స్టూడెంట్ విద్యార్థిదే కాదు.
1: ఇస్ ఇట్ ద మిస్టేక్ ఆఫ్ ద స్టూడెంట్? నో.
0: అధ్యాపకుడిదా? కాదు.
1: ఆర్ ద టీచర్? నో.
0: ఎవరిది మరి? అందరిది చేరే ఈ యొక్క దోషం.
1: హూస్ మిస్టేక్ ఇస్ ఇట్? ఇస్ ద మిస్టేక్ ఆఫ్ ఎవ్రీబాడీ.
0: విద్యార్థులు ఈనాడు పవిత్రమైన మార్గంలో ప్రవేశించడానికి తమకు శక్తి సామర్థ్యంలో చాలవు.
1: ద స్టూడెంట్స్ డు నాట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ కెపాసిటీ టు ట్రెడ్ అలాంగ్ ద సీక్రెట్ పాత్.
0: విద్యను బోధించేటువంటి అధ్యాపకులకు దీనికి పరిచయమే లేదు.
1: టీచర్స్ ఆర్ నాట్ ఫెమిలియర్ విత్ దట్ సీక్రెట్ పాత్.
0: బాల్యం నుండి తమ జీవిత శిలను ఉన్నతమైనటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి యొక్క పౌరునిగా రాణింపజేసేటువంటి యొక్క ప్రయత్నము ఈ యొక్క అధ్యాపకుడు సలపలేదు.
1: టీచర్స్ ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు మోల్డ్ ద స్టూడెంట్స్ యాజ్ ఐడియల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: మొదలు విద్యార్థికి నేర్పేటంలో ఉపాధ్యాయులు ఐడియల్ లైఫ్ గా మనం తయారు కావాలి.
1: బిఫోర్ దే టీచ్ ఎవ్రీ టీచర్ హ్యాస్ గాట్ టు బి ఐడియల్.
0: ఆ యొక్క అధ్యాపకుడు సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశించినప్పుడే విద్యార్థులు దాన్ని సక్రమంగా అనుసరిస్తారు.
1: When teachers follow the correct path, the students necessarily follow them.
0: విద్యార్థి ఏ విధంగా చదువుతున్నాడు, అధ్యాపకులు ఏ విధంగా బోధిస్తున్నారు అనేటువంటి చూచే దిక్కులే లేదు.
1: Today there's no one to watch how students are studying, how teachers are teaching.
0: ప్రభుత్వము ఒక సంవత్సరమునకు 2,000 కోట్ల రూపాయలు విద్యకు ఖర్చు పెడుతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ గవర్నమెంట్ ఇస్ స్పెండింగ్ అట్ ద రేట్ ఆఫ్ 2,000 crores పర్ ఇయర్ ఆన్ ఎడ్యుకేషన్.
0: కానీ ఏమవుతున్నదో, ఏ మార్పు కలుగుతున్నదో ఎవరు గుర్తించేటువంటి వారు లేరు.
1: వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ టు దిస్ మనీ? వాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ కమింగ్ అప్? నో వన్.
0: ఎందుకోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలి?
1: వై క్రౌడ్స్ ఆఫ్ మనీ షుడ్ బి స్పెండ్?
0: దీని ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రిజల్ట్?
0: ఏ విధమైన మార్పు జరుగుతుండాలి?
1: వాట్ చేంజ్ యు నోటీస్
0: అని విచారణ చేసేటువంటి వారే లేరు.
1: నో వన్ ఈస్ దేర్ టు ఇన్వెస్టిగేట్.
0: కేవలం ఖర్చు ఖర్చు ఖర్చు.
1: ఇట్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ఎక్స్పెండిచర్.
0: కనుకనే భారతదేశము ఈ విధమైన పరిస్థితికి గురి అయింది.
1: ఇట్ ఇస్ ఫర్ దిస్ రీజన్ భారత్ హస్ కమ్ టు దిస్ ప్లైట్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: విద్యార్థులను రాజకీయాల్లో ప్రవేశపెట్టి వారి యొక్క భవిష్యత్తును పాడు చేస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ స్టూడెంట్స్ ఆర్ స్పాయిల్డ్ యాజ్ ది స్టెప్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్.
0: విద్యార్థులు కేవలము రాజనీతిని నేర్చుకోవాలి, అది అవసరమే.
1: ఇట్స్ నెసెసరీ టు నో పొలిటికల్ సైన్స్.
0: కాని విద్యా రంగమును రాజకీయంగా మార్చకూడదు.
1: బట్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి పొలిటికల్ సెంటర్స్.
0: ఈనాడు విద్యార్థులు రాజకీయాలకు ప్రవేశించి కట్టగలపటికి తమ జీవితమనే కాకుండా తమ యొక్క భవిష్యత్తును కూడా భస్మం గావించుకుంటున్నారు.
1: స్టూడెంట్స్ హావ్ టేకెన్ టు పాలిటిక్స్ టుడే, దే రూయిన్ దేర్ లైవ్స్.
0: కనుక విద్యార్థులు పవిత్రమైనటువంటి యొక్క విద్యా సంస్థయందు అభివృద్ధి కావడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
1: దేర్ఫోర్ స్టూడెంట్స్ షుడ్ డిటర్మిన్ టు గ్రో అలాంగ్ దిస్ రాయల్ సీక్రెట్ పాత్.
0: విద్యా జీవితము మంచి రాయల్ రోడ్, మంచి రాజరికమైనటువంటి ఒక మార్గము.
1: ద లైఫ్ ఆఫ్ ద స్టూడెంట్ ఈస్ లైక్ ఎ రాయల్ పాత్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈనాటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడాను తగినటువంటి ప్రోత్సాహ ఉత్సాహాన్ని కూడాను అందించడం లేదు.
1: Today you don't find parents encouraging their words.
0: మా కొడుకు చదువుకుంటున్నాడు.
1: My son is studying well.
0: గొప్ప మార్క్స్ తెచ్చుకుంటున్నాడు.
1: He is securing high marks.
0: అని ఆనందిస్తున్నాడు, గొప్పవాడుగా మారుతున్నాడని భావిస్తున్నారు.
1: The parent thinks that his son is securing very high marks.
0: తల్లిదండ్రులు ఆశించవలసినటువంటిది గొప్పతనము కాదు.
1: What the parents should expect is not merely greatness.
0: మంచితనమును ఆశించాలి.
1: They should expect them to be good.
0: నా కొడుకు మంచివాడుగా చదవాలి, మంచివాడుగా అభివృద్ధికి రావాలి అని ఆశించాలి.
1: ఎవ్రీ పేరెంట్ షుడ్ థింక్ లైక్ దిస్ దట్ మై సన్ షుడ్ బి గుడ్.
0: కానీ ఈ గుడ్ అనేటువంటిది పోయింది, గ్రేట్ అనేటువంటి దానికి బయలుదేరింది.
1: బట్ దేర్ ఇస్ నో గుడ్నెస్ టుడే, బట్ వీ వాంట్ దెమ్ టు బి
0: గ్రేట్. గుడ్నెస్ కు ఉండేటువంటి డిఫరెన్స్ ఏమిటి?
1: వేర్ డస్ ద డిఫరెన్స్ లై బిట్వీన్ గ్రేట్నెస్ అండ్ గుడ్నెస్?
0: ఈ గ్రేట్నెస్ అనేటువంటిది కేవలం రావణాసుని గ్రేట్నెస్.
1: గ్రేట్నెస్ ఇస్ దట్ ఆఫ్ రావణాసురుడు.
0: దుర్యోధను యొక్క గ్రేట్నెస్.
1: గ్రేట్నెస్ ఆఫ్ దుర్యోధన.
0: శిశుపాలుని యొక్క గ్రేట్నెస్.
1: గ్రేట్నెస్ ఆఫ్ శిశుపాల.
0: కారణమేమిటి? అన్ని తెలివితేటలు ఉంటున్నాయి, అన్ని విద్యలు ఉంటున్నాయి, కానీ వాటిని సద్వినియోగపరచడం లేదు.
1: దే హావ్ ఆల్ ది ఇంటెలిజెన్స్ అండ్ వేరియస్ టెక్నిక్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, బట్ దే డోంట్ ప్రాక్టీస్.
0: రావణాసులు 36 విద్యలు నేర్చారు.
1: రావణ ఇస్ ఎక్స్పర్ట్ ఇన్ 36 ఫార్మ్స్.
0: కానీ ఆ విద్యలన్నీ కూడా ఆచరణలో పెట్టలేదు.
1: బట్ ఆల్ ది ఎడ్యుకేషన్ హి అక్వైర్డ్ హి హస్ నాట్ ప్రాక్టీస్.
0: అది జీర్ణం కాలేదు.
1: దేర్ఫోర్ హి కుడ్ నాట్ ఈట్ వాస్ నాట్ అసిమిలేటెడ్. కనుక
0: ఇటువంటి అజీర్ణ వ్యాధికి గురి అయిపోయి హతమైపోయాడు.
1: అండ్ దేర్ఫోర్ హి లెడ్ టు కాన్స్టిపేషన్ బికాజ్ హి లాక్డ్ ప్రాక్టీస్. దేర్ఫోర్ హి రూయిన్ హిమ్సెల్ఫ్.
0: 64 విద్యలంతా కూడాను రాముని కూడాను నేర్చాడు.
1: ద సేమ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ వెరీ వెల్ నోన్ టు.
0: ఆచరణలో పెట్టి అనుభవించి జీర్ణించుకుని ఆనందంగా జీవితాన్ని గడిపాడు, ఆదర్శంగా జీవితాన్ని అందించాడు.
1: హి అసిమిలేటెడ్ ఆల్ ద నాలెడ్జ్, డైజెస్టెడ్ ఫుల్లీ వెల్ ఆల్ ద నాలెడ్జ్ దట్ హి అక్వైర్డ్ అండ్ ప్రాక్టీస్డ్.
0: కనుకనే మన యొక్క విద్యను ఆచరణలో పెట్టాలి.
1: Therefore, we should put into practice all our
0: education.
1: We should make proper use of
0: సమాజం యొక్క క్షేమాన్ని కోరాలి.
1: We should aspire for the welfare of the society.
0: అప్పుడే విద్యకు తగినటువంటి గౌరవము మర్యాద.
1: Then only our education will be respected.
0: సత్శీలవంతులు కావాలి.
1: We should be one of character.
0: ఆ విధమైనటువంటి ఒక శీలవంతులు అయినప్పుడే విద్యార్థులు యందు పవిత్రమైనటువంటి తేజస్సు ఆవిర్భవిస్తుంది.
1: Naturally, you find a glow, the brilliance on the face.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. విద్య అనగా భగవత్ యొక్క శక్తి. ఆ శక్తి తనలో ప్రవేశించి తాను కూడా భగవత్ స్వరూపంగా రూపొందుతాడు.
1: ఎడ్యుకేషన్ ఇస్ డివైన్ పవర్. వెన్ వన్స్ యూ అక్వైర్ యుల్ బి పవర్ఫుల్.
0: విద్య అనగా కేవలము పదములకు అర్థములు బోధించడం మాత్రమే కాదు.
1: ఎడ్యుకేషన్ డస్ నాట్ మీన్ ఎక్స్ప్లెయినింగ్ ది మీనింగ్స్ టు డిఫరెంట్
0: మనస్సు యొక్క తలుపులు తెరిపించాలి.
1: ఓపెన్ ద డోర్స్ ఆఫ్ యువర్ హార్ట్.
0: అది నిజమైనటువంటి యొక్క విద్య.
1: దట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్.
0: ఈ పదములకు అర్థములు నేర్చుకుని ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ మియర్లీ నోయింగ్ ద మీనింగ్స్ టు డిఫరెంట్ వర్డ్స్?
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని తగినటువంటి మార్గంలో మనం ఆచరించి పరులకు అందించడానికి పూనుకోవాలి.
1: దేర్ఫోర్ ద లేటెంట్ డివినిటీ మస్ట్ బి బ్రాట్ ఫార్వర్డ్ అండ్ షేర్డ్ విత్ ది ఫెలో పీపుల్.
0: ఈనాటి విద్యల వల్ల మనకు ఏ మాత్రం కూడా ప్రయోజనం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ విల్ నాట్ హెల్ప్ అస్ ఎనీ.
0: కేవలం డిగ్రీలు తీసుకుంటున్నారు.
1: వి గెట్ డిగ్రీ.
0: ఈ డిగ్రీస్ వెల ఎంతం?
1: వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ దిస్ డిగ్రీ?
0: ఏమిటి దీని వెల?
1: వాట్ ఇస్ ఇట్స్ ప్రైస్?
0: దీనిలో ఏమాత్రము విలువలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హెస్ నో ప్రైస్.
0: ఈ విలువలేని డిగ్రీస్ తీసుకుని ప్రయోజనం ఏమి?
1: వై షుడ్ యూ హ్యావ్ సచ్ డిగ్రీస్ దట్ హ్యావ్ నో వాల్యూ?
0: ఈ విలువలేనిటువంటి దాన్ని మనం తీసుకుని మనం ఏ యొక్క పుట్టకూటి కోసం ఏమింతమో పాట పడుతున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ గెట్ దీస్ డిగ్రీస్ దట్ హ్యావ్ నో వాల్యూ అండ్ స్ట్రగుల్ టు ఎర్న్ అవర్ డైలీ బ్రెడ్.
0: పొట్టకూటి కోసం ప్రయత్నం చేయడం గొప్పతనం కాదు.
1: నథింగ్ గ్రేట్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ లివింగ్.
0: ఈ పొట్టను నింపుకోవడం పశుపక్షి మృగాదులు కూడా నింపుకుంటున్నాయి.
1: యూ ఫైండ్ ద బర్డ్స్ అండ్ బీస్ ఆల్సో ఫీడ్.
0: అవి ఏమి చదివినాయి?
1: What education?
0: ఏ కళాశాలకు పోయినాయి?
1: Which college they attended?
0: ఏ యూనివర్సిటీ డిగ్రీ తీసుకున్నాయి?
1: What university degree they received?
0: పొట్ట నింపుకోవటం కాదు ముఖ్యము.
1: Not merely filling the
0: గుణములు పెంచుకోవాలి.
1: We should improve our quality.
0: ఈనాటి విద్యార్థులందరికీ కూడాను
1: the modern students
0: కలిమి బలిమి చనిమి ఈ మూడింటిని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: Therefore the modern students are working for these three aims: the kalimi wealth, balimi the strength, chelimi the friendship.
0: కానీ కలిమి బలిమి చెలిమి ఉండి కూడాను గుణము లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: విత్ ఆల్ దీస్ త్రీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్యారెక్టర్ వాట్ ఈస్ ది యూజ్?
0: ఆ గుణము ఒక్క దైవికమైన ఆధ్యాత్మిక మార్గం నందే మనకు ప్రవేశిస్తుంది.
1: యూ కెన్ హ్యావ్ దిస్ క్యారెక్టర్ అవుట్ ఆఫ్ స్పిరిచువల్ పాత్ అలోన్.
0: ఆ సద్గుణములు ఉండినప్పుడే తాను కూడాను సమాజంలో రాణిస్తాడు.
1: వెన్ యూ హ్యావ్ దీస్ వర్చ్యూస్ యూ విల్ సర్టన్లీ షైన్ వెల్ ఇన్ సొసైటీ.
0: సద్గుణ

0: The virtues, the good mind, adherence to truth, devotion, discipline, duty are the qualities which are supposed to be inculcated by being educated.
1: Neti vidyalu telivi tetalane penche.
0: The modern education helps us to be more intelligent.
1: Konchamaina gunamu penchabodu.
0: The quality of life doesn't not improve anyway.
1: Koti vidyalundi gunamu lekunnacho.
0: With all the umpteen number of knowledge, without quality,
1: palamadeemi vani viluvadeemi.
0: What is the result? Where does the value lie?
1: Ivi kaadu mana viluvalu.
0: These are not the value.
1: Guname mana viluva.
0: Character is the chief value.
1: Atti gunamaneetundi viluvainaatundi danni ee naadu manam kolpoyi enni vidyanu nerchi prayojanam emiti.
0: Having lost the character, what is the fun of acquiring the
1: whole ABCD modalukoni Z varaku kudanu aksharalu vacheetundi anta degrees teeskuntunnaru.
0: We have degrees that range from A to Z, all alphabets.
1: దీని వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రిజల్ట్ బై క్వాలిటీ?
1: ఏమీ ఫలితం లేదు.
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: కేవలం సమాజమునకు భారము.
0: ఇట్స్ ఎ బర్డెన్ టు సొసైటీ.
1: తల్లిదండ్రులకు వ్యధ.
0: ఆల్సో ఇట్స్ సఫరింగ్ టు పేరెంట్స్.
1: సుఖమా శూన్యమే.
0: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఐదా.
1: కనుకనే మనము ఏ విధమైనటువంటి విద్యను నేర్చాలి?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: సమాజమునకు సంతోషపరిచేటువంటి విద్యను నేర్చాలి.
0: వి షుడ్ అక్వైర్ దట్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు మేక్ ది సొసైటీ.
1: సర్వే లోక సుద్విత్తంతు. ఆ సర్వలోకములకు సుద్విత్తమైన అయ్యేటువంటి విద్యను నేర్చాలి.
0: Our education should make everybody in society happy.
1: Society ki sahayam lenetundi oka vidyalu nerchi prayojanam ledu.
0: After all, the education is useless if we cannot render
1: service. Evvaru chuchina swarthamu swarthamu swarthamu.
0: We find selfishness everywhere in everybody.
1: ఆ స్వార్థం ఉన్న చోట పరార్థం అనేటువంటిది ఏమాత్రము ప్రవేశించదు.
0: Where there is selfishness, there is no trace of spirituality.
1: కనుకనే ఈ సెల్ఫిష్ అనేటువంటి పోతేనప్పుడే ఈ యొక్క పవిత్రమైన ప్రేమ ప్రవేశిస్తుంది.
0: అన్లెస్ ది సెల్ఫిష్నెస్ టోటలీ డ్రివెన్ అవుట్, యూ కెనాట్ హ్యావ్ సీక్రెట్ లవ్.
1: విద్యార్థినియులారా,
0: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
1: కేవలము విద్యతో పాటు వివేక విజ్ఞానములు కూడాను అభివృద్ధి పరచుకోవాలి.
0: అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ యూ షుడ్ గ్రో ఇన్ విజ్డమ్.
1: వివేకము లేని విజ్ఞానము,
0: and the wisdom without discrimination, and scholarship without discretion,
1: madhuryam leni sangeetamu,
0: and the music without melody,
1: vinayam leni vidya,
0: education without humility,
1: kramashikshana leni samajamu,
0: and society without discipline,
1: krutagnata leni snehamu,
0: and friendship without gratitude,
1: satyam leni mata,
0: and the word without truth.
1: Ivanni nirupayogam ledu.
0: They are all useless.
1: ఏ మానవుడు కూడా దీనిని గౌరవించలేడు.
0: నో మ్యాన్ వుడ్ ఎవర్ రెస్పెక్ట్ విత్ సౌత్ దిస్.
1: ఈ సత్యమైనటువంటి మార్గాన్ని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ ఫాలో దిస్ ట్రూత్ఫుల్ పాత్.
1: సమాజంలో చూస్తే గౌరవం లేదు.
0: దేర్ ఇస్ నో రెస్పెక్ట్ ఇన్ సొసైటీ.
1: ఇంకా సమాజంలో కృతజ్ఞత అనేటువంటిది శూన్యమైపోయింది.
0: దేర్ ఇస్ నో గ్రాటిట్యూడ్ ఐదర్ ఇన్ సొసైటీ.
1: విచక్షణ లేని పాండిత్యము,
0: అండ్ స్కాలర్షిప్ వితౌట్ డిస్క్రిషన్,
1: వివేకం లేని విజ్ఞానము,
0: అండ్ ద విజ్డమ్ వితౌట్
1: ఇండిస్క్రిమినేషన్, వినయము లేని విద్య,
0: అండ్ ఎడ్యుకేషన్ వితౌట్ హ్యూమిలిటీ.
1: వినయమే ప్రధానమైనటువంటి విలువ విద్యకు.
0: In fact, his humility is of greatest value in an educated man.
1: ఈ వినయం అనగా ఏమిటి?
0: What do you mean by humility?
1: కేవలము తల వంచుకుని తిరుగుటమా వినయము కాదు. కాదు.
0: Humility does not mean walking all along bending your head.
1: మానవత్వాన్ని గౌరవించాలి.
0: You should respect the humanness or human quality.
1: మనం పశువు కాదు ఇతరులను భయపెట్టడానికి.
0: You are not animal to frighten others.
1: మనం భయపెట్టడానికి కూడా మనం మానవులమే, కానీ మనం కూడా పశువులు కాదు.
0: ఇఫ్ యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ, యు ఆర్ జస్ట్ ఎన్ అనిమల్.
1: భయపెట్టేది మృగము, భయపడేది మృగము.
0: అండ్ దేర్ ఫోర్ ఇట్స్ అనిమల్ దట్ ఫ్రైటన్స్, ఇట్ ఇస్ అనిమల్.
1: మానవుడవు.
0: వి ఆర్ హ్యూమన్ బీయింగ్.
1: నీవు భయపడకూడదు, భయపెట్టకూడదు.
0: యూ షుడ్ బి ఫియర్లెస్.
1: ఈనాడు ఎక్కడ పోయినా భయము, భయము, భయం.
0: టుడే వి ఫైండ్ ఫియర్, ఫియర్ ఎవ్రీవేర్.
1: భయం అనేది ఎప్పుడు వస్తుంది?
0: When are you fear stricken?
1: మనలో దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలు ఉండినప్పుడే భయం అనేటువంటి ప్రవేశిస్తుంది.
0: When there is manipulation, wicked feeling and maneuvering, then you are fearful.
1: ఈనాటి విద్యా సంస్థలన్నీ కూడా అనేక విధమైనటువంటి అల్లకల్లోలముగా మారిపోతున్నాయి.
0: Education institutions have become centers of agitation.
1: ప్రాచీన కాలం నుండి విద్యలు, దాని విలువలు మనం ఒక్కసారి వెనుకకు తిరిగి చూడాలి.
0: Let's just look back the ancient cultural educational institutions.
1: మన ప్రాచీన సంస్కారం నందు విద్యా విధానము చాలా ఉచితంగా అందించేటువంటి వారు.
0: ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ ఏన్షియంట్ కల్చర్ ది ఎడ్యుకేషన్ వాజ్ ఆఫర్డ్ ఫ్రీ దెన్.
1: ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ.
0: ఎడ్యుకేషన్ వాజ్ ఫ్రీ అండ్ ఫ్రీ దెన్.
1: ఈ వైద్య శాస్త్రం నందు ఆనాటి అధ్యాపకులు విద్యార్థులను అడవులకంతా పంపించేటువంటి వారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దోస్ టైమ్స్ from the medical centers, the students were asked to go to different
1: places.
0: They were also examined now and then to what extent they have learned.
1: Nayana, neevu ninna vellinatundi adavilopala ye yokka vruchamu panikrani vruchamu anetundi prashninchevaru.
0: They used to question this, oh boy, you have gone to that forest, tell me a useless tree that you have seen there.
1: Kontamandi adi panikradu idi panikradu ani konni పొరపాటు చెప్పేటువంటి వారు.
0: Some answered, this tree is useless and that tree is useless.
1: అలాంటి దానికి మార్క్స్ ఇచ్చేటువంటి వారు కాదు అధ్యాపకులు.
0: The teachers never awarded marks to such students.
1: కట్టగలబడికి అన్ని వృక్షములు మంచివే.
0: Ultimately they had to say all trees
1: ప్రతి వృక్షము కూడా ఆయుర్వేదమే.
0: Every tree is of medicinal value.
1: రోగములు నివారణ సాధించేటువంటిది.
0: Every tree is of medicinal value.
1: ఏదీ లేకపోయినప్పటికీ తన గాలైన అందించేసి తన యొక్క లోపల ఉన్నటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ ని దూరం చేసి ఆక్సిజన్ ను ప్రవేశపెడుతుంది.
0: అట్లీస్ట్ ఎవ్రీ ట్రీ విల్ హెల్ప్ యూ ఫర్ యువర్ రెస్పిరేటరీ ప్రాసెస్ బై షేరింగ్ ద ఆక్సిజన్.
1: కనుక ప్రతి వృక్షం కూడా ఒక ఔషధమే.
0: దేర్ఫోర్ ఎవ్రీ ట్రీ ఇస్ మెడిసినల్.
1: ప్రతి మానవుడు కూడా ఒక జీవిత తత్వమే.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ రిఫ్లెక్ట్స్ ద లైఫ్ ప్రిన్సిపల్.
1: ఈనాడు అన్నింటికీ ఫీజు ఎక్కువైపోయింది.
0: టుడే యు ఫైండ్ ద ఫీ బీయింగ్ వెరీ హై.
1: కనుకనే ఈ విధమైన అవస్థలకు గురి అయిపోతుంది అది ప్రభుత్వం కూడాను.
0: దేర్ఫోర్ ఈ గవర్నమెంట్ ఇస్ ఆల్సో ఫీల్స్ ఇట్ ఎ కైండ్ ఆఫ్ సెట్ బ్యాక్.
1: ఫీజు లేకుండా ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పించేసి
0: ఎడ్యుకేషన్ షుడ్ బి ఆఫర్డ్ ఫ్రీ విదౌట్ ఎనీ ఫీజ్.
1: అప్పుడు ఏ విధమైనటువంటి శ్రమలు ఉంటుండవు.
0: దెన్ దేర్ విల్ బి నో స్ట్రెయిన్ ఆర్ స్ట్రెస్.
1: ఈ సీట్ యొక్క ఖర్చు, ఈ సీట్ ఇంతే ఉండాలి, ఈ సీట్ ఇంత పర్సెంట్ ఉండాలి, ఈ విధమైన సమస్యలు ఏమాత్రం ఉండవు.
0: దెన్ దేర్ వుడ్ బి నో అలాట్మెంట్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్.
1: కనుకనే మనము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి.
0: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ మస్ట్ బి ఆఫర్డ్ ఫ్రీ.
1: మా యొక్క సమస్య యందు ఈ ఫేజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండటం వల్ల ఏ విధమైనటువంటి అశాంతులు మాకు చెల్లలేదు.
0: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ, నో ఎడ్యుకేషన్, నో డిసార్డర్, నో ఇన్డిసిప్లిన్.
1: మా పిల్లలు ఆనందంగా ఉంటున్నారు.
0: అవర్ స్టూడెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: మేము ఆనందంగానే ఉంటున్నాం.
0: వీఆర్ వెరీ హ్యాపీ.
1: టీచర్స్ ఆనందంగానే ఉంటున్నారు.
0: టీచర్స్ ఆర్ హ్యాపీ.
1: కారణం ఫ్రీ ఎడ్యుకేషన్.
0: ద రీజన్ ఫ్రీ ఎడ్యుకేషన్.
1: తద్వారా పిల్లలు ఎందుకు ఒక పవిత్రమైనటువంటి పరివర్తన జరుగుతుంటుంది.
0: దేర్ఫోర్ వి ఫైండ్ ఎ కైండ్ ఆఫ్ సీక్రెట్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ స్టూడెంట్స్.
1: సరే, ఈ యొక్క సంస్థ మనకు ఉచితమైనటువంటి విద్యను బోధిస్తుండాలి, దీనికి తగిన కృతజ్ఞతనివ్వాలి అని వారిలో వారికి ఆ విధమైనటువంటి యొక్క మంచి భావాలు ఆవిర్భవిస్తున్నాయి.
0: ఎవ్రీ స్టూడెంట్ ఫీల్స్ ఫ్రమ్ విద్ ఇన్ హ్యావింగ్ రిసీవ్డ్ ఫ్రీ ఎడ్యుకేషన్ దట్ యూ షుడ్ బి గ్రేట్ఫుల్ టు దట్ ఇన్స్టిట్యూషన్.
1: కనుకనే ఆ విధమైనటువంటి గౌరవ మర్యాదలను మనం పెంచుకునేటువంటి అవకాశాన్ని వారికి అందించాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ గివ్ దెం ఎవ్రీ స్కోప్ టు గ్రో ఇన్ రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ టు దేర్ అల్మా మేటర్.
1: మా పిల్లలకు ఒక పరీక్ష ఫీజు కూడా లేదు.
0: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ హియర్.
1: ఏ ఫీజు కూడా లేదు.
0: నో ఫీజ్ వాట్స్ ఎవర్.
1: ఫ్రీ ఫీజ్.
0: ఫ్రీ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఈ విధమైనటువంటి దీంతోపల విద్యను మనం అభ్యసించినప్పుడే వారి హృదయం కూడా పవిత్రంగా మారిపోతుంది.
0: వెన్ యూ స్టడీ లైక్ దాట్ your heart becomes sacred.
1: ఆ విధమైనటువంటి యొక్క విద్యా విధానాన్ని, ప్రాచీన యొక్క సంస్కృతిని తిరిగి మనం ఈనాడు ప్రవేశపెట్టాలి.
0: We should bring back, revitalize, rejuvenate that education system of the ancient land of this.
1: మనము ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క పవిత్ర భావములు పెద్దలు ఎందు కాని, ప్రభుత్వమునందు కాని, పిల్లలు ఎందు కాని ఏమాత్రము కనిపించటం లేదు.
0: Such sacred thoughts are not there among students, among teachers, nor the government officials.
1: కనుక ఈనాడు మొట్టమొదటి ప్రభుత్వంలో ఈ యొక్క మార్పు రావాలి.
0: ఫస్ట్ దేర్ షుడ్ బి చేంజ్ ఇన్ ద గవర్నమెంట్.
1: అప్పుడే ప్రజలు ఎందు కూడా ఈ భావములు ఆవిర్భవిస్తాయి.
0: దెన్ యూ విల్ ఫైండ్ సచ్ చేంజ్ అమంగ్ పీపుల్.
1: అందరి ఎందుకు ఒక విధమైనటువంటి ఏకత్వ భావాన్ని పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ ది ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
1: ఈమైన పవిత్ర భావాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ మోర్ అండ్ మోర్ ది సీక్రెట్ థాట్.
1: హృదయాన్ని పరిశీలన గావించుకోవాలి.
0: వీ షుడ్ ఇన్వెస్టిగేట్, లుక్ విదిన్.
1: సత్శీలవంతులుగా తయారు కావాలి.
0: వీ షుడ్ బికమ్ మెన్ ఆఫ్ క్యారెక్టర్.
1: ఆ యొక్క సత్శీలం ఉండినప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జ్యోతిగా ప్రకాశిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ యూ విల్ బి ఎ లైట్ ఆఫ్ బ్లిస్ అండ్ ఐడియల్.
1: ఈనాటి విద్యార్థుల్లో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సినటువంటిది మిత భాష.
0: వాట్ వీ షుడ్ టీచ్ టు స్టూడెంట్స్ టుడే ఇస్ టు టాక్ ఇన్ ఎ లిమిటెడ్ వే.
1: టాక్ లెస్, మోర్ మస్ట్
0: టాక్ లెస్, స్టడీ మోర్.
1: కనుకని ఈ విధమైనటువంటి పిల్లలకు క్రమక్రమేణా పెంచుతూ పోవాలి.
0: వీ షుడ్ డెవలప్ దిస్ సార్ట్ ఆఫ్ ఎ ట్రెండ్ అమంగ్ స్టూడెంట్స్.
1: మా పిల్లలు ఎందు ఎలాంటి పవిత్రమైన భావాలు ఉన్నాయటువంటిది ఒక్కొక్కరు నేను చెప్పను, కానీ నాకే చాలా ఆనందిస్తుంది.
0: Though Bhagavan does not say openly and publicly,
2: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ద సీక్రెట్ థాట్స్ అమంగ్
1: చాలా ఉత్తమ భావాలు ఉంటున్నాయి.
2: దేర్ వుడ్ హ్యావ్
1: ఇంకా కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు కూడా బోధిస్తున్నారు.
2: ఇన్ ఫ్యాక్ట్ సమ్ స్టూడెంట్స్ టీచ్ దేర్ పేరెంట్స్
1: తండ్రి మీరు ఇట్లా ఉండకూడదు, మీరు ఈ విధంగా ప్రవర్తించకూడదు అని బోధిస్తుంటారు, వినయ విధేయతో బోధిస్తుంటారు.
2: A student teaches his own father with all humility and obedience. Father, you shouldn't be like that.
1: అలాంటివి నేను విన్నప్పుడు నాకు ఎంతో ఆనందం వేస్తుంది. ఇలాంటి పిల్లలు మా విద్యా సంస్థలో ఉన్నారే అనేటువంటి ఆనందమే నా యొక్క ఫలితము.
2: When such matters are reported to Bhagavan, Bhagavan is extremely happy that
1: ఏదిని నేను కోరటం లేదు.
2: In fact, Bhagavan does not expect anything from his students.
1: పిల్లలు మంచి పేరు తెచ్చుకోవాలి.
2: Boy should get a good name.
1: మంచి ప్రవర్తనలో ఉంటుండాలి. ఈ దుష్టమైనటువంటి చదువులు చదివేదానికంటే ఏ చదువులు లేకపోయినా కూడా వాడు ఎంతో శాంతిని పొందుతారు.
2: ఈ
1: చదువులు చదివే కొలది కూడా మానవుని యందు సంశయాలు అభివృద్ధి అయిపోతున్నాయి.
2: యాజ్ యూ స్టడీ మోర్ అండ్ మోర్ దేర్ బి మోర్ అండ్ మోర్.
1: తెలివితేటలు ఎంత అధికంగా ఉంటుందో అక్కడంతా కూడా చాలా సంశయాలు అధికంగా ఉంటుంటాయి.
2: ఏ పర్సన్ ఇఫ్ ఈస్ మోర్ ఇంటెలిజెంట్ హీస్ ఫుల్ ఆఫ్ డౌట్స్
1: కాలి నుంచి తల వరకు డౌట్స్ వాళ్లకు.
2: ఫ్రమ్ టాప్ టు టో హిస్ ఫుల్ ఆఫ్
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుండదు.
2: వెల్ ఇంటెలిజెంట్ మ్యాన్ హ్యాస్ నో
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎట్లా వస్తుంది?
2: దెన్ దేర్ ఇస్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్. హౌ డు ఎక్స్పెక్ట్
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్? లేనప్పుడు సెల్ఫ్ సాక్రిఫైస్ ఎట్లా చేస్తారు?
2: వితౌట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ హౌ డు ఎక్స్పెక్ట్ సెల్ఫ్ సాక్రిఫైస్?
1: సెల్ఫ్ సాక్రిఫైస్ చేయనప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ ఎట్లా వస్తుంది?
2: వెన్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ సెల్ఫ్ సాక్రిఫైస్ హౌ డు ఎక్స్పెక్ట్ సెల్ఫ్ రియలైజేషన్?
1: కొన్ని మొట్టమొట్ట సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి.
2: సో ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఎసెన్షియల్.
1: మా పిల్లలు నిరంతరం కూడా ఆనందంగానే ఉంటుంటారు.
2: Our boys are very happy throughout.
1: ఇలాంటి ఆనందమే వారి యొక్క జీవితమునకు సరైనటువంటి అందము.
2: దిస్ బ్లిస్ఫుల్ స్టేట్ ఇస్ బ్యూటీ టు దేర్ లైఫ్.
1: అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం.
2: దిస్ బ్యూటీ ఇస్ ద వన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ దట్ ఈస్ ద నెక్టర్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: దేహం యొక్క అందం కాదు ముఖ్యము.
2: నాట్ ద బ్యూటీ ఆఫ్ ద బాడీ.
1: ఆనందం యొక్క స్వరూపమే అందము.
2: దిస్ రియల్
1: అది ఏ జీవిత మకరందము.
2: దట్ ఈస్ ద నెక్టర్.
1: కనుకనే ఈనాడు సత్యధర్మములంతా కూడాను చాలా సమసిపోతున్నాయి.
2: టుడే యూ డోంట్ ఫైండ్ ఎనీ ట్రూత్ అండ్ రైటియస్నెస్.
1: మన వైస్ ప్రెసిడెంట్ కూడాను ధర్మాన్ని గురించి చాలా బోధిస్తూ వచ్చాడు.
2: ఆ వైస్ ప్రెసిడెంట్ స్పోక్ ఎట్ లెంగ్త్ ఆన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ధర్మ.
1: ఈనాడు అట్టి సత్యధర్మములంతా కూడాను కనిపించడమే లేదు.
2: టుడే యూ డోంట్ ఫైండ్ సచ్ అండ్ ధర్మ.
1: ఈ సత్యధర్మములంతా కూడాను మానవుని వదిలిపోతున్నాయి.
2: ఇన్ ఫ్యాక్ట్ సచ్ అండ్ ధర్మ లెఫ్ట్
1: ప్రకృతి పరుల వీడి ప్రజలకు పోతున్నాయి.
2: They left the society, they left the people by and large.
1: ఈ ధర్మం అనేటువంటి ప్రజలను వదిలిపోతుండాలి.
2: ధర్మ లెఫ్ట్ ది పీపుల్.
1: ప్రజలు ధర్మాన్ని వదలటం లేదు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ హావ్ నాట్ గివెన్ అప్ ధర్మ.
1: కారణం ఏమిటి?
2: వై?
1: ఆ యొక్క హృదయాల్లో ఆ ధర్మం నివసించడానికి ఇష్టపడటం లేదు.
2: బికాజ్ ధర్మ ఇస్ నాట్ ప్రిపేర్ టు స్టే ఇన్ హ్యూమన్ హార్ట్స్ ఎనీ లాంగర్.
1: ప్రకృతి ప్రజల వీడి పోవుచుండే.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ధర్మ ఇస్ లీవింగ్ పీపుల్ డే బై డే.
1: సత్య ధర్మ ఆచరణలన్నీ దురాచారం ఒకచుండే.
2: ది అడిహరెన్స్ టు ట్రూత్ అండ్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ధర్మ హావ్ బీన్ టోటలీ మిస్అండర్స్టూడ్.
1: ఆర్య వేద విద్యలు అనగే దుర్విద్యులు పెరుగుచుండే.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఎన్షియంట్ వేదిక్ నాలెడ్జ్ ఈస్ టోటలీ గాన్ అండ్ లాస్ట్.
1: కనుకనే మనం ఈనాడు ఆర్య వేద విద్యలను మనం అభ్యసించాలి.
2: దేర్ఫోర్ వీ హావ్ టు రివైవ్ ది ఎన్షియంట్ సేక్రెడ్ టెక్స్ట్.
1: ఆ పవిత్రమైనటువంటి భావాలను మనం అభివృద్ధి గావించుకోవాలి.
2: వీ షుడ్ డెవలప్ దట్ సేక్రెడ్ థాట్స్ మోర్.
1: కనుక పిల్లలు ఎందు కేవలం ధన సంపాదన ప్రధానంగా మీరు భావించకూడదు.
2: So students should not consider earning money.
1: Guna sampadana kavali.
2: You should all
1: gunam leni chadu chadivina bratuke kaadu.
2: And education without character is no life at all.
1: Adi nijamainatundi manava bratuku kaadu.
2: Is not a human life.
1: Pashu bratuku.
2: It is the life of an animal.
1: Manavudiga jeevinchavalante the proper study of mankind is man.
2: The proper study of mankind is man.
1: Aniga hudayamu maata chetalu moodinti oka ekatvam kavali.
2: There should be total harmony and unity of thought, word and deed.
1: Idiye nijamaina manavuniki pradhanamaina gunam.
2: This is the main chief human quality.
1: Aa gunam undinappude veedu manavudu anipinchukodaniki veelavutundi.
2: When he has got this human quality, he is entitled to be called a human.
1: Atti praveshinchadaniki avakasame ledu.
2: Today there is no scope for such thing.
1: Emi leni burralona emaina cherchavachchu.
2: If the brain, the head is empty, you can stuff it with anything.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగున.
2: ఇది ఏ కన్ఫ్యూజ్డ్ హెడ్ కెన్ నెవర్ బి ఎంప్టీ.
1: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుఖదము నింపనగున.
2: అన్లెస్ ది హెడ్ ఈస్ ఎంప్టీడ్ యూ కెనాట్ ఫిల్ ఇట్ అప్ విత్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
1: విద్యా సంస్థల నుండి ఎక్కడ చూసినా కూడాను
2: ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరి
1: బుద్ధిలో తలలుండే.
2: యు ఫైండ్ ది బ్యాడ్
1: విను చెవులుండే.
2: అండ్ ది ఇయర్
1: చూసి కనులుండే. పంచి చూచు కనులుండే,
2: అండ్ దర్ ఐస్ దట్ వుడ్ వాచ్ ద సినారియో,
1: పంచల విను మనసుండే,
2: అండ్ ద మైండ్ దట్ బిట్రే,
1: వంచిత గుణ చిత్తముండే,
2: అండ్ ద హార్ట్ దట్
1: వంచించే పలుకుండే,
2: అండ్ ద వర్డ్స్ దట్
1: ఈ వ్యక్తులు చూడగానే న్యాయం ఇక బ్రతుకుదన్న.
2: విత్ ఆల్ దీస్ థింగ్స్ దేర్ ఇస్ జస్టిస్ కెనాట్ సర్వైవ్.
1: ఇంకా న్యాయం ఎక్కడ బ్రతుకుతుంది?
2: హౌ డు యు ఫైండ్ జస్టిస్?
1: ఇంకా ధర్మం ఎక్కడ నిలుస్తుంది?
2: హౌ డు యు ఎక్స్పెక్ట్ ధర్మ టు సస్టైన్?
1: కారణం ఏమిటి? వంచే పలుకులు ఉన్నాయి.
2: బికాస్ వీ మేక్ యూజ్ ఆఫ్ డిసీవింగ్ బిట్రేయింగ్ వర్డ్.
1: పరులను వంచేటువంటి పలుకులు ఏనాటికి మనకు ఉపకారం కావు.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ నెవర్ యూజ్ చీటింగ్ డిసీవింగ్ వర్డ్.
1: ఇది కేవలం తోటి మానవులను మోసపరిచినట్టుగానే ఉంటుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ విల్ బి బిట్రేయింగ్ ద ఫెలో మ్యాన్.
1: అందరూ మానవులుగానే రూపొందుతారు.
2: ఆల్ అపియర్ టు బి హ్యూమన్స్.
1: దున్నపోతు తల మీద రెండు కొమ్ములు ఉన్నవి.
2: He buffalo will have two horns.
1: ఏనుగు దంతాల విలువ దానికి ఇవ్వవచ్చునా?
2: Do you think the horns of a he buffalo would value as much as
1: ఏనుగు దంతాలకు ఇచ్చినటువంటి విలువ దున్నపోతు కొమ్ములకు ఇవ్వరు.
2: The value of the tusks of an elephant is much more than the horns of a he buffalo.
1: పచ్చులన్నీ చిలుకల వలె పలుకునా?
2: Do you expect all green birds can speak like that of a parrot?
1: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగునా?
2: Do you expect all insects that fall on the flower can ever be a butterfly?
1: ఏనుగంత బల్చి ఉన్న పంది ఏనుగు ఉంటాయా?
2: A pig may be so mightier like that of an elephant, but it can never be
1: an elephant.
2: Therefore, the human heart, which is
1: more important.
2: Make your heart sacred.
1: దివ్యమైనటువంటి పలుకును అభివృద్ధి కప్పించుకోవాలి.
2: Speak divine words.
1: చేతులు ఎందు సార్థకమైనటువంటి పనులు చేయాలి.
2: అండ్ అండర్టేక్ యాక్టివిటీ దట్ యు మేక్ యువర్ హ్యాండ్స్
1: చేతులు అందం ఏమిటి?
2: వాట్ ద బ్యూటీ టు యువర్ హ్యాండ్.
1: దానమే అందము.
2: చారిటీ ద బ్యూటీ.
1: నోటికి అందమేమిటి? కంఠములకి అందమేమిటి?
2: వాట్ ది బ్యూటీ టు యువర్ టంగ్.
1: దానికి మాటనే అందము.
2: ఇట్ ఇస్ అ గుడ్ వర్డ్.
1: కనుక విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మంచి హృదయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి.
2: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు డెవలప్ వెరీ గుడ్ హార్ట్.
1: తల్లిదండ్రులను గౌరవించండి.
2: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: సమాజాన్ని ఉద్ధరించండి.
2: అండ్ వర్క్ ఫర్ ది మ్యాన్.
1: తోటి మానవులకు సహాయం చేయండి.
2: హెల్ప్ యువర్ ఫెలో మ్యాన్.
1: ఇది నిజమైనటువంటిది.
2: This is the truth.
1: ఈ నాటి మీ టెక్స్ట్ బుక్స్ అంతా కూడా ప్రధానం కాదు.
2: ఇస్ నాట్ ది టెక్స్ట్ దట్ ఆర్ ఇంపార్టెంట్.
1: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్ అన్నారు.
2: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
1: కనుకనే మన బుక్ ఏమిటి? టెక్స్ట్ బుక్.
2: వాట్ ఇస్ అవర్ టెక్స్ట్ బుక్?
1: నేచర్ ఏమన్న టెక్స్ట్ బుక్.
2: నేచర్ ఇస్ అవర్ టెక్స్ట్ బుక్.
1: ఇంత పెద్ద గ్రంథం ఉంటుండాలి మనకు.
2: వీ హావ్ గాట్ సచ్ ఎ బిగ్ బుక్.
1: నీకు గురువు కావాలా?
2: డు యు వాంట్ ఎ గురు?
1: ఈ గురువుల కోసం నువ్వు వెతకనక్కర్లేదు.
2: డోంట్ బీ ఇన్ సచ్ ఎ గురు.
1: నీ హృదయమే నీకు గురువు.
2: యువర్ హార్ట్ ఈస్ యువర్ టీచర్.
1: నీకు ఒక స్నేహితుడు కావాలా?
2: డు యు నీడ్ ఎ ఫ్రెండ్?
1: మంచి స్నేహితున్నాడు.
2: యు హావ్ గాట్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్.
1: అతనే దైవమే నీ స్నేహితుడు.
2: గాడ్ ఈజ్ యువర్ రియల్ ఫ్రెండ్.
1: అతని యొక్క స్నేహం పట్టినటువంటి వారి జీవితంలో ఎప్పుడూ సుఖమే.
2: ఇఫ్ యు హావ్ ట్రూ ఫ్రెండ్షిప్ విత్ గాడ్ ఎ ట్రూ రియల్ ఫ్రెండ్.
1: ఈనాటి లోక స్నేహితులందరూ కూడాను డబ్బులు ఉంటుండాది, మంచి పొజిషన్ ఉంటుండాది, దాని వల్ల అందరూ చేరుతుంటారు. హలో హలో.
2: Today in the world you find friends saying hello to you if the pocket is full of money and your father in position.
1: Athane kaadu nijamaina snehithudu.
2: He is not a true friend.
1: Daivame nee snehithudu.
2: God is your real friend.
1: Alanti daivanni snehanga teeskovali.
2: Develop friendship to go with
1: God. Prapanchamlo prati vishayanni kudunu parishilana cheyali.
2: Examine everything in this world.
1: Aa andulo parishilana chesindattu manchi bhavalni andukovali.
2: Observe everything and receive good knowledge out of it.
1: ఈ మంచితనం చేతనే మానవత్వం రాణిస్తుంది.
2: అవుట్ ఆఫ్ దిస్ గుడ్నెస్ యువర్ హ్యూమన్ క్వాలిటీ విల్ షైన్.
1: అంతేకాని గొప్ప విద్యావంతుడు విద్యావంతుడు అనుకుంటే అది నాకేమాత్రం ఇష్టం ఉండదు.
2: భగవాన్ డస్ నాట్ ట్రీట్ పీపుల్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ యాజ్ ట్రూ హ్యూమన్స్.
1: ఊరికి డిగ్రీలు ఉంటుంటాయి పెద్దగా.
2: యూ హావ్ సో మెనీ బిగ్ డిగ్రీ.
1: ఏం చేసినావు ప్రపంచానికి?
2: వాట్ ఈస్ ఇట్ యువర్ డన్?
1: ఈనాటి మానవుడంతా కూడా నువ్వు ఏ చదువు చదివినా దీనివల్ల నాకు సొసైటీతో ఏమి ఆదాయం కలుగుతుంది అంటున్నారు.
2: Today every man will think like this. I acquired this degree. What is it I am going to reward?
1: నీవు సొసైటీ యొక్క ఇన్కమ్ నీవు ప్రచారం చేయొద్దు.
2: Never think of income out of the society.
1: నా చదువు వల్ల ఈ సొసైటీకి ఏం ఉపకారం జరుగుతుంది అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి.
2: Put a question yourself like this. What sort of benefit is going to be given to society out of this education?
1: నా యొక్క గృహములకు నా యొక్క సహాయం ఏమి చేయాలి?
2: In what way am I going to help my family?
1: తోటి మానవులకు నేను ఏ విధంగా తోడ్పడాలి?
2: How am I to render service to fellow men?
1: అనేటువంటి విద్యా విధానాన్ని విచారణ చేసుకోవాలి.
2: We have to find out that kind of education.
1: నేను ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది, ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది, దీనికోసం మీరు ప్రయత్నం చేయకండి.
2: Never be bothered of this feeling what kind of a job you get.
1: ఉద్యోగాల కోసం కాదు చదువు.
2: Your education is not for employment.
1: విద్య విజ్ఞానం కోసమని.
2: Education is for విజ్ఞానం.
1: కృషి కూటి కోసమని.
2: And you make all kind of effort.
1: కానీ ఈనాడు దురదృష్టవశాత్తు విద్య అంతా కూడా కూటి కోసమని మార్చుకుంటున్నారు.
2: Unfortunately, we are making use of education to carry on our living.
1: కాదు కాదు.
2: Is not so.
1: కూటి కోసం కాదు విద్య.
2: Is not for food.
1: విద్య విజ్ఞానము కోసమని.
2: And this education is meant for wisdom.
1: ఈ విజ్ఞానం అనేటువంటి దాన్ని మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
2: We should make every effort to acquire that.
1: ప్రజలతో ఐకమత్యంగా అన్యోన్యంగా ఈ విధంగా కలిసిమెలిసి మెలగాలి.
2: We should move one among the people with all feeling of unity. We should not hate anybody.
1: ఎవరికి మనం అపకారం చేయరాదు.
2: We should not harm anyone.
1: సాధ్యమైనంత వరకు కొన్ని ఉపకారం చేయడానికి ప్రయత్నించు.
2: To the extent possible, try to help.
1: ఇది మన పవిత్ర భారతదేశం నందు ఉండేటువంటి ఒక భారతీయ సంస్కృతి కూడాను.
2: This is the culture of Bharat.
1: Help ever, hurt never.
2: Help ever, hurt never.
1: ఈ రెండింటిని మనం ఫాలో చేస్తే ఎంత ధన్యులమైపోతాం.
2: If you work for these two things, your life would be redeemed.
1: చేతనైతే ఉపకారం చేయి.
2: If it's possible, help.
1: లేకపోతే నోరు మూసుకుని కూర్చో.
2: Or else shut your mouth and sit down.
1: అంతేగాని అపకారం మాత్రం చేయవద్దు.
2: But never harm anybody.
1: అదే పెద్ద ఉపకారం.
2: That's the greatest help you can do.
1: ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలంతా మీకు అందరికీ తెలుసును.
2: You know what's happening all the world over.
1: ఎన్నెన్ని గొప్ప గొప్ప ఉద్యోగాలుగా ఉంటున్నాయి.
2: You find very high jobs.
1: ఈ ఉద్యోగాలు చేసేటువంటి వారికి ఎంత వేల సంపాదన ఒక జీతం ఇస్తున్నారు.
2: దీస్ ప్రొఫెషనల్స్ ఎర్న్ థౌసండ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ మనీ.
1: ఈ జీతానికి తగినటువంటి పని నేను చేస్తున్నానా లేదా అని తనకు తాను ప్రశ్న వేసుకుంటే చాలా అవమానంగా ఉంటుంటారు.
2: ఎవ్రీ ఆఫీసర్ షుడ్ క్వశ్చన్ లైక్ దిస్, ఆమ్ ఐ వర్కింగ్ ప్రపోర్షనేట్ టు ద సాలరీ ఐ రిసీవ్.
1: సరే, నేను 20,000 రూపాయలు తీసుకుంటున్నాను నెలకు.
2: I receive 20,000 rupees.
1: 20 రూపాయల పని కూడా చేయటం లేదు.
2: I am not working even.
1: ఇది దేశ ద్రోహమే కాని దేశ ఉపకారం కాదు.
2: Your work is not proportionate to 20 rupees. You are cheating the country.
1: పని చేసేటువంటి వాడు నిజమైన విద్యావంతుడు.
2: In fact, educated man is a truly educated if he works proportionate.
1: జీతాలు మాత్రం దండకి తీసుకోవటము, పని మాత్రం స్వల్పంగా చేసుకోవటం, ఇది దేశ ద్రోహమే.
2: If you receive high salary and work little, you are cheating this country.
1: ఈ సత్యాన్ని ప్రతి విద్యార్థి కూడాను విచారణ చేసి పనిలో ప్రవేశించాలి.
2: This truth must be known to every student and work accordingly.
1: ఆ విచారణ చేయకుండా ఉద్యోగాలు చేస్తుంటే ఉండి చేయి ప్రయోజనం ఏంటి?
2: If you don't think like this, what is the fun of doing a job?
1: ఇది ఎడ్యుకేషన్ కాదు, ఎడ్యుటేషన్.
2: It is not education, it is agitation.
1: కనుక ఇలాంటి మార్గంలో పిల్లలు ప్రవేశించరాదు.
2: You should never step in the direction.
1: కష్టపడి పని చేయాలి.
2: Work hard.
1: ఈ జీతానికి తగినంత పని మనం చూపించాలి.
2: వర్క్ ప్రపోర్షనేట్ టు ద సాలరీ.
1: అప్పుడే మన హృదయం కూడాను సంతృప్తి పొందుతుంది.
2: అండ్ దెన్ యూ విల్ హావ్ యువర్ కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ పవిత్రత.
2: ఇట్ ఈస్ సాటిస్ఫాక్షన్ టు వన్స్ ఓన్ కాన్షియన్స్.
1: ఈ విధంగా విద్యార్థులు అభివృద్ధి పొందాలి.
2: స్టూడెంట్స్ షుడ్ గ్రో ఇన్ దిస్ డైరెక్షన్.
1: నిజంగా మా యొక్క సంస్థలందు,
2: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్,
1: మా విద్యా విధానం నందు,
2: ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్,
1: పిల్లలు సంతృప్తిగా ప్రవర్తిస్తున్నారు.
2: స్టూడెంట్స్ బిహేవ్ ఇన్ ఎ మోస్ట్ సాటిస్ఫాక్టరీ మేనర్.
1: ఎలాంటి పిల్లలు ఈ యొక్క సంస్థలో ప్రవేశించినప్పటికీ,
2: దే మే బి ఎనీ టైప్ ఆఫ్ స్టూడెంట్ హియర్,
1: ఒక్క నెల లోపలనే ఆదర్శవంతమైన విద్యార్థులుగా రూపొందుతున్నారు.
2: ఇన్ ఎ మంత్స్ టైమ్ ఎ స్టూడెంట్ బికమ్స్ ఎన్ ఐడియల్ స్టూడెంట్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్.
1: ఎక్కువ కాలం కూడా అవసరం లేదు.
2: దే డోంట్ నీడ్ లాంగ్ టైమ్.
1: పరులకు మంచిని బోధించేటువంటి యొక్క సాత్వికమైనటువంటి గుణములు అభివృద్ధి అవుతున్నాయి.
2: దే డెవలప్ హైస్ క్వాలిటీస్ హాస్ టు బి రెడీ టు టీచ్ అదర్స్.
1: సద్గుణములు,
2: గుడ్ క్వాలిటీస్,
1: ఇదే ముఖ్యమైనటువంటిది.
2: దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఈ సద్గుణములు లేకపోతే ఎంత చదువు చదివి ప్రయోజనం ఏంటి?
2: విదౌట్ వర్చ్యూస్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ స్టడీయింగ్.
1: కనుక విద్యార్థులు, విద్యార్థినీయులు గుణములను సంపాదించుకుని మీరు ఎక్కడికి పోయినప్పటికీ, ఏ సంస్థలో పాల్గొన్నప్పటికీ, ఆ సంస్థకు తగినటువంటి పేరు ప్రతిష్టలకు గురి చేయాలి.
2: దేర్ఫోర్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ డెవలప్ దిస్ క్యారెక్టర్. దే మే గో అవుట్ అండ్ వర్క్ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూషన్. They should see that they get a good name to themselves and to the institution.
1: తాము వివాహమైన తర్వాత అత్తగారింటికి పోయినప్పుడు అత్తమామలకు భర్తకు సంతృప్తికరమైన రీతిగా నీవు ప్రవర్తించినప్పుడు ఫలాని సంస్థ యొక్క విద్యార్థిని అనేటువంటి పేరును సంపాదించాలి.
2: The girls, after they get married and when they go to spend time with their in-laws, they should bring a good name so that they would also think of the institution where from they are graduating.
1: Balana Satyasai Institute lo chadinatundi bidda maa yokka kodaru chaala baaga jarugutundi anetundi maata attagaru nunchi raavali.
2: The daughter in the mother in law should say that my daughter in law is a product of Sri Satyasai.
1: Ninnu kanna talli mother in law.
2: Mother in law is mother in law.
1: నీ కన్న తల్లి మదర్ ఇన్ లవ్.
2: యువర్ ఓన్ మదర్, ఫిజికల్ మదర్ ఇస్ మదర్ ఇన్ లా.
1: పుచ్చుకున్నటువంటి మదర్ ఇన్ లా.
2: అండ్ అదర్ వన్ ఇస్ మదర్ ఇన్ లా.
1: అండ్ లా లో లవ్.
2: దేర్స్ లవ్ ఇన్
1: లా. ఈ లవ్ లో లా.
2: అండ్ దేర్స్ లా ఇన్ దిస్ లా.
1: కాబట్టి రెండింటి కూడా లవ్వే ప్రధానం.
2: సో ఫర్ బోత్ లవ్ ఇస్ ఇంపార్టెంట్.
1: కనుకనే మానవత్వం ఇంతటి గొప్ప కీర్తిని సంపాదించాలి.
2: సో హ్యూమన్ లైఫ్ ఇస్ సో ఇంపార్టెంట్. యూ షుడ్ హ్యావ్
1: ఆ కీర్తి. మాకు తగినటువంటి ఆనందం.
2: దట్ గుడ్ నేమ్ మేక్స్ us హ్యాపీ.
1: మేము ఏ దీనిని ఆశించడం లేదు.
2: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీ పనులు మీరు సక్రమంగా చేయండి.
2: యూ మే గో
1: యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
2: యూ మే గో ఎనీవేర్, డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: అది ఏ మంచి ఆనందం.
2: దట్ గివ్స్ us హ్యాపీ.
1: మీ అధికారి నుంచి ఈ సత్కీర్తిని మీరు అందుకోవాలి.
2: గెట్ ఎ గుడ్ నేమ్ ఫ్రమ్ యువర్ బాస్.
1: ఇది నా యొక్క ఆనందము, నా యొక్క సందేశము.
2: This is the message of Bhagwan that makes him happy.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్
1: విద్యార్థినిలారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: అనేక మంది అనేక విధములుగా ర్యాంక్స్ తెస్తున్నారు. ర్యాంక్స్
0: యూ నో దట్ స్టూడెంట్స్ సెక్యూరింగ్ హై ర్యాంక్స్.
1: ఈ సంవత్సరము మా హైయర్ సెకండరీ స్కూల్ నుంచి కూడాను పిల్లలు 150 మంది సెంట్రల్ దీనికి జస్ట్ కు వెళ్లారు.
0: From a higher secondary school, 150 students appeared for the central examination.
1: First rank lone vacharu.
0: All of them stood in first rank.
1: Okkoka state lopala okado iddaro first rank vaste vallanta pedda paper lo vesukunnaru.
0: If one student stands first in a state, you will find big publicity in newspapers.
1: Nenu maa pillalni adigaanu. మీరందరు కూడాను 150 మంది కూడాను ఫస్ట్ ర్యాంక్ లో వచ్చారు, మీ ఫోటోలంతా ఎందుకు పేపర్లో వేసుకోకూడదు అన్నాను.
0: భగవాన్ ఆస్క్డ్ సిన్స్ ఆల్ ద 150 స్టూడ్ ఇన్ ఫస్ట్ ర్యాంక్ వై డోంట్ యూ హ్యావ్ యువర్ ఫోటోగ్రాఫ్స్ పబ్లిష్డ్ ఇన్ న్యూస్ పేపర్స్.
1: మా స్వామి తృప్తి కోసం మేము చదివాం కానీ పేపర్లో వేయించుకోవడం కోసం చదవలేదు అన్నారు.
0: బాయ్స్ రిప్లైడ్, స్టూడెంట్స్ రిప్లైడ్, వీ హ్యావ్ స్టడీడ్ టు ప్లీజ్ అవర్ స్వామి, నాట్ ఫర్ పబ్లిసిటీ.
1: ఆ మాట విని నాకు ఎంతో ఆనందం వేసింది.
0: దట్ మేడ్ స్వామి వెరీ హ్యాపీ.
1: ఇలాంటి చిన్న పిల్లలు ఎందు ఇలాంటి పవిత్రమైన భావాలు, గొప్ప విలువైనటువంటి గుణములు ఉంటున్నాయనేటువంటిది వారు తరైనటువంటి రీతిగా వెలుపులకు తెచ్చుకోవటం లేదు.
0: పబ్లిసిటీ ఇన్ న్యూస్ పేపర్స్.
1: నేను మా పిల్లల్ని అడిగాను, మీరందరు కూడాను 150 మంది కూడాను ఫస్ట్ ర్యాంక్ లో వచ్చారు, మీ ఫోటోలంతా ఎందుకు పేపర్లో వేసుకోకూడదు అన్నాను.
0: భగవాన్ ఆస్క్డ్ సిన్స్ ఆల్ ద 150

0: విలువైనటువంటి గుణములు ఉంటున్నాయనేటువంటిది వారు సరైనటువంటి రీతిగా వెలుపులకు తెచ్చుకోవటం లేదు.
1: In fact, such valuable virtues are present among children.
0: పిల్లలు యందు చాలా గొప్ప గొప్ప గుణములంతా ఉంటున్నాయి.
1: Among children there are lofty ideals.
0: జగత్తంతకును సమృద్ధి కావించేటువంటి శక్తులు కూడా ఉంటున్నాయి.
1: They got all the capacity to develop the whole world.
0: కానీ వారు దానిని ఆవిర్భవింపు చేసుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: But they don't make an effort to bring out that latent capacity and capability.
0: ప్రపంచమునకంటే మీరు వేరు కాదు.
1: You are not separate from the world.
0: ప్రపంచమంతా మీ యందే ఉంటున్నది.
1: You are the world within you.
0: కనుక విద్యార్థులు ఏ మాత్రం కూడా ఎప్పుడు కూడా విచారించనక్కర్లేదు.
1: So student does not need to be sad.
0: సాధనమున పనులు సమకూరు ధరలోన సాధించడానికి కూనుకుంటే ఎంతటి ఘనకార్యమైనా చేయవచ్చు.
1: If you make sincere effort, you can accomplish, you can achieve anything.
0: కనుక విద్యార్థుని యందు లేనటువంటి బలము ఎవరి యందు లేదు.
1: In fact, the strength present in student is not noticed anywhere.
0: కనుక మా విద్యార్థులే నా ప్రాపర్టీ. ఈ విద్యా
1: స్టూడెంట్స్ ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ స్వామి.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మంచి పేరు తేండి.
1: యు మే గో ఎనీవేర్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: ఇంటి మొదలుకొని దేశం వరకు కూడా మంచి పేరు తేవాలి.
1: రైట్ ఫ్రమ్ హోమ్ టు ది కంట్రీ బై అండ్ లార్జ్.
0: ఫలాని పిల్లవాడు మంచి పిల్లవాడు అనేటువంటి పేరు ఒకటి ఉంటే నాకు చాలు.
1: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ అండ్ ప్లీజ్ విత్ యూ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్.
0: ఈ కీర్తిని మీరు సాధించినప్పుడే మానవ జన్మం తరించిపోతుంది.
1: ఇఫ్ యూ గెట్ దట్ రెప్యుటేషన్, yes, the whole humanity will be redeemed.
0: ఈ కీర్తి కంటే మించినది మరొకటి లేదు.
1: There is nothing greater than the good name.
0: శంకర్ వారు కూడా చెప్పారు.
1: శంకర్ also said.

0: యవ్వన గర్వం, యువకుల లోపల అమితమైనటువంటి గర్వంగా ఉంటుంటాయి.
1: యు ఫైండ్ ద మోడర్న్ యూత్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్.
0: కట్టగలిపటికి మాట్లాడు నిశ్చేదం ఏమిటి?
1: వాట్ విల్ హ్యాపన్?
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ట్రూత్ అండ్ రెప్యుటేషన్ దే విల్ బి పర్మనెంట్.
0: ఈ రెండింటిని మనం సత్యంగా భావించుకోవాలి.
1: కన్సిడర్ దీస్ ట్రూ.
0: మిగతా అంతా కూడా పాసింగ్ క్లౌడ్స్ వెళ్లిపోతుంటాయి.
1: ఆల్ ద రెస్ట్ కమ్ అండ్ పాస్ ఆఫ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: జయాపజయములకు ఏమాత్రం కూడా మనం వెరవకూడదు.
1: నెవర్ బి బదర్డ్ ఆఫ్ ది విన్.
0: నిందాస్తుతులకు ఏమాత్రం కూడా మనం దాన్ని కట్టుకోకూడదు.
1: నెవర్ బి బౌండ్ బై దిస్ ప్రైజ్ ఆర్ బ్లేమ్.
0: లాభ నష్టములకు ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
1: నెవర్ వరీ యువర్ సెల్ఫ్ బికాస్
0: ఇవన్నీ ప్రకృతి యొక్క సంబంధమైనటువంటి లక్షణములే.
1: దే ఆర్ జస్ట్ నేచురల్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ వన్స్ లైఫ్.
0: లా ఆఫ్ నేచర్.
1: దట్స్ ద లా ఆఫ్ నేచర్.
0: దీనికి ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
1: డోంట్ బి బదర్డ్ ఆఫ్ దీస్ థింగ్స్.
0: సుఖ దుఃఖే సమీకృత్వా లాభో లాభ జయా జయా.
1: యు షుడ్ మెయింటైన్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వానిమిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, విక్టరీ అండ్ డిఫీట్.
0: కనుక దీనికి దుఃఖము కాని ఆనందం కానీ ఏమాత్రం పడకుండా ధైర్యంగా మనం ముందంజ వేస్తూ పోవాలి.
1: నైదర్ షుడ్ యు ఫీల్ సాడ్ నార్ ఎలేటెడ్. యూ షుడ్ ఫేస్ ద లైఫ్ విత్ ఆల్ ద కరేజ్ అండ్ వాలర్.
0: కనుక కొంతకాలం లోపలే మా విద్యార్థులందరూ కూడాను యావత్ ప్రపంచమునకుంతా కూడాను ప్రవేశించి సర్వ విధములైనటువంటి సమస్యలు ఎందుకు కూడాను చక్కని కీర్తిని సాధించేటువంటి ఆదర్శాన్ని నిరూపిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను ఆ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ ఎక్స్పెక్ట్స్, భగవాన్ ఎక్స్పెక్ట్స్ అవర్ స్టూడెంట్స్ టు గో ఆల్ ఓవర్ ద వరల్డ్, వర్క్ ఇన్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎవ్రీవేర్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు ఎవ్రీబడి అండ్ బ్లెస్సింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యు.
0: మరొక చిన్న విషయము,
1: అనదర్ అడ్వైస్ టు స్టూడెంట్,
0: మీరు ర్యాంక్స్ తేకపోయినా కూడా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ గెట్ ఎ ర్యాంక్.
0: మార్కులు తేకపోయినా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ సెక్యూర్ మార్క్స్.
0: రిమార్కులు మాత్రం తేకండి.
1: బట్ డోంట్ గెట్ ఎనీ రిమార్క్.
0: ఈ ర్యాంకులు తేకపోయినా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ సెక్యూర్ ర్యాంక్స్.
0: బ్లాంకులు మాత్రం తేకూడదు.
1: బట్ డోంట్ బి బ్లాంక్ ఎనీ టైమ్.
0: ఇది నేను ఆశించేటువంటి.
1: దిస్ వాంట్ భగవాన్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ.
0: కానీ అది తేరు నాకు తెలుసును.
1: యు డోంట్ బ్రింగ్ సచ్ థింగ్స్ స్వామి.
0: కానీ ఏదో ఒకరిద్దరు పొరపాటుతో తేవచ్చును కనుక అలాంటి కూడా రాకుండా ఉండాలని నేను ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను.
2: You were listening to excerpts from a divine discourse that Bhagwan Baba delivered on 22nd November 1997 in Prashanti Nilayam. Baba observed that beauty does not refer to mere physical beauty, but to spiritual beauty within. Such beauty is possible when we develop noble qualities and practice them in our daily lives. By doing so, we would begin radiating the inner glow of purity and goodness. Thank you. Sai Ram.

परम सुखदम्।

పరమ సుఖదం కేవలము జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశము ద్వంద్వాతీతం గగన సదృశము తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం

0: பிரம்மானந்தம் பரமசுகதம் கேவலம் ஞானமுத்திம். ஆனந்தவல்லி என்று பிரம்மானந்தமును అత్యంత విచిత్రముగా వివరిస్తూ వచ్చింది.
1: ఆనందవల్లి ఎక్స్ప్లెయిన్స్ దిస్ బ్రహ్మానంద సుప్రీం బ్లిస్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే.
0: బ్రహ్మానందం అనగా మానవుడు వర్ణించడానికి వీలుడైనటువంటి ఆనందం.
1: బ్రహ్మానంద సుప్రీం బ్లిస్ ఇస్ బియాండ్ హ్యూమన్ కాంప్రిహెన్షన్.
0: అపరిమితమైనటువంటి ఆనందమును అందించేటువంటి ఆనందం.
1: ఇట్ ఈస్ ది వన్ దట్ కన్ఫర్స్ లిమిట్లెస్ బ్లెస్.
0: ఇది వాక్కులకు కానీ మనస్సులకు కానీ చెప్పుటకు వీలు కాదు.
1: ఇట్ కెనాట్ బి ఎక్స్టోల్డ్ ఎక్స్ప్రెస్ బై వర్డ్ ఆర్ కాంప్రిహెండెడ్ బై మైండ్ ఎయిదర్.
0: హాయిగా, స్థాయిగా, శాంతిగా, నిష్కలంకంగా, నిర్మోహంగా నిత్య జీవితాన్ని గడిపేటువంటి ఒక మానవత్వానికి ఈ బ్రహ్మానందం అంటే ఏమిటో అర్థం కాదు.
1: అన్లెస్ వన్ స్పెండ్స్ లైఫ్ ఇన్ హై హ్యాపీనెస్, ఇన్ స్థాయి, ఇన్ సర్టన్ స్టాండర్డ్స్, ఇన్ పీస్, ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్, without any attachment, it is not possible for everyone to know Brahmananda or supreme bliss.
0: ఈ ప్రాకృతమైనటువంటి జగత్తునందు,
1: in this world,
0: భౌతికమైనటువంటి జీవితమునందు,
1: physical world,
0: లౌకికమైనటువంటి భావమునందు,
1: worldly thoughts,
0: ఈ బ్రహ్మానందమునకు అర్థం లేదు.
1: Supreme bliss Brahmananda has no relevance.
0: మానవుడు నిత్య జీవితములో అనుభవించినటువంటి ఆనందములన్నీ అనుభవించి పుష్టిగా సంతుష్టిగా తన జీవితమును గడిపేటువంటి ఆనందములకు మానవానందము అని పేరు పెట్టారు.
1: మ్యాన్ ఇన్ హిస్ డైలీ లైఫ్ వాట్ హీ ఎక్స్పీరియన్సెస్, పుష్టి ద స్ట్రెంగ్త్, సంతుష్టి ద సాటిస్ఫాక్షన్, ద స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్ హ్యూమన్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్, మానవానంద.
0: అయితే ఈ మానవానందమునకు 1000 రెట్లు అధికమైనటువంటిదే గంధర్వానందము.
1: 1000 times more than the human level of happiness is gandharvananda.
0: ఈ గంధర్వానందమునకు 1000 రెట్లు అధికమైనటువంటిదే దేవానందం.
1: 1000 and 1000 times more than gandharvananda is devananda.
0: ఈ దేవానందముల కంటే 1000 రెట్లు అధికమైనటువంటిదే దైవానందము.
1: 1000 times much more than దేవానంద ఇస్ దైవానంద.
0: ఈ దైవానందమునకు 1000 రెట్లు అధికమైనటువంటిదే మానవత్వములో దేవ గంధర్వానందము.
1: దట్ ద లేటెంట్ హ్యాపీనెస్ విత్ ఇన్ మ్యాన్ ఇస్ 1000 times మోర్ దెన్ దైవానంద.
0: ఈ దైవ గంధర్వానందములకు 1000 రెట్లు అధికమైనటువంటిదే బృహస్పతి ఆనందము.
1: బృహస్పతి ఆనంద ఈజ్ 1000 times మోర్ దెన్ దిస్.
0: ఈ బృహస్పతి ఆనందముల కంటే 1000 రెట్లు అధికమైనటువంటిదే కేవలం ప్రజాపతి ఆనందం.
1: ప్రజాపతి ఆనంద ఈజ్ 1000 times మోర్ దెన్ బృహస్పతి ఆనంద.
0: ఈ ప్రజాపతి ఆనందముల కంటే 800 రెట్లు అధికమైనటువంటిదే బ్రహ్మానందం.
1: మచ్ మోర్ దెన్ దిస్ ఈజ్ బ్రహ్మానంద సుప్రీం బ్లిస్.
0: మొదటి మానవానందమునకు ఈ బ్రహ్మానందమునకు ఎంత తేడా ఉన్నదో యోచించుకోవచ్చు.
1: వాట్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ లైస్ బిట్వీన్ ది హ్యూమన్ హ్యాపీనెస్ మానవానంద అండ్ బ్రహ్మానంద ద సుప్రీం బ్లిస్.
0: కానీ మానవునకు ఈ బ్రహ్మానంద తత్వం అనేటువంటిది ఏమిటో అర్థం చేసుకోనకలేక ప్రతిదానికి నేను బ్రహ్మానందంగా ఉన్నాను బ్రహ్మానందంగా ఉన్నాను అని వర్ణిస్తుంటాడు.
1: Man has no idea of Brahmananda, supreme bliss, while he brings down to every tiny little act.
0: Oka hotel lo velli manchi bhojanam bhujinchetappudiki ba brahmanandanga undi bhojanam antadu.
1: He goes to a hotel and has his meal and he says Brahmananda, supreme state of
0: bliss. Iraadu aanandavallilo cheppinatundi brahmanandamunaku manavanandamunaku em vyathyasam?
1: What is mentioned in Anandavalli, starting with the human happiness, Manavananda, and Brahmananda. And this is smaller one, that is mightiest. This is fractional, tiny.
0: Manasunaku, vakunaku, lobadinatunte anandamu, manavanandamu.
1: Human happiness can be explained verbally and also can be understood by mind.
0: దైవానందములకు ఎట్టి పరిమితము లేదు.
1: బట్ డివైన్ బ్లెస్ హ్యాస్ నో లిమిట్స్.
0: సందీపన్ చటర్జీ చెప్పినట్టుగా నో రీజన్, దానికి చెప్పడానికి వీలే లేదు.
1: యాజ్ సందీపన్ సెడ్, ఇట్ హ్యాస్ నో రీజన్, ఇట్ కెనాట్ బి ఎక్స్ప్రెస్.
0: దైవానందములకు ఎట్టి రీజను లేదు.
1: ద డివైన్ బ్లెస్ హ్యాస్ నో రీజన్ యాజ్ సచ్.
0: సర్వదా సర్వకాల సర్వావస్థల ఎందు కూడాను ఆనందము ఆనందమే.
1: The bliss remains as it is at all points of time under all circumstances.
0: Brahmanandam.
1: Brahmanandam.
0: Brahma gani atma gani pratyekinchinatundi kaadu atmake brahmamani brahmamanike atmani unnadi kanukane atmanandamu brahmanandam ante pratyekamainatundi kaadu.
1: Brahma and atma are not separate, they are synonyms. And Brahmananda, supreme bliss, is very much same as the bliss of the self.
0: Atma tattvam anetundi nirantaram kudalo aanandamayamai untuntadi.
1: The spirit of the self, atma, is always in blissful state.
0: Brahma anetundi padamulaku aanandam ane artham.
1: The meaning of the word Brahma is bliss.
0: Sarvatra vyapinchinatundi aanandamulake brahma aanandam ani peru.
1: That bliss which is all expansive and pervasive is Brahmananda.
0: ఈ బ్రహ్మానందములో మానవానందం అనేటువంటిది కేవలము అణుమాత్రమైనటువంటిది.
1: ఇన్ ది సుప్రీమ్ దిస్ బ్రహ్మానంద, ద హ్యూమన్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ ఈ జస్ట్ సో సటిల్ మైక్రోస్కోపిక్.
0: ఈ ప్రపంచంలో సర్వత్రా వ్యాపించినటువంటిది గాలి.
1: ఇన్ దిస్ వరల్డ్ దట్ విచ్ ఇస్ సో వైడ్లీ స్ప్రెడ్,
0: ఈ గాలికి ఇట్టి ఆకారము అట్టి ఆకారమని ఎవరు నిర్ణయించలేరు.
1: ఎయిర్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
0: కానీ అట్టి సర్వవ్యాపమైనటువంటి గాలిని ఒక చిన్న బెలూన్లు ఊదినప్పుడు చిన్నగా రూపాన్ని పొందుతుంది.
1: దిస్ ఎయిర్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ వెన్ బ్లోన్ ఇన్ టు ఎ బెలూన్ ఇట్ అస్యూమ్స్ దట్ ఫామ్.
0: ఆ పరిమితం కంటే అధికమైనటువంటి గాలిని చేర్చుకోలేదు ఆ బెలూన్.
1: దట్ బెలూన్ కెనాట్ కంటైన్ ఆల్ ది ఎయిర్ అరౌండ్.
0: అది ఒక పరిమితమైనటువంటి యొక్క బెలూన్.
1: ద బెలూన్ ఇస్ లిమిటెడ్ ఇన్ ఇట్స్ డైమెన్షన్.
0: అధికంగా ఊపేటప్పటికి పట్టను పగిలిపోతుంది.
1: ఇఫ్ యు బ్లో ద ఎయిర్ ఇన్ టు ద బెలూన్ మోర్ అండ్ మోర్ ఇట్ బర్స్ట్.
0: కాబట్టి ఆ బెలూన్ లో ఉన్నటువంటి యొక్క గాలికి సర్వత్రా వ్యాపించినటువంటి గాలికి ఎట్టి వ్యత్యాసం ఉన్నది?
1: What difference is there between the air within the balloon
0: ఎట్టి ప్రమాణములు కూడా దీనిని గుర్తించలేవు.
1: No one is able to understand this well.
0: కనుక బృహస్పతి ఆనందం కంటే ప్రజాపతి ఆనందం కంటే బ్రహ్మానందము అత్యంత విశాలమైనటువంటిది.
1: Therefore, more than బృహస్పతి ఆనంద, more than ప్రజాపతి ఆనంద, బ్రహ్మానంద is widespread.
0: కనుకనే బ్రహ్మానందం అనేటువంటి పద్యమునందు సర్వ పదములు కూడాను బ్రహ్మకు సంబంధించినటువంటివి.
1: All words, vocabulary are related to Brahma.
0: Rendavadi parama sukadam.
1: Next one is parama sukadam, supreme happiness.
0: Yemti ee sukamu?
1: What is this happiness?
0: Sharira sukama, indriya sukama, buddhi sukama, mano sukama, ee sukam idi?
1: What is this happiness? Is it physical or sensual or that of the intellect or mind?
0: Ee sukam ani kuda evaru ninnayinchaleru.
1: No one can decide.
0: కస్మై నమః ధర్మణే అన్నారు. కస్మై నమః, కస్మ అన్నానుగా ఏమిటి? సుఖస్వరూపులకు నమస్కారము అని.
1: It means I offer my salutations to the very embodiment of happiness.
0: పూర్వం భగవంతుని యొక్క స్వరూపములు గుర్తించుకోలేనటువంటి వ్యక్తులందరూ కూడాను కస్మై నమః ప్రార్థన చేస్తూ వచ్చారు.
1: Earlier days when people could not have any idea of the form of God, they worshipped
0: in this way. ప్రార్థన తప్పుతూ వచ్చారు.
1: That is the trend of worship by the ancient rishis.
0: సుఖస్వరూపుడు భగవంతుడు.
1: God is the very personification of happiness.
0: అయితే దీనికి ఎట్టి కాల పరిమితి లేదు.
1: This is not bound by time.
0: ఈ సుఖమునకు కూడాను ఎట్టి పరిమితము లేదు.
1: This has no boundary either.
0: కాల కర్మము యందు కూడాను పరిమితము లేదు.
1: It has no limitation to the field of action.
0: కాల కర్మకు అతీతమైనటువంటి సుఖమే పరమ సుఖం.
1: That which is beyond all reason is the supreme bliss.
0: ఈ పరమ సుఖమునకు సరైనటువంటి అర్థం చెప్పాలనుకుంటే,
1: to give the correct meaning to this word paramasukha, supreme happiness,
0: శారీరక సంబంధమైనటువంటి సుఖం కాదు.
1: ఇట్ హెస్ గాట్ నథింగ్ టు డూ విత్ దిస్.
0: ఆకారమే లేదు.
1: ఇట్ హెస్ నో ఫార్మ్.
0: ఆకారం లేనటువంటి దానికి ఎట్టి ఆకారం అని చెప్పగలరు మీరు?
1: ఇట్ హెస్ నో ఫార్మ్ యాజ్ ఇట్ ఈస్. హౌ కెన్ యూ డిసైడ్ ఇట్స్ ఫార్మ్?
0: కనుక ఈ సుఖం ఎట్టి సుఖము? పరమ సుఖం.
1: వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్? సుప్రీం హ్యాపీనెస్.
0: ఒక అమృతముకైనా ఒక విధమైనటువంటి ఒక రూపాన్ని చెప్పవచ్చును, కానీ ఈ సుఖమునకు అతీతమైనటువంటి సుఖము.
1: అమృత్ నెక్టర్ యాజ్ సచ్ హ్యాస్ ఎ ఫార్మ్ బట్ నథింగ్ యాజ్
0: నిరంతరం కూడాను సుఖస్వరూపుడే.
1: గాడ్ ఈజ్ ఇన్ ఎటర్నల్ బ్లిస్.
0: దుఃఖములకు కృంగక, ఆనందములకు పొంగక, నిరంతరం కూడాను పరమానందంతో కూడినటువంటి సుఖము.
1: God is not elated by praise nor frustrated by blame. He is always in a state of eternal bliss.
0: Parama sukadam kevalam jnanamurtim. Kevalam anaga emiti?
1: Kevalam.
0: Desa kala paristhitulaku adhitamainatundi oka tattvam kevalam.
1: Kevala means that which transcends the limits of time and space.
0: Jnanarupam. Nijamaina jnana tattvam atanu bhagavantudu.
1: God is the very embodiment of wisdom, jnana.
0: Jnana anaga emiti?
1: What is jnana, wisdom?
0: Grantha jnanama?
1: Textual?
0: Inke vidhamaitundi oka yoga jnanama?
1: Or any yogic knowledge?
0: Nak inke vidhamaitundi oka loka jnanama?
1: Or any worldly knowledge?
0: Laukik jnanama?
1: Or physical information?
0: Ye jnanam idi?
1: What sort of knowledge?
0: Idi parama jnanamu.
1: It is the supreme knowledge.
0: ఇది ఏ బ్రహ్మ జ్ఞానము?
1: ఇట్ ఈస్ విజ్డమ్ ఆఫ్ బ్రహ్మన్.
0: ఈ బ్రహ్మ జ్ఞానమునకు ఆద్యాంతములు లేవు.
1: విజ్డమ్ ఆఫ్ ద బ్రహ్మన్ విజ్డమ్ హాస్ నైదర్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్.
0: అన్నింటి ఎందుకు ఈ బ్రహ్మ జ్ఞానం ఉంటుంది?
1: దిస్ బ్రహ్మ జ్ఞాన నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఆల్.
0: గాలి ఏ విధంగా సర్వత్రా వ్యాపించిపోయిందో అదే విధంగా జ్ఞానం కూడాను సర్వత్రా ఉంటున్నది.
1: జస్ట్ ఎస్ ఎయిర్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ సో ఆల్సో విజ్డమ్.
0: లౌకిక జగత్తులో అనేక మంది గ్రంథములు చదివి ఇతను గొప్ప జ్ఞాని అని, అతను తక్కువ జ్ఞాని అని ఈ విధంగా నిర్ణయించడానికి అవకాశం ఉంటుంటుంది.
1: ఇన్ ద వరల్డ్లీ పార్లన్స్ ద వన్ హూ హస్ గాన్ త్రూ మెనీ ఆఫ్ ద బుక్స్ వీ కెన్ సే ఇస్ నాలెడ్జబుల్. ద వైల్ అదర్ వన్ ఇస్
0: జ్ఞానం కాదు, మస్తక జ్ఞానం కాదు.
1: ఇట్ ఇస్ నథింగ్ టు డు ద టెక్స్చువల్ ఆర్ అకాడమిక్ నాలెడ్జ్.
0: కనుక ఇది ఎప్పుడు కూడా పరిపూర్ణమైనటువంటి యొక్క స్వస్వరూప జ్ఞానమే.
1: వేర్ హాస్ దిస్ బ్రహ్మ జ్ఞాన ఇస్ టోటాలిటీ హోలిస్టిక్
0: స్వస్వరూప జ్ఞానము.
1: ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఇట్టి జ్ఞానమునకు ఎవరు ఏ విధమైనటువంటి రూపాన్ని ధరించగలరు?
1: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ హ్యాస్ నో ఫార్మ్.
0: కనుకనే పరమసుఖదం జ్ఞానం.
1: అండ్ దిస్ విజ్డమ్ రిప్రజెంట్ సుప్రీం.
0: ఈ జ్ఞానమునకు సుఖము ఉన్నది.
1: దిస్ విజ్డమ్ హ్యాస్ కంఫర్ట్ హ్యాపీనెస్.
0: బ్రహ్మతత్వము ఉన్నది.
1: దేర్ లైస్ ద బ్రహ్మన్ స్పిరిట్.
0: బ్రహ్మానందం పరమసుఖదం.
1: అండ్ ద సుప్రీం బ్లిస్ ఇస్ అబ్సల్యూట్
0: ఏకత్వమైనటువంటిది పరమసుఖము.
1: The combination of these two is
0: parama sukhamto anubhavincheetundi jnanamu.
1: So it is jnana that is always in state of supreme happiness.
0: Kevalam jnanamurtim,
1: the very personification of wisdom.
0: Dvandvatitam,
1: that is a non dual.
0: Kashtamu sukhamu ani kani leka nindalu nishtura ani kani paapamu punyamu aneetundi kani మంచి చెడ్డ అనేటువంటి కానీ ఏ మాత్రం ఇందులో చేరడానికి వీల్లేదు.
1: ఇట్ ఈస్ నాన్ జ్యువల్. ఇట్ ఈస్ నథింగ్ టు డు ద ప్రైజ్ ఆర్ బ్లేమ్ సిన్ ఆర్ మెరిట్ గుడ్ ఆర్ బ్యాడ్. ద్వంద్వ
0: రూపం అనేటువంటిది ఇక్కడ పనికిరాదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ డ్యువాలిటీ హియర్.
0: దీనిని పురస్కరించుకుని ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: Basing on this, it is said truth is one, represented as many
0: not
1: by many
0: two,
1: scholars.
0: Not two.
1: Truth is one, not two, not two.
0: ఎందుకంటే ట్రూత్ ఈజ్ వన్ అంటే రెండు కావచ్చును.
1: When you say truth is
0: truth is one, not two.
1: So the statement is the truth is one, not two.
0: ద్వంద్వాతీతం.
1: ద్వంద్వాతీతం, నాన్ డ్యువల్.
0: రెండింటికి అతీతమైనటువంటిది ఈ యొక్క బ్రహ్మతత్వం.
1: The nature of Brahman is beyond duality.
0: పరమ సుఖదం అయిపోయింది.
1: And then that supreme blissful state.
0: ద్వంద్వాతీతం.
1: Beyond duality.
0: Gagana sadrusyam.
1: It is ethereal in its concept.
0: Akasam ekkada unnadante sarvatra vyapinchi unnadi.
1: Where is space ether? It is everywhere.
0: Ikkada unnadi akkada ledu nirnayinchadaniki evariki sadhyam kaadu.
1: It's not possible to decide that the space
0: Gagana
1: is here and not there.
0: Akasam enta vyapinchi untunnado ade vidhamgane ee yokka aanandam kuda anta vyapinchi unnadi.
1: It is ethereal in its nature, being spread everywhere.
0: కనుక ఆ గగన సదృశ్యం అనేటువంటి వాడు ఎవరి పేరు? దైవముఖునికి పేరు.
1: దట్ ఎథీరియల్ కాన్సెప్ట్ ఇస్ రిలేటెడ్
0: టు బ్రహ్మానందం, పరమసుఖదం, కేవలం, జ్ఞానమూర్తి, ద్వంద్వాతీతం. ఇవన్నీ ఇప్పుడు నువ్వు భగవంతుడికి పేర్లు మాత్రమే.
1: దీస్ ఆర్ ఆల్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ సుప్రీం బ్లిస్, సుప్రీం హ్యాపీనెస్, ద వన్ ఆఫ్ విజ్డమ్ బియాండ్ డ్యుయాలిటీ.
0: గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం.
1: తత్వమస్యాది లక్ష్యం.
0: నాలుగు వేదములు ఎందుకును నాలుగు మహావాక్యములు బోధిస్తూ వచ్చింది.
1: ఫోర్ వేదస్ టాట్ ఫోర్ ఇంపార్టెంట్ డిక్ట.
0: ఈ నాలుగు యొక్క మహావాక్యములు ఏమిటి?
1: వాట్ ఆర్ దీస్ ఫోర్ డిక్ట?
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ద ఫస్ట్ వన్, ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఋగ్వేదము.
1: ప్రజ్ఞానం బ్రహ్మ ఇస్ ఋగ్వేద.
0: అయమాత్మ బ్రహ్మ.
1: అయమాహం
0: బ్రహ్మాస్మి తత్వం అసి.
1: అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి తత్వం అసి.
0: ఇది మహావాక్యముల యొక్క తత్వము.
1: దీస్ ఆర్ ఇంపార్టెంట్ డిక్ట.
0: ఇవన్నీ చేరి దైవం యొక్క ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చినాయి.
1: దే ఆల్ డినోట్ ద యూనిటీ ఆఫ్ డివినిటీ.
0: కనుక దీనికి అతీతమైన తత్వం ఏది? అదే దైవ స్వరూపము.
1: ద ట్రాన్సెండెంటల్ నేచర్ ఈస్ దట్ ఆఫ్ ద డివైన్.
0: చతుర్విధమైనటువంటి నాలుగు వేదముల యొక్క స్వరూపాన్ని కూడాను వివరించి దీనికి అనేక రకములుగా ప్రబోధిస్తూ వచ్చింది.
1: All four Vedas
0: I
1: have explained in detail.
0: Gagana sadrusyam
1: is non-dual, ethereal.
0: Tatvamasyadi lakshyam,
1: it has got the ultimate as the aim.
0: Ekam,
1: one.
0: Nityam,
1: eternal.
0: Vimalam,
1: pure.
0: Achalam,
1: immobile.
0: Ekam,
1: one.
0: ఒక్కటే.
1: One, truth is one.
0: కానీ జగత్తులో అనేకంగా ఉన్నదని భావిస్తున్నారు.
1: బట్ వీ గో బై డైవర్సిటీ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క మార్పులు మాత్రమే.
1: దీస్ ఆర్ ఓన్లీ ఫిజికల్ ఎక్స్టర్నల్ వరల్డ్లీ చేంజెస్.
0: ఒకటి పెట్టావు.
1: You have one here.
0: Pakkana sunna pettavu.
1: You added zero.
0: Ten antunnavu.
1: Then it's ten.
0: Inkoka sunna pettavu.
1: Another one.
0: 100 antunnavu.
1: 100.
0: Inkoka sunna pettavu.
1: Another zero.
0: 1000 antunnavu.
1: 1000.
0: Inkoka sunna pettavu.
1: Another zero.
0: 10,000 antunnavu.
1: 10,000.
0: Ee vidhanga millions, millions, millions ga maarputu vachindi.
1: You can add zeros and say million.
0: Aithe ee anninti endu unnadi emiti? Okkate.
1: In all you find one there.
0: ఈ ఒకటి తీసివేస్తే ఈ సున్నలకి ఏం విలువ లేదు.
1: వెన్ వన్స్ వన్ ఇస్ రిమూవ్డ్ జీరో హ్యాస్ నో వాల్యూ.
0: అది
1: దట్ వన్ ఇస్ ఏకం.
0: ఏకం సత్ ప్రాబోధావంతి. ఏకమే.
1: దట్ ట్రూత్ ఈజ్ వన్.
0: భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చును.
1: యు మే గివ్ ఎనీ నేమ్.
0: ఎన్ని రూపములైనా మనము చేసుకోవచ్చును.
1: యు కెన్ అస్యూమ్ ఎనీ ఫామ్.
0: చిత్రించుకోవటంలో మన యొక్క భావం లేదు దీనికి మూల కారణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఓన్ పిక్చరైజేషన్ బేస్డ్ ఆన్ ఇమాజినేషన్.
0: ఏకము.
1: One.
0: Nityam.
1: Is eternal.
0: ఎప్పుడు మార్పు చెందేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్.
0: ఎట్టి చేంజెస్ కూడా ఉండదు.
1: దేర్ బి నో చేంజ్ అట్ ఆల్.
0: త్రికాలం నియందు కూడా దీనికి మార్పు ఉండదు.
1: ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం త్రిలోకం
0: కూడా దీనికి మార్పు ఉండదు.
1: ఇట్ డజంట్ చేంజ్.
0: త్రిగుణం నియందు కూడా మార్పు ఉండదు.
1: సో ఆల్సో ఇన్ ద
0: త్రికాలం, త్రిగుణం, త్రిలోకం మూడింటి యందు మార్పు లేనటువంటిది ఇదే ఒక్కటి.
1: సో దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఆల్ ది త్రీ ఆఫ్ ది అట్రిబ్యూట్స్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
0: నిత్యం.
1: ఇట్ ఇస్ ఎటర్నల్.
0: విమలం.
1: ప్యూర్.
0: మలరహితమైనటువంటిది ఇది విమలం.
1: ఇట్ ఇస్ ప్యూర్ రాదర్ అన్పొల్యూటెడ్.
0: ఈ మలరహితమైనగా ఏమిటి?
1: విదౌట్ ఇట్ ఈస్
0: ఈనాడు ప్రపంచం లోపల గాలి ఒక పొల్యూషన్ అయిపోయింది, నీరు పొల్యూషన్ అయిపోయింది, తిండి పొల్యూషన్ అయిపోయింది, మానవుడు పొల్యూషన్ అయిపోయినాడు, వాడి థాట్స్ అంతా పొల్యూషన్, ఇవంతా మలినంతో కూడినటువంటివి.
1: టుడే there is air pollution, water pollution, food pollution,
0: కానీ దైవం మాత్రం ఎప్పుడు
1: కూడా
0: విమలం. ఎట్టి మలము చేరినటువంటిది.
1: గాడ్ ఇస్ అన్పొల్యూటెడ్, క్రిస్టల్ క్రిస్టైన్ ప్యూర్.
0: అచలం
1: అచలం,
0: చలించేటువంటి వాడు కాదు.
1: ఇట్ డజంట్ మూవ్, ఇమ్మూవబుల్.
0: పంచభూతములు కూడా చలిస్తున్నాయి.
1: ఫైవ్ ఎలిమెంట్స్ మూవ్.
0: సూర్య చంద్రాదులు చలిస్తున్నారు.
1: సో ఆల్సో సన్ అండ్ మూన్.
0: నక్షత్రాలు చలిస్తున్నాయి.
1: స్టార్,
0: భూమి చలిస్తుండాలి.
1: ఎర్త్ రొటేట్.
0: అన్నింటి యందు చలనం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ మూవ్మెంట్ ఇన్ ఆల్ ద ప్లానెటరీ సిస్టమ్.
0: సినిమా పిక్చర్ లోపల రీల్ వేస్తుంటే,
1: యాజ్ ద రీల్ ఇస్ పుట్ ఆన్ దేర్,
0: సెకండ్ కు 16 పిక్చర్లు అంతా మారిపోతుంటాయి.
1: పర్ సెకండ్ 16 పిక్చర్స్ మూవ్ ఆన్.
0: ఒక్క సెకండ్ కు 16 పిక్చర్స్ మారిపోతుంటాయి.
1: పర్ సెకండ్ 16 పిక్చర్స్ మూవ్ ఆన్ అండ్ ఆన్.
0: కాబట్టి సర్వము మార్పు చెందేటువంటిది.
1: సో ఆల్ చేంజ్.
0: భూమి మార్పు చెందుతుండాలి.
1: ఎర్త్ చేంజెస్.
0: సూర్య చంద్రాదులు మార్పు చెందుతున్నారు.
1: సో ఆల్సో సన్ అండ్ మూన్.
0: నక్షత్రాదులు మార్పు చెందుతున్నాయి.
1: అండ్ స్టార్.
0: కానీ ఇతనికి అచలం.
1: బట్ గాడ్ డజంట్ మూవ్.
0: చలనం అనర్థమే వచ్చా. ఇతను చలనంలోనూ ఉన్నాడు, అచలంలోనూ ఉన్నాడు.
1: సో హీస్ దేర్ ఇన్ మొబిలిటీ అండ్ ఇమ్మొబిలిటీ టు.
0: దానికి ఇతనికి శాస్త్రమైనటువంటి పేరు అచలం.
1: బట్ ఇన్ శాస్త్రిక్ వే, ఇన్ టెక్స్ట్ క్లాసిక్ వే,
0: అది సాక్షిభూతం.
1: ఇట్ ఇస్ ఎటర్నల్ విట్నెస్.
0: అన్నిటికీ సాక్షి ఇతను.
1: హీఈస్ ది ఎటర్నల్ విట్నెస్.
0: ఇలాంటి సాక్షితత్వాన్ని ఎన్ని రకములుగా భగవంతుని పేర్లు పెట్టారు పవిత్ర ఋషులు.
1: Sages gave so many names to God.
0: Prachina maharshulandaru kudanu,
1: ancient rishis,
0: devatvanni gurtinchukune nimittamai,
1: to know divinity,
0: aneka tapasulu chesi,
1: did penance,
0: sarvamnu tyagam chesi,
1: and they sacrificed.
0: Okkoka maharshi okkoka vidhamaitundi roopanni pondi.
1: Each of the saints has got his own.
0: Aa roopamunaku okkoka maharshi bhavodvekam che perlu pettu vacharu.
1: Out of his sentiments and feelings, every sage has given a definite direction to divinity.
0: కనుక భగవంతునికి ఎట్టి రూపము లేదు.
1: గాడ్ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
0: అన్ని రూపములు కూడాను మహర్షులు నిర్మించినటువంటివి.
1: ఆల్ దీస్ ఫార్మ్స్ ఆర్ ది
0: అయితే ఈ అన్ని రూపములు కూడాను ఏ దానికి కూడాను ఒక విధమైనటువంటి భౌతికమైనటువంటి రూపం లేదు.
1: నథింగ్ టు డూ విత్ ద ఫిజికల్ ఫార్మ్.
0: ఎవరూ దీనిని వర్ణించలేరు.
1: నో వన్ కెన్ ఎక్స్టోల్ ఆర్ నరేట్.
0: బ్రహ్మానందం, పరమ సుఖదం, కేవలం, నానమూర్తిం, ద్వంద్వాతీతం, గగన సత్యం, తత్సమస్తాదిలక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం. ఏకాదిశ స్వరూపుడు అయిపోయినాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ విత్ ఆల్ దీస్ అట్రిబ్యూట్స్, ద క్వాలిటీస్, ద సుప్రీమ్ బ్లిస్, సుప్రీమ్ హ్యాపీనెస్.
0: నారదుడు లోపల నారదుడు
1: నారద
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: ధ్రువుడు తపస్సుకు వెళుతుండగా,
1: వెన్ ధ్రువ వాజ్ ఇన్ పెనెన్స్,
0: నాయన ధ్రువ,
1: హి సెడ్, ఓ సన్ ధ్రువ,
0: ఎంత కన్నెరుగునటువంటి బాలుడవు,
1: యు ఆర్ యంగ్, సో యంగ్,
0: చాలా చిన్న పిల్లవాడవు,
1: యు ఆర్ ఎ బాయ్,
0: నీవు తపస్సును ఆచరించగలవా,
1: కెన్ యూ అండర్టేక్ పెనెన్స్,
0: ఏ విధంగా భగవంతుని చింతించగలవు,
1: హౌ కెన్ యూ థింక్ ఆఫ్ గాడ్,
0: ఏ రూపాన్ని నీవు చింతించగలవు,
1: వాట్ ఫార్మ్
0: అని అనేక ప్రశ్నలు వేస్తాడు.
1: యస్ పుట్ మెనీ క్వశ్చన్స్.
0: ఆ పిల్లవాడు ఒకే నవ్వే దీనికి జవాబు.
1: ద బాయ్ సింప్లీ స్మైల్డ్ and in response to the questions.
0: Brahma manasa putra,
1: he said, O Narada,
0: tapas cheyali ane sankalpam puttinchindedi taane.
1: In fact, God motivated me to do penance.
0: Ee sankalpamulaku mokkaga malipinchedi taane.
1: In fact, he is the cause for
0: ee mokkalu uchanga maarchedi taane.
1: And his penance would grow in it.
0: Uchanandu phalamulu kuda ichchedi vindi taane.
1: And it will finally bear fruits as per his will.
0: Kabatti taane chusukuntadu.
1: God will take care of my penance.
0: Nenu ee sandehamulaku ye maatram avakasam ivvanu.
1: I never doubt at any point of time.
0: Nenu ye shastramulu chadavaledu.
1: I have not gone through any
0: ye upanishadulu tirigiveyaledu.
1: I have not gone through upanishads.
0: Kaasa naaku unnatuvanti anta okke chadivu okkate.
1: I only know one form of education.
0: దైవనామం ఒక్కటే.
1: That is God's name.
0: అయితే ఏ నామాన్ని నీవు స్మరిస్తావన్నాడు.
1: Then Narada asked, what name you repeat, chant?
0: కొంచెం యోచన చేసి
1: ధ్రువ thought over for some time.
0: ఒక్కటే ఒకటి చెప్పాడు.
1: Gave one, said,
0: గోపీజన వల్లభాయ నమః అన్నాడు.
1: He said, గోపీజన వల్లభాయ నమః.
0: గోపికలు అంటే కేవలం బృందావనంలో ఉన్నటువంటి గోపికలు కాదు.
1: Gopikas are not those of Vrindavan.
0: గోప అనగా ఏమిటి? భూమి, వేదము, వాక్కు.
1: గో మీన్స్ ఎర్త్, వేద ద వర్డ్,
0: భూమి
1: ఎర్త్,
0: వేదము,
1: వేదము,
0: వాక్కు,
1: అండ్ ఆల్సో ద వర్డ్,
0: పశువు కూడా, పశువు,
1: అండ్ ఆల్సో ద కౌస్.
0: ఈ నాలుగింటికి గో అని పేరు.
1: ఆల్ దీస్ ఫోర్ ఆర్ ది మీనింగ్స్ టు దట్ వర్డ్ గో.
0: ఈ గో అనేటువంటి శబ్దం నుంచి వచ్చేటువంటిది.
1: అండ్ దీస్ ఆర్ ది మీనింగ్స్ ఆఫ్ దట్ వర్డ్ గో
0: అనేటువంటి పదం నుంచి పుట్టినటువంటిది గోవు.
1: And this govu is the derivative of the original word go.
0: Kanuka ee naligintini kaapadinatvanti vaaru gopikale.
1: Gopikas have taken care of these.
0: Bhumini nilparu.
1: They kept the earth steady.
0: వేదాన్ని కాపాడుతూ వచ్చారు.
1: They were protecting the
0: వాక్ను స్మరిస్తూ వచ్చారు.
1: And they were chanting God's name.
0: దేవుని కాపాడుతూ వచ్చారు.
1: And they were also rearing cows there.
0: కనుకనే వీరికి గోపికలు అని పేరు వచ్చింది.
1: So they are called Gopikas.
0: ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క నామాన్ని కూడా భగవంతునికి అందించినటువంటివి కానీ తాను పెట్టుకుని వచ్చినవి కాదు.
1: ఈచ్ వన్ స్టార్టెడ్ గివింగ్ వన్ నేమ్ బట్ ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ నేమ్లెస్.
0: అప్పుడు చెప్పాడు గోపీ జన వల్లభాయ నమః గోపీ.
1: దెన్ హి సెడ్ గోపీ
0: ఆ జనము లోపల నేను ఒకడిని అన్నాడు.
1: ఇన్ ద అమంగ్ గోపీస్ ఐఎమ్ వన్ అమంగ్ దెమ్.
0: అనగా వేదములో నేను ఒకడినే.
1: ఐఎమ్ పార్ట్ ఆఫ్ వేద.
0: వాక్లో నేను ఒకడినే.
1: ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్
0: భూమిలో నేను ఒకడినే.
1: ఆల్సో
0: గోవులో నేను ఒకడినే.
1: ఐఎమ్ అమంగ్ ద కౌస్ ఐఎమ్ వన్.
0: అందులో ఉండినటువంటి నేను ఒక వ్యక్తిని.
1: దేర్ ఫోర్ ఐఎమ్ వన్ అమంగ్ ద మెనీ.
0: కనుక గోపీజన వల్లభాయ నమః ఆ వ్యక్తిని కాపాడేటువంటి వాడు భగవంతుడు.
1: గోపీజన వల్లభాయ నమః మీన్స్ ద సస్టైనర్ ప్రొటెక్టర్.
0: దీనిని మొన్న చెప్పాను.
1: భగవాన్ సెడ్ ద అదర్ డే
0: క్రీమ్
1: క్లీన్
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: గోవిందాయ
1: గోవిందాయ
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ
0: స్వాహ
1: స్వాహ
0: అని చెప్పాడు. ఏమిటి క్లీమ్
1: క్లీమ్
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: గోవిందాయ
1: గోవిందాయ
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ స్వాహ.
0: ఈ ఐదు విట్టికి చేరి ఐదు పదములుగా నిర్ణయం చేసుకున్నారు.
1: దీస్ ఆర్ ది ఫైవ్ వర్డ్స్.
0: క్లీమ్
1: క్లీమ్
0: భూమి.
1: క్లీమ్ మీన్స్ ఎర్త్.
0: క్లీమ్ అనగా భూమి.
1: క్లీమ్ మీన్స్ ఎర్త్
0: భూమి.
1: ఎర్త్
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: జలము
1: వాటర్.
0: గోవిందాయ
1: గోవిందాయ
0: అగ్ని
1: ఫైర్.
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ
0: గాలి
1: ఎయిర్.
0: స్వాహ ఆకాశం.
1: స్వాహ ద స్పేస్.
0: కాబట్టి ఐదింటికి ఐదు భూతములు నిర్ణయించాడు.
1: These five words symbolize the five elements.
0: కరకని పంచభూతములు కూడాను భగవ స్వరూపమే.
1: The five elements are the very personification of God.
0: క్లీమ్ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ.
1: So these are the five elements which are the form of God.
0: ఆకాశమే.
1: స్వాహ means the space, ether.
0: కనుక ఆకాశము గాలి అగ్ని నీరు భూమి.
1: So the five of the elements are referring this way.
0: కనుక పంచభూత స్వరూపుడు పరమాత్ముడు.
1: God has got all these five elements.
0: కనుక ఈ పంచభూతములకు పెట్టినటువంటి ఏ పేరైనా మీరు స్మరించండి.
1: You can chant any name of the five elements.
0: ఇది భగవంతుని పేరే గాని ఈ కృష్ణుడు ఆ విష్ణుడు ఈ విధంగా విష్ణు కృష్ణుడు కాదు.
1: They are not in any specific way, but they are the names of God in general.
0: ఈ సేవను వైష్ణవులు అనేటువంటి కేవలం ఈ ప్రారంభమైన తర్వాతనే ఈ విధమైనటువంటి ఒక పేరు లోపల చాలా కలతలు ప్రారంభమైపోతూ వచ్చాయి.
1: దేర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ అండ్ డిఫరెన్స్ ఎవర్ సిన్స్ దిస్ టూ స్కూల్స్ ఆఫ్ థాట్ సైవిజం అండ్ వైష్ణవిజం స్టార్టెడ్.
0: ఏ ఒక్క నేమ్ కూడా భగవంతుడికి అక్కడ లేదు.
1: గాడ్ ఈజ్ నేమ్లెస్ నో నేమ్.
0: కస్మై నమః.
1: కస్మై నమః
0: అనగా సుఖస్వరూపుడా.
1: ద ఎంబాడిమెంట్ ఆఫ్ హ్యాపీనెస్ జాయ్.
0: సుఖం ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: కోరికలు లేని దగ్గర సుఖం ఉంది.
1: ద డిజైర్లెస్ స్టేట్ రిప్రజెంట్ బ్లిస్.
0: ఎట్టి వాంఛలు లేనటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ డిజైర్లెస్
0: కనుకొని సుఖముంది.
1: సో హీ ఇస్ బ్లిస్ఫుల్.
0: మీరు కూడా ప్రయత్నం చేయండి, తప్పక మీకు కూడా సుఖం వస్తుంది.
1: యు ఆల్సో ట్రై, యూ కెన్ బి బ్లిస్ఫుల్.
0: ఈ వాంఛల చేతనే మన సుఖాన్ని మనం కోల్పోతున్నాం.
1: బికాస్ ఆఫ్ డిజైర్స్ యు ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ బ్లిస్.
0: ఏ చిన్న కోరిక కూడా లేకుండా మీరు ఉండండి, నిరంతరము సుఖంగా ఉంటారు.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ స్మాల్ డిజైర్, యూ విల్ ఎంజాయ్ ఎటర్నల్ బ్లిస్.
0: నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ,
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
0: నాకు ఎట్టి విచారము లేదు.
1: భగవాన్ హ్యాస్ నో వరీ అట్ ఆల్.
0: ఎప్పుడు నేను సుఖస్వరూపుడే.
1: హీఈస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: శారీరకంగా కానీ మానసికంగా కానీ థాట్స్ ఎక్కడ కానీ ఇలాంటి థాట్స్ ఏ లేదు.
1: భగవాన్ హ్యాస్ నో థాట్ ఓవర్.
0: ప్రాకృతమైనటువంటి ఒక శరీరాన్ని దాల్చడం చేత, ప్రాకృతమైనటువంటి జనంతో సంబంధ బాంధవ్యాన్ని పెట్టుకోవడం చేత వారి యొక్క బాధలు వారి యొక్క విషయములు చూడుకోవటం వీలవుతుంది.
1: బికాస్ ఆఫ్ ఫిజికల్ కాంటాక్ట్, బికాస్ అసోసియేషన్ విత్ ద డివోటీస్, హీ హాస్ గాట్ దిస్.
0: కానీ నిజంగా నా యొక్క వ్యక్తిత్వంగా తీసుకుంటే దీనికి ఎట్టి వాంఛలు లేవు.
1: బట్ భగవాన్ ఇస్ డిజైర్లెస్, లెఫ్ట్ టు హిమ్సెల్ఫ్.
0: ఎక్కడ కోరినా ఎక్కడ చేసినా ఎక్కడ తలచినా అంత మీ సుఖం కోసమని.
1: వాట్ ఎవర్ హీ వాంట్స్, వాట్ ఎవర్ హీ డస్, ఇట్ ఈస్ ఫర్ యువర్ బెనిఫిట్ ఓన్లీ.
0: మనం ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఈ పండు కావాలనుకుంటావు.
1: యు వాంట్ వన్ ఫ్రూట్.
0: ఈ పండు తృప్తి కోసం నీవు పండు కావాలని కోరుతున్నావా?
1: యు డిజైర్ ద ఫ్రూట్ ఫర్ ది ఫ్రూట్ సేక్. నో.
0: మీ సుఖం కోసం నీవు పండును కోరుతున్నావు.
1: ఇట్ ఇస్ ఫర్ యువర్ ఓన్ జాయ్.
0: ఫలాలు గుడ్డ కావాలి నాకు అని ఆశిస్తున్నావు.
1: యు వాంట్ వన్ పర్టిక్యులర్.
0: ఆ గుడ్డ తృప్తి కోసం నీవు గుడ్డను కోరుతున్నావా?
1: యు డోంట్ వాంట్ దట్ క్లాత్ ఫర్ ద సాటిస్ఫాక్షన్.
0: నీ కోసం ఆ గుడ్డను కోరుతున్నావు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్
0: ఫలాన్ని భోజనం కావాలి అని ఆశిస్తున్నావు.
1: యు వాంట్ మెనీ.
0: ఆ భోజనం తృప్తి కోసం భోజనాన్ని ఆశిస్తున్నావా?
1: యు వాంట్ ఫుడ్.
0: లేదు. నీ ఆకలి కోసం భోజనాన్ని ఆశిస్తున్నావు.
1: ఇట్ ఇస్ ఓన్లీ టు అపీజ్ యువర్ హంగర్.
0: దాని ఎందుకు నువ్వు సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దేర్ ఇస్ సెల్ఫ్.
0: ఉన్నది ఒక్కటే.
1: దట్ సెల్ఫ్ ది ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫ్ ఇస్ ఓన్లీ వన్.
0: దానినే భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి ప్రాప్తమైనటువంటి భాషలో లౌకికం అనేటువంటిది స్వార్థము అన్నారు.
1: From the worldly sense in the physical world we cannot call it swartha or consciousness.
0: కానీ పరమాత్మ లోపల
1: బట్ స్పిరిచువల్లీ
0: స్వార్థం కాదు.
1: స్పిరిచువల్లీ ఇట్ ఇస్ నాట్
0: పరమాత్మే. అది కూడాను.
1: ఇట్ ఈస్ ఆల్సో బియాండ్.
0: కనుక ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఉన్నది ఐదు పదములు ఉంటున్నవి.
1: దెర్ ఆర్ ఫైవ్ వర్డ్స్.
0: పరమాత్మ
1: గాడ్,
0: పరాత్మ
1: సూపర్ న్యాచురల్,
0: పరమాత్మ
1: పరమాత్మ,
0: తర్వాత ఏకాత్మ,
1: ఏకాత్మ
0: ద్వైతాత్మ,
1: ద్వైతం డ్యుయాలిటీ.
0: కనుకనే వ్యష్టి, సమష్టి, పరమేష్టి, వ్యష్టి యొక్క తత్వంతో లోపల జీవతత్వంతో కూడినటువంటిది.
1: సో వ్యష్టి ది ఇండివిజువల్,
0: సమష్టి
1: వ్యష్టి ఇండివిజువల్, సమష్టి కమ్యూనిటీ.
0: కనుకనే పరమేష్టి,
1: పరమేష్టి డివినిటీ,
0: పరమేష్టి ఆనెస్టీ.
1: అండ్ పరమేష్టి ఇస్ ఆనెస్టీ.
0: ఆనెస్టీ అనగా ఏమిటి? ఆత్మకు సంబంధించినటువంటి యొక్క తత్వం.
1: దట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ది స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్.
0: కనుకనే
1: సో
0: పరమాత్మను మనం పొందాలనుకున్నట్టే వ్యష్టి సమష్టితో చేరిపోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు రీచ్ గాడ్ ది ఇండివిజువల్ వ్యష్టి షుడ్ జాయిన్ సమిష్టి ది కమ్యూనిటీ.
0: ఈ యొక్క కమ్యూనిటీతో చేరిపోయినప్పుడు పరమేష్టి అవుతుంది.
1: వెన్ వన్స్ ది ఇండివిజువల్ పరమేష్టి ది డివైన్
0: దైవేష్టి అయిపోతుంది.
1: అండ్ దెన్ ఇట్ బికమ్స్ సుప్రీమ్ ది డివైన్.
0: కనుక నాలుగో దాన్ని మనం చేరాలనుకుంటే వ్యష్టి సమష్టితో చేరాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు రీచ్ ద ఫోర్త్ స్టేట్ ది ఇండివిజువల్ షుడ్ జాయిన్ ది కమ్యూనిటీ.
0: వ్యష్టిగా ఉండినంత వరకు పరమేష్టి మనకు లభ్యం కాదు.
1: ఇఫ్ యు రిమైన్ యాజ్ ఎన్ ఇండివిజువల్ యూ కెన్ నెవర్ అటైన్ డివినిటీ.
0: కనుక దీనిని పురస్కరించుకుని బ్రహ్మానందం అని పెట్టింది.
1: బేసింగ్ ఆన్ దిస్ గాడ్ ఇస్ కాల్డ్ బ్రహ్మ.
0: ఆనందాన్ని ఆశించేటువంటి వ్యక్తికి
1: ద వన్ హూ వాంట్స్ టు బి బ్లిస్ఫుల్
0: పరమేష్టితో చేరాలనుకునే ఆసక్తి పెంచుకుని
1: హీ షుడ్ హ్యావ్ యర్నింగ్ ఫర్ గాడ్
0: సమష్టితో ఏకం కండి.
1: అండ్ హీ షుడ్ బి వన్ విత్ సమిష్టి ఆర్ కమ్యూనిటీ.
0: అందరూ ఒక్కటే.
1: Both are one actually.
0: అందరు ఒక్కటే.
1: All are one.
0: ఈ వేదము మొట్టమొదటి ప్రబోధించి వచ్చింది.
1: This is the teaching of Veda in the beginning.
0: వేదాః వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఓ మానవులారా,
1: ఓ మ్యాన్కైండ్,
0: మేము భగవంతుని చూచాము.
1: వీ హావ్ సీన్ గాడ్
0: అని తపస్సు చేసి ఆచరించినటువంటి వ్యక్తులు వచ్చి, ఋషులు వచ్చి ప్రపంచానికి చాటుతూ వచ్చినారు.
1: The rishis who did penance,
0: వేదాహవేదం పురుషం మహాంతం, మహాంతం,
1: we have seen God.
0: ఆదిత్య వర్ణం,
1: అండ్ హీ ఇస్ ప్యూర్,
0: సూర్యకాంతితో కూడినటువంటి వాడు అతను.
1: ఈ సో బ్రిలియంట్.
0: తమసః పరస్తాత్, తమస్సులో ఉంటున్నాడు తాను.
1: బట్ హీ లైస్ దేర్ ఇన్ తమస్ ఆర్ డార్క్నెస్.
0: అనగా చీకటిలో ఉంటున్నాడు.
1: ఇట్ మీన్స్ హీ తమస్ ఆర్ డార్క్నెస్.
0: కానీ సూర్యకాంతి ఉంది. సూర్యకాంతి ఉండినప్పటికీ తమస్సులో ఉన్నాడు.
1: దేర్ ఈస్ దిస్ సన్ లైట్ బట్ యట్ హీస్ ఇన్ తమస్.
0: తమసః పరస్తాత్
1: is beyond this darkness. There is a
0: అందులో తిరిగి కొంతమంది ఋషులు చెప్పారు.
1: That's the declaration of
0: Swami. మీరు లోపల చూచారా, బయట చూచారా?
1: Then they ask, have you seen God inside or outside?
0: లోపల బయట అనేటువంటి భేదం లేదు.
1: There is no difference.
0: అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత.
1: There is nothing like inside and outside because God is present in both.
0: కనుకనే భగవంతుని ఎక్కడ చూచారు? సర్వత్రా చూచిన వారే.
1: వేర్ హ్యావ్ యూ సీన్ గాడ్? వీ హ్యావ్ సీన్ ఎవ్రీవేర్.
0: బ్రహ్మానందం, ఆనంద స్వరూపుడైనటువంటి సర్వత్రా ఉంటున్నాడు.
1: గాడ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఆ సర్వత్రా ఉండేటువంటి భగవంతునికి కోరికలు లేవు. కనుకనే పరమ సుఖదం.
1: యాజ్ గాడ్ ఈస్ డిజైర్లెస్, ఈ సుప్రీం,
0: ఎట్టి కోరికలు లేదు,
1: నో డిజైర్,
0: అందువల్లనే పరమ సుఖంగా ఉంటున్నాడు.
1: సో హీస్ ఇన్ ఎటర్నల్ బ్లిస్.
0: అందువల్లనే పరమ జ్ఞానంగా మారిపోయాడు.
1: దేర్ఫోర్ హీస్ ది పర్సోనిఫికేషన్, మెటఫర్ ఆఫ్ హిస్.
0: సుఖం ఎక్కడ వస్తుందో అక్కడనే జ్ఞానం కూడా ఆవిర్భవిస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ బ్లిస్ దేర్ ఇస్ విజ్డమ్.
0: కనుక జ్ఞానం కానీ సుఖం కానీ ఆనందం కానీ భగవంతుని యందే ఉంటున్నది.
1: దేర్ఫోర్ ఐదర్ విజ్డమ్ ఆర్ హ్యాపీనెస్ ఆర్ బ్లిస్ or in God.
0: దేనికి నీ ఒక కారణం లేవు.
1: There's no reason anything for this.
0: ఎట్టి కారణములు లేనటువంటి ఒక గుణములు కలిగినటువంటి వాడు భగవంతుడు.
1: God has got the attribute beyond
0: కార్య కారణ అతీతుడైనటువంటి వాడు భగవంతుడు.
1: God is beyond reason, beyond time and space.
0: కాలమునకు ఏ మాత్రము కూడా కట్టుబడినటువంటి వాడు.
1: He is not bound by time.
0: దేశ కాల పరిస్థితుల ప్రభావమునకు ఏ మాత్రం కూడా లోనటి కానటువంటి వాడు.
1: He is not affected by time and space or reason.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు ఇప్పుడు ప్రశాంతిని ఒక గోకులంలో ఉన్నారు.
1: నౌ హియర్ యు ఆర్ హియర్
0: పండుకున్నారు.
1: యు ఆర్ స్లీపింగ్.
0: కానీ మీకు ఒక కల వచ్చింది.
1: యు డ్రీమ్.
0: ఆ కల ఏ విధంగా వచ్చింది?
1: వాట్ హ్యాపెన్స్?
0: కలకత్తా పోయి చేరినట్టుగా వచ్చింది.
1: యు డ్రీమ్ యాజ్ ఇఫ్ యు ఆర్ గోన్ టు కలకత్తా.
0: కలకత్తాకు చేరవలసిన పోయింది.
1: అండ్ యు హావ్ గోన్ టు కలకత్తా దేర్ ఇన్ ద డ్రీమ్.
0: కానీ ఆ స్వప్నం లోపల
1: దేర్ ఇన్ ద డ్రీమ్.
0: ఎందుకోసం నీవు కలకత్తాకు పోయావు?
1: Why have you gone to Calcutta?
0: ఏ రథంలో నీవు కలకత్తాకు పోయినావు?
1: What is the travel arrangement?
0: ఎవరితో పోయినావు కలకత్తాకు?
1: Who accompanied
0: you? ఎందుకు పోయినావు?
1: Why have you gone?
0: ఈ కారణ కార్యకర్మం ఏ మాత్రమో తెలియదు.
1: Nothing to do with the reason.
0: కాల పరిస్థితుల ప్రభావమునకు అతీతమైనటువంటి స్వప్నము.
1: Therefore dream is beyond the time and space, reason or convey.
0: అదే నీవు ప్రత్యక్షంగా నీవు కలకత్తాకు పోయి చేరాలనుకుంటే,
1: if you want to go physically,
0: ఈనాడు తెల్లవారి 7 గంటలకు ప్లేన్ ఎక్కావు.
1: Just naturally you should get into the plane at 7 o'clock in the morning.
0: Plane pothunte 4 gantala time teeskundi.
1: And it takes 4 hours.
0: Calcutta lo diginaavu.
1: Get down there in Calcutta.
0: Calcutta lo digesesi,
1: as you get down there,
0: taxi teeskunnaavu, nuvu intiki poi cheripoyinaavu.
1: And then you reach home by a taxi.
0: Endu kosam intiki poi cherinaavu?
1: Why have gone home?
0: Nee bandhuvulu chootam kosam nee vellaavu.
1: You want to meet your relations.
0: Kaabatti bandhuvulu chootam kaaranam.
1: To meet your relations is the cause.
0: కారణం బంధువుల కోసం వెళ్ళినావు.
1: ద రీజన్ ఆఫ్ యువర్ ట్రిప్ ఇస్ టు మీట్ యువర్ రిలేషన్.
0: కార్యం ప్రయాణం ప్లేన్ లో ప్రయాణం చేశావు.
1: అండ్ యూ ట్రావెల్ బై ఫ్లైట్.
0: ఎప్పుడు ప్రయాణం చేశావు? కాలం కూడా వచ్చింది.
1: హియర్ టైం ఫ్యాక్టర్
0: టెల్ వై 7 గంటలకు ప్రయాణం అయినావు.
1: ద టైం ఫ్యాక్టర్ టెల్స్ యు స్టార్టెడ్ 7.
0: కర్మ కారణ కర్తవ్యాలు 4 చేరినాయి ఈ ప్రత్యక్షంలో.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ వేకింగ్ స్టేట్ దేర్ ఇస్ రీజన్, దేర్ ఇస్ టైం, దేర్ ఇస్ కాజ్.
0: దేశ కాల పరిస్థితుల ప్రభావం చేత కాల కర్మ కారణ కర్తవ్యాలు 4 లేవు.
1: Whereas in a dreaming state there is no cause, there is no reason, there is no conveyance, there is no time factor.
0: ఈ 4 లేవు కలకనే ఇది స్వప్నము అన్నారు.
1: Since all these 4 factors are missing, it is a dream.
0: ఇది సత్యం కాదు.
1: It's not truth.
0: 4 కుడును దేహరీతిగా అనుభవించినటువంటిది సత్యం.
1: Therefore that what you experience all these factors is true.
0: సుషుప్తి అనేటువంటి దాంతో మీరు విచారణ చేయండి.
1: Sushupti, deep sleep state.
0: నీవు రాత్రి బాగా నిద్రపోయినావు.
1: And you slept well last night.
0: రాత్రి 1:30 గంటకు లేచావు.
1: You got up at 1:30 midnight.
0: 1:30 గంటకు చేచావు, బాత్రూమ్ పోయి వచ్చావు.
1: You have gone to bathroom at 1:30.
0: 1:35 గంటకు నీవు వెళ్ళావు తిరిగి.
1: And you returned at 1:35.
0: 35 నిమిషాలకు వచ్చి తిరిగి బెడ్ పైన పడుకున్నావు.
1: And then you just lie down on bed at 1:35. Then you slept.
0: నిద్ర వచ్చింది.
1: Yes, you slept.
0: ఆ నిద్ర ఏ రీతిగా వచ్చింది?
1: How did you sleep?
0: నీవు పెద్దవాడైనట్టు,
1: as you have grown,
0: నీవు చదివినట్టు,
1: as if you finished your study,
0: నీవు గొప్ప ఉద్యోగం చేసినట్టు,
1: as if you are employed,
0: నీవు పెళ్లి చేసుకున్నట్టు,
1: as if you got married,
0: నీకు కుమారుడు పుట్టినట్టు,
1: that you have a son,
0: ఆ కుమారుడితో నీవు ఆడుకుంటున్నట్టుగా నీకు కల వచ్చింది.
1: That you got married, that you have a son and you started to play with him, that was the dream.
0: చదువుకోవటము, పెళ్లి కావటము, ఉద్యోగాలు చేయటము, కొడుకు పుట్టటము, కొడుకుతో ఆనందాన్ని అనుభవించినట్టుగా కల వచ్చింది.
1: యువర్ డ్రీమ్ కంటైన్స్ ఆల్ దీస్ స్టేట్స్ దట్ యూ గాట్ మ్యారీడ్ దట్ యూ హావ్ ఎ సన్ అండ్ యూ స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ హిమ్.
0: ఇన్ని కావాలంటే ఎంత కాలం పడుతుంది?
1: హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ప్లేస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్?
0: ఒక 40 సంవత్సరం పట్టుతుంది కాలము.
1: అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైమ్.
0: నీవు పుట్టి పెరిగి పాస్ అయి ఉద్యోగం చేసుకుని పెళ్లి చేసుకుని బిడ్డలు పుట్టి వాడితో ఆడుకోవటం అంటే 40 సంవత్సరాలే పడుతుంది.
1: ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 40 ఇయర్స్ ఆఫ్ టైమ్ ఫర్ బర్త్, ఫర్ ఎడ్యుకేషన్, అనుభూతికి
0: 40 సంవత్సరాలు
1: పట్టినట్టుంది. అండ్ దిస్ స్టేట్ ఫైనల్లీ
0: తిరిగి లేచావు.
1: అండ్ యూ గాట్ అప్.
0: ఆ పిల్లవాడు ఏడ్చినట్టుగా అయిపోయింది, లేచావు.
1: అండ్ యూ గాట్ అప్ బికాస్ యూ డ్రీమ్ దట్ ది చైల్డ్ స్టార్టెడ్ క్రైయింగ్.
0: 1:35 నిమిషాలకు నువ్వు లేచావు.
1: అండ్ యూ జస్ట్ గాట్ అప్ వోక్ అప్.
0: ఇదంతా చేరి ఆ 5 నిమిషాల లోపలే కల వచ్చింది.
1: ఆల్ దిస్ డ్రీమ్ టుక్ అబౌట్ 5 మినిట్స్ టైం.
0: 5 నిమిషాల్లో ఎంత పెద్ద కల వచ్చింది!
1: వాట్ ఎ బిగ్ డ్రీమ్!
0: ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చింది!
1: వాట్ ఎక్స్పీరియన్స్!
0: సుషుప్తి లోపల వెళ్ళింది.
1: అండ్ దట్స్ వాట్ హ్యాపెన్స్ దేర్.
0: 5 నిమిషాల లోపల 40 సంవత్సరాల యొక్క ఎక్స్పీరియన్స్ నువ్వు అనుభవించావు.
1: యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ పాసిబుల్ ఇస్ ఇన్ 40 ఇయర్స్ ఆఫ్ టైం.
0: కనుకనే
1: సో
0: దైవతత్వాన్ని ఏ రీతిగా నేను అనుభవించాలనుకుంటే,
1: If you want to experience divinity,
0: ఈ కాలం లోపల
1: within your
0: experience 40 సంవత్సరములు కాలము 5 నిమిషాలు.
1: So 45 years of experience is experience
0: in 5 minutes.
1: This is the time in Sushupti,
0: deep sleep.
1: Beyond Sushupti, deep sleep is Turiya, ultimate.
0: నీవు దైవాన్ని చూడాలంటే ఒక్క క్షణం చాలు.
1: In the Turiya ultimate state, a fraction of a second is enough. A fraction of a second is enough.
0: ఎట్టయ్య 5 నిమిషాల్లో నీవు ఇంత అనుభవించావు?
1: How could you experience 40 years of time in 5 minutes? Can you reply? No. So also this.
0: దైవత్వాన్ని ఒక 5 నిమిషాల్లో నీవు చూడాలంటే క్షణంలో నీవు దర్శించాలంటే తప్పక సాధ్యమవుతుంది.
1: ఇఫ్ యు వాంట్ టు సీ గాడ్ విత్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ ఇట్ ఇస్ పాసిబుల్.
0: ఒక ఇంటిలో నీవు కాపురం చేస్తున్నావు.
1: యు ఆర్ లివింగ్ ఇన్ ఎ హౌస్.
0: ఆ ఇల్లు వదిలి 10 సంవత్సరాలు అయిపోయింది.
1: అండ్ యు లెఫ్ట్ దట్ 10 ఇయర్స్ అగో.
0: దానికి తాళం వేసుకుని వెళ్ళిపోయినావు.
1: యు కెప్ట్ ఇట్ అండర్ లాక్
0: అండ్ కీ. ఇంకో వెళ్ళినావు.
1: అండ్ యు వెంట్ అబ్రాడ్.
0: 10 సంవత్సరాలు ఆ యొక్క దీంట్లో వెలుతురు చేరలేదు.
1: అండ్ ద హోల్ హౌస్ కెప్ట్ అండర్ లాక్ అండ్ కీ ఇస్
0: దాని. నీవు తిరిగి వచ్చావు.
1: యు రిటర్న్.
0: వచ్చిన తర్వాత తాళం తెరిచినావు.
1: అండ్ యు ఓపెన్డ్.
0: స్విచ్ వేసావు.
1: యు హావ్ పుట్ ఆన్ ద స్విచ్.
0: వచ్చింది. పది సంవత్సరం నేను విదేశాల్లో ఉంటుండి, 10 సంవత్సరం ఇందులో కాపురం ఉన్నటువంటి చీకటి ఎక్క ఒక క్షణంలో పోయింది.
1: ఐ లెఫ్ట్ ది హౌస్ 10 ఇయర్స్ బ్యాక్ అండ్ హౌస్ వాస్ డార్క్.
0: లైట్ వేసింది ఒక క్షణమే, వెలుగు వచ్చింది ఒక క్షణమే.
1: ద మూమెంట్ యు పుట్ ఆన్ ద స్విచ్ దేర్ ఇస్ లైట్.
0: కనుకనే చీకటి పోవాలంటే దీనికి ఒక కాలం తీసుకోదు.
1: అండ్ ఫర్ ద డార్క్నెస్ టు బి డిస్పెల్డ్
0: లైట్ రావాలంటే దీనికి ఒక కాలం తీసుకోదు.
1: ఫర్ ద లైట్ టు బి దేర్ ఇట్ డజంట్ నీడ్ టైం.
0: దీనికంతా ఒక సీజన్ అనేటువంటిది, రీజన్ అనేటువంటిది ఉంటుంది.
1: సో ఫర్ దిస్ సీజన్ అండ్ రీజన్ ఆర్ దేర్.
0: భగవంతునికి నో రీజన్.
1: బట్ గాడ్ హ్యాస్ నో రీజన్.
0: కనుకనే నీ యొక్క బుద్ధి అనేటువంటిది దైవం పైన మరల్చితం అంటే
1: when once you direct your intellect towards God,
0: that situation it avutundi.
1: It amounts to putting the switch on.
0: దైవానందం అనేటువంటిది తక్షణమే నీకు లభ్యం అవుతుంది.
1: That supreme bliss can be experienced immediately.
0: కనుకనే పరమానందం, బ్రహ్మానందం, యోగానందం, అద్వైతానందం.
1: Therefore it is called supreme happiness, that non-dual happiness.
0: ఇలాంటి దీనికంతా కూడా రీజన్ అనేటువంటిది ఎప్పుడు కూడా చిక్కదు.
1: All the states of bliss are beyond reason.
0: ఒక్క క్షణంలో నీకు ఎంతైనా కూడా ప్రాప్తిస్తుంది.
1: Within a fraction of a second you can experience.
0: ఈ ప్రాప్తికి అనేటువంటి కాలాన్ని నువ్వు వెతుక్కోనక్కర్లేదు.
1: You don't need to wait for time.
0: ఎక్కడో అరణ్యానికి పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో టు ఫార్.
0: ఎక్కడ చిక్కుతుంది అంతా నీకు ఇక్కడే చిక్కుతుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ హియర్.
0: ఇచ్చుకో సేవను, పుచ్చుకో ప్రేమను.
1: సర్వ్ అండ్ రిసీవ్ లవ్.
0: శాంతి అనేటువంటిది నీ అందే ఉంటుండాలి.
1: పీస్ ఈస్ విత్ ఇన్ యూ.
0: నీలో ఉన్నటువంటి శాంతిని నీవు అనుభవించడానికి అరణ్యాలకు పోలుతున్నావు.
1: ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ద పీస్ విత్ ఇన్ యూ, యూ గో టు ద ఫారెస్ట్.
0: పిచ్చివాడు.
1: ఉన్నది
0: ఒక చోట, తిరిగేది ఇంకో చోట.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఎగ్జిస్ట్ అట్ వన్ ప్లేస్, యూ మూవ్ అబౌట్ అట్
0: అనదర్. ఉంటున్నది,
1: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ.
0: కనుకనే నీవు ఇచ్చుకోవాల్సింది ఏమిటి?
1: వాట్ ఈస్ టు బి గివెన్?
0: ఇచ్చుకో సేవను.
1: అండ్ దేర్ ఫోర్ సర్వ్.
0: పుచ్చుకో ప్రేమను.
1: అండ్ దెన్ రిసీవ్.
0: ప్రేమ వచ్చింది అదే ప్రకాశము.
1: దెన్ వన్ దేర్ లవ్ ఇస్
0: అదే బ్రహ్మానందం.
1: లవ్ ఇస్ లైట్ ద సుప్రీం
0: సుఖదం.
1: అబ్సల్యూట్ హ్యాపీనెస్.
0: ఆనందము
1: అబ్సల్యూట్ హ్యాపీనెస్.
0: కనుకనే సర్వం కూడా మన యందే ఉంటున్నది.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ విత్ఇన్ us.
0: కనుకనే దీనిని పురస్కరించుకుని సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమా వృత్తిస్థితి అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ ఆల్ హెడ్స్ ఆర్ హిస్, ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఆల్ ఇయర్స్ ఆర్ హిస్, ఆల్ ద ఫీట్ ఆర్ హిస్.
0: అర్జునుని పిలిచి, ఒరే నాయన,
1: హి కాల్డ్ అర్జున్ అండ్ సెడ్,
0: నీకు ఎంత వయసు?
1: వాట్స్ యువర్ ఏజ్?
0: బావా నాకు 70 సంవత్సరం అన్నాడు.
1: బ్రదర్ ఇన్ లా, మై ఏజ్ ఇస్ 70.
0: నాకెంత వయసు?
1: వాట్స్ మై ఏజ్?
0: నాకు 75 అన్నాడు.
1: ఐఎమ్ 75.
0: వస్తూ ఉండాలి 75.
1: 75 ఏజ్.
0: 75 ఇయర్స్ కృష్ణునికి.
1: 75 ఏజ్ కృష్ణ.
0: 70 ఇయర్స్ అర్జునికి.
1: అర్జున్ వాజ్ ఏజ్ 70.
0: 112 ఇయర్స్ ధృతరాష్ట్రునికి.
1: 112.
0: ఇంకా వాళ్ళందరూ కూడా భీష్ముడికి.
1: భీష్మ
0: 113 ఇయర్స్.
1: 113 ఇయర్స్.
0: 113 ఇయర్స్ లోపల ధృతర భీష్ముడు ఒక యుద్ధ నౌక లోపల కమాండర్ చీఫ్ పనిచేస్తాడు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 113 భీష్మాచార్య ఇస్ ద చీఫ్ క్యాప్టెన్ ఆఫ్ ద ఆర్మీ.
0: ఆ వయసు లోపల చీఫ్ కమాండర్ చేస్తానికి వీలవుతుందా?
1: ఇస్ దట్ పాసిబుల్ టు బి చీఫ్ కమాండర్?
0: కాదు. ఆనాడు మహాభారత యుద్ధం లోపల భీష్మాచార్యే చీఫ్ కమాండర్.
1: Bhishma was the chief commander in the Mahabharata war battle.
0: 113 years.
1: 113 years age.
0: Krishnuniki 75 samvatsaramlo.
1: Krishna was aged 75.
0: Arjunaki 70 samvatsaramlo.
1: Arjuna aged 70.
0: Ee vidhanga undetunte vaallu aanadu yuddham chestu vacharante deeniki edi kaaranamu?
1: Well, they were
0: no reason.
1: When they were fighting at that advanced age, it has no reason.
0: ఎందుకోసం అంటే దేహానికి నీ వయసు చూస్తున్నావు.
1: You go by the age of the body.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము. దీనికి మనస్సు యొక్క ప్రభావమే దీనికి మూల కారణము.
1: It is all the effect of the mind that is mainly responsible.
0: మనో ప్రభావములు అనేక రకములైన మార్పులు చెందిస్తుంటాయి.
1: The effects of the mind bring all modifications, aberrations.
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: అర్జునుని ప్రశ్నించాడు.
1: He questioned Arjuna.
0: Arjuna, ఈ యొక్క గీతనంతా కూడాను నీకు పూర్వం కూడా నేను చెప్పాను.
1: ఐ టాట్ ఆల్ దిస్ గీత బిఫోర్ ఎర్లియర్.
0: ఎన్నో పర్యాయం నీకు బోధించాను.
1: ఐ టాట్ ఇట్ మెనీ టైమ్స్.
0: కానీ నీవు దాని జ్ఞప్తి ఎందుకోలేదు.
1: బట్ యు ఆర్ నాట్ రిమెంబరింగ్ ఇట్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఇదంత ముఖ్యంగా నీవు తీసుకోలేదు.
1: యు డిడ్ కన్సిడర్ ఇట్ ఇంపార్టెంట్.
0: ప్రధానమైనటువంటి దానికి నీవు తీసుకుంటే దీనిపై ఎంత
1: ఇంపార్టెంట్. యు హావ్ రిమెంబర్డ్ ఇట్.
0: దీన్ని అలక్ష్యం చేస్తూ
1: యు నెగ్లెక్టెడ్ ఇట్.
0: దాని వల్లనే నీకు మర్చిపోయినావు.
1: హెన్స్ యు హావ్ ఫర్గాటన్ ఇట్.
0: జన్మ జన్మాల నుంచి నీవు వస్తున్నావు, నేను వస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ యు హావ్ బీన్ దేర్ అండ్ ఐ హావ్ బీన్ హియర్ ఫర్ ద లాస్ట్ సెవెరల్ లైఫ్. ఐ
0: స్వామి, మీరు వచ్చేటువంటిది మీకు తెలుసు కానీ నాకెందుకు తెలియకూడదు అన్నాడు.
1: హి సెడ్ స్వామి, యు నో యువర్ అడ్వెంట్ బట్ ఐ డు నాట్ నో మై అడ్వెంట్.
0: అదే మరపు.
1: దట్ ఇస్ ఫర్గెట్ఫుల్.
0: ఎరుకు మరపనుకుండా జాగ్రత్త. నిత్యం ఒక స్వప్నాశు శక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకం. ఎరుకు మరుపనకుండా జాగ్రత్త త్వరితముగా స్వప్నాశు శక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకం.
1: There is neither awareness nor forgetful state. There is neither waking state nor dreaming state.
0: ఆ తారకంలో నీవు లేదు, తామసంలో ఉన్నావు నీవు.
1: You are not in that spiritual level taraka, but you are in tamas, darkness.
0: అది ఎట్ట స్వామి?
1: How is it possible?
0: నేను నమ్మడానికి వీలు లేదు.
1: And I can't believe it.
0: ఓహో, అది కూడా ఒకటి ఉందా నీకు?
1: ఓ, యూ హావ్ గాట్ దట్ పాయింట్ ఆల్సో.
0: ఇద్దరు పుట్టి పెరిగి తిని తిరిగి సర్వత్రా మనం సంచరించినటువంటి వారమే.
1: యు హావ్ బీన్ మూవింగ్ అబౌట్.
0: అప్పుడే ఇవన్నీ మర్చిపోయినావా?
1: యు హావ్ యు ఫర్గాటన్ సో సూన్?
0: మర్చిపోయినావు.
1: ఐ హావ్ ఫర్గాట్.
0: అయితే నీ బర్త్డే ఎప్పుడు?
1: వెన్ ఇస్ యువర్ బర్త్డే?
0: దాన్ని జ్ఞాపకంగా పెట్టుకున్నాడు.
1: హి రిమెంబర్స్ ఇట్ వెల్.
0: నీవు సుభద్రని పెండాడింది ఎప్పుడు?
1: యు నో వెన్ యూ గాట్ మ్యారీడ్ టు సుభద్ర?
0: ఆ మ్యారేజ్ డేట్ కూడా తెలుసు.
1: హి రిమెంబర్స్ హిస్ వెడ్డింగ్ డే.
0: అది కొన్ని సంవత్సరాలు అయిపోయింది.
1: ఇట్ హ్యాపెండ్ లాంగ్ బ్యాక్.
0: అదంతా కూడా ఒక 50 సంవత్సరాలు అయిపోయింది.
1: ఇట్ హ్యాపెండ్ 50 ఇయర్స్ అగో.
0: అయితే అర్జున,
1: అర్జున, లాస్ట్ ఇయర్
0: మార్గశుద్ధ దశ చతుర్దశి దినము నీవు ఎక్కడ ఉన్నావు అన్నావు.
1: వేర్ వర్ యూ ఆన్ దిస్ డే మార్గశుద్ధ చతుర్దశి?
0: తెలియదు స్వామి అన్నాడు.
1: హి సెడ్ ఐ డు నాట్ నో స్వామి.
0: 50 ఏళ్ల కిందకి జరిగినటువంటిది నీకు జ్ఞాపకం ఉంది? భార్యను,
1: యూ రిమెంబర్ వాట్ హ్యాడ్ హ్యాపెన్డ్?
0: మ్యారేజ్ జరిగిందే నీకు జ్ఞాపకం ఉంది.
1: యు నో యువర్ వెడ్డింగ్ డే.
0: కానీ ఒక సంవత్సరం పూర్వం అంతా కూడా మాఘశుద్ధ చతుర్దశి దినం ఎక్కడున్నానంటే నాకు తెలియదు అంటున్నా.
1: బట్ యూ డోంట్ నో వాట్ హ్యాపెండ్ 1 ఇయర్ బ్యాక్.
0: కానీ అప్పుడు ఉన్నావా లేదా?
1: వర్ యూ ప్రెసెంట్ ఆర్ నాట్?
0: ఉన్నాను.
1: ఎస్ యు వర్.
0: కానీ ఎక్కడున్నావో తెలియదు.
1: బట్ యు డోంట్ నో వేర్ యు వర్.
0: ఈ మనిషి యొక్క మార్పు.
1: అండ్ దిస్ ఈస్ ది చేంజ్ ఆఫ్ ద మైండ్.
0: ఆ విధంగా వచ్చినప్పుడు
1: వెన్ ఇట్ హ్యాపెన్ సో
0: కొన్ని రకమైనటువంటి యొక్క మార్పుల లోపల తిరిగి అర్జునుడికి ఒక బాధ కలిగింది.
1: సర్టన్ మోడిఫికేషన్స్ హావ్ టేకింగ్ ప్లేస్ విత్ ఇన్
0: అర్జున్. అభిమన్యుని మరణ వార్త విన్నాడు.
1: అండ్ హి హెర్డ్ ది న్యూస్ ఆఫ్ ద డెత్ ఆఫ్ అభిమన్యు.
0: మరణ వార్త వినేటప్పటికి కూలిపోయాడు.
1: హావింగ్ హెర్డ్ ద ట్రాజిక్ న్యూస్ హి ఫెల్ డౌన్.
0: దేవోత్సవంతనే ఎదురేగుదించు నా కుమారుడు ఏటికో ఎదురురాడు అని బాధపడుతున్నాడు.
1: The moment I return, my son comes and receives and welcomes me. Today it is not happening, and he felt sad.
0: ఏమైపోయినాడు?
1: What happened?
0: పక్కనున్నాడు.
1: Krishna was by his side.
0: కాబట్టి అభిమన్యుడు మరణించలేదు, కృష్ణుడు తెలుసును.
1: And he knows, Krishna knows what happened.
0: అప్పుడు చెప్పకూడదు, సమయ సందర్భాన్ని పురస్కరించుకొని చెప్పాలి.
1: This should not be conveyed to him. It depends on the time factor.
0: కనుక సరే వస్తాడు వస్తాడు వస్తాడు అన్నాడు. ఇంటికి పుచ్చుకొని వచ్చాడు.
1: కృష్ణ సెడ్ హి విల్ కమ్ ఎనీవే అండ్ హి మేడ్ హిమ్ రిటర్న్.
0: ఒకానొక సమయంలో మరణించిన వార్త విన్న తక్షణమే
1: అట్ వన్ టైమ్ ఆఫ్టర్ హియరింగ్ ది న్యూస్ ఆఫ్
0: యుద్ధానికి
1: అండ్ కృష్ణ హస్ సెంట్ హిమ్ టు
0: దేవోత్సవంతనే ఎదురేగుదించు నా కుమారుడు ఏటికో ఎదురురాడు అని బాధపడుతున్నాడు.
1: ద మూమెంట్ ఐ రిటర్న్ మై సన్ కమ్స్ అండ్ రిసీవ్స్ అండ్ వెల్కమ్స్.

0: టు ది బ్యాటిల్ ఫీల్డ్.
1: అది విన్నటువంటి యొక్క అర్జునుడు వంశ నాశి అని పిలిచాడు కృష్ణుడిని.
0: అండ్ హావింగ్ హర్డ్ దిస్
1: నా వంశాన్ని నాశనం చేసి పెడితివే.
0: అర్జున అక్యూజ్డ్ కృష్ణ టెలింగ్ పాండవులందరూ డిస్ట్రాయర్ ఆఫ్ ది ఎంటైర్ క్లాన్.
1: పాండవులు వృద్ధులైపోయినారు.
0: అండ్ పాండవాస్ ఆర్ ఏజ్ నౌ.
1: ద్రౌపది కూడా వృద్ధురాలైంది.
0: ద్రౌపది ఇస్ ఓల్డ్.
1: ఇంకా సుభద్ర కూడా వృద్ధురాలైంది.
0: ఆల్సో సుభద్ర.
1: పిల్లలు ఎవరు పుట్టరు. మా వంశమే పోయింది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ లాస్ట్ ది హోల్ క్లాన్.
1: అప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ వాస్ స్టిల్ స్మైలింగ్.
1: సరే నీకు ఆవేదన వచ్చింది, వచ్చినట్టు మాటలంతా మాట్లాడుతున్నావు.
0: యు ఆర్ గ్రీఫ్ స్ట్రికెన్ దేర్ ఫోర్ యూ స్పీక్ లైక్ దాట్.
1: అంత కాలం జరిగిన తర్వాత
0: ఆఫ్టర్ పాసేజ్ ఆఫ్ టైమ్
1: కుమారుడు పుట్టాడు అభిమన్యునికి.
0: అభిమన్యు హ్యాడ్ ఎ సన్.
1: కానీ మృతదేహము.
0: అండ్ ఇట్ ఇస్ ఎ డెడ్ బాడీ.
1: ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చి చూపించింది ద్రౌపది.
0: ద్రౌపది హ్యాస్ షోన్ దిస్ లైఫ్లెస్ బాడీ.
1: ఈ పుట్టినటువంటి వాడు కూడా మరణించి పుట్టాడే.
0: అండ్ ఇట్ ఇస్ స్టిల్ బోర్న్ బేబీ లైఫ్లెస్ వాస్ షోన్.
1: శత్రుని పంపించాడు కృష్ణుని పిలుచుకురామని.
0: అండ్ హీ సెంట్ ఎ మెసేజ్ టు బ్రింగ్ కృష్ణ.
1: సహదేవుడు తీసుకుని వచ్చాడు.
0: సహదేవ బ్రాట్ కృష్ణ.
1: ద్రౌపది తీసుకెళ్ళింది తట్టలో పెట్టుకుని.
0: ద్రౌపది హస్ టేకెన్ దిస్ బాడీ ఇన్ ఎ ప్లేట్.
1: ఈ యొక్క బిడ్డను నీవు అందిస్తావా మాకు, మరణించిన బిడ్డను.
0: ఓ బ్రదర్, హ్యావ్ యూ గిఫ్టెడ్ దిస్ లైఫ్లెస్ బాడీ టు అస్.
1: అప్పుడు కృష్ణుడు నవ్వుతూ చెప్పాడు, ఎప్పుడు నవ్వే.
0: కృష్ణ ఆల్వేస్ స్మైల్స్.
1: దుఃఖం రాని, కష్టం రాని, ఆనందం కలగని, ఎప్పుడు నవ్వి.
0: ఐదర్ మిజరీ ఆర్ గ్రీఫ్ ఆర్ డిఫికల్టీ ఆర్ హ్యాపీ,
1: అంతా మన అభిమన్యుడి కన్నులే ఉంటున్నాయి ఇక్కడ.
0: అండ్ దెన్ హీ సేడ్, సిస్టర్ లుక్ హియర్, హీ ఎగ్జాక్ట్లీ
1: ముఖమంతా కూడా అభిమన్యుడి ముఖమే ఉంటుండాలి.
0: హీ ఎగ్జాక్ట్లీ లుక్స్ లైక్ అభిమన్యు ద ఫేస్ అండ్ ఐస్.
1: అర్జునుడు లేచాడు.
0: అర్జున గాట్ అప్.
1: శ్వాస కూడా అభిమన్యుడి మాదిరినే ఉంటుండాలి అన్న.
0: బ్రెత్ ఆల్సో ఈజ్ లైక్ హిస్ ఫాదర్.
1: శ్వాస లేదు.
0: మీనింగ్ హీ డజంట్ బ్రీత్, లైఫ్లెస్.
1: అర్జున, కేవలం నీవు మూర్ఖుడవు.
0: యు ఆర్ ఎ ఫూల్.
1: నా యొక్క తత్వం ఇంకా నీవు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ మీ.
1: సరే పో అన్నాడు. కూర్చోబెట్టుకుని ద్రౌపదిని ఆయన ఇద్దరు మాట్లాడుతున్నారు.
0: అండ్ దెన్ హి స్టార్టెడ్ కన్వర్సింగ్ విత్ ద్రౌపది.
1: ఏమైనా చేయగలడనేటువంటి ఆ యొక్క ద్రౌపదికి ఆ విశ్వాసం.
0: ద్రౌపది హస్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ.
1: అందువల్లనే స్త్రీలకు చాలా భక్తి ప్రపత్తులు చాలా మెండు.
0: సో విమెన్ హావ్ గాట్ దిస్ డివోషన్ అండ్ సిన్సియర్.
1: భర్తలు కూడా లాక్కుని వచ్చేటువంటిది భార్యలే.
0: ఇస్ ఓన్లీ వైఫ్ దట్ డ్రాగ్స్ ఆర్ బ్రింగ్స్ ద హస్బెండ్. కనుకనే
1: భక్తిని స్త్రీలకు మాత్రమే ప్రధానంగా ఇచ్చారు.
0: సో ఉమెన్ కమ్స్ ఫస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివోషన్.
1: జ్ఞానము పురుషులకు మాత్రమే ఇచ్చాడు.
0: మ్యాన్ సింబలైజెస్ విజ్డమ్.
1: స్త్రీలంతా కూడాను అంతఃపురంలో కూడాను ప్రవేశించవచ్చును.
0: అండ్ విమెన్ కెన్ గెట్ ఇన్ టు
1: పురుషులు అంతఃప్రవేశంలో ప్రవేశించడానికి వీల్లేదు.
0: అండ్ మెన్ కాన్ గో దట్ ఇన్ ఇంటీరియర్.
1: దర్బార్ హాల్ వరకు మాత్రమే పోవచ్చును.
0: మెన్ గెట్ ఇన్ టు ద హాల్, దర్బార్ హాల్ ఓన్లీ.
1: అదే రీతిగానే స్త్రీలు అనేటువంటి భక్తులు సర్వత్రా వారు ప్రవేశించవచ్చును.
0: Here a devotee, a woman can go anywhere into the interior of the man. They can go inside. Whereas man cannot go inside. They have got certain. But because the devotion is left in
1: man. ఎక్కువ కనుకనే ఈ స్త్రీలకంతా ఈ విధంగా చెప్పారు.
0: బికాస్ ఉమెన్ హ్యాస్ మోర్ డివోషన్, షీ కెన్ గో ఎనీవేర్.
1: పూర్తి విశ్వాసం ఉన్నది.
0: దే హావ్ టోటల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: తప్పక ప్రాణం ఇవ్వగలడు అని.
0: అండ్ దేర్ఫోర్ దే హావ్ దట్ కృష్ణ కెన్ రిజరెక్ట్ హిమ్.
1: సరే వీళ్ళందరూ తలలు వంచుకొని కూర్చున్నాడు భీముడు, అర్జునుడు, నక సహదేవుడు, ధర్మరాజు కూడా.
0: వెల్ ఆల్ బ్రదర్స్ పాండవర్స్, దే జస్ట్ ఫీలింగ్ వెరీ సాడ్ అబౌట్ దిస్ ట్రాజిక్ ఈవెంట్.
1: వీళ్ళతో ఏదో ముచ్చట్లు ఆడుతున్నాడు కృష్ణుడు.
0: కృష్ణ వెంట ఆన్ కన్వర్సింగ్.
1: ఈ ముచ్చట్లు ఏమీ అతనికి వాళ్ళకి అర్థం కావటం లేదు.
0: అండ్ దే కుడ్ నాట్ అండర్స్టాండ్ and what all he was speaking.
1: అర్జునుడికి క్రోధం వస్తూ ఉంటున్నది.
0: అర్జున వాస్ ఫ్యూరియస్.
1: ఏమీ చెప్పలేడు.
0: హి కుడ్ నాట్ సే.
1: తర్వాత చెల్లి బిడ్డను తీసుకురా అన్నాడు.
0: అండ్ దెన్ హి ఆస్క్డ్ హర్ సిస్టర్ బ్రింగ్ ద బాడీ, బ్రింగ్ ద చైల్డ్ హియర్.
1: ఆ తట్టలో పెట్టుకుని పిల్లల పైన కొట్టాడు.
0: అండ్ దెన్ హి ప్యాటెడ్ ఆన్ ద థైస్ ఆఫ్ ద చైల్డ్.
1: క్యూని ఏడ్చాడు.
0: అండ్ ద చైల్డ్ షౌటెడ్, క్రైడ్ ఇమిడియట్లీ.
1: ఏడ్చేటప్పుడు వీళ్ళందరూ తలలు ఎత్తారు.
0: ఆల్ రైజ్ ద హెడ్.
1: చూచారు.
0: దే సా ద బేబీ.
1: పరీక్షించి ప్రారంభించినటువంటి వాడు కనుకనే ఇతనికి పరీక్షితుడు అని పేరు పెట్టానన్నాడు కృష్ణుడు.
0: అండ్ కృష్ణ సేడ్, ఈ దిస్ చైల్డ్ ఈజ్ ఎగ్జామిన్డ్ పరీక్ష, అండ్ దేర్ ఫోర్ దిస్ చైల్డ్ బి నేమ్డ్ యాజ్ పరీక్షిత్.
1: అప్పుడు అర్జునుడు పోయి కాళ్ళు పట్టుకుని,
0: అర్జున కాఠోడు,
1: కృష్ణ వంశోద్ధారక అన్నాడు.
0: దెన్ కృష్ణ, యు ఆర్ ఎమాన్సిపేటర్ ఆఫ్ ది క్లాన్.
1: అర్జున, కొన్ని దినముల పూర్వము వంశనాశి అన్నావు, ఇప్పుడు వంశోద్ధారక అంటున్నావు, రెండు నీ నోటికి సంబంధము.
0: ఫ్యూ డేస్ బ్యాక్ యు ఆర్ ది డిస్ట్రాయర్, ఎనిహిలేటర్ ఆఫ్ ద క్లాన్, అండ్ టుడే యు కాల్
1: అనువారికి ఎస్ అనురా, నో అనువారికి నో ఎదురా. నో ఎస్ మీ నోటికి గాని, సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్.
0: If you say yes, Sai says yes. If you say no, Sai says no. Yes, no relate to you, but Sai is beyond.
1: Vamsanasi annadu. Ee naadu vamsodharaka antunnavu.
0: You may say any relate.

0: And you may say, emancipator, he's not bothered.
1: ఈ విధంగా వచ్చి కొన్ని రకమైనటువంటి మార్పులు కూడా వాడు ఎందు మర్చిపోయినటువంటి మార్పులు చూపించాడు.
0: అండ్ హీ హస్ బ్రాట్ అవుట్ సర్టన్ చేంజెస్ ఇన్ దెం.
1: కృష్ణుడికి పక్కన పోయి కూర్చున్నాడు అర్జునుడు.
0: అర్జున సాట్ బై ది సైడ్ ఆఫ్
1: కృష్ణ. అన్ని ఆనందమైన వార్తలు చెప్తూ వస్తున్నాడు.
0: హి వాస్ టెల్లింగ్ ఆల్ గుడ్ న్యూస్.
1: కానీ స్వామి,
0: స్వామి
1: బావా, నా కుమారుడు చాలా చిన్న వయసు వాడే.
0: మై సన్ ఇస్ సో యంగ్.
1: అతన్ని ఎందుకు మరణింపు చేశారు?
0: వై డిడ్ యు?
1: అతను ఎందుకు నేను చూడకుండా చేశారు?
0: How is it I could meet him?
1: చిన్న వయసులోపు నేను మృత్యు ప్రార్థించడమా?
0: Why did my son die at
1: ఇంకా కొంతకాలమైనా కూడా బ్రతికించకూడదా?
0: Can't you make him live for some more time?
1: చాలా ఒక నిందాస్థుతిగా మాట్లాడుతూ వచ్చాడు.
0: He went on blaming God for not keeping his son alive for a long time.
1: పిచ్చివాడా,
0: madcap,
1: ఈ చిన్న వయసు పెద్ద వయసు ఈ దేహానికి నువ్వు చూసుకుంటున్నావు.
0: The age, young or old,
1: ఇందులో పనికి రాదు.
0: But that won't apply.
1: కాబట్టి జరగవలసినటువంటి జనన మరణాలు జరుగుతూనే ఉంటుంటాయి.
0: బర్త్ అండ్ డెత్ దే డూ హ్యాపెన్.
1: అయితే దీనికి ఒక ఉదాహరణగా చెప్తున్నాను.
0: దెన్ హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
1: మనమందరం కూర్చుని చేరి,
0: ఆల్ ఆఫ్ అస్ అసెంబుల్ హియర్,
1: కేవలము ఒక విధమైనటువంటి కాశ్మీర్ కు వెళ్ళినాము.
0: అండ్ వీ హావ్ గాన్ టు కాశ్మీర్.
1: ఈ కాశ్మీర్ అనేటువంటిది కూడాను కైకేయి యొక్క రాజ్యం అయింది.
0: కాశ్మీర్ బిలాంగ్స్ టు కైకేయి.
1: ఒక నాకు సంబంధము కాశ్మీర్ కు వెళ్ళాము.
0: వీ హావ్ గాన్ టు కాశ్మీర్ అట్ వన్ టైం.
1: అక్కడికి వెళ్ళినాము, ఒక ఉల్లన్ బట్ట తీసుకున్నాము.
0: అండ్ వీ హావ్ పర్చేజ్డ్ ఏ ఉల్లన్ క్లాత్.
1: ఒక సఫారీ కోసం ఒక ఉల్లన్ బట్ట తీసుకున్నాము.
0: వీ వాంటెడ్ ఉల్లన్ సఫారీ ఫర్ us.
1: తీసుకుని వచ్చాను.
0: విత్ బ్రాడ్ ఇట్.
1: కానీ మర్చిపోయినాను, ఒక బీరంలో పడేశాను.
0: బట్ ఐ ఫర్గాట్ ఇట్, కెప్ట్ ఇట్ ఇన్ అల్మైరా.
1: కానీ 10 సంవత్సరాల తర్వాత,
0: ఆఫ్టర్ 10 ఇయర్స్,
1: ఆ ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మారే సమయం లోపల,
0: యాజ్ ఐ షిఫ్టెడ్
1: ఈ బట్టలన్నీ ప్యాక్ చేస్తూ వచ్చాము,
0: ఐ వాస్ ప్యాకింగ్ ఆల్ మై లగేజ్,
1: అప్పుడు ఈ యొక్క కాశ్మీర్ నుంచి తెచ్చినటువంటి ఉల్లన్ సఫారీ బట్ట చిక్కింది.
0: దెన్ ఐ స్పాటెడ్ దిస్ ఉల్లన్ సఫారీ ఐ బ్రాట్ ఫ్రమ్ కాశ్మీర్.
1: ఈనాడు చిక్కింది, నేను ఇంతకాలం మర్చిపోయినా అన్నాడు. ఆ దినమే పోయాడు, టైలర్ చేతికిచ్చాడు, సఫారీ కుట్టించుకున్నాడు.
0: అండ్ దెన్ హీ ఫెల్ సో సాడ్ దట్ హీ హాస్ ఫర్గాటన్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఉల్లన్ కాశ్మీర్ క్లాత్ అండ్ హీ గేవ్ ఇట్ టు ద టైలర్ ఫర్ స్టిచింగ్.
1: కానీ కుట్టించుకున్నాడు.
0: హీ గాట్ ఎ స్టిచ్.
1: ఎక్కడో ఒక మ్యారేజ్ ఫంక్షన్ కు వెళ్ళాడు.
0: Then he attended marriage
1: function. వెళ్ళి ఆ యొక్క ఆనందం లోపల ఆ యొక్క బఫేనో అంటారు, ఆ విధంగా తిండి సమయం లోపల,
0: while he was partaking food there in buffet dinner,
1: బఫీ డిన్నర్ చేస్తూ ఏదో వంగినాడు.
0: వంగినప్పటికీ
1: ఆ కోటు పట్టన పగిలిపోయింది.
0: While he was moving about in the buffet dinner type, as he bent the cloth tore there.
1: వాడు బాధపడుతున్నాడు.
0: He was feeling sad.
1: కొత్త గుడ్డ,
0: new suit.
1: నిన్ననే స్టిచింగ్ చేశాడు, కొత్త కోటు పగిలిపోయింది అన్నాడు.
0: బ్రాండ్ న్యూ కోట్, హౌ ఇస్ దట్ ఇస్ టార్న్ అవుట్?
1: అప్పుడు చెప్పాడు కృష్ణుడు.
0: దెన్ కృష్ణ సెడ్,
1: పిచ్చివాడా,
0: ఓ మ్యాడ్ ఫెలో,
1: కుట్టింది నిన్న కొత్త కోటే.
0: స్టిచ్ యెస్టర్డే న్యూ,
1: బట్ట కూడా కొత్తదే.
0: క్లాత్ ఇస్ న్యూ,
1: కానీ ఓల్డ్ స్టాక్ ఇది అన్నాడు.
0: బట్ ఇట్ ఇస్ ఓల్డ్ స్టాక్ యు నో, బ్రాట్ ఫ్రమ్ ద కాశ్మీర్.
1: అదే రీతిగానే ఈ చిన్న వయసు లోపల నీ అభిమన్యుడు పోయాడు.
0: యు హావ్ లాస్ట్ యువర్ సన్ ఎట్ ఎన్ యంగ్ ఏజ్.
1: కానీ ఈ వయసు అంతా కూడా ఓల్డ్ స్టాక్.
0: బట్ దిస్ ఈస్ ఓల్డ్ స్టాక్.
1: ఎన్నో జన్మల నుంచి వచ్చి ఈయన జన్మ లోపల ఈ కొద్ది కాలం మాత్రమే జీవించారు.
0: అండ్ హీ హాస్ బీన్ హియర్ హావింగ్ స్పెండ్ మెనీ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
1: పరిపూర్ణమయ్యేటప్పటికి పట్టణ పగిలింది ఈ కోటు.
0: వెన్ ది పీరియడ్ హ్యాస్ ఎండెడ్, ది కోట్ హ్యాస్ టోర్న్ అవుట్.
1: అప్పుడు అర్జునుడు, ఇలాంటి ఒక రహస్యాలు కూడా ఉంటున్నాయా స్వామి?
0: దెన్ అర్జున సెడ్, ఈవెన్ సచ్ సీక్రెట్స్ ఆర్ దేర్ స్వామి.
1: జీవితమే రహస్యము.
0: యువర్ దిస్ ఇస్ మిస్టరీ.
1: జీవితమే విచిత్రము.
0: లైఫ్ ఇస్ పెక్యూలియర్.
1: చిత్రంబులు,
0: పెక్యూలియర్.
1: ఇదంతా చిత్రములు నాయన.
0: బట్ హౌ మిస్టీరియస్ దే ఆర్.
1: కనుక దీన్ని ఏమాత్రము నీవు అర్థం చేసుకోలేవు.
0: యూ కెనాట్ అండర్స్టాండ్ ఇన్ ఫుల్.
1: అర్జునుడు కూడా బుద్ధి చెప్పాడు.
0: అండ్ హి పాసిఫైడ్.
1: ఈ విధంగా కదను దైవతత్వాన్ని ఎవరు కూడా సరిగా అర్థం చేసుకోలేరు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్ ది డివినిటీ.
1: ఒక నిమిషంలో జరిగింది, మరొక నిమిషంలో విరుద్ధంగా జరుగుతుంటుంది.
0: అట్ వన్ టైమ్ ఇట్ హ్యాపెన్స్ ఆన్ మే జస్ట్ ఆపోజిట్.
1: దీనికి దానికి పూర్తి ఆపోజిట్ గా ఉంటుంది.
0: ఆపోజిట్ థింగ్స్ హ్యాపెన్.
1: రీజన్,
0: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్?
1: భగవత్ కార్యాలకు ఏది రీజన్ లేదు.
0: ఫర్ గాడ్స్ యాక్షన్
1: నో రీజన్.
0: ఫర్ గాడ్స్ విల్ నో రీజన్.
1: కనుకనే భగవత్ దీన్ని ఈ విధంగా ఆ విధంగా తర్కించుకోవటము లేక విచారించుకోవటము ఒక విధమైనటువంటి తర్జుమాలు చేసుకోవటం ఇది సరైనది కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ టు ఆర్గ్యూ ఆర్ డిబేట్ ఆర్ కన్వర్ట్.
1: ఎవరైనా సరే
0: ఆర్ డిఫర్
1: కాదు అంటే కాదు, సంతోషం అంతే.
0: దెన్ వన్స్ ఇట్ ఇస్ సెడ్ యు నో,
1: అవును అంటే అవునే.
0: వెన్ మీ yes means is yes.
1: ఎవరో ఒకరు వస్తారు, మీరందరూ బయటికి పోయేదో స్వామి చెప్పి మాట్లాడుతుంటే ఒకడు వచ్చేస్తాడు.
0: వెన్ గో ఆన్ టెలింగ్ దట్ దిస్ స్వామి సెడ్ సమ్వన్ కమ్స్ హియర్,
1: స్వామి భగవంతుడు అని మీరు అంటుంటారు.
0: యూ సే స్వామి ఇస్ గాడ్.
1: వాడు ఎవడో బజార్ లో వచ్చి వాడు ఎక్కడున్నాడు భగవంతుడు?
0: ఎ ఫెలో ఆన్ ది స్ట్రీట్ మే సే వేర్ ఇస్ గాడ్.
1: లోపల స్టేజ్ పైన మాట్లాడుతున్నాడు అంటావు.
0: యూ మే సే గాడ్ ఈస్ స్పీకింగ్ ఆన్ ద స్టేజ్ హియర్.
1: వాడు చెప్తాడు భగవంతుడే లేడు ఉంటాడు.
0: హీ సేస్ దేర్ ఇస్ నో గాడ్.
1: ఒరే నాయన, నీకు లేకపోతే నీ భగవంతుడు నీకు లేడు, నా భగవంతుడు నాకున్నాడు.
0: If you say you have no God, yes, you have no God. But I have my God. You have got every right to say no.
1: Who are you?
0: What authority you have to deny my God? You have no authority. This my faith. And you have disbelief. We should have strong faith.
1: ఎవరు కాదనుకున్న గాని కాదన్న వారికి కాదు.
0: ఎనీబడి మే డినై ఆర్ నెగేట్.
1: అవునన్న వారికి అవును.
0: ఇఫ్ యు సే yes, you will get the response.
1: నాదాని నీవు కాదన్న దానికి ఏ మాత్రం అధికారం లేదు.
0: You have no right to deny my faith.
1: అప్పుడు వాడు నోరు మూసుకుంటాడు.
0: Then he'll keep his mouth shut.
1: షట్ అప్ అని అక్కర్లేదు.
0: You don't need to shut up.
1: వాడే నోరు మూసుకుంటాడు.
0: He himself will keep his mouth shut.
1: కనుక నీ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, గుర్తించవలసినటువంటి విషయాలు, చాలా రహస్యాలు మనం చక్కగా విచారణ చేసి పలకాలి.
0: There are many things that we have got to know. There are many things that we have to recognize.
1: మానందం పరమసుఖదం అనేటువంటి తాగుడు ఈ 11 పేర్లు కూడాను భగవంతుడి యొక్క పేర్లే కానీ మరొకటికి వర్ణన కాదు ఇది.
0: All these 11 names, supreme bliss, supreme happiness, non-duality, ethereal,
1: గాయత్రి మంత్రంలో కూడాను, గాయత్రి మంత్రంలో కూడాను,
0: గాయత్రి మంత్ర
1: 9 వర్ణాలు ఉన్నాయి.
0: There are 9 varnas.
1: ఒకటి ప్రార్థన ఉంటుండాలి.
0: One is prayer.
1: ఒకటి ధ్యానం ఉంటుండాలి.
0: One meditation.
1: ఓం భూర్ భువః శువః తత్ సవితుర్ వరేణ్యం భర్గు దేవస్య. ఈ 9 కూడాను వర్ణనలు.
0: All these 9 narrations of God.
1: ధీమహి ప్రార్థన.
0: ధీమహి ఇస్ ప్రేయర్.
1: ధియో యోన ప్రచోదయాత్.
0: ధియో యోన ప్రచోదయాత్.
1: మంచి బుద్ధిని మనకి కోరుతూ.
0: గ్రాంట్ మీ గుడ్ ఇంటెలెక్ట్.
1: అదే రీతిగానే కొన్ని వర్ణనలు ఉంటాయి కానీ ఇది వర్ణన కాదు.
0: దేర్ ఆర్ సర్టెన్ డిస్క్రిప్షన్స్. దిస్
1: ఆనందం అనేటువంటి వర్ణన కాదు.
0: ఇట్ ఈస్ నాట్ డిస్క్రిప్షన్.
1: ఇది కూడా ఒక పేర్లే.
0: దీస్ ఆర్ నేమ్స్ ఓన్లీ.
1: కనుక ఇది కేవలము ఒక విశ్వామిత్రుడు పుట్టించినటువంటి పేర్లు కనుకనే దీనికి కొంతవరకు కాలము నియమము ఉంటుంటాయి.
0: దీస్ ఆర్ ఆల్ ది నేమ్స్ గివెన్ బై సేజ్ విశ్వామిత్ర బౌండ్ బై సర్టెన్ టైమ్.
1: కొన్ని రీజన్లు ఉంటున్నాయి.
0: ఇట్ హాస్ సమ్ రీజన్.
1: కానీ దైవతత్వానికి నో రీజన్.
0: బట్ ది డివినిటీ హాస్ నో రీజన్.
1: కనుక అన్ని పేర్లు కూడా భగవంతునివే.
0: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: కనుకనే
0: సో
1: ప్రతి మానవుడు కూడాను ఏ పేరు పెట్టిపించినప్పటికీ భగవంతుని పేరుగా భావించుకోవాలి.
0: యు మే కాల్ గాడ్ బై ఎనీ నేమ్.
1: భగవంతునికి ఏ విధమైనటువంటి దుఃఖం లేదు.
0: గాడ్ హాస్ నో గ్రీఫ్.
1: భగవంతునికి ఏ విధమైన విచారం లేదు.
0: హి హాస్ నో వరీ.
1: భగవంతునికి ఏ విధమైనటువంటి ఆలోచన లేదు.
0: హి ఇస్ థాట్లెస్ బియాండ్ థాట్.
1: ఎందుకంటే థాట్స్ లేవు కాబట్టి ఏ ఆలోచన లేదు.
0: యాజ్ ఇస్ బియాండ్ థాట్.
1: ఇవన్నీ థాట్స్ ఉన్నటువంటి వారికి విచారములు.
0: పీపుల్ హావ్ వరీస్ బికాజ్ థాట్స్
1: ఉన్నటువంటి వారికి దుఃఖము.
0: అండ్ ద వన్
1: థాట్స్ ఉన్నటువంటి వారికి ఆనందము.
0: ద వన్ విత్ థాట్
1: ఏ థాట్స్ లేదు, ఏ విచారము లేదు, ఏ దుఃఖము లేదు.
0: ఇట్ ఇస్ ద థాట్ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యాపీనెస్ ఆర్ మిజరీ. బట్ గాడ్ ఇస్ బియాండ్ ద రియల్ ఆఫ్ థాట్.
1: నేనందరికీ సంతోషం సంతోషం అంటుంటాను.
0: సో భగవాన్ సేస్ ఫైన్ సంతోషం.
1: పరమ సుఖదం అది నాకు సంతోషము.
0: పరమ సుఖదం దట్ ఇస్ స్వామి.
1: స్వామి మా భర్త పోయాడు అని ఏడుస్తారు చాలా సంతోషం ఉంటాను.
0: సమ్ క్రై అండ్ సే స్వామి ఐ హావ్ లాస్ట్ మై హస్బెండ్ స్వామి సే చాలా సంతోషం వెరీ గుడ్.
1: ఏమి స్వామి నా భర్త పోతే నీకు అంత సంతోషమా
0: అంటున్నాను. యు ఆర్ సో హ్యాపీ వెన్ ఐ లాస్ట్ మై హస్బెండ్.
1: నువ్వు ఏమైనా అనుకో నాకు సంతోషమే.
0: యూ మే కన్సిడర్ ఎనీవే బట్ స్వామి
1: ఏది పెరిగినా కానీ నాకు సంతోషం సంతోషం అంటారు.
0: వాట్ ఎవర్ యూ మే సే స్వామి సే సంతోషం హ్యాపీ.
1: స్వామి మా వాళ్ళకి ఏదో అక్కడ యాక్సిడెంట్ జరిగిపోయింది అన్నారు.
0: స్వామి మై పర్సన్
1: చాలా సంతోషం
0: యాక్సిడెంట్ స్వామి చాలా సంతోషం వెరీ గుడ్.
1: ఏది చెప్పినా సంతోషమే నాకు.
0: వాట్ ఎవర్ యూ మే సే
1: విచారించవలసిన అవసరం ఏమిటి.
0: నో రీజన్
1: జరిగింది.
0: వాట్ ఈస్ డెస్టిన్
1: జరగవలసినటువంటివి జరణ మరణాలు జరగాల్సింది జరుగుతుంటాయి.
0: వాట్ ఈస్ డెస్టిన్ టు హ్యాపన్ ఇస్ బౌండ్ టు హ్యాపన్.
1: ఒకరి కోసం ప్రత్యేకంగా రావటం లేదు.
0: దే డోంట్ కమ్ స్పెషల్ ఫర్ ఎనీ. ఒకరి కోసం
1: ప్రత్యేకంగా మారటం లేదు.
0: నార్ చేంజ్ ఫర్ ఎనీ.
1: కాబట్టి ఎప్పుడెప్పుడు ఏ ఏ టైం లోపల ఏ ఏ కాలంలో ఎవరికి ఏది ప్రాప్తిస్తుందో ఆ ప్రాప్తానుసారం అనుసరించాలి.
0: దట్ విచ్ ఇస్ డెస్టిన్ టు హ్యాపన్ విచ్ ఇస్ బౌండ్ టు హ్యాపన్ యాజ్ ఫర్ ద టైం విల్ హ్యాపన్.
1: కనుక ఈ అభిమానం చేత మనం బాధపడుతున్నాం కానీ
0: వి సఫర్ బికాజ్ ఆఫ్
1: అభిమానం. కోరికని
0: దిస్ అటాచ్మెంట్ ఇస్ ఆల్సో డిజైర్.
1: కనుక ఈ లోకాభిమానం అనేది ఈ లోక శాంతిని దుఃఖాన్ని అందిస్తుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ అటాచ్మెంట్ that can for joy or misery.
1: మనం దేని కురును విచారించనక్కర్లేదు.
0: Let's not worry for anything.
1: అంత భగవంతుని యొక్క సంకల్పమే.
0: It's all God.
1: తాను ఇచ్చాడు తానే తీసుకున్నాడు.
0: He has given and he has taken back, withdrawn.
1: ఎప్పుడు ఇచ్చాడు?
0: When he gave.
1: ఎందుకు ఇచ్చాడు?
0: Why?
1: కానీ ఇది ట్రాన్స్పోర్ట్ లోపల కొన్ని గూడ్స్ పెట్టిన లోపల రిటర్న్ అని డేట్ వేసి ఉంటారు.
0: In this goods train on certain compartments, return date is also mentioned. This body is sent here. You don't know when it is gone. But at the time of this body
1: birth
0: only, the return date is also mentioned and that date has to go back. When there is birth, death also should accompany. Both are natural phenomena. So nobody should worry. So there is bliss in every aspect of life. And God's chief attribute is bliss. As then there is God within us, we should be happy continuously. We should be full of love. And we should not hate anybody.

0: And that truth is spoken by a noble man, and that noble soul is divine altogether.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Prati manavudu sukhani aashistuntadu.
0: Every man aspires to be happy.
1: Dukkani valadani vilapistuntadu.
0: He feels so sad in times of misery.
1: Satyamu kani, adharmamu kani, nyayamu kani, anyayamu kani, rendu kudanu kevalamu sthiramainavi kaadu.
0: Righteousness or unrighteousness, justice or injustice, they are not permanent, they do not exist as they are all the time.
1: ఈ మంచి చెడ్డలు రెండు కూడాను ఎక్కడి నుండి పుట్టుచున్నవో దానిని మాత్రమే మానవుడు విశ్వసించి ఆరాధించాలి.
0: Man has to find out the source behind this good and bad, and he should try to know, investigate, explore and adore.
1: ప్రతి మానవుడు నిత్యము సుఖదుఖములను అనుభవిస్తున్నాడు.
0: Every man experiences pleasure and pain every day.
1: Raga dveshamulanu swagatam chestunnadu.
0: He welcomes attachment and also hatred.
1: Vichara dampatulanu kevalamu aahvanistunnadu.
0: In fact, he is after anxiety and worry.
1: Kani itti manavatvaniki ekkada shanti?
0: How do you expect man to experience peace?
1: Sukadukhe samekrutva ani rendinti yokka samatvanni visheshinchinatvanti vade manavudu.
0: He is a true man if he develops an attitude of equanimity both in times of pleasure and pain.
1: Sukamunu ee reetiga swagatam chestunnado dukkamunu kudanu ade vidhamga swagatam cheyali.
0: Just as he welcomes happiness, he should also welcome sadness.
1: ఇట్టి సమతత్వమును కూలిగినటువంటి వాడే నిజమైన మానవుడు.
0: యూ కెన్ కాల్ హిమ్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీస్ ఈక్వల్ మైండెడ్.
1: కనుక రెండింటిని కూడాను మనము సమత్వంగా మనం ఆశించి దివ్యత్వంగా విశ్వసించి ప్రేమతత్వముతో అనుభవించాలి.
0: విత్ ది ఫీలింగ్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్నెస్ వీ యాక్సెప్ట్ థింగ్స్, understand the divinity over there and experience with joy and love.
1: Manamu evarini gauravinchalani aashistunnamo leka evaru manavalni gauravinchalani aashistunnamo mottamota manam andarini gauravinchali.
0: Just as you expect yourself to be respected, you should learn to respect others.
1: Dhanamu lekapovachunu.
0: You may not have money.
1: గుణము లేకపోవచ్చును.
0: యూ మే నాట్ హావ్ క్వాలిటీస్.
1: ఇంకా సిరి సంపదలు లేకపోవచ్చును.
0: యూ మే నాట్ బి వన్ ఆఫ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ.
1: తాను బీదవాడు కావచ్చును లేక రిచ్ మ్యాన్ కావచ్చును.
0: యూ మే బి పూర్ ఆర్ రిచ్.
1: కానీ ప్రతి మానవుని ఎందుకూడను ఆత్మ గౌరవం అనేటువంటిది సమానంగా ఉంటున్నది.
0: బట్ ఇన్ ఎవ్రీ వన్ దేర్ ఇస్ దిస్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ యూనిఫామ్.
1: కనుక ఈనాటి నుండి మానవుడు మొట్టమొదట ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటే తగిన కృషి చేయాలి.
0: Therefore everyone should strive hard to maintain and keep up this self respect.
1: కనుక మానవుడు కోరవలసినటువంటిది ఆత్మగౌరవము.
0: So what man should desire is this self respect.
1: అది అన్నింటికంటే కూడా ఉత్తమమైనటువంటిది.
0: ఇట్ ఈస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
1: అట్టి గౌరవాన్ని అందుకున్నటువంటి వ్యక్తి సర్వులను కూడాను గౌరవిస్తుంటాడు.
0: ద వన్ హూ హాస్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫ్ విల్ రెస్పెక్ట్ అదర్స్ యాజ్ వెల్.
1: ఏ గౌరవాన్ని తాను ఆశిస్తున్నాడో ఆ గౌరవాన్ని ఇతరులకు కూడాను మనం అందించాలి.
0: ద కైండ్ ఆఫ్ కర్టసీ దట్ ఎక్స్పెక్ట్స్ నేచురలీ షుడ్ బి షోన్ అన్ టు అదర్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు మీకు నూతనంగా అందించేటువంటి విషయం ఏమీ లేవు.
0: దేర్ ఇస్ నథింగ్ న్యూ టు బి టాట్ టు యూ.
1: అందరూ కూడాను ఆనందాన్ని అనుభవించాలి.
0: Everyone should experience the state of bliss.
1: Andaru dukkhanni marchipovali.
0: All should forget misery.
1: Prema tattvanni penchukovali.
0: They have to develop the spirit of
1: love. Divyatvanni anubhavinchali.
0: And experience divinity.
1: Daivatvanni pondali.
0: And should experience the state of oneness.
1: Idi nenu ee naadu mukhyamga meeku andinchetuvanti okka pradhanamainatuvanti okka amsham.
0: This is the main theme of this message of this morning.
1: Manavudu kevalamu విలువైనటువంటి వాడు మాత్రమే కాదు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఓన్లీ వాల్యుబుల్,
1: ఉత్తమమైనటువంటి జీవి.
0: హీఈస్ రియలీ ఎ నోబుల్ సోల్,
1: అతని హృదయము చాలా మృదువైనటువంటిది.
0: హీ హాస్ గాట్ ఎ టెండర్ సాఫ్ట్ హార్ట్,
1: అతని మనస్సు మధురమైనటువంటిది.
0: హిస్ మైండ్ ఈజ్ సో స్వీట్,
1: జీవితమే శాశ్వతమైనటువంటిది.
0: అండ్ ద లైఫ్ ఇన్ జనరల్ ఇస్ పర్మనెంట్.
1: ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడాను గుర్తించాలి.
0: దిస్ ట్రూత్ హ్యాస్ టు బి నోన్ బై ఎవ్రీ డివోటీ.
1: హృదయంలో మధురత్వాన్ని పొందుకోవాలి.
0: ద హార్ట్ షుడ్ ఎక్స్పీరియన్స్ స్వీట్నెస్ ఆల్ ద టైమ్.
1: మానసికమనందు అత్యద్భుతమైనటువంటి ఒక సమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: మెంటలీ వీ షుడ్ బి ఈక్వల్ మైండెడ్ మోర్ అండ్ మోర్.
1: ఇదియే ఈనాడు మీరు పొందవలసినటువంటి ప్రధానమైన భాగ్యం.
0: దిస్ ఇస్ ద మెయిన్ వెల్త్ దట్ వీ షుడ్ ఎక్వైర్ టుడే.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మానవుడు ఎంతటి గొప్పవాడనేటువంటిది మీకు ఈనాడు తెలియదు.
0: టుడే యు మే నాట్ రియలైజ్ హౌ గ్రేట్ మ్యాన్ హుడ్ ఈజ్.
1: దైవం మానుష రూపేణ అతను మనుష్య స్వరూపాన్ని పొంది ఉంటాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: ప్రతి మానవుని ఎందుకూడను దివ్యత్వం అనేటువంటిది నిండి ఉన్నది.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ ద డివినిటీ విద్ ఇన్ హిమ్.
1: భవానీ శంకరులు అనేటువంటి ఒక పదమునకు ఈ ప్రకృతి మనకు ప్రత్యక్ష సాక్షి.
0: Bhavani Shankara has got this meaning nature which is the witness.
1: Anaga Shivasatyatmaka swaroopame Bhavani Shankaralu.
0: Bhavani Shankara is the very representation of Shiva and Shakti.
1: Bhavani anaga Shraddha.
0: Bhavani means Shraddha, steadfastness.
1: Shankaralu anaga Vishwasamu.
0: Shankara, Vishwasa, faith.
1: భవాని అనేటువంటి యొక్క విశ్వాస శంకర దైవత ఉండినప్పుడే విశ్వాసం అనేటువంటి శివుడు అక్కడ తాండవమాడతాడు.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ దిస్ భవాని దెన్ యూ ఫైండ్ ద శంకర ఫెయిత్ డాన్సింగ్.
1: ఈ విశ్వాసము కేవలం ఒక విధమైనటువంటి ప్రేమ, రెండూ లేకుండినా జీవితమే శూన్యము.
0: ఇన్ ఫ్యాక్ట్ లైఫ్ ఈజ్ లాస్ట్ బిరెఫ్ట్ ఆఫ్ ఫెయిత్ అండ్ లవ్.
1: జగత్తంతైకుడును ఈ విశ్వాసము ఆనందంతోనే కూడి ఉంటున్నది.
0: ద హోల్ యూనివర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ అండ్ బ్లెస్.
1: అయితే మానవుడు ఈనాడు విశ్వాసం పైన తగినటువంటి ఒక నమ్మకం పెట్టడం లేదు.
0: బట్ మ్యాన్ టుడే హ్యాస్ లాస్ట్ హిస్ ఫెయిత్.
1: విశ్వాసమనే భవాని అందరి యందు ఉంటున్నది.
0: భవాని రిప్రజెంటింగ్ ఫెయిత్ ఈజ్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: దివ్యత్వం అనేటువంటి శంకరులు కూడా అందరి యందు ఉంటున్నాడు.
0: శంకర సింబలైజింగ్ డివినిటీ ఈజ్ ఇన్ ఎవ్రీ
1: ప్రకృతి అంతా ఇప్పుడు అర్ధనారీశ్వరమే.
0: ద హోల్ నేచర్ సింబలైజెస్ ఆండ్రోగైనస్ డివినిటీ.
1: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నించాలి.
0: అండ్ హెన్స్ ఎవ్రీ పర్సన్ షుడ్ మేక్ ఎన్ ఆనెస్ట్ అటెంప్ట్ టు నో డివినిటీ.
1: ఇటువంటి ఆధ్యాత్మాని ఇంతకంటే గొప్ప అయినటువంటి ఒక ఆధ్యాత్మికం మరొకటి లేదు.
0: Beyond this principle of the awareness of the self,
1: Bhavani
0: there is nothing beyond yoka in spirituality.
1: Prati manavuniki ni pradhanamainatundi yokka kartavyam.
0: To understand the principle of Shankara, the divinity, is the main responsibility of every individual.
1: Prati manavuni endukudanu ఈ విధమైనటువంటి యొక్క కష్టములు, నష్టములు, సుఖములు, దుఃఖములు ఆవిర్భవిస్తున్నాయంటే ఇవన్నీ కూడాను మనసు నుండి ఆవిర్భవించినటువంటివి.
0: Man suffers all problems, worries, anxieties, troubles and obstacles which are more or less psychological.
1: ఈ మానవుడు అనుభవించేటువంటి సుఖ దుఃఖములు, ఆశించేటువంటి యొక్క రాగ ద్వేషములు, సేవించేటువంటి యొక్క విషయ వాసనలు మూడు కూడాను మనసు ద్వారా ఆవిర్భవించినటువంటివి.
0: In fact, mind is the center of origin for the pain and pleasure, attachment, hatred, and all the sensual pleasure that man wants
1: manasu
0: to experience.
1: Manasu dvaita bhavamulo kootam chetane ivanni kudunu manaku kanipistunnavi.
0: It is the dual mind that is responsible for all.
1: మనసు ఏకాత్మ భావాలను పెంచుకున్నప్పుడే ఇందులో ఏమాత్రం కూడాను విపరీతమైనటువంటి భావాలు కలగవు.
0: When once the mind is non-dual, there will be no perversions or aberrations.
1: కనుక ప్రతి మానవుడు కూడాను సుఖాన్ని దుఃఖాన్ని ఆశిస్తున్నాడంటే దుఃఖం వల్ల మనకు కలిగేటువంటి నష్టము కంటే ఆదాయమే ఎక్కువగా ఉన్నది.
0: In fact, if we investigate clearly the twin experiences of pain and pleasure, in fact, we derive
1: ప్రాచీన
0: ఋషులు
1: ప్రాచీన చరిత్రాత్మకులు ఈ దుఃఖమును ఆశించారు కానీ సుఖాన్ని ఆశించలేదు.
0: In earlier days, people invited pain.
1: సుఖము నుండి లభించేటువంటి యొక్క ఆనందం కంటే దుఃఖము నుంచి వచ్చేటువంటి యొక్క ఆనందమే శాశ్వతమైన ఆనందం.
0: The bliss that you attain towards the culmination of sadness is permanent when compared to that of happiness.
1: మనం దుఃఖాన్ని ఏమాత్రం విమర్శించరాదు.
0: We should not criticize misery.
1: ఆనందాన్ని మనం స్వాగతం చేయరాదు.
0: We cannot merely invite happiness.
1: సుఖము కంటే ఆనందమే మనకు అమితమైనటువంటి మిత్రుడు.
0: And in fact, bliss is of more advantage than happiness.
1: కనుక ఈ దుఃఖమైనటువంటి పరమ మిత్రుణ్ణి మనము నిరంతరం కూడాను ఆశిస్తూ ఉండాలి.
0: We should always invite the troubles now and then.
1: Mahabharatam nandu Kunti devi vachi Krishnudu paadamulu pai padinappudu amma neeku em kavali ane prashninchadu.
0: In that great epic Mahabharata, when Kunti fell at the feet of Krishna, Krishna asked her, what is it that you want?
1: Krishna naaku nirantaramu dukkhamune anugrahinchu anindi.
0: Krishna, please bless me with all the troubles and problems in this life.
1: ఈ దుఃఖ సమయమునందు నిన్ను అమితంగా ప్రేమించాను, అమితంగా ఆరాధించాను, అమితంగా పూజించాను.
0: It's only in times of difficulties I love you more and more. I worship you, I extol you, I adore you.
1: దుఃఖములేని సమయములోపల నేను పాండురాణిగా ఉండినంత వరకు నిన్ను ఏ మాత్రమూ నేను స్మరించలేదు.
0: In times of happiness, away from misery, I never thought of you.
1: ఏనాడు నా కుమారుడు అరణ్యవాసం చేసి కన్న కష్టములకు గురి అయినారో ఆనాటి నుండి నీ చింతను నేను అభివృద్ధి గావించుకుంటూ వచ్చాను.
0: That day my son started spending time in the forest, I started worshipping you more and more.
1: కనుక కృష్ణ నాకు దుఃఖమును అనుగ్రహించమని ప్రార్థించింది.
0: So Lord Krishna, please bless me with all the difficulties.
1: సుఖ దుఃఖములు రెండింటిని కూడాను సమతత్వంగా మనం విశ్వసించాలి.
0: We have to be equal minded in times of pain and pleasure.
1: అదే నిజమైన మానవుని యొక్క విజ్ఞత.
0: That is the awareness in human life.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of
1: లోకములో అంత చరిత్రాత్మకులు ఎందరో ఉంటున్నారు.
0: There are many men of history.
1: నాటి మొదలు నేటి వరకు కూడాను దుఃఖమును మాత్రమే ఆశిస్తూ వచ్చారు.
0: We find their lives full of sadness then and now.
1: దుఃఖములో ఉండినటువంటి ఆనందం సుఖములో మనకు లభించదు.
0: The happiness that you find in misery is not noticed.
1: సుఖమునందు వచ్చినటువంటి యొక్క ఆనందము క్షణభంగురమైనటువంటిది.
0: And the happiness that you experience is momentary.
1: దుఃఖము నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఆనందం మనకు శాశ్వతమైనటువంటిది.
0: Out of the pain and difficulties, ultimately you experience bliss which remains permanent.
1: కనుకనే భగవంతుడు సుఖ దుఃఖములు రెండింటిని కూడాను అందిస్తూ వచ్చాడు.
0: For that reason God has created both pleasure and pain.
1: భగవంతుడు అనగా ఏమిటి?
0: Who is God?
1: భా అనగా ప్రకాశము.
0: భా, effulgence.
1: వా అనగా వర్తించటము.
0: వా, conducting.
1: గా అనగా అభివృద్ధి గావించటము.
0: వా means developing.
1: వాన్ అనగా వ్యాప్తి గావించేటువంటి వాడు.
0: వాన్, vastness.
1: కాంతి స్వరూపాన్ని సర్వత్రా వ్యాప్తి గావించేటువంటి వాడే భగవంతుడు.
0: God spreads his brilliance, effulgence all over.
1: అతనికి ఎట్టి రూపము లేదు.
0: He has no specific form.
1: ఆకాశమున కంటే అతి సూక్ష్మమై ఉండు.
0: He is subtler than space.
1: అణువు కంటేను చాలా అణువుగా మారు.
0: Smaller than an atom.
1: ఇలాంటి భగవంతునకు ఎట్టి రూపాన్ని నిర్మించగలరు.
0: What form can you decide for God?
1: నీ ఆత్మనే నీ యొక్క స్వరూపంగా కనిపిస్తుండాలి.
0: యువర్ వెరీ ఓన్ స్పిరిట్ అపియర్స్ ఇన్ దిస్ ఫార్మ్.
1: పరమాత్మ చైతన్యం భవ్య స్వరూపమై అంతటా నిండి తాను అండియుండు.
0: ది కాన్షియస్నెస్ ఆఫ్ ది డివినిటీ ఇట్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్ అండ్ అపియర్స్ ఇన్ ఎ కాస్మిక్
1: ఫార్మ్. బ్రహ్మలో మీరు, మీలోన బ్రహ్మముండే.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ అండ్ యూఆర్ ఇన్ గాడ్.
1: బ్రహ్మకు మీకును ఎట్టి భేదమును లేవు.
0: There is no difference between you and God.
1: అట్టి భేదరహితమైనటువంటి తత్వాన్ని ఈనాడు మనం భేదముగా విశ్వసించడం చేతనే అనేక దుఃఖములకు గురి అవుతున్నాము.
0: Because we are dual minded, there is no trace of non-duality, we suffer today.
1: కనుక దైవత్వమనగా ఇట్టి రూపము అట్టి రూపమని కాదు.
0: యు కెనాట్ డిసైడ్ ఎ స్పెసిఫిక్
1: సర్వ రూపములతో కూడి ఉండినటువంటిదే ఈ దివ్యత్వము.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్.
1: సత్యంబునందుండి సర్వము సృష్టించే.
0: ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ట్రూత్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్.
1: సర్వ సత్యంబునందుండి సర్వం అణగే.
0: ఎవ్రీథింగ్ మచ్ జస్ట్ బ్యాక్ in the principle of truth.
1: సత్యరూపము లేని స్థలమేది కనుగొన్న.
0: There is no place in this world where there is no truth.
1: సత్యం ఇది కూడా చూడరయ్యా.
0: That is unsullied pure truth all over.
1: సత్యం ఎక్కడ ఉన్నది?
0: Where is truth?
1: సర్వత్రా వ్యాపించినట్లే.
0: It spreads everywhere.
1: సత్యం లేని స్థానం లేదు.
0: There is no place where it is.
1: సర్వనే దైవం లేని స్థానం లేదు.
0: So there is no place where there is no God.
1: దైవం సర్వవ్యాపకుడు.
0: God spreads everywhere.
1: దీనిని పురస్కరించుకుని భగవద్గీత సర్వత పాణిపాదం తర్వత వచ్చే శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృతిష్ఠతి అన్నాడు.
0: Basing on this, భగవద్గీత declared that all heads are his, all hands are his, all feet are his.
1: అన్ని రూపములు కూడాను దాల్చి ఉన్నాడు.
0: God is in the form of truth in everybody.
1: కనుక మనము సత్యస్వరూపమైనటువంటి దైవత్వాన్ని మనము ఆరాధించాలనుకుంటే మన ఎందే ఉంటున్నది ఆ దైవ స్వరూపము.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
1: మానవులు ఈ సత్యాన్ని గుర్తించుకునలేక సత్యస్వరూపమైనటువంటి తన ఎందే ఉండినప్పటికీ అది వేరేగా ఉన్నదని విశ్వసించి కాలమును వ్యర్థము గావించి కర్మలు ఆచరిస్తున్నాడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద స్పిరిట్ విచ్ ఇస్ ట్రూత్ లేటెంట్ ఇమ్మనెంట్ ఇన్ హిమ్. He considers himself different from God and therefore he suffers.
1: కాలము చే మారని కాయము చే కదలని యుగములు చే ఏమాత్రము మార్పు చెందని సృష్టి చే సృష్టింపబడని ఏ నిత్య సత్యమైతే ఉన్నదో ఆ సత్యస్వరూపమే భారతీయ సంస్కృతి.
0: The culture of Bharat represents that which does not change with the passage of time, which does not diminish, which is changeless over ages and ages.
1: కాలము చే మారునటువంటిది కాదు.
0: It does not change with the passage of time.
1: కర్తు కర్మల చేత కదులునటువంటిది కాదు.
0: Nor would change by action.
1: భావముల చేత అభివృద్ధి గాంచునటువంటిది కాదు.
0: Nor would it grow by feelings.
1: సృష్టి చేత పుట్టునటువంటిది కాదు.
0: It has no birth.
1: ప్రళయం చేత అడుగునటువంటిది కాదు.
0: Nor could it be annihilated.
1: అట్టి పుట్టి గిట్టనటువంటి యొక్క దివ్యత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
0: The principle of the self or the spirit is essentially divine, which has neither birth nor death.
1: సావు పుట్టుకలేనట్టి శాశ్వతుండు.
0: He has neither birth nor death. He is permanent.
1: ఆది మధ్యాంతర హితుడు అనాది వాడు.
0: He has neither beginning nor an end.
1: తాను సావక పుట్టక చంపబడక.
0: He can neither be killed nor annihilated.
1: సర్వత పాండిరూపమై ఉండునటువంటి వాడు.
0: God remains as an eternal witness.
1: అట్టి దివ్యత్వమైన భగవంతుణ్ణి మనం ఏ విధంగా ఆరాధించాలి?
0: In what form he is he to be worshipped?
1: తనదిగానే తాను ఆరాధించాలి.
0: You have to consider your own form.
1: తాను వేరు దైవం వేరు అనేటువంటి భావాన్ని దూరం నెట్టాలి.
0: You should never entertain the thought that you are different from God.
1: దైవం నా హృదయమందే ఉంటున్నాడు.
0: God resides in the altar of my heart.
1: దైవ నివాసం నా హృదయమే.
0: And heart is the dwelling place of God.
1: భవనం భగవంతునికి మరొకటి లేదు.
0: And there is no other higher mansion than the human heart.
1: హృదయాన్ని చాలా ప్రేమించేటువంటి వాడు భగవంతుడు.
0: And really God loves the heart.
1: అట్టి ప్రేమించినటువంటి భవనమే అతని యొక్క గృహము.
0: అండ్ దట్ మ్యాన్షన్ ఆఫ్ లవ్ ద హ్యూమన్ హార్ట్ ఈజ్ హిస్ రెసిడెన్స్.
1: ప్రతి వ్యక్తి ఎందుకూడను అట్టి పవిత్రమైనటువంటి హృదయం ఉంటున్నది.
0: సచ్ ఎ నోబుల్ ఎగ్జాల్టెడ్ హార్ట్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: కనుకనే భగవంతుడు సర్వవ్యాపకుడు.
0: సో గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: ఇలాంటి భగవంతుని మనం బయట వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ అవుట్ సైడ్.
1: ఈ కష్టములు మనకు సంభవించినప్పుడు
0: when you face difficulties
1: ee kashtamulo ento sukham unnadaneetvanti satyanni lotuga digi vicharinchali.
0: Understand in depth there lies hidden in it the trees of happiness.
1: ee kashtamule lekundina sukhamunaku viluve ledu.
0: Without problems the happiness has no value.
1: Prati manavudu kudanu nirantaram kudanu happy gaane undali.
0: Every man in fact should always be happy.
1: Nenu vastu unte prati vekkaru kudanu happy birthday annaru.
0: As Bhagavan started there this morning, everyone said happy birthday.
1: నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను.
0: Bhagavan is always happy.
1: కానీ ఈనాడు మాత్రం మీరు ఎందుకు హ్యాపీ బర్త్డే అంటున్నారు?
0: Why specially to be happy today?
1: హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ బర్త్డే అని చెప్పండి.
0: You can greet anyone saying happy birthday if he is
1: నాకు ఎప్పుడు హ్యాపీగానే ఉండేటువంటి వారు.
0: Bhagavan is always happy.
1: కనుకనే హ్యాపీ అనేటువంటిది బయట నుంచి వచ్చి ప్రవేశించేటువంటిది కాదు.
0: Happiness is not in the exterior.
1: Happiness is union with God.
0: Happiness lies in the union with God.
1: కనుకనే దైవంతో కూడినటువంటిదే హ్యాపీ.
0: You will be happy in the company of God.
1: మానవత్వంతో కూడినటువంటి ప్రతి వాడు కూడాను హ్యాపీ తనకంటే ప్రత్యేకంగా ఉన్నదని విశ్వసించి అనేక విధమైనటువంటి ప్రయత్నములు చేస్తున్నాడు.
0: మ్యాన్ థింక్స్ దట్ హ్యాపీనెస్ జాయ్ లైస్ ఔట్సైడ్ అండ్ దేర్ఫోర్ హీ ఫేసెస్ ఆల్ ప్రాబ్లమ్స్.
1: మన పూర్వీకులందరూ కూడాను
0: ఆల్ ఏన్షియన్స్
1: దైవాన్ని ఏ రీతిగా ఆరాధించారు,
0: ఇన్ వాట్ ఫార్మ్ దే వర్షిప్ గాడ్,
1: త్యాగమునే ప్రధానమైనటువంటి పుష్పంగా తీసుకున్నారు.
0: They considered the flower of sacrifice as the main one.
1: రాగమును ప్రధానమైనటువంటి అర్పితంగా ఆశించారు.
0: They have considered the main principle of love as an act.
1: సత్యమేతలకు ప్రత్యక్ష దైవముగా స్వాగతించారు.
0: They considered truth as God.
1: కరుణ ప్రేమలే రెండింటి యొక్క ఏకత్వంగా విశ్వసించారు.
0: They could understand the compassion, the love being the same.
1: హృదయమే తన సింహాసనంగా భావించారు.
0: They considered human heart as a throne of God.
1: ఆనాటి ప్రార్థన వల్లనే ఆనాటి యువకులు ఆనాటి మానీయులు దివ్యత్వాన్ని పొందగలిగారు.
0: బికాస్ ఆఫ్ సచ్ ఎ సెంటిమెంట్ విచ్ ఇస్ సో నోబుల్, పీపుల్ కుడ్ అటైన్ డివినిటీ ఇన్ దోస్ డేస్.
1: కనుక ఈనాటి మానవులు కూడాను అతి పవిత్రమైనటువంటి ప్రార్థనలు సలిపి
0: మ్యాన్ షుడ్ ఆల్సో today offer such sacred prayers.
1: మీ హృదయపీఠం పైనే ప్రతిష్ఠింప చేసుకోవాలి.
0: Install God on the throne of your heart.
1: మనం ఎన్నెన్నో యోచనలు చేస్తున్నారు.
0: We have varied thoughts.
1: ఎన్ని యోచనలు చేసి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of all our imagination?
1: ఈ యోచనలన్నీ కూడా కేవలము దుఃఖమునకు మూల కారణమే.
0: All our thoughts are the cause for our misery.
1: ఆ దుఃఖంలో కూడా ఆనందం నిండి ఉంటున్నది.
0: In fact there lies some hidden happiness there.
1: పానకంలో చక్కెర ఏ రీతిగా ఉంటున్నదో,
0: just as you find
1: dukkham lopana kodunu bhagavantudu aa reethiga chakkariga roopamgalo unnadu,
0: just as you find sugar in the milk you also find happiness in misery.
1: Kanuka nee sukha dukkhamlo rendittini kodunu samadattvanto manam visheshinchali.
0: We should be equal minded both in pleasure and pain.
1: Manam nirantaram kodunu happy gaane undali.
0: We have to be happy all the time.
1: Edo konni kashtamlu nashtamlu bhautikamainatuvanti sambhavistuntayi.
0: Difficulties and worries come in between.
1: Aa sambhavinchinanta maatramana manam deeniki kashtamani bhavinchakoddu.
0: Because of these problems and worries we should not be
1: కష్టములకు మనం విచారించకూడదు.
0: వీ షుడ్ నాట్ వరీ టూ మచ్.
1: ఇది ఆనందం అందించేటువంటి ప్రథమ సోపానము అని విశ్వసించాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద స్టెప్ దట్ లీడ్స్ యూ టు సక్సెస్ అండ్ హ్యాపీనెస్.
1: పాండవులు 14 సంవత్సరముల కష్టములు అనుభవించడం చేతనే కట్ట కడిపటికీ కృష్ణుడు వారి వెంట జంట ఇంట ఉంటుండి వారిని విజయవంతం గావించాడు.
0: ఫర్ దట్ రీజన్ కృష్ణ వాజ్ ఆల్వేస్ విత్ దెమ్, ఇన్ దెమ్, అరౌండ్ దెమ్, అబౌవ్ దెమ్, బిలో దెమ్ అండ్ కన్ఫర్డ్ సక్సెస్.
1: ఆ కష్టమంతా కూడాను దైవం యొక్క ఆ సహాయము ఎంతైనా ఉంటుంటది.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ గాడ్ విల్ స్టాండ్ బిహైండ్ యూ అండ్ హెల్ప్ యూ.
1: కనుక ఆనాటి పాండవులంతా కూడాను ఫస్ట్ గాడ్,
0: పాండవస్ కన్సిడర్డ్ God in the first place.
1: Next world.
0: Next comes the world.
1: Third eye.
0: And third eye.
1: Ani vaaru danni vaaru venuka pettukunnaru.
0: In fact they kept this eye at the
1: first
0: end.
1: First God.
0: God comes first.
1: Mundu bhagavantanni pettukoni
0: keep prapanchamunu
1: venuka pettukoni nenu aneetundi ahankaraanni marinta venukuku pettaru.
0: Keeping God in the first place they kept behind I, the ego.
1: Kaani kauravulu chesinatundi pani emiti?
0: What is the Kauravas did?
1: First I.
0: They kept I in the first
1: world.
0: Place. Next world.
1: Last God.
0: And they kept God at the end, last.
1: Kanukane bhagavantuni venukaku pettaru.
0: They kept God at the end.
1: Kanukane vaaru apajayanni pondaru.
0: Therefore they lost the battle.
1: Aanandamunu ye maatramu vetikina chikkaledu.
0: They never experienced happiness nor success.
1: Daivatvanni samipanga chesukunnattundi vaaniki aanandam eppudu kudanu nindi untadi.
0: The one who is close to God experiences him will be blessed.
1: Manam prati vyaktini kudanu gauravinchali.
0: We have to respect every person.
1: ఆ గౌరవించిన సమయంలోనే మనకు తిరిగి ఆ గౌరవము రెండింతలుగా మనకు వెనుక తిరుగుతుంది.
0: When you respect others, you will be respected in turn.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: కష్టములకు మనం విచారించకూడదు.
0: We should not be bothered of these problems.
1: దుఃఖములకు మనం ఏమాత్రము యోచించకూడదు.
0: Don't be worried of the difficulties.
1: ఆనందానికి మనం అరులు జార్చకూడదు.
0: Don't aspire only to be happy.
1: ఆనందాన్ని ఏమాత్రము చింతించకూడదు.
0: Never think about it.
1: దుఃఖమే నాకు నిజమైనటువంటి యొక్క ఆనందాన్ని అందిస్తుంది.
0: These difficulties will give me ultimate joy.
1: దుఃఖం అనేటువంటి ఆరంజి ఫలం లోపల,
0: and this dukkha, the term
1: aarantham anetundi phalam pai tutnatundi throde dukkhamu,
0: the sadness is like the outer skin or the rind
1: with a sweet happiness inside. సుఖము అనేటువంటి రసం మనకు లభిస్తుంది.
0: వెన్ వన్స్ యు రిమూవ్ ది ఔటర్ స్కిన్ ఆఫ్ సాడ్నెస్ మిజరీ యు కెన్ ఎక్స్పీరియన్స్.
1: కనుకనే భగవంతుని రసో వైసహ అతను రసస్వరూపుడు అన్నారు.
0: గాడ్ ఈజ్ రస, ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్.
1: కనుక రసము ఉండాలంటే దానికి పైన చాలా చేదైనటువంటి వస్తువులు కప్పి ఉండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు వాంట్ టు హ్యావ్ ద స్వీట్ జ్యూస్ ఇన్ సైడ్ యు హావ్ టు రిమూవ్ ద బిట్టర్ స్కిన్ ఆఫ్ ద ఫ్రూట్.
1: అట్టి కఠినమైనటువంటి ఒక దుఃఖం ఉండినప్పుడే మధురమైనటువంటి రసం మనకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ వన్స్ యూ రిమూవ్ ద బిట్టర్ స్కిన్ అరౌండ్ యు కెన్ హ్యావ్ దట్ స్వీట్ జ్యూస్.
1: అమెరికా లోపల పూర్వము లింకన్ అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు.
0: ఇన్ అమెరికా దేర్ వాస్ ఎ పర్సన్ బై నేమ్ లింకన్.
1: లింకన్ అనేటువంటి వాడు చాలా సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వాడు.
0: లింకన్ had his birth in an ordinary family.
1: అతను స్కూలుకు పోతుంటే అతనితో వెళ్లేటువంటి స్నేహితులందరూ అతని తమాషలు చేస్తూ వచ్చారు.
0: As he was going to school, his classmates made fun of him.
1: ఏమని, మాకంతా నగలు ధరించాము, నూతనమైనటువంటి వస్త్రాలు, విలువైనటువంటి వస్త్రాలు ధరించాము, ఈ బీదవాడు వస్త్రములు కూడా సర్లేదు అని అతన్ని తమాషలు చేస్తూ వచ్చారు.
0: ఆల్ క్లాస్మేట్స్ వర్ హైలీ కాన్షియస్ ఆఫ్ దేర్ కాస్ట్లీ డ్రెస్ అండ్ మేడ్ ఫన్ ఆఫ్ లింకన్.
1: ఒకనాడు పాపం లింకన్ భరించుకుని లేకపోయి తల్లి ఒడిలో కూలి, అమ్మా నన్ను ఇట్లా అవమానం చేస్తున్నారు అని ఏడ్చాడు.
0: వన్ డే లింకన్ కుడ్ నాట్ బేర్ ఆల్ దిస్ ఇన్సల్ట్ and he approached his mother and cried.
1: Aa talli kumaruni aadarinchi nayana ee avamanamulu maanamulu anni kudanu mana manchi kosame.
0: Mother caressing him said, this kind of praise or blame
1: nee gaurava maryadal kosame nee vevatramu todu vaachinchavaddu.
0: Don't worry about this courtesy or respect.
1: Aatma gauravani nee nilipko.
0: Keep up that, maintain self respect.
1: Adiye nee yokka aasti.
0: That is your property.
1: అది నీ యొక్క సంపద.
0: That your wealth.
1: అది నీ యొక్క దైవము.
0: That's your God indeed.
1: ఆత్మ గౌరవాన్ని నువ్వు ఎప్పుడు చూసినా పోగొట్టుకోకు.
0: Never give up this self respect which is greatest of all.
1: ఆ ధైర్యమైనటువంటి ఆ మాటలు ఆ హృదయానికి నాటుకొని పోవటం చేతనే
0: these courageous words of the mother got imprinted.
1: ప్రతి కష్టమునకును తాను ధైర్యంగా ఉంటుండి తాను దాన్ని సాధిస్తూ వచ్చాడు.
0: So he was so bold and courageous to face all the obstacles.
1: ఆత్మ నా యందు ఉంటున్నది.
0: The self
1: ఆత్మ గౌరవమే నా యొక్క నిజమైనటువంటి సంపద.
0: ద సెల్ఫ్ ఈజ్ ఇన్ మీ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ మై ప్రాపర్టీ.
1: ఆ విధంగా ఉంటుండి కట్టగలిపటికీ తాను ఒక క్లాస్ లో పాస్ చేశాడు.
0: అల్టిమేట్లీ హీ సెక్యూర్డ్ హై స్కోర్స్ ఇన్ ఎగ్జామినేషన్.
1: ఆత్మవిశ్వాసం చేతనే అన్ని క్లాసులు ఎందుకు కూడా పాస్ చేశాడు.
0: హీ కుడ్ పాస్ ఇన్ ఎవ్రీ ఎగ్జామినేషన్ బికాస్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: కట్టగలిపటికీ తాను ఈ స్నేహితుల యొక్క ప్రోద్బలం చేత ఇతని యొక్క గుణము చాలా గొప్పదిగా భావించి, అయ్యా నీవు ఎలక్షన్స్ వస్తున్నాయి, నువ్వు ఎంపీగా నిలుచుకో అన్నారు.
0: Observing all the noble qualities in him, friends approached him and wanted him to contest in the election.
1: Nen ikkada member of parliament lo ikkada akkada naaku seat aina untunda aa hall lo nenu nannu pravesh pettara ani chaala sandehinchadu.
0: In fact Lincoln doubted, can I ever be elected, would I find a place in parliament.
1: Aalochanu nettiyadu.
0: In fact he brushed aside all
1: the risks. Naa taliyo ka aatmavishwasamu.
0: I depend on my self
1: confidence. నేను పోరాడతాను అన్నాడు.
0: I'll fight with self confidence.
1: దాంతో ఆత్మవిశ్వాసంతో పోరాడి
0: as he fought with that
1: కట్టగలిపటికి అమెరికాకు తాను ప్రైమ్ మినిస్టర్ గా మయ మారేయాడు.
0: At the end he became president of America.
1: ఈ లింకన్ ఎంత చిన్నవాడు, ప్రైమ్ మినిస్టర్ గా కావడానికి ఏది కారణము?
0: He was so young, how could he occupy that high position?
1: ఆత్మవిశ్వాసమే నిజమైనటువంటి కారణం.
0: ఇట్ ఇస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ ఇస్ ద కాజ్.
1: ఆత్మవిశ్వాసం లేనటువంటి వానికి ఎటువంటి స్థానంలో ఉండినప్పటికీ దిగజారిపోవచ్చు.
0: ఇఫ్ యు హావ్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యు విల్ నెవర్ కమ్ అప్ ఇన్ లైఫ్.
1: కనుక విద్యార్థులారా,
0: సో స్టూడెంట్స్,
1: మీరందరికీ జీవితంలో అంతా కూడాను ఆత్మవిశ్వాసం చాలా ప్రధానమైనటువంటి లక్ష్యంగా తీసుకోవాలి.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇన్ యువర్ లైఫ్.
1: ఆత్మవిశ్వాసమే లేకుండా నీకు ఆత్మానందమే లభించదు.
0: ఇఫ్ యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ యు కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్.
1: కనుక ఆత్మవిశ్వాసంతో మీరు జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి.
0: దేర్ఫోర్ లీడ్ యువర్ లైఫ్ ఇన్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: నీవే దైవత్వము,
0: యువర్ గాడ్.
1: నీ ఆత్మ కంటే మించినటువంటిది లేదు.
0: దేర్ నథింగ్ బియాండ్ యువర్ సెల్ఫ్ ఆర్ స్పిరిట్.
1: కనుక ఈ బ్రహ్మ అనేటువంటిది ఆత్మలో చేరటం వల్ల ఆత్మవాన్ అని దానికి పేరు వచ్చింది.
0: Therefore, as you have got the principle of the self or the spirit, you are called Atmavan.
1: Atmavan అనగా ఏమిటి? దేహంలో సర్వత్రా ఉండేటువంటి స్థానం కాకుండా హృదయమునందు మాత్రమే శాశ్వతంగా ఉండేటువంటి వాడు అని దీనికి అర్థం.
0: ఆత్మవాన్ మెంట్ దట్ గాడ్ రిసైడ్స్ ఇన్ ద ఆల్టర్ ఆఫ్ యువర్ హార్ట్ పర్మనెంట్లీ.
1: కనుక మన ఆత్మ కంటే, మన హృదయం కంటే మించినటువంటి లోకంలో మరొకటి లేదు.
0: దేర్ఫోర్ ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ బియాండ్ ద హ్యూమన్ హార్ట్.
1: అలాంటి ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకొని
0: వీ హావ్ టు డెవలప్ దట్ ఫెయిత్
1: అన్ని జీవులను కూడా మనం ప్రేమించి,
0: వీ హావ్ టు లవ్ ఆల్,
1: మనకు ద్వేషమైనటువంటి వారే లేకుండా చూసుకోవాలి.
0: సీ దట్ యూ డోంట్ హేట్ ఎనీబడి నార్ హేట్ ఇట్.
1: నీకు ఎవరైనా ద్వేషులుగా ఉండవచ్చును,
0: ఇన్ఫాక్ట్ సమ్ మే హేట్ యు,
1: కానీ నీవెవరిని ద్వేషించవద్దు.
0: బట్ నెవర్ హేట్ ఎనీబడి.
1: అది మా లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని నా యొక్క దీనిని మీరు అనుసరించండి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్. His life is his message.
1: నన్ను ఎవరు ద్వేషించినప్పటికీ, నన్ను ఎవరు విమర్శించినప్పటికీ, నేను ఎవరిని విమర్శించను, ఎవరిని ద్వేషించను.
0: Anyone may criticize him, but Bhagavan will never criticize anybody.
1: కనుకనే దానిని మీరు అనుసరిస్తూ వచ్చినప్పుడు మీరు కూడా సాయిబాబా సమానమైనటువంటి తత్వం గారి పొందుతారు.
0: When Bhagavan follows his message, which is his very life, we have to follow the same.
1: దీనికి ఇంత గొప్ప కీర్తి అభించినటువంటి దీనికి కారణం ఏమిటి?
0: What are the reason behind this name?
1: ప్రేమతత్వమే దీనికి ప్రధానమైనటువంటి యొక్క విలువ.
0: Bhagavan's love is the main thing, highly valuable.
1: ఇదే నిజమైన ఆస్తి.
0: Love is Bhagavan's property.
1: కనుక ఈ ప్రేమతత్వాన్ని మీరు కూడా పంచుకొని,
0: consider this love for yourself.
1: ఆత్మవిశ్వాసాన్ని మీరు కూడా పెంచుకొని,
0: and develop self confidence.
1: లోకములకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించండి.
0: Lead an exemplary life in this world.
1: నేను ఈనాడు ఏమి కూడా ఎక్కువగా చెప్పలేదు.
0: Bhagavan doesn't want to talk to you for more of a long, nor either plan for it.
1: మీరందరూ కూడా ఈనాడు సుక్షేమంగా ఉండండి. భారతదేశం యొక్క క్షేమమే కాకుండా అన్ని దేశముల యొక్క క్షేమాన్ని కూడాను మీరు ఆశిస్తూ రావాలి.
0: Bhagavan wants everybody to lead a blissful life. You should aspire for happiness and prosperity, not only of Bharat, but the entire world.
1: లోక సమస్త సుఖిను భవంతు, అందరూ సుఖంగా ఉండాలి.
0: Let everybody be happy.
1: అప్పుడే నీకు ఆనందం లభిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ బి హ్యాపీ.
1: ఇలాంటి విశాలమైన భావాన్ని మీరు పెంచుకోండి.
0: యూ షుడ్ బి బ్రాడ్ మైండెడ్.
1: ఇలాంటి విశాలమైన తత్వాన్ని మీరు అనుభవించండి.
0: ఎక్స్పీరియన్స్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: సంకుచితమైన భావాన్ని నెట్టి పెట్టండి.
0: కీప్ ఆఫ్ ఫ్రమ్ దిస్ నారో మైండెడ్.
1: ఎవరైనా మనల్ని దూషించినా లేక కొట్టినా కొన్ని బాధలు పెట్టినా,
0: if you are put to any harm or injury or suffering,
1: ni opik cheta ivanni na manchi kosam, na manchi kosam ani ani sahajanga meer anubhavinchandi.
0: Have patience and think that everything is for your own good.
1: Daniki minchinatundi marokati ledu.
0: There's nothing more than patience.
1: Dehamu panchabhautikamu.
0: Body is full of senses.
1: Dehamu koolaka tappa eppudunni.
0: It is bound to fall someday.
1: Dehi nilamayundu.
0: But the indweller is permanent.
1: Padutimpaka dehiki chaavu puttukal moha nibandha bandhana muddalu levu.
0: The indweller has no birth nor the end nor beginning nor an end.
1: నిజము చూడా ఆ దేహియే దేవదేవుడు.
0: That indweller, the spirit, is God himself.
1: కనుక అందరి యందు కూడాను ఈ దేహి ఉన్నాడు.
0: This indweller self is in everybody.
1: భిక్షగాళ్ళు కూడా వచ్చి దేహి భవతి భిక్షాన్ దేహి అని అడుగుతున్నారు.
0: Even a beggar approaches at the doorstep.
1: ఎవరిని అడుగుతున్నాడు? మిమ్మల్ని కాదు అడిగేది.
0: Beggar is not begging you actually.
1: నీ యందు ఉన్నటువంటి దేహిని అడుగుతున్నాడు.
0: He prays
1: to దైవాన్ని అడుగుతున్నాడు.
0: He prays to God, the spirit in you.
1: ఆ సత్యాన్ని మీరు గుర్తించుకోలేక,
0: you don't understand that.
1: వాడు నన్ను భిక్షం అడుగుతున్నాడు అని భావిస్తున్నావు.
0: And you think that the beggar is begging you.
1: అది నీ యొక్క అజ్ఞానము.
0: That's your ignorance.
1: అది నీ యొక్క అహంకారము.
0: That's your ego.
1: వాడు అడిగేది నిన్ను కాదు.
0: He is not asking you.
1: భవతి భిక్షాన్ దేహి, దేహి దేహి అని దేహిని అడుగుతున్నాడు.
0: He is praying to the self or the spirit God.
1: నీవు దేహస్వరూపుడు.
0: You have the body.
1: నీవు దేహి కాదు.
0: You are not the indweller.
1: నీ లోపల ఉండేటువంటి యొక్క జీవశక్తియే దేహి.
0: The divinity latent in you is God himself.
1: అట్టి దివ్యత్వం అనేటువంటిది సర్వలయందు ఉంటున్నది.
0: Such divinity is present in everyone.
1: దానికి బీద రైతు అనేటువంటి భేదము లేదు.
0: It has no considerations like poor and rich.
1: అందరి యందు కూడా ఉన్నది ఒకే ఆత్మతత్వమే.
0: The same spirit of the self is present uniform in everybody.
1: అట్టి దివ్యత్వాన్ని మీరు ప్రేమతో మీరు ఆరాధన చేయండి.
0: Worship the divinity.
1: Andarni preminchandi.
0: Love all.
1: Tappu ledu.
0: Nothing wrong in it.
1: Kaani etti prema swarthrahitamainatundi prema.
0: What sort of love? Selfless love.
1: Deha abhimanam kaanatundi yokka prema neevu andariki nee samatvanga untuntadi.
0: That love which is beyond body attachment is present to everybody.
1: దేహాత్మ భావం అనేటువంటిది కేవలం సంకుచితమైన భావాన్ని పొందుతుంది.
0: దిస్ బాడీ అటాచ్మెంట్ ఈస్ నారో మైండెడ్నెస్.
1: ఇది కేవలము దేహానికి దేహమే సంబంధము.
0: ఇట్ ఈస్ ఎ కనెక్షన్ బిట్వీన్ బాడీ టు బాడీ.
1: కానీ భగవంతునికి నీకు ఉన్నటువంటి హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
0: ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్ ఈస్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: కనుక మీరు ప్రేమను ప్రేమచే చూడాలి.
0: దేర్ ఫోర్ ఇట్ షుడ్ బి రిలేషన్షిప్ బిట్వీన్ లవ్ టు లవ్.
1: ఈనాడు
0: టుడే
1: ఎవరికి నేను ఇన్విటేషన్ పంపలేదు.
0: Bhagavan has not sent invitation. In fact, invitations are not printed.
1: కాని ఇందరి ఈనాడు వచ్చి ఇక్కడ చేరినారంటే నా పైన ఉన్నటువంటి ప్రేమనే దీనికి మూల కారణము.
0: All of you are here. Why? Your love for Bhagavan brought you here.
1: ఇంతమంది ప్రేమకు నేను పాత్రుడు కావటం ఎంత ఆనందము.
0: It's a matter of bliss to think that how Bhagavan won your heart.
1: అమ్మ నాన్నలకే ప్రీతికి పాత్రులు కాలేరు కొంతమంది.
0: In fact, some do not deserve the love of their parents.
1: కానీ లోకములో ఇంతమంది ప్రేమకు నేను పాత్రుడు కావటం అనేది అదే నిజమైన దైవత్వము.
0: The divinity of Bhagavan lies in this point because he is the recipient of love of everybody in this world.
1: Ratihi. లోకో రతిహి, లోకమంతా దీనిని రతించారు, ప్రేమించారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ వరల్డ్ లవ్స్ హిమ్.
1: ఇక్కడికి వచ్చినటువంటి వారు మాత్రమే కాదు, కాని కోట్లు ఎంతమందో ఉంటున్నారు.
0: నాట్ మియర్లీ దోస్ హూ ఆర్ హియర్, దర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వై యువర్ లవ్ ఫర్ భగవాన్ బ్రాట్ యూ హియర్.
1: ఇంతమంది ప్రేమకు నేను పాత్రుడు కావటం ఎంత ఆనందము.
0: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ బ్లిస్ టు థింక్ దట్ హౌ భగవాన్ వన్ యూర్ హార్ట్.
1: ఇంట్లో ఉండేటువంటి అమ్మా నాన్నలకే ప్రీతికి పాత్ర.

0: ఉండేటువంటి వారు మాత్రమే కాదు, నాలుగు ఎంతమందో ఉంటున్నారు.
1: నాట్ మియర్లీ దోస్ హు ఆర్ హియర్, దర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్ హూ కుడ్ నాట్ బి హియర్.
0: ప్రేమకు పాత్రులు కావటం అనేటువంటిది అదే గొప్ప దైవత్వమునకు మూల కారణము.
1: The divinity lies, the secret of divinity is to win the hearts of the humanity.
0: పెద్దల వరకు, వృద్ధుల మొదలుకొని వయస్సు వారికి వరకు ఒకే ప్రేమని.
1: The young and old, rich and poor have the same love.
0: రాత్రి తెల్లవారుజామున 3 గంటల నుంచి ఒకే అల్లర, అనగా లోపల ప్రవేశించడానికి.
1: People wait for him to get in right from 3 o'clock in the early hours. అంత
0: ఆతృతతో వాళ్ళు సిద్ధంగా ఉంటున్నారు.
1: They are so anxious to get into.
0: దేనికైనా ఇంత ఆతృత పడతారా? పడరు.
1: Will you wait that long for anything?
0: ఏదో ఒక సినిమా చూడాలంటే క్యూలో పోయి నిలుస్తారు.
1: If you want to go to cinema, you stand in a queue.
0: ఏదో ఒక బస్సులో పోవాలంటే బస్సు కోసం క్యూలో నిలుస్తారు.
1: Even to get a bus ticket, you stand in queue.
0: కానీ స్వామి దర్శనం కోసమని ఈ క్యూను కూడా లెక్క చేయరు, అంత నెట్టుకొని వచ్చేస్తారు.
1: But Swami's darshan, you are so patient enough.
0: ప్రాణములకు ఏమాత్రం లెక్క చేయరు. అంత ప్రేమతో దీన్ని దర్శించాలని, ముందుకు రావాలని ఎంతనో తొందరపడుతుంటారు.
1: విత్ ఆల్ ది లవ్ యు ఆర్ హైలీ యాంగ్షియస్ టు హావ్ దట్ డివైన్ దర్శనం.
0: ప్రేమని ఎన్ని తపస్సులు చేసినా కూడా లభించేటువంటిది కాదు.
1: దట్ లవ్ యు కెనాట్ అచీవ్ ఇట్ బై పెనెన్స్ ఫర్ లాంగ్.
0: ఏనాడు ఏ తపస్సులు చేశారో మీరు,
1: వాట్ పెనెన్స్ యూ డిడ్ ఇన్ ది పాస్ట్,
0: ఏ యోగములు ఆచరించారో మీరు,
1: వాట్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్
0: ఎన్ని విధమైనటువంటి ప్రాక్టీస్ చేశారో మీరు,
1: ఆల్ ద ప్రాక్టీస్
0: ఈనాడు ఇట్లాంటి యొక్క ఆనందాన్ని అనుభవించడానికి అవకాశం చిక్కింది.
1: దట్ లెడ్ యూ హియర్ టు ఎంజాయ్ దిస్ బ్లిస్.
0: నేను అందరినీ కూడా ప్రేమిస్తున్నాను.
1: భగవాన్ లవ్స్ ఆల్.
0: నాకు ఎవరు కూడా అయిష్టమైనటువంటి వారు లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ నో వన్ హూ ఇస్ నాట్ లైక్ బై హిమ్.
0: నా ప్రేమ యొక్క రిజల్టే ఇంతమంది ప్రేమలకు పాత్రులు కావడానికి కారణం.
1: ద రిజల్ట్ ఆఫ్ లవ్ లైస్ ఇన్ ఇన్వైటింగ్, బ్రింగింగ్ యు, అట్రాక్టింగ్, డ్రాయింగ్ నియర్.
0: కనుక ఎవరిని కూడా మనం బాధించేటువంటి పలుకులు పలకకండి.
1: నెవర్ స్పీక్ హార్ష్లీ టువర్డ్స్ ఎనీబడి.
0: కష్టపెట్టేటువంటి పలుకులు పలకకండి.
1: నెవర్ బీ సో హార్ష్ ఇన్ యువర్ వర్డ్స్.
0: ఎట్టి దుర్మార్గమైనటువంటి పనులకు పూనుకోకండి.
1: నెవర్ రిజార్ట్ టు వికెడ్ యాక్షన్.
0: అణువు నుండి ఘనం వరకు ఉన్నటువంటి వాడు ఆత్మస్వరూపుడే అనే సత్యాన్ని గుర్తించండి.
1: నో ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ దిస్ ఆటమ్ టు ద మైండ్.
0: సత్యత్వం నీయందే ఉంటుండి కూడా నీవు లేనట్టుగా భావిస్తున్నావు.
1: You think that there is no principle of truth within you.
0: అది ఏ పొరపాటు.
1: That is a big mistake.
0: ఆ సత్య స్వరూపం నీయందే ఉంటున్నది.
1: That the form of truth is in you.
0: నీకు మించిన సత్యం మరొకటి లేదు.
1: There is no form of truth beyond you.
0: కనుకనే
1: so
0: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది ఈశ్వర సర్వభూతానాం.
1: What we should know today is that God is present in all.
0: ఈశ్వరుడు అనేటువంటి వాడు కేవలము ఒక విధమైనటువంటి యొక్క శక్తి స్వరూపుడు.
1: God is in the form of శక్తి energy.
0: ఈ యొక్క ఈశ్వరి ఏంటంటే ఆమె ఒక విధమైనటువంటి విశ్వాసము.
1: అండ్ దెన్ వీ ఫైండ్ అదర్ వన్ ఈశ్వరీ.
0: భవానీ శంకర్ల యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవత్వము.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ భవానీ శంకర.
0: శంకరుడు దేహతత్వము,
1: శంకర రిప్రజెంట్
0: భవానీ ఆత్మతత్వము.
1: భవానీ రిప్రజెంట్
0: ఈ రెండు కూడా ఒకదాన్ని ఒకటి అనుసరించే ఉంటాయి.
1: దే ఫాలో ఈచ్ అదర్.
0: దేహం యొక్క సుఖాన్ని కోరుతుంటుంది శివత్వము.
1: ద శివ ఆస్పెక్ట్ always aspires for happiness.
0: ఆత్మజ్ఞానాన్ని ఆశిస్తుంటుంటది భవాని.
1: భవాని ఎక్స్పెక్ట్స్ ద బ్లిస్ఫుల్ స్టేట్ ఆఫ్ ఆత్మ. దట్ ఇస్ ఫెయిత్.
0: ఆ విశ్వాసమే లేకుండినా
1: without this faith
0: ye chinna karyani kuda manu sadhinchalemu.
1: You can never be successful in any task.
0: Kaga motta motta atma vishwasanni penchukovali.
1: First we have to develop the confidence.
0: Adi unte manu sadhinchaleyentundi lokamlo marokatu undadu.
1: When once you have confidence, you can achieve anything in this world.
0: Prema sarupulara,
1: embodiments of love.
0: Bhagavantuni yokka tattvanni gurtinchalanukunte ఏదో గొప్ప సాధనలు చేయనక్కర్లేదు.
1: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ గాడ్,
0: గొప్ప ఉపవాసములు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫాస్ట్,
0: గొప్ప జపతప ధ్యానములు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు మెడిటేట్.
0: హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు.
1: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ లవ్ హిమ్ హోల్ హార్టెడ్లీ.
0: భగవంతుడికి నేను ఈ కార్యం చేయాలి, ఆ కార్యం చేయాలని ఎంతో ఆశపడుతుంటారు.
1: In fact, you want to do something or other.
0: అవన్నీ కూడా కేవలం విశ్వాసం యొక్క లక్షణాలే.
1: దే ఆర్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ఫెయిత్.
0: కనుకనే ఆ విశ్వాసాన్ని మీరు పెంచుకోండి.
1: స్ట్రెంగ్థెన్ దట్ ఫెయిత్ ఇన్ యూ.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దేహంలో భవానీ శంకర్లు ఉండటం చేత ఈ దేహం చేత ఎట్టి అసభ్యమైనటువంటి ఆహారం కూడా ముట్టకూడదు.
1: యాజ్ దేర్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భవానీ శంకర ఇన్ ఎవ్రీ బాడీ, యూ షుడ్ నాట్ పార్టేక్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఆన్ ద వే.
0: దైవ ప్రీతి, పాప భీతి, సంఘనీతి మూడింటిని కూడా దినదిన అభివృద్ధి పొందాలి.
1: రైట్ ఫ్రమ్ దిస్ డే follow and improve upon the 3 principles. 1, fear of sin, love for God, and morality in society.
0: Morality in society.
1: Morality in society.
0: ఆ నిజమైనటువంటి మొరాలిటీ మనం రావాలంటే మొట్టమొదటి దైవ ప్రీతి కావాలి.
1: If you want to observe

0: morality in society, you should have love for God.
1: దైవ ప్రీతి ఉండినప్పుడు పాపం అంటే భీతి కలుగుతుంది.
0: Then once you love God more, you will be afraid of sin.
1: ఈనాడు అట్టి భీతి లేనటువంటి వారే సర్వ పాపములకు గురి అవుతున్నారు.
0: There is no fear of sin today.
1: అది సరి అయినటువంటిది కాదు, మానవత్వానికి విరుద్ధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ జస్ట్ అగేన్స్ట్ ద నేచర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: పుట్టుట ఒక చింత,
0: ద బర్త్ ఈస్ వన్ వరీ,
1: భూమి నుండి చింత,
0: లైఫ్ ఆన్ ఎర్త్
1: సంసారం ఒక చింత,
0: ఫ్యామిలీ లైఫ్
1: చావు చింత,
0: డెత్
1: బాల్యమంతా చింత,
0: చైల్డ్హుడ్
1: వార్ధక్యం ఒక చింత,
0: ఓల్డ్ ఏజ్
1: జీవించడం ఒక చింత,
0: లైఫ్
1: చెడుకు చింత, కర్మలన్నీ చింత, కష్టములు ఒక చింత, సంతసం ఒక చింత, వింత చింత, చింతలతో కూడినటువంటి మానవుడికి చింత లేకుండా ఉండాలంటే ఎట్టవుతుంది అని మీరు ప్రశ్నించవచ్చు.
0: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ చింత ఆర్ ద వరీ. Well, how to be free from that worry?
1: ఇవన్నీ కూడా ఒక దేహంతో సంబంధించినటువంటి చింతలే.
0: In fact, they are all present in the same body.
1: ఇవన్నీ కేవలం ఒక మనసు నుంచి ఆవిర్భవించినటువంటి చింతలే.
0: Mind is the place of origin of all these worries.
1: మనసునే నీవు సేవ చేసుకుంటే ఈ చింతలు ఏ మాత్రం అవకాశం ఉండదు.
0: Then once you exercise control over your mind, you never worry.
1: మనసు స్వాధీనమైన మనకు మరిమంత్ర తంత్రం లేలా అన్నాడు.
0: Then once you have total control on the mind, you don't need any mantra.
1: కనుక మనసే మన స్వాధీనమైతే ఈ మంత్రాలు మనకు అక్కర్లేదు.
0: When once you become the master of your mind,
1: ఈ సర్వచింతలకు మనం పరిహారం అవుతాయి.
0: That is the solution for all problems.
1: సర్వచింతలు బాపడి సాయి ప్రేమ పెంచుడికడైన మనలారా ప్రేమతోట.
0: Have love, love Bhagavan more and more, which is the only solution for all of our
1: sarvachintalaku nivaranam avistundi.
0: In fact, it atones all our sins.
1: కనుక మీకు చింతల కోసం మీరు వగచకండి.
0: Therefore do not worry.
1: దైవ ప్రార్థన చేత ఎంతైనా మనం సాధించవచ్చు.
0: By praying you can achieve anything.
1: కేవలం భారతీయులు మాత్రమే కాదు,
0: నాట్ ఓన్లీ
1: విదేశీయులు కూడా ఆ ప్రేమ చేత ఎన్నో సాధించినటువంటి వారు ఉన్నారు.
0: There are number of people who could achieve success.
1: తల్లి యొక్క ఆజ్ఞను పురస్కరించుకుని ఆచరణలో పెట్టి ఆనందాన్ని పొందినటువంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు.
0: There are many people who obeyed the command of the mother and could redeem their life.
1: మొట్టమొదట బాహ్యమైనటువంటి రూపంలో ఉండినటువంటి వారు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
0: Therefore, having been born as a human being with this form, just consider your mother as God, father as God, and preceptor.
1: తల్లిని మీరు ప్రేమించండి.
0: First, love your mother.
1: తల్లిని ప్రేమించిన తర్వాత తండ్రిని సహజంగా ప్రేమిస్తారు.
0: Then once you love your mother, you will also love your father.
1: ఈ తల్లిదండ్రులను ప్రేమించినటువంటి వ్యక్తి అధ్యాపకుని ప్రేమిస్తుంటారు.
0: Then you will be able to love your teacher.
1: కానీ మొట్టమొదట తల్లిని ప్రేమించే పూర్వము నిన్ను నీవు ప్రేమించాలి.
0: Before you love your mother, love yourself.
1: అప్పుడే తల్లిపైన ప్రేమ అభివృద్ధి అవుతుంది.
0: Then only you will be able to love your mother.
1: తనపైన తనకు నమ్మకం లేనిటువంటి వాడికి తల్లిపైన కూడా ప్రేమ రాదు.
0: If you have no faith in yourself, you can never love your mother.
1: Faith in yourself and faith in God. This is the secret of greatness.
0: The secret of greatness is this: faith in yourself and faith in God.
1: ఈ రెండింటి యొక్క తత్వాన్ని మొట్టమొదట మీరు పెంచుకోవాలి.
0: We have to understand the principle, these two principles.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఇంకా సాయంకాలం కూడాను ఈ యొక్క బర్త్డే యొక్క సమాచారం ఎంతో ఉంటున్నాయి.
0: In the evening also we have birthday celebrations.
1: కనుక ఇప్పటికే మీకు చాలా వరకు కూడాను కాలం తీరిపోయింది.
0: In fact, you have waited for long.
1: కనుక మీకు కొంతవరకు విశ్రాంతి కూడా అందించాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ దట్ యు నీడ్ సమ్ రెస్ట్ నౌ.
1: ఎంతైనా పొట్ట ఉంటుండాలి.
0: Yes, you have got to eat.
1: ఈ పొట్ట అనేటువంటి పెట్రోల్ ట్యాంక్ కొంత పెట్రోల్ కూడా వేయవలసి వస్తుంది.
0: హ్యూమన్ స్టమక్ ఇస్ ఎ పెట్రోల్ ట్యాంక్ దట్ రిక్వైర్స్ పెట్రోల్.
1: చాలా మంది 2 గంటలకు 3 గంటలకే వచ్చి చేరిపోయినారు.
0: మెనీ పీపుల్ హ్యావ్ బీన్ హియర్ గ్యాదరింగ్ రైట్ ఫ్రమ్ 2 o'clock.
1: కనుకనే మీరు వెళ్లి స్వామి చెప్పినటువంటి విషయాలంతా కూడా మననం చేసుకుంటూ,
0: Better you go and think what all Bhagavan said.
1: ఆత్మవిశ్వాసం కలదని నీవు ధైర్యంగా సాధించుకోవడానికి తగిన కృషి చేయి.
0: Be courageous enough and develop self-confidence.
1: ఆ ప్రామిస్ నువ్వు చేయి, అదే నీ యొక్క ప్రమాణము.
0: Take this oath today that you will be more and more self-confident.
1: నాకు ఆత్మవిశ్వాసం కలదు అనేటువంటి ధైర్యంతో నీవు పలుకు.
0: Have all the courage that you have self-confidence.
1: దైవాజ్ఞను శిరస వహించు.
0: Follow the command of God.
1: సర్వము నీకు సిద్ధిస్తుంది.
0: And everything will follow.
1: సర్వము నీకు ఫలిస్తుంది.
0: And everything will fructify. సర్వము
1: నీ విజయాన్ని పొందవచ్చును.
0: And you will be successful.
1: భజన బినా సుఖ శాంతి.

دائما جعل الحب ما يموت.

ఉంచి ప్రేమగూర్పు ప్రేమ రూపము శ్రీకృష్ణ ప్రేమ తృష్ణ

0: All the joy, delight and bliss is born out of fullness of love. Truth, sacrifice, renunciation, peace and forbearance are all obtained through love. If one doesn't have love, there is no welfare, there is no safety and joy. This is the word of Sai, which is the path of truth.
1: Prema Swarupulara.
0: Embodiments of divine love.
1: Anuragamu, prema, rendu, anyonyasramai, avinabhava sambandhamai, okkatigane nirupinchuchunnavi.
0: Anuragam, attachment, and prema, love. These two are mutually dependent, inextricably associated with each other, live in fact as one entity.
1: Manasu, bhautikamaina jagatnandu maralchinappudu deenini anuragamu ani, ee manassuni daivam paina maralchinappudu deenini prema ani pilchabadutundi.
0: When you turn the love towards the world, it is anuragamu, it is affection. When you turn the same love towards God, it is prema, it is love.
1: Premaku premane phalam.
0: The fruit of love is love itself.
1: Premaku premane sati.
0: Love alone can match love.
1: Prema premane matrame andinchagaladu.
0: Love can give only love.
1: Itti pavitramaina premanu polchutaku maroka padartham ee jagatnundu ledu.
0: There is no other object in the world which is comparable with love.
1: Prema kavittam cheta varninchutaku veelu kaadu.
0: You cannot describe love by any poetry.
1: Prema manastu kaani vaakutu kaani nirupinchutaku saadhyamu kaadu.
0: It is impossible to pronounce and explain love either by word of mouth or by any description.
1: Kanukane vedamu deenini adeka vidhamulaga varninchi.
0: That is why veda
1: yatho vacho nivartante apraapya manasa saha. Vaakunaku kaani manasunaku kaani deenini varninchutaku veelu kaadu ani nirupinchinadi.
0: Veda has described and proved that love cannot be described either by any word or it cannot be accessible even to mind.
1: Ee prema yokka viluva ittidi attidi inta antani cheppudaku saadhyam kaadu.
0: It is impossible to describe the value of love as such and such.
1: దీని రుచి ఇట్టిది అట్టిది అని నిరూపించటకు సాధ్యము కాదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ప్రూవ్ ది సీక్రెట్నెస్ ఆఫ్ ది స్వీట్నెస్ ఆఫ్ లవ్.
1: శాస్త్రములు వేదములు అమృతాన్ని అనంతమైనటువంటి రీతిగా అమరత్వమైనటువంటి రీతిగా అతి మధురమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వచ్చాయి.
0: ద స్క్రిప్చర్స్ అండ్ వేదాస్ have described amruta, that is the nectar, in number of ways, in an immortal way, in an infinite way.
1: Kani atti atitamaina madharam kaliginatunti yokka amrutamu prema mundu chappidiga roopondutundi.
0: Such a sweet nectarine nectar would tasteless before love.
1: ఈ ప్రేమ చాలా విలువైన వజ్రము.
0: దిస్ లవ్ ఈజ్ ఇన్వాల్యుయబుల్ డైమండ్.
1: ఇది అన్ని ప్రదేశములు యందు కూడాను అంతటా చిక్కేటువంటిది కాదు.
0: దిస్ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ఆల్ ప్లేసెస్ అండ్ ఎవ్రీవేర్.
1: ప్రేమ సామ్రాజ్యమునందు, ప్రేమ వీధిలో, ప్రేమ అంగడి యందు మాత్రమే ఈ వజ్రము లభ్యమవుతుంది.
0: దిస్ డైమండ్ కెన్ బి ఫౌండ్ ఇన్ ద షాప్ ఆఫ్ లవ్, ఇన్ ద స్ట్రీట్ ఆఫ్ లవ్, ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమ సామ్రాజ్యం అనేటువంటిది హృదయ సామ్రాజ్యము. ఈ హృదయము ప్రేమమయమైనప్పుడే ఇది హృదయ సామ్రాజ్యంగా రూపొందుతుంది.
0: దిస్ కింగ్డమ్ ఆఫ్ లవ్ ఈస్ ఫౌండ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హార్ట్. ఓన్లీ వెన్ ది హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్ యూ కెన్ ఫైండ్ దట్.
1: ప్రేమ మానసిక వీధి.
0: లవ్ ఈజ్ ది పాత్ ఆఫ్ మైండ్, ది స్ట్రీట్ ఆఫ్ మైండ్.
1: ఈ మానసిక వీధి ప్రేమమయమైనప్పుడే ఈ యొక్క వీధి యందు ఈ యొక్క రత్నం లభ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ దిస్ పాత్ ఆఫ్ లవ్ ఇన్ ద మైండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్ యూ కెన్ ఫైండ్ ఇట్ దేర్.
1: ఈ విధముగా ప్రేమమయమైన హృదయము, ప్రేమమయమైన మనస్సు ఉండినప్పుడే ప్రేమ అనే వజ్రము అక్కడ మనకు లభ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ యు హ్యావ్ ఏ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్, ఏ మైండ్ ఫుల్ ఆఫ్ లవ్, యూ కెన్ ఫైండ్ ద డైమండ్ ఆఫ్ లవ్ దేర్.
1: ఇట్టి వజ్రమును మనం కొనవలనన్నా జపము, ధ్యానము అనే సత్కర్మలు కాని.
0: If you want to purchase such a diamond, things such as japa and tapa,
1: yajna yagadi kratulaneetunti yokka cheryalu kani,
0: activities associated with different types of sacrifices, yajna and yaga,
1: chintana bhajana aneetunti yokka kriyala dwara kani,
0: remembering and doing bhajan and such other activity,
1: deenini konaleru.
0: These things can never buy you
1: yajna yagadi kratavulu, dana dharmadulu, chintana bhajanadulu, ivanni kudunu kevalamu manasika truptini maatrame chekurchunu kaani ee prema aneetunti yokka manini manam pondalemu.
0: Whether it is yajna yaga, giving charity, following the righteous path, remembering God, all these activities can only give you some kind of mental satisfaction, but you can never get love from them.
1: ఈ ప్రేమ మణిని ప్రేమ ద్వారానే మనం పొందడానికి సాధ్యమవుతుంది.
0: It is possible to obtain this love only through love.
1: శాంతి మార్గము, సఖ్య మార్గము, వాత్సల్య మార్గము, అనురాగ మార్గము, మధుర మార్గము, సఖ్య మార్గము, ఈ ఆరు మార్గములంతా కూడాను ప్రేమ మార్గమునందే ఇమిడి ఉంటున్నది.
0: ది పాత్ ఆఫ్ పీస్, ది పాత్ ఆఫ్ ఫ్రెండ్షిప్, ద పాత్ ఆఫ్ మదర్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్, ద పాత్ ఆఫ్ అనురాగ, ద పాత్ ఆఫ్ మధుర అండ్ సఖ్య ఫ్రెండ్షిప్, ఆల్ దీస్ సిక్స్ పాత్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద పాత్ ఆఫ్ లవ్ ఇట్సెల్ఫ్.
1: సమస్త సాధనల యొక్క సారము ప్రేమ యందే సమ్మిళితమై ఉంటున్నది.
0: ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ సాధనాస్ ఇస్ ఆర్ ఫౌండ్ ఇన్ లవ్ ఇట్సెల్ఫ్.
1: ఎంత అధికంగా మనము భగవంతుని ప్రేమింతుమో అంత ఆనందము మానవుడి యందు ఆవిర్భవిస్తుంది.
0: మ్యాన్ విల్ గెట్ జాయ్ ప్రపోర్షనేట్ టు ద ఇంటెన్సిటీ విత్ విచ్ హీ లవ్స్ గాడ్.
1: ఈ ప్రేమ తరిగిన కొలది మానవుని యందు ఆనందము కూడాను తరిగి క్షీణిస్తుంది.
0: యాజ్ దిస్ లవ్ గోస్ ఆన్ డిక్లైనింగ్ ఇన్ మ్యాన్, the joy also gets declined in him.
1: Pichi kukka karichinatunti vaadiki ekkadi chuchina kukkale kanipistuntayani loka vaaduka.
0: There is a saying, when any person is bitten by a mad dog, he can see mad dogs all around, wherever he looks to or turns to.
1: Ade vidhamugane bhagavantunni preminchinatunti vaaniki సర్వత్రా భగవంతుడే కనిపిస్తుంటాడు.
0: ఇన్ ద సేమ్ వే ఏ ట్రూ లవర్ ఆఫ్ గాడ్ కెన్ ఫైండ్ గాడ్ వెరెవర్ హీ టర్న్స్.
1: కనుక మానవుని యొక్క మనసు, మానవుని యొక్క హృదయము ప్రేమమయం కావాలి.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ నెసెసరీ టు ట్రాన్స్ఫార్మ్ మ్యాన్స్ మైండ్ అండ్ హార్ట్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
1: స్వార్థము అహంకారంతో కూడిన హృదయాలలో ఈ ప్రేమ ప్రవేశించలేదు.
0: లవ్ కెన్ ఎవర్ ఎంటర్ ఇన్ టు హార్ట్స్ విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ ఈగో.
1: కనుక తనను తాను మరచి, తన తత్వాన్ని తాను మరచి భగవంతుణ్ణి ప్రేమించాలి.
0: వన్ హ్యాస్ టు ఫర్గెట్ వన్ సెల్ఫ్, వన్ హ్యాస్ టు ఫర్గెట్ వన్స్ ఓన్ వెరీ నేచర్ అండ్ లవ్ గాడ్ ఎంటైర్లీ.
1: ప్రేమ భగవంతుని తన్మయత్వం కావిస్తుంది.
0: ట్రూ లవ్ కెన్ మేక్ గాడ్ ఫర్గెట్ హిమ్సెల్ఫ్.
1: భక్తుణ్ణి ఉన్మత్తుని కావిస్తుంది.
0: హీ మేక్స్ ది డివోటీ ఫిల్డ్ విత్ మ్యాడ్నెస్ ఫర్ లవ్.
1: ప్రేమ తనకు తానే మత్తుగా మారిపోతుంది.
0: లవ్ గెట్స్ ఇంటాక్సికేటెడ్ విత్ లవ్ ఇట్సెల్ఫ్.
1: కనుక ప్రేమ భగవంతుని భక్తుని తాండవ మాడించి తాను కూడాను తాండవమాడుతుంది.
0: లవ్ ఈజ్ సచ్ దట్ ఇట్ కెన్ మేక్ గాడ్ అండ్ డివోటీ డాన్స్ అండ్ ఆల్సో ఇట్ డాన్సెస్ ఇట్సెల్ఫ్.
1: తనను తాను మరిపిస్తుంది.
0: ఇట్ మేక్స్ ఫర్గెట్ ఇట్సెల్ఫ్.
1: తనను తాను మురిపిస్తుంది.
0: ఇట్ మేక్స్ ఎంజాయ్ ఇట్సెల్ఫ్.
1: తనను తాను మైమరచి ఆనందాన్ని అనుభవిస్తుంది.
0: ఇట్ ఎంజాయ్స్ ఇట్సెల్ఫ్ ఫర్గెటింగ్ ఇట్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్.
1: ప్రేమకు ఎడబాటు సహించలేదు.
0: ఇట్ కెన్ నెవర్ బేర్ సెపరేషన్.
1: ఇట్టి ప్రేమను మానవులు యందు చాటే నిమిత్తమై మానవుల మధ్య మానవాకారమును ధరించి గోలోకము నుండి భూలోకానికి దిగి వచ్చినటువంటి దినమే ఈనాటి దినం.
0: టుడే ఈజ్ ఎ డే వెన్ గాడ్ హ్యాస్ కమ్ డౌన్ టు ప్రాపగేట్ అండ్ మేక్ మ్యాన్ డెవలప్ లవ్. హి హ్యాస్ కమ్ డౌన్ ఫ్రమ్ గోలోక టు భూలోక ఆన్ దిస్ పర్టికులర్ డే.
1: మానవునికి మధ్య మానవాకారమును ధరించి ఇట్టి ప్రేమను బోధించినప్పుడే దివ్యమైనటువంటి ఒక తత్వము మానవునికి అర్థమవుతుంది.
0: మ్యాన్ కెన్ అండర్స్టాండ్ హిజ్ ఓన్ డివినిటీ ఓన్లీ వెన్ గాడ్ కమ్స్ డౌన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ మిక్సెస్ విత్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ ఎ మ్యాన్ అండ్ ప్రోపగేట్స్ దస్.
1: పూర్వకాలమునందు మహర్షులు కఠినమైన కారణముల యందు క్రూరమైన మృగములు ఉండినటువంటి ఒక స్థానమునందు తపస్సు ఆచరిస్తూ వచ్చారు.
0: ఇన్ ది ఓల్డెన్ డేస్ మహర్షీస్ క్యారీడ్ ఆన్ పెనన్స్ ఇన్ ద ఫారెస్ట్ ఫుల్ ఆఫ్ వైల్డ్ ఎనిమల్స్ అండ్ ఆల్ ట్రబుల్స్.
1: కానీ వారి దగ్గర ఎట్టి ఆయుధములు లేవు.
0: దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ వెపన్ వాట్స్ ఎవర్.
1: వారి స్వరక్షణ అనేటువంటిది వారి ప్రేమ ఎందే ఇమిడి ఉండేటువంటిది.
0: ఆల్ దేర్ పవర్ లైడ్ ఇన్ దేర్ ఓన్ లవ్.
1: వారు భగవంతుని ప్రేమించి భగవంతుని విశ్వసించి కఠినమైనటువంటి యొక్క ఈ క్రూర మృగముల మధ్య జీవిస్తూ రావడానికి కారణమేమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ విచ్ కుడ్ మేక్ ఇట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు లివ్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్?
1: వారి ప్రేమను భగవత్ ప్రేమను కేవలం మానవుల వరకు మాత్రమే పరిమితం కాకుండా సమస్త జీవరాశులు ఎందుకూడను ఈ ప్రేమ ప్రవేశించాలి అనేటువంటి ఒక విశాలమైనటువంటి హృదయంతో తపస్సు ఆచరిస్తూ వచ్చారు.
0: దే క్యారీడ్ ఆన్ పెనన్స్ నాట్ మెయిర్లీ విత్ లవ్ ఫర్ గాడ్ బట్ లవ్ స్ప్రెడ్ టు ద ఎంటైర్ లివింగ్ బీయింగ్స్ ఇన్క్లూడింగ్ ది ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్.
1: కనుకని వీరి ప్రేమ క్రూర మృగములైనటువంటి యొక్క పులులు చిరుతలు ఎందుకూడను ప్రవేశించి ఆ ప్రేమ చేత మృగములు ఋషులు ఇరువులు కూడాను కలిసిమెలిసి ఒకే అరణ్యములో జీవిస్తూ వచ్చారు.
0: దేర్ లవ్ వాజ్ సచ్ దట్ ఇట్ ఎంటర్డ్ ఇంటూ ద టైగర్స్ అండ్ సచ్ అదర్ వైల్డ్ ఎనిమల్స్ అండ్ బోత్ మహర్షీస్ అండ్ దిస్ వైల్డ్ ఎనిమల్స్ లివ్డ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ కో ఎగ్జిస్టెన్స్.
1: ప్రేమ చేత క్రూర మృగములైనటువంటి యొక్క పులులను కూడాను ప్రేమమయం కావించింది.
0: Through love, even wild animals were filled with love.
1: ఈనాటి మానవుడు యందు ప్రేమ కోల్పోవటం చేత స్వార్థము స్వప్రయోజనము అనేటువంటి యొక్క దుర్గుణములు ప్రవేశించటం చేత మానవుడు కూడాను పులులుగా మారిపోతున్నాడు.
0: టుడేస్ మ్యాన్ హెస్ లాస్ట్ సచ్ సీక్రెట్ లవ్. హీఈస్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ సెంటర్నెస్. Therefore, he is becoming an animal and like a tiger.
1: మీరు నిత్యము చూస్తుంటారు పేపర్లను.
0: You would be reading in the newspaper every day.
1: నాలుగు పులులు శ్రీలంకలో చచ్చినాయి అని అంటుంటారు. ఈ పులులంటే ఎవరని? మనుషులే పులులుగా మారిపోయారు.
0: You read that four tigers were killed in Siloam. Who are these tigers? It is the very men who have become the tigers.
1: ఈనాడు మానవుడు పులులుగా మారిపోతున్నాడు. ఆనాటి పులులు కూడాను ప్రియమైనటువంటి యొక్క మానవులుగా రూపొందుతూ వచ్చాయి.
0: Today's man is becoming a tiger. Whereas in those days, even tigers were becoming men with full of love.
1: కనుక మానవత్వంలో ఉండినటువంటి పశుత్వాన్ని నిర్మూలన చేసి మానవత్వాన్ని దివ్యత్వంగా తీసుకుని పోయే నిమిత్తమై ఈ ప్రేమ అత్యవసరమైనటువంటి అస్త్రంగా రూపొందుతూ వచ్చింది.
0: లవ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ వెరీ పవర్ఫుల్ వెపన్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ అండ్ రూట్ అవుట్ ఎనిమల్ నేచర్ ఇన్ మ్యాన్ అండ్ టు ఫిల్ హిమ్ విత్ ద డివైన్ నేచర్.
1: ఆనాటి మానవుల యొక్క మనసు విశాలమైనటువంటిది.
0: ది మైండ్స్ ఆఫ్ దోస్ ఏన్షియంట్ డేస్ ది పీపుల్ వాస్ వెరీ వెరీ బ్రాడ్.
1: చాలా సరళమైనటువంటిది.
0: ఇట్ వాస్ వెరీ సింపుల్.
1: ఈ యొక్క ప్రేమ ఇంత సరళమైనది అయినప్పటికీ అప్పుడప్పుడు ప్రేమ యొక్క ప్రభావం చేత కఠినం కూడాను మారిపోతుంది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ లవ్ బీయింగ్ సో సింపుల్ సో ఈజీ, ఇట్ క్యాన్ బికమ్ ఫర్మ్ అండ్ హార్డ్.
1: ఏ విధముగా అనగా, ప్రేమ చేతనే కొన్ని పదములు కూడాను కార్య నిమిత్తమై కఠినంగా ఉపయోగపెట్టవలసి వస్తుంది.
0: యు మే ఆస్క్ హౌ. Through love itself, in order to accomplish certain things, harsh words may have to be used.
1: కఠినమైనటువంటి యొక్క శిక్షను కూడాను విధించవలసి వస్తుంది.
0: It may become necessary to give harsh punishment also.
1: ఈ శిక్ష కాని ఈ పదములు కాని ప్రేమతో కూడినవే.
0: Whether it is the punishment or the words, they are full of love.
1: వర్షము కురుస్తుంది.
0: It rains.
1: ఇది జలమయమే.
0: It is full of water.
1: కానీ ఈ వర్షమునందు వడగళ్ళు కూడాను వస్తుంటాయి. అవి కఠినంగా ఉంటాయి. కానీ అవి కఠినమైనవి అయినప్పటికీ అవి కూడాను జలమే.
0: When it rains heavily, there may be a hailstorm. There could be water, but at the same time, there will be these ice pieces also falling.
1: కనుక వర్షము వడగళ్ళు ఒకే జలమయమైనటువంటివి.
0: It is true that both water and hailstorm may come together.
1: అది ప్రేమ కాని కఠినమైన శిక్ష కాని ఇవి రెండు కూడాను ప్రేమతో కూడినటువంటివి.
0: Similar is love and punishment. Both are filled with love.
1: కానీ ఒక్కొక్క సమయంలో భక్తులు కూడాను అమితంగా ప్రేమించినటువంటి వారు కూడాను కొన్ని కఠినమైనటువంటి పదములు ఉపయోగపెడుతుంటారు.
0: Devotees who might have enjoyed love in its fullness may also use some harsh words.
1: Balarama Krishnudu balamainatunti varani gurtinchi Kamsudu tana pranamulaku pradhanamainatunti yokka yamulu Balarama Krishnudu ani gurtinchi varani e rakangaaina kodanu kadateerchalani aneka rakamainatunti yokka pannagamulu pannadu.
0: But in spite of that, he wanted to make use of any number of strategies to destroy Krishna.
1: ఎన్ని పన్నాగములు పండినప్పటికీ బలరామకృష్ణుడు ఆ కంసును చిక్కలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది స్ట్రాటజీస్ ఆఫ్ కంస, హీ వాజ్ నాట్ ఏబుల్ టు క్యాచ్ బలరామ ఆర్ కృష్ణ.
1: ఏదో ఒక యాగము అనేటువంటి పేరు చేత అక్రూరుణ్ణి పంపి బలరామకృష్ణుని తీసుకుని రామని ఆజ్ఞాపించాడు.
0: కంస ఆర్డర్ సెండింగ్ అక్రూర to bring Balarama and Krishna in the name of a sacrifice.
1: Akrurudu chala sarala hrudayudu.
0: Akrura is a very pure hearted
1: atanu parama bhaktudu.
0: He is a great devotee.
1: Kani atanu Balarama Krishna nu teeskoni povatamu ishtamu lekapoyinappatikini ప్రభు ఆత్మను పరిపాలించక తప్పదు.
0: హీ డిడ్ నాట్ హ్యావ్ ఎ హార్ట్ టు టేక్ బలరామ అండ్ కృష్ణ నోయింగ్ ఫుల్లీ వెల్ ది కాన్సిక్వెన్సెస్, బట్ హీ హ్యాడ్ టు ఒబే ది కమాండ్ ఆఫ్ హిస్ మాస్టర్.
1: ఈ అక్రూరుడు రేపల్ల చేరి ఈ వార్తను దేవకి, వసుదేవులకు, నంద యశోదలకు తెలిపి బలరామకృష్ణుడు వెంట తీసుకుని పోటకు తగిన ఏర్పాట్లు చేశాడు.
0: అక్రూర రీతి రేపల్లే మెట్ దేవకి, వసుదేవ, యశోద అండ్ నంద అండ్ కన్వే దిస్ పర్టికులర్ మెసేజ్ అండ్ మేడ్ ప్రిపరేషన్స్ టు టేక్ బలరామ అండ్ కృష్ణ.
1: ఈ వార్త గోపికలకు తెలిసింది.
0: గోపికాస్ కేమ్ టు నో ఆఫ్ దిస్ న్యూస్.
1: అందరూ యశోద ఇంటి ముందు చేరి,
0: ఆల్ ఆఫ్ దెమ్ అసెంబ్ల్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ యశోద.
1: ఈ వచ్చిన క్రూరుడు ఎవరు అన్నారు.
0: హూ ఇస్ దిస్ క్రూర, దిస్ క్రూయల్ పర్సన్ హు హస్ కమ్.
1: ఇతనికి కేవలము పొరపాటుతో అక్రూరుడని పేరు పెట్టారు, కాని ఇతను అక్రూరుడు కాదు, క్రూరుడు.
0: బై మిస్టేక్ ద నేమ్ అక్రూర ఈస్ గివన్, ఫ్రీ ఫ్రమ్ క్రూయల్టీ ఈస్ గివన్, బట్ యాక్చువల్లీ
1: క్రూరుడి చేతి లోపల మా బలరామకృష్ణుని పెట్టటమా?
0: కెన్ వి ఎంట్రస్ట్ అవర్ బలరామ అండ్ కృష్ణ టు దిస్ క్రూయల్ పర్సన్?
1: కానీ ఇతనితో మనకే పని.
0: బట్ వాట్ వర్క్ డూ ఐ హ్యావ్ విత్ దిస్ పర్సన్?
1: బలరామకృష్ణుని ఒప్పించి వారిని ఇతనితో పంపకుండా చూడటానికి తగిన ప్రయత్నం చేయాలని అనేక రేగతుల వారు ఋషి చల్పారు.
0: దే మేడ్ ఎవ్రీ ఎఫర్ట్ టు కన్విన్స్ బలరామ అండ్ కృష్ణ నాట్ టు అకంపెనీ అండ్ గో విత్ అక్రూర.
1: కానీ బలరామకృష్ణుడు జన్మమే దుష్టులను సంహరించటం కోసం.
0: ది వెరీ బర్త్ ఆఫ్ బలరామ అండ్ కృష్ణ వాస్ టు పనిష్ అండ్ కిల్ ది వికెడ్ వన్స్.
1: కనుక వచ్చిన పని కొనసాగాలి.
0: వర్క్ ఫర్ విచ్ దే హావ్ కమ్ హ్యాస్ టు బి ఫుల్ఫిల్డ్.
1: కనుక వారు ఈ గోపికల యొక్క ప్రార్థనను మన్నించలేదు.
0: దేర్ఫోర్ దే డిడ్ నాట్ హీడ్ ది ప్రేయర్స్ ఆఫ్ గోపికాస్.
1: రథం ఎక్కారు.
0: దే గాట్ ఇన్ టు ది చారియట్.
1: గోపికలందరూ కూడా చేరి రథమునకు చుట్టుముట్టారు.
0: ఆల్ ది గోపికాస్ సరౌండెడ్ దిస్ చారియట్.
1: ఇంకా మా ప్రార్థనలు ఏమాత్రం కూడా కృష్ణుని చెవులు పడవు.
0: కృష్ణ వుడ్ నాట్ బి ఏబుల్ టు హియర్ అవర్ ప్రేయర్స్ అట్ ఆల్.
1: ఇంకా వినయ విధేయతతో, ప్రేమతత్వముతో అతన్ని ప్రార్థించాలని నిర్ణయం చేసుకున్నారు.
0: దే డిసైడెడ్ టు ప్రే టు దెమ్ విత్ ఫుల్ ఆఫ్ ఒబీడియన్స్, హ్యూమిలిటీ అండ్ ఫుల్ ఆఫ్ లవ్.
1: గుర్రముల ముందు చేరారు.
0: ది హార్సెస్ వర్ రెడీ, దే వర్ హార్నెస్డ్.

0: అని ప్రార్థించారు.
1: దే ప్రే స్వామి షోస్ కంపాషన్ టేక్ కేర్ ఆఫ్ అస్ వితౌట్ యూ వీ కాంట్ లివ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్ ఈజ్ ఇట్ యువర్ లీలా వై ఆర్ యూ డూయింగ్ దిస్ వాట్ ఈస్ దిస్ గ్రేట్ సాక్రిఫైస్ విచ్ కంసా ఇస్ పర్ఫార్మింగ్ ఇట్ ఈస్ ఎ బిగ్ డిసీజ్ ఫర్ హిమ్ అవర్స్ ఇస్ ఓన్లీ వన్ ప్రేయర్ స్వామి వీ హ్యావ్ ట్రస్టెడ్ యూ ఫుల్లీ యూ ప్లీజ్ టేక్ అస్ ఆల్సో విత్ యూ షోస్ కంపాషన్.
0: వీళ్ళు ప్రార్థిస్తూ ఉండగానే మాయ చేత ఆ రథం కనిపించకుండా వెళ్లిపోయింది.
1: ఈవెన్ వైల్ దే వర్ ప్రేయింగ్ ది చారియట్ డిసపియర్డ్ యాజ్ ఇఫ్ బై మ్యాజిక్.
0: గోపికల యొక్క హృదయము పరిపూర్ణ ప్రేమమయం.
1: ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్ వాజ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఇది వృక్షమా, ఇది పొదలా, ఇది పుష్పమా, ఇవి మాట్లాడగలవా, వీటి కన్నులున్నవా అనేటువంటి విచక్షణ జ్ఞానమే లేదు.
1: దే డోంట్ హ్యావ్ ఎనీ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ టు సే వెదర్ ఇట్ ఈస్ ఎ ట్రీ, ఇట్ ఇస్ ఎ బుష్, ఇట్ ఇస్ ఎ ఫ్లవర్, ఇట్ ఇస్ ఎ బ్రాంచ్, ఇట్ ఇస్ ఎ లీఫ్. వెదర్ దే హ్యావ్ గాట్ ది మౌత్ టు స్పీక్ దే వెంట్ ఆన్ అడ్రెసింగ్ దెమ్.
0: వారి హృదయము ప్రేమమయము కావటం చేత సర్వము ప్రేమంగానే కనిపిస్తుంటారు.
1: When their hearts were saturated with full love, they saw love alone.
0: Sarvamu sajeevamainatundi pranulagane bhavistunnaru.
1: They considered everything as living beings.
0: Parigettaru Brindavanam.
1: They ran to Brindavanam.
0: Chettu chettu daggariki vellutunnaru.
1: They approached each tree.
0: Poola podala daggarikanta vellutunnaru.
1: They went to the flower bushes.
0: Pushpamula daggarikanta vellutunnaru.
1: They approached the flowers.
0: అడుగుతున్నారు.
1: They were asking all of them.

0: మీ పొదల చాటున లేడు గదమ్మా చెప్పరే.
1: హీ ఈజ్ డార్క్ కాంప్లెక్షన్డ్ వన్, లోటస్ ఐడ్ వన్, ద వన్ హూ షవర్స్ ది డ్యూస్ ఆఫ్ కంపాషన్ ఆన్ ఎవ్రీవన్. హీ హాజ్ రన్ అవే ఫ్రమ్ అస్. హీ ఈజ్ ద వన్ whose face is full of sweet smiles. He has robbed us all of our belongings, everything that we had. Oh, jasmine flowers, has he not come to you? Has he not taken shelter behind you?
0: Have you seen?
1: Have you seen? Please let us know.
0: Kanuka, premon mattulainatunti variki, premalo tanmayattulainatunti variki, సర్వము సజీవమైనటువంటి రూపాన్ని చూడగలుగుతారు.
1: దోస్ హూ ఆర్ మ్యాడ్ విత్ లవ్, హూ ఆర్ పొసెస్డ్ అండ్ ఆబ్సెస్డ్ విత్ లవ్, దే కెన్ సీ ఎవ్రీథింగ్ యాజ్ ఫుల్ ఆఫ్ లైఫ్.
0: కనుక ప్రేమ యొక్క తత్వము ఇంత మహత్తరమైనటువంటి.
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఈజ్ సచ్ ఎ సేక్రెడ్ వన్.
0: ఈ ప్రేమని అనేక మంది అనేక విధములుగా కూడాను దీనిని ఉపయోగపెడుతుంటారు.
1: Different people use this love in different ways.
0: Parama bhaktulaina gopikalu tama praname krishnudiga bhavinchi prarthistu vacharu.
1: Gopikas who are supreme devotees always pray to Krishna as Krishna.
0: Neeve ma sarvasvamu ani kudanu vishwasistu vacharu.
1: They firmly believe that Krishna was their very entire life and everything.
0: Adi matrudevi anetti Yashoda తన కుమారుడిగా విశ్వసిస్తూ వచ్చింది.
1: మదర్ యశోద కన్సిడర్డ్ కృష్ణ యాజ్ హర్ సన్.
0: రెండు దినములు చూచింది మదర్ నుంచి ఏ వార్తలు రాలేదు.
1: టూ డేస్ షీ వెయిటెడ్ ఎక్స్పెక్టింగ్ సమ్ న్యూస్ ఫ్రమ్ మదుర.
0: గోపికలకు ఉండినటువంటి ప్రేమతత్వము యశోదకు ఉండినటువంటి వాత్సల్య తత్వములకు వ్యత్యాసాన్ని గుర్తించడం అత్యవసరం.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు రికగ్నైజ్ ద టైప్ ఆఫ్ లవ్ దట్ గోపికాస్ హ్యాడ్ టువర్డ్స్ కృష్ణ and the type of motherly love which Yashoda had to Krishna.
0: ఈ యశోద ఏ విధంగా కృష్ణుని భావిస్తుండాలి?
1: How was Yashoda considering
0: సామాన్యమైనటువంటి బాలుడిగా,
1: as an ordinary small boy,
0: తన ముద్దుల బిడ్డగా,
1: her favorite child,
0: కసిగందలేనటువంటి వారిగా భావిస్తుండాలి,
1: as an innocent child who did not know anything.
0: నరరాక్షసులు చేరి

0: Have you forgotten the mother's sweet heart? You reached Mathura, but have you forgotten them? I thought that would be coming today or tomorrow, someday or the other, but you have not come at all. I will not be able to live even one moment without seeing you, O Krishna.
1: Bhaktul yokka bhavamunaku, ee matramurti yokka bhavamunaku, chala vityasam untundi.
0: There is a great difference between the feelings of the devotees and the feelings of mother.
1: శరీర సంబంధమైనటువంటి యొక్క భావమును పురస్కరించుకుని మదరు నిరంతరం కూడాను ఈ విధమైన వాత్సల్య భావముని ఉచ్చరిస్తూ ఉంటాడు.
0: ఆన్ ద బేసిస్ ఆఫ్ బాడీలీ రిలేషన్షిప్ మదర్ ఆల్వేస్ విల్ బి అటరింగ్ వర్డ్స్ విచ్ షో హర్ లవ్ టు ద పర్సన్ లవ్.
1: ఇంకా భక్తులు ఆ విధంగా కాదు.
0: డివోటీస్ ఆర్ డిఫరెంట్.

0: O you, the one who plays upon the flute, O Gopala, why don't you show your charming face to us? You always revel in our company and gave us joy.
1: పరిపూర్ణ ప్రేమతో తన్మయత్తులైనటువంటి యొక్క రాధ ప్రేమ మరొక రీతిగా ఉంటుంటాడు.
0: రాధాస్ లవ్ విచ్ మేడ్ హర్ ఫర్గెట్ హర్ సెల్ఫ్ ఇస్ సో మచ్ ఫుల్ ఆఫ్ లవ్. హర్ లవ్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్స్.
1: కృష్ణ, నీ ఏ రూపము ధరించిన ఏ ప్రదేశమునందుండినా నేను ఆ రూపంలో ఐక్యమై ఉండినటువంటి రీతిగా నన్ను అనుగ్రహించమని కోరింది.
0: ఓ కృష్ణ, grace me to be one with you, whatever form you take, wherever you are.
1: Ruchyam buvai neevu veluvandu chindina vallikanai neeku allukondu.
0: If you were to become a tree, I would like to become a creeper and go around you.

0: ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వాన్ని విశ్వసిస్తూ వచ్చింది రాధ.
1: రాధ బిలీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ యూనియన్ విత్ కృష్ణ.
0: కానీ అందరి ఎందు కూడాను ఒకే ప్రేమతత్వం.
1: బట్ అమంగ్ ఆల్ దీస్ పీపుల్ దేర్ ఇస్ ఓన్లీ వన్ లవ్.
0: ప్రేమకు అనేక పేర్లు మాత్రమే కాని ప్రేమానుభూతి అన్నింటి ఎందు ఒక్కటే.
1: నేమ్స్ ఆర్ డిఫరెంట్ ఫర్ లవ్, బట్ ది ఎక్స్పీరియన్స్ విచ్ లవ్ గివ్స్ ఈస్ ద

0: The father of Brahma is love and he is full of love. One can reach only through love. One can get that kind of Advitiya experience only when one approaches through love.
1: Prema ane padamu chala chinnadi.
0: The word love is a very small little word.
1: Idi kevalamu rendu aksharamulato koodinatundi.
0: It consists of only two letters.
1: Rendu aksharamulato koodinatundi ee prema yandu akshaya jagatanta kodanu imidi untunnadi.
0: In this word made up of two letters, the entire cosmos is found in it.
1: Kani duradrushtavasattu ee naadu atti prema tattvanni chakkaga gurtinchutaku prayatninchutam ledu.
0: But unfortunately, today people are making any efforts to understand the sacredness of love.
1: Tama tama sankuchitamaina premamunaku poolchukoni divyamainatunti anantamainatunti amaramainatunti ee prema tattvanni kinchit parishtu vachukuntunnaru.
0: Comparing to their own narrow love, such a sacred love which is divine, which is infinite, which is immortal, they are mistaking it and confusing themselves.
1: Prema amaratvamto koodinatundi.
0: Love is associated with
1: amrutamayamainatundi.
0: Nectar.
1: Anantamainatundi.
0: It is infinite.
1: Deenini polchutaku evvariki saadhyame
0: kaadu. It is impossible to compare with it.
1: Deenini polchinatti padartham kodanu ee jagatlo marokati ledu.
0: There is no object which can equal or match the love.
1: Kanuka ఈ ప్రేమ తత్వాన్ని ప్రపంచమునందు మానవులకు నేర్పే నిమిత్తమై ఈ ప్రేమనే మానవాకారమును ధరిస్తూ వస్తుంటాడు.
0: In order to teach such a sacred love to man on earth, love takes a human form.
1: కేవలము ధర్మము న్యాయము సత్యము అనేటువంటి యొక్క మార్గమును ప్రవేశపెట్టి మానవును సరి అయినటువంటి స్థితిలో పెట్టే నిమిత్తమై వస్తున్నాడని అనేక గ్రంథములు బోధిస్తుంటాయి.
0: A number of scriptures and texts explain that in order to teach righteousness, justice and truth, God descends on earth.
1: ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇది ఒక్క ప్రేమమయమే ఉంటుంటే సర్వధర్మములు సర్వ సత్యములు సర్వ న్యాయములు కూడాను అందులోనే మిళితమై ఉంటుంటాయి.
0: If people are full of love, in them is found all righteousness, all justice and all truth.
1: ప్రేమనే లేక ఎంత ధర్మం ఉండినప్పటికీ ఇది కేవలము ఒక కృత్రిమమైనటువంటి ధర్మంగానే రూపొందుతుంది.
0: Whatever amount of righteousness may be found in people, if there is no love in them, all such righteousness is artificial.
1: Premaleni dharmam yetti dharmam.
0: What type of righteousness is it?
1: Premaleni nyayam yetti nyayam.
0: What type of justice can you get without love?
1: Idi kevalam pranam leni jeevitam.

0: ఈ నవవిధ మార్గములు యందు కూడాను నవవిధ రుచులతో నవవిధ మాధుర్యములతో కూడినటువంటిది ఒకే దైవనామం.
1: ఇన్ ఆల్ ది నైన్ టైప్స్ ఆఫ్ లవ్ వాట్ ఈస్ కామన్ ఈస్ డివైన్ నేమ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ స్వీట్నెస్.
0: కనుక మానవులకు ఏదో ఒక విధమైనటువంటి సాధన మార్గములు అనేకంగా ఉండినప్పటికీ అన్ని సాధనలు కూడాను ప్రేమమయము కాకుండా ఈ సాధనలంతా కూడా కేవలము వ్యర్థములే అవుతాయి.
1: డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాధనాస్ ఆర్ అవైలబుల్ ఫర్ డిఫరెంట్ మెన్, బట్ ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ ఇన్ దిస్ సాధనాస్, ద సాధన బికమ్స్ ఎ వేస్ట్.
0: వ్యక్తి పరిస్థితులు ఎందు కూడాను ఈ ప్రేమ తత్వములు మార్పు లేకుండా చూసుకోవాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ బి ఇట్ వన్ షుడ్ టేక్ కేర్ టు సీ దట్ దేర్ ఇస్ లవ్ ఇన్ ఆల్ సిచ్యుయేషన్స్.
0: పాండవాగ్రజుడైనటువంటి ధర్మజుని యొక్క విశ్వాసం ఇట్టిది.
1: Such was the faith of Dharmaja, the eldest of Pandavas.
0: Karanavulalo jeevinchinappudu,
1: when he was living in forest,
0: Rarajuga palinchinappudu,
1: when he was ruling as the emperor,
0: Draupadini parabhavam gavinchinappudu,
1: when Draupadi was disrobed,
0: Abhimanyuni pranam teesinappudu,
1: when Abhimanyu was killed,
0: Upapandavula gontulu kosinappudu,
1: when Upapandavas were
0: అన్ని స్థితులు ఎందు కూడాను మతిని ఒకే గతిగా పెట్టుకున్నాడు.
1: అండ్ ఆర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ హిస్ మైండ్ వాస్ గోయింగ్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్.
0: కృష్ణుడు తప్ప అన్యము నాకు ఎవరు కూడా రక్షించేవారు లేరు.
1: నో వన్ ఎక్సెప్టింగ్ కృష్ణ కెన్ సేవ్ మీ.
0: అన్ని సమయములు ఎందు కూడాను కృష్ణ నామచింతన తప్ప అన్య చింతన చేయలేదు.
1: దేర్ ఇస్ నో అదర్ నేమ్ which was remembered excepting Krishna.
0: Rarajunaithe nenu pongipotam kaani,
1: when he was an emperor he was not overjoyed.
0: Yudhamulo anni paristhitulu endu kodanu odipothunani kaani,
1: in the game of dice when he was defeated,
0: krungatamu pongatamu aneetundi dharmajuni endu kaanu raledu.
1: There was nothing like either bloating or sinking.
0: Kanukane atti chalinchani manasunu bhraminchani drishtini కోరుకోవటమే పాండవుల యొక్క ప్రధానమైన లక్ష్యం.
1: పాండవాస్ మెయిన్ ఆబ్జెక్టివ్ వాస్ టు హ్యావ్ ఎన్ అన్డెల్యూడెడ్ మైండ్ అండ్ ఎన్ అన్వేవరింగ్ విజన్.
0: కానీ కలి ప్రభావం చేత కష్టములు నష్టములు దుఃఖములు సంభవించినప్పుడు భగవంతుణ్ణి దూషించటము, సుఖములు ఆనందములు ఆరోగ్యములు కలిగినప్పుడు భగవంతుని వర్ణించటము, ఇది సామాన్య మానవుల యొక్క అల్పబుద్ధుల యొక్క లక్షణం.
1: On account of the impact of Kali age, it is the nature of those lowly ones and mean people who praise God when everything goes well and who criticize and condemn God when they have to suffer on account of their own actions.
0: Kanuka sukhamunaku dukkhamunaku samatvani bhavinchetvanti yokka prema tattvanni manam pondali.
1: We should attain that state of love which gives us equality under any
0: circumstances. We should
1: firmly believe that there is only one God in all
0: beings. There is a
1: beautiful example for
0: this. Here
1: is our body.
0: There are
1: different limbs for our
0: body.
1: Whichever limb is suffering, who is actually suffering?
0: దేహమంతా బాధపడుతుండాలి.
1: ది ఎంటైర్ బాడీ అండర్ గోస్.
0: ఒక పళ్ళు నొప్పి వస్తే
1: ఇఫ్ దర్ ఇస్ టూ టేక్,
0: అప్పుడు అయ్యో పాపం పళ్ళు నొప్పిగా ఉందా అని ఎవరైనా తామసం చేస్తాడా?
1: వుడ్ దేర్ బి ఎనీవన్ దట్ ఓన్లీ దిస్ టూత్ ఇస్ ఏకింగ్.
0: పళ్ళు తనకంటే వేరైనది కాదు కదా.
1: టూత్ ఇస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ యూ.
0: ఆ పళ్ళు నొప్పి తానే అనుభవిస్తున్నాడు.
1: You would be suffering the tooth of the ache of the tooth.
0: కారు నొప్పి వస్తే అయ్యో పాపం కారు బాధపడుతుందాది అని ఎవరైనా దయచేస్తాడా?
1: సపోజ్ దెర్ ఇస్ పెయిన్ ఇన్ ద లెగ్, వుడ్ హీ బి ఇండిఫరెంట్ దట్
0: ఆ కారు తనదే?
1: దట్ లెగ్ ఈజ్ ఆల్సో.
0: అదే విధంగానే ఈ విశ్వమనే జగత్తునందు ఎవరు బాధపడినప్పటికీ వారికి నేను ఉపకారం చేశాను, వీరికి నేను సహాయం చేశానని కాదు, నీకు నీవు సహాయం చేసుకోవటమే, నీ బాధను నీవు నివారణ గావించుకోవటమే.
1: You should consider in the same way with reference to the cosmos. Whatever happens to any person happens to one. Whatever help you extend, you are helping yourself. Whatever harm you do to anyone, you are harming yourself. దిస్ మస్ బి యువర్
0: పరులయందు తన యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించినప్పుడు ఈ భేదములకు అవకాశమే ఉండదు.
1: దెర్ బి నో రూమ్ ఫర్ డిఫరెన్సెస్ వాట్సోఎవర్ వన్స్ యు రికగ్నైజ్ దట్ ఇన్ యూ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆల్ అదర్స్ దేర్ ఇస్ ఓన్లీ వన్ డివినిటీ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
0: ఇట్టి సమత్వాన్ని బోధించడమే దివ్యత్వం యొక్క ప్రధాన కర్తవ్యం.
1: ది ప్రైమరీ డ్యూటీ ఆఫ్ డివినిటీ యూస్ టు టీచ్ సచ్ సీక్రెట్ ట్రూత్స్.
0: కానీ ఎన్ని విన్నప్పటికీ, ఎన్ని చదివినప్పటికి, ఎన్ని చూచినప్పటికీ ఈ యొక్క మానవత్వము మధ్య మధ్య ఈ విధమైనటువంటి అల్పత్వానికి గురి అవుతుంది.
1: హౌ మచ్ వన్ మే హియర్ వాట్ ఎవర్ సీక్రెట్ థింగ్స్ వన్ మే హియర్ వన్ మే థింక్ వన్ మే డూ బట్ హియర్ అండ్ దేర్ నౌ అండ్ దెన్ మ్యాన్ ఇస్ డెల్యూడెడ్ అండ్ ఫాల్స్ ఇన్ టు ద
0: అల్పత్వాన్ని నిర్మూలము గావించుకోవాలి, అధికత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు రూట్ అవుట్ లిటిల్నెస్ ఇన్ అస్ స్మాల్నెస్ ఇన్ అస్ అండ్ డెవలప్ డివినిటీ ఇన్ అస్.
0: కనుక ఈ యొక్క అధికత్వాన్ని గావించుకున్నటకు ప్రేమతత్వం ఒక్కటే ప్రధానమైనటువంటి మార్గం.
1: లవ్ ఈస్ ద ఓన్లీ రాయల్ పాత్ టు రీచ్ దట్ స్టేట్ ఆఫ్ డివినిటీ.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ టు ఇలస్ట్రేట్ దిస్.
0: మానవత్వములో అనేక కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు సంభవిస్తుంటాయి.
1: ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఇట్ ఈస్ నేచురల్ టు ఫేస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్, ట్రయల్స్, ట్రిబులేషన్స్, లాసెస్.
0: ఇవి మానవునకు కేవలము అత్యవసరమైనటువంటి యొక్క అభివృద్ధికి మార్గము చూపేటువంటివి.
1: ఆల్ దీస్ సఫరింగ్స్ ఓన్లీ షో ద రైట్ పాత్ టు ది హ్యూమన్ బీయింగ్స్. ఇన్ హ్యూమన్ లైఫ్ ఇఫ్ దేర్ ఆర్ నో డిఫికల్టీస్ అండ్ నో ప్రాబ్లమ్స్,
0: మానవత్వం యొక్క విలువను నిరూపించేటువంటిది కష్టములు దుఃఖములే.
1: ఇట్ ఈస్ దీస్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ విచ్ ప్రూవ్ ద వాల్యూ ఆఫ్ హ్యూమానిటీ, హ్యూమన్ లైఫ్.
0: సత్య హరిశ్చంద్రుడు అనేక కష్టములకు గురి కావటం చేతను, అనేక కష్టములను ఎదుర్కోవటం చేతను అతని యొక్క కీర్తి జగత్ వ్యాప్తిగా మారిపోయింది.
1: ది నేమ్ అండ్ ఫేమ్ ఆఫ్ సత్య హరిశ్చంద్ర హ్యాస్ స్ప్రెడ్ టు ద ఎంటైర్ వరల్డ్ because he has been able to face all the difficulties and problems boldly.
0: Prahladu tandri ayinatundi Hiranyakashipudu enni himsalu pettinappatikini enni baadalu kaliginchinappatikini kattagalapatiki aa Prahladu yokka bhakti prapattulu loka vyapti gaavichindi.
1: The devotion, the exemplary devotion of Prahlada spread to the entire world because he was given all sorts of troubles by his own father in the path of devotion.
0: Kani kali prabhavam cheta
1: an account of the impact of kali
0: kashtamulu kaluga kudadu,
1: there should not be any difficulty,
0: kalu kadapa daata kudadu,
1: one should not even cross the threshold of the house,
0: kaasu ka kudadu,
1: one should not spend even a penny,
0: kaivalya utti odilo padali,
1: divinity should drop down into the lap of people.
0: Idi ye vidhanga vachi padindo aa vidhangane pothu.
1: It will also disappear in the same way as it dropped down.
0: కష్టముల ద్వారా లభించినటువంటిది మనకు సరియైనటువంటి బలమును అందిస్తుంది.
1: That which you get through all the difficulties and problems alone is going to be permanent and you will enjoy.
0: స్వామి మాకు ఎట్టి కష్టములు నష్టములు దుఃఖములు ఉండకుండా ఆశీర్వదించాలి అంటారు.
1: People pray, Swami should bless us so that we may not have any difficulties, any problems, any.
0: ఇది సరియైన ప్రార్థనే కాదు.
1: It's not a good prayer at all.
0: రావాలి కష్టాలు,
1: we should get difficulties,
0: దాన్ని ఎదుర్కోవాలి,
1: we should face them,
0: దాన్ని జయించాలి,
1: we should conquer,
0: దాన్ని సాధించాలి,
1: we should achieve things,
0: సాధించి సాక్షాత్కారాన్ని పొందాలి.
1: After achieving all these things we should get face to face God.
0: పిలచి అడుగు చెరకు పెట్టునా బెల్లంబు.
1: When you call a sugar cane and say, give me a little jaggery, will the sugar cane give you?
0: Pippi gotti rasamu pilchakunna.
1: Unless you crush that and extract juice out of it.
0: Sanara pidi cheta sagamai povunu aapaina varayichu adhika vajram.
1: The diamond gets added value only when it is cut a number of times.
0: ఆ వజ్రమును అనేక కోతలు కోసినప్పుడే మంచి విలువగా రూపొందుతుంది, ప్రకాశాలు ఆవిర్భవిస్తుంది.
1: ఓన్లీ వెన్ ది డైమండ్ ఇస్ కట్ ఇన్ టు ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ ఎట్సెట్రా దెన్ ఓన్లీ it gets an added value and gets added
2: splendor.
1: Without cuttings, a diamond will never get its
2: real value. చెరకు పీల్చి పిప్పి చేయకుండా తీయని రసమైనటువంటి యొక్క చక్కెరను శాశ్వతంగా ఇవ్వదు.
1: You cannot get sugar without crushing a sugar cane and extracting juice out of it.
2: మన శరీరములే ఒక sugar cane, ఒక చెరకు వంటివి.
1: We can take our own physical body.
2: దీనికి అనేక కష్టములు, నష్టములు, దుఃఖములు అన్ని చేసినప్పుడే అందులో నిజమైనటువంటి యొక్క ఆత్మవిశ్వాసం అనే రసం మనలో ఆవిర్భవిస్తుంది.
1: Only when this physical body is put to various difficulties, problems, can you get the juice of self-confidence out of this body.
2: అదే రసో వై సహా, ఆ రసమే భగవత్ స్వరూపం.
1: That juice itself is the very essence of
2: ఆ రసం ఎక్కడ ఉంటుందది మనిషి యందు?
1: Where do you find that juice in human beings?
2: అంగీరసాయ నమః, ప్రతి అంగమునందు కూడాను ఉంటుందది.
1: It is found in all limbs, every limb.
2: దీనికి చక్కని ఒక ఉదాహరణ.
1: Here is a beautiful example for this.
2: చెరకు ఉన్నది.
1: There is a sugar cane.
2: ఈ చెరకు గడి దగ్గరికి వచ్చే కొలది కూడాను మధురం ఎక్కువైపోతుంది, తీపి ఎక్కువైపోతుంది.
1: As you come to the joints, you get greater juice.
2: Kanuka joint daggariki vachetappudu kanupu daggara katinanga untuntadi.
1: But as you come to the joint, it becomes hard also.
2: Aa katinamainatuvanti pradesham nundi modram kuda ekkuva untadi.
1: You can get real sweetness only where there is some hardness.
2: Kanuka shariram anetuvanti cherakunandu
1: in the body
2: కష్టములు, నష్టములు, దుఃఖములు గడలు వస్తూ ఉంటాయి. అక్కడ
1: దేర్ విల్ బి దిస్ జాయింట్స్ కమింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఫికల్టీ.
2: మధురమైనటువంటి యొక్క రుచి మనకు గోచరిస్తుంది.
1: రియల్ టేస్ట్ అండ్ రియల్ స్వీట్నెస్ ఇస్ ఫౌండ్ దేర్ అలోన్.
2: ఈ విధమైనటువంటి యొక్క సమతత్వాన్ని మనం భావించినప్పుడే ప్రేమతత్వం అధికమైపోతుంది.
1: ఓన్లీ వెన్ వీ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వాలిటీ వీ కెన్ ఫాస్టర్ అండ్ డెవలప్ లవ్ ఆల్సో ఇన్ అస్.
2: ఈ ప్రేమను మనం విశ్వసిస్తున్నాము.
1: We have faith in love.
2: విశ్వసించినటువంటి ప్రేమ అభివృద్ధి కావాలంటే ఏం చేయాలి? ఇదే అందరిలోన ఆవిర్భవించేటువంటి సందేహం.
1: What doubt people get is this: how to develop such sacred love in which we have great faith?
2: మా భగవంతుని ప్రేమ దినదిన అభివృద్ధి కావాలి అంటారు.
1: Everyone says we want to develop more and more day after day.
2: అభివృద్ధి కావడానికి ఒకే ఒక ఏకైక మార్గం.
1: There is only one రాయల్ పాత్.
2: విశ్వసించిన దానిని ఆచరణలో పెట్టినప్పుడు అదే అభివృద్ధి అవుతుంది.
1: వెన్ యూ ప్రాక్టీస్ వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్ ఫర్మ్లీ దాట్ డెవలప్స్ ఆటోమేటిక్.
2: విశ్వసించిన దానిని ప్రాక్టీస్ లో పెట్టడం లేదు.
1: యూఆర్ నాట్ ప్రాక్టీసింగ్ వాట్ యూ బిలీవ్ ఇన్,
2: కనుకనే అది తరిగిపోతుండాలి.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ డిక్లైనింగ్.
2: నాటిన మొక్కకు నిత్యము నీరు పోస్తుంటే కదా అది పెరుగుతుంది.
1: A sapling will grow only when you pour water every day regularly.
2: Enta manchi jati mokkaina naatinappudu neere poyikapothe adi abhiruddhi kaadu.
1: Whatever quality seed you may sow, if you don't pour water, it will never grow.
2: Kanuka ee prema aneetvanti oka mokkanu neevu naatinappudu,
1: if you have sown the seed,
2: ee prema janamu nithyamu daniki postu raavali.
1: Should go on watering that seed with water of love.
2: అప్పుడే ఈ ప్రేమ వృక్షం అభివృద్ధి అవుతుంది.
1: Then only the tree of love grows.
2: అప్పుడే ఈ ప్రేమ ఫలములంతా మనకు లభిస్తాయి.
1: Then only you can get the fruits of love.
2: కానీ ఈనాటి మానవుడు,
1: but today,
2: ఈ ప్రేమను దానపోసేటువంటి పవిత్రమైన పుణ్యకార్యములు ఆచరించడం లేదు.
1: Man is not undertaking activity which show his love.
2: పుణ్యశ్చ ఫలమిశ్చంతి పుణ్యం నిశ్చంతి మానవ న పాప ఫలమిశ్చంతి పాపం కుర్వంతు యజ్ఞత. ఇది ఈనాడు ఉన్నటువంటి దోషం.
1: ద డిఫెక్ట్ ఆఫ్ టుడే,
2: పుణ్యం ఫలమిశ్చంతి మానవ, పుణ్యఫలము కావాలి కావాలి కావాలని ప్రతి మానవుడు ఆశిస్తున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ డిజైర్స్ టు హ్యావ్ ది ఫ్రూట్స్ ఆఫ్ మెరిటోరియస్ డీడ్స్.
2: కానీ పుణ్యకార్యము చేయడానికి ముందంజ వేయటం లేదు.
1: బట్ ఇట్ డజంట్ టేక్ ది ఫస్ట్ స్టెప్ ఇట్ సెల్ఫ్ టు క్యారీ ఆన్ మెరిటోరియస్ డీడ్స్.
2: పుణ్యఫలము కావాలి కానీ పుణ్యకార్యం చేయటం లేదు.
1: ఫ్రూట్స్ ఆఫ్ మెరిటోరియస్ డీడ్స్ ఆర్ డిజైర్డ్ బట్ నో వన్ ఈస్ డూయింగ్ గుడ్ యాక్షన్.
2: పాప ఫలము వద్దు వద్దు వద్దు అంటున్నారు, కానీ పాపకార్యం చేస్తున్నారు.
1: ఎవ్రీవన్ డిక్లైన్స్ టు హ్యావ్ ద ఫ్రూట్స్ ఆఫ్ సింపుల్ యాక్షన్ బట్ హీఈస్ ఎవ్రీ డే ఎవ్రీ మోమెంట్ సిన్నింగ్.
2: వద్దన్న వాడు ఎందుకు నీవు చెయ్యాలి?
1: ఇఫ్ యు డోంట్ వాంట్ ద ఫ్రూట్స్ ఆఫ్ సిన్, వై షుడ్ యు కమిట్ ఎ సిన్?
2: పాప ఫలమును ఆశించినటువంటి వాడు పాపకార్యం చేయకూడదు.
1: A person who desires not to have the fruits of sinful action,
2: punya phalamunu aashinchinatundi vaadu punya karyamulu aacharinchali.
1: A person who desires to have the fruits of good action must perform good action.
2: Adi aacharinchinappudu ee punya phalamunu manaku labhyam kaadu.
1: If you perform good action,
2: adhe vidhamugane bhagavantuni prema perigali perigali anukunnappudu aa prema tattvam nityamunu abhiruddhi kopala aacharanalo pettali.
1: If you want love for God to grow, you have to practice that.
2: Nitya acharanalo pettaka prema ee reethiga abhiruddhi gaanchutundi.
1: Without practicing in your day to day life, how can you develop love?
2: Manavudu aneetuvanti padamunaku artham emtante vishwasamu kalavadu ani artham, nammakam kalavadu.
1: The correct meaning of manavudu, man, is the one who has full faith.
2: Nammina daarani aacharinchinappudu ee nammakam abhiruddhi avutundi.
1: Only when you practice what you have faith in, the faith grows.
2: Kanuka nammina danini aacharanalo pettakapovatam chethane nammika cheeninchi pothundadi.
1: As you are not practicing what you believe in, your belief and faith also declines.
2: Kevalam bahyamainatundi mantramula paina yantramula paina ee swaroopam paina mana manasu prasaristhu pothundadi.
1: You are directing your mind to external things like mantras and japa, etc.
2: Oka chinna udaharana,
1: a small example.
2: Vikramadityudu okanoka samayamlo maru veshamu dharinchi
1: king
2: desha sancharam prarambhinchadu.
1: King Vikramaditya wanted to tour his country disguised.
2: Kani oka vruddudainatunti brahmanudu oka pradeshamlo yagnamunu acharistunnadu.
1: He found one old man performing yagna.
2: Kani enta kaalam nunchi chestunnadu emito prakkane ee yagnam yokka dhooli anega bhasmu oka gutta maadiri perigipoyindi.
1: For what a length of time he must have been performing yagna, it was not known, but the sacred ash
2: guttaluga untundadi yagnam yokka bhasmu.
1: The dust and the sacred ash collected became big mountains.
2: చూచాడు ఈ విక్రమాదిత్యుడు.
1: విక్రమాదిత్య లుక్డ్ అట్ ఇట్.
2: స్వామి, ఏమి మీరు చేసినట్టున్న పని అన్నాడు.
1: హి అడ్రస్డ్ ది బ్రాహ్మిన్, స్వామి, వాట్ ఆర్ యూ డూయింగ్?
2: నేను 60 సంవత్సరం నుంచి కూడా నువ్వు యజ్ఞం చేస్తున్నా నాయన అన్నాడు.
1: ది బ్రాహ్మిన్ రిప్లైడ్, చైల్డ్, ఫర్ ది పాస్ట్ 60 ఇయర్స్ ఐఎమ్ పర్ఫార్మింగ్ యజ్ఞ.
2: ఈ యజ్ఞం యొక్క భస్మమే ఈ యొక్క రాసులు అన్నాడు.
1: దీస్ హీప్స్ ఆఫ్ యాష్ టు సీ are the result of 60 years of yagna.
2: Aro vadi samvatsaram nunchi kudanu inta kadinamainatundi yagnamunu kshanamaina nenu manakunda aacharistunnanu.
1: I am performing this yagna ceaselessly, not even leaving for a moment, for the past 60 years.
2: Kani aa yagna purushuni yokka anugrahanni nochukolekapothunnanu.
1: But I have not been able to win the grace of that yagna purusha.
2: Atani yokka swaroopanni nenu chudalekapothunnanu.
1: I have not been able to get a vision of that yagna purusha.
2: Adani anugrahaniki nenu ati dooramayiga untunnanu.
1: I am far, far removed from the grace.
2: Ani baadha paddadu.
1: He was extremely pained.
2: Ee baadha paduchunnatundi panditini yokka hrudayam cheta Vikramaditya hrudayam karigindi.
1: Vikramaditya melted at the trouble which this brahmin was taking for yagna.
2: Kurchunnadu Vikramadityudu dhyanamulo.
1: Vikramaditya went into meditation.
2: చాలా కఠినమైనటువంటి యొక్క తపస్సు చేశాడు.
1: హీ క్యారీడ్ ఆన్ రిగరస్ పెనల్స్.
2: ఎంతసేపు చేసినప్పటికీ యజ్ఞ పురుషుడు సాక్షాత్కరించలేదు.
1: హీ డిడ్ నాట్ గెట్ ది ప్రెజెన్స్ ఆఫ్ యజ్ఞ పురుష ఆర్ ది విజన్ ఆఫ్ యజ్ఞ పురుష ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైం.
2: నేను చేసిన సాధనల యొక్క ఫలితం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ ఆల్ మై
2: యాక్షన్స్? భగవంతుని అనుగ్రహానికి నోచుకోలేనటువంటి ఈ జీవితం నాకెందుకు?
1: వై షుడ్ ఐ హావ్ ఎ లైఫ్ విచ్ హాస్ నాట్ ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ గాడ్
2: అని తన మారువేషంలో లోపల ఉన్నటువంటి కత్తిని తీశాడు.
1: హి డ్రూ అవుట్ ది స్వార్డ్.
2: ఏమిటి నా యొక్క బ్రతుకు? నిత్యము నేను తినటము జీవించటము దేహాన్ని పెంచుకోవటమేనా?
1: వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ దట్ ఐఎమ్ లివింగ్? ఎవ్రీ డే ఈటింగ్ అండ్ అలవింగ్ మై బాడీ టు గ్రో ఈజ్ దట్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
2: ఇది కాదు. నా జీవితం యొక్క పరమావధి దైవాన్ని చూచటమే.
1: ది సుప్రీం గోల్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ గాడ్
2: అని ఓ యజ్ఞపురుషుడా నాకు దర్శనమే ఇవ్వకున్నా ఇవ్వు నా ప్రాణాన్ని నీకు అర్పించుకున్నాను అని కత్తి తీశాడు హృదయపూర్వకంగా.
1: హీ డ్రూ ది స్వోర్డ్ అవుట్. హీ వాంటెడ్ టు కట్ హిజ్ ఓన్ థ్రోట్ ఇఫ్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ గాడ్. దిస్ హీ డిడ్ హోల్ హార్టెడ్లీ.
2: తక్షణమే యజ్ఞపురుషుడు ప్రత్యక్షమయ్యాడు.
1: ఇమ్మీడియట్లీ దేర్ అపియర్ యజ్ఞపురుషుడు
2: కత్తిని లాక్కున్నాడు.
1: He took away this sword from the hand of Vikramaditya.
2: Vikramaditya, idi sahasamu kani sadhana kaadu annadu.
1: Oh Vikramaditya, this is a type of adventure but not a sadhana.
2: Nenu ekkada unnanu?
1: Where am I?
2: Aham vaishvanaro bhutva praninam dehamasita pranapana samayukta achamanyam chaturvidam. Neelone undinatvanti nannu ఒకవైపున సంహరించడానికి పూనుకుంటూ ఒకవైపున సాక్షాత్కరించమని కోరుకుంటుండేది ఇది ఏమైనా సాధనకి లక్షణమా?
1: ఈజ్ ఇట్ ఎ గుడ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది కరెక్ట్ టైప్ ఆఫ్ సాధన టు కిల్ యువర్ సెల్ఫ్ వైల్ ఐఎమ్ ఎగ్జిస్టింగ్ ఇన్ యూ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వైశ్వానరా?
2: కనుక నేను నీలోనే ఉంటున్నాను.
1: ఐఎమ్ విత్ ఇన్ యూ.
2: ఇది కేవలం రాజసిక ఒక సాహసమే కాని సాధన కాదు అన్నాడు.
1: This is a type of rajasic adventure but not a spiritual sadhana.
2: ఈ విధమైనటువంటి సాహసాలకు భక్తుడు పూనుకోరాదు.
1: A devotee should never venture to such kind of adventures.
2: నన్ను పొందదగటము మార్గానికి ప్రేమ మార్గమే కాని ఈ సాహసం కాదన్నాడు.
1: To attain me the right royal path is the path of love, not this kind of adventure.
2: ఏది చేసినా ఏది చూచినా అంత దైవమయంగా నీవు చెయ్యాలి.
1: Whatever you see, whatever you do,
2: work will be transformed into worship.
1: Then only work will be transformed into worship.
2: Kani ee yokka brahmanudu 60 samvatsaram nunchi chestunnadu.
1: This brahmin is doing yagna for the past 60 years.
2: Kani aa brahmanudu uchcharincheetundi mantramula paina sariyenitundi artham teliyakunda aa yokka padamullo maatrame ఒక విధమైనటువంటి ఉచ్చరించినట్టుగా శబ్దాలు చేస్తున్నాడే తప్ప నిజమైనటువంటి భావంతో నన్ను ఆహ్వానించటం లేదు.
1: He does not know the correct meaning of the words which he is uttering and he is only mechanically pronouncing the words and therefore they are not reaching me at all.
2: మనసు మంత్రం పైన ఆశ నా పైన పెట్టుకుంటే ఎలా వస్తుంది?
1: If you keep your mind on mantra and if you desire to obtain me,
2: పురాణం అనుశాస్తో అనీయాంశ్వరాజ్య సర్వస్య దాదారం చింత రూపం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నాడు. ఎవడు మనసును వాక్కును క్రియను నాపైన అర్పితం చేసి ఎవడు నన్ను ఆరాధిస్తాడు వాడికి నేను సాక్షాత్కరిస్తాను.
1: Whoever fixes his mind, his word and his deed on me, I appear before him.
2: అదే త్రికరణ శుద్ధి. మనో వాక్ కర్మల యొక్క ఏకత్వమే నాకు ప్రధానమైన లక్ష్యం అన్నాడు.
1: That is the purity of Trikaranas, unifying thought, word and deed.
2: Inni cheyadaniki vaaniki shakti lekapoyinappudu,
1: if he does not have the capacity to do this,
2: naa agnini sirasa vahinchu,
1: let him follow my command.
2: Idi chey annappudu chey.
1: When I ask you to do it, do it.
2: Idi etla chesedi aneetundi sandehaniki avakasam ivvadu.
1: You should not entertain any doubt. How can I do this?
2: గొంతు కోసుకో, తప్పక కోసుకో.
1: కట్ యువర్ హెడ్ మీన్స్ కట్ యువర్ హెడ్ ఇమ్మీడియట్లీ షుడ్ డూ ఇట్.
2: తప్పక ఆ ఆజ్ఞనే నీకు సంరక్షిస్తుంది.
1: దట్ వెరీ ఒబీడియన్స్ ఆఫ్ ది కమాండ్ ఇట్సెల్ఫ్ విల్ సేవ్ యూ.
3: యూ జస్ట్ హర్డ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా on the occasion of Krishna Janmashtami at Prashanti Nilayam on the 2nd of September 1991. Bhagwan explained that human life is beset with ups and downs, joys and sorrows. But people pray to Swami to get rid of all difficulties and losses. This is a totally wrong kind of prayer. Difficulties must be welcomed and must be overcome. Life would be stale if there were no trials and tribulations. Challenges draw out the human values from within and enable us to overcome difficulties and experience divinity. Thank you and Sai Ram.

0: Radio Sai now brings you a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 25th of January 1983, addressing Mumbai Sai Sevaks.
1: తపాంసి తీర్థానాం నా శాస్త్రాని జప నహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా.
2: ఇట్ ఈస్ నాట్ ఎనీ తపస్, ఇట్ ఈస్ నాట్ ఎనీ నెంబర్ ఆఫ్ విజిట్ టు పిల్గ్రిమ్ సెంటర్స్, ఇట్ ఈస్ నాట్ గెటింగ్ ద స్కాలర్షిప్ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్టరింగ్ all the sacred scriptures and shastras. It is not again any japa or any other mode of ritual that's going to help you to cross this ocean of samsara. It is service and service to your fellow beings alone that is going to confer on you this capacity to cross this ocean of life.
1: Divyatma Sarukulara.
2: Embodiments of the divine Atma.
1: మానవుడు సుఖం నాశిస్తున్నాడు.
2: Every individual aspires for a state of happiness and comfort.
1: అయితే వాస్తవమైనటువంటి సుఖం ఏమిటో గుర్తించుకునేటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉన్నారు.
2: The number of individuals who are in a position to recognize a lasting happiness, this number of individuals is rather small.
1: భౌతిక సుఖం, లౌకిక సుఖం, వైజ్ఞానిక సుఖం, ఆధ్యాత్మిక సుఖం, ధార్మిక సుఖం, అనేక విధమైనటువంటి సుఖములు ఉన్నవి. కానీ ఈ సుఖములు ఏది సరియైన సుఖము, ఏది సత్యమైన సుఖము, ఏది నిత్యమైన సుఖము అని విచారణ చేసుకోవటం చాలా కష్టమైనటువంటి విషయం.
2: When we talk of comfort, one talks of comfort pertaining to one's physical existence, to one's existence in this world, to one's existence conforming to the scientific field, to one's existence in the spiritual path, to one's existence on the dharmic plane. Now the question is, which of these is permanent? Which of these is lasting?
1: Niyamuga sukhamulu moodu vidhamuga unnadi.
2: Truly speaking, this comfort or happiness could be classified into three categories.
1: Okati tatvika sukham.
2: The first could be called sattvic.
1: రెండవది రాజసిక సుఖం.
2: ద సెకండ్ రాజసిక్.
1: మూడవది తామసిక సుఖం.
2: ద థర్డ్ ఇస్ తామసిక్.
1: సాత్విక సుఖం అనేటువంటిది ప్రథమంలో విషమయంగా ఉంటుంటది.
2: నౌ ద ఫస్ట్ ఆఫ్ దీస్, ద సాత్విక వెరైటీ ఆఫ్ కంఫర్ట్ అండ్ జాయ్, అట్ ద బిగినింగ్ ఇట్ అపియర్స్ టు బి లైక్ పాయిజన్.
1: ఇది చివర చాలా అమృతమయంగా మారుతుంది.
2: బట్ గ్రాడ్యువల్లీ this poisonous state gets transformed into the state of ambrosia or nectar.
1: Satyaka sukamunaku prarambhamulo konni vidhamaitundi kashtamulu nashtamulu dukkhamulu vicharamulu kontha varaku addutu untayi.
2: In the initial stages when you are trying to go on this sattvic path, you are bound to be confronted with difficulties and with challenges and with any number of other problems which you'll have to encounter.
1: Ini క్రమక్రమేణ తాత్వికమైనటువంటి భావముతో అమృతమయమై ఆనందమయమై జీవితంలో శాంతిమయంగా రూపొందింపచేస్తుంది.
2: But you can be certain that gradually with the passage of time, as you keep proceeding on this path, this very same poison, these very same difficulties would gradually get transformed in such a way as to confer on you happiness, ananda, peace and all comforts that you are possibly seeking.
1: Anaga prarambhamulo kashtamulaku karanam emiti ani manam vicharinchukunnappudu sattvika sadhanalu yendu samadamadi sadhanalu cheta manavudu konni samalaku guri kavalsi vastundi.
2: Now when you try to gather the basics of this thing, why do we confront such difficulties in the initial stages? The reason is not far to say, because each individual, by way of securing this sadhana, this sattvic aspect of ananda, has to first of all bend his own body and has to bring to bear whatever he possesses.
1: Tamamu damamu upariti titicha ilanti sadhana cheta kontha varaku manavudu prarambhamulo samapadavalsi vastundi.
2: In the initial stages, man has to undergo what are called sama dama titicha and the like of such other ritual.
1: ఇవి క్రమక్రమేణా మనము సాధించిన తరువాత ఇవి పరమానందాన్ని అందిస్తుంది.
2: Now gradually, as you have managed to get all these into your stride, you will be in a position to achieve happiness.
1: మనము నిత్య జీవితంలో డ్రైవింగ్ నేర్చుకుంటుంటాము.
2: Now it's a common thing that in our day to day life we tend to learn the art of driving.
1: కాని ఒక సైకిల్ కాని లేక మోటార్ కాని ఇంకే విధమైనటువంటి వాహనములు కాని మనం ప్రారంభంలో డ్రైవింగ్ కు కొంతవరకు శ్రమగా ఉంటుంటాది.
2: Now it could be a cycle, it could be a motor vehicle, it could be any other form of transport. In the initial stages we know that this art of driving tends to be very difficult.
1: కొన్ని కష్టముల కూడా మనం గురికావాల్సి వస్తుంది.
2: It may also subject us to a great sense of difficulty.
1: కొన్ని దెబ్బలను కూడా తినవలసి వస్తుంది.
2: We may also come to be injured or hurt.
1: కాని క్రమక్రమేణా నేర్చుకున్న తర్వాత అది మనకు చాలా సులభంగా రూపొందుతుంది.
2: But then it's again our experience that as we go on learning thus, the thing becomes rather easy.
1: కనుకని ప్రారంభంలో శ్రమగా ఉండి అంత్యమునందు ఆనందాన్ని అందించేటువంటిదే సాత్వికమైనటువంటి సాధన.
2: The sattvic sadhana is that wherein initially you'll have difficulties, but in the end, you're bound to be comfortable and happy.
1: Inka rajasika sadhana anaga, vishayamulato sambandhamainatundi.
2: Now the second of these, the rajasik sadhana, has something to do with the material aspects of one's existence.
1: Ee vishayamulato sambandhinchinatundi manastattvamu, prarambhamulo chala aanandamuganu, ఉల్లాసంగాను శాంతిగాను సంతోషంగాను కనిపిస్తుంది.
2: Now through these you have the senses and the mind which is a close link with the senses tends to give you the feeling that you are feeling very happy even as you proceed that.
1: ఒక చిన్న ఉదాహరణ. మనము భోజనమునకు కూర్చున్నప్పుడు భోంచేయడానికి పూర్వము చక్కగా మంచి ఉత్సాహంగా మంచి పుష్టిగా ఆనందంగా ఆ దేన్ని మనం భోజిస్తాము.
2: Now a small illustration here. As you sit down to partake of your meal, you are all enthusiasm, you are all joy to take in the food which is being served to you.
1: Aithe anubhavinche samayamlo bhujinche samayamlo aanandanga undi gaani kramakramina adi oka vidhamainatundi visugaanu oka vidhamaina kashtangaanu oka vidhamaina bharangaanu maarutu ostundi.
2: Now initially of course you are tending to get a lot of joy and a feeling of contentment as you eat this food. But gradually, the very same feeling turns to one of disinterest.
1: ఈ పదార్థం మనకు ఇష్టము అని భావించి ప్రారంభములో దానిని భుజించుటకు మనము ప్రయత్నిస్తాము అదే పదార్థము క్రమక్రమేణా విసుగుగా మారుతుంది అయిష్టంగా మారుతుంది.
2: Now the very same entity which held a lot of enthusiasm for us so that we in turn were in a position to eat it with delight and relish, the very same thing gradually turns to be a revolting object for us.
1: కనుకా ఈ రాజసిక సుఖం అనేటువంటిది ప్రారంభంలో సుఖమును అందిస్తూ ఆనందాన్ని చేకూరుస్తూ అంతిమనందు మనకు ఒక విధమైనటువంటి విచారమును కష్టమును కొన్ని ఇక్కట్లను కూడా కలిగిస్తుంది.
2: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ రాజసిక్ సాధన ఆర్ దిస్ టైప్ ఆఫ్ కంఫర్ట్ ఇస్ సచ్ దట్ ఇనిషియలీ ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ టువర్డ్స్ ది ఎండ్ ఇట్ టర్న్స్ యూ ఇంటూ ఎ స్టేట్ ఆఫ్ గ్రీఫ్ డిస్ట్రెస్ అండ్ గివ్స్ యూ లాట్ ఆఫ్ డిఫికల్టీ.
1: ఈనాడు లోకంలో అనేక భాగము ఈ విధమైనటువంటి రాజసికమైనటువంటి యొక్క సుఖమును మాత్రమే ఆశిస్తూ ఉన్నారు.
2: Now today you find in the world around you that there are many individuals and they are in the majority who try to look for this rajasic type of happiness.
1: ప్రారంభంలో సుఖంగా ఉంటే ఇదే మంచి మార్గము అని తాను ఆనందంగా ఉత్సాహపడుతుంటాడు.
2: Initially when they experience this comfort and joy, they feel this is the comfort and joy they want.
1: క్రమక్రమేణా కొన్ని కష్టములకు దుఃఖములకు విచారములకు గురి అయినప్పుడు ఈ భక్తి క్రమక్రమేణా కొంతవరకు సన్నగిలుతుంది.
2: And gradually with the passage of time, when he is subjected to increasing difficulties, his sense of devotion also slackens and he tends to show a lot of disinterest.
1: ఇది సరైనటువంటి సాధన కాదు.
2: This is not the correct type of sadhana.
1: కొన్ని సుఖములకు ఆనందములకు లాభములకు విజయములకు మనము సంతోషించటము నష్టములకు కష్టములకు దుఃఖములకు విచారములకు మనం కేవలం కృంగిపోవటము ఇది సాత్వికముకు చాలా దూరంగా ఉంటుంటుంది.
2: Now it is not given to one's being and one's state of existence that one gets elated at the thought or sight or experience of anything that confers joy on him, gets deflated, distressed and certainly becomes depressed when he is confronted with difficulties, grief and distress and the like.
1: కనుక ఈ రాజసికమున కంటే సాత్వికం చాలా ఉత్తమమైనటువంటిది.
2: So when this is what this rajasic is going to give you, it's much better that you're going for sattvic rather than this rajasic.
1: ఇంకా తామసికమనగా కేవలము ఈ విధంలో ప్రారంభమునందు కాని అంతమునందు కాని ఆత్మతత్వమనేటువంటి దానిని స్మరించక విచారించక కేవలము స్వార్థమనేటువంటి జీవితంతో తన యొక్క సాధనలు కలుపుతూ వస్తుంది.
2: Now the third of these, the tamasic type of sadhana, which is going to give you joy, this has no place for thoughts of God whatsoever, either in the beginning or towards the end. All the while, right from the beginning till the end, your engaged in activity is primarily motivated by a selfish idea.
1: ఈ తామసిక సాధన అనేటువంటిది లేక తామసిక సుఖం అనేటువంటిది మానవుని కేవలము ఒక విధమైనటువంటి జడవ స్వరూపునిగా భావిస్తుంది.
2: Now this tamasic variety again looks upon man or gives that status to man wherein he becomes a mere inert object.
1: ఈ తామసిక జీవాన్ని అందించేటువంటిది లేక జడమైనటువంటి జీవాన్ని అందించేటువంటిది జీవితాన్ని కల్పించేటువంటిది ఈ తామసికము.
2: It is this tamasic sadhana which ultimately degrades and downgrades man, brings him down from his superior level of existence to that of an inert, insignificant creature.
1: Aithe ee sattvika margamunandu sattvika sukamunandu rendu vidhamainatundi samskaram untunnavi.
2: Now coming back to the first one, the sattvic type of sadhana, there are two types which one has to understand in this regard.
1: Doshapanaina samskaramu ani okati.
2: One is called doshapanaina samskara.
1: Rendavadi gunadhara samskaramu.
2: The second is called gunadhara samskara.
1: Ee gunadhara samskaram anetundi emtante ఒక మొక్కను మనం పెట్టి దానికి ఎరువును వేసి నీరును పోసి కంచెలు కట్టి దానిని అనేక విధములుగా అభివృద్ధిగా చేసుకోవటం.
2: Now talking of the second of these, the gunadhara samskara, an example could be given thus. You sow a seed, it becomes a sapling. You are of course tending it and giving it water and sustenance. You are having a fence around it and see to it that this seed ultimately becomes a useful plant.
1: ఒక నామము అనేటువంటి బీజమును హృదయములో నాటి.
2: The parallel is here that the name of the Lord is like the seed, sowing it in the field of your heart.
1: Prema ani jalamnu posi.
2: You are tending it with the water of prema or love.
1: Nammakam anetundi eruvunu challi.
2: Faith is the manure that you are going to give to this sapling.
1: Discipline anetundi kanchanu katti.
2: And discipline is the fence around this.
1: ఈ నామము అనేటువంటి వృక్షమును బలపరచుకోవటము.
2: యూ ఆర్ ట్రైయింగ్ టు స్ట్రెంగ్థెన్ దిస్ సీడ్ దిస్ నేమ్.
1: ఈ విధమైనటువంటి గుణములు చేరినప్పుడే ఇది ఒక విధమైనటువంటి పెద్ద వృక్షముగా వచ్చి ఫలపుష్పాలను అందించడానికి అర్హత ఏర్పడుతుంది.
2: When all these are satisfied, the seed in due course of time becomes a huge big tree to give you flowers and fruit.
1: అనగా మానవుని కేవలము ఒక సంకల్పము చేతను క్రియల చేతను సాధన చేతను భగవత్ యొక్క అనుగ్రహాన్ని పొందటం అనేటువంటిది గుణాధాన సంస్కారం.
2: What it also means is that man should be constantly adorned by thoughts of reaching God. He should make such thoughts and such ideas that all his activities are directed towards that end.
1: రెండవది దోషాపనయన సంస్కారం.
2: Now the second of these samskaras is called దోషాపనయన సంస్కారం.
1: ఇది వేరొక శ్రమకు ఏమాత్రము అవకాశం ఉండదు.
2: Now here there is no room whatsoever for others.
1: అద్దము ప్రిపేర్ చేసినటువంటి ఒక మట్టిని మనం తుడిచినంత మాత్రమే మన బింబం ప్రతిబింబంగా స్పష్టంగా కనిపిస్తుంది.
2: The moment you wipe the dust off the mirror, you'll be able to see your own self as the image.
1: మన హృదయమునేటువంటి అద్దము పైన చేరినటువంటి ఈ రాగద్వేషమైనటువంటి దానిని మన సాధన అనేటువంటి క్లాత్తో మనం శుభ్రం చేసినప్పుడు మన యొక్క ప్రతిబింబం అనేటువంటి సాక్షాత్కారము స్వయంగా స్వప్రకాశంగా మనకు గోచరిస్తుంది.
2: Your heart is the mirror and attachment and hatred are like the dust across it. Sadhana in the form of the cloth to be used to wipe this dust off, and there you are seeing your own true nature reflected in that mirror.
1: అనగా మన హృదయములో చేరినటువంటి ఒక దుర్గుణములను దురాచారములను దురహంకారములను దుర్బోధలను కొంతవరకు దానిని నిర్మూలముగా ఉంచుకునేటువంటి ప్రయత్నమునికి దోషాపనయన సంస్కారం అంటారు.
2: What this word దోషాపనయన సంస్కార ultimately means is that all the evil traits, the tendencies, the thoughts and ideas which are lurking in the heart have no place now, they are removed and thrown
1: out. మనం ఈనాడు చేసేటువంటి సర్వ కర్మలు కూడాను ఈ దోషములను నిర్మూలముగా ఉంచేటువంటివి.
2: So all our karmas, all our activities today should be directed towards this end, that of removing all the evil within us.
1: దీనిని చిత్తస్య శుద్ధయే కర్మ అన్నారు. అనగా మన కర్మల ద్వారా చిత్తమును శుద్ధి గావించటమే దీని యొక్క పరిణామం.
2: That is, the end result is through our karmas or activities we are in a position to purify and cleanse our heart.
1: కనుక మనము చేసే సమస్త కర్మలు కూడాను హృదయమును పరిశుద్ధము కావించటమే.
2: సో ఆల్ అవర్ కర్మస్ ఆర్ యాక్టివిటీస్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ దిస్ ఎండ్ ఆఫ్ ప్యూరిఫైయింగ్ అవర్ హార్ట్.
1: కాన మనము దోషాపనయన సంస్కారమునకు మన సేవలు చాలా ప్రధానమైనటువంటి ఒక సహాయకారులుగా ఉంటుంటాయి.
2: సో వి ఫైండ్ దట్ దిస్ దోషాపనయన సంస్కార ద సెకండ్ ద ఫస్ట్ ఆఫ్ దీస్ సర్టన్లీ స్టాండ్స్ యాజ్ అ గైడింగ్ స్టార్ ఫర్ ఆల్ అవర్ సాధనస్.
1: దృష్టి కల్పితమైన ఈ జగత్ అంతా కూడాను మూడు విధములైనటువంటి వ్యక్తులపైన ఆధారపడి ఉంటుండాలి.
2: Now this world that you see around you, which is after all a creation of your own sight and your own senses, is made up of three categories of people.
1: వీరు ఎవరు అని మనం విచారించుకుంటే దక్షకుడు, రక్షకుడు, శిక్షకుడు. ఈ ముగ్గురు కూడాను జగత్తునకు అత్యవసరము.
2: Now this world you find abounds in these three categories of people. The first could be called dakshaka, second could be called rakshaka, third could be called shikshaka.
1: దక్షకుడనగా ఏమిటంటే ఒక విధమైనటువంటి కొన్ని పదార్థములను ఉత్పత్తి గావించి తద్వారా జగత్తునకు అనుకూలములను ఆనందములను చేకూర్చేటువంటి విధానమును అందించేటువంటి వ్యక్తి.
2: Now the first of these individuals, the dakshaka, is one who strives to see to it that all the raw materials in the world around you are transformed and converted into something which is useful, something which is beneficial. Now this individual certainly does something for the society.
1: Anaga శ్రీమంతుల లోకములో అనేక మంది ఉంటుంటారు.
2: లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ ఎనీ నంబర్ ఆఫ్ వెల్దీ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్.
1: వీళ్ళందరూ కూడాను అనేక ఇండస్ట్రీస్ అంతా కూడా స్థాపించి ఫ్యాక్టరీస్ అంతా స్థాపించి అనేక విధమైనటువంటి యొక్క దీనిని కల్పించి జనులకు కొన్ని ఉపాధులు కూడా చేకూర్చి తద్వారా జగత్తునకు నిత్య జీవితంలో అనుకూలపడేటువంటి యొక్క వస్తువులను అభివృద్ధి గావిస్తుంటారు.
2: Now these people set up industries and factories. They provide employment opportunities for those who need them. And in their factories and industries, they are trying to turn out products which ultimately will come to give you some assistance and comfort and convenience in the worldly existence of ours.
1: నిత్య జీవితమునకు సంబంధించినటువంటి పదార్థములే లేకుండినా మానవుడి యొక్క జీవితం స్తంభించిపోతుంది.
2: Now man's life would come to a standstill if he is not given these minimum conveniences around him.
1: కనుక జగత్తునకు అవసరమైనటువంటి పదార్థములను అభివృద్ధి గావించి ఉత్పత్తి గావించి సమాజములకు అందించేటువంటి వ్యక్తుల్ని దక్షకులు అని చెప్తూ వచ్చారు.
2: సో దీస్ దక్షకర్స్ ఆర్ దోస్ హూ టెండ్ టు గివ్ మ్యాన్కైండ్ ఎట్ లార్జ్ ద డైలీ కన్వీనియన్సెస్ ద డైలీ కంఫర్ట్స్ అండ్ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ అవర్ వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్.
1: ఈ జగత్తునకు చేకూర్చినటువంటి యొక్క సిరి సంపదలను రక్షించుకునే నిమిత్తమై దీనిని కాపాడి పోషించి అనేక విధములుగా కూడా దాన్ని నిలబెట్టుకునే నిమిత్తమై చేసేటువంటి యొక్క వ్యక్తి తత్వమునకు రక్షకులు అని చెప్తా వచ్చారు.
2: Then we have the second category of individuals, the rakshakas. Now it is their job to see to it that whatever is given to man is made secure, is guarded and is protected.
1: మనకు అనేక విధమైనటువంటి సంపదలు ఉంటున్నాయి.
2: Now we certainly have wealth of varying denominations.
1: కానీ ఈ సంపదను రక్షించేటువంటి యొక్క వ్యక్తి లేకపోతే దక్షకుని యొక్క స్థితి నిర్మూలమైపోతుంది.
2: Now all that we have accrued does, if there is nobody to protect it, then it becomes an exercise in futility.
1: ఎప్పుడు ఉత్పత్తి అనేటువంటిది వస్తుందో దానికి రక్షణ అనేటువంటిది ప్రక్కనే ఉంటూనే ఉండాలి.
2: The moment you talk of productivity or production, you must have somebody who can protect this also.
1: దీనిని భగవద్గీత యందు యోగ క్షేమం వహామ్యహం అన్నారు. యోగం అనగా ఏమిటి? మనం చేకూర్చుకున్నటువంటి ప్రాప్తిని, మనం సంపాదించుకున్నటువంటి ప్రాప్తిని, మనం అనేక విధములుగా ఆర్జించినటువంటి ప్రాప్తి, ఇది యోగము అంటారు. కానీ క్షేమం అంటే మనం సంపాదించుకున్న దానిని నిలబెట్టుకోవటము, కాపాడుకోవటము, దానిని అభివృద్ధి పరచుకోవటము క్షేమము. అంతేకాని మన యొక్క యోగక్షేమం అనగా నీ ఆలుబిడ్డలు బాగున్నారా, ఆస్తిపాస్తి బాగుందా అని అడగటం మాత్రమే కాదు, మనం సంపాదించుకున్నటువంటి యొక్క ఆధ్యాత్మిక శక్తిని, ఆధ్యాత్మిక విషయాన్ని కొంతవరకు రక్షించుకునేటువంటి యొక్క సాధనకే యోగక్షేమము అని చెప్తూ వచ్చారు.
2: Now we do come across this in the Bhagavad Gita where a mention is made of yoga and kshema. What do you mean by this yoga actually speaking? This yoga is that which you are accruing through your prapti, through your efforts, through your sadhanas. And that which has come to you should be safeguarded, should be protected, should be nourished and strengthened. That is kshema. So taken in this way, you should not be misled into believing that yoga and kshema doesn't refer or rather refers to the worldly things like asking about your welfare or your material possessions.
1: అభివృద్ధి గావించుకున్నటువంటి యొక్క వస్తువులను కాని, ఉత్పత్తి గావించుకున్నటువంటి సంపదను కాని రక్షణ లేకపోతే అది కేవలం పరుల పాలైపోయి కేవలం దుర్వినియోగం అయిపోతుంది.
2: సో వాట్ యు నార్మలీ గెట్
3: through your own efforts should be protected and safeguarded. Otherwise, it could be snatched away by outsiders.
1: Kani, ee rakshana yokka bhavamunu, ee utpatti yokka sthitini kudanu, chakkaga అభివృద్ధి గావించుకునేటువంటి శిక్షకులు కూడా ఉంటుండాలి. శిక్షకులు అనగా ఏమి? అధ్యాపకులు.
3: Now, the third category of individuals, the Sikshakas. We of course have room for Dakshika, have room for Rakshaka. But the Sikshaka is an equally important entity. It is he who highlights the role being played by the first two. And these are the teachers.
1: కనుక జగత్తునకు పదార్థం యొక్క ఉత్పత్తిదారులు, జగత్తునకు రక్షించేటువంటి యొక్క పోలీసు, మిలిటరీ అనేటువంటి యొక్క సమత, తదుపరి దీనిని అభివృద్ధి గావించుకునేటువంటి విద్యా విధానము, ఈ మూడును లేకపోతే జగత్ ఏమాత్రం కూడా రాణించదు.
3: సో ఇన్ దిస్ వరల్డ్ వి ఫైండ్ టు సమ్ అప్ దీస్ త్రీ కేటగిరీస్ ఆఫ్ ఇండివిజువల్స్. వన్ హూ టేక్ టు ప్రొడక్షన్ పార్ట్ ఆఫ్ ఇట్, ద సెకండ్ వన్ హూ టేక్ టు సేఫ్ గార్డింగ్ వాట్ హస్ బీన్ గివెన్ టు అస్, అండ్ ద థర్డ్ వన్ ఫ్రమ్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హూ ఆర్ గోయింగ్ టు టెల్ అస్ వాట్ ఈస్ వాట్ అండ్ వాట్ ఈస్ నాట్.
1: కనుక విద్యనే లేకపోతే శిక్షణ శక్తి అనేటువంటిది కానీ, రక్షణ శక్తి అనేటువంటిది కానీ, అభివృద్ధి శక్తి కూడాను మనకి ఏమాత్రం కూడా కాలేదు.
3: రిమూవ్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ యూ ఫైండ్ దట్ యూ కాంట్ పాసిబ్లీ డూ ఎనీథింగ్ బై వే ఆఫ్ గెటింగ్ ద అదర్ టూ టైప్ ఆఫ్ పీపుల్, ఐదర్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఆర్ ఫర్ సేఫ్ గార్డింగ్.
1: కేవలము విద్యా విధానం అంటే మనము తెలివితేటలను పెంచుకోవటం మాత్రమే కాకుండా క్రియారూపమైనటువంటి దీనిని అభివృద్ధి పరచుకోవటమే విద్య యొక్క ప్రధాన లక్ష్యము.
3: ఎ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డజంట్ కన్సిస్ట్ ఇన్ మియర్లీ ఫర్దరింగ్ యువర్ ఇంటెలిజెన్స్ ఆర్ యువర్ బికమింగ్ మోర్ క్లెవర్. ఇట్ మస్ట్ ట్రై అండ్ టెల్ యూ హౌ బెస్ట్ టు యూటిలైజ్ యువర్ ఓన్ కేపబిలిటీస్.
1: అయితే లోకములో దక్షకులు అనగా ధనవంతులు.
3: సో ఇన్ దిస్ వరల్డ్ వీ హ్యావ్ దక్షకస్, ద వెల్దీ వన్.
1: దీనిని రక్షించేటువంటి యొక్క మన యొక్క సిపాయిలు,
3: దోస్ ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ దిస్ ద సిపాయిస్.
1: వీరిని సరైనటువంటి తరబీతి చేయించేటువంటి యొక్క విద్యా విధానము,
3: అండ్ దోస్ ఆర్ గోయింగ్ టు ట్రైన్ దీస్ కేటగిరీస్ ద సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఇద్దరు మాత్రం ఉంటే దీని యొక్క అభివృద్ధి చేకూరుతుందా? చేకూరదు.
3: Now, merely having these three, can we possibly have a harmonious state of affairs? Certainly not. These three could be considered to be like a tripod.
1: Three legs.
3: A stand having just three legs.
1: Three legs undinanta matramuna manam danipaina kurcholemu.
3: Now, a stand which boasts of just three legs cannot give you a degree of stability. You can't sit in comfort on it.
1: Deenipaina oka chakkani palakanu deeniki anni vidhala atikinchali.
3: Now you must have a table top attached to these three legs.
1: మూడు కాళ్ళు ఉండినంత మాత్రమే కూర్చుంటకు వీలు కానటువంటిది. ఈ మూడు కాళ్ళపైన సమంగా ఉండేటువంటి ఒక్క పలకను మనము దాన్ని సంపాదించుకోవాలి.
3: The three legs by themselves can't give you a place to sit. Over it you must attach a plate, a table top, so that you can sit on it.
1: ఇదే ప్రేమ.
3: This is love.
1: ఈ ప్రేమ అనేటువంటి పలకను శిక్షకుని యందు, రక్షకుని యందు, దక్షకుని యందు, మూడింటి యందు సమంగా మనము చేకూర్చినప్పుడే మనము జీవితాన్ని నిలుపుకోవటానికి, భద్రంగా కూర్చోవటానికి కూడాను అవకాశం ఏర్పడుతుంది.
3: Now this piece of wood which is attached in such a way to these three legs, you will easily notice that it falls equally on all the three legs. What it really means now is that this element of love should flow through uniformly and equally through all these three types of people, dakshaka, rakshaka and sikshaka.
1: కనుక మనము కార్మికులు ఉంటున్నారు, కర్షకులు ఉంటున్నారు, వ్యాపారస్తులు ఉంటున్నారు, ఇంకా సంసారులు ఉంటున్నారు, ఉద్యోగస్తులు ఉంటున్నారు, ఈ అందరి ఎందుకు సమత్వమైనటువంటి ప్రేమతత్వాన్ని మనము అభివృద్ధి గావించాలి.
3: Now we have those who are taking to producing things, those who are protecting or safeguarding, and those who are taking part in the system of education. Now what it means is that this element of love should try and circulate in such a way that everybody ultimately gets a state of equanimity urged on by this element of love.
1: Mavani kurave cheppadu nalugu rakamainatvanti garlandlu manam ee moodu samvatsaramlo chakkaga abhivruddhi cheyalannadu.
3: Mavin Kure was just now telling us that during the course of these 3 years we must try and perfect.
1: కర్షకులు ఉంటున్నారు, వ్యాపారస్తులు ఉంటున్నారు, ఇంకా సంసారులు ఉంటున్నారు, ఉద్యోగస్తులు ఉంటున్నారు, ఈ అందరి ఎందుకు సమత్వమైనటువంటి ప్రేమతత్వాన్ని మనము అభివృద్ధి గావించాలి.
3: Now we have

0: He was just now telling us that during the course of these 3 years, we must try and perfect 4 different types of garlands.
1: Okati education, vidya vidharamo.
0: First is the system of education.
1: Rendavadi vaidya vidharamo.
0: Second is the way you assist on the medical field.
1: Moodavadi service vidharamo.
0: Third is the service activities.
1: Nalugavadi individual sadhanalu.
0: Fourth confirms the spiritual existence in terms of your individual.
1: Ivi nalugu nalugu haramulu kadu.
0: Now these 4 cannot be looked upon as 4 different garlands.
1: నాలుగు నాలుగు వరుసలే కానీ లింక్ ఒక్కటే. నాలుగు గార్లెండ్ కాదు, నాలుగు చేరి ఒకే గార్లెండ్.
0: ఆల్ దీస్ 4 టుగెదర్ మేక్ అప్ 1 single garland. దే ఆర్ లైక్ ద 4 different strings కమింగ్ టుగెదర్ అండ్ మీటింగ్ ఎట్ ఎ పాయింట్. యు షుడ్ నాట్ లుక్ అపాన్ దెమ్ యాస్ 4 different.
1: ఆడవాళ్ళు కొంతమంది ధరిస్తుంటారు, ఒకటి ముత్యముల మాల ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, కానీ ఇక్కడ లింక్ ఒక్కటే ఉంటుంటారు.
0: ది విమెన్ ఫోక్ జనరలీ హ్యావ్ సచ్ ఆర్నమెంట్స్, pearls being essentially the same, which make up different rows, and they come down one below the other, but actually they all have a common link at the back.
1: Adi vidhamgane mana health, education, individual sadhana, samaja sadhana ivanni kudanu okka danto cheri untundali.
0: In the same manner, what you are now categorizing as 4 different types should all come to a common meeting point.
1: Idi ettanaga భగవద్గీతని చక్కగా మనకు నిరూపిస్తూ వస్తుంది.
0: Now you might ask, how is this possible? You have got an illustration in the Bhagavad Gita.
1: మొట్టమొదటిది విషాద యోగము.
0: The first one is called the Vishada Yoga.
1: రెండవది సాంఖ్య యోగము.
0: Second is the Sankhya Yoga.
1: మూడవది కర్మ యోగము.
0: Third is the Karma Yoga.
1: ఈ విధంగా విషాద యోగము, సాంఖ్య యోగము, కర్మ యోగము, జ్ఞాన యోగము, క్షత్రజ్ఞ విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగము, జ్ఞాన యోగము, భక్తి యోగము, ఇవన్నీ వేరువేరుగా ఉంటున్నాయి, కానీ యోగం యోగం యోగం యోగం యోగం ఒక్కటిగానే ఉంటుంటారు.
0: Now here you find that you talk of Vishada Yoga, Sankhya Yoga, Karma Yoga, Jnana Yoga, Kshetra Kshetrajna Yoga, Bhakti Yoga. You find that there is one common denominator in all these, and that's the word yoga.
1: యోగము అనగా ఏమిటంటే నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమ తత్వమే అని.
0: What actually does this word yoga mean? It talks about a wholesome, total love.
1: కనుక మనం ఈనాడు మొట్టమొదట విద్యా విధానము అనేటువంటిది ఎడ్యుకేషన్ గార్డ్లాండ్ అన్నారు. ఆ ఎడ్యుకేషన్ కు, హెల్త్ కు, ఇండివిజువల్ సాధనకు, సమాజ సాధనకు ప్రేమ అనేటువంటి లింక్ ఒక్కటే ఉండాలి.
0: Now, in the same manner now, you are talking of education as 1, health as 2, service as 3, and individual sadhana as 4. You must know that all these 4 should come to a meeting point at prema or love.
1: ఇక్కడ కొన్ని విధమైనటువంటి యొక్క సమస్యలు మనకు ఎక్కువగా కొన్ని బాధిస్తూ ఉంటాయి.
0: Now, it's quite likely though, that at times and at points, we are confronted with questions and doubts.
1: ఈ విధమైనటువంటి సాధన చేస్తూ యోగ తత్వములో, ప్రేమ తత్వములో మనము కొంతవరకు ప్రవేశించినప్పుడు కొన్ని రకమైనటువంటి యొక్క అనుమానాలు మనలో అభివృద్ధి అవుతుంటాయి.
0: When we start making our efforts directed towards discipline, it's extremely possible that we will keep having doubts and a sort of confusion also sets in.
1: ఇది సత్యమా అది సత్యమా, ఇది రైటా అది రైటా అనేటువంటిది కొన్ని బయలుదేరుతుంటాయి.
0: Like, is this truth or is that truth? Is this real or is that real?
1: మానవునికి 3 విధములైనటువంటి కర్మలు ఉంటున్నాయి.
0: Now man is given to undertake karma of 3 denominations.
1: మొదటిది అకర్మ.
0: First is called akarma.
1: రెండవది సకర్మ.
0: Second is called sakarma.
1: మూడవది నిష్కామ కర్మ.
0: Third is called nishkama karma.
1: అకర్మ అనగా ఏమిటంటే ఏ పని లేకుండా సోమరత్వాన్ని పెంచుకొని అనవసరమైనటువంటి దీంట్లో జీవితాన్ని వ్యర్థం గావించుకోవటం, ఇది అకర్మ కింద ఉంటుంది.
0: The first one, akarma, is one where an individual is given to laziness of the worst order. He doesn't do anything by himself or by others.
1: ఇంకా సకర్మ అనగా ఏమిటంటే ఏది చేసినా ఇది నా కర్తవ్యం, నేను చేసే తీరాలి, తప్పక నేను వచ్చినదే ఈ కర్మ కోసం అనేటువంటి సద్భావంతో ఆచరించేటువంటిది సకర్మ అంటారు.
0: Then the second one is sakarma, where he has a noble thought that he has to do something by way of discharging his duty or responsibility, and he feels that it is bound upon him to undertake it and he executes it.
1: మూడవది ఏ పని చేసినా భగవత్ ప్రీత్యార్థం, నా కోసం కాదు, నేను చేయవలసినటువంటిది ఇది, కేవలం నేను ఒక ఇన్స్ట్రుమెంట్, నేను ఒక పనిముట్టు, నా ద్వారా దైవం చేస్తున్నాడు, మంచి కానీ చెడ్డది కానీ తనకే అనేటువంటి భావంతో ఆచరించేటువంటిది నిష్కామ కర్మ.
0: The third one is the nishkama karma, where the individual feels that whatever he is doing is being prompted by God within him. Whatever he is doing is being offered as an act of worship to God. Whether it is good, whether it is bad, all are God's doing and he is but an instrument in the hands of God.

0: మనం ఒక బ్రెడ్ ను కొయ్యాలని చూస్తాము.
1: Now we try to slice a loaf of bread.
0: కానీ కోసేది ఏమిటి? కత్తి.
1: Now what is it that's slicing it? It's this knife.
0: కానీ ఆ కత్తి స్వశక్తితో తాను కొయ్యగలుగుతున్నదే.
1: The knife by itself, is it able to slice through the bread?
0: ఈ కత్తిని ఒక వ్యక్తి పట్టుకొని ఆ దీని ద్వారా ఈ యొక్క బ్రెడ్ ను కోస్తున్నాము.
1: No. An individual has to get hold of the knife and it is an individual who is working through the knife.
0: కనుక మనము ఒక సూటి అయినటువంటి కత్తి వంటి వారము.
1: So in the same manner, we are like that pointed, sharp-edged knife.
0: ఇది భగవంతుని చేతిలో ఉన్నటువంటి పనిముట్టు.
1: This is in the hands, it's an instrument in the hands of God.
0: కనుక తాను తను పట్టుకొని ఈ కత్తి అనేటువంటి దేహం ద్వారా అనేక కర్మలు ఆచరిస్తున్నాడు.
1: So it is he who is wielding this knife of the body, and it is he who is undertaking all the
0: ఈ విధమైనటువంటి భావం మనం స్మరించినప్పుడు, చింతించినప్పుడు ఈ కర్మఫలం మనకి ఏమాత్రం కూడాను చేకూరదు.
1: When we are ennobled by such thoughts, then whatever we are trying to do, the fruits thereof, we are not bothered either.
0: Aite ye karmalu cheyakunda unde danikante sakarmalu cheyatam manchidi.
1: Now looking back on this, it is much better that you do something rather than do nothing like the akarma one.
0: Manamu sakarmalu cheyatukante nishkama karmalu cheyatam marinta uttamamainatundi.
1: Going a step further, if you are able to do sakarma, you might as well do nishkama karma, one step ahead of it.
0: Aithe motta motta manamu kartavya karmalu manu prarambhinchali.
1: Now the starting point for us, however, is this sakarma, where we tend to discharge our
0: responsibility. Oka chinna udaharanamu,
1: a small example for this.
0: Oka sanyasi pavitramainatundi Jamuna nadi lopala snanam chestunnadu.
1: One sanyasi at one time was taking a dip in the holy waters of
0: Jamuna. Pravaham anetundi వర్షాకాలం అవుట చేత చాలా నురుగులు నురుగులుగా ప్రవాహం అధికమవుతూ వస్తుండాలి.
1: Now it was the monsoon season and the river was in full flow and the foam was gathering at great intensity.
0: ఒక నురుగు పైన కొంత చెత్త ఉండుండాలి, ఆ చెత్త పైన ఒక తేలు ఉంటుండాలి.
1: At one particular spot it so happened that atop this foam there was a lot of dust and twigs and bark and things like that, and on top of it was perched a scorpion.
0: అది కదులుతూ ఉంటున్నది పాపం. ఈ సన్యాసి చూచాడు, అయ్యో ఈ జీవి ఈ ప్రవాహంలో ప్రాణం కొట్టుకుని పోతుండేది, దీన్ని ఎట్లయినా రక్షించాలి అని చెప్పి ఒక్క తూరి పట్టినాడు. మరి అది కుట్టింది, కుట్టి తప్పటికి వదిలిపెట్టాడు.
1: Now this sanyasi incited this scorpion, desperately trying to save itself. He took pity on this scorpion and said, oh poor thing, it's being lost, it's losing its life, why not I protect it? So he held out his hand and held the scorpion by his hand. No sooner did he do this than the scorpion stung him and through pain he let it go.
0: కాని ఈ సన్యాసి వదలలేదు, తిరిగి దానిని పట్టుకొని రక్షించడం కోసం పోయినాడు, తిరిగి కుట్టింది.
1: Again he tried to make an effort to get hold of it because he didn't want to leave the poor scorpion out. Again the thing stung him.
0: ఈ విధంగా 5-6 పర్యాయాలు దానిని పట్టి కట్టుకోవేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ బాధ లేక కొంతవరకు కుట్టడం చేత వదిలిపెట్టడం జరుగుతూ వచ్చింది.
1: Now this is how he was going on. This happened for 5 or 6 times. Every time he would get hold of it, the scorpion would sting him and he would let it go.
0: ప్రక్కనే స్నానం చేస్తున్నటువంటి మరొక సన్యాసి చెప్పాడు, ఏమిటండి ఇది, దాని స్వభావం అది, విషపురుగు, దాని స్వభావాన్ని మీరు ఎందుకు ఆ విధంగా దీన్ని కట్టి పక్కన పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, కనుక మీరు ఊరుకుంటం మంచిది అన్నాడు.
1: Now a fellow sannyasin who was also taking a dip close by remarked, oh, why are you unnecessarily wasting your time and effort in by way of saving the scorpion? It's given to its nature to sting, it's a poisonous insect, so don't do anything by way of doing again something against it.
0: అప్పుడు ఈ సన్యాసి చెప్పాడు, బ్రదర్, దాని యొక్క స్వభావం అది, మహా ఆపత్తులో ఉండినప్పటికీ తన యొక్క కర్తవ్యము తన స్వభావాన్ని తాను వదలకుండా ఉంటుండాలి. నేను సన్యాసిని, కాషాయ వస్త్రం వేసుకున్నాను, మానవుడను, అట్టయకుడను, నా స్వభావాన్ని మాత్రం నేనెందుకు వదలాలి? దాన్ని రక్షించడం నా స్వభావము. విషపుడిగే తన స్వభావాన్ని తాను ఆచరిస్తుంటే అమృతమైన మానవుడు తన స్వభావాన్ని ఆచరించకుండా పోవటము ఇది చాలా దోషం, తప్పక దాన్ని తిరిగి పట్టి నేను వేస్తానని తిరిగి పట్టి గట్టుకు వేశాడు.
1: Then the first sannyasin replied, oh brother, it is given in the nature of the scorpion to sting, it is at the point of losing its life till it is not letting go its nature which is to sting. This is what a mere insignificant insect is doing. Now what about me? I am a man, I am wearing an ochre robe, I am given to a certain code of conduct, a certain ethics bounds me, and when the scorpion is doing its bit by way of upholding its nature, I should do my bit by way of upholding my nature, which is to rush to the rescue of those who are in distress. Come what may, I shall rescue it. So saying, he went again, held it, and put it on the shore of the bank.
0: Atanu cheddavadu kadani, atanu swabhavanu manam dikkarinchadaniki pokoddu. Atanu cheddavadu kavachunu. Nee manchi vaadi nukunduku anukunnanduku, nee manchi swabhavani aa cheddavani daggara nee upayogam pettu.
1: Merely pointing out the other man is a wicked one. You shouldn't let him go like that. Try and show him the path. Go out of your way by way of upholding your own nature and try to do what you must do.
0: Atanu okadu cheddavaduga untundi aneka chedda panulalo thanu praveshistuntadu.
1: Now a particular individual could be wicked and evil, and he could undertake acts which are not desirable.
0: Nee manchi vaadini nee bhavistunnavu.
1: Now you are treating yourself as a good one.
0: మంచివాడు మంచి పనులు చేయాలి కానీ చెడ్డవాడు కదా అని చెడ్డవాడితో పాటు మనం కూడా చెడ్డ పనులు చేయకూడదు.
1: నా యూ హూస్ బేసికలీ గుడ్ మస్ట్ ట్రై టు డూ థింగ్స్ విచ్ ఆర్ గుడ్. యూ షుడ్ నాట్ మిక్స్ విత్ అదర్ వన్ హూస్ బ్యాడ్ అండ్ స్టార్ట్ డూయింగ్ థింగ్స్ విచ్ హీ ఈస్ డూయింగ్.
0: మానవుడు కర్తవ్య కర్మ నిర్వర్తించుకునే నిమిత్తమై అవతరించినాడు.
1: నా మ్యాన్ హాస్ బీన్ బోర్న్ సో దట్ హీ కెన్ డిశ్చార్జ్ హిస్ రెస్పాన్సిబిలిటీస్ హిస్ డ్యూటీస్.
0: కనుక మనము డ్యూటీ అంటే ఏమిటి, మన యొక్క బాధ్యత అంటే ఏమిటి?
1: What do you mean by these two words, duty and responsibility?
0: ఈనాడు మనము ఏదో జగత్తు లోపల అనేక విధమైనటువంటి ప్రోగ్రెస్, చాలా అభివృద్ధికి వస్తున్నామని భావిస్తున్నాము.
1: So today we boast ourselves by way of saying that we have advanced in a great number of ways.
0: ఏంటి మన యొక్క ప్రోగ్రెస్?
1: What is the progress that we have achieved?
0: కేవలం నిత్య జీవితంలో ప్రోగ్రెస్?
1: Is it the progress pertaining to our daily existence?
0: దేహ సంబంధమైన సుఖంలో ప్రోగ్రెస్?
1: Or comforts pertaining to the body?
0: విశాలమైనటువంటి హృదయంలో ప్రోగ్రెస్?
1: Or in terms of a broadened vision?
0: లేక ప్రేమతత్వంలో ప్రోగ్రెస్?
1: Or in terms of the aspect of love?
0: మనకే అర్థం కావటం లేదు.
1: We ourselves are not in a position to understand.
0: ప్రాచీన కాలమునకు ఆధునిక యుగమునకు ఏదో గొప్ప అభివృద్ధి అయినట్టుగా మనం భావిస్తున్నాము. మనము కలిగిన అభివృద్ధి ఏమిటి?
1: Now we certainly keep, when we compare ourselves with our ancestors, we boast that we have advanced in progress. What is this progress that we are talking about?
0: ఈ ప్రోగ్రెస్ అంతా కూడాను లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచుతూ ఉన్నది.
1: Now this progress pertains basically to one's physical existence and to the world around us.
0: దూరము బొంబాయి నుంచి ఒక కాశీకి పోవాలంటే ఒక మాసము కాలం పట్టేటువంటిది.
1: Now in the olden times, for a person undertaking a journey from Bombay to Varanasi or Kashi, it used to take 1 month.
0: నడుచుకుని పోవటం చేత క్షణక్షణమునకును విశ్వేశ్వరా విశ్వేశ్వరా ఓం నమ శివాయ ఓం ఈ విధంగా భగవంతుని స్మరించుకుంటూ ఈ నెలకాలం కూడాను గడిపేటువంటి వాడు.
1: Because the person would go walking, it would take him 1 month, but each second he would call out the name of the Lord Vishveshwara, and he would constantly think about him and thus undertake his pilgrimage.
0: అయితే ఈనాడు ఆధునికము లోపల మన ప్రయాణాలు చాలా అనుకూలవంతంగా ప్రోగ్రెస్ అయిపోయింది.
1: But today in modern times we find that our journey tends to be very comfortable.
0: ఇక్కడ ఒక 8 గంటలకు బయలుదేరేసేస్తే 8:30కు వారణాసిలో దిగేసేస్తున్నాం.
1: యూ గెట్ ఆఫ్ ఆన్ యువర్ జర్నీ ఎట్ 8 అండ్ దెన్ యూ ఆర్ దేర్ అట్ వారణాసి ఎట్ 8:45.
0: ఇంకా అక్కడ 9:00 దర్శనం చేసుకున్నాము, 10:45కు బొంబాయి వచ్చేస్తున్నాం.
1: We have had our darshan at 9:00 and again get into the mode of transport and are back in Bombay at 10:00.
0: Mana bhakti bhavam kudanu 3/4 gantalone vellipothavu.
1: So this element of devotion in us is also now equated to just 45 minutes.
0: Puram yokka nelanta kudanu daiva chintana cheyatam valla ee daiva bhavam hrudayamlo chala natukoni poyetundi.
1: Formally, because through 1 month at a stretch one would think constantly of God, it would have a lasting impression on the individual.
0: ఈ నాడు ప్రయాణ సౌకర్యములు మితిమీరిపోయిపోయినాయి.
1: But today mode of transport has become one of convenience.
0: కనుకనే ప్రపంచము చిన్నదైపోయింది.
1: That's why the world also has become a smaller place to live in.
0: మన యొక్క ప్రదేశములో కొంత ఒక దినం అలజడి ఏమైనా జరిగిందా, ఒక స్ట్రైక్ జరిగిందా, ఒక వైలెన్స్ ప్రారంభమైందా, నెక్స్ట్ 5 మినిట్స్ లోపలి ఢిల్లీ స్టార్ట్ అవుతా ఉంది.
1: That's why we find that any disturbance or any violence would get started at one point, press like wildfire to the neighboring areas and beyond, and everything is engulfed in the process.
0: ఎక్కడ ప్రారంభమైందో అక్కడ జరిగినటువంటి యొక్క అశాంతి అక్కడనే అణిగిపోక దేశమంతా వ్యాపించి ఒక విధమైనటువంటి యొక్క అశాంతిని అభివృద్ధి పరుస్తూ ఉండాలి.
1: Anything like violence or a riot, it spreads and it brings disaster to the areas around.
0: ఇవన్నీ మనం ప్రోగ్రెస్ అని చెప్పడానికి వీలవుతుందా?
1: Can we possibly call all this progress?
0: ఇవన్నీ కాదు మన ప్రోగ్రెస్.
1: Certainly not. We can't call all this progress.
0: నిజంగా మన హృదయమును విశాలంగా ఆవించుకోవాలి.
1: We should broaden and enlarge our vision.
0: ఈనాడు మనం చేసేటువంటి పనుల లోపల చేతులతో పనిచేసి నడుముంచి చెమటార్చి కష్టించి కృషిలో మనం పాల్గొనాలి.
1: Whatever work we do should be done in such a way that we bend our bodies, we do something physically through our hands, sweat it out and do something constructive.
0: కానీ ఈనాటి విద్యా విధానము శ్రమించేటువంటి మార్గమును పురికొల్పటం లేదు.
1: But today's system of education doesn't give an individual this sense of participating.
0: అంతఃకరణ పరిశుద్ధి గావించుకునేటువంటి ప్రయత్నమునకు పురికొటం లేదు.
1: Nor does it give you a way of purifying yourself, the inner self.
0: నైతిక ఆధ్యాత్మిక సంపత్తిని అభివృద్ధి గావించడానికి పూనుకోవటం లేదు.
1: నాట్ డస్ ఇట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు గివ్ యూ స్ట్రెంగ్త్ ఇన్ ద మోరల్ అండ్ ద స్పిరిచువల్ డొమైన్.
0: కేవలం శబ్దములకు అర్థములు చెప్పడం మాత్రమే దీనిలో అభివృద్ధి అవుతుంది అది, కానీ ఈ అర్థముల యొక్క విషయములను సార్థకమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి పూనుకోవటం లేదు.
1: ఇట్ మియర్లీ గివ్స్ యూ ద మీనింగ్ ఆఫ్ ఎ పర్టికులర్ వర్డ్, నెవర్ టెల్స్ యూ సో మచ్ యాజ్ హౌ టు ట్రాన్స్లేట్ దిస్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ఈనాటి విద్యా విధానం తెలివితేటలను పెంచుతుంది అది, కానీ గుణమును పెంచటం లేదు.
1: టుడే సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అగైన్ గివ్స్ యూ ఎ గ్రేట్ డిగ్రీ ఆఫ్ క్లెవర్నెస్ ఆర్ ఇంటెలిజెన్స్ బట్ డజంట్ డు ఎనీథింగ్ బై వే ఆఫ్ అపోల్డింగ్ యువర్
0: క్యారెక్టర్. విద్యా విధానము యాంత్రికంగా ఉంటుంది కానీ మంత్రంగా తయారు కావటం లేదు.
1: ఇట్ డజంట్ డు మచ్ ఫర్ యువర్ క్యారెక్టర్. టుడేస్ ఎడ్యుకేషన్ అగైన్ ఇస్ మోర్ మెకానికల్, డజంట్ హావ్ మచ్ ఆఫ్ ఇన్నేట్ స్ట్రెంగ్త్ టు ఇట్.
0: కేవలం ఈనాడు పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకుని పోయి ఏడంతస్తుల మేడ పైన కూర్చొని కరెంటు పంకా కింద కూర్చొని చక్కగా గాలి పీల్చుకుంటున్నాం, సహజమైన గాలిని కూడా పీల్చుకునే ప్రాప్తి లేకుండా పోతుండాలి.
1: Now today's system again refined gives you a job, gives you a degree, then you sit atop a seven-storied building, sit under a fan, and the air that you breathe in again is not the natural one.
0: కేవలం కృత్రిమైనటువంటి గాలిని మనం పీల్చుకునేటువంటి స్థితి వచ్చింది, కానీ సహజమైనటువంటి గాలిని కూడా మనం పీల్చుకునేటువంటి అవకాశం లేదు.
1: స్టేజ్ హస్ బీన్ రీచ్డ్ వేర్ యూ డోంట్ ఇన్హేల్ ది ప్యూర్ నేచురల్ ఎయిర్, యూ హావ్ పొల్యూటెడ్ ఎయిర్ టు బ్రీత్.
0: ఇది నిజమైన ప్రోగ్రెస్ అవుతుందా?
1: కెన్ వీ కాల్ దిస్ రియల్ ప్రోగ్రెస్?
0: కాదు కాదు,
1: సర్టెన్లీ నాట్.
0: కేవలం లౌకికమైనటువంటి జగత్తునందు ఈ అనిత్యమైనటువంటి దేహమునకు ఒక అసత్యమైనటువంటి సుఖములను అందించేటువంటి ప్రోగ్రెస్ ఇదంతాను.
1: నౌ దిస్ ప్రోగ్రెస్ ఇస్ సంథింగ్ వేర్ ఇన్ దిస్ ఎఫెమెరల్ వరల్డ్ ఆఫ్ యువర్స్, in a fleeting existence like that of the body, you are trying to secure happiness which is transient.
0: Kulinuku aanandamunu chittamunuku sukamunu manasunuku shantini cheekurcheetunte yokka margamu nijamainatunte margamu.
1: That path which confirms on a state of happiness, a state of peace, that is a true path which one should seek.
0: Kanuka okke daivattamainatunte aham aneka roopamullo aneka perlato aneka sthayilato aneka vidhamainatunte anubhootini andukuntundi.
1: Now this entity called I, the supreme I, is one, and that is God. He manifests himself in different beings, so that we have different names and forms.
0: ఇది అహం అహం అహం, ఇది అహం బ్రహ్మాస్మి. ఈ అహం అనేటువంటి బ్రహ్మతత్వము కేవలం స్థూలమైన దేహంలో చేరినప్పుడు ఇది చిత్తము చిత్తము చిత్తము అని పేరును పొందుతా ఉంది.
1: Now this aspect, the true nature I, this is అహం బ్రహ్మాస్మి. Now when it becomes one with one's chitta or intelligence,
0: ఈ స్వప్నావస్థ ఎందుకున్నటువంటి ఒక సూక్ష్మదేహాన్ని ధరించినప్పుడు ఇది మనసు మనసు అనేటువంటి పేరును పొందుతుండాలి.
1: దిస్ పర్టైన్స్ టు వన్స్ గ్రాస్ ఎగ్జిస్టెన్స్. నౌ వెన్ ఇట్ గెట్స్ ఇన్ టు దిస్ డ్రీమ్ స్టేట్, ద సటిల్ వన్, యూ టాక్ ఆఫ్ మైండ్.
0: ఇది కారణ దేహంలో పోయినప్పుడు ఇదే బుద్ధి బుద్ధి అనేటువంటి పేరుతో ఉచ్చరిస్తుండాలి.
1: When you associate this I with one's causal existence, one causal body, you talk of buddhi.
0: ఒకే అహము దేహంతో స్థూలంలో ఉండినప్పుడు చిత్తముగాను, మనసు యొక్క తత్వం ఒక సూక్ష్మమైనటువంటి దేహము ధరించినప్పుడు కేవలం మనసుగాను, కారణ దేహము ధరించినప్పుడు బుద్ధిగాను, నాలుగు విధమైనటువంటి రూపనామములను ధరిస్తుండాలి.
1: సో వీ హ్యావ్ ఫస్ట్లీ ద ఫోర్మోస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ ఆఫ్ దీస్ ఐస్ ద అహం బ్రహ్మాస్మి, ద వన్ విచ్ ఇస్ ద రియల్ వన్. When you associate it with this gross existence, the body, you talk of chitta. When you associate it with the subtle one, mind, you talk of the mind. When you associate it with buddhi, the causal existence, you talk of it as buddhi.
0: Ini emantaru deeniki peru handkerchief antaru.
1: Now here is an example. We talk of this as a handkerchief.
0: Ee handkerchief lo undinatvanti emiti anu vicharisthe manamu pratte.
1: Now when you ask this question, what is it in this piece of handkerchief? It is cotton.
0: మరి ఇంకొకటి ఇది ఏమిటి అని అడిగితే ఇది బట్ట అంటాము.
1: At the time you ask the same question, you identify it as a piece of cloth.
0: కానీ ఈ క్లాత్ లో ఉండేది ఏంటి? ఇది ప్రత్యే.
1: What is it in this piece of cloth? It's cotton again.
0: అనేకత్వంలో ఉండేటువంటి యొక్క భేదత్వము నిర్మూలమైపోతుంది.
1: In the same manner, this tattva, aham tattva, the supreme I, manifests itself in different ways, in different forms, depending upon the way you associate it with your existence, the type of existence, the time, and so forth. What is required now is understanding this underlying unity in this diversity of existence.
0: దీనిని భగవద్గీతయందు ఈశ్వర సర్వభూతానాం ఉత్తిష్ఠే అర్జున తిష్ఠతి అన్నాడు. అనగా సర్వభూతములు ఎందు కూడా ఉండినటువంటి నేనే ఈ విధమైనటువంటి అంశంగా రూపొందింప చేస్తున్నానన్నాడు.
1: This is what has also been proclaimed in Bhagavad-gita when Krishna says that it is me and me alone and I who manifests himself in different ways in a diverse set of being.
0: అయితే మానవత్వము ఎక్కడి నుంచి పుట్టింది, ఎక్కడికి పోతున్నది అనేటువంటి ఒక సత్యాన్ని విచారించలేకపోతున్నాడు.
1: The man is not in a position to understand where he has come from, what his destination is.
0: దీనినే భాగవతం కూడాను ఎచ్చట పుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి, ఎక్కడి నుంచి పుట్టాము అక్కడికి పోక తప్పదు అనేటువంటి ఒక సత్యాన్ని ప్రకటిస్తూ వచ్చింది.
1: So we find this truth upheld in the Bhagavata. Man has to go to the place from where he has come. This is the truth.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: An illustration for this.
0: ఇప్పుడు మనకు ఒక నది లోపల నీరు ప్రవహిస్తుండాలి.
1: Now we have a river flowing.
0: ఈ నీరు ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where have you got this water from?
0: ఇది వర్షం నుంచి వచ్చింది.
1: Now this water has been brought from rain.
0: ఈ వర్షం ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where did you get this rain in the
0: first place? మేఘం నుంచి వచ్చింది.
1: From clouds.
0: ఈ మేఘం ఎక్కడ నుంచి వచ్చింది?
1: What about the clouds themselves?
0: కేవలం ఒక సముద్రం నుంచి వచ్చినాయి.
1: The clouds again have the origin on the oceans.
0: కనుక సముద్రం నుంచి ఒక మేఘములుగా పుట్టి, మొదలు ఆవిరిగా పుట్టి, తర్వాత మేఘములుగా పుట్టి, తర్వాత వర్షములుగా కూర్చి, తర్వాత వంకలుగా వచ్చి, ప్రవాహంగా వచ్చి, కట్టె కట్టి ఈ నీరు ఎక్కడ పోతున్నాయి? తిరిగి సముద్రాన్ని చేరుతున్నాయి.
1: సో యూ హ్యావ్ దిస్ లింక్ ఇన్ దిస్ మేనర్. Vapor from the ocean condenses into clouds. Clouds in turn give you rainwater. Rainwater in turn river. And these rivers flow and ultimately merge into the ocean.
0: Nadi naam sagaro gatihi.
1: So we find this water. It has its place of origin at one point. Its destination is
0: at the same point. Nadi emina pravashistunte dana daggariki velli. Hey Nadi, ekkadiki nee velutunnavu ani prashniste jawabu kuda cheppadu. తన స్వస్థానానికి పోయి చేరిపోవడం కోసమని ఆతురుతో ప్రవహిస్తుపోతుండాలి.
1: The rivers are directed towards the ocean. Now you ask a question, O river, where are you flowing? It won't even wait to answer this question of yours. Because it's all eagerness, all enthusiasm to reach the destination for
0: తన లక్ష్యమంతా స్వస్థానం పైన ఉంటుండాలి.
1: All its aim is set on its destination, which is the ocean.
0: మట్టి, జగత్తులో పుట్టినటువంటి మట్టి, దీని యొక్క ఆదర్శాన్ని కూడా మనం విచారించాలి.
1: Now then let's take the example or ideal of this mud or clay.
0: ఈ మట్టితో ఒక కుండ చేశారు.
1: Now out of this clay you have made a pot.
0: ఈ కుండ ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where did you get this pot?
0: మట్టి నుంచి వచ్చింది.
1: From clay.
0: ఈ కుండను మనం అనేక విధములుగా ఉపయోగిస్తూ వచ్చాము.
1: Now you are using this pot in different ways.
0: కానీ కొంతకాలంలో అది పగిలిపోతుంది.
1: After a while the pot has broken down.
0: తిరిగి ముక్కలు ముక్కలు అయిపోతుంది.
1: It has again become into chits and
0: bits. కట్టకట్ట ఎక్కడ చేరుతుంది? మట్టికే చేరుతుంది.
1: Where has it gone ultimately back into clay?
0: మట్టి నుంచి వచ్చినటువంటి కుండ మట్టికి చేరిపోతుంది.
1: So this pot which has come from clay in the first place has gone back to clay.
0: కనుక మానవుడు కూడాను శృణ్వంతి విశ్వే అమృతస్య పుత్రః, ఈ ఆత్మస్థాయి నుంచి వచ్చినటువంటి మానవుడు తిరిగి ఎన్ని విధములైనటువంటి యొక్క వ్యవహారం జరుపుకున్నప్పటికీ తిరిగి ఆత్మస్థాయికి చేరిపోవాలి.
1: ఇన్ ద సేమ్ మ్యాన్ ఆఫ్ మ్యాన్ హూ హెస్ కమ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ఆత్మ షుడ్ అల్టిమేట్లీ ఇర్రెస్పెక్టివ్ వాట్ హీ గోస్ త్రూ మర్జ్ అండ్ బికమ్ వన్ విత్ ద ఆత్మ.
0: కనుక మనము ఎక్కడికి వెళ్దాము, ఎక్కడి నుంచి వచ్చాము అనేటువంటి ప్రశ్నని మనం వేసుకోవటం లేదు.
1: Now what we find is we never so much as ask a question, where have we come from, where are we heading for?
0: దీన్ని మనం జాగ్రత్తగా వహించాలి. ఆత్మ నుంచి వచ్చాం, ఆత్మస్థాయికి పోయి చేరడానికి మనం ఆత్మభావంని అనుసరించాలి అనేటువంటి ఒక దీక్షను మనం పొందాలి.
1: Now this is a question which should be uppermost and the answer should be, we have come from Atma, we have to go back to the Atma. That is our primary aim in this existence of ours.
0: ఒక ఫ్రెండ్ కు ఒక పెద్ద కవర్ రాశాము, రిజిస్టర్ కవర్.
1: Now to a friend of ours, we have written a registered letter.
0: దానిపైన అడ్రస్ వేశాము.
1: And we have written the address on the top.
0: అది పోస్ట్ బాక్స్ లో వేస్తాము.
1: And we have posted it.
0: కనుక అడ్రస్ ఉంది కనుక ఆ ఫ్రెండ్ కు పోయి చేరిపోతుంది.
1: Now because the address has been written on it, it's bound to reach the addressee.
0: అట్లు కాకుండా మనం జాబు మాత్రం రాసి కవర్ లో పెట్టి అడ్రస్ రాయకుండా మనం పోస్ట్ లో వేస్తే ఎక్కడ పోతుంది?
1: But rather than do this, suppose you have written the letter, you have enclosed it in an envelope, you have not written the address on the top and still you have posted it. Where will it go now?
0: Maybe two address aina veyali, lekapothe from address aina veyali.
1: Now at least you should have written the address, if not the two address, at least the from address on it.
0: టూ అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ రెండు వేయకపోతే ఎక్కడ చేస్తుంది? వేస్ట్ పేపర్ బాస్కెట్ లో పోయి చేరిపోతుంది.
1: Now you have written neither the two address nor the from address, so where will it go? It will be dumped in the waste paper basket.
0: కనుక మనం ఎక్కడ నుంచి వచ్చాము ఫ్రమ్ అడ్రస్ మనకు తెలియటం లేదు.
1: సో వే హావ్ వీ కమ్ ఫ్రమ్, వీ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ ఫ్రమ్ అడ్రస్.
0: ఎక్కడికి పోతాము టూ అడ్రస్ తెలియటం లేదు.
1: వేర్ ఆర్ వీ గోయింగ్, దాట్స్ ద టూ అడ్రస్, దట్ ఆల్సో వీ డోంట్ నో.
0: కనుక మనం వ్యర్థ జీవులం అయిపోతున్నాం.
1: సో అవర్ లైఫ్స్ ఆర్ మియర్లీ బీయింగ్ వేస్టెడ్ అవే.
0: కనుక మనం ఎట్టి కర్మలు చేస్తే అట్టి స్థానం చెందుతాము అనేటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధి చేస్తాం.
1: So you must first of all develop that conviction that whatever we do ultimately is going to determine the state of our existence in future.
0: కనుక మనం ఉత్తమ కర్మలు ఆచరించినప్పుడు ఉన్నత స్థాయికి పోయి చేరుతాం.
1: So do something ennobling now and you will be in an elevated status.
0: అధమ కర్మలు ఆచరించినప్పుడు అధమ స్థాయికి చెందిపోతాం.
1: Do something something which is downgrading and you are downgrading yourself.
0: ఈ మమత్వం అనేటువంటిది మనం కొంతవరకు దూరం చేసుకొని సమత్వము అనేటువంటి దాన్ని పెంచుకున్నప్పుడే దివ్యత్వము అనేటువంటిది ప్రాప్తిస్తుంది.
1: Break from the shackles of mine and thine and try to look around with an equal minded view so that you can enlarge and broaden your vision so that you can take
0: everything.
1: An example for this.
0: ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి.
1: You have a huge big tree.
0: ఆ వృక్షం కింద చల్లని ఛాయ ఉంటుండాలి.
1: Under this tree it has got a lot of shade.
0: ప్రయాణికుడు ఆ చల్లని ఛాయ కింద వచ్చి కూర్చొని తన శ్రమను తీర్చుకొని హాయిగా తాను వెళ్ళిపోతాడు.
1: A weary traveler comes, rests under this tree in the shade, secures comfort, proceeds on his journey.
0: అయితే ఆ వృక్షం ఉంటుండాలి. ఇది నా చల్లని ఛాయ, నా చల్లని ఛాయని ఈ ప్రయాణికుడు అనుభవించి సుఖాన్ని పొందుతున్నాడు, ఈ సుఖములకు నేనే కారణము అని ఆ వృక్షం చింతించటం లేదు.
1: Now what about that tree? Does it ask a question? Oh, this shade is mine, this outside is coming and sitting under me, he is taking comfort thereof. Will it start asking such question?
0: ఈ వృక్షమునకు మమత్వం లేదు కనుక శాంతిగా జీవిస్తుండాలి.
1: It never asks such questions because it is not assailed by such feelings like mine and thine. So it is exist having a peaceful existence.
0: ఈ మానవ జీవితం అనేటువంటి వృక్షం కింద ఈ సంసారం అనేటువంటి ఛాయ లోపల భార్య, పిల్లలు, స్నేహితులు, మిత్రులు, బంధువులు అందరు కూర్చుంటే వీరు నావారు, వీరు నావారు, వీరు నావారు, ఈ మమత్వం పెట్టుకోవడం చేతనే ఈ జీవితం అనేటువంటి వృక్షము చాలా అశాంతితో జీవిస్తుండాలి.
1: So also this life is like the tree. The life of man is like that huge big tree. Under that you have the shade. And what you find, you are nourishing and sustaining under the shade, what you call are yours, like your family, like your belongings, like your possession.
0: My wife, my son, my relation, my friend, or my.
1: You keep talking all the while of my wife, my child, my relations, my this, my that, constantly talking about my.
0: దీనివల్ల వాడు దుఃఖాన్ని పొందుతున్నాడు.
1: As a result, what you are getting is grief and
0: depression. వృక్షం నా షాడో, నా యొక్క కంఫర్ట్, నా యొక్క అనటం లేదు కనుక వృక్షం పీస్ఫుల్ గా ఉంది. మీరు నా వైఫ్, నా చిల్డ్రన్, నా వీడికి అశాంతిగా ఉంది. ఈ మమత్వం చేతనే అశాంతి కలుగుతుండాలి.
1: The tree never so much as says it's my shadow and it is me who's giving comfort etc. So it's having peace. Man on other hand keeps talking of my wife, my children, my things. So
0: ఉన్నంత వరకు కుటుంబాన్ని చక్కగా కర్తవ్య రీతిగా పోషించవలసింది నీ కర్తవ్యం.
1: సో హీ ఈస్ డిస్ట్రెస్డ్. Now, so long as you have to do, it is your job and your responsibility to take care of your family, to discharge your responsibility. But what you should understand and appreciate is, it's not this limited number which is your family. The entire universe, the world around you is your family.
0: ఈ విధమైనటువంటి విశ్వం అనేటువంటి యొక్క తత్వం లోపల మనము ఈ సమాజాన్ని అభివృద్ధి పరచాలి.
1: So with this outlook, try and do something positive for the society.
0: కనుకని మానవుని యొక్క నిర్మాణమే విశ్వ నిర్మాణము అనేటువంటి లక్ష్యాన్ని మనం పెట్టుకుని సేవలు చేయాలి.
1: సో యూ మస్ట్ ట్రై అండ్ బీ ఇన్స్పైర్డ్ బై దిస్ ఫీలింగ్ దట్ వెన్ యూర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ యూఆర్ వెరీలీ టేకింగ్ కేర్ ఆఫ్ ద వరల్డ్ అస్ సచ్.
0: మనకు ప్రక్క లోపలనే పెద్ద సముద్రం కనిపిస్తుండాలి మనకు.
1: నౌ బై అవర్ సైడ్ వి సీ ఎ హ్యూజ్ బిగ్ ఓషన్.
0: ఈ సముద్రం అంతా ఎక్కడి నుంచి వచ్చాయి? మూడు సముద్రం ఉంటున్నాయి.
1: నౌ వేర్ హావ్ దీస్ ఓషన్ వాటర్స్ కమ్ ఫ్రమ్? దేర్ ఆర్ త్రీ టైప్స్. నౌ
0: తూర్పు సముద్రము, బంగాళాఘాతం.
1: నౌ వి టాక్ వి హావ్ దీస్ త్రీ ఆఫ్ దీస్ సీస్. ఫస్ట్ ఈస్ the Bengal, Bay of Bengal.
0: ఈ పశ్చిమ సముద్రం అనేటువంటిది అరేబియా సముద్రము.
1: ఆన్ ద వెస్ట్ వీ హ్యావ్ ది అరేబియన్ సీ.
0: ఈ రెండింటిని చేర్చేటువంటిది హిందూ మహాసముద్రము.
1: ద మీటింగ్ పాయింట్ ఆఫ్ దీస్ టూ ఈస్ ది ఇండియన్ ఓషన్.
0: దీనిని మన తూర్పు దేశము అనేటువంటి దీంట్లో ఒక ఆత్మతత్వము.
1: సో ఇన్ ద సేమ్ మేనర్ నౌ వాట్ యూ హ్యావ్ ఆన్ ద ఈస్ట్ ఈజ్ యువర్ ఆత్మతత్వ.
0: పరమత తత్వం అనేటువంటిది జీవతత్వము.
1: What you have on the west is the jiva tattva.
0: ఈ రెండింటిని చేర్చేటువంటిది ఆధ్యాత్మిక తత్వం, హిందూ తత్వం.
1: And where you have a confluence of these two, the ఆధ్యాత్మిక తత్వ is like this Indian ocean.
0: దీనిని అసి, తత్తు, త్వం, అసి. అసి అనేటువంటిది రెండింటిని కూరుస్తుండాలి.
1: సో దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ తత్వం అసి. ఇట్ ఈస్ దిస్ ఈస్ట్ విచ్ ఇస్ బ్రిడ్జింగ్ ద గల్ఫ్ బిట్వీన్ తత్ అండ్ త్వం.
0: కనుక ఈ ఈస్ట్ వెస్ట్ రెండింటినీ కలిపేటువంటి యొక్క తత్వము ఈ అసి. ఈ అసి అనేటువంటిది కలిపేదే కానీ వేరు చేసేటువంటిది కాదు.
1: సో ద నేచర్ ఆఫ్ దిస్ ఈజ్ ఈజ్ టు బ్రింగ్ టుగెదర్ టూ థింగ్స్ విచ్ హావ్ బీన్ డిఫరెంట్ అండ్ సెపరేటెడ్.
0: కనుక మనం ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వ్యక్తి ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ఈ విధంగా పెట్టుకుంటూ పోతే 70 కోట్ల మంది భారతీయులంతా ఒక్క చేతులారా కలిసినారంటే ఎంతటి సుఖాన్నైనా, ఎంతటి ఆనందాన్నైనా మనం అందుకోవడానికి అవకాశం ఉంటుండాలి.
1: సో వెన్ యూ హ్యావ్ దిస్ నోబుల్ ఫీలింగ్ ఇన్ యూ దట్ దిస్ ఈజ్ తప్ ఫ్రమ్ అసి. When you have this feeling in you, then you can bridge the understanding between one and another. And as a result, you can bring together the 70 crores of people living in this country and any number of things could be done in a unified manner in this
0: కనుక సత్యసాయి సమస్తలనేటువంటిది విశాలం విశాలం విశాలం ఇది మన ప్రోగ్రెస్ ఇంతే కానీ నేరుగా ఉండటం కాదు మన ప్రోగ్రెస్ అధికంగా చదవటం కాదు మన ప్రోగ్రెస్ నీటుగా డ్రెస్సులు వేయటం కాదు మన ప్రోగ్రెస్ సుఖంగా కారులో తిరగటం కాదు మన ప్రోగ్రెస్ మన ప్రోగ్రెస్ ఏంటి హృదయాన్ని పెంచుకోవటం నిజమైన ప్రోగ్రెస్
1: సో ద వర్డ్ ప్రోగ్రెస్ హాస్ గాట్ ఎ డిఫరెంట్ కనోటేషన్ ఆల్ టుగెదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ సొసైటీ ఆర్గనైజేషన్ ద వర్డ్ ప్రోగ్రెస్ డస్ నాట్ స్టాండ్ ఫర్ యువర్ మెటీరియల్ కంఫర్ట్ డస్ నాట్ స్టాండ్ ఫర్ కంఫర్ట్ ఆఫ్ యువర్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అండ్ ద లైఫ్ యువర్ ప్రోగ్రెస్ కన్సిస్ట్ ఇన్ యువర్ ట్రైంగ్ టు డెవలప్ a large view, an expanded outlook, wherein you can take everybody into you in the same degree of love and affection.
0: సమత్వాన్ని అభివృద్ధి కావించుకోవాలి.
1: And try and build up this point of view where you can
0: take everybody. మనకు చక్కని ఉపదేశం చేస్తుండాలి.
1: Where you will be unruffled and calm. Now here again the ocean waters have a lesson for us.
0: ఎండల కాలం లోపల సముద్రం నీరునంతా సూర్యుడు ఆవిరిగా మార్చుకుని పైకి తీసుకెళ్తున్నాడు. ఎన్నో వేల ఇది గ్యాలెండ్గా లక్షల కోట్లుగా తీసుకుని పోతున్నాడు.
1: Now during summer time we find that this heat tends to evaporate the surface of the ocean waters and gallons and thousands of gallons of water are evaporated back.
0: అయితే ఇంత నీరు తీసుకుని పోతుంటే కూడాను సముద్రము కించిత్తైనా తగ్గటం లేదు.
1: But in spite of the fact that gallons of water like this are being evaporated away, the content and quantum of the ocean water basically remains the same.
0: వర్షా కాలములో గొప్ప జీవనదులంతా వచ్చి దాంట్లో చేరిపోతుండాలి.
1: On the other hand, during monsoon time, rainy seasons, you find that life-giving rivers gush out and flow forth in abundance and join the ocean.
0: అది పెరగటం లేదు.
1: But then you find that the ocean water doesn't increase.
0: ఎండల కాలమని తగ్గటం కానీ వర్షాకాలమని పెరగటం కానీ పెరుగు తరుగు రెండు లేనిటువంటి సమత్వము సముద్రం బోధిస్తుండాలి.
1: ఇట్ డజంట్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ క్వాంటిటీ. సో ఇన్ సమ్మర్ ఇట్ డజంట్ గెట్ డిక్రీస్డ్, ఇన్ రెయినీ సీజన్ ఇట్ డజంట్ గెట్ ఇంక్రీజ్డ్. సో యూ ఫైండ్ దట్ ఇట్ రిమైన్స్ ద సేమ్.
0: ఇంతే కాదు, సముద్రంలో ఏదైనా ఒక చెత్త వచ్చి పడిందంటే తక్షణమే అనేక అలలు పంపించి ఆ చెత్తను గట్టుకు నెట్టిస్తుండదు, కానీ తనలో పెట్టుకోవటం లేదు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఎనీ అమౌంట్ ఆఫ్ డర్ట్ కుడ్ బి డంప్డ్ ఆన్ ఇట్, బట్ వాట్ డస్ ఇట్ డూ? Waves after waves come and wash aside and wash ashore this dirt and filth and the like to the
0: deen yokka antaratham emiti.
1: What is the inner meaning of this?
0: Manavuni hrudaya samudramulo pala aneka chintalu anetuvanti dust nu cherchukokunda tachchame danni purchi veyali, danni payaka bayataku nettali.
1: The lesson is, in the heart of man, whatever be the evil and the wicked things which might come, you should give no room whatsoever for it. Try to remove it then and there.
0: Inte kaadu, tana yokka kadupulo pala అనేక భయంకరమైనటువంటి మృగములంతా పెట్టుకుంది.
1: అండ్ దెన్ అగైన్ యు ఫైండ్ దట్ ఇన్ ద ఓషన్ డెప్త్స్ వి హావ్ క్రీచర్స్ విచ్ ఆర్ వెరీ హార్మ్ఫుల్.
0: అంతేకాకుండా తన యందు విలువలైనటువంటి ముత్యములను కూడా పెట్టుకుంది.
1: బట్ ద సేమ్ టైమ్ ఇట్ ఆల్సో నరిషెస్ అండ్ సస్టైన్స్ అండ్ సెక్యూర్స్ ప్రెషియస్ జెమ్స్ అండ్ పర్ల్స్.
0: కానీ చిప్పలను మాత్రం బయటకు నెట్టుతుండాలి.
1: బట్ ఇట్ థ్రోస్ అప్ ఆన్ ద సర్ఫేస్ వాల్యూలెస్ షెల్.
0: ఈ చిప్పలను బయటకు నెట్టి ముత్యములు తనలో పెట్టుకుంటుంది.
1: ఇట్ పుషెస్ అవుట్ ద వాల్యూలెస్ షెల్స్, make secure the precious pearls within.
0: అదే విధంగా సద్గుణములను మనలో పెట్టుకోవటము, దుర్గుణములను పైకి నెట్టివేయాలి.
1: సో ఇన్ ద సేమ్ మేనర్ కీప్ ద సద్గుణాస్ ద గుడ్ ట్రైట్స్ డీప్ విత్ ఇన్ యూ, రిమూవ్ ద డర్ట్ అవుట్ సైడ్ అండ్ రిమూవ్ దెమ్ ఆఫ్.
0: ఇంతే కాదు, పైన అనేక విధములైన అలలుగా ఉండినా కానీ లోపల సముద్రం ప్రశాంతంగానే ఉంటుంటాయి.
1: దెన్ అగైన్ వి ఫైండ్ వేవ్స్ అటాప్ ద ఓషన్ సర్ఫేస్ గివింగ్ యూ స్టేట్ ఆఫ్ ఎజిటేషన్, బట్ డీప్ విత్ ఇన్ ఎవ్రీథింగ్ ఇస్ కామ్ అండ్ సెరీ.
0: మనకు బహుభాగం లోపల లౌకికమైన దాంట్లో అనేక దుఃఖములు కష్టములు కొన్ని బాధలు కలగవచ్చును, కానీ లోపల ప్రశాంతంగానే ఉంటుండాలి.
1: సో ఆల్సో అవుట్వర్డ్లీ పర్టైనింగ్ టు అవర్ ఫిజికల్ అండ్ బాడీలీ ఎగ్జిస్టెన్స్ వి మే బి సబ్జెక్టెడ్ టు గ్రీఫ్, డిస్ట్రెస్ అండ్ ద లైక్, బట్ వీ షుడ్ ఎవర్ రిమైన్ కామ్, అన్రఫుల్డ్ అండ్ సెరీన్ డీప్ విత్ ఇన్.
0: కనుక నిజమైన ఆధ్యాత్మికం అంటే ఏమిటంటే మనస్సు నిశ్చలంగా నిర్మలంగా పెట్టుకుని తద్వారా ఏ విధమైనటువంటి యొక్క దీనిలో కూడా సమత్వం లేకుండా ఉండకుండా సమత్వంతో కాబట్టి మన జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: సో దిస్ ఆధ్యాత్మిక పాత్ ఇస్ దట్ విచ్ విల్ గివ్ యూ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ విచ్ ఇస్ సెరీన్ ప్యూర్ అండ్ విచ్ విల్ కన్ఫర్ ఆన్ యూ ది స్టేట్ ఆఫ్ ఈక్వానిమిటీ వేర్ యూ రిమైన్ అన్రఫుల్డ్, వేర్ యూ రిమైన్ కామ్ అండ్ టేక్ ఎవ్రీథింగ్ యాజ్ దే కమ్.
0: ఇండివిజువల్ సాధన అనగా మన ప్రత్యేకించినటువంటి జపములు ధ్యానములు లేక పఠనంలో ఏదో ఒకటి కొన్ని చేస్తూ మన యొక్క దివ్యత్వాన్ని కూడా కొంత విచారణ చేస్తూ రావాలి.
1: Now when you talk of the individual sadhana, there certainly you have some of these things prescribed, like japa, dhyana, or reading from the scriptures and the like.
0: తనను తాను తెలుసుకోలేనటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా సాధించగలడు?
1: Now this is the first step for him. If he is not in a position to understand his own true nature, how can he make others understand their nature?
0: తనకు తాను మంచి పడి ఇతరులు మంచి చేయడానికి పూనుకోవాలి.
1: He should prosper first, then he can make take care of others.
0: కనుక మానవ జీవితము చాలా విలువైనటువంటి జీవితము.
1: So man's life is something precious.
0: ఈ విలువైనటువంటి జీవితమును పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: And this precious life should be diverted for a good cause.
0: అన్నింటికంటే సేవాభావం చాలా ఉత్తమమైన భావం.
1: అండ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఫీలింగ్స్ వన్ కుడ్ హ్యావ్ ఈస్ దట్ ఆఫ్ సర్వీస్ టు అదర్.
0: ఈ సేవ ఎందు ఉండేటువంటి ఆనందము మరొక సాధనలు ఎందు మనకు లభించదు.
1: ద హ్యాపీనెస్ ఆఫ్ బ్లెస్ దట్ యు కెన్ గెట్ త్రూ దిస్ మీడియం ఆఫ్ సర్వీస్ which you cannot get anywhere else.
0: హృదయాన్ని విశాలం చేసుకుంటూ పోవాలి.
1: Try and broaden your vision.
0: మనం ఎక్స్పాన్షన్ లో మన హృదయాన్ని అభివృద్ధి గావించుకుంటూ పోయినప్పుడే అంతా ఏకత్వంగా ఉంటుంటది.
1: Reach the stage where you talk of expansion love.
0: ఈ సంకుచితమైనటువంటి భావానికి మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: There should be no room whatsoever for a narrow and contracted vision.
0: కనుక ఈ దేహము అనేటువంటి దాంట్లో నేను నేను అనేటువంటిది తెలుసుకోవటమే ఒక విధమైనటువంటి ఘటాకాశం.
1: So in this body, this aspect of your existence wherein you keep asking about your own self,
0: ఇంకా సంకల్పంతో కూడినప్పుడు ఉండేటువంటిది జలాకాశము.
1: This could be called the ఘటాకాశ. Now where you have all your thoughts coming in the way is called the జలాకాశ.
0: ఈ నేను అనేటువంటి వాడు ఈ సంకల్పమును లక్ష్యంలో పెట్టుకుని చూచేటువంటిది జఠరాకాశ.
1: Now this I, he is goaded on by his thoughts and he tries to do something thereof, that is called జఠరాకాశ.
0: దీనిని దహరాకాశం అని కూడా చెప్తూ వచ్చారు.
1: This third one, జఠరాకాశ, is also called దహరాకాశ.
0: కేవలం సాక్షిభూతంగా ఉండేటువంటి స్థితి మాత్రమే ఒక చిదాకాశం అని చెప్తూ వచ్చారు.
1: Over and above this, you have got the చిదాకాశ where you are a mere witness.
0: ఇంకా నిర్వికల్ప స్థితి ఎందు ఉండేటువంటిది మహదాకాశం అన్నారు.
1: And then you have the మహదాకాశ where you have no thought of any nature whatsoever.
0: Kanuka manamu aham anetunti oka ghatakasam nunchi jalakasam nunchi dharakasam nunchi uchidakasam nunchi mahadakasam lo manam cheripovali.
1: So beginning from this first stage, ghatakasa aham, you try to proceed through these various stages, jalakasa, finally you come to the highest state of existence, the mahadakasa.
0: ఈ మహదాకాశమే దైవత్వం యొక్క ప్రధానమైనటువంటి స్థానము.
1: నౌ దిస్ మహదాకాశ ఇస్ ద స్టేట్ వేర్ గాడ్ హింసెల్ఫ్ రిసైడ్స్.
0: ఆ స్థానమును చేరడానికి ఇవన్నీ కొన్ని స్టేషన్స్.
1: సో ఆల్ దీస్ అదర్ స్టేజెస్ స్టేషన్స్ లీడింగ్ ఆన్ టు దట్ మెయిన్.
0: కనుక మనము ఈనాడు చేయవలసిందంతా ఘటాకాశం నుంచి జలాకాశంలో పోవాలి అనే సంకల్పములు. సంకల్ప వికల్పాత్మకం మనహ ఈ మనస్సు యొక్క స్థాయికి మనం చేరిపోవాలి. ఈ మనస్సు అనేటువంటి దాని నుంచి సాక్షిభూతమైనటువంటి యొక్క దహరాకాశంలో ప్రవేశించాలి. ఈ సాక్షిభూతం నుంచి కూడా ఒక విధమైనటువంటి నిశ్చలమైనటువంటి ఒక నిర్మలమైనటువంటి ఒక స్థాయి అదే చిదాకాశంలో చేరాలి. ఇక్కడ నుంచి నిర్వికల్ప స్థితి ఎందే మహదాకాశం కలిపి లభిస్తుంది. నిర్వికల్పం అనగానే సంకల్ప వికల్పము లేనటువంటిదే నిర్వికల్పం.
1: So we have these different stages. You are in the ghatakasa stage. Now the mind comes into the picture, giving you thoughts and ideas and the like. That is the jalakasa. From there you must transcend and go on to a higher state of existence, the dharakasa, where you will become a mere witness as such, far removed from everything that is going on within you. But you have a further stage to achieve, where you'll have a serenity descending on you. That is the chidakasa stage. And then you come to the ultimate step, that is the madakasa, where you have nothing to do whatsoever.
0: దీనిని అనేక మంది కుండలిని శక్తి అని ఒక్కొక్క స్థాయి నుంచి ఒక్కొక్క స్థాయికి ప్రయాణం చేయటం, దీనిని కుండలిని శక్తి అని కూడా చెప్తూ వచ్చారు. కానీ అది సరైనటువంటిది కాదు. మన యొక్క దర్శన శక్తిని మనం అభివృద్ధి పెంచుకుంటూ పోవాలి.
1: Now some people talk about the kundalini shakti with regard to this journey. This is not the correct statement as such. One could talk about these different darshanas.
0: ఈ దర్శన శక్తులు ఎందుకు ఈ ఐదు దర్శనంలో మనం పొందినప్పుడే ఆరో దర్శనంలో మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకుంటాం, ఏడో దర్శనంలో మధ్య అయిపోతాం.
1: But you have these five darshanas given to you, then in the sixth darshana stage you will be really be able to aware of what you really are, and the seventh stage consists in your merging into God.
0: Oka sadhana yende ee yedu darshanalu aaru darshanalu kodanu pondalaniki avakasam untundali.
1: It is this medium of sadhana by which an individual can possibly achieve this sixth darshana.
0: Ee pani chesina daiva bhavanto manam cheyali.
1: Whatever we do is for God.
0: Sabari చక్కని ఆదర్శం.
1: It's for God. Take the example of Savari in this context.
0: ఈమె ఎట్టి విద్యను చదవలేదు.
1: She has not studied anything.
0: ఎట్టి వేదమును తెలియదు.
1: She has not studied any Vedas.
0: ఎట్టి శాస్త్రమును తెలియదు.
1: Now she is well versed in
0: శాస్త్రం. దట్టమైన అడవి లోపల ఋషులు మాట్లాడుకుంటున్నారు శ్రీరామచంద్రుడు అరణ్యానికి వచ్చాడు సీతా సమేతుడయ్యని.
1: In the thickness of a jungle, she overheard the rishis talking about Sri Rama having come to the forest area.
0: With wife.
1: With his wife.
0: అప్పుడు ఆహా శ్రీరామచంద్రుడు ఈ అరణ్యానికి వచ్చాడేమో అని తాను ఒక దారిని పోతూ ఏక ఏనాడైనా శ్రీరాముడు ఈ దారిలో రావచ్చును అని దారినంతా ఊడ్చటం.
1: Having heard about this, she would feel, oh, one day Sri Rama might come this way. So why not I make the path clear for him?
0: ఇంకా శ్రీరామచంద్రుడు వస్తే ఈ గుండు పైన ఏమైనా కూర్చుంటాడో ఏమో అని ఆ గుండునంతా చక్కగా మెత్తపరచటము.
1: షీ గోస్ అబౌట్ ఇట్ అండ్ దెన్ షీ ఫీల్స్ ఇఫ్ శ్రీరామ వర్ టు కమ్ హీ హావ్ టు హావ్ ఎ ప్లేస్ టు సిట్ ఆన్. సో హీ స్టార్ట్స్ క్లీనింగ్.
0: ఎట్లు నడుచుకుంటూ వచ్చేసేసి ఏమమ్మా ఏమైనా కొంత ఆహారం ఉందా అని శ్రీరాముడు అడుగుతాడో ఏమో అని కొన్ని పండ్లంతా తీసి ఏరు పెట్టుకోవటం.
1: So she starts clearing a boulder. And then she feels, oh, if Shri Rama were to come, he could ask me, is there anything for me to eat?
0: Anaga, nirantaram kodunu Ramachintanlone pandu cheruthundadi. Ramachintanlone road clean chestundadi. Ramachintanlone gundanta nayam chestundadi. Ramachintanlone pogalanta perikivestu. Anta Ramachintane, sarvam Ramamayam. Anikuti deeniga undatam chetane, Ramulu Ravatam, Sabarini anugrahinchatam jarigindi.
1: So she starts looking around for some fruit which is palatable. So what we find is, whether with regard to Shri Rama's coming, or for the place for him to sit, or for some food to be offered to him, she is constantly immersed in the thoughts of Rama, and no other thought comes to her during this course of her activities. So it is no surprise that one day Shri Rama comes and confers on her this benediction and showers his grace on her.
0: కనుక మనం చేసేటువంటి యొక్క సర్వ కర్మలు కూడాను మామిని గురువు చెప్పినట్టుగా ఇది దైవ తృప్తి కోసము, దైవానందం కోసము, దైవ సంతృప్తి కోసం అని ఈ భావంతో మనం చేస్తే ఇదంతా దైవునికే అర్పితమైపోతుంది.
1: So as Mavin Kurve has just said, whatever we do, every thought of ours, every deed of ours, every activity of ours, if you were to feel that this is, we are doing this for the sake of God, as an act of worship, then certainly you are sanctifying your day-to-day existence.
0: దీనిని ఉపనిషత్తులు సర్వజీవ నమస్కారం కేశవం ప్రవచ్చతే, ఎవరికి చేసిన నమస్కారము నా స్వామికి చేస్తున్నాను అనుకుంటే అది తప్పక నీ స్వామికే చెందిపోతుంది.
1: You have a parlance in the Upanishad. Whatever namaskar, to whosoever I am doing it, it is bound to reach my Swami. If you have that feeling, it is bound to reach Swami.
0: అదేవిధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరినైనా మనం తిరస్కారం చేస్తే అది కూడా దైవానికి చేరిపోతుంది.
1: By the same token, if you are rejecting an individual, be assured that this act of rejection is bound to reach God.
0: కనుక ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని మీరు సేవలు చేయండి.
1: So keep this in view and plunge into your seva activity.
0: ఎవరికి సేవ చేసినా నా దైవానికే చేస్తున్నానని భావించుకోండి.
1: Your service may be directed towards an individual, but be assured and convinced that you are doing your God.
0: ఈ జనరియాలో మనం పని చేస్తున్నాము, ఈ బీదవానికి పని చేస్తున్నాము, ఈ ఐ స్పెషలిస్ట్ అంతా వచ్చేసి ఐ క్యాంప్ లో పని చేస్తున్నాము అని ఈ రకంగా మనం పెట్టుకో. ఎవరికి చేసినా నా దైవానికే చేస్తున్నా. ఈ భావం చాలా ఉత్తమమైనటువంటి భావం.
1: That you are serving God himself. So constantly have this feeling. You might be working in the slum area. You might be giving some medical assistance by the specialist. Or you might be doing anything by way of the seva activities. Be convinced in the first place that you are serving God himself in such manifold ways.
0: మనం ఈనాడు జగత్తునకు ఆదర్శవంతంగా చూపించవలసినటువంటిది.
1: దిస్ ఇస్ ద ఐడియల్ దట్ వి హావ్ టు అప్హోల్డ్ టు ద వరల్డ్ అట్ లార్జ్ టుడే.
0: సత్యసాయి సంస్థనియందు ప్రత్యేకమైనటువంటి ఈ ఉత్తమమైనటువంటి భావాన్ని, సక్రమమైనటువంటి భావాన్ని, శాస్త్రోక్తమైనటువంటి భావాన్ని మనం ఆచరించాలి.
1: నౌ దిస్ ఫీలింగ్ విచ్ పర్మియేట్స్ ది సత్యసాయి ఆర్గనైజేషన్ ఈజ్ ద మోస్ట్ లాడబుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. దిస్ ఇస్ వాట్ మేక్స్ ఇట్ యునీక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ ద గుడ్.
0: ఇలాంటి సమయంలో ఎవరేమనుకున్నా కూడా మనం ఏమాత్రం కూడా లక్ష్యం చేయకూడదు.
1: డ్యూరింగ్ సచ్ ఎ పీరియడ్ వాట్ ఎవర్ అదర్స్ మైట్ సే, వీ షుడ్ నాట్ ఫీల్ బ్యాడ్, వీ షుడ్ నాట్ బి
0: నిందా స్తుతులను కూడా మనం ఏమాత్రం కూడా లెక్క చేయకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: వీ షుడ్ బి ఏబుల్ టు టేక్ ఇన్ అవర్ స్ట్రైడ్ ఈవెన్ రిడిక్యూల్ అండ్ క్రిటిసిజం.
0: మంచి వారికే కొన్ని చిక్కులు కలుగుతూ ఉంటాయి.
1: నౌ బి ష్యూర్ దట్ ఇట్స్ ఓన్లీ ద గుడ్ వన్స్ హూ ఆల్వేస్ ఆర్ ట్రబుల్డ్.
0: ఇప్పుడు కాకులు ఎన్నో తిరుగుతున్నాయి, దాన్ని ఎవరైనా పద్యంలో పెట్టి పోషిస్తున్నారా?
1: Now you have crows, any number of them. Does anybody make an effort to cage a crow?
0: కాదు, మనం ఈ చిరుకులు మాత్రమే తెచ్చి పంజరంలో పెట్టి పోషిస్తున్నాం.
1: సర్టెన్లీ నాట్. ఇట్స్ ద ప్యారట్ దట్ యు గో ఆఫ్టర్ అండ్ యు వాంట్ టు కేజ్ ఇట్.
0: ప్యారట్ చాలా అందంగా ఉంటుంటది.
1: బికాజ్ ద ప్యారట్ ఇస్ సో వండర్ఫుల్ టు లుక్ అట్.
0: చాలా ప్రీతిగా ఉంటది.
1: అండ్ సంథింగ్ విచ్ గివ్స్ యు
0: చాలా మంచిది కూడాను.
1: ఇట్స్ ఎ గుడ్ వన్.
0: అది మంచిది కాబట్టి పంజరంలో పెట్టి పోషిస్తున్నాం.
1: బికాజ్ ఇట్ ఇస్ సచ్ ఎన్ ఎనోబ్లింగ్ వన్.
0: మంచి దానికి బంధనం వచ్చింది కానీ కాకులకు బంధనం రాలేదు.
1: సో యూ ఫైన్ దట్ ప్యారట్ విచ్ ఇస్ బేసికలీ గుడ్ ఈస్ కేజ్ అండ్ ఇంప్రిజన్డ్ ఇన్.
0: బంధనం లేదు కదా అని కాకులు గొప్ప అని ఎవరైనా చెప్తున్నారా?
1: Just because a crow has not been caged, does anybody say the crow is greater of the two?
0: అదే విధంగానే మంచి వారికి కొన్ని చిక్కులు, కొన్ని బంధనాలు ఏర్పడుతుంటాయి. ఇది మంచిగా మనం భావించాలి.
1: So it's also that the good and the noble ones alone are subjected to troubles and distress and difficulties.
0: చూపి కూడా ఒక గుండును అనేక దెబ్బలు కొట్టడం చేతిని అది సుందరమైన ఆకారంగా తీర్చిదిద్దుతున్నాడు.
1: The sculptor, you find, he starts working on an amorphous mass of rock. But because of the work that he does on the rock, it becomes a beautiful idol. It becomes a beautiful idol. Without these blows from the sculpture, the boulder would not become a beautiful idol.
0: మనకు కూడాను అనేక నిందలు, నిష్ఠూరములు, కష్టములు వచ్చినప్పుడే మన యొక్క సమస్త యొక్క పవిత్రమైన ఇది వ్యాప్తి అవుతుంది.
1: ఇన్ ద సేమ్ మేనర్, ఆల్ దిస్ క్రిటిసిజం, ఆల్ దిస్ రిడిక్యూల్ విచ్ ఇస్ బీయింగ్ హర్ల్డ్ ఎట్ అవర్ ఆర్గనైజేషన్స్ ఈజ్ ఫర్ అవర్ ఓన్ గుడ్. ఇట్స్ ఓన్లీ దెన్ దట్ ద గ్లోరీ అండ్ ద గ్రాండియర్ ఆఫ్ దిస్ సెటప్ విల్ బి షోన్ టు ద వరల్డ్ ఎట్ లార్జ్.
0: కనుక పవిత్రమైన భావంతో, విశాలమైన హృదయంతో సమాజ సేవలో మన వారందరూ కూడా పాల్గొని ఒక బొంబాయి డిస్టిక్ లో పని 1000 మంది ఆఫీస్ బోయ్స్ ఉన్నారంటే 1000 మంది ఎంత పని చేయొచ్చును?
1: To have such sacred ideas, have this broad outlook, and plunge into your activities. We talk of 1,000 office bearers here. How much work can possibly be done by these 1,000 workers?
0: ఒక్క నలుగురు శంకరాచార్య శిష్యులే జగత్తునంతా గొప్ప వ్యాప్తి గావించి శంకరాచార్య యొక్క ప్రచారము అభివృద్ధి గావించారు.
1: There were but 4 disciples of Shankaracharya. It was just these 4 who spread the message of their master to every nook and corner of this country.
0: ఒక్క బొంబాయి లోపలే 1,000 మంది ఆఫీసర్స్ బేరర్స్ గా ఉన్నారంటే ఎంత మనం స్ప్రెడ్ చేయొచ్చును.
1: Now in Bombay alone, we have 1,000 office bearers. You can see the extent to which this message could be spread.
0: కనుక నెక్స్ట్ ఇయర్ కు ఇంకా ఇంకా ఇంకా ఇంకా అభివృద్ధి చేసి మన యొక్క దీని లోపల ఈ 3 సంవత్సరంలో 3,000 మంది ఆఫీస్ బేరర్స్ కావాలి బొంబాయిలో.
1: So in the next year, try and further and develop and build on these activities so that in the next 3 years, this 1,000 would become 3,000.
0: కేవలం ఈ క్వాంటిటీని మాత్రమే మీరు చేయకండి, క్వాలిటీ కూడా ఉంటుండాలి.
1: బట్ దెన్ డోంట్ గో మియర్లీ బై ద క్వాంటిటీ పార్ట్ ఆఫ్ ఇట్. యూ మస్ట్ ట్రై అండ్ సీ టు ఇట్ దట్ ద క్వాలిటీ ఆల్సో
0: ఇట్ కదా అని ఇక్కడ ఒక సంస్థ, అక్కడ ఒక సమధి, అక్కడ ఒక భజన మండలి, ఇవంతా ప్రయత్నం చేసి ప్రయోజనం లేదు. క్వాలిటీతో ఉంటుండాలి మనం.
1: You must also look to the quality part of it. Now, just because Swami has said, don't go about starting a samiti here, a bhajan mandali there, just for the sake of increasing the number. You must try and make a case for the quality part too.
0: Kanuka, ee Mumbai pattanam lopala modati nunchi kodanu chaala goppaga sevalu chestune unnaru. Enno vidhamainatundi yokka aadarshanni kodanu veer nirupistunnaru. మీరు ఇంకా మున్ముందు కూడాను ఉన్నతమైన ఉత్తమమైన కొత్తమైనటువంటి ఆదర్శాలను ఇతర యొక్క ప్రాంతంలో వారికి కూడాను ఆదర్శంగా నిరూపించి మీరు కూడా ఆనందించి సర్వజీవులు కూడాను ఆనందాన్ని చేకూరుస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: బాంబే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ దేర్ హావ్ బీన్ ఎఫర్ట్స్ డైరెక్టెడ్ టువర్డ్స్ డూయింగ్ థింగ్స్ విచ్ ఆర్ లాడబుల్ డూయింగ్ థింగ్స్ విచ్ ఆర్ లాఫ్టీ ఇన్ దేర్ ఎయిమ్స్ అండ్ అంబిషన్ And they have succeeded, they have been succeeding all these years. They have verily stood out as ideals and models for others elsewhere. It's my hope that in the coming years, you would grow from strength to strength. Strengthen your activities, build upon what you have already achieved, and finally, do something in such a way that everybody could possibly take a leaf out of whatever is being done here. And be assured that you would succeed. And hoping and blessing you thus, I bring this discourse to a close.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 25th of January 1983, addressing Mumbai Sai Sevaks.

0: Sridhara, God, is love. His form is love. Without knowing a fraction of the spirit of love, how do you expect happiness out of all this that you have around, the material and the various activity that goes on?
1: Prema. ఈనాటి మానవుడు ఉపయోగించేటువంటి యొక్క పదమునకు అనేక విధములైనటువంటి అర్థములు గుర్తించుకుంటూ వస్తున్నారు.
0: మ్యాన్ అండర్స్టాండ్స్ లవ్ టుడే ఇన్ వేరియస్ కనోటేషన్స్ అండ్ గివ్స్ వేరియస్ ఇంటర్ప్రిటేషన్స్.
1: పుట్టిన ప్రతి శిశువు కూడాను తానెవరో, తానెక్కడ ఉన్నానో, తాను ఎందుకోసం పుట్టాను అనేటువంటి విషయములు ఏమాత్రము కూడాను తెలియనటువంటి ఆ శిశువు ప్రథమములో తల్లిని ప్రేమిస్తుంటాడు.
0: The child who does not know any sort of questions of this nature, who am I, why am I born, for whose sake, doesn't know anything at all, but finds delight on the lap of the mother.
1: ఇది ఏమి, ఎందుకు అనేటువంటి విషయం కంటే ప్రేమ చాలా ఉత్తమమైనటువంటిదని ఆ శిశువే జగత్తుకు ప్రబోధిస్తూ వస్తుంది.
0: ఇట్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ ద చైల్డ్ టు ద వరల్డ్ దట్ లవ్ డస్ నాట్ నో ఎనీథింగ్ లైక్ వై, వేర్, వెన్ అండ్ సో ఆన్.
1: ప్రేమ ప్రతి మానవుని హృదయం నుండి మొట్టమొదట ప్రేరేపించేటువంటిది.
0: It is the love that originates first in the heart.
1: ఈ ప్రేమ ప్రేరేపణ తర్వాతనే అన్ని సంకల్పములు కూడాను ఆవిర్భవిస్తుంటాయి.
0: And this love prompts the thought process thereafter.
1: మానవుని హృదయము నుండి ఆవిర్భవించేటువంటి మొట్టమొదటి శబ్దము ప్రేమ.
0: The first sound that comes out of the heart is this love.
1: మానవ జీవితమునకు, జీవితమనే వృక్షమునకు ఈ ప్రేమని వేరు.
0: For this tree of life, love is the root.
1: జ్ఞానమే దీని ఫలము.
0: Wisdom is the fruit.
1: అని ఉపనిషత్తులు చాటుతూ వచ్చాయి.
0: That is the teaching of Upanishads.
1: కానీ నా ఉద్దేశము ఒకటి వేరు, రెండవది ఫలము అని విభజించటము చాలా సరైనటువంటిది కాదు. మానవ జీవితమే ప్రేమమయం.
0: బట్ భగవాన్ opines దట్ వన్ cannot క్లాసిఫై, డైవర్సిఫై లైక్ దట్ ద హోల్ ట్రీ ఆఫ్
1: జీవితమే ప్రేమ, ప్రేమనే జీవితము.
0: లైఫ్ ఇస్ లవ్, లవ్ ఇస్ లైఫ్.
1: ఒకనొక సమయంలో
0: ఎట్ వన్ టైమ్
1: ఒక భక్తుడు జీసస్ దగ్గరికి వచ్చి, ప్రభుజీ, నన్ను నేను రక్షించుకోవడానికి ఏ పని చెయ్యాలి, ఏది నన్ను నన్ను రక్షించుకోవడానికి సహాయం చేస్తుంది అని ప్రశ్నించాడు.
0: A devotee approached Jesus Christ and has put this question, what is that I should do in order to protect myself?
1: పిచ్చివాడా, సర్వమును రక్షించేటువంటిది భగవంతుడే.
0: O madcap, it's God who protects all.
1: అట్టి ప్రేమమయమైనటువంటి భగవంతుని నీవు ప్రేమిస్తూ పోతే ఆ ప్రేమనే నిన్ను రక్షిస్తుంది అన్నాడు.
0: If you love that loving God, the very love will protect you.
1: అదే విషయమును భగవద్గీత యందు కూడాను అర్జునుడు ప్రశ్నించాడు. కృష్ణ, నీకు ఎవరిపైన అభిమానం అధికము, ఎవరంటే నీకు ప్రీతి అని ప్రశ్నిస్తాడు.
0: The same thing you find there in Gita, where Arjuna puts a question to Krishna, who is dearest to you, Lord?
1: Yavaru nannu nischalamuga nisvarthamuga drudamaina vishwasamto preminturo vare na sannihitudu annadu.
0: He said, the one with steady, selfless, strong faith is so close to me.
1: Atti prema tattvanni drushti yandunchukoni అందరి యందు ఉండినటువంటి యొక్క ప్రేమతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించి సర్వులను ప్రేమిస్తూ ఉండేటువంటి వాడు నాకు అమితమైనటువంటి యొక్క అభిరుచి, అటువంటి వాడైనా ప్రియ శిష్యుడు అన్నాడు.
0: ఫర్దర్ హీ సెడ్, వన్ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ద లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ యూనిఫామ్ ఇన్ ద సేమ్ ప్యాటర్న్ అండ్ లవ్స్ ఎవ్రీబడి ఈక్వలీ ఇస్ డియరెస్ట్ టు మీ.
1: ప్రేమ సాధించలేనటువంటిది జగత్తులో ఏదీనూ లేదు.
0: There's nothing that the love cannot accomplish in this world.
1: కఠినమైన క్రోధాన్ని కూడా నువ్వు ప్రేమ సాధిస్తుంది.
0: The love even can, it can conquer anger, pacify.
1: అసూయ, దంభము, క్రోధము ఇత్యాది క్రూర భావములు కూడాను చల్లార్చేటువంటిది ఒక్క ప్రేమ మాత్రమే.
0: The wicked qualities like jealousy, pomp and anger are all pacified by love.
1: ప్రేమను అమృతమునకు ప్రక్కలో ఉంచినప్పుడు ఈ అమృతము ప్రేమ కంటే మధురమైనటువంటిదిగా కనిపించదు.
0: When you keep love and amrita, the nectar, side by side, the nectar is not sweeter than love.
1: బుద్ధుడు ప్రయాణం చేయుచున్న సమయమునందు ఒక రాక్షసుడు, అసూయాపరుడైనటువంటి రాక్షసుడు ఎదురొచ్చి, బుద్ధుడా ఈనాడు నీవు నాకు ఆహారంగా నీవు సిద్ధంగా ఉండు అని కత్తినెత్తాడు.
0: As Buddha was passing by, he came across a jealous demon who said, Buddha, be prepared to be my food. And he lifted his sword.
1: బుద్ధుడు పక్కున నవ్వి, ఈ అమృతము ప్రేమ కంటే మధురమైనటువంటిదిగా కనిపించదు.
0: When you keep love and amrita, the nectar, side by side, the nectar is not sweeter than love.

0: He prepared to be my food and he lifted his sword.
1: బుద్ధుడు పక్కున నవ్వి, ఓ అసూయ రాక్షసి, నిన్ను కూడాను నేను ప్రేమిస్తున్నాను అన్నాడు.
0: Buddha smiled and said, "Oh, the demon full of jealousy, I love you too."
1: ఈ ప్రేమ అనేటువంటి పదము వినగానే ఆ అసూయ రాక్షసి కూడాను మార్పు చెంది శాంతికి చిహ్నంగా ఒక పావురం యొక్క ఆకారం ధరించి ఎగిరిపోయింది.
0: Listening to the very word of love, even the demon of jealousy transformed, got pacified, changed into pigeon and left the area.
1: ప్రేమ పదమును వినగానే ఇన్ని మార్పులు కలుగుతున్నప్పుడు, ప్రేమనే కలిగినప్పుడు ఇంకా ఎన్ని మార్పులు మనము కలిగించుకోవచ్చు.
0: On listening to the very word of love, when there is such a transformation, what more will be there if you practice it and possess it?
1: Kanuka ee jagattunandu denini manamu sadhinchavarannannu prema cheta sulabhanga mana vaanchana nerveechukovachchu.
0: So in this world we can achieve anything, fulfill any desire with this love.
1: Daivanne sadhinchagalinaatundi ee prema shaktiki ee jagattunandu sadhinchaleinaatundi emiti unnadi.
0: We can even attain God with love. Then you can imagine what that cannot be achieved with it.
1: ఈ ప్రేమకు ఐదు పేర్లు ఉన్నవి.
0: Love has five names.
1: మొదటిది శాంతము.
0: The first peace, శాంతము.
1: రెండవది దాస్యము.
0: The second servitude, దాస్యము.
1: మూడవది వాత్సల్యము.
0: The third affection, వాత్సల్యము.
1: నాలుగవది సఖ్యము.
0: Fourth one, sakhya, friendship.
1: ఐదవది మాధుర్యము.
0: The fifth one is sweetness, మాధుర్యము.
1: ఇవన్నీ కూడాను ప్రేమకు పర్యాయ పదములే.
0: These are the synonyms of this word love.
1: శాంతము ప్రేమకు ఎట్లా పర్యాయ పదమవుతుంది అని మనం విచారించవచ్చును.
0: We may question how peace can be a synonym to this word.
1: శాంతి అంటే ఏమిటి?
0: What do you mean by peace?
1: ఎవరన్నా ఎన్ని అన్నప్పటికీ బదులు చెప్పక, నోరెత్తక, కేవలము మౌనంగా ఉండటం శాంతమని భావిస్తున్నారు. అది కాదు శాంతం.
0: వి కన్సిడర్ పీస్ మీన్స్ రిమైనింగ్ సైలెంట్, కీపింగ్ అవర్ మౌత్
1: షట్. దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చర్యలు, దుర్భావములు, ఇలాంటి క్రూరమైనటువంటి భావములను ఏనాడు తన హృదయం నుండి వేరు చేయునో అట్టి స్థితికే శాంతము అంటారు.
0: పీస్ ఈజ్ ఎ స్టేట్ when we are free from all wicked thoughts, bad thinking and evil tendency and temperament.
1: Dvesham nirmoolam gaavinchukunna tarvata undeetundi oka hrudaya bhavamunike shantamu antaru.
0: Peace is a state when this hatred is totally annihilated.
1: Samattamu samaikyata sabravtutamu kaliginatundi oka hrudayamunike శాంతము అంటారు.
0: పీస్ ఈజ్ ఎ స్టేట్ వేర్ యూ ఎంజాయ్ ఈక్వాలిటీ, ఈక్వానిమిటీ, ఫ్రెటర్నిటీ.
1: అనగా ఈ దుర్గుణమును మనం దూరం గావించుకున్నప్పుడు మిగిలేది ఒక్కటే.
0: ఇట్ ఓన్లీ మీన్స్ వెన్ వీ గివ్ అప్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్,
1: అది
0: ఓన్లీ వన్ రిమైన్స్,
1: దివ్యత్వమైనటువంటి దైవత్వము.
0: దట్ ఈస్ ద డివినిటీ.
1: దీనిని వేదాంత పరిభాష యందు అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చారు.
0: This is described in varied ways in Vedantic parts.
1: మానవుడు ఈ జగత్తునందు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉంటున్నవి.
0: There are lots of things to know in this world.
1: కాని ఇన్నింటిని వదిలిపెట్టి వేదాంతము, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు ఇత్యాది మహా పవిత్రమైన గ్రంథములన్నీ కూడాను స్వమివర్శే వివేచ్ఛః స్వవిమర్శే మోక్షః అన్నాడు. తనను తాను గుర్తించుకున్నటువంటిదే మోక్షము అని బోధించింది.
0: Vedas, Upanishads and Brahma Sutra, sacred texts, left out all the material, so much of the things that we are supposed to know,
1: స్వవిమర్శి,
0: on the self inquiry.
1: స్వవిమర్శి, తనను తాను విమర్శించుకోవటము.
0: We should proceed on the path of self inquiry.
1: ఏమిటి నేనెవరు, నేనెవరు, నేనెవరు, నేనెవరు అనేటువంటి యొక్క ఈ విమర్శన భావమే మొట్టమొదట మనం తెలుసుకో, అదే మోక్షము అన్నాడు.
0: What we should know is, in the path of self-inquiry, we have to put a question like this: who am I? That gives you liberation.
1: ప్రపంచంలో ఎన్నో పదార్థములు ఉన్నాయి తెలుసుకోవటానికి.
0: There are so many objects in the material world.
1: ఎన్నో విషయములు ఉన్నాయి తెలుసుకోవటానికి.
0: There are lots of things to know.
1: ఇన్నింటిని వదలి నిత్య జీవితంలో ఉపయోగించి ఉండేటువంటి నేను అనేటువంటి పదం తెలుసుకోవటం ఏమంత గొప్పదా?
0: brushing aside all those many things.

0: myriad things outside. What is it that you gain by knowing yourself?
1: యావత్ ప్రపంచమంతా కూడా నువ్వు బ్రహ్మాండమంతా వ్యాపించి ఉంటుంది.
0: దిస్ వర్డ్ ఐ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
1: ఐ ఒకే అక్షరమే.
0: ఐ ఇస్ సింగిల్ లెటర్డ్ వన్.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. దీనికంటే రెండవది ఇంకోటి లేదు బ్రహ్మ.
0: ఇట్స్ ఓన్లీ వన్, నాట్ టూ. దిస్ ఇస్ డివినిటీ, నథింగ్.
1: కనుకనే సర్వము ఈ నేను అనేటువంటి ఒక పదమునందు మాత్రమే ఈవిడి ఉంటున్నది.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ విద్ ఇన్ ది సింగిల్ లెటర్డ్ ఐ.
1: భగవద్గీత యందు ప్రతి అడుగుడను మాం ఏకం అన్నాడు.
0: ఇన్ గీత ఇట్ ఇస్ రిపీటెడ్లీ సెడ్ ఐఎమ్ వన్.
1: ఆ ఏకత్వాన్ని శరణం, మామేకం శరణం వజ.
0: It told me, surrender yourself to that one.
1: Mocha ishyami ma sucha nenu annadu.
0: He said, I only confer you liberation.
1: Patti padamunandu kudanu nenu nenu nenu anetundi padamunu upayogistu vachadu.
0: At every stage, this single-lettered I is repeatedly stressed.
1: Ee nenu anetundi padamu inta goppa shaktivantamainatundi.
0: So, this single-lettered word I is mighty.
1: కోటీశ్వరుని మొదలు కూటి పేద వరకు, పండితుని మొదలు పామరుని వరకు, అజ్ఞాని మొదలు ప్రజ్ఞాని వరకు కూడాను తనను తాను ప్రకటించుకునే సమయం లోపల, తనను తాను చెప్పుకునేటువంటి సమయం లోపల నేను అనేటువంటి పదం రాకుండా రెండో పదం వాడు ఉపయోగించుకోలేడు.
0: రైట్ ఫ్రమ్ ద టాప్ మిలేనియా డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఎ పాపర్, an illiterate, ignorant one, to the level of a scholar, everyone introduces one's own self with this word I.
1: Nenu vachanu.
0: He says, I have come.
1: Nenu potunnanu.
0: I am going.
1: Nenu chuchanu.
0: I have seen.
1: Nenu vinnanu.
0: I heard.
1: Nenu maatadutunnanu.
0: I speak.
1: ఈ అన్నింటి ఎందుకు కూడాను నేను అనేటువంటిది ఏకంగా ఉంటుండాలి.
0: ఇన్ ఆల్ దిస్ అటరెన్సెస్ దిస్ ఐ ఇస్ కామన్.
1: ఈ నేను అనేటువంటిది ఏమిటి?
0: దెన్ వాట్ ఇస్ దిస్ ఐ?
1: అది ఏ వేదాంతమునందు రెండే రెండు పదములు.
0: ఇన్ వేదాంత దేర్ ఓన్లీ టూ వర్డ్స్.
1: ఇది నేను, ఈ రెండే ముఖ్యమైనటువంటివి.
0: వన్ ఇస్ ఇది దిస్ అండ్ అదర్ నేను ఐ.
1: ఇది ఏమి? ఖర్చీఫ్.
0: What is this? This is kerchief.
1: Idi yemi tumbler.
0: What is this? This tumbler.
1: Idi yemi table.
0: What is this? This is a table.
1: Itan evaru oka manushi.
0: Who is he? He is a human being.
1: Idi yemiti oka bhavanamu.
0: What is this? A mansion.
1: Anta idi idi idi ane itvanti lekunda ye oka padarthani kodanu manamu charchinchutakkani chusutakkani vicharinchutakkani veelu kaadu.
0: It's not possible either to inquire or to see or visualize and saying without using this word this.
1: ee drishyakalpitamaina jagat antai kodanu idi ante.
0: Therefore all this apparent world that you see,
1: maatalani pillavaadu kodanu amma tho cheyabattukoni velutunnappudu amma emiti idi emiti idi emiti idi ani idi idi ani upayogistuntadu.
0: The child who cannot even speak properly while holding the hand of the mother goes on questioning, what is this, what is this,
1: amma idi enduku,
0: mother what for is this, why?
1: అంతా ఇది.
0: ఎవ్రీథింగ్ ఇస్ దిస్.
1: ఇది అనగా దృశ్యకల్పితమైనటువంటి జగత్తుకు ఇది అని పేరు.
0: దిస్ జగత్ ద వరల్డ్ విచ్ ఇస్ అపారెంట్ ఈస్ కాల్డ్ దిస్ ఇది.
1: ఇది దృశ్యము.
0: దిస్ ఈస్ ద సీన్.
1: ఈ దృశ్యమును చూచేటువంటి నేనే ద్రష్ట.
0: దిస్ సీన్ ఈస్ సీన్ బై మీ ద
1: ఐ అనేటువంటి వాడు ద్రష్ట.
0: దిస్ ఐ ఈస్ ద సీయర్.
1: జగత్తంతా దృశ్యమే.
0: ద హోల్ వరల్డ్ ఈస్ ద సీ.
1: దేనినైనా నీవు చూడు.
0: యు మే సీ ఎనీ.
1: దేనినైనా విను.
0: యు మే హియర్ ఎనీ.
1: దేనినైనా చదువు.
0: యు రీడ్ ఎనీ.
1: దేనినైనా పట్టు.
0: యు క్యాచ్ హోల్డ్ ఆఫ్
1: ఎనీ. దేనినైనా చెయ్యి.
0: యు డు ఎనీ.
1: అంతా ఇదే.
0: ఆల్ దిస్ ఇస్ దిస్ ఓన్లీ.
1: అయితే ఇక్కడ రెండు విధమైనటువంటి శాస్త్రములు ప్రబోధిస్తూ ఉన్నాయి.
0: హౌఎవర్ దేర్ ఆర్ టూ ఇంటర్ప్రిటేషన్స్.
1: భౌతికమైనటువంటి శాస్త్రము,
0: వన్ ద ఫిజికల్.
1: ఏమి?
0: వాట్?
1: ఆధ్యాత్మిక శాస్త్రము, ఎందుకు?
0: ద స్పిరిచువల్ క్వశ్చన్ ఇస్ దిస్ వై.
1: అయితే వేదాంత శాస్త్రము రెండింటి యొక్క చేరికనే ఉంటుండాలి.
0: బట్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ హ్యాస్ గాట్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్.
1: ఎందుకు అనేటువంటి ఒక ప్రశ్న కూడాను వేదాంతంలో వస్తుంది.
0: హియర్ ఇన్ వేదాంత వి ఆల్సో
1: ఏమిటి అనేటువంటి ప్రశ్న కూడాను భౌతికంలో వస్తుంది.
0: వాట్ రిఫర్స్ టు దిస్
1: భౌతిక శాస్త్రము, వేదాంత శాస్త్రము రెండూ చూడినటువంటిది వాట్ అండ్ వై. అనేటువంటి యొక్క దీనికి ఆన్సర్.
0: The worldly knowledge and the spiritual knowledge, both these deal these two questions, what and why.
1: కాని ఈనాటి భౌతిక శాస్త్రము what ఈ భూమి ఎందుకోసం తిరుగుతుందది.
0: The worldly knowledge limits to what, why the world revolves, earth revolves.
1: తిరుగుతున్నదని మాత్రమే చెప్తున్నాడు కానీ సైంటిస్ట్ దేనికోసం తిరుగుతుందది అని చెప్పలేడు.
0: The scientist merely says that the world, the whole earth rotates, revolves, but he doesn't say why. ఎందుకు
1: తిరుగుతుందది?
0: It revolves around the sun.
1: ఎందుకు తిరుగుతుందది?
0: Why?
1: No answer. రాత్రి వేళ చుక్కలు వెలుగుతున్నాయి.
0: We find the stars glittering in the night.
1: పగటి వేళ చుక్కలు వెలగటం లేదు.
0: In the daytime they do not.
1: చెప్పగలుగుతున్నా ఎందుకోసం వెలగటం లేదు?
0: Why not?
1: కనుకనే వై అనేటువంటిది ఎవ్వరు కూడా చెప్పడానికి వీలు కానటువంటి పరిస్థితి.
0: సో నో వన్ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ వై.
1: ఇది ఒక్క ఆధ్యాత్మిక మాత్రమే సులభంగా దీన్ని తీర్చగలదు.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది స్పిరిచువల్ నాలెడ్జ్ దట్ కెన్ గివ్ ది ఆన్సర్.
1: అయితే ఈ వాట్ నందును వై ఎందును కూడాను ఉన్నది ఒక్కటే.
0: హవెవర్ ఇన్ దీస్ టూ బేసిక్ క్వశ్చన్స్ వాట్ అండ్ వై దేర్ ఇస్ వన్ థింగ్
1: ఉదాహరణము.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: రాములు అని పేరు కలిగినటువంటి వాడు రావణుడు అనేటువంటి వేషం వేసుకున్నాడు.
0: A person by name Rama has started playing the role of Ravana.
1: కాని ఈ ధరించినటువంటి వేషంతో కూడినటువంటి రావణుడు వేదిక పైన రావణుడు వలె యాక్ట్ చేస్తున్నాడు.
0: దిస్ పర్సన్ ఇన్ ద రోల్ ఆఫ్ రావణ విత్ డ్రెస్ ఆఫ్ రావణ స్టార్టింగ్ ప్లేయింగ్ హిస్ రోల్.
1: కానీ రావణుడు వలె యాక్ట్ చేస్తున్నప్పటికీ రాముడు సాక్షిపూతుడిగానే ఉన్నాడు.
0: Though he was playing the role of Ravana, the Rama stood as the witness.
1: యాక్ట్ చేసేదంతా కూడాను రావణుడే.
0: All the acting refers to Ravana only.
1: యాక్ట్ చేసినంత మాత్రమే రాముడు రావణుడు కాలేదు.
0: This action does not make Rama a Ravana.
1: రావణుడు యందు కూడాను రాముడు ఉన్నాడు కానీ రాముడు యందు రావణుడు లేడు.
0: In Ravana there is Rama, but there is no Ravana in Rama.
1: కనుక ఈ విశ్వ జగత్తునందు ఈ విశ్వ నాటక రంగమునందు జగత్తంతా కూడా ఒక విధమైనటువంటి వేషము ధరించి అనేక విధమైనటువంటి యాక్ట్ చేస్తున్నది.
0: Therefore the entire universe is a drama which is going on eternally.
1: ఈ అన్నింటి యందు కూడాను ఆత్మ అనేటువంటిది సాక్షిభూతంగానే ఉంటుండాలి.
0: In all the spirit remains as the witness.
1: ఈ రావణుడు చేసేటువంటి యొక్క చెడ్డ పనులకు కానీ లేక తపస్సంపన్నమైనటువంటి మంచి పనులకు కానీ ఇంకే విధమైనటువంటి పనులకు కానీ ఈ యొక్క రాముడు ఏమాత్రము సంబంధించినటువంటి వాడు కాదు.
0: While playing the role of Ravana, he does penance and indulges in some wicked activities. Rama has got nothing to do.
1: Oka natana chesetuvanti okka drishyamu.
0: All the life that we pass through is something like acting.
1: Oka natana sutradhari.
0: Man plays the role of an actor.
1: Kani tane bhokta tane karta tane anni ani bhavistunnadu.
0: He considers that he is the director, that he is the doer, that he is the action.
1: కాని రాముడు నేను కర్త నేను భోక్త అనేటువంటి ఏ మాత్రం అక్కడ ఉచ్చరించడు.
0: But here the Rama doesn't say.
1: తాను సాక్షిభూతుడే.
0: He stands as the witness.
1: అదే విధముగానే ఈనాడు జగత్తులో మనం చూస్తున్నటువంటి సర్వము కూడాను ధరించిన వేషములే.
0: Therefore in this world what all we see is a vesture that is
1: ఇవన్నీ కేవలము ఆధారములే.
0: That's all the one that you
1: దేనికి ఆధారములు జగత్తుకు మాత్రం ఆధారము.
0: It is only for the world.
1: కానీ జగత్తుకు ఏది ఆధారము?
0: But what is the basis foundation for this world?
1: అది ఆత్మ.
0: That is the spirit, the ఆత్మ.
1: ఈ జగత్తంతా కూడాను కేవలము ఒక భౌతికమైన శాస్త్రంతో కూడినటువంటిది.
0: The whole world pertains to material world.
1: దీనికి సాక్షిభూతుడైనటువంటి ఆత్మస్వరూపుడే దీనికి ఆధ్యాత్మిక తత్వంతో కూడినటువంటి వాడు.
0: దేర్ఫోర్ ద ఎటర్నల్ విట్నెస్ ఆత్మ ఈజ్ స్పిరిచువల్.
1: ఇది ఒక్క విషయాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: వి హావ్ టు రికగ్నైజ్ వన్ ఫ్యాక్టర్ హియర్ క్లియర్లీ.
1: ఈ ఆధ్యాత్మిక తత్వం అనేటువంటిది 25 తత్వములతో కూడినటువంటిది.
0: ద స్పిరిచువల్ నాలెడ్జ్ హ్యాస్ 25 ఆస్పెక్ట్స్.
1: ఏమిటి ఇవి?
0: వాట్ ఆర్ దే?
1: 5 కర్మేంద్రియములు.
0: The five senses.
1: 5 జ్ఞానేంద్రియములు.
0: 5 senses.
1: 5 ప్రాణములు.
0: 5
1: కోశములు.
0: 5 లైఫ్ షీట్స్.
1: 20 అయిపోయినాయి.
0: They make a total of 25.
1: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవి 4 అయినాయి.
0: The 4, the mind, the intellect.
1: 24 అయిపోయింది.
0: And they make
1: 24 ఎక్కడి నుంచి వచ్చాయి?
0: Where from you get this 24?
1: జీవుడు కల్పించుకున్నటువంటివే.
0: దే ఆర్ ఆల్ ద మేకింగ్ ఆఫ్ ది ఇండివిజువల్ సోల్.
1: మనసు కల్పించుకున్నటువంటివే.
0: ఇట్స్ ఆల్ ద క్రియేషన్ ఆఫ్ ద మైండ్.
1: కనుకనే కల్పించుకున్నటువంటి జీవుడు 25వ వాడు.
0: Therefore, the individual soul, the creator, is the 25th one.
1: ఇది నేను కల్పించుకున్నటువంటివే, ఇది సత్యం కాదు అని గుర్తించుకొని ఏనాడు ఈ జీవుడు ఈ 24ను త్రోసివేస్తాడో అప్పుడే ఈ జీవుడు దేవునితో ఏకమైపోతాడు.
0: That day when the individual soul recognizes that all the 24 aspects of his own making, he stands apart as the only one.
1: Ah, 26th vaade devudu.
0: That 26th one is divine.
1: ఇంద్రియములంతా కూడాను కేవలము 24.
0: All the senses certainly
1: 24. భోగములంతా కూడాను మనసే కల్పించుకుంటుండాలి.
0: All these experiences are the making of the mind.
1: మనసే కల్పించుకుంటుంది.
0: It is the creation of the mind.
1: నీవు రాత్రి వెళ్ళి నీవు నిద్రపోతున్నావు.
0: Night time you sleep.
1: ఈ నిద్రలో ఒక కల వచ్చింది.
0: There in the sleep you dream.
1: ఆ కలలో నీవే ఉన్నావు.
0: You are there in your dream.
1: నీ స్నేహితులంతా నీతో సినిమా చూస్తున్నారు.
0: Your friends also are watching cinema.
1: నీవు సినిమాతో కూడా పిల్లలతో కూడా చేరి నీవు ఒక పిక్నిక్ గా వెళ్ళావు.
0: You also went on a picnic along with friends.
1: కానీ ఈ స్వప్నం లోపల ఈ పిక్నిక్ ఏమిటి, ఈ స్నేహితులు ఏమిటి, ఈ యొక్క జడమేమిటి, ఇవన్నీ కూడా అనేక దృశ్యములంతా చూస్తుంటాడు.
0: There in a dream he enjoys the picnic, the friends and the water and the cinema.
1: ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
0: Where from have they come?
1: మనస్సే సంకల్పించుకుంది, మనస్సే సృష్టించుకుంది.
0: It is all the creation of the mind.
1: తాను చచ్చినట్టు తానే చూస్తున్నాడు ఆ స్వప్నంలో.
0: There in the dream he sees his own dead body.
1: ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
1: ఇది కూడా తానే కల్పించుకున్నాడు.
0: ఇట్స్ ఆల్సో హిజ్ ఓన్
1: క్రియేషన్. కనుకనే కల్పితములన్నీ కూడాను దూరం చేసినప్పుడే,
0: సో వెన్ వన్స్ ఆల్ దిస్ క్రియేషన్ ఇస్ గాన్,
1: సాక్షిభూతుడైనటువంటి భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
0: యూ విల్ హ్యావ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ హూ ఇస్ ద విట్నెస్.
1: కనుక ఈ కల్పించుకున్నటువంటి జీవతత్వము అది ఏ వైబ్రేషన్.
0: ఆల్ దాట్ విచ్ ఇస్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ ఇస్ ద ఇండివిజువల్.
1: ఈ వైబ్రేషన్ అనేటువంటిది ఈ మెటీరియలైజేషన్ తో ఏకమై ఉంటుండాలి.
0: దిస్ వైబ్రేషన్ ఇస్ ప్రెజెంట్ ఇన్ కాంబినేషన్ విత్ మెటీరియలైజేషన్.
1: అదే భూర్, ఇదే మెటీరియలైజేషన్.
0: దిస్ ఫస్ట్ వన్ భూర్ ఇస్ మెటీరియలైజేషన్.
1: భువః వైబ్రేషన్ ప్రాణము.
0: ద సెకండ్ భువః ఇస్ ద లైఫ్.
1: సువః రేడియేషన్ జ్ఞానము.
0: సువః ద విజ్డమ్ ఇస్ రేడియేషన్.
1: రేడియేషన్ అంటే జ్ఞానము, సాక్షిభూతము.
0: దట్ రేడియేషన్ విజ్డమ్ ఇస్ ద విట్నెస్.
1: దీనిని వేదాంతము ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: This Vedanta declares as Brahman wisdom.
1: ఇది అద్వైతము.
0: This is non-dual.
1: ఏమిటి ఈ కల్పించుకున్నటువంటి దానంతా కూడాను త్యజించి ఏది కల్పన కానటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి దానిని మనం నిరూపిస్తామో అది ఏ నిజమైన వేదాంతం.
0: That day when you give up everything of your own making and realize that eternal truth which is your own self, that is spirituality.
1: ఆనందం ఎక్కడ ఉంది?
0: Then where is bliss?
1: నీవే ఆనందము.
0: You are the embodiment of
1: truth. Truth ఎక్కడ ఉంది?
0: Where is truth?
1: నీవే truth.
0: You are the truth.
1: You are the embodiment of truth.
0: You are the embodiment of truth.
1: Speak the truth.
0: You always speak the truth.
1: నీవు ఎంబాడిమెంట్ ట్రూత్, కాబట్టి నీవు ట్రూత్ లోనే ఉండాలి.
0: సిన్స్ యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్, యూ షుడ్
1: ఆల్వేస్ బి ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, బీ లవ్.
0: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, బీ ఇన్ లవ్.
1: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్,
0: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: నీవెప్పుడు శాంతిగానే ఉంటుండు.
0: యు బీ ఇన్ పీస్.
1: ఎందువల్ల?
0: వై?
1: నీవే శాంతి యొక్క స్వరూపము.
0: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: నీవే సత్యం యొక్క స్వరూపము.
0: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్.
1: నీవే ప్రేమ యొక్క స్వరూపము.
0: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: దీన్ని ప్రత్యేకంగా ఎక్కడ వెతకగలవు?
0: వై డు యూ సెర్చ్ ఫర్ దెమ్?
1: తానే ప్రేమ అయి తాను వెతుకుతున్నాడంటే ఇది కేవలం మూర్ఖత్వము.
0: యూ బీయింగ్ లవ్ యువర్ సెల్ఫ్, యూఆర్ ఇన్ సెర్చ్ ఆఫ్ లవ్
1: అవుట్ సైడ్. ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక వ్యక్తి ఒక గదిలో ప్రవేశించి ఏమిటో అంతా వెతుకుతున్నాడు పాపం.
0: A person entered into a room and he was searching for something.
1: Anni kanipistunnayi ee vyaktiki.
0: This person is able to see all.
1: Yenadu chudanatvanti vanni kuda nu kanipistunnayi.
0: He saw many which he never saw before.
1: Kaani okkati kanipinchatam ledu.
0: But he is not able to see one.
1: Emiti adi?
0: What is that?
1: Tanam taanu telusukovatam ledu. Tanam taanu kanipinchatam ledu. Inga anni kanipistunnayi aa
0: room
1: lo.
0: There in the room he sees everything else but he does not see his own self.
1: Taanu tappa anni kanipistunnayi aa yokka
0: room
1: lo.
0: There in the room he finds everything excepting himself.
1: Adhe reetiga ee naati manavudu ee vishala prapanchamanandu ee drishya kalpitamaina prapanchamanandu అన్నింటినీ వెతుకుతున్నాడు.
0: In this vast world, in this apparent physical world, man is in search of everything. He finds everything that he seeks. But he doesn't find the seeker.
1: అదియే వేదాంతం యొక్క రహస్యం.
0: There is a secret in spirituality.
1: ఏది కావాలని వెతుకుతున్నాడో,
0: that for which he is searching.
1: సత్యాన్ని అన్వేషించుతున్నాడు.
0: He is in search of truth.
1: కానీ సత్యం ఉన్నది.
0: But there is truth.
1: తానే సత్యము.
0: He is the embodiment of truth.
1: కానీ సత్యమును బయట వెతుకుతున్నాడు.
0: But he is in search of truth outside.
1: తనలో ఉండినటువంటి ఆనందాన్ని బయట వెతికితే మనకు లభ్యమవుతుందా?
0: When the bliss is within you, can you ever get it outside?
1: తన మెడలో హారం వేసుకుని నా హారం ఎక్కడ హారం ఎక్కడ అని బయట వెతికితే హారం చిక్కుతుందా?
0: యు హ్యావ్ ద నెక్లెస్. When you search for it outside, can you ever get it?
1: తన ముక్కుపైన అద్దాలు పెట్టుకుని నా అద్దాలు ఎక్కడ అని ఎక్కడ వెతికి చిక్కుతాయి?
0: You have put on your glasses already, sitting on the nose, but you search for them outside.
1: Anta taniyende untundi thanu bayta vetukutunnadu.
0: Everything is within you, but you are searching outside.
1: Deeniki karanam emiti?
0: What's the reason behind it?
1: Dehatma buddhiye deeniki annitiki inta moola karanam.
0: It is only body identification that is the main cause.
1: Ee deham paina nene dehamu aneetundi bhavam chetane ee oka jeevithanni garuptu unnadu.
0: He spends his life with the total identification with the body.
1: Anduvalane సత్యమునకు దూరంగా ఉంటున్నాం మనం.
0: Therefore we are far off from truth.
1: అందువలననే శాంతమునకు అత్యంత దూరంగా ఉంటున్నాం.
0: That reason we are distant from.
1: అందువలననే ప్రేమకు కూడాను మరింత దూరంగా ఉంటున్నాం.
0: Therefore we are far off, cut off from this love.
1: నాకు ప్రేమ ఉంది.
0: I have love.
1: నా తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాను.
0: I love my parents.
1: నా అక్కతమ్ముళ్ళను ప్రేమిస్తున్నాను.
0: I love my sisters.
1: అనుకుంటున్నా ఈ ప్రేమ ప్రేమ కాదు.
0: This is not love.
1: తల్లిదండ్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, అన్నా తమ్ముల ప్రేమ, అక్కా చెల్లెండ్రి ప్రేమ, ఇవన్నింటి ఎందుకు ఇంతో అంతో స్వార్థం అనేటువంటిది ఉంటుండాలి.
0: ద లవ్ ఇన్ పేరెంట్స్, ద లవ్ అమంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేర్ ఈస్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: కానీ స్వార్థరహితమైనటువంటి ప్రేమ ఆత్మ ప్రేమ.
0: ద సెల్ఫ్లెస్ లవ్
1: తనను తాను ప్రేమించుకునేటువంటి స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
0: ద లవ్ ఆఫ్ ద సెల్ఫ్ is really self.
1: తానంటే ఎవరు? దేహం కాదు.
0: The self doesn't mean the body.
1: తానే.
0: This I is I only.
1: దీనికి ఒక్క ఆకారము లేదు.
0: It has no specific form.
1: అది ఏ మధురమైనటువంటిది.
0: That is nectarine.
1: ఆ మధురమైనటువంటి యొక్క తత్వమునే ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
0: And this nectarine spirit is called love.
1: ఇందులో షడ్విధములైనటువంటి ప్రేమ యందు,
0: in all these forms of love,
1: శాంత భక్తి, సఖ్యభక్తి, దాస్యభక్తి, అనురాగ భక్తి, వాత్సల్య భక్తి, మధుర భక్తి, ఆరు. ఈ ఆరింటి యందు కట్టకడపడది మధుర భక్తి.
0: అమంగ్ ది సిక్స్ ఫార్మ్స్ ద లాస్ట్ ఫైనల్ ఈ స్వీట్.
1: ఈ మధురమును గ్రోలే సమయం లోపల దేనికి కూడా తన శక్తినే తాను మర్చిపోతుంది.
0: యాజ్ హి ఎంజాయ్స్ పాసెస్ త్రూ ద సిక్స్త్ స్టేజ్
1: తుమ్మెద ఉంటుంది.
0: Here you find the bee.
1: Black bee.
0: Black bee.
1: అది కఠినమైనటువంటి వుడ్డును కూడా బాగా రంధ్రం చేసి లోపల ప్రవేశించుకుంటుంది.
0: It can also can drill itself into the wood, strong wood.
1: ఇంత శక్తి ఉంటుండాలి ఈ బ్లాక్ బీ లోపల.
0: The black bee is so powerful.
1: కానీ అది పువ్వులో ఉన్నటువంటి తేనెను గ్రోలే నిమిత్తమై పువ్వు లోపల పోయి ప్రవేశిస్తుంది.
0: ఇన్ ఆర్డర్ టు డ్రా హనీ ఫ్రమ్ ఎ ఫ్లవర్, ఇట్ గెట్స్ ఇన్ టు ద ఫ్లవర్.
1: ఆ పువ్వు యొక్క రేఖలు చాలా పల్చగా ఉంటుంటాయి.
0: ద పెటల్స్ ఆఫ్ ద ఫ్లవర్ ఆర్ సో టెండర్.
1: కానీ సాయంకాలం అయినప్పటికీ అది ముడుచుకుంటుంది ఆ రేఖలు.
0: ద పెటల్స్ క్లోజ్ బై ది ఈవినింగ్ టైమ్.
1: ఇంత కఠినమైనటువంటి చెక్కను కూడా తలుచుకుని లోపల పోయేటువంటి యొక్క ఈ శక్తి కలిగినటువంటి యొక్క తుమ్మెదకు చాలా పల్చనటువంటిది, మెత్తనైనటువంటిది, సులభమైనటువంటి ఈ రేఖలను మాత్రం తప్పించుకుని బయటకు రాలేకపోతుంది. దేనివల్ల?
0: దిస్ బ్లాక్ బీ విచ్ కెన్ బరో ఇన్ టు ద స్ట్రాంగ్ వుడ్ కెనాట్ గెట్ ఇన్ టు ద ఫ్లవర్ దో ఇట్ ఇస్ సరౌండెడ్ బై టెండర్ సాఫ్ట్ డెలికేట్.
1: తన శక్తిని తాను మర్చిపోయింది.
0: ఇట్ హెస్ ఫర్ గాటన్ ఇట్స్ ఓన్ పొటెన్షియాలిటీ ద స్ట్రెంగ్.
1: అందువల్లనే బంధింపబడిపోయింది.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ బౌండ్.
1: ఈనాడు కూడాను ప్రతి మానవుడు కూడా అంతే.
0: దట్ ఈస్ ద సేమ్ ప్లైట్ ఆఫ్
1: తానెవరు? ఆత్మస్వరూపుడను.
0: Who is he? Is the embodiment of
1: the spirit. He has
0: forgotten his own truth.
1: He has forgotten his true form.
0: Therefore,
1: we find misery all over the world.
0: There is restlessness in this world. In fact, there is nothing
1: of these. There
0: is no sadness in the world. All these are within you.
1: నిన్ను నీవు మర్చిపోయి
0: forgetting your own sense.
1: దేహమే నేననుకోవటం చేతనే
0: ఈ
1: కష్టములకు నష్టములకు దుఃఖములకు వాంఛలకు ఇన్ని విధమైనటువంటి దీనికి గురి అయిపోతున్నావు.
0: You forget your own self and you identify the body. Therefore you pass through the sadness and the misery and the grief.
1: దేహమే నేనని భావిస్తున్నావు.
0: You consider yourself the body.
1: అది పెద్ద తప్పు.
0: It's a big mistake.
1: ఇది నా దేహం అని చెప్పు, తప్పు లేదు.
0: There's no mistake if you say this is my body.
1: కానీ దేహమే నేను మాత్రం చెప్పకూడదు. ఇది పరమ విరుద్ధమైనటువంటిది.
0: యు కెన్ నెవర్ సే దట్ ఐ యామ్ ద బాడీ.
1: కన్నులు మూసుకున్నప్పుడు
0: వెన్ యు క్లోజ్ యువర్ ఐస్
1: మంచి పవర్ఫుల్ బల్బ్ పెట్టుకున్నప్పటికీ చీకటిగానే ఉంటాయి.
0: దేర్ మే బి పవర్ఫుల్ బల్బ్స్ అరౌండ్ వెన్ యు క్లోజ్ యువర్ ఐస్ ఇట్ విల్ బి పిచ్ డార్క్.
1: సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ఉదయిస్తున్నాడు.
0: ద సన్ ఇస్ షైనింగ్.
1: కానీ కన్నులు మూసుకుని సూర్యుని వైపును చూస్తే ఏమాత్రము మనకు వెలుతురు కనిపించదు.
0: వైల్ క్లోజింగ్ యువర్ ఐస్ అండ్ లుక్ ఎట్ ద సన్ యు కెనాట్ సీ ద లైట్.
1: కారణం ఏమిటి?
0: వై
1: తన కన్నులు తాను మూసుకున్నాడు.
0: బికాజ్ యూ హావ్ క్లోజ్ యువర్ ఐస్.
1: అదే విధంగానే జగత్తంతా ఇప్పుడు నువ్వు దైవత్వం అనేటువంటి ప్రకాశిస్తూ ఉంటుండాలి.
0: ద డివినిటీ షైనింగ్ ఆల్ ఓవర్
1: మాధుర్యమైనటువంటి శాంతిని జగత్తుకంతా కూడా నువ్వు చాటుతూ ఉంటుండాలి.
0: అండ్ దిస్ పీస్ ఇస్ ప్రొపగేటెడ్ అండ్ పబ్లిసైజ్.
1: కానీ దీనిని వీడు గుర్తించడం లేదు.
0: బట్ వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ఇట్.
1: కారణం,
0: వాట్స్ ద రీజన్?
1: దేహాభిమానం అనేటువంటిది కప్పుకున్నాడు.
0: బికాస్ వీఆర్ కవర్డ్ ఇన్ కంపాస్ట్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక క్యాండిల్ పెట్టండి.
0: హియర్ యూ హ్యావ్ ఎ క్యాండిల్.
1: ఈ క్యాండిల్ పెట్టి
0: విత్ దిస్ క్యాండిల్
1: ఒక కుండకంతా కూడా 10 రంధ్రములు కొట్టి ఆ క్యాండిల్ పైన మూసి పెట్టండి.
0: అండ్ బ్రింగ్ ఎ పాట్, మేక్ 10 హోల్స్ అండ్ పుట్ ఇట్ ఓవర్ దిస్ క్యాండిల్.
1: క్యాండిల్ ఒక్కటే జ్యోతి.
0: క్యాండిల్ ఇస్ వన్ లైట్.
1: కానీ కుండకు 10 రంధ్రములు ఉండటం చేత 10 జ్యోతుల వలె కనిపిస్తుంది అది.
0: యాజ్ ద పాట్ హ్యాస్ 10 హోల్స్ ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ దెర్ ఆర్ 10 క్యాండిల్స్ ఇన్ సైడ్.
1: దాని పైన దట్టమైనటువంటి ఒక టవల్ కప్పండి.
0: అండ్ కవర్ ద పాట్ విత్ థిక్.
1: ఏ జ్యోతి కనిపించదు.
0: యూ డోంట్ ఫైండ్ ఎనీ లైట్.
1: జ్యోతి లేదని మనం భావిస్తాము.
0: యూ థింక్ దట్ దేర్ ఇస్ నో లైట్ అట్ ఆల్.
1: ఆ టవల్ కొంచెం తీసినప్పుడు
0: వెన్ యూ రిమూవ్ ద టవల్
1: 10 జ్యోతులు ఉన్నాయే అని భావిస్తాము.
0: యూ విల్ నో దట్ దేర్ ఆర్ 10 క్యాండిల్స్.
1: కానీ 10 జ్యోతులు కూడా లేవు.
0: నో దేర్ నో 10.
1: ఆ కుండను పగలగొట్టండి.
0: బ్రేక్ ది పాట్.
1: ఒకే జ్యోతి.
0: యూ ఫైండ్ ఓన్లీ 1 క్యాండిల్ లైట్.
1: అదే విధంగానే ఏకాత్మ భావం అనేటువంటి జ్యోతి ఒక్కటే ఉంటుండాలి.
0: There is only one light. That's the oneness unity.
1: పది రంధ్రములతో కూడినటువంటి ఈ దేహం అనేటువంటి ఒక కుండ కప్పినాము.
0: You cover it up, the single light, by means of a pot with 10 holes, the pot is the body.
1: దేహం అనేటువంటిది తోలుతిట్టిగా భావిస్తున్నాము, కుండ వలె భావిస్తున్నాము.
0: You consider the body as the pot.
1: ఎన్ని విధములుగా దీనిని పరిశుద్ధం చేసి ఎంత స్నోపు సోపు ఇంకా అన్ని కదా వేసి పౌడరు ఇంకా అనేక విధమైనటువంటి సుగంధాలు చల్లినప్పటికీ 9 చిల్లుల తోలు తిత్తియే కానీ కాంతి కలిగిన వజ్రఘటము కాదు.
0: యూ మే మేక్ యూజ్ ఆఫ్ ఆల్ కాస్మెటిక్స్ ద పౌడర్ అండ్ సెన్స్ వాట్ నాట్ but after all this body is like a pot with a 10 holes.
1: నిమిషములకు నీచులూరునే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: minute to minute emits a foul smell but never the fragrance or aroma.
1: ఇది ఆ మనము.
0: We cannot enter.
1: ఇది ఆ దైవము.
0: Are you the body?
1: ఇది ఆ ఆత్మ.
0: Is that this?
1: ఇది ఆ నేను. కాదు కాదు.
0: This is not the true I. No.
1: ఇదంతా ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క వాంఛన చేత కప్పబడినటువంటివి.
0: ఆల్ దిస్ ఇస్ సంథింగ్ కవర్డ్ బై ద నెట్వర్క్ ఆఫ్ వరల్డ్లీ డిజైర్.
1: కనుకనే తమో గుణం అనేటువంటి దట్టమైనటువంటి టవల్ ను మొట్టమొదటి తీసివేయి.
0: దేర్ఫోర్ రిమూవ్ దట్ స్ట్రాంగ్ థిక్ టవల్ ఆఫ్ బెస్టియల్ టెంపర్మెంట్.
1: తమో గుణం.
0: తమో గుణ.
1: రెండవది ఈ రజోగుణం అనేటువంటి కుండను మనం పగలగొట్టేసేయండి.
0: ద సెకండ్ థింగ్, వీ మస్ట్ బ్రేక్ ది పాట్ ఆఫ్ ఎమోషన్ ఆర్ రజస్.
1: అప్పుడు భిన్నత్వంపై ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది. ఏకం సత్య విప్రా బహుదా వదంతి, ఆత్మ ఒక్కటే అని కనిపిస్తుంది.
0: దెన్ దేర్ విల్ బి నో మోర్ ఆఫ్ డైవర్సిటీ ఆర్ డూప్లిసిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
1: ఒకవైపున రజోగుణము, ఒకవైపున తమో గుణము, రెండింటినీ కప్పుకొని మనము ఏది జ్యోతి, జ్యోతి ఎక్కడ, జ్యోతి ఎక్కడ అని విచారిస్తున్నాము.
0: ఆన్ వన్ హ్యాండ్ వీఆర్ కవర్డ్ బై ద పాట్ ఆఫ్ రజస్ బై ది టవల్ ఆఫ్ తామసిక్ క్వాలిటీ. హౌ డు యూ ఫైండ్ ద లైట్?
1: కనుక
0: సో
1: తామసము విడుక తత్వము ఎటుగలుగు.
0: వితౌట్ గివింగ్ అప్ దిస్ డల్నెస్ తామసిక్ క్వాలిటీ,
1: రాజసము విడుక రాదు భక్తి.
0: వితౌట్ గివింగ్ అప్ దిస్ ఎమోషనల్ రాజసిక్ యు కెనాట్ హావ్ డివోషన్.
1: గొప్ప సాధనం బగునయ్యా.
0: దట్ పైయస్నెస్ సాత్విక్ క్వాలిటీ ఇస్ ది హైయెస్ట్.
1: భారతీయ వీరసుతుడా,
0: ఓ సన్స్ ఆఫ్ వేలర్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
1: తత్వం కావాలి, తత్వం కావాలని ఆశిస్తున్నావు. తామసము విడుక విడువక తత్వము ఎటుకుదురు.
0: You want spiritual knowledge without giving up this bestial
1: రాజసము విడుక
0: రాదు భక్తి. Without the giving up this emotional aspect, rajasic, you can't have
1: emotion.
0: When you fill your heart with rajasic qualities like anger, the envy, and jealousy, how do you expect devotion? Devotion is so sweet. Devotion is pious.
1: అతి మృదువైనటువంటిది భక్తి.
0: ఇట్ ఇస్ సో సాఫ్ట్.
1: ఇలాంటిది ఈ కఠినంలో ఎట్ట ప్రవేశిస్తుంది?
0: హౌ డు ఎక్స్పెక్ట్ ఇట్ టు బి ప్రెసెంట్ ఇన్ స్ట్రాంగ్ వన్?
1: గోవులంతా ఉండినటువంటి మంద లోపల పులివై ప్రవేశించిందంటే ఒక గోవైన మిగులుతుందా?
0: When a tiger is to enter into a cow herd, there cows around, do you think the cows would stand there?
1: ఏమి మిగలదు.
0: None would remain there.
1: ఈ సాత్వికమైనటువంటివన్నీ మనలో ఉండినప్పటికీ ఈ రాజసికమైనటువంటి పులి వంటి యొక్క క్రూర మృగం ఇందులో ప్రవేశిస్తే, క్రోధము, ద్వేషము, అసూయ, దమ్మము ఇలాంటి క్రూర మృగం ప్రవేశిస్తే ఈ సాత్వికమైన గోవులు ఏమైపోతాయి?
0: When there are so many tigers, each signifying the anger, the jealousy, and the avarice and the hatred, how do you expect the sattvic quality, the cow, to enter? కనుక నీవు
1: దైవాన్ని పొందాలని గాఢమైన విశ్వాసము, ఒక శ్రద్ధ ఉంటుంటే ప్రేమను పెంచుకో.
0: In order to attain God, in order to have this confidence, develop love,
1: పెంచుకొనటకు వీలు కాదు.
0: It's not possible to foster.
1: ప్రేమ ఉంది.
0: There is love.
1: ఆ ప్రేమనే నీ యొక్క ప్రాణము.
0: And this love
1: ఆ ప్రేమనే నీ యొక్క జీవితము.
0: And love is your life.
1: దైవము.
0: And this love is God.
1: ఆ ప్రేమను మనము తెలుసుకోవాలి.
0: We have to know this love.
1: ఎట్లా?
0: How?
1: ఆధ్యాత్మిక తత్వం ద్వారా తెలుసుకోవాలి.
0: We can know that only through spiritual
1: knowledge. మనసు దేనిని కల్పించుకుంటుందో ఆ కల్పించుకునేటువంటి దాన్ని దూరం చేయాలి.
0: We have to give up everything of our own making by the mind in particular.
1: ఇప్పుడు చూడండి, బక్కబడినటువంటి ఆవును అనేక విధములుగా దానికి తగినటువంటి భూసాగి సంత అందిస్తుంటే కొంతకాలంలో పుష్టిగా వస్తుంది.
0: A weak cow, if you feed it continuously for long, it will go strong.
1: ఆ యొక్క గోవుకు మనము నిత్యము అందించవలసినటువంటి ఆహారం ఏమైనా మనం అందించకుండా పోతే అది బక్కబడిపోయి కింద పడిపోతుంది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యు డోంట్ ఫీడ్ ది కౌ విత్ ద ఫాడర్, ఇట్ బికమ్స్ వీక్.
1: అదే విధంగానే ఈ మనస్సు అనేటువంటిది అన్ని విధములుగా కూడాను మానవుణ్ణి ముంచి వేస్తుండాలి.
0: ఇట్స్ ద మైండ్ దట్ డ్రౌన్స్, దట్ రూయిన్స్ ఎవ్రీబడి.
1: ఈ మనసుకు మనం ఎక్కువ ఘనతను అందిస్తున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ అటాచ్ ఆల్ వాల్యూ టు దిస్ మైండ్.
1: ఈ మనసును ఎక్కువగా గౌరవిస్తున్నాము మనం.
0: వీ రెస్పెక్ట్ దిస్ మైండ్ ఎ లాట్.
1: ఈ మనసుకు కావలసినటువంటి యొక్క సదుపాయాలు చేస్తున్నాము.
0: వీ ప్రొవైడ్ ఆల్ కన్వీనియన్సెస్ టు ద మైండ్.
1: ఈ మనసే మన దైవమని భావించి దాని ఒక పెద్ద హృదయ సింహాసన పైన ప్రతిష్ఠించుకుంటున్నాము.
0: వీ కన్సిడర్ మైండ్ ఎస్ ద డివైన్ అండ్
1: గట్టంగా పెరిగిపోతుండాలి.
0: Therefore mind has grown so strong.
1: బాగా బలిచిపోతుండాలి.
0: It is very strong and stronger.
1: దాన్ని అదుపులో పెట్టడానికి ఎవరికి సాధ్యం కాదు.
0: It's impossible for anybody to control such a mind.
1: దీనికి మనం అలంకారం చేసి ఉంటుంది.
0: Is that for that reason we are here?
1: కోతికి జలతారు కుళ్ళాయి ఏటికి విరజాజి పూదండ విధవకేల. కోతికి జలతారు కుళ్ళాయి ఏటికి టోపీ.
0: ఓ సారీ. వై ఎ మంకీ నీడ్స్ ఎ క్యాప్ ఆఫ్ పర్ల్స్?
1: ఈ యొక్క కోతిని తీసుకుని పోయి సింహాసనం పైన కూర్చోబెడితే అది ఊరుకుంటుందా?
0: If you keep the monkey and ask it to be there on the throne, will it keep quiet? Is the monkey is known for its wavering nature. It will spoil the very throne. So there is a proverb in Telugu language.
1: ఈ విధంగా మంకీ, మ్యాడ్ మంకీ ఈ మైండ్.
0: మైండ్ ఈజ్ ద మ్యాడ్ మంకీ.
1: నిరంతరం కూడా మైండ్, మైండ్, మైండ్, మైండ్ అని దీన్ని చింతించడం చేత ఇది మరింత బలిచిపోతుంటుండాలి.
0: బై కాన్స్టెంట్లీ పాండరింగ్ ఓవర్ థింకింగ్ ఆఫ్ ద మైండ్, ఇట్ గ్రోస్
1: స్ట్రాంగర్. మనసునే మనం చింతించకూడదు.
0: వి షుడ్ నాట్ థింక్ ఆఫ్ ద మైండ్.
1: నీవు కావాల్సింటే దైవాన్ని చింతించు.
0: ఇఫ్ నెసరీ థింక్ ఆఫ్ గాడ్.
1: లేకపోతే డిస్క్రిమినేషన్, బుద్ధిని చింతించు.
0: ఆర్ ఎక్సర్సైజ్ డిస్క్రిమినేటింగ్
1: మైండ్. ఏమాత్రం కూడా మనం చింతించకూడదు.
0: నెవర్ థింక్ ఆఫ్ యువర్ మైండ్.
1: దానిని చింతించడానికి దానికి అధికారమే లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద మైండ్ హాస్ నో రైట్.
1: అధికారమైన వారిని చింతించిన ఒక ఫలితం ఉంది, కానీ ఇది ఏముంది? మనసుకు అధికారం.
0: యు విల్ బి రివార్డెడ్ ఇఫ్ యు థింక్ ఆఫ్ వర్స్ ద పర్సన్ ఇన్ అథారిటీ.
1: మైండ్
0: ద మైండ్ ఇస్ సో
1: మీనమైనటువంటిది. మైండ్
0: ఇస్ సో మీన్ అండ్ లో.
1: కోరికలతో కూడినటువంటి మైండ్,
0: మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిజైర్,
1: వాంఛనతో చేరినటువంటి మైండ్,
0: ఫుల్ ఆఫ్ డిజైర్స్,
1: ఎప్పుడు కూడా పెడమార్గం పట్టించేటువంటిది మైండ్,
0: ఇట్ ఆల్వేస్ డైరెక్ట్స్ యు అలాంగ్ ద రాంగ్ పాత్,
1: మిస్లీడ్ చేస్తుంది,
0: ఇట్ ఆల్వేస్ మిస్లీడ్
1: బ్యాడ్ ఇంతకూడదు క్యారెక్టర్ డెవలప్ చేస్తుంది,
0: అండ్ ఇట్ డెవలప్స్ బ్యాడ్ క్యారెక్టర్.
1: కనుక మనస్సును మనం ఏమాత్రం కూడాను గౌరవించకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ రెస్పెక్ట్ ద మైండ్.
1: కనుక మైండ్ ను రెస్పెక్ట్ కూడదు అంటే ఏ విధంగా చెయ్యాలి?
0: హౌ షుడ్ వి ఫాలో దిస్ పాత్?
1: అది లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్,
0: లెస్ లగేజ్ మోర్,
1: కోరికలు తగ్గించుకోవాలి, సంకల్పాలు తగ్గించుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ పుట్ ఎ ఫుల్ స్టాప్.
1: సంకల్పాలు తగ్గించుకుంటే మనసు యొక్క స్వరూపమే పోతుంది.
0: ఇఫ్ యు రిడ్యూస్ యువర్ డిజైర్స్ ద మైండ్ విల్ లూజ్ ఇట్స్ ఫామ్.
1: చూడండి, ఇది బట్ట.
0: సీ దిస్ ఎ క్లాత్.
1: ఇది బట్ట, దారముల యొక్క చేరిక.
0: ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ థ్రెడ్స్.
1: ఈ దారముల యొక్క చేరిక చేత ఇది బట్టగా మనకు కనిపిస్తుంది. అది
0: బికాస్ ఆఫ్ ద యాన్ క్లోజ్లీ ఇంటర్వోవెన్ యు ఫైండ్ ద క్లాత్.
1: ఈ బట్ట మనకు ఒక్క అక్కర్లేదనుకున్నప్పుడు,
0: వెన్ యూ డోంట్ వాంట్ దిస్ క్లాత్,
1: దీన్ని ఎక్కడో తీసుకుపోయి కాల్చేయని అక్కర్లేదు,
0: యూ డోంట్ నీడ్ టు బర్న్ ఇట్ ఎనీవేర్.
1: ఒక్కొక్క త్రాడు ఒక్కొక్క త్రాడు ఒక్కొక్క త్రాడు తీసివేసేయి.
0: Remove the threads, yarn separately.
1: Sulabhanga batta adrishyamaipothundi.
0: Easily this cloth would vanish.
1: Kalukane bundle of desires is mind.
0: Mind is a bundle of desires.
1: Ee desires okkote okkote teeseste ee mind e undadu.
0: If you remove the desire one after the other, there would be no mind.
1: Deenine vedantic paribhashayandu vairagyamu ani cheptaru.
0: This in vedantic parlance is called renunciation.
1: వైరాగ్యం అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై రెనన్సియేషన్?
1: ఆస్తి ఆలి వీడి అడవికే గుట కాదు.
0: ఇట్స్ నాట్ రన్నింగ్ టు ద ఫారెస్ట్ లీవింగ్ యువర్ ఫ్యామిలీ అండ్ ప్రాపర్టీ.
1: భావమందు దుష్టభావము వీడితే త్యాగమగును, అది యోగమగును.
0: సాక్రిఫైసింగ్ ద బ్యాడ్ క్వాలిటీస్, గివింగ్ అప్ వికెట్ టెంపరమెంట్ ఈజ్ రియల్ సాక్రిఫైస్.
1: కనుకనే మనసు లేకుండా మనం చేసుకోవాలనుకుంటే, మనసును గౌరవించకుండా చూసుకోవాలనుకుంటే కోరికలు తగ్గించుకోవాలి. ఇది అనేటువంటిది అంతా కూడా జగత్ సంబంధమైనటువంటిది.
0: Therefore what all we refer to this, ఇది is the world. This is the scene.
1: మన దేహం కూడా మనకు ఒక దృశ్యమే.
0: You, this body is also a scene.
1: ఈ దేహాన్ని నువ్వు చూసుకుంటున్నావు.
0: You see your own body.
1: కాబట్టి చూసేది ఎవరు?
0: Who is the seer?
1: చూసేటువంటి వాడే ద్రష్ట.
0: The seer is the one there.
1: చూడబడేటువంటిది అంతా దృశ్యమే.
0: All that is seen is a scene only.
1: ఈ రూపనామంతో కూడినటువంటి యొక్క ఈ జగత్ అంతా కూడా దృశ్యమే.
0: ద హోల్ వరల్డ్ ఫుల్ ఆఫ్ నేమ్ అండ్ ఫామ్ ఈజ్ ద సీన్.
1: కనుక ద్రష్ట అనేటువంటిది అది ఆత్మతత్వము.
0: సో ది సియర్ ఈస్ ద స్పిరిట్ ఆర్
1: అది సాక్షిభూతము.
0: దట్ ఈస్ ద విట్నెస్.
1: అన్నింటి కూడా విట్నెస్ గా ఉంటుంది.
0: ఇట్ ఈస్ ద విట్నెస్ ఫర్ ఎవ్రీథింగ్.
1: ఎట్లా? రావణుడు ఎంత నాటకం ఆడుతున్నప్పటికీ నీ డ్రామా పైన.
0: Though there may be a lot of acting going on the stage in a drama.
1: Ramulu andulone unnadu.
0: There is Rama there.
1: Kaani sakshibhutudiga unnadu.
0: But he remains there as a witness.
1: Idduru kaadu mari veeru.
0: They are not two.
1: Okkade.
0: Only one.
1: Ramanudu Ramulu idduru okkate.
0: Ravana and Rama are one and the same.
1: Ramulu Ravanu vesham vesiyadanti.
0: Rama is playing the role of Ravana.
1: Aatma జీవాత్మ రెండు ఒక్కటే.
0: ది ఇండివిజువల్ సోల్ అండ్ ద సూపర్ సోల్ ఆర్ వన్.
1: ఆత్మనే జీవాత్మ వేషం వేసుకుని దృశ్యంగా కనిపిస్తుంది.
0: అండ్ ఇట్ ఈస్ ది సూపర్ సోల్ దట్ టేక్స్ ది రోల్ ఆఫ్ ఇండివిజువల్ సోల్ అండ్ అపియర్స్ యాజ్ ఎ సెపరేట్.
1: కనుకని ఈ జగన్నాటక రంగం నందు ఈ జీవుడు ఈ వేషమును వేసి అనేక విధములుగా కూడాను నటనను సరుపుతున్నాడు.
0: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఈస్ ద స్టేజ్ ఇన్ ద డ్రామా, ది ఇండివిజువల్ ఇస్ ప్లేయింగ్ ఎ రోల్ హియర్.
1: ఎన్ని విధంగా నటన జరిపినప్పటికీ
0: హి మే యాక్ట్ వెల్,
1: రాముడు సాక్షిభూతంగానే ఉన్నాడు.
0: బట్ రామా రిమైన్స్ యాజ్ ఎ విట్నెస్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్?
1: రాములు ధరించినటువంటి వేషమే ఈ రావణుడి వేషము.
0: దిస్ రావణ ఇస్ ద డ్రెస్ ఆర్ ద రోల్ టేకెన్ అప్ బై రామా హింసెల్ఫ్.
1: ఈ డ్రెస్ ను ఏనాడైనా మనం మొదలు పెట్టాల్సిందే.
0: వి ఆర్ బౌండ్ టు గివ్ అప్ దిస్ డ్రెస్ వన్ డే ఆర్ అదర్.
1: కానీ రాముడు రాముడుగానే ఉంటాడు.
0: బట్ రామా రిమైన్స్ యాజ్ రామా త్రూ అవుట్.
1: ఈ రావణుడిగా ఉన్నప్పుడు కానీ రాముడుగా ఉండినప్పుడు కానీ రాముడు ఏమాత్రమూ మారడు.
0: ఎయిదర్ ఇన్ ద రోల్ ఆఫ్ రావణ ఆర్ రామా హీ డస్ నాట్ చేంజ్.
1: వేషములు మాత్రం మారుతుంటాయి.
0: ఇట్స్ ఓన్లీ ది డ్రెస్ దట్ చేంజెస్.
1: ఇందుకలడు అందులేడన్న సందేహం వలదు.
0: నెవర్ డౌట్ దట్ ఈస్ హియర్ అండ్ దట్ ఈస్ నాట్ దేర్.
1: కనుకనే దైవత్వం అనేటువంటిది ఒక్కటే.
0: డివినిటీ ఈస్ వన్.
1: అది ఏకం సత్.
0: దట్స్ ఓన్లీ వన్.
1: ఉన్నది ఒక్కటే.
0: ఓన్లీ వన్ థింగ్ దట్ ఎక్స్.
1: కనిపించేది అనేకము.
0: బట్ యు ఫైండ్ ఇట్ మెనీ.
1: ఈ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
0: వి హావ్ టు నో దిస్ యూనిట్ ఇన్ డైవర్సిటీ.
1: ఇది సర్వము చేస్తున్నటువంటి పని.
0: ఇట్ ఇట్స్ దిస్ దట్ డస్ ఎవ్రీథింగ్.
1: కనుకనే
0: సో
1: ఎందుకు అనేటువంటిది ఆన్సర్ చెప్పాలంటే ఆత్మనే ఎందుకు ఆన్సర్ అని చెప్తుంది.
0: సో ఇట్ ఇస్ ద సోల్ ద ఆత్మ దట్ రెస్పాండ్స్ టు దిస్ క్వశ్చన్.
1: ఏమిటి అనేటువంటి ఆన్సర్ చెప్పాలంటే భౌతికమైన శాస్త్రమే ఆన్సర్ చెప్తుంది.
0: ఇట్ ఇస్ ది వరల్డ్లీ నాలెడ్జ్ దట్ ఆన్సర్స్ దిస్ క్వశ్చన్. వాట్?
1: ఇది మైక్.
0: దిస్ ఇస్ ద మైక్.
1: ఇది ఎట్ట చేశారు?
0: హౌ ఇస్ ఇట్ మేడ్?
1: ఏ విధంగా చేశారు?
0: హౌ ఇస్ ఇట్
1: అని చెప్పగలడు.
0: వన్ కెన్ సే.
1: అయితే
0: హౌ ఎవర్
1: ఈ మైక్ కు ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది.
0: యు ఫైండ్ స్టెయిన్లెస్ స్టీల్ దేర్ మెటీరియల్.
1: ఈ స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఏ విధంగా చేశారు?
0: హౌ ఇస్ ఇట్ మేడ్?
1: దీనికి మూలాధారం అనేటువంటి ఒకటి ఉంటుంది.
0: ఇట్ హాస్ గాట్ ఎ ప్రైమల్ బేసిస్.
1: మూలాధారం చేయకుండా ఈ జగత్ ముందు ఏ సైంటిస్ట్ అయినా కూడా ఏ పదార్థాన్ని కూడా నిర్మించలేడు.
0: వితౌట్ ది ప్రైమర్ బేసిస్ నో సైంటిస్ట్ కెన్ ఎవర్ మేక్ ఎనీథింగ్.
1: ఇప్పుడు చూడండి, ఆక్సిజన్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఆక్సిజన్.
1: హైడ్రోజన్ ఉంటుండాలి.
0: హైడ్రోజన్ దేర్.
1: ఏ సైంటిస్ట్ సృష్టించాడు?
0: విచ్ సైంటిస్ట్ క్రియేటెడ్ దిస్?
1: ఇది దైవం యొక్క సృష్టి.
0: ఇట్స్ ఆల్ గాడ్స్ క్రియేషన్.
1: ఈ వెలుతురునంతా కూడా ప్రకాశాన్ని దైవమే సృష్టించాడు.
0: ఆల్ ది లైట్
1: సూర్య చంద్రాలను దైవమే సృష్టించాడు.
0: ద సన్ అండ్ ద మూన్ ఆర్ క్రియేటెడ్ బై గాడ్.
1: ఈ గాలి వానలు దైవమే సృష్టించాడు.
0: ఇట్స్ ఆల్ ద విండ్ అండ్ ద రెయిన్ ఆఫ్
1: జలము ఆకాశము దైవమే సృష్టించాడు.
0: అండ్ ద స్పేస్ అండ్ ఎర్త్
1: ఫ్రీగా అందించినటువంటిది.
0: And they're all gifted to us freely.
1: దీనికి ఏమాత్రం కూడా దైవం ఒక కాస్ట్ తీసుకోవటం లేదు.
0: గాడ్ డజన్ కలెక్ట్ ఎనీ మనీ ఫ్రమ్ అస్.
1: కానీ దీని ద్వారా కల్పించుకున్నటువంటి పదార్థములకు మనం కొనుక్కోవలసి వస్తాం.
0: విత్ దీస్ థింగ్స్ వీ మేక్ సర్టన్ అదర్స్ విచ్ వీ బై.
1: ఇది టంబ్లర్.
0: దిస్ ఇస్ ద టంబ్లర్.
1: ఏమి టంబ్లర్ ఇది?
0: వాట్ సార్ట్ ఆఫ్ టంబ్లర్?
1: ఏంటి టంబ్లర్?
0: దిస్ సిల్వర్ టంబ్లర్.
1: టంబ్లర్ ను ఒకరు చేసినాడు కానీ
0: దిస్ వన్ దట్ మేడ్ దిస్
1: వెండిని ఎవడు చేయలేదు.
0: బట్ నోబడి మేడ్ సిల్వర్.
1: ప్లేట్ ను ఒకరు చేశాడు కానీ
0: ప్లేట్ ఈస్ మేడ్ బై వన్.
1: ఈ ప్లేట్ లో ఉన్నటువంటి వెండి ఆధారమైన పోతమే.
0: బట్ ద సిల్వర్ ఆఫ్ ద ప్లేట్ ఈస్ సెపరేట్.
1: పిల్లలకందరికీ చక్కగా అర్థమవుతుంది.
0: ఆల్ స్టూడెంట్స్ కెన్
1: అండర్స్టాండ్. ల్యాబొరేటరీలో పోతారు.
0: యూ గో టు ద ల్యాబొరేటరీ.
1: ల్యాబొరేటరీలో పోయినప్పుడు
0: దేర్
1: ఆక్సిజన్ తీసుకుంటారు.
0: యు కలెక్ట్ ఆక్సిజన్.
1: హైడ్రోజన్ తీసుకుంటారు.
0: ఆల్సో కలెక్ట్
1: రెండింటినీ చేరుస్తారు.
0: యు కంబైన్
1: వాటర్ గా చేస్తారు.
0: అండ్ యూ మేక్ వాటర్.
1: నేను వాటర్ చేశాను అనుకుంటున్నాడు.
0: హీ థింక్స్ దట్ ఐ హావ్ మ్యానుఫ్యాక్చర్డ్ వాటర్.
1: నీ మొహం, నువ్వేమిటి వాటర్ చేయటము?
0: వాట్ ఎ ఫూల్ యు ఆర్. యు ఆర్ మేకింగ్ వాటర్.
1: ఈ ఉన్నటువంటి మూలాధారమైనటువంటి హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపినావే కానీ వాటర్ నువ్వు చేయలేదు.
0: యూ హావ్ ఓన్లీ కంబైన్డ్ ద హైడ్రోజన్ ఆక్సిజన్ విచ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్.
1: ఈ ఆధేయాన్ని నువ్వు చూపుతున్నావే కానీ ఆధారం ఎక్కడ?
0: యు ఆర్ ఓన్లీ షోయింగ్ దాట్ విచ్ యూ మేడ్. బట్ యు ఆర్ నాట్.
1: అదే విధంగా సర్వమునకు ఆధారము ఆత్మతత్వమే.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఆత్మ ద స్పిరిట్ విచ్ ఇస్ ద బేసిస్ ఫర్ ఆల్.
1: ఉన్నది రెండే రెండు ఈ జగత్తునందు మనకు కనిపిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ ఓన్లీ
1: దృశ్యము దృక్కు.
0: One is the seen, other is the look.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే.
0: The unity of these two.
1: సాధన యొక్క ఫలితము.
0: Is the result of spiritual practice.
1: దృశ్యము దిక్కులో చేరిపోతుంది.
0: And the seen joins in that vision.
1: కానీ దృశ్యము దిక్కులో చేరుతుంది.
0: The seen also joins in.
1: దృశ్యము దిక్కులో చేరినా దిక్కు దృశ్యంలో చేరినా ఒక్కటే.
0: The scene may join in the looks or the vision may join in the scenario.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: రెండుగా కనిపించేటువంటిది ఒక్కటే.
0: It's only one that appears as two.
1: ఒక విత్తనం ఉంది.
0: Here is the seed.
1: విత్తనమునకు రెండు బద్దలు ఉన్నాయి.
0: It has two cotyledons.
1: ఈ రెండు బద్దలు చేరినప్పుడే
0: when both the cotyledons are there
1: అది భూమిలో పెట్టినప్పుడు మొక్కగా వస్తుంది.
0: When you just plant it,
1: ఈ రెండు బద్దలను వేరు చేసి నీ భూమిలో పెట్టి మొక్క రాదు.
0: When you separate out, they will never germinate.
1: ఇదే నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండు చేరినప్పుడే లైట్ మనకు ప్రాప్తిస్తుంది.
0: దీస్ టూ కాటలెడన్స్ స్టాండ్ ఫర్ నెగిటివ్ అండ్ పాజిటివ్.
1: అయితే
0: హౌఎవర్
1: నెగిటివ్ ముఖ్యమా పాజిటివ్ ముఖ్యమా?
0: ఈజ్ ఇట్ దట్ నెగిటివ్ ఇంపార్టెంట్ ఆర్ ద పాజిటివ్?
1: పాజిటివ్ ఉంటేనే నెగిటివ్ ను మనం ప్రయత్నపూర్వకంగా సృష్టించుకుంటున్నాం.
0: With the presence of the positive,
1: current lekapothe ee bulbulu evadu srushtichadu?
0: Without the current, who is going to
1: current lekapothe fan evadu srushtichadu?
0: Without the current, who will
1: current lekapothe mic evadu srushtichadu?
0: Without the current, who will manufacture
1: kabatti annitikini aadharam current e current untam valle ee okka aadheyamlanne kuda nu srushtinchabadutunna.
0: It is only because of the existence of the current you make use of the bulbs and the mic and the fan.
1: Kanuka
0: so
1: aadharamainatti okka ఆత్మతత్వం ఉండగానే ఈ అధేయమైనటువంటి దృష్టి కల్పితమైన జగత్ అంతా కూడా సృష్టింపబడుతుంది.
0: సో విత్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ ఆత్మ ద స్పిరిట్ యు ఫైండ్ ఆల్ ద రెస్ట్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఆధారాన్ని మనం మొట్టమొదట తీసుకోవాలి.
0: యు కన్సిడర్ ద ఫండమెంటల్ బేసిస్ ఫస్ట్.
1: ఈ యొక్క ఆధారం అనేటువంటిది మూలాధారం లేకపోతే దేనిని కూడా మనం సృష్టించలేము.
0: వితౌట్ దిస్ ఫండమెంటల్ బేసిస్ యూ కెన్నాట్ మేక్ ఎనీథింగ్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఆధారాన్ని విస్మరిస్తున్నాము.
0: బట్ టుడే వి ఆర్ ఫర్గెటింగ్ దిస్ ఇంపార్టెంట్
1: ఫ్యాక్టర్. ఆధేయాన్ని అత్యంత ముఖ్యంగా భావిస్తున్నాము.
0: బట్ వి కన్సిడర్ థింగ్స్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
1: ఇది ఏ మూర్ఖత్వము!
0: దిస్ ఇస్ ఫూలిష్నెస్.
1: ఇది ఏ అజ్ఞానము!
0: దిస్ ఇగ్నోరెన్స్.
1: చూచారా? కనుక ఈ ప్రపంచం యొక్క దీని ఎంతో జీవిత సత్యంబు తెలిపిది ఎందరో.
0: మెనీ పీపుల్ హ్యావ్ ఎక్స్ప్రెస్ ద మిస్టరీ ద ట్రూత్ ఆఫ్ లైఫ్.
1: ఎందుకు వింటం లేదు ఈ మానవుడు?
0: Why don't we hear, pay heed to their words?
1: వినలేకున్నావు ఎందుకోసమో?
0: Why are you not able to pay heed to their teaching?
1: ఇది మరణమని ఎందరో బోధిస్తున్నారు.
0: Many teach that the body is dirty and polluted.
1: దీని దగ్గరికి పోవద్దురా అని బోధిస్తున్నారు.
0: They also tell you not to go.
1: కానీ ఎందుకు పోతున్నారు?
0: Then why do you bother yourself of the body?
1: అజ్ఞానం ఇది అని, ప్రజ్ఞానం అది అని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు వెర్రివాడా.
0: ఓ ఫూలిష్ మ్యాన్, యూ నెవర్ హర్డ్ దట్, యూ నెవర్ బాదర్ టు హియర్ వెన్ ఇట్ ఈస్ సెడ్ దిస్ ఈస్ ఫిజికల్ అండ్ ఎఫీమరల్, దట్ ఈస్ పర్మనెంట్, ద నాలెడ్జ్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ స్పిరిచువల్.
1: సంసార సాగరం అని బోధించుచున్నారు.
0: దిస్ లైఫ్ ఈజ్ ఎన్ ఓషన్, దట్స్ దేర్ టీచింగ్.
1: వినిపించుకోలేవేదేవేది వెర్రివాడా.
0: ఓ ఫూలిష్ మ్యాన్, యూ నెవర్ హర్డ్ దట్.
1: ఎందుకు మీరు వినటం లేదు?
0: వై డోంట్ యూ హియర్?
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: కానీ ఇది సత్యము అనేటువంటి యొక్క దీన్ని తెలియకుండా పోవటం చేతనే వినిపించుకోవటం లేదు.
0: బికాస్ హీ డస్ నాట్ నో దట్ దిస్ ద ట్రూత్, హీ డజంట్ కేర్ టు లిసన్.
1: కనుక ప్రతి విషయాన్ని కూడా మనం చక్కగా గుర్తించాలి.
0: దేర్ఫోర్ హట్ రికగ్నైజ్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఆధ్యాత్మిక తత్వమునందు చక్కని పరివర్తన రావాలంటే మంచి అభ్యాసం రావాలి.
0: In spiritual field, if there is to be transformation, we should have good habits.
1: దురభ్యాసమును దూరం చేయాలి.
0: We should give up bad habits.
1: ఈ దురభ్యాసముల చేతనే మానవత్వము దానవత్వంగాను పశుత్వంగాను మార్చుకుంటున్నాం.
0: It's only because of the bad habits we become demonic and bestial in our nature.
1: కనుక మనం పశువులు కాదు.
0: We are not animals.
1: మనం రాక్షసులు కాదు.
0: We are not demons.
1: మనుష్య జన్మమెత్తినటువంటి యొక్క దైవత్వమే.
0: We are born as humans, fully divine.
1: అట్టి దైవత్వాన్ని ఇంత అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టటమా?
0: Why should we make this divinity latent within us unsacred?
1: నరసింహన్ చెప్పాడు.
0: The Narasimhan said,
1: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని.
0: You can get the wisdom only with sincerity.
1: ఆ శ్రద్ధను మన సంజయ్ సహా అని చెప్పాడు. ఫెయిత్ అన్నాడు.
0: సంజయ్ సహాని సెడ్ ది శ్రద్ధ మెన్స్
1: శ్రద్ధ ఫెయిత్ కాదు, ఫెయిత్ శ్రద్ధ కాదు.
0: శ్రద్ధ ఈజ్ నాట్ ఫెయిత్ అండ్ ఫెయిత్ ఈజ్ నాట్
1: ఫెయిత్ అనగా నమ్మకము.
0: ఫెయిత్ ఫెయిత్ ఈజ్ బిలీఫ్.
1: శ్రద్ధ అనగా ఒక విధమైనటువంటి యొక్క ఉత్సాహము.
0: శ్రద్ధ మీన్స్
1: శ్రద్ధ.
0: శ్రద్ధ మీన్స్ సిన్సెరిటీ, ఎర్నెస్నెస్.
1: కనుక శ్రద్ధ, శ్రద్ధ అనేటువంటి దానికి ఒక విధమైన విశ్వాసం అన్నారు.
0: సో ఇట్ ఈస్ సెడ్ ద శ్రద్ధ ఎర్నెస్నెస్
1: విశ్వాసం అనేటువంటిది నమ్మకము.
0: ఫెయిత్ ఈజ్ ఫెయిత్.
1: శ్రద్ధ అనేటువంటిది ఇంట్రెస్ట్.
0: ది శ్రద్ధ మీన్స్ ఎర్నెస్నెస్ ఇంట్రెస్ట్.
1: కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయింది.
0: నో ఇంట్రెస్ట్ టుడే.
1: విశ్వాసము పోయింది.
0: నో ఫెయిత్
1: ఇంట్రెస్ట్.
0: బట్
1: తమో గుణంగా మనము కేవలం ఒక విధమైన పశువుల కంటే హీనమైపోతున్నాం.
0: హి ఆల్వేస్ రిమైన్స్ ఇన్ డల్నెస్. తమో గుణ వర్స్ దెన్ అనిమల్స్.
1: కాదు కాదు, మానవుడైనందుకు
0: being a human
1: మనం ఇతరులకు ఆదర్శవంతమైనటువంటి నడకడం నేర్పించాలి.
0: వీ షుడ్ కండక్ట్ అవర్ సెల్స్ ఇన్ సచ్ ఎ వే యాజ్ టు సెట్ ఎన్ ఐడియల్ టు అస్.
1: లేకపోతే మన దురభ్యాసం చూచి అందరు కూడా ఒక దూషిస్తారు, పరిహసిస్తారు.
0: వాచింగ్ ది బ్యాడ్ హ్యాబిట్స్ విత్ ఇన్ us, everybody will make fun of you.
1: మానవుల్లో వానికి ఏమాత్రం కూడా చోటు లేకుండా కూడా బయటికి నెట్టి వేస్తారు.
0: హీ విల్ హ్యావ్ నో ప్లేస్ ఇన్ సొసైటీ, హీ విల్ బి ఆస్క్డ్ టు గెట్ అవుట్.
1: సొసైటీకి విరుద్ధమైనటువంటి చర్యలు మనం చేసుకోవటం చేత, దేహమునకు విరుద్ధమైనటువంటి చర్యల్లో మనం ప్రవేశింపజేసుకోవటం చేత మానవత్వం అనేటువంటిది మాలిన్యమైపోతుంది.
0: యాజ్ వీ యాక్ట్ అగెన్స్ ద నార్మ్స్ ఆఫ్ సొసైటీ, యాజ్ వీ యాక్ట్ అగెన్స్ ద నార్మ్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్, వీ ఫైండ్ నో ప్లేస్ ఎనీవేర్.
1: మాలిన్యం అనేటువంటి దాన్ని మనం దూరం గావించుకోవాలంటే మానవత్వం అనేటువంటి చింతన మనం చేయాలి.
0: సో ఇన్ ఆర్డర్ టు బి అవే ఫ్రమ్ దిస్ మాలిన్య ఆర్ పొల్యూషన్, వీ షుడ్ వర్షిప్ మాధవ ద డివినిటీ.
1: ఈ 25 తత్వములు కూడా మనం దూరం గావించుకున్నప్పుడే 26వది మనమే సాక్షాత్కరిస్తాడు.
0: వెన్ వీఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ దీస్ 25 ఆస్పెక్ట్స్, వీ నో ది 26th ప్రిన్సిపల్స్
1: చెప్పాడు.
0: సో రామదాస్ సే,
1: మాయాకులో నాయ, మాయాకు నీ నాయ, మాయా 25 మర్మము నాయ, మాయా 25 మర్మము తెలిసితే మాయా మాయా మాయా మరి బయలాయ.
0: ది హోల్ థింగ్ ఇస్
1: రామదాస.
0: It is the one composition of Ramadasa who said that there are 25 aspects of illusion. When once you know the illusion will vanish on its own.
1: Maya, Maya, Maya, 25 mantramalu.
0: We say this illusion has got 25.
1: ఈ 25 తత్వములు కూడాను మాయని.
0: All these 25 are illusive.
1: ఇలాంటి మాయతో కూడినటువంటి దాన్ని మనం ఎందుకు ఫాలో చేయాలి, ఎందుకు అనుసరించాలి?
0: వై షుడ్ వి ఫాలో దిస్ ఇల్యూషన్?
1: ఈనాడు అట్లా అనుసరిస్తున్నాము.
0: వి డూ దట్ టుడే.
1: అందువల్లనే అజ్ఞానం అనేటువంటి దాన్ని మనం ఎక్కువగా కప్పుకుంటున్నాం.
0: Therefore we are covered by ignorance.
1: తెలుసును ప్రతి మానవునికి నేను చేసేది ఇది తప్పు అని తెలుసు.
0: Everyone knows what I am.
1: నీ కాన్షియన్స్ ని తెలిసి కూడా నువ్వు చేయకుండా పోవటం వల్ల నీవు రాక్షసుడి కంటే హీనమే.
0: When you don't follow the dictation of your conscience, you are equal to a demon.
1: నీ కాన్షియన్స్ ని నీవు విరుద్ధంగా చేసినప్పుడు ఇంకా బయట వారి గౌరవం నీకు ఎక్కడ ఉంది?
0: When you act against your own conscience, how do you expect to be respected by others?
1: బయట వారు నిన్ను గౌరవించినప్పుడు నీవు జీవించి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of living here on earth when you are not respected by people?
1: కాదు, మనం సమాజంలో పుట్టాము,
0: వర్ బోర్న్ ఇన్ సొసైటీ,
1: సమాజంలో పెరుగుతున్నాము,
0: గ్రోయింగ్
1: సమాజం యొక్క గౌరవాన్ని మనం కాపాడుకోవాలి.
0: వి షుడ్ అప్హోల్డ్ అవర్ ఓన్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ.
1: కేవలం సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్,
0: వి ఆర్ మెయిర్లీ సెల్ఫిష్ అండ్ అటర్లీ సెల్ఫిష్.
1: ఈ స్వార్థమే స్వార్థం అనేటువంటిది మహా పిచాచంగా మారిపోతుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది సెల్ఫిష్నెస్ దట్ రాప్స్ లైక్ ఎ డెమన్.
1: కొంతవరకు త్యాగం మనలో బయలుదేరాలి.
0: వి షుడ్ కల్టివేట్ ది సాక్రిఫైస్.
1: దీనిని మనం చేయాలంటే అదే సత్యము.
0: అండ్ కల్టివేషన్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
1: సత్యం అనగా ఏంటి? స్నేహం కావాలి.
0: ఫ్రెండ్షిప్ ఈజ్ నీడెడ్.
1: ఎవరి స్నేహము?
0: విత్ హోమ్?
1: ఏదో వాడి స్నేహమో, వీడి స్నేహమో, ఈమె స్నేహమో, ఆమె స్నేహ, ఇవి కాదు స్నేహాలు.
0: దీస్ ఆర్ నాట్ ఫ్రెండ్షిప్స్, జాయినింగ్ హ్యాండ్స్ విత్ అదర్స్.
1: అదే ఒక్కటి, దైవముతో స్నేహం కావాలి.
0: వీ షుడ్ బి ఫ్రెండ్, గాడ్ ఈజ్ ది ఓన్లీ ఫ్రెండ్.
1: అది ఏ సత్యము?
0: దాట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్.
1: ఆ సత్యం అనేటువంటి దాన్ని మనం సాధిస్తున్నా సౌఖ్యాన్నంతా సాధించిన వారమే పోతాం.
0: When once you accomplish this saksha, the friendship,
1: you
0: have saksha, the pleasure. And we should have the saksha.
1: సౌఖ్యములు కూడాను సఖ్యము నుంచినే మనకు వస్తుండాలి.
0: All saksha, the pleasure is out of saksha friendship.
1: సఖ్యము సఖ్యం లోపల నిజంగా సౌఖ్యము లేదు.
0: In the worldly friendship, there is no pleasure or comfort.
1: చూచావా, మీకు తెలుసును.
0: You know this.
1: కుచేలుడు కృష్ణునితో సఖ్యం చేశాడు బాల్యమునందు.
0: కుచేల was childhood friend of Krishna.
1: కాని ఇతనికి అనేక మంది బిడ్డలు కలగటం చేత సంసారంలో మునిగి అనేక బాధలకు గురి అవుతూ వచ్చాడు.
0: కుచేల సఫర్డ్ బికాస్ హి హాడ్ మెనీ చిల్డ్రన్.
1: అయ్యో, ఈ పరిస్థితి ఎందు నన్ను గట్టుకు చేర్చేవారెవరు, నన్ను ఆదరించేవారెవరు, నా కష్టాలు తీర్చేవారెవరని చాలా విచారపడుతూ ఉన్నాడు.
0: హి ఫీల్స్ సో బ్యాడ్ అండ్ సో సాడ్ బికాస్ హి ఇస్ వెరీ మచ్ వరీడ్ యాస్ హూ వుడ్ కమ్ టు హిస్ రెస్క్యూ.
1: బాల్యమునందు కృష్ణుని యొక్క స్నేహము, గురుకులములో అతని యొక్క స్నేహం చేశాడు.
0: ఇన్ చైల్డ్హుడ్ హి వాస్ ఎ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ దేర్ ఇన్ గురుకుల.
1: చేయటం చేత భార్య జ్ఞాపకం చేసింది.
0: ఇస్ ద వైఫ్ హూ రిమైండెడ్ హిమ్ ఆఫ్ ది ఏజ్ ఓల్డ్ ఫ్రెండ్షిప్.
1: కృష్ణుడు భగవంతుడు కదా.
0: కృష్ణ ఇస్ గాడ్.
1: మీకు స్నేహితుడు కూడా కదా.
0: ఈజ్ యువర్ ఫ్రెండ్.
1: కనుక అతన్ని నీవు ఆశ్రయించకూడదా?
0: వై డోంట్ యూ అప్రోచ్ హిమ్?
1: నీ కష్టములంతా పరిహారం అవుతుంది అన్నా.
0: హి విల్ సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్.
1: కానీ ఈ కుచేలునికి డౌట్.
0: బట్
1: సంశయాత్మ వినశ్యతి. సంశయం, అతను నన్ను పలుకరిస్తాడో లేడు, అతను నన్ను చూస్తాడో లేడు అనేటువంటి డౌట్ ఉంటాయి. ఈ డౌట్ ఉన్నటువంటి వానికి సందేహమే, సందేహం ఉన్నటువంటి వానికి అన్ని హీనమే జరుగుతుంటాయి.
0: కుచేల వాస్ ఫుల్ ఆఫ్ డౌట్స్. హీస్ వెరీ మచ్ బాదర్డ్ వెదర్ కృష్ణ వుడ్ టాక్ టు హిమ్.
1: సంశయాత్మా వినశ్యతి.
0: A doubting Thomas is bound to die, perish.
1: అన్ని విధాలు కూడా వినశమైపోతాడు.
0: అండ్ హీ విల్ ఫేస్ ద ఫెయిల్యూర్ ఎట్ ఎవరీ ఇన్స్టెంట్. వీ షుడ్ నాట్ డౌట్.
1: కాదు కాదు, దైవము సామాన్యమైన మానవులు ఎవరైనా మర్చిపోవచ్చును, దైవం మరవడు అనేటువంటి అవిశ్వాసము, అదే శ్రద్ధ బాంధవతేజ్ఞ. ఆ శ్రద్ధ ఉండాలి.
0: వన్ షుడ్ హ్యావ్ దట్
1: విశ్వాసం ఉండాలి.
0: వన్ షుడ్ హ్యావ్ దట్ ఎర్నెస్నెస్ దట్ ఫెయిత్ దట్ గాడ్ విల్ నెవర్ ఫర్గెట్. ఆర్డినరీ పీపుల్ నెవర్ ఫర్గెట్.
1: విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు.
0: స్ట్రెంగ్థెన్ దట్ ఫెయిత్.
1: వెళ్ళాడు కృష్ణుడి దగ్గరికి.
0: ఈ అప్రోచ్ కృష్ణ.
1: ఎవరైనా మరుస్తారు.
0: అదర్ పీపుల్ మే ఫర్గెట్.
1: ఈ యొక్క బిచ్చగానే వలె పోయినటువంటి కుచేలుని ఎవరు ఆదరిస్తారు?
0: Who will certainly come to his
1: rescue?
0: Nobody will allow him to the doorstep.
1: Kani.
0: But
1: కుచేరుడు వచ్చి ద్వారం దగ్గర నిలిచాడని వార్త విన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ హర్డ్ ద అరైవల్ ఆఫ్ కుచేరు.
1: పరుగెత్తిపోయాడు కృష్ణుడు.
0: కృష్ణ ర్యాన్ ఆల్ ద లాంగ్ డిస్టెన్స్.
1: కుచేరుని కౌగలించుకున్నాడు.
0: హి హగ్డ్ హిమ్.
1: ఓ మిత్రుడా, ఎంత కాలమైంది నిన్ను చూచి.
0: ఓ ఫ్రెండ్, ఇట్స్ లాంగ్
1: బ్యాక్. ఎంత ఉన్నావు, ఏ విధంగా ఉన్నావని పలుకరించడానికి ఒక కారణం రావాలి కదా.
0: He found a plea to talk to him what happened to you all these days.
1: కనుకనే కష్టమయ్యే ఈ దైవత్వం అనేటువంటి జ్ఞాపకం వస్తుంది.
0: It's only in times of difficulties we'll think of God.
1: దీనికి ఒక చిన్న దృష్టాంతరము.
0: A small example, illustrations.
1: 13 సంవత్సరములను కూడా అరణ్యవాసం జరిగిన తర్వాత పాండవులు ఇంటికి వచ్చారు.
0: Completing the 13 years period of exile, పాండవులు
1: తిరిగి ఆనందంతో కుంతీదేవి కృష్ణునికి పోయి నమస్కారం చేసింది.
0: కుంతి paid her respects to Krishna because her sons could complete that period of 13 years of exile.
1: నీకు ఆనందమేన, ఇంక ఏం కావాలి కోరుకో నేను ఇస్తాను అన్నాడు కృష్ణుడు.
0: And Krishna said, are you happy? Whatever you want, I am ready to grant your boon.
1: Krishna, నాకేమీ అక్కర్లేదు.
0: She said, Krishna, I don't want any.
1: నీ యొక్క అండదండలు, నీ యొక్క ఆప్యాయత, నీ యొక్క ఆదర్శము నీ యొక్క సమీపత్వము నాకు కావాలనుకుంటే నీవు నాకు నిరంతరము కష్టములనే ప్రసాదించమని.
0: If I am to have your proximity, if I am to enjoy your support, let me face all the tragedies and difficulties in life.
1: అడవిలోపల పడరాని బాధలు పట్టడం చేతనే, తినరాని తిండిని తినిచేటం చేతనే, కందమూరాదులు భుజించటం చేతనే అనేక కష్టములు గురి అయ్యారు. ఆ కష్టముల్లో నీవు నిరంతరం కూడాను వారికి వెంట జంట ఇంట ఉండి కాపాడుతూ వచ్చావు.
0: Krishna, you supported us. You are always with us. You came to our rescue many a time. At a time when we suffered so many troubles and turmoils, difficulties,
1: there in the forest.
0: If I am to enjoy this proximity, I am ready to face the problems and difficulties.
1: ఇది సత్య సాయి యొక్క చరిత్ర యందు ఒక చక్కని ఘట్టము ఎవరికి తెలియదు.
0: This had happened in the life of Bhagavan. No one knows this.
1: సమ్మర్ క్లాసులు జరుగుతుండేటువంటి ప్రతి సంవత్సరము,
0: ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ సమ్మర్ క్లాసెస్.
1: బెంగళూరు లోపల కొత్తగా హాస్టల్ కల్పించాలి, పిల్లలు అధికమైపోతున్నారు, వాళ్లకు ఆధునికంగా తగినటువంటి అనుకూలాలు చేయాలని హాస్టల్ కట్టడానికి ప్రారంభించాము.
0: ఇట్ వాస్ డిసైడెడ్ టు కన్స్ట్రక్ట్ ఎ హాస్టల్ టు అకామిడేట్ ఇంక్రీజింగ్ స్ట్రెంగ్త్.
1: ఆ సంవత్సరం లోపల పిల్లలందరినీ తీసుకుని నేను ఊటీకి వెళ్లాను సమ్మర్ క్లాస్ జరపడానికి.
0: దట్ ఇయర్ భగవాన్ our students and he went to Ooty to conduct summer classes.
1: Summer classes Ooty lo chakkaga anni vidhala saukaryanga sadupayanga jariginayi.
0: There summer classes were held successfully there in Ooty.
1: Inka rendo dinam anta Bengaluru ki raavali.
0: And they had to return to Bangalore on the following day.
1: Pillalu nenu
0: Bhagavan told boys,
1: pillalu ఎట్లయినా మీరు ఊటీకి వచ్చారు,
0: యు హావ్ కమ్ టు ఊటీ ఎనీవే,
1: చూడటానికి ఒక విధమైనటువంటి కన్నులు కూడా ఉన్నాయి కదా,
0: అండ్ యు హావ్ ఐస్ టు సీ,
1: సైట్ సీన్స్ అంతా కూడా మీరు చూడవలసి వస్తుంది.
0: You may have to go around for sightseeing.
1: Bhagavan yoga srishti lopala ee yoga srishti enta vichitranga kanipistundo oka tooru meeru chuchirandi ani pampincharu.
0: The creation, all the scenery around is so beautiful. Better you go for sightseeing.
1: Maaku akkade swami kuda raavali annaru. Maa pillalu chaala mondi pillalu.
0: Our students are so determined that they wanted Bhagavan to follow them.
1: Swami meeru kuda raavali annaru.
0: Because of intense love they said, Swami, you should follow us.
1: Variki nacha cheppanu, nayana nenu ochindatante crowd anta vachi cheripothundi akkada meeku em matram kuda nu sadupayam kuda undadu drushyalu chuttaani kuda veelu kaadu meere velli randi annaru.
0: Bhagavan tried to convince them, if I also follow you there will be huge crowd, you will not be able to see anything.
1: Pillaluku oka vidhamainatundi swartham anetundi untadi.
0: But the modern boys, they have selfishness anyway.
1: Swami kuda raavali lekapothe meem పోమని కూర్చున్నారు.
0: They said, we are not prepared to go without you, Swami, they said.
1: సరే వెళ్ళండి అని బస్సులంతా అరేంజ్మెంట్ చేసి దొడ్డబెట్ట అనేటువంటిది ఒకటి ఉండాలి ఊటీ లోపల.
0: భగవాన్ అరేంజ్డ్ బస్సెస్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ దేర్ ఇస్ ఎ ప్లేస్ బై నేమ్ దొడ్డబెట్ట. దేర్
1: 8000 అడుగులు ఎత్తుగా ఉంటాది.
0: ఇట్ ఈస్ సో హై 8000
1: ఫీట్. ఊటీ లోపల చాలా ఎత్తైన ప్రదేశము.
0: ఇట్ ఇస్ ద హైయెస్ట్ ఆల్టిట్యూడ్.
1: కాబట్టి దొడ్డబెట్టకంత మీరు వెళ్లి రండి అన్నాను.
0: భగవాన్ సెడ్ బెటర్ యు గో టు దొడ్డబెట్ట.
1: సరే స్వామి రావాలి, అక్కడంతా ఫోటోలు తీసుకోవాలి, అవి ఇవి చాలా ఈ కాలం పిల్లల యొక్క అభిరుచులట్టు ఉంటాయి.
0: ద టేస్ట్ ఆఫ్ స్టూడెంట్స్, మోడర్న్ స్టూడెంట్స్, దే వాంట్ హావ్ ఇండివిజువల్ ఫోటోగ్రాఫ్స్ విత్ భగవాన్.
1: సరే మీరందరూ పోండి, మీరు బస్సులంతా దిగి అక్కడ ఫోటోస్ రెడీ అయ్యే లోపల నేను వస్తాను అన్నాను.
0: భగవాన్ సెడ్ ఆల్ బస్ ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్, యు బీ దేర్ రెడీ, ఐల్ కమ్ దేర్.
1: వారంతా పోయిన తర్వాత ఒక అరగంటకు నేను నందనవనం వచ్చి దొడ్డబెట్టకు పోతున్నాను.
0: ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ భగవాన్ స్టార్టెడ్ దేర్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ నందనవనం.
1: ఎవరో ఇద్దరు పాపం యువకులు,
0: టూ యంగ్స్టర్స్,
1: నందనవనంకి పోయి స్వామిని చూడాలని పోయారు.
0: దే కేమ్ టు నందనవన టు సీ స్వామి.
1: అక్కడ నందనవనంలో లేడు, దొట్టబెట్టకు పోయాడు స్వామి అన్నారు.
0: దేర్ ది టూ యంగ్స్టర్స్ కేమ్ టు నో దట్ భగవాన్ లెఫ్ట్.
1: మోటార్ సైకిల్ పైన ఒకే స్పీడ్ గా వస్తున్న స్వామిని చూడాలి, స్వామిని చూడాలి, స్వామిని చూడాలి.
0: దే స్టార్టెడ్ ప్రొసీడింగ్ ఆన్ మోటార్ వెహికల్స్ టు సీ స్వామి.
1: ఈ విధంగా స్పీడ్ గా వస్తున్నారు,
0: ఎట్ హై స్పీడ్.
1: ఎవరు ఈ విధంగా వస్తున్నారు ఈ పిల్లలు,
0: హూ ఆర్ దీస్ బాయ్స్ ఫాలోయింగ్ మీ
1: అనుకునేటప్పటికీ కొంతమంది చెప్పారు, కాదు ఎవరో రౌడీ పిల్లలు ఉన్నారు.
0: Somebody said, after all, there's some rowdies.
1: కాదు కాదు, తెలియకుండా అట్లా చెప్పకూడదు, వారు స్వామి దర్శనం కోసం వస్తున్నారు అన్నాను.
0: డోంట్ సే లైక్ దట్ వితౌట్ నోయింగ్ ది ట్రూత్, దే ఆర్ కమింగ్ టు సీ మీ.
1: ఒక టర్నింగ్ దగ్గరికి వెళ్లేటప్పటికీ వాళ్ళు నా కారు సైడ్ కి వచ్చి నన్ను చూడాలని చెప్పిన ఆశచేత స్పీడ్ గా దగ్గరకు వచ్చేసారు.
0: There is one turning point. These two boys on motorcycles, they came there at high speed.
1: Motorcycle padipoyindi.
0: When they just approached the turning point, the motorcycles
1: fell. The two
0: boys fell down.
1: Bhagavan
0: stopped
1: his car.
0: Bhagavan went
1: close to them.
0: He wiped out
1: all the dust. వారితో సమాధానం చేసి నా కారులో ఉన్నటువంటి రెండు కమలా పండ్లు వాళ్ళకి ఒలిచి వాళ్ళకి ఇచ్చి దాహం తీర్చుకోండి అని చెప్పాను.
0: భగవాన్ came there softly and wiped out all the dust over there, told them it's not the way to follow me like this at a high speed, you should not have done it, he said.
1: అప్పుడు ఆ పిల్లలు ఇద్దరు చెప్తున్నారు,
0: అండ్ ఆఫర్ దెమ్ టు కాలేజీ పిల్లలు, ది టూ బాయ్స్ ఆర్ కాలేజ్
1: స్టూడెంట్స్, స్వామి దర్శనం కావాలని మేము వచ్చాము.
0: భగవాన్ హూ హావ్ కమ్ హియర్ టు సీ యూ.
1: నిజంగా ఈ కష్టం జరగటం చేతనే, మోటార్ సైకిల్ నుంచి పడిపోవడం చేతనే దర్శనమే కాదు, సంభాషణమే కాదు, స్పర్శనే కాదు, ప్రసాదం కూడా మాకు లభించిపోయింది.
0: ద బాయ్స్ ఇమీడియట్లీ సేడ్, భగవాన్ because of this difficulty, because of this accident, because we fell down from the motorcycles, we could see you, we could touch you, we could speak to you.
1: మా దగ్గరికి వచ్చి మా తలని నిమిరి మా వీపులంతా నిమిరి ఎక్కడ దెబ్బ తగిలింది ఏమిటని ఇంత ఆప్యాయంగా పలకరించే వారు ఎవరున్నారు లోకములో.
0: Without this, had not this accident happened, you would not have caressed and fondled us.
1: కనుక స్వామి,
0: స్వామి
1: మీ దర్శనాన్ని మేము ఆశించాము, శ్రద్ధతో మేము వచ్చాము.
0: We wanted to see you, we came in all earnest.
1: Darshana sparshana sambhashana moodu jarigipoyinayi maaku.
0: We could see you.